0: You have to clean and decorate the body.
1: దేవుడనగ వేరు దేశమందు లేడు, దేవుడనగా తనదు దేహమంది.
0: God is not present in a foreign land, he is present in one's own body.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించేటువంటి ఒక తత్వాన్ని మానవుడు ఈనాడు విచారించాలి.
0: Man has to investigate the nature of such a truth.
1: ఇట్టి సత్యభావమును నిత్యభావమును మానవుడు విస్మరించటం చేతనే ఈనాడు తన యొక్క జీవితము చాలా అశాంతి పాలవుతున్నది.
0: As this eternal fundamental truth is forgotten, the life today is
1: ఉదయములో ఈ ప్రకాశం ఉండినప్పుడే మానవుడు ప్రవర్తించేటువంటి సమస్త కర్మలు కూడాను సక్రమమైనట్టుగా ఉంటుంటాయి.
0: When this truth shines brilliantly within, all our actions are bound.
1: ఈనాడు మానవుడు వేసే ప్రతి అడుగు కూడాను అధర్మములో పడుతుంటాయి.
0: Every step of man takes him to unrighteousness.
1: పలికే ప్రతి పలుకు కూడాను సత్యమును విస్మరిస్తుండాలి.
0: What all he says, he forgets truth.
1: చూచే ప్రతి చూపునందు కూడాను ప్రేమ అయోమయమైపోయింది.
0: Every look doesn't carry with it the love.
1: ఆలోచించే ఆలోచనలు దురదృష్టి నశించిపోయినది.
0: In all thinking, there is absence of vision.
1: కోరే ప్రతి కోరిక కూడాను స్వార్థము స్వప్రయోజనమైపోయినది.
0: All desires are full of selfishness and
1: మానవుని చైతన్యం చల్లబడిపోయినది.
0: The awareness in man has calmed down.
1: ఇంద్రియములు స్వేచ్ఛా విహారం సలుపుచున్నవి.
0: Senses are dancing freely.
1: నిజముగా చెప్పవలనన్న మానవత్వమే నిర్మూలమైపోయింది.
0: To say the truth, the mankind human quality is ruined.
1: ఇంద్రియములను నిగ్రహం చేసుకునేటువంటి యొక్క విధానాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: One has to know the procedure to have sense control.
1: దానిని గుర్తించే వర్తించడానికి ప్రయత్నించాలి.
0: One has to recognize and conduct one's own self.
1: ప్రతి చిన్న దానికి కూడాను ఉద్రేకములు.
0: In every simple thing, agitation,
1: ద్వేషములు,
0: hatred,
1: అసూయలు,
0: jealousy,
1: అహంకారములు,
0: ego,
1: అబ్బా చెప్పడానికి వీలు లేనటువంటి దుర్గుణములతో నిండిపోతున్నాడు ఈనాడు మానవుడు.
0: Man is full of these wicked qualities beyond all known measure.
1: మానవత్వం ఎట్టవుతుంది?
0: How can you call it a human life?
1: మానవుడు కరుణామయుడిగా ఉండాలి.
0: Man should be one of compassion.
1: ఆ కరుణే తన యొక్క హృదయంగా ఉండాలి.
0: The compassion should be his
1: heart. హృదయం యొక్క ప్రతిబింబమే ప్రపంచంగా కనిపించాలి.
0: The whole world should be the reflection of his heart.
1: ఈ విశ్వ వ్యాసమైనటువంటి యొక్క తత్వము ఒక హృదయం నందే ఉంటున్నది.
0: This entire principle of the universe is in one.
1: దీని యొక్క అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: We have to understand the meaning clearly.
1: Plus daya, హృదయ.
0: Truth plus daya is hrudaya.
1: Daya galiginatvantide hrudayamu.
0: That is the heart with
1: Ade
0: compassion.
1: Adhe karuna.
0: That is compassion.
1: Aa karuna leinatvanti hrudayamu kathinamaina hrudayame.
0: Without compassion, the heart is a stone.
1: Ee kathinamaina hrudayam lopala kathinamainatvanti bhavale aavirbhavistayi.
0: In the stony hearts, only stony heart feelings originate.
1: Puli lopala meka gunamulu purtaya.
0: In a tiger, you expect the qualities of a goat.
1: Kura mrugamulandu kura gunamule puttuntai.
0: You find only wicked qualities.
1: Adi kura tattvanni anubhavistundi.
0: They only spend the wicked.
1: Tana pravartanamta kuda kurangane untuntadi.
0: The entire behavior is wicked.
1: Aakali konnade ani puliki manam puri chapati isthe adi bhujistunda?
0: A tiger which is hungry, if you feed it with puri and chapati, will it eat?
1: Maamsame daniki ruchi.
0: It delights, it tastes only meat.
1: Karukane bhautikamainatunti yokka ఈ ప్రాకృతమైనటువంటి యొక్క ఈ జీవితానికి ఈ అనిత్యమైనటువంటి సుఖములే నిజ సుఖములుగా భావిస్తున్నారు.
0: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ ద టెంపరరీ హ్యాపీనెస్ ఇస్ టేకెన్ మిస్
1: సుఖములు కాదు.
0: దట్స్ నో ట్రూ.
1: అందుకోసమనే త్యాగరాజు చెప్పా, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగ తెలుపు మనసా అని క్వశ్చన్ వేసుకున్నాడు
0: త్యాగరాజు. హ్యాస్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్, ఓ మైండ్ లెట్ మీ నో.
1: అలాంటి త్యాగరాజు కూడాను కొన్ని పరిస్థితులు ఎందు, కొన్ని బాధలు ఎందు, కొన్ని సంకటములు ఎందు కొంత మనస్సు చెలించింది.
0: బట్ ఈవెన్ త్యాగరాజు మైండ్ వేవర్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్.
1: భరించుకోలేని బాధలు సంభవించాయి.
0: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్.
1: ప్రాణ సమానంగా ఆరాధించుతున్నటువంటి సీతారాముల విగ్రహము కనిపించకుండా పోయింది.
0: హీ కుడ్ నాట్ ఫైండ్ ద ఐడల్స్ ఆఫ్ సీతారామ.
1: నేనెందు వెతకుదురాని అనేక పర్యాయములు అనేక చోట్లకంతా వెతికాడు.
0: హీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ దోస్ ఐడల్స్. వేర్ షల్ ఐ సర్చ్ ఫర్ యూ.
1: విసుగెత్తింది మనస్సు.
0: ద మైండ్ వాస్ డిస్గస్టెడ్.
1: ఇంకా క్రోధం ఆవిర్భవించింది.
0: దెన్ హీ వాస్ యాంగ్రీ.
1: వచ్చి, రామా నీవు గొప్ప శక్తివంతుడని నేను భ్రమించాను.
0: రామా, ఐ వాజ్ డెల్యూటెడ్ బై ద ఫీలింగ్ దట్ యు ఆర్ మైటీ పవర్ఫుల్.
1: కానీ నీలో శక్తి లేదు.
0: బట్ యు హ్యావ్ నో పవర్.
1: లేక నాలో శక్తి లేదా?
0: ఆర్ యామ్ ఐ పవర్లెస్?
1: నా శక్తి నాకు తెలుసు.
0: ఐ నో మై పవర్.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు నువ్వు రామచింతనే చేస్తున్నాను?
0: At all times, at every place, I think of Rama.
1: Satatam Rama Chintana.
0: I always chant Rama's name.
1: Karu nanu shakti ledanchi nenu oppukonu.
0: I don't accept that I have no power.
1: Neelone shakti ledu.
0: You have no power.
1: Neelo shakti lekapotam chethane naa baadhanu neevu nivarana cheyalekapothunnavu.
0: Because you are powerless, you are not able to relieve me from this suffering.
1: Aa aveshanalo, aa asantriptilo, aa nirashalo, aa nispruhalo aneka vidhamulaga Ramunnu విమర్శించాడు.
0: ఇన్ ద స్టేట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింట్మెంట్ అండ్ డిసాటిస్ఫాక్షన్ హీ క్రిటిసైజ్ లార్డ్ రామ.
1: కానీ తరువాత తన దోషము తాను గుర్తించాడు.
0: లేటర్ హీ రికగ్నైజ్ హిస్ మిస్టేక్.
1: రామ, నీలో నీ శక్తి లేకపోతే ఈ విధమైనటువంటి వ్యక్తులంతా నిన్ను ఆశ్రయించేటువంటి వారా?
0: రామ, ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ యూ, విల్ సచ్ పీపుల్ సర్వ్ యూ?
1: కపివరది దాటునా,
0: విల్ దట్ మంకీ ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
1: కలికి రోట గట్టునా,
0: విల్ ఇట్ బి పాసిబుల్ టు టైట్ అప్ ద మోర్టర్?
1: లక్ష్మీ దేవి వలచునా,
0: విల్ ద కాన్సర్ట్ లక్ష్మి సర్వ్ యూ?
1: లక్ష్మణుండు కొలచునా,
0: విల్ లక్ష్మణ వర్షిప్ యూ?
1: సూచు

0: With that highly intelligent noble Bharata will serve you, will worship you, you have got mighty power.
1: Nee andare kulunu ee vidhanga raavalanukunte nee shakti lekapothe veerandaru ninnu aashrayinchetuvanti vara.
0: These people followed you, worshipped you, served you because you have got power.
1: Ee okka vishayamlo meer artham chesukovachunu.
0: In this respect you can understand here.
1: Sailo shakti lekapothe ee America, ee London 89 108 దేశాల నుంచి కూడా నువ్వు వచ్చి పడిపోతున్నారు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ సాయి, హౌ డు యూ ఎక్స్పెక్ట్ పీపుల్ ఫ్రమ్ 108 కంట్రీస్?
1: ఏక వాళ్ళకి పోయినా
0: ఆర్ దే ఇన్వైటెడ్ హియర్?
1: వారు అమాయకులా?
0: ఆర్ దే ఇన్నసెంట్?
1: ఏక మూర్ఖులా?
0: ఆర్ దే ఫూలిష్?
1: కాదు కాదు, గొప్ప గొప్ప మేధావులు.
0: వెరీ హై ఇంటెలెక్చువల్.
1: మేధాశక్తి ఉండినంత మాత్రం చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ వన్ ఇస్ ఎన్
1: దివ్య భావం కూడా నువ్వు అందులో ఆవిర్భవించాలి.
0: డివైన్ ఫీలింగ్ ఇస్ నెసెసరీ.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వము ఈ గణకనక వస్తువాహనాలతో తూచడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ డివినిటీ ఇన్ మ్యాన్ కెనాట్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వీనియన్స్.
1: ప్రేమను ప్రేమతోనే తూచాలి.
0: ఇట్ హాస్ టు బి మెజర్డ్ అప్రోప్రియట్లీ.
1: అట్టి ప్రేమతత్వాన్ని ఈనాడు మానవుడు గ్రహించాలి.
0: దట్ లవ్ ఈస్ టు బి నోన్ బై ద మోడర్న్ మ్యాన్.
1: ప్రేమనే ఉండినా ద్వేషమే ఉండదు.
0: Where there is love, there is no hatred.
1: Vesame lekundina samajamlo ashantiki avakashame undadu.
0: When there is no hatred, there is no scope for restlessness.
1: Samajam shanti badalto tulutuvagavalanna.
0: In order to have peace and security in society,
1: prema tattvanni penchukovali.
0: One has to develop the nature of love.
1: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: వన్ హాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డివినిటీ ఇన్ హ్యూమానిటీ.
1: అట్టి పూర్ణత్వమైనటువంటి మనస్తత్వాన్ని మనం పొందాలి.
0: వన్స్ హూ హ్యావ్ దట్ ఫుల్నెస్ బ్రాడ్ మైండ్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. ఇది వేదవాక్యం.
0: ద వేద సేస్ మూన్ ఈస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ మైండ్.
1: మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: మూన్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మైండ్.
1: అటువంటి చంద్రుడు పరిపూర్ణుడైనప్పుడే ఇది చంద్ర అనగా పూర్తి పూర్ణ చంద్రము అని చెప్పవచ్చు.
0: When the moon is full, we can say it is total.
1: దీన్నే ఫుల్ మూన్ అన్నారు.
0: This is called full moon.
1: పూర్ణిమ
0: పూర్ణిమ.
1: ఈ పూర్ణిమ అనేటువంటిది ఎట్లా వచ్చింది దీనికి పేరు?
0: What is it due to the name? పూర్ణిమ, full moon.
1: ఎక్కడ ప్రారంభమవునో అక్కడికి పోయి ఇది చేరినప్పుడే పూర్ణమవుతుంది.
0: The place of origin, if it goes back to the place of origin,
1: ikkada prarambhamai tirigi chutti chutti chutti chutti vachi akkadane cheri povali, adhe purnamu.
0: It starts at one point, circumambulates and starts and stops at the point of origin.
1: Kanuka ee purnam aneetundi etta undalante poorthi oka vidhamainatundi gundranga untundadi.
0: This fullness, totality should be a circle.
1: Ee purnamunu kontha varaku ardhanga chedipinappudu ఇది సెమీ సర్కిల్ గా ఉంటుంటుంది.
0: ఇఫ్ యు ఇరేజ్ ఎ సర్కిల్ ఇట్ విల్ బి సెమీ సర్కిల్.
1: ఆ సెమీ సర్కిలే ఈ ప్రాకృతమైన జీవితం.
0: ది సెమీ సర్కిల్ ఈస్ దిస్ వరల్డ్లీ లైఫ్.
1: సి అనేటువంటి రూపంలో ఉంటుంది.
0: ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లెటర్ సి.
1: దీనినే సైన్స్ అన్నారు.
0: దిస్ ఇన్కంప్లీట్ లెటర్ సి.
1: ఒక దగ్గర ప్రారంభమై ఇంకొక దగ్గర నిలిచిపోతుంటుంది.
0: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ అండ్ స్టాండ్స్.
1: ఈనాడు ప్రారంభమైనటువంటిది రేపటికి పాతదైపోతుంది, రేపు తిరిగి క్రొత్తది ప్రారంభమవుతుంది.
0: That which is new today becomes old tomorrow and tomorrow and starts.
1: ఈ పూర్ణం అట్టిది కాదు.
0: This totality is not that.
1: నిరంతరము పూర్ణంగానే ఉంటుంది.
0: It's full continuously.
1: అనగా మన మనసును పూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో నింపుకున్నప్పుడే ఈనాడు పూర్ణిమ అని చెప్పడానికి రైట్ వస్తుంది.
0: When we fill our mind with love, we can call it full moon day, పూర్ణిమా.
1: కనుకనే గురు పూర్ణిమా.
0: It is Guru Purnima.
1: Guru anaga peddani arthamu.
0: Guru means big.
1: Ajnanamunu roopamapeyatundi deni kudano maroka arthamu.
0: Now the meaning is the one.
1: Hukaram ajnanamu. Hukaram tannivaranam.
0: The one who dispels the darkness of ignorance.
1: Anaga Purnima dinamu cheekate undadu.
0: Meaning in full moon day there is no darkness.
1: Cheekatini dooram chesetundi de Purnima.
0: పూర్ణిమ ఫుల్ మూన్ ఇస్ దాట్ దట్ డిస్పెల్స్.
1: అనగా అజ్ఞానమును దూరం చేసేటువంటి యొక్క పరిపూర్ణ హృదయమే ఈ గురు పూర్ణిమ. కనుక మన యొక్క హృదయమునందు పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వాన్ని నింపుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: అది పూర్ణమైనప్పుడు ఇది కూడాను పూర్ణం కావాలి.
0: వెన్ దట్ ఈస్ ఫుల్ దిస్ హాస్ టు బి ఫుల్.
1: అప్పుడే రెండింటికి నీ సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ దెర్ బి ఇంటిమేట్ రిలేషన్.
1: దీనిని పురస్కరించుకునే ఈ వేదము పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. ఆ పరిపూర్ణతత్వాన్ని మీరు గుర్తించాలనుకుంటే, పరిపూర్ణతత్వాన్ని మీరు అనుభవించాలనుకుంటే పరిపూర్ణ హృదయులు కావాలి మీరు.
0: In order to comprehend the totality, the fullness, you have got to be full.
1: Adiye nijamainatundi bhakti prapattulu yokka prabhavam.
0: That is the effect of true devotion and surrender.
1: Kaani ee naadu mandi paripurnanga ledu.
0: Today ours is not full.
1: Aithe ee vidhanga undi.
0: How is it?
1: Edo kontha korata kaligi untundali.
0: There is shortage to certain extent.
1: Ikkada prarambhamaindi ikkadiki vachi nilchindi madhyalo pedda agadhamainatundi అర్థరహితమైనటువంటి ఒక లోయ ఉంటుంది.
0: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ ఎండ్స్ ఎట్ డిఫరెంట్ పాయింట్ ఇన్ బిట్వీన్ దేర్ ఇస్ ఎ బిగ్ వ్యాలీ.
1: కనుకనే పరిపూర్ణము కానటువంటి దానికి ఫలితం కూడా పరిపూర్ణంగా ఉండదు.
0: సో దట్ విచ్ ఇస్ నాట్ ఫుల్ ద రిజల్ట్ ఆల్సో విల్ నాట్
1: పరిపూర్ణ హృదయమునకు పరిపూర్ణ ఫలితమే ఉంటుంటది.
0: ఫర్ ఎ ఫుల్ హార్ట్ ద రిజల్ట్ విల్ బి ఫుల్.
1: కనుకనే పరిపూర్ణంగా మనము డే అండ్ నైట్ మన వర్క్ చేసినప్పుడు ఆఫీస్ లోపల అతనికి మంత్లీ పేమెంట్ ఇస్తారు.
0: When we work with all fullness in our hearts, you will receive total pay.
1: వారికి పెన్షన్ ఇస్తారు.
0: They also receive pension.
1: వారికి డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఇస్తారు.
0: They also receive DNS allowance.
1: కానీ పార్ట్ టైం డివోటీస్ కు పార్ట్ టైం వర్క్స్ కు ఈ ఫుల్ పేమెంట్ రాదు.
0: But part-time devotees, part-time workers will not receive these benefits.
1: కేవలం పేమెంట్ రాకుండా పోవటమే కాకుండా వాళ్ళకి పెన్షన్ కూడా లేదు.
0: They don't receive pension also.
1: డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఇవ్వరు.
0: They don't receive dearness alone.
1: Anaga purnamaina hrudayanga undinatunte valiki bhagavantuni yokka anugraham paripurnanga untuntadi.
0: Meaning the one with fullness in his hearts.
1: Kanukune navavidha margamlo praveshinchi
0: he receives full grace.
1: Ee margamlaina okka darini paripurnam gavinchukotamu sadhakulu yokka pradhanamainatunte yokka satya tattvamu.
0: He follows one of the paths of devotion and attains that fullness. That is the nature of truth.
1: ఏమిటి ఈ నవవిధ మార్గములు?
0: What are these nine paths?
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం,
0: chanting,
1: పాదసేవనం,
0: service,
1: వందనం,
0: salutation,
1: అర్చనం,
0: worship,
1: దాస్యం,
0: service,
1: స్నేహం,
0: friendship,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: స్నేహం, స్నేహం చాలా అవసరం.
0: ఫ్రెండ్షిప్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: ఎట్టి స్నేహం?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్?
1: ఈనాటి కలియుగ స్నేహం. ఆ స్నేహము
0: ఈజ్ ది ఫ్రెండ్షిప్ ఆఫ్ కలియుగ.
1: పాకెట్ లో మనీ ఉంది, ఫాదర్ పొజిషన్ చక్కగా ఉంటుంది, అందల మంది హలో హలో హలో అని వచ్చి చూస్తారు.
0: వెన్ దేర్ ఇస్ మనీ ఇన్ ద పాకెట్ and father in position, everyone will say hello to you.
1: Pocket lo money ledu.
0: There's no money in the pocket.
1: Father retired aipoyina.
0: Father retired.
1: Ek minister tappipoyindi.
0: He lost the position.
1: Attuvanti vaani evaru kodlu daggariki vachi goodbye anu kuda chepparu.
0: No one will come to me and say at least goodbye.
1: Ilanti sneham sneha.
0: Can that be a friendship?
1: Idi kevalamu తాత్కాలికమైనటువంటి ఒక సంబంధము.
0: దిస్ ఓన్లీ టెంపరీ రిలేషన్.
1: భౌతికమైన లౌకికమైనటువంటి వాంఛలతో కూడినటువంటి స్నేహము.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫిజికల్ వరల్డ్లీ డిజైర్స్ అసోసియేషన్.
1: నిరంతరము సత్యనిత్యమైన నీ వెంట దంట ఇంట ఉండి కంటే వలె కాపాడేటువంటి స్నేహం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ఫ్రెండ్షిప్ దట్ ఫాలోస్ యూ లైక్ ఎ షేడ్ ఆఫ్టర్ యూ విత్ యూ ఆల్వేస్.
1: ఇంట వెంట కంట జంట ఉంటుండి చూసుకునేటువంటి స్నేహితులు ఒక్క భగవంతుడు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫ్రెండ్ గాడ్. Who is with you continuously like an eyelid follows you.
1: Ah, bhagavantunto manamu friendship cheyali.
0: So we have to develop friendship with God.
1: Sarva vidhamulainatundi padalu kodanu nivarana kagalavu.
0: He will cure all sorts of problems.
1: Ee sneham chesinappudu rendu kudunu ekamaipothundi.
0: Out of this friendship both become one.
1: Kanukane Jesus kudanu modalu thanu samajamlo praveshinchinappudu I am the messenger of God annadu.
0: So Jesus, when he stepped into society, he said, I am the messenger of God.
1: Anaga aa bhagavantuniki naaku etti sambandham ledu, atani aagyanu maatram sirasavahistunnanu.
0: I have no direct relationship with God. I follow his command.
1: Kaani ataniki samipanga samipanga poyetundi vidhanamunu gurtinchi sadhana salipi tarvata kalukunnadu. I am the son of God. అతనికి నాకు రిలేషన్షిప్ ఉంది, అతను తండ్రి నేను కొడుకు అన్నాడు.
0: హీ కుడ్ అండర్స్టాండ్ ద పాత్ టువర్డ్స్ నియర్నెస్ అండ్ ప్రాక్సిమిటీ అండ్ ఫాలో దట్ పాత్ ఆఫ్ సాధన అండ్ దెన్ కుడ్ అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ అండ్ సెడ్ దట్ ఐ యామ్ ద సన్ ఆఫ్ గాడ్.
1: తదుపరి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
0: లేటర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: మనం కూడాను ప్రకృతి స్థితి లోపల అందరూ మెసెంజర్స్.
0: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆల్ ఆర్
1: మెసెంజర్స్. ప్రతి వ్యక్తి కూడాను దివ్యత్వాన్ని, సత్యత్వాన్ని, ప్రేమతత్వాన్ని జగత్తులో చాటాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ ప్రాపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: మన భారతదేశం ఆధ్యాత్మికం పైన ఆధారపడినటువంటిది.
0: ద భారత్ డిపెండ్స్ ఆన్ స్పిరిచువాలిటీ.
1: ప్రేమ స్వరూపులారా, ఈ విషయాన్ని మీరు చక్కగా గుర్తించుకోవాలి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ అండర్స్టాండ్.
1: భారతదేశంలో ఆధ్యాత్మికమే నశించిన భారతదేశమే క్షీణించిపోతుంది.
0: వెన్ వన్స్ ది స్పిరిచువాలిటీ ఇస్ లాస్ట్ భారత్ విల్ బి
1: భారతదేశమే నశించిన ప్రపంచమే శూన్యమైపోతుంది.
0: వెన్ భారత్ ఇస్ పుట్ టు రూయిన్స్ ద హోల్ వరల్డ్ విల్ బి రూయిన్స్.
1: కాబట్టి యావత్ ప్రపంచమంతా కూడాను భారతదేశం పైన ఆధారపడి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ హోల్ వరల్డ్ డిపెండ్స్ ఆన్ భారత్.
1: కనుక ఈ భారతదేశం యొక్క విశిష్టతను చక్కగా గుర్తించాలి మీరు.
0: దేర్ఫోర్ యూ షుడ్ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్
1: ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని వీధి కూడా చాటాలి.
0: యూ షుడ్ ప్రాపగేట్ స్పిరిచువాలిటీ టు ఎవ్రీ
1: స్ట్రీట్. ఆధ్యాత్మిక విస్మరించడం చేతనే
0: బికాస్ స్పిరిచువాలిటీ
1: అనేక రకమైనటువంటి అశాంతులు మన చుట్టూ ఆవరించుతూ వచ్చాయి.
0: వీఆర్ సరౌండెడ్ బై ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: మనలో ప్రేమనే శూన్యమైపోయింది.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్.
1: మానవత్వమే నశించిపోయింది.
0: ద హ్యూమన్ క్వాలిటీ ఇస్ గోన్.
1: ఆకారం మానవునిగా కనిపిస్తున్నామే కానీ ఆచరణలో ఏమాత్రము మానవత్వం లేదు.
0: వీఆర్ ఓన్లీ హ్యూమన్ ఇన్ ఫామ్ బట్ నాట్ ఇన్ బిహేవియర్.
1: మానవులు అవుతాము.
0: When do we become human?
1: మంచి మనసు, పరిపూర్ణమైనటువంటి మనసు పెట్టుకున్నప్పుడు అప్పుడు మనం మానవుడు.
0: When we have good mind, a total mind, then we are human being.
1: కాబట్టి అట్టి మైండ్ నుంచి పుట్టినటువంటి వాడే మ్యాన్.
0: Therefore, man is the one born out of such mind.
1: కనుకనే మను జా, మను నుంచి పుట్టినటువంటి వాడు జా, పుట్టటం వాడు మనుజుడు.
0: So he is born through that Manu. So his name is Manuja.
1: మను.
0: Who is Manu?
1: అతనే సర్వధర్మములను, సర్వ న్యాయములకును దేశమునకు అందించి, ఈ న్యాయధర్మములను ప్రచార ప్రబోధన కల్పించి మానవత్వాన్ని సార్థకం చేసుకుని బోధించాడు.
0: మను ఇస్ ద వన్ హూ ప్రాపగేటెడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ద కోడ్ ఆఫ్ జస్టిస్.
1: ఈనాడు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వారు చెప్పేటువంటి న్యాయాలంతా కూడాను మనుధర్మాలు కానే కావు.
0: ద జస్టిస్ ఇన్ లా as you find in high court and supreme court is not in a modern dharma
1: bodhisthunnaru. aa kaalanni patti, paristhitini patti, prabhavanni patti, dhanamunu patti nyayam bodhisthuntuntaru.
0: The justice today depends on the time, the situation, environment,
1: kaali nyayam desha kala paristhitina prabhavaniki atheetamainatundi.
0: But the justice in those times transcended all environment.
1: ee manu yokka vishayanni kodu ee naadu marchipoyinaam manamu.
0: And today Manu is totally forgotten.
1: Kautinyudu, ee Kautinyudu arthashastrani bodhinchinatundi vaadu.
0: Then Kautilya, who taught economics.
1: ee arthashastram anetundi danni ee naadu manam marchipoyinam. Economics ani pettukoni dantlo aneka allakallolu jarigipothuntunnayi.
0: We call arthashastra as economics, which is full of confusion today.
1: ఈనాడు ఈ ఎకనామిక్స్ యొక్క దోషము చేతనే బ్యాంకులంతా లూటీలు అయిపోతున్నాయి.
0: బికాస్ ఆఫ్ దిస్ ఎకనామిక్స్ ఆల్ బ్యాంక్స్ ఆర్ బ్యాంక్.
1: ఆ కౌటిల్య యొక్క తత్వాన్ని ఈనాడు మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌటిల్య.
1: సత్యవాక్ పరిపాలన,
0: అడియరెన్స్ టు ట్రూత్.
1: హరిశ్చంద్రుడు తన ఆడబిడ్డలు లేనప్పుడు త్యాగం చేసి సత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాడు.
0: హరిశ్చంద్ర సాక్రిఫైజ్ వైఫ్ అండ్ సన్ టు అప్హోల్డ్ ట్రూత్.
1: ఇలాంటి మహాపవిత్రులైనటువంటి యొక్క వ్యక్తులు భారతదేశం బిడ్డలుగా ఉండినప్పటికీ వారిని మనం అనుసరించలేక, వారిని ఆదర్శంగా తీసుకోలేక, వారి యొక్క ఆజ్ఞను శిరసా వహించలేక మనము కేవలం ఒక విధమైనటువంటి యొక్క నిర్వీర్యులుగా తయారైపోయినాం.
0: దో దేర్ ఆర్ సేక్రెడ్ నోబుల్ సోల్స్ ఇన్ భారత్, వీ డోంట్ ఫాలో దేర్ కమాండ్, వీ డోంట్ ఫాలో దేర్ ఐడియల్ అండ్ ఎగ్జాంపుల్, అండ్ దేర్ఫోర్ వీ హావ్ బికమ్ వీక్.
1: అధ్యాపకులారా,
0: టీచర్స్,
1: మీరు బాల వికాస్ విద్య అధ్యాపకులుగా ఉండేటప్పుడు పిల్లలకంతా కూడా మన ప్రాచీన మహర్షుల యొక్క తత్వము, మహనీయుల యొక్క తత్వము, పతివ్రతల యొక్క తత్వము, సత్యశీలం యొక్క తత్వాన్ని ఆ పిల్లలకు చక్కగా బోధించాలి.
0: బాల వికాస్ గురుస్, యూ షుడ్ టీచ్ క్లియర్లీ ది ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్, ద స్టోరీస్ అండ్ ద మెసేజ్ ఆఫ్ ద నోబుల్
1: సోల్స్. భక్తి యొక్క శ్రవణ కుమారుడు ఏ విధంగా చేశాడు.
0: The devotion to parents as demonstrated by Shravana Kumar.
1: పేరు మాత్రం శ్రవణాన్ని పెట్టుకుంటే ప్రయోజనం లేదు.
0: There's no use in
1: having తల్లిదండ్రులను గౌరవించేటువంటి వాడిగా ఉంటుండాలి.
0: He has to conduct himself.
1: ఎలాంటి తన స్వార్థాన్ని త్యాగం చేసి తల్లిదండ్రుల యొక్క జీవితానికి సుక్షేమాన్ని అందించేటువంటి పుత్రుడిగా ఉండినప్పుడే అతను సత్పుత్రుడు.
0: He sacrifices his own self for the sake of the parents. He is a good son.
1: కులములో ఒకండు గుణవంతుడుండెనా, కులము వెలయు వాని గుణము వెలయు.
0: If there is one of noble character in the entire community,
1: vela ee valamulona malayajam unnattu okka adavi lopala okka malla chettu untundeke chalu aa malla pushpam yokka sugandham sarvatra vyapimpa chestundi.
0: In a forest, if there is one jasmine plant, the fragrance will spread all over.
1: Kaluka talidandrulu yokka bhaktini శ్రవణ కుమారుడు ప్రపంచానికి బోధిస్తూ వచ్చాడు. ఆ శ్రవణ కుమారుడు యొక్క తత్వాన్ని మన పిల్లలకు బోధించాలి.
0: డివోషన్ టు పేరెంట్స్ ఇస్ డెమోన్స్ట్రేటెడ్ బై శ్రవణ కుమార. వీ హావ్ టు టీచ్ ఇట్ ఎగ్జాంపుల్ క్లియర్లీ.
1: ఇంకా గురు భక్తి లోపల ఏకలవ్యుడు.
0: డివోషన్ టు టీచర్ ఏకలవ్య.
1: అలాంటి పరిస్థితి లోపల దేనినైనప్పుడు త్యాగం చేసి మన లోక సంరక్షణ కోసమని, ఈ సమాజ క్షేమం కోసమని, లోక కళ్యాణం కోసమని ఆ విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యములు త్యాగం చేయాలి.
0: వన్ హ్యాస్ టు సాక్రిఫైస్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ అండ్ హీ షుడ్ బి ప్రిపేర్డ్.
1: దైవ భక్తులే ప్రహ్లాదుడు
0: అండ్ డివోషన్ టు గాడ్ ప్రహ్లాద.
1: ఎలాంటి పరిస్థితులు ఎందే లేకుండా
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.

0: Though he was put to all sorts of suffering by demons, Prahlada never complained. He was always praying to that Lord. The demons were hurting, harming him with knives.
1: Kani aa chinna baludu amma appa anukune anledu narayan narayan narayan.
0: That young boy didn't say mother father, he said narayana.
1: Ichacharul poduva daitya kumarudu maati maatiki o pannagasai. Doi bhagavantuda.
0: He said, oh God.
1: Ani nutinchenu kani.
0: He praised him.
1: Ta kannula neeru teedu.
0: He never shed a tear.
1: Kannula neeru ematramu teledu.
0: He never shed a tear.
1: Karanam emti?
0: What is the reason?
1: Praktutamainatundi dukkamunaku kanti neeru nimpakoodadu aneetundi satyanni aa Prahladu lokaniki chaataadu.
0: Prahlada taught the truth that one should not shed tears for only pain.
1: Anityamaina asashtamainatundi ee loka sambandhala kasanu manam kanti neeru ninchukoodadu.
0: We should not shed tears for this temporary ephemeral
1: transient world.
0: For whose sake should we shed tears?
1: Daivaniki ananda bhasmamuluga arpitam cheyali.
0: We should shed the tears of joy for God.
1: Kanukane naramulu anaga neeru.
0: So naramulu means water.
1: Nayanamulu anaga kannulu.
0: Nayana are the eyes.
1: Kanuka aa neerunu kannulu tolichinappude narayanamulu ayipoyindi. Narayana ante empty. నారాయణ నుంచి ఆనంద భాష్పములు నారాయణకు వదలటమే ఇదే నారాయణ తత్వం.
0: నారాయణ మీన్స్ ద వన్ హూ షెడ్స్ టియర్స్ ఆఫ్ జాయ్ అవుట్ ఆఫ్ ద ఐస్ ఇస్ నారాయణ.
1: ఎందుకోసము?
0: వాట్ ఫర్?
1: ఆ నారాయణకు మనకు సన్నిహిత సంబంధ బాంధవ్యము చాలా కాలం నుంచి ఉంటుందని.
0: There is an intimate relationship between you and Narayana. మనం దేహమును
1: ధరించినంత మాత్రమే మనం నూతనులు కాదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ యూ హావ్ ఎ బాడీ, యు ఆర్ నాట్ న్యూ వన్.
1: పురాతనులం కాదు.
0: యు ఆర్ నాట్ ఎన్షియంట్ వన్ ఐదర్.
1: సనాతనులమే.
0: You have been eternal.
1: Sanatana dharma me manamakku manava dharmamu.
0: That quality of sanatana.
1: Kanukane
0: quality
1: manava ani pilustu vacharu.
0: So you are called manava.
1: Ma kaadu.
0: Ma no.
1: Edi kaadu. Nava kottadi kaadu.
0: Nava new, not new.
1: Kanuka manamu kottavaru kaadu.
0: So we are not new.
1: Paatavarame.
0: We are old.
1: Kaani paatavarame ante sanatana manam ee naadu rotavaruga tayaraipoyinam.
0: Though we are old and ancient, we are rotten today.
1: ఏనాడు భగవంతుతో సంబంధం కూల్పోయిందో విడిపోయిందో అది మన వ్రత జీవితమే.
0: ద మూమెంట్ ద అసోసియేషన్ ఈజ్ లాస్ట్ విత్ గాడ్, అవర్ లైఫ్ ఈజ్ రోటన్.
1: దైవంతో మనం సన్నిహిత సంబంధ బాంధవ్యం పెట్టుకున్నప్పుడే మనం నిజమైనటువంటి సనాతనము.
0: వెన్ యూ హ్యావ్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ గాడ్, వీఆర్ రియలీ సనాతన.
1: కనుకనే దైవత్వమే సర్వమునకు మూల కారణము.
0: Divinity is responsible for everything.
1: ఇలాంటి దైవత్వాన్ని మనం ఈ లోకంలో చాటాలి.
0: వీ షుడ్ ప్రాపగేట్ దట్ డివినిటీ.
1: ఏ అమెరికన్స్, ఏ ఇతర దేశం వాళ్ళు ఒక నోట్ల పైననో ఒక కాయిన్స్ పైననో ట్రస్ట్ ఇన్ గాడ్ అని రాస్తుంటారు.
0: అమెరికన్స్ ఆన్ కాయిన్స్ అండ్ ద నోట్స్ దే ప్రింట్.
1: కానీ దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం అలాంటివి కూడా చేయటం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ అవర్ గవర్నమెంట్ ఈస్ నాట్ డూయింగ్ సచ్ ఎ థింగ్.
1: ఎందుకని ప్రశ్నించే, సెక్యులర్ స్టేట్.
0: ఇఫ్ యు ఆస్క్ వై, ఇట్ ఇస్ ఎ సెక్యులర్ స్టేట్.
1: లేని పదవి ఎందాను.
0: ఇట్ ఇస్ ఎ మీనింగ్లెస్ వర్డ్.
1: నీ పవిత్రమైనటువంటి భావాన్ని వదులుకోమని చెప్తుంది ఆ సెక్యులర్ స్టేట్.
0: సెక్యులర్ స్టేట్ నెవర్ సెడ్ దట్ యూ షుడ్ లూజ్
1: యువర్ సెక్యులర్. ఏమిటి?
0: వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ సెక్యులర్?
1: ఎవరిని బాధించకూడదు.
0: యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీ
1: బాడీ. దూషించకూడదు.
0: యూ షుడ్ నాట్ క్రిటిసైజ్.
1: ఏ మతాన్ని విమర్శించకూడదు.
0: యూ షుడ్ నాట్
1: ఏ దేవుని కూడా విమర్శించకూడదు.
0: యూ షుడ్ నాట్ బ్లేమ్.
1: నీ దానిని అనుసరించు. దీనికి ఎవరి అడ్డేం ఉంది?
0: యూ ఫాలో యువర్ ఓన్.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జీలేబ్, కీరు ఎన్ని చేసినప్పటికీ అన్నింటి ఎందు ఉండేటువంటి షుగర్ ఒక్కటే.
2: There may be number of sweets like Mysore Pak, Gulab Jam, all that, but Jesus is one.
1: Jorastani, Christani.
2: You may say Jorastani.
1: Ivanni kudunu namamule.
2: Their name.
1: Anninti endu undinatvanti okke divyattam.
2: But in all, divinity is one and the same.
1: Matamula anetvanti perithopala, kalahamulu abhiruddhi kavinchukoni, aneka raktapatamulu jarugutu ustuntunnayi.
2: In the name of religion, there is conflict and the fight and the bloodshed.
1: Kaadu, kaadu. మన పిల్లలకు బోధించాలి.
2: వీ షుడ్ టీచ్ అవర్ చిల్డ్రన్.
1: మతములన్నీ వేరు, మంచిగా బోధించే.
2: ఆల్ రిలీజియన్స్ థాట్ గుడ్ థింగ్స్.
1: తెలిసి మెలుగవలను తెలివితోడ.
2: వన్ హ్యాస్ టు కండక్ట్ హింసెల్ఫ్ విత్ ఇంటెలిజెన్స్.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది.
2: ఇఫ్ మైండ్స్ ఆర్ గుడ్, విచ్ రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: దీనుడు భారతీయ వీరసుతుడా.
2: ఓ సన్స్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
1: నీ మతి చెడిపోయినప్పుడే మతములు చెడిపోతున్నాయి, కానీ మతి చక్కగా ఉంటే మతములన్నీ మంచివే.
2: యాజ్ యువర్ మైండ్ ఈస్ స్పాయిల్డ్ రిలీజియన్ ఇస్
1: దైవమంతా ఒక్కడే,
2: గాడ్ ఇస్ వన్.
1: అలాంటి తత్వాన్ని మనం పిల్లలకు బోధించాలి.
2: వీ షుడ్ టీచ్ సచ్.
1: ఏ నామం ఇష్టమో దాన్ని స్మరించుకో.
2: యూ థింక్ ఇన్ యువర్ ఓన్,
1: ఏ రూపం ఇష్టమో దీన్ని పూజించుకో.
2: యూ కెన్ వర్షిప్ ఇన్ యువర్ స్టైల్.
1: ఆ విధమైనటువంటి యొక్క సమత్వమైనటువంటి భావము చేత ఈ విశ్వానికి మనము ఈ సుబోధనను అందించినప్పుడు దేశమంతా కూడాను ఎంతో శుభిచ్ఛాన్ని పొందుతుంది.
2: When this equal-mindedness is taught to our children by teachers, the country will prosper.
1: మనము భగవంతుని పూజిస్తున్నాం.
2: We worship God.
1: ఏ విధంగా పూజిస్తున్నాం?
2: How do we worship
1: him? ఈ పూజకు ఈ ఫలితము, ఈ పువ్వుకు ఈ ఫలితము అని మనం చెప్పుకోవటం లేదు.
2: We don't say this should be the result of the fruit of our worship.
1: పూల జాతులు వేరు, పూజలు ఒకటే.
2: Flowers are of different types, but worship
1: is one. దర్శనములు వేరు, దైవము ఒక్కడే.
2: Paths are many, God is one.
1: జన్మలన్నీ వేరు, జననం ఒకటే.
2: ద బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ద
1: కోటీశ్వరుడు ఆకాశం నుంచి ఉట్టిపడలేదు, కూటి పేదలు భూమి నుంచి రాలేదు.
2: మిలియనేర్ హ్యాస్ నాట్ డిసెండెడ్ ఫ్రమ్ స్కై.
1: ఎవరు తల్లి గర్భం నుంచి నేను ఆవిర్భవించారు.
2: బోత్ ఆర్ బోర్న్ టు ఏ మదర్.
1: కనుకనే ఈ దివ్యత్వమైనటువంటి ఒక తత్వానికి ఏకత్వం అందరికీ ఒక్కటే.
2: దిస్ డివినిటీ విల్ టీచ్ యూ దట్ వన్ పాయింటెడ్నెస్.
1: ఆకలి అయినప్పుడు కోటీశ్వరుడు తింటాడు, కూటి పేద తింటాడు.
2: వెన్ వన్ ఈజ్ హంగ్రీ, మిలియనేర్ అండ్ పాపర్,
1: పంచపచ్చ పరిమాణంతో కడుపు నింపుకోవచ్చును.
2: ఎ రిచ్ మ్యాన్ మే ఈట్ డెలీషియస్ ఐటమ్.
1: కూటి పేద గంజి అంబిలితో కడుపు నింపుకోవచ్చును.
2: ఎ పాపర్ మే ఈట్ జస్ట్ పాస్ట్.
1: అన్నములు అవి వేరు, ఆకలి ఒక్కటే.
2: బట్ ది అపిటైట్ ఈజ్ సేమ్.
1: దాహమైనప్పుడు
2: వెన్ వన్ ఈజ్ థర్స్టీ,
1: ఏదో ఒక వంకలో కాలంలో ఉన్నటువంటి నీరు కోలి తాను దాహం తీర్చుకోవచ్చాడు.
2: వన్ మే క్వెంచ్ ది థర్స్ట్ బై టేకింగ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎ లేక్.
1: ఇంకా లక్షాధీశ్వరుడు ధనవంతుడు ఏం చేస్తాడు? కూల్ డ్రింక్ తాగుతాడు.
2: ఎ రిచ్ మ్యాన్ డ్రింక్స్ కూల్ డ్రింక్.
1: ఇవి రెండు మన దాహాన్ని తీర్చినవే కాని
2: బట్ బోత్ ఆఫ్ దెమ్
1: నీరు వేరువేరుగా కనిపించాయి.
2: బట్ ద వాటర్ సీమ్ టు బి డిఫరెంట్.
1: అదే విధంలో సర్వులు ఒక్కటనేటువంటి ఏకత్వాన్ని మనము చక్కగా చాటాలి.
2: దేర్ ఫోర్ వీ షుడ్ ప్రాపగేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: జనన మరణములు కూడా అందరికీ ఒక్కటే.
2: బర్త్ అండ్ డెత్ ఆర్ సేమ్ టు
1: ఆల్. అడవులు ఎందున్నా,
2: ఏదని
1: ఆకాశంలో, పట్టణంలోనున్నా,
2: సిటీ
1: పల్లెనున్నా,
2: విలేజ్
1: గుట్ట మీద
2: కట్టేటబడి
1: ఉన్నా, దైవం ఒక్కడే.
2: వాట్ ఎవర్ మే బి, గాడ్ ఈజ్ వన్ ఇన్ ఆల్ ది స్టేట్స్.
1: కనుక మానవత్వంలో ఇట్టి యథార్థాన్ని పిల్లల లోపల హృదయాల్లో ప్రవేశపెట్టాలి.
2: దేర్ ఫోర్ వీ షుడ్ సీ దట్ ది ట్రూత్ ఈజ్ ఇంప్రింటెడ్ ఆన్ ద మైండ్స్ ఆఫ్ ద చిల్డ్రన్.
1: అది సత్యం. సత్యం, ట్రూత్ ఈజ్ గాడ్.
2: దట్ ఈస్ ద ట్రూత్. Truth is God.
1: ఇది రెండోది కాదు.
2: No two.
1: సత్యం ఒక్కటే. ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
2: Truth is only one, not two.
1: దట్ ఈ తండర్లో నీరు ఉంది.
2: దిస్ తండర్ హస్ వాటర్.
1: తెలుగు వారంతా నీరు అని పిలుస్తున్నారు.
2: Many people call it neeru.
1: Tamil vaadu thanni ani pilustadu.
2: Tamilians call it thanni.
1: Hindi vaadu paani ani pilustadu.
2: Hindi people paani.
1: America vaadu water ani pilustadu.
2: Americans water.
1: Tamil vaadu vaari ani pilustadu.
2: Vaari.
1: Water okkate kada.
2: But water is one.
1: Karuka desha bhashalu yendu vyathyasam gocharinchavachunu kaani padartham yokka tattvam paratattvam okkate.
2: Therefore there may be differences in respect of languages, but the material is one and same.
1: Karuka itti paratattvanni manamu vaapu cheta kaapadukovali.
2: Therefore we have to keep and preserve by this speech.
1: Adhika bhashalu ye matramu manam pravesha pettakoodadu.
2: We should not talk too much.
1: Nalugu chese paapamunu nalugu.
2: Man commits four types.
1: Idi pillalaku chakkaga meeru bodhinchali.
2: Teach well to children.
1: Modati paapam emiti?
2: What is the first sin?
1: Asatyam anatam modati paapamu.
2: Speaking lies.
1: అధికంగా మాట్లాడటం రెండవ పాపము.
2: సెకండ్, ఎక్సెసివ్
1: త్వరలో దూషించడము మూడవ పాపము.
2: క్రిటిసైజింగ్ అదర్స్,
1: చాడీలు చెప్పడం నాలుగో పాపం.
2: ది స్లాండర్.
1: కనుక ఆదిశంకర్ల వారు చెప్పినది ఒకటి, చేసినది ఒకటి, ఇదే పాపము అన్నాడు.
2: ఆదిశంకర సేస్ వాట్ యు డూ ఇస్ నాట్ ఇన్ అకార్డింగ్స్ వాట్ యు థాట్, దట్ ఇస్ ది సిన్.
1: 11 మంది శిష్యులతో కాశీ చేరాడు శంకరుడు.
2: శంకర రీచ్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ టు కాశీ.
1: ప్రార్థించాడు.
2: హి ప్రేయ్.
1: ఈశ గిరీశ నరేశ పరేశ బిరేశయ భూషణ భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మీతవ శరణై గొమ్మన్నాడు. ఈశ గిరీశ పరేశ సదేశ సురేశ భూషణ భో, ఓ దేవుడా నీకు నేను శరణాగతిని అన్నాడు.
2: ఓ గాడ్ ఐ సరెండర్ టు యూ.
1: అయితే నేను మూడు పాపములు చేశాను, ఈ మూడు పాపములకు పరిహారం గావించమని ప్రార్థించాడు.
2: ఐ కమిటెడ్ త్రీ సిన్స్, సీ దట్ ఐ అటోన్.
1: ఏమిటి ఈ మూడు పాపములు?
2: వాట్ ఆర్ దీస్ త్రీ సిన్స్?
1: మొట్టమొదటిది ఒక్కటి,
2: ద ఫస్ట్ వన్,
1: యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. నిన్ను వర్ణించడానికి వాక్కు చాలదు, నిన్ను వర్ణించడానికి భాష చాలదు. అలాంటి వాడిని నిన్ను నేను వర్ణించడానికి ప్రయత్నిస్తున్నాను, ఇది పాపం కాదా? నేను పొరలకంతా కూడాను భగవంతుని వర్ణించడానికి వీరు కాదు. యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసాస, మనసుకు కాని వాకు కాని నిన్ను వర్ణించడానికి సాధ్యం కాదని పొరలకు బోధిస్తున్నాను. నిన్ను ఈశ గిరీశ నరేశ పరేశ బియేశ భూషణభో వర్ణిస్తున్నాను, ఇది ఎంత పాపము?
2: గాడ్ కెనాట్ బి డిస్క్రైబ్ బై వర్డ్ ఆర్ కాంప్రిహెండెడ్ బై మై మైండ్ బట్ యెట్ ఐ డిస్క్రైబ్ ఇన్ సెవెరల్ వర్డ్స్.
1: చెప్పినది ఒకటి, చేసేది మరొకటి, ఇది పాపం. ఈ పాపాన్ని నన్ను క్షమించమని కోరాడు.
2: ఐ సెడ్ వన్ థింగ్, యాక్టెడ్ డిఫరెంట్లీ, పార్డన్ మీ ఫర్ దిస్ ఫస్ట్.
1: నీవు సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ, ఏకాత్మ సర్వభూతాత్మ, ఏకో వశి సర్వభూతాత్మ అని నేను బోధిస్తున్నాను.
2: ఐ టీచ్ దట్ యువర్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: సర్వత్రా ఉండినటువంటి నీవని నేను పదులకు బోధిస్తూ నిన్ను దర్శించాలని కాశీకి నేను వచ్చాను, ఇది పాపం కాదా?
2: Saying so that God is everywhere, I have come to Kashi to see God, isn't that a sin?
1: శరీరము భౌతికమని,
2: బాడీ ఇస్ ఫిజికల్,
1: పాంచ భౌతికము దుర్బలమైన కాయము,
2: దట్ ద బాడీ ఇస్ వీక్,
1: ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
2: వెన్ ఇట్ విల్
1: శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ,
2: 100 years is the limit,
1: నమ్మరాదా ఈ మాట నమ్మనమ్మ.
2: Do not believe that word.
1: బాల్యమందు, కాయమందు, ఏక ముదివియందు, ఏక ముసలియందు, ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
2: వెన్ వన్ వుడ్ డై,
1: మరణమే సత్యము నిజము.
2: దట్ డెత్ ఇస్ సర్టెనిటీ,
1: దేహమున్నంతలో నీవు తెలియవలయు.
2: సో లాంగ్ యు ఆర్ అలైవ్ యు షుడ్ నో.
1: అందరికీ బోధిస్తున్నాను.
2: ఐ టీచ్ ఆల్.
1: మరణపు కొంప,
2: బాడీ ఫుల్ ఆఫ్ డెత్,
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప,
2: అండ్ ఇట్ సర్వింగ్ ఓన్లీ సీన్, జాత
1: సంచలనము పొందు దుంప,
2: ఇట్ పెరినే
1: సాగర మీద లేని కంప,
2: ఇట్ ద వన్ దట్ కెన్
1: అప్పుల ప్రతిబలంబు మన మెప్పు దళంప,
2: ఇట్ ఫుల్ ఆఫ్ బోన్.
1: నే నిశ్చలమని నమ్మబోకు మనసా.
2: ఓ మైండ్, డోంట్ థింక్ దట్ బాడీ
1: అనురాధములు ఆశ్రయించవి.
2: సరెండర్ టు గాడ్.
1: ఈ దేహం అనిత్యమని నాకు తెలుసు.
2: ఐ నో దట్ ద బాడీ ఇస్
1: టెంపరరీ. కానీ దేహాన్ని రక్షించుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను, ఇది పాపం కాదా?
2: Knowing all this, I try to protect my body. Isn't that a sin?
1: ఈ దేహమును ఎవరు రక్షించుకోగలరు?
2: Who can protect this body?
1: ఎవరి చేత కాదు.
2: It's not possible to anyone.
1: కనుక ఇదంతా నీటి పుడక వంటిది.
2: This is like a water bubble.
1: Mind అనేటువంటిది పిచ్చి కోతి వంటిది. Mind is like a mad monkey.
2: Mind is like a mad
1: body. Body is like a water bubble.
2: Body is the water bubble.
1: Don't follow the body.
2: Don't follow the body.
1: Follow the mind.
2: Don't follow the mind.
1: The conscience. ఇది ఆత్మతత్వం.
2: Follow the conscience. That is the
1: ఆత్మ. Conscience, నీ witness, నీ యొక్క నిజమైనటువంటి యొక్క తత్వము, ఆత్మతత్వాన్ని నీవు విశ్వసించు.
2: The conscience, the witness, know your ఆత్మ.
1: కనుకనే ఇలాంటి అనిత్యమైనటువంటివి చేసినప్పుడు సత్యమని భావించడమే ఒక పాపము అని చెప్పాడు శంకర్ల వారు.
2: ఇట్ వాజ్ శంకర హు సెడ్ టు కన్సిడర్ ఆల్ ది ట్రాన్సియెంట్ మోమెంటరీ థింగ్స్ యాజ్ ట్రూ, దట్ ఇస్ ఎ సిన్.
1: కనుక ఈ బాల్యమైనటువంటి పిల్లల లోపల పవిత్రమైనటువంటి ఇలాంటి దివ్యమైనటువంటి భావాలను వారిలో ప్రవేశపెట్టాలి.
2: ఇన్ చైల్డ్హుడ్ ఇట్సెల్ఫ్ వి షుడ్ సీ దట్ దే విల్ హావ్
1: వాడే వృద్ధుడు
2: థాట్.
1: నాయన, నీవు ప్రత్యేకమైనటువంటిది కాదు. రూపనామములు వేరువేరుగా ఉంటున్నాయి.
2: You are not separate. Name and form are different.
1: దీన్ని బట్టి నీవు ఏమాత్రం భేదమును తలంచకూడదు.
2: Don't think of differences.
1: పుట్టిన దశమే చేంజ్ అని పిలిచారు నిన్ను.
2: The woman you are born, you are a child.
1: 10 సంవత్సరాలకు బాయ్ అని పిలుస్తున్నారు.
2: Later boy.
1: 30 years కు మ్యాన్ అని పిలుస్తున్నారు.
2: At age of 30 man.
1: 75 years గ్రాండ్ ఫాదర్ అవుతున్నావు.
2: At age of 75 grandfather.
1: నిన్న అలిగింటి యొక్క తత్వంలో నీవు ఒక్కడే.
2: But in all these stages you are one.
1: కనుకనే ఏకం సత్ విప్రా బహుధా వదంతి. మానవులందరూ కూడా చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ అని భావిస్తున్నారే కాని నీ ఒక్కడే ఒక్కడే ఒక్కడే. బ్రహ్మచర్యం నందు కాని, గృహస్థం నందు కాని, వానప్రస్థం నందు కాని, సన్యాసం నందు కాని దివ్యత్వం ఒక్కటే.
2: దే కన్సిడర్ ద చైల్డ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ డిఫరెంట్ స్టేట్స్, బట్ ది ఇండివిజువల్ వన్ సేమ్. హీ మే బి సెలబ్రేట్ ఆర్ ఎ హౌస్ హోల్డర్ ఆర్ అనన్షియల్.
1: సమన్వయమైనటువంటి యొక్క భావములు విద్యార్థుల్లో బోధించలేకపోవడం చేతనే విద్యార్థుల లోపల ఆధ్యాత్మికమంటే కూడా ఒక విధమైనటువంటి అశ్రద్ధ, అసహ్యంగా కూడా చూస్తున్నారు.
2: సిన్స్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ టాట్ టు స్టూడెంట్స్, ద స్టూడెంట్స్ ఆర్ బౌండ్ టు నెగ్లెక్ట్ స్పిరిచువాలిటీ.
1: నీకు మొట్టమొదటి గురువు తల్లిదండ్రులే.
2: ద ఫస్ట్ టీచర్స్ ఆర్ పేరెంట్స్.
1: ఆ తల్లిదండ్రులు నీకు గురువు సమానులుగా భావించు, దైవ సమానులుగా విశ్వసించు.
2: టేక్ యువర్ పేరెంట్స్ ఎస్ గాడ్.
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
2: బాయ్స్ అండ్
1: చెప్పాలి, నీ బ్లడ్,
2: యువర్ బ్లడ్,
1: నీ హెడ్,
2: యువర్ హెడ్,
1: నీ ఫుడ్,
2: యువర్ ఫుడ్,
1: నీ దుడ్డు,
2: యువర్ దుడ్డు, మనీ
1: గిఫ్ట్
2: ఆర్ ద పేరెంట్స్.
1: కనుక మొట్టమొదటి పేరెంట్స్ గ్రాట్యూట్యూడ్ చేయి.
2: ఫస్ట్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు యువర్ పేరెంట్స్.
1: అది నీ కర్తవ్యము అని పిల్లలకు బోధించాలి.
2: యూ షుడ్ టీచ్ దట్ ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ.
1: వాళ్ళ బ్లడ్ కావాలి, వాళ్ళ దుడ్డు కావాలి, వాళ్ళ ఫుడ్ కావాలి, వాళ్ళ హెడ్ కావాలి, కానీ వాళ్ళని గౌరవించనక్కర్లేదు. ఇది ఎంత క్రూరత్వం!
2: I want their blood, I want their head, I want their dudu, but I don't express gratitude.
1: Ninaadu neevu nee parents ni gauravinchakapothe neekemi teliyadu ippudu kaani repati dinam nee pillalu neeku reaction resound and reflection ninnu agauravapalchinappudu aa naadu neevu continue nimpi prayojanam emiti.
2: If you don't respect your parents, you may not be mindful of this tomorrow when your children disrupt you.
1: Bhavishyattulo manam sukhashanthulu anubhavinchalante vartamanamlo manam sakramamainatti panulu manam cheyali.
2: To have happiness and security in future,
1: mana kartavyanni manam nirvartinchali.
2: We should do our duty.
1: Neeku ee vayasulo neeku adi teliyadu.
2: At this age, you don't know.
1: రేపటి దినం నీ పిల్లలే నిన్ను ఆ విధమైన రీతిగా శిక్షించినప్పుడు నీవు ఎంత బాధపడగలవు.
2: When your children are going to punish you tomorrow, you will feel sad.
1: కాబట్టి భవిష్యత్తుకు వచ్చేటువంటింత వర్తమానంలో నీవు చక్కగా ఉంటుండు.
2: So what all that's going to appear
1: ఈ రాజు మానవుల యొక్క సమస్త బాధలకు సమస్త దుఃఖములకు సమస్త విచారములకు కారణమేమిటి అని క్వశ్చన్ వేసుకోండి.
2: Put a question, what is it responsible for all suffering, anxiety and trouble?
1: ఒక్కటే ఒక ఆన్సర్.
2: Only one answer.
1: Past is past.
2: Past is past.
1: గడిచిపోయింది గడిచిపోయింది.
2: Past is past.
1: నీవు ఏమి చేసినా ఇది తిరిగి వాపసు రాదు.
2: You cannot recover it.
1: మరణ యవ్వనము నదీ జలము తిరిగి రాదు అని.
2: The youth and flowing water shall never return.
1: కాబట్టి past is past. Forget the past.
2: So past is past. Forget the
1: past. నడుచుకుంటూ చూసుకునే వచ్చాం.
2: You just passed through.
1: ఇంకా వెనక్కి ఎందుకు తిరిగి రాలి?
2: Then why do you turn back?
1: ఇంకా ఫ్యూచరా?
2: Then
1: ఫ్యూచర్ ని ఊరికి యోచన చేస్తున్నావు.
2: You think of the future.
1: ఆ ఫ్యూచర్ నీకు ష్యూరిటీ లేదు.
2: You are not sure of
1: రేపటి వరకు ఉంటాననేటువంటి ధైర్యము ఒక శక్తి నీకు ఎక్కడ ఉంది?
2: What sort of hope that you will be alive?
1: రాత్రి లోపల ఏమైపోతావు?
2: What will happen in the night?
1: కాబట్టి ఫ్యూచర్ ఈజ్ నాట్ ష్యూర్.
2: So future is uncertain.
1: Do not brood for the future.
2: Don't brood over the future.
1: Live in the present.
2: Live in the present.
1: ఈ ప్రజెంట్ చాలా మనకు అవసరము.
2: This present is essential.
1: ఈ ప్రజెంట్ కూడా ఆర్డినరీ ప్రజెంట్ కాదు, ఆమ్నీ ప్రజెంట్.
2: This is not ordinary present, it's omnipresent. ప్రజెంట్
1: ఎట్లా? పాస్ట్ రిజల్ట్స్ ప్రజెంట్ లో ఉంది.
2: The results of the past are in the
1: future. Results in presence lo undi.
2: Future results also.
1: పూర్వమేసినటువంటి విత్తనమే ఇప్పుడు చెట్టయింది.
2: The seed sown earlier.
1: ఈ యొక్క సీడే ముందుకు రాబోతుంది.
2: And the seed will be tomorrow.
1: రెండు ప్రజెంట్ లో ఉంది. ప్రజెంట్ ని భద్రంగా తీసుకోవాలి.
2: So past and future lie in the present, take care of it.
1: ప్రజెంట్ ని ఈనాడు మర్చిపోతున్నారు.
2: Parents have forgotten.
1: జరిగిన దాన్ని చింతిస్తున్నారు.
2: They bother with the past.
1: రాబోయే దానికి ఆశిస్తున్నారు.
2: And they are expecting in the future.
1: ఈ వర్తమానాన్ని విస్మరిస్తున్నారు.
2: They are forgetting the present.
1: అందువల్లనే సర్వ దుఃఖములకు మూల కారణమే.
2: Therefore it leads to all sorts of misery.
1: అది నీవు అనుకోలేవు.
2: They are not prop.
1: ఇది నీవు తెలుసుకోలేవు. ఉన్నదాన్ని అనుభవించలేవు.
2: They don't experience the present.
1: ఏమైపోతుంది అది అప్పుడు?
2: Then what will happen?
1: తిత్తి బోడి నెత్తి బోడి తిరుపతి పోనక్కర్లేదన్నాడు. అది బోడి ఇది బోడి ఉండి ప్రయోజనం ఏమిటి?
2: You lose both. What is the fun of having it?
1: కనుకని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకోండి.
2: So think of the present.
1: వర్తమానాన్ని సక్రమంగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
2: Do your duty in the present.
1: దాని రిజల్ట్ తప్పక మనకు లభిస్తుంది.
2: Then you suddenly get the
1: result. కష్టే ఫలి.
2: Out of hard work you get success.
1: హృదయపూర్వకంగా పనిచేస్తే దానికి తగినటువంటి రియాక్షన్ రాకుండా ఉండదు.
2: ఇఫ్ యూ వర్క్ వెల్ యూ గెట్ ది ప్రాపర్ రియాక్షన్.
1: ప్రపంచమంతా కూడా ఒక అద్దం వంటిదే.
2: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ మిర్రర్.
1: నీవు ఏది చేస్తే దాని యొక్క ఫలితాన్ని నీవు తప్పక నీవు రేపు అనుభవిస్తావు.
2: వాట్ ఎవర్ యూ డూ యూ విల్ ఎక్స్పీరియన్స్ ది
1: కాన్సిక్వెన్సెస్. 10 సంవత్సరాలకైనా అనుభవిస్తావు.
2: టుమారో ఆర్ అట్లీస్ట్ 10 ఇయర్స్
1: తర్వాత ఇంకా 50 సంవత్సరాలకైనా అనుభవిస్తావు.
2: ఆర్ 50 ఇయర్స్
1: ఇది తప్పినది కాదు.
2: యూ కెనాట్ ఎస్కేప్.
1: కనుకనే బీ గుడ్ సీ గుడ్ అండ్ డూ గుడ్.
2: సో బీ గుడ్ సీ గుడ్ అండ్ డూ గుడ్.
1: ఒక అద్దం ముందు పోయి నిల్చుకో.
2: Stand in front of mirror.
1: ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేయి.
2: డూ నమస్కార్.
1: ఆ ప్రతిబింబం ఆ నమస్కారం నీకే వెనక్కి ఇస్తుంది.
2: ద రిఫ్లెక్షన్ విల్ రిటర్న్ యువర్ నమస్కార్.
1: ఆ యొక్క అద్దం ముందు పోయి దానిని బాగా దండించు.
2: యు ట్రై టు పనిష్ ఇన్.
1: అది నిన్ను దండిస్తుండాలి.
2: ఇట్ ఆల్సో పనిష్ ఇన్ టర్న్.
1: చూసారా, నీవు ఏమి చేసినావో దాని యొక్క ప్రతిబింబం దాని యొక్క రియాక్షన్ మనకు వస్తుంటుంది.
2: వాట్ ఎవర్ యూ డూ ది రియాక్షన్.
1: ఒక కొండ దగ్గరికి పోయి నిల్చుకో.
2: యు స్టాండ్ దేర్
1: ఓ అను. అది కూడా ఓ అని అంటుంది.
2: నియర్ ద హిల్ యూ సే ఓ, యు గెట్ ది ఎకో.
1: అది రీసౌండ్.
2: దట్ ఇస్ ది రీసౌండ్.
1: ఇంకా రిఫ్లెక్షన్.
2: దెన్ రిఫ్లెక్షన్.
1: ఫోటోగ్రాఫర్ ఒక స్విచ్ వేస్తాడు.
2: ఫోటోగ్రాఫర్ విల్ పుట్ ఆన్ ద స్విచ్.
1: ఈ స్విచ్ వేసినప్పుడు వైట్ గా వస్తుంది ప్రకాశము.
2: అండ్ దెర్ బి వైట్ లైట్.
1: తక్షణమే డార్క్ అయిపోతుంది.
2: దట్ బి ఫాలోడ్ బై పిచ్ డార్క్నెస్.
1: కనుక రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
2: Therefore reaction, resound and reflection.
1: ఇది ప్రపంచం యొక్క ప్రకృతి యొక్క తత్వం. ఇది
2: లా
1: ఆఫ్ నేచర్.
2: దిస్ ది లా ఆఫ్ నేచర్.
1: ఈ లా ఆఫ్ నేచర్ ను మనం అనుసరించే తీరాలి.
2: వీ ఆర్ బౌండ్ టు ఫాలో ద లా ఆఫ్ నేచర్.
1: దీనిని అనుసరించకపోతే వీలు కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్కేప్.
1: కనుక అద్దమే ఈ ప్రకృతి.
0: This world is mirror.
1: Neeve reality.
0: You're the reality.
1: Ee jeevatattame reflection.
0: And your
1: ee jeevitamlo em chestunnavo aa prakruti aneetundi addamlo neeku anni pratibimbisthunnayi.
0: Whatever you do, the consequences will come back.
1: Pillaluku chakkaga cheppali.
0: This has to be taught.
1: Naina teliso teliyiklo neevu porapattlo padipothunnavu.
0: Knowingly or unknowingly
1: paapalu chestunnavu.
0: You commit sins.
1: Paapalu kalustunnavu.
0: You think so.
1: Kaani reepatiki ivi tappinavi kaadu.
0: But you cannot escape from the consequences.
1: Neevu cheyakudadu ani gattiga mandalinchali.
0: And tell them that they should not go.
1: Durdrishtavashattu iraadu intilo ammalo నాన్నలు దండించడం లేదు, టీచర్స్ దండించకూడదు, టీచర్స్ ఏమైనా దండించినా ఆనాడు స్ట్రైక్.
0: అన్ఫార్చునేట్లీ పేరెంట్స్ డోంట్ పనిష్ ది చిల్డ్రన్, టీచర్స్
1: ఎట్లా బాగుపడతారు?
0: వెల్, హౌ డు ఎక్స్పెక్ట్ ది చిల్డ్రన్ టు
1: బి? అంటే ఏంటి శిక్షణ అనేటువంటిది పేరు?
0: ఎడ్యుకేషన్ మీన్స్ శిక్షణ.
1: శిక్షించాలి,
0: దే మస్ట్ బి పనిష్డ్.
1: అది నిజమైనటువంటి గురుకులంలో అనుభవించినటువంటి యొక్క చర్యలు.
0: దాట్ ఈస్ ద ట్రైనింగ్ ఇన్ గురుకులం.
1: కనుకనే ఆనాటి వారు ఈనాటి వరకు కూడాను పవిత్రమైన హృదయులైపోయి ప్రకాశిస్తున్నారు దేదీప్యమానంగా.
0: Therefore, those people are still shining today.
1: కనుక మనము తప్పక పిల్లలకు బోధించాలి.
0: We must teach children.
1: పూర్వము మదాలస.
0: అర్లియర్ మదాలస.
1: ఆమె పిల్లలకు ఏమని బోధించేది?
0: వాట్ ఈస్ ద షీ టాట్ టు చిల్డ్రన్?
1: చాలా పవిత్రమైనటువంటి భావాలు బోధించేది.
0: షీ టాట్ సీక్రెట్ థాట్స్.
1: శుద్ధేసి బుద్ధేసి నిరంజనోసి. ఓ బుద్ధ, నీవు పరిశుద్ధమైనటువంటి వాడు, నీవు మహాబుద్ధిమంతుడవు, నీవు నిరంజనుడవు.
0: ఇట్స్ ఎగో చైల్డ్, యు ఆర్ సీక్రెట్ వన్, యు ఆర్ ద ఫార్మ్ ఆఫ్ ద ఎటర్నల్ బ్లెస్.
1: సంసార మాయా పరివర్జితేసి. ఈ సంసారం అనేటువంటి ఈ ప్రపంచము ఇది వర్జించు, త్యజించు.
0: Drop this family life which is a delusion.
1: Samsara swapna tyaja moha nidra. Ee samsaram anetundi oka swapnamu.
0: Family life is a dream.
1: Tyaja moha nidra. Idi etta vastandi ee swapnamu?
0: How do you dream?
1: Nidrapothene swapnam vastandi.
0: When you sleep you dream.
1: Nidrapokapothe swapname ledu.
0: If you don't sleep there is no dream.
1: Kaabatti swapnaniki edi kaaranamu?
0: So what is the responsible dream?
1: Kalaniki emi kaaranamu?
0: What is responsible?
1: Ee vidhanga prashnalu evarinaina anubhavam వేసినప్పుడు కొన్ని మంది డాక్టర్ చెప్తారు, నీవు తిన్నింది జీర్ణం కాకపోతే స్వప్నంగా వస్తుంది, లేకపోతే ఎప్పుడో తలచిని ఉంటే స్వప్నంలో వస్తాయి. ఈ విధంగా అనేక రకమైనటువంటి కారణాలు చెప్తారు.
0: డాక్టర్ సే, వై డు యూ డ్రీమ్? దే సే దట్ ది ఫుడ్ ఈస్ నాట్ డైజెస్టెడ్ ప్రాపర్లీ.
1: ఏది కాదు,
0: యూ డ్రీమ్.
1: డ్రీమ్ కారణం నిద్రనే.
0: నన్ ఆఫ్ దీస్ ద రీజన్ ఫర్ డ్రీమ్.
1: నిద్రనే పోతే మనకు డ్రీమే రాదు.
0: వెన్ యూ డోంట్ స్లీప్ యూ డోంట్ డ్రీమ్.
1: సంసార ఈ సంసారం అనేటువంటిది స్వప్నం. నిద్రపోతేనే స్వప్నం వస్తా ఉంది.
0: వెన్ యూ స్లీప్ యూ డ్రీమ్.
1: నిద్రపోకపోతే స్వప్నమే లేదు.
0: ఇఫ్ యూ డోంట్ స్లీప్ దేర్ ఇస్ నో డ్రీమ్.
1: స్వప్నానికి ఏది కారణము?
0: సో వాట్ ఈస్ రెస్పాన్సిబుల్?
1: కళలకు ఏమి కారణము?
0: వాట్ ఈస్ రెస్పాన్సిబుల్?

0: మనకు డ్రీమే రాదు.
1: వెన్ యూ డోంట్ స్లీప్ యూ డోంట్ డ్రీమ్.
0: సంసారం, ఈ సంసారం అనేటువంటిది స్వప్నం. త్యజమోహ నిద్ర.
1: ద ఫ్యామిలీ ఈజ్ ఎ డ్రీమ్.
0: మదాలస వాక్యం.
1: ఇట్స్ ద వర్డ్ ఆఫ్ మదాలస.
0: వాచస్పతి, నాయన నీవు ఎంత పరిశుద్ధుడవు, నిత్యుడవు, శుద్ధుడవు, పరంజ్యోతివి. ఇలాంటి మాటలతో ఆ పిల్లవాళ్లను ఉయ్యాల్లో వేసి తూల్చేటువంటి వాళ్ళు.
1: షీ యూజ్ టు లే డౌన్ ద చైల్డ్ ఇన్ ద క్రేడిల్ టెలింగ్ యూఆర్ ద ప్యూర్ అన్స్టడీడ్ వన్.
0: ఓంకారమని ఏటి ఒక తొట్లలోను.
1: ఇట్ ఇస్ ద క్రేడిల్ ఆఫ్ ఓంకార.
0: తత్వమసి అని ఏటి పరుపుతా పరచి.
1: విత్ ది బెడ్ ఆఫ్ తత్వమసి.
0: ఎరుకనే బాలుణ్ణి ఏమరక ఉలచి.
1: కీపింగ్ దట్ బాయ్ ఇన్ అవేర్నెస్.
0: ఏడు జగముల వారు ఏకమై ఊచ.
1: విత్ పీపుల్ ఆఫ్ ద ఆల్ వరల్డ్.
0: జో అని గుప్పేదాయవా.
1: దే గో ఆన్ సింగింగ్ ద లవ్ అబి.
0: ఈనాటి తల్లిదండ్రులు ఆ విధంగా జోల పాడటం లేదు.
1: పేరెంట్స్ డోంట్ సింగ్ సచ్ లవ్.
0: మా పిల్లవాడు మంచి పెద్దగా చదవాలి.
1: My son should be highly educated.
0: Dandiga varakattam icchetuvanti attagarulu chikkali.
1: He should have very high amount of dowry.
0: Videshaluku pampali.
1: He should go abroad.
0: Vai prastuni gavinchali. Ilanti korikalu ilanti tallulaku.
1: These are the desires of mothers today.
0: Idantha kudunu emi gauravam anukuntunnaru veeru.
1: What sort of respect is that?
0: తన కొడుకును తాను అమ్ముకుంటున్నారు ఈ తల్లిదండ్రులు.
1: ద పేరెంట్స్ ఆర్ సెల్లింగ్ దేర్ సన్.
0: నీ లక్షలు ఇస్తే కానీ నా కొడుకు నీ బిడ్డను పెళ్లి చేసుకోడు అని ఒక ప్రతిజ్ఞ.
1: అన్లెస్ యూ పే సో మెనీ లాక్స్ ఐ విల్ నాట్ గెట్ మై సన్ మ్యారీడ్.
0: తల్లిదండ్రులు బిడ్డను తెచ్చి కన్యాదానం ఇచ్చేటువంటి వారు.
1: ద పేరెంట్స్ విల్ బ్రింగ్ దేర్ డాటర్ అండ్ ఆఫర్.
0: ధర్మే చ అర్థే చ కామే చ నాతి చేస్తవ్యం అని ప్రామిస్ చేసేటువంటి వారు.
1: దే ఆల్సో మేక్ ప్రామిసెస్. In the field of righteousness, in the field of wealth and in the field of
0: ఆదరించేసేటువంటి వాడు నాతో చేరుతాను.
1: ద బ్రైడ్ గ్రూమ్ ఆల్సో మేక్ సచ్ ప్రామిసెస్.
0: కన్యనే దానం చేస్తున్నాడు. ఇన్ని సంవత్సరములు 15, 18, 20 సంవత్సరములు పెంచి ఆ బిడ్డను తెచ్చి ఈ పిల్లవాడికి దానం చేశారు.
1: హ్యావింగ్ బ్రాట్ అప్ ది డాటర్ 15, 16 ఇయర్స్ ద డాటర్ ఇస్
0: ఆల్సో. అందువల్లనే ఆమె అర్ధాంగిగా మారిపోయింది.
1: So she becomes our
0: annually ame grihalakshmi ga tichi diddaru.
1: So she is grihalakshmi.
0: Ame pavitramainatundi yokka aa illaluga maaripoyindi.
1: She also she is sacred illalu.
0: Ee naadu ee naati vidyavantunanta kulanu motta mota degree ayin tachchaname ye medical college ku ye engineer college ku povali.
1: The educated people today they want to go to medical college.
0: Tallidalu yedunchi appulo sappulo chesi aa yokka సుంకం చెల్లించి సీటును తెప్పించుకుంటారు.
1: పేరెంట్స్ మేక్ లోన్స్ అండ్ పే ద డొనేషన్స్.
0: డబ్బులు వరకట్నం రావాలి.
1: అండ్ దెన్ దే షుడ్ గెట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డౌరీ.
0: చదివితే 10 లక్షలు.
1: అండ్ యూ విల్ గెట్ 10 లాక్స్.
0: ఇంజనీరింగ్ చదివితే 5 లక్షలు.
1: ఇంజనీర్ 5 లాక్స్.
0: వ్యాపారంగా తయారైపోయింది.
1: అండ్ దాట్ ఇస్ బికమ్ బిజినెస్.
0: కనుక తల్లిదండ్రులు తమ కుమారుణ్ణి అమ్ముకుంటున్నారు.
1: సో పేరెంట్స్ ఆర్ సెల్లింగ్ దేర్ సన్.
0: అమ్ముకున్నప్పుడు భార్యకు వీడు స్లేవ్ కానీ వీడు యజమానుడు కాదు.
1: వెన్ ద సన్ ఈజ్ సోల్డ్ హీస్ ఎ స్లేవ్ టు ద మాస్టర్.
0: ఎంత చెప్పుకుంటావు సిగ్గు లేకుండా.
1: హీ రిసీవ్స్ మనీ షేమ్లెస్లీ.
0: అమ్మాయికి అమ్మడబోయావు నీవు.
1: యూ గాట్ యువర్ సెల్ఫ్ సోల్డ్ టు ఎ గర్ల్.
0: కనుక విద్యార్థులారా మీరు చక్కగా గుర్తించుకోవాలి.
1: So students, you should understand clearly.
0: Varakattamlo meeru ye maatram kudulu praveshinchakandi.
1: Don't accept any dowry.
0: Nooru terchi kudalu adakkudu.
1: Don't ask openly.
0: Okka vela vaari tallidandulu vaari bidiki isthe ichukoni tappu ledu.
1: They may give to their daughter.
0: Inka kontamandi kiratukulainatundi vidyarthulu kudalu tayaravutunnaru.
1: They are also cruel students now.
0: Inta dabbu ani vaaru isthamani oppukuntaru.
1: They say that they'll split the amount. If
0: you are 2000 లో కొంచెం తక్కువ అయిపోతరికి కారకి వెనక్కి వస్తుంటాడు పిరికి పంద.
1: If they are short of 1 or 2,000 they just retreat like a coward.
0: ఇది విద్య యొక్క లక్షణమా?
1: Is the college of education.
0: 20 సంవత్సరాలు పెరిగి పెంచి అన్ని విధాలా చేసి కన్న తల్లిదండ్రులను తోడుబుట్టును సర్వమును మొదలుపెట్టి కొత్త వాడైనటువంటి నీ వెంట నమ్మి నిన్ను వస్తుంటే నీ ఆమెకు ద్రోహం చేయటమా?
1: Having been educated, having brought up till 20 years, he follows a new man whom he never left, leaving the parents and the
0: kallidanrunu vadali akka chellendru vadali anna thammunu vadali kotta vaadainatundi vyakti tho aame nammi vastuntunnappudu aamini enni vidhalanu neevu samrakshinchali.
1: She leaves
0: vidhalanu santosha pettali.
1: She leaves her parents, sisters and brothers.
0: Ee naatiyalo vidyarthulu magavaru marinta edipistunnaru aada pillalu.
1: Students, men in particular, they are making a life
0: dhanam avasaramo appudu puttintiki pampistuntaru.

0: Then will their mother's
1: house. He's a big beggar.
0: He's a big beggar.
1: ఇలాంటివి ఏమాత్రం కూడా మన విద్యార్థులు ప్రవేశించకూడదు.
0: Our students should not have such.
1: ఇలాంటివంతా కూడా అధ్యాపకులు ఈ చిన్న వయసు నుంచే పిల్లలకు బోధించాలి.
0: Teachers should teach such things right from the childhood.
1: ధనము ప్రధానము కాదు.
0: Money is not important.
1: గుణము ప్రధానము.
0: Character is important.
1: కనుక నీవు ధనముతో గుణాన్ని కొనుక్కోవద్దు.
0: You cannot buy character with money.
1: అందువల్లే సత్యభామ చేసింది.
0: సో సత్యభామ అంటే
1: ఏమిటి?
0: వాట్?
1: ధనముతో కృష్ణుని కొనుక్కుంటే ఆ కృష్ణుడు తన దగ్గరనే ఉంటాడు అని చెప్పని ఆ సత్యభామ అనేక ప్లాన్లు వేసింది.
0: సత్యభామ ప్లాన్ ఇన్ డిఫరెంట్ వేస్ దట్ షీ కెన్ హై
1: క్రిటికల్ ఉంటుండాలి. శమంతకమణి
0: కావాల్సిన
1: ధనమంతా ఉంటుండాలి. నాకేం భయం లేదు, కృష్ణుని తప్పక నేను తీసుకుంటానని తెచ్చిన ధనమంతా ఇచ్చింది.
0: ఐఎమ్ ఫియర్లెస్, ఐ కెన్ బై కృష్ణ.
1: కించిత్ అయినా కూడా కృష్ణుడు కదలలేదు.
0: But Krishna didn't move even a
1: breath. భగవంతుడు ధనానికి లొంగుతాడా?
0: Do you think God will submit to money?
1: ఎప్పటికీ లొంగడనేటువంటి సత్యాన్ని ఈ సత్యభామ లోకానికి చాటింది.
0: ఇది సత్యభామ టు ద వరల్డ్ దట్ గాడ్ కెనాట్ బి
1: పర్ఫెక్ట్. ఏమైపోయింది?
0: లేటర్ వాట్ హ్యాపెండ్?
1: రుక్మిణి వచ్చింది తులసి పూజ చేసుకుంటూ.
0: దేర్ కేమ్ రుక్మిణి హూ
1: తులసి దళాన్ని చేతిలో పట్టుకుంది.
0: షీ టుక్ వన్ లీఫ్ ఆఫ్ తులసి.
1: వచ్చింది.
0: షీ కేమ్.
1: నారద, కృష్ణ రూపమునకు కృష్ణ నామే సరియైన తూకము అనింది.
0: షీ సెడ్, నారద, ద నేమ్ ఆఫ్ కృష్ణ balances the form of Krishna.
1: Namu rupani chupistundi.
0: The name will show the form.
1: Rupamu namani smaristundi.
0: The form will
1: change.
0: Both will balance exactly the name and form.
1: Kanaka Krishna anindi papa Rukmini.
0: So Rukmini said, Krishna,
1: బ్రహ్మమానసపుత్రుడు ఆయన చక్కని చదువులు చదివినటువంటి వాడు నారదుడు.
0: నారద బ్రింగ్ బ్రహ్మమానసపుత్ర హైలీ ఎడ్యుకేటెడ్.
1: అతను అందరినీ మోసం చేయగలడు కానీ తన్నెవరు మోసం చేయడానికి వీలు కాదు.
0: హీ కెన్ డిసీవ్ ఎవ్రీబడీ బట్ హీ కెనాట్ బి డిసీవ్డ్.
1: అమ్మ, సాకార కృష్ణునికి నిరాకార నామం చెప్తే నాకేం ఆదాయం?
0: షీ సెడ్, Krishna is here in form. If you tell the name without form, what is the problem?
1: సాకారంగా ఏదైనా దానికి తగినటువంటి విలువ ఇవ్వాలి.
0: Therefore, you should attach the value appropriate to the form.
1: తులసి దళం తీసుకుంది రుక్మిణి.
0: Then she picked up the leaf of tulsi.
1: పత్రము,
0: the leaf.
1: పుత్రము, పుష్పము,
0: flower.
1: ఫలము,
0: root.
1: తోయము,
0: water.
1: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమేని నీవు ఈ తులసి దళమునకు తూగుదూగాక.
0: గాడ్, ఇఫ్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద వన్ విత్ ఆల్ డివోషన్ అండ్ ఆఫర్స్ యూ ద లీఫ్ ఆర్ ద ఫ్లవర్ ద ఫ్రూట్ ఆర్ వాటర్.
1: పత్రం అంటే ఏమిటి?
0: వాట్ ఈజ్ లీఫ్?
1: దేహమే పత్రం.
0: ద బాడీ ఈజ్ లీఫ్.
1: పుష్పం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ఫ్లవర్?
1: హృదయమే పుష్పము.
0: హార్ట్ ఈజ్ ద ఫ్లవర్.
1: ఫలమనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ఫ్రూట్?
1: మనస్సే ఫలము.
0: మైండ్ ఈజ్ ద ఫ్రూట్.
1: తోయమనగా ఏమిటి?
0: వాట్ ఈజ్ వాటర్?
1: ట్యాప్ వాటర్ కాదు, రివర్ వాటర్ కాదు, ఆనంద బాష్పమే తోయము.
0: ఇస్ నాట్ ది ట్యాప్ వాటర్, ఇస్ నాట్ ది రివర్ వాటర్.
1: చూస్తావు కృష్ణ అని కృష్ణ అని ఆ తులసి దళం వేసింది.
0: With all these things, she said, Krishna.
1: Krishna అనేటువంటి నామం కృష్ణునికి సరియైన తూకం వచ్చింది.
0: The name of Krishna is exact.
1: ఈ తులసి దళం ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది.
0: అండ్ దిస్ తులసి దళ, the leaf of tulsi is extra weight.
1: ఆ విధంగా భగవంతుడు ఈ విధమైనటువంటి భక్తికి తూగుతాడే తప్ప ధనమునకు తూగడు.
0: God would match the devotion, nothing else.
1: కనుక నీ హృదయాన్ని పవిత్రంగా పెట్టుకో.
0: మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్
1: సరి అయినటువంటి ప్రేమతో నింపుకో.
0: Fill it up with love.
1: ఈ నింపుకున్న ప్రేమను 10 మందికి పంచు.
0: Share that love with everybody.
1: నీవు ఆనందించు.
0: You be happy.
1: ఇతరులకు ఆనందం పంచు.
0: Make others happy.
1: ఇది నీ యొక్క కర్తవ్యం.
0: That's your duty.
1: కేవలం నీవు ఆనందం కావాలి కావాలి, అందరి ఆనందాన్ని నువ్వు మాత్రం కోరి నీవు ఇతరులకు ఆనందం ఇవ్వకపోతే ఇది వన్ వే ట్రాఫిక్ అయిపోతుంది. భక్తి వన్ వే ట్రాఫిక్ కాదు. గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
0: If you draw happiness from everybody and don't share, it is only one way traffic. It is give and take.
1: ఇది ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
0: You should give and receive.
1: నీ డబ్బుని నీవు బ్యాంకులో పెట్టినప్పటికీ,
0: even if you deposit your money in the bank,
1: చెక్ పైన చివరాలు రాసి ఇచ్చినప్పుడే నీ డబ్బు నీకు ఇస్తాడు. ఆ చెక్ ఇవ్వకుండా నీ డబ్బు కూడా నీకు ఇవ్వడు.
0: When you sign and give the check, then you will draw the money without signature. You
1: cannot. షాప్కి ఏమైనా నీవు వెళితే,
0: if you go to the shop,
1: 10 రూపాయలు వాడి ముఖాలు కొడితే ఒక హ్యాండ్ కర్చీప్ నీ ముఖాలు కొడతాడు.
0: ఇఫ్ యూ పే 10 రూపీస్ యూ విల్ రిసీవ్ హ్యాండ్ కర్చీప్.
1: ఏదో ఒకటి తీసుకుని ఇంకో దాన్ని అందిస్తుంటాడు.
0: హీ రిసీవ్స్ అండ్ గివ్ సంథింగ్.
1: కనుక భగవంతుడు కూడా అంతే.
0: గాడ్ ఈజ్ ఆల్సో లైక్ దాట్.
1: ఏదో ఒక ఆనంద బాష్పమైన అతనికి అందించినప్పుడు తప్పక అనంతమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంటాడు.
0: ఇఫ్ యూ ఆఫర్ టీయర్స్ ఆఫ్ జాయ్, ఇచ్చాడు
1: చిటికి అటుకులు ఇచ్చాడు.
0: కుచీలా గేవ్ బీ
1: భాగ్యమంతా అందించాడు. ఏమిచ్చింది? తులసి దళాన్ని ఇచ్చింది.
0: వాట్ ఈస్ రుక్మిణి గేవ్?
1: వశమైపోయాడు.
0: అండ్ కృష్ణ సబ్మిటెడ్ హింసెల్ఫ్.
1: కనుక భగవంతునికి ఇచ్చేటువంటిది ఏదో ఒకటి ప్రేమతత్వాన్ని ఇవ్వాలి, ప్రేమతత్వాన్ని పుచ్చుకోవాలి.
0: వీ షుడ్ ఆఫర్ లవ్ టు గాడ్ అండ్ రిసీవ్.
1: భగవంతునికి ఏది అక్కర్లేదు.
0: గాడ్ డజంట్ నీడ్ ఎనీథింగ్.
1: దేనిని ఆశించడు.
0: హి డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: కానీ ఒక్కటి మాత్రం, ప్రేమ.
0: బట్ వన్ లవ్.
1: ఆ ప్రేమ కూడా నీ యొక్క ప్రాపర్టీ కాదు.
0: లవ్ ఈజ్ నాట్ యువర్ ప్రాపర్టీ.
1: అది భగవంతుని ప్రాపర్టీ. లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్స్ ప్రాపర్టీ. లవ్ ఈజ్ గాడ్.
1: పిల్లలకు చెప్పాలి మీరు, టీచర్స్.
0: టీచర్స్ షుడ్ టీచ్ చిల్డ్రన్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: టు గాడ్.
0: దట్స్ ది వే టు గాడ్.
1: ఈ విధంగా పిల్లలకు చెప్పాలి.
0: యు షుడ్ టీచ్ లవ్.
1: ప్రేమతో ఉండాలి కానీ పిల్లల్లో పిల్లలకు పోకాటం రాకూడదు.
0: చిల్డ్రన్ షుడ్ నాట్ ఫైట్ అమంగ్
1: పిల్లల్లో పిల్లలు ఏమాత్రం ఒకరికొకరు ద్వేషాన్ని పెంచుకోకూడదు.
0: దే షుడ్ నాట్ హేట్.
1: ఆ విధమైనటువంటి పవిత్రమైన, ప్రశాంతమైన, దివ్యమైన, నవ్యమైనటువంటి భావాలను పిల్లల హృదయాలకు అందించాలి.
0: యూ షుడ్ పాస్ ఆన్ ద సీక్రెట్ డివైన్ నోవెల్ న్యూ ఫీలింగ్స్ టు చిల్డ్రన్.
1: కానీ అందించేటువంటి మీరు కూడాను ఆచరించాలి.
0: బట్ యూ ద టీచర్స్ హూ టీచ్ మస్ట్ ఆల్సో ప్రాక్టీస్.
1: మీరు ఆచరించకుండా వారికి అందిస్తూ ఉంటే ఈ కాలం పిల్లలు చాలా క్లెవర్ పిల్లలు.
0: ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ అండ్ టీచ్, మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ వెరీ క్లెవర్.
1: చావా బ్రదర్, ఆ టీచర్ మనకు చెప్తుందా తాను చేయటం లేదని ఇప్పుడు చెప్పేస్తాడు.
0: ద స్టూడెంట్స్ విల్ టాక్ అవర్ బ్రదర్, ద టీచర్ ఇస్ టీచింగ్ బట్ నాట్ ప్రాక్టీసింగ్.
1: కనుక పిల్లలను ఇలాంటి భావాలు ఏమొచ్చినప్పటికీ నీ టీచింగ్స్ ప్రయోజనం ఉండదు.
0: When there are such feelings among children, there is no use of teaching.
1: ఏ బుకిష్ నాలెడ్జ్ గా మారిపోతుంది.
0: It all becomes bookish knowledge.
1: ఆ పిల్లలకు అది సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా వస్తుంది.
0: And children will have superficial
1: knowledge. రావాలి.
0: But they should have practical knowledge.
1: అలాంటి సమయం లోపల అధ్యాపకులు పిల్లలకు ఏమి చెప్తున్నారో అవి తప్పక మీరు పాటించాలి.
0: Under these circumstances, teachers should practice what they teach.
1: ఏ మాత్రమూ పోట్లాడకూడదని చెప్తూ టీచర్స్ పోట్లాడుతుంటే పిల్లలు ఏం చేస్తారు?
0: If they tell students that they should not fight, but if they fight among them, what they do?
1: సిగరెట్ తాగుతూ అరే సిగరెట్ తాగకూడదా చాలా చెడ్డది ఏంటంటే వాడేమంటాడు, ఇప్పుడు తెలివి తెలియట్లేదు పిల్లలు, చెడ్డదని తెలిసి నీవే తాగుతుంటే నేను తాగితే తప్పేమి అంటాడు.
0: If a teacher tells students, don't smoke, smoking is a bad habit, intelligent student will question, if it's a bad habit, why do you smoke?
1: చెడిపోవడానికి మూల కారణాలు ఇవే.
0: These are main things that are responsible for the students.
1: పిల్లలు ఏదైనా పిచ్చి పిచ్చి గ్రంథాలు చదువుతుంటే,
0: when students read all trivial
1: things, పిల్లలకు తాము చెప్పరు.
0: They don't tell their own.
1: పబ్లిక్ మీటింగ్ లో పోయి మాత్రం పిల్లలకు ఈ చెడ్డ బుక్కులంతా అందించకూడదు, పిల్లలు చాలా పాడైపోతున్నారు, వాళ్ళ క్యారెక్టర్ లేకుండా పోతున్నది అని పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు.
0: బట్ ఇన్ పబ్లిక్ దే గివ్ హై సౌండింగ్ లెక్చర్స్.
1: మొట్టమొదటి ఇల్లు గెలిచి అచ్చగెలుచు.
0: ఫస్ట్ యూ కరెక్ట్ యువర్ హౌస్.
1: నీ ఇంట్లో నీ పిల్లలు చక్క చేసుకో.
0: యూ రెక్టిఫై యువర్
1: చిల్డ్రన్. తర్వాత తెలుగు చెప్పడానికి అధికారం వస్తుంది.
0: దెన్ యూ హావ్ అథారిటీ టు టెల్ అదర్స్.
1: ఈ విధంగా మన ఇంట్లో మనం పిల్లలను మనం చక్క చేసుకోవాలి.
0: ఫస్ట్ వీ షుడ్ కరెక్ట్ అవర్ చిల్డ్రన్ అట్ హోమ్.
1: పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారు.
0: Students should be highly
1: careful. మంచి వాళ్ళ బుద్ధి అతి షార్ప్ గా ఉంటుంటారు.
0: Their minds are very sharp.
1: చాలా గొప్ప నాలెడ్జ్ ఉంటుండాలి.
0: They have got very big knowledge.
1: అయితే ఆ నాలెడ్జ్ ఏమైపోతుంది? మిస్యూజ్ చేస్తున్నారు.
0: They are misusing their knowledge.
1: నాలెడ్జ్ లేనిటువంటి వాళ్ళే లేరు.
0: They are none without
1: knowledge. కనుకనే వేదాంతంలో నాలుగు స్టెప్స్ పెట్టారు.
0: So in Vedanta there are four steps.
1: First step knowledge.
0: First step knowledge.
1: Second step skill.
0: Second step skill.
1: Third step balance.
0: Third step balance.
1: Fourth step insight.
0: Fourth step insight.
1: మొట్టమొదటి నాలెడ్జ్,
0: ద ఫస్ట్ నాలెడ్జ్.
1: ఇది ఉంది, ఈ నాలెడ్జ్ ని స్కిల్ చేయి, బ్యాలెన్స్ సక్రమంగా వస్తుంది.
0: వెన్ వన్ స్కిల్స్ ద నాలెడ్జ్ దేర్ విల్ బి పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి పిల్లలంతా తమ నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు, స్కిల్ చేయటం లేదు.
0: అన్ఫార్చునేట్లీ స్టూడెంట్స్ ఆర్ నట్స్ కిల్లింగ్ దర్ నాలెడ్జ్. బట్ దే ఆర్ కిల్లింగ్ దర్ నాలెడ్జ్.
1: బ్యాడ్ లుక్, బ్యాడ్ ఇయర్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్, బ్యాడ్ థింగ్స్ ఇవి చేస్తూ అదే కిల్ అయిపోతుంది.
0: వాట్ ఈస్ దిస్ కిల్లింగ్? బ్యాడ్ లుక్స్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ హియరింగ్, బ్యాడ్ యాక్షన్.
1: తన నాలెడ్జ్ ఎంత పాడు చేసుకుంటున్నారు.
0: ఇస్ స్పాయిలింగ్ ఇన్ ఎవ్రీ వే.
1: కనుకనే బ్యాలెన్స్ తప్పవుతుందది.
0: దేర్ ఫోర్ బ్యాలెన్స్.
1: బ్యాలెన్స్ ఎప్పుడు తప్పవుతుంది అని ఒక లైఫ్ లో ఒక పెద్ద యాక్సిడెంట్ అనగా చాలా కష్టంలో గురి అయిపోతాడు.
0: అండ్ బ్యాలెన్స్ ఇస్ గోన్ హీ విల్ సస్టైన్.
1: బ్యాలెన్స్ ఉంటే లైఫ్ కు ఒక బ్యాలెన్స్ ఇంపార్టెంట్.
0: Balance in life is important.
1: Life is balance.
0: Life rests on balance.
1: Life is character.
0: It's character.
1: Life is happy.
0: Life is happiness.
1: ఈ యొక్క తత్వములు ఏ విధంగా ఉండాలి?
0: How should they be?
1: మనం అన్నింటిని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటుండాలి.
0: We should face the challenge.
1: Challenge immediately.
0: Life is a challenge, meet it.
1: Life is game, play it.
0: Life is a game.
1: నీవు ఆడేటువంటి ఫుట్బాల్ కాదు కదా నీ గేమ్.
0: It's not a football game.
1: Life is ఒక ఫుట్బాల్.
0: Life is a football game.
1: మన ఫుట్బాల్ లోపల
0: ఇన్ దిస్ ఫుట్బాల్
1: మధ్యలో వేసుకున్నాము లైఫ్ అనేటువంటిది. ఒకవైపున ఇహమనసుకింప హేమతారక విద్య, పరమనసుకింప బ్రహ్మ విద్య, అటువైపున ఇటువైపున రెండు గోల్స్ ఉన్నాయి.
0: ఆన్ ఐదర్ సైడ్ దర్ టూ గోల్స్.
1: ఈ గోల్స్ లోపల రెండు లిమిట్ ఉన్నాయి.
0: దర్ టూ లిమిట్స్.
1: ఆ లిమిట్ మధ్యలోపల ఒక బాల్ పోతే గోల్ అవుతుంది.
0: ఇఫ్ ది బాల్ ఈజ్ అట్ ద సెంటర్ ఇన్ బిట్వీన్ టూ గోల్స్,
1: ఈ రెండు లిమిట్ కు దాటిపోతే అవుట్ అయిపోతుంది.
0: ఇఫ్ ఇట్ బీస్ బియాండ్ ద గోల్స్ ఇట్ విల్ బి అవుట్.
1: ఇది ఎవరెవరు ఆడుతున్నారు ఈ యొక్క ఫుట్బాల్?
0: హూ ఆర్ ద ప్లేయర్స్ ఇన్ దిస్ ఫుట్బాల్ గేమ్?
1: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ప్రభుధర్మం, ఈ ఫిక్స్ సిక్స్ ఒక దగ్గర ఉన్నారు.
0: ఆల్ ద సిక్స్ ప్లేయర్స్ ఆన్ వన్ సైడ్, ట్రూత్,
1: మోహ, మద, మత్సర్యం, ఈ సిక్స్ పీపుల్ ఇంకొక సైడ్ ఉన్నారు.
0: ద యాంగర్, లస్ట్, గ్రీడ్, ఎవరీ సిక్స్ ప్లేయర్స్
1: కూడా దీన్ని కాళ్లతో కొట్టేస్తున్నారు. మంచి చెడ్డ రెండు కొట్టేస్తున్నారు.
0: దే గో ఆన్ కికింగ్ ద బాల్, గుడ్ అండ్ బ్యాడ్.
1: ఎంతవరకు దీన్ని కొడతారు?
0: టు వాట్ ఎక్స్టెండ్ ద కిక్?
1: దాంట్లో ఏరున్నంత వరకు కొడతారు.
0: సో లాంగ్ దేర్ ఎయిర్ ఇన్
1: సైడ్, ఏరు పోతే చేతులతో ఎత్తుకుంటారు.
0: ద మూమెంట్ ఇట్ ఇస్ ఇన్ఫ్లేటెడ్, దే లిఫ్ట్.
1: ఆ ఏరే ఫుట్బాల్ ఉన్నటువంటి ఏరే అహంకారము.
0: ద ఎయిర్ ఇన్ సైడ్ ద ఫుట్బాల్,
1: ఈ అహంకారం అనేటువంటిది ఉండినంత వరకు మన దేహం అనేటువంటి ఫుట్బాల్ లోపల అందరూ కాళ్ళతోనే కొడతారు.
0: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ ఎయిర్,
1: మర్యాదనే చూడరు. కనుక అహంకారం పోవాలి.
0: Therefore, you should be egoless.
1: దీనిని వినయం అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ హ్యూమిలిటీ.
1: విద్యాసగును వినయంబు.
0: ఎడ్యుకేషన్ కన్సిస్ట్
1: వినయం అనేటువంటిది ఎట్ట ఉండాలి?
0: హౌ షుడ్ హీ బి?
1: ఏదో తల ఉంచి నమస్కారం సార్ అంటే కాదు.
0: నాట్ సింప్లీ బెండింగ్ ది హెడ్ అండ్ సే నమస్కార.
1: అహంకార,
0: ఇగో,
1: మమకార,
0: అటాచ్మెంట్,
1: క్రోధము,
0: యాంగర్,
1: రహితమైన మనస్సు.
0: The mind should not be with
1: these. Ahankara rahitamaina manasu.
0: It should be egoless.
1: Aadambara rahitamaina manasu.
0: Without any form.
1: Mamakara rahitamaina manasu.
0: Without any attachment.
1: Adi nijamaina vinayam.
0: That is true humility.
1: ఈ నాడు అహంకారం అధికంగా ఉంటుండాలి.
0: Today there is more of
1: ఈ లోకంలో ఉండేటువంటి అన్ని కారముల కంటే అహంకారం చాలా కారం.
0: Of all the kara, the hot ahankara, very very hot.
1: ఈ కారం మరొక దానికి ఏమాత్రం ఉండదు. గుంటూరు బెజవాడలో ఆవకాయ వేస్తారు, దాంట్లో కూడా అంత కారం ఉండదు.
0: This kara hot is much more than avakaya.
1: ఈ కారమును నీవు భుజిస్తివా, ఇంక నీరు త్రాగవలసి వస్తుంది.
0: When you eat hot stuff, you should drink
1: water. ఏమిటా నీరు? దుర్వాసనలు అనగా లోకవాంఛలు నిలిపిటి నీరు త్రాగవలసి వస్తుంది.
0: What is this water? The worldly desire.
1: దానివల్ల ఆరోగ్యం చెడిపోతుంది.
0: Therefore health is spoiled.
1: మొట్టమొదట తల్లిదండ్రులను గౌరవించాలి.
0: So first you should respect your parents.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ.
0: Mother is God, father is God.
1: కనుక దేవుణ్ణి ప్రత్యేకంగా మీరు ఎక్కడ వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్.
1: ఎటువంటి వారైనా కానీ తల్లికి మించినటువంటి దైవం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ గాడ్ మోర్ దాన్ మదర్.
1: కనుక శంకరాచార్యులు చెప్పారు, దుర్మార్గులైనటువంటి పుత్రుడు పుత్రికలైనా ఉన్నారు కానీ దుర్మార్గులైన తల్లి లేదు అని.
0: సో శంకర సెడ్ దేర్ మే బి బ్యాడ్ చిల్డ్రన్, వికెట్ సన్ అండ్ వికెట్ డాటర్.
1: ప్రాణ సమానంగా చూచి, ప్రాణానికి ప్రాణం అందించి వారిని పోషించినటువంటి తల్లి కంటి నీరే నింపితే రేపటి దిన నీ బిడ్డలు నీ కంటి నీరు నింపరా?
0: ద మదర్ హూ టేక్స్ కేర్ ఆఫ్ యూ యాజ్ హర్ వెరీ లైఫ్.
1: కనుకనే రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తప్పింది కాదు.
0: ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్.
1: మొట్టమొదటనే మనం జాగ్రత్తగా ఉంటుండాలి.
0: ఫస్ట్ వీ షుడ్ బి కేర్ఫుల్.
1: ఏ ఒక్క దీంతో కూడా ఎక్కువ మనం పరిచయం పెట్టుకోకుండా,
0: వీ షుడ్ నాట్ హావ్ టూ మచ్
1: అతిభాష లేకుండా, దుస్సంగమును చేరకుండా.
0: యూ షుడ్ నాట్ బి బ్యాడ్ కంపెనీ.
1: ఎందుకంటే బ్యాడ్ కంపెనీ చేరితే నీవు కూడా బ్యాడ్ అయిపోతావు.
0: ఇఫ్ యూఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ యూ బికమ్.
1: అందువల్లనే టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: సో ఇట్ ఈస్ టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: ఎలాంటి వారితో చేరతావో అలాంటి రూపాన్ని ధరించిపోతావు.
0: యూ బికమ్ దాట్ డిపెండింగ్ అపాన్ ద కంపెనీ వేర్ యు ఆర్.
1: మంచిని తలంచు,
0: థింక్ గుడ్.
1: మంచిని చూడు,
0: సీ గుడ్.
1: మంచిని చేయి,
0: డూ గుడ్.
1: మంచిని అనుభవించు,
0: ఎక్స్పీరియన్స్.
1: ఇదే నిజమైనటువంటి మానవత్వానికి తగినటువంటి విలువలు.
0: They are the human values.

0: కట్టడయైనయట్టి నిజకర్మము చుట్టుచువచ్చి ఏ గతిం పెట్టును అనుభవింపగ తీరదు. ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కట్టడయని ఎట్టి నిజకర్మము చుట్టుచు వచ్చి ఏ గతిని పెట్టును పెట్టినట్టు అనుభవింపక తీరదు.
1: ద ప్రిన్సిపల్ అండ్ ద కోల్ అండ్ ద కోడ్ దట్ హాస్ బిన్ లైడ్ బిఫోర్ అస్ హాస్ గాట్ టు బి ఫాలోడ్ అండ్ అడాప్టెడ్ ఇన్ ట్రూ స్పిరిట్, ఫెయిలింగ్ విచ్ వన్ హాస్ టు నెసెసరీ ఫేస్ ద కాన్సిక్వెన్స్.
0: చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదా? ఎవరైనా ఆ పక్షును తీసుకెళ్లి కాళ్ళు పైకి తల క్రిందికి పెట్టి కట్టి పెట్టారా? పెట్టలేదు.
1: నో వన్ హ్యాస్ ఇన్ ఫ్యాక్ట్ కెప్ట్ ద బర్డ్స్ ఆన్ ది బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్ విత్ ది లెగ్స్ టైడ్ అప్ ఓవర్ దేర్. ఇట్స్ క్వైట్ నేచురల్ ఫర్ దెమ్ టు రెస్ట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కర్మమునకు కాళ్ళు లేవు, కర్మమునకు నేత్రములు లేవు, కర్మమునకు నోరు లేదు. అట్టిదే మానవుడు అనుభవించేటువంటి కర్మ.
1: యాక్షన్ హ్యాస్ నో లెగ్స్ ద ఐస్ నార్ ద మౌత్. సో ఈజ్ ద కేస్ విత్ ది హ్యూమన్ యాక్షన్.
0: ప్రేమ పూరితమైనటువంటి దైవాజ్ఞను ఉల్లంఘించటం ఎవరి తరము కాదు.
1: It's not possible for anybody to transcend or disobey the divine command.
0: దీనిని బట్టి ఎవరి కర్మ వారిది అని ప్రాచీనులు చెప్తూ వచ్చారు.
1: Basing on this, the ancients said that one has to face the consequences of the destiny.
0: ఈ కర్మ పొమ్మంటే పోయేటువంటిది కాదు, రమ్మంటే వచ్చేటువంటిది కాదు. తన ఇష్టానుసారము వెళ్తుంది పోతుంది. వారి వారి సంకల్పమును పురస్కరించుకుని ఈ కర్మ ఈ రకమైనటువంటి రెండు ఆటలు ఆడుతుండాలి.
1: ద ఫేట్ ఆఫ్ ద డెస్టినీ కమ్స్ యాజ్ ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఇన్విటేషన్ ఆర్ డినయల్ ఆర్ రిజెక్షన్.
0: లోకము చాలా చిత్ర విచిత్రములతో కూడినటువంటిది.
1: ద వరల్డ్ ఇస్ మిస్టీరియస్ ఫుల్ ఆఫ్ మిస్టరీ.
0: లోకము పాంచభౌతికము.
1: వి సీ ద ఫైవ్ సెన్సెస్.
0: పాంచభౌతికమైనటువంటి ఈ యొక్క దోకము ఒకరు పెట్టితే నించేటువంటిది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఫైవ్ సెన్సెస్ ఆర్ నాట్ స్పెషల్లీ గిఫ్టెడ్ బై ఎనీబడి.
0: లోకము పాంచభౌతికము, లోకము కూలక తప్పదు ఎప్పుడు.
1: అండ్ దిస్ బాడీ ద ఫైవ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డేర్ అదర్.
0: లోకి నిరామయుండు.
1: But the indweller is permanent.
0: కనుగొమ్మిక ఈ లోకమునకు ఏమాత్రం కూడా చలనం కలిగేటువంటిది కాదు.
1: Understand this, the main principle, the indweller has no movement whatsoever.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of law.
0: దైవం యొక్క చిత్రములు విచిత్రములుగా ఉంటుంటాయి.
1: The actions of God are ఉండబుల్ మిస్టీ.
0: లేనిది కనిపిస్తుండే కనిపించేది లేకుండా పోతుంది.
1: That what is apparent becomes non-apparent.
0: Itti chitra vichitramulato koodinatvanti lokamunu evaru nammagalaru?
1: How can you understand this world full of mystery, inexplicable?
0: Ee panchabhautikamainatvanti dehamunu evaru nilpagalaru?
1: Who can continue to keep up this body of senses forever?
0: Kaani అది నిలిచినంత కాలము నిలుస్తుంది, తక్షణమే వెళ్లిపోతుంది.
1: ఇట్ సర్వైవ్ సో లాంగ్ ఇట్ షుడ్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్డ్ బట్ ఇట్స్ బౌండ్ టు ఫాల్ లేటర్.
0: ఇది ఒకరి ఆజ్ఞను పురస్కరించుకుని నడచదు.
1: ఇట్ డస్ నాట్ ప్రొసీడ్ ఆర్ రెస్పాండ్ అకార్డింగ్ టు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
0: ఇది కేవలము వచ్చే సమయంలోనే వ్రాత పెట్టినటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ బిన్ డిసైడెడ్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి జగత్తు యొక్క సమృష్టిని మానవుడు నిర్ణయించటము వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ కాంప్రిహెండ్ ద డిజైన్ ఆఫ్ దిస్ యూనివర్స్.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి.
1: Each one has his own experience.
0: తలకెందుకు గట్టిగా ఎవరైనా ఆ చెట్టును గబ్బిడములకు
1: can anyone explain what is actually happening there in that particular tree?
0: Bats.
1: The bats over there.
0: ఒక్క నిమిషం వస్తాయి, తక్షణమే తల కిందికి వేస్తాయి, కాళ్ళు పైకి పెట్టుకుని నిలుచుకుంటాయి.
1: Bats reach over there with their bodies turned upside down, with their legs up.
0: దీనికి కాలమే లేదు.
1: There's no reason behind this.
0: ఇట్టి సృష్టి యొక్క జగత్తుకు, సృష్టి యొక్క చిత్రములకు ఎవరు సాక్షి?
1: Who is the witness to all that has been mysteriously happening in this world?
0: దీనికి ఎవరు సాక్ష్యం లేరు.
1: Nobody can bear witness to this.
0: ఎప్పుడెప్పుడు ఏ ఏ కర్మలు ఏ ఏ ప్రదేశమునందు ఎవరెవరు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయక తప్పదు.
1: Each one has to act at a particular given place, in a particular pattern, as decided or preordained.
0: Kanuka, idi manavudu taru nirminchukunnatvanti yokka idi kaadu.
1: Therefore, it is not man's making.
0: Kevalam anni kudanu daivajnam puraskarinchukoniye jarugutu untundali.
1: All things happen as per God's will.
0: దైవం యొక్క ఆజ్ఞను శిరసావహించటమే మానవుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: మ్యాన్స్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ లైజ్ ఇన్ బీయింగ్ ఒబీడియంట్ టు గాడ్స్ కమాండ్.
0: బహిర్ముఖంగానో అంతర్ముఖంగానో తన సంకల్ప ప్రభావం చేత అన్ని జరుగుతూ ఉంటుంటాయి.
1: ఎదర్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్లీ థింగ్స్ హ్యాపన్ యాజ్ పర్ గాడ్స్ విల్.
0: కనుక దైవాజ్ఞను ఎవరు ఏ విధంగా చెప్పినప్పటికీ మనము దాన్ని నమ్మటకు వీలు లేదు.
1: పీపుల్ మే సే ఇన్ ఎనీ వే, బట్ నన్ కెన్ డిసోబే గాడ్స్ కమాండ్.
0: కనుక దైవాజ్ఞను శిరసావహించి నడచవలసిందే తప్ప దీనికి మధ్యలో ఏమైనా కామానో ఫుల్ స్టాప్ పెట్టడానికి వీలు కాదు.
1: సో వన్ హ్యాస్ టు ఫాలో గాడ్స్ కమాండ్ ఇన్ టోటో. యూ కెనాట్ పుట్ ఎ కామా ఆర్ ఫుల్ స్టాప్ దేర్.
0: ఇటు చిత్ర విచిత్రములైనటువంటి యొక్క దైవ సృష్టి ఈనాడు ఎవరు కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: No one is making an attempt today to understand the mysterious nature of the divinity.
0: కానీ గొప్ప సైంటిస్ట్ అంతా కూడాను మేము అర్థం చేసుకున్నామని వాక్ ద్వారంతో చెప్తున్నారే గాని అనుభవంతో వారికి లేదు.
1: Eminent scientists declare as if they have known verbally, not out of their experience.
0: ప్రపంచమునందు ఎన్ని విధములైనటువంటి చర్యలు చూచినప్పటికీ అన్నింటి ఎందుకు అన్ని రకములైనటువంటి చిత్ర విచిత్రములే ఉన్నాయి.
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ టోటల్ యు ఫైండ్ సో మెనీ పెక్యూలియర్ థింగ్స్ హ్యాపెనింగ్.
0: చిత్రంబులు
1: పెక్యూలియర్
0: లోక విచిత్రంబులు
1: అండ్ మిస్టీరియస్.
0: మెల్లగా చూస్తే చిత్రములు అచిత్రంగా పడిపోతున్నాయి.
1: ఇఫ్ యు అబ్జర్వ్ ఇన్ రియాలిటీ దట్ వాట్ యు సీ ఈజ్ నాట్ ట్రూ.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: దైవాజ్ఞను మాత్రము ఒకరు అవునని ఒకరు కాదని వాదించుట వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఆర్గ్యూ గాడ్స్ విల్ ఆర్ గాడ్స్ కమాండ్.
0: కనుక ఇప్పుడు చూడండి, ఈశ్వరుడే మార్కండేయుని పుట్టించి ఇచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ ఈశ్వరస్ విల్ మార్కండేయ వాస్ బోర్న్.
0: అక్కడ 14 వర్షములు సత్పుత్రుడుగా జీవించమని చెప్పాడు.
1: He was to live for 16 years as a good son.
0: కాని మిగిలినటువంటి దీని తర్వాత ఏ మాత్రము నీ యొక్క జీవితం నిలవదు.
1: And it was decided that he would not live beyond the age of 16.
0: ఇది తల్లిదండ్రులకు కూడాను తెలిపాడు.
1: This was informed to his parents.
0: కాని తల్లిదండ్రులు ఈ 16 సంవత్సరములు సత్పుత్రుడే కావాలని వారు కూడా ఆశించటం చేత సత్పుత్రుడు సదాలోచనతో సచ్చింతంతో సత్ప్రవర్తనతో జీవితం గడుపుతూ వచ్చాడు.
1: ద పేరెంట్స్ డిసైడ్ ఫర్ ఎ సన్ హూ వుడ్ లివ్ ఫర్ 16 ఇయర్స్ లీడింగ్ హిస్ లైఫ్ ఇన్ గుడ్ కాండక్ట్ గుడ్ థాట్ అండ్ గుడ్ బిహేవియర్.
0: కానీ 16 సంవత్సరంలో పడేటప్పటికీ తల్లి కంటిదారులు కారుస్తూ కనిపించేటువంటిది.
1: బట్ యాజ్ దిస్ బాయ్ రీచ్డ్ ది ఏజ్ ఆఫ్ 16 ద మదర్ వెంట్ ఆన్ షెడ్డింగ్ టీయర్స్.
0: ఎందుకు ఈ విధంగా ఏడుస్తుండాలి తల్లి అని ఆ పిల్లవాడికి అర్థం కాలేదు.
1: The son could not understand the reason behind his mother crying.
0: తండ్రి కూడాను అదే స్థితిలో ఉన్నాడు.
1: Similar was the situation with father.
0: ఒకనాడు తల్లిదండ్రులు కూర్చున్నటువంటి సమయంలో వారిద్దరి మధ్య చేరి మార్కండేయుడు, అమ్మ ఎందుకు మీరు కంటిదారులు కాచటం, నాకేమైనా ప్రమాదం ఉన్నదా, దేనికోసం మీరు కాస్తున్నారు అని ప్రశ్నించాడు.
1: వన్ డే మార్కండేయ, స్పెండింగ్ టైమ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ హిస్ పేరెంట్స్ వాచింగ్ దెమ్ వెరీ మిసరబుల్ వెరీ సాడ్, ఆస్క్ దెమ్ వై డూ యూ క్రై, ఈస్ దేర్ ఎనీథింగ్ టు హ్యాపన్ టు మీ, ఎనీ డేంజర్?
0: నాయన, కుమారులకు నేను తక్కువ చెప్పలేను, ఎక్కువ చెప్పలేను. రెండు కూడా తక్కువ ఎక్కువ లేనటువంటి ఒక తత్వము దైవం యొక్క ఆజ్ఞ.
1: They did not say anything more or less. They just mentioned the fact. That's of God's will.
0: నాయన, నిన్ను భగవంతుడు ప్రసాదించే సమయంలో నీకు 16 సంవత్సరాలు మాత్రమే ఉండగలవు, సత్పుత్రుడై తదుపరి ఎన్ని ప్రయత్నములు చేసినను నిలబడు అని చెప్పాడు.
1: Parents said, look here son, you are to live for 16 years only. This was stated by God himself when he gifted you to us.
0: కుమారునికి చాలా ఆశ్చర్యమేసింది, ఇంతకాలము నాకు ఎందుకు చెప్పలేదు, కుమారునికి దాచిపెట్టేటువంటి తల్లిదండ్రులు కూడాను లోకంలో ఉన్నారా?
1: The boy was very much surprised. Why did you not tell me before? Do you find parents hiding certain secrets like this?
0: సరే, నేటికైనను దీని యొక్క గుట్టును నాకు బట్టవేలు చేశారు.
1: And at least you today you chose to tell me.
0: ఆ నాటి నుంచి కాలం వ్యర్థం చేయకూడదని, కాలం పవిత్రమైనప్పుడని, కాలం భగవత్స్వరూపుడని తాను గుర్తించాడు.
1: He realized full well that the time is most precious and divine.
0: తెల్లవారు లేచినప్పుడు waste time. స్నానం చేయటము, ఈశ్వరుని దగ్గరికి పోవటము, అక్కడ కూర్చొని నమశివాయ నమశివాయ నమశివాయ నమశివాయ అని పంచాక్షరములు ఉచ్చరిస్తూ వచ్చాడు.
1: After getting up from bed, after taking his bath, he used to spend time in the temple repeating God's name, Namasivaya.
0: దేని కోసం నీవు చింతిస్తున్నావు అని తనకే తెలియదు.
1: In fact, he doesn't know the main reason behind his prayer.
0: ఈ చింతనే నా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: Thinking of God is my chief purpose in life.
0: నేను కేవలం భక్తి నిమిత్తమే ప్రార్థించలేదు.
1: I am not praying expecting anything.
0: ఏ భక్తము నాకు అక్కర్లేదు.
1: I don't expect anything out of this. To think of God is my main duty.
0: అని తాను పట్టుబట్టాడు.
1: So saying, he determined to repeat God's name.
0: రేపటి దినమునకు 16 సంవత్సరము నిండిపోతుంది.
1: And he was to complete 16 years the following day.
0: కనుక తాను ఇంటికి కూడా పోలేదు.
1: He didn't go home on that day.
0: తల్లిదండ్రులు కంటిదారులు కాచుకుంటూ తలుపు దగ్గర కూర్చున్నారు.
1: In fact, parents crying, they came close to the door and sat there.
0: ఏ నిమిషంలో ఇది ప్రమాదం కలుగుతుందో అని వారు చింతిస్తూ ఉన్నారు.
1: They were feeling so sad because the end may come at any moment of time.
0: సరే, దైవాజ్ఞ జరగక తప్పదు కదా.
1: God's will is sure to happen.
0: దానికి 16 సంవత్సరం నిండిన కాలం వచ్చింది, పడిపోయాడు.
1: He completed 16 years, he fell down.
0: అయ్యో, ఇంకా పోయినాడు కదా అని తల్లిదండ్రులు బాధపడుతూ వచ్చారు.
1: The parents were feeling so sad because they lost their son.
0: ఇక్కడ బాహ్యంగా ఈ రకమైనటువంటి బాధపడుతుంటే, అంతర్బాహ్యంగా ఆ పిల్లవాడి యొక్క జీవుడు ఈశ్వరుని దగ్గర చేరాడు.
1: As this was happening in the external world, the parents feeling so sad for the demise of the son.
0: ఈ పిల్లవాడికి సంభాషణ జరుగుతూ ఉండాలి.
1: The soul of the body of the boy went to God and there was discussion.
0: ఆ డిస్కషన్ లోపల, నాయన, నీ యొక్క ప్రేమను నేను పులకించుకుని ఈ విధంగా నేను ఆలోచిస్తున్నాను.
1: And there in the discussion it was revealed to the boy that he could continue so long because of his love for God.
0: ఈనాటికి మా ఆజ్ఞానుసారంగా నీ 16 సంవత్సరం నిండింది.
1: You have completed 16 years as was declared earlier.
0: నీవు సంతోషంగా నా దగ్గరికి వచ్చావు.
1: You reached me happily.
0: కాబట్టి ఇప్పుడు నేనేం చేసేది?
1: What is to be done now?
0: అని యోచిస్తూ ఉండగా పార్వతి వచ్చింది.
1: As the discussion was going on, they received a message.
0: నీ సంకల్పమును పరిస్థితి గావించినాడు కనుక ఆ పిల్లవాడిని వెనుకకు పంపు ఉన్నాను.
1: Since he acted as per his will, better he be sent back to this world.
0: నేను ఒకడే పంపటం వీలు కాదు, నీవు కూడా రావాలి అన్నాడు.
1: He said, it's not possible for me to go alone. You also should follow me.
0: అనగా ఈశ్వరుడు పార్వతి ఇరువురు చేరి ఆ బిడ్డను తీసుకుని తల్లిదండ్రులకు వచ్చారు.
1: ఇట్ ఓన్లీ మెంట్ ఈశ్వర్ అండ్ పార్వతి అకంపనీడ్ బై ది
0: అనగా కదలిక జరిగింది.
1: దట్స్ వాట్ హెడ్ హ్యాపెన్డ్. దేర్ ఇస్ మూవ్మెంట్ ఇన్ ద బాడీ.
0: మూమెంట్ జరిగేటప్పటికే తండ్రి భార్య చాలా బాధపడుతూ ఉన్నారు.
1: ది పేరెంట్స్ నోటీస్ ద మూవ్మెంట్ ఇన్ ద బాడీ ఆఫ్ ది సన్.
0: ఈ పిల్లవాడు లేచాడు.
1: ద బాయ్ గాట్ అప్.
0: అమ్మా నన్ను తిరిగి ఈశ్వరుడు పార్వతి ఇక్కడ తీసుకుని వచ్చారు.
1: ద బాయ్ సెడ్ మదర్ లుక్ హియర్ ఈశ్వర అండ్ పార్వతి.
0: ఎంతకాలం అవసరమో అంతకాలం నాతో కాలం గడపండి.
1: యూ కెన్ స్పెండ్ టైమ్ విత్ మీ సో లాంగ్ ఐ షుడ్ బీ విత్ యూ.
0: సత్కర్మలు చేయండి.
1: డూ గుడ్ యాక్షన్.
0: సదాలోచన సల్పండి.
1: ఎంటర్టైన్ గుడ్ థాట్.
0: కనుకనే నేను సత్పుత్రుడిగా మారిపోతున్నాను.
1: ఐఎమ్ గోయింగ్ టు బి డిజర్వింగ్ సన్, ఏ గుడ్ సన్.
0: నా వలన మీకు ఎవరికి ఏ విధమైనటువంటి లాభ నష్టములు జరగదు.
1: In fact, you are not going to suffer any loss because of me.
0: నన్ను నేను ఎప్పటికీ బాధ పెట్టను.
1: I will never put you to suffering or misery any time.
0: అని లేచి తల్లిదండ్రులకు నమస్కరించి
1: he got up and paid his obeisance to his parents.
0: ఆ తల్లిదండ్రులను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి చేరాడు.
1: Accompanied by his parents, he reached home.
0: అయ్యో మరణించినటువంటి మార్కండేయుడు తిరిగి జీవితం వచ్చింది అని అందరు ఊరి వారందరూ ఆశ్చర్యపడుతూ వచ్చారు.
1: All the inhabitants in the town could come to know that Markandeya is brought back to life, resurrected.
0: అప్పుడు ఈ పిల్లవాడు జరిగినదంతా కూడాను ఈ బాహ్య లోకమునందు ఆ దివ్యమైనటువంటి లోకమునందు ఏమేమి సంభాషణ జరిగిందో ఈశ్వరునికి తనకు తగినటువంటి సంభాషణ సారాంశం చెప్పాడు.
1: The boy explained clearly to his parents the kind of discussion that took place between him, Ishwara, and Parvati.
0: ఈ విధంగా మానవులకు దైవం ఏ విధంగా సహాయం చేస్తారంటే ప్రార్థనల వల్ల కాదు.
1: హౌ గాడ్ హెల్ప్స్ ది హ్యూమానిటీ.
0: అంతర్భావం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఈ విధమైనటువంటి సంకల్పం మారుతుంటాయి.
1: గాడ్ రెస్పాండ్స్ నాట్ మియర్లీ బై ద ప్రేయర్స్ యూ ఆఫర్, ది ఇంటర్నల్ ఫీలింగ్స్, ద స్పిరిట్ బిహైండ్ ఇట్.
0: ఈ మార్కండేయుడు ఏ విధమైనటువంటి కోరిక కోరలేదు.
1: మార్కండేయ డింట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్.
0: నాకు ఇచ్చినటువంటి ఈ కాలంను సద్వినియోగం చేసుకుంటున్నాను.
1: He only determined to make the best use of the time given to him.
0: ఇదే నా యొక్క సంకల్పం.
1: This is my determination.
0: అనుక ఈ సంకల్పమును ప్రసిద్ధి గావించుకునేటానికి తగినటువంటి కర్మలు ఆచరించడమే భక్తులు చేయవలసినటువంటి కర్తవ్యం.
1: Therefore the main duty of a devotee is to have the rightful thought and rightful action.
0: అప్పటి నుంచి మార్కండేయుడు చిరంజీవిగా బ్రతుకుతూ వచ్చాడు.
1: And Markandeya is immortal Chiranjeevi.
0: తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చాడు.
1: And he gave them joy to his parents.
0: కనుక దైవం ఏ విధంగా మారుతుంటాదంటే దైవం సంకల్పం మారదు.
1: God's will never change.
0: ఆ సంకల్పం జరుగుతూనే ఉంటుంటాది.
1: God's will happen.
0: కానీ భక్తుని యొక్క ప్రసిద్ధమైనటువంటి యొక్క ఆ ప్రార్థన వల్లనే తనకు అన్ని మార్పులు జరుగుతుంటాయి.
1: However, the fervent incessant prayers of the devotee will certainly bring in a change in God's design.
0: భక్తుని యొక్క ప్రార్థనల చేతనే నయమవుతుంటాయి.
1: The God's will also changes in response to the prayers of the devotees.
0: దైవాన్ని కూడా మార్చగలిగినటువంటి శక్తి భక్తుల యందు ఉంటున్నది.
1: The devotee has got all the latent power in him to change even God.
0: భక్తి అనగా కేవలం ఒట్టి మాటలు కాదు, ప్రార్థనతో మాత్రమే జరిగేటువంటి కాదు. దైవం ఏ విధంగా మారుతుంటాదంటే దైవం సంకల్పం మారదు.
1: God's will never change.
0: ఆ సంకల్పం జరుగుతూనే ఉంటుంటారు.
1: God's will happen.

0: Devotee has got all the latent power in him to change even God.
1: భక్తి అనగా కేవలం ఒట్టి మాటలు కాదు, ప్రార్థనతో మాత్రమే జరిగేటువంటి కాదు.
0: Devotion is not merely vocal exercise or verbal. It should be full of feeling and sentiment.
1: 11వ శతాబ్దం లోపల,
0: in the 11th century,
1: కేరళ దేశం లోపల,
0: in the state of Kerala,
1: శంకరాచార్యులు వారు పుట్టారు.
0: ఆదిశంకర టుక్ బర్త్ దేర్.
1: ఆయన పుట్టి ప్రపంచంలో ప్రతి మానవునకు దైవం యొక్క సంకల్పాన్ని బోధించాలి అనే ఉద్దేశంతో సర్వశాస్త్రముల యొక్క పరిసారము చాటుతూ వచ్చాడు.
0: ఆదిశంకర పబ్లిసైజ్ ద వేదిక్ డిక్టా టు ఎవ్రీబడి, ద ట్రూత్స్ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
1: కానీ అంతటి శంకరాచార్యుల వారు 32 సంవత్సరం వరకు మాత్రమే బ్రతికాడు.
0: ఆదిశంకర లివ్డ్ ఫార్ 32 ఇయర్స్ ఓన్లీ.
1: తర్వాత ఆ దేహాన్ని వదిలాడు.
0: And he has given up his body thereafter.
1: ఆయన వదిలిన తర్వాత మరి వచ్చి పెట్టాడు. 13వ శతాబ్దం లోపల రామానుజాచార్యులు వారిని మరి పుట్టారు.
0: అండ్ ఇన్ 13th సెంచురీ యూ హ్యావ్ రామానుజాచార్య.
1: అనగా భక్తి ప్రపంచాలు కూలిపోతున్నాయి. మానవుని యందు భక్తి అనేటువంటిది శూన్యమైపోతుండాలి, భగవంతుని చింతనే లేకుండా పోతుండాలి, దాన్ని నేను నిలబెట్టాలి అని భగవంతుని ఒక నామస్మరణ ప్రపంచములకు బోధించడానికి వచ్చాడు.
0: రామానుజాచార్య కేమ్ డౌన్ ఆన్ ఎర్త్ noticing the conditions prevalent at the time that the devotion is on the decline, he will start thinking of God.
1: చేటప్పటికి ప్రజలు లోపల ఒక విధమైనటువంటి భక్తి ప్రపత్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: And that Ramanujacharya's teachings was responsible for the devotion which was growing more and more among the society.
1: మరి 14వ శతాబ్దం లోపల,
0: in the 14th century,
1: మధ్వాచార్యులు వచ్చారు.
0: మధ్వాచార్య
1: అనగా ఇతను జీవుడు దేవుడు ఇద్దరు ఒకటే అనేటువంటి బోధన చేస్తూ వచ్చాడు.
0: అండ్ హీ టాట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద కాస్మిక్.
1: జీవుడు వేరు దేవుడు వేరు కాదని చెప్తూ
0: అండ్ హీ సెడ్ దట్ ది ఇండివిజువల్ అండ్ ది యూనివర్సల్ సోల్ ఆర్ నాట్ సెపరేట్.
1: ఇరువురి యందు ఉన్నటువంటిది ఒకే ఆత్మతత్వమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఓన్లీ సేమ్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ బోత్.
1: సర్వ జీవుని యందు కలిగేటువంటిది ఆత్మతత్వం ఒకటే.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
1: అందరి యందు ఉన్నటువంటిది అది ఒక్కటే ఈశ్వరత్వం.
0: It is only the divinity that is present in everyone.
1: ఈ ఈశ్వరత్వం అనగా ఏమిటి మీరు?
0: What is this divinity?
1: అనగా ప్రపంచం లోపల ఈశ్వరత్వం అనేటువంటిది సాక్షాత్ కల్పితమని కాదు, అది సహజ సిద్ధంగా వచ్చేసేస్తుంటారు.
0: The divine principle is natural, is not artificial.
1: రాముడు అంటే ఒక శరీరధారి అయి వస్తున్నాడు.
0: And if you think of Rama, you know he has a form.
1: కృష్ణుడు అంటే అతను కూడా ఒక శరీరధారి అయి వస్తున్నాడు.
0: కృష్ణ ఆల్సో హ్యాస్ అ డెఫినెట్ ఫామ్.
1: ఈ విధంగా అన్ని దేహములు కూడాను ఆయా అవతారములు పురస్కరించుకుని వస్తూ వచ్చాయి.
0: ఎవ్రీ ఇన్కార్నేషన్ హ్యాస్ అ స్పెసిఫిక్ ఫామ్.
1: కానీ ఈశ్వరత్వం ఎట్లా వస్తుంది?
0: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ ఈశ్వరత్వం?
1: ఈశ్వరత్వం అంటే ఏమిటి?
0: What do you mean by ఈశ్వరత్వం?
1: తన యొక్క సత్యతత్వమే ఈశ్వరత్వము.
0: The truth is divine.
1: అనగా మూడింటి యొక్క ఏకత్వం కూడా అక్కడే ఉంటుండాలి.
0: మీనింగ్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్
1: స్థితి లయములు,
0: ది క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ అన్హిలేషన్.
1: పురస్కరించుకుని ఒక విధమైనటువంటి పండితులు దానికి ఒక లింగాకారంగా చూపిస్తూ వచ్చారు.
0: అండ్ ది స్కాలర్స్ గేవ్ ఇట్ ఏ స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫార్మ్ టు దీస్ త్రీ.
1: అనగా ఈ విధంగా వచ్చి ఇది ముందుకు వస్తుంది, దీనిపైన లింగాకారం వస్తుంది. అనగా ఏ రూపము లేకుండా వచ్చేస్తుంది ఇటు.
0: ది లింగాకార హ్యాస్ నో ఫార్మ్ యాజ్ ఇట్ ఈస్.
1: అంటే లింగాకారం అంటే మీకు తెలుసునా?
0: యు నో వాట్ ఈస్ లింగ, ద ఫార్మ్ ఆఫ్ లింగ.
1: లింగాకారం అనగా ఒక విధమైనటువంటి లింగం చూస్తుంటుంటారు.
0: యు సీ లింగ ఎవ్రీడే.
1: ఒకవైపు పోవడానికి దారి ఉంటుంటుంది.
0: అండ్ యు ఫైండ్ ద హారిజాంటల్ ప్లేన్ ఆన్ వన్ సైడ్.
1: పైన లింగమునకు ఎట్టి ఆకారము ఉండదు.
0: ద లింగ అబౌవ్ దట్ హ్యాస్ నో డిఫరెంట్ ఫార్మ్.
1: దీన్ని పురస్కరించుకుని ఇదియే నీకు శివలింగము అన్నారు.
0: దట్ వీ కాల్ ఇట్ శివలింగ. భగవాన్ మెటీరియలైజ్ శివలింగ వాట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ఇట్ రైట్ నౌ. యు ఫైండ్ ద హారిజాంటల్ పానవట్ట అండ్ అప్వర్డ్ శివలింగ విచ్ హ్యాస్ నో డిఫరెంట్ ఫార్మ్ ఓవర్ దేర్.
1: ఇట్టి దైవత్వాన్ని చింతించమని ఆ తల్లిదండ్రులకు ఆ కుమారుడికి బోధించాడు.
0: అండ్ దిస్ సన్ మార్కండేయ టోల్డ్ బోత్ ఆఫ్ హిస్ పేరెంట్స్ టు వర్షిప్ శివలింగం.
1: ఇలాంటి దాన్ని ఒకటి తీసి ఆ తల్లిదండ్రులకు ఇచ్చాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ ప్రెజెంటెడ్ దట్ లింగ టు హిస్ పేరెంట్స్.
1: ఆ లింగాకారాన్ని పూజిస్తూ 100 సంవత్సరాల పూర్తి తాను కుమారుణ్ణి బ్రతికించుకున్నారు.
0: అండ్ హీ లివ్ ఫర్ 100 ఇయర్స్ వర్షిపింగ్ దట్ లింగ.
1: ఇట్టి పవిత్రమైన దివ్య

0: స్థితికి ఎవరు ఏ విధంగా మార్చగలరు?
1: హూ కెన్ డిసైడ్ ఆర్ ఎస్టిమేట్ ద డివైన్ పవర్?
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఈ విధంగా చలించేటువంటిది కాదు.
1: దిస్ సెల్ఫ్
0: ఎప్పటికీ ఏది కలుసుకుంటే అక్కడ ఆ రూపం తాలుస్తుంది.
1: వెల్ ఇట్ విల్ అస్యూమ్ ఎనీ ఫార్మ్ యాజ్ ఇట్ డిసైడ్స్.
0: తదుపరి ఈ మధ్వాచార్యం లోపల, రామానుజాచార్య లోపల, శంకరాచార్యకు ముగ్గురి ఎందు ఉన్నటువంటి శక్తి ఒక్కటే.
1: In fact, the same divinity, divine principle is present among all the three of the preceptors, Madhvacharya, Ramanujacharya and Shankaracharya. The spirit of the self is one and the same.
0: Atmatattvam anaga, idi atmatattvam.
1: Bhagavan tells us, this is atmatattva, the linga.
0: Ee atmatattvam madhyalopala oka vidhamainatundi srishti jarugutundi.
1: And there we find the linga over there, which symbolizes the spirit of
0: ఆ లింగాకారమైనటువంటిది ఎట్లా ఉంటుంటుందంటే, ఇది ఏ విధంగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉండదు, అన్ని ఒకటిగానే ఉంటుంటాయి.
1: The శివలింగ is not anyway unrelated. It is related and associated.
0: ప్రత్యేకంగా ఉండడానికి వీలు కాదు.
1: It is not apart, separate.
0: కనుకనే ఆనాటి నుంచి జగత్తు లోపల సర్వ మానవులు ఎందుకును దైవత్వము అనేటువంటి భక్తి పెరుగుతూ పెరుగుతూ వచ్చింది.
1: Since that time you find the devotion on the rise since that day.
0: అట్టు లింగాకారం చేతనే దైవత్వం ఏకత్వంగా పోని,
1: ఇట్ ఇస్ ఓన్లీ లింగ దట్ స్పీక్స్ ఆఫ్ ది వన్నెస్.
0: మానవులంతా ఏదో కల్పించుకుని పూజ చేసుకునేటువంటి కృత్రిమైనటువంటి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ఫార్మ్ విచ్ ఇస్ మేడ్ బై మ్యాన్ దట్ వీ వర్షిప్. నో,
0: ఇది కృత్రిమైనటువంటి కాకుండా సాక్షాత్ ఆకారంగా వచ్చేస్తుంది.
1: ఇట్ ఈస్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి శ్రీశ్వరతాన్ని,
1: that sacred principle of divinity,
0: anadu markandeya,
1: that day markandeya,
0: mrukandudu anaga vaadu tandri peru,
1: and the father mrukanda,
0: vaarandaru kodanu daivatvanni ee rakanga itrutinto poojistu vacharu.
1: They worship God in the form of linga.
0: Ee lingam anetundi oka vidhamainatundi lingamu anaga sukshmamainatundi shariram.
1: Linga means the subtle form.
0: Sukshmam, స్థూలము, అతి సూక్ష్మము.
1: ద గ్రాస్, ద సటిల్ అండ్ ద కాజల్, ద త్రీ ఆస్పెక్ట్స్.
0: కనుకనే అతి సూక్ష్మమైనటువంటిది లోపల.
1: ది సటిలెస్ట్ ఈజ్ విదిన్.
0: సూక్ష్మమైనటువంటిది హృదయం లోపల.
1: ద సటిల్ ఫార్మ్ ఈజ్ ఇన్ ద హార్ట్.
0: బాహ్యమైనటువంటిది ఇట్టి ఆకారం.
1: ద ఫార్మ్ దట్ యు సీ ఈజ్ ద గ్రాస్ వన్.
0: దైవం అన్నింటి అందు కూడా ఒక్కడే ఉంటున్నాడు.
1: సేమ్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద త్రీ లెవెల్స్.
0: అది ఏ నిజమైనటువంటి భౌతిక ఆకారము.
1: సో వాట్ వి సీ ఇస్ ద ఫిజికల్ ఫామ్.
0: ఈ ఫిజికల్ ఫామ్ ను ఎట్టిదిగా మనం చూపించాలంటే మనం చేసి చూపించాలి.
1: ద ఫిజికల్ ఫామ్ కెన్ బి వర్షిప్డ్ బై యాక్టింగ్.
0: నీ హృదయంలో ఉన్నటువంటి భావాన్ని నీవే నీవే సంకల్పించుకుని దాని ఆకారం సృష్టించుకుని దాన్ని నీవు ఆరాధిస్తూ రావాలి.
1: బేస్డ్ ఆన్ ది ఫీలింగ్ వన్ షుడ్ అస్యూమ్ ద ఫామ్ అండ్ యాక్ట్ అపాన్ ద ఫీలింగ్ విదిన్.
0: ఇది దారం లేకుండా వస్త్రం కాలేదు.
1: దిస్ కర్చీఫ్ కెనాట్ బి మేడ్ విదౌట్ థ్రెడ్.
0: ఇది వెండి కాకుండా ఇది తట్ట కాలేదు.
1: వితౌట్ సిల్వర్ దేర్ కెనాట్ బి ప్లేస్ లిడ్ హియర్.
0: మట్టి లేకుండా కుండ కాలేదు.
1: వితౌట్ క్లే దేర్ కెనాట్ బి పాట్.
0: కనుకనే స్థూలం లేకుండా సూక్ష్మం కాలేదు.
1: వితౌట్ ద గ్రాస్ దేర్ కెనాట్ బి ది సటిల్.
0: బ్రహ్మ లేకుండా జగత్తు లేదు.
1: వితౌట్ ద క్రియేటర్ దేర్ ఇస్ నో క్రియేషన్.
0: కనుకనే ఈ బ్రహ్మ అనేటువంటిది దారం వంటిది మాత్రమే.
1: సో క్రియేటర్ అమౌంట్స్ టు ది థ్రెడ్ యాన్.
0: సృష్టికర్త అనేటువంటి వాడు ఈ దారంతో చేయబడినటువంటి వస్త్రం వంటి వాడే.
1: దేర్ఫోర్ ది క్రియేటర్ యాన్స్ ద ఫైబర్ ఇన్ ఏ క్లాత్.
0: కనుకనే సూక్ష్మ, స్థూల, కారణ దేహంలో మూడు కూడాను అతనివే.
1: దేర్ఫోర్ ద గ్రాస్, ద సటిల్ అండ్ ద కాజల్ బిలాంగ్ టు గాడ్.
0: కారణమైనటువంటి దేహమును మనము సరైన రీతిలో మనం పూజించినప్పుడు, తలంచినప్పుడు ఆ కారణమే అన్ని విధాల మనలో ప్రవేశించి మన యొక్క ఆకారం కూడాను మారుస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద కాజల్ ప్రిన్సిపల్ వెన్ యూ విజువలైజ్ అండ్ వర్షిప్ పాండర్ ఓవర్ ఇట్ ఇట్ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ వన్స్ ఓన్ నేచర్.
0: ఇట్టిది మనోచంచలం లేకుండా చూసుకోవాలి.
1: వీ మస్ట్ సీ దట్ ద థాట్స్ డు నాట్ ప్రివెయిల్, దే రన్, దే డోంట్ రన్ ఫాస్ట్.
0: దారం కేవలం పెట్టుకునేంత మాత్రం వస్త్రం కాలేదు.
1: The mere presence of the thread will never make a
0: padugu peka ani rendu vaipulu kodanu cherchali.
1: The yarn must be interwoven. in opposite directions.
0: ఇదియే ప్రయత్నము సుప్రయత్నము అనేటువంటిది.
1: That is effort and the divine will should go together.
0: ఈ రెండింటి యొక్క ఆకారం చేతనే అది ఒక విధమైన లింగాకారం అయిపోతుంది. అది
1: these two together, the human effort and the divine will, gives the shape, the form, linga.
0: మనం చెప్పేటువంటి పదములు కూడాను మనం చేసేటువంటి పనులు కూడాను ఇవన్నీ కూడాను మన సూక్ష్మ శరీరం లోపల ఆవిర్భవించి బహిర్ముఖమయ్యేటువంటివి.
1: Therefore, all the words that we spell out or utter and the deeds that we undertake are the products of the subtle aspect of human life.
0: కనుక ఈనాడు మానవులు వేదమును అనేకంగా చెప్తున్నారు.
1: Today, people repeat chant Veda.
0: కానీ ఈ అన్నింటి కూడాను అన్ని ఆకారములు ఉంటున్నాయి.
1: And in chanting, you will understand everyone has a form.
0: దీనికి అన్ని పన్నాలంతా ఉంటున్నాయి.
1: And you find the yarn over there.
0: ఇది ప్రతి ఒక్క దానికి కూడా అవసరం వచ్చేటువంటిది.
1: దట్స్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ
0: మానవుడు తన యొక్క సంకల్ప ప్రభావం చేత తన యొక్క దీనిని తాను సృష్టించుకోవాలంటే దానికి ఈ వేదమే ప్రమాణం.
1: Therefore, Veda explains clearly the kind of thought that should take a definite form.
0: కానీ ఈ సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేక
1: they could not understand this fundamental truth.
0: చాలా మంది
1: many people
0: విద్యార్థులు కూడాను
1: students also
0: దొంగ చదువు చదువుతున్నారు.
1: They just study, not in sincerity.
0: దొంగ అనగా ఏమిటి? తనలో తన పదార్థం పెట్టుకుని లేనట్టుగా నటించడమే దొంగ.
1: Who is a thief keeping one thing within and acting in a different way?
0: ఇంతమందికి వేదం చెప్పడం తెలుసును.
1: Many people can chant Veda.
0: కానీ అది విన్నప్పుడు లేక చూసినప్పుడు తిరిగి మనలో నుంచి ఆ యొక్క శబ్దము రావటం లేదు.
1: When we hear from others, in fact we don't find that sound coming from within.
0: కనుకనే అది విద్యా దొంగతనము.
1: Well, that amounts to theft.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను నేర్చిన దానిని లోబర పెట్టుకుంటున్నారు కానీ దాన్ని ప్రత్యేకంగా ప్రవర్తన పూర్వకంగా వినియోగించుకోవటం లేదు.
1: Students today, they do not act along the lines of the knowledge they acquire. నేను వస్తాను
0: చూస్తుంటాను అందరి నోట్లు చూస్తుంటుంటాను.
1: భగవాన్ as he reaches over here watching everybody.
0: కాని కొందరు తెలిసి కూడాను వారు చెప్పడం లేదు.
1: Though some know Veda chanting but they don't.
0: అది విద్యా దోషం.
1: That is what you call betrayal.
0: అది విద్యా చోరత్వం.
1: Well, that amounts to theft at this point.
0: అది దైవ చోరత్వం.
1: That means you are a traitor.
0: అది చోరులుగా తయారవుతున్నారు ఈనాటి విద్యావంతులంతా.
1: So the educated people are becoming traitors, betrayers.
0: ఎవరు నేర్చింది నేర్చినట్టుగా చెప్పుకుంటుంటారు.
1: Those people that declare that
0: వారే నిజమైనటువంటి సాక్షాత్కారములకు అర్హులవుతారు.
1: దే డిజర్వ్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: కాబట్టి దైవ సాక్షాత్కారం ఎట్లవుతుంది అంటే దానిని ఉల్లంఘించినప్పుడే దాని చక్కగా ఆకారం బయలుదేరుతుంది.
1: వెన్ యూ చాంట్ క్లియర్లీ ఫుల్ థ్రోటెడ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్.
0: ప్రత్యక్ష ప్రమాణము అదియే.
1: That is the direct evidence.
0: పరోక్ష ప్రమాణము అదియే.
1: And it is also the interior.
0: సర్వసాధారణకును అదియే కారణం.
1: In fact, that's the primal cause for all spiritual
0: paths. చాలా మంది మీరు బిల్లు చెప్తుంటే ఆడవాళ్ళంతా కూడా అక్కడ చెప్తుంటారు.
1: As boys chant here, we find many ladies.
0: వాళ్ళు చెప్పకూడదనేమీ లేదు.
1: Nobody can deny that, right?
0: వాళ్ళకి ఆ లోపల ఉన్నటువంటిది బయటకు వస్తూ ఉంటాడు.
1: The sound within naturally comes out.
0: మీకు అందరికీ తెలుసు ఆ పిల్లలు చూడండి చంటి పిల్లలుగా ఉంటుంటారు. వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు ఎక్కడ ఇక్కడ చెప్తుంటే నేర్చుకున్నారు దాన్ని వారి మనసులో పెట్టుకుని అంత అవే వారి ఉల్లంఘన చేస్తున్నారు.
1: యు సీ వెరీ యంగ్ బాయ్ సీటెడ్ ఓవర్ దేర్ హూ టాట్ దెమ్ దే గో ఆన్ లిసనింగ్ టు వేదా చాంటింగ్ హియర్ ఆ వేదం చెప్పేటువంటి వాళ్ళు
0: ప్రక్కలోనే కూర్చుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దోస్ పీపుల్ హూ నో దిస్
0: కానీ ఆ శబ్దానికి కొంతవరకు అయినా చేర్చుకోరు.
1: బట్ సమ్ పీపుల్ డోంట్ హియర్.
0: నేను చూస్తుంటాను
1: స్వామి వాచెస్ ఎవ్రీబడి
0: కానీ ఆ వేదం చెప్పేటువంటి వారి ప్రక్కలోపల్నే గొప్ప గొప్ప విద్యావంతులు కూడా కూర్చున్నారు.
1: హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ సీటెడ్ బై ది సైడ్ ఆఫ్ దీస్.
0: ఎందుకు కూర్చొని ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ సిట్టింగ్ బై ది సైడ్?
0: పెద్ద దొంగలు.
1: దే ఆర్ బిగ్ థీవ్స్.
0: వింటున్నారు.
1: దే లిసన్ టు చాంటింగ్.
0: ఇది చెప్పడం లేదు.
1: బట్ దే డోంట్ రిపీట్.
0: చెప్తున్నారు వినటం లేదు.
1: దో అదర్ చాంట్ దే డోంట్ హియర్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం జరిగినప్పుడే అది నిజమైనటువంటి సాక్షాత్కారం అవుతుంది.
1: సో చాంటింగ్ అండ్ లిసనింగ్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ టు ఎక్స్పీరియన్స్ ద డివైన్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను వేదం నేర్చుకున్నటువంటి దాన్ని ఉచ్చరిస్తూ రావాలి.
1: సో ఎవ్రీ వన్ హూ నోస్ వేదా షుడ్ స్టార్ట్ చాంటింగ్.
0: వేదమే భగవత్స్వరూపము.
1: వేదా ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: వేదము పంచభౌతికము.
1: And Veda has got all the aspects of
0: పంచభౌతికమైనటువంటి పంచభూతములు ఉంటున్నాయి.
1: The five elements are there.
0: ఈ పంచభూతములు కూడాను ప్రాణాన్ని అందిస్తున్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లైఫ్.
0: ఈ ప్రాణాన్ని అందించేటువంటి పంచభూతములే
1: అండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ లైఫ్
0: ప్రపంచాన్ని కూడా సృష్టిస్తున్నాయి.
1: ఆల్సో క్రియేట్ ద హోల్ వరల్డ్.
0: కనుక పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచము అన్నారు.
1: ద రేడియన్స్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ దిస్ వరల్డ్ కాస్మాస్.
0: కనుక పంచభూతములు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు.
1: These are the five elements what you find in these five senses of perception. You find them in the world.
0: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దానిని మనం మర్చిపోవటము ఎంత అన్యాయం.
1: We'll be doing injustice if we forget the nature of the five elements.
0: మనకు అనవసరమైనవన్నీ కూడాను మనసులో చేర్చుకుంటుంటాం.
1: In fact, we contain all that which is unnecessary.
0: కానీ అవసరమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి ఒక భూతమును మనం వదిలిపెడుతున్నాం.
1: The essential life principles are forgotten, given up.
0: కనుక ప్రతి మానవుడు కూడాను వేదాన్ని నేర్చుకోవాల్సింది, దాన్ని ఉచ్చరించవలసింది, దాన్ని స్మరించవలసింది.
1: సో ఎవ్రీ వన్ షుడ్ నెసెసర్లీ లెర్న్ వేద, ఆల్సో చాంట్ వేద.
0: అలాంటి ఉచ్చరించకుండా ఉండేటువంటి వారు దీన్ని నేర్చుకునే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ డు నాట్ చాంట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ సింప్లీ లెర్నింగ్ వేద.
0: ఒకవేళ ఇక్కడ ఉచ్చరించినా కొంచెం దూరం పోతానే దాన్ని వదిలిపెడతారు.
1: Though they chant here, they forget the moment they leave the place.
0: పోని నీ మనసులోనైనా చెప్పుకుంటురా.
1: You may go anywhere, at least you should chant within.
0: కనుక విద్యాద్రోహులు కాకూడదు.
1: You should never betray the knowledge.
0: విద్యాద్రోహులే దైవద్రోహులు.
1: And if you betray your knowledge, దైవద్రోహులే
0: క్రమేణా ప్రాప్తికి దూరమైపోతున్నారు.
1: That betrayers will never deserve God.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ పుట్టినగులని ప్రపంచంలో కనిపించేదంతా కూడాను దైవం యొక్క సంకల్పమే.
1: దేర్ఫోర్ వాట్ ఆల్ దట్ వీ సీ అరౌండ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఎ మానిఫెస్టేషన్ ఆఫ్ ది డివైన్ విల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: పిల్లలు తెలియకోకుండా ఏదో పొరపడుతున్నారు కానీ
1: స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ దర్ ఇన్నోసెన్స్ దర్ మిస్టేక్.
0: కానీ ఒక తూరి పొరపడినటువంటి దాన్ని తిరిగి రెండవ తూరి దాన్ని పొరపడకూడదు.
1: దెన్ వన్స్ యూ నో ఇట్స్ ఎ మిస్టేక్ యూ షుడ్ నాట్ రిపీట్ ఇట్.
0: ఈనాడు విన్నటువంటిది రేపటి నుంచి మీరు కూడా ఉచ్చరించాలి.
1: What all that you hear today, you should repeat, start repeating tomorrow.
0: అందరూ ఏక శబ్దంతో కూడినప్పుడే అది నిజమైనటువంటి బ్రహ్మ శబ్దం అవుతుంది.
1: When you all join in chorus, in unison, perfect harmony, that is Brahman.
0: వేదాహ వేదం పురుషం మహాంతం.
1: The God is mighty.
0: ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్.
1: He is pure white beyond the darkness.
0: ఈ వేదము యొక్క శబ్దము,
1: sound of Veda,
0: అది ఎంతనో పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: శబ్ద బ్రహ్మమై,
1: the sound,
0: చరాచరమై,
1: the movement,
0: జ్యోతిర్మయి,
1: light,
0: విజ్ఞాంతమై,
1: the knowledge,
0: చరాచరమై, జ్యోతిర్మయి, వాంగ్మయి,
1: the faculty of speech,
0: ఈ వాంగ్మయంలో రావాలి.
1: And you should also express, spelt out.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క చదువుల యొక్క సంబంధము.
1: That is the relationship between the education and Veda chanting.
0: కనుక ప్రతి మానవుడు కూడా నువ్వు వేదం నేర్చుకోవాలి.
1: So everyone must learn Veda.
0: అదే నేర్చుకోవాలని కాదు, ఏదో ఒకటి భగవద్నామాన్ని నేర్చుకోవాలి మనం.
1: నాట్ నెసెసర్లీ వేద అలోన్, వన్ షుడ్ రిపీట్ గాడ్స్ నేమ్.
0: ఈశ్వరుడు 7వ శతాబ్దంలో పుట్టాడు. పుట్టినటువంటి ఈశ్వరుడు,
1: ఈశ్వర వాజ్ బోర్న్,
0: కానీ అన్ని వేదములను నేర్చుకున్నాడు.
1: హస్ లెర్న్డ్
0: ఆల్ వేదము, యజుర్వేదము, సామర్ వేదము, అథర్వణ వేదము.
1: బికేమ్ ఎ స్కాలర్ ఇన్ ఆల్ ఫోర్ వేదాస్.
0: యజుర్వేదం లోపల 5 వేదములుగా బయలుదేరినాయి.
1: అండ్ ద సేమ్ యజుర్వేదాస్ just started, got itself divided.
0: Ante emi dantlo mukhyamainatundi dani akshamalu cherchukoni
1: all important letters have been grouped.
0: Bhagavantuni yokka smarana kosamani dani uchcharinchi cheyaru.
1: And they must be repeated, which amounts to thinking of God smarana.
0: Kanuka manamu ye vidhamainatundi vedam nechukunnappudiki dani uchcharistu raavali.
1: Whatever veda you may learn, but you should learn to chant it.
0: అది ఉచ్చరించలేనటువంటి సమయం లోపల మీరు దాన్ని నేర్చుకునే అవసరం లేదు.
1: బట్ యాజ్ యూ బిగిన్ టు చాంట్ యూ డోంట్ నీడ్ టు లెర్న్ ఇట్ స్పెషల్.
0: చాలా మందికి నేను చూస్తూనే ఉన్నాను.
1: భగవాన్ వాచెస్ రిపీటెడ్లీ.
0: ప్రకటించేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఫర్ పబ్లిసిటీ.
0: ప్రదర్శించేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఫర్ అడ్వర్టైజ్.
0: ఆచరించేటువంటిది, ఆనందించేటువంటిది.
1: ఇట్ ఈస్ టు బి ప్రాక్టీస్డ్ అండ్ వన్ షుడ్ ఎంజాయ్ బ్లిస్ అవుట్ ఆఫ్ వేదా
0: చాంటింగ్. ఆనందమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, విద్యామయి.
1: ఇట్ ఈస్ బ్లిస్ఫుల్, ఇట్ ఈస్ లైట్, ఇట్ ఈస్ డిలైట్, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ విజ్డమ్.
0: కనుకని ఈ ఆనందమయ్య అనేటువంటిది మొట్టమొదట దైవత్వం లోపల 5 భూతములు గుర్తించాడు.
1: దేర్ఫోర్ ది బ్లిస్ఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ ఈస్ ద కాజ్ ఫర్ ది 5 ఎలిమెంట్స్.
0: ఒకటి కర్మం,
1: వన్ ఇస్ యాక్షన్.
0: రెండవది ఉపాసన.
1: ద సెకండ్ ఉపాసన వర్షన్.
0: మూడవది ఆచరణ.
1: థర్డ్ ఇస్ ప్రాక్టీస్ ఆచరణ.
0: నాలుగవది ఉచ్చరించటము.
1: థర్డ్ ఉచ్చరించ.
0: ఐదవది అనుభవించటము.
1: ఫిఫ్త్ ఎక్స్పీరియన్స్ అనుభవ.
0: అనుభవం ఆనందమయ కోసము.
1: అండ్ దిస్ అనుభవ ఎక్స్పీరియన్స్ ఈస్ ద
0: జ్ఞానమయ కోసము ఉచ్చరించవచ్చును.
1: That of the sheath of wisdom.
0: ఆనందమయ కోసము ఆనందంతో మునిగిపోవాలి.
1: But the sheath of bliss will be full of bliss only.
0: కానీ ఆ ఆనందం ఎక్కడా కనిపించటం లేదు.
1: That state of bliss is not noticed anywhere.
0: కనుకనే కర్మమయ తర్వాత జ్ఞానమయ తర్వాత వేదాంతమయ తర్వాత ఆనందమయ.
1: Therefore we find the karma, the action that is followed with wisdom, the upasana, the worship, and ananda, the bliss.
0: కర్మమయ అనేది దాంతోనే ఉంటుంది సర్వం కూడాను.
1: So everything begins with this action, activity.
0: దాన్ని మనం ఉచ్చరించినప్పుడే మనం సార్థకమైపోతాం.
1: When once we chant Veda, so those who want to be the recipients of God's grace should repeat God's name, and that has to be taken. That which is taken in must be enjoyed and experienced. We just repeat as we hear.
0: చెప్పి ప్రయోజనం లేదు.
1: It's not enough if you simply repeat.
0: దాని లోపల జీర్ణించుకోవాలి.
1: యూ షుడ్ డైజెస్ట్ ఇట్ విత్ ఇట్.
0: అన్నం తినే దేనికోసము?
1: వై డూ యూ ఈట్?
0: కడుపులో పెట్టడానిక.
1: నాట్ మియర్లీ టు స్టోర్ ఇన్ ద స్టమక్.
0: కడుపులో పెట్టినటువంటి జీర్ణించుకొని సర్వాంగములకు సప్లై చేయటమే.
1: ద ఫుడ్ పార్ట్ టేకెన్ మస్ట్ బి వెల్ డైజెస్టెడ్ అండ్ ది ఎసెన్స్ షుడ్ బి సప్లైడ్ టు ది హోల్ బాడీ.
0: అదే విధంగానే మనం నేర్చుకున్నటువంటి విద్యను తప్పక దాన్ని జీర్ణింపు చేసుకుని సర్వాంగములకు సప్లై చేయాలి.
1: So the different forms of knowledge that we acquired must be well digested, assimilated.
0: Vakunandunu, Priyayandunu, Vedanta Prajaramandunu, Prabodhaliyandukudanu, Dinni Anandanga Anubhavinchali.
1: Therefore, in our action, in our talk, in our sharing of our thoughts with others, we should experience the bliss.
0: Kanuka, Daivam ante sarvatra untunnadu ani antunnaru kani, ye vidhanga untunnadu?
1: We say that God is everywhere. In what form?
0: Panchabhuta swarupudai unnadu.
1: God is in the form of the five elements.
0: Five elements ante okoka element kuda okoka daivame.
1: Each element is divine.
0: Aa five elements kuda ekamainappude nijamaina atma swarupamu.
1: Therefore the self has got all the five elements.
0: Adi atma swarupam vachinappude andari endukunu adi aanandam anubhavistundi.
1: It is the self that is the bliss.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Vidyarthulara.
1: Students.
0: మీరు నేర్చుకున్నటువంటి యొక్క విద్యను,
1: నాలెడ్జ్, ఎడ్యుకేషన్ యూ రిసీవ్,
0: 10 మందికి తగినటువంటి రీతిగా మీరు పంచాలి.
1: యూ షుడ్ షేర్ ఇట్ విత్ అదర్స్.
0: కనుక పంచిన తర్వాత దాన్ని మీరు కూడా మింగాలి.
1: యాజ్ యూ షేర్ యూ షుడ్ ఆల్సో అసిమిలేట్.
0: ఇంటిలో వంటలు చేస్తాము, అందరికి వచ్చినటువంటి వ్యక్తుల కొంత వడ్డిస్తాము, కానీ తాను కూడా భుజించాలి కదా.
1: వెన్ గెస్ విజిట్ యూ, యూ సర్వ్ ఆల్ ద ఫుడ్, బట్ యూ ఆల్సో షుడ్ పార్టేక్ యువర్ షేర్.
0: కనుక మనం ఉచ్చరించేటువంటి యొక్క నామము మనకు మనము జీర్ణించుకోవాలి, మనం పెట్టినటువంటి వారిని కూడా జీర్ణింపు చేయాలి.
1: సో యాజ్ వి రిపీట్ గాడ్స్ నేమ్ వీ షుడ్ ఎంజాయ్ అండ్ మేక్ అదర్స్ ఆల్సో ఫీల్ హ్యాపీ.
0: కనుక వేదము యొక్క ప్రసిద్ధి ఇటువంటిదిగా ఉంటుండాలి.
1: దిస్ ఇస్ దిస్ ప్రిన్సిపల్ బిహైండ్ వేద చాంటింగ్.
0: వేదము చాలా ప్రమాణపూర్వకమైనటువంటిది.
1: వేద ఇస్ స్టాండర్డ్.
0: సర్వం కూడా వేదం నుంచినే వచ్చినటువంటివి.
1: ఎవ్రీథింగ్ ఎమినేటెడ్ అవుట్ ఆఫ్ దిస్ వేదిక్ నాలెడ్జ్.
0: ఈ వేదం నుంచి వచ్చినటువంటి కాబట్టి సర్వ విజ్ఞాన సంపత్తి అన్నారు దీన్ని.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద హోల్ ఆఫ్ ది నాలెడ్జ్.
0: కనుక సర్వ విజ్ఞాన సంపత్తిని మనం ఇంత వ్యక్తం చేస్తున్నాము, ఇది మంచిది కాదు భాగం.
1: వేద ఇస్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్. వీ కెన్నాట్ మిస్యూజ్ ఇట్, వీ కెనాట్ ఫర్గెట్ ఇట్.
0: ఎంత వచ్చినో అంతవరకు నువ్వు చెప్పు.
1: యు చాంట్ టు ది ఎక్స్టెంట్ యు నో.
0: సాధ్యమైనంత వరకు నువ్వు మర్చడానికి ప్రయత్నం చేయవద్దు.
1: నెవర్ ఫర్గెట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: అప్పుడే మీకు తగినటువంటి సాక్షాత్కారము తప్పక మీకు లభిస్తుంది.
1: సర్టన్లీ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద రియాలిటీ ఆఫ్ గాడ్.
0: మార్కండేయునికి ఏ విధంగా కలిగింది?
1: హౌ ఇస్ ఇట్ మార్కండేయ?
0: ఆ పంచాక్షర నామాన్ని స్మరిస్తూ మైమర్చిపోవటం చేతనే పంచభూతముల యొక్క స్వరూపంగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
1: మార్కండేయ కుడ్ హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్ బికాస్ హీ వెంట్ ఆన్ చాంటింగ్ రిపీటింగ్ ఫైవ్ లెటర్డ్ గాడ్స్ నేమ్. And so he could receive his grace.
0: కనుక మీరు సాక్షాత్కారం పొందాలనుకున్నటువంటి వ్యక్తులు మీరు దీనిని జీర్ణింపు చేసుకుని దాన్ని 10 మందికి అందించడానికి ప్రయత్నం చేసినప్పుడే మీకు ఇది సార్థకమవుతుంది.
1: Therefore, the chanting will have its fulfillment when we do it in all sincerity, assimilate and digest the essence of God's name and share and enjoy for ourselves.

0: All these sacred texts, Vedas and Vedangas, will never be able to cut that iron curtain of illusion. On the other side, on front of the screen, you have got the individual. Behind the screen, the divine. The cause behind the screen and the effect in front of the screen.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Selayerul, Tirukondalul, Himasilal, Chitrati Chitraprarochulu, Dhatut Karamappa, Nabhatalamun, Jumbinchu Daigyamu Vattila, Entheni Vistutin Bharati, E. Pacheka Prapanchaman, Najalu Vapparu, Imadi Rajama. భగవంతుడు పర్వతములను అడవులను నదులను కొండలను గుట్టలను అన్నింటినీ కూడా సృష్టించాడు.
0: గాడ్ హాస్ క్రియేటెడ్ మౌంటైన్స్ ఫారెస్ట్ ద రివర్స్ ద హీప్స్ వ్యాలీస్ ఆల్ అరౌండ్
1: చీమర మొదలుకొని నేనుగుల వరకు కూడాను వివిధ రకములైనటువంటి ఒక జీవరాశులను కూడాను సృష్టించాడు.
0: రైట్ ఫ్రమ్ ది ఎండ్ హి క్రియేటెడ్ ఆల్ ది లివింగ్ క్రీచర్స్
1: జగత్తునకు ఏది అవసరమో అన్ని పదార్థములను కూడాను సృష్టించాడు.
0: హి క్రియేటెడ్ ఆల్ ది మెటీరియల్ నీడెడ్ ఇన్ దిస్ వరల్డ్
1: కానీ భగవంతునికి తృప్తి కలగలేదు.
0: Yet God is not completely satisfied.
1: ఇవన్నీను సృష్టించాను దీనిని నిత్యానిత్య విషయ పరిశీలన సలిపి విచక్షణ జ్ఞానము చేత వివేక జ్ఞానము చేత దీనిని అనుభవించేటువంటి వారెవరు?
0: He has questioned himself this way. Who is the one who is going to discriminate between that which is ephemeral, transient and permanent? Who is the one who decides and discriminates with all the intellect?
1: పర్వతములను చూచి ఆనందించేటువంటి వారు ప్రవాహములను చూసి మురిసిపోయేటువంటి వారు అడవులను చూచి ఉల్లాసపడేటువంటి వారు ఎవరిక్కడ?
0: Who are those who will feel happy looking at the mountains, who will feel delighted watching the flow of the rivers and be joyful watching the forests around?
1: అనుభవించి ఆనందించేటువంటి వారు లేకుండినప్పుడు సృష్టి అంతయు వ్యర్థమే.
0: If there are none to experience and to enjoy, the whole creation will be in vain.
1: కనుక ఇకపై వీటిని అనుభవించి ఆనందించి అందరికీ అందించేటువంటి ఒక వ్యక్తి స్వరూపాన్ని సృష్టించాలి అని సంకల్పించుకున్నాడు.
0: God willed to create an individual who will be happy, who will enjoy and experience this creation.
1: Manavatame lekundina ee srishti antai kudanu shunyame.
0: Without the human being, the whole creation would be empty.
1: Kanuka vichakshana gnanam kaligi viveka pravartana cheta విచక్షణ చేత విజ్ఞానం చేత ప్రజ్ఞానం చేత సుజ్ఞానం చేత దీనిని అనుభవించేటువంటి ఒక వ్యక్తిని సృష్టించాలి అని ఏకోహం బహుశ్యాం తన నుండియే తాను సర్వమును కూడాను ఆవిర్భవింపచేసుకున్నాడు.
0: He willed and decided to create a person with the sense of discretion, discrimination, intellect, the knowledge, the worldly knowledge, the spiritual knowledge, in order to enjoy his own creation and the general knowledge. So he manifested into many.
1: Kani ee manavuni srushtinchinappudu ee manavudu vedaha vedam purusham mahantam aadityavannam tamasa parastat annintini kalukunnan swami ani ucharinchadu ee manavudu.
0: Man in turn responded telling, ఓ గాడ్ ఐ హావ్ కమ్ టు నో ఎవ్రీథింగ్.
1: కేవలం వేదాధ్యయనం చేతను, శాస్త్ర పఠనం చేతను, వేదాంత పఠనం చేతను ఈ దివ్యత్వాన్ని తెలుసుకోవచ్చును అని ఒక నిర్ణయానికి వచ్చాడు.
0: మ్యాన్ హ్యాస్ డిసైడెడ్ దట్ హీ విల్ బి ఏబుల్ టు కాంప్రిహెండ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ బై రీడింగ్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ అండర్స్టాండింగ్ ద ఫిలాసఫీ.
1: దానిని తెలుసుకునే నిమిత్తమై అనేక విధములైనటువంటి తపస్సులు ఆచరించాడు.
0: హీ డిడ్ ఇంటెన్స్ పెనెన్స్ ఇన్ ఆర్డర్ టు నో ది డివినిటీ.
1: జపమును చేశాడు.
0: హీ డిడ్ జప.
1: తపమును చేశాడు.
0: పెనెన్స్.
1: ధ్యానము చేశాడు.
0: మెడిటేషన్.
1: అర్చన చేశాడు.
0: వర్షిప్.
1: అన్ని విధములైనటువంటి సాధనలు చేస్తూ వచ్చాడు.
0: హీ ఫాలోడ్ ఆల్ పర్సూట్స్.
1: కానీ దివ్యత్వము అతనికి కంటి కనిపించలేదు.
0: Yet he could not visualize the spirituality.
1: మనసుకు అనిపించలేదు.
0: And his mind
1: చెవులకు వినిపించలేదు.
0: Ears could not hear.
1: హృదయాన్ని కరిగించలేదు.
0: And the heart did not melt or move.
1: ఇవి చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of all the spiritual pursuits?
1: అని ఒక విధమైనటువంటి ఒక విరక్తికి గురి అయ్యాడు.
0: Like this he was frustrated and disappointed.
1: దేనివల్ల ఈ యొక్క ఆనందాన్ని అనుభవించలేకపోయాడు?
0: వాట్ ద రీజన్ వై హీ కుడ్ నాట్ రీచ్ దట్ బ్లిస్ఫుల్ స్టేట్?
1: ఎంత తపస్సు చేసినప్పటికీ, ఎన్ని వేదములు చదివినప్పటికీ, ఎంత శాస్త్రములు తెలుసుకున్నప్పటికీ, దేహాభిమానము అనేటువంటి ఒక పెద్ద పెనుపూతము అతన్ని పట్టి పీడిస్తూ వచ్చింది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఇంటెన్స్ పెనెన్స్ స్కాలర్షిప్ అండ్ ద నాలెడ్జ్ అండ్ ద ఫెమిలియారిటీ విత్ ఆల్ ద సీక్రెట్ టెస్ట్ yet he could not know the spirituality because of his attachment to the body.
1: అప్పుడు ప్రారంభించాడు, ఏమిటి ఈ దేహం?
0: Then he started questioning, what is this body?
1: దీనిపైన ఇంత అభిమానం కలగడానికి ఏది కారణం?
0: What is the reason behind this attachment?
1: అని అనేక విధమైనటువంటి పరిశోధనలు కూడాను చేశాడు.
0: He made all sorts of investigations.
1: కడపటికి ఇది దేహము ఒక మ్యాటర్, ఇది ఒక పదార్థముల యొక్క సమ్మిళిత స్వరూపమే.
0: Ultimately, he could know that this body is just a matter.
1: ఇది కేవలము ఒక ఇన్స్ట్రుమెంట్, పనిముట్టు మాత్రమే.
0: That the body is merely an instrument.
1: ఈ పనిముట్టును మనం లెక్క చేయనక్కర్లేదు.
0: So we should not bother ourselves with this instrument.
1: ఈ పనిముట్టులో దీనిని నడిపించి, కదిలించి, మెదిలించి, మురిపించి, మరిపించి, మైమరిపించేటువంటి ఒక శక్తి ఒకటి ఉన్నది.
0: There is a spirit behind that makes this instrument works, and that is the master, that which maneuver and is responsible for the entire working process.
1: ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడాను తిరిగి పరిశీలన చేస్తూ వచ్చాడు.
0: Then he started questioning and trying to understand the guiding principle behind this instrument.
1: ఎక్కడికి పోయినప్పటికీ ఇదే చింతనే.
0: He started thinking the same way.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: ఇంగ్లాండ్ లోపల,
0: in England,
1: Aristotle సాయంకాల సమయం లోపల ఫుట్పాత్ పైన నడుచుకుంటూ పోతున్నాడు.
0: Was walking along the footpath.
1: నడుచుకుంటూ పోతుంటే అదే ఫుట్పాత్ పైన ఇంకో రిటైర్డ్ ఆఫీసర్ ఎదురుగా నడుచుకుంటూ వచ్చాడు.
0: ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆన్ ద ఫుట్ పాత్ హీ కుడ్ ఫైండ్ వన్ ఆఫీసర్ ఆల్సో వాకింగ్.
1: ఒకరికొకరు వచ్చిన టక్కన కొట్టుకున్నారు ఒకరికొకరు. అతన్ని ఇతను చూడలేదు, ఇతను అతను చూడలేదు, ఇతని ధోరణిలో ఇతన్ని పోతున్నారు అరిస్టాటర్. ఆ రిటైర్డ్ ఆఫీసర్ అతని ధోరణి ఏమిటిందో, ఆ రిటైర్డ్ అయిన తర్వాత ఇంకేమి ఇంటి బాధ్యతలు ఉన్నాయో ఏమిటో అవి యోచించుకుంటూ వస్తున్నాడు.
0: As these two were moving in the opposite directions, thinking and engaged in their own way, they dashed against each other.
1: A retired officer, who are you? Annadu kopamto.
0: The retired officer, in full of anger, is asked, who are you?
1: Aristotle cheppadu, chetulu jodinchi, ade nenu yochinchestunnanu, who am I?
0: Aristotle
1: cheppandi ani prarthinchadu.
0: Aristotle with folded hands said, that's what I am trying to know, who am I, kindly tell me.
1: Aa sadbuddhi sadbhavamu sadhrudayamu sadalochana undinatundi variki itti సదవకాశాలు సంభవిస్తుంటాయి.
0: పీపుల్ విత్ సచ్ ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్, గుడ్ ఫీలింగ్, గుడ్ సెంటిమెంట్స్
1: చూడలేదు, ఏ గురువు దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఈ అధికారి ఎవరు, హూ ఆర్ యూ అని క్వశ్చన్ వేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
0: I have not gone to any preceptor or a teacher for that matter. This officer has put me this question,
1: Sir,
0: who are you?
1: Who am I? Who am I? Who am I?
0: Then he started questioning himself, who am I?
1: A retired officer, vidu vidu pichi vaadu anukunnadu velli poyadu. Jawabu cheppale. Who are you? Annade kaani jawabu cheppale.
0: That retired officer just questioned, who are you? But he didn't expect reply.
1: Ade vidhamugane ee manavudu ee jadamainatundi dehanni, ఈ కల్మషమైనటువంటి దేహాన్ని, మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహాన్ని ఇంత భ్రమించటం లోపల కూడినటువంటి యొక్క విశేషం ఏమిటి?
0: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్, వాట్ ఇస్ ది అండర్లయింగ్ సీక్రెట్ బిహైండ్ దిస్ అటాచ్మెంట్ టు ద బాడీ విచ్ ఇస్ ఇనర్ట్, విచ్ ఇస్ జస్ట్ మ్యాటర్, విచ్ ఇస్ పొల్యూటెడ్.
1: నిమిషములకు నీచులు ఉరునే కాని పునుగు జవ్వాదీలు పుట్టబోవు.
0: ఎవ్రీ మినిట్ ఇట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్, నాట్ అరోమా ఆర్ ఫ్రాగ్రెన్స్.
1: ఇలాంటి దేహాన్ని ఇంత అభిమానం ఎందుకు?
0: వై దెన్ అటాచ్మెంట్ టు దిస్ బాడీ?
1: కానీ ఇందులో ఎవరో ఒక శక్తి ఉన్నది.
0: బట్ దేర్ ఇస్ సమ్ పవర్.
1: ఆ శక్తి ఉండటం చేతనే ఇలాంటి నిరుపయోగమైనటువంటి యొక్క తోలుతిత్తి వంటి ఈ దేహాన్ని మనం ఇంత భ్రమిస్తున్నాము.
0: దేర్ ఇస్ సమ్ ఎనర్జీ బిహైండ్ ఇట్ అండ్ దట్ ఆపరేట్స్ దిస్ బాడీ.
1: యోచన చేసుకుంటూ చేసుకుంటూ ఒక బజార్ లో వెళుతున్నాడు.
0: హి వాస్ థింకింగ్ ఇన్ ది సేమ్ వే అండ్ పాసింగ్ బై.
1: ఒక హంటరు,
0: a hunter,
1: oka chevulu pilli,
0: hot holder
1: kundelu untadu danni,
0: brought a rabbit.
1: Ee rabbit nu adavullo champukoni chetulo pattukoni vastunnadu road lopala.
0: A hunter was carrying a rabbit which he killed and taking it along with him.
1: Mamsaharulu ainatundi evaro kontha mandu vachi, sir deeni vela enta, sir deeni vela enta, sir ani adugutunnaru.
0: A non vegetarian came and said, what is the price of this dead rabbit?
1: Maa, 5 rupees annaru.
0: He said, 5 rupees.
1: 5 rupees ఇచ్చాడు. ఆ rabbit కొనుక్కొని వెళ్ళిపోయాడు.
0: He paid 5 rupees and purchased that rabbit.
1: చూచాడు.
0: He saw this.
1: పనికి మారినటువంటి ఈ చెవులు పిల్లి ఈ rabbit కు 5 rupees వెల ఉంటుండాలి. కానీ మానవుడు మరణించిన తర్వాత దీనికి 5 rupees కూడా ఎవరు ఇచ్చేవారు లేదే.
0: This useless rabbit, dead one, has got its own value of at least 5 rupees, not the human body of it.
1: ఇది ఎంత వెల అనేటువంటి అడిగేటువంటి వారు కూడా లేరే.
0: Then nobody would ask the price or the value of the dead body.
1: చూసారా, మరణించిన rabbit కైనా విలువ ఉంది కానీ మరణించిన మానవునికి విలువ లేదు.
0: A dead rabbit has got value, but not the dead body of man.
1: ఎంతటి రాజాధిరాజు అయినప్పటికీ,
0: maybe a king of India,
1: ఎంతటి చక్రవర్తి అయినప్పటికీ,
0: emperor,
1: ఎంతటి పీఠాధిపతి అయినప్పటికీ,
0: maybe head priest,
1: మరణించిన తర్వాత,
0: after death,
1: cremation ground తీసుకుని పోతుంటే,
0: as the body was being taken to cremation ground,
1: మధ్యలో ఏమైనా rain వస్తే,
0: if there is any rains,
1: ఒక షాప్ కీపర్ను, సార్ కొద్దిసేపు ఈ వరండాలో పెట్టుకుంటామంటే, చీచి చీచి చీ వద్దు తీసుకుని పోండి అంటాడు.
0: If you request any shopkeeper to permit this dead body to be kept there under shelter, he will say nothing doing.
1: Leka peetadhipatuda inke mahaniyuda edi chudadu.
0: That shopkeeper is not mindful of the position and the status of this dead person, whether he is an emperor or a king.
1: Adhe roju lopala kontha mandi devalayaniki velutu vacharu.
0: On the same day some people were visiting temple.
1: Aa devalayaniki vellek puramu,
0: prior to that,
1: అయ్యా ఇక్కడ అక్కడ విచ్చి పెట్టేస్తే ఏ కుక్కలు దొంగిలించుకొని పోతాయి, ఏ మనుషులు దొంగిలించుకొని పోతారు, నా స్లిప్పర్స్ కొంతసేపు మీ వరండాలో పెట్టిపోతాం సార్ అన్నాడు ఈ యొక్క చెప్పులు యజమాని.
0: వేర్ ఇస్ అనదర్ పర్సన్ సెడ్, వైల్ విజిటింగ్ ఎ టెంపుల్ బీయింగ్ ఎ రైనీ డే సెడ్, ఆస్ అనదర్ వన్, వుడ్ యు ప్లీజ్ పర్మిట్ మీ టు కీప్ మై స్లిప్పర్స్ ఓవర్ హియర్.
1: పెట్టండి సార్ కొంచెం అక్కడ లోపల పెడితే ఇంకా మంచిది, బయట పెట్టి ఎవరైనా తీసుకుని పోతారని లోపల దానికి అవకాశం ఇచ్చాడు.
0: Then the person said, why not sir, better you keep the slippers inside.
1: ఈ ఎక్స్పీరియన్స్ కావాలని ఎతికేటువంటి వాడు చూచాడు. చూసారా, ఇతను గొప్ప శ్రీమంతుడు.
0: హియర్ ఇస్ ఎ రిచ్ మ్యాన్.
1: ఇతను బతికి ఉండినంత కాలము ఇతను చుట్టూ అందరు కూడాను పరిచారకులు తిరిగేటువంటి వారు.
0: సో లాంగ్ హీ వాజ్ అలైవ్, He was surrounded by number of servants.
1: దర్శించాలంటే చాలా కట్టుబాటు ఉండేటువంటివి.
0: There's so many difficulties one has to pass through to meet him.
1: చూస్తామనుకుంటే ఎవరిని ముట్టద్దు అని దూరం పోయేటువంటి ఇలాంటి పాడు ఈనాడు ఒక వరండాలో కూడా ఈ దేహానికి అవకాశం ఎవరు అందించలేదు.
0: Being a పీఠాధిపతి, the head of a particular school of philosophy, well, he never touched anybody, but today nobody is bothered about him.
1: జీవుల చర్మంతో కుట్టినటువంటి చెప్పులకైనా అవకాశం ఇస్తున్నారు కానీ శవానికి అవకాశం ఇవ్వటం లేదు.
0: At least the slippers made out of the skin of the dead animal has got a value, but not the dead body of a human being.
1: కాబట్టి దీని యొక్క కారణం ఏమిటి?
0: What is the reason?
1: పరిశోధనలు ఇవన్నీ వస్తున్నాయి మధ్య.
0: These are all the thoughts that come on the way as one thinks deep.
1: చెప్పులకు విలువ ఉంటుండాలి కానీ శరీరానికి విలువ లేదు.
0: Slippers have value, but not the body.
1: ఈ విధంగా విచారణ చేస్తూ పోయి దీనిలో ఎవరో ఉన్నారు, దీనికి కర్త ఎవరో, దీనికి భోక్త ఎవరో, దీన్ని గుర్తించాలి అనేటువంటి విచారణ ప్రారంభం చేశాడు.
0: Then he started thinking deep enough again and repeatedly. There must be a creator behind. There must be an experiencer behind.
1: ఈ విధంగా పోతూ
0: as he went on investigating,
1: ఇంటికి వచ్చి చేరాడు.
0: He returned home.
1: తండ్రి దగ్గరకు వచ్చి
0: అప్రోచ్ హిస్ ఫాదర్.
1: నాన్న,
0: ఫాదర్,
1: ఏది ఈ జీవితంలో ప్రధానమైనటువంటిది?
0: వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ లైఫ్?
1: ఏది అన్నింటినీ నడిపించేటువంటిది?
0: వాట్ ఈస్ దట్ గైడింగ్ స్పిరిట్?
1: అన్నింటిలోనూ ఏకత్వంగా ఉండేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ విచ్ ఇస్ కామన్ ఇన్ ఆల్?
1: అప్పుడు తండ్రి చెప్పాడు,
0: దెన్ ఫాదర్ సెడ్,
1: నాయన, ఇది మాటలతో తెలుసుకోవటానికి వీలు కానటువంటిది.
0: సన్, యూ కెనాట్ అండర్స్టాండ్ by word anyway.
1: నీవే స్వయంగా దీనిని విచారణ చేసి తెలుసుకోవాలి అన్నాడు.
0: You must inquire and experience and know yourself.
1: ఇదిగో కొన్ని తెలుసుకున్నాడు కదా, కుందేటికి విలువ ఇచ్చారు చచ్చిన కుందేటికి, కానీ మనిషికి విలువ లేదు.
0: He has known sufficiently earlier because
1: చెప్పులకు విలువ ఇచ్చారు కానీ శవానికి విలువ ఇవ్వలేదు.
0: Dead rabbit has value, slippers have value, but not the dead body of man.
1: కానీ దీనికి తెలియనటువంటిది ఒకటి మరుగ్గా ఉండేటువంటిది ఒకటి ఉంది.
0: But there is a hidden principle.
1: అది ఈ దేహంలో ఉండినంత వరకు ఈ దేహానికి విలువిస్తున్నారు.
0: That hidden principle, so long it is,
1: అది ఈ దేహంలో ఉండినంత వరకును శివం శివం శివం అంటున్నారు.
0: That eternal principle, so long it is in the body, it is శివం, auspicious.
1: ఆ యొక్క శక్తి ఈ దేహం నుంచి వదిలిపోతానే శవం శవం శవం అంటున్నారు.
0: The movement,
1: శవమునకు శివమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: The moment the energy, the divine energy guiding principle is gone, it is శవం, dead body.
1: కనుక నాయన, నీవు సాధన చేసి తెలుసుకోమన్నాడు తండ్రి.
0: ద ఫాదర్ సెడ్, బెటర్ యు ఎంక్వైర్ అండ్ నో యువర్ సెల్ఫ్.
1: ఇతనే వరుణి కుమారుడు, అరుణుడు తపస్సుకు వెళ్ళాడు.
0: హి డిడ్ పెనెన్స్.
1: తిరిగి వెళ్ళాడు.
0: హి వెంట్,
1: చూచాడు.
0: హి సా.
1: ఈ దేహానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్ దిస్ బాడీ?
1: ప్రాణం అని తెలుసుకున్నాడు.
0: Then he could know it's the life behind it.
1: ఇంటికి వచ్చాడు.
0: He returned home.
1: ప్రాణం బ్రహ్మ అన్నా నాన్న తెలుసుకున్నాను.
0: He told his father, father, I have known that life is Brahman.
1: Life ఉంది, ప్రయోజనం ఏమిటి నాయన? కుమారుణ్ణి అడుగుతున్నాడు తండ్రి.
0: Then father started asking his son.
1: ప్రాణం ఉంది,
0: there is life.
1: కానీ నీకు తట్టలో అన్నం పెట్టినప్పుడు ప్రాణం ఉంది కానీ మనస్సు తినాలా అనేటువంటి సంకల్పమే లేకపోతే నీవు అన్నాన్ని భుజించగలవా?
0: దేర్ ఇస్ ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్. అన్లెస్ దేర్ ఇస్ ద థాట్ ఇన్ ద మైండ్ టు ఈట్ ఇట్, యూ డోంట్ స్టార్ట్.
1: కాబట్టి ప్రాణం ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు.
0: సో మియర్ లైఫ్ ఈస్ నాట్ ఇనఫ్.
1: ఆపరేషన్ చేసే పూర్వము డాక్టరు మొత్తం అందించి పొట్టను కోస్తున్నాడు.
0: ప్రయర్ టు ఆపరేషన్
1: ప్రాణం ఉంది కానీ ప్రయోజనం ఏమిటి?
0: Anesthesia to the patient, there is life, what is the use?
1: Operation jarugutundada naaku em chestunnaru emi teliyadu.
0: As the operation goes on,
1: atane pranam oka blind,
0: the patient does not know though there is life
1: ani annadu nanna.
0: That's what father said.
1: Tirigi velladu adaviki.
0: Then he went to the forest.
1: Pranam kaadu brahma,
0: so life is not brahman.
1: Mari kunta tapas chesadu.
0: Then he did penance.
1: Manasse brahma అనుకుని వచ్చాడు.
0: దెన్ హీ రిటర్న్ టెల్లింగ్ దట్ మైండ్ ఈస్ బ్రహ్మన్.
1: తిరిగి తండ్రి చెప్పాడు, ఇది కరెక్ట్ కాదు, ఇది రైట్ కాదు నాయన.
0: ఫాదర్ సెడ్ దిస్ ఇస్ నాట్ రైట్.
1: మనసు ఉంది,
0: దేర్ ఇస్ మైండ్,
1: కానీ విచారణ శక్తి లేకపోతే మనసు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ దిస్ ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్,
1: బొడ్డు తినవచ్చును, పేడం తినవచ్చును, మట్టిని తినవచ్చును, కానీ విచక్షణ జ్ఞానం కావాలి కదా.
0: వన్ కెన్ ఈట్ ద ఫుడ్ అండ్ ద దాల్ అండ్ ద కోల్ వాట్ ఎవర్ డర్ట్ అలౌన్.
1: పిచ్చివాడికి మనసు ఉంది,
0: a mad cap has mind,
1: kaani edi ekkado evarto e vidhanga maatadalanu ekkadiki vellalanu emi teliyadu,
0: but he has no sense of propriety as to how to conduct himself.
1: Kaduka nijame manasu brahma kaadu,
0: so mind is not brahma.
1: Mari vellaadu,
0: again he went to the forest,
1: mari tapas chesadu,
0: he did penance,
1: vachadu nana prajnanam brahma annadu.
0: He said that prajnanam brahma,
1: ప్రజ్ఞానం బ్రహ్మ నిజమే, కానీ ప్రజ్ఞానం అనేటువంటిది ఉంటుండాలి.
0: దేర్ ఈజ్ ప్రజ్ఞాన,
1: కానీ దానివల్ల మనకి ఏ విధమైన ఫలితం రావటం లేదు.
0: బట్ ఇట్ హాస్ నో యూటిలిటేరియన్ ఎఫెక్ట్.
1: గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులంతా ఉంటున్నారు,
0: మెనీ సైంటిస్ట్,
1: ఎంతమంది ప్రజ్ఞానంలో కలిగినటువంటి వాళ్ళంతా ఉన్నారు,
0: ప్రజ్ఞానవంతులున్నారు,
1: విజ్ఞానవంతులున్నారు, సుజ్ఞానవంతులున్నారు, కానీ అందరికీ దానికి వెనకల అజ్ఞానము అనేటువంటిది కూడా ఒకటి వెంటాడుతుంటారు.
0: దేర్ ఆర్ పీపుల్ ఆఫ్ దిస్ అవేర్నెస్, ద స్పిరిచువల్ నాలెడ్జ్, ద సైన్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ యెట్ దే ఆర్ ఎన్కంపాస్డ్ బై అజ్ఞాన.
1: పరిపూర్ణ బ్రహ్మ కాదు అన్నాడు.
0: సో యువర్ ప్రజ్ఞాన ఇస్ నాట్ బ్రహ్మ,
1: వరుణుడు.
0: దట్స్ వాట్ వరుణ సెడ్.
1: అప్పుడు తిరిగి పోయాడు.
0: దెన్ హి వెంట్ బ్యాక్,
1: కూర్చున్నాడు తపస్సులో.
0: హి సాట్ ఇన్ పెనెన్స్,
1: లేగలేదు.
0: హి డిడ్ గెట్ అప్,
1: ఇంటికి రాలేదు.
0: హి డిడ్ రిటర్న్.
1: ఆ ఆనందంలో మునిగి మునిగి మునిగి మునిగి మునిగి తనలో తాను ఎంతో ఆనందిస్తున్నాడు.
0: హి హస్ ఫర్గాటన్ హింసెల్ఫ్ ఇన్ ఎక్స్టసీ అండ్ బ్లిస్.
1: మూడు దినములు, నాలుగు దినములు, నెల రోజులు చూచాడు తండ్రి, ఇంటికి రాలేదు కుమారుడు.
0: ఫాదర్ వెయిటెడ్ ఫర్ ద సన్ 3-4 డేస్, మంత్స్.
1: వెళ్ళాడు తండ్రి.
0: ఫాదర్ వెంట్.
1: ఒకే ఆనందంగా ఉంటున్నాడు కుమారుడు.
0: హి సా ద సన్ ఇన్ ఎక్స్టసీ.
1: నాయన తెలుసుకున్నావా అన్నాడు తండ్రి.
0: ఫాదర్ ఆస్క్ Son, did you know that?
1: Anandam Brahma, Anandam Brahma, Anandam Brahma annadu.
0: The son responded, bliss is God, bliss is God.
1: Anaga denini parishilam chesadu ee vyakti?
0: It means what is the
1: shariranni parishilam chesadu?
0: He has examined the body.
1: Annamayam dehamu,
0: body is
1: pranamayamu, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము, ఈ పంచకోశములను కూడాను దాని పరిశీలన చేశాడు.
0: He has examined all the 5 life sheets. That of the body, that of the mind.
1: Anandam vachetappudu inkeji naaku akkarledu.
0: When once he attained that blissful state,
1: samasta sadhana kulanu ananda nimittame salipetvanti vee.
0: For all spiritual endeavors, it's only for
1: kaani ippudu manam anubhavincheetvanti aanandalu kshanabhanguralu.
0: But all the worldly happiness is momentary.
1: Idi aanandalu kaadu.
0: You cannot call it bliss.
1: Kaani అది నిత్యానందం,
0: దట్ ఇస్ ఎటర్నల్
1: యోగానందం,
0: దట్ ఇస్ వన్ ఆఫ్ యువర్
1: పరమానందం,
0: సుప్రీం
1: అద్వైతానందం,
0: నాన్ డ్యూయల్
1: సచ్చిత్ ఆనందం,
0: అండ్ దట్ ఇస్
1: ఆత్మానందం,
0: దట్ ఇస్ వన్ ఆఫ్ ది సెల్ఫ్.
1: అది ఒక్క దైవంతో తప్ప అన్యులతో ఏమాత్రం ఇది మనకు లభ్యం కాదు.
0: బ్లిస్ యూ విల్ గెట్ ఇట్ ఓన్లీ ఇన్ యూనియన్ విత్ గాడ్, బట్ నోవేర్.
1: కనుకనే సృష్టించిన భగవంతుడు ఈ మానవుడు ఈ పంచకోశములు కూడాను పరిశీలన చేసి కడపటి కోసమైన ఆనందంలో ప్రవేశిస్తాడు, అందు నిమిత్తమై ఈ మానవును సృష్టించాలి అని తను సంకల్పించుకున్నాడు.
0: Therefore God has will to create man who will suddenly investigate and explore all the 5 life sheets until he reaches the state of bliss.
1: దురదృష్టవశాత్తు ఈనాడు దేహమయం, అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయమని స్టెప్ బై స్టెప్ ఒకదానికొకటి చాలా ఒక లేత్ అనగా తేలిక అయినటువంటి ఒక అతి సూక్ష్మమైనటువంటి స్థానానికి వెళ్ళాడు.
0: Therefore out of all the sheets that are the food, the life,
1: శరీరం
0: కంటే
1: ప్రాణం చాలా లైట్ గా ఉన్నటువంటి చులకనైనటువంటి,
0: and this life is lighter than the body,
1: తేలిక అయినటువంటిది.
0: It is will,
1: కల్పించుకున్నాడు.
0: Therefore God has will to create man who will suddenly investigate and explore all the 5 life sheets until he reaches the state of bliss.
1: దురదృష్టవశాత్తు ఈనాడు

0: అండ్ దిస్ లైఫ్ ఇస్ లైటర్ దాన్ ద బాడీ.
1: తేలిక అయినటువంటిది.
0: ఇట్ ఇస్ వెరీ లైట్.
1: ఈ ప్రాణం కంటే మనస్సు మరింత తేలిక అయినటువంటిది.
0: ద మైండ్ ఇస్ లైటర్ స్టిల్.
1: ఈ మనస్సు కంటే విజ్ఞానం మరింత తేలిక అయినటువంటిది.
0: ద స్పిరిట్ ఆఫ్ అవేర్నెస్ స్టిల్ లైటర్.
1: ఈ విజ్ఞానం కంటే ఆనందం మరింత తేలిక అయినటువంటిది. సర్వత్రా వెలిగేటువంటిది ఆనందం.
0: అండ్ దిస్ బ్లిస్ ఇస్ వెరీ వెరీ లైట్, ఎక్స్ట్రీమ్లీ లైట్.
1: ఈ ఆనందాన్ని విస్మరించి ఈనాటి మానవుడు
0: రివర్స్
1: ఆనందం నుంచి ప్రజ్ఞానానికి దిగుతున్నాడు. ఏమిటి, ఐఎమ్ సైంటిస్ట్, నేను ప్రజ్ఞానంలో ప్రవీణుణ్ణి. ఆనందం మర్చిపోయినాడు, ఆనందం నుంచి ప్రజ్ఞానానికి వచ్చాడు.
0: బట్ మ్యాన్ టుడే ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. From supreme state of bliss, he comes to
1: prajna. Kaniya driving athaniki teliyatam ledu, reverse gear vesadu.
0: But he has put reverse gear.
1: Vachadu tirigi prajnanamku.
0: And he reached that prajna.
1: Prajnanam tu tirigi manomaya kosaniki vachadu.
0: And then he has come down to the sheath
1: of life. Ee manomaya kosam nunchi pranamaya kosaniki vachadu.
0: And then he has come to the sheath of life.
1: Ee pranamaya kosam nunchi dehamayaniki digipoyadu.
0: And finally he has come down to the level of the body.
1: Annitiki dehame dehame dehame mukhyamu. Aa sthitiki vachindi ee naati manavattam.
0: Therefore a human being has come down to the level of the body today.
1: Enta unnata sthayiki povalani brahma srishtinchado ee manavuni oka sankalpam antatiki ado sthayiki digibadi poyadu.
0: God intended exalted position for mankind.
1: Shariranni telusukodaniki mana chaduvulu enduku?
0: Why should we study to know the body?
1: Chetilo unna kankam chuttaniki addam enduku neeku kavali?
0: In order to see the bangle, why do you need the mirror?
1: Adhe vidhamgane,
0: similarly,
1: దివ్యత్వాన్ని చూడటానికి నీకు సాధన కావాలి, కానీ దేహానికి గుర్తించుకోవడానికి సాధన అక్కర్లేదు.
0: ద స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇస్ నీడెడ్ టు నో ద డివినిటీ అండ్ ఇట్స్ నాట్ నెసరీ ఫర్ ద బాడీ.
1: ఈ దేహం అంతా కేవలం ఒక పనిముట్టు వంటిది.
0: బాడీ ఇస్ మియర్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: కానీ ఈ పనిముట్టు పైన మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము.
0: బట్ టుడే వి ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ఇన్స్ట్రుమెంట్.
1: ఈ పనిముట్టునే మనం ప్రధానమైన లక్ష్యంగా మనం తీసుకుంటున్నాము.
0: వి టేక్ ఇట్ ది ఇన్స్ట్రుమెంట్ యాస్ ది
1: ఈ శరీరం యొక్క సుఖములు అన్ని కూడా ఎంతసేపు.
0: How long the convenience of the body lasts.
1: ఒక్క చిన్న ఉదాహరణ తీసుకోండి.
0: A small example.
1: ఆకలి అవుతుండాలి.
0: You are hungry.
1: ఆకలి అవుతుండాలని చెప్పని తక్షణం క్యాంటీన్ కి వెళ్ళావు.
0: As you are hungry, immediately go to the canteen.
1: 2 rupees ఇచ్చేసేసి ఒక చపాతి, 2 rupees ఇచ్చేసి ఇంకో చపాతి, 2 rupees ఇచ్చి ఇంకో చపాతి, 3 chapatis 6 rupees తీసుకున్నావు.
0: You paid 6 rupees and purchased 3 chapatis.
1: తిన్నావు.
0: You ate.
1: బాగుండదు నేను ఇప్పుడు అనుకున్నాడు. చాలా సంతోషించాడు.
0: వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆఫ్టర్ ఈటింగ్ 3 chapatis.
1: ఎంతసేపు ఈ ఆనందం?
0: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
1: తిరిగి ఆఫ్టర్ 2 hours కు తిరిగి కావాలి.
0: ఆఫ్టర్ 2 hours అగైన్ హిల్ బి హంగ్రీ.
1: ఈ మిషన్ ఇన్ని విధముల పని చేస్తుంటే వల్ల ఎంత పెట్రోల్ దీనికి తాగుతుండాలి, ఎంత ఆయిల్ త్రాగుతుండాలి.
0: యాజ్ దిస్ మిషన్ వర్క్స్ ఇట్ నీడ్స్ మోర్ ఆఫ్ ఆయిల్ అండ్ పెట్రోల్.
1: కనుకనే ఇది కేవలము ఒక జడమైనటువంటి దీంతో మనం ఒక కఠినమైనటువంటి ఇంజిన్ మాదిరి ఉపయోగించుకుంటున్నాము.
0: సో వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది బాడీ లైక్ ఎ మెషిన్.
1: ఈ మిషన్ పైన ఎందుకు మనకి ఇంత అభిమానం?
0: వై షుడ్ హావ్ అటాచ్మెంట్ ఆన్ దిస్?
1: కానీ దీనికంటే ఉన్నతమైనటువంటి దానికి మరి పోవాలి.
0: బట్ వీ షుడ్ ట్రావెల్ అప్వర్డ్ టు హైయర్.
1: కనుకనే ఆనందం అనేటువంటి యొక్క చాలా అతి సూక్ష్మమైనటువంటి స్థాయి నుంచి కొంత బరువు అయినటువంటి సైన్స్ లేకొచ్చి దిగిపోయినారు.
0: This bliss is subtlest of all and we have come down to the scientific
1: knowledge. Aa science nunchi marinta bharamainaatundi okka manasu daggariki vachi cheripoyinaru.
0: And still we have come to a heavier level.
1: Aa manasunu Arjunude bharinchukolekapoyadata.
0: Even Arjuna could not control his mind.
1: Chanchalam hi mana Krishna pramadi balavadrudam.
0: The mind is
1: emti ee manasu okka prabhavam.
0: Krishna, what a mystery, what the effect of the mind.
1: Chanchalam hi oka chalamaina ni oka nimishamlo aina urku undadu.
0: It is never steady and stable.
1: Kothikaina oka sthirattu mundu gaani ee oka manasu sthirattam lekunda pothundadi. Chanchalam hi mana Krishna pramadi balavad drudam. Balamainatundi pramadamainatundi chaala drudamainatundi anta bharamainatundi ee manasu.
0: Mind is strong, dangerous and very heavy.
1: Dani valle manavulu aneka vidhamainatundi oka కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, చివాట్లకు, అన్ని అశాంతులకు గురి అయిపోయి అస్తవ్యస్తంగా మారిపోతున్నాడు. కట్టగడపడి పిచ్చాసుపత్రి చేరిపోతున్నాడు.
0: ఫర్ దట్ రీజన్ మ్యాన్ ఈస్ పుట్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎజిటేషన్స్ ప్రాబ్లమ్స్ ట్రబుల్స్ టర్మాయిల్స్ ద లాసెస్ అండ్ ద బ్లేమ్ అల్టిమేట్లీ గెట్స్ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్.
1: చదువుతున్నాడు, ఎన్ని గ్రంథాలో చదువుతున్నాడు.
0: హి రీడ్స్ అండ్ రీడ్స్ మోర్ అండ్ మోర్ ఆఫ్ బుక్స్.
1: ఈ చదివేటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని పిల్లలు గుర్తించుకోవాలి.
0: One has to understand the goal and the purpose in reading books.
1: Oka bhagavad gita evaraina meeku ichinarante

0: ఇఫ్ ఎనీవన్ గివ్స్ యూ భగవద్గీత,
1: ఆ భగవద్గీతకు మొట్టమొదటి నమస్కారం చేస్తావు.
0: ఫస్ట్ యు పే యువర్ రెస్పెక్ట్స్ టు భగవద్గీత బుక్,
1: తలపైన పెట్టుకుంటావు.
0: యు కీప్ ఇట్ ఆన్ ద హెడ్,
1: హృదయానికి హత్తుకుంటున్నావు.
0: యు ఆల్సో హగ్ ఇట్,
1: తెరిచేసేసి దాన్ని చదవడం ప్రారంభించావు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవ సేవ ఇవ కుర్వత సంజయ.
0: You open Bhagavad-gita and start reading the first verse over there.
1: ప్రతి దినం కూడా నువ్వు భగవద్గీతను పారాయణ చేస్తున్నావు.
0: ఎవ్రీ డే యూ గో త్రూ భగవద్గీత.
1: ఇక్కడే ఈ విద్యావంతుల లోపల, ఈ ఆస్తికుల లోపల, ఈ భక్తుల లోపల ఉండినటువంటి పెద్ద అజ్ఞానం.
0: దిస్ ఈస్ బిగ్గెస్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అమంగ్ ది ఎడ్యుకేటెడ్ థీస్ టుడే.
1: చదివిన తర్వాత ఆ గ్రంథాలు తీసుకుపోయి పూజ రూములు పెడుతున్నావు.
0: ఆఫ్టర్ రీడింగ్ ద బుక్ హీ విల్ కీప్ ఇట్ దేర్ ఇన్ శాంక్చురీ సాంక్చురీ.
1: గులాబీ పుష్పాలు పెడుతున్నావు.
0: అండ్ హీ విల్ ఆల్సో ప్లేస్ ఫ్యూ ఫ్లవర్స్. అన్ని
1: మర్యాదలు చేస్తున్నావు.
0: అండ్ ఎక్స్టెండ్స్ ఆల్ రెస్పెక్ట్స్.
1: కానీ ఏమి ప్రయోజనము? విషయాన్ని ఆచరణలో పెట్టలేదే.
0: బట్ వాట్ ది యూస్? హీ ఇస్ నాట్ ప్రాక్టీసింగ్ వాట్ హీ రీడ్స్.
1: పుస్తకానికి నీవు గౌరవిస్తున్నావు.
0: బట్ యూ రెస్పెక్ట్ ద బుక్.
1: కాగితాలను గౌరవిస్తున్నావు.
0: యూ రెస్పెక్ట్ ద పేపర్.
1: కాగితాలను పూజిస్తున్నావు.
0: యూ వర్షిప్ పేపర్.
1: ఆ కాగితంలో ఉన్న అక్షరాలను పూజిస్తున్నావు.
0: లెటర్స్ దే.
1: అక్షరంలో ఉన్నటువంటి ఆనందాన్ని నీవు తింటాం లేదు.
0: బట్ యూ డోంట్ డిరైవ్ ద జాయ్, ద బ్లిస్ అవుట్ ఆఫ్ దాట్.
1: ఈ గ్రంథాలంతా కూడా నువ్వు బైబిల్ కానీ, ఖురాన్ కానీ, భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ, వేదం కానీ, ఇతిహాసం కానీ అన్ని కూడా నువ్వు ఆచరణ పెట్టే నిమిత్తమై ఏర్పడినటువంటివే కానీ పారాయణ నిమిత్తం ఏర్పడినటువంటి కాదని సత్యాన్ని ఈనాడు అందరూ గుర్తించాలి.
0: టుడే ఎవ్రీవన్ మస్ట్ రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ఆల్ ద సీక్రెట్ టెక్స్ట్ బి దట్ బి ఉపనిషత్స్ ఆర్ గీత ఆర్ వేద ఆర్ ఖురాన్ ఆర్ బైబుల్ దే ఆర్ నాట్ మెంట్ ఫర్ రీడింగ్, దే మస్ట్ బి ప్రాక్టీస్.
1: సచ్చరిత్ర ఎవరి చేతిలో చూసినా కనిపిస్తుంటుంది.
0: ఎవ్రీవన్ క్యారీస్ దట్ హోలీ బుక్ సాయి సచ్చరిత్ర.
1: నిన్ను పారాయణ చేస్తున్నాను స్వామి అంటారు.
0: దిస్ ఇస్ స్వామి వేర్ రీడింగ్ ఎవ్రీ డే.
1: ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో గ్రేటర్ ఫూలిష్నెస్ దాన్ దిస్.
1: పారాయణ కోసమని ఈ బుక్లంతా ఇంత ప్రింట్ చేపించిండేది.
0: డూ యూ థింక్ దట్ బుక్స్ ఆర్ ప్రింటెడ్ ఓన్లీ టు గో త్రూ?
1: ఆచరించే నిమిత్తమై.
0: ఓన్లీ టు ప్రాక్టీస్.
1: దాంతో ఏమి చెప్పాడు దాన్ని ఆచరించు.
0: వాట్ ఈస్ స్టేటెడ్ దేర్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
1: కోడి చాలా పెద్ద కోల్డ్ కాఫ్ ఎక్కువైపోయిందట పాపం.
0: వన్ పర్సన్ వాస్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ కాఫ్.
1: ఉద్యోగం వచ్చాడు, ఒక నేటివ్ వైద్యుడు వచ్చాడు.
0: డాక్టర్ కేమ్. విలేజ్ డాక్టర్.
1: చెప్పారు, అయ్యా ఇంత సొంటి, ఇంత మిరియాలు, ఇంత అల్లము, ఇంత సున్నము అన్ని వేసి బాగా కాంచి ఇంత నీళ్లుగా అయితే దాన్ని త్రాగు అన్నాడట.
0: దిస్ రస్టిక్ డాక్టర్ సెడ్, హ్యావ్ సమ్ పెప్పర్ అండ్ జింజర్ అండ్ లైమ్ అండ్ హీట్ ఇట్, మిక్స్ ఇట్ విత్ వాటర్ అండ్ జస్ట్ టేక్ ఇట్.
1: అప్పుడు వాడు ఇంత అల్లము, ఇంత జీలకర్ర, ఇంత మెంతులు ఇవన్నీ వేయడం, దీన్ని మిరియాలు వేయటము, కాల్చటము, తాగటము చెప్పుకున్నాను, ఇంకా నాకు కోల్డ్ పోలేదే, ఎట్టపోతుంది, దాన్ని వేసి అనుభవించాలి కదా.
0: హీ సింప్లీ రిపీటెడ్ వాట్ దిస్ విలేజ్ డాక్టర్ సెడ్, దట్ హీ హస్ టు సింప్లీ స్వాలో ద పెప్పర్ లైమ్ అండ్ జింజర్. హీ రిపీటెడ్, బట్ యట్ హీ ఇస్ నాట్ ఫ్రీ ఫ్రమ్ దట్ ఎయిమ్.
1: అదే విధంగానే గ్రంథంలో చెప్తున్నటువంటివి నువ్వు చెప్తున్నావే కానీ చేయటం లేదే.
0: యు ఆర్ జస్ట్ రిపీటింగ్ వాట్ ఆల్ దట్ ఈ స్టేటెడ్ ఇన్ ద బుక్, బట్ యు ఆర్
1: అది నీవు చేసినప్పుడే దాని ఫలితం నీకు లభ్యమవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ ద ప్రాక్టీస్ యూ విల్ బి రివార్డెడ్.
1: భగవంతుని చేతి లోపల పంచభూతములు కూడా ఉంటున్నాయి.
0: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: ఎవ్వరూ దానిని సరిగా గుర్తించడం లేదు.
0: నో వన్ ఈస్ అండర్స్టాండింగ్.
1: సృష్టించిన వారి చేతిలోనే ఉంటున్నాయి ఈ యొక్క సృష్టింపబడినటువంటి భూతములు.
0: ది ఎంటైర్ క్రియేషన్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: సమస్త భూతములు కూడా భగవంతుని యొక్క చేతిలోనే ఉంటున్నాయి.
0: ఆల్ ఎలిమెంట్స్ ఆర్.
1: ఆ సత్యాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే ఒక్క క్షణంలో మీ యొక్క బాధలు నివారణ అవుతాయి.
0: When once you know the truth, you'll be free from all troubles in a moment.
1: అనుకుంటారు భగవంతుని చేతిలోనే ఉంది భగవంతుడా అని ప్రార్థిస్తారు, కానీ భగవంతుని చేతిలో ఉందో లేదో తిరిగి అనుమానం.
0: You pray to God, God, you should only protect me, but yet you doubt whether.
1: బైబిల్ లోపల ఒక్క డౌటింగ్ థామస్ మాత్రమే ఉన్నాడు.
0: Their Bible mentions of one doubting Thomas.
1: ఒక్క గురుద్రోహి మాత్రమే ఉంటున్నాడు.
0: There's only one who betrayed.
1: కానీ ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా డౌటింగ్ థామస్.
0: టుడే ఎవ్రీ పర్సన్ ఇస్ డౌటింగ్ థామస్.
1: షిరిడి లోపల,
0: దేర్ ఇన్ షిరిడి,
1: ఒకనొక సమయం లోపల,
0: ఎట్ వన్ టైమ్,
1: 1916 లోపల, 1916 పెద్ద తుఫాన్ వచ్చింది.
0: దేర్ ఇస్ ఎ బిగ్ సైక్లోన్ అట్ దట్ మూమెంట్.
1: అక్కడ లక్ష్మీబాయ్ అల్లుడైనటువంటి భూతి ఒక మందిరం కట్టాడు.
0: The son-in-law of Lakshmibai Bhuti constructed a temple.
1: ఆ మందిరం దేనికోసం కట్టాడు? మొట్టమొదట కృష్ణుని ప్రతిష్ఠ చెయ్యాలి అని కట్టారు.
0: వాట్ ఫర్ దట్ టెంపుల్ బిల్ట్ ఓన్లీ ఫర్ టు ఇన్స్టాల్ కృష్ణ.
1: బాబా దానిని అంతా కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు అనుకుంటూ.
0: బాబా వాస్ పోస్ట్పోనింగ్ దట్ ఇన్స్టాలేషన్ ఫంక్షన్.
1: ఒకనాడు పెద్ద తుఫాను వచ్చింది.
0: ఇట్ వాజ్ ఎ సైక్లోన్ వన్ డే.
1: భరించుకోలేకపోయారు.
0: నో వన్ కుడ్ బేర్ దట్.
1: వడగండ రాళ్ల వల్ల కొట్టేసేస్తున్నాయి.
0: అండ్ దెన్ హెయిల్ స్టోన్
1: పనిచేసేటువంటి వాళ్ళు, ఆ పల్లె ప్రజలు అందరూ పరిగెత్తి వచ్చారు.
0: ద విలేజర్స్ అండ్ వర్కర్స్ దేర్
1: ఈ మఠంలో ఆ మఠంలో ఆ మఠంలో అన్నిట్లో కూడా ఛత్రంలో కూడా దిగేశారు.
0: అండ్ దే జస్ట్ డ్రాప్ దేర్ ఎవ్రీవేర్ ఎవ్రీవేర్ దే గాట్ దెంసెల్ఫ్స్ స్కాటర్డ్.
1: ద్వారకామాయ అని చిన్న ఇల్లు ఉంటుండాలి, చౌట్రి.
0: దేర్ ఇస్ అ ద్వారకామాయ స్మాల్ చౌట్రీ.
1: ఎక్కడ చిన్న ఒక మనిషి చిక్కేంత స్థలం చిక్కే అక్కడంతా ప్రవేశిస్తూ వచ్చారు.
0: వేర్ ఎవర్ దిస్ లిటిల్ షెల్టర్
1: అందరూ బాబా బాబా బాబా బాబా రక్షించండి అన్నారు.
0: ఆల్ వర్ ప్రేయింగ్ టు బాబా ఫర్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ.
1: ద్వాపర యుగం లోపల,
0: ఇన్ ద్వాపర ఏజ్,
1: బ్రహ్మ రాళ్ల వర్షం కురిపించినప్పుడు గోవర్ధనగిరి ఎత్తినట్టుగా ఆ గోపికలు గోపాలు సర్వులు వెళ్లి ఓ భగవంతుడా మమ్మల్ని కాపాడు కాపాడని ప్రార్థించినట్టుగా ఆ షిరిడీ ప్రజలందరూ వచ్చి ప్రార్థించారు.
0: జస్ట్ ఎస్ ది కౌహర్డ్ బాయ్స్ అండ్ గోపికస్ ప్రేడ్ ఎట్ ద టైమ్ వెన్ దర్ వాస్ రెయిన్ ఆఫ్ స్టోన్స్ బికాస్ ఆఫ్ బ్రహ్మ ఓవర్ దేర్ ఆల్ ప్రే టు కృష్ణ, దిస్ డే దే ప్రే టు షిరిడీ.
1: అప్పుడు బాబా అచ్చా అచ్చా అచ్చా దేఖగా దేఖగా
0: భగవాన్ సెడ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్.
1: ముందుకు పోయాడు, స్తంభాన్ని పెట్టుకుని కొట్టాడు.
0: He had hit the pillar over there.
1: అయ్యా చాలు, ఇంక నీ యొక్క రౌద్రము.
0: He said, yes, it is enough is enough.
1: ఇంక నీ శాంతి పొందు.
0: Pacify, calm down.
1: సేపు నీవు క్రోధం ఉపయోగపెట్టావు.
0: You made use of all your fury.
1: అందరూ భయపడిపోయారు.
0: All are afraid of
1: you. నీ ప్రతాపాన్ని తెలుసుకున్నారు.
0: All have come to know
1: you. తెలుసుకున్న తర్వాత ఇంక నీకు తిరిగి అధిక ప్రసాకం ఎందుకు, నీకు అధిక ప్రసంగానికి పోతున్నావు నువ్వు.
0: All have noticed your power. Don't be too much now.
1: చల్లబడు,
0: calm down.
1: కణములో ఆగిపోయింది.
0: A moment, the whole rain stopped.
1: ఇది చెప్పడం కోసమే కాదు, మీరందరూ ఒక్కతూరి గుర్తు తెచ్చుకోవాలి. ఇంకా మీరు మర్చిపోయి ఉంటారు.
0: Some of you must have forgotten. Remind yourself.
1: 2 days ముందుగా,
0: 2 days earlier,
1: నేను ప్రారంభించే ముందుగా పెద్ద వర్షం వచ్చేసేసింది. ఒకే గాలి వాన్ అంతా వచ్చేసేసింది.
0: Before Bhagwan commences the divine discourse, there is a fine, you find the heavy rain.
1: చాలా గాలి, చాలా లోపలంతా కూడా కొడుతూ వచ్చేసేసింది.
0: And this heavy rain all over.
1: నేను నిల్చుకున్నాను, అందరి లోపల రాండి అని పిలిచాను.
0: భగవాన్ స్టూడెంట్ వాంటెడ్ ఎవ్రీబడీ టు కమ్.
1: బయట ఉన్న వారంతా వచ్చి లోపల కూర్చున్నారు. నేను ప్రారంభించాను, ఒక్క చినుకు లేదు.
0: ఆల్ అవుట్ సైడర్స్ కేమ్ ఇన్ వాకింగ్ సెట్ అండ్ రెయిన్ స్టాప్.
1: ఎవరు కనిపెట్టలేదు.
0: నోబడి నోటీస్ ఇట్.
1: అదే విధంగానే
0: లైక్
1: అదే షిర్డీ లోపల, బూతి మందిరం లోపల,
0: ఇన్ దట్ బూతి టెంపుల్,
1: అక్కడ అగ్నిగుండం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఫైర్ ప్లేస్.
1: ఎవరు ఈ పిచ్చి పిచ్చి భక్తులంతా వస్తుంటారు. ఎక్కువ మంది ఆడవాళ్లే పిచ్చి ఎక్కువ.
0: మెనీ మెనీ మ్యాడ్ డివోటీస్ విమెన్ ఇన్ పర్టికులర్.
1: కట్టెలు కట్టంతా కట్టెలు కట్టి ఉంటుంటారు. ఒక కట్ట కొనుక్కునేది, ఆ యొక్క దీంట్లో వేసేది.
0: దే పర్చేస్ ది హీప్ ఆఫ్ ఫైర్ వుడ్ అండ్ పుట్ ఇట్ దేర్ ఇన్ ద ఫైర్ ప్లేస్.
1: అంటే ఎంత వరకు వస్తుంది, ఇవి కాలి ఏమైపోతుందో ఏమి యోచన చేయరు.
0: దే డోంట్ థింక్ వాట్ విల్ హ్యాపన్ టు ద ఫైర్.
1: మేము కూడా అగ్నిహోత్రానికి మేము ఒక ప్రసాదాన్ని అందించాము అని తృప్తి పట్టడానికి.
0: దే విల్ హ్యావ్ ద సాటిస్ఫాక్షన్ దట్ దే ఆర్ ఆఫరింగ్ సమ్
1: వేసారు. కట్టెలు కొన్నారు, అందరూ దాంట్లో పడేసేసారు.
0: దే ప్లేస్ ది ఫైర్ వుడ్ ఓవర్ దేర్.
1: కొంతసేపు అయ్యేటప్పటికి పెద్ద మంట ప్రారంభమైపోయింది.
0: అండ్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ ఫ్లేమ్ ఆల్ ఓవర్.
1: శ్యామ్ వచ్చాడు.
0: శ్యామ్ కేమ్.
1: దాదా దాదా దాదా అని పిలుచుకుంటా. అతను దాదా దాదా అని పిలిచేవాడు పాపం.
0: అండ్ హీ స్టార్టెడ్ షౌటింగ్ దాదా దాదా.
1: క్యా క్యా శ్యామ్ క్యా క్యా హో భాయ్.
0: అండ్ హీ సెడ్ వాట్ వాట్ హ్యాపెన్.
1: దేఖో
0: సి
1: అగ్నిహోత్రుడు ప్రత్యక్షమైపోయినాడు.
0: అండ్ దేర్ ది God of fire manifested in front there.
1: Ayana pratyaksham ayyadu chuche vaallu evaru unnaru ikkada.
0: Who are there to see him?
1: Evaru leru ikkada.
0: None were there.
1: Appudu cheppadu.
0: Then he said,
1: Ayya evaru lenappudu nee pradabham enduku chupistavu ikkada.
0: When no one is here, to whom are you exhibiting your power?
1: Neeku evaru buddhi cheppetunte vaallu lekapothunnaru.
0: There are none here to teach you a
1: lesson. Avasaramain daggaranta nee yokka prabhavam chupinchali kaani avasaram len daggaranta kuda nee prabhavam enduku.
0: Show your power where it is necessary, not unnecessary.
1: Ani aa stambhani pattukoni rendu kottadu.
0: And then he had hit the pillar over there.
1: Chanamulo agnanta chellali.
0: And the fire extinguished in a moment of time.
1: Anaga emiti okkokka bhootamunu kudanu okkokka avakasamu kaaranam lekunda karyam jaragadu.
0: It means every element has got this principle of cause and effect.
1: Ganga nadi odduna poyi ayya meeku neellu isthan randi ani evaranna pichchi vaadaina palukutara. వీడియం ఇటువటం గంగా నది ప్రవహిస్తూనే ఉంది.
0: Will anybody offer water standing by the side of the Ganges river? There is river already there.
1: ఇంకా చాలా మంది ఇప్పుడు కలియుగం లోపల మరింత పిచ్చివారుగా తయారైపోయినారు ఈ పండితులే.
0: In this age of Kali, many many madcaps are there, more scholars.
1: ఏమిటో అది ఒక పెద్ద ఒక అమాయకత్వమైనటువంటి ఒక ఆచారంగా ఉంటుంటారు.
0: ఇట్ ఈస్ వన్ ఏ కైండ్ ఆఫ్ ఇగ్నోరెంట్ ఇన్నోసెంట్ రిచువల్.
1: గంగా జలం తీసుకుంటారు,
0: జస్ట్ కలెక్ట్ వాటర్.
1: కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, వసు ఇవన్నీ ఎక్కడ నీళ్లు ఎక్కడికి ఇస్తున్నారు? వీడు తాతల సొత్తా, అప్పల సొత్తా, మామ సొత్తా? గంగ జలం గంగకే వేస్తున్నారు.
0: They collect Ganges water, chant all mantras, sprinkle on the head also. To whom are they offering? Because of such meaningless rituals, atheism is increasing.
1: ప్రతి దానికి కూడా ఒక రీజన్ చూపించాలి.
0: For everything we should show a proper reason.
1: అది అన్నింటి ఎందుకు సై అనిపించుకోవాలి.
0: And it should be accepted by everybody.
1: ఆధ్యాత్మిక తత్వం నందుకు ఒక దైవం నుంచి తప్ప అన్యులతో ఇది ఎవరికి సాధ్యం కాదు.
0: It's only possible for God to convince.
1: అందులో ఇప్పుడు ఆధునిక యుగం లోపల ఇంత చిన్న పిల్లవాడు కూడాను క్వశ్చన్ వేసేటువంటి దీనికి వచ్చిండాడు.
0: In this modern age, even a tiny thought will put a question.
1: చిన్న చిన్న పిల్లలు,
0: very young boys,
1: ఏమిటండి సృష్టి అంటే ఏమిటి అడుగుతారు. సృష్టి అంటే ఏమిటి?
0: They will ask, what is creation?
1: వాడికి సృష్టి అంటే ఏమో తెలీదు.
0: He doesn't know.
1: క్వశ్చన్ మాత్రం వేస్తాడు.
0: But yet you will put a question.
1: నానా సృష్టి అంటే పుట్టడము.
0: This creation
1: అంతేనా అని వెళ్ళిపోతాడు.
0: క్రియేషన్ మీన్స్ టేకింగ్ బర్త్. ఓ ఆఫ్టర్ ఆల్ ఇస్ దట్.
1: ఇంత అమాయకమైనటువంటి ఒక పరిస్థితికి దిగజారిపోయింది. కారణం ఏమిటి? దేహాభిమానమే దీనికి మూల కారణం.
0: వీ హావ్ కమ్ డౌన్ టు దట్ పూర్ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ బికాస్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్.
1: ఈ దేహాభిమానమును ఎవడు ఎప్పుడు దైవాభిమానంగా మార్చుకుంటాడో వాడే ధన్యుడు.
0: When once he transforms his dehabhimana, attachment to the body, into daivabhimana, attachment to God, he will have that spiritual knowledge.
1: అప్పుడే దీనికి తగినటువంటి విలువ వస్తుంది.
0: Then you will have value attached to it.
1: అది లేకుండా ఉన్నంత వరకును ఈ ర్యాబిట్ కి ఇచ్చినట్టు 5 రూపాయలు కూడా ఇవ్వరు దీనికి.
0: Till then we will not have the value of 5 rupees at least of that of a rabbit.
1: ఏమిటి దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంటుంది, పిల్లలు వేరే అనుకోకండి.
0: A very small
1: lesson. చిన్న చిన్న కథల తోపల్నే పెద్ద అంతరార్థాన్ని మీరు గుర్తించుకోవడానికి వీలవుతుంది.
0: In this, through these small stories, you will be able to know the inner
1: significance. Govinda Damodara, Narayana Govinda Damodara. Narduru, neem panledu paatledu.
0: Narada has no other job to do other than to sing the glory of God.
1: Ye pani ledu itaniki.
0: No work whatsoever.
1: Ee trikalamani enduku Narayana chintam chestunte vellipindetuntadu.
0: He sings the glory of God in all 3 periods of time.
1: Velladu Vaikunthaniki velladu.
0: He reached Vaikuntha, the heaven.
1: Narayana namaskaram annadu.
0: He did namaskar to Narayana.
1: Manchidi Narada kuchu annadu.
0: He said, fine Narada, be seated.
1: Em Narada,
0: Narada,
1: నా సృష్టిలో ఏదైనా చెడ్డది ఏదైనా ఉంటుందా? నీవు త్రిలోక సంచారివు కదా, నీవు చూస్తున్నావు చెడ్డది ఏదైనా ఉందా నువ్వు చెప్పు అన్నాడు.
0: ఓ నారదా, యూ మూవ్ అబౌట్ ఇన్ త్రీ వరల్డ్స్, ఇస్ దేర్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్? ఇస్ దేర్ ఎనీథింగ్ బ్యాడ్?
1: క్షమించండి, కావలసినంత ఉంటుందా చెడ్డ?
0: హీ సెడ్, పార్డన్ మీ, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్యాడ్ ఇన్ యువర్ క్రియేషన్.
1: ఏమిటి ఇంత చెప్తున్నావు? నాదుడై కూడాను బ్రహ్మ మానస పుత్రుడై కూడాను ఇంత జ్ఞాన జ్ఞానంలో విచక్షణ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. నా సృష్టిలో చెడ్డది లేనే లేదు అన్నాడు.
0: నారాయణ సెడ్, దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇన్ మై క్రియేషన్.
1: స్వామి
0: సెడ్, స్వామి,
1: ప్రతి మానవుడు తెల్లవారే బయటికి పోతుంటాడు.
0: ఎవ్రీ మార్నింగ్
1: మలమూత్రాలు విసర్జిస్తాడు.
0: ఎవ్రీవన్ ఎక్స్క్రీట్స్ యూరిన్ అండ్ ఫీసెస్.
1: అది ఎంత చెడ్డది!
0: వాట్ బ్యాడ్ మ్యాటర్ ఇట్ ఈస్.
1: విష్ణు చాలా షాక్ వచ్చినట్టు ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
0: విష్ణు వాజ్ షాక్డ్ లిజనింగ్ టు దిస్.
1: ఏమిటి?
0: వాట్?
1: నారద, అది చెడ్డది అనుకుంటున్నావా నీవు?
0: నారద, డు యు థింక్?
1: చాలా పొరపాటు.
0: యు ఆర్ మిస్టేకెన్.
1: నీవు మతి భ్రమలో ఉంటున్నావు.
0: యు ఆర్ మ్యాడ్ నౌ.
1: అది చెడ్డది కాదు.
0: ఇట్స్ నాట్ బ్యాడ్.
1: చాలా మంచిది అన్నాడు.
0: ఇట్స్ వెరీ గుడ్, హి సెడ్.
1: ఏమిటి నారాయణుడే ఇట్లా చెప్తే ఇంక నేనేం చెప్పాలి? అది మంచిదని ఎట్ట చెప్పే స్వామి అన్నాడు.
0: నారద సెడ్, ఇఫ్ నారాయణ సేస్ సో వాట్ ఆర్ ఐ టు సే ఎనీథింగ్ ఎల్స్?
1: నన్ను అడగవద్దు.
0: డోంట్ ఆస్క్ మీ.
1: దాన్నే పోయి నువ్వు అడుగు.
0: హీ సెడ్, యూ గో అండ్ ఆస్క్ దట్ ఫీకల్ మ్యాటర్ డైరెక్ట్లీ.
1: ఇంకేం చేసేది? నారాయణ ఆజ్ఞ శిరసా వహించుకుని వెళ్ళాడు ఎక్కడికి?
0: ఇన్ అబ్సల్యూట్ ఒబీడియన్స్ టు నారాయణ కమాండ్.
1: మలం ఇంకా 10 అడుగులు దూరంలోనే ఉంటుండాలి.
0: స్టిల్ దట్ ఈస్ ఎట్ ఎ డిస్టెన్స్ 10 feet.
1: వీడు పోతూ ఉన్నాడు దగ్గరికి అడగడానికి.
0: He was just going over there to ask.
1: ఆ మనం చెప్పింది నారదా దూరం దూరం దూరం దూరం అనింది.
0: The dirty matter said, Narada, keep off, keep a distance.
1: ఏమిటి నేను దూరంగా ఉండవలసినది పోగొట్టి నన్ను నీవు దూరంగా ఉండమంటున్నావా?
0: What I should keep myself at a distance from you? What is it you want me to go away from?
1: ఎందుకు నన్ను దూరం ఉండమంటున్నావు అంటున్నాను నారదుడు.
0: Why do you say so? Ask Narada.
1: Narada.
0: Narada.
1: నిన్నటి దినం రాత్రి
0: లాస్ట్ నైట్
1: పవిత్రమైన పెరుగుగా ఉండినాను, పవిత్రమైన పాలుగా ఉంటున్నాను, పరిశుద్ధమైన అన్నంగా ఉంటున్నాను, ఎన్ని విధమైనటువంటి మధురమైనటువంటి పదార్థాలుగా ఉన్నాను నేను ఉంటున్నాను. భగవంతునికి నైవేద్యం చేసేటువంటి అర్హత కూడా నువ్వు కలిగి ఉండేటువంటి దాన్ని.
0: లాస్ట్ నైట్ ఐ వాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ సీక్రెట్ కర్డ్ అండ్ ద మిల్క్ అండ్ స్వీట్స్ అండ్ ఎ సీక్రెట్ ఆఫరింగ్ టు గాడ్. టిల్ లాస్ట్ నైట్ ఐ వాజ్ లైక్ దట్.
1: కానీ ఒక్కటూరి ఈ మనిషితో నాకు సంయోగం జరిగిందా, నాకు ఈ గతి పట్టిపోయింది.
0: బికాస్ ఆఫ్ మై అసోసియేషన్ విత్ యువర్ బాడీ దిస్ ఇస్ మై సిచ్యువేషన్.
1: ఇంకా రెండవ తూరి పట్టి ఇంకా నాకు ఏ గతి అవుతుంది
0: అండ్
1: కనుక మీరు దూరం పోండి.
0: ఇఫ్ ఐ హావ్ టు అసోసియేట్ మై సెల్ఫ్ విత్ యూ ఫర్ ద సెకండ్ టైమ్, వాట్ ఈస్ కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ మీ, ప్లీజ్ గెట్ అవే అగైన్.
1: కనుక ఇదంతా కూడా మనిషితో జరిగినటువంటి ఒక రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ లే కానీ దైవంతో కలిగినటువంటి కాదు అన్నాడు.
0: దిస్ ఈస్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ ది సౌండ్ బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ విత్ మ్యాన్.
1: ఈ అసోసియేషన్ ఉంటుంది. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఎలాంటి దాంతో మనం సంబంధమో అలాంటి రూపంగా మనం తయారు.
0: ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ దిస్ అసోసియేషన్. టెల్ మీ యువర్ కంపెనీ.
1: ఒక ఆవుకాయో గోంగూరో ఇంకేమైనా పిక్కిల్స్ ఒక జగ్గులో వేస్తే సంవత్సరం అంతా చెడిపోకుండా ఉంటుంటారు.
0: ఇఫ్ యు పుట్ పికిల్స్, మ్యాంగో పికిల్స్, సంథింగ్ లైక్ దట్ ఇన్ ఎ జార్, ఇట్ విల్ స్టే దేర్ ఫర్ ఎన్ ఇయర్.
1: అదే ఆవుకాయ పొద్దున్నే వేస్తే ఈ జగ్గులో సాయంకాలానికి.
0: బట్ ది సేమ్ పికిల్ వెన్ ఇట్ ఈస్ జస్ట్ పార్టేకన్ ఇన్ ద మార్నింగ్, బై ఈవినింగ్ ఇట్ విల్ బి హారిబుల్.
1: అంతేకాదు ఫ్లవర్ మిల్ మీరు చూచింటారు.
0: యు ఆల్సో మస్ట్ హవ్ సీన్
1: ఫ్లవర్ మిల్,
0: ద ఫ్లవర్ మిల్.
1: ఈ ఫ్లవర్ మిల్ ఉంటుంటుంది, పైన వీట్ వేస్తే గోధుమలు వేస్తే కింద గోధుమ పిండి వచ్చేస్తుంది.
0: దేర్ ఇన్ ద ఫ్లోర్ మిల్ ఇఫ్ యు పుట్ వీట్ దేర్ యు గెట్ ద వీట్ ఫ్లోర్.
1: పైన బియ్యం వేస్తే కింద బియ్యం పిండి వచ్చేస్తుంది.
0: అండ్ ఇఫ్ యు పుట్ రైస్ ఓవర్ దేర్ యు గెట్ రైస్ ఫ్లోర్.
1: పైన బేడర్ వేస్తే బేడర్ పిండి వచ్చేస్తుంది.
0: అండ్ ఇఫ్ యు పుట్ దేర్ దాల్ అండ్ యు గెట్ ద ఫ్లోర్ దేర్.
1: ఈ శరీరం అనేటువంటి ఫ్లోర్ మిల్ లోపల మంచి మధురమైనటువంటి లడ్డు వేస్తే మలంగా మారిపోతుంది.
0: బట్ ఇన్ దిస్ ఫ్లోర్ మిల్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ
1: విరక్తిగా మనం చూసుకోవాలి.
0: వీ షుడ్ థింక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్.
1: ఫ్లవర్ మిల్ బెటర్.
0: ఫ్లవర్ మిల్ ఇస్ మచ్ బెటర్ దెన్ ది
1: జగ్గు. బెటర్
0: ద స్లిప్పర్స్ ఆర్ బెటర్.
1: కానీ దానికంటే హీనమైనటువంటిది ఈ దేహం.
0: బట్ ద హ్యూమన్ బాడీ ఇస్ మచ్ వర్స్ దెన్.
1: కానీ దీనికి ఎందుకు మనం ఇంత గౌరవం ఇస్తున్నాము?
0: దెన్ వై షుడ్ వి రెస్పెక్ట్.
1: దాంతో ఆత్మ నకసిక పర్యంతము సంచరిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది స్పిరిట్ ఆత్మ.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ యొక్క దేహం అనేటువంటిది భగవంతుని దేవాలయంగా మనం భావించుకోవాలి.
0: బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దట్ ఇస్ ద
1: దేహమే ప్రధానమని అనుకోకూడదు.
0: నాట్ దట్ బాడీ ఇస్
1: దేవుడు లేని దేవాలయం మనకెందుకు?
0: వై డూ యూ నీడ్ ఎ టెంపుల్ వితౌట్ గాడ్?
1: కాబట్టి ఈ దేవాలయం లోపల దేవుడు ఉన్నాడు.
0: దేర్ఫోర్ ఇన్ దిస్
1: ఆ దేవుని నిమిత్తమే నేను అర్పితం చేస్తున్నాను.
0: సో ఐఎమ్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ టు గాడ్.
1: ఆ పవిత్రమైనటువంటి భావాన్ని మనం ఏనాడు అభివృద్ధి పరచుకుందామో ఆనాడే మన దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ అన్ని కూడా సార్థకమైపోతాయి.
0: ద మూమెంట్ వీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ బిహైండ్ ఆల్ ద మైండ్, ద బాడీ, ది ఇంటలెక్ట్, ది ఇన్నర్ సెన్సెస్ విల్ బి సాంక్టిఫైడ్.
1: ఈ దేహాభిమానం అంతా కూడా ఆత్మాభిమానంగా మార్చుకోవాలి.
0: దేర్ఫోర్ అటాచ్మెంట్ టు ద బాడీ షుడ్ బి డైరెక్టెడ్ టు
1: అది మనం ఇప్పుడు చేయవలసినటువంటి సాధన.
0: దట్ ఈస్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ షుడ్ స్టార్ట్ టుడే.
1: అంతేకాని ఏదో భజన చేయటం, భజన చేసుకోండి ఉన్నంత వరకు, ఆ స్టేజ్కి వచ్చేంత వరకు ఇది ఉండాల్సిందే.
0: అంటిల్ వీ రీచ్ దట్ స్టేట్ వీ షుడ్ డూ ఎవ్రీథింగ్.
1: మంచి జాతి మామిడి చెట్టు పెట్టాము,
0: సపోజింగ్ యూ హావ్ గాట్ వెరీ గుడ్,
1: కానీ ఆ చెట్టు లోపల కాయ కాచింది.
0: ఎస్, యూ గాట్ ది,
1: కానీ కాయగా ఉన్నంత వరకు అది పుల్లగానే ఉంటుంది.
0: సో లాంగ్ ఇట్స్ అన్ రైప్ ఇట్ విల్ బి సావర్.
1: ఫలమైన తర్వాతనే దాని మధురం ఏమొచ్చేస్తుంది.
0: వన్స్ ఇట్ ఇస్ రైప్, అదే
1: విధంగా మీరు కూడా ఆ పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికే ఆ ఆత్మభావం వస్తుంది. అంతవరకు మీరు క్రమక్రమేణా మీరు నిత్య జీవితంలో కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ పోవాలి.
0: అంటిల్ యూ రీచ్ ద స్టేట్ ఆఫ్ రైపెనింగ్ ఆర్ మెచ్యూరిటీ యూ షుడ్ కంటిన్యూ ఆల్ దిస్ పాత్.
1: కానీ లక్ష్యాన్ని మాత్రం మర్చకూడదు.
0: బట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ది అల్టిమేట్ పర్పస్.
1: దాన్ని పొందాలి.
0: వి షుడ్ అటైన్ దట్.
1: కానీ నా దేహాభిమానం కంటే కూడా ఎక్కువ ఆత్మాభిమానం పెంచుకోవాలి.
0: మచ్ మోర్ దాన్ అటాచ్మెంట్ టు ద బాడీ, వి షుడ్ డెవలప్ అటాచ్మెంట్ టు ద స్పిరిట్, ఆత్మ.
1: అప్పుడే మనకు తగినటువంటి ఆనందం కూడా సిక్కుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి బ్లిస్ఫుల్.
1: ఆ సత్య మార్గంలో మనం ప్రవేశించాలి.
0: దెన్ వి షుడ్
1: ఆ జ్ఞాన మార్గంలో మనం ప్రవేశించాలి.
0: అండ్ వి షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ విజ్డమ్.
1: ఆ ఆనంద మార్గంలో మనం మునిగిపోవాలి.
0: అండ్ వి షుడ్ డ్రౌన్ అవర్ సెల్ఫ్స్ ఇన్ దట్.

0: All religions teach good and noble things only. You have to conduct yourself with all the intelligence and the skills. When all our minds are good, which religion is bad?
1: సత్యమే బోధిస్తున్నాయి.
0: ఆల్ రిలిజన్స్ అడ్వకేట్ ట్రూత్.
1: అన్ని మతములు కూడాను ధర్మముని ఆచరింపచేస్తున్నాయి.
0: ఆల్ రిలిజన్స్ వాంట్ us to ప్రాక్టీస్ ధర్మ.
1: అన్ని మతములు కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురువుని గౌరవించమనే బోధిస్తుంటాది.
0: ఆల్ రిలిజన్స్ వాంట్ us to కన్సిడర్ మదర్ as గాడ్, ఫాదర్ as గాడ్ అండ్ ద ప్రిసెప్టర్.
1: పెద్దలను గౌరవించమని, కీర్తి మర్యాదలను ప్రతిష్ఠ చేసుకోమని అన్ని మతములు కూడాను సువిశాలమైనటువంటి భావముల్ని ప్రబోధిస్తూ ఉన్నాయి.
0: ఆల్ రిలిజన్స్ టీచ్ బ్రాడ్ ఫీలింగ్స్ దట్ యూ షుడ్ రెస్పెక్ట్ ది ఎల్డర్స్ అండ్ యూ షుడ్ ఎర్న్ గుడ్ నేమ్ అండ్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
1: కానీ మన మతుల్లో ఉన్నటువంటి యొక్క దోషము చేతనే మతములు కూడాను దోషంగా భావిస్తున్నాం.
0: బికాస్ ఆఫ్ అవర్ డిఫెక్టివ్ మైండ్ వీ కన్సిడర్ రిలిజన్స్ ఆల్సో బ్యాడ్.
1: కనుక రిలిజన్ అనేటువంటిది రియలైజ్ ఈజ్ రిలిజన్.
0: రియలైజ్ టు రియలైజ్ ఈజ్ రిలిజన్.
1: రిలిజన్ ఆఫ్ లవ్.
0: రిలిజన్ ఆఫ్ లవ్.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క సూక్తులనే ప్రతి మతమునందు కూడాను ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: ఎవ్రీ రిలిజన్ అడ్వకేట్స్ దీస్ సేక్రెడ్ టీచింగ్స్ అండ్ ప్రిన్సిపల్స్.
1: కనుక మానవుడు మానవత్వంగా జీవించడానికి తగిన కృషి చేయాలి.
0: Every man should make every effort to lead a human life.
1: ee naati manavudu madhavudu kaakapoyinannu paravaledu, manavudu manavudiga jeevinchali.
0: Doesn't matter if man doesn't turn to divine or divinity, but he should lead a human life.
1: Kanuka lokamulo vinaya vidhetalato jeevinchadiginatunti vaade manishi ani prabodhinchindi manaku upanishattulu.
0: Our upanishads teach this principle. The one who conducts himself with humility and obedience is a true human.
1: Kavim Puranam Anushasita Ranuraninam Samaswarajya Sarvasya Dataram Chintarupam Aditya Varnam Tamasa Parastar. Kavim Yavaru Kavi Manavuda Kavi Kad.
0: Who is the poet, composer? Is the human? No.
1: Kevalam Padamalu చేర్చేటువంటి వాడే మానవుడు.
0: మ్యాన్ ఓన్లీ కంబైన్స్ వర్డ్స్.
1: ఈ పదములు స్వచ్ఛంగా ఉండినప్పుడే కదా ఆ పదములు తాను చేర్చగలుగుతున్నాడు.
0: బికాస్ ద వర్డ్స్ హావ్ గాట్ ఆల్ ద క్లారిటీ.
1: మానవుని కంటే ముందుగానే పుట్టినవి పదములు.
0: ది వర్డ్స్ వర్ బోర్న్ ఈవెన్ బిఫోర్ మ్యాన్.
1: కనుక ఈ పదములను అమర్చినటువంటి వాడు భగవంతుడే.
0: ఓన్లీ గాడ్ హూ క్రియేటెడ్ దీస్ వర్డ్స్.
1: ఈ కవి ఏ రీతిగా ఉంటుండాలి?
0: హౌ షుడ్ హీ బీ?
1: త్రికాల భాగ్యం కవి, త్రికాల దర్శనం కవి, మూడు కాలములను దర్శించినటువంటి వాడు కవి.
0: హీఈస్ ఓన్లీ ట్రూ కంపోజర్ ద పోయట్. హీ నోస్ హూ హాస్ ద విజన్ ఆఫ్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం. భూత
1: భవిష్యత్ వర్తమాన కాలములను కూడాను తాను చూడగలిగినటువంటి వాడే కవి.
0: హీ షుడ్ బి ఏబుల్ టు సీ ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్.
1: కనుక ఈ కవి ఎవరనగా? భగవంతుడే.
0: గాడ్ ఈజ్ ద సుప్రీం పోయట్.
1: పురాణం, పురాణం అనగా ఏమిటి? రామాయణము, మహాభారతము, మహాగ్రంథము ఇలాంటివంతా పురాణములు కాదు.
0: పురాణ డస్ మీన్ ఎపిక్స్ లైక్ రామాయణ, భారత, భాగవత.
1: పురాణము అనగామా శరీరం అనే పురమునందు నకశిక పర్యంతము సంచరించేటువంటి ఏ చైతన్య శక్తి కలదో దానికి పురాణము అని పేరు.
0: దిస్ బాడీ ఈజ్ ద పురా అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్ దట్ మూవ్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈజ్ దిస్ పురాణ.
1: కనుకనే ప్రతి మానవుని ఎందు కూడాను చైతన్యమైనటువంటి యొక్క శక్తితో తాను మెలుగుతూ ఉన్నాడు. కనుకనే అతనే పురాణుడు.
0: సిన్స్ గాడ్ మూవ్స్ అబౌట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్ ఆల్ ఓవర్ అవర్ బాడీ, హీ ఈస్ పురాణం.
1: ఇతను సమష్టి స్వరూపుడు.
0: హీస్ కాస్మిక్ ఫార్మ్.
1: వ్యష్టి స్వరూపుడు కాదు.
0: హీస్ నాట్ ఇండివిజువల్.
1: ఏదో ఒక వ్యక్తి ఎందు మాత్రమే ఉన్నటువంటి వాడు కాదు.
0: వీ కెనాట్ లిమిట్ హిమ్ టు ఎన్ ఇండివిజువల్.
1: అందరి ఎందు కూడాను సమత్వంగా ఉండినటువంటి యొక్క చైతన్యమే ఈ యొక్క దివ్యత్వము.
0: గాడ్ ఈజ్ అవేర్నెస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: కనుకనే ఈశ్వర సర్వభూతానాం అందరి ఎందు ఉండేటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్.
1: అతన్నే పురాణము అని చెప్తూ వచ్చారు.
0: గాడ్ ఈజ్ దిస్ పురాణం.
1: అనుశాసితం అనగా లోకము లోపల కొన్ని కొన్ని తప్పులకు, కొన్ని కొన్ని దోషములకు కొన్ని కొన్ని పాపములకు కొన్ని కొన్ని విధములైనటువంటి యొక్క శిక్షణలు ఉంటుంటాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ వి ఆర్ బౌండ్ టు బి పనిష్డ్ వెన్ వి కమిట్ సర్టెన్ ఎర్రర్స్ ద మిస్టేక్స్ అండ్ సిన్స్.
1: కానీ భగవంతుడిది అది కాదు. శాశ్వర్వచనం ఇది శాస్త్రం, శాసించినటువంటిది శాసనం.
0: ది కమాండ్ ఇస్ ది శాస్త్ర.
1: ఒకరెవరైనా దొంగతనము చేసినప్పుడు అతన్ని తీసుకెళ్లి పోలీసులు జైల్లో పెట్టి లాక్ చేస్తారు.
0: If anyone commits theft, the police will put him in prison.
1: శరీరమును బందికానాలో పెట్టి లాక్ చేసినారే కానీ తన మనసును ఎవరూ లాక్ చేయడానికి వీలు కాదు.
0: Body is imprisoned, but it's impossible to imprison the mind.
1: తన మనసు సర్వత్రా సంచరిస్తుంది, తన ఇంటికి పోతుంది, బజారుకు పోతుంది, తన మిత్రుల ఇంటికి పోతుంది, ఎక్కడ చూసినా సంచరిస్తుంది ఈ మనసు.
0: But the mind moves about. The mind goes to one's own home and visits friends' residences.
1: కనుకనే శరీరమును బంధించేటువంటి వాడు శాసనుడు, మనస్సును బంధించేటువంటి వాడు అనుశాసితుడు.
0: ద వన్ హూ కంట్రోల్స్ ద మైండ్ ఈజ్ అనుశాసిత.
1: అనగా అతను దైవమే.
0: దట్ అనుశాసిత ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
1: కవిం పురాణం అనుశాసిత రణో రణీయాంశమ స్మరజ్య సర్వస్య తాతారం చుంచ మాధుత్య వర్ణం తమస పరస్తాత్. అతను ఏ విధంగా ఉంటున్నాడు? ఆదిత్యవర్ణం తమస పరస్తాత్, సూర్యకాంతితో ఉంటున్నాడు.
0: ఈజ్ ఆఫ్ ది బ్రిలియన్స్ ఎఫల్జెన్స్ ఆఫ్ సన్ లైట్.
1: సర్వుల మనస్సునందుకును ప్రకాశవంతుడై బుద్ధి స్వరూపుడై ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటెలెక్ట్ ఇన్ ఎవ్రీ వన్ షైనింగ్ ఆల్ ద టైమ్.
1: వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఋషులు ఆనాడు తపస్సులు చేసి జగత్తునకు వచ్చి వేదాహవేతం పురుషం మహాంతం భగవంతుణ్ణి మేము కనుక్కున్నాం అన్నారు.
0: The rishis, the ancient sages, having done penance, they returned back and said,
1: kunnaru.
0: We have seen God. Where have they seen?
1: Tamasa parastat. Ee tamasu ko avana kanukunnam.
0: Beyond that pitch darkness, they could see the divine.
1: Darkness of ignorance.
0: Darkness of ignorance.
1: Kanuka, ee telivitetalainatundi dani yokka cheekatiki venukula mem bhagavantunni telusukunnam.
0: We could see God beyond this darkness of ignorance as effulgence.
1: లౌకిక ప్రపంచమునందు కాదు.
0: Not in this physical
1: world. లౌకిక ప్రపంచమునందు కాదు.
0: Not in this world.
1: ఈ ప్రాకృత ప్రపంచమునందు కాదు. ఈ స్థూల ప్రపంచమునందు కాదు. అంతర్ ప్రపంచమునందు అంతర్భావంలో మేము గుర్తించాము.
0: It's not in this physical world. It's not in this outer world. It's not in this gross world. We have seen God within.
1: కనుకని ప్రతి మానవుని యందు కూడాను ఆ అజ్ఞానం అనేటువంటి దాని వెనుకల తేజోవంతుడైపోయి ప్రకాశిస్తున్నాడు భగవంతుడు.
0: God shines as brilliant light beyond this darkness of ignorance.
1: కనుకనే మానవుడు మానవునిగా బ్రతికినప్పుడు మానవునిగా జీవించినప్పుడు తానే మాధవుడైపోతాడు.
0: Therefore, if man leads a human life, he would become God himself.
1: అప్పుడే తాను కనకం వలె చెడని పదార్థంగా రూపొందుతాడు.
0: Then he will remain as a precious gold, changeless.
1: నీవు పిత్తళం తీసుకుని వచ్చి పెట్టేస్తే అది కొంతకాలంలో కొంత మార్పు రావచ్చును.
0: You may bring here the brass, it may change after some time.
1: కానీ కనకము ఎంతకాలం భూమిలో మట్టిలో ఉండినప్పటికీ ఇది మారేటువంటిది కాదు.
0: The gold may be there for long and over years.
1: ఎంత కాల్చినప్పటికీ ఇది అపరంజిగా మారుతుందే కానీ ఇది మాలిన్యము కాదు.
0: The more and more you burn gold, it shines brilliantly more and more.
1: కనుక మానవుని యొక్క మనస్సును ఎంత సంస్కరించినప్పటికీ అది మరింత మరింత మరింత పవిత్రమైపోతుందే కానీ దీని యొక్క ప్రకాశము తగ్గేటువంటిది కాదు.
0: Therefore, as the mind is put under control and check and spiritual endeavor, it will shine more and more.
1: కనుక సంస్కారం అయ్యే కొలది కూడాను దీని యొక్క పవిత్రత పెరుగుతూ వస్తుంది.
0: As mind is processed or cultured, it will improve.
1: కానీ బ్రాస్ ఆ విధంగా కాదు.
0: It's not so with brass.
1: ఇలాంటి పరిస్థితులు చూచేకి మాత్రం రెండు ఒక్కటిగానే ఉంటుంది.
0: Apparently both are alike.
1: ఉప్పు కర్పూరము ఒక్క రీతిగా రెండు చూడ చూడ రుచులు జాడవేరు.
0: Camphor and salt look alike, but the taste differ.
1: కనుకనే మనము చూపులకు మాత్రమే మనుషులు మనుషులు మాదిరి మనం భావించరాదు.
0: By mere looks we should not consider everyone human.
1: జగతిని జీవించువాడు మనుజుడు కావాల మొదట.
0: In this world, one should be a true human first.
1: మనుషుని దుష్కృతులనెల్ల పొగడుతుండు వాడే చెవట.
0: The one who praises all wicked actions is a dunce and a fool.
1: Atma vidya nerchita adhyatmanu kanugunuta.
0: The only one should know the knowledge of the spirit, which is spiritual knowledge.
1: Sarvamulaku moolamulaku bata idi ye srutulu cheppu mata.
0: It is a declaration of all the sacred texts that would show the royal
1: power.
0: All sacred texts gave this sacred
1: teaching.
0: It is the goal of all paths.
1: It is
0: the basis of all creatures. This is the secret of the entire
1: creation. Man should
0: make every attempt to know the mystery of the
1: mind. Man should
0: lead the life of a human in true spirit.
1: He is only
0: a human being in form, but not by conduct.
1: కనుక మనం ఆచార మానవులుగా ప్రయత్నపూర్వకంగా జీవించాలి.
0: So we should be humans in practice.
1: మన యొక్క రూపము, మన యొక్క భావము, మన యొక్క క్రియలు స్వచ్ఛమైనటువంటివిగా ఉండాలి, అమూల్యమైనటువంటివిగా ఉండాలి.
0: అవర్ ఫామ్, అవర్ ఫీలింగ్స్, అవర్ యాక్షన్స్ షుడ్ బి హైలీ వాల్యుబుల్. దే షుడ్ బి సెక్రెట్
1: శీలవంతమైనటువంటివిగా ఉంటుండాలి.
0: దే షుడ్ బి వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: సౌజన్యము, సౌశీల్యము, సౌభాగ్యంగా ఉండాలి.
0: ఇట్స్ వన్ దట్స్ ఆల్ రిచ్నెస్ ఆఫ్ ది క్యారెక్టర్ అండ్ గుడ్ ఫీలింగ్స్ అండ్ వర్చ్యూస్.
1: ఇలాంటి మానవత్వాన్ని ఈనాడు పెంచుకునేదానికి చదువు అవసరం.
0: టు డెవలప్ దట్ హ్యూమన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్ ఎసెన్షియల్.
1: విత్ విత్ విత్ విత్ విత్ అనగా ప్రకాశము.
0: విత్ మీన్స్ ఎఫల్జెన్స్.
1: ఇట్టి ప్రకాశాన్ని అందించేటువంటిది మానవత్వం అనేటువంటి విద్య.
0: ది ఎడ్యుకేషన్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ గివ్ అస్ దట్ బ్రిలియన్స్.
1: ఈనాటి ఎడ్యుకేషన్ లోపల ఎడ్యుకేషన్ ఉంది కానీ ఎలివేషన్ లేదు.
0: ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ there is education, but there is no elevation.
1: Elevation chala avasaram.
0: Elevation is necessary.
1: Ekkada chuchina gaani agitation, agitation, agitation.
0: Everywhere education and education only.
1: Idi vidyarthi yokka laksham kaaneru.
0: This is not the quality of a student.
1: Kevalamu somari pootulu yokka lakshanam.
0: It is the quality of a lazy fellow.
1: Laziness is rust and dust.
0: Laziness is rust and dust.
1: Realization is the best and rest.
0: Realization is best and rest.
1: కనుక లేజినెస్ ని మనం ఏమాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు.
0: So we should never give any scope for this laziness.
1: చదవడానికి చాలి ఒక వీలు పడినటువంటి వాడే ఈ ఎడ్యుకేషన్ లో ప్రవేశిస్తుంటాడు.
0: The one who has no time to study and becomes lazy.
1: No time కాదు, time is there, lot of time.
0: The lot of time is there, he doesn't study, therefore he is lazy.
1: కాలం ఎంత వ్యర్థము.
0: He wastes his time.
1: ధనం ఎంత వ్యర్థము.
0: Money is wasted.
1: ఎనర్జీ ఎంత వ్యర్థము.
0: Energy is wasted.
1: తల్లిదండ్రులకు ఎంత యాంగ్జైటీ.
0: The parents will be too anxious about his future.
1: Kanuka, not anxiety, anxiety.
0: Anxiety, full of anxiety.
1: Maa pillavaadu emothunnadu, cycle chestunnarata, maa pillavaadu emothadu ani tallidandru enta baadha padtaru.
0: Parents are full of anxiety, what is going to happen to their children.
1: Mee nunchi tallidandrulaku sariyain kirtini sampayinchali.
0: You should bring a good name to your parents.
1: Mee blood.
0: Your blood.
1: Mee food.
0: Your food.
1: Mee head.
0: Your head.
1: Mee duddu.
0: Your
1: parents
0: money.
1: Gift.
0: Or parents gift.
1: కనుక నీ పేరెంట్స్ కు మొట్టమొదటి గ్రాట్యుట్యూస్ మీరు ఇవ్వాలి.
0: సో యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యుట్యూడ్ టు యువర్ పేరెంట్స్ ఫస్ట్.
1: పేరెంట్స్ ఏ విధమైనటువంటి యాంగ్జైటీ యాంగ్జైటీ ఉండకూడదు.
0: యూ షుడ్ నాట్ బి ద కాజ్ ఫర్ ఎనీ యాంగ్జైటీ టు యువర్ పేరెంట్స్.
1: ఇలాంటి విద్యార్థులుగా తయారు కావాలి.
0: యూ షుడ్ బి సచ్ స్టూడెంట్స్.
1: ఐడియల్ విద్యార్థులుగా తయారు కావాలి.
0: యూ షుడ్ బి ఐడియల్
1: స్టూడెంట్స్. వారిని నేను అప్పుడప్పుడు బంగారు బంగారు బంగారు అని పిలుస్తాను.
0: స్వామి విల్ అడ్రెస్ సచ్ ఐడియల్ స్టూడెంట్స్ యాజ్ బంగారు గోల్డ్.
1: అందరూ గోల్డ్ కావాలి.
0: Everybody should be gold.
1: Elanti gold.
0: What sort of gold?
1: Rolled gold kaadu.
0: Not
1: pure
0: rolled
1: gold kavali.
0: Not rolled gold but pure gold.
1: Ee vidhanga swachchamainatundi hrudayanga undali.
0: You should have a pure heart.
1: Pavitramaina bhavamga undali.
0: You should have sacred thoughts.
1: Nityamainatundi jeevithanga aadarshanni andinchali.
0: You should lead an eternal life following eternal principles.
1: Trikarana shuddhiga untundali.
0: You should have purity of heart, thought, word and deed.
1: కనుకని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: కనుక ఈ కైండ్నెస్ మనలో రావాలి. మ్యాన్ కైండ్
0: ఇన్ దిస్
1: మ్యాన్ అనగా కైండ్నెస్ కంపాషన్ లో ఉండాలి.
0: దిస్ వెరీ వర్డ్ మ్యాన్ కైండ్ యూ షుడ్ హ్యావ్ దిస్ కైండ్నెస్ కంపాషన్.
1: మ్యాన్ కైండ్.
0: మ్యాన్ కైండ్.
1: యు ఆర్ నాట్ ఓన్లీ మ్యాన్, మ్యాన్ కైండ్.
0: You are not only man, but you belong to mankind.
1: Compassion manlo undali.
0: You should have compassion.
1: Anduvalane mankind ani pilichadu.
0: Therefore we belong to mankind.
1: Ee naadu anta kodanu adi kevalamu ఒక విధమైనటువంటి పదంగా ఉపయోగించుకుంటూ కాలం వ్యక్తం చేసుకుంటున్నాం, అర్థాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వి జస్ట్ యూజ్ దిస్ వర్డ్ వితౌట్ నోయింగ్ ఇట్స్ మీనింగ్ అండ్ వేస్ట్ ద టైం.
1: కనుక మన గుణముల చేతనే భగవంతుడు మనమే కాగలము.
0: బై యువర్ క్యారెక్టర్ అండ్ వర్చ్యూస్ యూ యువర్ సెల్ఫ్ కెన్ ట్రాన్స్ఫార్మ్.
1: భగవంతుడు వేరే చోటు లేడు.
0: God is not separate from you.
1: నీవే భగవంతుడవు.
0: You are God.
1: నీవు పవిత్రమైనటువంటి చిత్తంతో కలిగినప్పుడు నీకంటే భగవంతుడు మరొకటి లేడు.
0: If you have got sacred heart, there is no other God other than you.
1: తన చిత్తమునందే భగవంతుడు అభివృద్ధి పొందుతుంటాడు.
0: You will find the divinity dancing in your heart.
1: నీ చిత్తమునందే భగవంతుడు పైలట్ గా నీ చిత్తాన్ని డ్రైవ్ చేస్తుంటాడు.
0: God will be pilot in your heart, driving you, speeding ahead of time.
1: కనుక భగవంతుడు ఓనరు కాదు.
0: God is not the owner.
1: You are the owner.
0: You are the owner.
1: భగవంతుడు ఈజ్ ఓన్లీ పైలట్.
0: గాడ్ ఈజ్ ఓన్లీ పైలట్.
1: అందువల్లనే పార్థ సారథి అన్నారు.
0: సో ఈజ్ ది డివైన్ పైలట్ పార్థ.
1: ఎవరు కృష్ణుడు? ఎవరికి సారథి? పార్థునికి సారథి.
0: కృష్ణ ఈజ్ ది చారిటేర్ ఆఫ్ పార్థ అర్జున హింసెల్ఫ్.
1: కాబట్టి కృష్ణుడు అక్కడ ఓనర్ కాదు.
0: కృష్ణ ఈజ్ ది ఓనర్ నాట్ ది ఓనర్.
1: పార్థుడు అక్కడ ఓనర్.
0: పార్థ అర్జున ఈజ్ ది ఓనర్.
1: కృష్ణుడు కేవలం ఒక డ్రైవర్.
0: కృష్ణ ఇస్ ఓన్లీ డ్రైవర్.
1: అదే రీతిగానే మీ యొక్క చిత్తము, మీ యొక్క పవిత్రమైన భావము, అది మీ ఓనర్షిప్.
0: దేర్ఫోర్ యువర్ హార్ట్, ద సీక్రెట్ ఫీలింగ్,
1: భగవంతుడు దీనికి
0: బిలాంగ్ టు యు.
1: ఊరికి డ్రైవ్ చేస్తూ పోతున్నాడు.
0: గాడ్ ఈస్ మియర్లీ ఎ డ్రైవర్.
1: కనుక అతన్ని డ్రైవర్ గా మీరు భావించుకొని, అతని డ్రైవర్ గా మీరు ఎన్నుకొని మీ జీవిత ప్రయాణం సాగించండి.
0: టేక్ గాడ్ యాజ్ యువర్ డ్రైవర్ అండ్ క్యారీ ఆన్ దిస్ లైఫ్ సోజర్న్.
1: షిర్డీలో 90 సంవత్సరముల పూర్వము నామ్దేడ్ అనేటువంటి గ్రామం నుండి ఒక భక్తుడు వచ్చాడు.
0: దేర్ ఇన్ షిర్డి 90 ఇయర్స్ బ్యాక్ ఏ డివోటీ కేమ్ ఫ్రమ్ ఎ విలేజ్ బై నేమ్ నామ్దేడ్.
1: అతను గొప్ప శ్రీమంతుడే.
0: ఇస్ ఎ వెరీ రిచ్ మ్యాన్.
1: వాడియా అని అతని పేరు.
0: హిస్ నేమ్ ఇస్
1: వాడియా.
0: హిస్ నేమ్ ఇస్ వాలియా.
1: వాడియా.
0: వాడియా. వాడియా.
1: కనుక అతను షిర్డికి పోవాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉండినాడు.
0: హీ వాస్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు రీచ్ షిర్డి.
1: కానీ అతనికి దాస్ గన్ చాలా స్నేహితుడు.
0: బట్ హిస్ క్లోజ్ ఫ్రెండ్ ఇస్ దాస్ గన్.
1: దాస్ గన్ దగ్గరికి వెళ్లి, సార్ నేను షిర్డీకి పోవాలని ఉంటున్నాను, ఏ విధంగా పోవాలి? ఇది ప్రథమం నేను షిర్డీ సంకల్పం నాలో రావటం. నేను వెళ్లాలనుకుంటున్నాను, నాకు బిడ్డలు లేరు, కావలసినంత ధనం ఉంటుండాలి, ఏమి చేతుంది? కనుక నేను షిర్డీకి పోయేటువంటి విధానంలో మీరు ఏదైనా కొంచెం గైడెన్స్ కావాలి అన్నాడు.
0: హీ అప్రోచ్డ్ ఫ్రెండ్ దాస్ గన్ అండ్ సార్ and said, sir, I want to go to Shirdi. I have got a lot of money. I have no children. This is my father.
1: అదే గ్రామంలోని సత్యచిత్తుడు అనగా చాలా పవిత్రమైన హృదయం కలిగేవాడు.
0: In the same village, there is another one by name Satchit.
1: అతను చాలా కష్టించి పనిచేసేటువంటి వాడు.
0: He works very hard.
1: అతను సాధు హృదయుడు.
0: He is pious hearted.
1: అందరూ కూడాను ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడాను అతనికి సాధుస్వామి సాధుస్వామి అని పిలిచేవారు.
0: Everyone will call him as a pious man, సాధుస్వామి.
1: అతను కూలి పని చేసి బ్రతికేటువంటి వాడు.
0: He worked as a daily casual labor.
1: కానీ అందరికి మంచి బోధ చేసేటువంటి వాడు.
0: But he gives good teaching to everybody.
1: ఏ ఒక్కటి కూడాను తాను ఆచరించినటువంటివి చెప్పేటువంటి ఆచరించి బోధించేటువంటి వాడు.
0: He never taught anything which he has not practiced himself.
1: ఈ మౌలి కొన్ని దినములు ఏ పని లేకుండా పోవటం చేత పాపం బలహీనుడైపోయాడు.
0: As he didn't find any of the work, he was weak.
1: ఈ కూలి స్వామి ఒక గట్టు కింద పడుకున్నాడు పాపం.
0: And this Swami was taking rest.
1: ఎవ్వరూ అతన్ని మాట్లాడించలేదు.
0: Nobody spoke to him.
1: ఒకనాడు,
0: one day,
1: ఈ యొక్క టౌకారి ఉన్నాడు చూడండి,
0: this rich man,
1: వాడియా.
0: వాడియా.
1: అతను పోతూ పోతూ జట్కాలో అంటే టాంగా టాంగా నుంచి చూచాడు.
0: He was passing by in his tanga and he saw him.
1: అతను చాలా బలహీనంగా ఉంటున్నాడు.
0: He saw him very weak.
1: బిడ్డలు లేరు కనుక వాడియాకు కొంచెం దయా దాక్షిణ్యము ఉంటుండాలి.
0: He is one of compassion.
1: ఒక హోటల్ వాడికి చెప్పాడు, ఇతనికి ఏమి కావాలో తిండి నీవు పెట్టి ఈ దినము అన్నాడు.
0: He spoke to the hotel proprietor there and find out what he really wants that day.
1: తరే పెట్టించాడు. తినేటప్పటికి అతను భగవంతునికి థ్యాంక్స్ చెప్పాడు. God is great అన్నాడు.
0: All that he wanted was served and he said God is great.
1: దిక్కులేని వాని దేవుడోము.
0: He is only the refuge of the forlorn.
1: అడవుల యందున్న.
0: Either in the forest.
1: ఆకాశమునున్న.
0: Or in sky.
1: గుట్ట మీదనున్న.
0: Mountain top.
1: నట్టేటబడి ఉన్న.
0: Or mid sea.
1: పట్టణమునున్న.
0: City.
1: పల్లెనున్న.
0: Or village.
1: ఎచ్చటున్నను.
0: Wherever you are.
1: లేని వాడు దేవుడోము.
0: God will be with you. He will never forget you.
1: అనుకున్నాడు తనలో పాపం.
0: He thought within himself like that.
1: ఈ పెట్టినటువంటి వాని కూడాను థాంక్స్ చెప్పాడు, కృతజ్ఞతను అందించాడు.
0: He also expressed his thanks, gratitude to him.
1: ఈ దాసుని చెప్పిన తర్వాత ఇతను వాడియా షిర్డీకి ప్రయాణమయ్యాడు.
0: Vadiya started journeying to Shirdi.
1: భార్యను తీసుకున్నాడు.
0: But he wanted was served and he said, God is great.
1: దిక్కులేని వాని దేవుడోము.
0: He is only the refuge of the forlorn.
1: అడవులయందున్న.
0: Either in the forest.
1: ఆకాశమున ఉన్న.
0: Or in sky.
1: గుట్ట మీద.

0: షిరిడీకి ప్రయాణమయ్యాడు.
1: వాడి స్టార్టెడ్ జర్నీ టు షిర్డి.
0: భార్యను తీసుకున్నాడు, షిరిడీకి వెళ్లాడు.
1: వాజ్ అకంపనీడ్ బై హిస్ వైఫ్.
0: షిరిడీకి వెళ్లి బాబా దర్శనం చేసేటప్పటికి బాబా అడిగాడు, హే 5 కాసులు ఇచ్చే నాకు, అనగా 5 రూపాయలు నాకు ఇవ్వమని చెప్పాడు. దక్షిణ
1: The moment he reached the Baba asked him, come on, give me 5 coins, 5 rupees, says Dakshina.
0: 5 rupees naaku dakshini annadu.
1: He said, give me 5 rupees, 5 coins.
0: Itanu srimantude emi venuku jagaledu. Teesadu, appudu 5 rupees notelu levu, 1 rupee notelu levu, 2 rupees, anta coins. He
1: is quite rich man, there is no shortage of money anyway. There were no currency notes in those times.
0: Manchi long coat veskunnadu kabatti pedda jobilanta untunnayi. Dantlo nunchi kaasu teesadu. 5 rupees ఇచ్చేకపోయాడు.
1: As he has put on long coat, he was carrying coins in his very broad long pockets.
0: చెప్పాడు,
1: he could collect and give.
0: బాబా,
1: బాబా,
0: వాడియా, ఇప్పుడు నీకు 5 కాసులు నాకు అక్కర్లేదు. 1 రూపాయి 2 అణాలు నాకు ఇచ్చేసేయి.
1: వాడియా, ఐ డోంట్ వాంట్ 5 rupees నౌ, ఐ వాంట్ 1 rupee 2 NS.
0: 3 రూపాయల 14 అణాలు ముందే ఇచ్చేసినావు నాకు.
1: యూ పేడ్ 3 rupees 14 NS బిఫోర్.
0: దీనికి ఏం అర్థం కాలేదు.
1: హి డిడ్ నాట్ అండర్స్టాండ్.
0: ఈ బాబా బాబా అని చెప్తున్నారు, గొప్పవాడా, ఇది లేక ఏమైనా పిచ్చివాడా, ఎప్పుడు నేను వచ్చాను, ఇదే ప్రథమ టైం నేను షిరిడీకి రావటము, నేను చూడటమే మొట్టమొదటి చూపు, అలాంటి సమయంలో నాకు 3 రూపాయల 14 అణాలు ముందుగానే ఇచ్చినావు అని అంటున్నాడే, ఎవరు పిచ్చిగా ఉంటున్నాడు అనుకున్నాడు పాపం.
1: దిస్ మ్యాన్ థాట్ పీపుల్ సే బాబా ఇస్ గ్రేట్ వన్ అండ్ గ్రేట్ మ్యాన్, పర్హాప్స్ ఇస్ క్వైట్ మ్యాన్. దిస్ ఇస్ మై ఫస్ట్ విజిట్, దిస్ ఫస్ట్ టైం ఐఎమ్ స్టేయింగ్ హియర్. How is that I paid 3 rupees 14 NS
0: before?
1: I never met him.
0: Shirdiki raavatame idi modalu.
1: His first visit to Shirdi.
0: Nenu eppudu ichanu 3 rupayala 14 ganalu.
1: When did I pay 3 rupees 14 NS?
0: Sari edo phone le vachanu darshinchukunnanu annadu. 1 rupay 2 anal ichadu.
1: Somehow I came here and he paid the balance 1 rupee.
0: Veldinaadu.
1: And he returned.
0: Ekkadiki?
1: Where has he gone?
0: Namde. Namde.
1: Namde.
0: Akkadiki velutane rendavo dinamu.
1: Following day.
0: Dasgan vachadu.
1: దాస్గండ్
0: షిరిడీకి పోయావు కదా, ఏమి పాపం ఈ వాడి అంత తృప్తిగా లేడు.
1: దాస్గండ్ సెడ్, యూ విజిటెడ్ షిరిడి, వాట్ హ్యాపెండ్? దిస్ బాడీ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ కంప్లీట్లీ విత్ హిస్ విజిట్.
0: దాస్గండ్,
1: దాస్గండ్,
0: నాకు అతని మహనీయుడుగాలే నాకు కనిపించటం లేదు.
1: హీ డిడ్ లుక్ లైక్ ఏ నోబుల్ సోల్, గ్రేట్ మ్యాన్.
0: ఏదో పిచ్చివాణి వలె కనిపిస్తుండది.
1: హీ లుక్ లైక్ ఏ మ్యాడ్ మ్యాన్.
0: ఆ పిచ్చి మనిషిలో కూడా ఒక విధమైనటువంటి భగవశక్తి ఉండవచ్చును.
1: దేర్ ఇస్ డివినిటీ ఈవెన్ ఇన్ దిస్ మ్యాడ్ పర్సన్.
0: కానీ నేను అతన్ని అంత ఎక్కువగా గౌరవించి రాలేదు అన్నాడు.
1: Somehow I could not pay total respect.
0: ఏమి జరిగిందో చెప్పమన్నాడు.
1: దాస్గన్ వాంటెడ్, వాట్ హ్యాపెండ్?
0: నేను వెళ్లిన తక్షణమే 5 రూపాయలు అందుగా దీనికి సుంకం ఇవ్వమన్నాడు.
1: ద మూమెంట్ ఐ రీచ్ దేర్ హీ ఆస్క్డ్ ఫర్ 5 రూపీస్, 5 కాయిన్స్.
0: అదే నా దక్షిణ అన్నాడు.
1: హీ సెడ్ దట్ ఇస్ ద ఆఫరింగ్, దక్షిణ.
0: ఇస్తూ ఉండగానే,
1: వైల్ వాస్ గివింగ్,
0: 3 రూపాయల 14 అణాలు ముందుగానే ఇచ్చేసావు, ఇప్పుడు 1 రూపాయి 2 అణాలు నాకు ఇచ్చేసే చాలు అన్నాడు.
1: ద మూమెంట్ ఐ వాస్ అబౌట్ టు గివ్, హీ సెడ్ యూ పేడ్ 3 rupees 14 NS బిఫోర్, నౌ గివ్ ద బ్యాలెన్స్.
0: బాబానే చూడలేదే, ఎందుకు ఈ విధంగా అడుగుతున్నాడు, ఎందుకు ఈ విధంగా అన్నాడు.
1: ఐ నెవర్ మెట్ బాబా బిఫోర్, వై ఇస్ ఇట్ దట్ హీ ఇస్ ఆస్కింగ్ లైక్
0: దాస్? గన్ బాబాకు మహాభక్తుడు.
1: దాస్గన్ ఇస్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ బాబా.
0: యోచించాడు.
1: హీ థాట్ ఓవర్.
0: బాబా ఎప్పుడు లేని విచ్చి పలకడానికి వీలు కాదు.
1: బాబా విల్ నెవర్
0: సర్వత్రా ఉంటుండేటువంటి వాడు బాబా.
1: బాబా ఇస్
0: సర్వ జీవులు ఎందు ఉండేటువంటి బాబా.
1: ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
0: అలాంటి బాబా ఈ విధంగా అడగడంటే నీవు చాలా పొరపడుతున్నావు.
1: ఇఫ్ యూ సే సో,
0: నీదే దోషం, కానీ బాబాలో దోషం లేదు.
1: ఇట్ ఇస్ యువర్ మిస్టేక్, నథింగ్ రాంగ్ విత్ బాబా
0: అని మరి పిలిచి, నీవెవరికైనా ఈ మధ్యలో నీవెవరికైనా దానమో ధర్మమో ఏమైనా చేశావా అని అడిగాడు దాసుగారు.
1: Dasgan asked, in the recent times, did you offer any money in charity to anybody on the way?
0: Shirdi poye 3 dinala munduga nenu tangala vastunte okaru unnadu, okaru mana gramamlone untunnadu, kooli swami, kooli swami.
1: While I was proceeding to Shirdi in tanga, I saw on the way our local resident, kooli swami.
0: Atariki inta annam pettichanu hotel vanto cheppi.
1: I asked that proprietor of the hotel to serve food.
0: అంతప్ప నేను ఎవరికి దాన ధర్మాలు ఎప్పుడు కూడా చేయలేదు అన్నాడు.
1: I did not offer money in charity to anybody other than this.
0: అయితే దానికి ఎంత అయింది అన్నాడు.
1: Then what is the cost of the food served for that coolie Baba Swami?
0: తర్వాత ఎవరినో జవాను పంపించి అక్కడ అడిగిచ్చాడు.
1: He sent his few.
0: 3 rupees 14 anals అయింది అన్నాడు.
1: He said the price of the food served to this coolie Swami is 3 rupees 14 anals.
0: చూచావా? ఆ 3 rupees 14 anals నువ్వు బాబాకి ఇచ్చినట్టు, ఎవరికిచ్చినా బాబాకి ఇచ్చినట్టే.
1: 3 rupees 14 NS paid to him amounted the payment to Baba himself. You may pay anybody.
0: Baba sankalpam lekunda edi jaragadu.
1: Without Baba's will, nothing can happen.

0: Without your will, even a grass blade will not move. You are the cause of the causes.
1: Adi nidunanaga nele pipilakadi brahma paryantamu neeve. Adi erungaru, madi galangaru, mudimijandaru, bhuvinikondaru, vivekamula vartinchadanevi, kaduvirravi gedaru kani, chivareke velike idi sambhavinchunu, tiriyajalarenta varalaina, kadaladu needu sankalpamu lenide, gadipochayunu. అది ఇది అని యొక్క చెప్పడానికి అవుతుంది. అంతా భగవంతుని యొక్క ఇదే.
0: హౌ డు యు డిసైడ్ దట్ ఎట్ దిస్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్?
1: అందరి యందు భగవంతుడు ఉన్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: నీవు ఏది చేసినా భగవంతుడికి చేసినట్టే.
0: వాట్ ఎవర్ యు మే డు ఇట్ అమౌంట్స్ టు ది యాక్టివిటీ
1: యాక్షన్ టు గాడ్. ఇది భారతీయ సంస్కృతి ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
0: దిస్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: అన్ని మతములు కూడాను దానిని అంగీకరిస్తూ వచ్చాయి.
0: ఆల్ రిలీజియన్స్ ఎక్సెప్ట్ దిస్ వ్యూ.
1: కనుక అతనికి 3 రూపాయల 14 గణాలు ఇచ్చావు.
0: You paid 3 rupees 14 anas to the person.
1: 3 rupees 14 anas Baba ki cheripoyindi.
0: This 3 rupees 14 anas reached Baba.
1: Atanu adigina 5 rupees lopala 1 rupees 2 anas matrame neeto teeskunnadu.
0: So he collected 1 rupee 2 anas from you.
1: Chusava Bhagavantuni yokka charitralu inta vichitranga untuntayi.
0: The history and the stories of God are so mysterious.
1: Kanuka neevu Baba ni inkoka reetiga bhavinchavaddu.
0: Don't consider Baba in a different way.
1: Anekapatiki aa vaadiyaku chaala goppa aashcharyam esindi.
0: Vadi was very much astonished.
1: 3 rupees 14 anas 1 rupees 2 anas adigadu correct gaane untundadi.
0: And the total is exact.
1: Na budhi takku ee vidhanga poyindi.
0: This is exact total 3 rupees 14 anas.
1: Rendavo dinamaye
0: second day
1: tiri bharin pilchukunnadu
0: along with his wife.
1: Mahalaspati tho vellaadu.
0: He went along with Mahalaspati.
1: Inka Mahalaspati vastunnadu ani bharitho povatam kada konchem aalasyanga untuntadi.
0: Mahalaspati came rather late.
1: ఒంటరిగా ఉంటే సరాసరి పోవచ్చును.
0: ఇఫ్ ఇస్ అలోన్ హీ కెన్ గో.
1: ఆడవారు ఉన్నప్పుడు కొంచెం బందకాన కొంచెం నిదానం అవుతుంది ప్రయాణం.
0: బికాజ్ విమెన్ ఆల్సో ఫాలో ఇట్ లీడ్స్ టు డిలే.
1: మహాలక్ష్మతి ముందుగానే వెళ్ళాడు.
0: మహాలక్ష్మతి వెంట్ బిఫోర్ హిమ్.
1: మహాలక్ష్మతి దాస్గన్.
0: హి సెడ్ దాస్గన్
1: దాస్గన్
0: దాస్గన్.
1: ఏం చెప్పాడు వాడియా?
0: వాట్ ఇస్ దట్ వాడియా టోల్డ్ యూ?
1: ఆ కూలి స్వామికి ఎంత ఇచ్చాడట? ఇవన్నీ అడుగుతూ వచ్చాడు.
0: హీ వెంట్ ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్ హౌ మచ్ మనీ ఇస్ పెయిడ్ టు కూలీ స్వామి.
1: వాడియా విన్నాడు.
0: వాడియా హర్డ్ దిస్.
1: మా దాస్గన్ తన వెంటనే వచ్చాడు. తాను ముందుగా పోయి ఏమి చెప్పలేదు.
0: దాస్గన్ కేమ్ అలాంగ్ విత్ ఇమీడియట్ ఇన్ఫార్మ్.
1: బాబా నన్ను క్షమించు అని వచ్చి పాదాల పైన పడ్డాడు.
0: హీ సాట్ హిస్ పార్డన్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ బాబా.
1: అప్పుడు చౌకారి పెద్ద బుట్టడు పండ్లు తీసుకెళ్లాడు.
0: రిచ్ మ్యాన్ బీయింగ్ ఎ రిచ్ మ్యాన్ బ్రాట్ ఎ బాస్కెట్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్.
1: అందులో అరటి పండ్లు గులే ఉంటుండాలి.
0: He was carrying plants and bunch.
1: ఈ ప్లాంటన్స్ లో 4 తీశాడు.
0: He collected 4.
1: ఆ వాడియా భారం పిలిచాడు, 4 ఇచ్చాడు.
0: He called the wife of Vadiya and gave him 4 plants.
1: స్త్రీలు చేతులతో తీసుకునేటువంటి వారు కాదు.
0: Those days women never పట్టేటువంటి వారు. They will stretch their sari and receive fruits there.
1: అప్పుడు ఆ సారి లోపల ఈ 4 పండ్లు వేశారు.
0: And Baba placed all these 4 fruits there.
1: ఈ 4 నీవే తినాలి.
0: హీ సెడ్ యూ ఓన్లీ షుడ్ ఈట్ దిస్.
1: ఎవరికి ఇవ్వకూడదు.
0: యూ షుడ్ నాట్ గివ్ టు ఎనీబడీ.
1: నీకు 4 పుత్రులు అవుతారన్నాడు.
0: యూ విల్ హ్యావ్ 4 సన్స్.
1: అంతకు పురము వాడియా చాలా మంది ఈ యొక్క సన్యాసుల దగ్గర సాధువుల దగ్గర పోవటమే కాకుండా ఈ అస్ట్రాలజర్స్ ఉంటారు చూడండి, వీళ్ళకి మంచి గిరాకీ. ఏదో ఒకటి చెప్పటము, ఈ గ్రహం లేదు, ఆ గ్రహం లేదు, ఈ శూన్యం లేదు, ఇది లేదు, అది లేదని దండిగా డబ్బులంతా సంపాదించుకున్నారు. చక్కబడలేదు. కరెక్ట్ కరెక్ట్ బాబా నీకు 4 కొడుకులు అవుతారన్నాడు.
0: వాడియా కన్సల్టెడ్ మెనీ అస్ట్రాలజర్స్, లాస్ట్ లాట్ ఆఫ్ మనీ, బట్ బాబాస్ వర్డ్ కేమ్ ట్రూ.
1: ఆ 2వ సంవత్సరము అతనికి చక్కని పండు వంటి కొడుకు పుట్టాడు.
0: ఫాలోయింగ్ ఇయర్ వెరీ గుడ్ సన్.
1: అక్కడికి ఆ కుమారుని తీసుకుని వెళ్లి
0: అండ్ హి టుక్ హిస్
1: బాబా పాదాల పైన వేసి
0: మేడ్ హిమ్ ఫాల్.
1: ఆనాడు వచ్చేటువంటి భక్తులకు ఏమి వసతులు లేవు.
0: దేర్ వర్ నో ప్రొవిజన్స్ కన్వీనియన్సెస్.
1: మొట్టమొదటనే వాడియా గేమని ఓటి వాడియా ఇల్లు అని కట్టాడు.
0: ఫస్ట్ టైం ద వాడియా రెసిడెన్స్
1: కూడా ఉంటుండదు ఇంకా అక్కడనే.
0: ఇట్ ఈస్ దేర్ ఈవెన్ నౌ. ఇట్ ఈస్ నౌ ఇట్ ఈస్ దేర్ ఈవెన్ నౌ.
1: పాత పడిపోయింది పాపం.
0: ఇట్స్ వెరీ ఓల్డ్.
1: ఆనాడు ఈ విధంగా కాంక్రీట్ ఇంక్రీట్ వేసేటువంటిది కాదు.
0: దేర్ వర్ నో కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్ ఇన్ దోస్ డేస్.
1: కనుక ఆ విధంగా భగవంతుని యొక్క విషయములు ఎలాంటివి, ఎట్టివి, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా జరుగుతుందని ఎవరు కూడా తెలుసుకోవటానికి సాధ్యం కాదు.
0: నోబడీ కెన్ సే, నోబడీ కెన్ ఎవర్ కాంప్రిహెండ్ గాడ్స్ విల్, గాడ్స్ యాక్షన్స్.
1: కనుక మొట్టమొదట మనం మానవుడు అనుకున్నందుకు, మనం మానవుడిగా జీవించినప్పుడు మన యొక్క గుర్తు భగవంతుడే కనిపిస్తాడు.
0: వెన్ వీ లీడ్ ఎ ట్రూ హ్యూమన్ లైఫ్ గాడ్ విల్ సెటిల్ ఇన్
1: యువర్ మనస్సు. మంచి పరిశుద్ధమైనటువంటి అద్దం వలె ఉంటుండాలి.
0: అవర్ మైండ్ షుడ్ బి ప్యూర్ అండ్ క్లీన్ లైక్ ఎ మిర్రర్.
1: కంచు మ్రోగినట్టు కనకంబం మ్రోగదు. నీవు కేవలం ఆడంబరానికి నీవు వెళ్ళద్దు.
0: యూ షుడ్ నెవర్ బి ఆఫ్టర్ షో.
1: నిజమైన ఆనందాన్ని నీవు ఆశించు.
0: యూ రియలీ బి ఆఫ్టర్ ట్రూ బ్లిస్.
1: నీవు కేవలం ఆర్టిఫిషియల్ మనిషిగాని ఉండవద్దు.
0: నెవర్ లీడ్ అన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
1: హార్ట్ఫుల్ మనిషిగా ఉంటుండు.
0: యూ షుడ్ బి హార్ట్ఫుల్ మ్యాన్.
1: అప్పుడే నీకు అన్ని విధమైనటువంటి సమస్తము నీకు సమకూరుతాయి.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థుల్లో కూడా కొంత కొంత సమయంలో ఈ వయసు అలాంటిది.
0: దిస్ ఏజ్ ఇస్ సచ్.
1: అప్పుడప్పుడు కొన్ని విధమైనటువంటి పొరపాట్లు జరుగుతుంటాయి.
0: అట్ టైమ్స్ యూ కమిట్ సర్టన్ మిస్టేక్.
1: ఆ పొరపాటును తిరిగి తాము సర్దిద్దుకొని తిరిగి రెండో పర్యాయం ఆ పొరపాటు రాకుండా చూసుకోవాలి.
0: యూ హావ్ టు కరెక్ట్ దోస్ మిస్టేక్స్ అండ్ సీ దట్ యూ డోంట్ రిపీట్.
1: చేసిన పొరపాటే జీవితం అంతా చేస్తూ పోకూడదు.
0: యూ షుడ్ నాట్ కంటిన్యూ టు డూ మిస్టేక్.
1: తెలియక పొరపాటు చేయవచ్చును.
0: అన్ నోయింగ్ యూ మేట్ హావ్ డన్.
1: తిరిగి తెలుసుకున్న తర్వాత ఆ పొరపాటు నీవు తిరిగి కాలు పెట్టకూడదు.
0: హావింగ్ నోన్ యూ షుడ్ నెవర్ రిపీట్ ఇట్.
1: కనుకనే తెలిసి మెలగాలి.
0: దెర్ఫోర్ నో ఇన్ ఫుల్ అవేర్నెస్ నాలెడ్జ్.
1: చూచి రొక్కు.
0: వాచ్ యువర్ స్టెప్.
1: తెలిసి రొక్కు.
0: అండ్ ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫర్ యువర్ ఒబిసాన్స్.
1: చూచి త్రొక్కు. ఇదేం రాయా లేక పేడనా లేక ముల్లా లేక కుట్ర ఏమిటని చూచి త్రొక్కు. తెలిసి రొక్కు.
0: వాచ్ యువర్ స్టెప్ వెదర్ యూ ఫైండ్ ఆన్ యువర్ వే ద డంగ్ ఆర్ థార్న్ ఆర్ వాట్ ఈస్ దేర్.
1: తెలుసుకోకుండా నీవు ఏ విధంగా కూడా పొరపాటుకు ప్రవేశించవద్దు.
0: నెవర్ కమిట్ ఎనీ మిస్టేక్.
1: కనుకని త్యాగరాజు కూడా చెప్పాడు.
0: త్యాగరాజు ఆల్సో సెడ్
1: తెలిసి వెలగాలి నాన్న.
0: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్.
1: భగవంతుని నామాన్ని కూడా తెలిసి పలకమన్నాడు.
0: యూ షుడ్ చాంట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్.
1: నీవు అర్థం చేసుకుని భగవత్ నామాన్ని స్మరించమని చెప్పాడు.
0: నో ది మీనింగ్ ఆఫ్ గాడ్స్ నేమ్ అండ్ చాంట్ టు సింగ్ హిస్ గ్లోరీ.
1: ఊరికి కేవలం టేప్ రికార్డ్ మాదిరి నువ్వు పాడవద్దు.
0: యూ షుడ్ నాట్ సింగ్ లైక్ టేప్ రికార్డ్.
1: గ్రామ్ ఫోన్ ప్లేట్ వలె నువ్వు పాడవద్దు.
0: నార్ లైక్ ఎ గ్రామ్ ఫోన్ ప్లేట్.
1: కనుక తెలిసి నీవు భగవంతుని స్మరించు.
0: Know the meaning and chant his glory.
1: హృదయపూర్వకంగా నీవు స్మరించు.
0: Sing his glory wholeheartedly.
1: హృదయంతో కాదు, హృదయంతో ఉండాలి.
0: Not lip service. It will full of heart.
1: ఇది పరిశుద్ధమైనటువంటి యొక్క గోల్డ్ వంటి.
0: This is pure gold.
1: ఈ పలికినట్టుగా నీవు నడుచుకో.
0: You conduct yourself as
1: నడిచినట్టుగా నీవు పలుకు.
0: And you say the way how you behave.
1: పలికినట్టుగా నడుచు, నడిచినట్టుగా పలుకు.
0: Conduct yourself the way you declare and you say how you behave.
1: ఇది యొక్క పరిశుద్ధతకు మూల సూత్రము.
0: దిస్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ క్యారెక్టర్.
1: ఇలాంటివి ఈ వయసు లోపల మీరు అభివృద్ధి పరచుకుంటే భవిష్యత్తు మంచి రాజబాటగా పూలబాటగా రూపొందుతుంది.
0: ఇఫ్ యూ డెవలప్ దీస్ నోబుల్ ఫీలింగ్స్ అండ్ నోబుల్ థాట్స్ రైట్ నౌ యువర్ ఫ్యూచర్ లైఫ్ విల్ బి ఎ రాయల్ రోజ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కుల మత భేదములకు అవకాశం ఇవ్వకండి.
0: నెవర్ హ్యావ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ రిలీజియన్ అండ్ కమ్యూనిటీ.
1: అందరూ నా వారే.
0: ఆల్ బిలాంగ్ టు
1: మీ. అందరూ బ్రదర్స్.
0: ఆల్ ఆర్ బ్రదర్స్.
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: Brotherhood of man, fatherhood of God.
1: ఈ రెండింటిని తీసుకొని help ever, hurt never. అదే భారతీయ సంస్కృతి యొక్క ప్రమాణం.
0: The culture of Bharat lies in these two principles, help ever, hurt never.
1: ఈ విధంగా జీవిస్తే భారతదేశమునకే కాదు ఇతర దేశములకు కూడా మీరు మంచి ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
0: If you lead such a life, you will be models to the entire world.
1: ఆ విధంగా బ్రతకాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ కంచు వలె కాకుండా కనకం వలె మీరు తయారు కావాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ అస్ టు బి లైక్ గోల్డ్ బట్ నాట్ లైక్ ఎ బ్రాంజ్.
2: భజన వినాశుక

0: నేర్చి సభ జయించగవచ్చు. సకల విద్యను నేర్చి సభ జయించగవచ్చు. వీరుడై రణమందు పోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేళగవచ్చు. హేమ గోదానము ఇయ్యవచ్చు.
1: విత్ ఎక్విజిషన్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ వన్ కెన్ ఎమర్జ్ యాజ్ ఎ ఛాంపియన్ అమంగ్స్ట్ స్కాలర్స్. One can fight with all the courage and valor as a soldier and come out triumphantly. One can rule the kingdom, reign the kingdom as the king. One can offer gold, cow, money, wealth as acts of charity.
0: Gaganamanduna chukkaluleka konavachu. Gaganamanduna చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
1: యు కెన్ ఈవెన్ కౌంట్ ద నంబర్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై. యు కెన్ ఆల్సో నేమ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్.
0: కానీ దేహేంద్రియములరి కట్టి

0: నిశ్చల సమాన చిత్తుడై నిలువగలడు.
1: God is love. Love is God. It is only possible to establish connection between love to love only. Therefore, strengthen that love in order to be steady and equanimous.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee naadu vidya rangamunandu aneka vidhamulainatuvanti okka సంప్రదింపులు జరుగుతూనే ఉంటున్నాయి.
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మచ్ ఆఫ్ రీసెర్చ్ డిస్కషన్ అండ్ డెలిబరేషన్స్ హ్యావ్ బీన్ గోయింగ్ ఆన్.
0: అసలు ఎడ్యుకేషన్ అంటే ఏమిటో అని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ టు బిగిన్ విత్ వీ షుడ్ నో ద ఇంప్లికేషన్స్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కేవలము ప్రపంచంలో కొట్టినటువంటి గ్రంథములన్నీ కూడాను చదవవచ్చు, దాని అర్థములను వివరించవచ్చును, కానీ ఇంత మాత్రం చేత తాను ఎడ్యుకేషన్ చదివేటువంటి వాడు కాదు.
1: బై మియర్లీ గోయింగ్ త్రూ ఆల్ ద టెక్స్ట్ అవైలబుల్ అండ్ బై నోయింగ్ ది కంటెంట్ అండ్ ది డెప్త్ ఆఫ్ ది మీనింగ్ వన్ కెనాట్ కాల్ హింసెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
0: లోకములో చదువులు అనేక మంది ఉంటున్నారు.
1: In this world, there are many educated people.
0: ప్రపంచములో ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వీరులు మహాజనులు కనిపిస్తూనే ఉన్నారు.
1: There are many intellectuals who have acquired higher knowledge.
0: అయితే ఈ చదువు వల్ల వారు చేసినటువంటి మార్పు ఏమిటి? జగత్తులకు ఏమి వివేకమును అందిస్తూ వచ్చారు? దీనివల్ల వచ్చినటువంటి యొక్క ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఎవరూ గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ వాట్ దిస్ ఫండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ వన్ హ్యాస్ అక్వైర్డ్ బ్రాట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ బ్రాట్ ఎనీ చేంజ్ షేర్డ్ ఎనీ ఇంటెలెక్చువల్ అవేర్నెస్ ద రిజల్ట్స్ ఆఫ్ దేర్ నాలెడ్జ్ నో వన్ హ్యాస్ ఎస్టిమేటెడ్.
0: కానీ విద్య వల్ల కానీ మార్పు కలిగేటువంటిది ఏనాటికి నీకు కలగదు.
1: విద్య
0: అంతర్ముఖము గావించుకున్నప్పుడే దాని తత్వము అర్థం చేసుకుని దానిని గ్రహించగలరు.
1: మియర్ నాలెడ్జ్ వుడ్ నాట్ బ్రింగ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ చేంజ్. ద నాలెడ్జ్ హ్యాస్ టు బి టర్న్డ్ ఇన్ వర్డ్ ప్రాక్టికల్ సో హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ద రిజల్ట్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: భౌతికమైనటువంటి యొక్క తెలివితేటలను అభివృద్ధి గావించుకుంటున్నారు.
1: We have got all the worldly intelligence.
0: కానీ మానసిక సంబంధమైనటువంటి యొక్క విద్యలను అనేకంగా తర్కిస్తూ వచ్చారు.
1: We also have been acquiring all the knowledge, the details relating to the worldly material.
0: కానీ ఆధ్యాత్మిక రంగమునందు అనేక మంది ఆత్మతత్వమును గురించి విచారణ చేస్తూ వచ్చారు.
1: In spiritual field also, many people have been investigating the spirit, the soul.
0: వీటి మూడింటి యొక్క తత్వమునే మనము గుర్తించే ఈనాడు మన కాలేజీ లోపల MBA అనేటువంటి క్లాసును ప్రారంభించాము.
1: ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద నీడ్ టు నో దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఫండమెంటల్స్ ఆఫ్ లైఫ్ వీ హ్యావ్ స్టార్టెడ్ MBA కోర్సెస్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్.
0: అనగా M అనగా మానసిక తత్వాన్ని గుర్తించడం.
1: M స్టాండ్స్ ఫార్ ద నాలెడ్జ్ ద అవేర్నెస్ ఆఫ్ ద మైండ్.
0: B అనగా భౌతిక తత్వాన్ని గుర్తించటము.
1: B is the understanding of the physical world.
0: A ఆత్మతత్వాన్ని విచారించటము.
1: A is getting into the details of the spirit or the soul.
0: MBA అనగా అనేక మంది కేవలము మానసిక తత్వాన్ని గుర్తించడం మాత్రమే తెలుపుతూ ఉన్నారు.
1: MBA in this world, people think it is only that which relates to the mind.
0: అది కాదు ముఖ్యం.
1: It's not that important.
0: మానసిక తత్వాన్ని గుర్తించడము సులభమే.
1: It's quite easy to know the ways of the mind.
0: కానీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవటము మరింత కష్టము.
1: But to know the self, the Atma, is much more difficult.
0: ఆత్మనగా ఏమిటో ఎవరికి అర్థం కాదు.
1: No one knows what this Atma, the self, is.
0: దానికి ఒక రూపం లేదు.
1: It has no specific form.
0: ఆత్మనగా కేవలము చైతన్యంతో కూడినటువంటి తత్వమే.
1: ఆత్మ బేసికల్లీ ఫండమెంటలీ ఇస్ అవేర్నెస్.
0: నో, కాన్షియస్నెస్.
1: కాన్షియస్నెస్.
0: ఈ ఆత్మతత్వమునే మనము కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని సరైనటువంటి అర్థం చేసుకోవటం లేదు.
1: దిస్ కాన్షియస్నెస్, ద నేచర్ ఆఫ్ ఆత్మ, ఈజ్ నాట్ ప్రాపర్లీ అండర్స్టూడ్.
0: కానీ ఈ చదువుల వల్ల కేవలం కాన్షియస్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
1: ది ఎడ్యుకేటెడ్ పీపుల్ కుడ్ రీచ్ ద డైమెన్షన్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్ అలోన్.
0: ఇంకా కొంతమంది కాన్షియన్స్ వరకు చేరుతున్నారు.
1: Some have gone to the state of conscience.
0: Anaga ee naati manavaru aatma tattvamu anaga nijamaina chaitanyamunaku evvaru cheratanki prayatninchaledu.
1: Today no one made any attempt to reach that height of consciousness.
0: Ee naadu manamu gurtinchavalsinatundi consciousness ni gurtinchinappude conscience artham avutundi.
1: Today when once we understand consciousness clearly, we can know what conscience is.
0: ఈ కాన్షియస్ అర్థమైనప్పుడే కాన్షియస్ అనగా సెన్స్ తో కూడినటువంటి ఒక విషయం మనం బోధించవచ్చును.
1: విత్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్షియన్స్ వీ కెన్ ఆల్సో నో ది కాన్షియస్ పర్టైనింగ్ టు ది సెన్సెస్.
0: కాన్షియస్ అనగా సెన్సెస్.
1: కాన్షియస్ రిలేటింగ్ టు సెన్సెస్.
0: కాన్షియన్స్ అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి లోపల చైతన్యమే.
1: ది కాన్షియన్స్ ఇస్ ది ఇన్నర్ అవేర్నెస్.
0: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటి ఒక ఆత్మతత్వమే.
1: కాన్షియస్నెస్ ఈజ్ ఆల్ ఎన్కంపాసింగ్.
0: ఈనాటి మానవులు ఎవరు కూడాను దీని సరైన అర్థం ఇంతవరకు కూడాను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: టిల్ దిస్ డే నో వన్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు నో ది ఇన్ డెప్త్ మీనింగ్ ఆఫ్ దీస్ టర్మ్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: కేవలము ఆధ్యాత్మిక తత్వం అనగా ఏమిటో అర్థం కానటువంటి యొక్క విషయం అని మీరు భావించుకోవచ్చును.
1: యు మే కన్సిడర్ దట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ బియాండ్ యువర్ కాంప్రిహెన్షన్.
0: దీనిని మనము సంపూర్ణమైనటువంటి తత్వంగా భావిస్తూ రావాలి.
1: బట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ టోటల్ అండర్స్టాండింగ్ ఓన్లీ.
0: ఈ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం భౌతికమైనటువంటి జగత్తుతో మనం అర్థం చేసుకోలేము.
1: టు నో ద రియాలిటీ ఆఫ్ ది సెల్ఫ్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ వీ నో ద ఫిజికల్ మెటీరియల్ నాలెడ్జ్.
0: ఇది కేవలము ఒక మెటీరియల్ నాలెడ్జ్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
1: వీ హావ్ బీన్ ప్రొసీడింగ్ అలాంగ్ ద లెవెల్ ఆఫ్ మెటీరియల్ నాలెడ్జ్.
0: దీనికి అతీతమైనటువంటి తత్వాన్ని మనము కాన్షియస్నెస్ అని తెలుసుకోవాలి.
1: వీ షుడ్ నో ద కాన్షియస్నెస్ is the transcendental principle.
0: ఇది ఫండమెంటల్ అనేటువంటి దాని కింద చేరుతుంది.
1: దిస్ ఇస్ ద ఫండమెంటల్ నాలెడ్జ్, ద స్పిరిచువల్ నాలెడ్జ్.
0: ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ ని మనం తెలుసుకున్నప్పుడే లౌకికమైన భౌతికమైన ఈ యొక్క వస్తువుల యొక్క వ్యానాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు.
1: When once we acquire this fundamental knowledge, it is easy to know the physical knowledge, the material knowledge, and the secular knowledge.
0: Vidyarthulara,
1: students,
0: aadhyatmika managa kevalamu artham kaanatvanti tattvam ani meer bhavinchukokoddu.
1: Never feel that the spiritual knowledge is beyond your understanding.
0: Idi antarbhavamato koodinatvanti yokka chaitanya shaktiye.
1: It is the one with all inner awareness.
0: Ee awareness anaga emiti? మనం ఒక విధాన్ని గుర్తించుకోవటం అంటుంటారు.
1: అవేర్నెస్ వి థింక్ ఇట్స్ ఓన్లీ రికగ్నైజింగ్ ఎఫెక్ట్.
0: ఇది ఏమిటి? కర్చీఫ్. ఇది అవేర్నెస్.
1: వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ఎ కర్చీఫ్. అవేర్నెస్.
0: ఇది ఏమిటి? ఫ్లవర్ అంటున్నారు. ఇది ఒక అవేర్నెస్.
1: వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ఎ ఫ్లవర్. అవేర్నెస్.
0: ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి యొక్క వస్తువు యొక్క ప్రదర్శనలే.
1: దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ఫిజికల్ ఆబ్జెక్ట్.
0: ఇది కర్చీఫ్ అని నువ్వు చెప్పుకుంటున్నావు, బట్ట.
1: You say it is kerchief cloth.
0: ఈ బట్టకు ఫండమెంటల్ అనేటువంటిది ఏదాన్ని మీరు గుర్తించున్నారు?
1: What is the fundamental behind this cloth, kerchief?
0: ఇది వస్త్రము.
1: This is the cloth.
0: వస్త్రము దారం లేకుండా కాలేదు.
1: The cloth cannot be there without.
0: దారం పత్తి లేకుండా కాలేదు.
1: The threads are out of the cotton.
0: కాబట్టి ప్రతి మొత్తది.
1: So cotton is first.
0: రెండవది దారము.
1: Then the thread.
0: మూడవది వస్త్రము.
1: Third is the cloth.
0: ఈ వస్త్రాన్ని మాత్రమే మనం గుర్తిస్తున్నాము, కానీ ఈ వస్త్రమునకు ఆధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవటం లేదు.
1: We only see the cloth, but we do not know the fundamental principle behind this.
0: ఈనాటి మానవుడు అనేక రకమైనటువంటి విషయాలను విచారణ చేస్తూ వస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ డూయింగ్ రీసెర్చ్ ఇన్ సెవరల్ ఫీల్డ్స్.
0: కానీ కొన్ని రకములైనటువంటి భావంతో చూసుకున్నప్పుడు వస్తువు యొక్క విషయాన్ని కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: బట్ ఇన్ సర్టన్ మ్యాటర్స్ హీస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ఆల్ దట్ వీ సీ.
0: అన్ని చెప్తూ వస్తున్నారు కానీ ఇది ఏమిటి అని మాత్రం ఎవరు గుర్తించుకోవటం లేదు.
1: We teach all, but we do not know the reality.
0: అయితే ఈనాడు లోకములో గుర్తించవలసినటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
1: What has to be known today in the modern world is this nature of the self, ఆత్మతత్వ.
0: ఆత్మతత్వాన్ని గుర్తించినటువంటి వాడు అన్ని తత్వం నువ్వు సులభంగా గుర్తించుకోగలడు.
1: When once you know yourself, you'll be knowing everything the rest.
0: కనుక ఆత్మతత్వం అనగా ఏమిటి?
1: What is this self?
0: ఇప్పుడు శరీరం ఉన్నది.
1: Here is the body.
0: ఈ శరీరమునకు అన్ని రకములైనటువంటి అంగములు ఉంటున్నవి.
1: This body has so many senses.
0: ఈ అంగములు అన్ని కూడాను ఆడుతూనే ఉన్నవి.
1: All these senses are
0: అంగములు అన్ని కూడాను పనిచేస్తూనే ఉన్నవి.
1: They are all functional.
0: అయితే ఈ పని చేయడానికి ఏది ఆధారము?
1: What is the basis for the operational aspect of the senses?
0: అయితే అంగములు పనిచేస్తున్నాయే కానీ ఇది చేతితో నేను ఈ పుష్పాన్ని పట్టుకున్నాను.
1: The senses, the limbs act as I hold this flower.
0: అయితే ఈ చేతితో పుష్పాన్ని పట్టుకున్నప్పుడు ఈ చేతికి ఏది శక్తి ఇస్తుంది అది?
1: I hold this flower. What is that gives support to my hand that holds it?
0: ఈ పుష్పాన్ని ముక్కుతో వాసన చూస్తున్నాము.
1: Well, I smell this flower.
0: ఈ వాసన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అది?
1: How do you smell it?
0: కనుక ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి దాన్ని అర్థం చేస్తున్నాయి కానీ అంతర్ముఖమైనటువంటి ఆత్మతత్వాన్ని ఏమి కూడా బోధించడానికి ప్రయత్నించలేదు.
1: We only observe the external, the functional aspect, but we do not understand the fundamental aspect. This is my hand.
0: కాని అంటున్నావు ఇది నా కాలు.
1: You say this is my leg.
0: ఇది మై హెడ్.
1: మై హెడ్.
0: మై ఫింగర్స్.
1: మై ఫింగర్స్.
0: మై హ్యాండ్. మై ఫింగర్. మై లెగ్. మై హెడ్. కానీ హూ ఆర్ యూ?
1: యూ సే దిస్ మై హ్యాండ్ మై ఫింగర్ మై లెగ్ దెన్ హూ ఆర్ యూ?
0: నీవు అనేటువంటిది అర్థం తెలుసుకుంటే కదా ఇది నా తల అని చెప్పగలవు.
1: ఇఫ్ ఓన్లీ యూ నో హూ యూ ఆర్ యూ కెన్ సే దిస్ ఇస్ మై.
0: ఈ తల ఎవరిది?
1: హూస్ హెడ్ ఇస్ దిస్?
0: ఈ కాలు ఎవరిది?
1: హూస్ లెగ్స్?
0: ఈ వాసన ఎవరిది?
1: హూస్ hands are there?
0: కానీ ఇవన్నీ తెలుసుకోకుండా నేను నేను అనేటువంటి దాన్ని మాత్రమే నీవు బోధిస్తున్నావు కానీ అన్నిటికీ తెలుసుకోవడానికి ఏది కావాలి? నీవెవరు?
1: యూ డు నాట్ నో హూ యు ఆర్ ఎగ్జాక్ట్లీ బట్ యు గో ఆన్ క్లెయిమింగ్ దిస్ ఇస్ మైన్.
0: కనుక నేనెవరు అనేటువంటి తెలుసుకోవడానికి అది ఏ వేదాంతం అన్నారు.
1: యాక్చువల్ స్పిరిచువాలిటీ ఇస్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఆన్సర్
0: సత్య దానికి హూ ఆర్ యూ? హూ ఆర్ యూ? వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్? వేర్ డిడ్ అని అంటున్నా. హూ ఆర్ యూ అనేటువంటి దాని క్వశ్చన్ వేస్తున్నా కానీ హూ ఆర్ మై అనేటువంటి దాని క్వశ్చన్ వేసుకోవడం లేదు.
1: యు గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్ టు ఎవ్రీబడి, హూ ఆర్ యూ, వేర్ డు యూ కమ్ ఫ్రమ్, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.
0: ఆధారమైనటువంటిది హూ ఆర్ మై.
1: సో ద ఫండమెంటల్ బేసిస్ ఈస్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ మై.
0: ఐని గుర్తించుకుంటే అన్ని మనకు గుర్తించుకున్న వారం అవుతాం.
1: ఇఫ్ యు నో దిస్ ఐ, యుల్ బి నోయింగ్ ద రెస్ట్.
0: కనుక ఆధ్యాత్మిక తత్వం అనగా కేవలము అర్థం కానటువంటి యొక్క వ్యర్థం కాదు.
1: స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ ఎన్ ఎక్సర్సైజ్ ఇన్ వెయిన్.
0: దీని అన్నిటికీ మూలాధారమైనటువంటి తత్వము ఒకటి ఉన్నది.
1: దేర్ ఈజ్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఆల్ దిస్.
0: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ను మనం గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ అనేటువంటిది ఎటువంటిది?
1: What is this love?
0: ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుతుండాలి?
1: Where does it come from?
0: ప్రేమనే లేకపోతే మానవుడు ఉండగలరా?
1: Can man live without love?
0: కనుకనే love is God, live in love.
1: So it is said, love is God, live in love.
0: ఈ ప్రేమను మొట్టమొదట గుర్తించుకోవాలి.
1: We should know love first.
0: ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
1: Without love there is no life.
0: ప్రేమనే లేకపోతే వస్తువులే లేవు.
1: Without love there are no objects either.
0: ప్రేమనే లేకపోతే విషయమే కనిపించవు.
1: Without this love you cannot see.
0: కనుకనే అన్నిటికీ అంతర్భూతమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది.
1: There is an inner latent immanent energy.
0: చాలా మంది చెప్తున్నారు ట్రూత్ ట్రూత్ ట్రూత్. ట్రూత్ అంటే ఏమిటి?
1: Many people refer to this truth. What is this truth?
0: త్రికాల భాజ్యం సత్యం అన్నారు.
1: Truth is changeless in all the three periods of time.
0: కానీ ఇంత మాత్రంతోనే సత్యాన్ని మనం నిర్ణయం చేయకూడదు.
1: You cannot stop at that level.
0: త్రికాలమునకు అతీతమైనటువంటిది సత్యం.
1: Truth transcends all the three periods of time.
0: ఆ సత్యం ఎక్కడి నుంచి వస్తుందది?
1: Where does it come from?
0: సత్యం బ్రూయాత్. ప్రియం బ్రూయాత్, నా బ్రూయాత్ సత్యమ ప్రియం అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ స్పీక్ ట్రూత్ అండ్ నెవర్ స్పీక్ ఇట్ విత్ ఆల్ ఎంఫసిస్ ఇన్ ఎ ప్లీజింగ్ అక్సెప్టబుల్ వే.
0: కానీ ఈ ట్రూత్ అనే దానికి రూపం లేదు.
1: దిస్ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్.
0: రూపం లేదు కానీ దానికి అర్థం ఉంటున్నది.
1: Though it has no form, it has a meaning.
0: అట్లనే మనం ట్రూత్ ఈజ్ గాడ్, లవ్ ఈజ్ గాడ్ అంటున్నాం. దీనికి రూపం లేదని మనం భావించరాదు.
1: We say truth is God, love is God, but we cannot deny its experience of the form.
0: అన్నిటికీ God, God, God అని ఉపయోగించుకుంటున్నావు.
1: We use this word God, apply.
0: God అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the inner meaning of this God?
0: ఎవరైనా నాస్తికుడు కూడాను ఏదైనా తప్పు చేసినప్పుడు oh my God అంటారు.
1: Even atheist, when he commits a mistake, he says, oh my God.
0: తెలియనటువంటి దానికి కూడాను గాడ్ అనేది యూజ్ చేస్తూనే ఉన్నారు.
1: దో హీ హాస్ నో ఐడియా, యట్ హీ సేస్ ఓ మై గాడ్.
0: ఇలాంటి గాడ్ అనేటువంటి నిజమైనటువంటి సత్యమునకు అర్థం చెప్పలేదు.
1: నోబడీ కెన్ గివ్ ది డెఫినెట్ మీనింగ్ టు దిస్ వర్డ్ గాడ్.
0: కనుక సత్యానికి అర్థం చెప్పాలంటే స్వానుభూతి.
1: టు నో దిస్ మీనింగ్ యూ నీడ్ యువర్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్.
0: ఆ ఎక్స్పీరియన్స్ ని ఏ రీతిగా నీవు గుర్తించగలవు?
1: హౌ కెన్ యూ నో యువర్ ఎక్స్పీరియన్స్?
0: ఇప్పుడు చూడండి, 1+1 2 అయింది.
1: Here is an illustration. 1+1
0: 2 plus 2, 4 ayindi.
1: 2 plus 2 is equal to 4.
0: 2 minus 1, 1 ayindi.
1: 2 minus 1 is equal to 1.
0: Ani ee plus lu minus lu cheppagalugutunnare gaani deeniki mooladharam ayindi edi?
1: You speak of these additions and deletions, but what is the basis for these?
0: Ee prapanchamlo unnatundi samasta padarthamulu kudanu manam cheppagalugutunnamu.
1: We are able to see and say all this material world.
0: Kaani deeni yokka satya swaroopamunu gurtinchadaniki prayatninchaledu.
1: But we have not made an attempt to know the fundamental truth.
0: ప్రపంచమంతా కూడా వస్తువులతో చేరినటువంటిది.
1: The whole world is a combination of material.
0: ఇదంతా మెటీరియల్ లోకం.
1: All this world is full of material.
0: కానీ దీనికి మించినటువంటిది మెంటల్ లోకం ఒకటి ఉండాలి.
1: But beyond this material world, there is a mind.
0: ఈ మెంటల్ వరల్డ్ కు అతీతమైనటువంటిది ఇంకోటి ఉండాలి.
1: Beyond this realm of the mind, there is something beyond. బుద్ధిగ్రాహ్యం
0: అతీంద్రియం.
1: That is transcendental, beyond the intellect.
0: ఈ ట్రాన్సెండెంటల్ అనేటువంటి దానికి ఎంతనో మనం ప్రయత్నం చేస్తున్నాము.
1: We are making an attempt to know this transcendental principle beyond the intellect.
0: అయితే మనం ఎంతైనా మనం గుర్తించవచ్చును.
1: We may know many.
0: ప్రపంచంలో అన్ని గుర్తించి ఇన్ని కోట్లు అని చెప్పవచ్చు నెంబరు.
1: You can know everything, count and say crores.
0: ఆ కోట్లకు తర్వాత మరి ఏం చెప్పగలవు?
1: Beyond this, what do you say?
0: ఇవన్నిటికీ చేరితే కట్టగడపడికి ఏమీ అర్థం కాదు.
1: Finally, you would not end anywhere.
0: కనుక మనం పదములు మాత్రమే ఉపయోగిస్తున్నాం కానీ పద స్వరూపాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We only exhibit our verbosity, nomenclature, but we don't know the depth.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఉన్నటువంటి అది ఒక్కటే.
1: But in every man, this fundamental principle is there.
0: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనేటువంటిది ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: This exists in every human being.
0: కనుక లవ్ ఈజ్ గాడ్ అన్నప్పుడు లవ్ అనేది ఎవరివేర్.
1: When we say love is God, it implies that love is everywhere. This fundamental love is in everyone.
0: Truth is in me.
1: Truth is in me.
0: I am truth.
1: I am the truth.
0: I am truth.
1: I am truth.
0: I am truth. చెప్పగలుగుతున్నావని నీవెవరు? ట్రూత్ అని చెప్పగలుగుతున్నావు. నీవంటే ఏమిటి?
1: You say I am truth, then who are you?
0: ఇవి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అన్నిటికీ ఒక్కటే ఒకటి తేలిపోతుంది.
1: When we want to understand, finally you come
0: to a conclusion. స్పిరిచువల్ మార్గంలో మాత్రమే గుర్తించడానికి వీలవుతుంది.
1: It is possible to know, come to the goal only in the spiritual path.
0: దానిని నిదానంగా అంతర్ముఖంగా ఆలోచన చేస్తూ చేస్తూ చేస్తూ పోతే కట్టగా తేలేది అది ఒక్కటే.
1: As we gradually research, investigate, explore, you will know the result.
0: ఈనాడు పరిశీలన చేయటం లేదు.
1: We are not investigating anyway.
0: ఈ పరిశీలనలో కూడాను కొన్ని అర్థబద్ధమైనటువంటి పరిశీలన చేస్తున్నారు.
1: There are certain perversions, deviations in the field of research.
0: కాదు కాదు కాదు.
1: It shouldn't be so.
0: అంతర్ముఖమైనటువంటి యొక్క నిజమైనటువంటి ట్రూత్ను మనం చూడాలి.
1: It's only by inner inquiry you will know the truth.
0: ఈ ఎంక్వైరీ అంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: Enquiry, where does it come from?
0: Enquiry.
1: Enquiry.
0: Inquiry.
1: Inquiry.
0: ఈ క్వైరీ అనేటువంటి దాంట్లో ఈ యొక్క తత్వం ఎక్కడ చేసింది?
1: దిస్ క్వైరీ, ఇంక్వైరీ, ఎంక్వైరీ, వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్?
0: మనం పదాలు ఉపయోగపడుతున్నాము.
1: We use words.
0: కానీ పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: We are not understanding the inner meaning of the words that we use.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అర్థం కానటువంటి దాంట్లో మీరు పడి వ్యర్థం చేసుకోకండి మీ టైం.
1: Don't waste your time thinking of those things that you do not understand.
0: God is there.
1: God is there.
0: You are God.
1: You are God.
0: దాన్ని నీవు నమ్ము.
1: Have full faith in that.
0: నమ్మకం చేతనే మనకు గుర్తించడానికి వీలు అవుతుంది, కానీ నమ్మకం లేకుండా పోతే దేన్ని మనం గుర్తించలేము.
1: It is only the faith that will help you to know. Without this faith you cannot.
0: కనుకనే మొట్టమొదటి నీవు అనేటువంటి దాన్ని నమ్ము.
1: First have full faith in you.
0: I అనేటువంటిది నమ్మినప్పుడే,
1: when you have faith in yourself, I,
0: రెండవది you అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి వీలు అవుతుంది.
1: Then you can understand the second person, you.
0: అయ్యే అర్థం కానప్పుడు you అనేది అర్థమవుతుంది.
1: When you cannot understand the simple I, how do you expect to know you?
0: కనుకనే సింపుల్ ఐని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
1: Make every attempt to know this simple I.
0: అది యూ అనేటువంటిది, ఊ అనేటువంటిది సులభంగా మనకు అర్థమవుతుంది.
1: Then it's easy to understand you and then we.
0: ఒక చిన్న పదం,
1: a small
0: I.
1: I.
0: Plus you.
1: Plus you.
0: I plus you. రెండు చేరినప్పుడు we అయింది.
1: I plus you is equal to we.
0: We plus he.
1: We plus he.
0: ఏమవుతుంది?
1: Then what is it then?
0: Only he అవుతుంది.
1: We plus he is equal to he.
0: ఆ హీ అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటిది.
1: దట్ హీ ఈజ్ కాన్స్టెంట్.
0: ఐ అనేటువంటిది మార్పు చెందుతుంది.
1: ఐ చేంజెస్.
0: యు అనేటువంటిది మార్పు చెందుతుంది.
1: యు ఆల్సో చేంజ్.
0: యు అనేటువంటిది నిజ జీవితంలో నీవే దాన్ని మార్పు చెందుకుంటున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బ్రింగింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ యూ.
0: కానీ ఐ ఆమ్ బాయ్.
1: ఐఎమ్ ఎ బాయ్.
0: ఐ ఆమ్ మ్యాన్.
1: ఐఎమ్ ఎ మ్యాన్.
0: ఐఎమ్ ఓల్డ్ మ్యాన్.
1: ఐఎమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్.
0: ఆ విధంగా నీకు నీవే మార్పు చెందుకుంటున్నావు.
1: యు ఆర్ బ్రింగింగ్ అబౌట్ దీస్ చేంజెస్.
0: ఈ మార్పు చెందేటువంటి దాన్ని నీవు నమ్ముకొని పేరు ఉండేది.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్
0: హ్యాండ్లీ హీ హీ హీ
1: ఫర్ ఎవ్రీథింగ్. హీ హీ ఈజ్ మోస్ట్
0: ఇంపార్టెంట్.
1: దట్ హీ ఈజ్ గాడ్.
0: ఆ హీ అనేటువంటి దాన్ని నీ ఎందు, వారి ఎందు, వారి అందరి ఎందు ఉంటున్నది.
1: దట్ హీ ద డివినిటీ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: హీ ఈజ్ ఎవ్రీవేర్.
1: He, God,
0: in
1: is
0: you,
1: in
0: with you, above you, below you, around you.
1: He, the God, is in you, with you, above you, below you, around you.
0: Kani I anetundi in me, in my, in my, even cheppodaniki veelu kaadu.
1: It's not possible, nor is good enough to say it is in me, with me, alone.
0: Kanuka aa he anetundi sampurnamainatundi oka daivatvanni bodhisthundi.
1: So this he speaks of God.
0: ఇలాంటి తత్వాన్ని చిన్న చిన్నదిగా మనము నమ్మకంతో చేసుకుంటూ రావాలి.
1: దీస్ సటిలిటీస్ కెన్ బి నోన్ విత్ ఆల్ ఫెయిత్.
0: ఇప్పుడు ఒక చిన్న విషయం వచ్చేస్తుంది.
1: ఎ స్మాల్ ఇష్యూ హియర్.
0: ఒక చిన్నది తీసుకున్నప్పుడు ఇదని నేను ప్రేమిస్తున్నాను.
1: యు సే ఇన్ ఫర్ ఇన్స్టెన్స్ ఐ లవ్ హిమ్.
0: ఐ లవ్ హిమ్.
1: ఐ లవ్ హిమ్.
0: అతను తప్ప నేను దేనిని నేను ప్రేమించడం లేదు.
1: ఐ డోంట్ లవ్ ఎనీబడి ఎక్సెప్టింగ్ హిమ్.
0: ఇది ఎచ్చ సత్యం అవుతుంది.
1: హౌ కెన్ దట్ బి ట్రూ?
0: నిన్ను నీవే ప్రేమించుకోవటం లేదు.
1: You don't love yourself.
0: నిన్ను నీ ప్రేమ ఏ రీతిగా ప్రేమించగలవు?
1: How do you love yourself?
0: This is my body.
1: This is my body.
0: ఈ బాడీని నీవు నమ్మగలుగుతున్నావా?
1: Do you have full faith in your body?
0: నమ్మటం లేదు.
1: No.
0: ఈ బాడీని నీవు నమ్మలేనప్పుడు నీవు అనేటువంటి ఈ బాడీ ఎట్ట నమ్మకగలుగుతున్నావు?
1: When you have no faith in your body, how can you say that this is my body?
0: ఈ బాడీ అనేటువంటిది అంతా కూడా మార్పు చెందేటువంటిది.
1: The body goes on changing.
0: అన్నింటిని మార్పు చెందేటువంటిది ఒకటి.
1: All are changeable.
0: అద్వితీయం, అద్వైతం అనేటువంటిది అన్నింటికీ అతీతమైనటువంటిది.
1: బట్ దేర్ ఇస్ వన్ నాన్ డ్యూయల్ ప్రిన్సిపల్ బియాండ్.
0: అది నిజమైన ఆత్మతత్వం.
1: దట్ నాన్ డ్యూయల్ చేంజ్ లెస్.
0: దానికి వేరే మనకు పేరు లేదు.
1: దట్ ఈస్ ఆత్మ.
0: మనకు పేరు లేదు.
1: ఇట్ హెస్ నో అదర్ నేమ్.
0: ఆ ఆత్మ అనేటువంటి పేరు.
1: దిస్ ఈస్ ఆత్మ.
0: ఆత్మ అనేటువంటిది ఎవరు పెట్టారు?
1: Who has given this name?
0: ఒకరు పెట్టి పట్టినటువంటి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద నేమ్ గివెన్ బై ఎనీబడి.
0: ఆత్మ అనేటువంటి సర్వత్రా నిండినటువంటిది.
1: దిస్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈస్ ఎవ్రీవేర్.
1: ఈస్ ఎవ్రీవేర్.
0: అటువంటి ఆత్మతత్వానికి ఏ పేరు పెట్టగలవు?
1: వాట్ నేమ్ కెన్ యూ గివ్ విచ్ ఈస్ ఎవ్రీవేర్?
0: ఇవన్నీ పేరు పెట్టుకుని కూర్చోవటం కేవలం టైం వ్యర్థం చేసుకోవటమే.
1: జస్ట్ టు నేమ్ దెమ్, గివింగ్ ఇట్ ఎ వర్డ్ ఈస్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం.
0: పేర్లు పెట్టుకుని నీవు కేవలం కాలాన్ని వ్యర్థం చేయవద్దు.
1: డోంట్ వేస్ట్ యువర్ టైం బై యువర్ వొకాబులరీ.
0: నీవు దాన్ని నమ్మి, నీవు విశ్వసించి దాన్ని ప్రచారం చేయి.
1: విత్ ఆల్ ది ఫుల్ ఫెయిత్ షేర్ విత్ ఎవ్రీబడి, పబ్లిసైజ్.
0: నీ ఫుల్ ఫెయిత్ దాన్ని పెట్టుకున్నప్పుడే అన్నింటి ఎందు నీకు ఫెయిత్ కలుగుతుంది.
1: వెన్ వన్స్ యూ హావ్ ఫుల్ ఫెయిత్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: ఒక డ్రాప్ వాటర్ వచ్చేసింది.
1: హియర్ ఇస్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
0: ఆ విధంగా డ్రాప్స్ డ్రాప్స్ డ్రాప్స్ డ్రాప్స్ రెయిన్ నుంచి వాటర్ వస్తుంటది.
1: అండ్ ఇన్ రెయిన్ యూ గెట్ డ్రాప్స్ ఆఫ్ వాటర్.
0: ఇవన్నీ డ్రాప్స్ అంతా చేరినప్పుడే ఇది ఒక పెద్ద పాత్ర నిండిపోతుంది.
1: అండ్ ఆల్ దీస్ డ్రాప్స్ of water would fill in the container.
0: నీవు నిన్ను నేను ప్రేమిస్తున్నాను నిన్ను నేను ప్రేమిస్తున్నాను నిన్ను నేను ఈ అందరినీ ప్రేమిస్తున్నటువంటి డ్రాప్ వంటిది.
1: I love you. All this is just a drop.
0: కానీ అన్ని కూడా నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు అది ఏమవుతుంది?
1: When once you say I love all, what is it then?
0: అది దేనికి అర్థం కాదు, దాన్ని ఆత్మ అన్నారు.
1: That love is ఆత్మ.
0: ఈ ఆత్మకు అనేటువంటి ఒక విధమైనటువంటి డ్రాప్ వాటర్ అనేటువంటి పేరు లేదు.
1: ఇట్ హెస్ నో నేమ్ లైక్ ఎ డ్రాప్ ఆర్ వాటర్.
0: ఇలాంటి తత్వాన్ని మనం గుర్తుంచుకొని నమ్మకం చేతనే దైవాన్ని మనం సాధించుకురావాలి.
1: వీ హావ్ టు నో ది ట్రూ నేచర్ ఆఫ్ ఆత్మ అండ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: దైవాన్ని నమ్మకుండా ఏ ప్రయత్నం చేసినప్పటికీ అంత వ్యర్థమే అయిపోతుంటుంది.
1: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్ వాట్ ఎవర్ యూ మే డూ, వాట్ ఎవర్ టాస్క్ యూ మే అండర్టేక్, you will be a failure.
0: ఇవన్నీ టైంను మనం వ్యర్థం చేసుకోవటమే.
1: You will be wasting your time.
0: కనుక మనం ఈ అత్తానికి పోకుండా
1: without going this way.
0: ఆత్మతత్వం ఒకటి ఉన్నది.
1: Know the principle of the self.
0: ఆత్మ is everywhere.
1: ఆత్మా is everywhere.
0: In you, with you, above you, below you, around you.
1: This ఆత్మ the self is everywhere, in you, with you, above you, below you, around you.
0: ఈ అరౌండ్ గా ఉండేటువంటిది ఏంటది?
1: వాట్ ఈస్ దట్ సరౌండ్?
0: దాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
1: ఆర్ యూ ఏబుల్ టు సే దట్?
0: నేను నేను అని మాత్రం నీ దేహాన్ని మాత్రం ఉచ్చరిస్తున్నావు, కానీ ఈ అనంతంగా ఉండేటువంటి తత్వాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
1: యు అడ్రస్ యువర్ సెల్ఫ్ ఐ, బట్ ఆర్ యూ ఏబుల్ టు కాంప్రహెండ్ దట్ ఇన్ఫినిటీ?
0: కనుక ఈ అర్థం కానటువంటి దాంట్లో నువ్వు ప్రవేశించవద్దు.
1: డోంట్ గెట్ ఇన్ దట్ ఏరియా దట్ యూ డోంట్ అండర్స్టాండ్.
0: మొట్టమొదటి నీ ఎందున్నటువంటి తత్వం ఆ యొక్క నమ్మకం.
1: First, what you need is faith.
0: అది నీ ఎందున్నటువంటి చైతన్యము.
1: That itself is awareness.
0: ఈ చైతన్యమే లేకపోతే నీవే లేవు.
1: Without this faith, you don't exist.
0: ఇది చైతన్యం.
1: This is awareness, you do not exist.
0: కనుకనే నీవు అవేర్నెస్ ను గుర్తించాలి.
1: So you have to experience, understand awareness.
0: ఈ అవేర్నెస్ అంటే దీన్ని ఏం చెప్తున్నారు?
1: What is this awareness?
0: ఒక గుర్తించడం అని చెప్తున్నారు.
1: You say it's only recognizing, understanding.
0: కానీ గుర్తించడం మాత్రమే కాదు అవేర్నెస్ అనేటువంటిది.
1: It's not enough if you say understand.
0: ఇది ఏంటి?
1: What is this?
0: ఇది గులాబీ పుష్పము.
1: This is a rose flower.
0: ఈ గులాబీ పుష్పాన్ని గుర్తించావు.
1: You have known it.
0: ఈ గులాబీ పుష్పం అనేటువంటి దానికి ఈ పేరు ఎవరు పెట్టారు?
1: Who named it as a rose flower?
0: ఎవరు పెట్టారు నాకు తెలియదు.
1: I don't know.
0: ఏదో ఒక ఇంగ్లీష్ పదంలో వచ్చేసింది.
1: It is just an English word.
0: కనుక ఈ వర్డ్స్ ను బట్టి మనం పోతున్నామే తప్ప నిజమైన యథార్థాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించారు?
1: You just express by word, but you don't know the reality.
0: మొట్టమొదటి నీవు కన్నులు మూసుకొని అంతర్ముఖంగా నీవు ధ్యానం చేసి ఆ ఆత్మతత్వాన్ని గుర్తించు.
1: ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్, టర్న్ ఇన్ వర్డ్.
0: సాధన లేకుండా దేన్ని సాధించలేము.
1: వితౌట్ ది సాధన ప్రాక్టీస్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక సాధన చేసి అంతర్ముఖమైన దాన్ని సాధించిన తర్వాతనే నీవు వాదన ప్రతివాదములకు నువ్వు పూనుకోవచ్చు.
1: ఇట్ ఈస్ ఓన్లీ బై స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన, టర్న్ ఇన్ వర్డ్, ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ and then deliberate upon it.
0: కనుక మొట్టమొదట నీ దేహ తత్వాన్ని నీవు గుర్తించు.
1: First, know your physical nature, body.
0: ఇది ఫిజికల్ బాడీ.
1: This is the physical body.
0: ఇందులో అన్ని రకములైనటువంటి అంగములు ఉంటున్నాయి.
1: There are so many limbs attached.
0: అన్ని అంగములు నేను కాదు.
1: I am not these limbs.
0: అన్ని అంగములలోనా ఉన్నటువంటి వాడినే నేను.
1: In fact, I am in every limb of my body.
0: This is my hand.
1: This is my hand.
0: This is my finger.
1: My finger.
0: ఈ ఫింగర్ అంటే ఏమిటి?
1: What is this finger?
0: My hand అంటే ఏమిటి?
1: What is my hand?
0: ఈ హ్యాండ్ అనేటువంటిది ఐదు ఫింగర్లు చేరినప్పుడే హ్యాండ్ అయింది.
1: This hand has got all the five fingers there.
0: కాబట్టి ఈ ఫింగర్ అంటే ఏమిటి?
1: Then what is the finger?
0: ఈ విధంగా విచారణ చేస్తూ పోతే తప్పక అన్నిటి యందు ఉన్నటువంటి ఒక్కటే.
1: When you go on inquiring, you will understand the uniform, same principle.
0: ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: To understand the spirituality is very difficult.
0: కానీ కష్టమైన దాన్ని వదలకూడదు.
1: Because it's difficult, do not.
0: దానినే మనం సాధించవలసింది.
1: We have to achieve that alone.
0: ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువాహనాలను మనం సాధించనక్కర్లేదు.
1: You don't need to have all these worldly conveniences and comforts.
0: ఆ ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఒకదాన్ని మనం సాధిస్తే
1: that self which exists, if it is
0: known, సర్వమును సాధించిన వారవుతాం.
1: You will be achieving everything else.
0: కనుక ప్రతిదానికి నీవు క్వశ్చన్ వేసుకొని పోతుండాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ యూ గో ఆన్ పుటింగ్ దిస్ క్వశ్చన్.
0: నేనెవరు?
1: హూయమ్ఐ?
0: నేనెవరు?
1: హూయమ్ఐ?
0: నేనెవరు?
1: హూయమ్ఐ?
0: నేనెవరు? నేనెవరు అని పూపితే తప్పక దానికి అర్థమవుతుంది.
1: యూ విల్ సర్టన్లీ గెట్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్.
0: నేను అనేటువంటిది ఏ రూపంలో ఉంది?
1: హూయమ్ఐ? వాట్ ఈస్ ఇట్ ఫార్మ్?
0: ఇది అరూపంలో ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఫార్మ్లెస్.
0: కనుకనే మనము నేను అనేటువంటి తత్వాన్ని ఆత్మతత్వంగా మనం విశ్వసించాలి.
1: సో యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఫార్మ్లెస్ ఐ ఈజ్ ఆత్మ.
0: అనేక మంది ఆత్మకు అనేక రూపములు చెప్తున్నారు.
1: మెనీ పీపుల్ అజ్యూమ్ ఫార్మ్స్ టు దిస్ ఆత్మ.
0: కానీ ఇదంతా ఒక వెనుక కానే కాదు.
1: దే ఆర్ నాట్ కరెక్ట్ ఇన్ ఎనీవే.
0: మొట్టమొదట నేను అనేటువంటి తత్వానికి నీ చైతన్య శక్తిని చూపించాలి.
1: ఫస్ట్ ఫర్ దిస్ ఐ
0: మానవుడి చైతన్య శక్తి మరి దేని ఎందుకు కూడా లేదు.
1: This chaitanya awareness consciousness is not there anywhere else.
0: This awareness consciousness,
1: it is the consciousness of the awareness.
0: This conscious kaadu.
1: It is not conscious.
0: Conscience kaadu.
1: It is not conscience either.
0: Consciousness.
1: It is consciousness.
0: This consciousness nu sarain reetiga manam artham chesukovali.
1: We have to understand this consciousness clearly.
0: అది ఎవరు ఈనాటి వరకు అర్థం చేసుకోలేదు.
1: నో వన్ హాజ్ అండర్స్టూడ్ ఇన్ డెప్త్.
0: అన్ని పదాలు ఉపయోగపెడుతున్నాము.
1: పీపుల్ యూజ్ దీస్ టర్మ్స్.
0: కాన్షియస్నెస్ అంటున్నాము.
1: దిస్ ఇస్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ రూపం ఏమిటి అని ఎవరైనా గుర్తించడానికి ప్రయత్నించారా?
1: హాస్ ఎనీబడీ మేడ్ ఎనీ అటెంప్ట్ టు నో ద ఫార్మ్ ఆఫ్ ది కాన్షియస్నెస్?
0: నిజంగా దాన్ని గుర్తించడానికి ప్రయత్నించిన వారికి సులభంగా అర్థమవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ మేక్ ఎన్ అటెంప్ట్ ఇన్ ట్రూలీ స్పీకింగ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: కనుక అర్థం చేసుకోవడానికి ఎన్క్వైరీ చేస్తూ పోవాలి.
1: To understand, you should get into the field of inquiry.
0: ఊరికి ఎన్క్వైరీ అంటే ఏదో ఒకటి నంబర్ చెప్పుకుంటూ పోతే పని లేదు.
1: ఇంక్వైరీ డస్ నాట్ మీన్ రిపిటీషన్ ఆర్ వెర్బల్.
0: దాని స్వరూపాన్ని నిరూపిస్తూ పోవాలి.
1: వీ హావ్ టు ప్రూవ్ ఇట్స్ ఫార్మ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్యార్థులు అయినటువంటి మీకు,
1: యువర్ స్టూడెంట్స్,
0: ఈ ఆధ్యాత్మికము అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ ఈజీ టు అండర్స్టాండ్ స్పిరిచువల్.
0: కానీ నమ్మకం అనేటువంటిది నాకు పోషించుకుంటే తప్పక సులభంగా అర్థమవుతుంది.
1: బట్ ఇఫ్ యూ సస్టైన్ దిస్ ఫెయిత్ యూ విల్ సర్టెన్లీ.
0: నమ్మకం రెండు నయనమ్ములే లేని అంతులేని లేడు అవని అందు.
1: ద మోడర్న్ పీపుల్ ఆన్ ఎర్త్ టుడే ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: బ్లైండ్ అంటే ఏంటి?
1: హూ ఇస్ బ్లైండ్?
0: దాన్ని కూడా అర్థం చేసుకోలేరు.
1: వీ డోంట్ నో వాట్ ఇస్ బ్లైండ్.
0: చీకటి, చీకటి
1: అండ్ డార్క్నెస్.
0: ఈ చీకటి ఎక్కడ చూస్తున్నావు?
1: వేర్ ఫ్రమ్ ఏ హ్యాస్
0: ఆ చీకటిని చూసిన వాడు ఎవరు?
1: హూ ఇస్ ద సీయర్?
0: కన్నులు మూసుకో.
1: క్లోజ్ యువర్ ఐస్.
0: ఏం చూస్తున్నావు?
1: వాట్ యూ సీ?
0: చీకటి చూస్తున్నాను.
1: యూ ఓన్లీ సీ
0: ఆ చీకటిని చూసిన వాడు ఎవరు?
1: హూ ఇస్ ద సీయర్ ఆఫ్ దిస్ డార్క్?
0: ఆ చీకటిని చూసిన వాడు ఒకటి ఉండాలి కదా.
1: దేర్ మస్ట్ బి ఎ సీయర్.
0: ఆ చూచిన వాడు లేకపోతే చీకటి నువ్వు ఎట్లా చెప్పగలవు?
1: వితౌట్ ద సీయర్ బీయింగ్ దేర్ హౌ డు యూ సీ ది డార్క్నెస్?
0: కనుకనే ప్రతిదానికి కూడా ఒక విధమైనటువంటి రూపం ఉంటుండాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ డెఫినెట్ ఫార్మ్.
0: ఇట్లా మనం పోదానికి పోతే అన్ని మనం శూన్యంగా పోతుంటాం.
1: ఇఫ్ యూ గో ఆన్ ఇంక్వైరింగ్ యూ విల్ అండర్స్టాండ్ ది శూన్య, ది ఎంప్టీనెస్.
0: ఒక్క వస్తువును మనం ఆధారంగా తీసుకోవాలి.
1: వీ హావ్ టు టేక్ వన్ ఆబ్జెక్ట్ ఎస్ ద బేసిస్.
0: అదే నిజమైనటువంటి యొక్క సత్యాన్ని వెతికేటువంటి తారం.
1: దాట్ విల్ సటన్లీ టేక్ యూ టు ద రియాలిటీ.
0: కనుక ఆ రియాలిటీని మనం చూడాలంటే నమ్మకం అని కావాలి.
1: To know the reality, faith is necessary.
0: ఆ నమ్మకం చేతనే నువ్వు ప్రయాణం చేయి.
1: Travel with this faith.
0: నమ్మకం అనే లేకపోతే నువ్వు ఎక్కడ ప్రయాణం చేయలేవు.
1: Without this faith, you cannot journey anywhere.
0: నువ్వు ఎక్కడో పోతున్నావు.
1: You are going somewhere.
0: ఎక్కడ పోతున్నావు అని నీకు తెలియనప్పుడు ఎక్కడికి నువ్వు చేరగలవు?
1: If you don't know where you are going, how do you reach your destination?
0: మొట్టమొదట నేను ఫలాని మందిరానికి పోతున్నాను అని ఒకటి నిర్ణయం చేసుకోవాలి.
1: You first decide, I am going to mandir.
0: అక్కడ మందిరం ఉందో లేదో.
1: మందిర్ ఇస్ దేర్ ఆర్ నాట్?
0: కానీ మందిరం పోతున్నాము అనేటువంటి ఒక నిర్ణయానికి నువ్వు రావాలి.
1: బట్ యూ షుడ్ డిసైడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు మందిర్.
0: కనుకనే నీవు మందిరానికి చేరగలవు.
1: యూ కెన్ రీచ్ దేర్.
0: ఎక్కడ పోతున్నానటువంటిది నీకే తెలియనప్పుడు దేన్ని చేరగలవు?
1: ఇఫ్ యూ డు నాట్ నో వేర్ యు ఆర్ గోయింగ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు రీచ్?
0: కనుక మొట్టమొదటి ఆత్మ దైవము అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి.
1: ఫస్ట్ కీప్ ఇన్ వ్యూ ఆత్మ గాడ్.
0: ఈ ఆత్మ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటే ఎక్కడైనా నువ్వు తిరగవచ్చు.
1: దెన్ వన్స్ యూ నో దిస్ యూ కెన్ మూవ్ అబౌట్ ఎనీవేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం లోపల మనం ఆత్మతత్వమును అర్థం చేసుకోవచ్చు.
1: ఇన్ దిస్ ఎటర్నల్ జర్నీ వీ కెన్ నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మీకు ప్రేమ అంటేనే తెలియటం లేదు.
1: యూ డోంట్ నో వాట్ లవ్ ఇస్.
0: ఏదో నువ్వు దేహాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: యూ లవ్ ద బాడీ.
0: నీ ధనాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: లవ్ యువర్ మనీ.
0: నీ రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: లవ్ యువర్ ఫామ్.
0: నీ ప్రవర్తన చూసి ప్రేమిస్తున్నావు.
1: యువర్ బిహేవియర్.
0: ఈ ప్రవర్తన ఎక్కడ నుంచి వచ్చింది?
1: బిహేవియర్. హౌ
0: ఈ రూపం ఎక్కడ నుంచి వచ్చింది?
1: ద ఫామ్. హౌ
0: ఈ ధనం ఎక్కడ నుంచి వచ్చింది?
1: మనీ. హౌ
0: ఈ అందం ఎక్కడ నుంచి వచ్చింది?
1: హౌ డు యు గెట్ ఆల్ దిస్?
0: ఈ అందచందమంతా పూర్తి నువ్వు ప్రేమిస్తున్నావు కానీ అందచందమలకు ఆనందం ఏమిటి అనేటువంటి దాన్ని గుర్తించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఓన్లీ సీ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ అండ్ ద బ్యూటీ, బట్ యూ డు నాట్ అండర్స్టాండ్ ద రియాలిటీ.
0: కొంతకాలము దీన్ని చూసి ఇది నాకు ప్రేమ అంటాము.
1: యూ సీ దిస్ అండ్ సే ఐ లవ్ ఇట్.
0: కానీ ఆ లవ్ ఎంతకాలం ఉంటుంది?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఇది మార్పు చెందుతూ ఉండాలి.
1: దిస్ చేంజెస్.
0: ఈ మార్పు చెందినటువంటి దాన్ని ప్రేమించి ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ యూస్లెస్ టు లవ్ దాట్ విచ్
0: చేంజెస్. మార్పు చెందినటువంటి తత్వాన్ని మనం ప్రేమిస్తూ రావాలి.
1: యూ షుడ్ లవ్ దాట్ విచ్ ఈస్ చేంజ్లెస్.
0: ఆ మార్పు చెందినటువంటిదే ఆత్మతత్వము.
1: ఆత్మ ఈస్ చేంజ్లెస్.
0: ఆత్మ అనేటువంటి దానికి ఏ మార్పు లేదు.
1: ఇట్ హాస్ నో చేంజ్.
0: ఏ కూర్పు లేదు. ఏ కూర్పు లేదు.
1: ఇట్ హాస్ నో ఎడిషన్స్.
0: దానిని నమ్మకాలే మొట్టమొదటి పెట్టుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దాట్.
0: మనం చెప్తుంటాం,
1: వీ సే
0: మనం ఆయన అంటే నాకు చాలా ప్రేమ.
1: యూ సే దట్ ఐ లవ్ హిమ్ వెరీ మచ్.
0: ఆయన చూసి నువ్వు ఏదేని ప్రేమిస్తున్నావు?
1: వాట్ దట్ యూ లవ్ ఇన్ హిమ్.
0: అతని రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావా?
1: ఇస్ హిస్ ఫామ్.
0: అతని ప్రవర్తన చూసి ప్రేమిస్తున్నావా?
1: బిహేవియర్.
0: అతని యొక్క ఆనందాన్ని చూసి ప్రేమిస్తున్నావా?
1: ఆల్ హిస్ హ్యాపీనెస్.
0: అతని దేని చూసి నువ్వు ప్రేమిస్తున్నావు?
1: వాట్ ఇస్ దట్ మేక్స్ యూ లవ్ హిమ్?
0: దేని చూసి నువ్వు ప్రేమించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నన్ ఆఫ్ దీస్.
0: ఇవన్నీ తాత్కాలికంగా జరిగిపోతుంటాయి.
1: దే ఆర్ ఆల్ టెంపరరీ థింగ్.
0: ప్రేమ అనేది ఒకటి ఉంది.
1: లవ్ ఇస్ దేర్.
0: ఆ ప్రేమ అనే దైవము.
1: Love is God.
0: అందుకోసమే దైవం అనేటువంటిది ప్రేమ స్వరూపము.
1: Love is God. God is the personification of love.
0: ప్రేమను చూసి నువ్వు ప్రేమించు.
1: It's only connection, love to love.
0: కానీ ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
1: Without love there is no life.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఒక చిన్న ఉదాహరణము. ఒక తల్లికి కుమారుడు ఉన్నాడు.
1: A mother has a son.
0: ఆ తల్లికి 20 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.
1: This mother has a son age 20.
0: తర్వాత కుమారుడు మరణించాడు.
1: Later the son died.
0: తల్లి ఒకటే ఉంది.
1: And the mother remained.
0: ఆ తల్లి చెప్తుండది, నేను ఎట్లా బ్రతికేది?
1: And she went on feeling sad.
0: నాయనా నువ్వు ఉన్నప్పుడే నేను బ్రతుకుతున్నాను.
1: The mother said, I could live
0: without you. బ్రతికేది ఎక్కడ?
1: Without you how can I live?
0: కాబట్టి నేను అనిపించేది ఎక్కడ?
1: Then who am I?
0: ఇవన్నీ కేవలం కల్పనలే తప్ప ఏది సత్యము కాదు.
1: These are only of our own making. None of them are true.
0: కనుక ఇది ప్రేమతో వర్తించుకోవడానికి ప్రేమ ఒక్కటే ప్రధానం, కానీ ప్రేమకు ఒక ప్రాణం కాదు, ప్రేమకు ఒక రూపం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఈస్ ది ఫండమెంటల్ బేసిస్. ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఈ ప్రేమను ప్రేమించినటువంటి వాడే ప్రేమను పొందగలడు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గాట్ ఇంటెన్స్ అటాచ్మెంట్ టు దిస్ లవ్.
0: మరణించాడు.
1: లేటర్ ది సన్ డైడ్.
0: తల్లి ఒకటే ఉంది.
1: అండ్ ది మదర్ రిమైన్.
0: ఆ తల్లి చెప్తుండది, నేను ఎట్లా బ్రతికేది?
1: అండ్ షీ వెంట్ ఆన్ ఫీలింగ్ సాడ్.
0: నాయనా నువ్వు ఉన్నప్పుడే నేను బ్రతుకుతున్నాను.

0: ఈ ప్రేమను ప్రేమించినటువంటి వాడే ప్రేమను పొందగలడు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ గాట్ ఇంటెన్స్ అటాచ్మెంట్ టు దిస్ లవ్.
0: దేవుని దేహాన్ని ప్రేమించినటువంటి వాడు దేహమున్నంత వరకే ప్రేమిస్తాడు.
1: The love should not be restricted to the physical frame.
0: తనపై దేనిని ప్రేమించలేడు.
1: And so you are not able to love the all.
0: కనుక నీవు ప్రేమను ప్రేమించు.
1: So in fact, attach it to this love.
0: ఈ ప్రేమనే ప్రాణము.
1: అండ్ దిస్ లవ్ ఇస్ లైఫ్.
0: ప్రాణమే దైవము.
1: అండ్ దిస్ లైఫ్
0: అది ఆత్మ.
1: దట్ ఈస్ ఆత్మ.
0: కనుక సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
1: సో ద ఫండమెంటల్ ట్రూత్ ఈస్ దిస్ సెల్ఫ్ ఆత్మ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ చేతనే మీరు ప్రేమను పొందాలి.
1: ఇట్స్ ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ బీ లవ్డ్.
0: ప్రేమరహిత మరి భూములలో,
1: ద బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్,
0: ప్రేమాంకురములు పెంపొంది,
1: ఫర్ ద సాప్లింగ్స్ ఆఫ్
0: ప్రేమావేశముతో,
1: విత్ ఆల్ ద ఎమోషన్ ఆఫ్
0: ప్రేమ నదులు ప్రవహించక మురడి,
1: యాజ్ ద రివర్స్ ఆఫ్ లవ్ ఫ్లో,
0: గానం చేయగలే కృష్ణ గానం చేయగలే.
1: ఓ కృష్ణ సింగ్ ఫర్ అస్ యు ద మెలడీ ద మ్యూజిక్.
0: ప్రేమ నదులు ప్రవహించాలి.
1: ద రివర్స్ ఆఫ్ లవ్ షుడ్ ఫ్లో.
0: ఈ లవ్ కంత బీజం ఉండాలి.
1: అండ్ ద సీడ్స్ ఆర్ రిక్వైర్డ్.
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని, ఒక్క ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వీ నో దిస్ ఫండమెంటల్ లవ్.
0: ఈ ప్రేమనే సర్వము.
1: దిస్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్.
0: కనుక ప్రేమనే సర్వంగా భావించుకుని ప్రేమతో నీవు పూజించు, ప్రేమనే ఆధారం చేసుకో.
1: కన్సిడర్ లవ్ యాజ్ ఎవ్రీథింగ్. Worship with all the love. Adore with all the love.
0: ఈ ప్రేమలో ఏదో ఒక పదార్థాన్ని పెట్టుకుని పూజించద్దు.
1: And do not have any material objects as the centers of love.
0: ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ని పెట్టుకుని పోతే అన్ని శూన్యమైపోతాయి.
1: With the material objects as the centers of love, there will be void.
0: ప్రేమను మాత్రమే ప్రేమిస్తూ పోతుంటే ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా నిలుస్తుంది.
1: If you have this love, it will remain eternally.
0: కనుకనే ప్రేమను మనం ప్రేమిస్తూ రావాలి.
1: So you should be love to love only.
0: కనుక ప్రేమించవలసినటువంటి ప్రేమనే కాని ప్రేమతో చేరినటువంటి కాయంను కాదు.
1: వాట్ ఈస్ టు బి హ్యాడ్ ఈజ్ ఓన్లీ లవ్, ఈజ్ నాట్ లవ్ ఫర్ ద బాడీ.
0: ఇవన్నీ రూపాలంతా కూడా అనిత్యములు అశాశ్వతములు.
1: ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ టెంపరరీ అండ్ ఎఫీమరల్.
0: ఈ అసత్యములు అసత్యములు అయినటువంటి మనం ప్రేమించకూడదు.
1: నెవర్ లవ్ దాట్ విచ్ ఇస్ ట్రాన్షియంట్.
0: అది భౌతికమైనటువంటి ప్రేమ.
1: And it's only physical love.
0: ప్రేమను మాత్రమే ప్రేమించేటువంటి శాశ్వతమైన ప్రేమ.
1: And the true love is permanent.
0: ట్రూత్ ను ట్రూత్ గా భావించాలి.
1: Consider the fundamental truth.
0: ట్రూత్ ను ఒక మెటీరియల్ తో మనం భావించుకోకూడదు.
1: Truth is not material.
0: ప్రేమకు ఒక మెటీరియల్ రూపం లేదు.
1: And love is not a material.
0: Truth is truth.
1: Truth is truth.
0: Love is love.
1: Love is love.
0: కనుక love is Lord. Love is God.
1: Love is Lord, love is God.
0: ఇలాంటి ప్రేమ చేతనే మనం దైవాన్ని పొందుతూ రావాలి.
1: With this love you can certainly have God.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకందరికీ తెలుసును,
1: యు ఆల్ నో దిస్,
0: అనేక రకమైనటువంటి ఒక తత్వములు మీరు అన్ని కూడా డిసప్పాయింట్ అపాయింట్ చేసుకుంటూనే ఉంటారు.
1: యు హావ్ గాట్ సో మెనీ థింగ్స్, అపాయింట్మెంట్స్ అండ్ డిసప్పాయింట్మెంట్స్.
0: అపాయింట్ చేసుకున్నప్పుడే డిసప్పాయింట్ వస్తుంది.
1: బికాజ్ దేర్ ఇస్ అపాయింట్మెంట్ దేర్ ఇస్ డిసప్పాయింట్మెంట్.
0: కనుక నీవు అపాయింట్ అనేటువంటిది చేసుకోవద్దు.
1: Don't have any appointment.
0: ఈ డిసప్పాయింట్ కి ఏమాత్రం అవకాశం ఉండదు.
1: Then there is no scope for disappointment.
0: కనుక డిసప్పాయింట్ కు అపాయింట్మెంట్ కారణం.
1: So for disappointment, appointment.
0: ఈ అపాయింట్మెంట్ అనేది రూపమే.
1: So this kind of appointment is
0: రూపాన్ని నీవు తీసుకోవద్దు.
1: Don't go by form.
0: నీ యొక్క రూపం నీవు ఎందుకు ఉంచుకో.
1: Have your inner form.
0: నీ యొక్క ఆత్మతత్వమే నీ యొక్క రూపము.
1: This self is your real form.
0: ఎన్ని రూపంలోనైనా తలుస్తుంటుంది.
1: It will think of any other forms.
0: కనుక దైవాన్ని రూపకంగా భావించుకోకూడదు.
1: Never consider God as a definite form.
0: Rama, Krishna, Govinda, ivanni pettina perle gaani puttina perle gaadu.
1: Rama, Krishna, Govinda are the names given.
0: Ee pettina perluku shastram ledu.
1: These names given are not permanent.
0: Kaani edo oka naamaani manam nimnayam cheskovali.
1: However, you need one to proceed with.
0: Kanuka mee chaduvulanni ikkunu chadavatam satyame.
1: Yes, it's needed that you should
0: ఆ చదువులో ఉన్నటువంటి సారాన్ని అంతా గుర్తించడం సత్యమే.
1: ఇట్ ఇస్ ఆల్సో ట్రూ దట్ యు నో ది ఎసెన్స్.
0: అది ఎంతవరకు సత్యం అవుతుంది?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: దాన్ని అనుభవించేంత వరకు సత్యం అవుతుంది.
1: అంటిల్ ఇట్ కమ్స్ టు ఎక్స్పీరియన్స్.
0: అనుభవించిన తర్వాత ఆ సత్యం కూడా అసత్యం అయిపోతుంది.
1: ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ట్రూత్ ఆల్సో బికమ్స్ ఫాల్స్ హుడ్.
0: కనుక మీరు ఒక రూపాన్ని ఆధారం చేసుకోవద్దండి.
1: సో నెవర్ గో బై ది ఫిజికల్ ఫార్మ్.
0: ట్రూత్ ఈజ్ ట్రూత్. అదే సత్యం నాకు.
1: ట్రూత్ ఈజ్ ట్రూత్ విచ్ ఇస్ ఫండమెంటల్.
0: ట్రూత్ కు ఏమాత్రం రూపం లేదు.
1: ట్రూత్ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
0: లవ్ ఈజ్ ట్రూత్. లవ్ ఈజ్ గాడ్.
1: లవ్ ఈజ్ గాడ్.
0: ఆ లవ్ ఏ నీకు గాడ్.
1: దట్ లవ్ ఈజ్ గాడ్.
0: ఆ లవ్ కు ఒక రూపం లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఆ లవ్ ను పెంచుకుంటూ పోండి.
1: Go on enhancing this love.
0: దీనికంతా కూడా సత్యంగా మీరు విచారణ చేస్తూ వస్తే సులభంగా మీకు అర్థమవుతుంది.
1: When once you investigate along the path of truth, you will experience love.
0: భగవంతుడనే వాడు ఒకడున్నాడు.
1: There is God.
0: భగవంతుడే లేకపోతే ఈ ప్రకృతి లేదు.
1: Without God, the world does not exist.
0: ప్రకృతి నుంచి పరమాత్మనే వస్తుండాలి.
1: And we also find the God, the creator.
0: ఈ పరమాత్మ నుంచినే పరతత్వం ఏర్పడుతుంది.
1: And the creator is necessary.
0: ఆ పరతత్వం నిజమైనటువంటి ఒక ఆత్మతత్వం.
1: The creator God is the true self.
0: అటువంటి ఈ పరతత్వాన్ని

0: Then once you love this God, you will experience. Don't go on praying a definite form in the name of God. Because all forms go on changing. When time comes, Bhagavan will explain to us clearly the principle of love in
1: future.
0: Then once you understand this love clearly, you'll never be disappointed. Only students vacillate and oscillate between appointment and disappointment constantly, repeatedly. But we should look to the point first. And this real point has only a name but not the form. You can give any form as you wish. So never be disappointed. Embodiments of love. If you want to achieve God, one path is enough. That is the path of love. That is truth. Proceed along this path of truth. Proceed along the path of love. And once you hold on to love, you will understand
1: this
0: thing. It's not to be decided in a day or two. You should determine to achieve this.
1: At one time, as you all
0: know, Ramana Maharshi lived here.
1: ఆయన పోతున్న తక్షణమే స్వామి నేను దీనికోసం వచ్చానంటాడు.
0: Everyone would say that Swami, I have come for this purpose.
1: నీవెవరు నాయన అంటాడు.
0: Then Swami puts this question.
1: నీవెవరో నీవు తెలుసుకొని రా, తప్పక నేను చెప్తానంటాడు.
0: Ramana Maharshi puts a question, know yourself first, then come back.
1: నీవెవరో నీవు తెలుసుకొని రా.
0: First know who you are.
1: నేను మీతో అన్నీ చెప్తానన్నాడు.
0: Then I'll tell the rest.
1: ఈ విధంగా నేనెవరు తెలుసుకుంటూ పోవటం వల్ల ఈ దేహమే పోతుంది.
0: Therefore, when once you go on inquiring, investigating the self, who am I, you will know the reality. So this I, the self, has no
1: difference.
0: The birth and death are utterly false. When there is birth, there is death. Birth and death relate to the body, not to the self. Therefore, love the self, which is birthless and deathless and not the body.
1: Bangaru. మిమ్మల్ని నేను బంగారు బంగారు అంటుంటాను.
0: భగవాన్ అడ్రస్సెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ బంగారు.
1: బంగారు అనటంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి మీకు?
0: వాట్ ఈస్ ద మీనింగ్ వెన్ స్వామి కాల్స్ యూ బంగారు?
1: బంగారు చిక్కుతుంది.
0: యూ హ్యావ్ గోల్డ్.
1: ఈ బంగారు ఏ నాటికి పేరు తప్పదు.
0: And this gold is required for
1: the gold ni endu karigincochu endu rakamainatundi nagaragaana maarchukochu.
0: You can just change it and make any ornament jewel out of it.
1: Kaani bangaru maatram meer maarchadaniki veedu kaadu.
0: But you cannot change the gold its nature.
1: Kaabatti meer bangaru tho cheyinatundi roopaluga ennaina maartu undachu meeru.
0: So you may be changing, but you are essentially gold.
1: Kaani bangaru maatram ni pettuko.
0: But have this gold.
1: Adi eppatiki maaradu.
0: It is changeless.
1: ఈ మారినటువంటి దాన్ని మనం కోరుకోవటం కానీ మారేటువంటి దాన్ని రూపాన్ని కోరుకుంటుంటే మనం మోసమైపోతాం.
0: డిజైర్ ద చేంజ్లెస్, నెవర్ డిజైర్ విచ్ ఇస్ ఫాస్ట్ చేంజింగ్.
1: కనుక నేను మారినటువంటి దాన్ని నేను పిలుస్తుంటాను మిమ్మల్ని.
0: సో భగవాన్ అడ్రస్సెస్ యూ
1: బంగారు బంగారు బంగారు బంగారు
0: బంగారు గోల్డ్ విచ్.
1: ఆ బంగారు నువ్వు చచ్చేటువంటి వాడు కాదు.
0: And this bangaru gold is not going to die. Nor would be born.
1: Bangaru eppudu bangare.
0: Gold is gold.
1: Adi shashvatamainatundi.
0: It remains once for all.
1: Adi satyamainatundi.
0: That is truth.
1: Aa satyanityamainatundi danni manam kortu povalu gaani satyanityam kaanatundi danni koripoyi manam mosamulo padipothunnam.
0: So have full faith and desire that which is truth and eternal. Don't desire that which is changeable.
1: Kanukane Shankara varu chepparu punarapi jananam punarapi maranam పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుఃఖారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవింద గోవిందాన్ని భజించండి.
0: Therefore Adi Shankara declared, you are born again and again. యూ గెట్ ఇన్ టు ది వూంబ్ ఆఫ్ ది మదర్ అండ్ యూ టేక్ బర్త్ రిపీటెడ్లీ బర్త్ అండ్ డెత్ హ్యాపెన్ రిపీటెడ్లీ
1: చావు పుట్టుకు లేనటువంటి దాన్ని మనం కోరుతూ రావాలి
0: సో యూ డిజైర్ విచ్ ఇస్ బర్త్ లెస్ అండ్
1: చావు పుట్టుకునేటువంటి దాన్ని తిరిగి మనం పుట్టుకునేందుకు కోరాలి
0: వై షుడ్ యూ బి బోర్న్ అగైన్ టు డై
1: కనుక మనం పుట్టుక లేనటువంటి దాన్ని మనం కోరుతూ రావాలి
0: సో వీ షుడ్ డిజైర్ టు బి బర్త్ లెస్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: మీ ఎందునటువంటి ప్రేమ పుట్టేటువంటిది కాదు పుట్టేటువంటిది కాదు
0: దట్ లవ్ విచ్ ఈస్ ఇన్ యూ ఈస్ నాట్ న్యూలీ బోర్న్
1: ఆ ప్రేమను మీరు ప్రేమించండి
0: దిస్ లవ్ గెట్
1: ఆ ప్రేమ నిరంతరము మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటుంది
0: దిస్ లవ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ అరౌండ్ యూ అబౌవ్ యూ బిలో యూ ఇన్ యూ ఆల్సో
1: ఆ ప్రేమనే మనం కోరాలి
0: And desire that eternal
1: love.
0: If you hold on, cling on to that love, you'll be eternal.
1: దీన్ని మీరు సత్యంగా కోరండి
0: కన్సిడర్ దిస్ ట్రూత్
1: మీరు సత్యంగా ఈ ప్రేమను మాత్రం నమ్మండి
0: అండ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్
1: లవ్ ఈ లౌకికమైన ప్రేమను మీరు నమ్మకండి
0: డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ దిస్ వరల్డ్లీ లవ్
1: అన్ని నమ్మి నమ్మి నమ్మి చాలా మోసం అయిపోతున్నారు
0: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ బీన్ చీటెడ్ అండ్ డిసీవ్డ్ బై దిస్ వరల్డ్లీ లవ్
1: ఈ ప్రేమనంతా కూడా తాత్కాలికమైన మేఘముల మాదిరి తీసుకోవాలి
0: ఆల్ దిస్ వరల్డ్లీ లవ్ ఇస్ లైక్ టెంపరరీ క్లౌడ్
1: మేఘములు వస్తుంటాయి పోతున్నాయి
0: క్లౌడ్స్ కమ్ అండ్ గో
1: శాశ్వతమైన మేఘం ఒకటేనని చెప్పి
0: నాట్ ఈవెన్ వన్ క్లౌడ్ ఇస్ పర్మనెంట్
1: కనుక శాశ్వతమైన ప్రేమను మీరు ప్రేమించండి
0: సో లవ్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్
1: ఆత్మ
0: దట్ ఈస్ ద సెల్ఫ్
1: ఆ ఆత్మనే మీకు ప్రేమించవలసినటువంటి దాన్ని
0: లవ్ ద సెల్ఫ్
1: కనుక ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రవేశించేటువంటి వారు
0: దోస్ వాంట్ టు గెట్ ఇన్ టు స్పిరిచువల్ పాత్
1: ఆధ్యాత్మిక మార్గాన్ని తెలుసుకోవాలంటే నా దగ్గర రాండి నేను చెప్తాను
0: ఇఫ్ యూ వాంట్ టు నో ద స్పిరిచువల్ పాత్ కమ్ టు భగవాన్ హీ విల్ టెల్ యూ అండ్ టీచ్ యూ
1: ఎక్స్ప్లెయిన్
0: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్
1: కానీ ఈ ప్రేమించేటువంటి అంతా కూడా డిసప్పాయింట్ అయ్యేటువంటి దాన్ని ప్రేమించి చాలా మోసపోతున్నారు
0: యూ లవ్ ఆల్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ యూఆర్ డిసప్పాయింటెడ్
1: ఈ డిసప్పాయింట్ కానటువంటి ప్రేమను ప్రేమించండి
0: సో లవ్ దాట్ విచ్ గివ్స్ నో స్కోప్ ఫర్ డిసప్పాయింట్మెంట్
1: చదువును చదవండి
0: యూ స్టడీ
1: చదువులో ఉన్నటువంటి అర్థాన్ని గుర్తించండి
0: నో ది ఎసెన్స్
1: గుర్తించుకునే అర్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టండి
0: ఎసెన్స్ హ్యాస్ టు బి పుట్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్
1: దాన్ని అనుభవించండి
0: అండ్ ఎక్స్పీరియన్స్
1: అనుభవించినటువంటి దాన్ని ఆనందించండి
0: అండ్ దాట్ విచ్ ఇస్ ఎక్స్పీరియన్స్
1: అంతేగాని
0: మేక్ యూ బ్లిస్ఫుల్
1: కానీ ప్రతిదాన్ని కూడా ప్రేమించి ప్రేమించి డిసప్పాయింట్ గా కాకూడదు
0: యు గో ఆన్ లవింగ్ ఎవ్రీవన్ ఆల్ అరౌండ్ అండ్ ఆర్ ఫైనల్లీ లెఫ్ట్ విత్ డిసప్పాయింట్మెంట్
1: అందరికీ ముఖ్యమైనటువంటి ప్రేమ ఒక్కటే శాశ్వతము
0: లవ్ ఈస్ పర్మనెంట్
1: ఆ పర్మనెంట్ అయినటువంటి ప్రేమను ప్రేమిస్తూ రండి
0: హోల్డ్ ఆన్ టు దిస్ పర్మనెంట్ లవ్
1: ఓకే ఆ ప్రేమకు ఇంకో రూపాలు కట్టుకుని మీరు డిసప్పాయింట్ చోటు ఇవ్వకండి
0: డోంట్ గెట్ అటాచ్ టు ఎనీ పర్టికులర్ ఫార్మ్
1: చాలా మంది పిల్లలంతా కూడా ఆ విధంగానే డిసప్పాయింట్ అయిపోతున్నారు
0: మెనీ మెనీ మోడర్న్ బాయ్స్ ఆర్ రూయినింగ్
1: దెమ్సెల్స్ ఆ విధంగా డిసప్పాయింట్ అయిపోయి దేన్ని ప్రేమించలేకపోతున్నారు
0: బికాస్ ఆఫ్ దీస్ డిసప్పాయింట్మెంట్స్ దట్ విల్ నెవర్ హెల్ప్ యూ టు లవ్
1: ఎనీథింగ్ ప్రేమించిన దాన్ని ఏమాత్రం కూడా మనం వదలకోకుండా దాన్ని ప్రేమిస్తూనే పోవాలి
0: వెన్ వన్స్ యూ లవ్ నెవర్ గివ్ అప్
1: అది పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంది
0: ఇట్ గోస్ ఆన్ ఎన్హాన్సింగ్ ఇంప్రూవింగ్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: మిమ్మల్ని అందరినీ నేను ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అని ప్రకటిస్తున్నాను
0: భగవాన్ ఆల్వేస్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్
1: ప్రేమను మాత్రమే మీరు పెంచుకోండి
0: డెవలప్ ఓన్లీ దట్ లవ్
1: ఆ ప్రేమ మీ వెంట ఉన్నప్పుడు అదే నిన్ను కాపాడుతుంది
0: వెన్ వన్స్ ది లవ్ విచ్ ఇస్ విత్ యూ ఇట్ విల్ సేఫ్ గార్డ్ యూ
1: అది విత్ యూ ఇన్ యూ అరౌండ్ యూ బిలో యూ
0: దట్ ఈస్ విత్ యూ ఇన్ యూ అరౌండ్ యూ బిలో యూ
1: ప్రేమ ముదిత మనసు కహో రామ రామ రామ రామ రామ రామ రామ రామ

0: మీరు ఎప్పుడైనా నేషనల్ అంటే చెప్పేసాం లోపల ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తో లేకపోతే ఇంకో రీతిగా ఎవరో పాడుతున్నారు అని మీరు ఉండకండి. ప్రతి ఒక్కరికి నోరు ఉంది, ఆ నోటుతో భారతదేశాన్ని తలచాలి. అంతేగాని ఏదో ఎవరో పాడుతున్నారు అని అట్టు పోకూడదు. మనకు ఇచ్చారు భగవంతుని నోరు, ఆ నోటుతో దాన్ని భగవంతుని నామం చేయాలి.
1: ఎవ్రీవన్ షుడ్ జాయిన్ ఇన్ కోరస్. గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ యూ ద టంగ్. It's not simply limited to instruments only. Everybody should sing joyfully.
0: ఆ హృదయంతోనే నువ్వు పాడాలి.
1: Everyone should sing wholeheartedly.
0: అది మీరు నేర్చుకోండి బాగా.
1: That you have to learn clearly.
0: అది నిజమైనటువంటి శాస్త్రమైనటువంటి ఒక ప్రేమ.
1: That is the real fundamental eternal love.
0: అది ఎప్పుడు నీ వెంటనే జంటనే ఇంటనే గంటనే ఉంటుండాలి.
1: This eternal love is always with you, in you, around you.
0: దాన్ని మీరు పాడుతూ రావాలి బంగారు.
1: That you sing with love.
0: ఏదో ఒక బ్యాండ్ లో పెట్టి పాడుతున్నారులే అని నీవు పాటి నీవు కన్నులు మూసుకుని కూర్చోకూడదు.
1: Never be silent thinking that there is some band that goes on singing, playing the national anthem. You should join in chorus.
0: బ్యాండ్ పాడితే బ్యాండ్ కొస్తుంది ఆ రిజల్ట్.
1: In fact, the results, if it goes to the band instruments alone.
0: నీవు నోటితో పాడితే నీకు వస్తుంది ఆ రిజల్ట్.
1: If you just sing with your tongue, the results will come to you.
0: కనుకనే నీవు నోటితో నీవు హృదయంతో పాడాలి.
1: So sing joyfully, wholeheartedly.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 28th October 2003 in Prashanthi Nilayam. In the discourse, Bhagavan beautifully explained that in order to realize the all-pervasive consciousness, one must engage in constant sadhana and self-inquiry. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ చరాచర ప్రపంచమునందు కనిపించే సర్వరూపములు కూడాను శాంత స్వరూపములు.
1: ఇన్ దిస్ యూనివర్స్ ఆల్ ఫార్మ్స్ దట్ యు సీ దే ఆర్ ఆఫ్ పీస్ ఓన్లీ.
0: ఈ సమస్త ప్రాణమును ధరించినటువంటి ఈ పాంచభౌతిక శరీరములన్నీ కూడాను సుందరములే.
1: ఆల్ ద లివింగ్ క్రీచర్స్ విత్ ఆల్ ద సెన్సెస్ ఆర్ ద వెరీ రిఫ్లెక్షన్స్ ఆఫ్ బ్యూటీ.
0: కారణం సర్వభూతములయందు, సర్వ ప్రాణులయందు, సర్వజీవులయందు ఏకాత్మ స్వరూపమై ఉండినటువంటి ఒక సత్యం శివం సుందరం, అది ఏ దైవత్వం.
1: The reason behind this is, in all creatures, in all living beings, we find the same principle of divinity, Sachidananda being present over there.
0: Kani, prati manamuni yandu kudanu, satyam sivam sundaram. Ee moodu kudanu undinappatikini, manavudu tana yokka satyanni, tana yokka sivatvanni, తన యొక్క సుందరాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దోస్ దీస్ త్రీ ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ ఆర్ ప్రెసెంట్ ఓవర్ దేర్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో హిజ్ ఓన్ బ్యూటీ.
0: దీనిని కొన్ని వేల సంవత్సరములకు పూర్వము జీసస్ ముందర అరిస్టాటల్ శిష్యుడైనటువంటి ప్లేటో దీన్ని చెప్పాడు. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ, ఈ మూడే జగత్తునకు మూలాధారములు అన్నాడు.
1: ద సేమ్ థింగ్ ఈజ్ స్టేటెడ్ బై ప్లేటో, ఎ డిసైపుల్ ఆఫ్ అరిస్టాటల్, దట్ ది ఎంటైర్ బేసిస్ ఫౌండేషన్ ఫర్ దిస్ యూనివర్స్ ఆర్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: సత్యము సర్వములకు ఆధారము.
1: Truth is the basis for whole thing.
0: Satyam trikala bhajyam.
1: Truth is changeless in all the three periods.
0: Goodness. Anaga, ide nijamainatvanti yokka divyattvam.
1: Goodness is the true divinity.
0: Karanam emanaga, goodness is godness.
1: The reason is, goodness is godness.
0: Kanuka ee sundaramainatvanti yokka tattvanni, ఈ సత్యమైనటువంటి తత్వాన్ని, ఈ పవిత్రమైనటువంటి తత్వాన్ని ప్రతి వ్యక్తి గుర్తించినప్పుడే మానవత్వం కొంతవరకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: When anyone recognizes these three principles, truth, goodness and beauty, he'll be able to know the human quality.
0: ఈనాటి మానవుడు పురాణములు చదువుతున్నాడు.
1: Man today goes through the epics.
0: బైబిల్ చదువుతున్నాడు.
1: He reads Bible.
0: ఖురాన్ చదువుతున్నాడు.
1: హి స్టడీస్ ఖురాన్.
0: మహాగ్రంథాన్ని చదువుతున్నాడు.
1: హి రీడ్స్ సీక్రెట్
0: టెక్స్ట్. భగవద్గీతను చదువుతున్నాడు.
1: హి రీడ్స్
0: రామాయణం చదువుతున్నాడు. కానీ ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ తన యందున్నటువంటి యొక్క మానసిక తత్వము ఆచరణ యందు లేకపోవటం చేతనే తాను అశాంతికి గురి అవుతున్నాడు.
1: దో హీ గోస్ త్రూ ఆల్ ఇంపార్టెంట్ టెక్స్ట్ గీత, రామాయణ, ఖురాన్ అండ్ బైబుల్, he is not able to translate into action what all he reads and collects, gathers in his mind.
0: Vedasha puranamulu kudanu patistunnadu.
1: He reads all epics and all sacred
0: brahma sutramu bhagavad geetanu kudanu aaradham chestunnadu.
1: He worships brahma sutra and bhagavad geeta.
0: Ivanninu kevalamu palachani majjiga vantive.
1: That's all diluted buttermilk.
0: Aiti,
1: however,
0: ఈ ఆచరణ రూపమైనటువంటి యొక్క ప్రేమ తత్వమే చక్కగా కాంచి చిక్కనైనటువంటి యొక్క తీరం వలె ఉంటుంటాయి.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్, లవ్ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ లైక్ బాయిల్డ్ థిక్ మిల్క్.
0: ఇలాంటి క్షీరమును వదలి నీవు మజ్జిగను త్రాగటం, ఇందులో ఏమైనా సారమున్నదా?
1: యు లీవ్ దట్ థిక్ మిల్క్ బాయిల్డ్ but you drink this diluted buttermilk, what's the use?
0: Acharane మన యొక్క జీవితమునకు పుష్టి.
1: ఇట్స్ ఓన్లీ ద ప్రాక్టీస్ దట్ గివ్స్ ద స్ట్రెంగ్త్ ఇన్ అవర్ లైఫ్.
0: కేవలము ప్రచారమే, ప్రబోధమే, కేవలం పాండిత్యమే ఇందులో ఉన్నటువంటి యొక్క ఆడంబరము.
1: ఇట్స్ పబ్లిసిటీ, ఇట్ ఇస్ ద స్కాలర్షిప్, ద పాంప్ అండ్ షో అండ్ గ్రాండైజ్మెంట్, దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ సైన్స్.
0: ఆచరణ ప్రధానము కాని ప్రచారం ప్రధానం కాదు.
1: ఇట్ ఇస్ ద ప్రాక్టీస్ దట్స్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ప్రాపగేషన్.

0: It is the dog.
1: Erukalugunatti yerenta parina priti kalugabodu pisinigottu.
0: It is the dog that licks water. Though there is continuous flow of water over there, it licks. That is the fate of a greedy man, a
1: miserly person.
0: Man has got all sorts of pleasure.
1: Samasta vidyalu untunnavi.
0: Has all forms of knowledge.
1: Samasta shakti samarthyamulu untunnavi.
0: Has got all capacities and abilities.
1: Kani prayojanam emiti.
0: But what is the use?
1: Kevalamu manavuni yandu lobhattvam pravejinchinappudu ivi inni undi kudanu taanu panikiranatunte vaade avutadu.
0: When one sees greedy, all other things would be in vain.
1: Ee kali prabhavam cheta ఆధునిక యుగములోన మానవుని యందు లోభత్వం అమితముగా పెరిగిపోయింది.
0: As an effect of this Kali age, we find miserliness in mankind.
1: తాను తినడు పరులోక పెట్టడు.
0: He doesn't eat and he does not serve to others.
1: పెట్టకపోయినను పర్వాలేదు. పరులు సుఖించటం చూచి కూడాను ఓర్వలేడు.
0: Doesn't matter, he doesn't share. But he cannot bear others being happy.
1: ఇలాంటి మానవ జీవితమును ఈనాడు మానవ జీవితమని పిలవచ్చునా లేక పశుత్వం అని చెప్పవచ్చునా?
0: Can you call it a human life or do you call it the life of an animal?
1: దాచుకునేటువంటి యొక్క దోషత్వము, అభివృద్ధి పరుచుకునేటువంటి యొక్క మూర్ఖత్వము పశువులు ఎందుకుడనూ లేదు.
0: This sort of tendency to amass things and also to hide, the foolishness to hide, are not noticed even among animals.
1: Ee dachukuneetundi murkhattamu dochukuneetundi okka kruratamu manulu yandu mitimiri poyedi.
0: Today we find people exploiting things. They hide, they amass. These qualities are increasing day by day.
1: Kanukoni enni sadhanalu chesinappatikini, enni japamulu chesinappatikini, ఎన్ని పూజలు సలిపినప్పటికీ ఇవన్నీ కూడా కేవలము కృత్రిమైనటువంటి ఒక రూపాన్ని ధరిస్తుంది.
0: Therefore, in spite of all spiritual practices, the chanting of Lord's name and worship, they all have become artificial.
1: ప్రేమ లేని పూజ,
0: worship without love,
1: విశ్వాసము లేని ఆరాధన,
0: the worship without faith,
1: నిరర్థకమైనటువంటివి,
0: they are useless.
1: కనుకనే ఏ విద్యను చదవకపోయినప్పటికీ, ఏ శాస్త్రంలో మనం వినకపోయినప్పటికీ, ఏ గ్రంథములు ఎందుకుడునూ ఉన్నటువంటి అంతరాత్మాన్ని మనం గుర్తించలేకపోయినప్పటికీ, ఒక్క ప్రేమ విశ్వాసములు రెండు ఉంటే చాలు.
0: Therefore, you may not be highly educated, you may not go through a sacred text, you may not be knowing the inner significance of all great books, but at the same time, it is enough if you have love and faith.
1: ఏమి కొనిపోతున్నాము?
0: What is that you take with you?
1: ఈ శరీరంతో ఎన్నో విధములైనటువంటి కార్యములు చేస్తున్నాం.
0: విత్ దిస్ బాడీ యూ అండర్టేక్ వేరియస్ యాక్షన్స్.
1: ఈ పోషణార్థమై ఎన్నో విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
0: టు ప్రొటెక్ట్ అండ్ టు గ్రో దిస్ బాడీ వి సఫర్.
1: తాను తన కుటుంబాన్ని సుక్షేమంగా కాపాడుకునే నిమిత్తమై అనేక విధమైన శ్రమలు కోర్చుకుంటున్నాము.
0: వి స్ట్రగుల్ హార్డ్ టు క్యారీ అవుట్ ఎ లివింగ్ అండ్ టు అ ఫ్యామిలీ.
1: తన కలిమి భంగపుచ్చును.
0: And he loses his all his
1: wealth.
0: All his respect would be burnt.
1: And he
0: will be separated
1: from his home.
0: It is this miserliness that puts him to ruin.
1: This
0: is the mystery which you find as
1: an effect of Kali age.
0: This greed has become a matter of fashion in this Kali.
1: ye okka danikaina kudanu tyagam aneetundi manavuni yandu aavirbhavinchadu.
0: There's no trace of sacrifice in mankind today.
1: Kaani mana prachina sampradayam nandu bharatiya sampradayam nandu nakarmana na prajaya dhanena tyageneke amritatva manasu.
0: But in the ancient culture of Bharat it is stated, it's only through sacrifice you'll attain the state of immortality.
1: కలిమి గలిగిన నాడు కైలాసపతినైనా ధిక్కరించి పాపి తిరుగుతుండు.
0: సో లాంగ్ హీ హాస్ గాట్ వెల్త్ విత్ హిమ్, మనీ విత్ హిమ్, He will disobey even God.

0: The moment money is gone, he will start finding the world around.
1: అది తొలగినప్పుడే జగత్ కనిపిస్తుంది అది.
0: The moment money is gone, he will see the world.
1: వరకు జగత్ కూడా కనిపించదు.
0: Till then he will be unmindful of the world around.
1: ఏమిటి ఈ జగత్?
0: What is this world?
1: ఏమిటి ఈ జీవితము?
0: What is this life?
1: ఎంతవరకు ఈ జీవితము?
0: How long does it last?
1: ఈ జీవితంలో నువ్వు సాధించేటువంటి ఏమిటి?
0: What is that you achieve in this lifetime?
1: ఏమీ సాధించలేము.
0: Nothing whatsoever.
1: అన్ని కదిలిపోయే మేఘములే.
0: All are passing clouds.
1: ఈ లేత వయస్సునందు
0: at this tender age
1: ఎన్నో శ్రమలకు వస్తున్నారు, ఎన్నో విద్యలను చదువుతున్నారు.
0: At this tender age, you struggle hard and study.
1: ఎన్నో పరీక్షల్లో పాల్గొంటున్నారు.
0: You also participate in several activities.
1: అనిత్యం యవ్వనం సుఖం, అనిత్యం బంధు జనుశ్రయం. అంత అనిత్యం.
0: Everything is temporary.
1: శాశ్వతమైనటువంటి ఒకటే ఒకటి.
0: There is only one thing that is permanent.
1: అది దైవ ప్రేమ.
0: That is the divine love.
1: ఈ ప్రేమను పొందలేనటువంటి ఒక జీవితము ఎన్ని ఆర్జించి ప్రయోజనం ఏమిటి?
0: The life that doesn't earn this divine love, what is the use of the rest of the things?
1: ఎంతకాలము బ్రతికినప్పటికీ కట్టకడపటికీ ఒట్టి చేతుల్తోనే వెళ్ళవలసింది.
0: One may live long enough, but they have to go back, return
1: empty-handed.
0: Though they prescribed 100 years of lifespan, you cannot believe it. The daughter, adolescence or youth?
1: ముదిమియందో లేక ముసలియందో.
0: Or old age, or prime of youth.
1: Purano adavino.
0: Either in the city or in the forest.
1: Udaka madhyambuno.
0: In the midst of water.
1: Yeppudo vidachedi yerukaledu.
0: When one dies, no one knows.
1: Maraname nischayamu. Buddhimantudaina. దేహమున్నంతలో తాను తెలియవలయు.
0: బట్ డెత్ ఈజ్ సర్టన్. సో లాంగ్ యూఆర్ అలైవ్ విత్ ఆల్ యువర్ ఇంటెలిజెన్స్ యూ షుడ్ నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: కారే రాజులు రాజ్యమును కలుగరే, కర్మోన్నతిని పొందరే వారేది?
0: డోంట్ యూ సీ ద సేమ్ కింగ్స్ రూలింగ్ ద కింగ్డమ్స్? వాట్ హ్యాపన్ టు దేమ్ నౌ?
1: కనుక మనము ఏ ఒక్క విషయం నందు కూడాను మన జీవితానికి లోటు లేకుండా కష్టపడి సంపాదించవలసింది.
0: However, we have to work and earn money so that
1: they will be regarded.
0: Just as we have inhale and exhale, you must give up
1: someday.
0: Just as you take food and also evacuate the useless stuff,
1: so also have to give up.
0: You have to earn money, but you must sacrifice.
1: దానిని మనం దాచిపెట్టుకోవటానికి వీలు కాదు.
0: యూ కెనాట్ ఎమాస్ అండ్ హోల్డ్.
1: దాచిపెట్టుకోవలసినటువంటి ధర్మమే దాచిపెట్టుకోవలసింది.
0: వాట్ యూ హ్యావ్ టు హైడ్ అండ్ ఎమాస్ ఇస్ ధర్మ.
1: ఆ ధర్మమే మనకు శాశ్వతమైనటువంటి ఒక ఆస్తి.
0: దిస్ ధర్మ ఇస్ అ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: మన ప్రాపర్టీ, మన పర్మనెంట్ ప్రాపర్టీ.
0: ధర్మ ఇస్ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: అలాంటి దానిని మనం ఈనాడు గుర్తించాలి.
0: వీ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ నౌ.
1: ఒక గ్రామంలో,
0: ఇన్ ఎ విలేజ్,
1: లోభి, మహాలోభి.
0: A miser and a greater miser.
1: Lobhi tammudu.
0: Miser is younger.
1: Mahalobhi anna.
0: Greater miser is elder brother.
1: Varu kavasanta dhanam pettukunnaru.
0: They amassed wealth.
1: Kani.
0: But.
1: Kasaila kadapa daatiki bayatiki velladu.
0: But they don't spend single pai.
1: Kadupunakaina kudunu sariyainatundi bhojanam bhujincharu.
0: They don't eat belly full at least.
1: కావలసినంతా కూడా నువ్వులు పెట్టుకున్నారు.
0: దే హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ అట్ హోమ్.
1: లైట్ ఏమైనా ఒక 5 నిమిషాలు ఎక్కువగా వెలిగిందంటే కరెంట్ ఖర్చు అవుతుందో ఏమో అని భయం.
0: ఇఫ్ యు ఫైండ్ లైట్స్ బర్నింగ్ ఫర్ 5 మినిట్స్ మోర్, దే ఆర్ అఫ్రైడ్ దట్ అడిషనల్ కరెంట్ మే బి కన్స్యూమ్.
1: ఒకనాడు,
0: వన్ డే,
1: సమీపులైనటువంటి ఒక ఇంటి లోపల ఒక గ్రామంలో ఒక వ్యక్తి మరణించాడు.
0: ఏ క్లోజ్ రిలేటివ్ died in a village close to this village.
1: ఈ తప్పనిసరిగా పల్లెల్లో పోయి మాట్లాడించవలసినటువంటిది ఒక ధర్మం.
0: It is the tradition in villages this to necessarily go and visit them, the bereaved family.
1: 10 miles దూరం ఉంటుండాలి.
0: It is 10 miles long distance.
1: బస్సు ఎక్కితే ఈ 5 రూపాయలు ఖర్చు అవుతుందని నడుచుకొని పోవటానికి ప్రయత్నించాడు పెద్దన్న.
0: The elder brother thought if he were to travel by bus, he may have to spend 5 rupees.
1: తెల్లవారుజామునే లేచాడు, ఏదో 2 గుడ్డలు ఒక బ్యాగులో పెట్టుకున్నాడు.
0: Early morning he got up, packed 2 pairs of his
1: clothing. అప్పుడు తమ్ముడికి చెప్పాడు.
0: He told his younger brother,
1: ఒక చిన్న దీపము అంటించరా, ఆయిల్ బత్తి అంటించమని చెప్పాడు.
0: He said, light a small lamp, the oil lamp.
1: ఆ ల్యాంప్ లోపల ఇవన్నీ బ్యాగులో పెట్టుకున్నాడు, సర్దుకున్నాడు, వెళ్ళాడు.
0: With the help of that oil lamp, he packed 2 pairs of clothing.
1: ఇతను వెళ్లిపోయేటప్పటికి ఈ తమ్ముడు లోపి కదా, తక్షణమే ఆ దీపం మారిపోయాడు.
0: The younger brother is a greedy person. He has put off the lamp.
1: Oil ఖర్చు అవుతుందో ఏమో అని.
0: Because the oil may be consumed.
1: తిరిగి ఒక 1/2 గంటకు అన్న తిరిగి వెనక్కి వచ్చాడు.
0: The elder brother returned in 1/2 hour's time.
1: దీంట్లో 3 మైళ్ళు నడిచిపోయాడు.
0: He walked on the way
1: 3 miles.
0: And he returned all the 3 miles.
1: 6 miles.
0: 6 miles total.
1: తలుపు తట్టాడు.
0: He tapped the door.
1: ఎవరు తలుపు తట్టేది అన్నాడు చిన్న తమ్ముడు.
0: Younger brother asked, who are you? Who is tapping the door?
1: నేను అన్నంరా.
0: I'm your elder brother.
1: ఎందుకు వచ్చావు అన్నాడు.
0: Why have you come?
1: నేను పోయే సమయ లోపల దీపము ఆరిపోయమని చెప్పలేదు, అందువల్ల దీపం వెలుగున వెలుగుతుండదు ఏమో అని చెప్పడానికి వచ్చాను అన్నాడు.
0: While leaving the house, I forgot to tell you that you have to put off the lamp. Therefore, I return to remind you that.
1: అప్పుడు తమ్ముడు చెప్పాడు.
0: Younger brother said,
1: Brother, నాకు మాత్రం అంత బుద్ధి లేదా, నీ వెళ్ళిన తక్షణమే నేను ఈ దీపం ఆర్పేశాను.
0: Am I not that intelligent? I had immediately put off the lamp the moment you left.
1: కాని నీవు 3 మైళ్ళు వెళ్లి 3 మైళ్ళు వచ్చేసావు. ఈ 6 మైళ్ళు లోపల నీవు నడిచేటప్పుడు చెప్పులు ఎంత అరిగిపోయి ఉంటాయో, ఎంత నీవు నిశ్చుచ్చుకోలేదా?
0: But brother, no, you walked 3 miles long and returned 3 miles. Just imagine the wear and tear effect of your slippers.
1: Slippers ante enta arigipoyinayo annadu.
0: Slippers must have been worn out.
1: Appudu anna cheptunnadu.
0: Then brother said,
1: Brother, nen telu takku kadra.
0: He said, oh brother, I am not a fool.
1: Ee cheppulanta kodina moota gatti chenkalo pettukunnaru.
0: I bundled the slippers. Now I am carrying in my arms now.
1: ఈ విధమైనటువంటి లోభత్వం ఉంటే ఈ చెప్పులు ఎందుకు?
0: దిస్ ఈజ్ ది మైజర్లీనెస్. వై డస్ హి
1: తాను సుఖపడనటువంటి యొక్క ఈ ధనధాన్యం ఎందుకు?
0: ఇఫ్ ది మనీ డజంట్ మేక్ యూ హ్యాపీ, వై డు యూ నీడ్ ఇట్ యాక్చువల్లీ?
1: మరొకైనా సుఖాన్ని అందించాలి.
0: అట్లీస్ట్ మేక్ అదర్స్ హ్యాపీ.
1: తానైనా సుఖపడాలి.
0: అట్లీస్ట్ యూ షుడ్ బి హ్యాపీ.
1: ఈ రెండూ లేనటువంటి యొక్క సుఖం ఏం ప్రయోజనము?
0: విత్ నైదర్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ మనీ?
1: మీరు విద్యను అభ్యసిస్తున్నారు.
0: లైక్ వైజ్ యూ స్టడీ టుడే.
1: ఈ విద్యను అభ్యసించినటువంటిది ఉద్యోగం నిమిత్తం కాదు.
0: You should study not for the job's sake.
1: Mana samajam lopala, mana village lopala, mana gramam lopala ee chaduvunu samajam yokka sadviniyoganiki upayoginchali.
0: You should make use of your learning for the welfare of your village and society.
1: Samajam yokka samcheemani kosamani mee chaduvulu upayogapettali.
0: You should make use of your studies for the progress and welfare of the society.
1: Kevalamu chadivi degree ni teeskunnanta maatrame prayojanam ledu.
0: It's useless if you just limit yourself by getting a degree.
1: Idi kevalam degree anetundi bichha patra.
0: Degree is a sort of begging bowl.
1: Endukante ee degree anetundi oka patra unte okoka office ku velli udyogam ani beg chestunnav.
0: With this degree, which is a begging bowl, you go step by step visit every office.
1: Mana padavula paina manam nilchukodaniki taginatundi krushi cheyali.
0: You should be able to stand on yourself, self-reliant. You should be self-reliant.
1: మన విలేజ్ లోపల అవసరమైనటువంటి యొక్క కర్మలంతా కూడా తగినటువంటి అభివృద్ధి చేయాలి.
0: You should serve your village in the way that's required, needed.
1: మన విలేజ్ లో నిత్య జీవితంలో కావలసినటువంటి కూరగాయలు మనం పెంచాలి.
0: We should grow the vegetables in our villages.
1: మన విలేజ్ యొక్క పరిశుద్ధత కోసమని మన డ్రైనేజీ అంతా కూడా కట్టించి చెప్పాలి.
0: We should also see that there's proper drainage, cleanliness maintained over there.
1: మన విలేజ్ లోపల పూర్ పీపుల్ అంతా ఉంటారు.
0: There are many poor people in our
1: village. వాళ్ళకు పరిశుద్ధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించాలి.
0: We should also tell them.
1: రోగములు రానివ్వకుండా చూసుకోవాలి.
0: And we should see that, tell them that they should not be afflicted by any disease.
1: చిన్న పిల్లలకంతా కూడా మనం నేర్చుకునేటువంటి విద్యను నేర్పాలి.
0: We should teach them all that we have learned.
1: ఇది పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: This is the real help to others.
1: ఇతరులకు కొంచెం సహాయపూర్వకంగా చెయ్యాలి.
0: యూ షుడ్ హెల్ప్ అదర్స్.
1: ఈనాడు మన పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్న తక్షణమే
0: Today, the moment we receive high degrees,
1: employment office lo poi book chestam man register.
0: We register ourselves there in employment exchange office.
1: Kani adi kontha ekkuvaipothe videshalaku apply chestam.
0: Further, we also apply to find jobs elsewhere abroad.
1: Idi chaduvulu yokka lakshaname kaadu.
0: This is no true.
1: Mana gramani manam poshinchali.
0: We should serve our village.
1: Neevu puttindedi nee gramamlo.
0: You are born in this village.
1: Nee perigindedi nee gramamlo.
0: You have grown in this village.
1: Nee chadivinedi nee gramamlo.
0: You have studied here.
1: Sarvamu ee gramame neeku andinchindi ee shaktulunu.
0: It is the village that gave you all these abilities.
1: Kanuka neevu chadivina sarvasa shaktulu kodanu nee yokka society ni neeku andinchindi.
0: Therefore, through society, you got all your capacity.
1: కనుక నీకు సొసైటీకి నీవు కృతజ్ఞతలు అందించనక్కర్లేదా?
0: Should you not show gratitude to your village and society?
1: చదువులోనే మనం సమ సొసైటీలోనే పుట్టాము.
0: You are born in society.
1: సొసైటీలో పెరిగాము.
0: We grow in
1: society. సొసైటీలోనే అంత్యమవుతున్నాము.
0: And we die in
1: society. సొసైటీకి తగినటువంటి కృతజ్ఞతను మనం అందించాలి.
0: We should express gratitude to society.
1: విశాలమైన భావమును కోల్పోతున్నారు విద్యార్థులు.
0: Today, that broad-minded feelings are totally gone.
1: నేను నా వారు.
0: I and mine.
1: కానీ మిగతా ప్రజలంత గతి ఏమిటి?
0: But how about the rest of the people?
1: అందరూ భగవంతుని బిడ్డలే.
0: All are children of God.
1: అందరూ అన్నదమ్ములే.
0: All are brothers.
1: కనుక మనలో మనం ఏ విధమైనటువంటి కలతలు లేకుండా అందరూ సహనభావంతో అభివృద్ధికి రావాలి అనేటువంటి ఒక సహనము సానుభూతిని మనం పెంచుకోవాలి.
0: Without any conflict, we should live together in brotherhood. In cooperation
1: ఐకమత్యం చాలా అవసరము.
0: Unity is very essential.
1: దాని ప్రాక్టికల్ దాని అభివృద్ధికి మార్గము.
0: It is to practice unity is the path to progress.
1: ఐకమత్యం అని హలో హలో హలో అని పోవటం కాదు.
0: This unity is not confined to saying hello.
1: కలిసి పని చేయాలి.
0: We should work together.
1: కలిసి మెలిగితే కలిసి పుణ్యం అన్నారు.
0: And if we work together, we'll earn merit.
1: కనుక విద్యార్థులలో ఈనాడు విశాల భావం రావాలి.
0: Students should have broad mind.
1: విశాల హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: We should widen our heart.
1: ఈ హృదయం ఎక్కడ ఉంటుండాలి మన దేహంలో?
0: Where is this body?
1: కానీ
0: ఎడమైన
1: హృదయం. హృదయం కాదు అది, గుండెకాయ.
0: It is a simple physical heart, what you say that.
1: ఈ ఫిజికల్ హార్ట్ అనేటువంటిది బాడీకి మెయిన్ స్విచ్ వంటిది.
0: Physical heart is the main switch to our body.
1: అది స్విచ్ బోర్డు.
0: It is a switch board.
1: కానీ హృదయం అనేటువంటిది అది కాదు.
0: It's not that heart.
1: హృదయం దేహం సర్వత్రా ఉంటుండాలి.
0: The spiritual heart is present all over the body.
1: హృదయానికి వెలుగునే లేదు, ఒక విలువనే లేదు, ఒక పరిమితమే లేదు.
0: It has no limit, it has no boundary.
1: సర్వత్రా ఉంటుండాలి హృదయం.
0: This hridaya, heart is present everywhere.
1: కరుకని సర్వతః పాణిపాదం తస్ సర్వతోటి శిరోముఖం.
0: Therefore it encompasses everything around.
1: కాబట్టి మన హృదయం ఎక్కడి వరకు ప్రయాణం అవుతుందో అక్కడ వారందరూ మన బంధువులే.
0: Therefore all those that you find, to all those your heart reaches, they are your relations.
1: ఈ విధమైనటువంటి ఒక సహనభావం చేత ఐకమత్యంతో మన జీవితాన్ని సాధించాలి.
0: With this kind of understanding, you should achieve unity.
1: ఈ చదువు కేవలం పొట్టకూటి కోసం కాదు.
0: The studies are not for a living.
1: చదువు సంస్కారం కోసం.
0: You study so as to get culture.
1: ఈ సంస్కారాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటే మన పొట్టకూటిది మనం జరుగుతూనే ఉంటుంటుంది.
0: When once you develop your culture, it's not that difficult to carry out a living.
1: ప్రార్థన చేస్తున్నారు. ధర్మో రక్షతి రక్షిత.
0: You all pray. If you protect
1: dharma, ధర్మాన్ని నీవు రక్షిస్తుపోతే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది.
0: If you protect dharma, dharma will protect you in turn.
1: కనుక మనము ధర్మాన్ని మన సమాజం లోపల సరైన రీతిగా మనం నడిపించాలి.
0: So we have to see that the society conducts along the path of dharma.
1: మనం ధర్మాన్ని నడిపిస్తుంటే టౌన్ అంతా బాగవుతుంది.
0: If every village treads along the path of dharma, the whole town will develop.
1: భారతీయ సంస్కృతి కానీ లేక విదేశీ సంస్కృతి కానీ ఇంకా అంతో ఇంతో పల్లెల్లో ఉంది కానీ పట్టణాల్లో లేదు.
0: Either culture of Bharat or foreign culture for that matter is noticed more in villages.
1: Pallallo undinatvanti oka dharmamu, pallala varallo undinatvanti oka nyayamu, pallala varallo undinatvanti oka sahanamu, pallala varallo undinatvanti oka prema pattanallo ledu.
0: Dharma, justice, understanding, tolerance are the values which are present more in villages than cities.
1: Samuplopala court tayaraipoyinayi.
0: In township and crow.
1: Banks tayaraipoyinayi.
0: Banks are there.
1: Universities tayaraipoyinayi.
0: Universities.
1: Inka innino ivanni tayaraipoyinayi.
0: So many are there.
1: Inni undinatvanti yokka aa pattanallo jarigetvanti anyayalalu akramalu anacharalu inta antari kaadu.
0: You find lot of injustice, horror and terror in cities.
1: Kaani pallallone kotta neethi nijayati untundadi.
0: The honesty and integrity are more in villages.
1: Kanukani inka pallali endu kodanu కొన్ని ట్రైబల్స్ ఉంటా ఉంటారు.
0: దేర్ ఆల్సో ట్రైబల్స్
1: అడవుల్లో ఏ సంబంధము లేనటువంటి వారు ఉంటారు.
0: దేర్ పీపుల్ ద ట్రైబల్స్
1: వాళ్ళల్లో ఉన్నటువంటి సత్య ధర్మాలు కూడా టౌన్ లో లేదు.
0: Among tribals you find satya and dharma and not in towns.
1: వాళ్ళు మన కల్చర్ అంతా కాపాడుతూ వస్తున్నారు.
0: దే ఓన్లీ ఫాలో అవర్ కల్చర్ అండ్ ప్రొటెక్ట్.
1: ఈనాడు మనం చదివినందుకు ఏం చేస్తున్నాము?
0: What is that we do have in
1: our culture? Nanta kalchi vestunnamu.
0: We are burning our culture.
1: Mana niti nijatinanta manta pedutunnamu.
0: We are really burning our
1: manavatvanni manchagalutunnamu.
0: We are burning the human quality.
1: Manav.
0: What is this human quality?
1: Manavudu putti konni lakshala samvatsamulaipoyindi.
0: Man is born lakhs and lakhs of years
1: ago. Manavatvam inka manavu nundi puttaledu.
0: But the human quality is not yet born.
1: Manavudu puttadu kaani manavattam inka puttaledu.
0: Man is born, human is born, but not humanness.
1: Ee manavattam.
0: When do you expect it?
1: Enni janmalu nasinchayo.
0: We passed through so many.
1: Enni janmalu raabothundo.
0: How many more in store?
1: Manavunto paatu manavattam kudanu puttali.
0: So along with man, the human quality also should be born.
1: Satyanni palakali.
0: We should speak truth.
1: సత్యమును పలికేటువంటి వ్యక్తి ఎక్కడా కనిపించడం లేదు.
0: యాక్చువల్లీ దేర్ ఇస్ నన్ హూ స్పీక్ ట్రూత్.
1: నోరెత్తితే అసత్యమే.
0: ద మూమెంట్ ఓపెన్స్ హిస్ మౌత్ ఫుల్ ఆఫ్ లైస్ ప్యాక్ ఆఫ్
1: చేయి పెడితే అధర్మమే.
0: Once he resorts to action with his hand, it is adharmika.
1: ఇది మానవత్వం ఎట్టవుతుంది?
0: How do you call it human?
1: ఒక పశువులకు, ఒక పక్షులకు, ఒక మృగములకైనా ఒక నీతి నిజాయితీ ఉంటుండాలి.
0: Animals, birds, they have got a particular code of conduct and behavior.
1: దానికి కూడా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి.
0: The animals follow a season and a reason.
1: కానీ మానవుడిగా పుట్టినటువంటి వాడికి నో సీజన్ నో రీజన్.
0: But human has no reason, has no season.
1: Inka mee chaduvulu endukosam?
0: Then why do you need studies?
1: Enduku ee chaduvulu chadavali?
0: Why should you study?
1: Paniki raani chaduvulu manam enduku chadavali?
0: Why should you study all this useless stuff?
1: Chatta chaduvulu.
0: It's all rotten stuff.
1: Samajamulaku upayogakaramainatvanti chaduvulu manam chadavali.
0: You should study such that as to help
1: mana manavatvanni tempondimpa chesukuneatvanti chaduvulu chadavali.
0: We should learn so as to uphold the human
1: manavuniki manavuniki madhyana unnatvanti sambandha bandhavyanni penchukune chaduvulu chadavali.
0: We should develop interrelationships among mankind.
1: ఈ వాడు మానవుడికి మానవుడికి మధ్యలో ద్వేషము.
0: టుడే దేర్ ఇస్ హేట్రెడ్ బిట్వీన్
1: గ్రామానికి గ్రామానికి మధ్యలో ద్వేషము.
0: దేర్ ఇస్ హేట్రెడ్ అమంగ్
1: రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్యలో ద్వేషము.
0: అమంగ్ ప్రావిన్సెస్ దేర్ ఇస్ ఎనిమిటీ.
1: ద్వేషం లేకుండా ఎట్లా పోతుంది?
0: వెల్ డోంట్ యూ గెట్ ఎక్స్పెక్ట్ ది సేమ్ థింగ్
1: ఎల్సెవేర్. నీ కంట్రీ లోపల, నీ రాష్ట్రం లోపల, నీ గ్రామం లోపలనే కావలసిన ద్వేషాలు పెంచుకుంటున్నారు.
0: దేర్ సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ ఫైటింగ్.
1: ఎక్కడో బయట దేశం వాళ్ళంతా మన దేశం పైన పడుతున్నారంటే ఇది చెప్పుకోవటమే అవమానం.
0: You say that you are attacked by the neighboring countries. It is a matter of shame to say so.
1: మొట్టమొదటి నీ ఇంటిని నువ్వు చక్క చేసుకో.
0: ఫస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్.
1: నీ గ్రామాన్ని నువ్వు చక్క చేసుకో.
0: సీ దట్ యువర్ విలేజ్.
1: నీ రాష్ట్రాన్ని నువ్వు చక్క చేసుకో.
0: సీ దట్ యువర్ ప్రావిన్స్ ఇస్ పర్ఫెక్ట్.
1: ఇంటిలోనే ఉంటున్నాయి కావలసినన్ని కలహాలు.
0: We got all conflicts at home.
1: దీన్ని నిలుపుకోవడానికి నీకు చేత కాకుండా ఉంది.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు చెక్.
1: నీకు ఎట్ట ఈ విదేశాల యొక్క కారణాలు ఏ విధంగా నిలుపగలవు?
0: How do you say that others
1: who are you?
0: Who are you?
1: ఏం శక్తి ఉంది?
0: What right you have? What power you have?
1: కనుక నీ మొట్టమొదటి నీ ఇంటిని నీవు నిలుపుకో.
0: First charity begins at home. Correct your
1: ఈ మానవత్వాన్ని నీవు పోషించుకో.
0: Keep up your human quality.
1: అందరూ కూడా ఒక దైవ బిడ్డలుగా భావించుకో.
0: Consider that all are children of God.
1: ఇది నిజంగా విద్యార్థులు జరపవలసినటువంటి ప్రధానమైనటువంటి ఒక చదువు.
0: This is the main educational principle.
1: ధనము ధనము ధనము ధనము ధనము.
0: And everywhere we think of money.
1: ఈ ధనము ఎందుకు కాల్చడానికి ధనము?
0: What for is the money? To burn it or what?
1: ఈ ధనముని ఏమి చేస్తున్నారు?
0: What is it you do with it?
1: ఏదైనా దేశానికి ఉపకారం చేస్తున్నారా?
0: Are you helping this country?
1: 10 మందికి ఏమైనా సహాయం చేస్తున్నారా?
0: Are you helping anybody?
1: లేక భిక్షాలు ఏమైనా పెడుతున్నారా?
0: Are you just offering to anyone?
1: ఒక విధమైనటువంటి విద్యా విశేషాలకు సంబంధించినటువంటి ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా?
0: Do you spend to entertain education activity? Nothing.
1: ఈ ధనమంతా కూడాను కేవలం ఒక గుంతలో పెట్టిన మట్టి వంటివి.
0: All this money is something like the one hidden in a pit dug deep.
1: కనుకొని మనం ధనం కోసమని మన జీవితాన్ని అర్పితం చేయకూడదు.
0: Therefore we should not waste our life
1: for money. ప్రేమ కోసము మన జీవితాన్ని అర్పితం చేయాలి.
0: We should spend our life for love.
1: దేహం కోసం ధనాన్ని అర్పితం చేయాలి.
0: For the body you need money.
1: ఇంకా మానవ కోసం దేహాన్ని అర్పితం చేయాలి.
0: And therefore for human quality be ready to sacrifice your life.
1: దైవం కోసము దేహము మానము సర్వం కూడా అర్పితం చేయాలి.
0: ఫర్ గాడ్ యూ షుడ్ బి రెడీ టు సరెండర్ యువర్ అటాచ్మెంట్ యువర్ బాడీ ద మైండ్ సోల్ అండ్ స్పిరిట్.
1: కనుకనే ఉన్నటువంటిది మూడే మూడు కారణములు.
0: దేర్ ఓన్లీ త్రీ రీజన్.
1: సత్యాన్ని నిలుపుకోవాలి.
0: అపోల్డ్ ట్రూత్.
1: ధర్మాన్ని ఆచరించాలి.
0: ఫాలో ధర్మ.
1: మానవత్వంలో ఇవి రెండే ప్రధానమైనటువంటి సంబంధం.
0: దీస్ ఆర్ టూ కార్డినల్ ప్రిన్సిపల్స్.
1: కనుకనే వేదం కూడా ఉచ్చరించండి. సత్యం వద ధర్మం తెర.
0: స్పీక్ ట్రూత్. ఫాలో ధర్మ.
1: ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నిన్ను కొండపోయి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి వచ్చినా సత్యాన్ని వదలద్దు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ situation may lead you to imprisonment yet.
1: A
0: moment when you are about to be beheaded, be ready to speak.
1: Harishchandrani aadharanga teeskondi.
0: Take Harishchandra as an example.
1: Enni vidhamainatundi kashtamlu vachinappudiki tanaku దైవం అని సత్యాన్ని ఎన్నుకుంటూ వచ్చాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ హి హాడ్,
1: సత్యమే సర్వమును రక్షించి కోల్పోయినటువంటి తన రాజ్యాన్ని కూడా తనకు అందించి.
0: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ హి స్పోక్ ఆల్ హిస్ లైఫ్ టైమ్, ప్రొటెక్టెడ్ హిమ్. ఈ సత్యమునకు ఎరువు ఏంటి?
1: ఈ సత్యమునకు ఎరువు ఏంటి?
0: వాట్ ఈస్ ద మెన్యూర్ దట్ యు ఆఫర్ టు ట్రూత్?
1: అదే ప్రేమ.
0: లవ్ ఈస్ ద మెన్యూర్.
1: కనుకనే ప్రేమను మనం పెంచుకోవాలి.
0: సో హావ్ టు డెవలప్ లవ్.
1: ఈ ప్రేమను ఒక పరిమితంగా తీసుకోకూడదు.
0: యు షుడ్ నాట్ టేక్ ఇట్ అండర్ లిమిట్.
1: నా ఫ్యామిలీ అంత వరకే పరిమితం కాకూడదు.
0: యు షుడ్ నాట్ బి లిమిటెడ్ టు ఐ అండ్
1: మై. నేను నా ఫ్యామిలీ రెండే అనుకుంటే అరణ్యములో పోయి కూర్చో.
0: ఇఫ్ యు రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ఐ అండ్ మైండ్,
1: నువ్వు ఊళ్ళో ఎందుకు ఉండాలి?
0: దెన్ వై షుడ్ యు బి హియర్?
1: ఈ సొసైటీలో ఎందుకు ఉండాలి?
0: వై షుడ్ బి ఇన్ సొసైటీ?
1: సొసైటీలో ఉన్నందుకు సొసైటీని యొక్క క్షేమాన్ని కూడా కోరాలి.
0: Being in the society, desire the welfare of the
1: society. నేను నా ఫ్యామిలీ, నేను నా ఫ్యామిలీ అంటే ఏమి? నువ్వెంత ఒక ప్రత్యేకమైనటువంటి అంటుజబ్బు వచ్చినటువంటి వాడిగా అయిపోతావు.
0: Being in the society, if you confine, limit yourself to your family, it appears as if you are suffering from a disease, severe disease.
1: కనుకనే అందరితోనూ కూడాలి.
0: You should be in with others.
1: ఆ ఐకమత్యం అనేటువంటి దాన్ని పెంచుకోవాలి.
0: You should develop unity.
1: నేను నా యొక్క కుటుంబమే అనేటువంటి జిడ్డు వ్యాధిని మనం సంపాదించుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ డిజీజ్ యాజ్ టు రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఫ్యామిలీ.
1: బ్యాడ్ డిసీజ్
0: ఇస్ ఎ వెరీ బ్యాడ్ డిసీజ్, బిగ్ డిసీజ్.
1: అందరూ ఉండాలి.
0: ఆల్ షుడ్ ఎగ్జిస్ట్.
1: కష్టం నా వంటిదే కదా ఇతరులకు.
0: ద అదర్స్ ఆల్సో సేమ్.
1: బాధలు నా వంటివే కదా ఇతరులకు.
0: ద ఫీలింగ్స్ ఆర్ సేమ్.
1: ఈనాటి విద్యార్థులు ఇలాంటి గుణాల్ని పెంచుకుంటే భావి భారతోద్ధారకులుగా తయారవుతారు.
0: ఇఫ్ స్టూడెంట్స్ డెవలప్ సచ్ ఐడియాస్, దే విల్ బి
1: ప్రాచీన కాలం నుండి భారతదేశంలో ఆవిర్భవించినటువంటి ఈ సత్య ధర్మమును పోషించేటువంటి యొక్క ఆదర్శ మూర్తులుగా మీరు తయారు కావాలి.
0: యూ షుడ్ బి ఐడియల్స్ ఇన్ సొసైటీ సో యాస్ టు ప్రొటెక్ట్ ది ట్రూత్ అండ్ రైట్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరే భావి భారతోద్ధారకులు.
0: యూ ఆర్ గోయింగ్ టు ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఫ్యూచర్ లీడర్స్ అండ్ ప్లీడర్స్.
0: యూ ఆర్ ది ఫ్యూచర్ లీడర్స్ అండ్ ప్లీడర్స్.
1: లీడర్స్,
0: ప్లీడర్స్, ప్లీడర్స్.
1: కనుకనే మీరు సత్యమైన తీసుకోండి.
0: సో
1: ఈ లీడర్షిప్ అనేటువంటిది కూడా పెడ మార్గంలో పోకూడదు.
0: డోంట్ వర్క్ ఫర్ లీడర్షిప్ ఇన్ ద రాంగ్ వే.
1: ఎట్లా ఉంది తెలిసినా,
0: యు నో ద పొజిషన్ ఆఫ్ ద కంట్రీ.
1: సాక్షాత్ హరిశ్చంద్ర వచ్చి దిగినప్పటికీ అతనితో 100 అబద్ధాలు ఆడిస్తాడు ఈ లీడరు.
0: ఈవెన్ ఇఫ్ హరిశ్చంద్ర ఇస్ టు కమ్ అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, విల్ మేక్ హిమ్ స్పీక్ 100 లైన్స్.
1: ఈనాటి కలి ప్రభావం,
0: దిస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి.
1: కాదు, అందువల్ల ఈనాడు హరిశ్చంద్రులు ఎవరూ లేరు.
0: సో దేర్ ఇస్ నో హరిశ్చంద్ర నౌ.
1: ఈ భయానికి ఉదిపోయి హరిశ్చంద్ర అంతా పారిపోయారు కొండలకు.
0: బికాస్ ఆఫ్ దిస్ ఫియర్ అరౌండ్ హరిశ్చంద్ర లెఫ్ట్ దిస్ ప్లేస్.
1: సత్యమే పరిగెత్తిపోయింది.
0: ఇన్ఫాక్ట్ ట్రూత్ ర్యాన్ అవే.
1: అంతా అసత్యమే.
0: వాట్ ఎవర్ యు ఫైండ్ ఇస్ ఫాల్స్.
1: ధర్మమే పరిగెత్తిపోయింది.
0: ధర్మ ఇస్ అవుట్ ఆఫ్ ప్లేస్.
1: కానీ ఉన్నదంతా అధర్మమే.
0: వాట్ వి ఫైండ్ ఇస్
1: అన్రైట్. మనం ఈనాడు ప్యూరిఫై చేయాలి.
0: వి హావ్ టు ప్యూరిఫై.
1: ఎట్లా చేయాలి?
0: హౌ?
1: మనం ఆచరించాలి.
0: వి హావ్ టు ప్రాక్టీస్ వాట్ వి
1: సే. నోటితో చెప్పడం కాదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ బై సింప్లీ సే.
1: ఆచరణ రూపంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
0: వి హావ్ టు ప్రాక్టీస్ వాట్ వి సే.
1: హృదయంలో ఉన్నది మాటతో, మాటలో ఉన్నది క్రియతో మనం ఆచరించాలి.
0: సో వాట్ వి థింక్ వి షుడ్ సే, వాట్ వి సే వి షుడ్ యాక్ట్.
1: కనుకనే మనం ఈ సత్య ధర్మాన్ని మనం సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే విద్యార్థులు విద్యార్థులే.
0: సో లాంగ్ వి అడిహియర్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: ఈ సత్య ధర్మం మీరు పాటించినప్పుడు విద్యార్థులు కాదు, మీరు విషయార్థులైపోతారు.
0: ఇఫ్ వి డోంట్ ఫాలో దీస్ టూ, వి ఆర్ నాట్ విద్యార్థి స్టూడెంట్స్, బట్ వి ఆర్ విషయార్థి. The one of sensual pleasure.
2: Satyam jnanam anantam brahma.

0: ఒక చిన్న విషయం, మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఎలాంటి పిల్లలు వచ్చినప్పటికీ వారిని ఎంతో ఆదర్శంగా, వారిని ఎంతో ఆప్యాయంగా, అన్నదమ్ముల కంటే అధికంగా వారిని చూసుకుంటూ వారిలో ప్రేమను అమితమైనటువంటి రీతిగా చేసి వారి ఎందున్నటువంటి దుఃఖాలను కూడాను మరిపింపజేస్తూ, కేవలం మన ఇన్స్టిట్యూట్ అని చెప్పుకోవటం కాదు, సత్యంగా నిత్యము జరుగుతూనే ఉంటున్నాయి.
1: An important point here. In our institute, all students mingle as brothers of the same family, sharing love with mutual concern.
0: మిగిలినటువంటి ఇన్స్టిట్యూట్లో శ్రీమంతులకు, ధనవంతులకు, డొనేషన్లకు ఇట్లాది మనం కొన్ని చూస్తూనే ఉంటున్నాం, కానీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఒక్క ప్రేమే, ప్రేమే దీని యొక్క సుంకము.
1: Rest of the institutions, you know pretty well, the priority and importance is given
0: alanti variki
1: nenu encapitation
0: pradhanyam istuntanu alanti variki manam ekku pradhanyam istunnam.
1: We give importance to those people having love.
0: Meeru kuda nu vinnaru,
1: you heard
0: second boy sanskritamlo maatladadu.
1: The second boy spoke in Sanskrit,
0: kaani aa bhai abbai ki veru ka aadharam ledhu.
1: Yes, none to support him.
0: Tallidandulu yokka idi ledi.
1: He lost his parents,
0: grandparents, avva tata iddaru poshistu unnaru.
1: He is taken care of by his grandparents, grandmother, grandfather. Ilanti
0: pillani veeru inni vidhamainatundi abhirudhi parichesesi aa pillavaadu sanskritam lopala anni vidhamuluga taanu nichinante enta dukkhanni marchipoyi undali meeru yochinchesukondi.
1: Just imagine the situation. Such a child is here. Today he has come up to that position as to speak in Sanskrit.
0: Yes,
1: forgotten
0: all his dream. He
1: has grown in bliss.
0: తల్లిదండ్రులు లేనటువంటి లోటును ఇక్కడ తీర్చేటువంటిది తాయి యొక్క ప్రధాన సంకల్పం.
1: సాయి's love is immeasurable to such an extent. That one would
0: అది నేను చేస్తున్నాను, మిమ్మల్ని చేయమని చెప్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు డూ అండ్
0: మీరు కూడా అంతే. ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఏమైనా చిక్కితే వారిని తగినటువంటి సహాయం చేసి వారిని ఉన్నత ఉద్యోగానికి లేక ఉన్నత స్థితికి తెప్పించేటువంటి ప్రయత్నం మీరు చేయాలి.
1: ఇఫ్ యూ ఫైండ్ సచ్ పీపుల్ ఇన్ యువర్ టర్న్, యూ షుడ్ హెల్ప్ దెమ్
0: అవుట్ సైడ్.
1: అవుట్ సైడ్ యు నో,
0: ఏదైనా కొత్త కాలేజీకి పోయితే ఇంజనీరింగ్ మెడికల్ రెండు చూస్తే మహా నరకాలు.
1: You know, outside the medical colleges, engineering colleges, they are worse than hell.
0: ఎవరైనా అక్కడ పోయి ప్రవేశిస్తున్నారంటే ఒక్క వారం కూడా ఉంటుండరు. ఏదో ర్యాగింగ్ ర్యాగింగ్ అంట, అదేమో నాకు అర్థం కాదు. కొత్త పిల్లలంతా నానా పదితూ పట్టించి వాళ్ళని అల్లరి చేపించి చదువు నుంచి ఇచ్చిపెట్టిపోతున్నారు.
1: What happens outside? All the newcomers face all troubles in the name of ragging, such that they would run away in 1 week time.
0: జూనియర్ బాయ్స్ సీనియర్ బాయ్స్ పెద్దన్నలుగా భావించి వారిని ఎంతో ఆదరించాలి.
1: The junior boys should consider seniors as their elder brothers.
0: సొంతం బ్రదర్స్ మాదిరి మనం భావించాలి.
1: We should take them as our own.
0: వారికి ఉన్నటువంటి అనుకూలాలు మనం తీర్చాలి.
1: We should provide all conveniences.
0: వారి అశాంతిని మనం నిర్మూలన చేయాలి.
1: We should help them so that they will not
0: శాంతిని మనం పెంచాలి.
1: We should see that they will be happy.
0: అది నేను ఇక్కడ చేస్తాను.

0: నాను మీరు చేయమని చెప్తున్నాను.
1: దట్స్ వాట్ భగవాన్ డస్ హియర్ అండ్ హీ వాంట్స్ యూ టు డూ.
0: ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ అయినప్పటికీ ఇలాంటి పిల్లలకంతా కూడా నువ్వు భోజనానికి కూడా నువ్వు స్కాలర్షిప్లు కూడా ఇస్తున్నాను.
1: దో ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ హియర్ ద స్టూడెంట్స్ రిసీవ్
0: ఒక గేమ్స్ ఫీజు కానీ ఒక ఎగ్జామినేషన్ ఫీజు కానీ లైబ్రరీ ఫీజు కానీ లైబ్రరీ ఫీజు కానీ ట్యూషన్ ఫీజు కానీ ఇంకే ఫీజు కానీ ఎక్కడే కానీ ఒక నయా పైసా లేదు.
1: Not even single naya paisa is collected in any name, in any form. No tuition fee, no examination fee, no laboratory fee whatsoever.
0: Alanti deeni kinda ee vidyanu pillaliki cheppinappudu vaadu enta unnatamainatundi aadarshavantamaina vidyarthuluga raavali.
1: You should be naturally ideal.
0: Ilanti ideal boys ga tayar kavali.
1: You should be ideal boys.
0: Ekkada poyinappudiki ni bazaar lo chusina kani evaraina konchi bichcham ettunte వాడిని సహజంగా తీసి నాయన నువ్వు బిచ్చం ఎత్తకూడదు నీకు ఏమి గతి పట్టింది కా ఏదైనా మార్గాన్ని చూపిస్తామని వారికి ఏదైనా ఒక ఉద్యోగాన్ని చూపించాలి.
1: ఇఫ్ యూ ఫైండ్ ఎనీబడీ
0: సహాయం చేయాలి.
1: ఇఫ్ యూ ఫైండ్ ఎనీబడీ బెగింగ్ ఆన్ ది స్ట్రీట్ యూ షుడ్ కాల్ హిమ్ టాక్ టు హిమ్ సాఫ్ట్లీ.
0: ఒకానొక సమయంలో
1: హెల్ప్ హిమ్ టు క్యారీ
0: జీసస్ ఆకలి లేనటువంటి వాడికి రెండు చేపలు ఇచ్చాడు.
1: జీసస్ సర్వ్డ్ టూ ఫిషెస్ టు ఏ హంగ్రీ పర్సన్.
0: దిన్నము ఆ విధంగా చేపలు ఇవ్వడానికి ఎట్ట వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సర్వ్ ఫిష్ ఎవ్రీ డే?
0: మంచిది కాదన్నాడు. ఒకవేళ వలను కొనేసేసి ఆయనకి ఇచ్చేసాడు.
1: దెన్ హి పర్చేజ్డ్ ఎ నెట్ అండ్ ప్రెజెంటెడ్ టు దిస్
0: ఇదిగో వలను తీసుకుని నీవే నీ జీవితాన్ని గడుపుకో.
1: విత్ దిస్ నెట్ క్యారీ అవుట్ యువర్ లివింగ్.
0: అట్టిని మన పిల్లలు కూడా ఆ విధంగా చెయ్యాలి.
1: అవర్ స్టూడెంట్స్ షుడ్ డూ లైక్
0: ఒక జీవనోపాధి కూడా మనం తగినటువంటి ఆ అధికారాన్ని అందించాలి.
1: వీ షుడ్ హెల్ప్ అదర్స్ హూ హస్ టు క్యారీ అవుట్ దేర్ లివింగ్.
0: వాళ్ళందరూ మన బ్రదర్స్.
1: All the rest are our brothers.
0: అందరూ ఒకే ఇన్స్టిట్యూట్.
1: All belong to one institute.
0: మన ఇన్స్టిట్యూట్ పిల్లలందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: All members of this institute are brothers and sisters.
0: ఆ ప్రేమను మీరు పెంచుకోవాలి.
1: You should develop
0: ఆ ఆప్యాయతను మీరు విశాలం గావించుకోవాలి.
1: You should have that affection.
0: హృదయాన్ని కూడా విశాలం చేసుకోవాలి.
1: We should broaden our hearts, widen our feelings.
0: అది ఈనాడు మన విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటిది.
1: That's what our students should learn today.
0: అహంకారానికి కానీ
1: ఆడంబరాలకు
0: కానీ
1: ఏమాత్రం
0: అవకాశం.
1: అమిత
0: ప్రేమకు మనము అవకాశాన్ని ఇవ్వాలి.
1: వీ షుడ్ హ్యావ్ మోర్ అండ్ మోర్.
0: ఆదర్శానికి అవకాశం ఇవ్వాలి.
1: వీ షుడ్ బి ఐడియల్ ఇన్ సొసైటీ.
0: అప్పుడే అలాంటి పిల్లలు కూడా అభివృద్ధికి రాగలరు.
1: దెన్ సచ్ స్టూడెంట్స్ విల్ ప్రోగ్రెస్ అండ్ ఇంప్రూవ్.
0: కనుక పూర్వం అంతా కూడా గొప్ప అభివృద్ధికి వచ్చినటువంటి వారంతా ఇలాంటి వాడే. ఒక బజార్లో పేపర్లు అమ్ముకునేటువంటి వాడు.
1: దేర్ ఇస్ వన్ పర్సన్ హూ జస్ట్
0: మరి ఇంకొక వ్యక్తి బూట్స్లకు పాలిష్ వేస్తుండేటువంటి వాడు.
1: దేర్ ఇస్ అనదర్ పర్సన్ కాబ్లర్ హూ పాలిష్ ద షూ.
0: ఆ బూట్స్ పాలిష్ వేసేటప్పుడు దానికి ఇచ్చేసేసి గాడ్ బ్లెస్ యూ అనేటువంటి వాడు.
1: యాజ్ హీ పాలిషెస్ ద షూ యాజ్ హీ రిటర్న్స్ దెమ్ హీ యూజ్డ్ టు సే గాడ్ బ్లెస్ యూ.
0: ఇంకొక ఆయన అడ్రస్ రాసి ఇచ్చేటువంటి వాడు.
1: అనదర్ పర్సన్ యూజ్డ్ టు రైట్ అడ్రస్సెస్ ఆన్ హిస్
0: అడ్రస్ రాసి ఇచ్చేటప్పుడు ఏదో ఒక సెంటీమీటర్ ఏమో అంటారు ఫీలింగ్
1: ఫీలింగ్
0: అలాంటివి ఇచ్చే నాలుగు కాసులు ఇచ్చేవాడు. దాని కూడా థ్యాంక్స్ అని చెప్పి గాడ్ బ్లెస్ యూ అనేవాడు.
1: ఆఫ్టర్ రైటింగ్ ది అడ్రస్ ఆన్ ది ఎన్వెలప్స్ హీ పాసెస్ ఆన్
0: టెలింగ్ గాడ్ బ్లెస్ యూ. మంచి హృదయం కలిగినటువంటి వాడు,
1: గుడ్ హార్టెడ్,
0: బూట్స్లకు పాలిష్ చేస్తున్నటువంటి వాడు,
1: ద వన్ హూ పాలిష్
0: అడ్రస్ రాస్తున్నటువంటి వాడు,
1: ద వన్ హూ భక్తి
0: విశ్వాసంతో జీవించడం చేత అతను ప్రైమ్ మినిస్టర్ అయిపోయినాడు ఒక ఇంగ్లాండ్ కు.
1: బికాస్ ఆఫ్ ఫెయిత్ అండ్ డివోషన్ హీ రోస్ టు ద పొజిషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ హియర్ ఇన్ గ్రేట్ బ్రిటన్.
0: చూసారా ఎంతటి ఉన్నత స్థాయి
1: పొజిషన్.
0: కనుకనే మనలో ఉండినటువంటి యొక్క వినయ విధేయతలకే గొప్ప స్థానం వస్తుంది మనకు.
1: దేర్ఫోర్ వి రీచ్ హైట్స్ విత్ దిస్ ఒబీడియన్స్ అండ్
0: ఎడ్యుకేషన్ కాదు.
1: ఇట్స్ నాట్ ద ఎడ్యుకేషన్.
0: మన ఎడ్యుకేషన్ ఏమిటి ఉంటుండాలి?
1: వాట్ ఇస్ దేర్ ఇన్ ఎడ్యుకేషన్?
0: చర్చిల్ మీకు అందరికీ తెలుసును.
1: యు నో చర్చిల్ ప్రైమ్ మినిస్టర్ చర్చిల్.
0: ఆయన ఏ విద్యను చదవలేదు.
1: హి డిడ్ంట్
0: స్టడీ. మిలిటరీలో పోయి చేరిపోయాడు. కానీ అతనిలో గొప్ప అభివృద్ధి వచ్చింది.
1: హీ జాయిన్డ్ మిలిటరీ బట్ హీ హస్
0: అతను కేవలం నోబెల్ ప్రైజ్ కూడా పొందాడు.
1: హీ ఆల్సో రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్.
0: అతని కుమారుడు మిలిటరీ లోపల సిపాయిగా చేరాడు.
1: హి సన్ వాస్ ఎన్ ఆర్డినరీ సోల్జర్ ఇన్
0: ఆర్మీ. ఈ విధంగా కూడా గొప్ప ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ల వినయమే దీనికి మూల కారణం.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రిప్యూటెడ్ బికాస్ ఆఫ్ దేర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: విద్యయోసగును వినయంబు వినయమునను కలుగు పాత్రత పాత్రత వలన ధనము.
1: Out of education you cultivate humility, out of humility you get deservedness and then money thereafter.
0: Vinayam chala goppadi.
1: This humility is
0: vinayame vidyarthiki goppa kiritamu.
1: It is the humility which is the crown.
0: Kanuka ఇలాంటి పిల్లలు ఎవరైనా మీ క్లాసు లోపలనో మీ రూమ్ మీట్ గానో ఉంటుంటే వాళ్ళకి ఏదైనా విచారం తగిన సహాయం చేయండి.
1: ఇఫ్ యూ ఫైండ్ సచ్ స్టూడెంట్స్,
0: వాళ్ళకు ఎప్పుడో మర్చిపోయినటువంటి దుఃఖానికి అవకాశం ఇవ్వకండి.
1: See that they will not feel sad any
0: longer. దుఃఖాన్ని మర్చిపోయేటువంటి ఒక ఆనందాన్ని ఇవ్వాలి.
1: Make them happy so that they would forget all the sad events.
0: మెడలో చేయిని వేయటం వల్ల ఎంత ఆనందం వచ్చింది. తల్లిదండ్రులు కూడా మర్చిపోయాడు పాపం.
1: Because Bhagavan presented him a golden chain now.
0: అలాంటి మీరు చేసి చూపించాలి. దానికోసమే నేను చేస్తున్నాను.
1: Bhagavan does all these things to set an ideal example to everybody.
0: తలచటము, చెప్పటము, చేయటము ఈ మూడింటిని ఏకత్వంతో చేస్తాడు.
1: వాట్ ఎవర్ భగవాన్ సేస్ హీ డస్.
0: కనుకనే నాకు చెప్పడానికి కూడా నా అధికారం ఉంటుంది.
1: సో భగవాన్ హస్ ఎవ్రీ రైట్ టు సే.
0: కనుకనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: అందరు కూడా మనుష్యులుగా మీరు బ్రతకండి.
1: లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: పశువులుగా బ్రతకకండి.
1: నాట్ ది లైఫ్ ఆఫ్ అనిమల్.
0: రాక్షసులుగా బ్రతకండి.
1: నాట్ ది లైఫ్ ఆఫ్ ఎ డెమన్.
0: కాఠిన్యమైనటువంటి హృదయాలు పెంచుకోకండి.
1: స్టోన్ హార్టెడ్.
0: కరిగి ప్రవహించేటువంటి హృదయాలుగా మీలో ఉండాలి.
1: యువర్ హార్ట్ షుడ్ మెల్ట్ అండ్ ఫ్లో.

0: స్వరూపులైన విద్యార్థులారా,
1: జన్మించిన ప్రతి జీవి కూడాను, స్థూల రూపము ధరించినటువంటి ప్రతి పదార్థము కూడాను మార్పు చెందక తప్పదు, గతించక తప్పదు. కాని ఈ జనన మరణములకు మధ్యయందు అనేక రకములైనటువంటి కొన్ని బాధలు, క్షీణము, నశించటము, పరిణామం పొందటము, జీవించటము, ఇట్టి షట్వికార భావముల చేత జీవితమనేటువంటిది ఈ జనన మరణములకు మధ్యయందు చిక్కులుకొని ఉంటుంటది.
2: టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్, టు డై అగైన్ అండ్ అగైన్, ఇన్ బిట్వీన్ టు లై డార్మెంట్ ఇన్ ది వూమ్ ఆఫ్ ది మదర్, దిస్ ఈజ్ అన్ ఎండ్లెస్ ట్రబుల్ బై వే ఆఫ్ సంసార. ప్లీజ్ ఓ గాడ్, విత్ యువర్ గ్రేస్ గెట్ మీ అవుట్ ఆఫ్ దిస్ troublesome samsara. Divyatma swarupas, students, whatever is born, whatever comes into this world and takes some shape is sure to die and pass away. But before one dies, between the birth and the death, there is an intermediate period, and the changes that come about in that period, the growth and the life, are something which are inevitable. This change in life accompanies all living things.
1: Aithe manamu ee putte gittudaku madhyalo unnatundi kalamunu ye rakamainatundi margamunandu manam pradesha petti mana jeevithamunaku taginatundi yokka saarthakatanu manam andukuntunnamu aneatundi yokka vishayanni prati manavudu kudanu vicharinchavalsinatundi avasaram.
2: Every human being must consider and make an inquiry in what manner is he spending the life and the time that is between one's birth and one's death. Are we making suitable use of the time and thus getting the fulfillment of the purpose of our life?
1: నిజముగా ఇట్టి లోతుగా అడిగి విచారం చేసినటువంటి ఒక వ్యక్తికి ఒక విధమైనటువంటి వ్యక్తి కూడాను రాక తప్పదు.
2: For one who makes a deep inquiry into the truth of all this, truly there will be some kind of awareness to such a person.
1: Atti virakti pandinatvanti yokka manavudu itti rakti yandu oka vidamainatvanti yokka asahyam kudanu kanipinchi anubhavinchi taanu oka vidamainatvanti yokka bhavamuto ee reetiga palakagaladu. Chedda chinta chesi chesi gruddi aatalu aadi aadi ఊడిపడే కోకానికి బూటకపులు ఆటలాడి
2: చెప్పండి. ఫర్ వన్ హూ ఇన్ దిస్ మేనర్ మేక్స్ ఎ డీప్ ఎంక్వైరీ అండ్ డెవలప్స్ ఎ డిటాచ్మెంట్, హీ విల్ అన్డౌటెడ్లీ ఆల్సో ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ నెగ్లిజెన్స్, సమ్ కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ఆల్ ది ప్లెజర్స్ దట్ కమ్ ఇన్ వన్స్ లైఫ్. హీ విల్ థింక్ దట్ by doing bad things and behaving in a blind manner, by playing in this world, we are spending this life.
1: Prarabdhavu tiragane kapata veshal vidanaadi punya papamulato koodi maranintu avo khiladi annadata.
2: As soon as whatever prarabdha, whatever you have accumulated in your past births is over, then you will give up this pretentious life and along with the good and the bad that you have done, you actor, you will die and take the good and bad with you.
1: Aithe janminchatamu jananamu maranamu ee yokka rendinti yandu ee jananamunaku maranamu maranamunaku jananamu idiyena deeni yokka arthamu leka indulo emaina antararthame emaina unnada ani manam vicharinchinappudu prati manavuni kudanu itti prashnane vesinappudu janminchinatvanti vaadu maranistadu, మరణిస్తున్నటువంటి వాడు జన్మిస్తాడు, జన్మించడం ఎందుకోసం, మరణించడం ఎందుకోసం అని ప్రశ్న వేసినప్పుడు మరణించడం జన్మించడం కోసం, జన్మించడం మరణించడం కోసం ఇట్టి జవాబు ప్రతి మానవుడు కూడాను చెప్పడానికి సంసిద్ధుడై ఉంటాడు. కాని ఈ జవాబు సరి అయినటువంటిది కానేరు.
2: When we see birth following death and death following birth, we ask ourselves, what is the meaning of all this? Does the meaning simply consist in being born, followed by death, followed by birth, and so on? When an inquiry of that kind is made, man finds that birth follows death and death follows birth.
0: We ask ourselves, why? Do we die to be born again? Do we get birth to die again and repeat this again and again? This answer, however, is not the right one.
1: ఎవరైనా ఒక వ్యక్తిని మనం ప్రశ్నించినప్పుడు, అయ్యా నీ ఔషధం ఎందుకోసం సేవిస్తున్నావంటే రోగ నివారణ కోసము అని చెప్పటం అది సర్వసామాన్యం. కానీ అది సరియైనటువంటి జవాబు కాదు. ఔషధం సేవించటం ఇంకా ముందుకు ఔషధం సేవించకుండా ఉండటం కోసం అని చెప్పటం సరియైనటువంటి జవాబు.
0: If you ask any individual, why are you taking medicine? The reply that you usually get will be, in order that I may be cured of the disease that I have. But this is not the correct answer. The correct answer should be that he is taking the medicine so that in future he does not have to take the medicine once again.
1: జననము కూడా ఎందుకోసం జన్మించినావంటే ఇంకా పైన జన్మించకుండా ఉండటం కోసం జన్మించినానని చెప్పటం సరియైనటువంటి అర్థం.
0: Similarly, if we ask a question, why have you taken this birth? The correct answer would be, I have taken this birth so that I may not again repeat and take the same birth.
1: కాని జన్మించడం అనేటువంటిది మరణించడం కోసమని, మరణించడం జన్మించడం కోసమని ఈ కాలచక్రమును జనన మరణం అనేటువంటి యొక్క తత్వం లోపల మన జీవితం వ్యర్థమైపోవటం కంటే నిజమైనటువంటి సార్థకమైనటువంటి సత్యస్వరూపాన్ని గుర్తించడం మానవుని యొక్క కర్తవ్యం.
0: However, to be born so that you die, to die so that you may be born again, and thus get caught in this wheel of time is not the true thing that we should do. We should regard our life as purposeful in order to understand the truth that lies behind all this.
1: Aite dehame lekapothe ee jagattunandu etti karyam kodanu cheyadaniki veelu kaadu. దేహము స్థూల రూపమైనటువంటి దేహము జగత్తుకు అవసరమే. అయితే దీనిని మనం ఉపాధిగా తీసుకుని తద్వారా మనం సాధించవలసినటువంటి లక్ష్యం లోపల దీనిని ప్రవేశింపచేసుకోవటం ఇది సామాన్యమైనటువంటి యొక్క మానవత్వంలో కర్తవ్యం.
0: Without having a body, one cannot do anything in this world. The body has got a gross shape. But this gross shape of the body has to be understood as only a means. Adopting this means, we should fulfill the main purpose for which we have come into this world.
1: ఈ దేహము బంధనకు ఎంత కారణమో మోక్షమునకు కూడాను అంత కారణమే. మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయుః అంటున్నారు. కాదు, దేహము కూడాను బంధమోక్షమునకు మూల కారణమైనటువంటిదిగా ఉంటుంటది.
0: This body is as much responsible for our bondage as it is responsible for our liberation. They say that man's mind is responsible for his bondage as well as for his liberation. No, not only that, the body is also responsible for our bondage and for our liberation.
1: దేహమే లేకపోతే మనసు తత్వాన్ని గుర్తించటం సాధ్యం కాదు.
0: Without the body, one cannot recognize the aspect and the nature of one's mind.
1: ప్రాణము, మనసు, బుద్ధి, చిత్తము ఈ యొక్క ఇంద్రియములంతా కూడాను దేహమును పురస్కరించుకునియే ఈ యొక్క జగత్తునందు ప్రకటనమవుతున్నది.
0: ది లైఫ్, ది మైండ్, ది ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎవిడెంట్ టు దిస్ వరల్డ్ ఓన్లీ బై అకాంపనీయింగ్ ది బాడీ.
1: కనుక అట్టి పవిత్రమైనటువంటి దేహమును మనము సార్థకమైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి సత్యాన్వేషణ యందు మన యొక్క జీవితమును అంకితం చేసి నిత్యకృత్య కర్మము నిర్బంధ జీవితం కోసం కర్తవ్య ధర్మను ఆచరించుకోవటం ఈ యొక్క పవిత్రమైన దేహము వరప్రసాదంగా అందుకున్నటువంటిది.
0: Therefore, we must use this sacred body for the useful purpose of looking at truth, of finding out what the truth is. This life which has come to us as a compulsory thing should be regarded as God's gift, and we must make use of this body for this purpose.
1: మానవ జన్మము మహా పవిత్రమైనటువంటిది. జంతునాం నరజన్మ దుర్లభం. ఎన్ని జన్మల యొక్క పుణ్య ఫలము చేతనో ఈ మానవ జన్మం ప్రాప్తిస్తుంది. అట్టి ప్రాప్తించినటువంటి మానవ జన్మమును మనము సార్థకమునరించుకునేటువంటి మార్గములో ప్రవేశపెట్టాలి. దీనిని గురించే శంకరుల యొక్క శిష్యులు ఈ విధమైనటువంటి యొక్క పునరపి జననం, పునరపి మరణం, అయ్యా పుట్టటము, చావటము, ఇంకా తల్లి గర్భము లోపల ఆ పిండము ఆ స్వరూపాన్ని ధరించడానికి పడేటువంటి కష్టములు అలవి కానటువంటిది, అనగా మీకు ఆ స్థితి ఎందు తెలియదు కనుక మీకు అర్థం కాదు. నిజముగా పిండము రూపముగా మారే సమయం లోపల నరక వేదన అనుభవిస్తుంది. అలాంటి వేదన ఎక్కడ అనుభవిస్తుంది? మూత్రపిండములో అనుభవిస్తుంటుంటాది. ఇలాంటి దేహమును ఇంత కష్టపడి ఇన్ని శ్రమల కోర్చి ఈ జగత్తును కళ్ళారా చూచినటువంటి ఈ దేహము పవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశింపకుండా చేసుకోవటము నిజముగా మానవత్వం అంటే కూడాను చాలా అవమానకరంగా ఉంటుంటాది.
0: మ్యాన్ ఈజ్ ఎ సేక్రెడ్ యానిమల్. Of all the animals, which includes man, to be born as a man is something which is an extraordinary gift. Therefore, one must use the life as he is born as man in a purposeful manner. The disciples of Shankara, in order to bring out the significance of man's birth, have referred to the fact that man is born again and again, he dies again and again, and while he goes through this process of being born and dying, he lies in a miserable state in the womb of the mother. It is not really describable, the pain through which he goes when he gets life into himself and the dormant condition in which he lies in the womb of the mother. These things are really indescribable suffering. When once you come out of such suffering into the world, and when you look with your eyes at the world, you must realize that you must make your life a sacred one and live a purposeful life.
1: ప్రతి మానవుడు కూడాను జగత్తు లోపల ఒక ఆదర్శాన్ని నిరూపణ చేసేటువంటి యొక్క దివ్య కార్య నిమిత్తంగా వచ్చినాడు. ఈ జగత్ అనేటువంటి పెద్ద ఒక మిషన్ లోపల ఒక్కొక్క మానవుడు కూడాను ఒక్కొక్క పార్ట్ వంటి వాడు, ఒక స్క్రూ, ఒక బోల్ట్, ఒక నట్, ఏదో ఒక విధమైనటువంటి యొక్క దీంట్లోపల ఈ జగత్ అనేటువంటి ఒక కర్మాగారం లోపల ప్రతి మానవుడు కూడాను ఒక్కొక్క అంగంగా ఉంటున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ comes into this world with a specific ideal to demonstrate on his side. This individual comes into the world, which in itself is a very big machine, is a big workshop. Each person is a screw or a bolt or a nut, and all these people make up together this big machine of the world.
1: మన లక్ష్యమునందు ఏదో మన యొక్క జీవితం వ్యర్థమైనటువంటిది, చిన్న పిన్ను వంటిది అని మనం అనుకుంటాం. కానీ ఆ చిన్న పిన్ను లోపలనే ఉంటుంటాది మిషన్ యొక్క లైఫ్ అంతా కూడా.
0: ఇన్ అవర్ కాన్సెప్ట్ వీ మే థింక్ దట్ అవర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్ బికాస్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు ఎ స్మాల్ పిన్ ఇన్ దిస్ బిగ్ మెషీన్. బట్ ది ఎంటైర్ యూస్ఫుల్నెస్ ఆఫ్ ది మెషీన్ విల్ లై ఇన్ ది యూస్ఫుల్నెస్ ఆఫ్ దట్ స్మాల్ పిన్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము, పెద్ద ట్రైన్ బయలుదేరి చాలా స్పీడ్ గా పోతుంటుంటాది.
0: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. యూ హ్యావ్ ఎ హ్యూజ్ ట్రైన్ విచ్ స్టార్ట్స్ అండ్ ట్రావెల్స్ ఎట్ గ్రేట్ స్పీడ్.
1: కానీ దానిని నిలపాలని లక్షల మంది ప్రజలు వెళ్లి ఆ యొక్క దీనిని పట్టుకున్నప్పటికి వారికే ప్రమాదం అందిస్తుంది, కానీ ట్రైన్ నిలచడానికి పూనుకోదు.
0: Even if lakhs of people with a view to stop the train go and catch hold of the train, they will be harmed, but the train will not stop.
1: Kani engine room lo unnatundi driver brake aneetundi chinna pinnu nu vesetappudiki adi nilichipothundi.
0: But the driver who is in the engine room, if he puts on a small pin which is the brake for the train, then the train comes to a stop.
1: ఇంత వేగంగా పరిగెత్తేటువంటి పెద్ద ట్రైను ఇన్ని లక్షల మంది పట్టుకున్నప్పటికీ నిలిచకపోయినప్పటికీ ఆ ఒక్క చిన్న పిన్న ద్వారా ఈ ట్రైను కంట్రోల్లో విప్పింది. కనుకనే మానవుడు ఏ మనసు, ఏ వ్యక్తి, ఏ భావంతో ఈ జగత్తు యొక్క దుర్మార్గమును, అన్యాయమును, అక్రమమును, అనాచారమును, అసత్యమును నిలిపివేసేటువంటి యొక్క శక్తి కలదో చెప్పడానికి సాధ్యం కాదు. కనుక ప్రతి వ్యక్తి కూడాను ఉపయోగకరమైనటువంటి యొక్క దేశ కళ్యాణమును ఆశించేటువంటి యొక్క వ్యక్తిగా భావించుకోవటం ఉత్తమమైనటువంటి లక్షణం.
0: This train, which is traveling with such great speed, which could not be stopped by lakhs of people making an attempt, that it could be stopped by putting a brake in the form of a small pin, shows the importance of the small pin. In the same manner, man, when he uses his mind, his ideas and his intelligence, and when he faces the sorrow, the trouble and the untruth that is going in this world, one can see that he, although he is compared to a small pin, can have the capacity to counter this sorrow and this untruth in this world. Therefore, he must regard himself, even as a small pin, to be a good, useful person in terms of the prosperity of the world.
1: ఈ దేహము నుండి ప్రాణము పోయేటువంటి యొక్క పరిస్థితికి మనం ఏమాత్రం కూడా వెరవకు నక్కరలేదు. ఇది సహజమైనటువంటిది, లోహ సహజమైనటువంటి యొక్క భౌతిక దేహములకు సంభవించేటువంటి యొక్క సామాన్యమైనటువంటి యొక్క ధర్మమే.
3: we should not be afraid at any time that life will fly away from this body. This is a natural thing. This body is a material body, and that life should fly away sometime or other is an obvious and natural thing. Really, when we think deeply and consider this matter, it should not be a matter of surprise that life will fly away from this body. What should cause surprise is that life should at all stay in this body for that time.
1: అనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము.
3: This small example for this.
1: ఒక సైకిల్ టైర్ ఉంటుంది, లేక కారు టైర్ ఉంటుంది. అందులో ఏదైనా చిన్న ఒక పిన్ కుర్చుకుందంటే అందులో ఉన్నటువంటి ఎయిర్ అంతా కూడాను వెళ్లిపోతుంది.
3: We have a cycle tire or a car tire. If in that tire, if you pierce a small pin, then all the air that is contained in the tire will go out.
1: అంత చిన్న పిన్ను కుర్చుకున్నటువంటి ఆ టైర్సే దానిలో ఉన్నటువంటి యొక్క గాలి అంతా కూడాను కోల్పోతున్నటువంటి సమయం నందు ఈ దేహమనేటువంటి టైర్స్ కు 9 రకములైనటువంటి పెద్ద పెద్ద పంక్చర్స్ అంతా ఉంటున్నాయి, కానీ ఈ గాలి పోవటం లేదు. దీనికి మనం ఆశ్చర్యపడాలి.
3: When even when a small pin is pierced into those tires, all the air just goes out. Under such conditions, we should really wonder how this tire, the tire of our body, when it has 9 punctures to it all over the body, that in that
1: big
3: the
1: punctures.
3: 9 big punctures all over the body, in under such conditions, how does this life, the air of life, stay without leaking out in this body?
1: Kanuka manaku ఈ యొక్క జీవితం అనేటువంటిది ఇంతకాలము ఈ దేహాన్ని నిలబెట్టినందుకు మనము తగినటువంటి కృతజ్ఞతను అందించడానికి పవిత్రమైనటువంటి కార్యము లోపల మన కాయమును ప్రవేశపెట్టాలి.
3: We should therefore be grateful for life having remained in this body for such a long time, and in return show our gratitude by using the body for sacred purposes only.
1: ఆ దేహమునందు ఉచ్ఛ్వాస నిశ్వాస స్వరూపుడైనటువంటి యొక్క హంస గాయత్రి జపమును స్మరించేటువంటి యొక్క ఆ యొక్క గాలి యొక్క తత్వాన్ని మనము అర్థం చేసుకోవటానికి పునుకోవాలి.
3: ఇన్ దిస్ బాడీ ది ప్రాసెస్ ఆఫ్ బ్రీదింగ్, టేకింగ్ ఇన్ ది బ్రెత్ అండ్ గివింగ్ అవుట్ ది బ్రెత్, దిస్ ప్రాసెస్ షుడ్ బి రిమెంబర్డ్ యాజ్ సంథింగ్ విచ్ రిమైండ్స్ అస్ ఆఫ్ ది హంస గాయత్రి, ది సేక్రెడ్ మంత్ర ఆఫ్ గాయత్రి, అండ్ వీ షుడ్ రిమెంబర్ దట్ ఇట్ హ్యాస్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
1: కనుక సర్వత్రా భగవత్ స్వరూపమే, సర్వత్రా భగవత్ యొక్క శక్తియే. కనుక మనం ఈ దేహమును మాత్రమే ఒక లక్ష్యం ఉంచుకొని దేహమే నా యొక్క ఆధారమని ఈ జగత్తునకు ప్రధానమని భావించుకోవటం అది సరి అయినటువంటి లక్షణం కాలేదు. దేహమనేటువంటిది ఒక ఉపాధిగా మనం భావించి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమే మన యొక్క లక్ష్యం ఉంచుకున్నప్పుడు సర్వత్రా ఆనందమునే అనుభవించుకోవటానికి అవకాశం ఉంటుంది. కొన్ని నిమిషములకు పూర్వము పాగే చెప్పాడు, ఆదిత్య వర్ణం తమస పరస్తాత్ అన్నారు. ఈ యొక్క ఉపనిషత్తు యొక్క వాక్యమును కూర్చి కొన్ని రకములైనటువంటి దీనిని మనం ఉచ్చరించాలంటే నీ కన్నులతో నీవు జగత్తును చూస్తున్నావు అని భ్రమిస్తున్నావు, కాని చూచేది నీ కన్నులు కాదు, భగవంతుడే తన యొక్క కన్నులతో ఈ యొక్క దీనిని చూపిస్తున్నాడే కాని భగవంతుని కన్నులు చూస్తున్నాయి కాని నీ కన్నులు భగవంతుని చూడటం కాదు, నీ ద్వారా భగవంతుడు జగత్తును చూస్తున్నాడు.
3: ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ గాడ్ స్ట్రెంగ్త్, గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ రియలైజ్ దట్ అవర్ బాడీ ఈజ్ ఓన్లీ ఎ మీన్స్ ఫర్ రికగ్నైజింగ్ దిస్ ట్రూత్. వీ షుడ్ నాట్ అటాచ్ ఎనీ మోర్ ఇంపార్టెన్స్ టు అవర్ బాడీ దాన్ టు అక్సెప్ట్ ఇట్ యాజ్ ఎ మీన్స్ బై విచ్ వీ కెన్ రికగ్నైజ్ ది ఆమ్నిప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. వీ షుడ్ యూజ్ ఇట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అక్సెప్టింగ్ ది డివినిటీ అండ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆత్మ ఎవ్రీవేర్. A few minutes ago, Sri Page told you that the whole world is such that it is not with your eyes that you are seeing the world, that it is with God's eyes, and God is seeing through you everything that is contained in this world. Therefore, you are only a means, and God is present and seeing everything in this world.
1: కనుక నీ కన్నులతో నీవు చూస్తున్నానని నీవు భ్రమిస్తున్నావు కాదు కాదు దైవం యొక్క కన్నులతోనే నీవు చూస్తున్నావు.
3: You are imagining that you are seeing everything with your eyes. No, you are seeing everything with God's eyes.
1: Kana sarvamu bhagavatmayamainatundi ee jagattunandu ee anityamu ashashtamu asatyamainatundi neeti budaga vanti ee deha nimittamai manamu paritapinchanakkaraledu ఈ దేహ నిమిత్తమా మనం ప్రతిపించవలసింది. ఇది మనుషుని యొక్క లక్షణము కాదని కూడాను మరొక కవి కూడాను ఒక భావోద్రేకంతో చెప్పాడు. ఏమని చెప్పాడు? పుట్టినప్పుడు ఏడ్చినావు, చచ్చునప్పుడు ఏడ్చుతావు, మధ్యనెన్నో రోగాలకు ఎన్నెందుకు ఏడ్చుతావు? ధర్మజ్ఞాని అనుసరింప, ధర్మజ్ఞాని కలుగుచుండా ఉద్ధరింప ఏడ్చినావా? లేక నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు స్వరూపించడం, దర్శించడం కోసమని నీవు ఏడ్చినావా? ఎందుకోసం ఏడ్చినావు? చావు కోసం ఏడ్చినావా? ఏడ్పు కోసం ఏడ్చినావా అని ఆ యొక్క హృదయాన్ని చక్కగా పట్టి ప్రశ్నిస్తాడు.
3: దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గాడ్, ఎవ్రీవేర్ గాడ్ ఈజ్ ప్రెసెంట్. అండర్ దోస్ కండిషన్స్ టు గ్రీవ్ ఫర్ దిస్ బాడీ విచ్ ఇస్ temporary, which is untrue, which is going to perish, is not man's quality at all. That should not be man's quality. For describing this situation, a poet with great emotion asked the following questions. You cry when you are born. You cry when you die. You cry for everything in between your birth and death. Have you ever cried when you found dharma declining? Have you ever cried for the sake of truth? Have you ever cried that you should have the vision of the true quality of Atma? You have not done that. This is how the poet, in great emotion, asks you certain questions.
1: Kanuka, manamu, ee jagattunu paripalinchetuvanti yokka divya swaroopudainatuvanti daiva paripalana yendu manam okka anuvuluga untunnam. కనుక ఈ దైవ పరిపాలన యందు మన యొక్క బాధ్యతను కూడాను, మన భాగములకు వచ్చినటువంటి యొక్క కర్మను కూడాను మనం సక్రమమైన మార్గంలో వినియోగించుకోవాలి అనేటువంటి యొక్క సద్భావమును మన హృదయంలో నింపుకోవటానికి పూనుకోవాలి.
3: సో వీఆర్ ఓన్లీ వన్ లిటిల్ బిట్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ప్రిసైడెడ్ ఓవర్, విచ్ ఇస్ రూల్డ్ బై గాడ్. And we should recognize that we are only a part of this entire universe, and recognize that we should conduct ourselves in a manner that befits our being one in the rule of God.
1: Manamu indriyamulanu nigrahinchukotaniki taginatuvanti prayatnam salpali kani kevalamu dekamunu maatrame arikattukotaniki prayatnam chesthe prayojanam ledu. Putta meeda maddinchina paamu maranamonduna tanuvunu ta dandinchina vishayabhogamulu anuguna ఆకలి దప్పులు మానినంత ఆత్మజ్ఞాని తానగున తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదురును.
3: దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ కంట్రోలింగ్ ఓన్లీ యువర్ బాడీ. వన్ షుడ్ ట్రై అండ్ కంట్రోల్ ఆల్ అవర్ ఆర్గన్స్, దెన్ ఓన్లీ ది డిజైర్ రిజల్ట్ విల్ కమ్. ఇఫ్ యూ టేక్ ఎ స్టిక్ అండ్ బీట్ సింప్లీ ఆన్ ది అవుట్ సైడ్, విల్ ది స్నేక్ ఇన్ సైడ్ ది అబోర్డ్ డై? ఇఫ్ యూ పనిష్ అవుట్ in an outward manner, will the result be got? If you take, will your thirst be quenched if you simply look at water? If you just utter mantras and words, will you have the knowledge of the divine?
1: Kanuka mottamoda taanevaro telusukotaniki prayatnam cheyali.
3: First thing to do is to find out who are you, who you are.
1: Adi teliyinanta varaku kudanu మనం ఎన్ని కార్యములు చేసినప్పటికీ, ఎన్ని రకములైనటువంటి యొక్క సాధనలు సలిపినప్పటికీ మనకు ఈ యొక్క ఆత్మతత్వం అనేటువంటిది అర్థం కాదు.
3: టిల్ యూ అండర్స్టాండ్ హూ యు ఆర్, డజంట్ మ్యాటర్ హౌ మచ్ సాధన యూ డూ, హౌ మెనీ గుడ్ థింగ్స్ యూ డూ, యూ విల్ నాట్ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ఆత్మ.
1: అందువలననే పెద్దలైనటువంటి వారిని, అనుభవజ్ఞులైనటువంటి వారిని కూడి చేరి వారి యొక్క ప్రబోధనను, వారి యొక్క ఉపదేశములను చక్కగా మనం ఆచరణయందు ఉంచి తద్వారా మనము కొన్ని రకములైనటువంటి యొక్క స్వశక్తితో కూడాను కొన్ని సాధనలు చేకూర్చుకున్నప్పుడు దాని ద్వారా కొంత అర్థం కావటానికి అవకాశం ఉంటుంటుంది.
3: సో బై గోయింగ్ టు ఎల్డర్స్, బై మీటింగ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, బై లిసనింగ్ టు దేర్ సేయింగ్స్, బై అండర్స్టాండింగ్ దేర్ టీచింగ్స్ అండ్ బై పుట్టింగ్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్, thereafter with our own effort, ourselves doing part of these good things, that is the way by which you can understand the true situation.
1: Kani mi adrishtavashattu meerai aa anubhogulu daggariki velladaniki badulu mee chendake anubhogulainatunte peddalu anni vidhamulainatunte yokka vidyanu ardinchinatunte yokka anubhogulu mee chendake vachi nityamu vaari yokka prabodhalanu, వారి యొక్క పవిత్రమైనటువంటి యొక్క టీచింగ్స్ కూడా మీకు అందిస్తుంటే మీ యొక్క అదృష్టవశాత్తు దీనిని అంతో ఇంతోనైనా ఆచరణలో పెట్టి మీరు దీనిని ఈ యొక్క నిర్ణయందు కూడాను కొంత మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయటం చేత మన భారతదేశమునకు మీరు ఎంతనూ ఉపకారం చేసినటువంటి వారైపోతారు.
3: హౌఎవర్ బై యువర్ గుడ్ లక్ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ హ్యావింగ్ టు గో టు సచ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ అండ్ ఎల్డర్స్ ది ఎక్స్పీరియన్స్ పీపుల్ అండ్ ఎల్డర్స్ ఆర్ కమింగ్ టు యూ డ్యూరింగ్ దిస్ మంత్ డైలీ ఇన్ దేర్ టీచింగ్స్ అండ్ ఇన్ దేర్ సీక్రెట్ సేయింగ్స్ దే ఆర్ టెలింగ్ యూ వాట్ ఈస్ గుడ్ అండ్ ఇఫ్ out of that even some small portion can be put by you into practice and if you understand the significance of those things in future you will become valuable acquisitions for our country.
1: దీనికి ఒక చిన్న కథ.
3: There is a small story for this.
1: వచ్చినటువంటి వారి అందరిని కూడాను ఒక రాజు మూడు ప్రశ్నలు వేస్తూ వచ్చేటువంటి వాడు.
3: One king used to ask three questions of all people who came to him.
1: మొదటి క్వశ్చన్ ఎవరు శ్రేష్ఠుడు అనేటువంటిది. రెండవది ఎట్టి కాలము శ్రేష్టమైనటువంటి కాలము అని. మూడవది ఏ కార్యము శ్రేష్టమైనటువంటి కార్యము అని. ఎట్టి కార్యము శ్రేష్టము, ఏ కాలము శ్రేష్టము, ఏ వ్యక్తి శ్రేష్టము, ఈ మూడింటిని కూడా తాను తెలుసుకోవటానికి చాలా పరితపిస్తూ ఉండేటువంటి వాడు.
3: The first question which the king used to ask was, who is the best of people? The second was, what is the best amongst the times? The third was, of all things, of all works, type of action, what is the best action? The king was very anxious to know, what is the best type of work, what is the best time, and who is the best person?
1: Kani, entamandi enni rakamulainatundi javabulu cheppinappatikini, ఆ రాజునకు సంతృప్తి కలిగేటువంటిది కాదు.
3: దీస్ పీపుల్ యూస్ టు గివ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆన్సర్స్ బట్ ది కింగ్ వాజ్ నెవర్ సాటిస్ఫైడ్.
1: ఒకనాడు విహారార్థమై అరణ్యమునకు వెళ్లాడు.
3: వన్ డే హీ వెంట్ టు ది ఫారెస్ట్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ సమ్ ప్లెజర్.
1: పర్వతములు, కొలనులు, వృక్షములు పరికించుతూ ఏదో అలసిపోయి ఏదో ఒక తెల్లగా ఒక ఆశ్రమం కనిపించేటప్పటికీ ఆ ఆశ్రమం చేరుకున్నాడు.
3: He was moving about the hills and the lakes and the trees and after having looked at them, he felt a little tired. Then he found at some distance a white ashram. He wanted to go there and take rest. He went to the ashram.
1: ఇతను ఈ మహారాజు ఆశ్రమంలో చేరేటప్పటికి ఆశ్రమవాసి అయినటువంటి ఒక సాధువు పూల మొక్కలకు నీరు పోస్తూ ఉంటూ ఉండినాడు.
3: By the time this king reached the ashram, the sadhu who was living in the ashram was giving water to various flower plants.
1: Kani ee raju alasi vachitamu taanu gamaninchadu. Tachchaname taanu postunnatundi okka paathra oka chota petti ee sadhu parigetti velli tanaku challati neernu tiyyati pandunu andinchadu.
3: This sadhu found that the king came there rather tired. He saw that. So he at once kept the vessel with which he was pouring water in the plants, ran up to the king and gave him cool water and sweet fruits.
1: ఈ లోపలనే ఏదో ఒక వ్యక్తికి దేహమంతా గాయములు తగిలి కొంతమంది సాధువులు ఆ వ్యక్తిని ఆ ఆశ్రమానికి ఎత్తుకుని వచ్చారు.
3: In that time, at that time, another individual was brought by other sadhus to the same ashram and that individual was wounded all over his body.
1: ఆయొక్క వ్యక్తిని తెచ్చిన తక్షణమే తాను చక్కని శుద్ధమైనటువంటి జలముతో ఆ గాయములంతా కడిగి అతనికి కొన్ని రకములైనటువంటి యొక్క ఈ చెట్టు మూలికల ద్వారా ఏర్పరచుకున్నటువంటి ఔషధములు వేసి అతని ఉపశాంతి నిమిత్తమై చక్కని బోధలు చల్పుతూ అతని దగ్గర కూర్చొని మనశ్శాంతి నిమిత్తమై అతనికి చక్కని ఉపదేశములు అందిస్తూ వస్తున్నాడు.
3: As soon as he saw the individual being brought into the ashram, he took some pure clean water and washed all the wounds and he had some herbs of various trees with which he could cure those wounds. He gave him the herbs and he sat by his side and he was telling him various good things so that he might cause him rest and peace of mind.
1: సాధువు యొక్క చల్లని మాటల చేత అతని బాధలంతా కూడా మర్చి చక్కగా నిద్రించాడు.
3: By listening to the soft words of this sadhu, this wounded person forgot all his pain and he slept away.
1: తక్షణమే ఈ మహారాజు కాలాతీతమైనది
4: నేను ఇంక నా గ్రామంకు వెళ్ళొస్తానని సాధువుకు కృతజ్ఞత చెప్పే నిమిత్తమై సాధువు దగ్గరకు వచ్చాడు.
3: ది కింగ్ కేమ్ టు ది సాధు విత్ ఎ వ్యూ టు టెల్ హిమ్ దట్ ఇట్ ఇస్ నౌ టైమ్ ఫర్ హిమ్ టు గో బ్యాక్ టు హిస్ ప్లేస్ అండ్ హీ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ టు ది సాధు.
4: సాధువు చక్కగా ఆశీర్వదించి అతనికి వెళ్లి రావచ్చునని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఈ మహారాజునుకు తనలో మెదులుతున్నటువంటి ఈ మూడు కోరికలు ఈ సాధువుని ఏమైనా అడిగితే చెప్తాడా అనేటువంటి ఉత్సాహంతో తిరిగి అతని దగ్గర ఈ మూడు కోరికలు కూడాను వెలువరించాడు.
3: ది సాధు బ్లెస్డ్ ది కింగ్ అండ్ సెడ్ ఎస్ నౌ యూ కెన్ గో బ్యాక్ బట్ ది కింగ్ హ్యాడ్ ది 3 questions విచ్ హీ వాజ్ ఆస్కింగ్ ఎవ్రీ వన్ ట్రావెలింగ్ హిమ్ హీ థాట్ ఇఫ్ ఐ పుట్ ది 3 questions టు ది సాధు మేబీ ఐ విల్ గెట్ ది కరెక్ట్ ఆన్సర్స్ అండ్ హీ ఆస్క్ ది 3 questions.
4: ఈ యొక్క ప్రశ్నకు సాధువు చెప్పాడు, ఇంతవరకు జరిగింది కదా, ఇంతవరకు జరిగినటువంటి యొక్క క్రియ లోపల నీ 3 questions కు ఆన్సర్స్ ఉన్నాయన్నాడు.
3: సాధు రిప్లైడ్, ఎస్, ఇన్ వాట్ యూ హ్యావ్ సీన్ టిల్ నౌ, ఇన్ వాట్ హ్యాస్ గాన్ ఆన్ టిల్ నౌ, ది ఆన్సర్స్ టు యువర్ 3 questions ఆర్ కంటెయిన్డ్.
4: ఈ మహారాజుకు ఏమాత్రమూ అర్థం కాలేదు. స్వామి, నేను కొంతవరకు అమాయకుడిగా ఉంటున్నాను, ఇది ఇంతవరకు జరిగినటువంటి దాంట్లో ఏది ఈ 3 questionకు ఆన్సర్ సరిగా ఉంటున్నావో తమరు విశదీకరించి చెప్పాలి అని ప్రార్థించాడు.
3: ది కింగ్ డిడ్ నాట్ అండర్స్టాండ్, దేర్ఫోర్ ది కింగ్ ఆస్క్ ది సాధు, ఐ డూ నాట్ సీమ్ టు బి సఫిషియంట్లీ షార్ప్ యాజ్ టు బి ఏబుల్ టు గెట్ ది ఆన్సర్స్, ఐ రిక్వెస్ట్ యూ టు ఎక్స్పాషియేట్ అండ్ ఎక్స్పాండ్ దెమ్ అండ్ గివ్ మీ ది కరెక్ట్ ఆన్సర్స్ ఫర్ ది 3 questions.
4: నీవు ఆశ్రమానికి వచ్చే సమయం నందు నేను పూల మొక్కలకు నీరు పోస్తున్నాను, అది నా కర్తవ్యం.
3: At the time when you came to the ashram, I was watering the flower plants. That was my duty.
4: Kani atti kartavya karmanu aacharinche samayam nandu neevu ashramaniki vachavu. Kanuka vachina tachaname naa kartavyanni akkada petti tirigi ashramaniki vachinatundi aditi abhyagatanu aadarincheetundi naa prathama kartavyam. Kanuka vachanu neeku challani neeru tiyani pandlu ichanu neeku shrama teerchanu.
3: At the time when you entered the ashram, I was giving water to the plants. But as soon as you came to the ashram as a guest, my duty was to receive you. So I stopped watering the plants. I came to you, I gave you clean water and I gave you good sweet fruits.
4: Ninnu kontha varaku shanti parche samayamunde inkoka oka badalato vachinatundi vyakti akkada cheraadu. అతని బాధలను నివారించేటువంటి నిమిత్తమై నా యొక్క కర్తవ్యాన్ని నేను అక్కడ నిర్వర్తించాను.
3: వైల్ రిలీవింగ్ యూ ఆఫ్ యువర్ పెయిన్ అండ్ యువర్ టైర్సమ్నెస్ దేర్ కేమ్ అనదర్ ఇండివిజువల్ హూ హ్యాడ్ సమ్ గ్రేట్ ట్రబుల్స్. దేర్ఫోర్ ఐ గేవ్ అప్ ది డ్యూటీ ఆఫ్ సర్వింగ్ యూ అండ్ ఐ వెంట్ టు దట్ ఇండివిజువల్ హూ ఇస్ హ్యావింగ్ సమ్ ట్రబుల్.
4: కనుక ఎవరు మన దగ్గరికి వచ్చి మన యొక్క సేవను కోరుతారో వారు శ్రేష్టమైనటువంటి వ్యక్తి. ఇంకా కార్యం ఏమిటి అంటావా, నా యొక్క కర్తవ్యం లోపల ఏ కాలమునందు మన యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలో ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే మనకు శ్రేష్టమైనటువంటి కర్మ. ఇంకా కాలమునందు ఏది మంచి కాలం అంటావా, వర్తమానమే మంచి కాలము. భవిష్యత్తు ఎక్కడో చేరుకొని ఉంటుండాలి, మనకు కంటికి కనిపించినటువంటి యొక్క పరిస్థితిలో ఉంటుండాలి, కంటికి కానరానటువంటి పరిస్థితిలో ఉంటుండాలి. కనుక అట్టి భవిష్యత్తును మనం విచారించి ప్రయోజనం లేదు. ఇంకా గడిచిపోయినటువంటి దానిని మనం విచారిస్తామంటే గడిచిపోయిన చూచే పంపించాము, దానిని విచారించనక్కరలేదు. కనుక జరుగుతున్నటువంటి దానికి తగినటువంటి యొక్క బాధ్యతను మనం తీసుకోవాలి. కర్తవ్యాన్ని మనం చక్కగా నిర్వర్తించడము, ప్రస్తుత కాలమును పవిత్రము చేయటము, మన యొక్క అతిథి అభ్యాగతను ఇంటికి వచ్చినటువంటి వారిని మంచి మాటతో మంచి పలుకుతో మంచి గౌరవంతో వారిని ఆదరించటము, ఈ 3 సరి అయినటువంటిది. మన దగ్గరికి వచ్చినటువంటి వాడు మంచివాడు ఎవడైనా సరే. ఇంకా నీవు చేసే కర్తవ్యం ఎత్తిదైనా పర్వాలేదు, కర్తవ్యం ప్రధానమైనటువంటిది కనుక నీవు అది మంచిదిగా నువ్వు చూచుకో. వర్తమానం, ఈ వర్తమానం మనం చేసినప్పుడే ఈ భవిష్యత్తుకు తగినటువంటి భద్రత కలుగుతుంది. కనుక ఈ 3 పవిత్రమైనటువంటివి అని అతను ఆన్సర్ చెప్పాడు.
3: Whoever comes seeking service from you, he is the best of individuals. At that time, whatever service you can do to that person and give him satisfaction, that will be your duty and that is the best of work that you can do. The time, the present time, right now, when you can do something useful is the best of times. Future is something which you do not see. Your eyes cannot perceive what the future is going to be. Therefore, you should not care for the future. past has gone. You can do nothing about the past. Therefore, you should not regard past as the best of times. Of all the three, the present time, which you can use well, you fulfilling your duty in serving the person who comes to you and whoever comes to you seeking your service, these are the three best things and these are the three answers to your questions.
4: ఈ యువకులుగా ఉన్నటువంటి ఈ సమయమునందు ఈ వర్తమానమునందు మీ కర్తవ్యం ఏమిటి? ఒకవైపున తల్లిదండ్రులను గౌరవించి, తల్లిదండ్రులను ప్రసన్న హృదయులుగా గావించి, మీ యొక్క విద్యాభ్యాసయందు ఎట్టి ఉడుదుడుకులకు కూడా మీరు చేరకుండా మీరు ఏ యొక్క కార్యమునందు మీరు కాలిడినారో ఆ కార్యమును సక్రమమైనటువంటి రీతిలో సాధించడానికే మీరు పూనుకోవాలి. ఈ సక్రమమైనటువంటి రీతితో సాధించడము సరి అయినటువంటి కర్మ. ఈ కాలమునకు మీరు కొన్ని రకములైనటువంటి నీతి నిజాయితీల యొక్క తత్వముతోపల గుణమును పోషించుకోవటము ఇది సరి అయినటువంటి యొక్క టైము. అయితే ఇంకా చేయవలసినటువంటి ఏమిటంటే తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవమే కాకుండా వారికి సార్థక నామాన్ని అందించడమే కాకుండా మన భారతదేశం యొక్క భవిష్యత్తును కూడాను సంస్కృతిని కూడాను పునరుద్ధరించడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
3: At this young age of yours, that is the right now, the present time, you should recognize that as the most important time. You must fulfill your duty, which is the best of work that you can do. What is that duty? Your duty is to respect your mother and father. Your duty is not to take a bad path. Your duty is also to do whatever work you have undertaken to do in the best possible manner. You have to understand, therefore, that this time is the best of time. Your duty is the best of duty to your mother and father. Your best of work is to do the work that you have undertaken in the best possible manner. Therefore, in doing such good work, you will not only do the best of things, you will also serve your country in the best possible manner.
4: Kanukare. ఈ డిసిప్లిన్, డివోషన్, డ్యూటీ ఈ మూడింటిని మనం సరి అయినటువంటి రీతి లోపల ఈ వయసు లోపల భద్రపరచుకోవాలి.
3: Therefore, these three things, discipline, devotion and duty, at this right age of yours, you must take great care and strengthen these three things.
4: కనుక మనము కాలములో ఏది కాలము మంచిదంటే నిజంగా ఈ యొక్క వయసు ఎంత పవిత్రమైనటువంటిదో చెప్పడానికి సాధ్యం కాదు. ఈ పవిత్రమైనటువంటి వయసు లోపల అపవిత్రమైనటువంటి మార్గములు మనం త్రొక్కటం చేత మన జన్మము చాలా అల్లకల్లోలమైనటువంటి స్థితిలో అల్లాడిపోతుంది. ప్రస్తుతం మీకు తెలియదు, కానీ భవిష్యత్తుకు ఈ విధమైనటువంటి ఒక జీవితం తిరిగి రామంటే రాదు. కనుక ఉన్నటువంటి ఈ కాలమును పవిత్రమనరించుకునే నిమిత్తము మీ యొక్క గుణములు పరిశుద్ధమైనటువంటివిగా పెట్టుకోవటానికి ఈ లోకమునకు భారతదేశమునకు మన యొక్క మనసు, బుద్ధి, దేహము కూడాను త్యాగం చేయటానికైనా సంసిద్ధులుగా ఉండేటువంటి యొక్క పరిస్థితికి మీరు సంసిద్ధులు కావాలి.
3: సో వి ఆస్క్ అవర్ సెల్ఫ్ ది క్వశ్చన్, వాట్ ఈస్ ది బెస్ట్ ఆఫ్ టైమ్? ది బెస్ట్ ఆఫ్ టైమ్ ఈస్ ది ప్రెసెంట్ టైమ్. ది ఏజ్ ఇన్ విచ్ యూ నౌ ఆర్ ఈస్ ది బెస్ట్ ఆఫ్ టైమ్. Therefore, you must do sacred things in this age. You should not do bad things in this age of yours. If you do bad things, your future life will become an utter confusion. You are not likely to realize it. In fact, in future, if your life is not properly guided, this present life will not come back to you again. So, you must attach importance to good qualities. Your mind, your intelligence, your body and all your strength must be used for this purpose and for bringing glory to your country.
4: అట్టి పవిత్ర కార్య నిమిత్తమై వచ్చినటువంటిదే దేహం కాని కేవలము దేహం పుట్టింది, దేహం పోతుందని ఈ దేహమును అలక్ష్యం చేయటము మన యొక్క ఇది కానేరదు. మానవత్వానికి అది సరి అయినటువంటి యొక్క పవిత్రత ఎట్టిదనగా దేహమును కాపాడుకోవాలి. ఎంతవరకు మన యొక్క లక్ష్యం ఎంతవరకు ఆ లక్ష్యమును చేరేంతవరకు కూడాను దేహం భద్రమైనటువంటిదిగా ఉంటుండాలి. అంతేకాని దేహంపైనే లక్ష్యం పెట్టి మన లక్ష్యాన్ని విసర్జించి జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం ఇది సరి అయినటువంటిది కాదు.
3: దిస్ బాడీ ఈజ్ అ సేక్రెడ్ బాడీ. ఇట్ హాస్ కమ్ టు యూ ఫర్ ఫుల్ఫిలింగ్ ఎ సేక్రెడ్ పర్పస్. Therefore, you should not neglect it. You should not think, oh, this is born, it is anyhow going to die, therefore let me not care for it. This is not right. You must protect it. How far should you protect it? You should protect it until you are able to reach the destination that is destined for you with the help of this body. You should not waste your life in any other manner.
4: మంచి చేసినా చెడ్డ చేసినా దేహములు కట్టకడపటకు విసర్జించక తప్పదు. ఎట్టివారి దేహమైన లోకము లోపల అశాశ్వతమే, కాని మనం ఉన్నంత వరకు కూడాను ఈ దేహమును తగినటువంటి శాశ్వత కీర్తిని అందుకోవాలి. కాకి ఒకచు కలకాలము తిరుగక హంసమై క్షణమే ఆడుమురా. మంచి సత్కీర్తితో ఒక 5 మినిట్స్ మనం జీవించినా కూడా చాలు. అపకీర్తులతో పలా 50 ఇయర్స్ మనం జీవించి కూడా ప్రయోజనం లేదు.
3: Whether anyone does good or bad, it does not matter. The body of all persons has to perish. Every body of every person is temporary and it is bound to perish. It is not a permanent body. Therefore, it's much better you live as a swan. What is the point in living like a crow? It's good to live like a swan and a glorious life even for 5 minutes. What is the use of living a wasteful life like a crow even for 15 years?
4: Prahladudu cheppadu, chetularanga shivuni poojincharani, noru navvanga harikirti nuduvareni, dayayu satyambu dharanilo talupadeni, kaluganetiki tallula kadupu cheta.
3: Prahlada had said, with all your hands, use them to the fullest extent to perform puja to Shiva.
4: Satkaryam. Pavitramena karyam.
3: Use your hands to do sacred tasks. All the time you must use your hands to do sacred tasks. Similarly, you must use your mouth for uttering the name of the Lord, Hari. And if you cannot show kindness, if you cannot show truth, what is the use of being born? Such a birth is simply to ruin the mother's health.
4: Kanuka atti talli garbhamunandu janminchinatvanti yokka putrudu aa talli garbhamunu santrupti parichee nimittamu kontha varaku manam krutagnata choopali. Mana yokka runamulu 4 untunnayi. Matru runamu, pitru runamu, deva runamu, rishi runamu. ఈ 4 రుణములు కూడా తీర్చుకునే నిమిత్తం ఈ పవిత్రమైన దేహం వచ్చింది.
3: Hands to do sacred tasks. All the time you must use your hands to do sacred tasks. Similarly, you must use your mouth for uttering the name of the Lord, Hari.

0: మాతృణము, పితృణము, దేవరుణము, ఋషి రుణము, ఈ నాలుగు రుణములు కూడా తీర్చుకునే నిమిత్తం ఈ పవిత్రమైన దేహం వచ్చింది. తల్లి ఎంత కష్టపడి తన రక్తమును, తన యొక్క ఆహారమును, తన సర్వస్వాన్ని కూడాను కుమారునికి దారబోస్తుంది. అట్టి తల్లికి కృతజ్ఞత చెప్పాలి. తండ్రికి పోషించి పెద్ద చేసి విద్యాభ్యాసం కల్పించి తగినటువంటి యొక్క సదుపాయాలను కూడా చేయించినటువంటి తండ్రికి కృతజ్ఞత చెప్పాలి. ఇట్టి పవిత్రమైనటువంటి మానవ జన్మము మనకు రావటము మహర్షుల యొక్క ఆశీర్వాదము. కనుక వారికి కృతజ్ఞత చెప్పాలి. ఇట్టి అన్నింటికి కూడాను మూలాధారమైనటువంటి వాడు దైవము. కనుక దైవమును కృతజ్ఞత చెప్పాలి. ఏదో ఒక చిన్న ఉదాహరణము,
1: టు హ్యావ్ బీన్ ఇన్ ది మదర్స్ హోమ్ and to have given her so much trouble and to be born, you must do things in such a way that you will satisfy her. You must show her gratitude. We have four kinds of debts in this world: debt to your mother, debt to your father, debt to the rishis, debt to the God Almighty. Now, so far as the mother is concerned, she has given you blood, she has given you her strength, and she has been responsible for your birth. You must return this debt by showing respect for your mother. The father, he helps you, he gives you money, he protects you, he puts you through various educational processes. You must show your gratitude to the father. The rishis, they have given you the birth of a man, they have given you human qualities, you should show your gratitude. Lastly, God, he has made all these things possible. You must show your gratitude to him.
0: Mana Bharat Deshamanandu pasubali aneetvantidi konni undeetvantidi.
1: In our country, in India, there is what is called sacrifice of a pashu or an animal.
0: Bhutabali ani kudanu undeetvantidi deeniki.
1: There is also a name bhutabali, that is, you sacrifice a bhuta or a life.
0: Bali aniga mana yokka లోకార్థమునందు మనం చక్కగా విచారణ చేసినప్పుడు దానిని హింసించటము అనుకుంటున్నాం, కాదు. బలి అనగా సుంకము.
1: ఇన్ ఆర్డినరీ పార్లెన్స్ దిస్ వర్డ్ బలి కన్వేస్ టు అస్ ది మీనింగ్ దట్ వీ కిల్ ఆర్ సాక్రిఫైస్ ది యానిమల్. నో, బలి మీన్స్ ఇట్ ఈస్ ఎ ట్యాక్స్.
0: ఇప్పుడు మనము ప్రతి ఒక్క మానవుడు కూడాను కరెంటుకు ట్యాక్స్ కడుతున్నాం, నీటికి ట్యాక్స్ కడుతున్నాం, రోడ్డుకు ట్యాక్స్ కడుతున్నాము. ఈ విధమైనటువంటివంతా కూడా దేనికోసం కడుతున్నామంటే, కరెంటుకు ట్యాక్స్ కట్టడం వల్ల ఎక్కడో మనకు అందలానటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి కరెంటును మనకు అందుబాటులోకి తెప్పించినారు కనుక దానికి ట్యాక్స్. మన జలము ఎక్కడో మనకు అందుబాటుకు దూరంగా ఉన్నటువంటి జలమును మనకు అందుబాటులోకి తెప్పించినారు కనుక దానికి ట్యాక్స్. అదే విధముగానే భూత బలి అంటే మనము దేవతలంతా కూడాను మనకు పవిత్రమైనటువంటి మానవత్వాన్ని అభివృద్ధిపరిచి, మానవత్వాన్ని అందించి, వారు ఈ విధమైనటువంటి పవిత్రమైన జన్మం లోపల ప్రవేశపెట్టారు కనుక వారికి మనం అందరానటువంటి ఆనందమును, అందరానటువంటి సుఖమును, పొందరానటువంటి యొక్క స్వర్గతత్వమును మనం పొందించే నిమిత్తమై ఈ మనం చేసేటువంటి సాధనలు అనేటువంటిదంతా కూడాను భగవంతునికి సుంకంగా చేసుకోవటం నిమిత్తమై దీనికి భూత బలి అన్నారు. అనగా దైవమునకు అర్పితం చేయటమే దీనికి భూత బలి అని సరియైన అర్థం.
1: మ్యాన్ పేస్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ట్యాక్సెస్. ట్యాక్స్ ఇస్ ది మీనింగ్ ఫర్ ది వర్డ్ బలి. మ్యాన్ పేస్ ఎ ట్యాక్స్ ఫర్ ఎలక్ట్రిక్ కరెంట్. మ్యాన్ పేస్ ట్యాక్స్ ఫర్ వాటర్. మ్యాన్ పేస్ ట్యాక్స్ ఫర్ యూజింగ్ ది రోడ్స్. వై? We ask ourselves the question. We pay tax for electric current because the current that is available at some distant place is brought to us and is given to us for use in our houses. Similarly, water that is available in some distant tank is brought to us and given to us for use in our houses. So we pay tax. We use the roads. So we pay tax. Therefore, Bhutabali means gods have given us this sacred birth. Gods have given us the possibility of understanding the nature of the divine Atma, to have bliss and so on. So we have to pay by way of sadhana, by way of devotion, our tax to gods in return to the good they have done to us.
0: Kanuka prati manavudu kodanu sukhamu, santoshamu, shanti, aanandamu kavalanukuntunnadu. Kanuka ee aanandamunaku mana sadhana tax, mana sukhamunaku mana yokka prarthana tax, మన యొక్క సౌఖ్యానికి మన యొక్క ధ్యానం ట్యాక్స్. కనుక ఇవన్నీ కూడా ట్యాక్స్ల మాదిరి ఇచ్చి మనకు అతి దూరంలో ఉన్నటువంటి యొక్క సచ్చిదానందం, నిత్యానందం, బ్రహ్మానందం, పరమానందం, యోగానందం, అద్వైతానందం అనేటువంటి అట్టి ఆనందమును పొందే నిమిత్తమై మనము సత్ప్రవర్తన, సదాలోచన, సచ్చింతన, సద్గు

0: ఇలాంటివంతా కూడా మనం చేసినప్పుడు ఇవన్నీ అతనికి అందించి వాటిని మనం పొందుకునే నిమిత్తమై.
1: మ్యాన్ వాంట్స్ పీస్, మ్యాన్ వాంట్స్ హ్యాపీనెస్, మ్యాన్ వాంట్స్ బ్లిస్, మ్యాన్ వాంట్స్ దీస్ వేరియస్ థింగ్స్ ఫర్ హిమ్సెల్ఫ్. హౌ ఈస్ హీ గోయింగ్ టు గెట్ ఇట్? యూ విల్ హ్యావ్ టు పే tax by way of meditation if you want to get peace. You will have to pay tax by way of prayers if you want to have bliss. And you have to do various types of sadhana in order to get these good things for yourself. If you want to get them from the Sachidananda Swarupa, if you want to realize what Brahmananda is, you have to have various kinds of meditation, jhana, prayer, satsanga and so on. This is the tax you have to pay for the good things that can be brought to you from distance and given to you.
0: కనుక మనం ఏది కావాలని కోరుతున్నామో దానికి ఏదో కొంత మనం చెల్లించక తప్పదు.
1: సో in order to get what you desire, what you want, you have to in return pay something.
0: కనుక మనం ఈ జన్మం వచ్చినందుకు భగవంతునికి మన యొక్క హృదయపూర్వకమైనటువంటి యొక్క సరెండర్ ను అందించి అతని దగ్గర నుంచి కూడాను పవిత్రమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించుకునే నిమిత్తమై ఈ యొక్క పవిత్ర మార్గములంతా కూడాను పెద్దలంతా ఏర్పరిచారు.
1: Since we have got this particular birth, we have to give to God by way of surrendering, a hearty surrender, and realize the sacredness and the bliss from Him in return.
0: Kani eenaadu manamu bhakti bhakti bhakti antunname kani bhakti ante emito kuda artham kaani paristhiti lopala bhakti bhakti bhakti ani manamu uchcharinchukuntu kuda kaalam vyartham chestunnam.
1: Today we talk of bhakti or devotion. We simply go on uttering the word bhakti or devotion without even understanding what really bhakti or devotion signifies.
0: Kani ee naadu nijamainatundi bhakti emanaga kashtamu raani sukhamu raani sarvam kudanu naa manchi nimittamai prati okkati kudanu bhagavantuni yokka anugraha varaprasadami aneetundi yokka ekatvaniki manam samsiddhulai untundali.
1: What is true devotion? True devotion is, does not matter whether you are in troubles, does not matter whether you are happy and free from troubles, to recognize that whether it is trouble or good, whatever comes to you is only by grace of God and it is for your own good. This realization of oneness, whether it is trouble or happiness, this is true devotion.
0: Manam yemi chesina kudanu mana phalitamu mana karmanu anusarinche untuntadi.
1: Whatever we may do, the result will simply depend upon our own karma or action.
0: Neevu oka office lo full time ni work chestiva neeku full pay istuntadu kaani half time work chestiva neeku half pay istuntadu kaani ee naadu manchi full devotion ledu part time devotion ga untundadi dani valla nu chesedi part time adigedi full pay etla isthaniki veel avutundi.
1: In an office, if you work full time, you will get full pay. If you work only for half time, you will get half pay. On the contrary, today, in the matter of devotion, what we show is only part-time devotion. And we want full results and full pay in return to our part-time devotion. How can we get it?
0: కనుక మనము మనసు అంతో ఇంతో ఇచ్చి మనము ఫుల్ పే అనుగ్రహం అనేటువంటిది కావాలంటే అతను ఇవ్వడు. కనుక నీవు పూర్తి నీ హృదయపూర్వకంగా నా హృదయవాసి నీవు నీ యొక్క తత్వం వలనే ఈ జీవితం చెదులుతూ ఉంటుండాలి కదులుతూ ఉంటుండాలి. కనుక నా యొక్క హృదయవాసి నీవు నా యొక్క ఆత్మస్వరూపుడే నీవు నా యొక్క సర్వస్వము నీవు అనేటువంటి దీని కింద సంపూర్ణమైనటువంటి దీని కింద అర్పితం చేసుకున్నప్పుడు నీ యొక్క సంపూర్ణ బాధ్యతలంతా కూడాను తాను తప్పక చూసుకుంటాడు. ఇందులో ఎట్టి సందేహము లేదు. ఇచ్చి చూడండి, అనుభవించండి.
1: ఇఫ్ యూ గివ్ only part of your mind, show only part devotion and ask for full return, full grace of God, it is like asking for full pay. How can you get it? On the other hand, if you surrender with the fullness of your heart, if you recognize that every movement on your part, everything that you do is by God's grace, then surely the full return, full grace will be given to you by God. You try and see it, you will get it.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 6th discourse on Gita Bhagavan delivered on 7th August 1984. In this deeply inspiring discourse, Bhagavan shows us the three stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God. Bhagavan depicts these three stages in a sweet and touching love story of a cowherd boy. Sri Bhagavan Uvacha.
1: Gnatum drashtuncha tattvena pravishtuncha parantapa.
2: O Parantapa,
1: ఈ వాక్యము సాధకుని పారమార్థిక క్రమ వికాసమును చక్కగా చిత్రించుతూ వచ్చింది.
2: దిస్ సెంటెన్స్ జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టంచ పరంతప క్లియర్లీ అండ్ పిక్చరస్లీ డిస్క్రైబ్స్ the different stages in the process of the way that a sadhaka has to follow.
1: Bhakti yogamulo mumuchinaku ee vakyamulo pradhanamaina sopanamuluga nirupistu vachindi.
2: In the bhakti yoga, the yoga of devotion, this has been shown for the person who is seeking liberation.
1: Gnatum anaga shastram guru dwaranu leka ye mahaneeru yokka vakyam chetanu ye granda patanam chetanu bhagavantudu ఉన్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని విశ్వసింపచేస్తుంది.
2: జ్ఞాతుం రెఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ ది ట్రూత్ ఎయిదర్ త్రూ శాస్త్ర స్క్రిప్చర్స్ ఆర్ త్రూ ద వర్డ్ ఆఫ్ ద టీచర్ ఆర్ బై ఎనీ అదర్ ప్రాసెస్.
1: కీర్తి శ్రవణము చేతను పఠనము చేతను భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రమే విశ్వసిస్తాడు సాధకుడు.
2: సాధక కమ్స్ టు బిలీవ్ ఎయిదర్ బై లిజనింగ్ టు ది వర్డ్ ఆఫ్ ది టీచర్ ఆర్ బై రీడింగ్ ద స్క్రిప్చర్స్ దట్ దేర్ ఈస్ గాడ్.
1: ఉన్నాడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుండినంత మాత్రమున వీనికి తృప్తి చేకూరదు.
2: బై మియర్లీ నోయింగ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఎ సాధక does not get satisfaction.
1: Idi kevalamu prathamika sthanam.
2: This is only a basic or the primary stage.
1: Idi dvaita tattvam.
2: This is a principle of dualism.
1: Deeniki e matram kudanu sadhakudu tripti undadu.
2: By merely this, sadhaka would not get any amount of satisfaction.
1: Ee unnatuvanti devunni చూడాలి, దర్శించాలి అనేటువంటి యొక్క తాపము క్రమక్రమేణ సాధకుల్లో అభివృద్ధి చెందుతుంది.
2: గ్రాడ్యువలీ ది విల్లింగ్నెస్ టు హ్యావ్ ఎ లుక్ టు టేక్ ఎ లుక్ అండ్ హ్యావ్ దర్శన్ ఆఫ్ ద లార్డ్ ఈస్ డెవలప్డ్ ఇన్ సాధక.
1: ఇది కేవలము తాపము చెందినంత మాత్రమే కాదు.
2: బై మియర్లీ పైనింగ్ ఫర్ ఇట్ ఆర్ ఆస్పైరింగ్ ఫర్ ఇట్ he is not going to see.
1: నిరంతరము అతను చూచేటువంటి యొక్క అపేక్షను తన మనసు లోపల చెదురుతూనే ఉండాలి, కదులుతూనే ఉండాలి.
2: Continuously he has to develop the aspiration to see.
1: దానికి తగినటువంటి స్వరూపాన్ని తాను పొందాలి అనేటువంటి అభిలాషను అభివృద్ధి పరచుకోవాలి.
2: వాట్ ఎవర్ ఫార్మ్ ఆఫ్ నేచర్ ఆఫ్ గాడ్ హీ హాస్ లెర్న్ బై రీడింగ్ ఆర్ బై లిజనింగ్ హీ హాస్ టు డెవలప్ the aspiration to have a direct look and direct experience of it.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
2: Here is a small example for this.
1: ఒక పసలి కాపరి ఉండేటువంటి వాడు.
3: Cowboy.
2: There was a cowboy.
1: ఇతను స్థితియందు తాను చాలా దుస్థితిగా ఉండినప్పటికీ భగవత్ విషయమునందు అనంతమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు.
2: బై సర్కమ్స్టాన్సెస్ హీ వాస్ ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యుయేషన్ బట్ ఇన్ హిజ్ ఆస్పిరేషన్ టు సీ గాడ్ హీ హాడ్ ఇంటెన్స్ డిజైర్.
1: అదే గ్రామంలో ఒక పౌరాణికుడు ఈ పురాణము చెప్పుతూ సాయంకాలం ఈ విధంగా ప్రేక్షకులకు తగినటువంటి భక్తి మార్గంలో ప్రబోధిస్తూ ఉండేవాడు.
2: ఇన్ ది సేమ్ విలేజ్ దేర్ వాజ్ ఎ పర్సన్ హూ వాజ్ ప్రీచింగ్ అండ్ హూ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ది ఫిలాసఫీ డ్యూరింగ్ ది ఈవినింగ్స్ టు ఆడియన్స్.
1: ఈ పసల కాపరికి తన యొక్క వృత్తిని మాని జీవించటం అసాధ్యం కనుక తన వృత్తిని యథారీతిగా చేసుకుంటూ సాయంకాల సమయమునకు పశువులన్నీ కూడాను తమ తమ ఇంటికి చేర్చి ఈ యొక్క సమావేశంలో పాల్గొనేటువంటి వాడు ఈ పసల కాపరి.
2: ఫర్ దిస్ కౌహర్డ్ బాయ్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్ టు గివ్ అప్ హిస్ ప్రొఫెషన్ యాజ్ సచ్. దేర్ఫోర్ త్రూ అవుట్ ద డే హీ వుడ్ అటెండ్ హిస్ జాబ్. బై ది ఈవినింగ్ హీ వుడ్ లీవ్ ది అనిమల్స్ ఇన్ టు దర్ ప్లేస్ అండ్ దెన్ గో ఓవర్ టు ద ప్లేస్ వేర్ దిస్ ది హరికథ వాస్ ఆర్ శ్రవణం వాస్ గోయింగ్ ఆన్ అండ్ దెన్ హీ వుడ్ లిసన్ టు ఇట్ విత్ ఆల్ కేర్.
1: ఆనాడు ఈ పౌరాణికుడు విష్ణు యొక్క స్వరూప లక్షణాలను చక్కగా వర్ణిస్తూ వచ్చాడు.
2: ఆన్ ఎ పర్టికులర్ డే దిస్ పర్టికులర్ పర్సన్ హూ వాస్ డెలివరింగ్ ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ హీ వాస్ డిస్క్రైబింగ్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ విష్ణు.
1: ఇతను నల్లటివాడు, తెల్లని గ్రద్దని ఎక్కుతాడు, తెల్లని నామములు పెట్టుతాడు. ఇతను ఆరాధన చేసేటువంటి భక్తుల యొక్క అభిష్టమును నెరవేర్చును, వారు పెట్టినటువంటి నైవేద్యమును స్వీకరించును. ఇది పరమ సత్యము, భక్తి కలిగినటువంటి వారికి ఇది సాధ్యము అని పదే పదే బోధిస్తూ వచ్చాడు.
2: ఇన్ ది కోర్స్ ఆఫ్ దట్ డే డిస్కోర్స్ రిపీటెడ్లీ హీ వాస్ టెలింగ్ ది పర్సన్ హూ వాస్ గివింగ్ డిస్కోర్సెస్ వాస్ టెలింగ్ డిస్క్రైబింగ్ హరి యాజ్ ద వన్ హూ వాస్ డార్క్ అండ్ హూ రైడ్స్ ఎ వైట్ కైట్ అండ్ హూ వేర్స్ ఎ వైట్ మార్క్ ఆన్ ద ఫోర్హెడ్ and who is prepared to go to the rescue of all those people who seek shelter in him and he is prepared to accept anything that is given as naivedyam or offering to him and he was repeatedly describing this.
1: ee panditudu varninchinatvanti chitramanu tana hrudayamuloku hattukundi.
2: This particular description which was given by pandit made an indelible impression on the heart of that boy.
1: Inte kaadu ee pauranikudu narayanudu గానలోలుడు కనుక భగవంతుని ప్రార్థన గానము చేత కరిగింప చేయడానికి వీలవుతుందని ఈ గానమునకు భగవంతుడు లొంగుతాడని వశుడవుతాడని కూడాను వర్ణించాడు.
2: దిస్ పండిట్ వాస్ డిస్క్రైబింగ్ దట్ గాడ్ ఈజ్ అ లవర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ హీ కుడ్ బి వన్ బై సింగింగ్ ది ప్రేయర్ ఇన్ ది ఫారం ఆఫ్ మ్యూజిక్.
1: ఇతను దినము ఇంటి నుండి మధ్యాహ్న భోజనములకై అంబలి తీసుకుని పోయేటువంటి వాడు.
2: దిస్ కవర్డ్ బాయ్ యూస్ టు క్యారీ సమ్ ఈటబుల్స్ డ్యూరింగ్ ది ఆఫ్టర్నూన్ టైం.
1: మధ్యాహ్న సమయము అయ్యేటప్పటికీ ఈ అంబలిని నారాయణుకు నైవేద్యం చేసి తదుపరి నేను భుజించాలి అని ఆ పురాణికుడు చెప్పినట్టుగా పౌరాణికుడు చెప్పినట్టుగా భగవంతునకు నైవేద్యంగా అర్పిస్తూ గానం చేస్తూ వచ్చాడు.
2: దిస్ లిక్విడ్ ఫుడ్ విచ్ హీ క్యారీడ్ ఫర్ హిస్ ఫర్ హిస్ ఓన్ పర్పస్ హీ యూజ్డ్ టు జస్ట్ ఆఫర్ టు గాడ్ విత్ ఆల్ సిన్సిరిటీ అండ్ విత్ ఆల్ డివోషన్ అండ్ ప్రే టు హిమ్ టు పార్టేక్ ఇన్ ఇట్.
1: తెల్లగద్ద నెక్కినవు నల్లనయ్యా, ఈ చల్లదాగ మెల్లగాను రావయ్యా. తెల్లగద్ద నెక్కినవు నల్లనయ్యా, ఈ చల్లదాగ మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు.
2: హీ బిగన్ ప్రేయింగ్ అండ్ సింగింగ్ దిస్ సాంగ్. ఓ డార్క్ లార్డ్ యు రైడ్ ఆన్ ఎ వైట్ కైట్ ఐఎమ్ టోల్డ్ యు ప్లీజ్ కమ్ అండ్ పార్టేక్ దిస్ పర్టికులర్ ఈటబుల్.
1: ఈ విధంగా ఒక వారం వరకు చేశాడు. భగవంతుడు ఆరగించినటువంటి ఈ యొక్క అంబిలి నేను ఆరగించటమా, ఇది సరికాదని ఆ అంబిలిని ఇంటికి తెచ్చుకుంటూ వచ్చాడు. ఈ విధంగా జరిగేటప్పటికీ ఒక వారం లోపల ఈ యొక్క పసల కాపరి బలహీనుడయ్యాడు.
2: దిస్ పర్టికులర్ కవర్డ్ బాయ్ ఫర్ వన్ వీక్ కంటిన్యూస్లీ హీ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఇన్ ది వే దట్ ది పండిట్ హ్యాడ్ డిస్క్రైబ్డ్ హిమ్ అండ్ హీ డిడ్ నాట్ పార్టేక్ దట్ పర్టికులర్ థింగ్ అట్ ఆల్ బికాస్ దట్ వాస్ నాట్ షేర్డ్ బై ద లార్డ్ దట్ వాస్ నాట్ టేకన్ బై ద లార్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ వన్ వీక్ హీ బికేమ్ వెరీ వీక్.
1: ఈ వారం జరిగిన తర్వాత తనలో తాను చాలా కర్తపించాడు, నా గానము సరిగా లేదేమో, భగవంతునికి ప్రీతి కలిగే రీతిగా నేను పాడలేదేమో అని ఈ పాటను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు.
2: హీ సఫర్డ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ యాంగ్విష్ దట్ హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు సింగ్ ప్రాపర్లీ దేర్ఫోర్ హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ద లార్డ్ హూ రెస్పాన్స్ టు ఎ ప్రేయర్.
1: హృదయాన్ని కరిగించే రీతిగా తన భావాన్ని మరించుకున్నాడు.
2: హీ ప్రాక్టీస్ సింగింగ్ అండ్ హీ థాట్ దట్ హీ విల్ బి ఏబుల్ టు.
1: బలహీనుడై అరణ్యానికి చేరాడు పసులను తోలుకొని.
2: Weak as he was physically, he reached the forest.
1: ఆకలి వేసింది.
2: He was feeling extremely hungry.
1: భగవంతునికి అర్పితము గావించకుండా భోజించటము తనకు ఇష్టం కాలేదు.
2: He was not prepared to take without offering it to the Lord.
1: తాను ప్రాక్టీస్ చేసుకున్నటువంటి యొక్క రాగములు, తెల్లగద్దెనెక్కినవో నల్లనయ్యా నీవు చల్లగాను మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు.
2: In the most melodious way that the Swami said, he prayed to the Lord, asking the Lord to come down and partake that drink which he has just brought for him.
1: ఈ రాగము తాళము భావము శృతి నాలుగు ఏకమైపోతానే నారాయణుడు దిగి వచ్చాడు.
2: There was perfect harmony in the feeling, in the tone, tune and in the content and in the song and Narayana descended.
1: అయితే ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు? తాను ఒక బ్రాహ్మణ రూపంతో ప్రత్యక్షమయ్యాడు.
2: హౌ డిడ్ హీ అపియర్ బిఫోర్ హిమ్? హీ అపియర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్.
1: ఈ అసల కాపరి ప్రశ్నించాడు, ఎవరయ్యా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, బాటసారులా, ఏమిటని ప్రశ్నించాడు.
2: దిస్ కవర్ బాయ్ క్వశ్చన్ హిమ్, మే ఐ నో హూ యూ ఆర్ ప్లీజ్, ఆర్ యూ ఏ ట్రావెలర్ హియర్?
1: నారాయణుడు చెప్పాడు, నేను నారాయణుడను, నీవు ప్రార్థించటం చేతనే నీకు దర్శనమిచ్చే నిమిత్తమే వచ్చాను అన్నాడు.
2: నారాయణ డిక్లర్డ్ దట్ ఐఎమ్ నారాయణ హిమ్సెల్ఫ్, హావ్ ప్రేయర్ ఫర్ మీ, దేర్ఫోర్ ఐ కమ్ డౌన్.
1: అప్పుడు నారాయణ గానం ఇష్టం కదా అనుకుని, బాపన్నయ్య చెప్పినట్టు రూపులేదే అందచందములు చూడ అతను కాదే అన్నాడు.
2: థింకింగ్ దట్ నారాయణ లైక్స్ మ్యూజిక్ వెరీ మచ్, హీ గేవ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్, సెడ్ దట్ you don't conform to the description given by the pandit, therefore I don't accept you as narayana.
1: ఆ బాబనికి చెప్పాడు, నల్లని ముఖములో తెల్లని నామాలుగా ఉంటుంటాయి, గ్రద్దనికి వస్తాడు అని చెప్పాడే, ఆ విన్నటువంటి విషయము ఈనాడు ప్రత్యక్షంగా కనిపించడం లేదే అని శ్రవణం ద్రష్టు చూడండి, ఆ జ్ఞాతమును ద్రష్టు ఈ యొక్క రూపకంగా చూడాలని చెప్పని ఆశిస్తూ వచ్చాడు ఈ సాధకుడు.
2: దిస్ పర్టికులర్ కవర్ బాయ్ సాధక he just said that pandit described narayana as the one who is dark, wearing a white mark on the forehead and riding a white kite would be coming, but it doesn't seem to be true. So here you can see that whatever he heard as description he wanted to experience by sight.
1: Kani bhagavantunuku pratyekamainatundi oka swaroopam anetundi ledu,
2: but God does not have a specific form as such.
1: సహస్ర శీర్షాపురుష సహస్రాక్ష సహస్రపాద, అనేక నేత్రములతో అనేక హస్తములతో అనేక శిరస్సులతో ఉండేటువంటి ఒక భగవంతునకు ఒక్క రూపం అనేటువంటిది ఏ రీతిగా కల్పించడానికి సాధ్యమవుతుంది? కానీ భక్తుని యొక్క ప్రీతి నిమిత్తమై వాడు ఆశించినటువంటి, వాడు చింతించినటువంటి, వాడు విన్నటువంటి యొక్క స్వరూపాన్ని దర్శనమివ్వటకు తాను సిద్ధమై ఉంటాడు.
2: గాడ్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ ఐస్, ఇయర్స్, హ్యాండ్స్, ఫీట్, బట్ in order to please and satisfy the devotee who is aspiring, he takes whatever form he has been prayed for.
1: Idi bhaktuni yokka bhava swaroopame kaani bhagavantuni yokka nija swaroopamlu kaadu.
2: This is not the true form of God, but it is only form which has been aspired and desired for by the devotee.
1: Bhagavantudu bhava priyudu kanuka ee bhavamunu puraskarinchukoni భక్తునికి ఆయా రూపంలో దర్శనమిస్తుంటాడు.
2: గాడ్ ఈజ్ ఎ పర్సన్ హూ లవ్స్ ఫీలింగ్స్ అండ్ దేర్ఫోర్ ఇన్ కీపింగ్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ ద డివోటీ హీ గివ్స్ హిస్ దర్శన.
1: ఈ పసలికాపరి అభిష్టమును నెరవేర్చే నిమిత్తమై శ్రీమన్నారాయణ యొక్క ఆకారమును దర్శింపచేశాడు.
2: గాడ్ బీయింగ్ the one who pleases the devotees, he took the form of Vishnu to satisfy this cowherd boy.
1: Vinnan kannan kani adaltu cheredetla ani ee pasal kaapari yochistu vachadu.
2: The next thought that this cowherd boy got was, I heard, I saw. How to reach him is the next question which he was.
1: Vinnanta matramuna trupti kalugodu sadakudu.
2: By merely listening, a sadhaka would not be satisfied.
1: Kannanta matramana itaniki tripti kalugadu sadhakudu.
2: He doesn't get satisfaction even by merely having a vision of him.
1: Atanito cherali.
2: He has to get merged into him.
1: Appude ee sadhakuniki paramanandam.
2: Then only he would get, a sadhaka would get bliss.
1: Darshanam ichchadu, Narayanudu antarthanam ayyadu.
2: Narayana gave darshan. And then he disappeared.
1: Adhe chitramunu hrudayamunandu chitrinchukoni pasalikapari illu cheri atane cheretuvanti vidhanam emiti ani nirantaram kudanu chintinchutu vachadu.
2: He pictured the form of Narayana as he saw in his own heart, and this cowherd boy reached home, he continuously began inquiring and thinking as to how to reach.
1: Adhe vidhamgane sadhakudu shastrama chetanu గురువుల చేతను అనుభవజ్ఞుల చేతను దైవం ఇటువంటి వాడు ఇట్ట ఉంటాడు అని మాత్రమే వింటూ వచ్చారు. ఇది ఏ జ్ఞాతం.
2: ఇన్ ది సేమ్ వే సాధకాస్ ఎయిదర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లిసనింగ్ టు ద లర్నెడ్ పీపుల్ ఆర్ రీడింగ్ స్క్రిప్చర్స్ ఆర్ లర్నింగ్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్డ్ వన్స్ దే హావ్ గాట్ ఎన్ ఐడియా అబౌట్ వాట్ గాడ్ ఈజ్ లైక్.
1: నిజమైనటువంటి సాధకుడు దీనితో తృప్తి నొందడు.
2: ఎ ట్రూ సాధక వుడ్ నాట్ బి హ్యాపీ ఆర్ సాటిస్ఫైడ్.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది విన్నా, ఏది తలచినా ఆ చిత్రము నుండి తాను తాదాత్మ భావాన్ని పొందాలి.
2: వాట్ ఎవర్ హీ డస్, వాట్ ఎవర్ హీ థింక్స్, వాట్ ఎవర్ హీ సీస్, వాట్ ఎవర్ హీ లిజన్స్, హీ హస్ టు బికమ్ వన్ విత్ ద పిక్చర్ విచ్ హీ రెడ్ అండ్ లెర్న్డ్.
1: తనలో మొట్టమొదట విన్నటువంటి విషయాన్ని ఊహ చిత్రంగా అభివృద్ధి పరచుకోవాలి.
2: ద థింగ్ విచ్ హీ హస్ హర్డ్ షుడ్ బికమ్ a form of imagination in his own heart.
1: ee uha chitrame bhava chitranga roopondutundi.
2: The form of imagination should become a form of feeling.
1: ee bhava chitrame sakshatkara roopakanga kodanu parinamistundi.
2: This will transform itself into a real experience.
1: Kramanga kramanga kramanga adi abhruti ganchi okaroka dinamulaku pratyakshanga దైవాన్ని దర్శింపగలుగుతాడు.
2: గ్రాడ్యువలీ దిస్ విల్ ఇంప్రూవ్ అండ్ మేక్ ప్రోగ్రెస్ అండ్ ఆన్ ఎ పర్టికులర్ డే హి విల్ హావ్ ఎ రియల్ విజన్ ఆఫ్ ద లార్డ్.
1: కేవలం దర్శించడం మాత్రమే కాదు, ముఖాముఖిగా కూడాను అతనితో మాట్లాడటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది.
2: నాట్ మియర్లీ విల్ హి గెట్ ఎ దర్శన్ ఆఫ్ ద లార్డ్ హూమ్ హి హాస్ ఆస్పైర్డ్ టు సీ, బట్ హి విల్ హావ్ ఎన్ ఆపర్చునిటీ టు కన్వర్స్ విత్ హిమ్,
1: నాట్ ఫేస్ టు ఫేస్.
2: హి విల్ హావ్ ఎన్ ఆపర్చునిటీ టు కన్వర్స్ face to face with the Lord.
1: ee vidhamga daivamato yadarithiga pratyakshanga maatuto maatu ee vidhamga jarupatam cheta taanu kontha varaku trupti padtadu.
2: After seeing him and talking to him face to face, he will have a little more of satisfaction.
1: Aithe nijamainatuvanti sadhakunaku idi kudanu anta santrupti chekurchadu.
2: But for a true sadhaka, even this golden opportunity would not give him a satisfaction, full satisfaction.
1: Atanni cherali.
2: He wants to reach him, merge in him.
1: Vinnanu chuchinanu kani atanni pondali.
2: I have heard, I have seen, but I should reach him.
1: Ee chutadam matrame drashtum cha.
2: Drashtum refers to seeing.
1: Inka praveshtum kavali.
2: The next step is praveshtum.
1: అతన్ని ఏ రీతిగా చేరడం.
2: హౌ టు రీచ్ హిమ్ అండ్ హౌ టు ఎంటర్ ఇన్ టు హిమ్.
1: ఇది నేను వేరు, అతను వేరు అనేటువంటి యొక్క అతని అంశమునే అనేటువంటి ఒక భావము ద్రష్టముతో ఏర్పడిపోయింది.
2: ద ఫీలింగ్ దట్ ఐ హావ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ రీచ్డ్ బై సీయింగ్ హిమ్.
1: పూర్వము జ్ఞానంలో జ్ఞానంలో దైవం వేరు నేను వేరు అనేటువంటి యొక్క భేదం ఏర్పడింది.
2: ఇన్ ది స్టేజ్ ఆఫ్ జ్ఞాతం ఆర్ నోయింగ్ దేర్ వాజ్ ఎ ఫీలింగ్ దట్ గాడ్ ఈజ్ సెపరేట్ అండ్ హీ సెపరేట్.
1: ద్రష్టం అనేటువంటి యొక్క భావం చేత నేను అతని అంశము అనేటువంటి విశిష్ట అద్వైతంగా రూపొందింది.
2: ఇన్ ది నెక్స్ట్ స్టేజ్ వెన్ హీ సీస్ ద లార్డ్ హీ గెట్స్ ది ఫీలింగ్ దట్ హీఈస్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లార్డ్ విచ్ ఈస్ ట్రూ ఆఫ్ విశిష్ట అద్వైత.
1: అతను నేను ఒక్కటే అనేటువంటి అద్వైతం చేరడానికి మార్గం ఏమిటి?
2: వాట్ ఈస్ ది వే to get the feeling that myself and Lord are one and the same?
1: దీనికి సాధకుడు యోచిస్తాడు.
2: సాధక థింక్స్ అబౌట్ దిస్,
1: నేను అతనిలోనైనా ఐక్యమైపోవాలి లేక అతనైనా నాలో లీనమైపోవాలి, అప్పుడే ఏకమైపోతుంది అని విచారిస్తాడు.
2: Either I should get merged into him or he should become one with me, then only there will be unity.
1: నది ప్రవాహంగా ఉండినంత వరకు దాని రూప నామ రుచులు వేరుగా ఉంటాయి.
2: So long as it remains as a river and a flow, there is a separate name and separate identity for the river.
1: Samudramulo aikyamaina tarvata ee nadi yokka roopa nama ruchulanta kolipoyi kevalam samudram yokka roopame samudram yokka namame samudram yokka ruchine pondutadi.
2: Once this river goes and merges into the ocean, it gets the name of the ocean, it gets the taste of the ocean, it gets the form of the ocean.
1: Kanukane bhagavantunilo nenu jeenam kavalante bhagavantuni bhavame naalo undali, bhagavantuni charyale naalo untundali, bhagavantuni yokka bhavamle naalo untundali, sarvamu bhagavatmayam kavali ani tadatva bhavana pondutadu.
2: If he wants to become one with the God, he has to get the feeling of the Lord, he has to get the form of the Lord, he has to get that particular characteristic of the Lord himself, then only he can become.
1: Atani gunaganamule naalo abhruti kavali,
2: the characteristics and the attributes of the Lord should manifest themselves in me.
1: Atani vishala hrudayame naalo undali,
2: his broad mindedness should become a part of me.
1: Atani endunnatundi swartharahitamainatundi bhavam naalo undali,
2: the selfless feeling which dominates the Lord should become a part of me.
1: I and you are one anukunnappudu iddari oka tattvamulu ekamaipovali.
2: When you get the feeling I and you are one, there should be unity of feeling.
1: Kanukane ee oka bhavamulu nimittamai thanu aneka vidhamulaga kodanu poratam jarugutadu.
2: For getting this particular feeling he makes every effort, and
1: ee poratam tho ee natikena oka natiki ఇతను అభిష్టాన్ని నెరవేర్చుకుంటాడు.
2: హి కంటిన్యూస్లీ స్ట్రైవ్స్ ఫర్ దిస్ అండ్ వన్ డే ఆర్ ది అదర్ హి ఇస్ గోయింగ్ టు గెట్ ది ఫుల్ఫిల్మెంట్.
1: ఇదే జీవితం యొక్క పరమ లక్ష్యం.
2: దిస్ ఈస్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి చేరిపోయినప్పుడే తన యొక్క జీవిత రహస్యము పూర్తి అవుతుంది.
2: ఫర్ ద లివింగ్ బీయింగ్స్ ఓన్లీ వెన్ ది రీచ్ the place or the spot from where they have come, the fulfillment will be there.
1: లౌకిక జగత్తులో మనం ఒక విషయాన్ని చక్కగా విచారిద్దాం.
2: In the secular life we can see one particular aspect clearly.
1: మనకు చాలా ఇష్టమైనటువంటి కొన్ని మామిడి పండ్లు ఉంటుంటాయి.
2: Certain mango fruits may be there which you like immensely.
1: నీకు ఇష్టమైనటువంటి బంగన్పల్లి మామిడికాయో లేక బందర్ రసమో చక్కగా నీకు అభిష్టంగా ఉంటుంటుంది, అభిరుచిగా ఉంటుంటుంది.
2: ఏ పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ మ్యాంగో, బందర్ రసం ఆర్ అనదర్ టైప్ ఆఫ్ మ్యాంగో యు మే లైక్ వెరీ మచ్.
1: ఈ పండ్లు బజారుకు వచ్చినాయి అని ఎవరు నీ మిత్రుల ద్వారా వింటావు.
2: యు కమ్ టు నో త్రూ యువర్ ఫ్రెండ్ దట్ ఏ దట్ పర్టికులర్ బ్రాండ్ విచ్ యువర్ లైక్ హస్ కమ్ టు బజార్.
1: వింటానే ఒక విధమైనటువంటి ఆనందం వస్తుంది.
2: The moment you hear it, you get a particular type of satisfaction.
1: Anandam vachindi gaani anubhavam kaaledu.
2: You have got the joy but you have not experienced it.
1: Ee vinna takshaname ee stock ayipothundo emo ani aaturutato bazaarku vellutadu.
2: The moment you get the news, you rush to the bazaar to find out whether they are exhausted or
1: chustadu.
2: You have a look at it.
1: Marinta tripti avutundi.
2: Then you get a little more satisfaction.
1: Kaani avishtam neraveyaledu.
2: But still you are not completely satisfied.
1: Daniki dabbu nisthadu, aa phalamunu kontadu.
2: You pay for it and you acquire that particular thing.
1: Aa konna phalamunu bazaar nundi intiki vacchenta varaku chustu chustu chustune ostuntadu.
2: Until he reaches home, the one which he has purchased, the food which he has purchased, he goes on.
1: Deeniki kaaranam emiti? Aa phalam pai unnatundi okka preetini.
2: What is the reason for such an action on his part.
1: Because
2: he has a great liking for that particular fruit.
1: Reaction. ప్రతిబింబమే తన యొక్క యాక్షన్ కు సరైనటువంటి యొక్క గుర్తు.
2: ది యాక్షన్ ప్రూవ్స్ వాట్ టైప్ ఆఫ్ లైకింగ్ హీ హాస్ ఫర్ దట్ పర్టికులర్ ఫ్రూట్.
1: కనుక మనలోందు ఉండినటువంటి యొక్క ప్రతి భావం కూడాను బహిర్ముఖంలో చూచినప్పుడు అది ఒక విధమైనటువంటి తృప్తిని చేకూరుస్తుంది.
2: వెన్ వీ సీ ఎక్స్టర్నలీ అవర్ ఫీలింగ్స్ రిఫ్లెక్టెడ్ ఆర్ టేకింగ్ ది ఫారం, వీ ఫీల్ ఎ లాట్ ఆఫ్ జాయ్.
1: బయట మనము చూసేటువంటి ప్రతి విషయం కూడాను మన లోపల యొక్క భావం యొక్క చిత్తములే.
2: వాట్ ఎవర్ యు సీ ఎక్స్టర్నలీ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇన్నర్ థాట్,
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
2: ఇన్నర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్ ఇట్స్.
1: కనుక మనలందు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భావములు స్థిరంగా నిలిచి ఉంటూ ఉంటాయి.
2: There will be certain form, certain desires and
1: ఈ స్థిరముగా నిలిచినటువంటి భావములు బహిర్ముఖములు అనుభవించడానికి మనం ప్రయత్నపూర్వకంగా సాధనలు సలపాలి.
2: These tendencies and feelings which are strong in us, we will have to just try to experience externally.
1: ఇంటికి తీసుకొస్తాడు ఈ ఫలమును.
2: This fruit is brought home.
1: చక్కగా కడుగుతాడు.
2: He washes it nicely.
1: తొట్టిని పెరికి వేస్తాడు.
2: He removes the skin.
1: తదుపరి తన నోటికి అందిస్తాడు.
2: దెన్ హీ స్టార్ట్స్ ఈటింగ్.
1: ఆనందంగా రసమును చుర్రుకుంటాడు.
2: బ్లిస్ఫుల్లీ హీ ఎంజాయ్స్ ద జ్యూస్.
1: ఆ తరువాత పండు వేరు లేదు.
2: వన్స్ హీ పార్టేక్స్ ఇట్,
1: ఈ రసము వేరు లేదు, బయట లేదు.
2: ది జ్యూస్ ఈజ్ నాట్ దేర్ అవుట్ సైడ్.
1: ఈ రసము తనలో లీనమైపోయింది.
2: ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్.
1: దీనితో తాను సంతృప్తి పడతాడు.
2: విత్ దాట్ హీ గెట్స్ immense joy.
1: తన పూర్ణానందాన్ని పొందుతాడు.
2: He gets complete bliss.
1: ఎప్పుడు ఈ పూర్ణానందాన్ని పొందాడు?
2: When did he get this complete joy and bliss?
1: మొదలు తనకు ఇష్టమైనటువంటి యొక్క ఫలములు బజార్లోకి వచ్చాయి అనేటువంటిది వినటమే. నాతు
2: ది ఫస్ట్ థింగ్ ఈజ్ హీ కేమ్ టు నో, హీ హర్డ్ అబౌట్ the particular fruit having come to the bazaar. This is gnatum.
1: Vinna tachaname edo bazaar ku vachinaya naalu dabbu ledu ani cheppi nirutsahaniki chaanam ivvaledu.
2: After coming to know it, after hearing about it, he did not get discouraged that
1: naa ichchani nerveechukune nimittamai appaina asappaina emaina chesina sare naaku aa phalamunu pondali choodali aneetuvanti oka teevramainatuvanti oka apechchatanlo abhruddhi kavali.
2: He developed an intense desire to satisfy the particular act of having and enjoying it, so he went to the bazaar.
1: Kanukane ee aatrutcheta thanu bazaar ki velladam phalamunu chootam drashtum.
2: With great intensity of desire going to the bazaar and taking a look at it is drashtum.
1: Ee choochina phalamunu thanu pondatam pondina phalamunu anubhavinchatam idi praveshtum.
2: Afterwards he sees the fruits, he acquires it and he eats it. This is తత్వేన ప్రవేశం.
1: అయితే ఈనాటి సాధకుల యొక్క భావములు ఈ రీతిగా ఉన్నవా?
2: బట్ టుడే సాధక, ది ఫీలింగ్స్ ఆఫ్ టుడే సాధక, ఆర్ దే లైక్ దిస్?
1: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, ఎందరి మహనీయుల యొక్క వాక్యములు విన్నప్పటికీ, ఎన్ని ఉపన్యాసములో మనం ప్రవేశించినప్పటికీ, భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అంతట్టునే మనం తృప్తి పడిపోతున్నామే కానీ అతన్ని చూడాలి చూడాలి అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క అపేక్ష మనలో అభివృద్ధి కావాలి.
2: ఆఫ్టర్ లిసనింగ్ టు ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ అండ్ ఆఫ్టర్ రీడింగ్ ఎ లాట్ ఆఫ్ స్క్రిప్చర్స్, ఆఫ్టర్ నోయింగ్ దట్ దేర్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఎగ్జిస్ట్, వీ విల్ హావ్ టు డెవలప్ ఎన్ ఇంటెన్స్ డిజైర్ టు సీ హిమ్, అదర్వైజ్ దేర్ ఇస్ నో యూస్.
1: మనకు ముందు అభివృద్ధికి తగినటువంటి యొక్క అవకాశానికి మనం తగినటువంటి పాటు పడాలి.
2: We have to make efforts and strive for making some progress in the direction of having a vision of the Lord.
1: Aneka mandi ikkada vidyavantulu vidyarthulu untunnaru.
2: There are quite a few students and teachers here.
1: Oka vidyarthi prathama class lo praveshinchagane danito trupti padadu.
2: A student after entering into the very first standard.
1: ఒక్కొక్క సంవత్సరముకు ఒక్కొక్క సంవత్సరముకు ఒక్కొక్క క్లాసుకు మారి ఉన్నత స్థాయికి పోవాలని అభిలషిస్తుంటాడు.
2: He would not get satisfaction by merely joining first standard. He aspires to go for higher standards.
1: ఒకే క్లాస్ లోపల రెండు సంవత్సరము ఉన్నాడంటే వానికి ఒక విధమైనటువంటి నిరుత్సాహం బయలుదేరుతుంది.
2: If a student is in the same class for 2 years, he develops a sort of despair and despondency.
1: నిరుత్సాహం మాత్రమే కాదు, తోటి విద్యార్థులతో అవమానం కూడా అనుభవిస్తాడు.
2: నాట్ మియర్లీ డిస్కరేజ్మెంట్ బట్ హీస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ రిడిక్యూల్ బై హిస్ కలీగ్స్.
1: అదే విధంగానే మనం నిరంతరం కూడాను ద్వైతంలోనే ద్వైతంలోనే ద్వైతంలోనే కాలం గడిపితే సాధకుల మధ్య మనకు చాలా ఒక విధమైన చౌక బారిపోతాం.
2: వి బికమ్ చీప్ ఇన్ ద ఐస్ ఆఫ్ అదర్ సాధక. హి వాస్ రిమైన్ ఇన్ ది సేమ్ ఫస్ట్ స్టేజ్ ఇట్సెల్ఫ్ కంటిన్యూస్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం.
1: ఇతర సాధకుడప్ప చాలా సంవత్సరం నుంచి కూడాను చదువుతున్నాడు, గ్రంథాలు చదువుతున్నాడు, ఉపన్యాసాలకు వెళ్తున్నాడు, వేదాలను పఠిస్తున్నాడు, ఏమి ప్రయోజనం? ఉన్న స్థాయిలోనే ఉన్నాడు.
2: అదర్స్
1: అనేటువంటి యొక్క హేళనకు గురి అవుతాడు.
2: అదర్స్ వుడ్ రిడిక్యూల్ బై టెలింగ్ దిస్ పర్సన్ హెస్ బీన్ గోయింగ్ అండ్ లిసనింగ్ టు ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ రీడింగ్ ఎ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ బట్ వాట్ ఈస్ ది యూస్? దేర్ డజంట్ సీమ్ టు బి ఎనీ ప్రోగ్రెస్.
1: ఇది తమో గుణం యొక్క లక్షణాలు.
2: దిస్ ఈస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ తమో గుణం.
1: ఈ తమస్సును మనం దూరం చేయాలి.
2: వీ హ్యావ్ టు రిమూవ్ దిస్ తమస్.
1: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించాలి.
2: వి హావ్ టు ఎంటర్ ఇంటూ ది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ విశిష్టాద్వైత ఫ్రమ్ ద్వైత స్టేజ్.
1: అనగా ఏమిటి? మనం విన్నటువంటి విషయాలను మనము ధ్యానమునందు లేక జపమునందు మరే విధమైనటువంటి చింతనయందు ఈ దైవత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించాలి.
2: In meditation or continuous contemplation, we have to just try to get a vision of what we have heard.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆవేదనతో తాపముతో మనం భగవంతుని దర్శించినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో మాట్లాడినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో ఆడుకుని పాడుకుని ఆనందాన్ని అనుభవించినంత మాత్రమున తృప్తి చెందరాదు. అతనిలో ఏకమైపోవాలి, అతనిలో లీనమైపోవాలి, ఇద్దరూ ఒక్కటైపోవాలి. ఈ తత్వాన్ని మనం హృదయంలో భద్రం చేసుకోవాలి. ఇదే తాపం చేతనే
2: getting an opportunity to have a vision, to have an opportunity to face to face see him, converse with him, serve him and get all these opportunities. Even then we should not be satisfied. We will have to try to go to the next stage.
1: ee advaitam aneetuvanti oka ekatvamunaku chere anta varaku kudanu veeniki e maatram kudanu shanti vishranti undakudadu.
2: There should be never rest or peace of mind and contentment until he reaches the stage of advaita.
1: కానీ ఈనాటి మానవుడు దేహం యొక్క విశ్రాంతిని మానసిక శాంతిని కోరుతున్నాడు. అంత మాత్రమే కానీ ఆత్మశాంతి కావాలి.
2: బట్ టుడేస్ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ ఫర్ రెస్ట్ ఫర్ ది బాడీ, పీస్ ఆఫ్ ద మైండ్, బట్ దిస్ ఈజ్ నో గుడ్.
1: ఆత్మశాంతి ఎప్పుడు? ఆత్మతో ఆత్మ చేరినప్పుడే ఆత్మశాంతి.
2: హ్యాస్ టు ట్రై టు గెట్ ద పీస్ ఆఫ్ ఆత్మ ఓన్లీ వెన్ యూ బికమ్
1: ఆత్మ. నిరంతరము శాంతి స్వరూపమే
2: ఆత్మ. Continuously the very embodiment of peace.
1: Aithe amsharupamto undinatvanti oka jeevaatma tattvamu paramaatmato ekam kavali.
2: But the aspect of the jeevaatma, it has to become one with paramaatma.
1: Ee nadi samudram nunche puttindi.
2: River is born from ocean.
1: Meghamuluga tayarayindi.
2: It has become clouds.
1: Meghamuluga tayarinappudiki dvaitanga yerpadipoyindi. Samudram veru, meghamulu verayindi.
2: Once it became clouds, there was dualism, there was separation. Clouds are separate, ocean is separate.
1: Aithe ee dvaitam lopala advaitanni, visishta advaitanni oka ruchi roopakanga maarchukundi.
2: This must take the form of a particular taste in the form of visishta
1: advaita. Samudrapu neeru
2: the waters of the ocean would be salty.
1: Cloud ga maareteppudu teeyaga roopondutundi. Ide visishta advaitam.
2: Once it becomes a cloud, it becomes sweet. This may be compared to visishta advaita.
1: ఈ తీయదనం అనేటువంటి ఒక విశిష్టాద్వైతం అనేటువంటి దీని నుంచి కూడాను ప్రేమ బిందువులు, ఆ భగవంతుని పైనటువంటి ప్రేమోన్మత్తుడైనటువంటి ఈ బిందువులే వర్షంగా రూపొందుతాయి.
2: దిస్ పర్టికులర్ వాటర్ విచ్ హాస్ బికమ్ క్లౌడ్స్ ఇట్ హాస్ టు కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది రెయిన్ ఆఫ్ లవ్.
1: ఆనందం అనేటువంటి ప్రవాహంలో ఇది పరిగెత్తిపోతుంది తన యొక్క స్వస్థానము చేరటానికి.
2: దిస్ water which comes from the clouds becomes a river and with great enthusiasm was joined again the water.
1: ఇది ద్రష్టుని యొక్క ఆవేదన.
2: This is the anguish of the ask.
1: ఈ విశిష్టంతో చేరినటువంటి యొక్క ఈ ప్రవాహము అద్వైతం తన యొక్క సుస్థానమైన సముద్రంతో లీనమైపోతుంది.
2: This particular special form of the water in the form of river has to get itself merged into the ocean and reach its home.
1: కనుక మానవులుగా పుట్టాము, మానవులుగా జీవిస్తున్నాము, సాధకులుగా బయలుదేరాము.
2: We are born as men, living as men, and we have taken up the path of
1: satsangamto cherinaamu.
2: We have joined good company.
1: సర్వేశ్వరత్వాన్ని శ్రవణం చేస్తున్నాము.
2: We are listening to the principle of సర్వేశ్వర.
1: కానీ సాక్షాత్ సర్వేశ్వరుని దర్శించడానికి పూనుకోవాలి.
2: But we have to now make an effort to have
1: దర్శించినంత మాత్రమే తృప్తి నందరాదు.
2: To have a vision of the Lord and we should not be satisfied even with that.
1: దైవంతో సంభాషణ జరిపినంత మాత్రమే తృప్తి నందరాదు.
2: By merely having an opportunity to talk to the Lord we should not be happy.
1: తనతో ఏకమైపోవాలి.
2: We should become one with him.
1: అప్పుడే ఈ జీవితానికి ఒక విధమైన సార్థకత ఏర్పడుతుంది.
2: Then only this life gets its fulfillment.
1: ఈ విధంగా ధనంజయునకు బోధించాడు.
2: This particular way Krishna taught Arjuna.
1: ధనంజయ అనేక పేర్లు ఉంటున్నాయి. అర్జున, పాల్గొన, పార్థివ, కిరీటి, సేతువాన, వివిచేయ, జయకృష్ణ, సవిజాతి, ధనంజయ అని. ఈ ధనంజయ అనేటువంటిది కడపటి పేరు, కడపటి బిరుదు.
2: There are a number of names given to Arjuna. Arjuna, Phalguna, Bharati and
1: Kiriti, Chetvaran,
2: Dhananjaya. And the last name is Dhananjaya.
1: ఈ ధనంజయ అనేటువంటి దానికి ప్రతి ఒక్కరి లోకరీతిగా సంపాదించుకున్నటువంటివి.
2: All these titles which Arjuna has got have been won in a worldly way.
1: ప్రపంచము లోపల అనేక మందికి అనేక బిరుదులు ఉంటాయి. పద్మశ్రీ, పద్మవిభూషణ, ఇలాంటివి ఎవరిస్తున్నారు? ప్రభుత్వం యొక్క ప్రధాన స్థానం నుంచి వస్తుంటాయి.
2: ఇన్ ది వరల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైటిల్స్ ఆర్ కన్ఫర్డ్ ఆన్ పీపుల్ లైక్ పద్మశ్రీ, పద్మవిభూషణ. హూ కన్ఫర్స్?
1: అర్జునుడికి ఈ టైటిల్ అంతా ఎవరిచ్చారు? సాక్షాత్ కృష్ణుడే ఇచ్చారు.
2: అర్జున హూ కన్ఫర్డ్ ఆల్ దీస్ టైటిల్స్? ఇట్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ డివినిటీ.
1: కట్టకడపటి యొక్క టైటిల్ ఏమిచ్చాడు? సున్వంత విశ్వే అమృతస్య పుత్ర అన్నాడు. నాయన, నీవు అమృత పుత్రుడు కాదు, అమృత పుత్రుడవు అని, నీవు ఈ అనుతత్వాన్ని ఏమాత్రం కూడా నీవు లెక్క చేయొద్దు అని చెప్పాడు.
2: విచ్ ఇస్ ది అర్జున అండ్ ద టైటిల్ ఆఫ్ ఓ అర్జున, యు ఆర్ ది వెరీ సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ ఇట్సెల్ఫ్ అండ్ యూఆర్ నాట్ ది సన్ ఆఫ్ మార్టాలిటీ.
1: కనుక ఈ ధనంజయ అనేటువంటి దానికి అనేక సందర్భముల లోపల అతనికి ఈ విధమైనటువంటి బిరుదును అందుకోగలుగుతూ వచ్చాడు.
2: ధనంజయ అర్జున హాస్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ నంబర్ ఆఫ్ టైటిల్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్.
1: గాంధీవమును పొందే నిమిత్తమై ఏకస్తంభం పైన అనేక వర్షములు తపస్సు ఆచరించాడు.
2: టు గెట్ ద వెపన్ ఆఫ్ గాంధీవ హీ డిడ్ గ్రేట్ పెనన్స్.
1: కట్టగడపటికి తీవ్రమైనటువంటి వైరాగ్యము చేతను, తీవ్రమైనటువంటి దీక్ష చేతను, పట్టుదల చేతను, దృఢము చేతను, ధైర్యము చేతను అనేక ఇబ్బందులు అతనికి ఎంటాడినప్పటికీ ఎదుర్కొని ఈ యొక్క ధనుస్సును సాధించాడు.
2: హీ ఫేస్డ్ ఎ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది ప్రాసెస్ బట్ విత్ ఎ లాట్ ఆఫ్ కరేజ్, కన్విక్షన్, ఫెయిత్, డిటర్మినేషన్, రిజాల్వ్ హీ వన్ అల్టిమేట్లీ ద వెపన్.
1: ఈ ధనుస్సును సాధించడం పూర్వము పంచభూతములు కూడాను అతన్ని ఎదురు తిరిగినాయి. దానిని లెక్క చేయక తాను సాధిస్తూ వచ్చాడు.
2: He did not care for them. He was firmly resolved.
1: ధనుస్సును సాధించినటువంటి వాడు కనుక అర్జున నీవు ధనుంజయవు, ధనుంజయుడవు అన్నారు.
2: Because he was able to win that ధనుస్, Lord conferred formally in the normal way, he was also called later on as ధనుంజయ.
1: దీనికి కూడాను అర్థం లేకపోలేదు.
2: There is a meaning for this.
1: రాజసూయ యాగం చేయడానికి ధర్మరాజు పూనుకున్నాడు.
2: ధర్మరాజ అండర్టూక్ రాజసూయ యాగం.
1: కానీ దుర్తులైన, దుర్మార్గులైనటువంటి యొక్క ధృతరాష్ట్ర కొడుకులు దుశ్శాసన, దుర్యోధనాలు రాజ్యం ఎదుతున్నారు.
2: During that particular time, unfortunately, there were these wicked, bad people, the sons of Dhritarashtra in the form of.
1: Kani Pandavulaku kajanalo yematramu paisa ledu.
2: In the treasury of Pandava, there was no money.
1: Dharmajudu Arjunuku cheppadu, tammuda, manam rajasuyagam cheyatamante, idi samanyamainatundi kadu. Krishnudu emo cheyavani cheptunnadu. Kani deeniki taginatundi dharam kodunu manaku avasarame kada. ఎక్కడ దీనిని ప్రోగు చేసుకోవటం అని అన్నాడు.
2: ధర్మరాజ్ టోల్డ్ అర్జున, అర్జున, ఇట్ మీన్స్ ఏ హెవీ ఎక్స్పెండిచర్ టు పర్ఫార్మ్ దిస్ యజ్ఞ అండ్ దేర్ఫోర్ హౌ టు గెట్ దిస్ పర్టికులర్ మనీ.
1: అప్పుడు అర్జునుడు చెప్పాడు, కల్పవృక్షంలో దగ్గర పెట్టుకుని మనకి ఈ కంగారు ఎందుకు అన్నా? సర్వరక్షకుడైనటువంటి కృష్ణుడే మన రక్షకుడిగా ఉంటున్నప్పుడు ఈ ధనమునకేమి తక్కువ? తన ఒక్కతూరి ఆశీర్వదించి పంపితే కావలసినంత ధనమును తెస్తానన్నాడు.
2: అర్జున రిప్లైడ్ ధర్మరాజా, వై షుడ్ వి బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫర్ గెటింగ్ మనీ అట్ ఆల్ వెన్ వీఆర్ హ్యావింగ్ ద విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కృష్ణ? వై షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ గెటింగ్ మనీ అట్ ఆల్? వన్స్ కృష్ణ బ్లెసెస్ మీ, ఐ కెన్ గెట్ ఎనీ అమౌంట్.
1: అర్జునుడు ఈ రాజసూయ యాగము నిమిత్తమై, ధనము నిమిత్తమై డొనేషన్లకు బయలుదేరాడు.
2: అర్జున వెంట్ అవుట్ ఫర్ గెటింగ్ వెల్త్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డొనేషన్ ఫర్ దిస్ పర్టికులర్ యాగ.
1: ఎప్పుడు ధర్మజుడు ఈ విధమైన రాజసూయ యాగం చేస్తున్నాడనేటువంటిది వినేటప్పటికీ ఎవ్వరు కూడా నువ్వు వెనుకంజ వేయలేదు, ఎవ్వరు తలుపులు కూడా దగ్గరికి పోనక్కరలేదు. రాజులే వచ్చి ఈ యొక్క అర్జునుడు చూచి కావలసినంత ధనమును ఇస్తూ వచ్చారు.
2: Ruling various nations, they came to know that Dharmaraja was performing this yaga. They came of their own and offered wealth to Arjuna.
1: ఈ యొక్క ధనమును ఏనుగులతో తీసుకుని వచ్చాడు అర్జునుడు.
2: He brought wealth in such huge quantities they were to be carried on elephants.
1: ధనము రాసులుగా బయలుదేరినాయి.
2: There were heaps of wealth and money.
1: కృష్ణుడు వచ్చి చూచాడు, ఏమీ తెలియనటువంటి వాణిగా, ధర్మజ ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు.
2: లార్డ్ కృష్ణ కేమ్ అండ్ యాక్టెడ్ యాజ్ హి డిడ్ నాట్ నో అండ్ హి ఆస్క్డ్ అర్జున్, ధర్మజ హౌ డిడ్ యు గెట్ సో మచ్ ఆఫ్ వెల్త్, ఫ్రమ్ వేర్ డిడ్ యు కేమ్?
1: అప్పుడు కూడాను ధర్మజుడు మన సోదరుని యొక్క ప్రభావం అని అర్జునుడు చూపించాడు.
2: ధర్మజ ఇన్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ హి వాస్ జస్ట్ టెల్లింగ్ ఇట్ ఇస్ ఆల్ అకౌంట్ ఆఫ్ మై బ్రదర్ హు హావ్ గాట్.
1: అప్పుడు కూడాను కృష్ణుడు ధనంజయ అని పిలిచాడు.
2: దెన్ అగైన్ కృష్ణ జస్ట్ కాల్డ్ అర్జున
1: కనుక ధనమును ప్రోగు చేసినాడు, కనుక ధనమును జయించినాడు, కనుక ధనంజయుడని, ధనస్సును జయించినాడు వాడు కనుక ధనంజయుడని ఈ విధమైనటువంటి యొక్క పేరు రావటం చేతనే కృష్ణుడు మాటి మాటికి ధనంజయ, పార్థ అనేటువంటి యొక్క పేరుతో అతన్ని సంబోధిస్తూ వచ్చాడు.
2: అప్రిషియేటింగ్ హిమ్ దట్ హీ హస్ బీన్ ఏబుల్ టు కాంక్వర్ సో మచ్ ఆఫ్ వెల్త్ అండ్ అక్యుములేట్ సో మచ్ ఆఫ్ వెల్త్, కృష్ణ బిగాన్ అడ్రెస్సింగ్ హిమ్ క్వైట్ ఆఫన్ ధనంజయ, ధనంజయ.
1: కృష్ణుడు అర్జునుకు పార్థ అని కూడాను ప్రధానమైనటువంటి ఒక పేరు.
2: Another name that is given to Arjuna is Partha.
1: Prithvi putrudu kanuka atiniki Parthudu ani oka artham.
2: He is the son of the earth and therefore that name is appropriate. Prithvi putraha Partha.
1: Munmundu ee Arjuna yokka perlaku taginatvanti yokka arthani kodunu manam gurtinchi dani chakkareeti roopala manam aacharanalo pettadaniki prayatnistam.
2: In future we will try to know a little more of the names of Arjuna and after knowing it we'll try to put it into practice.
0: That was the sixth discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 7th August 1984, Bhagavan showed us the three stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God.

0: బ్రహ్మ విద్య త్వరగా నేర్పుటయే కాదే బ్రహ్మ విద్య.
1: The one that teaches the establishment of peace in the universe, and the one that helps to dispel all narrow feelings, the one that fosters unity and to live in togetherness and utter cooperation is the real Brahma Vidya or spiritual education.
0: Famous Sarupulaina Vidyarthulara, Vidyarthiniyulara.
1: Embodiments of love, students, men and women.
0: జీవితమునకు సంబంధించిన ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను తీర్చిదిద్దటమే విద్యార్థి యొక్క ప్రథమ కర్తవ్యం.
1: The main duty of every student is to mold himself purposeful and useful and strong in all walks of life.
0: కాని నేటి విద్య ఈ ప్రధానమైనటువంటి యొక్క పుష్టిత్వము ఐకమత్యము ప్రేమతత్వము సన్నగిలినది.
1: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్

0: There is no strength, there is no unity, and there is no love.
1: నీ విద్యను నేర్చినను నేర్చకపోయినను, ప్రధానమైన సంస్కృతిని నీవు పాటించినను పాటించకపోయినను, దేహమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము క్షణ క్షణము కూడాను ఐసుగడ్డ వలె కరిగిపోతున్నది. ఈ సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి.
0: స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పాయింట్ వెదర్ యు లెర్న్ ఆర్ నాట్, whether you follow the code of our culture or not, one thing is certain, that life span is melting like ice.
1: జీవితం యొక్క పరమావధి అంటే ఏమిటో ఈనాటి విద్యార్థులకు బోధపడటం లేదు.
0: The modern students are not aware of the purpose of life.
1: బోధపడలేదనేటువంటి బాధ కూడాను చాలా మందికి కనిపించడం లేదు.
0: Some also don't feel the pain of not knowing the purpose of life.
1: నూటికొక్కరు కోటికొక్కరు ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క జీవిత పరమావధి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇదియే పరమావధికి ప్రథమ సోపానం.
0: One in 100 or one in a crore will be able to know the purpose of life. That is the first step in the ladder.
1: అయితే ఈనాటి విద్యార్థులు కాని సహజ మానవుల యొక్క స్వభావం కాని జీవిత పరమావధి అంటే ఏమిటి అనేటువంటి దాన్ని విచారించినప్పుడు,
0: either the students or people in general, when they inquire the purpose of life,
1: కంటి నిండుకు నిద్ర, ఒంటి నిండుకు వస్త్రము, కడుపు నిండుకు అన్నము, ఇంటి నిండుకు పిల్లలు, కలకలలాడేటువంటి కడత్రం, తడతలలాడేటువంటి వస్తువాహనాలు, ఇవే ఈనాటి జీవితమునకు పరమావధి యొక్క లక్ష్యములు అనుకుంటున్నారు.
0: We consider the purpose of life includes these things such as enough of sleep and food, raiment and shelter, enough of children at home, a beautiful wife and all comforts and conveniences.
1: అయితే ఇవి కాదు మన జీవితం యొక్క పరమావధులు.
0: దే ఆర్ నాట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఎనీవే.
1: ఈ పరమావధి అనేటువంటిది తెలియనంత వరకు కూడాను మన మానవత్వం అనేటువంటిది విషాదకరమైనటువంటి యొక్క జీవితంగా గడిచిపోతుంటుంది.
0: సో లాంగ్ వి ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్, ద హోల్ లైఫ్ వుడ్ బి స్పెంట్ ఇన్ అటర్ సాడ్నెస్.
1: ఏనాడు ఈ పరమావధిని గుర్తింతుమో ఆనాడే ఈ నిర్వేదము నుండి వేదముగా మారుతాం.
0: That day when we know the purpose of life, we'll be out of this sadness and we'll be all happy.
1: వేదం అనగా ఏమిటి?
0: What do you mean by వేదం?
1: విజ్ఞానము అని, వెలుగు అని.
0: It's called the wisdom and the light.
1: తన ఉనికి అని.
0: And one's own existence.
1: ఈ మూడింటిని గుర్తించినప్పుడే మనము నిర్విధానంలో జీవించి వేదమునందు ఆనందాన్ని పొందగలము.
0: Then once we recognize this trinity, we'll be away from this misery and we'll be in the blissful state of Veda.
1: ఏమిటి ఈ వెలుగు?
0: What is this value?
1: సూర్యుని వెలుగ లేక చంద్రుని వెలుగ లేక దీపం వెలుగ?
0: What is this light? Is it the sunlight or the moonlight or that of the lamp?
1: కాదు కాదు, హృదయం యొక్క వెలుగు.
0: No, it is the light of one's own heart.
1: విజ్ఞానం అనగా ఏమిటి?
0: What do you mean by vijnana?
1: Leka padartha shastra vijnanama?
0: It is material science?
1: Leka laukika shastra vijnanama vijnanama?
0: Or worldly science?
1: Kaadu, vijnanam anaga hrudayamunaku sambandhinchinatvanti yokka parivartana vijnanam.
0: The transformation of one's own heart is vijnana or knowledge.
1: Uniki anaga emiti?
0: What do you mean by existence?
1: Tana yokka nijatattvanni tanu gurtinchatamu.
0: To know one's own nature is existence.
1: Nenu dehamuna leka manasuna leka indriyamuna ఇంకే విధమైనటువంటి యొక్క పదార్థంలా నేను? కాదు కాదు, పదార్థములకు అతీతమైనటువంటి పదార్థమునే నేను అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే మానవుని యొక్క ఉనికి.
0: The human existence lies in knowing these things. Am I the body? Am I the mind? Am I the senses? Am I the matter? It is something transcendental.
1: ఇవన్నీ కూడా కేవలము ఒక నెగిటివ్ తో చేరినటువంటివి.
0: These are all negative.
1: దీనికి అతీతమైనటువంటి యొక్క పరమతత్వమే దీనికి పాజిటివ్.
0: The supreme quality that transcends is positive.
1: ఈనాడు మానవుడు హృదయం నిండుకు నెగటివ్ నింపుకొని పాజిటివ్ ను ఆశిస్తున్నాడు.
0: Man has filled his heart with negative but expects positive.
1: ఇట్టి మానవుడు పాజిటివ్ ని ఏ రీతిగా పొందగలడు?
0: Such a man, how do you expect him to acquire positive?
1: లోపల ఉన్నటువంటి దాని యొక్క రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ని పొందగలడు, కానీ అతీతమైన దానిని తాను పొందలేడు.
0: After all, he would be getting what all that comes back to him as reaction, reflection.
1: కనుక మన యందలి ఉండినటువంటి యొక్క నెగటివ్ భావాన్ని పూర్తి నిర్మూలన చేయాలి.
0: Therefore, we have to give up totally the negative feeling within us.
1: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వానికి సరైన అర్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని విచారణ చేయాలి.
0: We have to investigate the meaning of divinity in human life.
1: ఈ లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి ఈ ప్రపంచమునందు మొట్టమొదట మనము చేయవలసిన విధానం ఏమిటి?
0: ఇన్ దిస్ ఫిజికల్ ట్రాన్సెంట్ వరల్డ్ వాట్ ఇస్ ద ప్రొసీజర్ టు బి అడాప్టెడ్?
1: మన ఇంటిలో శిశువుకో పశువుకో అనారోగ్యం చేస్తుంది.
0: అట్ హోమ్ ఐదర్ ఎ చైల్డ్ ఆర్ ద కౌ ఈజ్ సిక్ ఫర్ ఇన్స్టెన్స్.
1: డాక్టర్ వచ్చి దానికి సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావించి వాటికి ఆరోగ్యాన్ని అందిస్తాడు.
0: Doctor visits in such a situation and suggests the relief.
1: Atti doctor ku manamu ye vidhamainatundi yokka krutagnatanu andistunnam.
0: What sort of gratitude we express to doctor?
1: Ee vidhamaina prashnalu vesinappudu ee naati vidyarthullo idi doctor yokka duty, tana yokka kartavyam taanu chesadu. Tanaku manamu gratitude andinchavalsinatundi avakasam emiti, avasaram emiti ani prashnistaru.
0: Modern students will question like this: just doctor did his job, it is a duty and responsibility, why should I express gratitude?
1: Kani nee vidyarthi ayikudanu doctor yokka kartavyanni maatrame nee gurtistunnavu, kani nee kartavyam emiti?
0: Being a student, you know the responsibilities of a doctor, then how about your
1: own duty? Doctor ki ye vidhamainatundi kartavyam unnado rogi kudunu aa vidhamainatundi kartavyam unnadi.
0: Just as a doctor has got a duty, the patient also has got a duty to follow.
1: కనుక డాక్టర్ యొక్క కర్తవ్యాన్ని తాను నిర్వర్తించినప్పుడు పేషెంట్ కూడా నువ్వు తన కర్తవ్యాన్ని తాను నిరూపించాలి.
0: Therefore, when doctor discharges his duty, the patient has got an obligation to fulfill his own duty.
1: తన బాధలు తీరినంతనే డాక్టర్ను మర్చిపోవటము ఇది రోగి యొక్క కర్తవ్యం కాదు.
0: It should not be the nature of the patient to forget the doctor the moment he gets the relief.
1: ఆనాడు ఆ డాక్టరే నీ యొక్క రోగమును నివారణ చేయకుండినా నీవు ఏ విధమైన పరిస్థితిని పొందేటువంటి వాడవో, కనుక ఆ యొక్క పరిస్థితికి తగినటువంటి యొక్క ఆదుకొని నీకు ఉపకారం చేసినందుకు ఆ యొక్క కృతజ్ఞతను నీవు జీవితం అంతా కూడాను నీవు దాన్ని లక్ష్యం అందించుకోవాలి.
0: యూ హ్యావ్ టు థింక్ దిస్ వే, వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్ టు యూ హ్యాడ్ యూ నాట్ బీన్ క్యూర్డ్ బై ద డాక్టర్? హీ సపోర్టెడ్ యూ, హెల్ప్ యూ, అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ హిమ్ త్రూఅవుట్ యువర్ లైఫ్.
1: నవమాసములు మోసి కని పెంచి జబ్బులు చేసినప్పుడు నిద్రాహారములు కూడా మాని తల్లి తన బిడ్డను ఎంతనో పోషించుకుంటూ వస్తుంది.
0: His mother who bears you all the time and takes care of you, even sacrificing the food and drink.
1: ఇది కన్నందుకు తల్లి యొక్క కర్తవ్యమే, కానీ మనం దానికి చూపవలసినటువంటి ఒక కృతజ్ఞత ఏమిటి అనేటువంటి విచారణకు వస్తున్నారు ఈనాటి విద్యార్థులు.
0: Modern students think this way: after all, mother did her duty and responsibility, why should I express gratitude?
1: ఇక్కడ కూడా తల్లి ఏ విధమైనటువంటి ఆప్యాయతతో, ఏ విధమైనటువంటి ప్రేమతో, ఏ విధమైన త్యాగంతో నిన్ను రక్షిస్తూ వచ్చిందో ఆ విధమైనటువంటి ఆప్యాయత, ఆ విధమైనటువంటి త్యాగంతో నీవు కూడాను తల్లి యొక్క మనసును సంరక్షిస్తూ రావాలి.
0: జస్ట్ యాస్ యువర్ మదర్ హస్ షవర్డ్ జనరస్లీ ఆల్ ది అఫెక్షన్, లవ్ అండ్ సాక్రిఫైస్, యూ షుడ్ ఇన్ టర్న్ షో ఆల్ దీస్ థింగ్స్ అండ్ మేక్ హర్ హ్యాపీ.
1: అన్నము లేక ఆకలితే అడమటించున్నటువంటి యొక్క వ్యక్తికి ఒక మార్గమును చూపి తన యొక్క జీవనోపాధికి సరైన సహాయం చేసినందుకు ఇలాంటి వ్యక్తి కూడాను ఈ యొక్క కృతజ్ఞతను మనం నిరూపించాలి.
0: We have to express gratitude to a person who gave us some job and earn our living and appease our hunger.
1: గ్రీస్ దేశస్థుడైనటువంటి అలెగ్జాండర్ దీనికి చెప్పాడు, ఇవన్నీ కూడాను తమ తమ కర్తవ్యాలు తాము ప్రకటిస్తున్నారు, తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తున్నారు, ఇంతేకాని దీనికి గ్రాట్యూస్ చెప్పనక్కర్లేదు కదా అన్నాడు.
0: Alexander of Greece also said, each one is discharging his own duty, it's not necessary to express gratitude.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: కానీ మరొక దానికి విషయంలో మాత్రము ఈ అలెగ్జాండర్ పరిపూర్ణంగా అంగీకరించాడు.
0: But to another opinion, Alexander consented, totally agreed.
1: తల్లికి బిడ్డ పైన ఒక విధమైనటువంటి ఒక సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
0: There is a relationship between the mother and the child.
1: భౌతికంగా, లౌకికంగా, రక్తంగా, అన్ని విధాల కూడాను ఆ బిడ్డకు తల్లికి సంబంధం ఉంది.
0: There is a relationship between the mother and the child physically, and there also blood
1: related. ఇందులో కొంత స్వార్థం ఇమిడి ఉంటుండాలి.
0: There is some selfishness here.
1: టీచర్ ఒక విద్యార్థికి విద్య నేర్పినప్పుడు ఆ టీచర్ కూడాను ఒక స్వార్థం ఉంటుంటుంది.
0: When teacher teaches a student, there is selfishness there.
1: కాని ఎట్టి స్వార్థము, ఎట్టి స్వప్రయోజనము లేక ఎట్టి ప్రతిఫలమును ఆశించినటువంటి యొక్క దైవము మానవులకు ఎన్నో విధములుగా తోడ్పడుతూ ఉంటున్నాడు.
0: But God is helping every person utterly selfless and self-interest.
1: భగవంతునికి ఎట్టి స్వార్థము లేదు.
0: God has no trace of
1: ప్రయోజనము లేదు.
0: No self-interest at all.
1: నీ నుండి ఎట్టి ప్రతిఫలమును కూడా తాను ఆశించటం లేదు.
0: He doesn't expect anything in return.
1: మానవ లోకమునకు అన్నీను భగవంతుడే అనుగ్రహించి ఈ జగత్తునకు సంభవించినటువంటి యొక్క అశాంతులను దూరం చేస్తున్నాడు.
0: It's God who gifted the entire universe, everything that we find around, conferring peace.
1: ఇది మానవుల వల్ల సాధ్యం కాదు.
0: It's not possible for mankind to
1: accomplish. ఎన్ని powerful bulbs పెట్టినప్పటికీ సూర్యుని యొక్క ప్రకాశానికి ఏమైనా సాటి తగులుతాయా?
0: We may have bulbs, very powerful bulbs, they will never be equal to that of sunlight.
1: ఎన్ని pumps పెట్టి pump చేసినప్పటికీ రాత్రి కురిసినంత వర్షము ఈ యొక్క నీరు ఎవరైనా మానవుడు అందించగలుగుతున్నాడా?
0: Do you find anyone who could give us enough of water as you get out of rain, same as out of
1: pump set? ఎంత పెద్ద ఫ్యాన్లు పెట్టినప్పటికీ జగత్తునికి అంత కూడాను ఈ వాయువును అందించి సర్వ ప్రాణులు కూడాను సంరక్షిస్తూ ఉంటున్నాడు. ఈ వాయువు ఎవరి నుంచి లభ్యమైంది?
0: You may employ so many fans that will supply you wind, but that's nothing when compared to the air breeze around that sustains your life.
1: కనుక మానవాతీతమైనటువంటి యొక్క ఫలితములను జీవులకు అనేక రూపములతో భగవంతుడు అందిస్తున్నాడు.
0: God has been giving us the gifts which are transcendental, beyond our comprehension.
1: Electricity కూడాను భగవంతుని యొక్క స్వరూపమే.
0: Electricity is the divine form.
1: ఈ మ్యాగ్నెట్ నుంచి పుట్టినటువంటి ఎలక్ట్రిసిటీ.
0: Electricity is born from magnet.
1: ఈ నుంచి వచ్చినటువంటి వెలుగు.
0: And then light.
1: ఈ వెలుగు నుంచి వచ్చినటువంటిది వేడి.
0: And then heat.
1: ఇవన్నీ కూడాను కేవలం పదార్థం యొక్క ప్రతిబింబములుగా భావిస్తున్నారు.
0: We consider them that as reflections of matter.
1: కాదు కాదు.
0: No.
1: భగవంతుడే పెద్ద మ్యాగ్నెట్.
0: God is a big magnet.
1: అలాంటి భావంతో ఉండినటువంటి దైవత్వాన్ని మనం విస్మరించినప్పుడు మనము ఈ యొక్క వెలుగును కాని, ఈ గాలిని కాని, ఈ విధమైనటువంటి ఒక నీరును కాని మనం పొందలేము.
0: When we don't understand this principle, you cannot really appreciate and enjoy the light and the wind and the water.
1: ఒక్క ఎలక్ట్రిసిటీ ఒక పెద్ద క్యాంప్ నుంచి మన ఇంటికి ఏదైనా ఒక వైర్ వేసినామంటే ఆ దానికి మనం ట్యాక్స్ని వసూలు చేస్తున్నాడు.
0: Out of this power station, if you connect it to your house through a wire and have the electricity, you pay the tax.
1: ఈ జలమును చెరువు నుండి బావి నుండి లేక మరొక రిజర్వేర్ నుంచి మనకు అందించినప్పుడు ఈ వాటర్ ట్యాక్స్ కూడాను కలెక్ట్ చేస్తున్నారు.
0: If you draw water out of the well or the reservoir, you pay water tax.
1: కొన్ని ఫ్యాన్లు పెట్టుకుంటే ఈ ఫ్యాన్ లోపల ఖర్చు అయినంత ఈ యొక్క కరెంటు కూడాను ఈ గవర్నమెంట్ వసూలు చేస్తుంటుంది.
0: As we make use of the fans, the government collects the electricity bill.
1: ఈ చిన్న చిన్న విషయములకి ఇంత ట్యాక్స్, ఇంత కృతజ్ఞతగా వారు అందిస్తున్నప్పుడు ఇంత గొప్ప విశాలమైనటువంటి విషయములకు ఈ గాలి, ఈ నీరు, ఈ వెలుతురు అందిస్తున్నటువంటి భగవంతుని కూడాను మనము ఒక కృతజ్ఞతను అందించనక్కర్లేదా?
0: When we express gratitude in small matters like this, God has given us this mighty stupendous elements like water.
1: కనుకనే ఈ ఐదు తత్వముల యొక్క ప్రభావాన్ని ఫైవ్ సెన్సెస్ అనగా ఫైవ్ ఎలిమెంట్స్ కూడాను తగినటువంటి కృతజ్ఞత కూడా మనం అందించాలి.
0: బీయింగ్ ద రెసిపియంట్స్ ఆఫ్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ వీ షుడ్ షో అవర్ గ్రాట్యూట్యూడ్.
1: ఇది ఏ భగవత్ యొక్క స్వరూపములు.
0: దట్స్ డివైన్ ఫార్మ్స్.
1: గాలి, వెలుతురు, నీరు, శబ్దము, స్పర్శ. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు మనం ఎంతవరకు కృతజ్ఞతను అందిస్తున్నాం?
0: Enjoying all these five elements and the five senses, to what extent are we expressing that?
1: Vitini upayogapetti deeniki undinatvanti shakti kante amitamaina shaktini manam upayoginchukoni tadwara manam balaheenulaipothunnam.
0: We make use of these elements, five, and the energy thereafter, and become weak ultimately.
1: Kaani ye kinchittaina kodanu deeniki taginatvanti krutagnatanu manam andinchatam ledu.
0: But we are not showing gratitude even a little.
1: Kanukane manavuniki pradhanamuga gratitude. ఈ కృతజ్ఞత అనేటువంటిది ఇది వెన్నెముక వంటిది మానవులకు.
0: గ్రాటిట్యూడ్ ఈజ్ ది బ్యాక్ బోన్ ఫర్ మ్యాన్ కైండ్.
1: కానీ దీనిని ఈనాటి మానవుడు చాలా సులభంగా చులకంగా చూస్తున్నాడు.
0: ద మోడర్న్ పీపుల్ మోడర్న్ సొసైటీ టేక్స్
1: అందువల్లనే దేశంలో అనేక విధములైనటువంటి యొక్క కలతలు కల్లోలములు కరువు కాటకాలు కూడా బయలుదేరి మానవునికి అనేక విధములైనటువంటి దుఃఖాన్ని చేకూరుస్తూ ఉంటున్నది.
0: ఫర్ దట్ రీజన్ హ్యూమన్ సొసైటీ పుట్ టు సఫరింగ్ బికాస్ ఆఫ్ ఫ్యామిన్ హావక్ అండ్ ఇన్ ఫైట్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఎజిటేషన్.
1: ఈనాటి విద్యార్థులు మొట్టమొదట గుర్తించవలసినది రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ అనేటువంటి పరమ సత్యము అనేటువంటి దాన్ని విశ్వసించాలి.
0: సో స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ అవుట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిజౌండ్.
1: ఎట్టి పనులు మనం చేస్తామో అట్టి ఫలితం మనం అనుభవించక తప్పదు.
0: యాజ్ ఈస్ ది యాక్టివిటీ దట్ యూ అండర్టేక్ సో ఈస్ ది కాన్సిక్వెన్స్.
1: ఎట్టి శబ్దమే మనం చేస్తామో దీనికి శబ్దం తగినటువంటి యొక్క రీసౌండ్ మనం అనుభవించక తప్పదు.
0: యాజ్ ఈస్ ది సౌండ్ సో ఈస్ ది రిసౌండ్ విచ్ యూ హావ్ టు లిసన్ టు.
1: ఎట్టి యాక్షన్ చేస్తామో మనం దీనికి తగినటువంటి రియాక్షన్ మనం అందుకోక తప్పదు.
0: యాజ్ ఈస్ ది యాక్షన్ సో ఈస్ ది రియాక్షన్ విచ్ యూ కెనాట్ ఎస్కేప్.
1: ఈ విధమైనటువంటి విశ్వాసాన్ని ఈనాడు విద్యార్థులు పెంచుకున్నప్పుడే దేశము చల్లగా అభివృద్ధి కాగలదు.
0: When such a faith is fostered and developed among students, there will be peace and security.
1: ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క ఈ బలహీనతలు ఈనాడు మనం తొలగించుకోవాలి.
0: We should give up this kind of weakness present within us.
1: మానవుని యందు ఒక అమితమైనటువంటి ఒక శక్తి ఉంటుండాలి.
0: Every man has got unlimited power.
1: మానవుని యొక్క దేహమే ఒక పెద్ద జనరేటర్.
0: Human body is a very big generator.
1: మానవుని యొక్క ముఖమే దీనికి ఒక టెలివిజన్.
0: Human face is television.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను ఈ జగత్తులో ఉండేటువంటి సమస్త వస్తువులు కూడాను మానవుని యొక్క దేహం నందే ఇమిడి ఉంటున్నవి.
0: ఆల్ దట్ యు ఫైండ్ ఇన్ ద వరల్డ్ ఆల్ అరౌండ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
1: నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వము మానవుని యందే కూడాను ఇమిడి ఉంటున్నది.
0: ద ఎటర్నల్ ప్రిన్సిపల్ ద ట్రూత్ డివినిటీ ఇస్ విత్ ఇన్ మ్యాన్.
1: కానీ తన యందున్నటువంటి యొక్క దివ్యత్వాన్ని తాను గుర్తించుకోలేక బయట ప్రపంచమునందు కనిపించేటువంటి యొక్క భౌతిక లౌకికమైనటువంటి యొక్క విషయాలపైనే మనము నిమగ్నులైపోతున్నాం.
0: He is not able to understand the latent divinity within, but he is deluded by the apparent transient worldly thing.
1: Inta shakti manavuni endu unnada aneetunte vishayanni meer chakka gurtinchandi.
0: Understand clearly there is mighty power within everyone.
1: Mattilo munigi raatilo cheri kevalam viluvaleni kanikraayavale kanipinchetunte daanini manavudu daanini teerchi diddi parishuddha parachi kotalu kosi oka viluvainaatunte diamond ga maarustunnadu.
0: That which is present from the mud actually, a stone-like thing, is refined and polished and processed, and with so many cuts, it would shape into a diamond.
1: Kani ee naati ajnanulainatundi manavulu diamond ku viluvistunnare kani ee diamond ga maarchinatundi oka manushiki viluvanivatam ledu.
0: The foolish people attach value to the diamond, but not to the person that makes a diamond.
1: ఈ మానవుల వల్లనే కదా ఇంత విలువ దీనికి లభ్యమైంది.
0: ద వాల్యూ ఇస్ బికాస్ ఆఫ్ మ్యాన్.
1: ఈ విలువ ఎక్కడ ఉంటుంది? అది మానవుని యందు.
0: వేర్ డస్ దిస్ వాల్యూ లై?
1: ఉన్నది.
0: ఇస్ దేర్?
1: కానీ ప్రాకృతమైనటువంటి బాహ్యమైనటువంటి వస్తువులకు మనం ఎక్కువ అట్రాక్షన్ ఇస్తున్నాం.
0: దేర్ ఈస్ పవర్ విదిన్ అస్, బట్ వీ అటాచ్ వాల్యూ టు ఎక్స్టర్నల్ థింగ్స్.
1: ఇది కేవలము ఇది ప్రతిబింబమే.
0: ఇట్స్ ఓన్లీ రిఫ్లెక్షన్.
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: It is the reflection of the inner being.
1: Kana hrudayamulandu unnatundi nitya satyamainatundi yokka atma tattvam yokka pratibimbamle ivanni.
0: That's all the reflection of the inner latent eternal truth.
1: Ee naati chaduvulanni kodunu kevalamu bhautikamaina laukikamaina prakrutamaina kevalam viluvaleinatundi chaduvulga chetta chaduvulga tayaravutundayi.
0: The modern education is just physical, worldly and secular, and it's of no use at all.
1: Vid anaga emiti?
0: What do you mean by vid?
1: Vid plus ya, adi vidya.
0: Vid plus ya is vidya.
1: Vid anaga prakashamu.
0: Vid means effulgence.
1: Ya anaga yedi.
0: Ya what?
1: Yedi prakasham nandinchuno adiye vidya.
0: That which gives us the brilliance is vidya.
1: Ee naati vidyalu andhakaram nandistunnayi kani prakasham nandinchatam ledu.
0: The modern education will take us towards darkness but not
1: light. Yedo nitya jeevanopadi nimittamai daanu aneka vidhamaina paatu padutunnadu ee vidya valla.
0: Because of this modern education, he struggles hard to carry on his living.
1: ఈ విద్యకు తగినటువంటి యొక్క అర్థము కాదు.
0: This is not the true meaning of vidya.
1: ప్రకాశాన్ని అందించాలి.
0: He should give shed light.
1: తమసోమ జ్యోతిర్గమయ. ఈ అంధకారాన్ని దూరం చేయాలి.
0: He should dispel darkness.
1: అజ్ఞానాన్ని దూరం చేయాలి.
0: He should dispel ignorance.
1: అవివేకాన్ని దూరం చేయాలి.
0: Also foolishness.
1: కానీ ఈనాటి విద్యలంతా కూడాను ఆత్మజ్ఞానాన్ని ఆనందాన్ని వివేకాన్ని దూరం చేస్తున్నాయి.
0: But the modern education is keeping you far off from the spirit, from the bliss and discrimination. He is not able to give up his own ignorance. He is not dispelling the darkness within him. He forgets his own true self,
1: Atmatattva.
0: With all said and done, everyone is forgetting one's
1: self. కన్నుండి కూడాను గ్రుడ్డివారుగా తయారవుతున్నారు.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ దో దే హ్యావ్ ఐస్ టు సీ యెట్ దే ఆర్ బ్లైండ్.
1: చెవులుండి కూడాను చెవిటివాణిగా తయారవుతున్నారు.
0: దే హ్యావ్ ఇయర్స్ బట్ యెట్ దే ఆర్ డెఫ్.
1: మతి నుండి కూడాను ఉన్మత్తులుగా మారిపోతున్నారు.
0: దో దే హావ్ గాట్ ఆల్ ది మైండ్ బట్ యెట్ దే ఆర్
1: తన చెవులను తాను నమ్మటం లేదు.
0: దే ఆర్ నాట్ గోయింగ్ బై వాట్ దే లిసన్ టు.
1: తన కన్నును తాను విశ్వసించటం లేదు.
0: దే హావ్ నో ఫెయిత్ ఇన్ దేర్ విజన్.
1: ఏతవాత దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: బి దట్ యాజ్ ఇట్ మే, వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ హియర్?
1: తనను తాను వంచితుడిగా చేసుకుంటున్నాడు.
0: He betrays himself.
1: ఇతరులు చెప్పిన మాటలు వింటున్నాడు.
0: He goes by what is said.
1: ఇతరులు చూపిన దాన్ని చూస్తున్నాడు.
0: He sees what others
1: say. కానీ తన చూచినటువంటి యొక్క నేత్రములు తాను నమ్మటం లేదు.
0: But he doesn't rely on his own sight.
1: తన నేత్రములే తాను నమ్మనటువంటి వాడు పరుల నేత్రములు ఏ రీతిగా నమ్ముతాడని విశ్వసించాలి?
0: When he has no full faith on his own vision, how do you expect him to believe others?
1: వీడు నిజమైన మానవుడేనా?
0: Can he be a true human?
1: తన చెవులనే తాను నమ్మలేనటువంటి వాడు ఇతరుల చెవులను ఏ రీతిగా నమ్మగలడు?
0: When he cannot rely on his own hearing, how can he expect?
1: మానవుడు విద్యావంతుడు పరుల చెవులతో వింటున్నాడు, పరుల కన్నులతో చూస్తున్నాడు, పరుల యొక్క హృదయంతో ఆలకిస్తున్నాడు.
0: What man, modern man does is he wants to see through the eyes of others. He wants to listen through the ears of others.
1: తనది అన్నటువంటిది ఎక్కడ పోయినాయి?
0: What happened to your own faculties?
1: కనుక నీ ప్రతిదాని కూడాను this is my.
0: So for everything we claim, this is my.
1: ఉనికిని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We should make an effort to know the existence of that.
1: ఎవరు చెప్పిన దాన్ని మనం వినటం లోపల మనం ఒక గుడ్డివారిగా తయారవుతున్నాము.
0: If we go by the hearsay,
1: విశ్వసించలేకపోతున్నావు.
0: You are not able to believe what you see.
1: ఇంకా నీకంటే అంధుడు మరొకడు ఉన్నాడా?
0: Can there be a person who is more blind than you?
1: ఏమి ఫలం?
0: What is the use of all education?
1: తన నొసట వ్రాత తప్పించ ఎవరి తరము?
0: Who can make you escape from the destiny?
1: చెడ్డ బుద్ధులు తన తల చేరేనేని.
0: If the wicked thoughts are there in mind,
1: ఎండబారును బుద్ధులు బెండుబారు.
0: You become dry.
1: కనుకనే మన బుద్ధులను మనము సంకుచితంగా మనం అనుభవిస్తున్నాం.
0: So we are narrow minded.
1: మన కన్నులను మనం విశ్వసించడానికి ప్రయత్నించడం లేదు.
0: We have no faith in our vision or sight.
1: మన చెవులను కూడాను మనం నమ్మడానికి ఏమాత్రం కూడాను అనుభవించడం లేదు.
0: We are not experiencing the true power of audition.
1: ఇలాంటి మానవుడు ఇంకా సాధించేది ఏమిటి?
0: What is that the modern man can accomplish?
1: ఇలాంటి మానవుని వల్ల దేశానికి గాని సమాజానికి గాని ఏమిటి ఫలితం?
0: What type of results you expect from such society?
1: కనుకని విద్యార్థి అనగా ఏమి సమాజమునకు సంక్షేమాన్ని అందించేటువంటి ఒక వ్యక్తిగా రూపొందాలి.
0: విద్యార్థి స్టూడెంట్ మీన్స్ హూ వర్క్స్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: విద్యా ప్లస్ అర్థితి ఇది విద్యః.
0: విద్యా ప్లస్ అర్థి ఇస్ విద్యార్థి.
1: ఈనాడు విద్యార్థిగా ఉండటం లేదు.
0: He is not vidyarthi.
1: Vidyalayamlo praveshinchukodanu vishayarthiga marutunnadu.
0: Though he seeks admission in institutions,
1: vidyanu vishayarthunnadu.
0: He forgets the main thing.
1: Kani taanu vishayanni maatramu vishwasistunnadu.
0: But he goes by the sensual pleasure.
1: Vidya kaadu manaku mukhyam anukuntunnadu.
0: He considers that education is important.
1: Alanti vaadu vidyalayamlo enduku praveshinchali?
0: Why should such a man seek admission here?
1: Vidyanu abhyasinchetundi vaade vidyalayamlo praveshinchali.
0: The one who is prepared to learn and study should seek admission.
1: Ilanti vidyavantulu enta mando kotlaku untunnaru prapanchamlo.
0: In this world there are crores and crores of educated people.
1: Kaani mana vidya kevalam grandhallo maatrame parichayam kaakoddu.
0: But our education should not be limited to textual information.
1: Meekandariki telusunu.
0: You all know that.
1: West Bengal lopala Lala Lajapati Rai, Bala Gangadhar Tilak, విపిన్ చంద్ర పాలు, రవీంద్రనాథ్ ఠాకూర్, అరవింద ఘోషు ఇలాంటి గొప్ప గొప్ప విద్యావంతులంతా కూడాను అందులో అభివృద్ధి అయ్యారు.
0: యు నో వెస్ట్ బెంగాల్ దట్ హాస్ గివెన్ బర్త్ టు లాల్ బాల్ పాల్ ఠాగూర్ అండ్ అరవింద ఘోష్.
1: కానీ వీరందరి యొక్క పేర్లు ఈనాడు ఎక్కడ ఉంటుంది?
0: Where do you find their names today?
1: ఏదో గ్రంథాల్లో చేరి ఉంటుండొచ్చు కొన్ని పేర్లు.
0: You will find their names in texts.
1: కొంతమంది పేర్లు గ్రంథాల్లో కూడాను చేరటం లేదు.
0: And some of the names are not noticed in texts.
1: ఇదంత విద్య యొక్క సరైనటువంటి యొక్క ప్రమాణం కాదు.
0: It's not standard measure for education.
1: ఏ చదువు చదవలేదు.
0: He has no education.
1: ఏ ABCDలు రావు.
0: He doesn't know ABCD letters.
1: ఏ ఓనామాలు రావు.
0: He has no formal
1: అలాంటి రామకృష్ణ పరమహంస సర్వల హృదయాల్లో కూడాను ప్రతిష్ఠ అయిపోయాడు.
0: Such illiterate Ramakrishna Paramahamsa has installed himself in the hearts of everybody.
1: హృదయంలోపల ప్రతిష్ఠ కావాలి మన యొక్క బుద్ధులు.
0: All our feelings should be imprinted in our heart.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: అతను ఆధ్యాత్మిక మార్గంలో ఆరితేరినటువంటి వాడు.
0: Because he's an expert in spiritual
1: thought. ఎన్ని విద్యలు ఉండినప్పటికీ,
0: in spite of all education,
1: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికం యొక్క ఈ మూడింటి బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ఉండాలి.
0: There should be the combination as a background of these three, ethical, dharmic and spiritual.
1: ఈ మూడింటి యొక్క దృశ్యములు మనకు బ్యాక్గ్రౌండ్ గా లేకపోతే మన చదువు అంతా కూడాను నిరుపయోగమైన చదువు, దమ్మిడీకి పనికిరాని చదువు.
0: Without the background of these three things, all our education is a waste.
1: ఈ చదువుల వల్ల మనం అనుభవించేది ఏమిటి?
0: What is that you get out of this education?
1: ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైనా,
0: there will be mighty people with the degrees of BA and MA.
1: సంపదలుండి సద్దానపరుడైన పుడమిగెత్తిని కన్న పుణ్యులైనా,
0: దేర్ విల్ బి రిప్యూటెడ్ పీపుల్, ద రిచ్ పీపుల్ ఆఫ్ ఫ్లూయెంట్
1: పీపుల్ ఆఫ్ చారిటీ, ఆయుర్వేదములు అనవరతం ఉండి పరిపూర్ణ పరులకు వారులైనా,
0: దేర్ విల్ బి వెరీ స్ట్రాంగ్ పీపుల్ ఫిజికలీ,
1: సతతము జపములు తపములు చేయుచు వేదములను నేర్చు విప్రులైనా,
0: దేర్ విల్ బి ప్రీస్ట్ హూ టీచ్ యు ఆల్ వేద కంటిన్యూస్లీ థ్రూఅవుట్ ద డే,
1: సాటిగారు భక్తులకు ఏ నాటికైనా,
0: దే నెవర్ ఈక్వల్ డివోటీస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
1: చూశారా, ఆ దైవ భక్తి అనేటువంటిది ఉండినప్పుడే అల్పుడు కూడా నువ్వు అధికుడుగా మారిపోతున్నాడు.
0: With that devotion, even a low man would become very high, great.
1: అట్టి దైవ విశ్వాసం లేనటువంటి వాడు అధికుడు కూడాను అల్పుడిగా దిగిపోతున్నాడు.
0: Without faith in God, he may be a very big man, but becomes so low.
1: కనుకనే భారతీయ సంస్కృతి అనగా ఏమిటి?
0: What do you mean by భారతీయ
1: సంస్కృతి? నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat has got the combination of these three, the moral, the dharmic and spiritual.
1: ఒక షార్ట్ నేమ్ లోపల చిన్న పేరుతో ఇలియట్ చెప్తూ వచ్చాడు.
0: దిస్ ఈస్ కన్వేడ్ ఇన్ అబ్రీవియేటెడ్ ఫామ్ బై ఇలియట్. ఇలియట్
1: ఇతను ఈ సంస్కృతిని గురించి అనేక పరిశోధనలు చేస్తూ వచ్చాడు.
0: ఈ ఇన్వెస్టిగేటెడ్ ఆన్ కల్చర్,
1: కట్టకడప్పటికి అన్ని విధాల విచారణ చేసి చిన్న ముక్కగా ఇస్ ది వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
0: ఆఫ్టర్ ఆల్ ఇన్వెస్టిగేషన్స్ హీ కేమ్ టు దిస్ కన్క్లూజన్ దట్ కల్చర్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
1: సరి అయినటువంటిది కూడా కాదు.
0: ఇట్స్ నాట్ ఈవెన్ ప్రాపర్.
1: లైఫ్ ఎవరి లైఫ్?
0: లైఫ్ హూజ్ లైఫ్?
1: పశులైప, రాక్షసలైప, మానవుల యొక్క లైప, క్రిమికీటాదుల యొక్క లైప?
0: ఇస్ ఇట్ యానిమల్ లైఫ్ ఆర్ ద లైఫ్ ఆఫ్ ఎ డెమన్ ఆర్ దట్ ఆఫ్ ఎ బీస్ట్ ఆర్ ఎన్ ఇన్
1: వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
0: సెట్ యూ వే ఆఫ్ లైఫ్?
1: కాదు కాదు, ఇది కాదు వే ఆఫ్ లైఫ్.
0: దిస్ ఇస్ నాట్ ద వే ఆఫ్ లైఫ్.
1: మానవత్వాన్ని ఏకత్వంగా భావించి,
0: టేకింగ్ హ్యూమన్ లైఫ్ ఇన్ జనరల్
1: అనంతంలో ఉండేటువంటి ఏకత్వాన్ని విశ్వసించి,
0: హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది యూనిటీ అండ్ డైవర్సిటీ,
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించాలి.
0: One should visualize the unity and diversity.
1: అది ఏ మన కల్చర్?
0: That's our culture.
1: Caste వేరు, కల్చర్ వేరు. Caste of humanity.
0: The caste of humanity.
1: Culture of love.
0: The culture of love.
1: ఈ కల్చర్ ఆఫ్ లవ్ అనేటువంటిది మనం పెంచుకున్నప్పుడు ఇదే దైవం యొక్క ప్రమాణము.
0: This is the measure, the standard of the divinity, the culture of love.
1: కానీ ఈనాటి లవ్ అంతా కూడా మనం లవ్ లవ్ గా అనుకుంటున్నాము.
0: But we go by this modern love.
1: ఈనాటి లవ్ అనేటువంటిది లవ్వే కాదు.
0: This modern love is no love at all.
1: It's కేవలం అటాచ్మెంట్.
0: It's only attachment.
1: తల్లి పైన బిడ్డ, బిడ్డ పైన తల్లి.
0: Is an attachment. Attachment to
1: భార్యను భర్త, భర్తను భార్య ప్రేమిస్తున్నారు.
0: The husband and wife, they love each other.
1: మిత్రుని మిత్రులు ప్రేమిస్తున్నారు.
0: There's love among friends.
1: బంధువులు బంధువులను ప్రేమిస్తున్నారు.
0: Love among relations.
1: ఇదంతా కూడాను కేవలం ప్రేమనా కానే కాదు.
0: Is that all love? No, certainly not.
1: ఎంతో ప్రేమతో చూసుకునేటువంటి తల్లి.
0: The mother with so much of love towards.
1: మరణించిన తక్షణమే.
0: The moment she dies.
1: ఆ తల్లిని క్షణమైనా వదలలేనటువంటి కుమారుడు కూడాను నిర్దాక్షిణ్యంగా నిప్పులు వేసి కాల్చి వేస్తున్నాడు.
0: The son has got intense love for his mother. The moment mother dies, he will just cremate her.
1: నిర్దాక్షిణ్యం.
0: Without any compassion.
1: అలాంటి సమయం లోపల ఇది లవ్ ఎట్లవుతుంది?
0: Then how do you call it love?
1: ఇది దేహానికి దేహానికి కనిపించినట్టు ఇచ్చినటువంటి ఒక విధమైనటువంటి యొక్క అటాచ్మెంట్.
0: It's only an attachment between two bodies.
1: ఈ అటాచ్మెంట్ ని లవ్ అనుకోకూడదు.
0: You cannot miss
1: ఈ అటాచ్మెంట్. మధ్యలో వచ్చినవే కాని మనకు పూర్వం కాని మన తదుపరి కాని వచ్చేటువంటివి కాదు.
0: అటాచ్మెంట్స్ హావ్ కమ్ ఇన్ బిట్వీన్. దే వర్ నాట్ దేర్ ఇన్ ద బిగినింగ్.
1: లవ్ రిమైన్డ్ దేర్. పుట్టుకకు పూర్వము ఉంటుండాలి.
0: లవ్ ఇస్ దేర్ ప్రయర్ టు బర్త్.
1: మరణించిన తర్వాత ఉంటుండాలి.
0: ఇట్ విల్ దేర్ ఈవెన్ ఆఫ్టర్ డెత్.
1: కానీ అటాచ్మెంట్ మధ్యలో వచ్చింది, పాసింగ్ క్లౌడ్స్.
0: బట్ అటాచ్మెంట్ హావ్ కమ్ ఇన్ బిట్వీన్.
1: పెళ్లి జరిగిన తర్వాతనే భార్య భర్త.
0: వన్ బికమ్స్ హస్బెండ్ అండ్ వైఫ్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్.
1: తానెవరు, నీవెవరు?
0: ప్రయర్ టు వెడ్డింగ్ హూ ఆర్ యూ?
1: పుట్టిన తర్వాతనే బిడ్డ, తల్లి.
0: Is only after birth one the mother and the
1: father. Ni avaru atalli avaru.
0: Prior to birth, who are you and who is your mother?
1: Ivanni kuda nu passing clouds. Idi prema kaadu.
0: They're passing clouds. That's not love.
1: Shashitamainatundide prema.
0: That which is permanent is love.
1: సత్య శుద్ధమైనటువంటిదే ప్రేమ.
0: ప్యూర్ అన్సలీడ్ ఎటర్నల్
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం ఇది ఏ ప్రేమ.
0: ఇట్ ది ప్యూర్ అన్సలీడ్ అన్అల్టరేటెడ్ అన్పొల్యూటెడ్ ఎటర్నల్ ట్రూత్ ఇస్ లవ్.
1: కనుకనే ప్రతిఫలాపేక్ష లేకుండా కోరేటువంటి ప్రేమనే అదే దైవ ప్రేమ.
0: Therefore the divine love is that that does not
1: expect anything in ప్రేమించేటువంటిదే నిజమైన ప్రేమ.
0: ఈజ్ ఎ ట్రూ లవ్ విల్ నాట్ ఎంటర్
1: దైవ ప్రేమ. తప్ప అన్యులకి ఇది సాధ్యం కాదు.
0: దట్ లవ్ ఈజ్ దేర్ ఇన్ గాడ్ నన్ ఎల్స్.
1: అది మన భారతీయ కల్చర్ అని.
0: దట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: ఒక భారత కల్చర్ కు వివిధ దేశముల యొక్క కల్చర్ కు వ్యత్యాసం అని చూడకూడదు మనం.
0: వీ షుడ్ నాట్ గో బై ది డిఫరెన్సెస్ బిట్వీన్ ది కల్చర్ ఆఫ్ భారత్ అండ్ ది నేషన్స్.
1: ప్రేమ ఉన్నది.
0: దేర్ ఇస్ లవ్ ఇన్ ఆల్.
1: కల్చర్ అంటే ఏంటి? కల్చర్ ఆఫ్ యూనివర్సిటీ యూనివర్సల్.
0: కల్చర్ ఇస్ యూనివర్సల్.
1: కనుకనే ఒక భారతదేశానికి ఇంకొక దేశానికి సంబంధం లేదని చెప్పకూడదు.
0: వీ షుడ్ నాట్ సే దాట్ ఇట్ హాస్ నో అదర్ అఫినిటీ.
1: భారతదేశం కల్చర్ చాలా గొప్పది, ఇతర దేశం యొక్క కల్చర్ చిన్నది అని మనం విమర్శించకూడదు.
0: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ అండ్ క్లెయిమ్ దట్ అవర్ కల్చర్ ఇస్ గ్రేట్.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీవన్.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీవన్.
1: ఇది మన యొక్క కల్చర్.
0: This is our culture.
1: కలిసి మెలిసి పెరుగుదాం.
0: Let's move together.
1: కలిసి మెలిసి పెరుగుదాం.
0: Let's grow together.
1: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: Let us develop the intellect, intelligence that we have developed.
1: కలిసి మెలిసి కలత లేక తెలివితో జీవించుదాం. ఇదే మన కల్చర్.
0: Let us mingle together and live in friendship.
1: ఇటువంటి భగవత్వ దీన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి.
0: We should develop this sort of a spirit today.
1: ఏ విద్యా సంస్థలు ఎందుకూడను ఇలాంటి దీన్ని బోధించటం లేదు.
0: Such a thing is not taught in any other institution.
1: ఏదో కొన్ని సబ్జెక్ట్స్ పైన మాత్రమే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు.
0: They only teach subjects.
1: ఆ సబ్జెక్ట్ అంతా కూడాను కేవలం ఆబ్జెక్ట్ గా మారిపోతున్నాయి.
0: All the subject transforms into object.
1: కనుకనే మన ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అంతా కూడా ఒక ప్రేమతో కూడినటువంటిది.
0: Therefore subject and object.
1: అదే పాజిటివ్. అదే పాజిటివ్.
0: That love is positive.
1: అదే దివ్య శక్తి.
0: That is divine power.
1: ఈ నెగటివ్ అంతా కూడాను మార్పు చెందేటువంటివి.
0: All the negative changes.
1: ఆ నెగటివ్ లోపల మన పరిమిత్రమైనటువంటి ఒక స్వరూపాన్ని నిరూపించదు.
0: దట్ నెగటివ్ విల్ నెవర్ షో యువర్ సీక్రెట్ ఫార్మ్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక కెమెరాలో ఫోటో తీశాడు.
0: సపోజ్ యూ క్లిక్ యువర్ కెమెరా.
1: ఆ కెమెరా తీసినప్పుడు నెగటివ్ వస్తుంటుంది.
0: దెన్ యూ గెట్ ది నెగటివ్.
1: ఆ నెగటివ్ చూస్తే ఎట్లా ఉంటుంది? ఆ నెగటివ్ ని ప్రింట్ చేసి చూస్తే ఆ ఫోటో ఎంత అందంగా ఉంటుంది.
0: హౌ డస్ ది నెగటివ్ లుక్? వెన్ యూ ప్రింట్ ది సేమ్ నెగటివ్ హౌ డూ యూ లుక్? ఫైండ్ ద ఫోటో దేర్.
1: కనుకనే ఈ నెగటివ్ అనేటువంటి దాంట్లో మన అందచందములు సుస్పష్టంగా కనిపించవు.
0: There in the negative, you don't find clearly see your own beauty.
1: ఈ ఫోటోలో కూడా మరొక విషయాన్ని మీరు చక్కగా కల్చర్ విషయం యోచించాలి.
0: In photo, you'll find another instance in regard to culture.
1: నీ దేహాన్ని ఒక కెమెరా మన వచ్చి ఫోటో తీస్తాడు.
0: Supposing a photographer clicks his camera.
1: కానీ నీ దేహం పైన ఏమేమి ఉంటున్నావో అవన్నీ ఆ ఫోటోలో వస్తాయి.
0: What all you have put on your body, you'll find there in the photo.
1: ఏ యొక్క కలర్ వేసుకున్నావో,
0: the color.
1: ఏ యొక్క చైన్ వేసుకున్నావో,
0: చైన్.
1: ఏ విధమైనటువంటి అలంకారం చేసుకున్నావో అవన్నీ వస్తాయి ఫోటోలో.
0: All the decoration you have, you'll find it in the photograph.
1: కాని బయట మాత్రమే వస్తున్నాయి.
0: But you find only outer things.
1: లోపల ఉన్నటువంటి నీ కండరములు, లోపల ఉన్నటువంటి నీ బోన్స్, లోపల ఉన్నటువంటి నీ నరములు ఈ యొక్క ఫోటోతో వస్తున్నాయా?
0: But do you find there in the photo your muscles, the nerves and the bones within the body?
1: కాదు, దీనికి మరొక ఫోటో ఉంటుంది.
0: But there is another photo now.
1: అదే ఎక్స్రే అన్నారు.
0: That is
1: ఎక్స్రేలు ఇవన్నీ వస్తాయి.
0: In X-ray you find inner.
1: కానీ ఫోటోలు ఇవన్నీ రావు.
0: In photo you don't find.
1: ఈనాటి చదువులంతా కూడాను బయట ఫోటో తీసినట్టుగా ఉంటుంది.
0: సో ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ సంథింగ్ లైక్ ఎక్స్టర్నల్ కెమెరాస్.
1: కానీ స్పిరిచువల్ కల్చర్ అనేటువంటిది ఈ యొక్క లోపల ఉండినటువంటి దాన్ని ప్రత్యక్షంగా మనం నిరూపించి చూపించాలి.
0: బట్ ది స్పిరిచువల్ కల్చర్ విల్ సర్టన్లీ షో మానిఫెస్ట్ దట్ విచ్ విద్ ఇన్.
1: అది ఎక్స్రే ఫిలిం.
0: దట్ ఈస్ ఎక్స్రే ఫిలిం.
1: అది ఒక్క మనస్తో తప్ప మరొక దాంతో చేరదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ప్రెసెంట్ విత్ ద మైండ్.
1: ఈ మనసు అనేటువంటి ఎక్స్రే దీనికి ప్రేమ అనేటువంటి ఫిల్మ్ వేసి తీసినప్పుడు అవన్నీ లోపలవన్నీ బయటకు వస్తుంటాయి.
0: సో మైండ్ ఈజ్ ది ఎక్స్రే అండ్ లవ్ ఈజ్ ద ఫిల్మ్, దెన్ యూ గెట్ ఎవ్రీథింగ్ దేర్.
1: కనుకనే ఎక్స్రే అనేటువంటి యొక్క కెమెరా ఉండి కూడా ఫిల్మ్ లేకపోతే ప్రయోజనం లేదు.
0: యూ మే హ్యావ్ ది ఎక్స్రే కెమెరా వితౌట్ ది ఫిల్మ్.
1: మైండ్ అనేటువంటిది కూడా చాలా కరెక్ట్ గా ఉంటుండాలి.
0: సో మైండ్ షుడ్ బి పర్ఫెక్ట్.
1: ఏ విధమైనటువంటి స్పాయిల్ కాకుండా ఉండాలి కెమెరా.
0: కెమెరా షుడ్ నాట్ బి స్పాయిల్.
1: దాంట్లో ఒక విధమైనటువంటి యొక్క బల్బు, ప్రేమ బల్బు, అది ఎక్స్ప్లెయిన్ కాకుండా ఉంటుండాలి.
0: వీ షుడ్ ఆల్సో సీ ది బల్బ్ ఆఫ్ లవ్ స్టిల్ షైన్స్ వర్కింగ్.
1: ఎక్స్పైర్ కాకుండా,
0: ఎక్స్పైర్
1: దాని ఒక కాలం లోపల తీసేటువంటిదిగా
2: ఉండాలి.
1: ఎక్స్పైర్ ప్రేమలంతగా ఉంటుండాలి.
2: టుడే వి ఫైండ్ ది బల్బ్స్ దట్ డు నాట్ ఫంక్షన్.
1: మన కార్యాలు తీరిన తక్షణమే ఆ ప్రేమ ఎక్కడికో వెళ్ళిపోతుండాలి.
2: ద మూమెంట్ అవర్ ఆబ్జెక్ట్ ఇస్ ఫుల్ఫిల్డ్
1: లవ్ ప్రేమనే కాదు.
2: ఇట్స్ నో లవ్ అట్ ఆల్.
1: ఎప్పటికీ ఎన్ని కష్టములైనా నష్టములైనా దుఃఖములైనా సంభవించినప్పటికీ భగవంతుని మాత్రం మనం దూరం చేసుకోకూడదు.
2: వి మే హావ్ సో మెనీ ప్రాబ్లమ్స్ యాంగ్జైటీస్ అండ్ వరీస్.
1: ఈనాడు లౌకికమైనటువంటి కొన్ని కారణాల చేత నిత్య సత్యమైనటువంటి భగవంతుని కూడా దూరం చేసుకుంటారు.
2: బికాస్ ఆఫ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ వరల్డ్లీ రీజన్స్ వి ఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ గాడ్.
1: ఇది నిజమైనటువంటి భక్తి కాదు.
2: దిస్ ఇస్ నో ట్రూ డివోషన్.
1: ఏమైనా సంభవించని,
2: లెట్ ఎనీథింగ్ హ్యాపన్.
1: దేహమును ధరించిన తర్వాత దీనికి అనేక కష్టములు నష్టములు దుఃఖములు సంభవించవచ్చు.
2: హావింగ్ బీన్ గివెన్ దిస్ బాడీ ఇట్ ఇస్ బౌండ్ టు ఫేస్ ఆల్.
1: ఇది ఏనాటికైనప్పుడు నిత్యమైనటువంటిది కాదు.
2: It is never permanent, the body anyway.
1: నిత్య సత్యమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనం భద్రంగా పెట్టుకోవాలి.
2: That eternal truth, love, has got to be kept safe and secure.
1: అనేక మంది భక్తులు కూడాను చరిత్రలు మీకు తెలుసును.
2: You know the history of many of the devotees.
1: ఎన్ని బాధలు పెట్టినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని ముందుకు సాగటం చేతనే వాడి జీవితాన్ని ఒక ప్రకాశవంతమైనటువంటి ఆదర్శంగా లోకానికి అందిస్తూ వచ్చారు.
2: Devotees could face all the problems, sufferings, yet they could resist and so demonstrate the entire brilliance of the world. దేహాన్ని
1: మర్చిపోతారు.
2: They forget their body.
1: మీకు తెలిసిన భాగవతంలో ప్రహ్లాదుని యొక్క చరిత్ర.
2: You know the history of Prahlada in Bhagavata.
1: ఎన్ని బాధలు పెట్టాడు కన్న తండ్రియే.
2: The very father has put him to suffering.
1: దేనివల్ల?
2: Why?
1: తనకి ఇష్టమైనట్టు కానటువంటి దాన్ని తనకి ఇష్టంగా భావిస్తూ వచ్చాడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద స్టార్టెడ్ లైకింగ్ దాట్ విచ్ ఇస్ డిస్లైక్.
1: దైవ ద్వేషి హిరణ్యకశిపుడు, దైవ ప్రీతి ప్రహ్లాదుడు.
2: హిరణ్యకశిపు హస్ గాట్ అట్టర్ హేట్రెడ్ టువర్డ్స్ గాడ్ వైల్ ప్రహ్లాద
1: ప్రీతి చేతనే సర్వంను భరించుకుంటూ వచ్చాడు.
2: Because his love that made him resist all problems.
1: Ah, teachers kudanu vachi Hiranyakashipu daggara mora pettukuntunnaru.
2: Teachers came and pleaded in front of Hiranyakashipu.
1: Tannu nishacharul poduva.
2: When he was attacked by all the demons.
1: Daitya kumarudu.
2: The son of this Hiranyakashipu Prahalada.
1: Pannagashayi.
2: He has been saying, O Pannagashayi, O God.
1: Tannu banjanam.
2: Praising God, Dhanujabhanya.
1: Anchu nutinche kani.
2: He only extols, he only praises God.
1: Tanula nirutedu.
2: He never shed a tear.
1: Bhayakampa sametudu kadu bhuvara.
2: O king.
1: Bhayakampa sametudu kadu bhuvara.
2: O king, he is not fear-stricken. He is not afraid of anything.
1: Chinna pillavadu.
2: Young God.
1: Ee kashtamulu kantaku bharinchukogalada?
2: Can he really bear all the suffering?
1: Tana manasu, tana dehamu, daiva chintanlo imichadu.
2: Because his body and the mind centered around
1: body
2: God.
1: Body enni kashtamulu kalugutunnayo emi vicharinchatam ledu.
2: There's so much body is put to suffering but he's not mindful.
1: Chloroform ichi operation chesinappudu 5 inchulu cheyi 50 inchulu cheyi maniki emi teliyadu.
2: Giving chloroform one doctor might operate 5 inches or be much bigger but you are not affected.
1: Adhe vidhamgane
2: likewise
1: aa daivattamto leenamainatunte aa manasuku enni baadhalu kaligina enni kashtamulu kaligina emi lekka cheyaledu.
2: Therefore the mind in the presence of the divine is not mindful of the
1: struggle.
2: That brings success.
1: Kalukane, the pleasure is an interval between two pains.
2: The pleasure is an interval between two pains.
1: Rendu baadhala madhyalone aa sukham manaku labhyam avutundi.
2: So there is pleasure between.
1: Kaani ee naati mana yokka vidyalu kaani mana bhakti siddhalu kaani kashtamlo vaste photolu maari potayi sukham vaste rendu photolu ekkuva pettestam.
2: The modern education, our steadfastness, devotion would be on the rise. In terms of pleasure, in terms of pain, we turn photos. It's not devotion.
1: ఏ కష్టమైనా కలగని.
2: At any troubles come to you.
1: నీ ప్రసాదమే.
2: It's all your gift.
1: ఇదంతా నీ గిఫ్టే.
2: It's all your gift.
1: సుఖము నీ గిఫ్టే.
2: Pleasure is
1: your gift. సుఖము నీ గిఫ్టే.
2: Pain is your gift.
1: సుఖమే లేకపోతే దుఃఖానికి విలువ ఎక్కడ ఉంది? దుఃఖమే లేకపోతే సుఖానికి విలువ ఎక్కడ ఉంది?
2: Without pleasure there cannot be pain. Without pain there cannot be pleasure.
1: యొక్క ఏకత్వాన్ని మనం వహించాలి.
2: We should know the unity, oneness behind these two.
1: అది ఏ కల్చర్.
2: That is culture.
1: ఈ కల్చర్ అనేటువంటిది ఏమిటి?
2: వాట్ ఈస్ దిస్ కల్చర్?
1: కల్చర్ అండ్ స్పిరిచువల్ అని పెట్టారు.
2: వీ సే కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
1: ఈ కల్చర్ అనేటువంటి ఏకాత్మ భావం పెట్టుకుంటే అదే స్పిరిచువల్ అనేటువంటి రూపాన్ని ధరిస్తుంది.
2: వెన్ వన్స్ యూ వ్యూ కల్చర్ ఇస్ ద వన్నెస్.
1: కల్చర్ నెగటివ్.
2: కల్చర్ ఇస్ నెగటివ్.
1: పాజిటివ్ పిక్చర్.
2: పాజిటివ్ పిక్చర్.
1: కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వమే మన స్వస్వరూపాన్ని అందుకోగలుగుతున్నాం.
2: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ విల్ మేక్ యూ నో యువర్ నేచర్.
1: కేవలం భౌతికమైనటువంటి విద్యలే ప్రధానం కాదని మీరు విశ్వసించకూడదు.
2: డోంట్ థింక్ దట్ ది సెక్యులర్ నాలెడ్జ్ యూ హ్యావ్ ఇస్ మెయిన్లీ ఇంపార్టెంట్.
1: ఈ విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య విద్యానాం.
2: Along with this education, spiritual knowledge is
1: necessary. మన జీవితానికి ఒక విధమైనటువంటి తేజస్సు మనకు లభ్యమవుతుంది.
2: Then only you will have light of life.
1: లేకపోతే నీ యొక్క చదువు ఏమిటి?
2: Otherwise, what's your education?
1: చదివేంత వరకు జ్ఞాపకంగా ఉంటుంది.
2: You remember so long you
1: ఇంటికి పోతాను ఇవన్నీ మర్చిపోతాము.
2: By time you go home you forget.
1: ఈ చదువులంతా కూడా నువ్వు పొట్టకూటి కోసం చదివినటువంటి చదువులే.
2: All this education is for our living.
1: ఈ కూడు కాదు మనకు.
2: Is not this food important?
1: ఆత్మానందమైనటువంటి అందించేటువంటి ఒక ఫుడ్ మనకు కావాలి.
2: We need the food that gives bliss to the spirit.
1: Our head is God.
2: That food is the head, that head is the
1: Lord. ఈ భౌతిక ఫుడ్ స్టమక్కు చేరుతుందది.
2: The physical food will go to the stomach.
1: తలకు చేరటం లేదు.
2: It won't reach head.
1: కాబట్టి ఇది నెగటివ్ అయిపోతుందది.
2: So it turns negative.
1: తలకు చేరినప్పుడే అది పాజిటివ్ గా వస్తుంది.
2: The moment it reaches head, it turns positive.
1: కనుకనే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి దాన్ని మనం ఆధారంగా చేసుకోవాలి.
2: So we should have the spiritual knowledge as the basis, foundation.
1: ఇంతే కాకుండా నైతిక విద్య.
2: The moral education.
1: అనగా నైతికమనగా ఏమిటి?
2: What do you mean by moral education?
1: మంచి నడవడిక.
2: Good conduct.
1: Morality.
2: Morality.
1: ఇది మంచి నడతగా ఉండాలి.
2: It should be proper, good.
1: బయటికి పోతానే వికారంగా మనం జీవించటం.
2: The moment we go out, we live a different life.
1: హాస్టల్లోను లేక కాలేజీలో చదివేంత వరకు మంచి పతివ్రతగా ఉండటం.
2: So long we are in the hostel and sacred, in the hostel college we are sacred.
1: ఇది కానే కాదు చదువు.
2: You cannot call it education.
1: 99% మంది అట్లే ఉంటున్నారు.
2: 99% are of that sort.
1: ఇంకా ఎక్కడ ఉంది మొరాలిటీ?
2: Where is morality?
1: కనుకనే మొరాలిటీని మనం పోషించుకోవాలి.
2: సో వీ షుడ్ డెవలప్ మొరాలిటీ.
1: నీతితో మనం నడచడానికి ప్రయత్నించాలి.
2: వీ షుడ్ హావ్ గుడ్ కాన్సెప్ట్.
1: ఎవరైనా చూచినా చూడకపోయినప్పటికీ నా యొక్క కాన్షియస్ నాకు తృప్తి అనేటువంటి ఒక సత్యాన్ని మనం వహించాలి.
2: వెదర్ యు ఆర్ అబ్జర్వ్డ్ ఆర్ నాట్ యూ షుడ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద కాన్షియస్.
1: మంచి నడతనే ఇది నీతి అన్నారు.
2: గుడ్ బిహేవియర్ ఇస్ మొరాలిటీ.
1: నతాయితి నీతః అని బోధించింది ఉపనిషత్తు. అనగా ఏమిటి? నడిత మంచిదిగా ఉండినటువంటి వాడే నీతిపరుడు.
2: సో ద వన్ విత్ గుడ్ కాండక్ట్ ఈస్ ద వన్ ఇస్ అ గుడ్ పర్సన్.
1: జాతి గౌరవంబు నీతిపై నిలచును, నీతి లేకయున్న జాతి చెడును.
2: The respect and the prestige of the nation depends upon the morality, the conduct.

0: మిత్రులారా,
1: బిజినెస్ బి స్పాయిల్డ్.
0: నీతి లేని వాడు కోతి కంటే హీనము అన్నాడు.
1: ద వన్ వితౌట్ మొరాలిటీ ఇస్ వర్స్ దెన్ ఎ మంకీ.
0: ఇలాంటి వాడు ఎన్ని చదువులు చదివి ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్?
0: నడతను చక్కగా పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ అవర్ కాండక్ట్ షుడ్ బి గుడ్.
0: మన దృష్టిని కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: వి హావ్ కంట్రోల్ ఆన్ అవర్ లుక్స్.
0: మన మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: వి హావ్ కంట్రోల్ ఆన్ మైండ్.
0: అయితే మనసును కంట్రోల్ చేయడం కష్టమే.
1: అవర్ ఇట్స్ డిఫికల్ట్ టు కంట్రోల్ ది మైండ్.
0: సులభం కాదు.
1: ఇస్ నాట్ దట్ ఈజీ.
0: కానీ డైవర్ట్ చేయొచ్చు.
1: బట్ వి కెన్ డైవర్ట్ ఇట్.
0: అనగా ఈ ప్రాకృతమైనటువంటి పోయేటువంటి ఈ మనసునంతా దైవం పైన మరచు.
1: ద మైండ్ దట్ ఈస్ వరల్డ్ సైడ్ కెన్ బి డైవర్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: అప్పుడే ఇది చక్కని పవిత్రమైనటువంటి మొరాలిటీగా రూపొందుతుంది.
1: దెన్ ఇట్ వుడ్ షేప్ ఇన్ టు సీక్రెట్ మొరాలిటీ.
0: ఎట్లా?
1: హౌ?
0: ప్రాకృతం పైన పెట్టినప్పుడు నీవు బంధుటరైపోతున్నావు.
1: వెన్ ఇట్ ఇస్ వరల్డ్ వైడ్ ఇట్ ఈస్ యువర్ బౌండ్.
0: పరమాత్మ పైన పెట్టినప్పుడు నీవు లిబరేషన్ అనగా స్వేచ్ఛను పొందుతున్నావు.
1: సో ద మైండ్ టువర్డ్స్ ది వరల్డ్ సైడ్ ఇస్ బాండేజ్, టువర్డ్స్ గాడ్ వర్డ్ ఇస్ లిబరేషన్.
0: ఒక లాక్.
1: Our heart is a lock.
0: నీ మైండే ఒక కీ.
1: మైండ్ ఇస్ ద కీ.
0: టర్న్ లెఫ్ట్ సైడ్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్
0: ఓపెన్.
1: ఇట్ ఓపెన్.
0: టర్న్ రైట్ సైడ్ లాక్.
1: టర్న్ రైట్ సైడ్ ఇట్ గెట్స్ లాక్డ్.
0: లాక్ అండ్ కీ సేమ్.
1: Lock and key are same.
0: Turning difference undi.
1: There is difference in the turning.
0: Kanukane nee mind nu.
1: So your mind.
0: Prakriti vaipana jam ప్రవహింప చేస్తే బంధితుడైపోతున్నావు.
1: యువర్ మైండ్ ఇస్ వరల్డ్ వర్డ్ ఇట్ ఈస్.
0: ఈ మైండ్ ను దైవం వైపును మరల్చినప్పుడు నీవు మోక్షాన్ని పొందుతున్నావు.
1: ఇఫ్ ఇట్ ఇస్ డైవర్టెడ్ టువర్డ్స్ గాడ్ యు ఆర్ గోయింగ్ టు బి లిబరేటెడ్.
0: ఏమిటి?
1: వాట్ ఇస్ లిబరేషన్?
0: ఒక ప్రత్యేకమైనటువంటి భవనము, ఎయిర్ కండిషన్, ఇవన్నీ సానుకూల పరిచినటువంటివి కాదు.
1: లిబరేషన్ డజంట్ మీన్ ఎ మ్యాన్షన్ ఆర్ ఎయిర్ కండిషన్.
0: మోక్షయం మోక్షం అన్నారు.
1: దట్ టేక్స్ యు అవే ఫ్రమ్ ద డెల్యూషన్ ఇస్ లిబరేషన్.
0: ప్రాకృతమైనటువంటి చింతల నుంచి పరమాత్మ చింతన వైపును మరల్చాలి.
1: You have to direct our mind away from the worldly matter towards God. అది
0: మన యొక్క మొరాలిటీ.
1: That's our morality.
0: దాంట్లో ఎంత నీతియో ఉంటుండాలి.
1: There's lot of morality there.
0: అది ఎంతో అభివృద్ధికి, ఆదర్శానికి అవకాశం ఇస్తుంది.
1: It will set an ideal and it will progress.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరందరూ ఆదర్శ పురుషులుగా మీరు తయారు కావాలి.
1: You should shape yourself as ideal.
0: కేవలం ఈ తుచ్చమైనటువంటి యొక్క గ్రంథ పరిచయం కోసం మీరు రానక్కర్లేదు.
1: యూ నీడ్ నాట్ కమ్ హియర్ టు అక్వైర్ దిస్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ సో లో.
0: నిత్యము మీ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మెథమెటిక్స్ ఇవన్నీ జరుగుతూనే ఉంటున్నాయి.
1: యూ హావ్ గాట్ యువర్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ.
0: కానీ ఈ సమ్మర్ క్లాస్ లోపల,
1: బట్ ఇన్ సమ్మర్ క్లాసెస్,
0: దీని అన్నింటికి మించినటువంటి యొక్క ఆనందాన్ని చేకూర్చేటువంటి యొక్క, ఆదర్శాన్ని ఇచ్చేటువంటి యొక్క చక్కని ఘనతను మనం సంపాదించుకోవాలి.
1: ఇన్ ది కోర్స్ ఆఫ్ ది సమ్మర్ క్లాసెస్ యూ షుడ్ హ్యావ్ దట్ బ్లిస్ that gives the majesty and the glory which is beyond all the subjects available to you.
0: Dhanamul galgi dharma gunam unna santati ledane chintayundu.
1: He may have all wealth and good character, righteousness, but he will feel so sad that he has no children.
0: Dhanamul galgi dharma gunam unna santati ledane chintayundu.
1: He may have all the
0: affluence. Vidyadhikariyai virravi gutununna udyogamulu leka vetalanundu.
1: As a good student, he may pride himself because of all knowledge, but yet he feels so sad because he has no job.
0: Yedi vidya.
1: What is this education?
0: Udyogal kosam intinti venta becham nittukotama.
1: We have to beg, approaching door to door for a job.
0: Kalaku nee adhe okka beg bhagavantun daggara cheyi.
1: Let's beg God.
0: Anta tane istadu.
1: He will give everything you want.
0: Neeku sariyaina nadathanni penchuko.
1: Develop good conduct.
0: Nee nadatha sariga lenappudu enta vidyalu nerchi em prayojanam?
1: If your behavior is not proper, what is the fun of all knowledge that you acquire?
0: Mundu vastundi.
1: You'll come to know later.
0: Ee naati sayankalam nunchi,
1: right from this evening,
0: ramayanamlo undinatvanti neeti prabhavalanta kudanu prabodhinchali pillalukani vice chancellor aashinchadu.
1: Vice chancellor prayed to Bhagwan to talk to us on moral principles contained in sacred text Ramayana.
0: ee Ramayanamlo undinatvanti prati anuvu prati kadamu kudanu vidyarthiki atyavasaram.
1: Every episode, everything there in Ramayana are absolutely essential.
0: Mana deham lopala prati blood cells kudanu anta ekamai untundadi.
1: There are present blood cells in our body.
0: Body anta cells e.
1: The body is full of cells.
0: ఒక్కొక్క సెల్ లోపల కూడా ఒక్కొక్క రూపం ఉండే ఉంటుంది.
1: ఎవ్రీ సెల్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ ఫామ్.
0: రామాయణం అంతా కూడా ఒక పవిత్రమైనటువంటి నీతి నిజాయితీతో కూడినటువంటిది.
1: సో రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ నీతి, మొరాలిటీ, నిజాయితీ, ఇంటెగ్రిటీ.
0: దానిని మనం చక్కగా గుర్తించి
1: రికగ్నైజ్
0: ఈ చరిత్ర యొక్క పవిత్రతను మనం ఆశించినప్పుడే,
1: అండ్ వెన్ యూ అండర్స్టాండ్ హిస్టరీ,
0: సకమవుతుంది.
1: అవర్ హ్యూమన్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కేవలం ఈ లౌకికమైన సబ్జెక్ట్స్ తో మాత్రమే తృప్తి పడనక్కర్లేదు.
1: Don't get merely satisfied with the knowledge. It's also necessary anyway.
0: Ihamana sukimpa hematarak vidya, paramana sukimpa brahma vidya.
1: To be happy in this world, this secular knowledge. To be happy in the other world, brahmic knowledge. You know that students.
0: Football ade 20 pillalu, atu vaipu aaru, itu vaipu aaru mandi untaru.
1: Students that play the football game find six of that side.
0: Kaani atu last lopala, itu last lopala kodanu, rendu limitlu pettintaru goalku.
1: On either side, there will be certain limits setting the goals.
0: Itu vaipu aaru, aa limit lopala ballu kottinante, variki game ayindi.
1: So now if they hit the ball this way, that
0: will
1: be game.
0: Atu vaipu aaru, ee limit lopala madhyalo oppurigal poyindatte, veeriki goal ayindi.
1: On the other hand, if they hit from that side, this will be goal to this man.
0: Aithe, ee limit avatal tattu nunchi, oka furlong dooram poyina gaani, adi oute kaani goal kaadu.
1: However, it crosses the limit, even goes to a furlong, it's out but not a goal.
0: Kanukane, iha manasuku impa hematarak vidya, paramanasuku impa brahma vidya, ee rendu goals ga untunnayi.
1: Therefore, secular knowledge and spiritual knowledge are two goals.
0: ఈ రెండింటికి మధ్యలో మన జీవితం అనేటువంటి బాలును కొట్టాలి.
1: And we hit this ball of life, that go in between.
0: మన లైఫ్ ఏ ఒక బాల్.
1: Our life is a ball.
0: ఈ బాల్ అనేటువంటిది ఎంతవరకు మనం కాళ్ళతో కొడుతున్నాం?
1: How long can you hit this ball?
0: ఈ బాల్ లోపల ఎయిర్ ఉండినంత వరకు కాళ్ళతో వాడు కొడతాడు, వీడు కొడతాడు.
1: So long this ball is full of air, it is hit on by both the parties.
0: ఆ ఎయిర్ అనేటువంటిది ఏమిటి?
1: What is this air?
0: అదే అహంకారము.
1: This is the air of ego.
0: ఈ అహంకారం అనేటువంటి ఎయిర్ బాల్ లో ఉన్నంత వరకు అందరూ కాళ్ళతోనే కొడుతున్నారు, కానీ చేతితో ముట్టరు.
1: So long this air of ego, everyone starts hitting with the leg.
0: ఎప్పుడు ఆ ఎయిర్ పోతుందో అప్పుడు తాను చేతికి తీసుకుంటాడు ఆ బాల్.
1: The moment the air is let off, he'll collect the ball with his hands.
0: అదే విధంగానే మన లైఫ్ అనే గేమ్ లోపల ఈ అహంకారం అనేది ఉండినంత వరకు మనకి ఈ బాధలు తప్పింది కాదు.
1: Therefore, in this game of life, so long there is ego, we cannot be free from the problems.
0: ఈగోను మనం దూరం చేసి,
1: we should give up ego.
0: మనం ప్రేమను మనం పెంచుకున్నప్పుడు,
1: we should develop love.
0: నిజమైనటువంటి ఆదర్శ జీవితం అయిపోతుంది.
1: Then we lead an ideal life.
0: ఇవన్నీ నేడు వస్తాయి, రేపు పోతాయి.
1: The rest come and go.
0: కానీ రాకపోకలు లేనటువంటి ఒక దివ్యమైనటువంటి భావము ఆధ్యాత్మికము.
1: But that spiritual divine feeling has got
0: time to come in. మనం ఈ కర్మలు ఆచరించినప్పటికీ దీనికి బ్యాక్గ్రౌండ్ నైతిక, భౌతిక, ధార్మికము. Spirituality.
1: Therefore, spirituality, which is moral and ethical, is the background.
0: మన వెన్నెముక లేకపోతే మనం నిలచగలమా?
1: Without backbone, can we stand?
0: కనుకనే,
1: so
0: నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము మన యొక్క వెన్నెముక వంటిది.
1: Therefore, the morality and the righteousness and spirituality.
0: ఈ 33 తత్వములు కూడాను దీనికి ఉండినటువంటి రింగ్స్ వంటివి.
1: They are the rings of this backbone, vertebrae.
0: ఆ 33 తత్వములు ఏమిటి అనేటువంటి దాన్ని
1: ముందు
0: రామాయణం నందు విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: యుల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద 33 రింగ్స్ వర్టిబ్రే విచ్ ఆర్ ది ఎపిసోడ్స్ ఆఫ్ రామాయణ. యుల్ సెటిల్ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్.
0: కేవలం విద్యార్థులు మాత్రమే కాదు,
1: నాట్ మియర్లీ స్టూడెంట్స్,
0: పెద్దలు కూడాను,
1: ఎల్డర్స్,
0: మనము ఈ ధార్మికాన్ని, నైతికాన్ని, ఆధ్యాత్మికాన్ని అలవర్చుకోవాలి.
1: ఎల్డర్స్ ఆల్సో షుడ్ కల్టివేట్ దీస్ త్రీ.
0: ఎంత ధనం మనకు ఆనందాన్ని ఇవ్వదు.
1: Any amount of wealth will never make you happy.
0: ఆనందాన్ని ఇవ్వదు.
1: No family would give you happiness.
0: కానీ ఒక దైవ ప్రేమనే ఉంటుంటే ఎక్కడ లేని ఆనందాన్ని మనకు అందిస్తుంది.
1: But with divine love, you will have limitless bliss.
0: బలం అనేటువంటిది ఎన్నో ఏనుగుల యొక్క బలం వంటిది.
1: That gives you the strength of many of the elephants.
0: ఎలాంటిదానైనా కూడా మీట్ చేసేసి దాన్ని సాధిస్తుంది.
1: It gives you all the strength to face all challenges of life.
0: కనుక అట్టి దైవ బలమును, దైవ ప్రేమను మనం పెంచుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: So we should make every effort to develop the divine strength and divine love.
0: అది లేకుండా మాత్రం కేవలం చదువులు చదివితే ప్రయోజనం లేదు.
1: Without that, it is useless to study other way.
0: చదువులన్నీ చదివి
1: having all
0: చాలా వివేకి అయి
1: one may be intelligent.
0: మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: A foolish person does not know his own self.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కుడంబు మానలేడు.
1: One may be highly educated and occupying exalted position, but he will never give up his mean mind.
0: Tarachi chaduva chaduva tarkavadame kani purna jnanam eppudu pondaledu.
1: With all this education and learning, he comes down to the level of arguments, argumentation.
0: Chaduvu chadivi chadivi chavanga netiki.
1: Why should anyone die studying all throughout his life?
0: Satyanta varaku chadutune untaru.
1: One studies until they die.
0: 87 90 aina gani book pettukoni chadutune untadu.
1: One may be age 80 90 but he goes on reading.
0: Emiti ee chaduvulanta kodunu?
1: What's all this?
0: Chaavuli ani chaduvu chaduvamalayu.
1: You should study so as to be immortal.
0: ఏమిటి డెత్ లేనిటువంటి చదువు చదవాలి.
1: యూ షుడ్ స్టడీ సో హస్ టు బి డెత్ లెస్.
0: అదే ఇమ్మార్టాలిటీ.
1: దట్ ఈస్ ఇమ్మార్టాలిటీ.
0: రిమూవల్ ఆఫ్ ఇమ్మారాలిటీస్ ఈస్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
1: రిమూవల్ ఆఫ్ ఇమ్మారాలిటీ ఈస్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
0: ఇమ్మార్టాలిటీ చదువు చదవాలి.
1: వీ షుడ్ స్టడీ టు హావ్.
0: ఇవన్నీ ఏనాడైనా ఒకనాటికి జారిపోయేటువంటివి.
1: అదర్ థింగ్స్ డ్రాప్ డౌన్.
0: ఏనాడైనా ఒకనాటికి కూలిపోయేటువంటివి.
1: డౌన్.
0: ఇవి ఏనాడైనా ఒకనాటికి కాలిపోయేటువంటివి.
1: అండర్ అదర్ దర్ షుడ్ బి
0: కాలని కూలని తాళని అనేటువంటి యొక్క తత్వాన్ని మనం ఈనాడు సాధించాలి.
1: వీ షుడ్ హావ్ దట్ నేచర్ దట్ విల్ నెవర్ ఫాల్ దట్ విల్ నెవర్ గెట్ బర్న్ దట్ విల్ బి పర్మనెంట్.
0: అది ఈనాడు దేశానికి చాలా అవసరము.
1: దట్స్ వెరీ ఎసెన్షియల్ ఫర్ దిస్ కంట్రీ.
0: ఈనాడు దేశమంతా స్వార్థము స్వప్రయోజనంలో మునిగి దేశం యొక్క సుక్షేమాన్ని ఎవడు ఆశించటం లేదు.
1: టుడే ది హోల్ కంట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. Nobody is bothered of this nation.
0: కనుకనే మన విద్యార్థులు ఈ దేశం యొక్క సమాజం యొక్క మంచితనాన్ని అభివృద్ధి పరచడానికి తగిన కంకణాలు కట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ ఎవ్రీవన్ టు డిటర్మిన్ టు వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ దిస్ కంట్రీ.
2: భజన బినా సుఖ

0: కంటి ఎదుట వెలసే కైలాసనాథుండు కంటి ఎదుట మౌళి గుళికెడు చంద్ర మఖండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ నల్ల నేరేడు వంటి నల్లని మెడతోడ నల్ల రేగడి వంటి నల్లని మెడతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాధరముతోడ తటహేమయ వజ్ర తాటంకములతోడ విచ్చాశ్రవద్దయ వృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేనితోడ నీడు కంటి ఎదుట ప్రత్యక్షమాయన్ కంటి ఎదుట ప్రత్యక్షమాయన్
1: ద షైనింగ్ మూన్ అబౌవ్ విత్ ఆల్ ద లైట్ అండ్ ద స్ప్లెండర్ and the four locks so closely intertwined, and the water flowing incessantly with a broad forehead and vermilion kumkum on the forehead, and with that of the complexion of the flower, we find the Lord of the Kailasa, the very personification of compassion, has manifested himself right in front of us, whom we see right now here.
0: Prema Swaruplara.
1: Embodiments of law.
0: ప్రతి దినము కూడాను ఈశ్వరత్వముల గురించి అనేక మంది అనేక విధములుగా కూడాను తెలుపుతూ వచ్చారు.
1: Every day you have been listening to speakers who have been dwelling on this important subject of divinity.
0: ఈశ్వరుడు అనగా కేవలము జడలతో పాములతో అలంకృత చేసుకుని వస్తుంటాడని అనేక మంది భావములు.
1: Many feel that Ishvara is a form with mop of hair, interlocked, decorated with snakes all round his body.
0: ఇది కాదు ఈశ్వరుని యొక్క స్వరూపము.
1: This is not so exactly.
0: సహజమైనటువంటి స్వరూపమును సర్వత్రా ఉండినప్పటికీ భక్తుల యొక్క భ్రమల చేత ఈ రకమైనటువంటి అలంకారములు చేస్తూ వచ్చారు.
1: Though in reality God is present everywhere to satisfy the notion and the concept of the devotee, God comes down in the form of his choice and taste.
0: భారతీయుల యొక్క బలహీనత ఈ రకంగా ఉంటున్నది. తాము తలంచినటువంటి దైవ స్వరూపాలు కూడాను దేవతా విగ్రహములు కూడాను కేవలము ఒక విధమైనటువంటి బిచ్చగాండ్లుగా భావిస్తూ వస్తున్నారు.
1: దేర్ ఇస్ ఎ టెంపరమెంటల్ వీక్నెస్ అమంగ్ భారతీయస్ టు కన్సిడర్ ద ఐడల్స్ దే వర్షిప్ and the idolatry they adopt as a sort of begging.
0: Nijamuga vicharinchi chuchina Bharatadeshamlo evvaru kodanu bichchagaandle leru undutaku veelu ledu.
1: Proper inquiry will reveal the fact there are no beggars in this Bharat. There is no chance for any kind of beggary whatsoever.
0: Prati vyaktini kodanu వారికంటే చిన్నవారని వారికంటే తక్కువ వాడని వారు బెగ్ చేయడానికి వచ్చారని అనేక రకముల మనసులో బలహీనతలు ఏర్పడుతుంటాయి.
1: ఇట్ ఇస్ ఓన్లీ the mental weakness that considers other person inferior to him, and that he is so poor, and the other person is expecting money from him.
0: ఈ విధమైనటువంటి యొక్క భావం చేతనే భారతదేశము చాలా బీద దేశంగాను, ఈ దేశంలో అందరు కూడా బిచ్చగాళ్లుగానే ఉండటం భావిస్తూ వచ్చారు పరదేశీయుడు.
1: Because of this temperamental weakness, many people are considered as beggars. They are approaching people for begging. This has been the feeling among many of the foreigners.
0: ఇది చాలా పొరపాటు.
1: This is a mistaken view.
0: భారతదేశము అతి బీద దేశము కాదు.
1: Bharat is not a very poor country.
0: భారతదేశంలో ఉండినటువంటి వారు అందరూ కూడా సామాన్యంగా ధనహీనులైపోవటం చేత బెగ్ చేస్తుంటారని భావిస్తుంటారు.
1: పీపుల్ కన్సిడర్ దెమ్ యాజ్ బెగర్స్ బికాస్ దే ఆర్ వీక్.
0: భారతదేశంలో ఇట్టి భావముల చేతనే సర్వత్రా కూడాను పిచ్చగాళ్లు కనిపిస్తున్నారని భావిస్తారు.
1: బికాస్ ఆఫ్ దిస్ సైకలాజికల్ వీక్నెస్ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బెగర్స్ ఎవ్రీవేర్.
0: ఇది చాలా పొరపాటు.
1: This is a big mistake.
0: మనమే మనమే కేవలము బిచ్చగాండుగా తయారు చేస్తున్నామే కానీ బిచ్చగాండు లోకంలో లేరు.
1: In fact, we portray ourselves as beggars. There are no beggars at all in the world.
0: కేవలము ఒక ధనం అడిగినంత మాత్రమున, ఒక తిండిని ఆశించినంత మాత్రమున వీరు బెగ్గర్స్ గా భావిస్తున్నారు.
1: ఇఫ్ ఎనీ పర్సన్ అప్రోచెస్ యూ ఫర్ మనీ ఆర్ ఆస్క్స్ ఫర్ ఫుడ్, వీ కన్సిడర్ దట్ పర్సన్ యాజ్ ఎ బెగర్.
0: కానీ యథార్థమునకు భారతదేశంలో ఎట్టి బిచ్చగాళ్లు కూడాను లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ నో బెగర్స్ ఇన్ దిస్ కంట్రీ భారత్.
0: మనమే మనమే భిక్షములు పెడుతూ వారిని బిచ్చగాళ్లుగా భావించుకుంటూ వారిని దూరం చేయటము, దగ్గర చేసుకోవటము, చీకొట్టటము ఇలాంటివంతా జరుగుతూ వస్తున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఓన్లీ గివ్ దెమ్ ఆర్మ్స్, వీ సర్వ్ దెమ్ ఫుడ్ అండ్ మనీ, వీ డిస్టెన్స్ దెమ్ అండ్ వీ కాల్ దెమ్ కమ్ క్లోజ్ టు అస్ అండ్ మేక్ దెమ్ బెగర్స్.
0: కనుక మనం భారతదేశం లోపల మహాభాగ్యవంతమైనటువంటి దేశము. ఈ దేశంలో బెగ్గర్స్ అనేటువంటి వారే లేరు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో మీరు మెలగాలి.
1: భగవాన్ వాంట్స్ ఎవ్రీవన్ టు ఫీల్ అండ్ టు నో దట్ దర్ ఆర్ నో బెగ్గర్స్ ఇన్ భారత్. దట్ ఈస్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్.
0: భగవంతుని కూడాను బెగ్గర్గా భావిస్తున్నారు.
1: సమ్ కన్సిడర్ గాడ్ ఆల్సో యాజ్ ఎ బెగ్గర్.
0: ఇది చాలా బలహీనత.
1: దిస్ ఈస్ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: భగవంతుడా, నాకు ఇది పెట్టినప్పుడు నీవు గొప్పవాడైపోతావు, నీవు ఇలాంటి వాడైపోతావు, అలాంటి వాడైపోతావు అని భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుణ్ణి కేవలము ప్రార్థించుకునే నిమిత్తమై ఈ రకమైనటువంటి భావాలు చేస్తున్నారు.
1: వి గో ఆన్ ప్రైజింగ్ గాడ్ ఫర్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ డిజైర్స్. ఓ గాడ్, ఇఫ్ యు ఫుల్ఫిల్ మై డిజైర్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ నోబుల్. దట్స్ హౌ వి ఫీల్ లైక్ దాట్.
0: మీరు తెలుసును, ఏ దేవాలయంకు వెళ్ళినప్పటికీ అక్కడ ఈ బిచ్చగాళ్ళంతా కూడా చేరుతుంటారు.
1: యు మే విజిట్ ఎనీ టెంపుల్, యు ఫైండ్ మెనీ బెగర్స్ అరౌండ్.
0: భగవంతుడు బీదవాడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ పూర్.
0: భగవంతుడు సృష్టించినటువంటి ప్రజలు ఎవరు బీదవారు కాదు.
1: పీపుల్ క్రియేటెడ్ బై గాడ్ కెనాట్ బి పూర్.
0: కేవలము మానవులు తమంతు తామే సృష్టించుకుని వారి బీదవారుగా భావించి వారికి పిచ్చం పెట్టడము, తీసుకోవటము, దగ్గర తిరిగి నెట్టివేయటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటున్నాయి.
1: ఎ బెగర్ ఈజ్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్. కన్సిడరింగ్ అదర్ పర్సన్ ఇస్ ఎ బెగర్, వీ ఆఫర్ దెమ్ సమ్ మనీ అండ్ వీ కాల్ దెమ్ కమ్ క్లోజ్ టు అస్.
0: కనుక ఈ పిచ్చి అభ్యాసములు క్రమక్రమేణా భారతదేశంలో మానాలి.
1: దిస్ బ్యాడ్ హ్యాబిట్ షుడ్ బి స్లోలీ గ్రాడ్యువలీ గివెన్ అప్.
0: తిరుపతి వెంకటరమణ స్వామిని కూడాను బెగ్గర్గా భావిస్తుంటారు.
1: సమ్ కన్సిడర్ తిరుపతి వెంకటేశ్వర ఆల్సో ఎ బెగర్.
0: మాకు ఇది ఇవ్వండి, మాకు అది ఇవ్వండి అని వీరు ప్రశ్నగా అడగటము, అతన్ని బిచ్చగాడిగా చేసుకోవటము, అతను ఇచ్చినటువంటి బిచ్చాన్ని వీరు అందుకోవటము, ఈ రకంగా జరుగుతూ ఉండాలి.
1: We go on begging God. We go on asking Him to give that and this and consider Him also a beggar.
0: కనుక భగవంతుని బిచ్చగాడిగా భావించుకోకూడదు.
1: Never consider God as a beggar.
0: మన సొంతము తండ్రిగా భావించాలి.
1: God is your own father.
0: దైవ ప్రీతిని, మానవ ప్రీతిని పెంచుకోవాలి.
1: You should develop love for God and love for the whole of the humanity.
0: అంతేకాని కానీ మే మానవులకు బిచ్చగాడిగా భావించుకొని వారిని దగ్గర రాయించుకోవటము, వారి అందరినీ వారు చీకొట్టుకోకుండా ఉంటాము, ఈ రకమైనటువంటిది నేర్చుకోవాలి.
1: We should also develop a habit not to consider anyone a beggar and come ask him to come close to you so that you can offer him something that he needs.
0: బాధలు పడుతున్నటువంటి వారిని చూచి ప్రేమించండి.
1: Love all those that suffer, that are in pain.
0: దైవ ప్రీతిని, పాప భీతిని.
1: Develop love for God and fear of sin.
0: కనుక అతను ఏమి చేతకానటువంటి వాడని, అతను ఏదో మనం అడుక్కోవడానికి వచ్చాడని అతన్ని మనము చీకొట్టి ఒక విధమైనటువంటి బిచ్చగాడిగా భావించుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ ఎనీబడీ హెల్ప్లెస్. నెవర్ హ్యూమిలియేట్ ఎనీవన్.
0: ఈ విధమైనటువంటి మార్పులు మనము చేసుకుంటూ వచ్చినప్పుడే భగవంతుడు మనకు, మనలో మనకే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు.
1: Then we have this lofty principle as not to humiliate, as not to disrespect anybody.
0: Toti manavudu na sodarame kaani pichagaadu kaadu.
1: All the people around are your brothers, they are not your beggars.
0: Andaru kudanu sodaru sodari mandaluga bhavinchali.
1: Consider all as your brothers and sisters.
0: Vaadu pichagaadani nee bicham pettetunte vaadani nee adhikanga bhavinchukotam idi chaala parapaatu.
1: It's a big mistake if you consider that you serve others, that you feed others, that others are inferior to you.
0: Inti kaadu konni konni samayal lopala vyaparasthulu untuntaru.
1: We also have businessmen.
0: Varu kevalam koncham lancham ichi varito panulu cheyinchukuntaru.
1: They bribe others and get their things done.
0: Varu kodanu lancham teeskoni ee panulu chestuntaru.
1: The other people on the other hand also accept the bribe.
0: ఇవి కూడాను చాలా పాపకరమైనటువంటి కర్మలే.
1: They are also sinners. They are sinful acts indeed.
0: నీవు బిచ్చము అడగటము, వారు పుచ్చుకోవటము, పుచ్చుకోవటము అడగటము రెండు కూడాను ఈ జగత్తులో ఉండకూడదు.
1: The one who begs and the one who serves, that should not happen, are equally guilty.
0: నీవు బిచ్చము పెట్టేటువంటి వాడు కానీ తాను పుచ్చుకునేటువంటి వాడు కానీ కాదు.
1: In fact, you are neither the receiver nor the giver.
0: అనాది కాలం నుండి భారతదేశమునందు ఈ విధమైనటువంటి యొక్క ప్రచారము జరుగుతూ దీని యొక్క ప్రమాణమును పూర్తి విస్మరిస్తూ వస్తున్నారు.
1: In fact, the debt has been forgotten. In reality, all are one. There are no beggars at all.
0: కనుక ఒకవేళ వారు తినడానికి లేనప్పుడు ఇవి వారికి పెట్టి కొంచెం ఆనందపెట్టు, అంతేగాని అతను ఒక బిచ్చగాని మాదిరి నీచంగా చూడకూడదు.
1: If you come across a person without food, there is nothing wrong in serving him food, but never underestimate him.
0: Kanuka mana deshamulopala motta mota ee bichchamu aneetvanti dani paina manam ye maatram kodunu choti ivvakoddu.
1: We should never give any scope for this habit of begging.
0: Edo vaalla barihinatto ayya amma maa koncham annam pettandi ani adiginta maatram vaallu bichchigaallu kaadu.
1: Out of weakness one may ask for food, but truly speaking he is not a beggar.
0: Neevinta annam pettinanta maatramla neevu goppa vaadu kaadu.
1: As you serve food you cannot expect that you are really great either.
0: Vaadikinte aakaliki pattina annam petti potta nimpundi chaalu, ante gaani athanu oka bichchagaadiga bhavinchi vaarini daggar cherchi cheekottakandi.
1: You can serve him food, satiate his hunger, but never humiliate him, never insult him.
0: Itti బిచ్చగాళ్లుగా తయారు చేసి భారతదేశమును అనేక రకములుగా కూడాను భారతదేశం యొక్క విశిష్టతను కోల్పోతున్నారు.
1: ద గ్లోరీ ఆఫ్ ది భారత్ ఈజ్ లాస్ట్ యాజ్ వీ ఎంటర్టైన్ బెగింగ్ అండ్ బెగర్స్.
0: భారతదేశము ఏనాటి కూడాను ఇది బీదది కాదు.
1: Under any circumstances, at any point of time, భారతదేశము
0: ఇలాంటి బీద దేశమే అయిపోతే ఇన్ని దేశముల వారంతా దీనిపైన ఎందుకు వచ్చి పడుతున్నారు?
1: If it is really poor, how is it many people, foreign invaders, wanted to conquer this country?
0: ఈ భారతదేశం పైన పడి దీన్ని దోచుకుని పోతున్నారు.
1: Many people invaded in the past and have robbed this country of the precious.
0: కనుక భారతదేశము శ్రీమంతమైనటువంటిదే కాని బీద దేశం కాదు.
1: So Bharat is a rich country and is not poor.
0: తనంతక తాను భావించుకొని నేను బీదవాణ్ణి కదా, నా వలే ఉంటుంటారు ఈ పక్కన వారు కూడాను అని పోల్చుకోవటం జరుగుతూ ఉండాలి.
1: దిస్ ఫీలింగ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ కంపారిజన్. వీ కన్సిడర్ అదర్స్ ఇస్ పోర్ అండ్ వీ వాంట్ టు హెల్ప్ దెమ్.
0: ఎవరైనా భవతి భిక్షాందేహి అని వస్తే వారికి బుద్ధి చెప్పాలి మీరు.
1: ఇఫ్ ఎనీవన్ అప్రోచెస్ యూ బెగింగ్, ఐ ఆస్క్ దెమ్ టు గో.
0: నీవు భిక్షం అడిగేటువంటి వాడు కాదు, నీవు ఒక మనిషివే, నేను ఒక మనిషిని.
1: యూఆర్ నాట్ ఎ బెగర్, you are just as good as me. That's what we should
0: say. ఈ సమయంలో చేతిలోపల కొంచెం అన్నం లేకుండా నన్ను అయి వచ్చి ఆశించవచ్చును. అంతేగాని నీవు బీదవాడు కాదు, నేను షావుకారి కాదు.
1: At this moment you may not be having food. That doesn't mean that you are a pauper and I am a millionaire.
0: కనుక భారతదేశం యొక్క కీర్తిని మనం నిలబెట్టాలంటే దేశం యొక్క గౌరవాన్ని మనం నిలబెట్టాలి.
1: We should uphold the glory, esteem, pride of Bharat.
0: Motta mota meeru Bharat deshamu naa maatru deshamu ani cheppi danni chakkaga preminchali.
1: Love this country Bharat, declare proudly that Bharat is my motherland.
0: Naa Bharat deshamu ento goppadi.
1: My Bharat is a glorious country.
0: Aneka mandiki aneka shastra peerakunga pramaanalanta nerpi varini ento goppa variga chesindi.
1: In fact, this Bharat as a teacher taught to many of the people of several of the countries, made them great.
0: Shastra Puranam lanta kudanu bodhinchi ninna dinam aadavaru chepparu upanishattulu shastramulu geetalu aneka rakamainatuvi chaala goppuga pandincharu.
1: As you heard yesterday, the lady is talking to us on our holy scriptures, the epics, Upanishads, Gita and so on. They are shared with the multitudes all over the world.
0: Prati dani kudanu manam Bharatadesanni goppaga bhavinchi dani varninchali.
1: In every aspect consider Bharat great, extol it, praise its glory.
0: Appude meeru Bharatiyuluga ani cheppukodaniki oka vidhamainatundi garva karananga untadi.
1: That will be a matter of pride when you think of the heritage, legacy of this country.
0: Na desham goppadi ani anukoni meeru chinna variga pravartistunte ee desham ette goppavutundi.
1: When your country is so great, you cannot behave in a mean, low, cheap way.
0: Parama pavanamaina Bharatavari endu
1: in the sacred land of Bharat,
0: shastram annade manaku chakkadanam,
1: and this tolerance for barbarity is
0: beauty. నీతి అన్నది మనకు ప్రీతి అగును.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ టేస్ట్ చాయిస్ ఫర్ మొరాలిటీ.
0: మధుర భావం వేది మన దేశం అందన్న మాతృభావము కంటే మాన్యమైంది.
1: ద నెక్టరైన్ ఫీలింగ్ దేర్ కెనాట్ బి గ్రేటర్ దాన్ దిస్ అదర్ దాన్ ది ఫీలింగ్ టువర్డ్స్ ఎ మదర్.
0: నా తల్లి నా భారతదేశం.
1: దిస్ భారత్ ఈజ్ మై మదర్.
0: నా తల్లి బీదదైతే నేను కూడా బీదవాడినే కదా మరి.
1: ఇఫ్ మై మదర్ ఈజ్ పోర్ ఐఎమ్ ఆల్సో పోర్.
0: కాదు కాదు, నా తల్లి చాలా గొప్పది.
1: నో, మై మదర్ ఇస్ రిచ్.
0: మధుర భావం ఏది మన దేశం అందన్న మాతృభావం కంటే మాన్యమేది.
1: వాట్ ఈస్ ది స్వీటెస్ట్ ఫీలింగ్ ఇన్ దిస్ వరల్డ్? ఇట్ ఇస్ ది ఫీలింగ్ టువర్డ్స్ మదర్.
0: కనుక నా దేశము నాకు మాతృదేశము.
1: దిస్ కంట్రీ ఈజ్ మై మదర్ ల్యాండ్.
0: కనుక ఆ మాతృదేవిని మనం చాలా గౌరవంగా కాపాడుకుని గౌరవంగా ఆమె పేరును మనం పెంచాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ట్రీట్ దిస్ కంట్రీ విత్ ఆల్ ద డిగ్నిటీ అండ్ ద ఆనర్, అప్హోల్డ్ ఇట్స్ greatness.
0: Sakala shastra purana samvadananu andariki bodhinchi penchi pedda chesinatvadi Bharat desham.
1: In fact, it is the Bharat that is responsible for the heights in philosophy, in epics and all of the sacred texts.
0: Kanuka inta shastramulanta sampadinchinatvadi talli bidadettavutundi.
1: This mother of rich cultural heritage in spirituality and philosophy cannot be poor.
0: Ninnu kanatalli koncha bidaga undavachunu.
1: In fact, the physical mother may be poor.
0: కాని కన్న దేశం మాత్రము బీదది కాదు.
1: But motherland can never be poor.
0: Motherland చాలా గొప్పది.
1: Motherland is very great.
0: ఏ దేశమునందు చూసినప్పటికీ భారతదేశము గొప్ప కీర్తిని పొందించినటువంటిది.
1: Of all the nations, Bharat stands the highest, highly reputed.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి మాతృదేశాన్ని మనం చిన్నగా పోల్చుకొని దాన్ని అవమానపరచకూడదు.
1: Such a sacred land, Bharat, can never be viewed as so simple and ordinary. The morality and the integrity in this country are not noticed anywhere in the world.
0: కనుక ఈ భారతదేశం కంటే మించినటువంటి దేశము మరొక దేశమే లేదు.
1: There is no other country greater than Bharat.
0: భారతదేశం అన్న బంగారం అనకుండా వెండి బంగారు ఎతకనేలా.
1: When Bharat itself, the very symbol, metaphor of gold, why do you need to buy gold and silver elsewhere?
0: Deshame manaku goppa Bharat deshamu bangaru deshamu.
1: In fact, the very country, motherland, Bharat itself is gold.
0: Inga deeniki vendi pittali bangaru koratam enduku?
1: Why do you need to buy the other metals like silver and other metals?
0: Ekkada kaalu pettinappudiki akkanta bangaru untundadi.
1: Wherever you go, you find gold.
0: అటువంటి బంగారం వంటి ఈ దేశాన్ని మనం చాలా నీచపరుస్తున్నాము.
1: వీఆర్ హ్యూమిలియేటింగ్ దిస్ గోల్డెన్ ల్యాండ్.
0: కనుక ఈనాటి విద్యావంతులందరూ కూడాను భవిష్యత్తులో దీన్ని గొప్ప బంగారు దేశంగా కూడాను తీర్చిదిద్దాలి.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే షుడ్ డిసైడ్ టు మేక్ దిస్ కంట్రీ ఎ గోల్డెన్ కంట్రీ.
0: అయితే ఈ చదివేటువంటి వారు కూడాను ఈ గొప్పతనాన్ని వారు తెలుసుకోవటం లేదు.
1: The educated people also are not able to understand the greatness of the country.
0: వాళ్ళు వెళ్ళిన దగ్గర అంతా కూడా ఈ భిక్షగాళ్ళు అధికంగా చేరుతుంటారు.
1: Wherever they go, they find many beggars.
0: ఈ చేరడానికి మనమే అభ్యాసం చేశాము.
1: In fact, we are responsible for this habit of begging.
0: మనం భిక్షలు పెట్టడం వల్ల వాళ్ళు భిక్షగాళ్ళు అధికంగా అవుతున్నారు.
1: Because you give money, you find beggars around. Never encourage begging. Never encourage beggars.
0: ఇదిగో నీకు ఏది కావాలా, బట్ట కావాలా, ఇది తీసుకొని ఒక వస్త్రం కావాల్సింటే ఇవ్వచ్చు.
1: యూ కెన్ ఆస్క్ హిమ్ వాట్ ఇస్ దట్ యూ వాంట్ క్లోత్స్, ఎస్ యూ కెన్ గివ్ హిమ్ వన్ పేర్.
0: తినడానికి తిండి కావాలా, ఇది పట్టు తీసుకో.
1: ఇఫ్ యూ వాంట్
0: తిండి పెట్టండి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఫుడ్, సర్వ్ హిమ్ ఫుడ్.
0: అంతేగాని వారింత అన్నం కావాలంటే వారందరికి మింటికి పిలిచి వారందరికి బిచ్చం పెట్టి వారందరినీ సంతోష పెట్టడం కాదు ముఖ్యమైనటువంటిది.
1: ఇట్ షుడ్ నాట్ బి ఎ కైండ్ ఆఫ్ హ్యాబిట్ సమనింగ్ ఎవ్రీబడి అండ్ సర్వింగ్ ఫుడ్.
0: కనుక భారతదేశము గొప్ప కీర్తి సంపాదించినటువంటిది.
1: భారత్ ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఎస్టీమ్ అండ్ ప్రైడ్.
0: ఈనాడు ఈ భారతదేశం నందు చాలా మంది అధికారులు కూడాను తన యొక్క కీర్తిని పోగొట్టుకుంటూ ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెన్ ఆఫ్ ఆనర్ అండ్ ఇన్ పొజిషన్ ఆల్సో హ్యావ్ లాస్ట్ దేర్ నేమ్.
0: ఈ లంచాలు కూడాను ఒక విధమైనటువంటి బీదరికంలో ఉన్నటువంటి ఒక భాగమే.
1: And this is also part of the poverty mental. That's what we find.
0: Lanchalu puchukotamu, lanchalu ichukotamu. Ee ichukotam puchukotam rendu kudanu chaala cheddavi.
1: Bribing the other person, accepting the bribe, corruption are very bad.
0: Evaru kudanu ee vidhamainatundi oka prayatnamunaku manam poolukokoddu.
1: Nobody should get into this sort of corruption.
0: ఇంకా మనం ప్రభుత్వాన్ని కూడా కొంతవరకు హెచ్చరించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు కాషన్ ద గవర్నమెంట్ ఆల్సో.
0: ఈ ప్రభుత్వము మన దేశం లోపల బిచ్చగాళ్ళని పెంచడానికి ఇవన్నీ.
1: ఇన్ ఫ్యాక్ట్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ మెంట్ టు ఎంటర్టైన్ బెగర్స్.
0: కనుక బిచ్చగాళ్ళకు ఏ విధమైనటువంటి యొక్క ఇది ధనం పుచ్చుకోకూడదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నాట్ గివ్ మనీ టు బెగర్స్.
0: మనీ ఇచ్చుకోకూడదు, పుచ్చుకోకూడదు.
1: దే షుడ్ నాట్ రిసీవ్ అండ్ వీ షుడ్ నెవర్ గివ్.
0: నీ శక్తి సామర్థ్యంతో నీవు సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ సెల్ఫ్.
0: నీకంటే కొంచెం తక్కువగా ఉన్నటువంటి వారిని వారిని చూసి ప్రేమించు.
1: యూ కెన్ సర్టన్లీ లవ్ దోస్ హూ ఆర్ లెస్ ఫార్చునేట్.
0: అందరూ ఒక్కటిగా ఉండరు లోకంలో.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ కెనాట్ బి ఈక్వల్.
0: కానీ కొంతమంది హెచ్చు తగ్గులుగా ఉంటుంటారు.
1: వి ఫైండ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ఈ విధమైనటువంటి దీనిని ఈనాడు భగవంతుని కూడాను మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తున్నాము.
1: And we make every effort to attain God.
0: ఏ దేవాలయం పోయినప్పటికీ ఆ పూజలు తట్టనిచ్చి పెట్టారు.
1: You go to any temple, you find the priest with a plate in his
0: hand. దాంతో దక్షిణ వేసేదిని వాటితో కొంచెం ప్రసాదం పుచ్చుకునేది.
1: And he expects some dakshina, some some money and we receive prasadam from it. Let us not
0: actually.
1: We don't want that kind of
0: rich food.
1: You cannot be bhiksha the
0: beggar.
1: In fact, we should never accept such kind of bhiksha or begging.
0: కనుక ఎవరైనా కూడాను ఆ విధంగా బెగ్ చేస్తుంటుంటే చదువర్లు వారికి మీరు ఏంటి బుద్ధి చెప్పండి.
1: ఇఫ్ యూ కమ్ అక్రాస్ బెగర్స్ యూ ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ నాట్ ఎంకరేజ్.
0: నీవు భరత మాత పుత్రుడవు.
1: యు ఆర్ ద సన్ ఆఫ్ భారత్.
0: భరత మాత రిచ్ది కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ బెగర్స్ ఆఫ్ భారత్.
0: రిచ్ది.
1: భారత్ ఇస్ రిచ్.
0: అన్ని దేశాలు కూడా నువ్వు కాపాడుతూ వచ్చేటువంటిది.
1: ఇట్ హాస్ బీన్ ప్రొటెక్టింగ్ ఆల్ కంట్రీస్.
0: ఆమె కుమారుడైన నీవు ఈ విధంగా బిచ్చవెత్తడం న్యాయం కాదు.
1: You are not justified in begging, being the son of Bharat.
0: ఏ కొంచెమైనా కూడా మన జోబు లోపల ఇంత కాసులు వేసుకోకూడదు.
1: And you should not carry money in your pocket.
0: అడిగిన వారికి ఇంత పెట్టడము వాళ్ళు వెళ్ళిపోవటము.
1: And in fact, if those people that want, just finish the matter
0: there. అడిగిన వారికి ఇచ్చాము కదా అని సంతోషిస్తారే కానీ అది ఇచ్చటం కాదు గొప్పతనము.
1: And in fact, it lies on
0: the giver. కొంత కాసులు కానీ తల్లి యొక్క కీర్తిని ఎంత పోగొట్టుకున్నాడు.
1: Though you received money, in fact you have lost the very name of your country.
0: కనుకని నీ తల్లి యొక్క గౌరవాన్ని కూడా నీవు కాపాడాలి.
1: It is necessary to keep up the honor of the mother.
0: ఈ విధమైనటువంటి కుమారులు ఈనాడు భారతదేశంలో అభివృద్ధి కావాలి.
1: Such sons of Bharat are very much essential today.
0: ఇంతే కాకుండా
1: not only this.
0: ప్రపంచంలో మరికొన్ని విషయాలంతా కూడా ఉంటున్నాయి.
1: There are also certain aspects in this present day world.
0: దేవాలయంలో పోతుంటే విభూతి.
1: If you go to దేవాలయం you find విభూతి.
0: విభూతి అనగా కేవలం ఒక భస్మం కాదు.
1: విభూతి ఇస్ నాట్ సింప్లీ యాష్
0: కాదు. ధనం కూడాను ఒక విభూతి.
1: మనీ వెల్త్ ఇస్ ఆల్సో విభూతి.
0: ధాన్యం ఒక విభూతి.
1: గ్రెయిన్ ఇస్ ఆల్సో.
0: బంగారం ఒక విభూతి.
1: గోల్డ్.
0: పెండి ఒక విభూతి.
1: సిల్వర్.
0: ఇవన్నీ కూడా విభూతుల కింద లెక్క వచ్చినాయి.
1: ఆల్ ఆఫ్ దెమ్ కమ్ అండర్ ద కేటగిరీ విభూతి.
0: కనుక నీవెవ్వరికి కానీ ఏ విధమైనటువంటి అడిగినప్పటికీ నీవు ఏ చిన్న వయసులో కూడాను ఇలాంటి పనికి మనం పూనుకోకూడదు.
1: People may approach you for several things, but be convinced that you should never oblige them.
0: Kanuka manam prapancham lopala puttinaamu.
1: We are born in this world.
0: Endukosam manam puttaamu? Deenikosam puttaamu? Picham pettadanike, picham pettadanike kaadu kaadu.
1: Why are we born in this world? Is it to beg? Is it to entertain begging? What for is our life?
0: Nee talli yokka keethini nilabettadaniki vachavu.
1: I am born to maintain the prestige and the dignity of my mother.
0: ఆ తల్లి పేరు నిలబెట్టలేనటువంటి వాడు పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: When you don't keep up the name and the fame of your mother, what's the meaning of your very life?
0: కనుక తల్లి పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి.
1: So make every effort to maintain the name.
0: మా పిల్లలు రామాయణంలో పాడుతుంటుంటారు.
1: Our students also sing that song.
0: అమ్మా ఎందుకు కంటిదారలు కారుస్తున్నావు అని సీత అడుగుతున్నారు కుమారులు.
1: Our sons this way question Sita.
0: అమ్మా మేము కేవలము ఒక పరాధీనంలో ఉంటున్నామనే ఉద్దేశంతో నీవు ఆ విధంగా భావిస్తున్నావా?
1: అండ్ ద చిల్డ్రన్ సే దట్ మదర్ ఆర్ యూ క్రైయింగ్ ఫీలింగ్ సాడ్ దట్ వీఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సమ్ వన్ ఎల్స్?
0: కాదు కాదు, రాముల కంటే మించిన వారం మేము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ గ్రేటర్.
0: కనుక ఇలాంటి కుమారులు ఉండగా నీవు మమ్మల్ని బిచ్చగాడిగా భావిస్తున్నావు.
1: వెన్ యూ హ్యావ్ సన్స్ ఆఫ్ దిస్ టైప్ నెవర్ కన్సిడర్ అస్ చీప్ ఆర్ బెగర్స్.
0: కనుక కంటిదారులు కార్చకూడదు అన్నారు.
1: యూ డోంట్ నీడ్ టు షెడ్ ఇట్ హియర్.
0: నీవు కంటిదారులు కాచుకుంటే దేశమే ఒక బిచ్చగాడిగా అయిపోతుంది.
1: ఓ మదర్ ఇఫ్ యూ షట్ హియర్ ద హోల్ కంట్రీ విల్ బి మిజరబుల్.
0: తన కన్న తల్లి యొక్క కంటిదారులు కాచనుకోకుండా కొన్న కుమారుడుకు కాపాడుతూ రావాలి.
1: ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సన్ టు సీ దట్ మదర్ వుడ్ నెవర్ షెడ్ ఇట్ హియర్.
0: అమ్మా నీవేమాత్రం కంటిదారులు కాచకూడదు.
1: ద సన్స్ టోల్ సీతా,
0: మేమున్నాము.
1: We are here, don't cry.
0: మేము ప్రాణాలైనా వడ్డి మిమ్మల్ని కాపాడుతాము.
1: We are ready to sacrifice our life and
0: protect. అంతే కానీ కంటిదారులు కార్చకూడదు అని చెప్పి చెప్పారు.
1: ఓ మదర్ నెవర్ క్రై అండ్ షెడ్ టియర్స్ వాస్ దేర్ ప్రేయర్.
0: ఈ విధమైనటువంటి పుత్రులు ఈనాడు చాలా తక్కువైపోయినారు.
1: సచ్ సన్స్ ఆఫ్ దట్ క్వాలిటీ వీ డోంట్ హ్యావ్ టు.
0: అన్నిటికీ బలహీనత బలహీనత బలహీనత.
1: వీ ఫైండ్ ద వీక్నెస్ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్.
0: నేను ఒక్కొక్కసారి అనుకుంటాను అంతా మన మానవులే ఈ విధమైనటువంటి బిచ్చగా చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఫీల్స్ దట్ వీఆర్ ఎంకరేజింగ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ
0: ఇంత గొప్పవారేగా ఉండి కూడాను వీరు ఈ విధమైనటువంటి చిల్లర బుద్ధిని వీళ్ళకి ఎందుకు పెంచుకుంటున్నారు?
1: దో పీపుల్ ఆర్ రిచ్ ఎనఫ్, వై డూ దే హ్యావ్ దట్ మీన్ చీప్ మెంటాలిటీ?
0: కనుక నా దగ్గర లేదు అనేటువంటి భావం మాత్రం మీ నుంచి రాకూడదు.
1: నెవర్ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ యు డు నాట్ హ్యావ్.
0: మీకు తెలుసు ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: ఒక 5 రూపాయలు కావాల్సి వచ్చింది.
1: వాంటెడ్ 5 రూపీస్.
0: ఆయన ఒక శెట్టి గారింటికి పంపించాడు.
1: అండ్ హీ సెంట్ హిమ్ టు ఎ బిజినెస్ మ్యాన్
0: ఎవరిని తమ యొక్క శిష్యుడు.
1: అండ్ హీ సెంట్ హిస్ డిసైపుల్ ఫర్ 5.
0: అక్కడ పోతే ఆ శెట్టి గారు తాళం వేసుకుని పోయారు.
1: అండ్ ద బిజినెస్ మ్యాన్ హాస్ లాక్డ్ హిస్ షాప్.
0: రెండవ శెట్టి గారింటికి పోమన్నాడు.
1: అండ్ హీ ఆస్క్డ్ హిమ్ టు గో టు అనదర్ బిజినెస్
0: మ్యాన్ ఆ శెట్టి గారు కూడాను తాళం వేసుకున్నాడు వీళ్ళని చూసి.
1: అండ్ హీ టు లాక్డ్ హిస్ షాప్.
0: ఇంకొక ఇంటికి పోయినాడు.
1: అండ్ హీ వెంట్ టు అనదర్ బిజినెస్.
0: వాళ్ళు ఎవరు అక్కడ లేకుండా పోయారు.
1: నో వన్ వాజ్ నోటీస్డ్ దేర్.
0: అప్పుడు తన ప్రక్కనే ఉంటున్నాడు ఇంకొక షావుకారి.
1: అండ్ హీ ఫౌండ్ అనదర్ బిజినెస్ మ్యాన్ బై హిస్ సైడ్.
0: 5 రూపాయలు కావాలంటే ఎక్కడ కూడా వీడికి మా శిష్యుడు పోయిన దగ్గర లేకుండా పోతున్నారే అని ఆ ఉన్నటువంటి కూర్చున్నటువంటి పిచ్చని అడుగుతూ వచ్చారు.
1: అండ్ హీ వెంట్ ఆన్ సేయింగ్ ఇట్ హౌ ఇస్ ఇట్ దట్ నో వన్ ఈస్ సేయింగ్ హ్యావింగ్ 5 రూపీస్ దో ఐ నీడ్ ఇట్ నౌ.
0: అయ్యా నీవు కోటను ఎందుకు డబ్బు పెట్టుకున్నావు? నీవు ఒక త్యాగానికి పొందుకోకూడదా? 5 రూపాయలు చేస్తే ఏమి నీ సొత్తు పోతుంది?
1: And then he said, you have got current. He told the businessman sitting close to him, you have got enough of currency in your 5.
0: కొంచెం బుద్ధి కుదిరి 5 రూపాయలు ఇచ్చాడు.
1: He corrected him. Then this businessman
0: shared his 5 rupees. 5 ముక్కలుగా చించి వేసేసాడు.
1: And he tore to 5 pieces.
0: కనుక ఈ విధమైన బలవంతంతో పెట్టుమని చెప్తున్నారు, కానీ ప్రేమతో వారికి ఒక అందించడం లేదు.
1: This is due to pressure and not out of one's own willingness.
0: కనుక మనం ఏది చూసినప్పటికీ ప్రేమతో దాన్ని తీసుకోవాలి.
1: సో వాట్ ఎవర్ వీ డూ ఇట్ విత్ లవ్.
0: వాడు భౌతిక భిక్షాందేహి అని ఇంటికి వచ్చాడంటే, నాయన నీకు భిక్షం కావాలా రా నా వరండాలో కూర్చో అని ఇంట్లోపల పోయి తన భాగంలో కొంచెం అన్నం కావాల్సి తెచ్చి ఆ భిక్షగానికి పెట్టి తృప్తి చేసి పంపాలా.
1: ఇఫ్ ఎనీ బెగర్ అప్రోచెస్ యూ, యూ కెన్ సర్టన్లీ షేర్ ఫుడ్ విత్ హిమ్.
0: ప్రపంచంలో వచ్చినదంతా కూడాను అందరికీ ఈక్వల్ షేర్.
1: In fact, whatever we have in this world, all have equal share.
0: Ante kaani neeku goppaga unnadani inkoruku ledani neevu variki vaddinchadaniki prayatnam cheyavu.
1: Never consider that you are superior to anybody and that you are in a position of a giver to everyone.
0: Kanuka ee recommendment yokka chillara buddhulu manamu kontha varaku maanukovali.
1: So we should abandon this cheap mentality.
0: Tyagamu aneetuvanti bhavamu manlo nunchi bayal deerali.
1: We should foster the spirit of sacrifice.
0: ఈ త్యాగం అనేటువంటిది నేర్చుకున్నప్పుడే వాడు గొప్పవాడిగా తయారవుతాడు.
1: When once you have this sacrifice, you are bound to be great.
0: ఈ త్యాగం అనేటువంటిది ఏ మానవుని యందు కూడా లేదు.
1: Today we don't find sacrifice in anyone.
0: ఎక్కడ పోయినప్పటికీ త్యాగాన్ని గురించి గొప్ప ఉపన్యాసాలు ఇస్తారే గాని తనను జోబించి త్యాగం అనేటువంటిది ఒక న్యాయపరిశ్రమ చేయరు.
1: People are prepared to give talks, lectures on sacrifice, not ready to share a rupee in his pocket.
0: కనుక ఇలాంటివి చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్ ఆల్ దీస్ యాక్ట్స్ దెన్?
0: మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: ఇస్ ఓన్లీ నోబుల్ మ్యాన్ హూ హావ్ పర్ఫెక్ట్
0: హార్మనీ. మానవుడు
1: పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ థాట్ వర్డ్ అండ్ డీడ్ హీస్ ఎ ట్రూ మ్యాన్.
0: ఎంత ఉంటే అంత ఇచ్చేసేసి.
1: అండ్ యూ కెన్ షేర్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: తీసుకుని వచ్చి పెట్టద్దు.
1: యూ డోంట్ నీడ్ టు బారో.
0: ఈ విధంగా మన దేశం యొక్క గౌరవాన్ని మీరు కాపాడుతూ రావాలి.
1: దిస్ హౌ వీ హావ్ టు మెయింటైన్ ది ఆనర్ ఆఫ్ దిస్.
0: ఈనాడు భారతదేశం యొక్క గౌరవం ఈ బిచ్చగాళ్లతోనే చాలా వరకు తగ్గిపోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బెగర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ద డిక్లైన్ ఆఫ్ ద ఆనర్ ఆఫ్ ది
0: బిచ్చగాళ్లను తయారు చేయటం ఎవరు? చదువుకునే వారే.
1: ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఎంటర్టైనింగ్ బెగర్స్.
0: అసలు ఇదేనా చదువుకోవటము?
1: ఇస్ దట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్?
0: ఇదేనా బిచ్చగాళ్లను పెంచడానికి చదువుకోవటము?
1: ఆర్ యూ రియలీ ఎడ్యుకేటెడ్ టు ఎంటర్టైన్ బెగర్స్?
0: చీ చీ చీ చీ, చదువు నాకు ఏమాత్రం ఇష్టం లేదు.
1: That education is not required.
0: MA-లు BA-లు పాస్ అయ్యవచ్చు, పేరుగాంచిన పెద్ద వాళ్ళైనా.
1: యూ మే బి గ్రేట్ పీపుల్ విత్ డిగ్రీస్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్.
0: సంపద నుండి సద్ధానపరుడైనా, పుణ్యకీర్తిని కన్న పుణ్యులైనా.
1: యూ మే బి రిచ్ అండ్ ఫ్లూయెంట్ విత్ ఆల్ ద నేమ్ అండ్ ఫేమ్ ఫర్
0: ఆయురారోగ్యము అనవరతం ఉండి పరిపూర్ణ బలులకు వారులైనా.
1: యూ మే బి వెరీ హెల్దీ విత్ ఆల్ ద పర్ఫెక్ట్ ఫిజిక్ అండ్ స్ట్రెంగ్త్.
0: సత్రము జపములు తపములు చేయొచ్చు, వేదములను నేర్పు విప్రులైనా.
1: యూ మే బి స్కాలర్స్ రిసైటింగ్ ద వేదిక్ టెక్స్ట్ ఎవ్రీ మూమెంట్ ఇన్ సీచ్
0: వేదారు భక్తులకు ఏనాటికైనా.
1: నన్ కెన్ ఎవర్ ఈక్వల్ ఏ డివోటీ.
0: ఇలాంటి వాళ్ళు ఇంకా చెప్పి ప్రయోజనం ఏమిటి?
1: అండ్ ఇఫ్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ఫార్ ఈస్ ద టీచింగ్.
0: కనుకనే వీరు చాలా పరిపూర్ణమైనటువంటి బలము వారి యందు లేకపోతుండాలి.
1: వీ డు నాట్ హావ్ టోటల్ స్ట్రెంగ్త్.
0: చాలా బలహీనుడైపోతున్నారు.
1: వీఆర్ వీక్.
0: దేశం యొక్క గౌరవాన్ని, తన మాతృదేశమును, మాతృభావమును చాలా పాడు చేస్తున్నారు.
1: వీఆర్ స్పాయిలింగ్ ద నేమ్ అండ్ ద ప్రెస్టీజ్.
0: తల్లి గౌరవాన్ని నిలపాలి.
1: వీ షుడ్ మెయింటైన్ ద నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మదర్.
0: తల్లి ఎలాంటిదైనప్పటికీ తల్లి గౌరవాన్ని మనం పెంచాలి.
1: మదర్ మే బి ఆఫ్ ఎనీ టైప్ బట్ యెట్ ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్.
0: తల్లికి ఎవరు అని మనం పెంచినప్పుడే నిజమైన మన పుత్రులు మనం పెంచుకుంటాం.
1: యు ఆర్ ఓన్లీ ఎ ట్రూ సన్ ఇఫ్ ఓన్లీ యూ కీప్ అప్ ది నేమ్ ఆఫ్ యువర్ మదర్.
0: తల్లి గౌరవాన్ని పోగొట్టి నువ్వు గొప్ప విద్వాంతుడు అయినప్పటికీ నీ పేరు ప్రధానం కాదు.
1: యు మే బి హైలీ ఎడ్యుకేటెడ్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్ బట్ ఇఫ్ యూ డు నాట్ రెస్పెక్ట్ యువర్ మదర్ మెయింటైన్ హర్ నేమ్ వెల్ యు ఆర్ నో లాంగర్ గ్రేట్ ఇన్ ఎనీ సెన్స్.
0: కనుకనే అన్ని చరిత్రలు ఎందుకు కూడా నువ్వు రామకృష్ణ పరమహంస చరిత్ర ఎందుకు నువ్వు రవీంద్రనాథ్ ఠాకూర్ చరిత్ర ఎందుకు అని వివేకానంద చరిత్ర ఎందుకు కూడా అన్ని చెగట్టువాడు ఇలాంటి బెగ్గరగా తయారు కావటమే.
1: In the biographies of all great people, Ramakrishna Paramahamsa, Vivekananda, you also find this particular aspect. People maintaining the name and the fame of the family.
0: Kanuka pernu mam chudala.
1: So it is the name, reputation.
0: Nenu evaru, nenu Bharatamata putrunu.
1: And the son of Bharat.
0: Nenu Bharata putrunu.
1: And the son of Bharat.
0: Aa Bharata putrudu anetuvanti pernu nilipalanukunte tyagam poonukovali.
1: To be a true son of Bharat, be ready to sacrifice.
0: Naaku lekapoyina paravaledu, vaani konchi pettali.
1: I may not be having, but I am prepared to serve.
0: ఈ విధమైనటువంటి త్యాగభావం రావాలి.
1: This spirit of sacrifice should be there.
0: అందువల్లనే రామచంద్రుని యొక్క సోదరుడు అయినటువంటి భరతుడు,
1: ది బ్రదర్ ఆఫ్ రామచంద్ర భరత,
0: భరతునికి రాజ్యం పట్టాభిషేకం చేయించాడు.
1: అండ్ హీ వాజ్ కరోనేటెడ్
0: భరతుని అంత త్యాగము మరెవరికి లేకపోయింది.
1: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ భరత్ ఈస్ నాట్ నోటీస్డ్ ఇన్ ఎనీబడీ.
0: చూస్తున్నటువంటి లక్ష్మణుడు కూడాను కోపం వచ్చింది.
1: And Lakshmana by his side was furious.
0: తల్లి మనమల్ని అడవులకు పంపితే కుమారుడు వచ్చి అడవుల్లో కూడా లేకుండా చేస్తున్నాడు అన్న, ఇతని ముందు నేను కిందికి దిగి వాడిని చంపివేస్తానన్నాడు.
1: It was Lakshmana who said, the mother has driven us to the forest and the son has come here not to him to deny this shelter in the forest also.
0: లక్ష్మణ, నీకు రాజ్యం పైన ఏమైనా ఆశ వచ్చిందో ఏమిటో, నీవు పోయి రాజ్యం లేదు, నేను భర్తని నా వెంట పెట్టుకుంటానన్నాడు.
1: అండ్ రామచంద్ర సేడ్, లక్ష్మణ, యూ వాంట్ టు బి ది కింగ్, యూ వాంట్ టు బి ది రూలర్, బెటర్ యూ గో ఓవర్ దేర్ అండ్ ఐ విల్ కీప్ భరత్ బై మై సైడ్.
0: త్యాగమయుడు
1: భరత్ ఈజ్ వన్ ఆఫ్ సాక్రిఫైస్,
0: శీలమయుడు,
1: వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: అతని దగ్గర ఉన్నటువంటి ఒక త్యాగ బుద్ధి మరి ఎవరి దగ్గర లేదు.
1: ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ నోటీస్డ్ ఇన్ హిమ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎనీ వన్.
0: కడపటికి తల్లి ఏ విధమైనటువంటి ఒక దీన్ని కోరినప్పటికీ కుమారుడు దాన్ని ఖండిస్తూ వచ్చాడు.
1: Whatever that mother asked for, Bharata did not agree to give her and he negated her.
0: Karuka Bharatudu ante chaala goppa gunam kaligavadu.
1: Bharat is highly virtuous.
0: Alanti goppa gunam kaligavadu kanke Ramulu Bharatuni aasistu vachadu.
1: That's the reason why Bharat was very much liked by Ramachandra.
0: Bharatudu aranyaniki poyin tachaname,
1: the moment he went to the forest,
0: nayana Bharata amma nanna baagunnara annadu.
1: The first question that Rama put was this: how are the parents? Tan
0: talli ainatundi Kausalya baagunda ani adagaledu.
1: And in fact he did not say anything about Kausalya.
0: Kaika baagunda?
1: In fact he asked about the welfare of Kaika.
0: Kaika ani peru cheppetappudike Bharatuniki leeri kopam vachindi.
1: The moment Kaika's name was mentioned,
0: aa dummagunala valane neevi aranya paaraipothavu.
1: Because of that wicked woman you are here in the forest.
0: Chi, aa peru naa vedda cheppakoddu.
1: What a shame it is never mention her name.
0: Appudu daggara pilchi Ramulu, Bharata, నీ తల్లి చాలా గొప్పది.
1: రామా కేమ్ క్లోజ్ టు భరత అండ్ సెడ్, యువర్
0: రాముడి యొక్క సత్కీర్తిని జగత్తుకు వ్యాపింపజేసినటువంటి నీ తల్లియే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద నేమ్ దట్ హాస్ బీన్ వైడ్ స్ప్రెడ్ టుడే.
0: కనుక బాహ్యమైనటువంటి ఒక భావం చేత నీవు ఆమెను తూరనాడద్దు.
1: నెవర్ ఇన్సల్ట్ హర్ బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ కన్సిడరేషన్.
0: భావాలు ఆమె యందు చాలా గొప్పవన్నీ ఉన్నాయి.
1: హర్ ఇన్నర్ ఫీలింగ్స్ ఆర్ సో గ్రేట్ అండ్ లాఫ్టీ
0: అని తాను అందరినీ నెట్టుకుని కైక ఉండేటువంటి చోటుకు బయలుదేరిపోయాడు.
1: And he went to meet Kaika.
0: Kaika దగ్గరికి పోయి పాదాలపై నమస్కారం చేసి,
1: and he fell at her feet.
0: తల్లి, నీ వలన నేను క్షేమంగా ఉన్నాను.
1: He said, because mother, because of you I am very fine here.
0: భరతునికి పట్టాభిషేకం కట్టి అతని రాజ్యం ఏలించు.
1: Better Bharat be coronated. Let
0: నీతి వాక్యమునంతా బోధించు.
1: Teach him all conduct and code.
0: నేను తర్వాత 14 సంవత్సరాలు అయిన తర్వాత నేను వచ్చి నా భర్తని చూసుకుంటాను.
1: After 14 years I will come back and take care of Bharat.
0: కాని పితృవాక్య పరిపాలన జరపాలి.
1: బట్ ఐ మస్ట్ ఫాలో ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్.
0: మాతృ పితృవాక్యములు మాత్రమే కాదు ప్రభుత్వం యొక్క వాక్యములు కూడా మనం నేర్పాలి.
1: ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫాలోయింగ్ ద కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్ ఆఫ్ ఫాదర్ అండ్ మదర్.
0: ప్రభుత్వం ఏ రకమైన యొక్క నిబంధనలు సాధించిందో,
1: వన్ షుడ్ ఫాలో ది రెగ్యులేషన్స్.
0: ఆ నిబంధనలు మనం చక్కగా చాటుకొని నెరవేర్చాలి.
1: వీ షుడ్ ఫాలో ద రూల్స్ అండ్ ద రెగ్యులేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్.
0: administration.
1: When this is followed, then only we can call ourselves fitting citizens.
0: కనుక రాముడు చెప్పినటువంటివన్నీ కూడాను కేవలం మాతాపితృలకి మాత్రమే కాకుండా.
1: What Rama said, not merely the parents only.
0: ప్రజల యొక్క ఉన్నతమైన స్థితిని కూడా చూడాలి.
1: The feelings and the welfare of the people also have got to be taken into
0: consideration. కూడా మనం కోరాలి.
1: We should also desire for the advancement of the people.
0: ప్రజల యొక్క ఆనందాన్ని కూడా మనం ఆశించాలి.
1: We should also work for the bliss of the people.
0: అప్పుడే మనము నిజమైనటువంటి ప్రజలుగా తయారవుతాం.
1: Then only we will be true citizens of this country.
0: రామరాజ్యంలో పుట్టినటువంటి పిల్లలము మనం ఈ రామరాజ్యాన్ని తగినట్టుగా మనం నడుచుకోవాలి అనుకున్నారు.
1: And having been born in this Ramarajya, they have conducted themselves accordingly.
0: And as they,
1: listening to this teaching, the mind of Lakshmana also
0: changed.
1: And Lakshmana said, now my mind has
0: settled. I am
1: so angry because I saw Bharat here and the army around him.
0: భౌతికమైనటువంటి దాన్ని చూసి నువ్వు బాధపడుతున్నావు కానీ అంతర్ముఖమైనటువంటి ఆనందానికి నీవు ఏమాత్రము చోటు ఇవ్వటం లేదు.
1: అండ్ రామా సెడ్ యు ఆర్ ఫ్యూరియస్ వాచింగ్ ఆల్ ది ఎక్స్టర్నల్ ఎక్స్టీరియర్ ద ఆర్మీ అండ్ ద బ్రదర్ యు ఆర్ నాట్ నోటీసింగ్ హిస్ ఇన్నర్ ఫీలింగ్స్ అండ్
0: సెన్సెస్. కనుక దగ్గర వెళ్ళిన తర్వాత భరతుడిని పిలిచాడు.
1: అండ్ దెన్ హీ కాల్డ్ భరత్ కమ్ క్లోజ్ టు హిమ్.
0: తనపైన కూర్చోబెట్టుకున్నాడు.
1: హీ మేడ్ హిమ్ సిట్ క్లోజ్ టు హిమ్.
0: భరత నీవు చేస్తున్నటువంటివన్నీ చాలా గొప్పవే.
1: వాట్ ఆల్ యు ఆర్ డూయింగ్ ఆర్ సర్టెన్లీ.
0: కానీ తండ్రి ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నావు.
1: But you are disobeying your father.
0: తల్లి ఆజ్ఞను శిరసావహించు.
1: You follow your mother.
0: తండ్రి ఆజ్ఞను శిరసావహించు.
1: Follow your father.
0: వారి ఇరువురికి నీవు ఆనందం పెట్టుకుంటే నేను తప్పక ఆనందిస్తానన్నాడు.
1: Make both of them happy, then I will be extremely happy.
0: కనుకని ప్రజావాక్యములంతా కూడాను పరిపాలన చేసేటువంటి సిద్ధుడు నీవై ఉండగా నీవెందుకు ఇంత బాధపడటం?
1: When you have to follow the verdict of the people, why do you feel sad?
0: నేను రాజు కావాలనుకోవటం నీ స్వార్థము.
1: And if you want to king only all by yourself, sacrifice that your own feeling
0: premanu bandhutvamni preetiparchu.
1: And in fact let your love transcend your relationship.
0: Kanuka tyagam chesinappude niki bhogamulanta labhisthayi annadu.
1: When once you sacrifice, you can certainly enjoy life.
0: Ventapoyinatundi vasishtha vishwamitrulu kudanu,
1: Vasishtha and Vishwamitra who followed them,
0: varu kudanu ee vakyamulanta vini chaala kanti darana kaacharu.
1: They heard the teachings of Rama and started shedding tears.
0: నీ ఉన్నటువంటి స్థానం ఎటువంటిది?
1: This is your position, Ramachandra.
0: నీవు చేసినటువంటి కీడు ఎటువంటిది?
1: And these are all
0: your ఇలాంటి కీడును కూడా నువ్వు మార్చి మేరునే మాత్రం చూస్తున్నావు.
1: Though people did so many things against your interest, yet you could pardon them.
0: నీ యొక్క తెలివితేటలు మాకెంతో ఆనందంగా ఉంటుండాలి.
1: We are very happy noticing your intelligence.
0: కానీ మీరు ఒకతూరి వచ్చి రామరాజ్యంలో అడుగు పెట్టండి.
1: At least you should step in this Ramarajya once.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: Then Rama said,
0: ఇప్పుడు భరతరాజ్యమే కానీ రామరాజ్యం కాదు.
1: Right now it is Bharatarajya and not Ramarajya.
0: కనుక నీ భరతరాజ్యం కాదు ఇది భారతదేశం అన్నాడు.
1: Because of Bharatarajya, this is Bharatadesha, Bharat.
0: కనుక నీ భారతదేశం అంటే బంగారం అనకుండా ఎందుకు ఈ వ్యవస్థ?
1: When you have gold, the Bharat, then why do you suffer?
0: ఇటువంటి పవిత్రమైనటువంటి దేశం ఎక్కడ కూడా నువ్వు మనకు చిక్కదు.
1: సేక్రెడ్ ల్యాండ్ యాజ్ ద టైప్ ఆఫ్ భారత్ ఈజ్ నాట్ ప్రెజెంట్
0: నుండి కూడాను దాన ధర్మముల చేత కాకుండా ఈ త్యాగం చేతనే భారతదేశం ఇంత అభివృద్ధి పొందింది.
1: ద భారత్ హాస్ ప్రోగ్రెస్ అడ్వాన్స్ స్టాండ్స్ అట్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ బికాస్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఏ దేశం కూడాను ఇంత గొప్ప పేరు పొందలేదు.
1: నో అదర్ కంట్రీ గాట్ దిస్ గ్రేట్ నేమ్.
0: కనుక భారతదేశం అంటే చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులతో పొందినటువంటి దేశం.
1: ఇస్ ఎ నేమ్ ఆఫ్ రెప్యుటేషన్ అండ్ ఎస్టీమ్ ఆనర్.
0: కన్న తల్లి కాని,
1: మదర్
0: తండ్రి కాని,
1: ఫాదర్
0: కన్న కుమారుడు కాని,
1: ఆర్ సన్
0: భారతదేశానికి సర్వమును త్యాగం చేస్తూ వచ్చారు.
1: ఆల్ స్టార్టెడ్ సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ కంట్రీ.
0: భారతదేశానికి త్యాగం చేయడం కంటే మరొకటి త్యాగం ఉండదా?
1: దేర్ కెనాట్ బి గ్రేటర్ సాక్రిఫైస్ అదర్ దాన్ సాక్రిఫైసింగ్.
0: చేయవచ్చును,
1: you may be man of charity,
0: కోట్లకు రూపాయలు ప్రజలకు పంచవచ్చును,
1: you may distribute your money.
0: కాదు కాదు, అది కాదు గొప్ప దానము.
1: That's not great, nothing great.
0: ప్రేమతో మాట్లాడాలి,
1: talk lovingly.
0: ఆ ప్రజల యొక్క బాధను క్రమక్రమేణా కొంతవరకు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి.
1: See that you remove suffering of the people.
0: కనుక నీవు తోటి మానవులను ప్రేమతో చూచి,
1: లవ్ ఎవ్రీబడి,
0: అందరినీ నీవనే నువ్వు భావించుకోవటమే.
1: కన్సిడర్ ఎవ్రీవన్ యాజ్ యువర్సెల్ఫ్,
0: ఇది నిజమైనటువంటి ధర్మము.
1: దిస్ ఇస్ ద రైచువస్ కాండక్ట్.
0: ధర్మం అనగా కేవలం దాన ధర్మాలు చేయటము, ఇది కాదు ధర్మము.
1: ధర్మ డస్ నాట్ మీన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: హృదయమును ధర్మం చేయాలి.
1: We have to do this dharma wholeheartedly. We should sacrifice.
0: Swarthamu tyagam cheyali.
1: We have to sacrifice selfishness.
0: Preminchali.
1: We should love the other.
0: Padmandini preminchali.
1: We should love everybody.
0: Padmandini daggara chesukovali.
1: And we should join the society.
0: Varu parayi varani bhavinchakoodadu.
1: We should not consider anybody separate from you.
0: Evaru dooram vachinappudu nana ra ra ani daggara pichi varini ento preminchali.
1: You should mingle with love. Talk to people lovingly.
0: Ee prema okkati untunte endannaina manam saakavachchu.
1: With this love you can certainly win any number of people.
0: కనుక మనం నేర్చుకోవాల్సింది, ఈనాడు పెంచుకోవాల్సింది మానవుని యందు ప్రేమని.
1: What we have to learn, what we have to develop today is love.
0: దైవ ప్రేమ,
1: love for God.
0: బీదలు బాధ లేకుండా చూసుకోవాలి.
1: And see that we alleviate the suffering of the people.
0: కనుక ఈ రెండింటిని కూడా ఈనాడు మీరు సాధించడానికి కోరుకోవటమే, ఇది నిజమైన మీ యొక్క విద్య.
1: The true education lies in developing these two qualities, removing the suffering of the people on one hand and developing love for God.
0: Intilo talle baadapadutunte ee parulani enta preminchi prayojanam emti.
1: When mother at home is suffering, what is the fun of loving everybody?
0: Kaliga motta motani kanna tandrini tallini preminchu.
1: First love your mother, love your father.
0: Tarvati pedallandarini preminchu.
1: And then you can love the whole society.
0: Motta motta Ramudu Bharatuniki upadeshinchinatundi idiye.
1: This is the first and foremost teaching of Rama to Bharata.
0: Bharata, tax ekka vestunnavu pillalaku?
1: He inquired, Bharat, how is taxation there?
0: Anna, nenu chaala porapaddaru.
1: He said, brother, I am mistaken.
0: Neevu cheppetuvanti maatalu edi kuda nenu cheyalekapoyanu.
1: I could not do what all you wanted me to do.
0: Kavasinanta dhanam undi kudanu.
1: Though there's lot of money.
0: Kajana nindipothundadi gaani daanu teesi prajala lopala ye maatramaina prema sampadinchukoleyakapoyanu.
1: Though the treasury is full of money, I did not distribute. I could not get good name in the society.
0: Appudu pakkana unnatundi Lakshmana kopam vachindi.
1: Then Lakshmana by his side was very angry.
0: Idi tandri chesinatundi mosam ivanta.
1: And this is a cheating of the father.
0: Dasarathudu anni vidhara kudanu ramulu sampadistadu ani cheppi ramulu paina petti ninnu dooram cheyatam chethane idantha kudanu erpadipoyindi.
1: This is all the cheating. This is all the deceit of the father. He amassed the wealth.
0: Ramulu Bharatuni kudanu Lakshmanu kudanu nindinchadu.
1: And the Lakshmana also blamed him.
0: Lakshmana,
1: Lakshmana,
0: neevu evari kumarudu?
1: Whose son are you?
0: Dasarathudu kumarudu.
1: You are the son of Dasaratha.
0: Talli evaru?
1: Who is your mother?
0: Neevu Sumitra.
1: Sumitra is your mother.
0: Sumitra kumaruluve neevu Sumitraki ichinatundi endukosam ichadu Bhagavantudu.
1: And why is it that they are born as your brothers?
0: Kashtala samayam lopala Ramuni venta Lakshmanudunu Bharatudu venta Shatrughnudu undi vaaridderni sariyina dharmalu bodhinchatu raavali ane uddeshamto veeriddarni endichadu.
1: The main idea is that a brother should stand in support of his another brother, like Lakshmana who stood by the side of Rama, the Shatrughna who stood by the side of Bharata.
0: Kaluka Bharata Shatrughnulandaru kudanu chaala goppavaadu.
1: The Bharata Shatrughna are very great people.
0: Bharatuni daggara శత్రుఘ్ని పెట్టాడు.
1: అండ్ శత్రుఘ్న వాజ్ ఆల్వేస్ బై సైడ్.
0: రాముని దగ్గర లక్ష్మణ్ణి పెట్టాడు.
1: లక్ష్మణ వాజ్ ఆల్వేస్ బై సైడ్ ఆఫ్ రామ.
0: రాముని యొక్క సేవలంతా చేసి
1: సర్వింగ్ రామ కంప్లీట్లీ.
0: రాజ్యాన్ని కాపాడాలి.
1: దట్ ది కంట్రీ హాస్ టు బి ప్రొటెక్టెడ్.
0: చిరంజీవిగా నిలపాలి.
1: దట్ ఈ షుడ్ బి ఇమ్మోర్టల్
0: అని రాములకు బోధిస్తూ వచ్చాడు లక్ష్మణుడు.
1: అండ్ దట్ వాజ్ ద ఫీలింగ్ ఆఫ్ లక్ష్మణ.
0: శత్రుఘ్నుడు భరతునికి బోధిస్తూ వచ్చాడు.
1: అండ్ శత్రుఘ్న టాట్ ఇన్ డిఫరెంట్ వేస్ టు భరత్.
0: అన్న మీరు ఏమాత్రం కూడా తల్లి పైన ప్రేమ పెట్టుకుని నా తల్లిని నిందించకూడదు.
1: నెవర్ బ్లేమ్ యువర్ మదర్ బికాస్ ఆఫ్ ది థింగ్స్ దట్ హ్యాపెండ్.
0: ఇది కేవలము పెద్దలు చేసినటువంటి పొరపాటుతో జరిగిపోయింది.
1: అండ్ దీస్ ఆర్ ది మిస్టేక్స్ ఆఫ్ ది ఎల్డర్స్.
0: నీ వెళ్ళిన తర్వాత ఈ పాదుకలను పూజ చేస్తూ పాదుకలే నీకు రామచంద్రుడిగా భావించుకుని నీవు తల్లిని ప్రేమించు.
1: యూ లవ్ యువర్ మదర్ కీపింగ్ ద శాండల్స్ ఆన్ ద థ్రోన్.
0: రామాయణంలో ఎక్కడ చూసినా కూడా సుమిత్ర అనే పేరే రావటం లేదు.
1: And in fact, Ramayana, we don't find the name of Sumitra.
0: Ah, Sumitra ane tundi perulu ane untundadi enta mitrutvam.
1: Mitra, the friendship, Sumitra, the friendship is there in the very name itself.
0: Kanuka aa Sumitra ane tundi amine ee rajyananta kudanu chaala premaga choopinchi biddal cheta premaga penchichi vaaru chaala gauravanni chesadu.
1: And therefore he respected his mother and he respected all the people of the country and ruled the kingdom.
0: Kausalya kante
1: More than Kausalya.
0: సుమిత్రనే గొప్ప త్యాగవంతురాలు.
1: సుమిత్ర ఇస్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: సుమిత్రకు ఉన్నటువంటి గుణములు,
1: ద క్వాలిటీస్ ఆఫ్ సుమిత్ర,
0: కౌసల్య కాని కైకేయి కాని ఎవరికీ లేవు.
1: ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ కౌసల్య అండ్ కైకేయి.
0: ఒకనొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైం,
0: రాముని ఇంకా అరణ్యానికి వెళుతున్నాడు.
1: అండ్ రామా వాస్ ప్రొసీడింగ్ టు ద ఫారెస్ట్.
0: కౌసల్యకి నమస్కరించి
1: హి పేడ్ రెస్పెక్ట్ టు హిస్
0: ప్రయాణం కావాలి.
1: అండ్ హి వాస్ టు స్టార్ట్.
0: అప్పటి లోపల,
1: అట్ దట్ మోమెంట్,
0: సుమిత్ర రాముని యొక్క చిత్రాన్ని అంతా రాస్తుండాలి.
1: అట్ ద టైమ్ సుమిత్ర వాస్ పెయింటింగ్.
0: ఆమె చాలా గొప్ప పెయింటర్.
1: హి ఇస్ ఎ గ్రేట్ పెయింటర్.
0: ఆమె యొక్క చరిత్ర చాలా గొప్ప విచిత్రమైనటువంటిది.
1: అండ్ హిస్టరీ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్.
0: రేపటి దినము రాముడు రాజ్యాన్ని ఏలుతాడు అని ఈ విధంగా రాస్తూ కొంచెం రాముడి యొక్క ముఖము చాలా ప్రకాశంగా వచ్చేటట్టుగా చేసింది.
1: ఎక్స్పెక్టింగ్ ద రామా టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ అవుట్ ఆఫ్ హర్ లవ్ ఫర్ రామా షీ స్టార్టెడ్ పెయింటింగ్ ద పిక్చర్ ఆఫ్ రామచంద్ర విచ్ వాస్ సో బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
0: రాముడు సుమిత్ర రూమ్ కు వెళ్లాడు.
1: రామా విజిటెడ్ సుమిత్ర.
0: తల్లి, మిమ్మల్ని వదిలిపెట్టిపోలేకపోతున్నాను.
1: మదర్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు లీవ్ యువర్ కంపెనీ.
0: అడవికి పోవడం నాకు ఇష్టమే.
1: In fact, I would like to go to
0: the father. Tandri adhu sahinchadam naaku ishtame.
1: I like to follow the command of my father.
0: Kaani Kausalyanaina vadaltanu gaani ninnu nenu vadallenu talli.
1: I am prepared to leave the company of Kausalya and not your company.
0: Ani cheppi Sumitra
1: namaskar.
0: Tirigi tirigi namaskaram chesi
1: he paid his respects.
0: Talli, nee yokka prema naaku panchali.
1: And he said, mother,
0: naaku adi okkati chaalu.
1: See that you love me, that is enough.
0: Ani cheppi,
1: so saying,
0: taanu ayodhyani vadallaadu.
1: And he left Ayodhya.
0: ఈ విధంగా సుమిత్ర యొక్క తత్వము చాలా మిత్రత్వంతో కూడినటువంటిది.
1: ద నేచర్ ఆఫ్ సుమిత్ర ఈజ్ ఫుల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విచ్ ఇస్
0: అడవిలో పోయినప్పుడు వశిష్ఠ విశ్వామిత్రులు కూడాను సుమిత్ర యొక్క గౌరవాన్ని శిరసావహించడం నాకు ఇష్టమే.
1: ఐ లైక్ టు ఫాలో ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్.
0: కానీ కౌసల్యనైనా వదులుతాను గాని నిన్ను నేను వదలలేను తల్లి.
1: ఐఎమ్ ప్రిపేర్ టు లీవ్ ద కంపెనీ ఆఫ్ కౌసల్య అండ్ నాట్ యువర్ కంపెనీ
0: అని

0: ఫ్రెండ్షిప్ విచ్ ఇస్ అడవిలో
1: పోయినప్పుడు వశిష్ఠ విశ్వామిత్రులు కూడాను సుమిత్ర యొక్క గౌరవాన్ని చాలా కొనియాడాడు.
0: వశిష్ఠ విశ్వామిత్ర ఆల్సో ప్రైజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ సుమిత్ర.
1: ఈ రాజకన్యకల పైన సుమిత్రకున్నటువంటి యొక్క గొప్ప భావము మరెవరికి లేదు.
0: ద గ్రేట్ నోబుల్ ఫీలింగ్స్ ఆఫ్ సుమిత్ర.
1: కౌసల్య కూడా లేదు.
0: ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ కౌసల్య.
1: సీత కూడా లేదు.
0: నాట్ ఈవెన్ ఇన్ సీత.
1: కానీ ఈ సుమిత్ర చాలా గొప్ప గుణవంతురాలు.
0: సుమిత్ర ఇస్ అ వర్చువస్ వన్
1: అని ఆమె చాలా వర్ణించారు.
0: అండ్ దే వెంట్ ఆన్ ఎక్స్టోలింగ్ హర్ గ్రేట్నెస్.
1: ఈ విధంగా అందరికీ గొప్పతనం చేయడానికి మన గొప్పతనాన్ని తగ్గించుకొని ఎదుటి వ్యక్తిని గొప్పతనాన్ని పెంచుతూ రావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు నోటీస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అదర్స్. వీ షుడ్ నాట్ బీ ఇన్ సెల్ఫ్ గ్లోరిఫికేషన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు రేపటి నుంచి సాధ్యమైనంత వరకు కూడాను ఎవరిని చిన్న భావంతో చూడకండి.
0: ఫ్రమ్ టుమారో నెవర్ కన్సిడర్ ఎనీబడీ లో అండ్ చీప్.
1: గొప్ప విశాలమైన భావంతో మీరు చూడండి.
0: హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్.
1: అందరూ నా వంటి వారే వీరు కూడాను.
0: కన్సిడర్ ఎవ్రీబడీ ఈక్వల్ టు యూ.
1: సోదరా, మనం భోంచేస్తాం రాండి అని పక్కనున్న వాడిని కూడా పిలిచి మనం గట్టిగా భోంచేసేయాలి.
0: యూ కెన్ జస్ట్ గో అండ్ డైన్ ఇన్ ద కంపెనీ ఆఫ్ యువర్ అనదర్ బ్రదర్.
1: ఎవరిని కూడాను బీదవారిగా కానీ లేక బిచ్చగాని కానీ అని మనం చూడకూడదు.
0: నెవర్ కన్సిడర్ ఎనీబడీ ఏ బెగర్ ఆర్ పూర్ ఆర్ లో ఆర్ మీ.
1: అందరూ కూడా రిచ్ మ్యాన్లే.
0: ఆల్ ఆర్ రిచ్ ఎనఫ్.
1: కనుక మనం బీదవాళ్ళుగా కావడానికి వీల్లేదు.
0: దేర్ కెనాట్ బి ఎనీ బెగర్స్.
1: మీ భావములు బీదగా మారిపోతున్నాయి కానీ
0: యువర్ ఫీలింగ్స్ మే బి పూర్.
1: కానీ వారిలో బీదతనం ఎప్పుడు లేదు.
0: దేర్ ఇస్ నో పావర్టీ ఎట్ ఆల్.
1: భారతదేశంలో
0: ఇన్ భారత్
1: భారతదేశంలో
0: ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్
1: ఈ గొప్ప వారి కంటే మించిన వారు ఎవరు లేరు.
0: గ్రేటెస్ట్ పీపుల్ ఆర్ హియర్.
1: విశాలమైన హృదయులు వారు.
0: ద బ్రాడ్ మైండెడ్ పీపుల్ ఆర్ హియర్.
1: అటువంటి ఇంటికి నేను సీతను వచ్చినాను కదా అని సీత కూడా చాలా ఆనందించింది.
0: సీత వాజ్ సో హ్యాపీ బికాస్ షీ కుడ్ కమ్ టు దట్ కంట్రీ.
1: పూర్వము జనక మహారాజ్ దగ్గర ఉన్నప్పుడు నాన్నతో చెప్పేది.
0: అండ్ సీత టోల్ జనక మహారాజా,
1: నాన్న నీవు ఏదైనా చేసి నన్ను భారతదేశంలోకి పంపించు.
0: షీ సెడ్ సమ్వేర్ అదర్ సెండ్ మీ టు భారతదేశ.
1: భారతదేశానికి నన్ను కుమార్తెగా పంపు.
0: సెండ్ మీ దేర్ యాజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ భారతదేశ
1: అని దిన్నము ప్రార్థించేటువంటి.
0: షీ ప్రేయర్ రిపీటెడ్లీ హర్ ఫాదర్.
1: రామలక్ష్మణుడు ఆ మిథిలాపురంకు వెళ్లినారనేటప్పటికీ చాలా ఆనందించింది సీత.
0: సీత వాజ్ వెరీ హ్యాపీ ఆన్ కమింగ్ టు నో దట్ రామలక్ష్మణ రీచ్డ్ మిథిలా నగర్.
1: నీ నిబంధనంతా కూడా మానివేసేసేవి.
0: అండ్ యూ జస్ట్ గివ్ అప్ ఆల్ యువర్ లిమిటేషన్స్.
1: సీత దీనిని ఎత్తింది అనేటువంటి దీని గురించి మానేసేసే.
0: అండ్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ సీత కుడ్ లిఫ్ట్ అప్
1: శ్రీరామచంద్రుడు దీన్ని కాదు దీనింత పదింతలైన భారం కూడా నువ్వు ఎత్తగలడు.
0: శ్రీరామచంద్ర కెన్ లిఫ్ట్ హెవియర్ థింగ్స్ హెవియర్
1: పవిత్రమైనటువంటిది.
0: అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ హైలీ
1: సేక్రెడ్. అతని ప్రేమనే సర్వము పవిత్రమైనటువంటిది.
0: హిస్ లవ్ ఇస్ మోస్ట్ సేక్రెడ్.
1: కనుక నాకు రాములకు ఇచ్చి పెళ్లి చేయమని చెప్పిన కోరింది.
0: అండ్ సీ దట్ ఐ మ్యారీ రామ.
1: అప్పటి నుంచి జనకుడు కూడాను రాత్రింపగలు కూడాను నా సీతకు రాములటువంటి వాటి కావాలి, రాములు వంటి కావాలి అని ఆయన ప్రార్థిస్తూ వచ్చాడు.
0: సిన్స్ దెన్ జనక డిసైడెడ్ దట్ సీత షుడ్ బి మ్యారీడ్ టు ఎ పర్సన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ రామ.
1: కనుక ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్న నలుగురు కూడాను ఒక్క పదంలోని కోతల వంటి వారే.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్న బేసికలీ ఆర్ ఎసెన్షియలీ వన్ ఓన్లీ.
1: వీళ్ళందరినీ ఒకనొక సమయం లోపల కమలాపండు వలుస్తూ
0: టేకింగ్ అవే ది పీలింగ్ ఆఫ్ ద ఆరెంజ్
1: సుమిత్ర వలుస్తూ ఒక్కొక్కతన ఇది రాముడు, ఇది లక్ష్మణుడు, ఇది భరతుడు, ఇది శత్రుఘ్నుడు, ఇవి సీత అని అన్ని దాన్ని పేర్లు పెట్టి భుజించేటువంటిది.
0: యాజ్ ది పీలింగ్ ఆఫ్ ద ఆరెంజ్ ఫ్రూట్ వాజ్ టేకెన్ అవే దే స్టార్టింగ్ ఈటింగ్ ద ఫ్రూట్ వన్ ఆఫ్టర్ అనదర్ పీస్ రిపీటింగ్ ది నేమ్స్ ఆఫ్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న.
1: ఇలాంటి పవిత్రమైన కోడలు నాకు చిక్కారు కదా అని చాలా ఆనందించింది.
0: అండ్ షీ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ ది కంపెనీ అరౌండ్.
1: ఆ వచ్చినటువంటి కోడళ్లు కూడాను అత్తలను చాలా గౌరవంగా చూసుకున్నారు.
0: ది డాక్టర్ సిల్లా రెస్పెక్టెడ్ దేర్ మదర్.
1: ఈ కుమారుడు కూడాను చాలా ప్రేమగా చూసుకున్నారు.
0: దే ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ డాక్టర్.
1: ఒక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: భరతునికి రాజ్యం కట్టిన తర్వాత
0: ఆఫ్టర్ భరత్ వాజ్ కరోనేటెడ్
1: కొంత పని లోపల చేరిపోయి
0: హావింగ్ గాన్ టు ది ప్లేస్
1: కొంచెం అలసిపోయి
0: బికాస్ టైర్డ్
1: రాత్రి కొంచెం ఆలస్యంగా కావటం చేత
0: యాజ్ ఇట్ ఇస్ లేట్ ఇన్ ద నైట్
1: తన రూమ్కు పోవలసినటువంటి భరతుడు రాముల రూమ్కు వెళ్ళాడు.
0: ఈజ్ గెటింగ్ ఇన్ టు హిజ్ ఓన్ రూమ్ భరత్ హ్యాపెన్ టు గో టు గెట్ ఇన్ టు ద రూమ్ ఆఫ్ రామ.
1: అక్కడ ఆ రూమ్ లో సీతమ్మ వారు ఉంటున్నారు.
0: దేర్ మదర్ సీత వాజ్ దేర్.
1: సీత ఉన్నటువంటి చూచి
0: హావింగ్ నోటీస్
1: అక్క నన్ను

0: క్షమించమని పాదాలపైన పడింది.
1: And he said, pardon me, and fell at the feet.
0: అలసిపోవటం వల్ల,
1: because of tiresomeness,
0: నలుగురు రూములు కూడా సమానంగా ఉండటం చేత నేను నా రామచంద్రుడి రూమ్ ఏమో అనుకుని వచ్చాను.
1: As all the rooms are of the same pattern, by mistake I stepped into Rama's.
0: నచ్చని భార్య,
1: and then the wife,
0: లేచి వచ్చి,
1: got up and said,
0: అక్క మీరు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారు?
1: Sir, why do you feel sad?
0: మీది మాదే మాది మీది.
1: And in fact,
0: ఇదే మాటలే రాముడు కూడా చెప్పింది, నేను నీవే నీవు నావే.
1: In fact, we belong to the same. All belong to us.
0: కనుకనే రామలక్ష్మణుడు కూడా భరత శత్రుఘ్నుడు కూడా నలుగురు కూడా ఒకే మాట పైన ఉండేవాడు.
1: And in fact, all the four brothers stood by the same word.
0: ఈ ఫోర్ కోడళ్ళు కూడా ఒకే మాట పైన ఉండేటువంటి వాడు.
1: So also their counterparts.
0: కనుకనే రామరాజ్యం అనేటువంటిది పేరు గొప్పగా సాధించుకుంటూ వచ్చారు.
1: This is the reason why Ramarajya has become so great.
0: కనుక మీరు ఈ భారతదేశం నందు పుట్టినటువంటి వారు భారతీయులుగా మీరు పెరగాలి.
1: Having been born here in this country, be true Bharatiyas.
0: Bharatiyulu.
1: Bharatiyas.
0: Ee Bharatiyaga undali.
1: Bharatiyul tiya, sweetness, you should be sweet.
0: Meera Bharatiyuluga meeru bayyadi.
1: Consider yourself so sweet.
0: Ee okka vishayamlandu kuda nu evarni chilleriga bhavinchukovadu.
1: Never consider anybody low in.
0: Evaraina bazaar lo potuntunte bichigaaliga vastuni, vaaru mana intiki ostaru emo ani kaachukonundi vaariki ikkada pettaru.
1: And you also serve those people that need your service.
0: ఈ త్యాగ భావం మీలో ఉండినప్పుడే,
1: when this spirit of sacrifice is
0: in you, భోగ భావం మీలో చేరుతుంది,
1: you can suddenly enjoy the bhoga in this life.
0: విద్యార్థులారా,
1: students,
0: పవిత్రమైన ఈ భారతదేశమందు,
1: in the sacred land of Bharat,
0: ఈనాడు,
1: today,
0: గొప్ప పర్వదినములుగా చేరినటువంటి,
1: being a festival day, sacred day,
0: ఈ దసరా పెట్టెలు,
1: this dasara,
0: dasara అంటే దాశమి,
1: దసరా, దిస్ బీయింగ్ ద టెన్త్ డే దశమి,
0: తొమ్మిది దినములు చాలా బాగా చేసి,
1: హ్యావింగ్ పర్ఫార్మ్ రిచువల్స్ ఫర్ 9 days,
0: ఇలాంటి తొమ్మిది దినములే మా జీవితంలో ఎప్పుడు కూడా జరగాలని ఆశిస్తూ,
1: దిస్ కైండ్ ఆఫ్ రిచువల్ సీక్రెట్ రిచువల్ షుడ్ కంటిన్యూ త్రూ అవుట్ అవర్ లైఫ్,
0: అందరూ కలిసిమెలిసి,
1: దట్ వీ షుడ్ మింగిల్ టుగెదర్,
0: కలిసిమెలిసి మెలగాలి,
1: మూవ్ టుగెదర్,
0: కలిసిమెలిసి మెలుగుదాం, కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: Let us move together. Let us live together. Grow in intelligence.
0: కనుకని మీరు అందరూ కలిసిమెలిసి మెరగాలి.
1: We should move together.
0: మీ తెలివిని పోషించుకోవాలి.
1: We should also
0: తల్లిదండ్రులకు ఆనందాన్ని పెట్టాలి.
1: We should make our parents happy.
0: తల్లిని చాలా ప్రేమతో పూజించాలి.
1: We should worship our mother.
0: ఈ విధంగా మీరు వస్తుంటుంటే దేశమంతా ఎంత బాగుంటుంది. నిత్య కళ్యాణం పచ్చని తోరణం.
1: The whole country will dance in joy, a great celebration. Festivity around.
0: దీనిని మీరు నేర్చుకుని ఈ దసరా దినము చాలా ఈనాడంతా కూడా మీరు నేర్చుకుని రేపటి దినం ప్రాక్టికల్ లో పెట్టి మీరందరికీ ప్రదర్శించాలి.
1: What all you have learned today, start practicing from tomorrow.
0: అందరి ముఖము ఎందు కూడా నవ్వు ముఖం తేజస్సుగా ఉండాలి.
1: There should be smiling face on everybody.
0: ఎవరి ముఖం కూడా క్యాస్ట్ ఆయిల్ ఫేస్ గా పెట్టుకోకూడదు.
1: Nobody should have a castor oil face.
0: కనుక మా పిల్లలు ఎప్పుడు అట్లా పెట్టుకోరు నాకు తెలుసును.
1: Our students don't have castor oil face any time.
0: కాని మీరు రేపటి కూడాను ఈ పాదములు మీరు మర్చుకోకుండా అందరినీ ప్రేమగా చూచి అందరినీ సరైనటువంటి భావంతో మీరు పోషిస్తూ రండి.
1: Right from tomorrow, love everybody, have correct feeling, never consider anybody so low or anything like that. Love all.
0: Sarva.
1: Serve all.

నిద్దుర నుండి లేచి మరి నిద్రపోయడు దాది. నిద్దుర నుండి లేచి మరి నిద్రపోయడు దాది.

0: పొట్టకు హద్దును పద్దులేక వ్యయమంతగా చేయుచు జీవితంబు. మీరిద్దుల ధరబోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో. అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో. ప్రీతిగా యోచన చేయు మానవ, ప్రీతిగా యోచన చేయు మానవ, మానవ.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ వితిన్ యువర్ సెల్ఫ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్, గో బ్యాక్ టు బెడ్. యూ స్పెండ్ ఆల్ యువర్ లైఫ్ టైమ్ జస్ట్ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్, జస్ట్ టు ఫిల్ యువర్ స్టమక్. ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ దట్ యు ఎక్వైర్ ఈజ్ ఓన్లీ ఫర్ అవర్ లివింగ్. వీ హ్యావ్ ఫర్గాటన్ గాడ్. విత్ ఆల్ దిస్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ప్లెజర్ వాట్ ఈస్ దట్ యు హ్యావ్ డిరైవ్డ్. ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఓ మ్యాన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: కూటిపోయేద మొదలు కోటీశ్వరుని వరకు పొట్టను నింపుకోవటము ఇది సాధ్యమైనటువంటిది.
1: Right from a pauper to a millionaire, it's quite natural to eat, partake food.
0: కానీ మానవ జాతిలో ఈ యొక్క ఆహార నిమిత్తమై కాలమును అధికంగా కూడాను వినియోగిస్తున్నారు. కానీ ఆ కాలంలో ఒక్క క్షణకాలమైనా కూడాను దైవచింతనకు వినియోగించటము సాధ్యం కాలేదా?
1: Is it not possible for you to spend a moment of time in contemplation of God instead of spending all the lifetime just to carry on our living?
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Ee Srikakulam jillane kaakunda ilanti jillalu inka mana Bharatadeshamlo enniyo unnadi. Andaru kudanu vaari vaari dokkala kosamani rekkala aadinchukuntu ఎంతయో కర్మలు ఆచరిస్తున్నారు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ దిస్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం, దే ఆర్ మెనీ అదర్ డిస్ట్రిక్ట్స్ వేర్ పీపుల్ స్ట్రగుల్ స్ట్రెయిన్ ఎ లాట్ టు క్యారీ ఆన్ దేర్ లైవ్లీహుడ్.
0: కానీ ఏ కొద్ది మందియో మాత్రమో ఈ భగవంతుడిచ్చినటువంటి కాలము లోపల దైవానికి వినియోగించి కాలమును సద్వినియోగపరచుకునేటువంటి వారు కూడాను లేకపోలేదు భారతదేశమునందు.
1: In Bharat, no doubt, there are few people who spend their time in their own way in pursuit of the divine, contemplating on him and being the recipients of his grace.
0: Kani inni shramanu padinappadikini varu ye maatramaina sukhamunu gaani shantini gaani anubhavistunnara ante ledu.
1: With all the strain and the struggle that we undergo in our daily life to carry on our living, are we be really happy? Are we happy? No.
0: Are you comfort?
1: Comforts. Are you comfortable with all these? We are not.
0: Aithe daiva chintana chesetunte manavulaku ee koddi paata aina kudanu manas shanti sharirika sukhamu kontha varaku kalugutune unnadi.
1: However, those people that think of God, spend time in the divine, they do have peace and comfort in their life.
0: Itti anukoolamunaku enta mandiyo aashrayistu aneka baadhalaku guri ayipoyi kashtamunu anubhavistunnaru.
1: People suffer because they are after comforts and conveniences.
0: Sharirika sukhamu manasika shanti ee naati varaku ఎవరికి కూడాను పూర్తి అనుభవించడానికి వీలు కాలేదు.
1: టిల్ దిస్ డే నో వన్ ఎంజాయ్స్ ద ఫిజికల్ ప్లెజర్ అండ్ ది మెంటల్ పీస్.
0: శరీరం చూస్తామా అంటే కేవలము ఒక విధమైనటువంటి అంబుల పదిలంబు.
1: ద బాడీ ఇస్ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ బోన్స్.
0: నీటి బుడగ వంటిది శరీరము.
1: body is like a water bubble.
0: మనసు చూస్తామా అంటే పిచ్చికోతి వంటిది.
1: Mind is a mad monkey.
0: ఎప్పుడు కూడాను చంచలత్వంతోనే ఉంటుంటాడు.
1: ఇట్స్ ఆల్వేస్ వేవరింగ్ ఇన్ ఇట్స్ నేచర్.
0: ఇట్టి చంచలమైనటువంటి మనసునకు, ఇట్టి అమ్ములపది అయినటువంటి దేహమునకు సుఖం ఇచ్చేటువంటి వారు చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ వీల్ హ్యావ్ ఆల్ ద ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బోన్.
0: ఉండినంత వరకు కూడాను ఎవరికి నీ శ్రమ కలిగించుకోకుండా తమ దేహాన్ని తాము నిలబెట్టుకోవడానికి చూసుకోవటం చాలా మానవుని కర్తవ్యమే.
1: ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు బి సెల్ఫ్ రిలయంట్, స్టాండ్ ఆన్ హిస్ ఓన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైం.
0: కానీ జీవితం అంతా కూడాను ఈ రెండింటికి వినియోగించుకునేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. కానీ ఈ రెండింటిని పక్కన పెట్టి కొన్ని మానసిక శాంతి, శారీరక సంబంధమైనటువంటి ఆరోగ్యమును కనిపెట్టుకునేటువంటి వారు చాలా అరుదు.
1: పీపుల్ ఆల్వేస్ స్పెండ్ దర్ టైమ్ ఫర్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్ బట్ దే డు నాట్ థింక్ ఆఫ్ ద ఫిజికల్ హ్యాపీనెస్ అండ్ ద మెంటల్ పీస్.
0: మానవత్వము దివ్యత్వము కోసం అనుభవించడానికి ఉద్భవించినటువంటిదే కాని మానవుడు కేవలము తన యొక్క సుఖమును మాత్రము కోరే నిమిత్తం కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు అటైన్ ద డివినిటీ, నాట్ టు సింప్లీ స్పెండ్ ఫర్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: మానవత్వంలో ఈ దివ్యత్వమైనటువంటి దేహము చాలా అద్భుతమైనటువంటిది.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ సో వండర్ఫుల్ యాజ్ ఇట్ హాస్ డివైన్ విదిన్.
0: ఇట్టి అద్భుతమైనటువంటి దేహంతో తాము చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు ఎన్నియో ఉన్నవి, అవి చేయటం మానివేస్తున్నారు.
1: వీ హావ్ డిస్కంటిన్యూడ్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్, ఫర్గెటింగ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ద డివైన్ ఎగ్జిస్ట్ విదిన్ ద బాడీ.
0: కానీ మానవుడు ఈ దేహం ఇచ్చినటువంటిది ఏదో శరీర కోసం నిమిత్తము అని మాత్రం భావించకూడదు.
1: మ్యాన్ షుడ్ నెవర్ థింక్ దట్ ద బాడీ ఈజ్ జస్ట్ గివెన్ టు యూ ఫర్ ఇట్స్ మెయింటెనెన్స్ అలోన్.
0: కానీ ఇంకను ఎన్నియో ఉన్నవి, మానసికంగా, శారీరకంగా, ఇంద్రియాల రీతిగా అన్ని కూడాను సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించే నిమిత్తము ఎన్నియో కర్మలు ఆచరించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు అండర్టేక్ so many of the actions and the activities to enjoy pleasure at the physical level, at the level of the senses, at the level of the mind.
0: కాని నిజంగా విచారించి దాని యోచించి చూచినప్పుడు ఈ పవిత్రమైన మానవ జన్మ దేనికోసం వచ్చినది?
1: If you just investigate, think over, just put a question to yourself, what for is this human life?
0: కాని నిజముగా ఈ జీవము జీవితమును సార్థకం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు వర్క్ ఫర్ రిడెంప్షన్.
0: మరణపు కొంప,
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ డర్ట్,
0: రోగముల బ్రగ్గెడు కేగ సేవక గంప,
1: ఫుల్ ఆఫ్ ఎఫ్లిక్షన్స్,
0: దారి సంచలనము దుంపు పొందు దుంప.
1: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: ఇలాంటి దుంపల వంటి ఈ యొక్క దేహము నిమిత్తమై మనం రాలేదు.
1: వీ హావ్ నాట్ కమ్ హియర్ టు జస్ట్ పాస్ త్రూ దిస్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: దీని ద్వారా మనం అతీతమైనటువంటి మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునే నిమిత్తము మనం వచ్చాము అనేటువంటి సత్యాన్ని అంతర్భావము బోధిస్తూ ఉంటుండాలి.
1: We have to recognize the basic truth and the inner significance of life, which lies in the transcendental principle of attaining the divinity while in this lifetime.
0: ఆ దివ్యత్వాన్ని మనం అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: Human life is really redeemed if only we experience, when only we enjoy the divinity.
0: అట్టి జీవిత సార్థక నిమిత్తమై ఈ దేహమును వినియోగించుకునేటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: There are lots of people who work for their own liberation and redemption.
0: కాని అట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువ.
1: However, this basic truth is recognized by very few people.
0: మనం ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ మానసిక సంబంధమైనటువంటి ఒక శాంతికి మనం పూర్తి కొంతవరకు దాహుదూహం కావాలి.
1: వాట్ ఎవర్ యాక్షన్ వీ మే అండర్టేక్, హౌ మెనీ నంబర్ వీ మే డిశ్చార్జ్, బట్ వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద పీస్.
0: ఈ మానసిక శాంతి లేనటువంటి వాడు ఎన్ని చేసినప్పటికీ అన్ని కూడాను అశాంతినే అందిస్తుంది. కానీ శాంతి అనేది కించిత్ అయిన కూడా మనకు కలిగింపదు.
1: వెన్ దేర్ ఇస్ నో పీస్, however well, however more of actions that you do, they all lead to restlessness only.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: ఈ శ్రీకాకుళం నుంచి ఎన్నో అవస్థలకు గురి అయిపోయి అనేక ఆర్థిక బంధనలకు కూడాను చాలా గురి అయిపోయి కష్టాలు నష్టాలు అనుభవించుకుంటూ కూడాను ఇక్కడికి చేరటం చాలా అదృష్టము.
1: ఇట్ ఈస్ ది గుడ్ లక్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హూ కుడ్ రీచ్ దిస్ ప్లేస్ పాసింగ్ త్రూ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ది డిఫికల్టీస్ ఫేసింగ్ ద లాసెస్ ఈవెన్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్.
0: కానీ ఇట్టి ఆనందమును పొందే నిమిత్తమై మీరు ఇక్కడికి వచ్చారనే సత్యాన్ని స్వామి మరచిపోలేదు.
1: భగవాన్ నోస్ ప్రెటీ వెల్ దట్ యు ఆర్ హియర్ టు ఎర్న్ టు అబ్టైన్ ఎక్స్పీరియన్స్ దిస్ ప్లేస్.
0: నిన్న రాత్రి వరకు కూడాను కట్టకడపడికి మేము ఇక్కడ ఉండి కూడాను స్వామి ఒక్క పలుకైనా మాకు పలుకరించలేదే అని చాలా మంది బాధపడుతూ వచ్చారు.
1: Many of you were feeling sad that Bhagavan did not look at you, did not talk to you, though you have been here for the last couple of days.
0: ఆ ప్రార్థనను పురస్కరించుకొనియే ఈనాడు తెల్లవారేటప్పటికి మీతో మాట్లాడటానికి నేను సంసిద్ధమయ్యాను.
1: Bhagavan responded to your prayers. In response to your prayers, Bhagavan decided to address you this morning.
0: ఈ మాటలు మాట్లాడినంత మాత్రమున మీకు తృప్తి కాదు, కానీ మీ మనోభిష్టమును నెరవేర్చడానికి ఎన్ని అయినా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
1: మియర్ వర్డ్స్ వుడ్ నాట్ సాటిస్ఫై యూ, బట్ భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్.
0: కానీ చాలా మంది నీరు లేక అవస్థ పడుతూ వచ్చారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ ఫ్రమ్ ప్లేసెస్ వేర్ దేర్ షార్టేజ్ ఆఫ్ వాటర్.
0: తిండి లేక చాలా అల్లాడుతూ వచ్చారు.
1: There are people without food.
0: కాని ఇవి రెండు కూడాను ప్రతి మానవునికి అవసరమైనటువంటివి.
1: These two are essential for every man.
0: కనుక మీరు ఈ రెండింటిని మీరు ఏమాత్రం యోచన చేయనక్కర్లేదు.
1: Don't be worried of these two, the water and food.
0: దైవము అంత కఠినుడు కాదు.
1: God is not stone hearted, rough.
0: మృదుమధురమైనటువంటి మనసు కలగలవాడు దైవము.
1: God has got soft, tender, delicate, sensitive.
0: మీరు ఎంత బాధపడుతున్నారో అంత నూరింతలు బాధపడతాడు స్వామి.
1: భగవాన్ ఫీల్స్ 100 times మోర్ ఫర్ యూ దాన్ యువర్ ఓన్ సఫరింగ్.
0: కనుక మీరు ఏమాత్రమో బాధపడనక్కర్లేదు.
1: డోంట్ బీ వరీ, డోంట్ ఫీల్
0: ఈ బాధలన్నీ కూడాను మా మంచి కోసమే వచ్చాయి అని సద్భావం కలిగి ఉంటుండాలి.
1: ఎంటర్టైన్ ద ఫీలింగ్ దట్ ఆల్ దీస్ డిఫికల్టీస్ ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఈ విధంగా మీరు బాధించుకొని పోతుంటే తప్పక మీ కష్టములన్నీ కూడాను గొప్ప పర్వతం వాదే వచ్చినటువంటి బాధలు కూడాను మంచు మాదిరి మాయమైపోతాయి.
1: ఇఫ్ యూ హ్యావ్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్ ఈవెన్ ద డిఫికల్టీస్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ఎ మౌంటైన్ విల్ సర్టన్లీ వానిష్ అండ్ డిసపియర్ జస్ట్ లైక్ మిస్ట్.
0: కనుక మీరు ఈ కష్టములకై మీరు బాధపడకండి.
1: డోంట్ ఫీల్ సాడ్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్.
0: ఈ ప్రాకృతమైనటువంటి కష్టములు వస్తుండే ఉంటుంటాయి.
1: Worldly difficulties do appear.
0: మీకు మాత్రమే కాదు కోటీశ్వరులు కూడా వస్తుంటాయి.
1: Not only you, even a millionaire will have problems.
0: కానీ వారు దానిని కనిపించకుండా చేసుకోవడానికి ఎన్నో యుక్తులు ఉంటాయి.
1: However, they have so many dimensions to hide their own suffering.
0: కానీ మీరు దానిని కప్పిపుచ్చుకోవడానికి సాధ్యం కానటువంటి బలహీనుడు కనుక మీరు బాధలు పడుతున్నారు.
1: Since we cannot cover up our own problems, we just expose and suffer.
0: తప్పక మీ ఈ బాధలు ఏమాత్రం కూడాను అధిక కాలంలో కొనకుండా చాలా శీఘ్ర కాలంలో కొన్ని నివారణ అయ్యేటట్టుగా స్వామి ఆశీర్వదిస్తాడు.
1: భగవాన్ ఈజ్ బ్లెస్సింగ్ యూ ఆల్ దట్ యుల్ బి అవుట్ ఆఫ్ డిఫికల్టీస్ వెరీ సూన్.
0: మీ గ్రామ పెద్దలు మీ యొక్క అనుకూలవంతులైనటువంటి వారిని దగ్గర దీనికి వచ్చి విచారించి చూసినప్పటికీ ఆ కొండల మధ్య లోపల ఆ గుండ్ల మధ్య లోపల కావలసినంత నీరు కూడాను మీకు లభించేటట్టుగా చేస్తాను.
1: కన్సల్ట్ ది ఎల్డర్స్ ఆఫ్ యువర్ విలేజెస్, దోస్ దట్ ఆర్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ యూ. భగవాన్ విల్ సీ టు ఇట్ దేర్ విల్ బి ప్లెంటీ ఆఫ్ వాటర్ దేర్ ఇన్ దిస్ మౌంటైనస్ ఏరియా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్.
0: కాన మీరు ఈ కష్టములకు చిన్న చిన్న కష్టములకు ఏమాత్రం లొంగకండి, మీరేమాత్రం బాధపడకండి.
1: Don't submit yourselves to these small problems, simple problems. Don't feel sad.
0: ఇవన్నీ కూడాను దేహము ధరించిన ప్రతి వ్యక్తికి కూడాను లభిస్తూనే ఉంటుంటాయి.
1: Having put on the vesture of the human body, one has to pass through these difficulties.
0: కానీ దేహములకు ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మనస్సునకు మాత్రము శాంతి కలిగేటువంటి మార్గాన్ని మీరు వెతకాలి.
1: బాడీ మే సఫర్ బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ బట్ సీ దట్ యువర్ మైండ్ ఈజ్ ఆల్వేస్ రెస్ట్ ఇన్ పీస్.
0: మనసే ఆధారము ప్రతి మానవులకు.
1: ఇన్ ఫ్యాక్ట్ మైండ్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: మనసుకు సంబంధమైనటువంటి శాంతి లేనప్పుడు శారీరక సుఖములు ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ నిరుపయోగములుగా ఉంటాయి.
1: విదౌట్ మెంటల్ పీస్ all physical comforts and conveniences are useless.
0: ee manasika shanti oka daiva chintanate tappa maroka margamlo manaku nivarana kaadu.
1: There is no other path to enjoy mental peace other than singing the glory of God.
0: కనుకనే ఎన్ని కష్టములకు అయినప్పటికీ మానసిక శాంతిని మీరు నిలబెట్టుకునే నిమిత్తమై నిరంతరం కూడా భగవత్ నామస్మరణ చేయండి.
1: యు మే హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ బట్ థింక్ ఆఫ్ గాడ్, కంటెంప్లేట్ ఆన్ గాడ్, దెన్ యుల్ బి ఫ్రీ ఫ్రమ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్.
0: ఇంతకాలము మీరు పడిన బాధలకు ఈ యొక్క నామచింతనే మీకు సంపూర్ణమైనటువంటి శాంతిని అందిస్తూ వచ్చింది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ సఫరింగ్ you are enjoying mental peace till this day. It is because of your own devotion to God.
0: దైవము దీనుడి దగ్గరనే ఉంటుంటాడు.
1: God always in the company of four laws.
0: బాధపడేటువంటి వారి చెంతనే ఉంటాడు.
1: God is always with suffering.
0: కనుకనే దైవము ఎక్కడో దూరంగా లేడు.
1: God is not at a distance.
0: మీ హృదయాల్లోని మీ ప్రక్కనే మీ యొక్క దీని యందే చేరి ఉంటున్నాడు.
1: God is in you, with you, above you, below you, around you.
0: కనుక మీరు దైవాన్ని దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకండి.
1: నెవర్ బీ అవే ఫ్రమ్ గాడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: దైవము తప్ప ఇంకే బంధువులు కూడాను ఏ మిత్రులు కూడాను మనకు దగ్గర ఉండేటువంటి వారు లేరు.
1: నో బడి విల్ స్టాండ్ బై యూ, ఫ్రెండ్స్ ఆర్ రిలేషన్స్, ఓన్లీ గాడ్ ఓన్లీ బీ విత్ యూ.
0: ఎలాంటి పరిస్థితులు ఎంతైనా కూడాను దైవమే మీకు రక్షించటము.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ ప్రొటెక్ట్ యూ.
0: కనుక ఇట్టి దైవత్వాన్ని మాత్రం మర్చకుండా,
1: వీ షుడ్ నాట్ ఫర్గెట్ గాడ్.
0: భారతీయులు ఇన్ని విధములైనటువంటి శ్రమను పడినప్పటికీ దైవ చింతన వదలకుండా ఉండటం చేతనే భారతదేశము అన్ని దేశాల కంటే కూడా ఈ దేశము ఎంతనో సౌభాగ్యంగా ఉంటున్నది.
1: భారతీయస్ దో దే సఫర్, దో దే హ్యావ్ సో మెనీ డిఫికల్టీస్, యట్ దే డోంట్ ఫర్గెట్ గాడ్. They sing in praise of him. Therefore, this country is this much prosperous because of constant thought of God.
0: Enni deshamulo enniyo sukhamulu anubhavistunnaru.
1: Many countries enjoy so many forms of convenience.
0: Kaani manasika shantini matram vaaru pondadaniki veel lekunda undi.
1: But they do not have mental peace.
0: ఆ యొక్క మానసిక శాంతి ఒక భారతీయుల యొక్క భాగ్యమే తప్ప ఇతరులకి భాగ్యం లభించటం లేదు.
1: Mental peace is the property of Bharatiyas, which is not present anywhere.
0: భారతీయులకు భాగ్యమే ఈ గొప్ప మానసిక శాంతికి మూల కారణము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ భారతీయస్ టు హ్యావ్ దిస్ మెంటల్ పీస్.
0: భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను ఎన్నో విధములుగా భారతీయులను కాపాడుతూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ప్రొటెక్షన్ దట్ వీ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ ఓవర్ ఏజెస్.
0: కనుక మన భారతీయ సంస్కృతి దాని ఎన్ని విధములుగానూ వర్ణించినప్పటికీ తరగనిటువంటి యొక్క వర్ణన.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ బియాండ్ ఆల్ నరేషన్, డిస్క్రిప్షన్ అండ్ కాంప్రిహెన్షన్.
0: మానసిక శాంతి, నైతిక బలవం ఇవం కూడాను మానసిక శాంతి లభిస్తూ వస్తుండది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది మొరాలిటీ దట్ గివ్స్ ది మెంటల్ పీస్.
0: కనుక మీరు నామస్మరణ మాత్రమే నిరంతరము చేస్తూ రండి.
1: కంటిన్యూ నామస్మరణ, సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ కంటిన్యూ డూయింగ్ దాట్.
0: నిన్న గ్రామంలంతా చుట్టుకుని వచ్చి మన ప్రశాంతనిలో పాదం పెట్టినప్పటికే ఎంతో మనసుకు శాంతి కలిగింది.
1: యూ వెంట్ రౌండ్ ద హోల్ విలేజ్, ద మూమెంట్ యూ స్టెప్డ్ ఇన్ టు ప్రశాంతనిలయం, యు ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ బ్లిస్ అబైడింగ్.
0: కనుక మానసిక శాంతి ఒక దైవ చింతన చేతనే లభిస్తుంది, కానీ ఇక దేని వల్లనూ మనకు లభించదు.
1: ద మెంటల్ పీస్ కెన్ బి ఎంజాయ్డ్ అండ్ అక్వైర్డ్ ఓన్లీ బై కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్.
0: కాన దైవ చింతన మాత్రం మీరు చేస్తూ దైవాన్ని మరవకుండా మీరు అన్ని విధాలుగా కాలమును సార్థకం చేసుకోండి.
1: మేక్ యువర్ టైమ్ సీక్రెట్ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్, థింకింగ్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్.
0: కాన మానవులకు ప్రధానమైనటువంటి లక్ష్యము దైవ చింతనే.
1: ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ is only God and constant thought of Him.
0: మిగిలిన ఎన్ని సుఖములు ఉండినప్పటికీ అవన్నీ వ్యర్థమైనటువంటివి.
1: All the pleasures, comforts and conveniences, they are useless.
0: కానీ కొంతమంది ఓర్వలేనటువంటి వారు దైవచింతనతో మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి, మనం నడవంచి పనిచేయాలి కాబట్టి మీరందరూ కూడాను ఈ దైవచింతన మానేసి మన కష్టములు జీవితానికి అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయండి అని బోధిస్తూ ఉంటారు.
1: The perverted minds, the narrow minds may tell you to give up namasmarana. Why can't you work, bend down, work for your own plenty and prosperity? That they may say like that.
0: Avanni asuyaparulu bodhinchetuvanti badare.
1: That's all the teaching of jealous people.
0: Karukane meeru atti varato meeru em mattamo yeke bhavinchaga nirantaram kudunu daivachintana matram maravakunda chuchukondi.
1: Never agree with those jealous people. Go by your own conviction and think of God constantly.
0: Meeku teliyakapovachunu ప్రపంచంలో అన్ని గ్రామములు యందు అన్ని దేశముల యందు ఎన్నో అవస్థలు పడుతున్నారు.
1: యు మే నాట్ బి నోయింగ్ మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ ఇన్ ఆల్ విలేజెస్ టౌన్స్.
0: శారీరక మానసికంగా కూడాను బాధలన్నీ కూడాను అనుభవిస్తూనే ఉన్నారు.
1: దే హావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫిజికల్ ఎయిల్మెంట్స్ అండ్ మెంటల్ ఎజిటేషన్స్.
0: కానీ ఇట్టి మానసిక అశాంతిని పోగొట్టుకునేటువంటి బాధ ఒక్క భారతీయుడు ఎందుకు మాత్రమే కనిపిస్తూ ఉండాలి.
1: ఓన్లీ భారతీయ నోస్ ద ప్రొసీజర్ how to be blissful at the mental level, being free from mental disturbance.
0: Inni baadalu ka sambhavinchinappudiki oka bharatiyunu maatrame manasunu kattukoni dani valla tappaga aanandanni anubhavistunnaru.
1: All the suffering will not stand in front of their endeavor and pursuit to enjoy the mental peace.
0: Manasika sukham kante migidinatundi sukhamulu e maatramu bhadramainavi kaadu.
1: There is no other greater comfort beyond the mental peace.
0: కనుక మానసిక శాంతి ఒక దైవచింతనతోనే లభిస్తుంది, కానీ ఇది ఏ బజార్లో కూడా లభ్యమయ్యేటువంటిది కాదు.
1: వన్ కెన్ బి మెంటలీ పీస్ఫుల్ బై థింకింగ్ ఆఫ్ గాడ్, ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ బజార్ ఆర్ స్ట్రీట్స్ ఆర్ మార్కెట్.
0: ఎక్కడ చూసినప్పటికీ ఈ మానసిక చింత దైవత్వంతోనే అణిగిపోతుంది, కానీ ఇంక ఏది అంటూ అణగదని అన్ని దేశముల వారు కూడాను దీన్ని బోధిస్తూ ఉన్నారు.
1: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఆల్ ద వరల్డ్ ఓవర్ హ్యావ్ రికగ్నైజ్డ్ ద ఫ్యాక్ట్ that we can be blissful by thinking of God only.
0: Kaliga manasika santoshamu manasika shanti oka daiva chintana chede manaku labhistundi gaani anya chintana chede manaku em maatramu labhinchadu.
1: Therefore we can be mentally peaceful and we can be mentally happy by thinking of God only, but by no other way.
0: Puttuta oka chinta,
1: birth is a problem.
0: Bhoomi nundi chinta,
1: life on earth.
0: Samsaram oka chinta,
1: family life.
0: చావు చింత,
1: డెత్.
0: బాల్యమంతరి చింత,
1: బాయ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత,
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత,
1: లివింగ్.
0: చెరుపు చింత,
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత,
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత,
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత,
1: హ్యాపీనెస్.
0: వింత చింత,
1: అండ్ మిస్టరీ.
0: సర్వ చింతల బాపడి సర్వేశ్వ భక్తి కోరికైన మన ప్రజలారా.
1: ఆల్ దీస్ వరీస్ ఆర్ సాల్వ్డ్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఓ పీపుల్, నో దిస్.
0: ఇది మనకు సర్వచింతలు కూడా బాపేటువంటి ఒక సరైనటువంటి మార్గం.
1: దిస్ ఈస్ ది ఓన్లీ ప్రాపర్ రాయల్ పాత్ టు బి ఫ్రీ ఫ్రమ్ వరీస్ అండ్ యాంగ్జైటీస్.
0: ఇది దివ్యమైన భవ్యమైనటువంటి ఒక మార్గమును మనం వదులుకొని అన్యమైనటువంటి మార్గంలో ప్రవేశించి అశాంతిని తెచ్చుకోకండి.
1: నెవర్ బి రెస్ట్లెస్ లీవింగ్ ది సేక్రెడ్ నోబుల్ నావెల్ ఫ్రెష్ ఎవర్ గ్రీన్ పాత్ ఆఫ్ డివినిటీ.
0: కనుక కర్మలన్నీ కూడాను మన యొక్క ఆనందమును అందించే నిమిత్తమే ఏర్పడినవి, కానీ కర్మను మనం బాధ పెట్టే నిమిత్తం ఏర్పడినటువంటివి కాదు.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ మెన్ టు మేక్ యూ హ్యాపీ, నాట్ టు మేక్ యూ సఫర్.
0: ఎన్ని కర్మలు చేసినప్పటికీ మానసిక శాంత ఆ కర్మల ద్వారానే మనకు లభ్యమవుతుంది, కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: వీ క్యాన్ బి మెంటలీ పీస్ఫుల్ బై అండర్ టేకింగ్ డిఫరెంట్ యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్.
0: కర్మే ఫలం, దాని యొక్క ఫలమే మనకు నిజమైనటువంటి శాంతి.
1: Therefore, the fruit of action is peace.
0: కనుక ఇది ఒక దైవ చింతన వల్లనే లభిస్తుంది. కనుక కష్టంలో వచ్చినంత వరకు మనకి కష్టములంతా సుఖం అందించే నిమిత్తమై వచ్చినవి అని భావించుకోవాలి.
1: The mental peace can be obtained by thinking of God only. We should always entertain the thought that these difficulties have come in our way of life to make us happy later.
0: ప్రతి మానవుడు కూడాను కష్టములు వచ్చేది సుఖం కోసమని.
1: Difficulties come to confer happiness at the end.
0: కానీ ఆ కష్ట సమయంలో మనకు సుఖం అనేటువంటిది తెలియదు.
1: However, we will not be noticing the happiness during the time of suffering.
0: కానీ కాలం గడిచిన కొలది ఈ కష్టంలో మనకు ఎంత సుఖాన్ని అందిస్తుంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది.
1: As times pass by, we will be surprised to note how difficulties have ended up in giving us joy.
0: కనుక కష్టములన్నీ కూడాను మనకు సుఖం కోసమే వస్తున్నాయి.
1: So difficulties do come only for our own
0: కష్టములన్నీ చింత.
1: All the rest are worry.
0: అనుభవించుట ఒక చింత.
1: Experience.
0: ఆనందం అనేటువంటిది కూడా చింతనే.
1: In fact, the kind of happiness, pleasure we think is also worry.
0: ఈ కష్టముల వల్లనే మనకు ఆనందం లభ్యమవుతుంది.
1: It's only the difficulties that confer joy.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మానవుని యందు తరగనటువంటి ఆస్తి, పెరగనటువంటి ఆస్తి ఒక ప్రేమని ఒక్కటే.
1: దేర్ లైస్ ఇన్ ఎవ్రీ మ్యాన్ ఇన్ఫినిట్ జాయ్, ఇన్ఫినిట్ లవ్.
0: ఆ ప్రేమ మాత్రమే మనకు తరగనటువంటి ఆస్తి.
1: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ ఈస్ ఇన్ఫినిట్. దేర్ విల్ నెవర్ బి షార్టేజ్.
0: ఎక్కడైనా కొండలో కూర్చొని దండిగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటుంటే వినేటువంటి వారికి కూడాను మానసిక శాంతి కలుగుతూ ఉంటుంది.
1: ఇఫ్ యూ జస్ట్ గో అండ్ సిట్ దేర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ అండ్ స్టార్ట్ సింగింగ్, దోస్ దట్ లిసన్ టు యూ విల్ ఆల్సో బి పీస్ఫుల్.
0: చంటి పిల్లలు కానీ లేక ఇంకే మనుషులైనటువంటి యొక్క మృగములు కానీ పాటలు పాడుతూ ఉంటుంటే ఎంతో హాయిని అనిపిస్తుంటాయి.
1: చిల్డ్రన్, ది అనిమల్స్ ఆల్సో రెస్పాండ్, ఎంజాయ్ బ్లిస్ఫుల్లీ ఇన్ రెస్పాన్స్ టు ద మ్యూజిక్.
0: కనుకనే పాటలు భగవంతుని యొక్క నామాన్ని మీరు స్మరిస్తూ ఉంటుంటే ఎంత కఠినమైన హృదయమైన కరిగి ప్రవహిస్తుంది.
1: ద మూమెంట్ యూ స్టార్ట్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నామస్మరణ, ఈవెన్ స్టోన్ హార్టెడ్ మ్యాన్ హిస్ హార్ట్ విల్ స్టార్ట్ మెల్టింగ్.
0: ఈ విధంగా అనుభవించినటువంటి వారిని ఎంతమందినో మన భారతీయ చరిత్రలు ఎందు చదువుతున్నాము, చూస్తున్నాము.
1: ద హిస్టరీ ఆఫ్ భారత్ ఈజ్ అ రెవల్యూషన్ of such multitudes of people who have experienced such bliss.
0: కనుక మనకు కష్టములు వచ్చేదంతా కూడా ఎంత కష్టములు పడ్డామో అన్ని సుఖములు కూడా మనకు లభిస్తాయి.
1: We may pass through difficulties, but yet you will have very good time ahead of you.
0: ఎక్కడైనా ఒక మట్టిలో గుంత తీస్తూ పోతున్నామంటే,
1: if you dig a pit anywhere at some spot,
0: ఆ మట్టి అంతా ప్రక్కన గుట్ట మాదిరి ఏర్పడుతుంది.
1: All that, the dirt, the soil that you just take it out and keep it,
0: కానీ దాని ప్రక్కనే పెద్ద గుంత కూడా ఉంటుంటారు.
1: Deeper the pit here and the top bigger the hole over there.
0: ఇంత పెద్ద గుంత ఉంటుండాలి అని భయపడనక్కర్లేదు.
1: Don't be afraid of the pit there.
0: ఆ గుంత మట్టే గుట్ట మట్టి, గుట్ట మట్టే గుంత మట్టి.
1: Just the soil out of this pit and the heap by its side are of the same quality.
0: కనుక మీరు ఎన్ని కష్టాలు పడ్డారో అంత గుంతకు దాని ప్రక్కలో గుట్ట అనే మన సుఖములు కూడా ఉంటుంటాయి.
1: Therefore, just by this side of the pit, you find the heap of soil there.
0: ఆ యొక్క దీనిని ఆ గుంతలో పడివేస్తే మనకు సుఖంగా సమానమైనటువంటి స్థితి ఏర్పడుతుంది.
1: యూ కెన్ కవర్ ద పిట్ అండ్ బ్రింగ్ ఇట్ టు ఈక్వల్ లెవెల్.
0: అదే ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వాట్ వీ హావ్ టు నో టుడే.
0: నాకు ఈ కష్టమైనటువంటి గుంతలో నేను పడ్డాను.
1: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ
0: ఫెల్ ఏ విధంగా నేను పూడ్చటము,
1: హౌ కెన్ ఐ కవర్ ఇట్,
0: ఏ విధంగా నేను భరించటము,
1: హౌ కెన్ ఐ బేర్,
0: బాధపడనక్కర్లేదు,
1: డోంట్ ఫీల్ సాడ్.
0: ఆ ప్రక్కన ఉన్నటువంటి గుట్ట మట్టే గుంతలో పోస్తే గుంత కూడా బూడుతుంది.
1: అండ్ ద సాయిల్ జస్ట్ బై ఇట్ సైడ్ ఆఫ్ ద పిట్ కెన్ బి యూస్ టు కవర్ దిస్ పిట్ ద డిఫికల్టీ.
0: ఆ యుక్తిని మీరు భక్తి ద్వారా అనుభవించాలి.
1: దిస్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ త్రూ డివోషన్.
0: కనుకనే ప్రక్కనే గుట్ట కూడా ఉంటుండదు కనుక ఈ గుట్ట మట్టే గుంత మట్టే అని మీరు తెలుసుకుని ఆ గుంతను గుర్చడానికి, ఆ కష్టములు నివారణ గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు సీ దాట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ దిస్ పిట్ ఆఫ్ డిఫికల్టీస్ బై కవరింగ్ అప్ విత్ ద సాయిల్ బై ఇట్ సైడ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరెంత ప్రేమతో మీరు ఇక్కడికి శ్రమపడి వచ్చారో,
1: you have come here with lot of love for Bhagavan.
0: Ade prema chetane meerandaru kodanu swasthanam pichche sukhanga cherandi.
1: Bhagavan wishes that you should go back, return with equal bliss and joy.
0: Akkada poi cherin tarvata ee aanandanni meeru anubhavistuntunte aa padinaatundi gunta yokka bhootu poorthi chesukovachunu.
1: The moment you recall and recollect the bliss that you experienced here back home, you will naturally forget.
0: Kashta sukhamulu rendunu kalisi undu.
1: The difficulty, the happiness, the pleasure and the pain go together.
0: దీని విడిది ఎవ్వరి వశమకారు.
1: It is impossible for anybody to separate them.
0: కనుక కష్టం భరించలేని సుఖం బట్టందరూ.
1: The fructification, fulfillment of pain lies in pleasure.
0: కనుక కష్ట సుఖములు మనకు వచ్చిండేటువంటి అంతగును సమత్వం ఏర్పరిచే నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ డూ కమ్ ఇన్ అవర్ లైఫ్ టు డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ, ఈక్వల్ మైండెడ్నెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: మీరు తరగనేటువంటి యొక్క ఆస్తి ఒక ప్రేమ.
1: యు హావ్ గాట్ దిస్ బౌండ్లెస్ లవ్ విత్ ఇన్.
0: ఆ ప్రేమనే భగవంతుని యొక్క ప్రాపర్టీ.
1: యువర్ లవ్ ఇస్ ది ప్రాపర్టీ ఆఫ్ భగవాన్.
0: కనుకనే మీరు ఆ ప్రేమను పెంచుకోండి.
1: సీ దట్ యు గ్రో ఇన్ లవ్.
0: కనుకనే భగవంతుని యొక్క ప్రేమ దీనికి చోడునీడై మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతుంది.
1: ఇట్స్ ద డివైన్ లవ్ దట్ విల్ ప్రొటెక్ట్ అస్. ఇట్స్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ అవర్ యాంకర్ అండ్ సపోర్ట్.
0: మన ఆస్తి పాస్తులంతా ధనధాన్యముల చేత ఏర్పడినవన్నీ మీరు భావించకండి.
1: Do not think that the bliss that you get out of the pleasures and comforts of life.
0: మన నిజమైనటువంటి ధనము ప్రేమనే, ప్రేమనే, ప్రేమనే.
1: Our true wealth is only love.
0: ప్రేమ కరిగేటువంటిది కాదు.
1: And this wealth of love will never diminish.
0: కానీ తరిగేటువంటిది కాదు.
1: It will never run short.
0: ఎప్పుడు కూడాను పెరుగుతూనే పోతుంటది.
1: It goes on increasing ever and ever.
0: ప్రేమ తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులు దీని సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చును.
1: Those that have realized the significance and the nature of love will know that.
0: నిన్న దినం మీరు బజార్ బజార్ తిరిగి మీరు చెప్తున్నటువంటి పాటల చేతను, మాటల చేతను ఎంతనో హృదయము ఉప్పొంగిపోతుంది.
1: You went round all the streets there in Puttaparthi spreading joy to everybody. That must have given you bliss.
0: కనుక మీరు ఈ నామస్మరణ చేసుకుంటూ ఎలాంటి సమయంలో దుఃఖం ఏర్పడితే చక్కగా మీరు గొంతెత్తి నామస్మరణ చేయండి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ పెయిన్ సింగ్ లౌడ్లీ ఫుల్ థ్రోటెడ్.
0: ఈ ప్రేమతో మనం పాడుతుంటే ఎవరైనా హాస్యం చేస్తారేమని దానికి భయపడకండి.
1: నెవర్ థింక్ దట్ అదర్స్ ఆర్ గోయింగ్ టు మేక్ ఫన్ ఆఫ్ యూ.
0: ఎవరేమనుకున్నా కూడాను మనం భయాన్ని దూరం పెట్టేసేసి ధైర్యంగా నామస్మరణ చేయాలి.
1: లెట్ ఎనీ వన్ థింక్ యాజ్ ద విష్, but have the conviction that you believe in God, sing his glory.
0: Appude meeku taginatvanti daiva shakti meelo labhistundi.
1: Then you will have all the divine power.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Meerandaru ikkada cheratam,
1: all of you assembled here,
0: naaku ento aanandam.
1: All of you assembled here and made Bhagavan very very happy.
0: Meekandariki aanandamu, saukhyamu, santoshamu, శాంతి అన్ని కూడా నువ్వు లభించాలని నేను ఎప్పుడు కూడా నువ్వు ఆశిస్తూనే ఉంటాను.
1: భగవాన్ ఆల్వేస్ విషెస్ అండ్ బ్లెసెస్ యూ దట్ యూ షుడ్ హ్యావ్ దట్ ఎటర్నల్ బ్లెస్, ఎటర్నల్ పీస్, ఎటర్నల్ హ్యాపీనెస్.
0: ఈనాడు మీరు 5,000 మంది ఇక్కడ చేరారని అనుకుంటున్నారు.
1: యు ఆర్ హ్యాపీ బికాస్ ఆఫ్ నంబర్ 5,000 హియర్.
0: ఈ 5,000 మంది కూడా నువ్వు ఈనాడు స్వామి ప్రసాదము క్యాంటీన్ లో అందరూ సుఖంగా మీరు భోంచేసేయండి.
1: Bhagavan wants you to have Bhagavan's prasadam there in the canteen today.
0: Idiye migane achayanga maripoyi,
1: this prasadam you are going to have here will be infinite.
0: Ee kashtamulu nashtamulu annitinchi chayamanta kudanu nivarana avutundi.
1: And it is going to make you free from all your problems, worries and anxieties.
0: Anni kudanu ikkada aanandangane free gane labhincheetuvantivi.
1: Everything is available free here, totally free.
0: ఎక్కడ గాని భగవంతుడు ఒక కాసును కై లొంగి తాను పేరును పెట్టి చెడగొట్టుకోవడు.
1: God never expects money. He will never make his name spoiled that way.
0: కనుకనే ఎక్కడ డబ్బు చేరుతుందో అక్కడంతా కూడాను మరణం ఏర్పడుతుంది.
1: Where there is money, there will be disrepute.
0: కనుక స్వామి యొక్క ఆస్తి ఎంత ప్రేమమే.
1: Bhagavan's property is love, love.
0: ఈ ప్రేమ చేతనే మీరు ప్రాణం నిలుపుకోండి.
1: మేక్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఒక్క ప్రేమ మీకు వెంటనే ఉంటుండంటే సమస్త కర్మలు కూడా నివారణ అయిపోతాయి.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్ ఆల్ యువర్ యాక్షన్స్ విల్ బి ఫుల్ఫిల్డ్ సక్సెస్ఫుల్.
0: కనుక ఈనాడు అందరూ కూడా పోయి ఫ్రీగా క్యాంటీన్ లో భోజనం చేసి తదుపరి ఆనందంగా మీరందరూ బయలుదేరి వెళ్ళండి.
1: భగవాన్ wants you to have prasadam there in the canteen, totally free, and enjoy his blessings.
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Ikkada vachinanduku mee hrudayallo premanu poorthi nimpukondi.
1: Having been here, fill your hearts totally with love.
0: Puramu ikkadiki vachetappudanta kudanu oka singer undetundi vaadu.
1: Earlier there was one singer.
0: ఇక్కడికి వచ్చేటువంటి వాడు.
1: He used to visit this place frequently.
0: ఆయన ఎప్పుడు చూసినా కూడా బజార్లో పోతున్నప్పుడు కూడా పాటలు పాడుకుంటూ పోయేటువంటి వాడు.
1: Goes on singing all the time, all over, wherever he moves about.
0: కనుక ఈ పాటల వల్ల ఎందరి హృదయాలను ఉప్పింపచేస్తుంది.
1: దిస్ మ్యూజిక్ రెండర్డ్ బై దెమ్ మేడ్ ఎవ్రీబడి బ్లిస్ఫుల్.
0: చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరిని మురళి మురళి మురళి అని పాడేవాడు.
1: రాజేశ్వరరావు యూజ్ టు సింగ్ హియర్ ఓ కృష్ణ సింగ్ ద మెలడీ సింగ్ త్రూ విత్ యువర్ ఫ్లూట్ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ యమునా ఓ గాడ్ సింగ్ ఫర్ అస్.
0: కనుక అతని యొక్క భావము అతనికే తెలుసును కానీ అన్యులకు తెలియదు.
1: ద ఫీలింగ్స్ ఆర్ బెస్ట్ నోన్ టు హిమ్సెల్ఫ్.
0: కనుక అలాంటి పవిత్రమైన హృదయం ఎక్కడ ఉండినప్పటికీ అది సార్థకమే గావిస్తుంది.
1: Wherever they are liberated.
0: దాన్ని అమ్ముకొని తినేటువంటి వారికి ఎప్పటికైనా ఆనందమే కలగదు.
1: Those that make business of the music can never be blissful and happy.
0: కానీ వారు ఎప్పుడు కూడా బిజినెస్ దిగేటువంటి వారు కాదు. వారి హృదయం ఆనందంగా ఉప్పొంగే నిమిత్తమై వారు పాడేటువంటి వారు.
1: The joy that has spilled out of their hearts have appeared manifested in the form of music.
0: వారు ఉండినా పోయినప్పటికీ వారి కీర్తి శాశ్వతంగా నిలుస్తుంటుంది.
1: They may not be in our midst today, but they have earned the reputation that would stand lifetime for ages to come.
0: ఇప్పుడు చూడండి, భగవత్ నామస్మరణ చేసేటువంటి వారు ఎప్పటికి కూడా సార్థకంగానే వాళ్ళు పోయినప్పటికీ అవి శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
1: Those that have sung the glory of God, they may not be in our midst, but they are remembered forever and ever.
0: శాశ్వతంగా నిలిచేటువంటి ఆస్తి భగవత్ నామస్మరణే.
1: Therefore that would remain with us permanently, eternally, is only God's
0: name. ఒంటి ఉండినా లేకపోయినా, మీకు స్వరం ఉండినా రాకపోయినా, మీరు ఏదో హృదయంలోనైనా కూడాను ఆ భగవత్ నామస్మరణ చేస్తూ రండి.
1: వీ మే నాట్ బి ఏబుల్ టు సింగ్ లౌడ్లీ, వీ మే నాట్ హ్యావ్ సఫిషియెంట్ ఎనర్జీ టు డూ సో, బట్ వీ కెన్ సింగ్
0: విత్. అదే మీకు గొప్ప పుణ్యంగా కట్టగల కట్టుకుని వచ్చేసేసి మీకు సహాయం చేస్తుంది.
1: రెప్యుటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ విల్ ఎర్న్ గాడ్స్ మెరిట్, ద పుణ్య, లాట్స్ ఆఫ్ ఇట్.
0: నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా అన్నింటి ఎందుకు కూడాను అది మిమ్మల్ని ఎంతో తోడునీడిగా ఉంటుంది.
1: God's name will be a support at all levels, physical, ethical, moral, worldly, at all levels of human life.
0: కనుక కేవలం భక్తిని మాత్రమే పోషించడం కాదు, అది యుక్తిని, రక్తిని, అనురక్తిని, భక్తిని, విరక్తిని కూడాను పోషిస్తుంది.
1: It's not merely bhakti, the devotion. It also finds us fulfillment, rakti. It also gives us a kind of attachment, the anurakti. It also develops detachment, virakti.
0: Kanuka ee oka daiva sitena meeku anni vidhala toduga untuntadi.
1: God will support you in every way.
0: Edaina inta pichadanu bujinchukunnetappudu danni bujinchi bhagavat namaskaram chesi mingandi.
1: Before you start eating things, think of God and pray to him.
0: దాన్ని ఆ భగవత్ నామస్మరణ చేస్తూ భుజించే ఆ నామస్మరణ వల్లనే మీకు హృదయంలో చేరిపోతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ ఫుడ్ విల్ గెట్ ఇన్ టు యూ, ది ఎసెన్స్ విల్ గో ఆల్ ఓవర్ ద బాడీ యాజ్ యూ సింగ్ హిస్ గ్లోరీ.
0: కనుకనే పూర్వీకులంతా బ్రహ్మార్పణం, బ్రహ్మహావి, బ్రహ్మాగ్నో, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అని బ్రహ్మార్పణం అనేది పెట్టు వాడు మింగుతుండేటువంటి వారు.
1: దేర్ఫోర్ ది ఏన్షియన్స్ స్టార్ట్ టేకింగ్ ఫుడ్ by just offering to God, brahmarpanam, offering to God, and then start.
0: కానీ వారికి తెలుసో తెలియకనో బ్రహ్మార్పణం అని మింగినప్పుడు కూడా లోపల నుంచి జవాబు వచ్చేటువంటిది.
1: Whether they know or not, as they offer to God, there is an answer from within.
0: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం.
1: The answer comes, I am there in you in the form of Vaishwanara. I am the one who mastigate, I am the one who assimilate, I am the one who digest, I am the one who supplies the essence to the body.
0: Kanuka lopal nunchi manaku supply vastuntundi, adhe ee sound, reflection, reaction.
1: So the answer Vaishwanara we get from within is reaction, reflection and resound.
0: Kanuka manamu కోరినటువంటిది అంతా కూడాను వినపడకపోయినప్పటికీ ఆ నామం అనేటువంటిది మీకు చెవులకు తప్పక దిమ్మిడి కట్టుతుంటుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ మే నాట్ సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, ఇట్ మే నాట్ బి హర్డ్ బై ఎనీబడీ, బట్ యూ కెన్ థింక్ ఆఫ్ హిమ్ విద్ ఇన్ సైలెంట్లీ.
0: భజన బినా సుఖ శాంతి నహీ.

0: ఉన్న మాటను తెలుపుచున్న మాట, ఉన్న మాటను తెలుపుచున్న మాట.
1: What is the flower that God likes? What is to be offered there at the altar of this yajna in the sacrificial fire? It is the sensual pleasure that has got to be sacrificed. It is the forbearance which is the peace. This is the word of truth declared.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Krutayuga tretayugam nandu ఆనాటి మహర్షులు అనేక విధములైనటువంటి మార్గములు యందు యజ్ఞములు కావిస్తూ వచ్చారు.
1: వే బ్యాక్ ఇన్ కృతయుగ అండ్ త్రేతాయుగ ద సేజెస్ అండ్ ద సీయర్స్ పర్ఫార్మ్డ్ సేక్రెడ్ రిచువల్స్.
0: ద్వాపర యుగమునందు కూడాను విశ్వామిత్రుడు యజ్ఞము సల్పాడు.
1: వి ఆల్సో హర్డ్ ఆఫ్ విశ్వామిత్ర పర్ఫార్మింగ్ యజ్ఞ ఇన్ ద్వాపర ఏజ్.
0: బాహ్యమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి రాక్షసులను దునుమాడి యజ్ఞము సమాప్తి గావించాడు.
1: ద యజ్ఞ కేమ్ టు ఎ కన్క్లూజన్ ఆఫ్టర్ ఎన్హిలేటింగ్ ద వికెడ్నెస్ అండ్ ద క్రూయల్టీ అండ్ ద డెమోనిక్ నేచర్.
0: దుష్టగుణములను, దుష్టభావములను, దుష్ట స్వరూపములను దునుము చేసి తదుపరి శాంతి శాంతి శాంతి అని యజ్ఞమును పరిపూర్ణము గావించాడు.
1: The yajna came to conclusion by repeating this word shanti thrice. Only after annihilating the wicked qualities, the wild nature in man.
0: Samapti nedu yajnam samapti.
1: Today is the concluding day of yajna.
0: Saptasate yajnamlo ee naati samapti yokka antarathamanu gurtinchadaniki prayatninchali.
1: We have to make an attempt to know the inner significance of the concluding day of yajna.
0: Prati manamuni yendu kodanu ee yokka indriyamulu yokka pattudamu, indriyamulu yokka durmargamu, indriyamulu yokka aavedana aneka vidhamuluga manam chustune unnam.
1: We find in every man the sensual pleasure, the agitations and the desires of all the senses prevailing.
0: ఇవన్నీ కూడా కేవలము కల్పితమైనటువంటివి.
1: హౌఎవర్ ది ఆర్ ఆల్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: బాహ్యమైనటువంటివి,
1: దే ఆర్ ఎక్స్టర్నల్.
0: ప్రాకృతమైనటువంటివి,
1: దే ఆర్ వరల్డ్లీ.
0: ఇవి కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క లక్షణాలు.
1: దే ఆర్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ దిస్ ఎఫీమరల్ వరల్డ్.
0: అయితే ఈ యజ్ఞం యొక్క అంతరార్థం ఏమిటి?
1: హౌఎవర్ వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ యజ్ఞ?
0: భగవంతుడు ప్రవృత్తి నివృత్తి యొక్క తత్వమును ప్రబోధిస్తూ ఉంటాడు.
1: గాడ్ టీచెస్ అస్ ది అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ ప్రాసెసెస్.
0: ప్రవృత్తి తన నుండి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు, దురాచారములు, దుర్భావములు.
1: ద అవుట్వర్డ్ నేచర్, ద ట్రెండ్ రిప్రజెంట్స్ ద వికెడ్, ద క్రూయల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్.
0: నివృత్తి యొక్క లక్షణములు హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సత్యము, ప్రేమ, సహనము, సానుభూతి.
1: All those that come out of the inward path are the truth, love, the forbearance and sacrifice.
0: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములు నిరంతరం కూడా శాశ్వతమై ఉంటాయి.
1: Those qualities that come out of the heart are permanent.
0: ప్రవృత్తి అయిన హెడ్ నుంచి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు తాత్కాలికంగా మాత్రమే బాధలిస్తుంటాయి.
1: The qualities of the external path are temporary and make you suffer.
0: దీన్ని ఎవరికి అర్పితం గావించాలి?
1: To whom are they to be offered?
0: భగవంతుడు అన్నారు.
1: They are to be offered to God.
0: భగవంతుడు అనగా ఏంటి? భగవాన్ అంటే ఏం? దీని అర్థము?
1: What is the meaning of this word భగవంతుడు, భగవాన్?
0: భగవాన్,
1: భగవాన్.
0: భ అనగా కాంతిని, కాంతిని ప్రసరింపజేసేటువంటి వాడు.
1: భ మీన్స్ ద వన్ హూ షెడ్స్ లైట్.
0: ప్రకాశమును అందించేటువంటి వాడు.
1: ద వన్ హూ పాసెస్ ఆన్ ద లైట్.
0: తేజస్సును కలిగించేటువంటి వాడు.
1: హీస్ వెరీ ఇల్యూమినేషన్.
0: వెలుగును అభివృద్ధి పరిచేటువంటి వాడు.
1: హీ ఇంక్రీజెస్ ద రేడియన్స్.
0: ఇది బకారం యొక్క అంతరార్థము.
1: ఆల్ దిస్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ దిస్ లెటర్.
0: గానగా దీనిని వ్యాప్తి గావించేటువంటి ఒక తత్వము.
1: Ga means this expansive nature, vastness.
0: దేనిని వ్యాప్తి గావించటము?
1: What is to be expanded?
0: కాంతిని, ప్రకాశాన్ని, తేజస్సును వ్యాప్తి గావించటమే.
1: ఇట్ ఈస్ ద ఇల్యుమినేషన్ దట్ హస్ గాట్ టు బి స్ప్రెడ్.
0: వాన్ దీనికి సమర్థుడు భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ అథారిటీ, ద రైట్ వన్ టు
0: స్ప్రెడ్. భగవాన్ అనగా కాంతిని ప్రసరింపజేసేటువంటి సమర్థుడు భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
1: గాడ్ ఈజ్ ద రైట్ వన్ టు స్ప్రెడ్ దిస్ ఇల్యుమినేషన్ బ్రిలియన్స్ ఆర్ లైట్.
0: కనుక మన ఎందుండినటువంటి యొక్క కాంతి చాలా తేజవంతమైనటువంటిది.
1: The light within is so brilliant.
0: దీన్ని తమసోమా జ్యోతిర్గమయ అన్నారు.
1: This is what is said.
0: కప్పబడినటువంటి యొక్క చీకటిని వేరు చేసి పారద్రోలి ప్రకాశమును ప్రశాంతిని ప్రబోధించి ప్రకాశింపచేయటం.
1: The ignorance of darkness is dispelled and the light of wisdom is spread.
0: ఇలాంటి ప్రకాశతత్వము ప్రతి మానవుని ఎందుకును అత్యవసరము.
1: This kind of the light of wisdom is most essential to every man.
0: ఈ విధమైనటువంటి ప్రవృత్తి తత్వం అన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క సెన్స్ అనగా ఇంద్రియముల ద్వారానే మనకు ప్రారంభమవుతున్నాయి.
1: ది ఎక్స్టర్నల్ పార్ట్ రిక్వైర్స్ ది ఇండల్జెన్స్ ఆఫ్ ద సెన్సెస్.
0: కానీ ఇంద్రియములకును ఇంద్రియ భూతములకును వ్యత్యాసం ఉన్నది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ సెన్సెస్ అండ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ భూతములు అనేటువంటిది దైవంతో సమానము.
1: ది ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
0: కనుకనే పంచభూతములు అన్నారు.
1: So it is said panchabhoota, five elements.
0: Panchabhootamlu anaga bhoomi, prithvi,
1: meaning the earth.
0: Modatidi dinine bhudevi ani pilcharu.
1: This also called mother earth.
0: Rendavadi jalamu.
1: Second water.
0: Dinini ganga devi ani pilcharu.
1: Water is described as ganga devi.
0: Moodavadi agni.
1: Third fire.
0: Agni devudu ani pilcharu.
1: Fire is represented as fire god.
0: Nalugavadi vayuvu.
1: Four wind.
0: దీనికి వాయుదేవుడు అని పిలిచారు.
1: విన్ గాడ్ ఇస్ నోన్ యాజ్ విన్ గాడ్.
0: ఐదవది ఆకాశము.
1: ఫిఫ్త్ వన్ స్పేస్.
0: ఆకాశమే శబ్ద బ్రహ్మము అన్నారు.
1: ద స్పేస్ రిప్రజెంట్ ద సౌండ్.
0: కాబట్టి ఈ పంచభూతములకును పరమాత్మ పేరునే ఆవిర్భవింపచేసి పరమాత్మ పేరుతోనే ఉచ్చరిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ బేసికల్లీ డివైన్ అండ్ వర్షిప్ యాజ్ డివైన్.
0: దేవుడనగా ఎవరనగా పంచభూతములే.
1: హూ ఇస్ గాడ్? Is represented by five elements.
0: ఈ పంచభూతములు సర్వలు యందు కూడా ఉంటున్నది.
1: The five elements are in everyone.
0: సమస్త స్థానములు యందు కూడాను వ్యాపించినటువంటిది.
1: They are located in every place.
0: సర్వ ప్రదేశములు యందు కూడాను సంచరించేటువంటిది.
1: They move about all over.
0: సర్వ దేశస్థులకు కూడాను ఇది సమానమైనటువంటిది.
1: They are equal to people of all nations.
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృతిష్టతి. దీనికి దేశకాల పాత్రలు ఏమాత్రము భేదము లేదు.
1: ఇట్ హాస్ నో డిఫరెన్సెస్ ఆర్ కన్సిడరేషన్స్ యాజ్ ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: అన్ని దేశములు ఎందుకూడను ఈ పంచభూతములు ప్రకరిస్తూనే ఉన్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ కంట్రీస్.
0: ఏ వ్యక్తి కానీ ఏ దేశమును కానీ ఈ పంచభూతములు కాదని చెప్పడానికి వీలు కాదు.
1: నో నేషన్ నో ఇండివిజువల్ కెన్ డినై ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఏ సైంటిస్ట్ కూడాను దీన్ని వేరు చేయడానికి సాధ్యం కాదు.
1: నో సైంటిస్ట్ కెన్ సెపరేట్ దీస్ ఎలిమెంట్స్.
0: పంచభూతములు ప్రాణ సమానము.
1: The five elements constitute life.
0: ప్రతి వ్యక్తి ఎందుకును ఇది పంచభూత ప్రాణములతో సమానంగా ఉంటుండాలి.
1: In every individual the five elements are present. దీనిని
0: భారతీయులు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే పేరుతో ప్రార్థిస్తూ వచ్చారు.
1: These are prayed as five life breaths, the life principles of man.
0: కనుకనే ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క ఆకారములే.
1: దే ఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: కానీ అట్టి ఆకారములు గుర్తించడము సామాన్యమైన వారికి సరైనటువంటిగా కనిపించదని ఉద్దేశంతో భగవంతుని కొన్ని రూపములుగా నిర్మించుకుని తద్వారా భగవంతుని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందాన్ని పొందుతూ వచ్చారు.
1: యాజ్ ఇట్ ఇస్ పాసిబుల్ యాజ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ద ఆర్డినరీ వన్ టు ఇమాజిన్ ద గాడ్ అండ్ హిస్ ఫార్మ్, దే హావ్ అస్యూమ్డ్ ద ఫార్మ్స్ ఆఫ్ దేర్ ఓన్ చాయిస్ అండ్ స్టార్టెడ్ వర్షిపింగ్. పంచభూతములు
0: యందు ఎట్టి దోషములు లేవు.
1: In fact, there are no mistakes at all, basically.
0: పంచభూతముల యొక్క ప్రవృత్తులు యందు మాత్రమే ఈ దోషములన్నీ కనిపిస్తున్నాయి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ వేర్ యు ఫైండ్ సర్టెన్
0: మిస్టేక్స్. ఇవన్నీ ప్రవృత్తి యొక్క లక్షణాలు.
1: దేర్ ఆర్ ఆల్ ద నేచర్ ఆఫ్ ది ఎక్స్టర్నల్
0: పార్ట్. మన నుంచి పుట్టేటువంటి విద్యలన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: ఆల్ ద నాలెడ్జ్ దట్ వి అక్వైర్ ఇస్ ఎక్స్టర్నల్.
0: మనం నేర్చినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: ఆల్ ద నాలెడ్జ్ దట్ వి అక్వైర్ ఇస్ ఎక్స్టర్నల్.
0: ఆచరించినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: ఆల్ ద నాలెడ్జ్ ఇస్ ఎక్స్టర్నల్.
0: కంటితో చూచినవి, చెవులతో విన్నవి, మనసుతో అనుభవించినవి కూడాను పంచభూతముల యొక్క సొంతములే.
1: ఆల్ దట్ యు లిసన్ టు, ఆల్ దట్ యు వాచ్, ఆల్ దట్ యు థింక్, ఆల్ ద
0: ప్రవృత్తి యొక్క లక్షణాలే.
1: దేర్ ఆల్ ది నేచర్ ఆఫ్ ది ఎక్స్టర్నల్.
0: కానీ నివృత్తి యొక్క లక్షణమే చాలా నిర్గుణంగా నిరాకారంగా ఉంటుంటది.
1: బట్ ద క్వాలిటీస్ ఆఫ్ ది ఇన్నర్ పాత్ ఆర్ ఫార్మ్లెస్ అట్రిబ్యూట్లెస్ పర్మనెంట్ అండ్ ప్యూర్.
0: దీనినే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అన్నారు.
1: ది ఇన్వర్డ్ పాత్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్యూర్ అన్సలీడ్ ఎటర్నల్ నెక్టర్ అండ్ ఇమోర్టల్
0: శాశ్వతంగా ఉండేటువంటివి.
1: ఇట్ ఇస్ పర్మనెంట్ ఆల్ ఓవర్.
0: ఇట్టి శాశ్వతమైనటువంటి యొక్క గుణమును అభివృద్ధి చేసుకుని
1: we have to develop this permanent qualities.
0: అనిత్యము, అశాశ్వతమైనటువంటి, తాత్కాలికమైనటువంటి ప్రవృత్తి లక్షణాలను మనం దూరం గావించి,
1: in fact we have to distance ourselves from these temporary ephemeral momentary qualities.
0: శాంతిని పొందాలి.
1: And we should earn mental peace.
0: మానవుడనగా ఎవరు?
1: Who is, what is bliss?
0: శరీర, మనసు, ఆత్మల యొక్క మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
1: Man is the combination of the body, mind and the spirit.
0: బాడీ పనులు చేస్తుంది.
1: బాడీ యాక్ట్స్.
0: మైండ్ విచారణ సల్పుతుంది.
1: మైండ్ ఎంక్వైర్స్.
0: ఆత్మ సాక్షిభూతిగా ఉంటారు.
1: ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ అస్ ద విట్నెస్.
0: ప్రతి కర్మ కూడాను దేహం అత్యవసరము.
1: దేర్ఫోర్ టు ఫర్ ఎవరీ యాక్టివిటీ బాడీ ఇస్ ఎసెన్షియల్.
0: కర్మలు ఆచరించేటువంటిది దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ యాక్ట్స్.
0: మంచి చెడ్డలు నిర్ణయించేటువంటిది మనసే.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ డిసైడ్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: దీనిని పురస్కరించుకుని ఆత్మ దీనికి సాక్షిభూతంగా ఉంటుంది.
1: ఫర్ ఆల్ దిస్ ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ అస్ ద విట్నెస్.
0: శాశ్వతంగా ఉండేటువంటిది ఆత్మనే.
1: ది స్పిరిట్ ఇస్ పర్మనెంట్.
0: విచారణ సల్పినది మనసే.
1: It is the mind that distinguishes.
0: దేహమే.
1: And then it is the body that behaves.
0: ఈ మూడింటి స్వరూపమే మానవుడు.
1: Man is the combination of these three.
0: కనుకని ఈ మానవుడు,
1: this man,
0: శరీరమును,
1: the body,
0: మనస్సును,
1: the mind,
0: ఆత్మతో కలిసి ఉండినప్పుడు,
1: and when he is in the company of the self,
0: ఇతనే పరిపూర్ణ మానవుడు అంటారు.
1: And he, that makes the total manhood.
0: కానీ మనస్సును, ఆత్మను త్యజించి,
1: but if he gives up mind and ఆత్మ,
0: కేవలం శరీరమును మాత్రమే అనుభవించే సమయం లోపల,
1: if he just experiences with this body,
0: దీన్ని పశుత్వము అన్నారు.
1: He comes down to the level of animality.
0: ఈ శరీరము, మనసు రెండు చేరి ఆత్మను విసర్జించినప్పుడు,
1: therefore when the body and the mind together give up the
0: ఇదే దానవత్వము అన్నారు.
1: And this is called the demonic nature.
0: శరీరమును, మనసును త్యజించి,
1: if body and mind are given up,
0: ఆత్మసత్వంలో మాత్రమే జీవించేటువంటి దాన్ని దైవత్వము అన్నారు.
1: ఇఫ్ ది లైఫ్ ప్రొసీడ్స్ అలాంగ్ ద లైన్ ఆఫ్ ది స్పిరిట్,
0: దైవత్వం అనగా కేవలం ఆత్మతో మనం సంబంధం కల్పించుకోవటమే.
1: ద డివైన్ పాత్ వాంట్స్ యు టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ విత్ ఆత్మ.
0: ఆత్మాభిమానం మాత్రమే మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వన్ షుడ్ హావ్ అటాచ్మెంట్ టు ద సెల్ఫ్.
0: ఈ దేహాభిమానమే అభివృద్ధి గావించుకోవటం వల్ల అది పశుత్వంగా మారిపోతుంటారు.
1: ద బాడీ అటాచ్మెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బీస్టియల్ నేచర్.
0: దేహంతో పాటు మనసును కూడా చేర్చడం చేతనే దానవత్వంగా రూపొందుతుంది.
1: ద మైండ్ follows the body, it makes you a demon.
0: ఈ రెండింటిని త్యజించి ఆత్మ యొక్క సంబంధమునే కలిగించుకోవటము ఆత్మాభిమానం అన్నారు.
1: One has to sacrifice both these two and develop attachment to the self.
0: ఈ ఆత్మాభిమానమే నిజమైనటువంటి యొక్క తేజో సంబంధమైనటువంటిది.
1: Attachment to the self is really brilliant and effulgent.
0: కనుకనే
1: so
0: మానవుడు ఇచ్చినటువంటి ఈ మూడింటిని,
1: the three that are gifted,
0: సద్వినియోగపరిచి,
1: must be properly used,
0: సదాచారంలో ప్రవేశపెట్టి,
1: take to right path,
0: కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకొని,
1: based on the circumstances and the
0: time, సమయస్ఫూర్తిగా వీటిని వినియోగించుకోవాలి.
1: we have to make use of them in the appropriate right way.
0: ఏదో మనసున్నది కదా అని ఇష్టప్రకారం దానిని ప్రసరింప చేయకూడదు.
1: just as the mind is given, you cannot think as you like.
0: పరిమితములు ఉంటున్నాయి.
1: the thinking must be under certain limits.
0: ఏది చేయవచ్చును, ఏది చేయకూడదు.
1: what is to be done, what is not to be
0: done. ఏది మంచి, ఏది చెడ్డ.
1: what is good, what is
0: అది విచారణ శక్తి మనసుకు ఉంటుండాలి.
1: One must inquire with the mind.
0: ఈ విచారణ లోపల మంచి అని తెలిసినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టాలి.
1: On inquiry that you find good must be practiced, adopted.
0: తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటము,
1: being not able to practice having known,
0: దీనిని దానవత్వము అన్నారు,
1: is demonic temperament.
0: కాని ఇట్టి మనసు యొక్క తత్వాన్ని ఏ మాత్రము లెక్క చేయక,
1: is not mindful of the nature of the mind,
0: దేహమునే లక్ష్యంలో ఉంచుకొని,
1: keeps always the body,
0: దేహాభిమానం చేతనే జీవిస్తూ,
1: and carries on the life,
0: దేహమునకు సంబంధించినటువంటి ప్రవృత్తులన్నీ కూడాను అనుభవిస్తూ ఉండటం,
1: and experiences with the body are in every way,
0: దీనికి ఏ మాత్రము తారతమ్యం లేదు.
1: The body has no difference.
0: హెచ్చుపల్లములు లేదు.
1: No differences, ups and downs.
0: భేదములు ఏమాత్రము పాటించదు.
1: It doesn't follow any norms.
0: కనుకనే దేహమునకు సంబంధించినటువంటి ఇచ్చలను అనుభవించగోటమే ఇది ఏ పశుత్వము అన్నారు.
1: The animal enjoys with the body, go by its desire.
0: లోకములో కూడాను అనేక మంది పెద్దలు చెప్పేటువంటి వారు,
1: the elders in the world also say,
0: ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటే ఏం రా నువ్వేం పశువా అంటారు.
1: If you act in the way, easily, in a free way, they ask you, are you animal?
0: కేవలము మనసును మాత్రమే అనుభవించుకుంటూ ఉండేటువంటి కేవలం అతనికి రాక్షసుడు అంటుంటారు.
1: If it's only at the mental levels, it's a demonic quality.
0: ఈ రాక్షసత్వం అనేటువంటిది దేని నుంచి ప్రారంభమైంది?
1: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ స్టార్టెడ్?
0: శరీరము త్యజించి,
1: గివింగ్ అప్ ద బాడీ,
0: ఆత్మను విసర్జించి,
1: గివింగ్ ఫర్గెటింగ్ ఆర్ స్పిరిట్,
0: మనస్సు యొక్క తత్వమే ప్రాటిస్తూ ఉంటాము.
1: అండ్ దెన్ హి ప్రొసీడ్స్ అలాంగ్ ది సైకలాజికల్ పాత్.
0: కనుకనే మనస్సుకు ఏమాత్రం కూడాను మంచి చెడ్డలు బోధించుకోదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మైండ్ డస్ నాట్ గో బేసికలీ,
0: అది శరీరంతో సంబంధమైనప్పుడే మంచి చెడ్డలు కొంతవరకు విచారణ చేస్తుంది.
1: యాజ్ ద మైండ్ ఫాలోస్ ద బాడీ ఇట్ డిస్టింగ్విషెస్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కనుకనే దీని దేంతోనూ సంబంధం లేకుండా కల్పించుకోవటమే ఈ మనస్సు యొక్క స్వభావము.
1: దేర్ఫోర్ ద మైండ్ కెన్ థింక్ ఇండిపెండెంట్లీ వితౌట్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్.
0: ఈ మనస్సు శరీరమును త్యజించి
1: and giving up the body and the
0: aatmaabhimanamto sancharinchetunti vaade daivattamu.
1: Giving up the mind, if one follows the self, he attains divinity.
0: Karukane atti daivatvanni pondedaniki ee manavudu taginatunti krushi cheyali.
1: Man should make every attempt to reach divine.
0: Manasu undavachunu,
1: mind exists,
0: shariram undavachunu,
1: body is there,
0: kaani idi shariram pani chese nimittamu,
1: but body is there to function.
0: Kaani manasu vicharana cheyali,
1: mind should inquire,
0: manchi chettunu tarkinchali,
1: mind should discriminate,
0: తర్కించి మంచి అని తెలిసినటువంటి దాన్ని ప్రాక్టీస్ లో పెట్టాలి.
1: హావింగ్ డిసైడెడ్ వాట్ ఈస్ గుడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: కనుకనే మానవత్వంలో ఇంతటి సూక్ష్మమైనటువంటి యొక్క క్రియలన్నీ ఇప్పుడు నిలిచి ఉన్నాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఆర్ సో మెనీ సటిల్ సీక్రెట్స్.
0: దైవత్వము కాంతిని చూపేటువంటి వాడు,
1: గాడ్ షోస్ లైట్,
0: ప్రకాశాన్ని అందించేటువంటి వాడు.
1: హి గివ్స్ యు ఆల్ ది బ్రిలియన్స్.
0: మనసా విచారణ చేసి,
1: మైండ్ ఇన్వెస్టిగేట్,
0: ఆత్మాభిమానం పెంచుకునేటువంటిది.
1: అండ్ వాంట్స్ యూ టు డెవలప్ అటాచ్మెంట్
0: టు సెల్ఫ్. ఆత్మాభిమానం అనేటువంటిది ఈనాడు మర్చిపోయినారు.
1: టుడే వి డోంట్ ఫైండ్ అటాచ్మెంట్
0: టు సెల్ఫ్. జీవితం అంతా గడుపుతున్నారు.
1: ద లైఫ్ ఇస్ క్యారీడ్ టుడే బీయింగ్ అటాచ్డ్ టు ద బాడీ.
0: ఏమిటి?
1: What is this body?
0: ఇది పాంచభౌతికమైన దేహమే.
1: It is made up of the elements.
0: కానీ ఇది అనిత్యమైనటువంటిది.
1: But it is temporary.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: monkey.
1: Don't
0: follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience. అదే ఆత్మను అనుసరించు.
1: Follow the conscience, the self.
0: అప్పుడే నీకు సరైనటువంటి మార్గం కనిపిస్తుంది.
1: Then you will find the right path.
0: కానీ కొంతవరకు మూడింటిని కూడా అనుభవించుకోవటంలో తప్పు లేదు.
1: There is nothing wrong in experiencing all the three, body, mind and the self.
0: కాంతి చేత,
1: విత్ ది లైట్ ఆఫ్ ది సెల్ఫ్,
0: మనసు యొక్క ప్రబోధన చేత,
1: విత్ ది టీచింగ్ ఆఫ్ ద మైండ్,
0: శరీరం చేత కర్మలు అనుభవించవచ్చు.
1: వన్ కెన్ యాక్ట్ విత్ ది బాడీ.
0: వీటినే ప్రాకృతమైన ధర్మములు అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ద ఫిజికల్ కాండక్ట్.
0: ఇది ధర్మములు అనేటువంటి దానికి కొన్ని రకమైనటువంటి యొక్క అర్థములు కూడా ఉంటున్నాయి.
1: ధర్మ హ్యాస్ గాట్ సటిల్ మీనింగ్స్.
0: ఏది హృదయ ధర్మము?
1: వాట్ ఈస్ దట్ రిలేటెడ్
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: That dharma of the heart is constant integrated awareness.
0: కానీ శారీరక సంబంధమైనటువంటిది, మానసిక సంబంధమైనటువంటి ధర్మములంతా కూడాను ప్రాకృతమైనటువంటి ప్రవృత్తులు.
1: The physical and the mental dharma are external.
0: ఇవన్నీ ప్రవృత్తులే.
1: They all represent the external way.
0: కానీ నివృత్తికి ఏమాత్రము సంబంధం లేదు.
1: It has no relationship with the inward journey.
0: కానీ ఈ యొక్క మూడింటి యొక్క చేరిక చేతనే ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళితమైనటువంటి తత్వాన్ని మనం అనుభవించవచ్చు.
1: We can experience at the same time the combination of ప్రవృత్తి external and నివృత్తి internal.
0: ప్రేమ స్వరూపులారా,
1: మొట్టమొదటి
0: మానవునికి ఉండినటువంటి ఈ మూడు ఇంద్రియములను కూడాను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: Man should proceed in the right direction with these three.
0: శరీరంతో కర్మలు ఆచరించాలి.
1: Do all activity with this body.
0: ఎట్టి కర్మలు ఆచరించాలి?
1: What kind of action?
0: ఎప్పుడు ఆచరించాలి?
1: When?
0: దేనికోసం ఆచరించాలి?
1: What for?
0: దీని యొక్క ఫలితం ఏమిటి?
1: What is the result?
0: అని అన్నిటికీ అర్థం తెలుసుకుని,
1: One has to understand all aspects.
0: ఎప్పుడు, ఎక్కడ, ఎచ్చట, ఏమి, ఎందుకు?
1: One has to answer all these questions. Where, when, why, how?
0: చేసి ఈ శరీరంలో మనం ప్రవేశించాలి.
1: With all the five senses we should take to action.
0: అప్పుడే ఇది తప్పు మార్గంలో ప్రవేశించదు.
1: Then it will never go along the wrong path.
0: కనుకనే ఈ శరీరం ఇచ్చిండేటువంటిదంతా కూడాను కేవలం శరీర ధర్మం, ప్రవృత్తి లక్షణం.
1: Body is gifted to undertake activity.
0: శరీరమాధ్యం కను ధర్మ సాధకం.
1: Body is there to do all right actions.
0: ఎట్టి ధర్మము? లోక సంధమ్మము.
1: What kind of dharma?
0: ప్రవృత్తి అయినటువంటి ధర్మం ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
1: The body is given by God to do right action.
0: కను ధర్మ సాధకం.
1: Body is given to do all right activity.
0: మనసు ఇచ్చినటువంటి దేని కోసం?
1: Why mind is given?
0: మనసు ఇచ్చినటువంటి నిత్య అనిత్య పరిశీలన చేసే కోసమని.
1: Mind is there to inquire what is fleeting, what is permanent.
0: పరిశీలన గావించే కోసమని.
1: And to discriminate what is good and bad.
0: కనుక ఈ పరిశీలన గావించి,
1: One should inquire.
0: ఈ పరిశీలన దేని వల్ల గాలించడానికి వీలవుతుంది?
1: And how is it possible to inquire?
0: ఆత్మ యొక్క ప్రబోధన చేతనే ఈ మనసు పరిశీలన చేస్తుంది.
1: The inquiry is possible basing on the light of the
0: మనసు
1: spirit.
0: మధ్యలో ఉంటుండాలి.
1: The mind is in between.
0: ఇటువైపున ఆత్మ, ఇటువైపున శరీరము.
1: On one side there is the body, the other side the self.
0: కనుక ఈ మనసు అనేటువంటిది ఆత్మను అనుసరించి,
1: The mind should follow the spirit.
0: శరీర కర్మలు ఆచరించడం.
1: And should undertake activity with the body.
0: మార్గమే.
1: This is the proper path.
0: కానీ ఇప్పుడు ఆత్మ ధర్మాన్ని విసర్జిస్తున్నారు.
1: Today one has given up the nature of the self.
0: శరీరమే friend గా చేసుకొని శరీర ధర్మమే ప్రవృత్తిగా భావిస్తున్నారు.
1: And they go by the body in the external part.
0: కనుకనే శరీర మనసులు రెండు చేరిపోవటం చేతనే రాక్షసుడిగా రూపొందుతున్నాడు.
1: As there is a combination of the body and the mind, man has become a demon.
0: ఈనాడు లోకము లోపల జరిగేటువంటివన్నీ కూడాను ఈ రాక్షస కర్మలే జరుగుతున్నాయి.
1: Today we find in this world all devilish demonic activity.
0: విచారణ శక్తి ఏమాత్రము లేదు.
1: There is no discrimination at all.
0: జ్ఞానం అనేటువంటిది ఎప్పుడు మనకు లభిస్తుంది?
1: How do you hope to acquire wisdom?
0: ఆత్మాభిమానము సంభవించినప్పుడే జ్ఞానం మనకు లభ్యమవుతుంది.
1: When you are attached to the self, it is possible to be wise.
0: జ్ఞానం
1: that is non dualism is jnana.
0: కేవలం ఆత్మను మాత్రమే అనుసరించాలి.
1: And that is only the knowledge of the self.
0: శరీర మనసును ఏ మాత్రం కూడాను టచ్ చేయకూడదు.
1: And you should not never go by the body and the mind.
0: ఈ ప్రాకృతమైనటువంటి ధర్మం లోపల
1: in the worldly context,
0: శరీర మనసు ఆత్మల మూడింటి యొక్క ఏకత్వం చేతనే మనం కర్మలు అనుసరించాలి.
1: In fact we can carry on life surgeon by combining all these three, body, mind and the self.
0: కనుకనే కర్మణ్యేవ అధికారస్తి అని భగవద్గీత చెప్పింది.
1: భగవద్గీత
0: నీవు కర్మాధికారిగా నీవు కావాలి.
1: You have got the right on action.
0: ఎట్టి కర్మలు?
1: What sort of action?
0: ప్రవృత్తివి కాదు,
1: నాట్ ఎక్స్టర్నల్.
0: నివృత్తి కర్మలు ఆచరించాలి.
1: ఆల్ దట్ ఆర్ ఇన్వర్డ్.
0: ప్రవృత్తి కూడాను ఆత్మాభిమానంతో అనుసరించాలి.
1: దేర్ఫోర్ ఈవెన్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ కెన్ బి డన్ బై అటాచ్మెంట్ టు ది సెల్ఫ్.
0: నీకు ఉన్నాయి, నీ కొన్ని కర్తవ్యాలు ఉంటున్నాయి.
1: యు హావ్ సర్టన్ రెస్పాన్సిబిలిటీస్.
0: ఈ కర్తవ్యాలు నీవు అనుసరించాలంటే అప్పుడు కేవలం ఆత్మాభిమానంతో పోతే ప్రయోజనం లేదు.
1: యాజ్ యు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ it is not enough if you are simply
0: dharmamunu manasika dharmamunu aatma yokka help cheta manam aacharinchali.
1: The physical activity and the mental activity could be taken by attaching the spirit.
0: Nee nijamga sharira dharmamne nee aacharistu sakramanga nee nadustunte manasu kuda prasannamaipothundi.
1: Therefore if and once you do the right activity, mind will enjoy peace.
0: Manasu kuda prasannamainappudu aatma sakshatkaristundi.
1: When once the mind is at rest in peace, one can visualize the
0: self. Ee moodu kudunu oke shariramunde manu sancharistunnayi.
1: All the three are present in one and the same man.
0: వేరు వేరు మార్గంలో లేదు.
1: దే ఆర్ నాట్ డైవర్సిఫైడ్.
0: ఈనాడు మానవుడు ఆచరించవలసినటువంటిది
1: వాట్ మ్యాన్ హ్యాస్ టు డూ టుడే.
0: ఏ శరీర ధర్మములు మనం చేసినప్పటికీ ఇది మంచియా చెడ్డనా?
1: వాట్ ఎవర్ యాక్షన్ మైట్ బి డన్, వెదర్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్,
0: గౌరవాన్ని నిలబెడుతుందా లేదా,
1: వెదర్ ఇట్ అప్హోల్డ్ ద ప్రెస్టీజ్ ఆఫ్
0: ఫ్యామిలీ, మానవత్వాన్ని గౌరవిస్తుందా లేదా,
1: వెల్ ఇట్ విల్ రిప్రజెంట్ ద మ్యాన్ ఫర్ హ్యూమన్ క్వాలిటీ,
0: ఈ సమాజంలో పిలుస్తారా లేదా,
1: విల్ పీపుల్ కాల్ మీ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ నాట్.
0: సమాజం కూడా ఒక వైపు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ సొసైటీ ఆన్ వన్ హ్యాండ్.
0: వ్యక్తి పరిణామము, సమాజ పరిణామము, ఆత్మ పరిణామము, మూడింటి యొక్క తత్వమును మనం విచారించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు ఇన్వెస్టిగేట్ ది ఇండివిడ్యువల్ చేంజ్, ద సొసైటల్ చేంజ్ అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది స్పిరిచువల్.
0: కనుకనే మొట్టమొదట మనము ఇండివిజువల్ చేంజ్.
1: సో వి షుడ్ థింక్ ఆఫ్ ఇండివిజువల్ చేంజ్ టు బిగిన్.
0: ఇందులో వచ్చేటువంటి యొక్క దుర్గుణాలు, దురాచారములు అన్నింటినీ మనం చక్కగా విచారణ చేయాలి.
1: వి హావ్ టు ఫైండ్ అవుట్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ టెంపర్మెంట్స్ అండ్ సెంటిమెంట్స్.
0: వీటిని దూరం చేయాలి.
1: వి హావ్ టు గివ్ అప్ దెం టోటలీ.
0: అప్పుడే దీని కొన్ని విధమైనటువంటి మార్గములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ ప్రిస్క్రిప్టివ్ వేస్.
0: అసత్యం ఆడటం,
1: ఫాల్స్హుడ్,
0: అధర్మములో ప్రవేశించటం,
1: అన్రైచియస్నెస్,
0: దొంగతనము చేయటము,
1: స్టీలింగ్,
0: ఈ విధమైనటువంటి దీంతో ఈ యొక్క శరీరము అనేక రకముగా ప్రవర్తిస్తుంది.
1: బై రిజార్టింగ్ టు దీస్ పార్ట్స్ ద బాడీ గెట్స్ ఇట్ ఆన్ సీక్రెట్ వే.
0: మరొక జీవిని కూడాను బాధిస్తుంది.
1: అండ్ ద బాడీ సమ్ టైమ్స్ ఈవెన్ హర్ట్స్ అదర్స్.
0: ఈ శరీర సంబంధమైనటువంటి యొక్క ప్రవృత్తి ఇట్టి కర్మలు ఆచరిస్తుంటాది.
1: అండ్ దిస్ ఈస్ ది ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ద బాడీ.
0: కనుకనే దీనిని మనము పూర్తి మార్పు గావించుకోవాలి.
1: వి హావ్ టు బ్రింగ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్ ద ఫిజికల్ లెవెల్.
0: సమాజ ధర్మం మనం పాటించాలి.
1: అండ్ వి హావ్ టు అబ్జర్వ్ ద సోషల్
0: సమాజంలో ఏమిటి ఇది,
1: వాట్ ఈస్ సొసైటీ.
0: త్రాగటము, తినటము, ప్రవర్తించటము, సంసార సంబంధమైనటువంటి దీంట్లో అమితమైనటువంటి వాంఛలు పెంచుకోవటము, ఇలాంటిదంతా కూడాను కేవలము ప్రాపంచిక సంబంధమైన ప్రవృత్తులు.
1: ఈటింగ్, డ్రింకింగ్, ఫుడ్, రేమెంట్, షెల్టర్, లిమిట్లెస్ డిజైర్,
0: జూదం కూడాను ఈ యొక్క మానసిక ప్రవృత్తి యొక్క లక్షణమే.
1: Gambling is also an external trait.
0: కనుక దీని వల్లనే ఈ మనస్సు ఒక విధమైనటువంటి అపమార్గం పడుతుంటాది.
1: దట్ లీడ్స్ టు మెంటల్ పొల్యూషన్.
0: ఇండివిజువల్ చేంజ్ కలిగిన తర్వాత
1: ఆఫ్టర్ ఇండివిజువల్ చేంజ్
0: సామాజిక చేంజ్ అనేటువంటిది మనం సంపూర్ణంగా నెరవేర్చుకోవచ్చు.
1: అండ్ దెన్ యూ కెన్ ఫాలో ద సోషల్ నార్మ్ వెల్.
0: సామాజిక సంబంధమైనటువంటి చేంజ్ కలిగిన తర్వాత ఆధ్యాత్మిక పరివర్తన చక్కగా జరిగిపోతుంది.
1: వెన్ దేర్ ఇస్ ఎ చేంజ్, సోషల్ చేంజ్, దెన్ బి స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఇండివిజువల్ అనేటువంటిది కేవలం ఒక ప్రారంభమైనటువంటిదిగా ఉంటుంది.
1: ఇండివిజువల్ జర్నీ కమెన్సెస్ ఆల్ అలోన్.
0: సామాజికమైనటువంటిది కేవలం కొంత పవిత్రమైనటువంటిగా ఉంటుంటాది.
1: సోషల్ చేంజ్
0: ఆధ్యాత్మికమైనటువంటిది పూర్తి పవిత్రంగా ఉంటుంటాది.
1: ద స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ టోటల్లీ సీక్రెట్.
0: కనుకనే దీనినే ఎస్ఏఐ అన్నారు.
1: దిస్ is said in this word S-A-I.
0: Yes అనేటువంటిది ఏమిటి?
1: What is yes?
0: అది ఏ స్పిరిచువల్ పరివర్తన.
1: That is spiritual transformation.
0: సామాజిక పరివర్తన అనేటువంటిది ఏ అంటే ఏమిటిది?
1: What is A?
0: అసోసియేషన్ పరివర్తన.
1: Change in association.
0: అది సామాజిక పరివర్తన.
1: This is societal change.
0: ఐ అనేటువంటిది ఇండివిజువల్ పరివర్తన.
1: ఐ ఇస్ ఇండివిజువల్ చేంజ్.
0: కాబట్టి ఇవన్నీ కూడా ఒక సాయిలోనే ఈనమై ఉంటున్నాయి.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ దేర్ ఓన్లీ ఇన్ సాయి.
0: కనుకనే స్పిరిచువల్ పరివర్తన ప్రతి మానవుని కూడా అత్యవసరమైనటువంటి.
1: స్పిరిచువల్ చేంజ్ ఇస్ నెసెసరీ ఫర్ ఎవ్రీవన్.
0: ఈ స్పిరిచువల్ ప్రవర్తన మనలో మార్పు చెందిందంటే అసోసియేషన్ లో సులభంగా మనము ప్రవేశించవచ్చు.
1: వెన్ వన్ దేర్ స్పిరిచువల్ చేంజ్ ఇట్ ఇస్ ఈజీ టు గెట్ ఇన్ టు సొసైటీ.
0: అసోసియేషన్ లో మనము పరివర్తన మార్చడం చాలా కష్టం.
1: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ ద సొసైటీ.
0: ఈనాడు అసోసియేషన్ అనేటువంటిది చాలా దిక్కుమొక్కు లేకుండా ఉంటుండాలి.
1: టుడే ది సొసైటీ హాస్ నో ప్రాపర్ డైరెక్షన్.
0: దానికి ఒక విధమైనటువంటి ఒక మితమే లేదు.
1: It has no limit. It has no boundaries nor limitations.
0: ఇష్టం వచ్చినట్టు సంచరిస్తూ ఉంటుంది.
1: It goes about in a wayward way.
0: ఏది మంచి చెడ్డ అనేటువంటి విచారణ శక్తియే లేదు.
1: It does not discriminate good and bad.
0: ఇలాంటి పరిస్థితుల లోపల మనం సామాజిక దీనిని అనుసరించడం చాలా కష్టం.
1: Under these circumstances it is difficult to follow the mind. కొన్ని
0: సామాజిక ధర్మములని తనే అనేక మంది సామాజిక ధర్మాన్ని అనుసరిస్తున్నారు.
1: We follow the social norms.
0: ఈ సామాజిక ధర్మంలో తప్పులు రావడానికి అనేక కారణాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ ది మిస్కాండక్ట్ ఇన్ సొసైటీ.
0: కనుకనే స్పిరిచువల్ పరివర్తనలో మొట్టమొదటి పవిత్రులైపోతే తర్వాత సామాజికంలో కూడా సహజంగానే సరిపోతుంది.
1: వెన్ వన్ దేర్ ఇస్ ఎ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ దేర్ విల్ బి చేంజ్ ఇన్ ద సొసైటీ ఆటోమేటికల్లీ ఇన్ ఎ సింపుల్ వే.
0: స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: ఈనాడు దేశము ఇన్ని రకములైనటువంటి ఒక అవస్థలకు గురి కావటము.
1: The country is facing so many problems.
0: అగ్నిగుండంగా కూడా మారిపోతుందాది ఈ ప్రపంచము.
1: The whole world has become a bonfire in flames.
0: ఎక్కడ పోయినా భయమే.
1: Everywhere there is fear.
0: ఏం చేసినా భయమే.
1: Whatever you do.
0: ఏం చెప్పినా భయమే.
1: Whatever he said.
0: సత్యానికి కూడా భయపడుతున్నారు.
1: We are afraid even to speak truth.
0: కనుకనే ఇలాంటి పరిస్థితుల లోపల మొట్టమొదట ఆధ్యాత్మిక చాలా అవసరమైనటువంటిది.
1: Under these circumstances spiritual change is necessary.
0: ఈ ఆత్మవిశ్వాసంను కోల్పోవడం చేతనే
1: as the self confidence is lost.
0: ఇంత అస్తవ్యస్తమైనటువంటి మార్గములంతా కూడా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: There are so many distortions, perversions and
0: ఎంత గొప్పవాడైనప్పటికీ,
1: he may be great man.
0: ఎంత విద్యావంతుడైనప్పటికీ,
1: however wise he is.
0: ఎంత శ్రీమంతుడైనప్పటికీ,
1: wealthy person.
0: కానీ మార్గము తప్పి ప్రవర్తిస్తున్నాడు.
1: But he is proceeding in the wrong way.
0: పేరు పెద్దది.
1: He has got a big name.
0: కానీ ప్రవర్తన చాలా అల్పమైనటువంటి.
1: But his conduct is so mean.
0: ప్రవర్తన చేతనే పేరు మనకు సంపాదించాలి.
1: You have a good name by following the right conduct.
0: ప్రవర్తనకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There is no other beyond the righteous conduct.
0: అన్ని విధాల వర్తింపజేసేటువంటిది ప్రవర్తన మాత్రమే.
1: Therefore it is the conduct that decides your nature.
0: కానీ ఈ ప్రవృత్తిని మీరు వదిలిపెట్టనక్కర్లేదు.
1: It's not necessary to give up the external path.
0: సాధ్యమైనంత వరకు మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: To the extent possible proceed in the right direction.
0: నీ ఆత్మతృప్తికి నీకు సంబంధించినట్టుగా చేయి.
1: Work for the satisfaction of your conscience.
0: నీ ఆత్మతృప్తియే లేకుండినా ఎట్టి కార్యములు ఎందుకు కూడా నీకు సరైన విజయాన్ని చేకూరదు.
1: When your conscience is not satisfied, you will never win, you will never be successful.
0: ఏదో ప్రకృతి కాలం లోపల ప్రవృత్తి లక్షణం లోపల
1: in the external nature
0: తేతాయక ద్వాపర యుగములందు
1: in earlier ages of కృతయుగ ద్వాపర
0: కొన్ని వేళతో ఎంచేక మాత్రమే సాధ్యమవుతుండేది.
1: It was possible only for a couple of the people in those days.
0: కానీ కలియుగం లోపల ఈ పాపమునకు పరిమితమే లేదు.
1: The sins have no limits at all.
0: ఇది ఎంచటక వీలు కాదు.
1: And it's not possible to give up either.
0: ప్రతి క్షణం కూడాను పాపమే.
1: Every moment sin is committed.
0: ప్రతి కూడాను పాపమే.
1: Every moment is full of
0: ప్రతి అణువు కూడాను పాపమే.
1: And every cell is full of sin.
0: ఈ విధంగా పాపంతో కూడినటువంటి ఒక తత్వాన్ని మనం ఏ రీతిగా సంహరించాలి?
1: When the sinful nature is so predominant, how to conquer?
0: కనుకనే కృష్ణుడు కూడా చెప్పాడు,
1: ఆల్సో సే అర్జున,
0: నీవు యుద్ధానికి పోతున్నావు.
1: You are going to the battle field.
0: కానీ యుద్ధం సామాన్యమైనటువంటిది కాదు.
1: It's not ordinary battle.
0: అన్ని విధాలా కూడా చాలా అభివృద్ధి గాంచుతూ ఉండాలి.
1: And you find all kinds of weapons there.
0: కానీ ఈ యుద్ధంతో నీవు సాధించేటువంటి విజయము సరైనటువంటి విజయం కాదు.
1: The victory you are going to get is not the right one.
0: లెమ్ము ధనుంజయ,
1: get up Arjuna,
0: vidhi baliyamu,
1: the fate is certain,
0: nyayamu gelchu,
1: justice will be triumphant,
0: swarthamu
1: sacrifice the self
0: will be you,
1: and this is going to be the
0: kanugummika. నన్ను నీవు అనుసరిస్తే కనుగొమ్మిక,
1: అండర్స్టాండ్ దిస్,
0: నూరుగురు బిడ్డల తండ్రికైనా
1: ద ఫాదర్ విత్ 100 సన్స్,
0: అంత్యమున పిండమిగులు ఎక్కువ కలగలగా ప్రారంభమది ఏమిటో
1: The father of 100 sons will not be left behind even if one to do obituary rites.
0: Intiye kaadu.
1: Not only this.
0: Inka saravarsham tappadu vishwajatiki innanna.
1: There is bound to be the rain of arrows for world peace.
0: Kevalam nee ambula cheta nee sampanchi ambula cheta nee potaate prayojanam kaadu. Saravarsham tappadu.
1: It is not simply enough to fight with an arrow.
0: Ambula varshame kurchali.
1: There should be the rain of arrows.
0: Ravul kone manta minta vivachuni inta.
1: And it's going to happen all over here and there.
0: Okka vaipuna sekuni.
1: And there is Shakuni
0: and Karna
1: on one side.
0: ఇద్దరు కూడాను దుర్మార్గమైన మార్గాన్ని అవలంబిస్తున్నారు.
1: They are following the wrong wicked path.
0: సత్యము తెలిసి కూడాను కర్ణుడు దీన్ని ప్రవేశించడం లేదు.
1: And Bhishma has not gone into the right way.
0: సత్య ధర్మమును పూర్తి తెలుసును కర్ణునికి.
1: And Karna knows సత్య and ధర్మ.
0: ఎంత సత్యమున్నా ఎంత ధర్మమున్నా ఈయన గుణము మానలేడు.
1: Though with all this righteousness and the truth he has not given up his mean mentality.
0: కర్ణుడంతటి వాడు
1: కర్ణ
0: కడపటికి ఏమయ్యే?
1: వాట్ హ్యాపెన్ టు హిమ్ ఎట్ ది ఎండ్?
0: వినుడు భారతీయ వీరసుతుడా,
1: ద సన్ ఆఫ్ భారత్ అండర్స్టాండ్
0: కర్ణుడు ఎలాంటి దానకర్ణుడు అని పేరు పొందినటువంటి వాడు.
1: యు నో ద కర్ణ స్టాండ్స్ ఫర్
0: చారిటీ. కర్ణుడు కూడా కట్ట కడపటికి ఏమనిపించాడు?
1: వాట్ హ్యాపెన్ టు కర్ణ ఎట్ ది ఎండ్?
0: కనుకనే భగవంతుని అంటదండలు పొట్టి పొందినారు పాండవులు.
1: Pandavas were the recipients of God's grace.
0: తన ఆజ్ఞ తప్ప మరొక దానిని అనుసరించడం లేదు.
1: దే నెవర్ డిసోబేడ్ గాడ్స్ కమాండ్.
0: యుద్ధముకు రాయబారానికి వెళ్ళాడు.
1: When emissary was sent,
0: kani tirigi vachinappudu,
1: when he returned,
0: nakula sahadeva iddaru kudunu paadala penabaddaru.
1: Nakula sahadeva fell at the feet of krishna.
0: Krishnudu ante chaala preeti.
1: They love krishna intensely.
0: Biddala vale vaaru aasinchetuvanti vaaru.
1: And in fact he treated them as his children.
0: Krishna, emi jarigindi nee sambhashanalo?
1: Krishna, what happened there?
0: Nayana, vaaru yuddhamuniki angikarincharu annaru.
1: He said they accepted to fight.
0: Appudu cheppadu.
1: Then he says,
0: సంభాషణకు పోయినటువంటి కృష్ణుడు,
1: హావింగ్ గాన్ దేర్ ఫర్ కాంప్రమైజ్,
0: తిరిగి సుక్షేమంగా వెనుకకు వచ్చి,
1: యు హావ్ రిటర్న్డ్ సేఫ్ ఎనఫ్,
0: ఇది ఏ 10,000 నేటికి,
1: దిస్ ఈజ్ ఎనఫ్ అండ్ ఎనఫ్ ఆల్ ద వెల్త్ ఫర్ దిస్ డే,
0: ఆ మార్గం మా కృష్ణుడు ఏం చేస్తారో అని భయపడ్డాను,
1: వి ఆర్ అఫ్రైడ్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్,
0: కానీ మా కృష్ణుడు క్షేమంగా ఇంటికి వచ్చాడు,
1: యు రిటర్న్డ్ సేఫ్,
0: ఇది ఏ మాకు 10,000 అన్నారు,
1: దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ లైఫ్,
0: ఇంతటి ఆనందాన్ని పొందారు వాళ్ళు,
1: దే వర్ సో హ్యాపీ ఎట్ దట్ మోమెంట్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: అర్జునులో కొన్ని పొరపాట్లు జరుగుతూ వచ్చాయి,
1: అర్జున కమిటెడ్ సర్టన్ మిస్టేక్స్,
0: దీనికి పురం రాయబారానికి పోయినప్పుడు
1: ఎర్లియర్ యాజ్ వెన్ హి వెంట్ టు ది అంబాసిడర్,
0: మనకు అక్కర్లేదు,
1: అర్జున సెడ్ ఐ డోంట్ వాంట్ దిస్ కాంప్రమైజ్,
0: సిద్ధమని చెప్పు,
1: యు షుడ్ నెసెసర్లీ ఫైట్ వాట్ హి సెడ్.
0: కానీ యుద్ధంలో ప్రవేశించారు.
1: Well, war started.
0: ప్రవేశించేటప్పటికి అందరి బంధుమిత్రులను గురువులను శిష్యులను అందరినీ చూచాడు.
1: He could watch all his relationships, receptors and associates.
0: అభిమానం మారిపోయింది.
1: And then there
0: అది దేహాభిమానము. అక్కడ దేహాభిమానంతో ఇంత అర్జునుడు పాల్గొడ్డాడు.
1: And Arjuna came down to the level of physical body attachment.
0: ఇందరి బంధుమిత్రు గురుపుత్రులను చంపి భరించుటెట్టుడు.
1: How is it to kill all these relationships and so many people relations?
0: నా కన్నులు తిరుగుచున్నవికా కాలం గడుపుకాక కదలం ఇంటికిన్నాడు.
1: My head is reeling, I am not able to stand here, let me go back.
0: కృష్ణుడికి కోపం వచ్చింది.
1: Krishna was angry.
0: నేను ఊరుకున్నటువంటి వాడిని, నన్ను పురికొల్పావు.
1: In fact you provoked me.
0: యుద్ధము సిద్ధమని చెప్పావు.
1: You said that I should be ready to fight.
0: రమ్మిక యుద్ధము సిద్ధమనక కాలహరణ మీకు అయ్యేలా.
1: And you said why waste of time, be ready.
0: ఈ కాలహరణమే చేయొద్దు.
1: యు సెడ్ డోంట్ వేస్ట్ టైం,
0: యుద్ధం సిద్ధమని చెప్పు,
1: బి రెడీ టు ఫైట్.
0: చెప్పినటువంటి ఈ అర్జునుడు కాలహరణము చేయక కదలం ఇంటికి అన్నాడు.
1: అండ్ హి సెడ్ డోంట్ వెయిట్ లెట్ మీ గో బ్యాక్ హి సేస్ నౌ.
0: కానీ కౌరవులు ఎలాంటి వారు?
1: బట్ వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ కర్ణ ఇస్?
0: కేవలము చాలా విషపురుగులు.
1: And they're like the almost poisonous.
0: అమృతంతో కలిపినటువంటి యొక్క విషములు.
1: And they're fully highly poisonous.
0: అలాంటి వారితో నీవు సందేహం చేసుకోవటం ఎంత విరితరము.
1: To think in this line is foolishness.
0: మీ నిమిత్తమై నేను ఇవంతా కూడా రాయబారానికి వెళ్ళాను, కానీ లేకపోతే నాకు రాయబారమే ఇష్టం లేదు.
1: For your sake only I acted as an ambassador, as your emissary.
0: కాలకూటమున అమృతము సృజింప వీలా? కాలకూటమున అమృతము సృజింప వీలా?
1: Is it possible to convert the poison into nectar?
0: By the దావాగ్నిలో మల్లె పూల వెజదలు లీలా?
1: Is it possible to throw the flowers into the fire?
0: ముష్కరుని మ్రోలా?
1: And is it possible?
0: హితోక్తులు మేలా? గుణజాల ఏలయ్యకి ఈ సంధి మాటలు?
1: Will wicked people listen to all good words? Is the path of right way?
0: కాలకూటమున అమృతము సృజింప వీలా? ఈ కాలకూటములో అమృతం పుడుతుందా?
1: In this poison is it possible to have nectar?
0: బయట దావాగ్నిలో మల్లె పూల వెజదల్లు లీలా?
1: Would you throw the jasmine flowers into the flames?
0: ముష్కరుని మ్రోలా?
1: In front of the all bad people?
0: హితోక్తులు మేల
1: విల్ దే పే హిమ్ టు గుడ్ వర్డ్స్
0: బోధిస్తే గానీ సరిపోయేటువంటివి కాదు.
1: దే డోంట్ లిసన్ టు గుడ్ టీచింగ్స్ అట్ ఆల్.
0: ఇక సర్వర్షము తప్పది విశ్వశాంతికి నన్న.
1: దేర్ఫోర్ ఫర్ ది వరల్డ్ పీస్ రెయిన్ ఆఫ్ ఆరోస్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
0: ఎందుకోసము?
1: వాట్ ఫర్?
0: అన్ని వైపులా అగ్ని మండుతున్న సమయం లోపల
1: వెన్ దర్ ఫ్లేమ్స్ ఆల్ ఓవర్
0: వేరు ఫైర్ వ్యాన్ అంతా తీసుకుని పోయి
1: అండ్ దే వెంట్ ఇన్ దేర్ ఫైర్ వ్యాన్.
0: కానీ కొంతవరకు చల్లార్చవచ్చు.
1: దే కుడ్ ఎక్స్టింగ్విష్ టు సమ్ ఎక్స్టెంట్.
0: కానీ అగ్ని మండుతుండే సమయం లోపల
1: వెన్ ది ఫైర్ ఇస్ ఆల్ ఎవ్రీవేర్
0: దీనికి ఏ యొక్క ఇంజిన్ ప్రయోజనం లేదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎక్స్టింగ్విష్ ద ఫైర్.
0: ఏ ప్రయత్నము దీనికి సాధ్యం కాదు.
1: నో ఎఫర్ట్ విల్ బి సక్సెస్ఫుల్.
0: శరవర్షము తప్పది విశ్వశాంతికి. కృష్ణ, ఇంకా దీనికి శరవర్షమే తప్పదు.
1: The rain of arrows must should happen.
0: ఇది కూడా దేనికోసం? విశ్వశాంతికి.
1: What for? For the world peace.
0: ఈ విశ్వశాంతికి కూడా యుద్ధం చేయాలి.
1: Even for world peace one has to fight.
0: అంతేకాని విశ్వశాంతి విశ్వశాంతిని యుద్ధం చేయకుండా పోవటం కాదు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ వరల్డ్ పీస్ యూ కెనాట్ విత్డ్రా ఫ్రమ్ వార్.
0: ఎందుకోసం? అంటే దుర్మార్గం పెరిగిపోయింది.
1: బికాస్ వికెడ్నెస్ ఈస్ రైజింగ్.
0: దుష్టత్వం అభివృద్ధి అయిపోయింది.
1: ద బ్యాడ్ టెంపరమెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్.
0: మంచితనం మడుగుపడిపోయింది.
1: గుడ్నెస్ ఇస్ సబ్డ్యూడ్.
0: ఎక్కడ చూసినా మంచి కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో గుడ్నెస్ ఎట్ ఆల్ ఎనీవేర్.
0: నేడు మంచివాడే రేపు చెడ్డవాడిగా మారిపోతున్నాడు.
1: ఎ గుడ్ మ్యాన్ టుడే బికమ్స్ బ్యాడ్ టుమారో.
0: ఈనాడు మిత్రుడే రేపు శత్రుడిగా మారిపోతున్నాడు.
1: ఎ ఫ్రెండ్ బికమ్స్ ఎన్ ఎనిమీ టుమారో.
0: ఇలాంటి పరిస్థితి లోపల దీనికి శరవర్షము తప్పది విశ్వశాంతి.
1: Therefore, under these circumstances, for the world peace, the rain of arrows should happen.
0: కనుకనే ఈనాడు
1: today
0: పవిత్రమైనటువంటి దేశములు అన్ని కూడాను సుక్షేమంగా ఉండాలని ఆశించాలి.
1: We should pray for the peace of the whole world.
0: కొన్ని వైపులు శరవర్షం దప్పుతూ
1: on one side you find the rain of arrows.
0: కొన్ని వైపులు దుర్మార్గం మితిమీరిపోయింది.
1: There is wickedness on one side.
0: ఈ దుష్టతనం అనేటువంటిది చాలా పెరిగిపోయింది.
1: ద క్రూయల్టీ ఇస్ రైజింగ్ ఆన్ ద అదర్ వే.
0: ధర్మ న్యాయములే నశించిపోయినాయి.
1: దేర్ ఇస్ నో రైటియస్నెస్ ఇన్ జస్టిస్.
0: ఎవరు సత్యములో ప్రవేశిస్తున్నారో వాళ్ళకంతా కూడా కష్టం చేయగలుగుతున్నాయి.
1: ద వన్ హూ ఇస్ ప్రొసీడింగ్ ఆన్ ద పాత్ ఆఫ్ ద ట్రూత్ ఫేస్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: అలాంటి పరిస్థితిలో శరవర్షమే తప్పదు. ఉన్న
1: ఇన్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ద రెయిన్ ఆఫ్ ఆరోస్ విల్ హ్యాపెన్.
0: అట్టి పరిస్థితి లోపల
1: దెన్
0: అర్జున్ని పంపుతుండాలి.
1: అండ్ అర్జున్ వాస్ బీయింగ్ వాస్ సెంట్.
0: అర్జున్ యుద్ధానికి పంపినప్పుడు దానికి పూర్వము అభిమన్యుడిని పంపించింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ అభిమన్యు వాస్ సెంట్ ప్రయర్ టు అర్జున.
0: సుభద్ర.
1: సుభద్ర సెంట్ హిమ్.
0: అయ్యో, నా అక్కగారైన ద్రౌపదికి పంచము ఉత్తమైనటువంటి పిల్లలు కూడాను నశించిపోయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మై సిస్టర్ ద్రౌపది లాస్ట్
0: పాండవులందరూ కూడా గొంతులు కోసరి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే వర్ బిహేడెడ్.
0: ఉన్నది ఒక్కడే అభిమన్యుడు.
1: ఓన్లీ అభిమన్యు ఇస్ రిమైనింగ్.
0: ఈ అభిమన్యుని మాత్రము నేను ఎట్ట రక్షించుకోవటము?
1: హౌ టు ప్రొటెక్ట్ హిమ్, హౌ టు హ్యావ్ హిమ్.
0: అప్పుడు చెప్పాడు అభిమన్యుడు.
1: దెన్ అభిమన్యు సేస్,
0: అమ్మా, నా తండ్రి లేడు.
1: My father is not here.
0: మా తండ్రియు మామయ్యు లేరిచ్చట.
1: And my father uncle are not here.
0: మాను నీ తలపింక మంచి.
1: Don't entertain this kind of a thought, mother.
0: యుద్ధమునకు సిద్ధమని చెప్పు.
1: Tell me to be prepared to fight.
0: ధర్మజు ఒక్కడే మాత్రమే ఉన్నాడు ఇంటి లోపల.
1: ధర్మజా was only one at home.
0: నాయన, నిన్ను నేను ఏ విధంగా పంపించేది?
1: He says, my dear son, how can I send you?
0: అందులో ఆ పద్మవ్యూహం పనినటువంటి వాడు చాలా క్రూరుడు.
1: The 12th one among that group is very bad.
0: దుష్టుడు.
1: And wicked man.
0: దుర్మార్గుడు.
1: And is very bad, dangerous.
0: పద్మవ్యూహం పన్నాడు.
1: అండ్ హీ హాస్ గాట్ ద డివైస్ ద పద్మవ్యూహ.
0: ఈ పద్మవ్యూహం లోపల జయం అనేటువంటిది చెప్పటం చాలా కష్టము.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ.
0: వద్దు వద్దు అన్నాడు.
1: సో డోంట్ గో, హీ సెడ్.
0: అప్పుడు అభిమన్యుడి కోపం వచ్చింది.
1: దెన్ యూ సో యాంగ్రీ విత్ హిస్ మదర్.
0: నా మామ అయినటువంటి కృష్ణుడు, నా తండ్రి అయినటువంటి అర్జునుడే వచ్చేస్తే, వారు యుద్ధానికి పిలిచినప్పుడు నేను పోలేదని చెప్తే నా తండ్రి నా గొంతు తీస్తాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ After the return of my father Arjuna, uncle Krishna,
0: నా కులములకు కీర్తి ఇచ్చావని,
1: they will kill me.
0: కొడుకై పుట్టినందుకు కులములకు కీర్తి తేవాలి.
1: Being born a son, I should bring the repute, good name to the family.
0: తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి.
1: They should get a good name.
0: తల్లిదండ్రులకు మంచి పేరు తేనటువంటి కుమారుడు పుట్టి ప్రయోజనం ఏమిటని గొంతు వస్తాడు నా తండ్రి.
1: And therefore if he finds that I am bringing a bad name, he will kill me.
0: కనుక నేను ఇంకా ఉండను.
1: Therefore I won't stay back.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he says,
0: నేను ఇంకా ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్? వై షుడ్ ఐ స్టే?
0: ఇక్కడ ప్రాణం ఇచ్చే బదులు యుద్ధంతోనే ప్రాణం ఇచ్చి నేను వీర స్వర్గాన్ని పొందుతాను.
1: ఇన్స్టెడ్ ఆఫ్ డైయింగ్ హియర్, బెటర్ ఐ ఫైట్ దేర్ అండ్ డై అండ్ రీచ్ హెవెన్.
0: అప్పుడు సుభద్ర ఈ మాటలు వినలేకుండా పోయి అప్పుడు ఆశీర్వాదం చేస్తుండాలి.
1: దెన్ సుభద్ర కుడ్ నాట్ హియర్ ఎనీ లాంగర్ స్టార్టెడ్ బ్లెసింగ్. మై డియర్ సన్,
0: నీవు చాలా గొప్పవాడు.
1: యు ఆర్ వెరీ గ్రేట్.
0: నాకున్నది ఒకే కుమారుడు.
1: ఐ హావ్ ఓన్లీ సన్.
0: కానీ పరిస్థితి సరైనటువంటివి కాదు.
1: అండ్ ది సిచ్యువేషన్ ఇస్ నాట్
0: గుడ్. నీ మామయ్య తండ్రి నేరిచట.
1: అండ్ దెన్ యువర్ అంకుల్ ఆల్సో
0: వాజ్ గర్భవతి.
1: యువర్ వైఫ్ ఇస్ ఇన్ ద ఫ్యామిలీ.
0: కాలం ఎట్టుందో చెప్పలేము.
1: అండ్ వి కెనాట్ సే.
0: మానము నీ తలపింక పుత్రక.
1: బెటర్ యు గివ్ అప్ దిస్ ఐడియా సన్.
0: చెప్తే అప్పుడు ఆయన వినలేకుండా కట్టకపడి ఆశీర్వాదం చేస్తున్నది.
1: అండ్ ఎట్ ది ఎండ్ షీ బ్లెస్డ్ హిమ్.
0: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్భ భంజనోద్దామ పనుడు కుంభజుడు దానిని పన్నెండు వాడు భీష్మ సంగ్రామము భార్య గర్భవతి కాలమిటిండును చెప్పలేము మీ మామయ్య తండ్రి లేదిచిట మానుము నీ తలపింక పుత్రక.
1: And said, my dear son, give up this idea because the entire Padma Vyuha is the design of Dronacharya and your father is not at home, the uncle is not at home and the great fighter Karna is over there. Give up this idea.
0: అప్పుడు తనికి ఆశీర్వాదం చేస్తుండాది తల్లి సుభద్ర.
1: And Subhadra mother started blessing him ultimately.
0: తారకాఖ్యాసుర దోర్దర్ప మడచు వేళ గౌరి తనకు కిడ్డ మీర రచ్చ.
1: The blessing conferred by Gauri to her son while slaying Tarakasura.
0: Shambharasura veera champaga aachanu veela bhargava sutakidda bhavya raccha.
1: While killing Shambharasura, the blessing given by Bhargava.
0: Matru dasitambu manpan arugu veela vinata putruna kidda vimala raccha.
1: The kind of blessing given by Vinata to her son.
0: Atti
1: that blessing
0: ganaraksha
1: the mighty blessing
0: sri raksha yanga raksha rakshanandunu divyamau sri rama raksha todu needai ninnu kaapadu gaaka.
1: That kind of sacred blessing, the divine blessing and the benediction be with you forever and ever and protect you.
0: Parayanam rasi inta talli yokka premaku paatrudayyadu.
1: And then he was so totally blessed.
0: Alanti kumarudu ee jagatlo ekkada unnaru?
1: Where do you find such a son today?
0: Andaro apakirtini techetvanti kumarudi.
1: And most of the people bring bad
0: ee kalikalam lopala chustamante
1: in this kali age
0: ee chaduvulu kosam ani cheppi videshalanta pamputunnaru.
1: And in fact for education we
0: go abroad. Videshalo kukkal kante heenanga bratiki vastunnaru.
1: And there we lead the life much worse than that of a dog.
0: Pasulu kante heenanga pravartichu vastunnaru.
1: And we behave much worse than animals.
0: Ilanti varini tallidandru angikaristunnaru.
1: And parents also endorse this idea.
0: Meeru manchi varini pugurtunnaru.
1: And they praise their children.
0: ఈ తల్లిదండ్రులే పిల్లలను గొంతులకు వస్తున్నారు.
1: And in fact they are killing their own wards.
0: ఈ విధమైన యొక్క తల్లి యొక్క ఈ పవిత్ర యొక్క భారతదేశమునందు మంచి సార్థక నామాన్ని తీసుకొని రావాలి.
1: And in fact they should bring a befitting name to this country.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరందరూ కూడా ఎంతో గొప్పవారు.
1: You are really great.
0: స్వామి యొక్క సన్నిధి లోపల అనేక సద్గుణాలు మీరు పోషించుకున్నారు.
1: And you have developed good qualities in that.
0: కానీ ఈ పోషించుకున్నటువంటి విద్యను మీరు దాన్ని ప్రవృత్తి చేయించుకోవాలి.
1: All the virtues that you cultivated, develop them more and more.
0: ఆచరణలో పెట్టాలి.
1: And you practice them.
0: ఆచరణలో పెట్టాలి, సమాజానికి అందించాలి.
1: Having practiced, propagate and share.
0: ఎవరైనా అన్యాయం చేస్తుంటే నీ కంటికి కనిపిస్తే వాడికి పోయి బుద్ధి చెప్పాలి.
1: When you find injustice, teach him a lesson.
0: నాయన, ఇది మంచిది కాదు.
1: Tell him it's not good.
0: మనం మానవుడై పుట్టాము. మనం రాక్షసులు కాదు, మనం పశువులు కాదు, మనం మానవులు.
1: You are born as a human being. You are not animal. You are not demon. Behave properly.
0: నోరెత్తితే అపద్ధము.
1: And we find
0: పాలు పెడితే అధర్మము.
1: And we are unrighteous.
0: కేవలము ఒక విధమైనటువంటి యొక్క దుర్మార్గము.
1: And wickedness, cruelty.
0: ఇలాంటి దృష్టి, ఇలాంటి యొక్క భావములు, ఇలాంటి యొక్క మాటలు ప్రపంచంలో చాలా దుర్లభమైపోయినది.
1: And it has become most common, the cruelty and the wickedness all over, both in words and actions and thoughts.
0: కనుకనే మొట్టమొదట మీరందరూ మంచివారైనప్పుడే దేశం మంచిది అవుతుంది.
1: First, if you are good, the whole country would be good.
0: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను విద్యార్థుల యొక్క ప్రవర్తనలపైన ఆధారపడి ఉంటుండాలి.
1: The good and bad of the country depends upon the students.
0: విద్యార్థుల యొక్క భావములు మంచివైనప్పుడే
1: when the feelings of those students are
0: good, మంచివైతాయి.
1: Their conduct will be good.
0: ప్రవర్తనలు మంచిదైనప్పుడే
1: when the behavior is good,
0: మానసిక శాంతి లభిస్తుంది.
1: There will be mental peace.
0: కనుక ఈ మొట్టమొదట మీరు థాట్స్, సంకల్పాలను పవిత్రంగా చేసుకోండి.
1: Therefore make your thoughts pure.
0: సత్య సంకల్పాలను పెంచుకోండి.
1: Develop pure thoughts.
0: సత్యభావాల్లో మీరు ప్రవేశించండి.
1: And get into truthful way.
0: సత్యమైన మార్గాన్ని అనుసరించండి.
1: Follow the path of truth.
0: కానీ ఒక్కొక్క సమయం లోపల సత్యం వల్ల మనకు కొన్ని బాధలు కలగవచ్చును.
1: యు మే ఫేస్ సర్టన్ ప్రాబ్లమ్స్ వెన్ యు ఫాలో ట్రూత్.
0: కానీ వాటిని తప్పించుకోవడానికి తగినటువంటి యొక్క యుక్తిని కూడా పెంచుకుంటే ఆ యుక్తి కూడా ఒక యోగమే.
1: యు హావ్ ఆల్సో సర్టన్ డివైసెస్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద పాసిబుల్ డేంజర్.
0: ఆ యుక్తి కూడా దుర్మార్గంలో పోకూడదు.
1: బట్ యు షుడ్ నాట్ బి క్రూయల్ ఎనీవే.
0: మానసిక తృప్తిగానే ఉండాలి.
1: యు షుడ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: తగినటువంటి యొక్క దీంట్లో మొట్టమొదట మన దుర్గుణాన్ని దూరం చేయాలి.
1: Therefore we should give up all bad qualities.
0: అది ఈ యజ్ఞం యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
1: That is the chief purpose of యజ్ఞ.
0: రాక్షస గుణములను దూరం చేయాలి.
1: డెమోనిక్ నేచర్ షుడ్ బి గివెన్ అప్.
0: రామలక్ష్మణులు వెళ్లారు విశ్వామిత్రుని యొక్క యాగమునకు.
1: రామ లక్ష్మణ ఫాలోడ్ విశ్వామిత్ర.
0: రాక్షసులు కనిపించారు.
1: దేర్ ఆర్ డెమన్స్ ఆల్ ఓవర్.
0: విశ్వామిత్రుడు చెప్పాడు,
1: విశ్వామిత్ర
0: నాయన ఇంకా మీ పని మీరు ప్రారంభించండి అన్నాడు.
1: నౌ యువర్ టాస్క్ బిగిన్స్ హి సెడ్.
0: అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ఇట్?
0: ఆ రాక్షసత్వాన్ని దునుమాటమే వీళ్ళ యొక్క పని.
1: మీనింగ్ వాట్? ఎనిహిలేటింగ్ ద డెమోనిక్
0: టెంపరమెంట్. ఆ యజ్ఞం పరిపూర్ణమైంది.
1: దెన్ దట్ విల్ బి టోటాలిటీ.
0: ఈ పరిపూర్ణమైన తర్వాత రామ నీకు కళ్యాణం జరుగుగాక అని ఆశీర్వదించాడు విశ్వామిత్రుడు.
1: When the total task is realized, Viswamitra blessed him.
0: జనకరాజు నుంచి కూడా ఒక వార్త వచ్చింది.
1: Then message is received from Janaka.
0: సీత యొక్క స్వయంవరం కోసమని.
1: It was the time of the wedding of Sita.
0: శివధనస్సును పరీక్షించేటువంటి వీరుడు రావాలి అని చెప్పాడు.
1: And the one who would withstand the test of lifting the శివధనుస్సు should participate.
0: ఆ వార్తను ఈ యొక్క రామకృష్ణుడికి, రామ బలరామకృష్ణుడికి చెప్పారు. కాదు,
1: and this message is conveyed to them.
0: అప్పుడు రామలక్ష్మణుడికి ఏమిటి, పెండి పైన కాదు ఇష్టము.
1: అండ్ ఇస్ నాట్ ద వెడ్డింగ్ దట్ ఇస్
0: ఇంపార్టెంట్. అంటే ఏమిటి?
1: అండ్ వాట్ ఇస్ ది శివధనస్సు?
0: దీన్ని చూడాలి,
1: వన్ హస్ టు
0: సీ. ఎట్ట ప్రవేశపెట్టాలి, ఎట్ట ప్రయోగించాలి అనేటువంటి ఉద్దేశంతో శివధనస్సును చూచే నిమిత్తమై వాడు కూడా సిద్ధమయ్యారు.
1: రామ లక్ష్మణ వర్ ప్రిపేర్డ్ టు సీ ద శివధనస్సు, హౌ టు లిఫ్ట్ ఇట్, హౌ టు బ్రేక్ ఇట్.
0: రాముడు కొంతవరకు సిద్ధం కాలేదు.
1: అండ్ రామ వాజ్ నాట్ ఇనిషియల్లీ ప్రిపేర్డ్.
0: విశ్వామిత్రుడు చెప్పాడు,
1: విశ్వామిత్ర సెడ్,
0: నాయన ఇది చాలా అవసరమైనటువంటిది.
1: ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: శివధనస్సును నీవు చూడవలసినటువంటిది, చూడదగినటువంటిది.
1: యు షుడ్ నెసెసరీ సీ దిస్ శివధనస్.
0: కానీ చెప్పాడు అప్పుడు రాముడు.
1: దెన్ రామ సేస్,
0: నా తండ్రి విశ్వామిత్రుని యాగ సంరక్షణ కోసం పంపించాడు, కానీ మిథిలాపురం పోయి ఈ యొక్క రాజు యొక్క సింహాసనం చూచి అక్కడ శివధనస్సును చుట్టు కోసం నన్ను పంపలేదు.
1: రామ సేస్, మై ఫాదర్ సెంట్ మీ టు ఫాలో యూ టు ప్రొటెక్ట్ ది సీక్రెట్ రిచువల్ దేర్, నాట్ టు గో టు మిథిలా.
0: జనకునికి నీ దగ్గరికి నేను ఎందుకు పోవాలి?
1: వై షుడ్ ఐ గో టు జనక?
0: కేవలం విశ్వామిత్రుని దగ్గరికి నేను వచ్చాను.
1: ఐఎమ్ ఫాలోయింగ్ యూ.
0: నేను ఇంకొక గ్రామానికి నేను వెళ్ళాను.
1: ఐ డోంట్ గో టు ఎనీ అదర్ ప్లేస్.
0: అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు.
1: దెన్ విశ్వామిత్ర సేస్,
0: నాయన కేవలం యాగ సంరక్షణే కాదు, విశ్వామిత్రుని ఆజ్ఞను శిరసా వహించు అన్నాడు.
1: యువర్ ఫాదర్ సింప్లీ వాంట్ సెంట్ మీ.
0: మొత్తం పైన తాను పర్మిషన్ ఇచ్చాడు.
1: యువర్ ఫాదర్ గేవ్ పర్మిషన్ దట్ యు షుడ్ ఫాలో మై కమాండ్.
0: కామన్ పర్మిషన్ ఇచ్చాడు.
1: ఇట్ ఇస్ ఎ కామన్ పర్మిషన్.
0: అప్పుడు ఇంకేం చేయగలరు? ఒప్పుకొనక తప్పదు.
1: సో హి మస్ట్ నెసెసరీ కన్సీడ్.
0: బండల్లో బయలుదేరారు, పోతున్నారు.
1: అండ్ దే ఆర్ ఫాలోయింగ్ హిమ్ వెన్ దే ప్రొసీడెడ్.
0: పోయిన తర్వాత అక్కడ శివధనస్సును తెచ్చారు.
1: దేర్ దే సా ద శివధనుస్.
0: ఆ శివధనస్సును చూసే కోసమని రామలక్ష్మణులు చాలా కుతూహలపడుతున్నారు.
1: రామలక్ష్మణ వెరీ యాంగ్షియస్ టు సీ శివధనస్.
0: ఆ తెచ్చి అక్కడ పెట్టారు.
1: ఇట్ వాస్ బ్రాట్ అండ్ కెప్ట్ దేర్.
0: ఇద్దరు ఎక్కడ చూడటం లేదు.
1: దే వర్ నాట్ లుకింగ్ ఎనీవే.
0: దృష్టి అంతా కూడా దానిపైనే ఉంటుండాలి.
1: దే కాన్సంట్రేటెడ్ ఆన్
0: ఏ పని కోసం పోయినామో దానిపైన మనం లక్ష్యం పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ కాన్సంట్రేట్ ఆన్ ద టాస్క్ గివెన్.
0: నేను పోయినటువంటిది శివధనస్సును చూసే కోసమని.
1: దే హావ్ గాన్ దేర్ టు సీ ది శివధనస్.
0: కాబట్టి మా దృష్టి ఇంకా దేనిపైన లేదు.
1: సో వి డోంట్ లుక్ ఎనీవే.
0: అది ఊరికి కను రెప్పని వేయకుండా చూడాలి. ఆ యొక్క శివధనస్సును చూస్తున్నాం.
1: దే వెంట్ ఆన్ స్టేరింగ్ ఇట్ కంటిన్యూస్లీ.
0: కానీ వచ్చిన జనమంతా కూడా ఈ పిల్లల్ని చూసి చాలా ఆశ్చర్యపడిపోతున్నారు.
1: ఆల్ పీపుల్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ వాచింగ్.
0: చాలా యువకులు,
1: దేర్ యంగ్స్టర్స్.
0: వీరు చాలా ముద్దు బిడ్డలు.
1: అండ్ దట్ సో హ్యాండ్సమ్.
0: రాజకుమారులో వీరు.
1: అండ్ యు ఆర్ ప్రిన్సెస్.
0: వీరి యొక్క దృష్టి అంతా కూడా శివధనస్సు పైన ఉండాలి.
1: అండ్ దే ఆర్ కాన్సంట్రేటింగ్ దేర్ లుక్స్ ఆన్ శివధనస్.
0: వీరి ఏంది లేదు.
1: అండ్ దే డోంట్ హావ్ ఎనీ అదర్ లుక్స్.
0: చూచారు ఎంత గొప్ప పేరు తెచ్చారు.
1: వాట్ ఎ గుడ్ నేమ్ దే బ్రాట్.
0: ఈనాడు
1: టుడే
0: మన వారు చదువుకోవడానికని అమెరికాకు పంపిస్తే,
1: when our people are sent to America for studies,
0: aka study vishayam marchipotaru,
1: they forget studies,
0: inka aneka vishayallo veeru drushtini pravesinchestaru,
1: they get into different fields of activity.
0: ఇలాంటి వాళ్ళు కట్టగలబడికి ఎంత కాలమైనా ఇంకా చదువుతూనే ఉంటుంటారు.
1: హీ గోస్ ఆన్ స్టడీయింగ్ లైఫ్ లాంగ్.
0: పాస్ చేస్తే కదా,
1: హీ విల్ నెవర్ పాస్.
0: తల్లిదండ్రులకు మాత్రం పాస్ అయింది, పాస్ అయింది అని రాస్తుంటారు.
1: బట్ హీ రిపోర్ట్స్ టు దేర్ పేరెంట్స్ దట్ హీ సెక్యూర్.
0: ఆ యూనివర్సిటీ పోయి విచారించే వాళ్ళు ఎవరున్నారు?
1: బట్ హూ విల్ గో టు దట్ యూనివర్సిటీ ఇన్వెస్టిగేట్? నో వన్ విల్ గో దేర్.
0: ఈ విధంగా ఆనాడు చేసేటువంటిది వీలు కాదు.
1: బట్ దిస్ వాస్
0: రామలక్ష్మణుడు దృష్టిని ఒకే శివధనస్సు పేరు పెట్టారు.
1: రామ లక్ష్మణ హాస్ గాట్ వన్ పాయింటెడ్ కాన్సంట్రేషన్.
0: ఇవంతా చూస్తూ ఉండగానే రావణుడు బయలుదేరి వచ్చాడు.
1: And then Ravana started proceeding towards Sivadhanasa.
0: అతను చాలా గట్టిగా భద్రమైనటువంటి ఒక శరీరంతో ఆ శివధనుసును ఎడం చేతితో ఎత్తడానికి ప్రయత్నం చేశాడు.
1: రావణ వెండర్ విత్ ఆల్ ద కరేజ్ అండ్ ద మైటీ హెఫ్టీ పర్సనాలిటీ ట్రై టు లిఫ్ట్.
0: కానీ సాధ్యం కాలేదు.
1: ఇట్ వాస్ నాట్ పాసిబుల్.
0: తిరిగి రెండు చేతులు పట్టాడు గట్టిగా.
1: అండ్ విత్ బోత్ హ్యాండ్స్ హి వాంటెడ్
0: టు లిఫ్ట్. బలమంతా వినియోగించాడు.
1: హి యూజ్డ్ ఆల్ ద స్ట్రెంగ్త్.
0: కట్టగలబడి కింద పడిపోయాడు. ఆ శివధనుసు తలపైన పడిపోయింది.
1: హి ఫెల్ డౌన్ అండ్ శివధనుసు ఫెల్ అపాన్ హిమ్.
0: కానీ ఎత్తడానికి కూడా ఎవరు లేరు.
1: అండ్ నోబడీ టు లిఫ్ట్ ఇట్ అప్.
0: ఈ సమయం చూస్తున్నాడు రాముడు.
1: రామ వాట్ ద సిచ్యువేషన్.
0: నేను పోయి అతనికి కష్టం లేకుండా అతనికి సహాయం చేయాలన్నాడు.
1: హి వాంటెడ్ టు గో అండ్ రిలీజ్ హిమ్.
0: అప్పుడు విశ్వామిత్రుడు ఇదే సమయం అనుకుని,
1: విశ్వామిత్ర నోటీస్ ద టైమ్,
0: నాయన పోయి నీ పని నువ్వు చెయ్యి అన్నాడు.
1: బెటర్ యు గో అండ్ మేక్ యువర్ అటెంప్ట్.
0: అతను శివధనుస్సును వెచ్చడానికి పోలేదు.
1: హి హస్ నాట్ గాన్ దేర్ టు బ్రేక్ శివధనుస్సు.
0: పడినటువంటి దాన్ని ఎత్తి రావణునికి బాధ తీర్చాలి అని.
1: బికాజ్ రావణ షుడ్ బి రిలీజ్డ్ బికాజ్ శివధనుస్సు ఫెల్
0: ఆన్ హిమ్. హర్ట్ నెవర్,
1: హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
0: ఈ రావణంతకును హెల్ప్ చేయడానికి అని పోయినాడు.
1: అండ్ రామ వెంట్ దేర్ టు హెల్ప్ రావణ.
0: దాన్ని తీశాడు.
1: అండ్ హి జస్ట్ కెప్ట్ ఇట్ ఇన్ ద సైడ్.
0: పెట్టెలో పెట్టాడు.
1: అండ్ హి కెప్ట్ ఇట్ ఆన్ వన్ సైడ్.
0: ఈ ఎత్తేటప్పటికి అందరూ ఆశ్చర్యపడ్డారు.
1: అండ్ శివధనుస్సు వాస్ లిఫ్టెడ్, ఆల్ వర్ అస్టానిష్డ్.
0: దీన్ని ఎత్తేటువంటి వాడే లేడు లోకంలో.
1: నో వన్ కెన్ లిఫ్ట్ ఇట్ అప్.
0: అనగా ఏమిటి?
1: 100% 100%
0: ఇతని యందు ఆ శక్తి ఉంటుందా, దివ్య శక్తి.
1: హి హస్ గాట్ ద డివైన్ పవర్ దట్ మేడ్ హిమ్ లిఫ్ట్
0: అప్ ద డివైన్ పవర్. ని ఏమన్నారు?
1: వాట్ డిడ్ దే సే?
0: అది ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అన్నారు.
1: దట్ ఇస్ కాస్మిక్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ పూర్తి 100% ఉంటుందా అది రాముల లోపల.
1: కాస్మిక్ ఎనర్జీ ఇస్ ప్రెసెంట్ దేర్.
0: 100% అని దాని పేరు.
1: దట్ ఇస్ మ్యాగ్నెట్.
0: దాన్ని ఎత్తేటప్పటికి ప్రజలంతా కూడా చాలా ఆశ్చర్యపడ్డారు.
1: పీపుల్ వర్ వెరీ మచ్ అస్టానిష్డ్ అండ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్.
0: అప్పుడు జనకుడు వచ్చాడు.
1: దెన్ దేర్ కేమ్
0: జనక. ఎత్తినటువంటి వాడు దాన్ని విచ్చడానికి కూడా ప్రయత్నం చేయమన్నాడు.
1: ద వన్ హూ కుడ్ లిఫ్ట్ అప్ శివధనుస్ కెన్ ఆల్సో బ్రేక్ ఇట్.
0: అప్పుడు విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞ.
1: అండ్ విశ్వామిత్ర కమాండ్ ఇస్
0: గురు శిరసా వహించాలి.
1: వన్ హాస్ టు ఫాలో ద కమాండ్.
0: గురువు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు.
1: అండ్ మై
0: అతని ఆజ్ఞ లేకుండా నేను దాన్ని వంచడానికి వీలు కాదు.
1: మై గురు బ్రాట్ మీ హియర్, ఐ కెనాట్ డిస్ ఓబే హిమ్.
0: విశ్వామిత్రుని వైపుని చూచారు.
1: అండ్ హి వాచ్డ్.
0: విశ్వామిత్రుడు ప్రసంగి చేశాడు, చేయమన్నాడు.
1: అండ్ విశ్వామిత్ర గేవ్ హిమ్ సిగ్నల్ టు ప్రొసీడ్.
0: దాన్ని పట్టి ఇట్లా వంచాడు, పక్కన విరిగిపోయింది.
1: అండ్ దెన్ హి వాస్ ట్రైయింగ్ టు బెండ్ ద బౌ, ఇట్ బ్రోక్.
0: జయధ్వనులంతా కూడా ప్రజ్వలిస్తున్నాయి.
1: దేర్ వాస్ అప్లాజ్ అండ్ చీర్స్.
0: శ్రీరామచంద్రునికు జై జై జై అని
1: పీపుల్ స్టార్టెడ్ ప్రైజింగ్ శ్రీరామచంద్ర జై.
0: కానీ ఇంకా కళ్యాణము.
1: అండ్ దెన్ వెడ్డింగ్.
0: వచ్చాడు జనక మహారాజు.
1: జనక కింగ్,
0: నాయన నేను ప్రతిజ్ఞ చేసినటువంటిది నా కుమార్తెను మీకు ఇచ్చి పెళ్లి చేయాలని.
1: మై వౌ ఇస్ టు గెట్ మై డాటర్ మ్యారీడ్ టు దట్ పర్సన్.
0: ఇదం సీత అన్నాడు.
1: హియర్ లై సీత.
0: అంటే ఏమి? ఇదిగో సీత అన్నాడు.
1: హి మీన్స్ హియర్ ఇస్ సీత.
0: రాముడు చూడలేదు.
1: రామ డిడ్ నాట్ లుక్ అట్ హర్.
0: తనకి మరి ఇటువంటి వైపును కూర్చోబెట్టి ఇదం సీత మమ పుత్రి అన్నాడు.
1: అండ్ హీ మేడ్ హర్ సీట్ ఆన్ ద అదర్ సైడ్.
0: కానీ రాముడు ఇటువైపును తిరిగాడు, చూడలేదు.
1: అండ్ రామ అటర్డ్ ద అదర్ సైడ్ అండ్ డిడ్ నాట్ లుక్ అట్ హర్.
0: ఏ జవాబు ఇవ్వలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ గివ్ రిప్లై.
0: అప్పుడు కేవలము విశ్వామిత్రుని చెప్పాడు జనకుడు.
1: Then Vishwamitra told Janaka.
0: అప్పుడు రాములు చెప్పాడు.
1: Then Rama replied.
0: నేను తల్లిదండ్రుల ఆజ్ఞ లేకుండా,
1: without permission of my parents,
0: నేను యువకుడైనటువంటి వాడు,
1: being an young man,
0: ఏ కార్యములకు నేను ముందు పోను.
1: I don't proceed.
0: నీ యజ్ఞ సంరక్షణ కోసం నేను పంపించారు, వచ్చాను.
1: I followed you to protect your sacred
0: ritual. నీ ఆజ్ఞ ప్రకారం దీన్ని శివధనుస్సు చూడటానికని వచ్చాను.
1: Following your command, I followed శివధనుస్సు. That's all, task is over.
0: కానీ కళ్యాణమునకు నేను ఏమాత్రము ఇష్టం లేదు.
1: But I am not prepared to get
0: నేను అంగీకరించను.
1: I don't accept.
0: బిడ్డనైనా చూడండి అన్నారు.
1: And he said, at least look at her.
0: వివాహం కాకపురము పరస్త్రీని చూడటం మహాపాపము అన్నాడు.
1: It is worst of the sins to look at a woman before marriage.
0: ఆ మాట అనేటప్పటికీ,
1: when that is said,
0: జనకుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: జనక వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: ఇలాంటి సత్యశీలుడు కూడా నువ్వు లోకంలో ఉన్నారా?
1: ఆర్ దేర్ పీపుల్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్?
0: కానీ దేనికి నీ అంగీకరించలేదు.
1: వెల్, రామా డిడ్ నాట్ కన్సీవ్.
0: సైన్యాన్ని పంపించాడు రథాల తోపల అయోధ్యకు.
1: అండ్ ది ఆర్మీ వాస్ సెంట్.
0: తిరిగి వారు రావడం కోసం 4 దినములు పట్టింది.
1: ఇట్ టుక్ 4 డేస్ టైం టు గెట్ ద
0: రిప్లై. 4 దినములు కూడా వాళ్ళు వచ్చేటప్పటికీ,
1: by the time they returned,
0: ekkada poledu evarni chudaledu.
1: Rama Lakshmana did not stir out.
0: Janaka Maharaj intiki vinduku kuda nu poledu.
1: They did not go and enjoy the banquet. No,
0: ee sambandhame naaku akkarledu annadu.
1: I don't want any relationship.
0: Alanti dikshana poyinatundi vaadu Ramudu.
1: Rama had that determination.
0: Tallidandralu vacharani telisetappatiki,
1: and having come to know parents,
0: Rama Lakshmana Bharata Satrugulu mukkuru kudunu naluguru kudunu velli variki namaskarincharu.
1: Rama Lakshmana Bharata Satrugulu na paid their obeisance.
0: Appudu Vishwamitrudu ee kathalanta kuda chakkaga varninchadu.
1: And Vishwamitra narrated the whole lot.
0: జరిగింది.
1: అండ్ ఇట్ హ్యాపెండ్.
0: నలుగురు పీటల పైన కూర్చున్నారు.
1: ఆల్ ద ఫోర్ టుక్ దేర్ ప్లేసెస్.
0: నలుగురు మాలలు పట్టుకున్నారు.
1: అండ్ దే ఆర్ హోల్డింగ్ గార్లెండ్.
0: మాలలు పట్టుకొని వారి కంఠం నందు ధరించడానికి సిద్ధమైపోయారు.
1: దే ఆర్ అబౌట్ టు గార్లెండ్ దేర్ రెడీ.
0: ఎందుకోసం ఇదంతా చెప్తున్నానంటే, ఆనాటి యువకుల యొక్క గుణములు, ఆనాటి యువకుల యొక్క సత్యశీలములు ఎలాంటివి అనేటువంటిది మీకు గుర్తింపజేయడానికి.
1: భగవాన్ ఈస్ టెల్లింగ్ ఆల్ దిస్ టు మేక్ us నో ది కండక్ట్ అండ్ ద వర్చ్యూ అండ్ ద ట్రూత్ఫుల్ నేచర్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆఫ్ దోస్ డేస్.
0: సీతకుడును హారం తీసుకుని వచ్చింది.
1: సీత ఆల్సో ప్రొసీడింగ్ ద గార్లెండ్.
0: ప్రథమంలో ఆమె యొక్క స్వయం స్వయంవరమే ముఖ్యమైనటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ వాస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఆ స్వయంవరం వల్లే వీరు నలుగురు అన్నదమ్ములంట వల్ల నలుగురు బిడ్డలు కూడా తన సోదరుని బిడ్డలు తీసుకొచ్చారు.
1: అండ్ సిన్స్ అదర్ బ్రదర్స్ హూ హ్యాపెన్ టు బి దేర్ ద బ్రైడ్స్ ఆల్సో వర్ బ్రాట్ దేర్.
0: అప్పుడు ఆమె మాల పట్టుకొని నిల్చుకుంది.
1: అండ్ సీత వాస్ హోల్డింగ్ ద గార్లెండ్.
0: కానీ రాముడు ఆమె వైపునే చూడలేదు.
1: అండ్ రామ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
0: తన కిందికి ఉంచుకొని ఉన్నాడు.
1: అండ్ హీ బెంట్ డౌన్ హిస్ హెడ్.
0: తర్వాత అందరు కూడా విశ్వామిత్రుడు కూడాను కొంచెం రామా నీవు ఆజానుబాహుడు కొంచెం వంగు అన్నాడు.
1: అండ్ విశ్వామిత్ర సెడ్ రామా ఇస్ సో టాల్ జస్ట్ బెంట్ లిటిల్ ఎక్స్టెండ్.
0: గురుజీ నేను రాజకుమారుడు.
1: అండ్ ది ప్రిన్స్
0: నేను పురుషరత్నాన్ని. నేను సత్యశీలము కలవాడు. నేను స్త్రీలకు తల వంచను.
1: ఐ విల్ నెవర్ బౌ డౌన్ బిఫోర్ ఎ ఉమన్.
0: నేను వంచను.
1: నో ఐ డోంట్ బెండ్.
0: ఎవరు ఆ స్త్రీ?
1: హూ ఇస్ దట్ ఉమన్?
0: ఆమె నాకేమి సంబంధం లేదు. అలాంటి ఆమెకు నేను తిరస్ ఎందుకు ఉంచాలి?
1: దెన్ వై షుడ్ ఐ బెండ్ బిఫోర్ హర్?
0: పెండ్ అయిన తర్వాత కావచ్చు భార్య.
1: ఆఫ్టర్ వెడ్డింగ్
0: పెండ్ కాదు, ఆమె వేరు నేను వేరు.
1: ప్రయర్ టు దట్ వీఆర్ సెపరేట్.
0: నేను వంచను అన్నాను.
1: ఐ డోంట్ బెండ్.
0: ఈ దీక్షను గుర్తించినటువంటి లక్ష్మణుడు,
1: లక్ష్మణ వాచింగ్ దిస్,
0: కృష్ణుడితో సైగలు చేస్తున్నాడు రాములతో.
1: అండ్ హియర్ గివింగ్ సిగ్నల్స్.
0: రామలక్ష్మణులకు సరైనటువంటి ఒక సంబంధము.
1: రామా లక్ష్మణ ఇస్ ద రైట్ కాంబినేషన్.
0: రాముని యొక్క సైజు లక్ష్మణుకి గుర్తించాడు, గుర్తుని లక్ష్మణి యొక్క సైజు రాముని గుర్తిస్తాడు.
1: అండ్ రామా కుడ్ అండర్స్టాండ్ ఆల్ ద సిగ్నల్స్ ఆఫ్ లక్ష్మణ అండ్ వైస్ వర్సా.
0: అప్పుడు రాముని చెప్పాడు.
1: అండ్ రామా సెడ్,
0: లక్ష్మణ కొంచెం నీవు ఆదిశేషుడు కదా, ఈ భూమిని కొంచెం అట్టు ఎత్తు అన్నాడు.
1: యు ఆర్ ఆదిశేష, లిఫ్ట్ అప్ దట్ పోర్షన్, రైజ్ ఇట్.
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు.
1: లక్ష్మణ సేస్,
0: అన్న సీత ఉన్నటువంటి ఒక స్థానంను మాత్రమే ఎత్తడానికి వీలు కాదు, ఎత్తితే భూమంతా ఎత్తాలి.
1: It is not possible to raise that part where Sita is standing. The whole earth must be raised.
0: అప్పుడు నీవు కూడా పెద్దవాడైపోతావు.
1: Then you will also be raised.
0: కాబట్టి ఇది సాధ్యం కాదు అన్నాడు.
1: It is not possible, he said.
0: అయితే దీనికి తగినటువంటి ఉపాయం చేయమన్నాడు.
1: Then there should be some device.
0: రాముని యొక్క సైజు లక్ష్మణుని గుర్తించాడు, గుర్తుని లక్ష్మణుని యొక్క సైజు రాముని గుర్తిస్తాడు.
1: And Rama could understand all the signals of Lakshmana and vice versa.
0: అప్పుడు రాముడు చెప్పాడు.

యజ్ఞ వాటిని పాటింప ఏమి చేయు. ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును. ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును.

0: అయితే దీనికి తగినటువంటి ఉపాయం చేయమన్నాడు.
1: దెన్ దేర్ షుడ్ బి సమ్ డివైస్ టు సాల్వ్ ద ప్రాబ్లం.
0: ప్రజలందరూ కూడా చాలా విసుగుపడిపోతున్నారు.
1: ఆల్ పీపుల్ ఆర్ వాచింగ్ అండ్ వెయిటింగ్.
0: ఈ రెండు ఇద్దరి యొక్క కళ్యాణం చూడాలని కన్నుకు ఆనందంతో కూతలూస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే వెంట్ దేర్ టు వాచ్ దిస్ హోలీ వెడ్డింగ్.
0: కుతూహలంతో ఎవరు పట్టలేనటువంటి ఆనందమును ఉప్పొంగిపోతున్నారు.
1: అండ్ దే హావ్ గాట్ ద లిమిట్లెస్ జాయ్ అండ్ ద బ్లిస్.
0: చచ్చనే ఉన్నట్టుండి లక్ష్మణుడు పరిగెత్తి వచ్చి రాముని పాదాల పైన పడ్డాడు.
1: ఇమీడియట్లీ లక్ష్మణ ran all the way and fell at the feet of Rama.
0: రాముని పాదాల పైన పడినటువంటి వాడు లేగలేదు.
1: And he did not get up for a long time.
0: అప్పుడు రాములు లక్ష్మణ లెమ్ము అని వంగి అతని లక్ష్మణ్ లేపడానికి అని వంగినాడు. అప్పుడు సీత కనుక్కొని తక్షణమే మాల వేసింది.
1: Then Rama just bent down to lift up Lakshmana who fell at his feet. Immediately Sita
0: garlanded him.
1: And that was the wedding time.
0: అప్పుడే విశ్వామిత్రుడు చెప్పాడు.
1: Then Vishwamitra said,
0: నాయన నేను పుట్టినది దీనికోసమే.
1: And in fact I am
0: నా తపస్సంతా దీనికోసమని.
1: And all this
0: నా శక్తి అంతా దీనికోసమని. నా తపస్సంతా శక్తి ఈ శక్తిని అంతా కూడా నీకే అర్పితం చేస్తున్నానని ఆ విశ్వామిత్రుడు సంపాదించిన సమస్త అస్త్రములు కూడాను రాముడికి అర్పించాడు.
1: విశ్వామిత్ర దెన్ సెడ్ ఆల్ మై పెనెన్స్ అండ్ మైటీ పవర్ ఇస్ ఫర్ దిస్ టాస్క్ ఫర్ దిస్ చీఫ్ పర్పస్ ఓన్లీ అండ్ దెన్ హి గేవ్ ఆల్ హిస్ వెపన్స్ విత్ హిమ్.
0: అప్పుడు మాత్రమే మమ సీత అని చెప్పినప్పుడు ఇతను దశరథ జనక మహారాజు అప్పుడు ఆమె వైపును చూచాడు రాముడు.
1: And then when Janaka said, here is my daughter Sita, then Rama
0: looked at her.
1: Until not till then.
0: ఈ నాటి కాల పిల్లలు ఇట్లా కాదు.
1: But students today
0: అన్ని జరిగిపోయి పిల్లలు అయిన తర్వాత పెళ్లి చేసుకుంటుంటారు.
1: And they get married after begetting children.
0: ఏమిటి ఈ కర్మలో ఏమిటో, ఏమిటి ఈ పాపమో ఏమిటో.
1: Why this sin? What is the plight?
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా అనేక రకమైనటువంటి మార్గంలో ప్రవర్తిస్తున్నారు.
1: దేర్ మెనీ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్.
0: మన విద్యార్థులు ఆ విధమైనటువంటి దీంట్లో బ్యాడ్ లీడ్ ఎప్పుడు చేయకూడదు.
1: అవర్ స్టూడెంట్స్ షుడ్ నెవర్ ప్రొసీడ్ అలాంగ్
0: ద రాంగ్ పాత్. తల్లిదండ్రులను సంతోష పెట్టండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: తల్లిదండ్రులకు ప్రసన్నులు చేయండి.
1: అండ్ మేక్ ప్లీజ్ యువర్ పేరెంట్.
0: నీకేదైనా ఇష్టం లేకపోతే వాళ్ళని తగిన రీతి లోపల వాళ్ళకు మాటలు చెప్పి వాళ్ళని సంతృప్తి పరచండి.
1: ఇఫ్ దే డోంట్ అగ్రీ విత్ యూ ఎక్స్ప్లెయిన్ దెమ్ స్వీట్లీ.
0: అంతేకాదు విరుద్ధమైన మార్గంలో మీరు ఎప్పుడు ప్రవేశించకండి.
1: నెవర్ యాక్ట్ అగైన్స్ దేర్ ఇంట్రెస్ట్.
0: ఈ రామచంద్రుని యొక్క తత్వమే జగత్తుకంతా వ్యాప్తి అయిపోయింది.
1: ఇట్ ఇస్ ది నేచర్ ఆఫ్ రామ దట్స్ వైడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: వేల సంవత్సరములు అయినప్పటికీ రామచంద్రుని యొక్క చరిత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా నూతనంగా జరిగినట్టుగా కనిపిస్తుంది.
1: థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ హావ్ పాస్డ్, స్టిల్ రామాస్ గ్లోరీ అండ్ యెస్టర్డే ఆర్ సన్.
0: మానవుడు పుట్టే కొన్ని కోట్ల సంవత్సరములైంది.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ was born crores of years ago.
0: కోట్ల సంవత్సరముల పూర్వమే రామచంద్రుని యొక్క ఇది.
1: అండ్ రామ స్టోరీ ఆల్సో బిలాంగ్ టు ది యోర్.
0: అట్టి రామచరిత్రను ఈనాటి కూడాను గొప్ప చరిత్రగా పవిత్రిస్తున్నారు.
1: ద స్టోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ రామ ఇస్ సో మైటీ అండ్ నో నోబుల్.
0: అలాంటి సత్యశీలుడు కావాలి.
1: సో వన్ షుడ్ బి వన్ ఆఫ్ ట్రూత్.
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వాడు కావాలి.
1: అండ్ వన్ షుడ్ హావ్ సచ్ డిజర్వింగ్ సేక్రెడ్ హార్ట్.
0: కానీ దేని యందు లేకపోయినప్పటికీ,
1: ఇట్ మే బి దే నాట్ బి దే,
0: నదర్ విషయమునందు మాత్రము ఏ మాత్రం కూడా మనసు చరించకూడదు.
1: అండ్ సీ దట్ యువర్ మైండ్ విల్ నెవర్ వేవర్.
0: లాంగ్ లైఫ్, యు
1: హావ్ గాట్ ఎ లాంగ్ లైఫ్ అహెడ్.
0: ఈనాడు అట్ట కాదు, ఇష్టం వచ్చినట్టుగా పెళ్లి చేసుకుంటున్నారు. మరి మూడవది నేను విడాకులకు బయలుదేరుతున్నారు.
1: టుడే వాట్ ఇస్ హ్యాపెనింగ్, దే గెట్ మ్యారీడ్ యాస్ పర్ దేర్ ప్రిఫరెన్స్ అండ్ చాయిస్. అండ్ దట్ లీడ్స్ టు డైవర్స్.
0: యోచన చేయకుండా చేయటం వల్ల ఈ పెద్దల యొక్క ఆశీర్వాదం లేకుండా, పెద్దల యొక్క అనుగ్రహం లేకుండా సంతోషంగా ఇది చేయటం వల్ల ఈ విధమైన పరిస్థితికి వస్తున్నారు.
1: ద రీజన్ ఇస్ దట్ దే హావ్ నాట్ సాట్ ద పర్మిషన్, ద బ్లెస్సింగ్ ఆఫ్ దేర్ ఎల్డర్స్.
0: నా ఇష్టం అంటారు.
1: దే సెడ్ ఇట్స్ మై విష్.
0: నీ ఇష్టము, ఇష్టం వచ్చినట్టుగా నీవు సంచరించటమేనా?
1: యూ కెనాట్ యాక్ట్ యాస్ పర్ యువర్ విష్.
0: ఇష్టం ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫార్ యూ గాట్ దిస్ విష్?
0: కాన్షియస్ అనేది ఆత్మ నుంచి రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్
0: కేవలం పిచ్చి దృష్టి నుంచి కూడా వచ్చింది.
1: ఇట్ అవుట్ ఆఫ్ యువర్ బ్యాడ్ లుక్స్, బ్యాడ్ టెంపర్మెంట్.
0: కనుక నీ బ్యాడ్ లుక్, బ్యాడ్ థాట్స్ వల్ల నీకు వచ్చింది.
1: యువర్ విష్ ఇస్ బేస్డ్ ఆన్ ది బ్యాడ్ మాటలు.
0: నీ మాటలు ఏమి మంచి సత్యమైనటువంటివా?
1: ఆర్ యువర్ వర్డ్స్
0: కాదు కాదు అసత్య సంబంధమైనటువంటి మాటలు.
1: దే ఆర్ అటర్లీ ఫాల్స్.
0: దుర్గుణమైనటువంటి చూపులు,
1: ఆల్ బ్యాడ్ లుక్స్,
0: దురాచారమైనటువంటి చర్యలు,
1: ఆల్ బ్యాడ్ ప్రాక్టీసెస్.
0: దీని వల్ల నీకు దుర్గుణాలు బయలుదేరుతున్నాయి.
1: అండ్ దట్స్ ది కాజ్ ఫర్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్.
0: కానీ అలాంటి దుర్గుణాలకు విద్యార్థులు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: స్టూడెంట్స్ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఈవిల్
0: టెండెన్సీస్. తల్లిదండ్రులకు తగినటువంటి రీతిగా చెప్పి వారిని సంతృప్తి పరచండి.
1: యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు యువర్ పేరెంట్స్ అండ్ ప్లీజ్ దెమ్.
0: వారిని ప్రసన్నులు గావించండి.
1: మేక్ దెమ్ హ్యాపీ.
0: తల్లిదండ్రులు ప్రసన్నులు కాకుండా నీవు ఏమి చేసినా కానీ అది నీకు ఫలించదు.
1: వితౌట్ యువర్ పర్మిషన్, బ్లెస్సింగ్, వాట్ ఎవర్ యూ డూ, యూ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: కనుక నీ దుర్గుణాలను మనం ఈనాడు త్యాగం చేయాలంటే ఈ విధమైనటువంటి త్యాగం చేయాలి.
1: దిస్ ఈస్ ది ట్రూ సాక్రిఫైస్ టుడే.
0: యజ్ఞయాగాదులు చేసినటువంటి దుర్గుణాలు త్యాగం చేయటం కోసమని,
1: సీక్రెట్ రిచువల్స్ యజ్ఞాన్యాగాలు కండక్టెడ్ టు సాక్రిఫైస్
0: దురాచారములు త్యాగం చేయటం కోసమని,
1: బ్యాడ్ ప్రాక్టీసెస్
0: సత్కర్మలు సదాచారంలో అభివృద్ధి పరచుకునే నిమిత్తమే,
1: యు హావ్ టు డెవలప్ ట్రూత్ అండ్ ట్రూత్ఫుల్ కండక్ట్,
0: అప్పుడే నీవు సత్యశీలుడు అవుతావు.
1: దెన్ యు విల్ బి వన్ ఆఫ్
0: ఈ జగత్తులో ఈనాడు సత్యశీలుడు లేకపోవడం చేతనే అనేక రకమైనటువంటి అల్లకల్లోలములు బయలుదేరుతున్నాయి.
1: దేర్ ఆర్ నో మెన్

0: టుడే దేర్ ఫోర్ ఎడ్యుకేషన్. ఎక్కడ చూసినా కానీ దుఃఖం లే, ఎవ్రీవేర్ ఎక్కడ చూసినా కానీ విచారం లే. ఇఫ్ అండ్ యాంగ్జైటీ సింబల్ ఎత్తితే చాలు డెడ్ బాడీస్.
1: The moment you see the newspaper killing and violence,
0: ఈ వార్తలు వినటము కాదు కాదు.
1: And we find everywhere the agitation.
0: ఎప్పటి నుంచి చెప్తున్నాను, మొట్టమొదట ఇంద్రియాలను అరికట్టినప్పుడు మనకి ఏ విధమైనటువంటి దుర్మార్గ భావాలు రావు.
1: When once you control your senses, there will be no bad ideas.
0: అప్పుడు ఎవరిపైనా ద్వేషం రాదు.
1: Then you will not hate anybody.
0: తిట్టినవాడు నా యందే ఉన్నాడు, నేను కూడా తిట్టినవాని యందే ఉంటున్నాను.
1: In fact, the one accused me is in me, and I
0: తిట్టినవాడు నేను, తిట్టినవాడు కాదు.
1: And we are not different.
0: అతని యందు ఉన్నది ఒకే ఆత్మ, నా యందు ఉన్నది ఒకే ఆత్మ.
1: The same self is present in both of us.
0: ఏకాత్మ భావాన్ని మీరు గుర్తించుకోవాలనుకుంటే ఎవరిపైనా ద్వేషం రాదు నీకు.
1: And when once we have this one pointed spirit of the self,
0: అప్పుడే అందరూ ఆనందంగా ఉంటారు.
1: And both of us will be happy.
0: ఎవరే సంభవించవు.
1: And there will be no problems.
0: విచారములే సంభవించవు.
1: No anxiety.
0: ఈ యొక్క ఏ విధమైనటువంటి ద్వేషములే మనకు రావు.
1: There will be no hatred at all.
0: అట్టి ప్రేమను మనం పెంపొందించుకోవాలంటే ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Develop that love. We should have single
0: mindedness. నా యందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The same self is present in both of us.
0: అందున ఇందున ఎక్కడ చూసినా ఒందే ఆత్మలో మకువై ఉన్నాడు.
1: The same ఆత్మ is present in you and in me and everywhere.
0: Kalpane manaki durgunalu povalante ekaatma bhavane anusarinchandi.
1: To get rid of bad qualities we should have this single
0: direction. Deha bhinnanga undavachunu,
1: bodies may be different,
0: manasulu bhinnanga undavachunu,
1: minds may vary,
0: kaani aatma matram okkate.
1: But atma, the self, is same.
0: Kalpa inta mandi ikkada kurchunnappudikani dehalu vividhanga untundayi.
1: So many have assembled.
0: Andari endu unnatundi aatma tattvam okkate.
1: Same spirit of the self is same.
0: Ee udaharanaga meer teeskondi enni balupulu ikkada balugutunnayi.
1: As an example, you find so many bulbs burning.
0: ఇక్కడ విడివిడి బలుపులు ఉన్నాయి, ఇక్కడ గుత్తి బలుపులు ఉన్నాయి. ఎన్ని బలుపులు ఉన్నప్పటికీ కరెంటు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకుంటే ఈ బల్బులతో మనం ఏమాత్రం భేదం పెట్టుకోము.
1: యు ఫైండ్ ద బల్బ్స్ ఓవర్ దేర్ ఇన్ ద శాండిలియర్స్ హియర్, బట్ యు ఫైండ్ ద సేమ్ కరెంట్.
0: మన దేహాలంతా కూడా కేవలం బల్బులు వంటివి.
1: ద బాడీస్ ఆర్ లైక్ బల్బ్స్.
0: దీనికి అనేక రకములు, అనేక రంగులు, అనేక పేర్లు ఉంటున్నాయి.
1: ఇట్ హస్ గాట్ ద బాడీస్ హావ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ కాంప్లెక్షన్. కానీ
0: మన అందరి యందు ఉన్నటువంటిది ఆత్మ అనేటువంటిది కరెంట్ ఒక్కటే.
1: బట్ ద కరెంట్ ఆఫ్ ఆత్మ, ద సెల్ఫ్, ఇస్ సేమ్.
0: కనుకని ఈ ఆత్మభావాన్ని పెంచుకొని,
1: డెవలప్ ది ఆత్మిక్ ఫీలింగ్,
0: ఆత్మాభిమానం అభివృద్ధి పరచుకొని, దేహాభిమానం క్రమక్రమేణ తన్నగించుకు చేసుకోండి.
1: కట్ షార్ట్ యువర్ బాడీ అటాచ్మెంట్.
0: అతి శీఘ్ర కాలంలోందే,
1: వెరీ సూన్,
0: ఈ ఏకాత్మవాదం వల్ల లోకంలో యుద్ధములు కాని, అశాంతి కాని, అక్రమలు కాని, అనాచారములు కాని సంభవించకుండా ఉండాలని చెప్పని మీరందరూ కూడా ప్రార్థించండి. స్వామి కూడా ఆశీర్వదిస్తాడు.
1: You pray for the world peace, because there will not be any conflict or war or agitation in this world when we have one pointedness of the self which is present in all. Don't hate anybody.
0: లోక సమస్త సుఖినో భవంతు. ఈ దేశమే ఆ దేశమని మీరు భేదం పెట్టుకోకండి.
1: భగవాన్ విల్ బ్లెస్ అవర్ ప్రేయర్స్.
0: పాకిస్తాన్, అమెరికా, రష్యా, ఇండియా అనేటువంటి భేదం ఏమాత్రం పెట్టుకోకండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ నేషనాలిటీస్.
0: విశ్వ కుటుంబీకులమే మనము.
1: వి బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
0: మానవులందరూ ఒక కుటుంబీకులే.
1: ది ఎంటైర్ హ్యూమన్ రేస్.
0: మానవ జాతి అంతా ఒక మానవ జాతి.
1: ద హ్యూమన్ సొసైటీ
0: అంతా కూడా తండ్రి భగవంతుడే.
1: అండ్ గాడ్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ రేస్.
0: కనుకనే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: Brotherhood of man and fatherhood of God.
0: ఈ రెండింటిని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: Develop these two ideas.
0: అప్పుడే లోకము లోక సమస్త సుఖినో భవంతు అని ఉచ్చరించినటువంటివి సత్య స్వరూపాన్ని ధరిస్తాయి.
1: So all that has been prayed for and said that the world should be happy will be a reality. Very soon.
0: ఈ జగత్తునందు,
1: ఇన్ దిస్ వరల్డ్,
0: అన్ని దేశముల వారు కూడా క్షేమంగా ఉండాలి.
1: ఆల్ పీపుల్ షుడ్ బి హ్యాపీ.
0: అన్ని దేశముల వారు కూడా ఆనందంగా ఉండాలి.
1: పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్ షుడ్ బి జాయ్ఫుల్.
0: ప్రార్థన మీరు చేసి,
1: ప్రే లైక్ దట్,
0: దీనివల్ల మీరు ఈ సుఖాన్ని, ఆనందాన్ని కూడా అనుభవించి,
1: అండ్ ఎక్స్పీరియన్స్ ద జాయ్ అండ్
0: జగత్తు కూడా దీన్ని చాటాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను.
1: ప్రొపగేట్ అండ్ పబ్లిసైజ్ ద నీడ్ టు బి జాయ్ఫుల్, హ్యాపీ అండ్ పీస్ఫుల్.
0: ఇది మనం చేయవలసినటువంటి పని.
1: దిస్ ఇస్ ద జాబ్ దట్ వి షుడ్ డూ.
2: భజన బినా సుఖ

0: మతో సంధింప నీవమగును. కామం ప్రేమను గట్టిగా పట్టియున్న అద్వితీయులగుదురు మీరు.
1: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్. Therefore, there should be a connection, contact, love to love. That should be the proper procedure. And therefore, if you strengthen this love, you will be unparalleled, unbeaten.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Meerandaru, idu idi conference ani. ఈ కాన్ఫరెన్స్ లో మీరు అటెండ్ కావటము తక్కువ టైం, కానీ మీరు వర్ణించటం చాలా గొప్పగా వర్ణిస్తున్నారు. మీరు ఆశించినంత ఆశ ఫలము మీకు ఇంకా దక్కలేదు.
1: యు ఆల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ ఫార్ ఎ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైం. But your experience, your narration, your description is far, far beyond. Yet you are to experience that what you really deserve and expect.
0: Sadbhaktulandaru Bhagavantuda Ansu Chevula Kimpuga Smarana Cheyudinam Bidala Vetalanni Pritito Nerevetchi అన్నదమ్ముల మార్కినున్న దినము. దైవ చింతన చేయు దాసబృందములకు ప్రతి మృష్టాన్నము పెట్టు దినము. దినము కాని తక్కినవన్నీ కూడాను తద్దినాలే.
1: When all devotees gather and sing in praise of God, you made the day. When you serve the poor and the needy, and all people mingle with each other as fraternity, brotherhood, when all servants of God are fed with sumptuous, delicious meal, that is the real day, which is well spent. All the rest of the days are annual ceremonies or obituaries.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: ప్రేమ అంటే ఏమిటో ఈనాటి యూత్రులకు నేటి కార్యక్రమం గురించి, నేటి కర్తవ్యాన్ని గురించి, నేటి ప్రవర్తనను గురించి మీరు చెప్తున్నారే, కానీ ప్రేమ అనగా ఇది కాదు నిజమైన ప్రేమ.
1: ఆల్ ది ఆబ్జర్వేషన్స్ యు మేడ్ ఆన్ లవ్ are based on the activity going on here, your behavior in the campus, and the duties that lie ahead of you in future.
0: Rendu hrudayamulo unnatundi prema kadu.
1: It's not the love that is limited to the two individuals.
0: Ekatma prema ne nijamaina prema.
1: The true love is the spirit of oneness.
0: ఒకరు ఇవ్వటము మరొకరు పుచ్చుకోవటము ఇది ప్రేమ కాదు.
1: గివ్ అండ్ టేక్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: నిరంతరము సర్వకాల సర్వావస్థలయందు కూడాను ఇచ్చుకోవటమే మన యొక్క నిజమైనటువంటి ప్రేమ.
1: ద ట్రూ లవ్ డిమాండ్స్ ఆఫ్ అస్ to continue to give and give throughout.
0: Kashtara samayam lopala manamu velukuku velutunnam adi chaala porapaatu.
1: We retreat, go back in times of difficulties, it is a mistake.
0: Adi prema anipinchukodu.
1: You cannot call it love by any standard.
0: Adi swarthamainatundi prema.
1: It is selfishness.
0: స్వార్థం అన్నటువంటిది త్యజించి పరాత్మైనటువంటిది భ్రమించి యథార్థమైనటువంటి ప్రేమలో మనం ప్రవేశించాలి.
1: సో యూ హ్యావ్ టు గివ్ అప్ స్వార్థ ద సెల్ఫిష్నెస్ అండ్ యూ షుడ్ బి ఆఫ్టర్ పరార్థ ద స్పిరిచువాలిటీ అండ్ అండర్స్టాండ్ యథార్థ ద సిగ్నిఫికెన్స్ అండ్ ద డెప్త్.
0: పదార్థం యథార్థమునకు ఎంత భేదమున్నదో మీరు గుర్తించాలి.
1: యూ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ పదార్థ ద మెటీరియల్ అండ్ ది యథార్థ రియాలిటీ.
0: ఈ మెటీరియల్ అనేటువంటిది మ్యాటర్తో కూడినటువంటిది, అది ఏ పదార్థం?
1: పదార్థ ఇస్ మెటీరియల్ ఆర్ మ్యాటర్.
0: ఎట్టి మ్యాటర్తో కూడా నువ్వు చేరినటువంటిదే యథార్థం.
1: బట్ యథార్థ ద రియాలిటీ ఈజ్ బియాండ్ ద మెటీరియల్ ఆర్ మ్యాటర్.
0: సర్వం కల్విదం బ్రహ్మ, అన్నింటి యందు కూడాను సుఖదుఃఖ సమయవస్థ లాభో లాభ జయాజయాత్ అన్నటువంటిది ఏకత్వంగా మనం భావించాలి.
1: వి హ్యావ్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ ఆర్ ఈక్వానిమిటీ, కన్సిడరింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్ బీ దట్ ది మూమెంట్స్ ఆఫ్ గెయిన్ ఆర్ లాస్ పెయిన్ ఆర్ ప్లెజర్.
0: మనస్సు ఎట్టి సంబంధము పెట్టుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద మైండ్.
0: మైండ్తో కూడినప్పుడు అది కేవలం ఒక మ్యాటర్గా చేరుతుంది.
1: ఇఫ్ యు ఆర్ అటాచ్డ్ ది మైండ్ ఇట్ విల్ టేక్ యూ టువర్డ్స్ మ్యాటర్.
0: కానీ మ్యాటర్కు తనకు ఎటు సంబంధం ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ ద మ్యాటర్ అవుట్ సైడ్ అండ్ ద మైండ్ విదిన్.
0: మనసు చేరిన దగ్గర అంతా కూడాను భిన్నత్వమే ఏర్పడుతుంది, కానీ ఏకత్వం అనేటువంటిది ఏర్పడదు.
1: వేర్ ఎవర్ మైండ్ గెట్స్ ఇన్ యూ ఆల్వేస్ నోటీస్ డ్యుయాలిటీ, నో స్కోప్ ఫర్ నాన్ డ్యుయలిజం.
0: రెండుగా చేరినటువంటిది అది సరి అయినటువంటి భక్తియే కాదు.
1: దట్ విచ్ ఇస్ డ్యువల్ డస్ నాట్ స్టాండ్ ఫార్ ట్రూ డివోషన్.
0: కనుక ప్రేమస్వరూపులారా, మీ యందున్నది పరుల యందున్నది కూడాను ఒక ప్రేమ మాత్రమే.
1: దేర్ఫోర్ అండర్స్టాండ్ క్లియర్లీ దాట్ లవ్ విచ్ ఈస్ విత్ ఇన్ యూ ఈజ్ వెరీ మచ్ సేమ్ యాజ్ ద లవ్ ఇన్ అదర్స్.
0: ప్రేమ ఏకత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే భక్తుని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: ఇట్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ డివోటీ టు రియలైజ్ దట్ లవ్ ఈజ్ వన్.
0: రెండుగా చేరినటువంటిది ఇది భక్తి కానేరదు.
1: డ్యుయాలిటీ ఈజ్ నాట్ డివోషన్.
0: ఇది ద్వైతంతో కూడినటువంటిది.
1: ఇట్ గోస్ ఆఫ్టర్ దిస్ డ్యుయలిజం ఆర్ డ్యుయలిస్టిక్ అప్రోచ్.
0: ఈ డ్యుయలిజం అనేటువంటిది భక్తియే కాదు.
1: డ్యుయలిజం ఈజ్ నాట్ ట్రూ డివోషన్.
0: ఏకత్వమైనటువంటిదే భక్తి.
1: నాన్ డ్యుయలిజం ఈజ్ డివోషన్.
0: కనుక మనము ప్రేమను ప్రేమగానే అందించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లవ్ ఫర్ లవ్స్ సేక్.
0: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును. కాన ప్రేమను గట్టిగా పట్టియున్న అద్వితీయము చేర్చగా అర్హుడగును.
1: దేర్ఫోర్ గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. స్ట్రెంగ్థెన్ దిస్ లవ్, దట్ షుడ్ బి ది అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. దేర్ షుడ్ బి లవ్ టు లవ్ కనెక్షన్ ఓన్లీ so that you can be non-dual.
0: Itti laukakamainatundi prema jagattulo ee naadu tellavari modalu raatri varaku kudanu ide jarugutu untunnadi. Deenni prema prema prema ani andaru kudanu bhramistunnaru.
1: The love that we experience from dawn to dusk, right time we get up from bed until we retire, we call this love in this world. This is not love at all in the true sense.
0: ఈ ప్రేమ దీనిని ప్రేమ అనిపించుకోదు.
1: This worldly love is not true love.
0: ప్రేమకు ఒక్కటే ఆకారము, ఒక్కటే మార్గము, ఒకటే గమ్యము, ఒకటే ధన్యము.
1: Therefore, the love has got only one goal, only one path, only one redemption, only one fulfillment.
0: ఇట్టి ప్రేమను మనం భిన్నంగా భావించుకోవటం చాలా పొరపాటు.
1: To divide love is a big mistake.
0: దీన్ని మనం నిజమైనటువంటి ప్రేమగా భావించి దాన్ని అనుసరిస్తూ పోతున్నాం మనము.
1: We go by the path of the divided love.
0: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
1: Love is God. God is love.
0: Live in love.
1: Live in love.
0: ఈ ప్రేమ అప్పుడే ఒక్కటిగా అది చేరుతుంది.
1: Then only you will find oneness in love.
0: ఇట్టి ప్రేమను ఎట్టి హృదయంలో నాటుకుందరో అట్టి సార్థకతను వారు పొందుదురు.
1: The day when you sow the seeds of love, naturally you will enjoy, experience the result, the bearing of it.
0: ప్రేమ ముదిత మనసుకు రామ రామ రామ.
1: Say the name of God with all love.
0: కాని ఏ పేరు చూచినప్పటికీ అది ప్రేమ కింద చేరినటువంటిది.
1: You may give any name to God, but it is full of love.
0: ఇట్టి ప్రేమను, ఇట్టి పవిత్రమైన ప్రేమను, ఇట్టి సార్థకమైన ప్రేమను, ఇట్టి ఏకత్వమైన ప్రేమను, ఇట్టి మధురమైనటువంటి ప్రేమను మనము అనేకంగా భావించుకొని దాన్ని అనుసరిస్తూ వెళుతున్నాము.
1: This sacred love, this one love, this love that will give us redemption, liberation, this nectarine love is viewed as a jewel or divided.
0: కనుక ఇది ఇష్ట ప్రేమలు ఎందు కూడాను, ఇష్ట కష్టములు ఎందు కూడాను ఏకంగానే ఉంటుండాలి.
1: The love should remain as it is, uniform in likes and dislikes, in difficulties and also in moments of pleasure.
0: దీనిలో ఎట్టి భేదములు కూడాను ఆవిర్భవించుటకు అవకాశమే లేదు.
1: There is no scope for differences to exist in love.
0: అది మనలో ఆవిర్భవించేటువంటి యొక్క భేదములే కాని ఈ భక్తి యందు ఎట్టి భేదములు కూడాను కాలరావు.
1: All the differences are because of you, but in devotion there are no differences.
0: You and I are one.
1: The reality says you and I are one.
0: You, neevu, I, nenu. Neevu, nenu aneetundi ikkada ye maatramu bhedam undakoddu.
1: We should not have differences such as you and I.
0: You aneetundi kevalam third person.
1: When you say you, it refers to third person.
0: I aneetundi ekatma person.
1: And this I is singular, that stands for oneness.
0: Kanuka you and I are one aneetundi antu ee you aneetundi e maatramu undakoddu.
1: Therefore there should not be anything like the other you.
0: Kanuka manamu ఇట్టి భేదమును దూరం చేసి దివ్యత్వాన్ని, పవిత్రతను మనం ఆచరించాలి.
1: Therefore we should give up this dualistic mind and try to attain the divinity and sanctity behind this oneness.
0: ఈ ప్రేమ తత్వం అనేటువంటిది ఇది అనుభవించవలసిందే కాని బోధించుటకు ఏమాత్రము సాధ్యం కాదు.
1: Love is not comparative, is not competitive, but love has to be experienced.
0: Kani ee naati premanu veeru laukikamainatundi margamulo arthamu teeskoni tadwara daalini maarpulu chesukuntunnaru.
1: But we understand love from the physical point of view, from the worldly point of view. interpret and follow.
0: ఈ ప్రేమ దేహమునకు ఎట్టి సంబంధము ఉండకూడదు.
1: Love should not have any links with the physical body.
0: ఈ దేహంతో కూడినటువంటిదంతా కూడాను మ్యాటర్తో కూడినటువంటిది.
1: The body is composed of matter only.
0: ఈ మ్యాటర్తో కూడినటువంటిది కేవలము ఒక స్కూటర్ మాదిరి పోతుంది, కానీ ఇది నిజమైనటువంటి ఒక శాంతికి అందించదు.
1: This body moves ahead, moves forward like scooter, but it does not help you to understand the reality.
0: కనుక మనము ఏ ఆత్మను సంబంధించింది కాకుండా ఏకాత్మ భావము ఒకటిగా పెట్టుకుంటే ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవరీ వన్.
1: ఇఫ్ వీ డూ నాట్ ప్రొసీడ్ ఇన్ దిస్ dual way, if we do not go by this divided mind, if you rely on the oneness, you will understand that all are one.
0: Be alike to everyone.
1: Be alike to everyone.
0: Kanuka manamu ee prema tattvanni prakrutamaina margamulo manamu teeskoni pothunnam, adhe pedda porapatu.
1: It's a big mistake if we allow the love to tread along the path of world.
0: Kani indro rendintini ematramu cherakoodadu.
1: There should not be this dualistic way in love.
0: Prema swarupulara,
1: embodiments of love,
0: meerandaru kudanu bhinnanga kanipinchinappatikani andaru cheri oke premani andukosamane నేను ప్రేమాత్మ స్వరూపులారా అని పిలుస్తున్నాను.
1: దో యు ఆర్ మెనీ హియర్ ఇన్ నంబర్స్ డిఫరెంట్ ఇన్ ఫార్మ్స్ బట్ లవ్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీబడి, దేర్ ఫోర్ భగవాన్ అడ్రెసెస్ యాజ్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ఒక్కటే కాని అనేకంతో కూడినటువంటిది కాదు.
1: లవ్ ఈజ్ ఆల్వేస్ వన్ అండ్ ఈస్ నెవర్ డివైడెడ్.
0: కనుక మీరు దైవ ప్రేమను ఏకంగా బయలు భావించండి.
1: దేర్ఫోర్ కన్సిడర్ ద డివైన్ లవ్ యాజ్ యూనిటీ వన్ ఓన్లీ.
0: ఇట్టి ప్రేమని నిజమైనటువంటి భక్తి కింద చేరుతుంది.
1: సచ్ లవ్ ఈజ్ ట్రూ డివోషన్.
0: కనుకనే జయదేవుడు, గౌరాంగదుడు, ఏకసుంతరుడు వీరందరూ కూడాను దేహమును వేరువేరుగా భావించినప్పటికీ ప్రేమతత్వాన్ని ఏకంగానే తీసుకుని పోయారు.
1: దేర్ఫోర్ గ్రేట్ పీపుల్ లైక్ జయదేవ, గౌరాంగ, దో దే హ్యావ్ డిఫరెంట్ బాడీస్, ద వెస్టియర్ దే హ్యావ్ టేకన్ అపాన్ దెమ్సెల్స్, బట్ దే ఆల్వేస్ ప్రొసీడెడ్ అలాంగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: మీరా, సకుబాయి, వీరందరూ కూడాను ప్రేమ అనేటువంటి దీంతో ఒక్క మార్గంలోనే పోయారు. కానీ కృష్ణ అని, రామ అని, గౌరంగ అని వేరు వేరు పేర్లతో వీరు అనుభవించలేదు.
1: లైక్ వైజ్ డివోటీస్ లైక్ మీరాబాయి, సక్కుబాయి ఆల్వేస్ హ్యావ్ ప్రొసీడెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ లవ్, సింగిల్ మైండెడ్నెస్, వన్ పాయింటెడ్నెస్. దే నెవర్ అబ్జర్వ్డ్ ఎనీ డ్యువాలిటీ ఆర్ డివైడెడ్ మైండ్.
0: కనుక వారు డ్యువాలిటీ తీసుకుని పోవటం చేతనే వాళ్ళు పూర్తి పతనమైపోయారు.
1: దోస్ దట్ గో బై డ్యువాలిటీ రూయిన్ దెమ్సెల్వ్స్.
0: మనం డ్యూయల్లో తేలుకోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి డ్యూయలిస్టిక్ ఇన్ అవర్ అప్రోచ్.
0: ఏకాత్మ భావంతోనే మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ వన్ పాయింటెడ్నెస్, దట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుక రామ అను, కృష్ణ అను, శ్యామ అను, ఈశ్వర అను ఏ పేరు పెట్టించినప్పటికీ ఒక్కటే దీని యొక్క గమ్యము.
1: You may give any name like Rama, Krishna, Shyama, Ishwara, but the goal is one.
0: Itti goalunu matram manam marchipokunda teeskovali.
1: We should never forget our goal.
0: Krishnudu Radhaku kanipinchukokunda poyadu. Krishnudu Radhaku kanipinchukunda vellaadu.
1: It so happened that Krishna was not noticed by Radha.
0: కానీ ఆకారమును కృష్ణగా భావించుకుని ఈ ఆకారం కోసము ఈమె అనేక విధములుగా కూడాను పరితపించి ప్రయాణాలు చేసింది.
1: బట్ రాధా హ్యాస్ కన్సిడర్డ్ కృష్ణ ఇన్ హిస్ ఫిజికల్ ఫార్మ్ always pined and yearned for his presence.
0: Kanuka ee perulo unnatvanti yokka namamu perulo unnatvanti yokka roopamu ekamge kaani anyamu kaadu.
1: Therefore the name and form are one and the same, they are not different.
0: Kaani manamu antati lotunaku poyeetvanti yokka shakti samarthyamulu levu.
1: We don't have that ability and capacity to dive into that depth.
0: Prema goppa shaktivantamainatundi.
1: Love is highly powerful.
0: Deeni shakti mari deeniki kodanu raadu.
1: The power of love is not noticed anywhere.
0: Ee power of love nu enni vidhara parishodhana chesinappudiki ee chikkedi dakkedi kaadu.
1: Investigation, experimentation will never give you results to know the power of reason, of love.
0: Prema prema chotune untuntadi kani anya margamu prayasminchadu.
1: Love can be understood only by establishing links love to love, nothing else.
0: Kani maharana ee devalayam lopala bhajan chestu undaga kani aameku తగినటువంటి శిక్ష ఇస్తూ వచ్చాడు భర్త.
1: ది హస్బెండ్ రాణా కుడ్ నాట్ బేర్ మీరాబాయ్ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ దేర్ ఇన్ ద టెంపుల్.
0: రాణా ఇక్కడ నీవు ప్రార్థించడానికి వీలు లేదు, ఇది నేను కట్టిన దేవాలయము, గెట్ అవుట్ అన్నాడు.
1: రాణా సెడ్ దిస్ ఈజ్ ద టెంపుల్ బిల్ట్ బై మీ, యూ కెనాట్ pray here, get out, he said.
0: బయటికి వెళ్లిపోమని చెప్పేటప్పటికి ఇవికి మొట్టమొదటి షాక్ మాదిరి వచ్చింది.
1: ఇట్ వాస్ ఎ షాకింగ్ న్యూస్ ఫర్ మీరాబాయ్.
0: ఏమిటి నన్ను బయట పోమంటున్నాడే, ఎక్కడ బయట పోయేది, కృష్ణుడు ఉండేది బయట నా లోపల అనేటువంటి ఒక సందేహం కుదురుతూ వచ్చింది.
1: She was very much surprised. Why is it that I'm asked to get out of the temple? Is there Krishna inside the temple or outside the temple? That was her doubt.
0: కానీ ఎక్కడ చూసినా ఉండినటువంటి యొక్క కృష్ణుడికి బయట లోపల అనేటువంటి యొక్క పదము ఈ మహారాణ ఎందుకు ఉపయోగపెట్టాడు?
1: When Krishna is all pervasive, present both inside and outside, why Rana said, get out of this temple?
0: అని చెప్పి తిరిగి తన అర్థాన్ని తాను తీసుకుంది.
1: Then she could have the proper understanding.
0: Tanu maduraku bayal derindi,
1: and she was prepared to reach Madura.
0: Ee madurulo unnadu krishnudu anukundi.
1: She thought Krishna was there in Madura.
0: Madura anaga oka pattanam kaadu, maduramainatvanti hrudayame Madura.
1: Madura is not a geographical location. Madura symbolizes the nectarine nature of the reality.
0: చెలో రే మన్ గంగా యమునా తీర్ చెలో రే మన్.
1: లెట్ మైండ్ గో అలాంగ్ ద షోర్స్ ఆఫ్ గంగా అండ్ యమున.

0: గంగా యమునా తీరమదిగా ఏమిటి? గంగా కుడి ప్రక్కన, యమున ఎడమ ప్రక్కన. ఈ రెండింటి యొక్క ప్రవాహములే గంగా యమునా తీరని పెట్టుకుంటాను. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి భూమధ్య స్థానమే మొదలుగా తీసుకుంది ఆ మీర.
1: గంగా యమున రిప్రజెంట్ ద రైట్ అండ్ ద లెఫ్ట్ సైడ్స్ ఆఫ్ ద నాస్ట్రల్స్, వైల్ ది భృకుటి ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ దిస్ ఐబ్రో రిప్రజెంట్స్ మధుర.
0: కనుక ఆమె కూడాను చక్కని అర్థమునే తీసుకుంది.
1: షీ కుడ్ హ్యావ్ ది ఎగ్జాక్ట్ ఇంటర్ప్రిటేషన్.
0: మహారాణా చెప్పినట్టుగా ఈ గంగా యమునకు ఎక్కడ టికెట్ తాను చిక్కలేదు.
1: షీ డిడ్ ఫాలో వాట్ రాణా మెంట్ బై దీస్ టూ గంగా యమున.
0: వెళుతూ ఉంది పాపం.
1: హీ వాజ్ ప్రొసీడింగ్ అండ్ ప్రొసీడింగ్ బై.
0: కృష్ణా కృష్ణా కృష్ణా అనుకుంటూ బయలుదేరింది. కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు అడవి అన్నిటినీ దాటిపోయింది.
1: షీ వాజ్ రిపీటింగ్ కృష్ణాస్ గ్లోరియస్ నేమ్. షీ వాజ్ ప్రొసీడింగ్ అలాంగ్ ది మౌంటైన్స్ ద డౌన్ ద వ్యాలీస్ అప్ ద హిల్స్.
0: చేరింది కట్టకడపటికి బృందావనము చేరింది.
1: రీచ్డ్ ఫైనల్లీ బృందావన్.
0: అక్కడ వెళ్ళేటప్పటికి తలుపులు మూసుకుంది.
1: దేర్ షీ నోటీస్డ్ క్లోజ్డ్ డోర్స్.
0: ఎవరెన్ని ప్రార్థనలు చేసినప్పటికీ ఆ తలుపులు ఓపెన్ కాలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ప్రేయర్స్ డోర్స్ డిడ్ంట్ ఓపెన్.
0: అప్పుడు ఈమె గట్టిగా అరిచింది.
1: దెన్ షీ షౌటెడ్,
0: కృష్ణ నీవు కేవలము ఒక స్థానం నుంచి మరొక స్థానమునకు మారేటువంటి వాడు కాదు.
1: కృష్ణ, యు ఆర్ నాట్ ద వన్ టు మూవ్ అబౌట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్.
0: నీ ఉన్నది ఒకే స్థానమే.
1: యు ఆర్ ది వెరీ ఎగ్జిస్టెన్స్, యు రిమైన్ వేర్ యు ఆర్.
0: కనుక మీరా హృదయ స్థాయి నీవు.
1: యు రిసైడ్ ఇన్ ద ఆల్టార్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మీరా.
0: మీరా హృదయము ఒక్కటే కాని రెండు లేవు.
1: ది హార్ట్ ఆఫ్ మీరా ఇస్ వన్ అండ్ నాట్ టూ.
0: కనుక ఆ హృదయాన్ని నీవు అందుకోమని చెప్పింది.
1: యు యాక్సెప్ట్ మై హార్ట్, షీ ప్రేయర్డ్.
0: మోర మకుట పీతాంబర ధారి.
1: అండ్ యు వేర్ దట్ పీతాంబర అండ్ విత్ ఆల్ దట్ ఇన్సిగ్నియా ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
0: అక్కడికి పోయేటప్పటికీ తాను ఆ ద్వారమునకు తల కొట్టింది.
1: అండ్ షీ హాడ్ హిట్ హర్ హెడ్ అగెన్స్ట్ ద డోర్స్.
0: తల పగిలింది. కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
1: అండ్ దేర్ షీ కుడ్ ఎక్స్పీరియన్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ కృష్ణ.
0: కృష్ణ ఏకత్వం అయ్యేటప్పటికీ మహారాణా వెంటనే పోతున్నాడు.
1: అండ్ మహారాణా ఆల్సో వాజ్ పాసింగ్ బై అలాంగ్ ద సేమ్.
0: నేను పొరపాటుతో పలా మీరాను కోప్పడ్డాను.
1: ఐ వాజ్ డెల్యూటెడ్, ఐ వాజ్ మిస్టేకెన్ ఇన్ గివింగ్ దిస్ ట్రీట్మెంట్ టు మీరా.
0: కృష్ణ మీరాను క్షమించు, నన్ను క్షమించు అని కృష్ణుని ప్రయత్నించిపోయాడు.
1: అండ్ రాణా ప్రేడ్ ఫర్ పార్డన్. ఓ కృష్ణ పార్డన్ మీ, పార్డన్ మీరా.
0: ఆమె క్రింద పడింది, ప్రాణం వదలింది.
1: యాజ్ షీ ఫెల్ డౌన్ షీ బ్రీద్ హర్ లాస్ట్.
0: కానీ ఇది పోయి కృష్ణుడు చేరిన తర్వాత కృష్ణుడు ప్రత్యక్షమై ప్రయోజనం ఏమిటి?
1: వెన్ వన్స్ షీ రీచ్డ్ కృష్ణ వన్ విత్ హిమ్, వాట్ ది ఫన్ ఆఫ్ కృష్ణాస్ మేనిఫెస్టేషన్ అపార్ట్ ఫ్రమ్ దిస్?
0: కనుక నా హృదయ స్థాయి నీ యొక్క స్థాయి అని చెప్పినప్పుడు హృదయ స్థాయికి చేరిపోయాడు కృష్ణుడు.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ షీ డిక్లేర్డ్ దట్ కృష్ణ రిసైడ్స్ ఇన్ హర్ హార్ట్, కృష్ణ డిడ్ సో.
0: కనుక ఇలాంటి అంతరాత్మలు ఏమాత్రం ఉండినప్పటికీ ఎవరూ దీన్ని యోచించటం లేదు.
1: దో దర్ ఇస్ లాట్ ఆఫ్ డెప్త్ అండ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్, నో వన్ సీమ్స్ టు బి బాదర్డ్ ఆఫ్ దిస్.
0: కాన బాహ్యమైనటువంటి పదమునే తాను ఉపయోగించుకుంటూ బాహ్యమైనటువంటి యొక్క మార్గమునే నడుచుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నా.
1: సో పీపుల్ గో బై ద వర్డ్స్ టేకింగ్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్.
0: కనుక మనము ఈ వరల్డ్లీ మీనింగ్ మనం తీసుకోకూడదు.
1: సో వీ కెనాట్ షుడ్ నాట్ రిలై ఆన్ ద వరల్డ్లీ మీనింగ్.
0: హృదయ స్థాయి ఎందున్నటువంటి యొక్క భావంనే మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అది ఏ శాశ్వతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది, అది కదిలేటువంటిది కాదు, వెదిలేటువంటిది కాదు.
1: సో ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ స్టాండ్స్ ఫర్ ట్రూత్. ఇట్ ఈస్ స్టేబుల్, ఇట్ ఈస్ స్టెడీ, పర్మనెంట్, ఇటర్నల్.
0: హృదయము మార్పు ఏనాటికీ కలగదు.
1: హార్ట్ నెవర్ చేంజెస్.
0: హృదయ స్థాయి ఏనాటికి మారదు.
1: ద లెవెల్ ఆఫ్ ద హార్ట్, ద స్టేచర్ విల్ నెవర్ చేంజ్.
0: భక్తి మారినటువంటిది, దీనిని మనం తీసుకోవాలి.
1: Therefore, we should take that into consideration which is changeless.
0: ఈ విధంగా మీరా తన యొక్క ప్రియమైనటువంటి యొక్క కృష్ణుణ్ణి పొందుతూ వచ్చింది.
1: That's how Meera could experience oneness with Krishna.
0: ప్రేమ మించినటువంటిది మరొకటి మరొకటి లేదు.
1: There is nothing beyond love.
0: ఆ ప్రేమ ఏకాత్మతగా ఉంటుంది.
1: That love is always one.
0: కనుక భక్తిని కోరేటువంటి వారందరూ కూడాను ప్రేమతత్వాన్ని ఒక్కటి మనం గట్టిగా పట్టుకోవాలి.
1: Therefore, all devotees should have a firm grip on this love.
0: ఈ ప్రేమ తప్ప అన్య మార్గములు ఏవి కూడా మనం భగవంతుని చేర్చలేవు.
1: No other path will take you to God other than love.
0: కనుక ప్రేమనే పిలుచుకుంటూ పోండి.
1: Therefore, go by this path of love, sharing.
0: ప్రేమ నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుండాలి.
1: Love is with you.
0: కంటనే కూడా ఉంటుండాలి.
1: Love is with you, in you, around you, above you, below you.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని ఏ రీతిగా మార్చుకోగలము?
1: How can you ever change love?
0: కనుక సామాన్యమైనటువంటి ప్రజలు ఏ విధంగానో మార్చినప్పటికీ గట్టి హృదయం లేనటువంటి భక్తిని కలవాడు ఒక్కరు కూడా ఎవరు మార్చలేదు.
1: The ordinary people may go on changing this principle of love, but the devotee should have this love which is changeless.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ కూడాను తిరిగి మీరు వెళ్ళినప్పటికీ అక్కడ ఈ ప్రేమనే మీ యొక్క హృదయంగా తీసుకోండి.
1: Even after you return, have this love, preserve this, sustain it.
0: ఇంకా దేనిని కూడా మార్చనక్కర్లేదు.
1: You don't need to bring changes in any way.
0: నీ వెంటనే జంటనే ఇంటనే కూడా ఉంటుంటాడు భగవంతుడు.
1: God is always with you, in you, around you, below you, above you.
0: కనుక కృష్ణ నేను నీ వెంట వస్తాను అని ప్రార్థించుకుంటే తాను కృష్ణుడు ముందు పోతుంటాడు, తాను వెంట వస్తుంటాడు, తాను వేరు ఇతను వేరు.
1: If you pray, Krishna, please be with me, it means that he is always with you, by your side.
0: కాని కృష్ణ నీతోనే నేను వస్తున్నాను అన్నప్పుడు కృష్ణుడు లోపలనే ఉంటుంటాడు.
1: On the other hand, if you say, Krishna, I am always with you, you forget the fact that he is in you.
0: కనుక ఇవన్నీ మనం అర్థం తీసుకుంటే ఏమాత్రమూ సాధ్యం కాదు.
1: If you go by the real meaning, you find it impossible to experience the reality.
0: Krishna, I am in you, antaru.
1: You say, Krishna, I am in you.
0: నీవు లోపల ఉండినప్పుడు కృష్ణుడు ఏ విధంగా నీకు కనిపిస్తాడు?
1: When Krishna is in you, how do you find him outside?
0: చాలా మంది భక్తులు కూడాను I am with you, I am in you, I am to you, I am for you అంటుంటారు.
1: Many devotees go on proclaiming that I am with you, I am in you, I am for you. They go on saying like that.
0: ఇవన్నీ కూడాను కేవలము డిక్షనరీ పదములే తప్ప నిజమైనటువంటి పదములు కాదు.
1: These are all the words that you find in dictionary, the vocabulary.
0: భగవంతుడు ఎప్పుడు కూడా ఏకంగానే ఉన్నాడు, కానీ భిన్నంగా ఎప్పటికీ కనిపించడు.
1: God is always only one. He is never divided.
0: కనుక మీరు ఎప్పుడు కూడా మీ యొక్క దేవుడు మీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడని భావించుకొని మీరు ప్రార్థించండి.
1: Therefore, always feel and pray with the conviction that God is always with you, that God is always in you.
0: ఈ విధంగా మీరు ప్రార్థించడం చేత మీరెంతైనా ధన్యులు కావచ్చు.
1: If you pray like this, you are bound to be liberated.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు ఇంతటితోనే మీరు తృప్తి పడకండి.
1: Don't get satisfied merely with this.
0: ఇంకా ఎంతనో ఉంటుంది, అది మీరు పడవలసిన ఆనందం.
1: There's lots of things, bliss, waiting for you.
0: మీ కడుపు నిండుటకు ఇంకా ఎంతనో సామాన్ కావాలి.
1: You need so much to consume to fill your bellies.
0: ఏదో కొంచెం తినేసేసి కడుపు నిండిందని అనుకోకండి మీరు.
1: By just eating a fraction, you cannot say that your hunger is appeased or satiated. There is wide scope to enjoy and experience in future.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Baba, addressing the Sai youth from the South Indian state of Kerala on the 13th of April 2005.

0: In this world, for man, these five qualities of Satya, Dharma, Ahimsa and Shanti and Prema are verily like the five pranas, the pancha pranas, the quintessentials, the life-giving forces. Amongst these five again, love indeed, which is the noblest and the highest, and one which has to be sought for. Therefore, in your heart, foster, nourish and sustain this element of love.
1: Divyatma Swarupulara.
0: Embodiments of the Divine Atma.
1: Manava janma chala utrushtamainatundi.
0: This life of a human being is rather difficult to get.
1: Ee medha vikasamanandu kudanu pudamiyandugala jeevulanninti endu ee manavattam uttam sthanam nandukunnadi.
0: Not only in terms of giving rise to and sustaining the body as such, but also in the acts of letting the intellect blossom forth, this is what you wish to see in what we call as man amongst all living forms in this world.
1: Aite manavudu prakritikanga durbaludu.
0: But in a manner of speaking, man is a weakling.
1: Antiye kaadu. తన యొక్క జీవితము పరిమితమైనటువంటిది.
0: బట్ నాట్ ఓన్లీ దాట్ హిస్ లైఫ్ హ్యాస్ టు కమ్ ఇట్ హ్యాస్ ఎన్ ఎండ్.
1: పరిమితమైన జీవితమునందు దుర్బలమైనటువంటి మానవత్వమునందు దివ్యత్వాన్ని ప్రకటింపజేసుకునేటువంటి ఆత్మశక్తి ఒక్క మానవుని యందు మాత్రమే ఉన్నది.
0: బట్ దెన్ ఇన్ దిస్ లైఫ్ విచ్ హ్యాస్ ఎన్ అపర్ లిమిట్ అండ్ విచ్ ఇస్ బేసికలీ a weakness all around, there is this power of the Atma, the Atma Shakti in man and man alone.
1: Aite medha vikasamuto kudinatvanti manavudu parimitamainatvanti jeevitamunandu ee medha shaktini sattakam gavinchukunetvanti pravartana yende tana jeevitamunu ankitam gavinchali.
0: He is given the power of the intellect, and though his life has to come to an end sooner than later, he should nevertheless strive to see to it that this intellect is given the role it has to play.
1: Prachina kalamu nundi Bharata deshamulo ee pancha sutramulanu pranamuluga bhavinchi prachara prabodhamulu kalpinatvanti pavitra deshamu ee Bharata desham.
0: This ancient land of Bharat is that sacred land wherein the efficacy and the guiding principle in these five principles have been highlighted and handed down to man down the ages.
1: భారతదేశమునందు అనేక సాంప్రదాయములు అనేక తెగలు అనేక మతములతో కూడి ఉండినప్పటికీ అనేకత్వమునందు ఏకత్వంగా భావించి విశ్వసించి దివ్యత్వాన్ని ప్రకటింపజేసినటువంటి దేశము భారతదేశము.
0: దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఈజ్ వన్స్ అగైన్ ఎ ల్యాండ్ రిచ్ ఇన్ ట్రెడిషన్ రిచ్ ఇన్ కస్టమ్స్ అండ్ దేర్ఫోర్ దో ఇట్ హాస్ బీన్ హ్యావింగ్ దీస్ థింగ్స్ లైక్ కాస్ట్ అండ్ రిలీజన్ ఇట్ హాస్ నెవర్దర్లెస్ సస్టైన్డ్ ఇట్సెల్ఫ్ అగైన్స్ట్ ద ఆన్సార్ట్స్ ఆఫ్ టైమ్.
1: ఏకత్వమే భారతీయుని యొక్క లక్ష్యము.
0: And has realized the principle of oneness in the many.
1: కాని ఇట్టి సత్యాన్ని గుర్తించలేనటువంటి వ్యక్తులు భారతదేశం యొక్క సాంప్రదాయమును అనేక రీతులుగా కల్పనలు చేసి దీనిని వంచడానికి ప్రయత్నిస్తూ వచ్చారు.
0: But those who have not been able to understand the significance of this rich tradition have tried to give different interpretations and misinterpretations to this ancient land.
1: అన్ని మతములను అన్ని తెగలను అన్ని సాంప్రదాయములను అన్ని ఆచారములను ఏకత్వంగా భావించి ఒకే మాత్రమైనటువంటి మార్గమునందు ప్రవేశింపచేసినటువంటి యొక్క దివ్యత్వం ఒక భారతీయ తత్వం.
0: ద గ్రేట్ డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ దేర్ టు బి ఫౌండ్ ఓన్లీ ఇన్ దిస్ ఎన్షియంట్ ల్యాండ్ ఈజ్ దట్ అమంగ్స్ ఆల్ దీస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ రిలీజన్ కాస్ట్ ట్రెడిషన్స్ అండ్ నార్మ్స్ దేర్ ఈస్ ఎ బేసిక్ వన్నెస్ ఆఫ్ పర్పస్.
1: అది ఏ మన సంస్కృతి.
0: అండ్ దట్ ఈస్ దిస్ రిచ్ కల్చర్ ఆఫ్ ఆర్.
1: నారంజి పండుగందు అనేక తొనలు వేరువేరుగా కనిపిస్తుంటాయి.
0: ఇన్ అన్ ఆరెంజ్ ఫ్రూట్ యూ కెన్ కమ్ అక్రాస్ ద డిఫరెంట్ ఎంటిటీస్ విచ్
1: ఆరెంజ్. అయితే తొనలు వేరువేరుగా కనిపించినప్పటికీ పైన అన్నింటినీ ఏకత్వంగా కప్పబడినటువంటి యొక్క చర్మం ఒక్కటి.
0: There are different pieces, no doubt, making up this orange fruit, but the skin that covers them all is one and the same.
1: అదే విధముగాని అన్ని మతములను.
0: Only in this ancient land is that amongst all these differentiation of religion, caste, traditions and norms, there is a basic oneness of purpose.
1: అదియే మన సంస్కృతి.
0: And that is this rich culture.

0: ఆచారాలను, అన్ని సాంప్రదాయములను, అన్ని తెగలను, అన్ని కులములను కూడాను ఏకత్వంగా భావించి కులము ప్రధానము కాదు, గుణమే ప్రధానమని బోధించినటువంటి దేశము భారతదేశము.
1: ఇన్ ద సేమ్ మేనర్ దో వి హావ్ బీన్ హావింగ్ థింగ్స్ లైక్ డిఫరెంట్ రిలీజన్స్, కాస్ట్, ట్రెడిషన్స్ అండ్ నార్మ్స్ ఎట్సెట్రా, దిస్ కల్చర్ హాస్ ప్రొక్లైమ్ టు అస్ ద ట్రూత్ దట్ ఇట్ ఈస్ నాట్ ద కాస్ట్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ బట్ ద వన్నెస్ ఆఫ్ పర్పస్ దట్ ఇంపార్టెంట్.
0: జాతి కంటే నీతి ముఖ్యమని, మతము కంటే మమత అభివృద్ధి అని బోధించినటువంటి దేశము భారతీయ సంస్కృతి.
1: Rather than the race, it is the character which is important. And rather than the religion, it is one's ideal that's important. This is the lesson given down to us.
0: Matamu pradhanamu kadu, mamata pradhanamu.
1: Religion is not important so much as you're feeling one with yourself.
0: Nee jati mukhyamu kadu, neetiye indulo mukhyamu.
1: Your caste is not important, your race is not important, but your character is indeed important.
0: Neetini mamatato abhivruddhi gavinchinatuvanti ee manavattamu.
1: The human nature is that wherein you try to further the cause of this character, strengthen it.
0: Kanuka సత్య కర్మ అహింస శాంతి ప్రేమలనేటువంటివి మానవత ప్రధానమైనటువంటి ప్రాణములు.
1: దేర్ఫోర్ ది వెరీ ఎసెన్షియల్ వైటల్ లైఫ్ గివింగ్ ఫోర్సెస్ టు మ్యాన్ ఆర్ దీస్ ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య ధర్మ అహింస శాంతి అండ్ ప్రేమ.
0: ఈ యొక్క పంచ ప్రాణములు కూడాను ప్రధానమైనటువంటి మానవత్వాన్ని వీక్షింపజేసి ప్రకటింపజేసి ఆచరింపజేసి ఆనందాన్ని అందించేటువంటివి.
1: These five principles are such wherein one can realize oneself by blossoming forth of one's own nature, one's own realization and one's own understanding of oneself.
0: Manavuniki charitra pradhanamu.
1: For man, history is important.
0: Vyaktitvamu aadharamu.
1: His own individual nature is the key.
0: Jatiyata mukhyamu.
1: His sense of patriotism is important again.
0: Pavitramu aadharamu.
1: Sacredness is again his guiding principle.
0: Aikamatyame deeni yokka pradhama tattvamu.
1: And you, the principle of unity is the key to this.
0: Kanukane charitramu vyaktitvamu jatiyata divyattamu aikamatyamu ivi kudanu pancha sutramulu bharatini yokka shastramulu.
1: So we also have these five components making up one's existence worthwhile: one's history, character, one's sense of patriotism and the like.
0: Deenini paraskarinchukoniye aadhunika kalamulandu bharata desaminaku హిందూ దేశము, హిందూ దేశము అని పేరు పెట్టూ వచ్చారు.
1: ఇట్స్ ఇన్ కీపింగ్ విత్ దిస్ ట్రెడిషన్ దట్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ హస్ ఆల్సో బీన్ కాల్డ్ ద ల్యాండ్ హిందూ ల్యాండ్. హిందూ
0: ఆంగ్లేయులు ఈ హిందూ దేశం అని పేరు పెట్టినప్పటికీ భారతీయ సాంప్రదాయమును ఎవరు కూడాను ఏమాత్రం కూడాను మార్చుటకు వీలు కాదు, చేర్చుటకు అలవి కాదు.
1: దో దిస్ నేమ్ ఆఫ్ హిందూ వాస్ గివెన్ టు అస్ బై ద ఆంగ్లికన్స్ it is not possible, it has not been possible for them to change the basic essential, the vitality of this country.
0: Indulo kudanu varu teliyaka vanchinchi dinni hindu aneetundi padamulu yerparchinappatikani indulo kudanu panchaprana sutramulu prakatinchuche untunnavi.
1: Though as a form of deceit they gave this name Hindu, they have unwittingly given to us again in this term Hindu the five essential principles.
0: Angla bhashalo H-I-N-D-U.
1: Now this word Hindu is constituted by these five letters H-I-N-D-U.
0: Het anaga history.
1: H standing for history.
0: I anaga individual anaga vyaktitvam.
1: I stands for one's individuality.
0: N anaga nationality ade jatiyata.
1: N stands for nationality, sense of patriotism.
0: D anaga devotion. అనే కాకుండా డివినిటీ అని కూడా చెప్పవచ్చు.
1: ది అగైన్ స్టాండ్స్ నాట్ ఓన్లీ ఫర్ థింగ్ లైక్ డివోషన్ బట్ ఆల్సో ఫర్
0: అదే దివ్యత్వము.
1: దట్ ఈస్ యువర్ డివినిటీ.
0: యు అనగా యూనిటీ
1: అండ్ యు స్టాండ్స్ ఫర్ ద వర్డ్ యూనిటీ.
0: కనుక ఈ హిందూ అనేటువంటి పదమునందు కూడాను హిస్టరీ, వ్యక్తిత్వము, జాతీయత, డివినిటీ, యూనిటీ అనేటువంటివి ఈ పంచప్రాణములు పంచసూత్రములుగా నుంచి ఉన్నవి.
1: Therefore we have in this word Hindu these five essential principles all over again: history, individuality, nationality, divinity and unity.
0: ఈ యూనిటీ నే మోక్షమనియు.
1: This unity is indeed liberation.
0: ఈ యొక్క ప్రణవమైనటువంటి యొక్క చరిత్ర ఇదియే భారతీయులకు ప్రధానమైనటువంటి యొక్క ధర్మమనియు.
1: And the very first among these, this history is basic to whoever could be called a Bharatiya.
0: Mana vyaktitvame nijamainatvanti yokka jatiyataniyu.
1: One's own individuality connotes one's own

0: belonging to the country.
1: ఈ వ్యక్తిత్వాన్ని పెంచుకున్నప్పుడే దివ్యత్వములో ఆవిర్భవిస్తుందనియు.
0: Only when you give that this individuality of yours come to the surface, there will be a thing like nationality.
1: ఇట్టి దివ్యత్వమే మోక్షమునకు ఆధారమనియు ప్రబోధిస్తూ వచ్చింది.
0: Rather, there will be a thing like divinity, and only when you have realized the divine, there is a sense of fulfillment, liberation.
1: ఇందులో ధర్మాత్మకామ మోక్షములు పురుషార్థములుగా భావిస్తూ వచ్చారు.
0: Then again we have these purusharthas in the form of dharma, artha, kama and moksha.
1: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు మానవులు ధర్మార్థములను విసర్జించి కామమునే ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యమును చేసుకుని తద్వారా జీవితమును గడుపుతూ వస్తున్నారు.
0: But unfortunately today, man has forgotten the first two, dharma and artha. He goes after this kama and in the process has lost sight of his sense of liberation.
1: ధర్మమోక్షములు వారికి ఏమో అర్థమే కావటం లేదు.
0: One does not really understand what these two terms mean, dharma and moksha.
1: మొదలు లేక కొమ్మలు ఏ రీతిగా పుట్టగలవు?
0: Without roots in the first place, how can you think of the branches?
1: అర్థకామములనే కొమ్మలపైన జీవించేటువంటి వ్యక్తి ఏనాటికైనా కిందకి దిగక తప్పదు.
0: One who is trying to eke out a living on these branches of artha and kama, sooner than later he has to collapse and fall.
1: ఈ అర్థకామముల్ని ఆధారంగా చేసుకున్నటువంటి వ్యక్తి తన యొక్క జీవితమును వ్యర్థము గావించుకోవటమే అవుతుంది.
0: సో వన్ హూ హాస్ దిస్ అర్థ అండ్ కామ దీస్ బ్రాంచెస్ హాస్ హిస్ సపోర్ట్ హీల్ బి మేకింగ్ హిస్ లైఫ్ అండ్ ఎక్స్ట్రాస్ ఇన్ ఫ్యూటిలిటీ.
1: ధర్మమోక్షములను లక్ష్యం నందు ఉంచుకుని అర్థకామములు అనుభవించడమే నిజమైన పురుషార్థమని కూడా గుర్తించాలి.
0: ద ట్రూ పురుషార్థ ఆన్ అదర్ హ్యాండ్ కంటైన్స్ ఇన్ రికగ్నైజింగ్ దీస్ ఐడియాస్ ఆఫ్ ధర్మ అండ్ మోక్ష అండ్ దెన్ లీడింగ్ యువర్ లైఫ్ ఆన్ అర్థ అండ్ కామ.
1: కలియుగ ప్రభావం చే మానవుడు ప్రతి పదమునకు కూడాను నానార్థములు కల్పించి అనర్థమును స్వీకరించి యథార్థమును విసర్జిస్తూ వస్తున్నాడు.
0: ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ప్రెసెంట్ టైమ్స్ ఆఫ్ ద కలియుగ దట్ మ్యాన్ లూజెస్ సైట్ ఆఫ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎనీ వర్డ్ టర్మ్. హీ సీక్స్ డిఫరెంట్ వెరీడ్ ఇంటర్ప్రిటేషన్స్ విచ్ ఆర్ టర్మ్స్ ఇన్ కాంట్రడిక్షన్.
1: అంతరార్థాన్ని విచారించటం లేదు.
0: హీ డస్ నాట్ గో ఫర్ ద సిగ్నిఫికెన్స్ కంటెయిన్
1: ఒక చిన్న విషయం.
0: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: సూర్యోదయం కాగానే మనం చాలా ఆనందిస్తున్నాము.
0: నౌ వి టెండ్ టు రిజాయిస్ అట్ ద ఫ్యాక్ట్ దట్ ద సన్ హాస్ రిజన్.
1: కారణం,
0: వాట్స్ ద రీజన్?
1: మన కర్మలను ఆచరించి ఏదో భోగభాగ్యములను పొందాలని, మన జీవితమును ఆనందమైనటువంటి జీవితంగా గడపాలని మన యొక్క వాంఛ.
0: బికాస్ ఇట్స్ ఆర్ డిజైర్ దట్ వి అండర్టేక్ ద డైలీ టాస్క్ అసైన్ టు us అండ్ thereby derive some joy and happiness.
1: కర్మనే జరపకుండానే జన్మనే జరగదు అని వారి యొక్క విశ్వాసం.
0: బికాస్ వి టెండ్ టు బిలీవ్ దట్ వితౌట్ పెర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ దేర్ ఇస్ నో క్వశ్చన్.
1: ఈ కర్మలన్నీ కూడాను కేవలము భోగ భాగ్యముల నిమిత్తమై ఆచరిస్తూ వస్తున్నారు.
0: నౌ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ యాక్షన్స్ ఆఫ్ ours ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ ఓన్ మెటీరియల్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: సూర్యాస్తమం కాగానే చాలా ఆనందిస్తూ ఈ కర్మలు ఆచరించినటువంటి కార్యములకు విశ్రాంతి కల్పించేటువంటి నిమిత్తమై వారు దీనికి తగినటువంటి ఉల్లాసాన్ని అందిస్తున్నారు.
0: Likewise, as the sun sets, we tend to try and give rest to the body which has undergone a great deal of trouble through the day.
1: అయితే వీరికి తెలిసినటువంటి అర్థం ఇంటి కర్మాచరణ నిమిత్తమై సూర్యోదయం జరుగుతున్నదని, దేహం యొక్క విశ్రాంతి నిమిత్తమై సూర్యాస్తమం జరుగుతున్నదని, ఈ సూర్యోదయ సూర్యాస్తమం రెండు కూడాను మానవునికి ఆనందాన్ని అందిస్తున్నదని వీరు భావిస్తున్నారు.
0: Now this is the most that one tends to understand in these phenomena like sunrise and sunset, that the sun has risen so that the body may perform whatever is due to be done, and the sun has set so that you can experience comfort for the boy, for the body.
1: ఇది యథార్థము కాదు.
0: But then this is not the significance of these.
1: నిజముగా ఈ సూర్యోదయ సూర్యాస్తముల యొక్క అంతరార్థాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఆనందాన్ని అనుభవించడు.
0: One who has really understood the significance of the sunrise and sunset can never experience joy or happiness.
1: ప్రతి సూర్యోదయ సూర్యాస్తమం రెండు కూడాను మానవుని యొక్క ఆయు ప్రమాణమును దినదినము కూడాను తగ్గించుతూ వస్తున్నది.
0: Because every sunrise and every sunset marks yet another day in the life of man. It reduces his lifespan.
1: తన ఆయు ప్రమాణాన్ని అపహరిస్తూ పోతున్నది సూర్యోదయ సూర్యాస్తమములు.
0: So this rising of the sun and the setting of the sun has snatched away day from your life.
1: వీడు దినదినమును కూడాను అంత్యమునకు సమీపించుతూ వస్తున్నాడు.
0: In other words, you are approaching day by day your own end.
1: దీని యందు ఉండినటువంటి అంతరార్థం ఒకటి, మానవుడు భావించి అనుభవించేటువంటి బాహ్యార్థం మరొకటి.
0: దిస్ బీయింగ్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ వి గివ్ సమ్ అదర్ ఇంటర్ప్రిటేషన్ అండ్ టెండ్ టు ఫీల్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: ఈ జగత్తునందు ఏ పదార్థము కూడాను మానవుని యొక్క సొంత పదార్థము కాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఇన్ ద వరల్డ్ ఈస్ గివెన్ టు మ్యాన్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
1: పనిబడి 10 దినములు పట్టణంలో నివసిస్తూ వస్తుంటాడు ఒక వ్యక్తి.
0: Now an example, an individual has some work in the town and he goes and has to spend 10 days in the city.
1: పనుల నిమిత్తమై 10 దినములు ఏదో ఒక తోటల్లో జీవిస్తూ వస్తుంటాడు.
0: బికాస్ హీ హాస్ టు డూ దిస్ వర్క్ ఆఫ్ హిస్, హీ స్పెండ్స్ 10 డేస్ ఇన్ ఎ హోటల్.
1: తన పని పూర్తి కాగానే తిరిగి తన స్వస్థానం చేరుతుంటాడు.
0: యాజ్ సూన్ యాజ్ హీ ఫినిషెస్ హిస్ వర్క్ హీ గెట్స్ బ్యాక్ టు హిస్ ప్లేస్.
1: పది దినములు హోటల్లో ఒక గృహంలో ఉండినంత మాత్రమే ఆ గృహము తన సొంతం అవుతుందా?
0: జస్ట్ బికాస్ యూ హావ్ స్టేడ్ 10 డేస్ ఇన్ ఎ హోటల్ హాస్ ఇట్ బికమ్ యువర్ హోమ్?
1: అదే విధముగానే మానవుడు తల్లి, తండ్రి, ఆస్తి, పాస్తి, ఇంకా అనేక విధములైనటువంటి యొక్క వస్తువులను తమవిగా భావించి అందులో జీవిస్తూ ఉంటున్నాడు.
0: లైక్ వైజ్ మ్యాన్ టెన్స్ టు ఫీల్ దట్ ద మదర్, ద ఫాదర్, హిస్ పొసెషన్స్ మెటీరియల్ అండ్ ఆల్ దట్ హస్ బీన్ హ్యాండెడ్ డౌన్ టు హిమ్ బై హిస్ ఎన్సిస్టర్స్ ఆర్ హిస్ ఓన్.
1: ఇవన్నీ కూడా కేవలము విశ్రాంతి మందిరములక మాత్రమే కానీ సొంతము కాదు.
0: బట్ వాట్ యూ హావ్ టు అండర్స్టాండ్ ఇస్ దీస్ ఆర్ దేర్ సో దట్ యూ కెన్ టేక్ సమ్ మొమెంట్ ఫర్ రెస్ట్. దే ఆర్ నాట్ యువర్ ఓన్.
1: కారణము తనతో రావు.
0: రీజన్ బీయింగ్ దే డు నాట్ గో విత్ యూ, కమ్ విత్ యూ.
1: తనవే అయినప్పుడు తనతో ఎందుకు రావు?
0: ఇఫ్ దే ఆర్ వెరీలీ హిస్, వై డోంట్ దే అకంపనీ హిమ్?
1: తనవి కావు కనుకనే తనతో రావు.
0: బికాస్ దే ఆర్ నాట్ హిస్, దే డు నాట్ గో విత్ హిమ్.
1: ఇలాంటి పరిస్థితిని యందు మానవుడు గాఢముగా విచారించి లోతుగా దిగి దివ్యత్వాన్ని కొంత విచారించినప్పుడే తన యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది.
0: ఇన్ సచ్ మ్యాటర్స్ వెన్ యూ టెన్ టు గో డీప్ ఇన్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఇట్స్ ఆల్ అబౌట్ కెన్ యూ రియలీ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్.
1: కనుక మానవుని ఆయు పరిమితి చాలా తక్కువ.
0: దెర్ఫోర్ దిస్ లైఫ్ స్పాన్ ఆఫ్ మ్యాన్ ఇస్ రాదర్ లిమిటెడ్.
1: మేధా వికాసము ఎక్కువ.
0: వెర్ఆర్ ద పవర్ ఆఫ్ ద ఇంటెలెక్ట్ ఇస్ స్టూపెండస్.
1: ఈ మేధాశక్తితో ఈ పరిమితమైనటువంటి ఆయువును పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
0: టు ద పవర్ ఆఫ్ ద ఇంటెలెక్ట్ దట్ విచ్ హాస్ ఎన్ దట్ యువర్ లైఫ్ స్పాన్ ట్రై టు సాంక్టిఫై ఇట్, మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్.
1: ఏ విధంగా మనం సార్థకం గావించుకోవాలి?
0: హౌ కెన్ వి సీక్ దిస్ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్?
1: ధనం ఉన్నది,
0: వి హావ్ మనీ.
1: బలం ఉన్నది,
0: వి హావ్ స్ట్రెంగ్త్.
1: గుణం ఉన్నది,
0: వి హావ్ అవర్ ఓన్ క్వాలిటీ.
1: అధికారం ఉన్నది,
0: అండ్ వి హావ్ ఎ సెన్స్ ఆఫ్ అథారిటీ.
1: వీటిని మనం సక్రమమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టి అనుభవించాలి.
0: దీస్ హావ్ టు బి ఛానలైజ్డ్ ఇన్ ది ప్రాపర్ వే సో దట్ వీ కెన్ గెట్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్.
1: ధనం ఉన్నది కనాలని అనేక విధములైనటువంటి యొక్క దుర్మార్గముల్లో ప్రవేశపెట్టి దాని దుర్వినియోగం చేయటము మంచిది కాదు.
0: జస్ట్ బికాస్ వీ హావ్ మనీ వీ షుడ్ నాట్ మిస్యూజ్ దిస్ మనీ అండ్ టేక్ టు ఈవిల్ అన్డిజైరబుల్ వేస్.
1: దానిని కూడాను సాత్విక మార్గంలో ప్రవేశపెట్టి సరైనటువంటి యొక్క విలువను కల్పించాలి.
0: ఈవెన్ దిస్ మనీ హ్యాస్ టు బి గివెన్ ఇట్స్ ఓన్ ప్లేస్ ఆఫ్ ఇంపార్టెన్స్.
1: వస్తువును మనం ఎంత పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టుదమో దానికి అంత విలువైనటువంటి యొక్క స్థాయి కూడా అందుకుంటుంది.
0: అండ్ ఇట్ హ్యాస్ టు బి యూజ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ మేనర్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూజ్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టేటస్. వీ హావ్ టు అకార్డింగ్లీ గివ్ ఇట్ ఇట్స్ ప్లేస్.
1: మనం పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకపోవటం చేతనే ఈ యొక్క వస్తువుల యొక్క విలువ కూడాను తరిగిపోతున్నది.
0: బికాస్ వీ డి నాట్ మేక్ ద బెస్ట్ పాసిబుల్ యూజ్ ఆఫ్ ఎనీ గివెన్ థింగ్, వీ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఇట్స్ దేర్ ఫర్.
1: కనుక ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి సాత్వికమైనటువంటి కర్మను ఆచరించి తద్వారా సంతోషాన్ని అనుభవించాలి.
0: సో ఎవ్రీ లిటిల్ థింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సేక్రెడ్ పర్పస్. వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ అండ్ యూజ్ ఇట్ అకార్డింగ్లీ. దేర్ఇన్ లైస్ ద సాంక్టిఫైయింగ్ ప్రాసెస్ ఆఫ్ అవర్ లైఫ్స్.
1: ఈ మేధాశక్తిని పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టుటకు తగినటువంటి ఒక ఊహలు పన్నాలి.
0: లైక్ ఫర్ ఇన్స్టెన్స్, హౌ డస్ వన్ యూజ్ ద పవర్ ఆఫ్ ద ఇంటెలెక్ట్?
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ అన్నారు.
0: Now, misuse of money is evil, it's been said.
1: దీనిని దుర్వినియోగం చేయరాదు.
0: We should not misuse money.
1: భగవంతుడు నీ యొక్క చిత్తమును మాత్రమే ఆశించడు కానీ నీ విత్తాన్ని ఆశించడు.
0: God would rather like to go for your heart. He is not after your money or wealth.
1: నీ నీతిని మాత్రమే తాను కోరును కానీ నీ జాతిని తాను ఏమాత్రము ఆశించడు.
0: He seeks your character. He does not go to what caste or religion you belong to.
1: మానవ జాతి ఎందు పుట్టి మహత్తరమైన యొక్క దివ్య శక్తిని చేకూర్చుకొని తద్వారా ఆత్మతత్వాన్ని ఆనందంగా అనుభవించేటువంటి మార్గంలో ఈ జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
0: బార్న్ ఆఫ్ ద హ్యూమన్ రేస్ అండ్ ఎండోర్డ్ విత్ దిస్ పవర్ఫుల్ ఇంటెలెక్ట్ అండ్ దిస్ ఇన్నేట్ స్పార్క్ ఆఫ్ డివినిటీ, ట్రై టు రియలైజ్ ఇట్, కమ్ టు అండర్స్టాండ్ యువర్ ఓన్ నేచర్.
1: కానీ కలి ప్రభావం చేత మానవుడు తెల్లవారేంటి మొదలు రాత్రి పరుగునంత వరకు స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థం.
0: But because of the influence of these Kali times, right from the moment he gets up till he goes to bed,
1: swarthamane sankelalo manavudu banditudai tadwara aneka vidhamulainatundi dukkhamulaku guri avutunnadu.
0: He indulges in actions which are selfish to the core and he lets himself be bound in this idea of selfishness.
1: ఏది తలంచినా స్వప్రయోజన నిమిత్తమే తాను సంకల్పించుతున్నాడే కానీ పరార్థ నిమిత్తమే ఏమాత్రం కూడా ప్రాకులాడతలేడు.
0: Whatever he wishes to do, it is for his own selfish interest. He doesn't care for others.
1: పరార్థ తత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకుని ఈ స్వార్థము స్వప్రయోజనం త్యాగం చేసుకునేటువంటి మార్గంలో ప్రవేశించాలి.
0: Or now does he try to understand what lies beyond the Paratha Tattva? We should try to go for that even as we are indulging in what we are doing.
1: Bhakti, bhakti, bhakti anaga kevalamu bhajanalu dhyanamulu japamulu ityadi karmalu acharinchatam matrame bhakti kaneradu.
0: We keep talking about bhakti or devotion. Bhakti or devotion does not mean that you sit in japa or do dhyana or sing bhajans.
1: Parulanu himsinchaka parulanu dushinchaka పరులను కష్టపెట్టక సాధ్యమైనంత వరకు కూడాను వారికి సహాయభూతులుగా నిలచాలి.
0: వి షుడ్ హర్ట్ అదర్స్ ఫీలింగ్స్, వి షుడ్ క్రిటిసైజ్ దెం, వి షుడ్ రిడిక్యూల్ దెం, టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వి షుడ్ ట్రై అండ్ గో అండ్ హెల్ప్ దెం.
1: మానవులందరూ సోదర భావాన్ని పెంచుకోవాలి.
0: అండ్ వి షుడ్ హావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ బ్రదర్హుడ్ అమంగ్స్ ఆల్ మెన్.
1: అప్పుడే ఈ లోకము భూలోక స్వర్గంగా కనిపిస్తుంది.
0: ఓన్లీ దెన్ విల్ దిస్ వరల్డ్ ఆఫ్ ఆర్స్ వెరీలీ బికమ్ హెవెన్.
1: దిన దినమునకు విశాల హృదయములు తరిగిపోతున్నవి.
0: Day by day, this broad outlook and attitude is
1: disappearing.
0: More and more of narrow-mindedness is creeping in.
1: తాను తనవారు అనేటువంటి యొక్క స్వార్థము తప్ప పరులు పరవారు అనేటువంటి ప్రేమ తత్వాన్ని ఏమాత్రం కూడా పెంచుకుంటలేదు.
0: More and more it's a case of I, mine and thine, this differentiation. You're all the while bothered about yourself. You don't get others.
1: నేను అనేటువంటి ప్రదేశం నుంచి మనము అనేటువంటి గమ్యము చేరటమే జీవితం యొక్క అంతరార్థము.
0: The inner significance of life is we make a journey from the state of I to the state of we.
1: జీవితం అంతా కూడాను నేను నేను నేను అనేటువంటి యొక్క స్థాయి అందే ఉండిన గమ్యం ఏ రీతిగా చేరగలడు.
0: If all through the life you are remaining in the state of I, how can you hope to reach your destination?
1: కనుకనే దేశములో ధనము ప్రధానమే.
0: But then, as far as our existence goes, money is important, no doubt.
1: గుణము అవసరమే.
0: You need character also.
1: బలము కూడాను చేకూర్చుకోవలసినది.
0: And certainly you must strengthen yourself.
1: అయితే దీనిని ఎంతవరకు ఎట్టి మార్గములో ఏ విధమైన పవిత్రములో మనం దీనిని అనుభవించాలి.
0: But how far do we go catering towards these needs? And what is the way in which you make the best use of them?
1: గోవు పెరుగు కొలది కొమ్మును కూడాను పెరుగునట్టుగా మన ధనము పెరుగు కొలది అహంకారం కూడాను పెరుగుతుంది.
0: Now as the cow grows, so do the horns grow, it is said. So also as the money grows, our sense of ego also grows.
1: Dhanamechina manavechunu madamechina durgunambu manakayechunu dhanamunigina madamudugunu madamudigina durgunambu manunu vema annadu. Ee dhanamu chetane manavudu aneka vidhamulainatundi ahankaramulaku abhimanamulaku guriyai tana manavatvanne marachi taanu jeevithamunu vyartham gaavinchukunnadu.
0: So money and wealth foster the sense of ego in oneself. And this in turn gives rise to evil tendencies. In the process, one loses the significance of one's existence.
1: Bharat deshamulo annam leka alladetunti varu kotanu kottagalaru.
0: In this country of Bharat, there are any number of people who do not have enough to eat.
1: Manavudu durasalacho munigi dukkamche kungipovuchunnadu.
0: And man is weighed down by a sense of burden of troubles.
1: Ee dukkamunu nivritti gaavinchukune nimittamai aasaranu arikattukomani bodhinchamu.
0: Now by way of putting an end to this sorrow and grief, put a ceiling
1: arikattukunnappude aanandam chekurutundani kudanu deeni yokka antarathamu.
0: Put a ceiling on your desires because therein lies the key to happiness.
1: Aithe sadhakulainatundi meeru kudanu deeni yokka arthanni chakkaga gurtinchalekapothunnaru.
0: But even those of you here who claim to be sadhakas have not understood the true significance of this concept.
1: Ceiling on desires అనగా దీని యొక్క అర్థం ఏమిటి? మన యొక్క ఆశలను అరికట్టుకోవటము అని దీని అంతరార్థం.
0: నౌ వాట్ డస్ దిస్ మీన్ సీలింగ్ ఆన్ డిజైర్స్? ఇట్ మియర్లీ మీన్స్ కర్బింగ్ అవర్ డిజైర్స్.
1: ఈ విధమైనటువంటి ఆశలను అరికట్టుకోవటం వల్ల ధనమును కూడా కొంత నిలబెట్టుకున్న వారం అవుతాం.
0: నౌ ఈవెన్ యాజ్ వీ కర్బ్ అవర్ డిజైర్స్ దస్ వీ కెన్ ఆల్సో అక్యూములేట్ సమ్ మనీ.
1: అట్టి ధనము చేత తోటి మానవులను కొంతవరకు ఆదుకోవటానికి కూడా అవకాశం ఉంటుంటాయి.
0: దట్ మనీ ఇన్ టర్న్ కుడ్ బి యూజ్డ్ టు సపోర్ట్.
1: అంతేకాకుండా ఆ ధనము చేత సత్కార్యములు చేసి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో దానిని ప్రవేశించి పెట్టినటువంటి వారం అవుతాం.
0: టు సపోర్ట్ ఎ ఫెలో బీ అండ్ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ ఎనీ అదర్ చారిటబుల్ పర్పస్ ఆర్ ఫర్ సమ్ వర్త్ వైల్ కాజ్.
1: తన కుటుంబములో చెలరేగినటువంటి సమస్యలను కూడాను ఈ ధనం వల్ల కొంతవరకు తీర్చుకుని శాంతిని పొందగలిగినటువంటి వారం అవుతాం.
0: ఆల్సో బై సేవింగ్ అప్ దస్ దిస్ మనీ కుడ్ బి యూస్డ్ టు ఎలివియేట్ అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ సఫరింగ్.
1: కలియుగము ధనమూలం నిరం జగత్తు. ధనము లేకపోతే ఏ ఒక్క చిన్న కార్యం కూడాను మనం చేయలేము.
0: బికాస్ వితౌట్ మనీ వి కెనాట్ అండర్టేక్ ఎనీ టాస్క్ హౌ మైన్యూట్.
1: కనుకనే కుటుంబ పోషణ కోసమని, పరోపకార నిమిత్తమని, పవిత్ర కార్యములు ఆచరించే నిమిత్తమని ఈ ధనమును కొంతవరకు నిలబెట్టుకునే నిమిత్తము సీలింగ్ ఆన్ డిజైర్స్ ధనమును వ్యర్థం చేయకూడదని బోధించాము.
0: దెర్ఫోర్ టు సపోర్ట్ వన్స్ ఓన్ ఫ్యామిలీ, టు ఎక్స్టెండ్ హెల్ప్ టు అదర్స్ అండ్ టు క్యారీ అవుట్ సమ్ సీక్రెట్ అండ్ నోబుల్ టాస్క్ మనీ ఈజ్ నెసెసరీ. దట్స్ వై వి హావ్ స్టేటెడ్ సీలింగ్ ఆన్ డిజైర్స్.
1: మన సమస్యలలో సీలింగ్ ఆన్ డిజైర్స్ లో నాలుగు ప్రధానములైనటువంటివి.
0: అండ్ దెన్ అగైన్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ దిస్ ఐడియా ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఈజ్ ఫోర్ ఫోల్డ్.
1: ధనమును వ్యర్థం చేయవద్దు. ఇది మొట్టమొదటిది.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ డు నాట్ వేస్ట్ మనీ. Do not misuse money.
1: ఆహారమును వ్యర్థము చేయవద్దు.
0: Second is, do not waste food.
1: కాలమును వ్యర్థము చేయవద్దు.
0: Third thing is, do not waste time.
1: మీ యొక్క శక్తిని, మేధస్సును వృధా కరపోవద్దు.
0: And then, do not misuse, fritter away your sense of energy, your sense of purpose.
1: కనుక, don't waste money, don't waste food, don't waste time, don't waste energy. ఈ నాలుగింటి ఎందుకును ఒక దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకుని పరతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుందని ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ అని మనము స్థాపించాము.
0: Therefore, in this fourfold path you have, do not waste money, do not waste food, do not waste time, do not waste energy. Therein lies the key to understanding and realizing the innate divinity.
1: కానీ కొంతమంది వ్యక్తులు ధనమును వ్యర్థం చేయకుండా కొంతవరకు ప్రోగు చేసి ఏదో ఒక విధమైనటువంటి కార్యానికి మనం అర్పితం గావించుకోవటమే దీని యొక్క అంతరార్థమని భావించి వారి వారి కార్యములు ఎందు ధనమును అనేక విధములుగా వ్యర్థం చేస్తూ ఏదో సీలింగ్ ఆన్ డిజైర్స్ కొంతవరకు మిగిలించుకున్నామని కొంత ధనమును మాత్రమే బ్యాంకు ముందు కడుతున్నారు.
0: దిస్ ఇస్ ద సెంట్రల్ ఐడియా బిహైండ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్. బట్ అన్ఫార్చునేట్లీ నాట్ మెనీ హావ్ అండర్స్టూడ్ దిస్. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ లైన్ విత్ దిస్ ఐడియా ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ keep away a certain money, no doubt, and they try to put aside in the bank, in their own accounts.
1: Dhanasito Sai ee yokka samasthanu ne prarambhinchaledu.
0: Sai has not launched this organization for the sake of money.
1: Mee yokka aasananu arikattukoni vairagya margamunandu divyanandamanu anubhavinchamani naa yokka aasha.
0: It has been my hope that you'll curb your desires, develop this sense of detachment, and thereby experience untold bliss and joy.
1: అట్టి పవిత్రమైన నా భావమును అర్థం చేసుకొనక కేవలము సీలింగ్ ఆన్ డిజైర్స్ లోపల ధనమును మాత్రమే సమస్తకు అర్పితం గావించుకోవటం ఇది ప్రధాన లక్ష్యంగా మీరు భావిస్తూ వచ్చారు.
0: సో యూ హ్యావ్ లాస్ట్ సైట్ ఆఫ్ దిస్ సీక్రెట్ హోప్ ఆఫ్ మైండ్ అండ్ యూ హ్యావ్ గివెన్ యువర్ సెల్ఫ్ అవే టు ఫీలింగ్ దట్ ఇఫ్ యూ సేవ్ ఎనఫ్ మనీ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండర్ ది సీలింగ్ ఆన్ డిజైర్స్.
1: ఇది సరియైనటువంటి మార్గం కాదు.
0: దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ ఇంటర్ప్రెటింగ్ దిస్.
1: ఈనాడు భారతదేశంలో సీలింగ్ ఆన్ డిజైర్స్ అనేటువంటి రూపంలో డిజైర్స్ ను మాత్రము అనగా ఆశలను మాత్రం అరికట్టుకొనక కేవలం డబ్బును మాత్రమే ప్రోగు చేసి సత్యసాయి ట్రస్ట్ పేరు లోపల 60 లక్షలు కట్టారు.
0: టుడే ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్ మిస్గైడెడ్ బై దిస్ ఐడియా దట్ దిస్ ఇస్ వాట్ ద సీలింగ్ ఆన్ డిజైర్స్ మీన్స్ పీపుల్ హ్యావ్ సేవ్డ్ అప్ మనీ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ హ్యావ్ అక్యుములేటెడ్ 60 లక్షల ఆఫ్ రూపీస్.
1: నేను ధనాన్ని ఆశించేటువంటి యొక్క పిచ్చుభావం నాలో లేదు.
0: ఐ నెవర్ హ్యావ్ దిస్ డర్టీ ఫీలింగ్ ఆఫ్ ట్రైంగ్ టు గో ఫర్ వెల్త్.
1: ఈనాడే కాదు, ఏనాడు కూడాను నేను ఎవరిని ఇంతవరకు కూడాను నేను ధనం కావాలని ఆశించినటువంటి క్షణం కూడాను లేదు.
0: నాట్ ఓన్లీ టుడే బట్ ఆల్సో ఇన్ ద పాస్ట్ నెవర్ హ్యాస్ దేర్ బీన్ ఎ మోమెంట్ ఆర్ ఎ సెకండ్ వెన్ ఐ హావ్ క్రేవ్డ్.
1: నా పవిత్రమైనటువంటి కర్మలే ఆ ధనమునకు తగినటువంటి కార్యములు జరుపుతూ వస్తున్నాయి.
0: వెన్ ఐ హావ్ క్రేవ్డ్ ఎ లాంగ్ ఫర్ మనీ. All these noble intentions behind every action of mine, each of them themselves would generate the money necessary.
1: కనుక నాకు ఇవ్వవలసినటువంటిది నాకు పవిత్రమైనటువంటి ప్రేమతత్వం తప్ప ఈ ధనము నాకు అక్కరలేదు.
0: So what you have to give me today is this sacred concept of love, not this filthy money.
1: మీరందరూ ఐకమత్యంగా ఉండి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రచారము సలిపి భారతదేశంలో ప్రాచీన సాంప్రదాయమైనటువంటి యొక్క మన సంస్కృతిని నిలబెట్టడానికి కంకణం కట్టుకోవాలి.
0: All of you should get together and be bound by this principle of unity. Proclaim the law of divinity the world over and carry this noble message and the sacred message.
1: Janasevani, Janardana Sevani anetunti vishala bhavanni pinchukovali.
0: Have this broad feeling that serving man is really serving God.
1: Nenu naadi anetunti sankuchita bhavanni trinchiveyali.
0: Try to let go, discard the feeling of mine and thine.
1: Ee naadu unnatundi prapancham yokka samasyalu okka prema dwaraane pariharam kaagalavu.
0: Today's problems of the world could be solved only through the medium of love.
1: Prema lekapovatam chetane అడవిలో ఉండినటువంటి యొక్క క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు మానవులు.
0: బికాస్ దేర్ ఇస్ నో సెన్స్ ఆఫ్ లవ్, మ్యాన్ ఇస్ బిహేవింగ్ వర్స్ దాన్ ద బీస్ట్ ఇన్ ద జంగల్.
1: కనుక ప్రేమ భావాన్ని పెంచుకొని సంకుచిత భావాన్ని తృంచుకొని దివ్యమైనటువంటి యొక్క విశాల హృదయంతో సమాజ సేవలో పాల్గొనాలి.
0: సో హ్యావ్ ది సెన్స్ ఆఫ్ లవ్ గ్రోయింగ్ ఇన్ యూ, కట్ డౌన్ ఆల్ యువర్ నారో ఫీలింగ్స్, డెవలప్ ఎ బ్రాడ్ విజన్ అండ్ జంప్ ఇన్ టు సర్వీస్ ఆఫ్.
1: ఈనాడే కాదు, ఏ నాటికైనా కూడాను సత్యసాయి సంస్థలకు ధనమునకు ఎట్టి సంబంధం కూడా ఉండదని నా ఆశ.
0: ఇట్స్ నాట్ ఓన్లీ టుడే బట్ సర్టన్లీ ఎనీ టైమ్ ఫర్ ఎవర్. ఇట్స్ మై హోప్, ఫాండ్ హోప్ అండ్ ఫీలింగ్ దట్ దేర్ నో లింక్ బిట్వీన్ సొసైటీ ఆర్గనైజేషన్ అండ్ మనీ.
1: చాలా ప్రమాదకరమైనటువంటిది.
0: బికాస్ ద లింక్ బిట్వీన్ మనీ అండ్ ఎనీ ఆర్గనైజేషన్ ఇస్ అ వెరీ డేంజరస్ వన్.
1: ఇంతే కాదు, సంస్థ యొక్క పేరును కూడా చెడగొడుతుంది.
0: నాట్ ఓన్లీ దిస్, ద వెరీ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కుడ్ బి బ్రాట్ డౌన్ బై దిస్ మనీ.
1: సత్య సాయి సంస్థ యొక్క సభ్యులు దేహమునకు వెన్నునకు వెన్నెముక వంటి వారు.
0: Men of the Satsai organization are like the spinal column of a body.
1: ఈ యొక్క కార్యకర్తలు సక్రమమైనటువంటి మార్గమును ప్రవర్తించకుండా ఈ యొక్క సంస్థ అనేటువంటి యొక్క దీని వెన్నెముకనే విరిగిపోతుంది.
0: If the officials and office bearers of the organizations do not conduct themselves in a proper manner, the very spinal column of the body is broken and snapped.
1: కనుక సంస్థను పెడమార్గమునందు పట్టించకండి.
0: So see to it that the organization does not decay.
1: అన్ని సంస్థలకు ఆదర్శవంతమైనటువంటి ఈ సత్యసాయి సంస్థను దివ్యమైన భవ్యమైన నవ్యమైన మార్గంలో ప్రవేశపెట్టి సత్కీర్తిని తెచ్చుకోండి.
0: This Satsai organization, which is a trend setter for all the other organizations, try to see to it that it attains a glorious name.
1: మనకు సత్యసాయి సంస్థకు ఎట్టి సంబంధం కూడా ఉండదు.
0: There is no link, no relationship between money and the organization.
1: అట్టి సంబంధం కలిగినటువంటి సమస్త సత్యసాయి సంస్థ కానేరదు.
0: And the Satsai organization, any organization having a link with money is not the Satsai organization.
1: ప్రేమతో ప్రేమ హృదయంతో హృదయం మాత్రమే సన్నిహిత సంబంధాన్ని చేకూరుస్తుంది.
0: లవ్ ఫర్ లవ్ అండ్ హార్ట్ టు హార్ట్ లింక్, దిస్ ఇస్ ద ఎయిమ్ అండ్ పర్పస్ ఆఫ్ ది సత్సాయి ఆర్గనైజేషన్.
1: కనుక ఈనాడు మన భారతదేశం నందుండినటువంటి ప్రతి ఒక్క రాష్ట్రపు యొక్క అధ్యక్షులు కూడా ఇక్కడే ఉన్నారు. కనుక ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత ధనమును మీరు ప్రోగు చేసినారో, ఏ జిల్లా నుంచి ఎంతెంత ధనమును మీరు బిచ్చం ఎత్తుకున్నారో, ఆ బిచ్చం యొక్క ధనమును నేను ఈనాడు 60 లక్షలు కూడా మీకు ఇచ్చేస్తున్నాను, మీరే మీ దీన్ని ఉపయోగపెట్టుకోండి.
0: సో టుడే wherein are gathered all the state presidents and other officials of each of the state organizations, this is what I am wanting you to do. The money that you have collected in terms of your own state wise quotas in the districts and in your own cities and towns,
1: ఏ జిల్లా నుంచి మీరు వసూలు చేశారు ఆ వసూలు యొక్క ధనము ఆ జిల్లా ఎందే సరైనటువంటి సేవను తెలిపి దినకు దిక్కులేనటువంటి వారికి దీనితో తగినటువంటి సహాయం చేయండి.
0: ఐఎమ్ రిటర్నింగ్ టు ఈచ్ స్టేట్ వాట్ ఎవర్ ఇట్ హాస్ కలెక్టెడ్ అండ్ ద మనీ దట్ యు హావ్ కలెక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్స్, ట్రై టు గెట్ ద ఫండ్స్ బ్యాక్ టు ద కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పువర్, ద డిస్టిట్యూట్ అండ్ ద హెల్ప్లెస్ వన్స్.
1: మిమ్మల్ని నేను కోరినది ఒక్క నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి ఒక్క ప్రేమను మాత్రమే నా చేయికి పోతున్నది.
0: మై హ్యాండ్ స్ట్రెచెస్ ఫార్వర్డ్ just for one thing from each of you and from all of you, and that is pure
1: love.
0: Love which is serene, unsullied love, untainted love.
1: Inka deniki nee naa chey ee vidhanga podu, prathi daniki naa chey ee vidhanga poyedi kaani ee vidhanga ee naadu kodano teriyadu.
0: My palm never stretches out for anything else by way of seeking something. For every other thing it only tends to give and give and give.
1: Kanuka nenu ee naatiki aina kodano satyasai perutho కొంత ధనమును వసూలు చేసినా ఇది సత్యసాయికి సంబంధం కాదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
0: సో ట్రై టు బీ ఫర్మ్ ఆఫ్ దిస్ కన్విక్షన్ దట్ ఈవెన్ ఇఫ్ సమ్ మనీ హాస్ బీన్ కనెక్టెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, సత్సాయి హాస్ నథింగ్ టు డూ విత్ దిస్.
1: నేను ఆశించను, ఆశించలేదు, ఆశించబోను.
0: ఐ హావ్ నెవర్ సాట్, ఐ విల్ నెవర్ సీక్ అండ్ ఐఎమ్ నాట్ సీకింగ్ దిస్ మనీ.
1: కనుక నేను ఆశించినది ఒక్క పవిత్రమైనటువంటి భావమే.
0: వాట్ ఐ సీక్ అండ్ హోప్ ఫర్ ఈజ్ this noble idea.
1: ఈ పవిత్రమైన భావం కూడాను నా కొరకు కాదు.
0: This sacred feeling and response from you,
1: లోక కళ్యాణం కొరకు.
0: That again is not for my sake, it's for the well-being of the world at large.
1: ఈ లోక కళ్యాణం కొరకు సత్యసాయి సమస్తంలో ఉండినటువంటి సభ్యులందరూ కూడాను పవిత్ర హృదయమును అభివృద్ధి పరచుకుని ఈ ప్రపంచంలో ప్రవేశించి చేరిన మాలిన్యాన్ని శుభ్రపరిచి దివ్యమైనటువంటి వాతావరణాన్ని అభివృద్ధి పరచాలి.
0: సో దిస్ ఐడియా దట్ యు ఆల్ హియర్ అండ్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ మెంబర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ షుడ్ గో బ్యాక్ try to cleanse and purify the society around you and bring back to it the old forgotten values of life.
1: Mana pani seva seva seva ee pradhanamainatundi lakshyam.
0: The primary task ahead of us is one of service and nothing but service.
1: In rendavadi
0: the second thing
1: prati vyakti kudanu sankuchitamaina bhavamato brothers and sisters of Sai family Sai family సాయి ఫ్యామిలీ అనగా సాయి కుటుంబము సాయి కుటుంబము అని సంకుచితమైనటువంటి పదమును ఉపయోగపెడుతున్నారు.
0: ఎవ్రీ పర్సన్ దట్ యు కమ్ అక్రాస్ కీప్స్ అఫరింగ్ దీస్ వర్డ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ది సాయి ఫ్యామిలీ ద ఎంఫసిస్ బీయింగ్ ఆన్ ద సాయి ఫ్యామిలీ ది సాయి ఫ్యామిలీ దిస్ ఈస్ అ నారో మైండెడ్నెస్ ఆన్ యువర్ పార్ట్.
1: కనుక మున్ముందు ఈ సాయి ఫ్యామిలీ అనేటువంటి సాయి అనేటువంటి పదమును ఉపయోగపెట్టకండి.
0: హెన్స్ ఫోర్త్ డు నాట్ యూజ్ దిస్ వర్డ్ సాయి.
1: అందరూ మానవ కుటుంబమే.
0: బికాస్ ఆల్ బిలాంగ్.
1: ఒక్కొక్కరికి సాయి అంటే ఇష్టం ఉండవచ్చును, మరొకరికి రామ అంటే ఇష్టం ఉండవచ్చును, ఇంకొకరికి కృష్ణ అంటే ఇష్టం ఉండవచ్చును. ఈ సమావేశంలో అనేక మంది అనేక రుచులతో ఉన్నవారు ఉన్నారు.
0: బికాస్ దిస్ ఈస్ అ యూనివర్సల్ ఫ్యామిలీ. దే కుడ్ బి పీపుల్ హూ హావ్ ఫాండ్నెస్ ఫర్ ద నేమ్ ఆఫ్ రామ ఆర్ కృష్ణ ఆర్ సాయి.
1: నాలో అటువంటి సంక్షిప్తమైన భావం లేవు.
0: ఐ హావ్ నెవర్ గివెన్ రైజ్ టు సచ్ నారో ఫీలింగ్స్.
1: మీరందరూ ఒక సాయి ఫ్యామిలీ అని కాదు, దివ్యమైనటువంటి యొక్క భవ్యమైనటువంటి యొక్క భగవంతుని యొక్క కుటుంబం. ఈ భగవంతుడు అనేటువంటిది సర్వ దేశముల వారికి, సర్వ కులముల వారికి, సర్వ తెగల వారికి, సర్వ కాలముల వారికి కూడా ఇది సమన్వయమైనటువంటిది.
0: యు ఆర్ మెంబర్స్ ఆఫ్ ది వరల్డ్ కమ్యూనిటీ. యు డు నాట్ బిలాంగ్ టు ఎ నారో సెక్ట్ లైక్ ది సాయి ఫ్యామిలీ. యు ఆర్ వెరీలీ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ఎవ్రీవన్స్ అండ్ ఎవ్రీవన్ బిలాంగ్స్ టు గాడ్.
1: ఒక్క పేరు ఒక్క రూపము సంక్షిప్తమైనటువంటిది.
0: వన్ నేమ్ వన్ ఫామ్ కనోట్ నారో మైండెడ్నెస్.
1: అన్ని రూపములు అన్ని నామములు కూడా ఒక్కటే అనేటువంటి యొక్క విశాల భావాన్ని మనం పెంచుకోవాలి.
0: We should try and give us this feeling that all names and all forms are equally valid.
1: ముఖ్యముగా ఈనాడు మీకు ప్రధానమైనటువంటి యొక్క 10 సూత్రములను నేను చెప్పదలుచుకున్నాను.
0: Today, particularly, I embark upon the task of giving to you 10 basic principles.
1: మొట్టమొదటిది జనని జన్మభూమిశ్చ. కన్న తల్లి ఎటువంటిదో జన్మమిచ్చినటువంటి భూమి కూడాను అటువంటిది.
0: The first thing is, just as your mother, your very own mother, who has given birth to you, the land that has given birth to you
1: kanuka satti manavudu kudanu desi abhimanam kaligi untundali.
0: So every person should have this sense of feeling for one's motherland.
1: ee desam varu aa desa abhimanamunu abhivruddhi parchukuntunnaro dosham ledu.
0: Whatever country you belong to, you have the sense of patriotism.
1: Tana desamunu taanu abhivruddhi parchinanta matramuna paradeshamunu kudanu manamu vimarsincharadu.
0: There is nothing wrong in it, but also you should not indulge in criticizing some other country or people belong to some other nation.
1: Kaluka oka deshamunu visheshinchatam cheta maroka deshamunu deshinchatam anetundi undakoodadu.
0: By having trust and faith in your own country, you should not try and put down some other country.
1: Kaluka kala yendu matram kaani inke e vidhamainatundi ohalu yendu kaani desha drohamunaku e matram kodano avakasam andincharadu.
0: So either in your thoughts or even in your remotest dreams, there should be no room for bringing grief and sorrow to your country.
1: కనుక ప్రతి మానవునికి దేశాభిమానం చాలా ముఖ్యమైనటువంటిది.
0: So for every person, this pride in one's own motherland is important.
1: అది మొదటిది.
0: That's the first principle.
1: రెండవది సర్వ మతములను కూడాను మనం ద్వేషించక గౌరవించాలి.
0: The second principle is never have any hatred towards any religion. Try and honor and respect all religions equally.
1: ఈ దేశాభిమానంతో పాటు అన్ని మతములను గౌరవించటము అది రెండవది.
0: సో ఈవెన్ యాజ్ యూ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ టు యువర్ మదర్ ల్యాండ్, ఆల్సో రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వలీ.
1: ఇంకా మూడవది,
0: ది థర్డ్ వన్.
1: ఈ మూడవది ప్రతి ఒక్క మానవత్వం కూడాను సోదరత్వంగా భావించి ప్రేమించాలి.
0: ది థర్డ్ ప్రిన్సిపల్ ఈస్ డెవలపింగ్ ది సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్. లుక్ అపాన్ ద నెక్స్ట్ పర్సన్ యాజ్ యువర్ ఓన్ బ్రదర్.
1: మన జాతి ఒక్కటే మానవ జాతి.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ఈ మానవ జాతిలో పుట్టినటువంటి వారం కనుక మానవులందరూ ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి ప్రేమించాలి.
0: ఆల్ ఆఫ్ అస్ బిలాంగ్ టు ద హ్యూమన్ రేస్, సో ఎవ్రీవన్ ఈస్ ఈక్వల్, దే బై లవ్ ఈచ్ వన్.
1: ఇంకొక లౌకిక మార్గమునందు ప్రతి గృహమును కూడాను పరిశుద్ధపరచుకోవటం, గృహము యొక్క పరిసర ప్రాంతములు కూడా పరిశుద్ధపరచుకోవటము ఇది నాలుగవది.
0: నౌ వి కమ్ టు ద ఫోర్త్ ప్రిన్సిపల్, స్పీకింగ్ ప్యూర్లీ ఇన్ ఎ వరల్డ్లీ వే. keeping one's own house clean, the surroundings pure and clean. This is the fourth injunction.
1: ఈ గృహమును గృహ పరిసర ప్రాంతములను పరిశుద్ధము గావించుకోవడం చేత కొంత ఆరోగ్యము ఆనందము కూడాను చేకూరుతుంది.
0: This will give rise to a sense of being healthy and also there will be a sense of hygiene around.
1: కనుక ఇది లౌకిక జీవితమునకు ఎంతనో ఉపకరిస్తుంది.
0: This in turn will help your own worldly life.
1: దానము దానమనగా మన దేశమునంతా బిచ్చగాళ్లుగా తయారు చేయటం కాదు.
0: This word charity does not mean that the people of this land are full of beggars.
1: బిచ్చగాళ్లకు ఒక ఉపాధిని కల్పించవచ్చునే కానీ మనము దానము చేయకూడదు.
0: Now we can provide some support and means to support for the beggars, but should not try and give in the form of charity.
1: వీరికి ఒక ఉపాధిని కలిగించి ఏదైనా ఒక ప్రదేశములో కొంత ఏర్పాట్లు గావించి కాలకాలమునకు ఇంత ఆహారము వారికి వస్త్రము వారికి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం కల్పించవచ్చునే కాని బజారులో అడ్డం వచ్చినటువంటి వారికంతా కూడాను డబ్బులిచ్చి డబ్బులిచ్చి డబ్బులిచ్చి తద్వారా భారతదేశమంతా బిచ్చగాళ్లు అనేటువంటి యొక్క చెడ్డ పేరును తీరాదు.
0: Now what you must try and do is provide a base so that they could live. Provide them with food, clothing and other conveniences in a proper way. Rather than that, if you go on giving alms to all the beggars around you,
1: మనము బిచ్చమివ్వటం చేతనే ప్రతి పట్టణములయందు ప్రతి పల్లెలయందు కూడాను అందరూ కూడాను సోంబేరత్వాన్ని పెంచుకుని బిచ్చగాళ్లుగా తయారవుతున్నారు.
0: యూఆర్ హెల్పింగ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ దీస్ బెగర్స్, thereby this country has become synonymous with beggars and laziness also has crept in. This is not proper and correct.
1: ఇంకా ఆరవది,
0: the sixth point,
1: లంచం ఇచ్చి పని చేసుకోవటం కానీ లంచం ఇచ్చి లక్ష్యం పుచ్చుకొని పని చేయటం కానీ సత్యసాయి సంస్థల్లో ఏమాత్రం కూడా జరగకూడదు.
0: ఐదర్ బై గివింగ్ బ్రైబ్ ఆర్ బై టేకింగ్ బ్రైబ్ and getting your work done, this is not part of the Satyasai organization framework.
1: Satyam puchukovatam gaani lancham lancham ichukovatam gaani Satyasai samasthalaku chaala droham jarugutundi.
0: Either giving bribes or accepting bribes is against the very dictates of the Satyasai organization.
1: Kanaka ee vyaktulandaru kuda ee yokka lakshyamni tana yokka drishtiyan dunchukoni patti jagrataga pravartinchali.
0: This is something which you must bear in mind continuously and carefully.
1: Inka yedavadi.
0: Now the seventh point.
1: మానవత్వములు అనేక విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.
0: There are any number of problems that one has to face up.
1: ఈ సమస్యలను పరిహారం గావించుకునే నిమిత్తమై కొన్ని ప్రధానమైనటువంటి సూత్రాలను కూడా మనం పట్టుకోవాలి.
0: Now we must try and seek ways and means of finding solutions to these problems and difficulties.
1: మనలో కొన్ని విధములైనటువంటి ద్వేషములు అసూయలు పెరుగుతుంటాయి.
0: Now we have these feelings of hatred and envy and jealousy and the like.
1: ఈ యొక్క దేశ అసూయలను కొంతవరకు అరికట్టుకునే నిమిత్తమై కొంత విశాల భావాన్ని పెంచుకోవాల్సి వస్తుంది.
0: By way of curbing this sense of envy or jealousy, we must try and develop our own outlook.
1: ఈ యొక్క విశాల భావం కలగాలంటే జాతి మత భేదములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి.
0: So if you wish to broaden your vision and outlook, there should be no differences on the basis of race or caste or creed or country.
1: జాతి మతములను పాటించరాదు.
0: We should not go by what is laid down strictly in terms of one's
1: religion. నీ పద్ధతులను నీ గృహంలో నీవు ఆచరించవచ్చు.
0: Or one's country. Whatever is given to you in your own home,
1: కానీ సమాజములో వీటిని పాటించటం చేత కొన్ని ప్రమాదములు కూడా సంభవిస్తాయి.
0: Follow these in your house, all right. But try to carry them.
1: ఒకరిని వంచించటము మరొకరిని అభివృద్ధి గావించటము జరుగుతుంది.
0: If you carry these to the society, there could be difficulties around you.
1: కనుక సమాజంలో ఉండినటువంటి ప్రతి ఒక్కరిని కూడాను సోదర భావంతో మనం ప్రేమించాలి కానీ జాతి మత భేదములు ఏమాత్రం కూడాను పెంచుకోరాదు.
0: Rather than this, love the other person as your own brother. Don't look upon him as belonging to some other creed or religion or country.
1: ఏడవది, తమ పనులే తాము చేసుకోలేనటువంటి వారు సమాజ సేవను ఏ రీతిగా చేయగలరు?
0: The next thing is, one who cannot do one's own work, how can he be of use to others?
1: కనుక సత్యసాయి సంస్థలో ఉండేటువంటి ప్రతి సభ్యుడు కూడాను తమ పని తానే చేసుకోవాలి కానీ ఇంకొకరితో చేయించుకోరాదు.
0: The members of Satyasai organization should try and do things their own task by themselves. They shouldn't depend on others.
1: అనేక మంది శ్రీమంతులుగా ఉండవచ్చును.
0: There could be many wealthy people, all right.
1: వారిలో ఒక విధమైనటువంటి యొక్క పరివారాన్ని పెట్టుకోవచ్చును.
0: They could have people, servants,
1: కొన్ని పనులకు మాత్రమే వారిని ఉపయోగించుకోవాలి కానీ తన సొంత పనిని కూడా నువ్వు ఆ పని వారితో చేయించుకోవటము, ఇది సోమరత్వం.
0: ది సర్వెంట్స్ అండ్ అసిస్టెంట్స్ కుడ్ హెల్ప్ యూ ఇన్ ఎ ఫ్యూ టాస్క్ నో డౌట్, బట్ యువర్ ఓన్ వర్క్ యు మస్ట్ డూ యువర్ సెల్ఫ్.
1: ఇలాంటి సోమరత్వానికి మరిగినటువంటి వ్యక్తి సమాజ సేవ చేయలేడు.
0: బికాస్ ఎ పర్సన్ దస్ ఇస్ ఎ లేజీ వన్ అండ్ హి కెన్ నెవర్ డూ సర్వీస్ టు సొసైటీ.
1: సమాజ సేవ చేయనటువంటి వాడు సాయి సంస్థలో ఉండటకు అర్హుడు కాదు.
0: వన్ హూ కెనాట్ బి ఆఫ్ సర్వీస్ టు సొసైటీ హాస్ నో రైట్ టు బిలాంగ్ టు ది సాయి ఆర్గనైజేషన్.
1: కనుక సమాజ సేవ చేసే నిమిత్తమై మొట్టమొదట తన సేవను తాను చేసుకోవాలి.
0: సో ఇఫ్ యు విచ్ టు సర్వ్ ది సొసైటీ, సర్వ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: ఇది 9వది.
0: This is the 8th point.
1: Inka padavadi.
0: Now we come to, sorry, this is the 9th one, we come to the 10th point.
1: Daiva preeti papa bheeti kalagali.
0: You must have love for God and fear of sin.
1: Nirantaramu bhagavantunni preminchu.
0: Love God incessantly.
1: Papanni dveshinchu.
0: And have hatred for fear, sin.
1: Papamu chesinanta kalamu kuda nu daivamu neeku chikkadu.
0: So long as you keep committing sin, God can never be yours.
1: అది లక్షణము కొడును సత్యసాయి సంస్థల వారు తూచా పాటించక తప్పదు.
0: These 10 injunctions, it is necessary and imperative for the Satsai organization members to follow.
1: ఇంతే కాకుండా మరొకటి, ఇది జనరల్ గా అన్నిటికీ సామాన్యమైనటువంటి ఒక సమస్య.
0: In addition to all this, there is yet another point which is in a general one in nature.
1: ప్రభుత్వం యొక్క అనగా చట్టం యొక్క నిబంధనలు మనం ఏమాత్రం కూడా మితిమీరి పోరాదు.
0: వీ షుడ్ నెవర్ గో అగెయిన్స్ట్ ద లా ఆఫ్ ద ల్యాండ్.
1: ప్రభుత్వం యొక్క చట్టమును మనం తూచా నడుచుకోవాలి.
0: వీ మస్ట్ గో బై, వీ మస్ట్ ఫాలో టు ఎవ్రీ లెటర్ అండ్ వర్డ్ వాట్ ఈస్ హ్యాండెడ్ డౌన్ టు అస్.
1: సత్యసాయి సంస్థల యందు ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దీనిని సరైన మార్గంలో మనము దానిని అనుభవించి ఆచరించి ప్రభుత్వానికి కూడాను ఆదర్శాన్ని నిరూపించాలి.
0: So members of Sasai organization should follow these rules and regulations in letter and spirit and be models for the government too. In the spirit, whatever is laid down by the government, they should follow these rules of the government and be ideals to others. So something which goes against the law, we should never embark on doing that.
1: వీటిని మీరు హృదయమునందు ప్రతిష్ఠ గావించుకొని తద్వారా మన సంస్థకు సరైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ రావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: యూ షుడ్ ఫర్మ్లీ ఇంప్లాంట్ దీస్ 10 పాయింట్స్ యాజ్ యువర్ గైడింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ఐఎమ్ హోపింగ్ అండ్ బ్లెస్సింగ్ యూ దట్ యూ షుల్ సక్సీడ్ ఇన్ యువర్ ఎండెవర్స్ అండ్ బ్రింగింగ్ దిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of November 21st, 1985 during Bhagavan's 60th birthday celebrations on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organization.

ఇనుముకు పట్టు తుప్పు మట్టి చేరిన ఇనుముకు పట్టు తుప్పు అగ్ని చేరిన ఇనుముకు అది ఎవిడూ

0: iron in association with mud, it gets rusted. The same very iron, when it is in association with fire, it will be free from all that rusting. Likewise, everything depends on company.
1: ఇసుకలో వర్షధల జలధారులు ఇంకిపోవు. ఇసుకలో వర్ష జలధారులు ఇంకిపోవు. మధురమై నిల్చు రేగడి మసకలోన అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి. అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి. అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి.
0: When there is rain, it all gets absorbed on sand. But the water would remain sweet if it falls on a wetland. Likewise, the devotion shines basing on the deservedness.
1: Prema swaruplaina vidyarthulara,
0: students, embodiments of love.
1: Manavattam ento pavitramainadi ainappatikini taanu సహవాసమును పురస్కరించుకొని తన యొక్క మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ సేక్రెడ్, బట్ హౌఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంటర్చేంజ్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ.
1: ఇనుము మట్టిలో వేసినప్పుడు ఇది తుప్పుపడుతుంది.
0: వెన్ వన్స్ ఐరన్ ఈజ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ మట్, ఇట్ గెట్స్ రస్టెడ్.
1: కానీ అదే ఇనుము అగ్నిలో వేసినప్పుడు ఆ తుప్పు వదిలిపోయి కేవలం ప్రకాశవంతమైనటువంటిదిగా రూపొంది, మెత్తదిగా మారుతుంది.
0: బట్ ది వెరీ సేమ్ ఐరన్ వెన్ ఇట్ ఇస్ పుట్ ఇన్ ఫైర్ ద రస్ట్ విల్ లీవ్ దాట్ ఇన్స్టెడ్ ఐరన్ షైన్స్ బ్రిలియంట్లీ రెడ్ హాట్.
1: డస్ట్ గాలితో చేరితే గగనం వరకు ఎగురుతుంది.
0: The dust in the company of air will go up to the sky.
1: కాని నీటితో చేరితే లోతు గుంత వరకు దిగుతుంది.
0: But the very same dust in the company of water will go down to the pit.
1: పైకి ఎగురుటకు రెక్కలు లేవు డస్ట్కు.
0: The dust has no wings to fly high.
1: క్రిందికి దిగుటకు కాళ్ళు లేవు.
0: Nor has it the legs to go down.
1: సహవాస ప్రభావము చేతనే పైకి ఎగురటం క్రిందికి దిగటం రెండు కూడా జరుగుతూ ఉంటుంది.
0: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ కంపెనీ దట్ మేక్స్ ఇట్ గో అప్ ఆర్ గో డౌన్.
1: కనుక సహవాస దోషం అనేటువంటిది, సహవాస మేలు అనేటువంటిది మనం చేసేటువంటి వారి మంచి చెడ్డలపైన ఆధారపడి ఉంటుంటుంది.
0: ద కంపెనీ డిపెండ్స్ ఆన్ ద గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ.
1: కనుకనే సత్సంగత్వం నిస్సంగత్వం, నిస్సంగత్వం నిర్మూలత్వం, నిర్మూలత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అనేటువంటి దాన్ని మనం చేరినప్పుడే మనకు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనకు అందిస్తుంది.
0: When we are in good company, naturally we can entertain sacred ideas and attain divinity.
1: దుస్సంగంతో చేరినప్పుడు మనకు దుర్భావములు, దురాలోచనలు, దుశ్చింతలు మనసులో ప్రవేశించి అనేక విధమైనటువంటి దుష్కార్యంలో పురికొల్పుతుంది.
0: Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions.
1: కనుక మానవుడు సత్సంగం అనేటువంటి దానితో చేరి తన మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరం.
0: Therefore, one should join good company and develop human quality.
1: Satsangam cheta manavadu kevalamu daivatvanni pondagaradu.
0: By joining a good company, certainly he can attain divinity.
1: ఈ దుస్సంగం చేత మానవుడే పశువుగా మారగలడు.
0: Because of bad company, man turns into an animal.
1: కనుక పశుత్వము మానవుడి కంటే కింద స్థాయిలో ఉండేటువంటిది.
0: Animal is below the level of man.
1: దైవస్థానము మానవునికి పై స్థానంలో ఉండేటువంటిది.
0: Divine is above man.
1: కనుకనే మానవుడు మధ్యలోకంలో ఉంటున్నాడు, అనగా మధ్యలో ఉంటున్నాడు.
0: Man is in between the two.
1: ఇట్టి మధ్యలో ఉండినటువంటి మానవత్వాన్ని మనము ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కానీ అదో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రమూ ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, we don't need to do anything to come down.
1: చెడిపోవటం చాలా సులభం.
0: It's easy to get spoiled.
1: ఉన్నత స్థాయిని అందుకోవటం చాలా కష్టం.
0: To reach exalted heights, it is difficult.
1: కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి. మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
0: ఇట్ మే బి క్వైట్ డిఫికల్ట్, ఫుల్ ఆఫ్ ఎగ్జర్షన్, బట్ యెట్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: మానవుడు దుస్సంగముతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకుని, తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకుని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ హీల్ బి ఫుల్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ రిజార్ట్స్ టు బ్యాడ్ యాక్టివిటీస్ అండ్ రూయిన్స్ హిమ్సెల్ఫ్.
1: ఈ అన్నింటికి సంకల్పములే మూల కారణములు.
0: ఫర్ ఎవ్రీథింగ్ థాట్ ఈస్ ద మెయిన్ కాజ్.
1: ఈ సంకల్పములు సరి అయినటువంటివి గాను, పవిత్రమైనటువంటివి గాను, శుద్ధమైనటువంటివి గాను, సాత్వికమైనటువంటివి గాను ఉండాలి.
0: ద థాట్స్ షుడ్ బి ప్యూర్, సీక్రెడ్ అండ్ దే షుడ్ బి ప్రాపర్.
1: కానీ లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు, దురాలోచనలు, దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయసును చాలా వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: బట్ వన్ ఎంటర్టైన్స్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ అట్ ఎ టెండర్ ఏజ్ అండ్ వేస్టింగ్ హిస్ టైమ్ దేర్ ఆఫ్టర్.
1: ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది.
0: ఐరన్ ఇన్ ద కంపెనీ ఆఫ్ డస్ట్ గెట్స్ రస్ట్.
1: ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడా బస్ట్ అవుతుంది.
0: ఐరన్ విచ్ ఇస్ రస్టెడ్ బర్స్ట్.
1: ఇది బస్ట్ అయినప్పుడు దీన్ని టెస్ట్ చేయవలసి వస్తుంది.
0: వెన్ ఇట్ బర్స్ ఇట్ మస్ట్ బి టెస్టెడ్.
1: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
0: వెన్ యూ టెస్ట్ ఇట్ ఇట్ విల్ హ్యావ్ రెస్ట్.
1: ఈ రెస్టే మనకు ఉన్నత స్థానం.
0: ఇస్ ద రెస్ట్ దట్ ఈస్ హై లెవెల్.
1: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొదట తుడిచివేయాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ వైప్ అవుట్ ఆల్ ది డస్ట్.
1: ఈ డస్ట్
0: వాట్ ఇస్ దిస్ డస్ట్?
1: అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ను మనం తుడిచివేయాలి.
0: We have to remove all this dust of bad company and bad feelings.
1: ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుస్సంగము చేతని ఏర్పడుతుంటాయి.
0: All these things are the result of the bad company.
1: కనుకనే tell me your company, I shall tell you what you are అని. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం.
0: As is the company, so you are.
1: కనుక మనము కాలము తీసుకున్నను తప్పులేదు, కొంత విచారణ చేసి మంచి వారితో మనం స్నేహం చేయాలి.
0: డజంట్ మ్యాటర్, టేక్ టైమ్, ఎంక్వైర్ అండ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
1: కానీ మంచి స్థితిలో మనం ఉండినప్పుడు, మంచి స్థాయిలో మనం ఉండినప్పుడు, మంచి పొజిషన్ లో మనం ఉండినప్పుడు అందరూ మనము గుడ్ బై గుడ్ బై అని అందరూ వస్తుంటారు.
0: వెన్ వీఆర్ ఇన్ గుడ్ పొజిషన్, వెన్ టైమ్స్ ఆర్ ఫేవరబుల్, ఆల్ విల్ గ్యాదర్ రౌండ్ యూ.
1: కానీ మన యొక్క పరిస్థితి దిగజారిపోయినప్పుడు, ఈయన స్థితికి వచ్చినప్పుడు, తాను కొన్ని విధమైనటువంటి యొక్క ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడా మనకు దూరమైపోతుంటారు.
0: When situation, circumstances are adverse and negative, people will turn away from you.
1: ఇది నిజమైన స్నేహం కాదు.
0: This is not true friendship.
1: స్నేహం అనగా ఏమిటి?
0: What is friendship?
1: కష్ట సమయం నందు, దుఃఖ సమయం నందు, విచార సమయం నందు, అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్లు కలిగినటువంటి సమయం నందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
0: హూ ఇస్ ద ట్రూ ఫ్రెండ్? ద వన్ హూ ఇస్ ఆఫ్టర్ యూ, హూ ఫాలోస్ యూ లైక్ ఎ షాడో ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ఇన్ టైమ్స్ ఆఫ్ యాంగ్జైటీస్, ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
1: చెరువు నందు నీరు నిండినప్పుడు వేల కొలది కప్పలు చేరుతుంటాయి.
0: When the tank is full of water, frogs gather in thousands.
1: కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్పైనా అక్కడ ఉండదు.
0: When the tank is dry, not even one frog is seen.
1: అదే విధంగానే మనం మంచి స్థాయి అందు ఉండినప్పుడు, మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
0: Likewise, when we are in good position, authority, you will find people around you.
1: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
0: It's not true friendship.
1: స్నేహం అనగా కష్టములు యందు, సుఖములు యందు, నష్టములు యందు, ఆదాయములు యందు, అన్నింటి యందు కూడా మనకు తోడునీడిగా ఉంటుండాలి.
0: A friend should be with you in all times, the profit and the loss, the difficulties, the pleasure and the pain.
1: కనుక మనకు నిజమైన స్నేహితులు ఎలాంటి వాడిని మనం చక్కగా కాలం తీసుకుని గుర్తించి వారితో మనం స్నేహం చేయాలి.
0: Therefore, we have to take time, recognize a true friend and move with him.
1: కేవలం హలో అంటేనే హలో అనుకుని వారితో చేరటము చాలా తప్పు.
0: It's a mistake if you join anyone by merely hello.
1: స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదటి బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా.
0: It's not true friendship.
1: స్నేహం అనగా కష్టములు ఎందు, సుఖములు ఎందు, నష్టములు ఎందు, ఆదాయములు ఎందు, అన్నింటి ఎందు కూడా మనకు తోడునీడిగా ఉంటుండాలి.
0: A friend should be with you in all times.

0: ఐ మియర్లీ హలో.
1: స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా మనం చక్కగా విచారం చేసుకోవాలి.
0: బిఫోర్ యూ మేక్ ఎ ఫ్రెండ్ నో ది బ్యాక్గ్రౌండ్.
1: వాడి హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాడి బిహేవియర్ ఎట్లాంటివి, వాడి డిసిప్లిన్ ఎట్లాంటిది అనేటువంటి అన్నింటినీ కూడా మనం గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు ఎంక్వైర్ అండ్ రికగ్నైజ్ బిఫోర్ యూ మేక్ ఎ ఫ్రెండ్ హిస్ హ్యాబిట్స్ బిహేవియర్.
1: వాడు ఎలాంటి వారితో చేరుతున్నాడు, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి.
0: యు మస్ట్ ఆల్సో నో ద కంపెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఆల్సో.
1: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి ముఖం కూడా మనం చూడకూడదు.
0: ద వన్ విత్ హూమ్ యూఆర్ గోయింగ్ టు బి ఫ్రెండ్ ఇఫ్ హీస్ ఇన్ బ్యాడ్ కంపెనీ డోంట్ లుక్ ఎట్ యువర్ ఫేస్.
1: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
0: ఇఫ్ హీ సేస్ హలో సే గుడ్ బై.
1: కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికి ముప్పు.
0: సచ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విల్ పుట్ యు ఇన్ డేంజర్.
1: కానీ ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి యొక్క చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
0: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ ద మోడర్న్ స్టూడెంట్స్ విల్ కన్సిడర్ ఎవ్రీవన్ యాజ్ ఫ్రెండ్స్.
1: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అనేది చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ ట్రూ ఫ్రెండ్షిప్. ఇట్స్ నాట్ పాసిబుల్ టు సే సర్.
1: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
0: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఏ నిమిషంలో వీడిపోతుందో.
0: వన్ మోమెంట్ ఇట్ వుడ్ లీవ్ యూ.
1: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హౌ ఆర్ యూ హౌ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
0: సో సచ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ షుడ్ బి అండర్ సర్టన్ స్టిపులేషన్స్ లిమిట్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై అండ్ గుడ్ బై
1: కాకుండా ఈ వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది.
0: అట్ దిస్ ఏజ్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవే.
0: Without character, it is just a living
1: character. లేనటువంటి వాటితో ఫ్రెండ్షిప్ మనం చేయకూడదు.
0: Never be a friend to one without character.
1: అలాంటి వాళ్లకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
0: Such persons will not have individual character nor social character.
1: ఈ సామాజిక యొక్క క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: When there is no social character, how do you expect national character?
1: కనుకనే మొట్టమొదటి మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
0: Therefore, individual character is very essential.
1: అనగా మనసు చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, unwavering mind, the steady looks are absolutely important.
1: ప్రతి దానికి కూడా గడియారం పెండులు వలె అటు ఇటు కదులుతుంటే అలాంటి వాడిని ముఖమే చూడకూడదు.
0: If everything oscillates like the pendulum, you should never look at it.
1: What a very bad boy.
0: He's a very bad boy.
1: అలాంటి బాయ్స్ తో మనం ఏమాత్రం కూడా ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు.
0: We should never make friendship with such bad boys.
1: కడపడికి నీవు కూడా బ్యాడ్ అయిపోతావు.
0: Ultimately you also turn bad.
1: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
0: Therefore we should make every effort to have good friends.
1: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది.
0: Iron will lose all its strength because of the rust as it is in the company of the
1: మహాగట్టిగా ఉంటుంటారు.
0: ఇట్స్ సో స్ట్రాంగ్.
1: కఠినంగా ఉంటుంటారు.
0: వెరీ స్ట్రాంగ్.
1: అదే నిప్పుతో చేరేటప్పటికీ ప్రకాశవంతంగా ఉంటుంది.
0: వెన్ ఇట్ ఇస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఫైర్
1: కొంచెం ఏటు కొడితే కూడా సారు సాగిపోతుంది.
0: విత్ వన్ స్ట్రోక్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ ఎక్స్పాండ్ ఇట్.
1: కనుక ఆ ఉదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి?
0: వెన్ కెన్ యూ మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్?
1: సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడా చాలా బయటపడుతుంది.
0: It is something like joining the company of the fire. When you are in the company of good people, naturally
1: it shines.
0: The moment dust is off, it remains pure. When it is pure, you can mold it in the way you want. Such iron piece can be made into
1: any. ఒక సెమీ సర్కిల్ గా చేసుకోవచ్చును, ఇంకో సర్కిల్ గా చేసుకోవచ్చును, ఎన్ని రకంగా అలాగైనా ఆ ఇనుము తయారు చేసుకోవచ్చు.
0: యూ కెన్ మోల్డ్ ఇట్ ఫ్యాషన్ ఇట్ ఇన్ ది వే యూ లైక్, సెమీ సర్కిల్ ఆర్ ఫుల్ సర్కిల్.
1: కనుక నీ ఆపదలకు నీ యొక్క దుఃఖములకు నీ విచారములకు తగినటువంటి రీతిగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటాది.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు చేంజ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్స్ ద డిఫికల్టీస్
1: ఎప్పుడు దీనిలో చేరినటువంటి యొక్క మాలిన్యం దూరమైనప్పుడే.
0: When the dirt is free,
1: ee malinyam undinanta varaku kudanu agni samskaram em maatramu jaragadu.
0: So long there is filth and dirt, it cannot be refined.
1: Kanukane prati manavudu kudanu samskarimpabadali.
0: So everyone must be refined.
1: Samskaram ante emiti?
0: What do you mean by this refinement?
1: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటము.
0: Removing all the dirt and keeping up its quality.
1: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి.
0: All the material that we partake

0: is natural in his creation.
1: తింటున్నాము.
0: We eat rice.
1: వేడలు తింటున్నాము.
0: We eat dog.
1: ఇంకే విధమైన పదార్థాలంతా మనం తింటున్నాము.
0: We eat all sorts of material. వీటిని
1: పుట్టినట్టుగా మనం భోజించము.
0: We don't eat as they are available.
1: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
0: You find the paddy growing.
1: అయితే ఈ గడ్డిని మనం మొదలు వేరు చేయాలి.
0: We remove the grass.
1: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
0: అండ్ వీ రిమూవ్ ద హస్క్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్.
1: ఈ హస్క్ ను రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
0: అండ్ దెన్ ఓన్లీ ది రైస్ విల్ బి రెడీ.
1: ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరించి చేసుకోవాలి.
0: అండ్ ద రైస్ మస్ట్ బి బాయిల్డ్.
1: అది సంస్కరించిన తర్వాతనే మనం భుజించడానికి వీలవుతుంది.
0: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ యూ కెన్ ఈట్ ఇట్.
1: అదే విధంగానే ఒక వెండి కాని బంగారు కాని వజ్రం కాని కూడా పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
0: లైక్ వైజ్ You cannot make use of silver or gold or diamond as it is.
1: Gold, silver, idantha kuda nu mattito koodi untuntadi.
0: Silver, gold, diamond are full of this mud.
1: Aneka vidhamuluga parishuddham chesi
0: it must be purified.
1: Agni samskaram cheta dinni kontha varaku nu parishuddhamaina putti yokka metal ga tayar chesukovali.
0: Therefore it must be purified. It is processed in fire.
1: Appude dani dwara manam aneka ragalu manam chesukovachu.
0: Then you can make jewelry out of it.
1: కనుక ప్రతి దానికి కూడా ఓ సంస్కారం ఉంటుండాలి.
0: సో ఎవ్రీథింగ్ నీడ్స్ రిఫైన్మెంట్.
1: ఇది బట్టగా ఉంది.
0: దిస్ ఇస్ క్లాత్.
1: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రతి.
0: ప్రయర్ టు దాట్
1: ఈ ప్రతి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
0: దిస్ కాటన్ హెస్ గాట్ సో మెనీ సీడ్స్ అండ్ మెనీ.
1: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి.
0: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ద థ్రెడ్ అవుట్ ఆఫ్ ఇట్.
1: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది.
0: ద థ్రెడ్స్ మస్ట్ బి ఇంటర్వోవెన్ సో హెస్ టు షేప్.
1: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారం జరగాలి.
0: So as to have the cloth today, it must be processed.
1: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
0: This kind of processing and refinement will help you to experience it, enjoy it, utilize it.
1: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జీలు, కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
0: All that you study here is just bookish knowledge, familiarity with the text.
1: ఈ చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
0: This kind of refinement is also needed.
1: Enta chadu chadivinappatikini samskaram leni chadu chadive kadadu.
0: You may read a lot without culture, you cannot call it education.
1: Enta chadu chadivi yeniti unnanu hinuni gunambu manaledu.
0: One may have very high education, but a mean man will never give up his quality.
1: Tarachi chadu chaduvan తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: After all, his education has helped him to argue with people and not to acquire total wisdom.
1: కనుక మనము ఏ విధమైనటువంటి చదువు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాము ఈ చదువును.
0: Because we are educated, we continue to argue with people.
1: ఇది కాదు చదువు యొక్క విషయం.
0: This is not the quality.
1: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
0: Education is not for just a living.
1: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
0: And this education is for wisdom, the knowledge.
1: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తమని భావిస్తున్నాము.
0: We take it in the wrong direction and consider it that it's meant
1: జీవితంలో రెండు మార్గం ఉంటుండాలి.
0: There are two paths in life.
1: ఒకటి జీవనోపాధి, రెండోది జీవిత పరమావధి.
0: One is just a living, another the purpose of life.
1: కనుకనే జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడా మనం కొంతవరకు గుర్తించాలి.
0: While carrying out our daily life, we should also work out to achieve the purpose of life.
1: ఏదో మనం ఉండినంత వరకు జీవించి కట్టగలిపటికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
0: We may live and may die ultimately.
1: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: This is not the purpose of
1: ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించాలి.
0: We should set an ideal to everyone.
1: ప్రతి మానవుడు కూడా ఆదర్శ స్వరూపుడు కావాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు.
0: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
1: కనుకనే ఉత్తమ ఆదర్శాన్ని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
1: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
0: ద ఐడియల్స్ డూ నాట్ చేంజ్.
1: అవి చిరంజీవితత్వము.
0: దే ఆర్ ఇమ్మోర్టల్.
1: జన్మ జన్మాల ఎందు కూడా ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంటర్లు దీన్ని పాటించవచ్చు.
0: ద ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైఫ్స్.
1: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు సీ దట్ వీ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: మోడర్న్ మ్యాన్ డజంట్ నో వాట్
1: ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాడికి తెలియదు.
0: హీ డజంట్ నో వాట్ అన్ ఐడియల్ లైఫ్.
1: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువుని అయిపోయినానని అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
0: బై రిసీవింగ్ ఎ డిగ్రీ హీ ప్రైడ్స్ హింసెల్ఫ్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్
1: దట్ హీ నోస్. అహంకారము, ఆడంబరము, అసూయ, ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడా ఈ జగత్తులో ఉపయోగం లేదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో, పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్ అండ్ జెలసీ, హీ ఇస్ యూస్లెస్.
1: కనుక సమాజం కూడా ఇటువంటిని గౌరవించదు.
0: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
1: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుండి.
0: ఎ ఫూల్ ఇస్ రెస్పెక్టెడ్ ఎట్ హోమ్.
1: గ్రామములో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
0: విలేజ్ హెడ్ ఇస్ రెస్పెక్టెడ్ బై విలేజ్.
1: దేశంలో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
0: ద కింగ్ ఇస్ రెస్పెక్టెడ్ ఇన్ హిస్ కింగ్డమ్.
1: కానీ
0: బట్
1: సంస్కారవంతుని ప్రపంచమే గౌరవిస్తుంది.
0: ద వన్ విత్ కల్చర్ ఇస్ రెస్పెక్టెడ్ బై ది హోల్ వరల్డ్.
1: కనుకనే మొట్టమొదట మనము కల్చర్, మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు సేఫ్ గార్డ్ అండ్ అప్హోల్డ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: కనుక ఏ దేశం యొక్క కల్చర్ ఆ దేశీయులు కాపాడుకోవాలి.
0: ఎనీ వన్ ఆఫ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ షుడ్ కీప్ అప్ దేర్ ఓన్ కల్చర్.
1: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
0: దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎగ్జాక్ట్ కరెక్ట్ రిలేషన్షిప్స్ టుడే.
1: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు హేట్ ఎనీ.
1: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరి అయినటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
0: యూ షుడ్ చూజ్ ఎ కరెక్ట్ పర్సన్.
1: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసేదానికంటే ఏ ఫ్రెండు లేకుండా పోవటం మంచిది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫూల్ యాజ్ ఎ ఫ్రెండ్, బెటర్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రెండ్ అట్ ఆల్.
1: కనుక నీవు సరి అయినటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
0: సో చూజ్ ఎ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
1: ఎలాంటి వాడు సరి అయినటువంటి వాడు?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్ షుడ్ యూ హ్యావ్?
1: మనస్సేకం వచసేకం కర్మణ్యేకం, ఈ మూడింటి యొక్క తికరణ శుద్ధి, ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
0: ద వన్ హూ అబ్జర్వ్స్ ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ, హార్మోనీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
1: మనసులో ఒకటి, మాటలో మరొకటి, చేతల్లో ఇంకొకటి చేసేటువంటి వాడిని ఏమాత్రం కూడా దగ్గర చేర్చవద్దు.
0: నెవర్ ఎనీ పర్సన్, నెవర్ అలౌ ఎనీ పర్సన్ టు బి నియర్ ద వన్ హూ థింగ్స్ ఇన్ వన్ వే. దీనిని
1: వేదాంత పరిభాషలో ఉంది, మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం అన్నది.
0: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్స్, యాక్షన్స్ అండ్ స్పీచ్ వర్డ్స్ వే.
1: ఈ మూడింటి ఏకత్వం భావించినటువంటి వాడే నిజమైన మనిషి అన్నారు.
0: ద వన్ హూ హ్యాస్ ద పర్ఫెక్ట్ హార్మనీ ఆఫ్ ది
1: ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: కనుకనే అట్టివాడు మనుషుడిగా మారాలి.
0: సచ్ వన్ ఈజ్ ఎ ట్రూ మ్యాన్.
1: ఎప్పుడు చూసినా గాని అనేక రకములుగా కూడా మన యోచన కూడా చేయటం లేదు.
0: వీఆర్ నాట్ థింకింగ్ ఈవెన్.
1: ఇతరుల యొక్క మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ద పవర్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద పర్సన్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వాయిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనిషి యొక్క థాట్స్ ను కుక్కలు కూడా కనిపెడుతున్నాయి.
0: ఈవెన్ డాగ్స్ వుడ్ బి ఏబుల్ టు డిటెక్ట్ ది థాట్స్ ఆఫ్ మ్యాన్.
1: కానీ తన థాట్స్ తానే కనిపించడం లేదు, కనిపెట్టడం లేదు.
0: బట్ మ్యాన్ ఇస్ నాట్ నోయింగ్ హిజ్ ఓన్ థాట్.
1: ఒక చక్కని ఎగ్జాంపుల్,
0: ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
1: ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది.
0: ఎ డాగ్ ఈజ్ రెస్టింగ్ ఇన్ ఎ పిట్ 20 feet డిస్టెన్స్.
1: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు, అది ఏమాత్రం కూడా నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
0: Without any thought, you just pass by, you cross, jump over. It's unmindful.
1: దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టే అది పరిగెత్తిపోతుంది.
0: The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away.
1: కనుకనే నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది.
0: ఇట్ విల్ నో యువర్ థాట్.
1: మానవుని సంకల్పాలు కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు.
0: హ్యూమన్ థాట్స్ ఆర్ డిటెక్టెడ్ బై డాగ్స్, నాట్ బై ఏ హ్యూమన్ బీయింగ్.
1: కనుక నీవు డాగ్స్ కంటే హీనమైపోయినటువంటి వాడవి.
0: సో యూ హావ్ బికమ్ మచ్ వర్స్ దాన్ ఏ డాగ్.
1: కనుక మనము డాగ్ కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి ఏ డాగ్.
1: డిఓజీ డాగ్.
0: డిఓజీ డాగ్.
1: జీఓడి గాడ్. అట్ట తయారు కావాలి మనం.
0: జీఓడి గాడ్. యూ షుడ్ బి లైక్ దాట్.
1: స్పెల్లింగ్ ఒక్కటే.
0: స్పెల్లింగ్ ఇస్ థింగ్.
1: ఎంట్రెన్స్ డిఫరెన్స్.
0: దిస్ డిఫరెన్స్ ఇన్ ది ఎంట్రెన్స్.
1: కనుకనే నీవు ఈ ఎంట్రెన్స్ లో పోవద్దు, డి ఎంట్రెన్స్ లో పోవద్దు, జి ఎంట్రెన్స్ లో పో.
0: నెవర్ పాస్ ది ఎంట్రెన్స్ ఆఫ్ ద లెటర్ డి, స్టార్ట్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ లెటర్ జి.
1: అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది.
0: దాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వాలిటీ.
1: అది ఏ సాధన కంటే మూల కారణము.
0: దాట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: సాధన అంటే
0: వాట్ ఈస్ సాధన?
1: తపం చేయటము, జపం చేయటం కాదు సాధన.
0: ఇస్ నాట్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి.
0: ఫస్ట్ నో ద ట్రూత్.
1: నతపాంసి నతీర్థానాం న శాస్త్ర న జపానహి సంసార సాగరోత్తారే సజ్జన సేవన వినా. సజ్జనుడి సేవలు చేయాలి.
0: సర్వల్లి
1: తండ్రి గురువు పెద్దలు ఇలాంటి వారంతా ఉంటారు.
0: There are. You find your parents, mother.
1: వీరిని గౌరవించు.
0: Respect them.
1: వీరికి సేవించు.
0: Serve them.
1: అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి.
0: If necessary, serve them more.
1: అంతేకాని పెద్దలను ధిక్కరించి తల్లిదండ్రుల మాటను విస్మరించి నీవేదో గొప్ప సాధన చేస్తున్నావంటే ఈ సాధన కిందనే రాదు.
0: బట్ ఇఫ్ యూ డిసోబే ఎల్డర్స్, ఇఫ్ యూ డిసోబే యువర్ పేరెంట్స్, ఇట్ ఇస్ నో సాధన.
1: భగవంతుడు కూడా అంగీకరించడు.
0: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ సాధన.
1: జీవులను హింసించడము దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
0: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
1: జీవులను ప్రేమించు.
0: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్.
1: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడవుతావు.
0: ఇట్ అమౌంట్స్ టు లవ్ ఫర్ గాడ్.
1: ఈశ్వర సర్వభూతానాం అన్ని జీవులు ఎందు ఉంటున్నాడు భగవంతుడు.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావం చేత సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనం గౌరవించాలి.
0: దేర్ఫోర్ ఇట్స్ ప్రాపర్ ఫీలింగ్స్, యూ షుడ్ రెస్పెక్ట్ పీపుల్.
1: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘం లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నశ్రేయో నియమం వినా కొంత శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించాలి.
0: దో వీఆర్ బౌండ్ టు జాయిన్ ఏ కంపెనీ, we should observe certain limits for our own welfare.
1: ఏదైన గుణములు సర్వే అయినటువంటి వారిని క్యారెక్టర్ సర్వే అయినటువంటి వారిని చూస్తే వాడితో మనకి సంబంధం పెట్టుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ఎ పర్సన్ హు హాస్ ఎ బ్యాడ్ క్యారెక్టర్.
1: అయితే అందరికీ నమస్కరించు. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే. అందరికీ నమస్కరించు, తప్పులేదు. కానీ సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే ఇతరుని కూడా మనం తిరస్కరించుకోవాలి.
0: హూమ్ సో ఎవర్ యూ రెస్పెక్ట్, ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్. హూమ్ సో యూ డిజెక్ట్, ఇట్ అమౌంట్స్ టు టోటల్ డిజెక్షన్, రిజెక్షన్ ఆఫ్ గాడ్.
1: ఈ విద్యార్థిగా మీరు ఉండినప్పుడు
0: సో లాంగ్ యూర్ ఎ స్టూడెంట్,
1: ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
0: డోంట్ బాదర్ అబౌట్ అదర్ మ్యాటర్స్.
1: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థిని ఉంటారు.
0: హియర్ వీ ఫైండ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్.
1: కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి.
0: బాయ్స్ షుడ్ రిమైన్ ఎస్ బాయ్స్.
1: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ అనేది పెట్టుకుంటే వాడు కుక్క కంటే హీనమే.
0: ఇఫ్ బాయ్స్ హావ్ గాట్ ఎనీ సార్ట్ ఆఫ్ కనెక్షన్,
1: స్టూడెంట్ గా ఉండినప్పుడు నీవు ఈ విధమైన పెడమార్గం పట్టించమంటే నీవు కుక్కల కంటే హీనమైపోతావు.
0: యాజ్ ఎ స్టూడెంట్ ఇఫ్ యూ ఫాలో దిస్ రాంగ్ పాత్, హ్యావింగ్ కైండ్ ఆఫ్
1: తల్లిదండ్రులు,
0: యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ నాట్ అక్సెప్ట్ దిస్.
1: అలాంటి తల్లిదండ్రుల గర్భంలో పుట్టి కూడా నువ్వు వ్యర్థుడైపోతున్నావు.
0: యువర్ లైఫ్ ఇస్ ఎ వేస్ట్ హ్యావింగ్ బీన్ బోర్న్ టు యువర్ పేరెంట్స్.
1: అలాంటి జన్మమే మనకు వ్యర్థమైపోతుంది.
0: దట్ లైఫ్ ఇస్ వేస్ట్.
1: కాదు, అలాంటి లైఫ్ ఏ మనకు ప్రయోజనం లేదు.
0: దట్ లైఫ్ ఇస్ ఇన్ వెయిన్.
1: ఎలాంటి లైఫ్ ఉంటుండాలా?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ లైఫ్?
1: చేతులారంగ శివుని పూజించరేని.
0: ఇఫ్ యూ డోంట్ వర్షిప్ గాడ్ విత్ బోత్ హ్యాండ్స్.
1: నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని.
0: ఇఫ్ యూ డోంట్ సింగ్ ది గ్లోరీ ఆఫ్ లార్డ్ విత్
1: ట్రూత్. సత్యంబు లోనత తలుపడేని.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కంపాషన్ అండ్ ట్రూత్.
1: కడుగ నీటికి తల్లుల కడుపు చేటు.
0: వై షుడ్ దే బి బోర్న్ ఎట్ ఆల్ టు దేమ్?
1: ఎందుకు తల్లి గర్భాన్ని నొప్పి పెట్టడానికి?
0: వై షుడ్ దే బి బోర్న్ ఎట్ ఆల్ టు కమ్ అండర్ ది సఫర్? వాట్ ఫార్?
1: సరి అయిన సద్గుణములు రామంలో ఆవిర్భవించాలి.
0: వీ షుడ్ హ్యావ్ పర్ఫెక్ట్ గుడ్ క్యారెక్టర్.
1: అది మన యొక్క చదువుకు సరి అయినటువంటి అంతరార్థము.
0: దట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్.
1: పుస్తకముల నిండ మస్తుగా చదువుండే.
0: బుక్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్.
1: మస్తకముల నిండు మట్టి బెండు.
0: ది హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మడ్.
1: ఏం ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: పుస్తకంలో ఉంటుందా చదువు అంతా?
0: దేర్ ఇస్ నాలెడ్జ్ ఇన్ ద
1: హెడ్. లో ఉంటుంది మట్టి అంతా.
0: బట్ మడ్ ఈజ్ ఇన్ ది హెడ్.
1: ఇది చదువా?
0: ఇస్ దట్ ఎడ్యుకేషన్?
1: కాదు, కాదు.
0: నో.
1: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి.
0: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు రిమూవ్ ది మడ్ దేర్.
1: ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి.
0: ఆల్ ద థాట్స్ మస్ట్ బి రిమూవ్డ్.
1: కనుకనే ఏమీ లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కార్యగుణ.
0: ఇఫ్ ది హెడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సో మచ్ ఆఫ్ మ్యాటర్,
1: తలబుర్రది కానీ కాక ఇలా సుకృతం నింపనగున.
0: అన్లెస్ ది హెడ్ ఈజ్ ఎంప్టీ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి.
0: ఇన్ ది టంబ్లర్ దిస్ వాటర్.
1: దీంతో మనం పాలు పోయాలంటే ఎట్లా పోస్తావు? కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యు కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ గున,
0: ఇఫ్ ది హెడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సో మచ్ ఆఫ్ మ్యాటర్,
1: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతం నింపనగున.
0: అన్లెస్ ది హెడ్ ఈజ్ ఎంప్టీ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి.
0: ఇన్ దిస్ టంబ్లర్ దిస్ వాటర్.
1: ఇంట్లో మనం పాలు పోయాలంటే ఎట్లా పోస్తావు?
0: ఇఫ్ యూ వాంట్ ఫోర్
1: వాటర్ పాలు పోయాలి,
0: రిమూవ్ వాటర్,
1: తిరిగి పాలు పోయాలి,
0: అండ్ దెన్ ఫిల్ ఇట్ అప్ విత్.
1: అంతేగాని వాటర్ లో కూడా పాలు పోస్తే రెండు బ్రష్ పట్టిపోతాయి.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఫోర్ మిల్క్ దేర్ బోత్ విల్ బి స్పాయిల్డ్.
1: కనుకనే మన హృదయము లోపల పవిత్రమైనటువంటి భావములు, తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
0: దేర్ఫోర్ అవర్ హార్ట్స్ విల్ బి ఫిల్డ్ విత్ లవ్ దట్ వుడ్ మేక్ అవర్ పేరెంట్స్ హ్యాపీ, దట్ వుడ్ మేక్ దెం
1: అలాంటి తల్లిదండ్రులు కూడా మోసం చేసి, తల్లిదండ్రులు కూడా దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంక దుష్టుడు మరొకడు లేడు.
0: ఇఫ్ యూ చీట్ యువర్ పేరెంట్స్ యువర్ ది వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ ఫెలోస్.
1: ఈ చదువులు చదివి కూడా ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
1: ఇదంతా కేవలం ఈ చదువులు చదివే బదులు ఇంటింటి బిచ్చమెత్తచ్చు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ లైక్ దట్ బెటర్ వీ బెగ్ హౌస్ టు హౌస్.
1: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
0: సో వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
1: గుణము లేని సుతుడు,
0: ద సన్ వితౌట్ క్యారెక్టర్,
1: గురు లేని విద్యలు,
0: అండ్ ఎడ్యుకేషన్
1: నీతి లేని జాతి నిష్ఫలంబు,
0: అండ్ ద నేషన్ వితౌట్ క్యారెక్టర్,
1: శాంతి లేని జీవి,
0: ద లైఫ్ వితౌట్ పీస్,
1: శశి లేని నిశ్చిరాత్రి,
0: అండ్ ద నైట్ వితౌట్ మూన్.
1: ఇది ఏమి ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: కనుకనే మొట్టమొదట
0: ఫస్ట్
1: గుణవంతుడైనటువంటి వాడుగా మనం తయారు కావాలి.
0: సో వీ షుడ్ షేప్ అవర్సెల్వ్స్ ఇన్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్
1: త్రూ. మీరే ఈ దేశానికి తగినటువంటి యొక్క నాయకులుగా మీరు అభివృద్ధి కావాలి.
0: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: నేటి భావి భారత ఉద్ధారకులు మీరే.
0: యు ఆర్ గోయింగ్ టు బి ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఇలాంటి యువకులు ఈనాడు సరి అయినటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
0: ఇఫ్ యంగ్స్టర్స్ ఆర్ నాట్ along the proper way, the country will be ruined.
1: Modalchetina kuda modabuttanichuna mokka chottagaipothe chettanta chottagaipothundi.
0: As a plant, if it is bent, the whole tree would be bent.
1: Vidyarthulu jeevitaniki foundation vanti vaallu.
0: Students are a foundation to the country.
1: Jeevitamane bhavananiki vidyarthulu punadi vanti vaallu.
0: For this mansion of life, the student is the foundation.
1: Adi brahmacharyam.
0: That is celibacy.
1: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాది పైన గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాము.
0: ఆన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సెలిబసీ ద హౌస్ హోల్డర్
1: దానిపైన వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తుంది.
0: ఓవర్ దట్ వానప్రస్థ,
1: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపైన సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తుంది.
0: ఆన్ ద టాప్ రెనన్షియేషన్,
1: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం.
0: సో ఇట్స్ ఎ మ్యాన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్.
1: ఈ అన్నింటి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది గట్టిది.
0: సెలిబసీ ద ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్.
1: దీంతో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి.
0: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ఆల్ ది త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ విల్ కొలాప్స్.
1: నిలువునా కూలిపోతాయి,
0: విల్ కొలాప్స్ టోటల్లీ.
1: కనుక మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి.
0: ఫస్ట్ మేక్ ది ఫౌండేషన్.
1: ఈ వయస్సు చాలా గొప్పది,
0: దిస్ ఏజ్
1: చాలా పవిత్రమైనటువంటిది,
0: ఇట్స్ సెక్రెట్,
1: గోల్డెన్ ఏజ్,
0: ఇట్స్ గోల్డెన్ ఏజ్.
1: దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ అలవ్ ఇట్ డస్టెడ్ ఆర్ రస్టెడ్.
1: కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి.
0: స్టూడెంట్స్ షుడ్ బి
1: వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణం యందు, వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యల యందు, అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి.
0: Should be pure.
1: కనుకనే మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయంలో నింపుకోండి.
0: సో ఫిల్ యువర్ హార్ట్స్ విత్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్.
0: యువర్ హార్ట్ ఈజ్ ఎ వెరీ బిగ్ ట్యాంక్.
1: ఆ ట్యాంక్ నిండుకు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి.
0: ఇఫ్ ద ట్యాంక్ ద హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్
1: లవ్,
0: ఫుల్ ఆఫ్ లవ్.
1: అది నింపుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఇవి ఇంద్రియాలంతా ట్యాప్స్.
0: ఆల్ సెన్సెస్ ఆర్ ట్యాప్స్.
1: కనుకనే ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది.
0: సో యూ విల్ డ్రా గుడ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ప్యూర్ వాటర్.
1: తీయని వాటరే వస్తుంది.
0: స్వీట్ వాటర్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్యాప్.
1: కనుకనే మన హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి.
0: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఇన్ ద హార్ట్ సో ఈస్ ది యాక్షన్.
1: కనుక మనం హృదయాన్ని ప్రేమతో నింపుకోండి.
0: సో వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: అది ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
0: వెన్ ఇట్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్ ది యాక్షన్స్ విల్ బి గుడ్.
1: ఒక బావి లోపల ఒక రాయి వేసినటువంటి అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇన్ టు ద వెల్ యూ ఫైండ్ ద వేవ్ స్టార్టింగ్.
1: ఎంతవరకు పోతుంది బావి, ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తుంది.
0: టు వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ go, it will cover the whole area of the well.
1: అదే విధంగానే నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్ ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరిపెట్టే అదంతా కూడాను దేహమంతా ప్రాకిపోతుంది.
0: Similarly, if you throw the stones of your thought into the lake of your mind, it will spread all over.
1: నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ చెవులంతా చెడ్డనే వింటాయి, నీ మాటలంతా చెడ్డగానే వస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్లేస్ కే వెళ్తాయి.
0: Naturally, everything will tell upon your senses, or your eyes will be after bad looks. The legs will take you to wrong
1: spots. పాదము మొదలుకొని తల వరకు కూడాను, ఆ పాద మస్తకం వరకు కూడాను ఇదే థాట్స్ ఏ ప్రాకిపోతాయి.
0: From top to toe, such thoughts will percolate, spread over.
1: కనుకనే హృదయం చాలా ప్రధానమైనటువంటిది.
0: So heart is important.
1: ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు.
0: Without this heart, life.
1: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడాను ఆర్ట్ ను చూస్తున్నారు, హార్ట్ ను గమనించడం లేదు.
0: But students watch the art but not the heart.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్
1: అది ప్రాకృతమైనటువంటివి. ఆర్ట్ అంతా,
0: ఆర్ట్ ఈజ్ వరల్డ్లీ,
1: ఇది కేవలము పారమాత్మికమైనటువంటిది.
0: హార్ట్ ఈజ్ స్పిరిచువల్,
1: అదంతా ప్రవృత్తి, ఇదంతా నివృత్తి.
0: హార్ట్ ఈజ్ అవుట్ వర్డ్, హార్ట్ ఈజ్ ఇన్ వర్డ్.
1: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది.
0: దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ సీక్రెట్ అండ్ ప్యూర్.
1: దీనిని వేదాంతం అంతా నిర్గుణం, నిరంజనం, సనాతనం, నితేర్ణం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణమని వర్ణిస్తూ వచ్చింది.
0: దేర్ ఫోర్ దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ ప్యూర్ అండ్ అన్సలీడ్, క్రిస్టల్ క్లియర్, అన్పొల్యూటెడ్, ఎటర్నల్ ట్రూత్.
1: దీనిని హృదయం లోపల సరి అయినటువంటి ఒక చిత్తశుద్ధిగా ఉండాలి.
0: వీ షుడ్ కీప్ అవర్ హార్ట్స్ ప్యూర్.
1: చిత్తస్య శుద్ధయే కర్మ. మనం చేసే కర్మలు కూడా చిత్తశుద్ధికి సంబంధించినవిగా చేయాలి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ వీ షుడ్ అండర్టేక్ విత్ ప్యూరిటీ ఇన్ అవర్ హార్ట్.
1: తిరుత్తుండాల్ వారు ఉండేటువంటి వాడు,
0: తిరుత్తుండాల్ వార్ ఇన్ తమిళనాడు,
1: ఆయన చెప్పేటువంటి వాడు.
0: హి యూస్ టు సే,
1: చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదనే చిక్కిరమే ఉందరమే రామరామ అనేటువంటి వాడు. చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదనే, నా చిత్తశుద్ధితో నిన్ను నేను పూజ చేస్తున్నాను.
0: ఐ వర్షిప్ ఓ లార్డ్ విత్ ప్యూరిటీ ఆఫ్ మై హార్ట్.
1: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము.
0: దిస్ లైఫ్ ఐ గాట్ ఇట్ సో మచ్ ఆఫ్ ట్రబుల్.
1: సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు.
0: హ్యూమన్ లైఫ్
1: ఎన్ని జన్మల యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి.
0: ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైవ్స్.
1: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను.
0: ఐ బ్రాట్ సచ్
1: ప్రెషియస్ లైఫ్. నా చేయించి మీరు తిరిగి జారిపోకూడదు.
0: ఐ డోంట్ డ్రాప్ ఇట్.
1: ఇది ఏ మీరా కూడా చెప్పింది.
0: దిస్ ఇస్ స్టేటెడ్ బై మీరా.
1: కడలి కుళితొరు ముత్తడితేనే కైనడువ

0: கடலில் குழ்த்தொரு முத்தடித்தேனே கை நடுவ விடுவாயோ. సముద్రం లోపల నేను ఎంతో మునిగి అట్టడుగునకు పోయి ఈ ముత్యమనేటువంటి దాన్ని తెచ్చుకున్నాను స్వామి.
1: స్వామి, ఐ బ్రాట్ దిస్ పర్ల్ గెటింగ్ ఇన్ టు ద బాటమ్ ద డెప్త్ ఆఫ్ ది ఓషన్.
0: ఇదే నా ముత్యమనేటువంటిది జీవితము.
1: దిస్ లైఫ్,
0: దీనిని నా చేయి నుంచి తిరిగి జారి ఈ యొక్క సముద్రంలో పడిపోకుండా చూసుకో.
1: ఐ డోంట్ అలౌ ఇట్ టు డ్రాప్ డౌన్.
0: అది పడిపోయినా గతియల్లే గిరిధారి, ఇంకా నాకు గతే లేదు గిరిధారి.
1: వెన్ వన్స్ దిస్ ప్రెషస్ పర్ల్ ఆఫ్ లైఫ్ ఇస్ డ్రాప్డ్, వెల్ ఐ హావ్ నో అదర్ థింగ్ టు లుక్ అట్.
0: కనుక మనం తెచ్చుకున్నాం ఈ మానవత్వం అనేటువంటి జీవితాన్ని.
1: వీ హావ్ బ్రాట్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: ఎన్ని జన్మల ఫలం అనేటువంటి దాన్ని అందించి ఈ యొక్క జీవితం అనే దాన్ని కొనుక్కున్నాం.
1: ఇట్ ఈస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైఫ్.
0: ఈ మానవత్వాన్ని మనం పెడమార్గం పట్టకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ ఇట్ నెవర్ మానవుడు
0: మానవుడుగానే సావాలి.
1: Human being should die as a human.
0: చాకూడదు.
1: He should not die as an animal.
0: అదియే మనం చేసుకోవచ్చు. మానవుడు దేవుడు కానక్కర్లేదు.
1: Human being need not be divine.
0: మానవుడు మానవుడిగా బతికితే చాలు.
1: It is enough if we lead the life of a human being.
0: ఇదియే మొట్టమొదటి విద్యార్థి ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది.
1: This is the first lesson the students
0: బయట ప్రపంచమంతా కూడాను అనేక రకములైనటువంటి రీతిగా ప్రవర్తిస్తూ ఉంటుండాలి.
1: In the outer world you find various tendencies and టెంపరమెంట్.
0: కనుక వారి యొక్క మంచి చెడ్డలు మనం ఏమాత్రం విచారించనక్కర్లేదు.
1: డోంట్ బి బాదర్డ్ అబౌట్ దేర్.
0: మన మంచిని మనం చూసుకోవాలి.
1: లెట్ అస్ ఫాస్టర్ టేక్ కేర్ ఆఫ్ అవర్ గుడ్నెస్.
0: కనుక నీలో ఏ చిన్న తప్పు వచ్చినప్పటికీ అది పెద్దదిగా భావించుకో.
1: ఈవెన్ ఇఫ్ దేర్ స్లైటెస్ట్ ది మిస్టేక్ కన్సిడర్ ఇట్ వెరీ బిగ్.
0: అంతేకాని పరులో ఉన్నటువంటి చిన్న దోషాన్ని పెద్దదిగా నీవు పెంచుకోవద్దు.
1: బట్ డోంట్ ఎగ్జాజరేట్ మిస్టేక్ ఆఫ్ అదర్.
0: కనుక మొట్టమొదట మనలో ఉన్నటువంటి దోషాలను మనం నిర్మూలం గావించుకోవాలి.
1: ఫస్ట్ సీ దట్ యు గుణాన్ని
0: పెంపొందించుకోవాలి.
1: డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని వికసింపజేసుకున్న వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ విల్ బ్లాజమ్ ఇన్ ఫుల్.
0: మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర.

0: one may get by heart and repeat all sacred texts, Vedas and Vedangas. One might even compose poems, poetry and prose, which is most impressive. But without the purity of heart, one ruins himself. Do not forget this good word.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Vedamu Dvaitamaniyu. Vedantam Advaitamaniyu. అనేక విధములైనటువంటి ఆదర్శముల చేత ఆధారముల చేత శంకరుల వారు ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
0: శంకర ప్రాపగేటెడ్ హిస్ డాక్ట్రిన్ అండ్ థియరీ దట్ వేద ఈజ్ డ్యువలిజం వైల్ వేదాంత ఈజ్ నాన్ డ్యువలిజం బేసింగ్ ఆన్ సో మెనీ ఎవిడెన్సెస్.
1: వేద వేదాంతమునకున్నటువంటి యొక్క వ్యత్యాసములు, మానవ శరీరంలో ఉండినటువంటి అంగములకు శరీరములకు ఉండినటువంటి వ్యత్యాసమే.
0: ద డిఫరెన్స్ బిట్వీన్ వేద అండ్ వేదాంత ఈ సేమ్ యాజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేరియస్ లిమ్స్ అండ్ ద బాడీ.
1: కన్నులు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడాను దేహమునకు అంగములు.
0: ఐ, ద ఇయర్, ద మౌత్, నోర్, నోస్, all these are the different parts of the body.
1: Dehamulu samajamunaku angamu.
0: Body is a limb of the society.
1: Samajamu manavataku angamu.
0: The society is a limb of the humanity.
1: Ee manavattamu prakrutiki angamu.
0: Humanity is a part of nature.
1: Prakruti paramaatma angamu.
0: Nature is a limb of the divinity.
1: Kanuka angangamulu yokka vyathyasamu లోతులకు దిగి విచారించినప్పుడు అన్ని ఒక్కటిగానే ఏర్పడతాయి.
0: దేర్ఫోర్ వెన్ వి గో ఇన్ టు ది డెప్త్ అండ్ ఎంక్వైర్ వి అండర్స్టాండ్ ఇట్ సేమ్ రిలేషన్షిప్ అమాంగ్ ది వేరియస్ లింబ్స్ ఆఫ్ ది సేమ్ బాడీ.
1: కాశీలో పండిత సమావేశములో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు ప్రారంభమై ఆ సమస్యలు అనేక విధములైనటువంటి వాదోపవాదము చేత వాదనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: There in Kashi, in the congregation or assembly of various scholars, many problems have been taken up and they argued vehemently.
1: Navutu Shankarla varu vade vade vajjate vairam annadu. Ee vadanla valla kevalam vairam abhrutti avutundi kani shanti cheyakuradu jagattunaku.
0: Shankara smiling he said, by arguing like this is only enmity that would be the result.
1: కనుక వాదం అనేటువంటి యొక్క నామము దీనికి సరి అయినటువంటి సార్థకం కాదు.
0: దేర్ఫోర్ ఆర్గ్యుమెంటేషన్ ఈజ్ నాట్ ద ప్రాపర్ ప్రొసీజర్.
1: సమస్యలు పరిహారం చేసుకోవటము మానవుని యొక్క ప్రధాన సమస్య.
0: ద మెయిన్ ప్రాబ్లం లైజ్ ఇన్ ఫైండింగ్ అవుట్ ఎ సొల్యూషన్.
1: జీవితం అంతా ఇప్పుడు సమస్యల యొక్క తోరణంగానే రూపొందుతుంది.
0: లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అస్ సచ్.
1: మానవుడు తన నిత్య జీవితంలో చింతలేనటువంటి యొక్క సమయం అనేటువంటిదే కనిపించదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో టైమ్ లెఫ్ట్ విదౌట్ యాంగ్జైటీ అండ్ వరీ.
1: పుట్టుట ఒక చింత,
0: బర్త్ ఇట్ సెల్ఫ్,
1: భూమి నుండుట చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్,
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ,
1: చావు చింత,
0: డెత్,
1: బాల్యమంతయు చింత,
0: చైల్డ్హుడ్,
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్,
1: జీవించుట ఒక చింత,
0: అవర్ లివింగ్,
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్,
1: కర్మలన్నీ చింత,
0: ఆల్ యాక్షన్,
1: కష్టము ఒక చింత,
0: డిఫికల్టీస్,
1: సంతసం ఒక చింత,
0: వింత
1: చింత,
0: ది మిస్టరీ, ఆల్ అవర్ ప్రాబ్లమ్స్,
1: సర్వ చింత.

0: O people, at least desire wholeheartedly love for God. That would be a solution for all our problems and anxieties.
1: Samasta chintanaku premane pariharamunaku moola karanam.
0: It is the love which is the only solution for all problems.
1: Prema unna chota dvesham undadu.
0: Where there is love, there is no hatred.
1: Prema unna chota vyathyasam kanipinchadu.
0: Where there is love, there are no differences.
1: Prema unna chota asuya aradu.
0: There cannot be jealousy.
1: ప్రేమ సర్వ సమత్వమునకును సమన్వయము కావించేటువంటి యొక్క సమస్త శక్తివంతమైనటువంటిది.
0: లవ్ ఇస్ సో పవర్ఫుల్ దట్ కోఆర్డినేట్స్ అండ్ ఇంటిగ్రేట్స్.
1: కానీ వేదమునందు ఇట్టి ప్రేమకు కొంత స్థలం తక్కువగా ఉన్నది.
0: హౌఎవర్ దేర్ ఇస్ లిటిల్ స్కోప్ ఫర్ లవ్ ఇన్ వేద.
1: వేదము నిరంతరం కూడాను ఆశించినదే కాని అనుభవించినది కాదు.
0: వేద ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ but doesn't show path to experience.
1: లోకములో అనేక మంది వేద పండితులు ఉంటున్నారు.
0: There are thousands of scholars in the world.
1: కానీ వేదమును వల్లి వేస్తున్నారు.
0: They repeat Veda.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు నువ్వు వేదమును ఉచ్చరిస్తున్నారు.
0: From dawn to dusk they go on chanting Veda.
1: కానీ ఇది ప్రకటితం మాత్రమే కాని ఆచరణ తక్కువ.
0: It is only expression but not practice.
1: కనుకనే ఇది ద్వైతము అని చెప్తూ వచ్చాడు శంకర్ల వారు.
0: సో శంకర్ కాల్డ్ ఇట్ డ్యుయలిజం.
1: సుఖంచమే తుదినంచమే యుద్ధంచమే నిద్రంచమే అంతా చమే చమే చమే చమే. కావాలి కావాలి కావాలి అని ఆశపడటం.
0: ఆల్ మంత్రాస్ కన్వే ది సేమ్ మీనింగ్. ఐ వాంట్ ఐ వాంట్.
1: కావాలి అనేటువంటి ఒక వాంఛ ద్వైతమునకు మూల కారణం.
0: ద డిజైర్ ఇస్ ద బేసిస్.
1: ఏదో ఒకటి ప్రత్యేకంగా ఉండినప్పుడు కదా అది నాకు కావాలి అని ఆశించటం.
0: బికాస్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ సెపరేట్ ఆబ్జెక్ట్ యు డిజైర్ ఇట్.
1: ఇక్కడ ఆశించే వ్యక్తి ఆశింపబడేటువంటి వస్తువు రెండు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
0: హియర్ దేర్ ఆర్ టు ద వన్ హూ డిజైర్స్ అండ్ ద డిజైర్డ్.
1: కనుకనే ఆశ ఆశించేటువంటి వాడి ఏకత్వమే నిజమైన అద్వైతం.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ద డిజైర్ అండ్ ద డిజైర్డ్ ఇస్ నాట్.
1: ఆశించేవాడు ఆశించే పదార్థమును కంటే భిన్నంగా ఉండినప్పుడు ఇది ద్వైతమే ఏర్పడుతుంది.
0: ద వన్ హూ డిజైర్స్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ద డిజైర్డ్ దట్ ఈస్
1: డ్యుయలిజం.
0: దిస్ ఇస్ కర్చీఫ్.
1: ఈ కర్చీఫ్ నాకు కావాలి.
0: ఐ వాంట్ దిస్ కర్చీఫ్.
1: ఈ కర్చీఫ్ ప్రత్యేకంగా ఒకటి ఉండినప్పుడే కదా నేను దానిని ఆశిస్తున్నాను.
0: బికాస్ కర్చీఫ్ ఈజ్ సపరేట్ ఐ వాంట్ ఇట్.
1: ఈ కర్చీఫ్ వేరు నేను వేరు.
0: కర్చీఫ్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ మీ.
1: కనుక ఇది ద్వైతంగా రూపొందుతుంది.
0: దిస్ ఇస్ డ్యుయలిజం.
1: ఇదే కర్చీఫ్ లోపల అద్వైతాన్ని మనం చక్కగా నిరూపించవచ్చు.
0: వి కెన్ ఆల్సో ప్రూవ్ నాన్ డ్యుయలిజం త్రూ ది సేమ్.
1: ఇది ఏమిటి?
0: వాట్స్ దిస్?
1: ఇది ఒక హ్యాండ్కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ హ్యాండ్కర్చీఫ్.
1: ఇది ఒక బట్ట.
0: దిస్ ఇస్ ఎ క్లాత్.
1: కానీ దీనిని విచారణ చేసి పరిశోధన చేసినప్పుడు ఇది వస్త్రము కాదు, ఇది దారముల యొక్క చేరిక.
0: ఇఫ్ యు ఇన్వెస్టిగేట్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్ యు విల్ నో ఇట్స్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇది దారములు కాదు, ఇది ప్రత్తి.
0: ఇట్స్ నాట్ ఈవెన్ థ్రెడ్, ఇట్స్ కాటన్.
1: ప్రతి దారము బట్ట మూడు ఒక్కటే.
0: కాటన్ థ్రెడ్ అండ్ క్లాత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుకనే త్రిదళం త్రిడరాకాలం త్రియోత్యంత త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్నాడు శంకరుడు. త్రిగుణం త్రిదళాకారం.
0: దేర్ ఆర్ త్రీ అట్రిబ్యూట్స్. ఇట్ ఇస్ త్రీ ఫోల్డ్.
1: త్రినేత్రంచ త్రియాయుధం
0: త్రీ ఐడ్ అండ్ ఫైడ్ అండ్
1: త్రిజన్మ పాప సంహారం
0: అండ్ అటోన్స్ ఆల్ ది సిన్స్ ఆఫ్ త్రీ
1: బర్త్స్. అదే అద్వైతం.
0: దట్ సరెండరింగ్ టు గాడ్ ఈజ్ నాన్ డ్యుయలిజం.
1: ఇక్కడ రెండు విధములైనటువంటి యొక్క విభాగములు మనము విచారించాలి.
0: హియర్ వీ హావ్ అండర్స్టాండ్ ద డైకాటమీ.
1: ప్రత్యక్షం పరోక్షము.
0: వన్ ఇస్ డైరెక్ట్, అదర్ ఇస్ ఇండైరెక్ట్.
1: అయితే ప్రత్యక్షంగా అనుభవించినటువంటిది కొందరు దాని యొక్క విషయమును ప్రత్యేకించి చెప్పలేకపోతారు.
0: Those that have direct evidence or experience cannot say it out openly.
1: ఒక మూగవాడు చెడ్డ సోపేతమైనటువంటి యొక్క పదార్థములంతా భుజించాడు.
0: A dumb person has partaken delicious items.
1: కానీ ఒక్కొక్క దాని రుచి ఏ విధంగా ఉన్నదని తనకు తెలియనే కాని దానిని విచారించి వర్ణించి వివరించి మరొకరికి చెప్పడానికి వీలు కాదు.
0: He knows the taste of every item served. But he cannot explain the taste of every item.
1: చెప్పలేడు కూడాను.
0: He cannot express.
1: కనుకనే అద్వైతంలో ఉండినటువంటి ఆనందము మానవులకు దాన్ని వెలుగుచ్చడానికి వీలు కానటువంటిది.
0: Therefore, the bliss in the state of non-dualism is beyond expression.
1: అనుభూతిలో మనకు అర్థమవుతుందే కానీ దాన్ని వివరించి ప్రజలకు విబోధించటము వీలు కాదు.
0: యు కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ బట్ యు కెనాట్ ప్రొఫెస్ ఆర్ ఎక్స్ప్రెస్.
1: ఇక్కడ పరోక్షమే లేకుండా ప్రత్యక్షమే శూన్యం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఇస్ నో దిస్ ఇన్ డైరెక్ట్ అప్రోచ్ యూ కెనాట్ హ్యావ్ డైరెక్ట్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ప్రత్యక్షమునకే ప్రమాణం ఇస్తున్నారు, కానీ పరోక్షమునకు ఏమాత్రము అవకాశం అందించడం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
1: పరోక్షాన్ని విశ్వసించడం లేదు.
0: వీ హావ్ నో ఫెయిత్ ఇన్ ఇండైరెక్ట్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఐసు గడ్డ ఉంటుంది.
0: హియర్ ఇస్ అన్ ఐస్ బాల్.
1: ఈ ఐసు గడ్డ ప్రత్యక్ష ప్రమాణము.
0: దిస్ ఐస్ మాస్ ఆర్ బాల్ ఇస్ అ డైరెక్ట్ ప్రూఫ్.
1: కానీ పరోక్షమైనటువంటి జలము దీనికి ఆధారంగా ఉంది.
0: బట్ దేర్ ఇస్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఫర్
1: ఈ పరోక్షమైన జలమే లేకపోతే ప్రత్యక్షమైన ఐసే లేదు.
0: వితౌట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ బేసిస్ యూ డోంట్ హ్యావ్ డైరెక్ట్ ఐస్.
1: కనుకనే ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి ఒక ఐసు గడ్డకు పరోక్షమైనటువంటి జలము ఆధారము.
0: దేర్ ఫోర్ ఫర్ ది ఐస్ దట్ యు సీ డైరెక్ట్లీ ద వాటర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ.
1: కాబట్టి ఈ ప్రత్యక్షమునికి ఏది ప్రధానము ఏది ప్రమాణము? పరోక్షమే ఆధారము, పరోక్షమే ప్రమాణము.
0: సో ఫర్ ద డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఈస్ ద బేస్.
1: కనుకనే దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునికి అంతా కూడాను పరోక్షమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క దివ్యత్వం ఆధారం.
0: Therefore, for all this apparent world, the divinity behind is the base.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
0: without knowing this truth,
1: మానవుడు
0: మ్యాన్
1: వేదమే వేదాంతంగా భావించుకుని వేదమే అద్వైతంగా విశ్వసించి వేదమునే ఉచ్చరించుతూ వేదములో ఉండినటువంటి యొక్క విషయములను అనుభవించుటకు ప్రయత్నిస్తుంటాడు.
0: కన్సిడర్స్ దట్ వేద అండ్ వేదాంత ఆర్ వన్ అండ్ ద సేమ్ అండ్ థింగ్స్ దట్ వేద స్పీక్స్ ఆఫ్ నాన్ జూలిజం అండ్ గోస్ స్పెండ్స్ ఆల్ హిస్ లైఫ్
1: చాంటింగ్ వేద. ప్రాకృతమైనటువంటి జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: మ్యాన్ స్పెండ్స్
1: భౌతికమైనటువంటి యొక్క జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: హి లీడ్స్ ఎ వరల్డ్లీ లైఫ్.
1: అనిత్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు కాలం గడుపుతున్నాడు.
0: హి స్పెండ్స్ ఇన్ దిస్ మొమెంటరీ వరల్డ్.
1: కానీ ప్రకృతి ప్రాకృతమైనటువంటిది.
0: దిస్ నేచర్
1: ప్రవృత్తితో కూడినటువంటిది.
0: ద నేచర్ స్పీక్స్ ఆఫ్
1: నివృత్తి వేరే ఉంటుండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎటర్నల్ ఇన్వర్డ్ పాత్.
1: ఈ నివృత్తికి ఆధారమైనటువంటిదే పరతత్వము.
0: దేర్ఫోర్ ది ఇన్వర్డ్ పాత్ ఇస్ యాక్చువల్లీ స్పిరిచువల్.
1: ఇట్టి పరతత్వాన్ని బోధించే నిమిత్తమై
0: to teach the spiritual principle
1: మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని గురించి నిమిత్తమై
0: to declare the fundamental basis
1: అనేక రకములైనటువంటి శ్రమలను ఒడిగట్టుకున్నాడు.
0: Shankara was prepared to undertake all
1: effort
0: and started proving, demonstrating.
1: గౌడపాదుడైనటువంటి గురువు అనేక విధమైనటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పిస్తూ వచ్చాడు.
0: His preceptor Gaudapada also encouraged him.
1: వయసు చిన్నదైనప్పటికీ కానీ విషయం లోపల చాలా దృఢ సంకల్పడే ఇదించాడు శంకర్ల వారు.
0: దో శంకర్ వాస్ క్వైట్ యంగ్, హి హస్ గాట్ స్ట్రాంగ్ కన్విక్షన్ ఇన్
1: 16వ సంవత్సరం వయసునందే ఇంతమంది పండితులతో వాదోపవాదము జరిగి అందరినీ కూడా అద్వైత మతం నందు ప్రవేశపెట్టి తాను ఆనందించడానికి మూల కారణము వెనుక ఉండినటువంటి దివ్య శక్తియే.
0: At the age of 16, he could argue with everybody and defeat them totally, convince them and transform them into the theory of
1: non-dualism. It
0: is non-dualism which is the main basis, fundamental.
1: ఈ అద్వైతమనగా ఏమిటి?
0: What do you mean by that?
1: అన్నింటి యొక్క ఏకత్వమే దీనికి అద్వైతమని.
0: The harmony, the unity of all.
1: మీరు చాలా మంది పిల్లలు చూచి ఉంటారు.
0: మెని స్టూడెంట్స్
1: చక్కెరతో కొన్ని బొమ్మలు చేసి పెడతారు.
0: దేర్ ఆర్ సర్టన్
1: నక్క కుక్క ఏనుగ పిల్లి ఇలాంటివంతా చేసి పెడతారు.
0: వై గట్ సో మెనీ డాల్స్ మేడ్ అప్ ఆఫ్ క్యాండీ షుగర్.
1: కానీ పిల్లలు రూపాన్ని మాత్రమే చూస్తారు.
0: చిల్డ్రన్ వాచ్ ద ఫామ్.
1: నాకు నక్క కావాలి, నాకు కుక్క కావాలి.
0: ఐ వాంట్ ఫాక్స్, ఐ వాంట్ డాగ్.
1: నక్క కుక్క రూపనామములు వేరువేరుగా ఉన్నాయి, కానీ అన్నింటి ఎందు చక్కెర ఒక్కటే.
0: The dog and fox are separate, but the candy sugar is one and the same.
1: ఆ నక్కలో ఉన్నటువంటి చెవులు కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: If you just cut off the ear of the fox and eat, it is sweet.
1: ఆ నక్కలో ఉన్న తోకను కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: Cut off the tail, yet it is sweet.
1: ఈ సర్వ స్వరూపమంతా కూడాను మాధుర్యమే.
0: The entire form is nectarine sweet.
1: అదే విధంగానే
0: likewise
1: జగత్తంతా కూడాను కల్విదం బ్రహ్మ.
0: The entire universe is divine.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: God is present in this cosmos.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all creatures.
1: దైవత్వం సర్వత్రా ఉంటున్నదనేటువంటి ఒక సత్యాన్ని తాను గుర్తించి ప్రబోధిస్తూ వచ్చాడు శంకర్.
0: శంకర recognized and propagated the basic fundamental principle that divine is present
1: everywhere. ఈ భక్తుల యొక్క భేదభావము చేతనే భగవంతునకు ఒక ప్రత్యేకతను ఇచ్చుకుంటూ తన ఆరాధన స్వరూపానికే ప్రత్యేకతను అందిస్తూ మిగతా దానికి ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకపోవటమే ఈ ద్వైతానికి మూల కారణం.
0: It's only differences are because of the feelings and the sentiments of the devotees who always think of a name and a form.
1: ఒక శ్రీమంతుడైనటువంటి వాడు,
0: a rich man,
1: ద్వైత భావంతో కూడినటువంటి భక్తితో,
0: with a dualistic mind,
1: కృష్ణ అంటే చాలా ప్రేమ,
0: has intense love for Krishna,
1: ఈ కృష్ణ విగ్రహాన్ని చేయించుకొని నిత్యము కృష్ణుని పూజించాలి, కృష్ణాభిషేకం చేయాలి, ఈ అభిషేక తీర్థము నేను దినము రోలాలి అనేటువంటి సంకల్పం చేసుకున్నాడు.
0: He determined to worship the idol of Lord Krishna every day and partake prasad or sacrificial food thereafter.
1: ఇవంతా కూడాను కాలం అనేటువంటిది చాలా మార్పుతో కూడినటువంటిది.
0: The time naturally
1: కష్ట
0: changes.
1: సుఖములు కావడి కుండలు.
0: The difficulties and the happiness, they come.
1: ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు.
0: What's going to happen in the next minute? Who can imagine it?
1: ఏ నిమిషమునకు ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితి సంభవిస్తుందో ఎవరు ఊహించడానికి వీలు.
0: At what moment of time, what is going to happen in store for you?
1: శ్రీమంతుడిగా ఉంటున్నాడు.
0: He's a rich man now.
1: ఒక 20 కాసులు ఇచ్చి కంసాలతో కృష్ణుని విగ్రహాన్ని చేయించుకున్నాడు.
0: He gives silver to the goldsmith.
1: Gold
0: to goldsmith and got made an idol of gold, Krishna's idol.
1: తర్వాత 20 కాసులు ఇచ్చి కృష్ణునికి ఒక గోవును చేయించాడు.
0: And he also got specially made cow of gold.
1: ఇంకా 20 కాసులు ఇచ్చి ఒక నెమలిని దగ్గర పెట్టుకునేటట్టుగా కృష్ణునికి ప్రక్కలో పెట్టాడు.
0: అండ్ హి ఆల్సో మేడ్ పీకాక్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
1: అభిషేకం చేయడానికి 20 కాసులు ఇచ్చి ఒక కప్పును చేయించుకున్నాడు.
0: ఫర్ అభిషేక పర్పసెస్ హి గాట్ మేడ్ ఎ గోల్డ్ కప్.
1: నిత్యము ఆ కప్పుతో కృష్ణునికి అభిషేకం చేయటము, ఆ తీర్థం గోరటము, ఆనందించడం ఈ రకంగా జరుగుతూ వచ్చింది.
0: ఎవ్రీ డే హి డస్ దిస్ అభిషేక అండ్ డ్రింక్స్ దట్ తీర్థ ఆఫ్టర్ ది ప్రాస్ రిచువల్.
1: కానీ కాలం ఏనాటికి సమంగా ఉండదు.
0: టైమ్ విల్ నాట్ బి ద సేమ్ ఆల్వేస్.
1: కాలం ఎప్పుడు కూడా ప్రవహించేటువంటి ప్రవాహం వంటిది.
0: టైమ్ ఆల్వేస్ రన్స్ కంటిన్యూస్లీ.
1: ఇది కాల ప్రవాహము.
0: ఇట్స్ ఎన్ ఎటర్నల్ ఫ్లో.
1: ఎప్పుడు హెచ్చు పల్లంలో జరుగుతుందో తెలియడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ సే వెన్ దేర్ విల్ బి బంప్స్ అండ్ జంప్స్ ఇన్ లైఫ్.
1: ఈ యొక్క క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి.
0: As the merit is exhausted, the position of the rich man is not that good. He could not carry out his daily living. He couldn't bear.
1: ఈ పదార్థములు ఇంకొక శ్రీమంతుని దగ్గరికి తీసుకెళ్లాడు.
0: He collected all these golden objects and took it to another rich man.
1: అతనికి దీన్ని అమ్మి డబ్బు తీసుకోవాలని ప్రయత్నించాడు.
0: He wanted to dispose them of money.
1: మొట్టమొదట గిన్నెను అభిషేకం చేసే గిన్నెను తూకం వేశాడు.
0: ఫస్ట్ హీ వెయిడ్ దట్ కప్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ అభిషేక పర్పస్.
1: ఇది 20 కాసులు 20 కాసులు ఉంటుంది.
0: He said its price is 20
1: కాసులు. 60,000 రూపాయస్.
0: 60,000 రూపాయస్.
1: సరే. తర్వాత ఒక నెమలిని తూకం వేశాడు.
0: అండ్ దెన్ పీకాక్ ఇస్
1: వెయిడ్. ఇది 60,000 రూపాయస్.
0: Its price 60,000.
1: తర్వాత గోవును తూకం వేశాడు.
0: అండ్ ఆల్సో కౌ వెయిట్.
1: ఇది 60,000 రూపీస్.
0: ఇస్ ఆల్సో 60,000.
1: తర్వాత కృష్ణుని తూకం వేశాడు.
0: దెన్ కృష్ణ ఇస్.
1: ఇది కూడా 60,000 రూపీస్ ఉన్నాడు.
0: ఇట్స్ ప్రైస్ ఇస్ 60,000.
1: అబ్బా ఏమిటి, గోవు నెమలి కప్పు కృష్ణుడు అందరూ ఒకే వెళ్ళినా నేను భరించలేను.
0: He said, I can't bear this. What is
1: the same price?
0: You should pay more for Krishna. You can't pay same to the peacock and to the cup and cow.
1: చెప్పాడు.
0: That rich man said,
1: మీకు కృష్ణ రూపము నెమలి రూపము గోరూపము కప్పు రూపంగా ఉంటుండాలి, నాకు తూకం ప్రధానము అన్నాడు.
0: That rich man said, you go by the form, whether it's a peacock or a cow or a cup or Krishna, but I go by the
1: weight. దానికి వాల్యూ ఇస్తూ వచ్చున్నాడు.
0: I attach value to the total weight.
1: బంగారు తూకమునకు వాల్యూ ఇస్తూ వచ్చాడు, కానీ రూపానికి వాల్యూ ఇవ్వలేదు.
0: The value is attached to the weight of the gold, but
1: అదే విధంగానే భిన్న భిన్న రూపములతో ఉండినటువంటి మానవత్వానికి మనము విలువలిస్తున్నామే కానీ అందరి యందు ఉండినటువంటి పంచభూతముల యొక్క పరమాత్మ తత్వానికి మనం విలువనివ్వటం లేదు.
0: Therefore we attach value to the diversity and the multiplicity of the mankind, but not the unity.
1: భూతముల యొక్క పరతత్వమునకే అద్వైతం అన్నారు.
0: And therefore the essential basic
1: ప్రతి మానవుని యందు కూడాను ఈ పంచభూతము తప్ప మరొక భూతం ఇంకొకటి అధికంగా లేదు.
0: In every person five elements are present.
1: ఆరవ భూతమే లేదు.
0: There is no sixth element as such.
1: కానీ మనము మరొకటి ఏదో ఉన్నదని ఆశించి భ్రమించి దీనికి అనేక విధమైనటువంటి ప్రయత్నాలు సల్పుతూ ఉంటున్నాం.
0: బట్ వీ ఇమాజిన్ వీఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ దేర్ సమ్ అదర్
1: థింగ్. దురాశే దుఃఖమునకు కారణం.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ గ్రీఫ్.
1: ఆశలు ఉండాలి.
0: వీ హావ్
1: ఆశకు కూడా ఒక పరిమితం ఉండాలి.
0: దేర్ షుడ్ బి సమ్ లిమిట్స్.
1: మీరందరూ చాలా మంది పిల్లలు చదివింటారు మైదాస్ యొక్క చరిత్ర.
0: మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మస్ట్ హావ్ గాన్ త్రూ ది స్టోరీ.
1: మైదాస్ ఇతను ఒక శ్రీమంతుడే.
0: హిస్ ఎ రిచ్ మ్యాన్.
1: కానీ ఈ పంచభూతం తప్ప మరొక భూతం ఇంకోటి అధికంగా లేదు.
0: ఇన్ ఎవ్రీ పర్సన్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్.
1: ఆరవ భూతమే లేదు.
0: దేర్ ఇస్ నో సిక్స్త్ ఎలిమెంట్ యాజ్ సచ్.
1: కానీ మనము మరొకటి

0: story.
1: Maidas. Maidas.
0: Maidas. Maidas.
1: ఇతను ఒక శ్రీమంతుడే.
0: He's a rich man.
1: కానీ మహాభక్తుడు.
0: He's an ardent devotee.
1: ఇతనికి చాలా దురాశ.
0: Oh, he has excessive desire.
1: తన ఆరాధన దేవతను అమితంగా ప్రార్థిస్తూ వచ్చాడు.
0: He prayed repeatedly to the deity.
1: Day and night. తెల్లవారి ముందు రాత్రి వరకు కూడా ఆరాధన సల్పుతూ వచ్చాడు.
0: Day and night he offered prayers, worshipped.
1: దేవత ప్రత్యక్షమైంది.
0: The deity appeared.
1: ప్రార్థనలకు ప్రత్యక్షమేయటము దేవతల యొక్క లక్ష్యం.
0: ఇట్ ఇస్ నేచురల్ ఫర్ ద డైటీ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డివోటీ.
1: భక్తులు ప్రార్థన చేయటం అతని యొక్క కర్తవ్యము.
0: గాడ్ రెస్పాండ్స్ టు ద ప్రేయర్స్.
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: థింగ్స్ వెంట్ ఆన్.
1: ఒకనాడు
0: వన్ డే
1: మైదాస్ ప్రార్థించాడు తల్లి.
0: మైదాస్ ప్రేడ్ మదర్.
1: ముట్టినంతా బంగారు కావాలి, ఆ వరం నాకు ప్రసాదించమన్నాడు.
0: కన్ఫర్మ్ మీ దట్ బూన్ సో దట్ వాట్ ఎవర్ ఐ టచ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు గోల్డ్.
1: సరే ఇచ్చినాను వెళ్ళు అన్నాడు.
0: కానీ
1: మొట్టమొదట దేవత చెప్పింది.
0: The deity said,
1: నీవు కోరరాని కోరికను కోరుతున్నావు.
0: యూ ఆస్క్ దాట్ విచ్ యు ఆర్ నాట్
1: సపోజ్డ్. చాలా దురాశతో కూడినటువంటిది. దీని వల్ల నీకు సుఖం ఉండదు.
0: యు విల్ నాట్ బి హ్యాపీ ఐదర్.
1: చాలా కష్టములకు గురి అవుతావు.
0: యు విల్ బి పుట్ టు సఫర్.
1: బాధలకు గురి అవుతావు.
0: యు విల్ సఫర్.
1: కట్టేటువంటి జీవితమే ఒక వ్యర్థం అయిపోతుంది.
0: అల్టిమేట్లీ యు విల్ వేస్ట్ యువర్ లైఫ్.
1: కనుక ఈ వరం నీవు కోరవద్దు అనింది.
0: సో డోంట్ ఆస్క్ ఫర్ సచ్ ఎ బూన్.
1: నా వ్యవస్థ నాకుండని నీవు తప్పక ఇవ్వవలసిందే అని పట్టుబట్టాడు ఈ మైదాస్.
0: This Maidas determined that the boon should be granted irrespective of the problems that he is likely to face.
1: Sari cheppina maata vinnappudu em chestundi neevu nashtam raasina vrata kanna kalada nu rendu chintinam vellu inga nee avastha nu anubhavinchunnaru.
0: The deity fell so that who can escape from the destiny. All right, you hang yourself, he said.
1: Varam pondadu intiki vachadu.
0: After the boon is granted he returned home.
1: Parupu paina kurchunnadu.
0: He sat there on the bed.
1: దిండిని తీసి పక్కన పెట్టాడు.
0: He kept the pillow on one side.
1: పరుపు దిండు అంతా కూడా బంగారైపోయింది.
0: The bed and pillow transformed into gold.
1: ఇవి మాత్రమే బంగారైనాయా, మిగతావంతా అవుతుందో కాదో అని తిరిగి కంపౌండ్ లోపల ఉద్యానవనంలో ప్రవేశించాడు.
0: Then he entered, stepped into his garden.
1: ప్రతి వృక్షాన్ని ముట్టాడు.
0: He touched every tree.
1: ప్రతి పూల మొక్కను ముట్టాడు.
0: Every flowering plant.
1: ప్రతి పుష్పాన్ని ముట్టాడు.
0: Every book.
1: అన్ని బంగారైపోతూ వచ్చింది.
0: Everything transformed into gold.
1: కడపటికి అలసిపోయాడు.
0: He was tired.
1: బిడ్డని పిలిచాడు.
0: He called his children.
1: టీనో కాఫీనో తీసుకునిరా అన్నాడు.
0: హి సెడ్ బ్రింగ్ కాఫీ ఆర్ టీ ఫర్ మీ నౌ.
1: టీ కాఫీ తీసుకొచ్చింది.
0: దే బ్రాట్ టీ అండ్ కాఫీ.
1: దాన్ని ముట్టాడు.
0: హి టచ్.
1: బంగారైపోయింది.
0: ఇట్ ఆల్సో బికేమ్ గోల్డ్.
1: ఆకలి పెరిగిపోతుందది.
0: అండ్ మోర్ హి వాంటెడ్.
1: కానీ ఏది ముట్టినా బంగారైపోతుందది.
0: బట్ వాట్ ఎవర్ హి టచ్డ్ ఇట్
1: టర్న్డ్ గోల్డ్. ఏం చేసేదని బిడ్డను ముట్టాడు. బిడ్డ కూడా బంగారైపోయింది.
0: స్టాచ్యూ
1: తయారైపోయింది.
0: అల్టిమేట్లీ వాట్ ఈస్ టు బి డన్. హి టచ్డ్ హిస్ సన్ హూ ఆల్సో టర్న్డ్ ఇంటూ గోల్డ్.
1: అప్పుడు బుద్ధి వచ్చింది మైదాస్.
0: Then Maidas was transformed. See, he could know the truth.
1: Devi cheppina kuda nenu murkhudunai nenu vinalekapoyanu.
0: I was so foolish, though deity told me. I didn't pay heed to her words.
1: Vidhi aneetundi.
0: This is the destiny.
1: Kaluka tirigi devi daggariki vellaadu.
0: So he again went to the
1: teevramainatundi yokka prarthana cheta vedamu cheta oka vidhamainatundi vedana cheta ఆమెను ప్రార్థించాడు.
0: విత్ యర్నింగ్ అండ్ సఫరింగ్ షీ ప్రేడ్ టు ద ఫ్యామిలీ డైటీ.
1: ప్రత్యక్షమైంది.
0: షీ మానిఫెస్టెడ్.
1: నాయన, నా మాట వినలేదే నీవు.
0: యూ హావ్ నాట్ హర్డ్ మై వర్డ్.
1: ఈ గతి పట్టింది.
0: దిస్ ఈస్ ది ప్లైట్ నౌ.
1: ఇప్పుడు ఏం కావాలన్నాడు.
0: వాట్ యూ వాంట్ నౌ?
1: నీవు ఇచ్చిన వరం తీసుకోమన్నాడు.
0: ప్లీజ్ టేక్ బ్యాక్ ద వెరీ బూన్ యూ గ్రాంటెడ్.
1: అప్పటి నుంచి తాను బ్రతుకుతూ వచ్చాడు.
0: సిన్స్ దెన్ హీ స్టార్టెడ్ ఎ నార్మల్.
1: మానవత్వంలో ఉండినటువంటి ఒక ఆశలు ఇంత ప్రమాదమునకు గురి చేస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ విల్ పుట్ అస్ ఆల్ టు డేంజర్.
1: దైవ ఆజ్ఞను శిరసా వహించి ప్రవర్తించినప్పుడు వారికి ఎంతైనా సుఖము శుభములు కలుగుతూ ఉంటాయి.
0: ఇఫ్ వన్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ గాడ్ దే విల్ బి హ్యాపీ, దే విల్ బి ప్రాస్పర్.
1: కనుకనే శంకరుల వారు లోకము లోపల దీనికి అర్థం చెప్తూ వచ్చారు.
0: ఓ మ్యాన్ డోంట్ హ్యావ్ థర్స్ట్ ఫర్ మనీ.
1: వలదు వలదు ధన దాహము నరుడా మంచి బుద్ధితో మానుము కోర్కెలు.
0: విత్ ఆల్ గుడ్ మైండ్ గివ్ అప్ ఆల్ డిజైర్స్.

0: ఓ మనస,
1: ఓ మైండ్, డోంట్ ఆస్క్.
0: అడుగుకొలది అది అడుగునబడునని, అడుగకున్న పని వడిగా నగునని, అడుగకువే ఓ మనస.
1: The more and more, oh mind, you ask for, it will be ignored or neglected.
0: Adugani sabarini adarinchane.
1: Without asking, sabari was redeemed.
0: Adugakatanakai madiyu jatayu kadakunegi sadgati galiginchade. Adugakuve oh manasa, adugakuve oh manasa.
1: Oh mind, don't ask without mere asking. Jatayu had such an exalted heights.
0: దశరథ మహారాజు ఎంతనో ప్రార్థించాడు.
1: దశరథ ప్రేడ్ ఫర్
0: నాయన, నా అంత్య సమయంలో నీ హస్తంతో నాకు నీరు పోయమని.
1: He wanted that son to be present with the end.
0: అడిగిన దశరథునికి ఏ మాత్రం కూడా నువ్వు తాను మనసు కుదరలేదు.
1: బట్ హీ డిడ్ వాంట్ టు డు ఒబ్లైజ్.
0: అడుగని జటాయువుకు మోక్షం అందించాడు.
1: వితౌట్ ఆస్కింగ్ జటాయు,
0: ఆ జటాయు అడగకపోయినప్పటికీ తన నోటిలో తన హస్తం ద్వారా నీరు పోసి దానికి సార్థకం గావించాడు.
1: వితౌట్ ప్రేయింగ్ ఆస్కింగ్ మేడ్ జటాయు డ్రింక్ ద వాటర్.
0: ఆదరించండి.
1: Without asking, Shabari was your refuge.
0: లేదు,
1: కాని
0: నిరంతరం కూడా నువ్వు రామచింతన చేస్తూ వచ్చింది.
1: Yet she went on thinking of Rama continuously.
0: రాముడు అరణ్యంలో ప్రవేశించాడట.
1: Rama was in the
0: forest. ఈ మార్గములో వస్తాడో ఏమో.
1: He may come along this way.
0: ఆ విధంగా తలుచుకోవటము, ఆ మార్గాన్ని అంతా ఊర్చి శుభ్రం చేయటం.
1: Every day she was cleaning, sweeping the path along which Rama might come any day.
0: ఒక రేగి పండు చెట్టు కింద నీ కూర్చుంది.
1: She sat under a tree.
0: అయ్యో, అరణ్యానికి వచ్చాడట సీతా సమేతుడై రామచంద్రుడు. ఈ మార్గంలోనే వచ్చి అమ్మా ఏమైనా పండ్లు ఇస్తావా అని అడుగుతాడో ఏమో అని భ్రమ. ఆ ప్రేమ యొక్క ఇది అంత తీవ్రంగా ఉంటుంది.
1: She has got intense love for Rama, thinking that Rama might come along that path accompanied by Sita and Lakshmana. ఆ విధమైన
0: భావంతో ఒక్కొక్క పండు తినటము, తీయగా ఉన్నదాన్ని పెట్టుకోవటం.
1: She started collecting all sweet berries, fruits and keeping them aside.
0: యద్ భావం తద్ భవతి.
1: As is the feeling, so is the reward experience.
0: వారి వారి పవిత్రమైనటువంటి భావం కొలది, దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వం అటు అనుగ్రహాన్ని అందిస్తూ వస్తుంటారు.
1: Basing on their sacred thoughts, the divine will grant all that they want.
0: కనుకనే దైవత్వం అనేటువంటిది అనుగ్రహంతో కూడినటువంటిది కానీ ఆగ్రహంతో కూడినటువంటిది కాదు.
1: God is full of అనుగ్రహ, grace, but not ఆగ్రహ or anger.
0: సాధకుని యొక్క బుద్ధులు అనేక విధములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించట చేత దానిని పురస్కరించుకుని యద్భావం తద్భవతి ఆ విధంగా పోవలసి వస్తుంది.
1: Aspirants follow different paths. They have different feelings and sentiments. Therefore,
0: ఒక నిలువుటద్దం ముందు నీవు చేరావు.
1: You are in front of a big
0: mirror. You
1: are standing there in front of it.
0: ఆ నిలువుటద్దంలో నీ ప్రతిబింబం కనిపించింది.
1: You see your own reflection there in a mirror.
0: కానీ ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేస్తే అది కూడా ఆ నమస్కారం నీకు వెనుక ఇచ్చింది.
1: ఇఫ్ యూ డూ నమస్కార్, యూ విల్ గెట్ బ్యాక్ ది సేమ్ నమస్కార్ ఫ్రమ్ ద రిఫ్లెక్షన్.
0: ఆ ప్రతిబింబాన్ని నీవేమైనా దండిస్తావా అది కూడా నిన్ను దండిస్తుంది.
1: ఇఫ్ యూ పాయింట్ అవుట్ యువర్ ఫోర్ ఫింగర్, యూ విల్ ఆల్సో గెట్ బ్యాక్.

0: As a scholar, you may go through a number of books. You may offer prayers fervently to your family deity.
1: As
0: is the object, so will be the reflection.
1: What
0: is the mirror here?
1: ఈ మిర్రే ప్రకృతి.
0: దిస్ మిర్రర్ ఇస్ వెరీ నేచర్.
1: ఆ యొక్క బింబమే దైవత్వము.
0: దట్ వెరీ ఆబ్జెక్ట్ ఇస్ డివైన్.
1: విష్ణువే కారకుడు.
0: గాడ్ ఇస్ ద కాజ్.
1: ప్రకృతియే కార్యము. కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ జస్ట్ ది రిలేషన్ బిట్వీన్ ది కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: కనుకనే నీవు ఆ ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల ఏమి చేస్తే ఆ ప్రతిబింబం అంతా నీకు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ నీకు వస్తుంటాయి.
0: దేర్ఫోర్ వాట్ కమ్ బ్యాక్ టు యు యాస్ రియాక్షన్ రిఫ్లెక్షన్. In fact, object is one. This is unity.
1: Bimbamu,
0: pratibimbamu. The object
1: and the
0: reflection. The object and the reflection exist because of the mirror.
1: This is the peculiarity
0: and the mystery of God.
1: త్రైలోక్య పవిత్రమ్ములు
0: వందనాల
1: విత్తమ్ములు సన్మిత్రమ్ములు మునిజన వన పౌత్రమ్ములు విష్ణుదేవు చారిత్రములు.
0: They are so endearing, sacred to all the three worlds, mysterious, incomprehensible. That is the story of God.
1: ప్రకృతి లోపల ఇక్కడ ఎన్ని ఉన్నాయి? నీవు నీ ప్రతిబింబము అద్దము. ఎన్ని ఉన్నాయి? మూడు ఉన్నాయి.
0: How many are here now? You,
1: నీవు నీ ప్రతిబింబము అద్దము.
0: You, your reflection in the mirror.
1: కాబట్టి ఈ మూడు ఉంటున్నాయి.
0: త్రీ ఆర్ ప్రెసెంట్.
1: మూడులో ఒకటి పోతే ఎంత అని ఒక ఫస్ట్ స్టాండర్డ్ బాయ్ అడిగినా కూడా మూడులో ఒకటి పోతే రెండు అంటాడు వాడు.
0: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ టు ఫస్ట్ స్టాండర్డ్ బాయ్ 3 - 1 వాట్ ఇస్ వాల్యూ, హీ విల్ సే 2.
1: వానికి కూడా ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఈ యొక్క లెక్కల విషయంలో బాగా తెలుస్తుంది.
0: హీ టు నోస్ లిటిల్ మ్యాథమెటిక్స్.
1: 3 - 1 ఏంటంటే 2 = 2 అంటాడు.
0: 3 - 1 = 2.
1: కానీ దైవం దీనిని అంగీకరించడు.
0: బట్ గాడ్ డస్ నాట్ అక్సెప్ట్.
1: ఇట్ రాంగ్ అంటాడు.
0: హీ సేస్ ఎ రాంగ్ ఆన్సర్.
1: ఎట్లా?
0: హౌ? 3 - 1 = 1.
1: ఈ భగవంతుడు ఏ స్కూల్లో చదవలేదేమోటో, ఇతనికి ఏం మ్యాథమెటిక్స్ తెలియదే అని అనేక మంది భగవంతుని కూడా హేళన చేస్తారు.
0: మెనీ మే మేక్ ఫన్ ఆఫ్ గాడ్ బికాస్ హీ డిడ్ నాట్ అటెండ్ ఎనీ స్కూల్ ఆర్ కాలేజ్ ఎనీథింగ్.
1: ఇక్కడ నీవు నీ ప్రతిబింబము అద్దము.
0: హియర్ 3, యూ యువర్ రిఫ్లెక్షన్ మిర్రర్.
1: అద్దాన్ని తీసివేయి.
0: ఓ మ్యాట్ క్యాప్, రిమూవ్ ద మిర్రర్.
1: ప్రతిబింబం కూడా పోయింది.
0: నో రిఫ్లెక్షన్.
1: ఉన్నది ఒక్కటే అయిపోయింది.
0: ఓన్లీ వన్ ద ఆబ్జెక్ట్ దట్ ఎగ్జిస్ట్.
1: ఇదే
0: దిస్.
1: కనుకనే లోక సంబంధమైనటువంటి విషయాల లోపల చాలా ప్రాకృతికంగా ఆధ్యాత్మికంగా వ్యత్యాసం అనేకంగా కనిపిస్తుంటుంటాయి.
0: దేర్ ఫోర్ యూ ఫైండ్ ద వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద వరల్డ్లీ ఇష్యూస్ అండ్ ద స్పిరిచువల్ మ్యాటర్.
1: మెనీ పీపుల్ సే మనీ మేక్స్ మెనీ థింగ్స్.
0: మెనీ పీపుల్ థింక్, మెనీ పీపుల్ సే దట్ మనీ మేక్స్ మెనీ థింగ్స్.
1: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
0: But Bhagavan says money makes many wrongs.
1: Money makes many things antar prapancham lo.
0: But in the world we say money makes many things.
1: Money makes many wrongs.
0: But Bhagavan says money makes many wrongs.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే మనల్ని సద్వినియోగం చేయడానికి వీలవుతుంది.
0: When once you understand the truth, you will make proper use of money.
1: ఇది శంకరుల వారి యొక్క ఏకత్వంలో ఉండేటువంటి యొక్క ప్రత్యేకత.
0: దిస్ ఇస్ ది స్పెషాలిటీ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ శంకర్ ఫిలాసఫీ.
1: చిన్న చిన్న నిత్య జీవితంలో జరిగేటువంటి దాన్ని కూడా ఏకత్వంగా దాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ ప్రూవింగ్, డెమోన్స్ట్రేటింగ్, ప్రొపగేటింగ్.
1: బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని. మట్టి ఒక్కటే కానీ కుండల యొక్క రూపనామాలు వేరు వేరు.
0: ది క్లే ఇస్ వన్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
1: బంగారం ఒక్కటే.
0: గోల్డ్ ఇస్ వన్
1: కానీ దీని యొక్క ఆభరణములు వేరు వేరు.
0: బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: దైవత్వం ఒక్కటే. ఏకం సత్ విప్రాభవదావదంతి.
0: గాడ్ ఈజ్ వన్, హీస్ కాల్డ్ ఇన్ మెనీ నేమ్స్ బై పీపుల్.
1: అల్లా అని చెప్పండి.
0: వన్ మైట్ సే అల్లా.
1: జీసస్ అని చెప్పండి.
0: జీసస్.
1: బుద్ధ అని చెప్పండి. జొరాస్ట్రియం అని చెప్పండి. రామ అని చెప్పండి. హరి అని చెప్పండి. హర అని చెప్పండి. అంతా చేరి ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ ఓన్లీ.
1: ఇది ఎట్లా?
0: హౌ?
1: ఇది ఒక చిన్న నిత్య జీవితంలో అనుభూతి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక ఇంటి యజమానుడు ఉంటాడు.
0: దేర్ ఇస్ ఎ మాస్టర్ ఆఫ్ ది హౌస్.
1: హౌస్
0: ఆఫ్ ద హౌస్.
1: హౌస్ ఓనర్.
0: హౌస్ ఓనర్.
1: భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ కమ్స్ అండ్ సేస్
1: మై డియర్. సంబంధం ఆ రకంగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: కొంతసేపు లోపల మనముడు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై గ్రాండ్ ఫాదర్ అంటాడు.
0: గ్రాండ్ సన్ సేస్ హై గ్రాండ్ ఫాదర్.
1: ఈ ఇద్దరు మాట్లాడుతుండగానే ఒక బ్రదర్ వస్తాడు.
0: యాజ్ దే కన్వర్స్ బ్రదర్
1: మై డియర్ బ్రదర్ అంటాడు.
0: అండ్ హీ విల్ సే మై డియర్ బ్రదర్.
1: ఇవి జరుగుతున్నట్టే కొడుకు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై డియర్ ఫాదర్ అంటాడు.
0: హీ విల్ సే మై డియర్ ఫాదర్.
1: కొడుకు వస్తుంది, మై డియర్ ఫాదర్ ఇన్ లా అంటుంది.
0: డాక్టర్ నా కమ్స్ దేర్ సేస్ మై డియర్ ఫాదర్.
1: ఇంతమంది ఇన్ని రకమైనటువంటి సంబంధాన్ని పెట్టుకోవడం చేత అన్ని రకమైనటువంటి పేర్లు కూడా అక్కడ
0: సో మెనీ అసోసియేషన్స్ రిలేషన్షిప్స్ హి హస్ గాట్ సో మెనీ నేమ్స్ నౌ.
1: ఇదంతా కూడా కేవలము ఆ రిలేషన్షిప్.
0: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ రిలేషన్షిప్ హియర్.

0: అంతా నీవే.
1: ఎవ్రీథింగ్
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ. ఎంత పిచ్చితనం చూడండి.
1: వాట్ మ్యాడ్నెస్ ఈజ్ దిస్.
0: ఓ భగవంతుడా, నీవే నా తండ్రి, నీవే నా తల్లి, నీవే నా మిత్రుడు, నీవే నా బంధువు, నీవే నా సుఖుడు, నీవే నా సర్వస్వం.
1: వి సే ఓ గాడ్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్.
0: దీనిని శంకరుల వారు ఖండిస్తూ వచ్చారు.
1: శంకర కాంట్రడిక్టెడ్ ఇట్
0: టోటలీ. చాలా పొరపాటు మీది.
1: హి సెడ్ యు ఆర్ టోటలీ రాంగ్.
0: త్వమేవ మాతా చ
1: యు ఆర్ మై మదర్,
0: త్వమేవ
1: యు ఆర్ మై ఫాదర్.
0: నీవు నా తండ్రివి.
1: యు ఆర్ మై ఫాదర్.
0: అట్టయితే తండ్రి తండ్రిగానే ఉంటాడు, కొడుకు కొడుకుగానే ఉంటాడు.
1: అండ్ దెన్ ఫాదర్ విల్ బి అపా.
0: ఏమి ప్రయోజనం ఇది?
1: వాట్ ఇస్ దిస్?
0: కాదు కాదు, రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
1: వి షుడ్ యూనిఫై బౌత్.
0: కనుకనే త్వమేవ మాత చ పితాచ అని అనుకోడు.
1: సో వీ షుడ్ నాట్ సే యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్.
0: యూఆర్ ఐ, ఐఆమ్ యూ.
1: యూఆర్ ఐ, ఐఎమ్ యూ.
0: యు అండ్ ఐ ఆర్ వన్.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: ఇది అద్వైతంలో ఉన్నటువంటి పటుత్వము.
1: This is the strength underlying principle
0: of non-dualism. దీని పరిస్థించుకునే వేదము తత్వం అసి.
1: Basing on this Veda said తత్వం అసి.
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ బ్రహ్మన్.
0: ఈ విధమైన ఏకత్వం చేత ఎంతైనా ఆనందం మనకు కలుగుతుంది.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ విల్ గివ్ యు జాయ్ అండ్ బ్లెస్.
0: శంకరులు వారు అద్వైతాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ శంకర.
0: అయితే అది అంత సులభం కాదు.
1: హౌఎవర్ దట్స్ నాట్ సింపుల్ అండ్ ఈజీ.
0: కానీ దానికి అనేక రకములైనటువంటి యొక్క విచారణ జరగాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్.
0: దీనికి తగినటువంటి సంస్కృతి సంస్కారం కూడా ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ దట్ రిఫైన్.
0: ఈ సంస్కారం పరిపక్వ దిశలో రావాలి.
1: అండ్ వన్ షుడ్ రీచ్ దట్
0: ఈ సంస్కారం పరిపక్వమైనప్పుడు అంతా ఒకటైనటువంటి భావం సులభంగా మనకు వస్తుంది.
1: వెన్ హిస్ సాధన ఆస్పిరేషన్ మెచ్యూర్స్
0: కలిగినటువంటి వాడు ఎంత అదృష్టవంతుడు.
1: రియల్లీ హిస్ ఎ లక్కీ సోల్ హూ అటైన్స్ దట్
0: స్టేట్. అతనికంటే ఇంకా అదృష్టవంతుడు మరొక జగత్తులో లేడు.
1: దేర్ ఇస్ నో లక్కీయర్ పర్సన్ అదర్ దాన్ హిమ్.
0: కాబట్టి అట్టి భావం కలిగేటువంటి వాడు మహాపుణ్యాత్ముడు.
1: ద వన్ విత్ సచ్ నాన్ డ్యూయల్ ఫీలింగ్ ఇస్ మెరిటోరియస్.
0: వాడే గొప్ప జగత్తుకంత కూడా రాజు.
1: హి ఇస్ ద కింగ్ ఆఫ్ దిస్
0: వరల్డ్. రాజనకి రాజ మహారాజ, రాజ రాజనకి రాజ మహారాజ రాజ. ఎవరు రాజు?
1: హు ఇస్ ద కింగ్?
0: ఆత్మరాజు. ఆత్మ సామ్రాజ్యమునకు ఇతను రాజు.
1: He is the king of the kingdom of the spirit.
0: ఈ ఆత్మ సర్వలు ఎందుకు నక్షక పర్యంతము ఉంటుందది.
1: This soul is present to everyone from top to toe.
0: ఈ అమృతత్వాన్ని గుర్తించలేనటువంటి వారే విషయాన్ని ఆశిస్తూ ఉంటారు.
1: Those who do not understand this immortality, అమృతత్వం,
0: they just want విష అమృతమనేటువంటిది ఇక్కడ ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే వాడు మరొక విషయానికి ప్రయత్నం చేయడు.
1: When once he knows the value of immortality, he will never ask for poison.
0: అమృతము అనేటువంటి తెలియనటువంటి వాడే విషయం కోసం ప్రయత్నం చేస్తుంటాడు.
1: బికాస్ దే డు నాట్ అండర్స్టాండ్ ద టేస్ట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, దే హీస్ ఆఫ్టర్ పాయిజన్.
0: కనుకనే మొట్టమొదట ఈ అమృతానుభవం కొంతవరకు మనం కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ది స్వీట్ నెక్టరైన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్.
0: కనుకనే శంకర్ల వారు అద్వైత సిద్ధాంతాన్ని కేవలం పల్లె మొదలుకొని పట్టణం వరకు కూడాను, విద్యాహీనుడు మొదలు విద్యావంతుడు వరకు కూడాను ఈ ఏకత్వం అనేటువంటి భావము తెప్పించాలని అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: శంకర మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు డిన్ ఇన్ టు ది ఇయర్స్ ఆఫ్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద విలేజ్ ఇన్ ది సిటీ టు ఎన్ ఇగ్నోరెంట్ మ్యాన్ టు ఎ లెవెల్ ఆఫ్ ఎ స్కాలర్.
0: కాశీ క్షేత్రంలో సభలు జరుగుతూ ఉండగా
1: దేర్ ఇన్ కాశీస్ ఎస్టాబ్లిష్డ్ స్కాలర్స్
0: మెంటర్. ప్రతి ఒక్కడి కూడా శంకర్ వారు ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చారు.
1: శంకర హ్యాస్ సెట్ ఎన్ ఐడియల్ ఇన్ ఎవ్రీ ఇష్యూ, ఎవ్రీ మ్యాటర్.
0: ఇల్లు వదిలే సమయంలో తల్లికి వాగ్దానం ఇచ్చాడు.
1: He gave a promise to his mother when he left his house.
0: Nayana, neevu illu vadilipothunnavu.
1: Son, you are leaving the
0: sanyasam naaku ishtam lekapoyinappudiki neevu sweekarinchavu.
1: Though I don't want you to be, you have chosen to be
0: renunciate. Anta samayam lopala maatramu ninnu choodalaneetundi oka pichi aasanaapunnadi.
1: I got a desire to see you as the end approaches.
0: Kanukana anta samayamlo neevu naa daggara undalani aasinchindi.
1: Therefore you should be by my bedside when the end comes.
0: Maha pavitramaina hrudayudu ganaka ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు కనుక తన వాగ్దానాన్ని తప్పక చెల్లించుకోవాలని సంకల్పించుకున్నాడు.
1: బికాజ్ ఇట్ ఇస్ ఎ సేక్రెడ్ సోల్ అండ్ ఎ నోబుల్ సోల్.
0: చిత్తశుద్ధి కలిగినటువంటి వారికి చెప్పిన మాట సత్యమే అవుతుంది.
1: ద వన్ విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ హీ సేస్ ఇస్ బౌండ్ టు బి ట్రూ.
0: ఏది చెప్పినా సత్యమే అవుతుంది.
1: వాట్ ఎవర్ హీ సేస్ ఇట్ ఇస్ ట్రూ.
0: పుష్పం కాదు అనుకుంటే ఇది పుష్పం కాకుండానే పోతుంది.
1: If he says not a flower, it will not be a flower.
0: ఆ సత్యాన్ని గుర్తించాలి.
1: వన్ షుడ్ నో ద ట్రూత్.
0: అది ఏ భగవద్గీత లోపల కూడాను.
1: That in Gita,
0: Amavasya yudhamu prarambhamavutundi yuddhamu.
1: The war starts on the dark night of Amavasya.
0: Chaturdashi dinamu Arjunudu Krishnudu teesukoni aravaku vellaadu.
1: On Chaturdashi, fourth day,
0: repati dinamu ye vidhanga yuddham saaginchali. ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉంటుండాలి, ఎవరెవరు ఏ ఏ విధమైనటువంటి యొక్క శంఖం ఊదాలి అనేటువంటి దాన్ని మాట్లాడుకుంటూ పోయారు.
1: They were just discussing the war strategy.
0: ఈ అనుగ్రహాన్ని అందించేక ముందుగా ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు.
1: బిఫోర్ గాడ్ కన్ఫర్స్ గ్రేస్ హి విల్ టెస్ట్ ది డిజర్వ్డ్నెస్ ఆఫ్ ద డివోటీ.
0: అప్పుడే ఆ ఇచ్చినటువంటి దానిని దక్కించుకోవడానికి అర్హుడైతాడు.
1: దెన్ ఓన్లీ ది డివోటీ డిజర్వ్స్ వాట్ ఈస్ గివెన్.
0: తిరిగి నా అర్జున చీకటి అయిపోయింది ఇంకింటికి వెళ్ళిదామన్నారు.
1: అర్జున ఇట్స్ ఓవర్ బెటర్ యూ గో బ్యాక్.
0: ఊరుకుండకుండా ఇంటికి వెళ్దామన్న కృష్ణుడు అక్కడ పరీక్ష ప్రారంభించాడు.
1: దేర్ కృష్ణ స్టార్టెడ్ టెస్టింగ్.
0: అర్జున
1: అర్జున
0: చూడు ఆ చెట్టు పైన ఉన్నది నెమలే కదా అన్నాడు.
1: ఆన్ ద ట్రీ టాప్ ఇస్ దేర్ నాట్ పీకాక్?
0: అవును స్వామి పీకాక్ అన్నాడు.
1: హి సెడ్ yes swami it's peacock.
0: పిచ్చివాడ అది నెమలి కాదు.
1: ఏ మ్యాకరి
0: గరుడపంతుడు.
1: ఇట్స్ ఎ బర్డ్
0: గరుడ అన్నాడు.
1: ఇస్ గరుడ హి సెడ్.
0: అవును స్వామి గరుడే అన్నాడు.
1: హి సెడ్ yes swami it is garuda.
0: ఏమిట్రా నేను ఏ చెప్తే దానంత ఒప్పుకుంటున్నావు? ఇది సత్యమా కాదా అనేటువంటి విచారణ అక్కర్లేదా? విచక్షణ జ్ఞాన శూన్యుడైపోయినాడు. నీవు ఎట్ట యుద్ధం చేయగలవు?
1: He said, you endorse what all I say. You have no discrimination. You don't inquire if it is true or not.
0: Arjunudu,
1: Krishna, if I say it is not peacock, you will make a peacock there. If I say it is not a bird, you will get
0: that garuda. So I am not bothered
1: with the peacock or
0: garuda.
1: I want what you say, your command.
0: నీ యొక్క వాక్యమే నాకు సత్యం అన్నాడు.
1: వాట్ ఎవర్ యూ సే ఇస్ ట్రూత్.
0: అప్పుడే చెప్పాడు కృష్ణుడు, మన్మనాభం మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరే మాం ఏ వైశసి సత్యం తే ప్రత్యానే ప్రయోజనమే. మన్మనాభవ మద్భక్తో, ఇప్పుడు నీవు నా భక్తుడవు.
1: నౌ యు ఆర్ మై డివోటీ.
0: నా మాట పైన విశ్వాసం అధికంగా ఉంటుండాలి.
1: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ వాట్ ఐ సే. కనుకనే
0: నీవు ఇంకా అన్నిటినీ జయించగలవు అని చెప్పి అప్పుడు ఇంకా గీతను బోధించడం ప్రారంభించాడు.
1: దేర్ఫోర్ యు ఆర్ షూర్ టు విన్ దెన్ హి స్టార్టెడ్.
0: విశ్వాసం లేనటువంటి వాడికి ఎంత బోధించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ టు ఎ ఫెలో హూ హస్ నో ఫెయిత్.
0: ఈ లోపల 84 అర్జునుడికి 86 కృష్ణుడికి.
1: దే వర్ ఏజ్ 84 అండ్ 86 ఏజ్.
0: కానీ అంతవరకు ఏనాడు కూడా నువ్వు గీతను గురించి చెప్పలేదు.
1: టిల్ దెన్ హీ డిడ్ నాట్ చూస్ టు టీచ్ గీత.
0: కాల కర్మ కారణ కర్తవ్యం కలిసి వచ్చినప్పుడే ఈ దైవానుగ్రహం కూడా నువ్వు చేరి వస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఎట్ ద రైట్ టైమ్ ఎట్ ద రైట్ ఆపర్చునిటీ.
0: 84 ఇయర్స్ కూడా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఏ విధంగా కూడా నువ్వు వేదాంతమే మాట్లాడలేదు అర్జున్తో.
1: టిల్ ది ఏజ్ ఆఫ్ 84 దేర్ వాస్ నో డిస్కషన్ ఆన్ స్పిరిచువల్ మ్యాటర్.
0: గుట్టిపడినట్టుగా వేదాంతం ప్రారంభిస్తూ వచ్చాడు.
1: ఎవ్రీథింగ్ జస్ట్ ఫెల్ ఇమీడియట్లీ ఎట్ ద రైట్ అప్రోప్రియేట్ మోమెంట్.
0: మీరందరూ ఎవరు?
1: అర్జున హూ ఆర్ దే?
0: వీరంతా నా బంధువులు అనుకుంటున్నావు.
1: యూ థింక్ దే ఆర్ యువర్ రిలేషన్స్?
0: కాదు, వారు నీ బంధువులు కాదు.
1: దే ఆర్ నాట్ యువర్ రిలేషన్స్.
0: నీవు వారికి ప్రత్యేకంగా లేవు.
1: అండ్ యూ ఆర్ నాట్ సెపరేట్.
0: నీవు నేను వారు అందరూ ఒక్కటేను అన్నాడు.
1: యూ ఐ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వన్ ఓన్లీ.
0: అక్కడ మరింత పిచ్చి పెట్టిపోయింది అర్జునికి.
1: దెన్ అర్జున టర్న్ మ్యాడ్.
0: అది ఎట్టవుతుంది? అంతా ఒకటి ఎట్టవుతుంది? అంతా ఒకటైతే యుద్ధమే అనవసరమే.
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ వన్ దెన్ వై వార్?
0: పిచ్చివాడ, దీనికి ఒక విధం ఉంటుందని.
1: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ హియర్.
0: ఇది నాకు తెలుసు నీకు తెలియదు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: నీవు మరుపులో ఉన్నావు, నేను ఎరుకులో ఉన్నాను.
1: ఐఎమ్ ఇన్ అవేర్నెస్, యూఆర్ ఇన్ ఫర్గెట్ఫుల్ స్టేట్.
0: తారక మంత్రము ఎరుపు మరి పనుకుండా జాగ్రత్త నిరత మగ స్వప్నాశు సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపచే తారతమ్యము గరుచిమన్నా.
1: Therefore, one should know that eternal principle.
0: తెలుసుకున్నవాడు నేను, తెలియనివాడు నీవు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: కనుక నీవు నీకు వారికి ప్రస్తుతపు దేహ సంబంధాన్ని నీ గురించి చెప్తున్నావు.
1: యూ ఓన్లీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్ అటాచ్మెంట్.
0: పాస్ట్ నీకేమీ తెలియదు.
1: యూ డోంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది పాస్ట్.
0: అని తెలుసును కానీ మర్చిపోయినావు.
1: యూ నో బట్ యూ హావ్ ఫర్గాటన్.
0: స్వామి
1: స్వామి,
0: నీవు ఉన్నావు, నేను ఉన్నావు, వారు ఉన్నారంటున్నావు. నీకు మాత్రం తెలుసు, నాకెందుకు తెలియటం లేదు?
1: స్వామి, యు ఆర్ హియర్ అండ్ ఐఎమ్ హియర్, దోస్ పీపుల్ ఆల్సో ఆర్ దేర్.
0: నీకు ప్రాకృతమైనటువంటి దృష్టిలో నీవు చూస్తున్నావు కనుక నీకు మరపు వచ్చింది.
1: బికాజ్ కృష్ణ సెడ్, బికాజ్ యు హావ్ దిస్ వరల్డ్లీ విజన్,
0: నేను నివృత్తి దృష్టిలో చూస్తున్నాను కనుకనే త్రికాల బాధ్యమైనటువంటి వాడు భగవంతుడు.
1: God knows all that omniscient, omnipresent.
0: కనుక నాకు ఎప్పుడు ఎరుకగానే ఉంటుంది.
1: So I am always in total awareness.
0: నీవు మర్చిపోయినావు అన్నాడు.
1: You have forgotten.
0: దానికి చక్కగా ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చాడు కృష్ణుడు.
1: Krishna gave very good example.
0: అర్జున
1: అర్జున,
0: నీవు ఒకానొక అంటే పేర్లు వేరు వేరు, ఇప్పుడు మీకు అర్థమయ్యే కోసం చెప్తున్నాను.
1: భగవాన్ ఈస్ టీచింగ్ ఇన్ ఏ వే దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈజీ.
0: ఒకానొక సమయంలో నీవు కాశ్మీర్ యాత్ర పోయావు.
1: అట్ వన్ టైమ్ యూ వెంట్ కాశ్మీర్.
0: కాశ్మీర్ అంటే ఏమి? కేకేఏ రాజు. ఆ కేకేఏ రాజు బిడ్డనే కైక.
1: కాశ్మీర్ మీన్స్ ద కేకేయ అండ్ ది కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్
0: కాశ్మీర్ యొక్క రాజు బిడ్డనే.
1: సో కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్ కాశ్మీర్.
0: వెళ్ళినావు,
1: యు హావ్ గాన్ దేర్.
0: నీవు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చీప్ గా చిక్కింది, ఒక సూట్ గుడ్డ కొన్నావు.
1: యు పర్చేస్ సూట్ క్లాత్ దేర్.
0: అక్కడ మంచి విలువైనటువంటి గుడ్డను కొన్నావు.
1: వాల్యుబుల్ క్లాత్ యు పర్చేస్.
0: తీసుకుని వచ్చావు.
1: యు బ్రాట్ ఇట్.
0: ఎక్కడో అమ్మ చేతికి ఇచ్చావు, అవి ఎవరో పడేసేసింది.
1: అండ్ యూ గేవ్ యువర్ మదర్, షీ కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను.
1: దిస్ ఎన్ ఇల్లస్ట్రేషన్ సో హస్ టు బి అండర్స్టూడ్ ఈజీలీ.
0: తర్వాత
1: లేటర్
0: అది మర్చిపోయినారు, 10 సంవత్సరం జరిగిపోయింది.
1: యూ హావ్ ఫర్గాటెన్, 10 ఇయర్స్ పాస్ బై.
0: తర్వాత తల్లి ఏదో చూస్తూ చూస్తుంటే ఈ గుడ్డ కనిపించింది.
1: మదర్ నోటీస్ ది ప్రెసెన్స్ ఆఫ్ దిస్
0: బాబు. రామా ఇదిగో చూడు, నువ్వు తెచ్చినటువంటి గుడ్డ నీ దగ్గర పెట్టుకున్నావు, దీన్ని కుట్టించుకోమని చెప్పి ఇచ్చింది.
1: ది సన్ సెట్, హియర్ ఇస్ సూట్ క్లాత్, హియర్ వై డోంట్ యూ గెట్ ఇట్ స్టిచ్.
0: అప్పుడు షర్ట్ కుట్టించుకున్నాడు రాములు.
1: అండ్ దెన్ రామా గాట్ ఇట్ షర్ట్ స్టిచ్.
0: అప్పుడే సాయంకాలానికి తెచ్చిచ్చాడు అలాంటి టైలర్ ను. రాజాజ్ఞ అప్పటికప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా జరగాల.
1: ఇట్ ఇస్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్, ద టైలర్ బ్రాట్ ఇట్ ద వెరీ సేమ్ ఈవెనింగ్.
0: మన టైలర్స్ అంతా రేపు అని చెప్పేసి ఇంకొక నెలకు ఇస్తాడు.
1: బట్ అవర్ టైలర్స్ విల్ సే దే విల్ బ్రింగ్ యూ టుమారో, బట్ ఇట్ బి వన్ ఇయర్.
0: అప్పుడు చెప్పినట్టుగా చెయ్యాలి.
1: దే షుడ్ యాక్ట్ యాజ్ పర్ ద కమాండ్.
0: సాయంకాలానికి తెచ్చిచ్చాడు.
1: బ్రాట్ ఇట్ ది ఈవెనింగ్.
0: రెండవ రోజు బర్త్డే రాములది.
1: సెకండ్ డే వాస్ ద బర్త్డే.
0: ధరించాడు.
1: హీ హాస్ పుట్ ఆన్ ద షర్ట్.
0: ధరించాడు. ఆ అమ్మ తెచ్చినటువంటి సీట్ వంగి అందించి తమ్ముళ్ళకి అందించాలని వంగినాడు.
1: He bent to hand over the gifts
0: to shirt
1: and there the shirt tore in the center.
0: Amma cheppindi, nayana kotta vastrame appude chinigi poyinda ani Kausalya aninda.
1: Kausalya said it's a brand new cloth, it is torn now.
0: Appudu kuda nu Ramulu ee vidhame petti gnanaanni prabodhisthu vachadu.
1: This is the teaching of wisdom of Rama and those.
0: Amma kuttadam kottadi, shirt kottade gaani gudda old stock annindadu.
1: Rama said stitching is brand new, but the stitching cloth is old stock.
0: New
1: stitching is new,
0: kaani cloth stock old stock,
1: but cloth is old stock.
0: Idi satyama kada?
1: Is it not true or not?
0: Adhe reetigane
1: likewise
0: neevu marchipoyinaavu, nenu erukulo untunnanu.
1: You have forgotten, I know.
0: Kabatti idi neeku naaku undinatundi vyathyasam. Idi naadi eruka neeku marupu.
1: This is the difference between you and me. Awareness here, forgetfulness over there.
0: Inte kaakunda
1: not only this.
0: ఆ యుద్ధ భూమి లోపల
1: దెన్ ద వార్ ఫీల్డ్
0: అందరూ చిన్న చిన్న వారందరూ కూడా పోయారు.
1: యంగ్స్టర్స్ ఆల్సో డైడ్.
0: అప్పుడు అర్జునుడు చాలా బాధ కలిగింది.
1: దెన్ అర్జున ఫెల్ట్ వెరీ సాడ్.
0: స్వామి
1: స్వామి
0: అభిమన్యుడు చిన్నవాడు కదా,
1: అభిమన్యు
0: అతని పోవడానికి కారణం ఏమిటి?
1: వై షుడ్ హి డై?
0: నేను ఇంత పెద్దవాడైపోయి నేను పోకూడదా?
1: ఐఎమ్ గ్రోన్ అప్ ఎల్డర్లీ, వై నాట్ ఐ డై?
0: పిచ్చివాడా నీకు నాకు అనేటువంటి చెప్పడానికి ఇక్కడ వీలు లేదు. ఎవరి టైం ఎప్పుడిప్పుడు ఎక్కడ కలుగుతుందో అప్పుడు పోక తప్పదు.
1: ఓ మ్యాడ్ క్యాప్, యూ కెనాట్ సే వై షుడ్ వన్ డై అట్ ఆల్.
0: పోకం మానదు దేహమే విధమునం పోషించి రక్షించిన.
1: యూ మే టేక్ కేర్ ఆఫ్ ద బాడీ అండ్ ప్రొటెక్ట్ టు ఎనీ లెంగ్త్, బట్ ఇట్స్ బౌండ్ టు డై.
0: మానవు హాని వృద్ధులు మహారణ్యమునం దాగిన.
1: దట్ ఓల్డ్ ఏజ్ అండ్ ద ప్రాబ్లమ్స్ విల్ కమ్, యూ మే హైడ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ ఫారెస్ట్, but they are bound to follow.
0: ఇవన్నీ కూడా నువ్వు జన్మ జన్మాంతరం నుంచి జరుగు సంభవించేటువంటివి.
1: దే ఫాలో యూ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: ఒక రాయి ఉంటుండాది,
1: ఇట్ ఇస్ అ బౌల్డర్.
0: దానిని మంచి యువకుడు, ఒక 20 సంవత్సరాల యువకుడు చుట్టు తీసుకున్నాడు, బాగా 20 ఏట్లు కొట్టాడు.
1: An young man picked up a hammer and hammered it 25 times.
0: కానీ రాయి పగలలేదు.
1: But it didn't break.
0: తరువాత ఒక వృద్ధుణ్ణి పిలిచాడు.
1: An old man was called.
0: అతను 2 ఏట్లు కొట్టాడు, రెండు ఒప్పులు అయిపోయింది.
1: విత్ 2 strokes దిస్ బౌల్డర్ బ్రోక్ ఇన్ 2 pieces.
0: అప్పుడు ఆ వృద్ధుడు మహా గర్వం చేత అంటున్నాడు, అయ్యా యువకుడు నీవు 20 ఏట్లు కొట్టినా అది పగలలేదు, నేను 2 ఏట్లకి దీన్ని పగలగొట్టాను చూడన్నాడు.
1: ద ఓల్డ్ మ్యాన్ వాస్ సో ప్రౌడ్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్. హౌ లుక్ హియర్ యంగ్ మ్యాన్, యూ కుడ్ నాట్ డూ ఇట్ వైల్ ఐ కుడ్ జస్ట్ బ్రేక్ ఇట్ ఇన్ 2 strokes.
0: కృష్ణుడు చెప్పాడు.
1: దెన్ హి కృష్ణ సేడ్,
0: వృద్ధుడా,
1: ఓల్డ్ మ్యాన్,
0: ఇంత మాత్రమునకే నీవు గర్వాన్ని అభివృద్ధి పరచుకోవద్దు.
1: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఫర్ దిస్ రీజన్.
0: నీవు 2 ఏట్లు కాదు పగిలిండేది.
1: ఇట్ డిడ్ బ్రేక్ బికాస్ ఆఫ్ ది 2 strokes.
0: ముందు 20 ఏట్లు కొట్టాడు యువకుడు, ఆ 20+2 22 ఏట్లు గుండు పగిలింది.
1: అర్లియర్ ఇట్ వాస్ హ్యామర్డ్ 20 times.
0: 22 times.
1: 20 times then, 2 times now, 22.
0: కనుక మనం ఏం చేస్తున్నాము, అప్పటికప్పుడు జరిగేటువంటి మనం చూసుకుంటాము.
1: యూ థింక్ ఆఫ్ దట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అట్ ద మోమెంట్.
0: భగవంతుడు పాస్ట్ కూడా దానికి చూస్తూ ఉంటాడు.
1: బట్ గాడ్ విల్ టోటల్ ద పాస్ట్ ఆల్సో.
0: ఇది ఏ దీనికి దానికి ఉన్న వ్యత్యాసం.
1: దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దట్.
0: దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటున్నది.
1: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు ప్రస్తుత పరిస్థితి ఎందు మాత్రమే నీవు ప్రజెంట్ గా చూస్తున్నావు.
1: బట్ యూ థింక్ ఆఫ్ ద ప్రెసెంట్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ హెడ్.
0: రెండు కూడా నువ్వు భగవంతుడు చూసినటువంటి వాడు.
1: బట్ గాడ్ కన్సిడర్స్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్.
0: ట్రీ గా ఉంది.
1: In the past it was a tree.
0: Future lo tree ga undi.
1: In future it is a tree.
0: Present lo seed ga undi.
1: In the present it is a seed.
0: Seed nu maatrame nu chustunnavu.
1: You think see the seed.
0: Kaani aa rendu tree lu kudanu ee seed nunchi vachinatundi ve.
1: But both the trees have originated, germinated of the same seed.
0: Bijam mam sarvabhuta naam annadu Krishna.
1: Krishna said I am the seed in all of the beings, in all of the creatures, animated and inanimate.
0: Ee vidhamaina yokka advaitanni kramakrameena Shankarla varu లోకానికి చాటుకుంటూ వచ్చారు.
1: దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాజ్ ప్రొపగేటెడ్ టాట్ బై శంకర.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ అద్వైతానికి మూలాధారం అనేటువంటిది ఒకటి కావాలి.
1: However, a fundamental principle is needed to understand
0: non-dualism. ఈ మూలాధార తత్వము మానవునికి అర్థం కావాలంటే ఎన్నో విధమైనటువంటి యొక్క ఉపమానాలతో దీన్ని క్రోడీకరించాలి.
1: To understand the fundamental principle of non-dualism, we need to know many of the examples.
0: ఇంకా మునుముందు ఆ మూలాధార తత్వాన్ని కూడాను మీరు గుర్తించడానికి సిద్ధంగా ఉంటుండండి.
1: Be prepared to listen to fundamental basis in the principle for non-dualism.
0: శివ శంకర నమామి శంకర శివ శంకర.

0: By uttering truth, you'll be felicitated. Because of truth, you'll have all happiness and comfort. More than the life of truth, there's nothing on earth that is permanent. This is the what is conveyed to you.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Palamuloni madurasam tarutan yeruguna.
0: The sweet juice contained in the fruit is not tasted by the very tree.
1: Puvuloni makarandamu teegalanu bhavinchuna.
0: The nectar of the flower is not tasted by the creeper.
1: Nivritti sahityamu pravritti panditunde terugunu.
0: A scholar who is outward cannot know the inward essence.
1: Granthalloni madurasamu kagitam anubhavinchuna.
0: All the matter present in the sacred text is not known to the paper.
1: Prapanchamuna pravritti margamaniyu nivritti margamaniyu renduga vibhajistunnaru.
0: In this world there are two paths. One is outward, another is inward.
1: Kani pravritti nivrittulu yokka nijasthanam okkate.
0: Actually, the point is one and the same for both the ways.
1: Bhautikanga, laukikanga, prakritikanga, anubhavinchedantai kudanu pravruttulani. Deeniki atitamai, antarmukhamai, anandamayamai, amrutamayamai unnatvantidanta nivrutti margamani bhavistunnaru manavudu.
0: People consider that all that is experienced in this world is that is transcendental, that is inner and inward, blissful, immortal. Actually, the outward and inward paths are one and the same.
1: Ade manavattamu.
0: That is the human life.
1: Ee manavattamu nandu pravritti vruttulani konni nivritti vruttulani konni vibhajinchukuntu vacharu.
0: We classify into two categories, the outward and inward, in human sojourn.
1: ఈ ప్రవృత్తి వృత్తులన్నీ కూడాను నివృత్తి యొక్క వృత్తుల యొక్క ప్రతిబింబములే.
0: All that you find outward is the reflection of the inward.
1: ప్రతిధ్వనులే.
0: Resound.
1: ఇట్టి ప్రతిధ్వనులు ప్రతిస్వరూపములైనటువంటి యొక్క మానవత్వాన్ని అంతర్ముఖంగా మనము విచారం చేయాలి.
0: Therefore, we have to inquire inwardly the nature of that which is resound and reflection.
1: మానవాకారమును ధరించినప్పటికీ ఈ ప్రవృత్తి నివృత్తులనేటువంటి వాటిని విభజించలేకపోవడానికి కారణమేమిటి?
0: Though God has taken human form, why is it that we go by this classification?
1: అనాది కాలము నుండి అనేక జన్మలుగా ప్రతి మానవుడు కూడాను ప్రవృత్తి జీవితమనే గడుపుతూ వస్తున్నాడు.
0: Over generations of past lives, people have been spending time with external approach.
1: కనుకని ఒకే పర్యాయము నివృత్తి మార్గంలో ప్రవేశించుటకు వీలు కాదు.
0: Therefore, it's not possible to proceed inward.
1: ప్రవృత్తిని అనుసరిస్తూ నివృత్తిలో ప్రవేశించాలి.
0: As one follows the outward, one has to follow the inward path.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి వివాహం చేయ తలంచి మిథిలాపురము లోపల అనేక విధములైనటువంటి వేడుకలను కల్పించుకున్నారు.
0: All the festivity in the gate, you are ready to perform the wedding of Rama Lakshmana Bharata Shatrughna here in Mithilapura.
1: ఈ ప్రవృత్తి యొక్క కర్మల యందు కూడాను నివృత్తులు కూడాను అంతర్భూతమై ఉంటున్నాయి.
0: In all the external activity that goes on, there is inward significance.
1: ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకొని రాజుల యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ వివాహము 4 దినములు జరుగుతూ వచ్చింది.
0: Basing on the ancient tradition of the royal family, the wedding took place for 4 long
1: days. మొదటి దినము వరప్రహేమము అనగా లగ్న పత్రికలను తీసుకొని ఋత్వికులతో పురోహితులతో కన్యాదాత గృహమునకు వెళ్లి వారికి లగ్న పత్రికను అందించటం.
0: On the first day, the wedding invitation will be taken in procession by all Purohits and will be handed over to the bride's
1: party. Tadupari, ee vaduvu yokka gruham nundi sumangalato praveshinchi veeri lagna patrikanu vadunaku andinchatam.
0: On the following day, the bride's party, all ladies will go in a procession and will handle the wedding
1: invitation.
0: The same thing went on from morning till the evening on the first day.
1: Rendava dinamu vamsa gauravamunu pratishtimpa chesukoni varalaku taginatuvanti krutagnatanu chekurchatam.
0: Basing on the royal prestige, they express their gratitude.
1: ఇక్ష్వాకుని వంశము మొదలుకొని దశరథ మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పరిపాలించినటువంటి రాజుల యొక్క గుణములను ప్రతిష్టలను చరిత్రలను వర్ణించుకుంటూ వారికి కృతజ్ఞతను చేకూర్చటం.
0: దే గోన్ స్పెండింగ్ ది హోల్ డే థింకింగ్ ఆఫ్ ఆల్ ది పాస్ట్ కింగ్స్ ఆఫ్ ది రాయల్ ఫ్యామిలీ ఇక్ష్వాకు అండ్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఆన్ దట్ డే.
1: అనగా గడిచిన రాజులందరూ కూడాను పవిత్రమైనటువంటి యొక్క ప్రఖ్యాతి అయినటువంటి యొక్క ప్రతిష్టలను సంపాదించటం చేతనే ఈనాడు దశరథ మహారాజు ఈ యొక్క రాజ్యమును ఏలగలుగుతూ వచ్చాడు.
0: బికాస్ ఆఫ్ ద ప్రెస్టీజ్ అండ్ ద డిగ్నిటీ ఇన్ ద పోస్టెరిటీ దశరథ హాస్ కమ్ టు ప్రెసెంట్ పొజిషన్ టుడే.
1: గడిచిన రాజులందరూ కూడాను సత్కీర్తిని సత్ప్రవర్తను సదాచారమును సద్గుణములనే పోషించుకొనకుండిన ఈ యొక్క అయోధ్య రాజ్యము ఈ దశరథనుకు దక్కేటువంటిది కాదు.
0: Had not the past kings observed the truth and all the esteem and the prestige and the reputation, Dasaratha would not have been today what he is.
1: Kosala desamuna palinchinatvanti rajulandaru kudanu goppa mahaneeyulu dharma parulu satya sampannulu kanukone atti varalaku krutagnata andinchatamu ee naati rajulaku pradhanamainatvanti kartavyam.
0: It is the duty of the present day kings to express the gratitude the past kings who spend their life in righteousness and truth.
1: Kanukani ee krutagnatanu andinchatam aneetundide oka goppa oka panduguga bhavistu vacharu.
0: Expression of one's own gratitude is a matter of festival.
1: Tadipari neemi modalukoni janaka maharaja varaku kudanu ee rajyamunu palinchinatundi midilapura rajyamunu palinchinatundi rajulaku andariki kudanu janakudu kudanu tan tana krutagnatanu andistu vacharu.
0: Likewise, Janaka also expressed his gratitude to all the past kings that ruled Midhilapura.
1: Midhilapura nagaramunu motta motta nimi aneetunti maharaju inni prarambhinchadu.
0: It was the king Nini who started this Midhilapura.
1: Ee madhyalo enniyo vandala rajulanta kudanu ee rajyamunu kaapadukuntu poshinchukuntu vacharu.
0: Hundreds of kings have taken care of this kingdom.
1: Kanukane vaashi vaari yokka poshana balam chetane ee Midhilapuramu వైదేహి రాజ్యంగా నిలిచిపోయింది.
0: బికాస్ ఆఫ్ ద ప్రొటెక్షన్ గివెన్ బై దెమ్ ఇట్స్ కాల్డ్ వైదేహి కింగ్డమ్.
1: కనుకనే కృతజ్ఞత మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణముగా విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క మంగళ కార్యములు యందు దీనిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వచ్చారు.
0: దేర్ఫోర్ ఆన్ ఆల్ ఆస్పీషియస్ ఒకేషన్స్ గ్రాటిట్యూడ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: ఈనాడు నేను రాజుగా ఉన్నాను కదా, గడిచిన రాజులతో నాకేం పని అనేటువంటి అహంకారంతో విర్రవీగలేదు.
0: They were never egoistic thinking in this direction. Today I am the king, how am I bothered? Are the past kings.
1: Kanuka gadichina rajulakandariki nee krutagnata cheppukotamu maa kartavyamu.
0: It's our responsibility and duty to express gratitude.
1: Attu krutagnatane cheppukokundina maa yokka kartavyanni nirvartinchinatundi varam kaamu.
0: If we don't express our gratitude, we are not discharging our duty.
1: Kevalamu oka rakshasatvanni vahinchinatundi kruruluga memu roopunduttamu.
0: If we are ungrateful, we are demonic in our behavior.
1: కనుక కృతజ్ఞత మానవుని యొక్క ప్రథమ ప్రాణము.
0: Therefore gratitude is the life.
1: అని ఈ రెండవ దినము వీరందరికీ కృతజ్ఞత చెప్పుకునేటువంటి యొక్క పండుగగా కళ్యాణంలో విభజించారు.
0: On the second day of the wedding, the expression of gratitude is the routine.
1: ఇంకా మూడవది.
0: Third.
1: తన నలుగురు కుమారులకు భవిష్యత్తులో తగినటువంటి యొక్క కీర్తి గౌరవములు ప్రతిష్టలు పెరిగి సమాజము లోపల ప్రజల యొక్క సుక్షేమాన్ని దృష్టియందుంచుకొని దాన ధర్మములు అనేటువంటి యొక్క పేరు చేత అనేక వేల గోవులను దూడలతో కూడినటువంటి గోవులను బంగారు కొమ్ములతో కప్పినటువంటి యొక్క అలంకారంతో కూడిన గోవులను దానమిస్తూ వచ్చారు.
0: on the following fourth, third day, keeping the welfare and the reputation, the esteem of the four sons to benefit the society, they were indulged in the acts of charity and distributing the cows and the calves and the cows decorated with the gold in the, around the horns. The four types of mothers. The first mother earth.
1: Rendavadi Veda Mata.
0: Second mother Veda.
1: Moodavadi Gomata.
0: Third one mother cow.
1: Nalugavadi Deha Mata.
0: The fourth one the physical mother.
1: Ee nalugu matala yokka krutagnatanu kudanu manam andinchatam mana kartavyam.
0: It's our duty to express our gratitude to all these four mothers.
1: Nalugu tallula biddalu prati manavaru.
0: Everyone has these four mothers.
1: Prati talliki kudanu tana shaktanusaramu tana krutagnatanu andinchakapothe vaadu nijanga krurudaina puttude.
0: If one does not express gratitude to one's own capacity, he is a wicked one.
1: కనుక మూడవ దినము ఈ గోమాతలను వీధజనులకు అందిస్తూ ఈ విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: On third day, they were so happy distributing the cows to the poor people.
1: నాలుగవ దినము
0: fourth day,
1: కన్యాదానము
0: wedding, కన్యాదాన
1: అనగా తమ తమ బిడ్డలను దశరథ మహారాజు కుమారులకు దానము చేసే నిమిత్తమై ఏర్పరిచినటువంటిది.
0: ఇట్ ఇస్ ద డే వెన్ ద డాటర్స్ విల్ బి ఆఫర్డ్ ఇన్ మ్యారేజ్ టు సన్స్ ఆఫ్ దశరథ.
1: జనక మహారాజు ఒకవైపున సీతను మరొక వైపున చాకుడు బిడ్డ అయినటువంటి ఊర్మిళను తీసుకుని వచ్చారు. ఎవరు? దశరథ మహారాజు కాదు, జనక మహారాజు, అతని భార్య అయినటువంటి సునేత్రి.
0: జనక brought Sita along with Urmila.
1: ఈ విధంగా తీసుకునిచ్చప్పుడు తనకు తండ్రి తమ్ముడైనటువంటి యొక్క జనకుని తమ్ముడు అతని కుమార్తెలే ఇంకిరువురు కూడాను.
0: The other two are the daughters of the brother of Janaka.
1: ఈ ఇరువురిని తీసుకుని తన కుశకుమారుడు అనేటువంటి వాడు తీసుకుని వచ్చాడు.
0: Is Kushikumara who brought these two.
1: తీసుకుని వచ్చి కళ్యాణ మంటపంలో కూర్చోబెట్టారు.
0: దే వర్ బ్రాట్ టు ది ప్లాట్ఫామ్ వేర్ వెడ్డింగ్ వాస్ టు బి పర్ఫార్మ్డ్.
1: ఈ యొక్క కుశధ్వజుడు జనకుని యొక్క తమ్ముడు కుశధ్వజుడు
0: కుశధ్వజ బ్రదర్ ఆఫ్ జనక
1: అతని బిడ్డలే మిగిలినటువంటి ఇరువురు.
0: ది అదర్ టూ ఆర్ హిస్ డాటర్స్.
1: భరతునకు శత్రుఘ్నకు అందించినటువంటి వారు.
0: దే వర్ మ్యారీడ్ టు భరత అండ్ శత్రుఘ్న.
1: ఈ విధంగా కూర్చోబెట్టినప్పుడు దశరథ మహారాజు కూడాను తన కుమారుని నలుగురును వెంట పెట్టుకుని వచ్చాడు.
0: When they were all seated, Dasharatha came over there along with his four sons.
1: వారిని కూడాను తూర్పు వైపున ముఖం పెట్టి నలుగురిని ఒక వైపున కూర్చోబెట్టారు.
0: They were all made to sit in one line facing the north.
1: వీరికి ఎదురుగా సీత, ఊర్మిళ ఇద్దరు కుమార్తెలు.
0: Sita, Urmila, the other two daughters.
1: వీరిని కూడాను అక్కడ కూర్చోబెట్టారు.
0: They were also made to sit there.
1: అయితే ఈ ఇరువురికి మధ్యలో ఒక తెర కట్టారు.
0: However, there's curtain in between the two.
1: ఈ విధంగా తెర కట్టడం లోపల కారణం ఏమిటి?
0: What is the reason behind this curtain?
1: ఆనాటి రాజుల యొక్క సాంప్రదాయమే కాకుండా ప్రతి మానవుని యొక్క కర్తవ్యం కూడాను ఇలాంటి గుణశీలతను పోషించుకోవటమే.
0: It's not only the royal tradition of the ancient times. It also has got an important factor.
1: వివాహము జరగక పూర్వము కన్యను వరుడు చూడకూడదు.
0: Before the marriage, the bridegroom is not expected to look at the bride.
1: ఇక్కడ కన్యాదానము జరిగిన తరువాత సుముహూర్తము తరిగిన తరువాత అప్పుడు మాత్రమే తెరం తీస్తూ వచ్చారు.
0: After the auspicious moment only, the curtain will be removed.
1: అప్పుడు కూడా తెర తీసినప్పుడు రాములు ఎక్కడో చూస్తున్నాడు.
0: ఈవెన్ ఆఫ్ ది కర్టన్ ఇస్ రిమూవ్డ్ రామా వాజ్ లుకింగ్ ఎట్ అనదర్ డైరెక్షన్.
1: కానీ ఊర్మిళ వైపును కానీ చూడలేదు.
0: హీ డిడ్ లుక్ ఎట్ సీత ఆర్ ఊర్మిళ.
1: అప్పుడు దశరథ జనకుడు వచ్చి మమ పుత్రి ఇదం సీత అన్నాడు. ఓ రామచంద్ర, మమ పుత్రి ఇదం సీత, సీత ఇక్కడ ఉండాలి, నీవెక్కడో చూస్తున్నావు అన్నాడు.
0: జనక కేమ్ అండ్ సెడ్ My daughter Sita is here. You are looking in that direction.
1: కానీ వినిపించుకోలేదు.
0: But Rama didn't hear all this.
1: తిరిగి రెండు మూడు పర్యాయాలు చెప్పాడు. ఇదం సీత, ఇక్కడుంది రామా, సీత ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
0: And Janaka repeated twice or thrice, here is Sita, you are looking another way.
1: Karanam emiti?
0: What's the reason?
1: Inka Mangala Sutram kattaledu.
0: He has not tied that Mangala Sutra, the sacred thread.
1: Vivaham kaanatuvanti streeni chudatam maha paapam.
0: It's the worst of the sins to look at an unmarried woman. We'll be bringing the Shikshwaku clan to disrepute. So I won't look at her, he said. For that reason he got this name, that he had one wife.
1: Okay, mata.
0: One word.
1: Okay, patni.
0: One wife.
1: Okay, ambu.
0: One arrow.
1: ఇది రామచంద్రునకు ప్రత్యక్ష ప్రమాణం అయినటువంటి యొక్క బిరుదు.
0: దీస్ ఆర్ ది టైటిల్స్ ఆఫ్ రామా దట్ హి హాడ్.
1: ఇంకా వాయిద్యములు వాయిస్తున్నారు.
0: అండ్ ఇన్స్ట్రుమెంట్స్ వర్ ప్లేడ్.
1: వచ్చారు జనక మహారాజు యొక్క ఆస్థానం నుంచి అనేక మంది సుమంగళ్ళు.
0: మెనీ లేడీస్ కేమ్ ఫ్రమ్ ద కోర్ట్ ఆఫ్ జనక ఎంపరర్.
1: వీళ్ళు మించిన మిక్కుటాలు, స్త్రీలకు ఎక్కువ భూషణాలు, ముందర దర్బార్లు, సీతకు రాముడు సూత్రము గట్టుతాడు, ఇద్దరినొక్క ఈడు జోడుగా కూర్చినాడు, సీతకు తగువాడు శ్రీరాముడు. రారే చూడగ పోదాము, రాముల పెళ్లి రారే చూడగ పోదాము. స్త్రీలకు ఎక్కువ భూషణాలు,
0: లేడీస్ ఫర్ హ్యావింగ్ జ్యువెల్స్,
1: ముందర దర్బార్లు,
0: దేర్ ఇస్ ఎ కోర్ట్ ఇన్ ఫ్రంట్,
1: సీతకు రాముడు
0: అండ్ రామ ఫర్ సీత,
1: సూత్రము గట్టుతాడు,
0: ఈజ్ రెడీ టు టై అప్ మంగళ సూత్ర,
1: ఇద్దరినొక్క ఈడు,
0: దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్
1: అదర్, జోడుగా కూర్చినారు,
0: అండ్ అప్రోప్రియేట్ సెలెక్షన్,
1: సీతకు తగువాడు శ్రీరాముడు.
0: రామ ఇస్ ద రైట్ మ్యాన్ ఫర్ సీత.
1: చూడగపోదాము రాముల పెండి రారే చూడగపోదాము.
0: లెట్స్ గో అండ్ సీ ది వెడ్డింగ్ ఆఫ్ రామ.
1: ఈ విధంగా ప్రజలందరూ కూడాను గుంపులు గుంపులుగా పరిగెత్తి వస్తున్నారు.
0: లైక్ దిస్ పీపుల్ స్టార్ట్ రన్నింగ్ ఇన్ గ్రూప్స్.
1: ఈ మంగళ సూత్రం కట్టారు.
0: అండ్ ది సీక్రెట్ థ్రెడ్ వాస్ టైడ్.
1: కట్టిన తరువాత
0: ఆఫ్టర్ దట్
1: ఒకరికొకరు గార్లాండ్స్ వేసుకోవాలి.
0: దే షుడ్ గార్లాండ్ ఈచ్ అదర్.
1: రామును చూస్తామా, ఆజానుబాహుడు.
0: రామ ఇస్ సో టాల్.
1: సీత అతని కంటే చాలా తక్కువ హైట్.
0: సీత ఇస్ కంపారిటివ్లీ షార్ట్.
1: కనుక దాశరథులు తెచ్చినటువంటి హారంను సీత పట్టుకుంది.
0: సీత హెల్డ్ ఇన్ హర్ హ్యాండ్స్ ద గార్లాండ్ బ్రాట్ బై ది సెవెన్ మెన్.
1: చాలా దైవం యొక్క రహస్యములైనటువంటిది ఇంత సూక్ష్మంగా ఉంటుంటాయి.
0: ద డివైన్ సీక్రెట్స్ ఆర్ సో సటిల్.
1: ఆ గార్లాండ్ సీత చేతిలో పట్టుకుంది.
0: అండ్ షీ సీత వాస్ హావింగ్ గార్లాండ్ ఇన్ హర్ హ్యాండ్స్.
1: ఎంతసేపు అయినప్పటికీ రాముల మెడలో వేయలేదు.
0: షీ డిడ్ గార్లాండ్ రామ ఫర్ లాంగ్.
1: రాములు చాలా ఎత్తుగా ఉన్నాడు.
0: Rama is so tall.
1: తనకు తన యొక్క మెడ అందలేదు.
0: She could not catch him.
1: కనుక తల క్రింద కుంచుకుని పట్టుకుంది.
0: So she bent her head and holding the garland.
1: దీనిని గుర్తించినటువంటి రాములు లక్ష్మణుకు సైగ చేశాడు.
0: Noticing that this, Rama signed to Lakshmana.
1: అనగా ఏమని సైగు?
0: What is the sign?
1: ఇది లక్ష్మణుకు తప్ప ఈ రహస్యాలు మరొకరికి తెలియదు.
0: దీస్ సీక్రెట్స్ ఆర్ నోన్ టు లక్ష్మణ అని అనేల్.
1: అందుకోసమే త్యాగరాజు కూడా చెప్పాడు.
0: సో త్యాగరాజ్ ఆల్సో సేడ్.
1: ఎందుకంటే ఇంత సూక్ష్మబుద్ధి కలిగినటువంటి ఒక లక్ష్మణుకు ఎవరు కూడా చెప్పనక్కర్లేదు.
0: నోబడి నీడ్ టు టెల్ లక్ష్మణ హూ ఇస్ సో ఇంటెలిజెంట్.
1: తాను కూడా సైగ్ చేశాడు అన్నాడు. వీలు కాదన్నాడు.
0: హీ టు గేవ్ ఎ సైన్ సేయింగ్ నో.
1: అనగా ఏమిటి ఈ సైగ్ చేయటం?
0: వాట్ ఇస్ ది సైన్ హియర్?
1: నీవు ఆదిశేషుడు కదా.
0: యు ఆర్ ఆదిశేష.
1: కొంచెం సీత కూర్చున్నటువంటి భూమిని కొంచెం ఎత్తు చేయి అన్నాడు.
0: హీ సెడ్ దట్ ద గ్రౌండ్ వేర్ సీత వాస్ స్టాండింగ్ లిఫ్ట్ ఇట్ అప్ టు లిటిల్ హైట్.
1: లక్ష్మణుడు చెప్పాడు, రామ సీత ఉన్నటువంటి స్థానంలో మాత్రమే కొంచెం ఎత్తటం వీలు కాదు, ఎత్తితే భూమంతా వెత్తాల్సి వస్తుంది.
0: అండ్ లక్ష్మణ సెడ్ ఇస్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ దట్ పార్ట్ ఓన్లీ, ద హోల్ ఎర్త్ హెస్ గోట్ టు బి లిఫ్ట్.
1: అయితే రాముని యొక్క ప్రతిజ్ఞ ఏమిటి?
0: బట్ వాట్ ఇస్ ద వర్వ్ ఆఫ్ రామ?
1: భక్తులకు ఎక్కడైనా నేను శిరస్సు వంచుతాను.
0: ఐ విల్ బెండ్ మై హెడ్ బిఫోర్ ఎ డివోటీ.
1: స్త్రీల ముందు నేను శిరస్సు వంచను.
0: బట్ బిఫోర్ విమెన్ ఐ డోంట్ బెండ్ మై హెడ్.
1: ఈ ప్రతిజ్ఞ పట్టాడు.
0: దాట్స్ ద వర్వ్.
1: అప్పుడు
0: దెన్
1: వీలు లేకుండా పరిస్థితిని పట్టి లక్ష్మణుడు ఆ పీటల పైన కూర్చున్నవాడు ఎగిరి దుమికి రాముని పాదం పైన పడ్డాడు.
0: వాచింగ్ ది సిచ్యువేషన్ అప్రోప్రియేట్ ద టైమ్ లక్ష్మణ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: అప్పుడు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమై రాములు వంగాడు. ఇదే ఛాన్స్ అని సీత మెడలో వేసింది.
0: Rama had to bend to lift Lakshmana with both of his hands. It was the right time for Sita to garland him.
1: కనుకనే
0: So,
1: ఈ లక్షణుని యొక్క యుక్తి, రాముని యొక్క శక్తి, ఈ జగత్వ్యాప్తి గావించే నిమిత్తమై ఇలాంటి అత్యంత సూక్ష్మమైనటువంటి యొక్క చేష్టలు జరుగుతూ వచ్చాయి.
0: So many such actions convey the power of Rama and the intelligence of Lakshmana.
1: సీత మాత్రం కాదు,
0: is not ordinary.
1: ఆమె భూజాత.
0: She is the daughter of Mother Earth.
1: కనుకనే లక్ష్మణ్ ఎత్తడానికి వంగేటప్పటికి మెత్తగా గార్లాండ్ వేసేసింది.
0: The moment Lakshmana bent to do namaskar to Rama, immediately she took the chance.
1: ఆ గార్లాండ్ వేసేటప్పటికి కళ్యాణం అయిపోయింది.
0: The moment garlanding is over, wedding is
1: నలుగురు అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
0: They were going round the fire.
1: తదుపరి ఒక చెలికెత్త జలమును తెచ్చి ఇచ్చింది, సరయూ నది జలమును.
0: A servant maid brought the water from Sarayu river.
1: కానీ ఈ జలముతో రాముల పాదములు కడగాలి.
0: Rama's feet had to be washed with this water.
1: పాత్ర తీసుకుంది గాని పాదములు కడగటం లేదు.
0: She brought the vessel, but she is not washing the feet as expected.
1: ఎంత సేపు అయినప్పటికీ పాత్రం పట్టుకొని కూర్చుంది.
0: She was holding the vessel for a long time.
1: అప్పుడు తాను యోచిస్తూ వచ్చిందట.
0: Then she started
1: జగత్తునకు ఈ రహస్యాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అనేక విధములుగా కూడా ఈ రకమైన చర్యలు జరుగుతూ వచ్చాయి వివాహ సమయంలో.
0: All these actions were taking place at the time of wedding for the world to know the secrets behind.
1: Sita chetunu ninduku pedda pedda kankanalu vesukundi.
0: Sita was wearing bangles, very big bangles.
1: Ippude mana yokka midrapanamuku vacheku munduga Ahalya shapa vimochana jarigindata.
0: Ahalya was free from all the curse before reaching
1: this. Yeesukundi gaani padamulu kadagatam ledu.
0: She brought the vessel, but she is not washing the feet as expected.
1: ఎంతసేపు అయినప్పటికీ పాత్రం పట్టుకుని కూర్చుంది.
0: She was holding the vessel for a long time.

0: బ్యాంగిల్స్, వెరీ బిగ్ బ్యాంగిల్స్.
1: ఇప్పుడే మన యొక్క మిథిలాపురంకి వచ్చే ముందుగా అహల్య శాప విమోచన జరిగిందట.
0: అహల్య వాజ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద కర్స్ బిఫోర్ రీచింగ్
1: ఈ పాదముల వల్లనే రాయిగా మారినటువంటి అహల్య స్త్రీగా రూపొందింది.
0: Because of the Lord's feet, Ahalya in the form of a stone could come back to her form.
1: Nenu maranu kaani ee aabharanamlanta streelaga maarinappudu nannu Sri Ramunu vadalu pettadu emto.
0: If all the bangles I am wearing, if they convert themselves into women, Rama may drop me.
1: Ee satyanni kuda nu gurtinchi,
0: this truth is known.
1: Lakshmanudu tana angavastranni teesi,
0: Lakshmana has taken the cloth he was wearing on
1: Ramana padam tudichadu.
0: He was wiping the feet of Rama.
1: Tudichi tadipari kalagamannadu.
0: Later he said, wash his feet.
1: చూశారా, ఒక్కొక్క అవతారం యొక్క రహస్యములు ఇంత అత్యంత సూక్ష్మమైనట్టుగా ఉంటుంటాయి.
0: The secret of every incarnation is so subtle.
1: ఈ పాదములు కడిగింది.
0: She washed the feet.
1: ఆ యొక్క పాదముల యొక్క తీర్థం శిరస్సు పైన చల్లుకుంది.
0: She also sprinkled few drops on her head.
1: ప్రదక్షిణ జరిగి ప్రమాణములు జరిగినాయి.
0: She went round and she made all vows.
1: ప్రమాణములు జరిగే సమయం లోపల,
0: after taking oath,
1: ఈ జనకుడు రామునికి చెప్తున్నాడు, రామా ఇదిగో నా పుత్రి అయినటువంటి సీతను నీకు దానం చేస్తున్నాను, నీ వందుకో అన్నాడు.
0: జనక స్టార్టెడ్ టెలింగ్ రామా, హియర్ ఇస్ మై డాటర్ సీత, యాక్సెప్ట్ హర్.
1: అప్పుడు ఈ యొక్క వధువు ఏం చెప్పు, వరుడు ఏమని చెప్పాలి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ బ్రైట్ గ్రూమ్ ఇస్ సపోజ్ టు సే?
1: ప్రమహల్లవా అనాలి, అంటే నేను తీసుకుంటున్నాను అని చెప్పాలి.
0: ఈ సే ఐ యాక్సెప్ట్,
1: కానీ చెప్పటం లేదు.
0: బట్ ఈస్ నాట్ టెలింగ్.
1: పురోహితుడు వచ్చాడు.
0: పురోహిత్ కేమ్,
1: రామా కాలహరణం అవుతున్నది, నీ ఒప్పుకోమని చెప్పాడు.
0: ప్రీస్ట్ కేమ్ అండ్ సెడ్ ఇట్స్ టైమ్ అప్, యాక్సెప్ట్ నౌ.
1: అప్పుడు రాముడు చెప్తున్నాడు,
0: దెన్ రామా స్టార్టెడ్ టెలింగ్,
1: మా ఇక్ష్వాకుల వంశము,
0: అవర్స్ ఇస్ ఇక్ష్వాకు క్లాన్.
1: మేము ఇచ్చేటువంటిది మా యొక్క వాడుకు కాని పుచ్చుకునేటువంటి మాకు వాడుకు లేదు.
0: అవర్ ప్రాక్టీస్ ఇస్ ఓన్లీ టు గివ్ నాట్ టు టేక్.
1: మేము దానమంతా ఇచ్చేటువంటిది మా యొక్క అభ్యాసము.
0: Our habit is only giving continuously.
1: ఇంకొకరి దగ్గర నుంచి మేము దానమును పుచ్చుకునేటువంటి అలవాటు లేదు.
0: We don't accept anything from anybody. It's not our habit.
1: ఇది కన్యాదానమయ్యా, పదార్థ దానం కాదన్నారు.
0: It's offering one's own daughter, not any material, you know.
1: కన్యకుడును ఒక పదార్థమే.
0: Even woman is also matter.
1: ప్రకృతిలో ఉండినంత వరకును ప్రతి జీవులు కూడాను పదార్థ స్వరూపులే.
0: So long one is in nature, everyone is a matter.
1: కనుక దీనికి దానం అనే పేరు తీసివేస్తే నేను ఒప్పుకుంటాను అన్నాడు.
0: If you can't remove that word offering, I am ready to accept.
1: అప్పుడు జనక మహారాజు
0: ఈ
1: సూక్ష్మాన్ని గుర్తించి దానం అనే పదమును తీసివేశాడు.
0: అండర్స్టూడ్ ది సటిలిటీ బిహైండ్ ఇట్.
1: నా కుమార్తె, మమ పుత్రి సీతాదేవిని నీకిస్తున్నాను, నీవు ఈమెను చక్కగా చూసుకో, తల్లి లేని బిడ్డ.
0: జనక స్టార్టెడ్ టెలింగ్, మై డాటర్ సీత, ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ, షీ హాస్ నో మదర్.
1: ఇది భూమాత పుట్టినటువంటిది.
0: షీఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: అప్పుడే అతని పురోహితుడు వచ్చి, రాముని యొక్క పురోహితుడు కూడా చెప్తున్నాడు.
0: And he went on telling the Purohita,
1: అయ్యా జనక మహారాజా, సీతమ్మ తల్లి లేని బిడ్డ,
0: సీత
1: రాములు తండ్రి లేని బిడ్డ అన్నాడు.
0: సీత హ్యాస్ నో మదర్ వైల్ రామ హ్యాస్ నో ఫాదర్.
1: అనగా పాయసంతో పుట్టినటువంటి వాడు రాములు.
0: రామ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ పాయస పుడింగ్.
1: సంబంధం లేదు.
0: సో నో కనెక్షన్.
1: కనుక ఇరువురికి ఈ యొక్క బాధలు ఉంటున్నాయి.
0: బోత్ హ్యావ్ ది సేమ్ ప్రాబ్లమ్.
1: ఇరువురు సాక్షాత్ దివ్య శక్తి స్వరూపులు.
0: దట్ ఇస్ వెరీ డివైన్ ఫామ్.
1: పుడమి పరమాత్మ.
0: This earth is
1: ప్రకృతి పరమాత్మ స్వరూపులు.
0: నేచర్ ఇస్ గాడ్.
1: నీవు ఈ విధంగా కాపాడుకోమని రామచంద్రుని కోరనక్కర్లేదు అన్నాడు.
0: యూ డోంట్ నీడ్ టు రిక్వెస్ట్ రామా టు టేక్ కేర్ ఆఫ్ హర్.
1: అప్పుడు ఈ ప్రమాణములు ఎందుకు కూడాను, ధర్మే చ అర్థే చ కామే చ నాతి చరామి అని ప్రమాణం చెయ్యాల. ధర్మే చ అర్థే చ కామే, ధర్మమునందును ధనమునందును వాంఛనీయందును కూడాను నేను ఈమెను అన్ని విధాలా సంతృప్తి పరుస్తాను అని చెప్పాలి.
0: హి హాస్ టు టేక్ ఎ నోట్ టెలింగ్ దట్ ద బ్రైడ్ గ్రూమ్ విల్ సాటిస్ఫై ద బ్రైడ్ ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ రైచియస్నెస్ ద వెల్త్ అండ్ డిజైర్.
1: అప్పుడు చెప్పాడు రాములు,
0: దెన్ రామ సైడ్,
1: దీనికి నేను అంగీకరించను.
0: ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్.
1: అన్నింటికీ అతని ఆమెను సంతృప్తి పరచడం అంటే నా యొక్క ప్రజారాజ్యం అనేటువంటి దాన్ని, నా ప్రభుత్వం అనేటువంటి దాన్ని, ప్రజాహితాన్ని కూడాను నేను కోరవలసి వస్తుంది.
0: ఇఫ్ ఐఎమ్ టు సాటిస్ఫై ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్, I have to think of the welfare of my people.
1: ఒకవేళ ప్రజాక్షేమంకు అడ్డుతగిలితే నేను సీతనైనా వదులుతాను, కానీ ప్రజలను నేను వదలను అనేటువంటి ప్రామిస్ చేశాడు.
0: When it is a conflict between the welfare of the people and Sita, I am prepared to give up Sita.
1: అందువలననే ఒకానొక సమయం లోపల ఒక చాకలివాడు ఏదో మాట అన్నాడని, ప్రజాక్షేమమునకై ఆదర్శవంతమైనటువంటి ఒక మాట నిమిత్తమై తాను సీతనైనా అడవులకు పంపాడు, కానీ తాను చాకల వానికి ఏ విధమైన శిక్షణ అందించలేదు.
0: బికాస్ ఆఫ్ వన్ వాషర్మన్ సెడ్, హీ సింప్లీ ఫాలోడ్ అండ్ డ్రాప్డ్ సీ

0: there in the forest, but he didn't punish that washerman.
1: Anaga ilanti chinna chinna padamulu endukudanu aanadu prathi daani endu lakshyam uncheetunte vaadu Ramachandrudu.
0: Rama had purpose and aim behind everything.
1: ఎలాంటి ప్రమాణం నేను ఇస్తున్నాను?
0: What kind of
1: oath? ఎలాంటి ప్రమాణం నా చేత చేయించుకుంటున్నారు?
0: What is that?
1: అనేటువంటి దాన్ని లక్ష్యంలో ఉంచుకొని ప్రతి దానికి కూడాను తాను అంగీకరించటమో లేక అంగీకరించకపోవటమో జరుగుతూ వచ్చింది.
0: For all the promises and oath he is to take, he inquired everything and accepted, sometimes rejected.
1: ఆనాటి సత్యమునకు ఈనాటి సత్యమునకు ఉండినటువంటి వ్యత్యాసం.
0: That is the difference in truth
1: then and now. ఏదో పురోహితుడు ఏం చెప్పినా మామా మామా మామా అని గుడ్డిగా ఒప్పుకోవటం.
0: Today whatever Purohit says, we say mama, yes yes.
1: కానీ ఆనాటి రాజులు అంత సులభంగా ఒప్పుకునేటువంటి వారు కాదు.
0: Kings did not accept in those times.
1: అంతరార్థాన్ని గుర్తించుకుని వర్తించేటువంటి రాజులు ఆనాటి రాజులు.
0: Kings in those days knew very well the inner meaning and then accepted.
1: ఏదో అక్కడితో ఇంకా రాములతో వ్యవహారం ఉండకూడదని విరమించుకున్నారు. సరే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చూసుకోమన్నారు.
0: They dropped their proposal and wanted Rama to go in his own way.
1: ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పరిపాలించాలో ఏ విధంగా సంతోషపెట్టాలో అది నాకు తెలుసు, నాకు వదిలిపెట్టమన్నాడు.
0: Rama said, leave me alone, leave it to me, I know when, where, how, why to bless a person, make him happy.
1: జరిగిపోయింది వివాహము.
0: Wedding was performed.
1: ఇంకా అందరూ చేరి వధువు ఇంటికి వెళ్లారు.
0: All group and they went to bride's residence.
1: అంతా చక్కగా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి.
0: All arrangements are made.
1: జరిగే సమయంలో విశ్వామిత్రుడు వచ్చాడు.
0: In the meantime విశ్వామిత్ర came.
1: రామలక్ష్మణ ఇది నా కడపటి ఆశీర్వాదము.
0: This is the ultimate blessings I'm conferring.
1: నేను ఇక్కడి నుంచి హిమాలయంకు వెళుతున్నాను.
0: From here I'm proceeding to Himalayas.
1: అన్నాడు.
0: He said.
1: అనేటప్పటికీ రాములు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఈ దశరథ మహారాజు అందరూ కూడా భోజనం దగ్గర నుంచి లేచారు.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్న దశరథ ఎంపరర్ ఆల్ గాట్ అప్.
1: సీతారామ కళ్యాణ నిమిత్తమే నేను ఇంతవరకు నించగలిగాను, నా పని జరిగిపోయింది, నేను ఇంకా వెళుతున్నాను అన్నాడు.
0: విశ్వామిత్ర సెడ్, ఐ స్టేడ్ హియర్ అంటిల్ దిస్ వెడ్డింగ్ ఈజ్ ఓవర్, నౌ ఐఎమ్ రిటర్నింగ్.
1: శ్రీమన్నారాయణుడే పుట్టి శ్రీ లక్ష్మీదేవియే అవతరించి ఈ ఇరువురి కళ్యాణము నా చేతుల ద్వారా చేయటం, ఇంతకంటే నాకు భాగ్యమేమున్నది?
0: How lucky I am. What else I want? I have performed the marriage of Veri Narayan and
1: Adilakshmi.
0: I don't want anything more.
1: I don't
0: want any
1: position. Now the only
0: thing is to drop this
1: body. Later, you
0: don't find Vishwamitra name anywhere in Ramayana.
1: కనుక అతని విశ్వామిత్రుని సాగనంపి దశరథ మహారాజు కంటిదారాలను కార్చుకుంటూ నా కుమారుడికి చేసినటువంటి ఉపకారాన్ని ఏ జన్మమున కూడా నేను మరవలేనని తన కృతజ్ఞతను చాలా చెప్పుకున్నాడు.
0: దశరథ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ సేయింగ్ దట్ హీ కెనాట్ థ్యాంక్ హిమ్ అడిక్వేట్లీ ఫర్ ఆల్ ద
1: అస్త్రశస్త్రములంతా కూడాను రామచంద్రునికి అందించాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర గేవ్ ఆల్ ద వెపన్స్ అండ్ థాట్ ఆల్ ప్రొసీజర్స్ వర్క్ హిస్టరీ.
1: దీనికి పూర్వం ఒక ఆరో తప్ప మిగిలినటువంటి శక్తివంతమైనటువంటివి రాముల దగ్గర లేవు.
0: Excepting arrow, Rama was not in possession of any powerful weapons.
1: కరుకనే శబ్ద ప్రమాణంతో కూడినటువంటి ఒక అస్త్రములు కూడాను ఈ రాములకు అందించాడు.
0: విశ్వామిత్ర గేవ్ ఆల్ పవర్ఫుల్ వెపన్స్.
1: రామా దేనికోసం నీకు ఇస్తున్నాను?
0: వై ఆమ్ ఐ గివింగ్?
1: దీనికి సర్వశక్తులు ఇచ్చినటువంటి వాడు నీవే.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ గేవ్ ఆల్.
1: నీవు సర్వజ్ఞుడవు,
0: యు నో ఆల్,
1: సర్వవ్యాపకుడవు, సర్వశక్తిమయుడవు,
0: పవర్ఫుల్.
1: ఇవి నీ దగ్గర ఉండవలసిందే కానీ నా దగ్గర ఉండవలసింది కాదు.
0: దీస్ పవర్ఫుల్ వెపన్స్ షుడ్ బి విత్ యూ.
1: ఎందుకనగా లోకక్షేమం అంతా కూడా నీ హస్తం పైన ఆధారపడి ఉంటుంది.
0: బికాస్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: కనుక నీకు ఇచ్చిన,
0: సో ఐ గేవ్ యూ.
1: నావి కాదు ఇవన్నీ,
0: దే డోంట్ బిలాంగ్ టు మీ
1: అని చెప్పి ఓదార్చి వారితో నమస్కారం చేయించుకుని విశ్వామిత్రుడు బయలుదేరి వెళ్లాడు.
0: సో సేయింగ్ హీ రిసీవ్డ్ ఆల్ అప్రిసియేషన్ సాల్యుటేషన్స్ అండ్ రిటర్న్.
1: రామచంద్రుడు,
0: రామచంద్ర
1: భరత శత్రుఘ్నులు,
0: భరత శత్రు
1: తమ తమ పత్నులు చేర్చ అన్ని విధాల ప్రయాణముకు సిద్ధమయ్యారు.
0: దే వర్ రెడీ టు అండర్టేక్ ట్రావెల్ విత్ దేర్ వైవ్స్.
1: కానీ
0: బట్
1: మాండవి శత్రుఘ్ని భార్య అనేటువంటి శృతకీర్తి మేమింకా కొంతకాలం తర్వాత వస్తాము అని చెప్పారు.
0: మాండవి అండ్ శృతకీర్తి సెట్ విల్ ఫాలో యూ ఆఫ్టర్ సమ్ టైమ్.
1: దశరథుడు చెప్పాడు ఇది వీలు కాదు.
0: దశరథ సెట్ ఇస్ నాట్ పాసిబుల్.
1: ఎందుకంటే వీరిద్దరు కూడా కుశధ్వజుని బిడ్డలు.
0: బికాస్ దీస్ టూ ఆర్ డాటర్స్ ఆఫ్ కుశధ్వజ.
1: కనుక నేను నలుగురు కూడా ఒకే పర్యాయం వెళ్ళాలి అన్నారు.
0: సో ఆల్ ది ఫోర్ షుడ్ స్టార్ట్ నౌ.
1: శృతకీర్తి అనేటువంటిది ఆమె చక్కగా శకునములు తెలిసినటువంటి వ్యక్తి.
0: శృతకీర్తి నోస్ ఆల్ ద ఓమెన్ ఆస్పిషియస్ మోమెంట్స్.
1: ఏది విన్నప్పటికీ అది కీర్తికి సంబంధించినటువంటి యొక్క వ్యక్తిగా భారత్ వచ్చింది.
0: వాట్ ఎవర్ హీ లిసన్స్ టు షీ విల్ నో.
1: కనుకనే ఆమె పేరు శృతకీర్తి అని పెట్టారు.
0: యాజ్ షీ ఇస్ ద వన్ ఆఫ్ రెప్యుటేషన్ షీ ఇస్ కాల్డ్ శృతకీర్తి.
1: చెప్పింది మెత్తగా మాండవితో, అక్క ఈనాడు వెళ్ళటం మంచిది కాదు అనింది.
0: శృతకీర్తి సెట్ సాఫ్ట్లీ టు మాండవి.
1: మాండవి వచ్చి ఊర్మిళతో చెప్పింది.
0: మాండవికి సెట్ టు ఊర్మిళ.
1: ఊర్మిళ వచ్చి సీతతో చెప్పింది.
0: ఊర్మిళ టోల్డ్ టు సీత.
1: సీత చెప్పింది.
0: సీత సెట్
1: పిచ్చిదానా, భగవంతుడే మన వెంట వస్తుండగా ఈ ముహూర్తాలు మనకెందుకు?
0: వెన్ గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ఇన్ అవర్ కంపెనీ వైఆర్
1: కాలమే అతని స్వరూపము.
0: ద టైమ్ ఈజ్ హిస్
1: కాలం అంతయు అతని హస్తంలో ఉంటుండాలి.
0: టైమ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్.
1: కాలాత్మకుడు, కాలకాల స్వరూపుడు, కాల నియమితుడు అటువంటి పరమాత్ముడే మన వెంట ఉండగా ఈ కాలమును చూడనక్కర్లేదని.
0: ఈజ్ ద టైమ్ ఈజ్ బియాండ్ టైమ్, యూ డోంట్ నీడ్ టు బి మైండ్ఫుల్.
1: ఒకవేళ ఇలాంటివి ఏమైనా కొన్ని అభ్యంతరాలు జరిగినప్పటికీ రాములే చూసుకుంటాడు.
0: Even if there are any obstacles on the way, Rama will take care of us.
1: Ayi dhairyam cheppindi naluguru prayanam ayyaru.
0: She said all encouraging words.
1: Kurchunnaru.
0: They sat in the chariot.
1: Ee yokka Midhilapura prajalandaru kudanu kantidaralu karustunnaru.
0: All inhabitants of Midhilapura were shedding tears.
1: Maha karma yogi Janaka Maharaju.
0: Janaka is the one of action.
1: Ee yokka attachment kudanu lenatunti vaadu.
0: He has no trace of attachment.
1: Ee naadu kudanu oka daniki vicharam chesinatunti vaadu kaadu.
0: No day he was worried of anything. Ajanti
1: Janaka Maharaju kudanu.
0: Such an emperor Janaka.
1: Iruvurni daggara chechukoni kanti daralu kaachadu.
0: He brought both of his daughters and started shedding tears.
1: Enduku ee Janaka Maharaju ee vidhanga dukhistunnadani prajalandaru kudanu aascharyapaddaru.
0: People were very much surprised watching Janaka shedding tears.
1: Idi dukham kaadu nayana.
0: It's not grief.
1: Ee prakruti paramatmulu yokka cherikanu nenu choodalani entha kaalam chinu aashinchanu.
0: I have been longing to see the combination union of nature and divinity.
1: Idi a unity.
0: This is unity.
1: ఇంతకంటే డివినిటీ మనకి ఏం కావాలి?
0: వాట్ మోర్ డివినిటీ?
1: ప్రకృతి పరమాత్మని యొక్క చేరికనే జరిగింది.
0: ఇట్ ది యూనియన్
1: నా హస్తముల ద్వారా జరిగింది. ఈ ఆనందం నేను భరించుకోలేకపోతున్నాను.
0: ఇట్ ది యూనియన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్. దిస్ ఐ హావ్ డన్ విత్ మై ఓన్ హ్యాండ్.
1: చెప్పి తన రాజ్యమును, తన సర్వస్వమును, తన శక్తినంత కూడాను వీరికి అప్పగించాడు.
0: He handed over all his kingdom and all his property.
1: Aneka mandi dasulunu pampinchadu.
0: He sent so many servants.
1: Rathamulu, gajamulu, turagamulu, venak anta kudanu pampinchadu veertone.
0: And he sent the chariots and horses and
1: elephants. Midhilapuramlo ivanni kadilinayi.
0: They started moving from Midhila.
1: Oh, pedda dhvanulanta vinipistunnayi.
0: Loud sound around.
1: Madhya margamulo praveshincharo ledo oka pedda bomb vale shabdam vinipinchindi.
0: As they reached the halfway, they heard very loud sound like thunder.
1: Nilu నిలు అన్నాడు.
0: హి సెడ్ స్టాప్ స్టాప్.
1: ఎవరు రాలి రథం దిగి చూస్తే పరశురాముడు.
0: ద మూమెంట్ దే గాట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్ దే సా పరశురామ.
1: ఈ పరశురాముడు రాములు శివధనస్సును విరిచాడని, దైవశక్తినింతా కూడా నీవు అవమానపరిచినావని ఇతనిపై యుద్ధం చేయడానికని వచ్చాడు.
0: పరశురామ వాజ్ రెడీ టు ఫైట్ విత్ రామ బికాస్ హీ బ్రోక్ దట్ బౌ శివధనస్సు బికాస్ హీ హస్ పుట్ దట్ డివైన్ పవర్ టు షేమ్.
1: నీకు శక్తి ఉన్నదని, ఆ పుచ్చిపోయినటువంటి దానిని నీవు విరిచినావు
0: రామ. బికాజ్ యు ఆర్ సో పవర్ఫుల్ యూ కుడ్ బ్రేక్ దట్ డస్ట్.
1: ఇప్పుడు నా పర్సును దీన్ని విరుచు, అప్పుడు నీ చూస్తా నీ శక్తి అన్నాడు.
0: ఐ విల్ సీ యువర్ పవర్ ఇఫ్ యు ఆర్ రెడీ టు బ్రేక్ దిస్ బౌ ఆన్ మై హ్యాండ్.
1: రాములు రెండు చేతులు జోడించి,
0: రామ విత్ బోత్ ది ఫోల్డెడ్ హ్యాండ్స్,
1: పరశురామ
0: పరశురామ
1: నీతో యుద్ధం చేసే దీనికి నేను సిద్ధంగా లేను.
0: ఐఎమ్ నాట్ రెడీ టు ఫైట్ విత్ యూ.
1: నీకేదైనా డౌట్ గా ఉంటే అడుగు, తప్పక నేను తీరుస్తానన్నాడు.
0: ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ఐ విల్ సర్టన్లీ క్లారిఫై.
1: ఆ అస్త్రాన్ని ముందు పారేశాడు.
0: అండ్ హీ త్రూ దట్ అసైడ్.
1: ఒక్కతూరు తీశాడు, రాములు విరిచాడు.
0: రామ పిక్డ్ ఇట్ అప్ అండ్ బ్రోక్ ఇట్ అట్ వన్స్.
1: విరిచిన తక్షణమే పరశురాముడు రాముల పాదం పైన పడ్డాడు.
0: ఇమ్మీడియట్లీ పరశురామ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
1: అనగా ఏమిటి దీని యొక్క అంతరార్థము?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
1: భగవంతునికి 16 కళలు.
0: God has 16 facets.
1: And ee 16 kalalu lopala 12 kalalu anta kudanu Sri Ramachandrunivi.
0: 12 belong to Sri Rama.
1: Inka 3 kalalu kudanu Bharata Shatrughna Lakshmanivi.
0: The remaining 3 belong to Bharata.
1: 15 ayipoyinayi.
0: 15 over.
1: Parashuramudu daggara oka shakti untundali.
0: Parashurama has one more faculty.
1: Danini Sri Ramachandruniki andinche nimittamai inta arbhatam chesukuntu vachadu.
0: Yet to put up all this show to surrender the remaining facet with him.
1: తనవి తనకు అందించే నిమిత్తమై వచ్చాడు.
0: ఓన్లీ టు ఆఫర్ దట్ విచ్.
1: కానీ రామాయణం రాసేటువంటి వారు కానీ, దీనిని వినేటువంటి వారు కానీ రాముల పైన ద్వేషంతో వచ్చాడని భావిస్తుంటారు. ఇది ద్వేషం కాదు, సరెండర్ అప్పచెప్పడం కోసం వచ్చాడు.
0: దోస్ హూ హావ్ గాన్ త్రూ ద టెక్స్ట్, దోస్ హూ హావ్ లిసన్డ్ టు దట్, దే థింక్ దట్ పరశురామ కేమ్ టు ఫైట్ విత్ హిమ్. నో,
1: కళ్ళతో చూడినటువంటి వాడు శ్రీరామచంద్రుడు అయిపోయినాడు, పరిపూర్ణుడైపోయినాడు శ్రీరామచంద్రుడు.
0: శ్రీరామచంద్ర ఇస్ టోటల్ ఫుల్ నౌ విత్ ఆల్ ది 16 ఫాసెట్స్.
1: కానీ పరశురామును చూసిన తక్షణమే దశరథుడు, వశిష్ఠుడు వీరందరూ కూడా చాలా భయపడుతూ వచ్చారు.
0: వాచింగ్ పరశురామా దేర్ దశరథ వశిష్ఠ అవర్ ఫియర్స్,
1: మంగళకరంగా ఇంత విజయాన్ని సాధించినటువంటి మనము ఇప్పుడు ఈ విధమైనటువంటి దీంట్లో ఏ విధమైనటువంటి విపత్తునకు కారణమవుతామో ఏమో అని
0: దేవర్ వెరీ మచ్ అజిటేటెడ్ వరీడ్ బికాస్ హావింగ్ బీన్ సో సక్సెస్ఫుల్ సో లాంగ్ వాట్ విల్ హ్యాపెన్ నౌ.
1: శ్రీరామచంద్రుడు చిరునవ్వులతోనే చిందులు దొక్కుతున్నాడు.
0: బట్ రామా వాస్ స్మైలింగ్ ఆల్ ద టైమ్.
1: భగవంతుడు ఎలాంటి పరిస్థితులు ఎందుకులను ఏ విధమైనటువంటి యొక్క ఉపద్రవానికి తాను మారేటువంటి ముఖం కాదు.
0: God will never show any facial expression because of agitation. ఆనందంగానే
1: ఉంటాడు.
0: He is always in a state of bliss.
1: అతని ఎట్టి పరిస్థితులు ఎందుకులను అతని తేజస్సు మారదు.
0: Under any circumstance there will be no change in the brilliance.
1: కనుకనే ప్రతి మానవుని ఓజస్సు ఉండటం వల్ల మారుతుండాలి, తేజస్సు ఉండటం చేత మారదు. ఇది దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి యొక్క కళ.
0: It's only the divine who has got out all that radiance, the brilliance.
1: ప్రాకృతమైనటువంటి శక్తులతో ఆనందపడేటువంటి వాడు మానవుడు.
0: Only man delights himself with the worldly power.
1: దివ్యత్వం చేత ఆనందాన్ని పడి అనుభవించి అందించేటువంటి వాడు దివ్యత్వమైన దైవత్వం.
0: It's only God who delights himself because of the divinity they manifest, expresses to others.
1: సుఖంగా అయోధ్యను చేరారు.
0: They all reached Ayodhya.
1: అయోధ్య వాసులందరూ కూడాను,
0: all those people there in Ayodhya,
1: స్వాగతం చెప్పే నిమిత్తమై,
0: to welcome them,
1: ఎన్ని విధమైనటువంటి వైభవాలు చేసుకుంటూ ఉన్నారు.
0: They made all sorts of festivity and gaiety.
1: ఈ స్త్రీలు పురుషులకు వారి ఆనందాన్ని పట్టలేకపోయారు.
0: Men and women were ecstatic.
1: ఎవరికి తగిన రాగాలు వారు తీస్తున్నారు,
0: each one
1: ఎవరు తగిన పాటలు వారు పాడుతున్నారు, ఎవరు తగినటువంటి మంగళహారతులు వారు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ శుభకర్మే శుభ సూచనలే.
0: ఆల్ స్టార్టెడ్ సింగింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్, ఆల్ స్టార్టెడ్ గివింగ్ హారతి. ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఆస్పిషియస్నెస్.
1: ఒకరు వచ్చారు, రమా నీ దయరాధా.
0: వన్ కేమ్ అండ్ సెడ్ రామా
1: ఆనంద నిలయా, రామా నీ దయరాధా.
0: ఓ రామా, డోంట్ వీ డిజర్వ్ యువర్ కంపాషన్, యువర్ కైండ్నెస్?

0: father.
1: What happened in the past is all the goodness and the merit of the parents. Oh Rama, don't we deserve your compassion? So singing, they fell at the feet of Rama. He blessed her. And then he stepped into his palace.
0: ఈ ప్రవేశించినప్పటి నుంచి ఇంకా 10 దినములు దిన్నము పండుగలే.
1: 10 days full of festivals.
0: ఈ గ్రామస్తులందరూ రావటము, వారి వారికి తగినట్టు రీతిగా ఇతన్ని గౌరవించటము, ఏదో అందించటము, ఇలాంటివంతా జరుగుతూ వచ్చింది.
1: All citizens extended their courtesies and paid their respect.
0: కానీ భగవంతుడు దేనిని కూడా అందుకునేటువంటి స్వభావం కాదు.
1: But God will not receive anything from anyone.
0: భగవంతుని హస్తము ఇచ్చేటువంటిదే కానీ పుచ్చుకునేటువంటిది కాదు.
1: God's hand is always giving and giving.
0: నిరంతరము తన హస్తం ఈ విధంగానే ఉంటుంటది.
1: So his hand will always be
0: upward. ఒక్కదానికి మాత్రమే ఈ విధంగా పోతుంది.
1: But for one thing only he stretches.
0: అదే ప్రేమ.
1: That's love.
0: దైవము సత్య ధర్మమును తీర్చనే జీవించడానికి ప్రయత్నించేటువంటిది.
1: God always treads along the path of truth and righteousness.
0: మానవుని ఎందుకూడా నువ్వు దైవత్వాన్ని నిరూపించాలంటే సత్య ధర్మంతోనే మనం నిరూపించాలి.
1: In order to demonstrate divinity is only possible by
0: observing
1: సత్య ఎక్కడో
0: దైవం అక్కడ.
1: Where there is truth,
0: ధర్మం ఎక్కడో దైవం అక్కడ.
1: Where there is dharma, there is God.
0: ఈ సత్య ధర్మము లేనటువంటి వారి దగ్గరనే దయ్యాలు తాండవం ఆడుతుంటాయి.
1: Where there is no truth and dharma, there is no daiva God, but there is daiya the demon.
0: కనుకనే దయ ధర్మములు అనేటువంటి దానిని మనం సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని మనం ప్రార్థించాలి.
1: In order to acquire these twins, the truth and righteousness, we should offer surrender to God. As time passed by,
0: భరతుడు శత్రుఘ్నుడు తన మేనమామ అయినటువంటి వాడు వచ్చి తన రాజ్యమునకు రమ్మని, కొంతకాలం అక్కడ జీవించాలని, నాతో ఉండాలని వారు కోరుకున్నారు.
1: భరత శత్రుఘ్న were invited by their uncle so that they could spend some time.
0: రాజ్యమునకు తీసుకుని వెళ్లారు.
1: They were taken to కేకయ రాజ్య.
0: 12 సంవత్సరములు రామలక్ష్మణులు మాత్రమే అయోధ్యలో ఉంటుండి ఈ వృద్ధుడైనటువంటి దశరథుని సేవలు చేసుకుంటూ పరిపాలనా విధానాన్ని చక్కగా తీర్చిదిద్దుతూ వస్తున్నాడు రాముడు.
1: ఫర్ 12 లాంగ్ ఇయర్స్ రామలక్ష్మణ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దశరథ సర్వింగ్ హిమ్ లర్నింగ్ దిస్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
0: తండ్రికి ఏమాత్రమైన కూడా శ్రమ కలిగించేటువంటి వాడు కాదు.
1: దే నెవర్ పుట్ టు ఫాదర్ దశరథ
0: సలహాలు, ప్రభువు చేయవలసినటువంటి కర్తవ్యాలు చక్కగా నిర్వర్తిస్తూ వస్తున్నాడు.
1: రామ వాస్ డిశ్చార్జింగ్ ఆల్ ది డ్యూటీస్ ఆఫ్ ఎ కింగ్.
0: ఒకనాటి రాత్రి
1: వన్ నైట్
0: దశరథ మహారాజు
1: దశరథ
0: పండుకున్నాడు.
1: హీ వాస్ స్లీపింగ్.
0: కానీ దాహం వేసింది.
1: హీ వాస్ థర్స్టీ అట్ దట్ మోమెంట్.
0: ఒక జగ్గును తీసుకుని ఒక టంబ్లర్లో నీరు పోసుకోవాలని ప్రయత్నించాడు.
1: హీ వాస్ ట్రైయింగ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ టంబ్లర్ అవుట్ ఆఫ్ ద జగ్.
0: జగ్గును పట్టేటప్పటికి చెయ్యి అదిరింది.
1: యాజ్ హీ కాట్ హోల్డ్ ఆఫ్ ది జగ్ ద హ్యాండ్ స్టార్టెడ్ షివరింగ్.
0: ఇంకా నిద్రపోలేదు.
1: హీ డిడ్ంట్ స్లీప్ దేర్ ఆఫ్టర్.
0: ఇంద్రియ నిగ్రహము లేనటువంటి నేను, నా దేహమే నా యొక్క అదుపులో లేనటువంటి యొక్క నేను, రాజ్య పరిపాలన చేసే అధికారం నాకు లేదు.
1: Then he entertained this idea. I have no authority to be the king any longer because I lost control over my body.
0: Chikara aanati yokka rajulu yokka dharmamu, rajulu yokka patuttamu, rajulu yokka divya shaktulanu ye vidhanga gurtistu vacharu.
1: That was those days when they could know that divine
0: power within me. I have
1: no control on my body.
0: నా హస్తమే నా స్వాధీనంలో లేదు.
1: My hands are not.
0: ఇలాంటి వాడిని ఇంత రాజ్యాన్ని నేను ఏ రీతిగా ఏలగలను?
1: How can I administer?
0: నాకు అర్హత కాదు.
1: I don't deserve.
0: అన్నాడు వశిష్ఠుడు వారిని పిలిపించాడు.
1: He summoned Vasishtha.
0: తెల్లవారు లేచినప్పటికి రావణుకు పట్టాభిషేకం చేయాలి.
1: Next morning Rama should be coronated.
0: ఈనాటి రాజ్యాలు మీరు చూస్తున్నారు.
1: You know the modern administration.
0: కన్నులు పోయినా, చెవులు పోయినా, కాళ్ళు పోయినా, చేతులు పోయినా, క్రెయిన్ లో తీసుకుని ట్రైన్ లో ఎక్కించినప్పటికీ వాళ్ళు ఇంకా రాజ్యం ఎలా ఆశిస్తున్నారు.
1: Today you know what's happening. They may be blind, deaf or dumb or handicapped or lifted by crane. They cannot even write.
0: They don't
1: have even proper
0: eyesight. They
1: can't listen properly.
0: ఇలాంటి అంగహీనులైనటువంటి వాళ్ళు రాజ్యంలో చేరటం చేతనే ఈ దేశమంతా ఈ విధమైనటువంటి ఒక దుర్భిక్షకు గురి అయిపోయింది. మొత్తం తగ్గిపోయింది కనుక నేను అర్హుడను కాదని తానే తానే విసర్జించుకున్నాడు.
1: దశరథ డ్రాప్డ్. He doesn't want to be a king any longer.
0: చక్కగా విచారణ చేస్తే రాజులు ఎంత ధర్మపరులో, ఎంత న్యాయవంతులో, ఎంత సత్యవాక్ పరిపాలకులో ఇక్కడ చక్కగా మనకు బోధపడుతుండాలి.
1: You can understand kings how righteous they were, the justice they had with them.
0: తెల్లవారు లేచారు.
1: They got up next morning.
0: అంత సంప్రదించారు.
1: They consulted.
0: వశిష్ఠ వారు చెప్పారు.
1: Vasishtha said.
0: భరత శత్రుఘ్నులు ఇక్కడ లేరు కదా అన్నాడు.
1: They said భరత శత్రుఘ్నులు are not here.
0: వారు ఉండనక్కర్లేదు.
1: They need not be.
0: నా సంకల్పం అప్పటికప్పటికే జరగాలి.
1: What I thought must happen.
0: నేను చేసేది దోషం ఏం కాదు.
1: There's no mistake in what I did.
0: రాముడు దీనికి సమర్థుడు.
1: Rama is eligible.
0: జ్యేష్ఠ పుత్రుడు.
1: Eldest.
0: సర్వజ్ఞుడైనటువంటి వాడు.
1: Is all knowing.
0: సర్వ విధముల కూడాను అర్థం చేసుకునేటువంటి వాడు.
1: He understands everything.
0: ఈ రాజ్యమునకు ఈ రాముడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదండి.
1: Rama is the only deserving one to be the king.
0: ఇంకా అంగీకరించారు ఈ వశిష్ఠుల వారు కూడాను, గ్రామ పెద్దలందరూ కూడాను ఆనందించారు.
1: Vasishtha accepted and all elders were happy about this.
0: ఆ జనమంతా కూడా రాముని ఇక్కడ ఇది చేస్తున్నారని చెప్పని ప్రియదర్శనం ప్రియదర్శనం ప్రియదర్శనం అని ఆ ప్రజలంతా కూడా రాములకు ప్రియదర్శన అని పేరు పెట్టారు.
1: ఆల్ పీపుల్ గేవ్ ద టైటిల్ టు రామ ప్రియదర్శన.
0: మా ప్రియదర్శనం మా పాలకుడుగా ఉన్నాడు.
1: ప్రియదర్శన ఇస్ అవర్ రూలర్ నౌ.
0: ప్రియదర్శనం అంటే ఇప్పుడు వచ్చినటువంటి పేరు కాదు, రాములకు ప్రజలు పెట్టినటువంటి పేరు ప్రియదర్శన.
1: ప్రియదర్శన ఇస్ నాట్ ది మోడర్న్ నేమ్, ఇట్ ఇస్ ద టైటిల్ గివెన్ బై ది పీపుల్ టు రామ.
0: అనగా ప్రజలందరినీ ప్రేమతో పాలించేటువంటి వాడు.
1: ఇట్ మీన్స్ ద వన్ హూ లవ్స్ పీపుల్.
0: ప్రేమ తప్ప దైవానికి మరొక గుణమే ఉండదు.
1: God has only this quality, love.
0: కాని ఈ యొక్క దీనిని అందరూ అర్థం చేసుకోలేరు.
1: This is not understood by all.
0: అన్ని సిద్ధం చేస్తూ వచ్చారు.
1: All arrangements were ready.
0: కాని
1: బట్
0: ప్రతి మంచి కార్యమునకు ఒక చెడ్డ కార్యం అడ్డుదగులుతుంటుంది.
1: ఫర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ దేర్ విల్ బి ఆబ్స్టకల్.
0: ఈ వైభవాలంతా చూచింది ఈ మందర.
1: మందర సాల్వ్ దిస్ గ్రాండియర్.
0: ఈ మందరకు రాముని పైన కోపము.
1: మందర ఇస్ యాంగ్రీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఒక దినము కౌశల్య రూమ్ నుంచి తన యొక్క కైకర రూమ్కు వెళుతుండాలి రోడ్డు లోపల.
1: One day she was proceeding towards Kausalya, leaving from Kaika's house.
0: అక్కడ ఒక్కొక్కరి భవనం వేరు వేరుగా ఉంటుంటాది.
1: The palaces were separate then.
0: కాని రామలక్ష్మణ భరత శత్రుగులంతా చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటున్నారు బాల్లో.
1: రామలక్ష్మణ భరత శత్రుగులు were boys, were playing with the ball.
0: ఇది రామును కొట్టేటప్పటికి ఆ యొక్క మందర వీపుకు పోయి తగిలింది.
1: When Rama had hit the ball, it touched the back of Mandara.
0: రాములు నవ్వలేదు.
1: Rama didn't laugh.
0: కానీ లక్ష్మణ భరత శత్రుగులు ఇంకా వీరితో ఆడుకుంటున్నటువంటి ఒక గ్రామ పిల్లలు కూడా పక్కన నవ్వారు.
1: లక్ష్మణ భరత శత్రుగులు అదర్ బాయ్స్ లాఫ్డ్ ఇమీడియట్లీ.
0: ఎందుకోసం నవ్వారు?
1: వై డిడ్ ది లాఫ్?
0: మందర వీపు ఇంకా తగిలేటప్పటికీ మందర ఎగిరింది.
1: ద మూమెంట్ బాల్ టచ్డ్ ద బ్యాక్ ఆఫ్ మందర
0: చూసి నవ్వినారు.
1: వాచింగ్ హర్ జంపింగ్ ది లాఫ్.
0: రాములు ఇంత అవమానం చేసినాడు కదా అని చెప్పి ఆనాటి నుంచి ఈ క్రోధం సాధిస్తూ వచ్చింది.
1: Rama has put me to shame since then she was angry with
0: him. క్రోధాన్ని మనసులో పెట్టుకుని
1: with an anger
0: ఇంత కార్యానికి విరుద్ధానికి మూల కారణంగా అయిపోయింది.
1: She became just the opposite.
0: మానవునకు క్రోధం అనేటువంటిది శేషంగా కూడా ఉండకూడదు.
1: Anger should not be there any trace.
0: ఈ రామాయణమునకంత మూల కారణం ఈ రెండే.
1: రామాయణం
0: మందర క్రోధము,
1: ది యాంగర్ ఆఫ్ మందర,
0: శూర్పణఖ కామము.
1: The desire of
0: ఈ కామక్రోధములు రెండే రామాయణానికి మూల కారణంగా తయారైపోయింది.
1: The క్రోధ, the anger, కామ, the desire are responsible for Rama.
0: ఈ క్రోధము అయోధ్యలో ఉండినటువంటి రాముణ్ణి అరణ్యానికి పంపించింది.
1: It's only this anger that sent Rama to exile.
0: కామము అరణ్యంలో ఉండినటువంటి సీతను లంకకు పంపించింది.
1: It's only the desire that made Sita to be sent to Lanka.
0: అనగా ప్రకృతి పరమాత్మను వియోగము సంభవించింది.
1: It led to the separation of nature and God.
0: ఈ వియోగమైన బాధలే రామాయణంలో వచ్చినటువంటి మహాబాధలు.
1: All the suffering that we find Ramayana is because of the separation.
0: కనుక ఈ మందర వెళ్లి కైకకు చెప్పి అనేక విధములుగా మార్చేసింది.
1: సో మందర సెడ్ సో మెనీ థింగ్స్ టు కైక.
0: మందర యొక్క మనసు చాలా కఠినమైనటువంటిది.
1: మందర హార్ట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: మందర అంటే కైకకు చాలా ఇష్టం.
1: కైక లైక్స్ మందర వెరీ.
0: ఎంత ఇష్టమైనప్పటికీ మొట్టమొట్టి తాను అంగీకరించలేదు.
1: ఫస్ట్ షీడింగ్
0: రామచంద్రుడి పట్టాభిషేకం జరుగుతుందని ఆనందం చేత తన మెడలో ఉన్నటువంటి హారాన్ని కూడా మందర మెడలో వేసింది.
1: ఆన్ హియరింగ్ ద ప్లెజెంట్ న్యూస్ దట్ రామచంద్ర ఇస్ గోయింగ్ టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ షీ ప్రెజెంటెడ్ ద నెక్లెస్ టు మందర.
0: మందర దాన్ని తీసి పారవేసింది.
1: మందర త్రూ ఇట్ అసైడ్.
0: కోపం అనేటువంటిది ఇంత చెడ్డది.
1: దట్ యాంగర్ ఇస్ సో బ్యాడ్.
0: కోపము కలిగిన వారికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గును గలుగున్ పాపపు పనులను చేయుచు చి పొమ్మని పించుకుంట చేకూరుజుమీ.
1: ద వన్ హూ ఇస్ యాంగ్రీ విల్ నెవర్ ఫుల్ఫిల్ ఎనీ ఆఫ్ ది టాస్క్, విల్ నెవర్ అచీవ్ ఎనీథింగ్. He will laugh at all problems and obstacles.
0: He
1: will be committing
0: sins.
1: And he will lose his wealth.
0: Tanakungala gauravambu dagdamu seyunu.
1: He will lose his respect.
0: Tanavarala keda cheyunu.
1: He will be separated from his own people.
0: Kopambu valana sarvamu chedugun.
1: Because of anger, people will lose everything.
0: తన కోపమే తనకు శత్రువుగా మారిపోయింది.
1: Anger becomes your own enemy.
0: కనుకనే ఈ విధమైన కారణం చేతనే
1: because of this reason
0: పట్టాభిషేకమునకు సిద్ధముగా ఉండినటువంటి రాముడు,
1: Rama is ready for coronation.
0: ఇక్కడ చక్కగా మీరు గుర్తించాలి,
1: here you have to recognize
0: అనేక మంది జాతకాలని ముహూర్తాలని ఈ పిచ్చి పిచ్చి భావాలు పెట్టుకుని కొంతవరకు తబ్బిబ్బైపోతుంటారు.
1: People are confused because of certain feelings relating to the horoscopes.
0: ఈ పట్టాభిషేకమునకు ఎవరు ముహూర్తం పెట్టిండేది?
1: Who had set that auspicious moment for coronation?
0: సాక్షాత్ బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారే పెట్టాడు.
1: వశిష్ఠ ద బ్రహ్మర్షి,
0: బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారు ఈ యొక్క పట్టాభిషేకమునకు ముహూర్తం పెట్టారు.
1: బ్రహ్మర్షి వశిష్ఠ ఇస్ ద వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫిక్సింగ్ ద డాట్
0: రాముని యొక్క కారనేషన్.
1: నెక్స్ట్ మార్నింగ్ హీ షుడ్ బి కరోనేటెడ్.
0: కానీ అదే సమయానికి అరణ్యానికి పోవలసి వచ్చింది.
1: ద సేమ్ టైమ్ హీ హస్ టు బి సెంట్ టు
0: జాతకం యొక్క తప్ప లేక ముహూర్తం తప్ప.
1: దట్స్ ది మిస్టేక్ లైన్
0: లేక పెట్టిన వారి తప్ప.
1: ఆర్ ద పర్సన్ దేర్.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది కేవలము రామ సంకల్పమే దీనికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ది విల్ ఆఫ్ రామా దట్ ఇస్ ద కాజ్.
0: దీనికి ఇంకా కొన్ని చరిత్రలు బ్యాక్గ్రౌండ్ లో ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ ఆల్సో సర్టన్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: కైక దగ్గర చాలా సన్నిహితంగా ఉంటున్న సమయంలో
1: వెన్ సో ఇంటిమేట్ టు కైక
0: రామును కైకతో చెప్తూ వచ్చాడు.
1: రామా వాస్ టెలింగ్ కైక,
0: అమ్మా దీనికి నీవు సంసిద్ధంగా ఉంటుండాలి.
1: మదర్ యు బి రెడీ ఫర్
0: రాక్షస సంహార నిమిత్తమై నేను అరణ్యానికి పోవాల్సి వస్తుంది.
1: టు కిల్ ది డెమన్స్ ఐ మే హావ్ టు గో టు ద ఫారెస్ట్.
0: కానీ నీకు కొన్ని అపకీర్తులు వస్తాయి.
1: యు విల్ బి పుట్ టు డిస్రిప్యూట్.
0: వచ్చినప్పటికీ నీవు ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయవద్దు.
1: బట్ డోంట్ కీప్ ఇన్ వ్యూ ఆల్ దీస్ థింగ్.
0: నన్ను అరణ్యానికి పంపించేటువంటి కోరిక నీవు ఒకటి కోరుకో.
1: యు డిజైర్
0: రాములే మొట్టమొదట కైకు చెప్పాడు.
1: సో రామ టోల్
0: రామాయణంలో కూడా లేదు.
1: ఇస్ నాట్ దేర్ ఇన్ ఎనీ
0: రామాయణం. కైక చెడ్డది కానే కాదు.
1: కైక ఇస్ నాట్ బ్యాడ్.
0: కైక చాలా మంచిది.
1: కైక ఇస్ వెరీ గుడ్.
0: రాముల విషయంలో అప్పుడు ప్రాణ సమానంగా చూసుకునేటువంటిది.
1: షీ కన్సిడర్ రామా యాజ్ హర్ వెరీ
0: లవ్. భరతుని కంటే రాముని అంటే చాలా మరింత ఇష్టము.
1: షీ లవ్డ్ రామా మోర్ దాన్ భరత.
0: కన్న కుమారుని కంటే పెంచిన కుమారుని పైన ప్రేమ మరింత అధికము.
1: More than her own son, she loved Rama much more.
0: ఇవి రెండు రహస్యాలు తన దగ్గరనే పెట్టుకున్నారు ఇద్దరు.
1: Both of them know this secret.
0: సరే అరణ్యానికి బయలుదేరాడు.
1: He started proceeding to pass.
0: ఆనందంతో బయలుదేరాడు.
1: He was very happy while going.
0: ఎవరైనా మానవులు సహజంగా ఈ విధమైనటువంటి యొక్క సందర్భం లోపల ఆనందాన్ని అనుభవిస్తారా?
1: ఎనీ పర్సన్ హ్యూమన్ ఫర్ దట్ మ్యాటర్ ఉన్నటువంటి
0: వాడు కఠినమైన అడవి లోపల 14 సంవత్సరాలు సంచరించమని కోరినప్పుడు ఎంత దుఃఖిస్తారు, ఎంత విలపిస్తారు, ఎంత నిరాశకు గురి అయిపోతారు?
1: ద వన్ హూ ఇస్ టు బి కోరనేటెడ్ హ్యాస్ టు ప్రొసీడ్ టువర్డ్ ద ఫారెస్ట్. నేచురల్లీ హీ విల్ బి ఫుల్ ఆఫ్ గ్రీఫ్ అండ్ సాడ్నెస్.
0: కానీ రాములకు అలాంటి వియోగం కానీ అలాంటి దుఃఖం కానీ లేదు.
1: బట్ రామా వాస్ నెవర్ సాడ్.
0: జగత్తులో ప్రతి ఒక్కటి మంచే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభమునా విజయాజయాత్. రెండు కుటుంబం సమత్వంగానే చూసుకోవాలి.
1: ప్లెజర్ అండ్ పెయిన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్.
0: నేను ఆనందంగా వెళుతున్నాను అన్నాడు.
1: ఐఎమ్ గోయింగ్ హ్యాపీలీ.
0: తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి తల్లి చాలా విలపించింది.
1: వెన్ హీ కేమ్ టు మదర్ షీ
0: ఫెల్ట్. ఆమా సామాన్యు రాడు.
1: షీ ఇస్ ఆర్డినరీ వన్.
0: కౌసల్య.
1: కౌసల్య.
0: కన్న కడుపు భరించుకోలేనంత బాధను అనుభవిస్తూ వచ్చింది.
1: ద వెరీ మదర్ షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీఫ్.
0: ఎవరి మాట కూడా వినలేదు.
1: షీ డిడ్ పే టు ఎనీబడీస్ వర్డ్.
0: లక్ష్మణుడు కూడా బయలుదేరాడు.
1: లక్ష్మణ స్టార్టెడ్ ఫాలోయింగ్.
0: లక్ష్మణుడు ఎందుకోసం బయలుదేరాడు?
1: వై షుడ్ లక్ష్మణ స్టార్ట్?
0: లక్ష్మణుడు కూడా నువ్వు తండ్రిని విమర్శించినట్టుగా అనేక గ్రంథాల్లో ఉంటుంటాది.
1: ఇన్ సర్టన్ టెక్స్ట్ ఇట్ ఇస్ రిటన్ ద లక్ష్మణ
0: క్రిటిసైజ్ తండ్రిని విమర్శించలేదు.
1: లక్ష్మణ నెవర్ క్రిటిసైజ్
0: రామ సంకల్పం ఏమిటో అదంతా మంచిది.
1: ఇట్స్ ఆల్ రామాస్ విల్.
0: తన సంకల్పాన్ని అనుసరించడమే నా కర్తవ్యం.
1: ఆల్ టు ఫాలో హిస్ విల్ ఇస్ మై
0: డ్యూటీ. ఊర్మిళకు చెప్పలేదు.
1: హీ డిడ్ టెల్ ఊర్మిళ.
0: సుమిత్రకు చెప్పలేదు.
1: హీ డిడ్ టెల్ సుమిత్ర.
0: తండ్రికి చెప్పలేదు.
1: హీ డిడ్ టెల్
0: ఎవ్వరికి చెప్పలేదు.
1: హీ డిడ్ టెల్ ఎనీబడి.
0: రామునితో బయలుదేరాడు.
1: హీ స్టార్టెడ్ ఫాలోయింగ్ రామ.
0: ఈ విధమైనటువంటి యొక్క సహజ ధర్మాలు దైవతత్వానికి దైవ శక్తులకు తప్ప మరొక దానికి సాధ్యం కాదు.
1: దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ టు గాడ్ అండ్ డివైన్ పవర్.
0: రామా నేను పుట్టడమే నీ సేవ నిమిత్తమై పుట్టాను.
1: రామా ఐఎమ్ బోర్న్ టు సర్వ్ యూ.
0: నిన్ను వదిలి క్షణమైనా నేను ఉండలేను.
1: ఐ కెనాట్ లీవ్ లీవింగ్ యువర్ కంపెనీ ఫర్ ఎ మోమెంట్.
0: లేకుండా పోతే నన్ను అరణ్యానికి పంపించి నీవు అయోధ్యలో ఉంటుంది.
1: అదర్వైజ్ యూ సెండ్ మీ టు ద ఫారెస్ట్ అండ్ యూ స్టే బ్యాక్ ఇన్ అయోధ్య.
0: నేను నీ వెంట రాక తప్పదు అన్నాడు.
1: ఐ మస్ట్ నెసర్లీ ఫాలో యూ.
0: రాములంటే లక్ష్మణుడికి చాలా ప్రేమ.
1: లక్ష్మణ హెస్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామ.
0: లక్ష్మణుడు అంటే రాములకు ప్రేమ.
1: అండ్ రామ ఆల్సో లవ్.
0: ఈ ఇరువురి ప్రేమల మధ్యలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: And the intimate love between the two is very mysterious.
0: ఎప్పుడు కూడా నువ్వు మహావిష్ణు స్వరూపంగా ఉండినప్పుడు శరతల్పం పైన పండుకున్నట్టు భీష్ముని వలె ఇక్కడ ఆదిశేషుని పైన పవడించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు.
1: జస్ట్ యాజ్ భీష్మ lied on the bed of arrows. Lying on Lakshmana Adhisesha.
0: అతనిపైన నిరంతరము పవడించినటువంటి వాడు ఈ రాముడు.
1: సో రామ వాజ్ రిక్లైనింగ్ ఆన్ అదిశేష.
0: కనుకనే ఇరువురికి ఎడబాటు జరగడానికి అవకాశం లేదు.
1: సో దేర్ నో స్కోప్ ఫర్ సెపరేషన్ బిట్వీన్ ది టూ.
0: ఈ ఇరువురిలో ఉండేటువంటి అంతరార్థాలు వారికి మాత్రమే తెలుసు.
1: దే నో ది ఇన్నర్ మీనింగ్ బిట్వీన్.
0: వెళ్లారు.
1: దే వెంట్.
0: సరియూ తీరం దాటారు.
1: అక్రాస్ సరియూ రివర్.
0: కాలం అయిపోయింది.
1: ఇట్ వాస్ ఈవినింగ్ టైం.
0: ప్రజలందరికీ ఈ రహస్యం తెలియదు.
1: పీపుల్ డు నాట్ నో.
0: చాలా మంది అనేక విధములుగా కూడా విలపిస్తూ పరిగెత్తుతూ శ్రీరాముని వదిలి ఉండలేము, మా ప్రాణమును తీసేయమని అనేక మంది ప్రార్థిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ దే సెడ్ దే కెనాట్ లీవ్ ది కంపెనీ ఆఫ్ శ్రీరాము.
0: మేమెందుకు ఈ దృశ్యాన్ని చూడాలి? ఎందుకోసం మేము బ్రతకాలి?
1: వై షుడ్ వి సీ ఆల్ దిస్?
0: మా బ్రతికెందుకు?
1: బట్ ఫార్.
0: ఇంకా తల్లి దగ్గరికి వెళ్లారు, నమస్కారం చేశారు.
1: దే డిడ్ నమస్కార్ టు మదర్.
0: ఇంకా ఆమె చెప్పలేనంత బాధపడుతూ వచ్చింది కౌసల్య.
1: కౌసల్య వాస్ గ్రీఫ్ స్టికెన్.
0: కొన్ని నెలల నుంచి కూడా కౌసల్య దగ్గర పోవటం లేదు దశరథుడు.
1: దశరథ వాస్ నాట్ గోయింగ్ టు కౌసల్య ఫర్ ఫ్యూ మంత్స్ బ్యాక్.
0: కొంత మంత్సే కాదు, కైక వివాహం జరిగినప్పటి నుంచి కూడా కౌసల్య దగ్గరికి పోవటం లేదు.
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ కైకాస్ వెడ్డింగ్ హి నెవర్ విజిటెడ్ కౌసల్య. లోకంలో కూడా అంతే
0: జరుగుతుంటాది. కడపటి భార్య అంటే చాలా ఇష్టం.
1: ది లాస్ట్ వైఫ్ ఇస్ సో ఎండియరింగ్.
0: అప్పుడు రాముని చూసి ఈ విధంగా పోయినప్పుడు పంపించింది, రామా నీకు ఈ విధమైన పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా తలంచలేదు. ఏ నిమిషంలో నీవు రాజవుతావో ఈ ఆనందాన్ని చూసి నేను ఆనందించాలనుకున్నాను.
1: ఐ వాంట్ టు బి హ్యాపీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ వెన్ యుల్ బి కరోనేటెడ్.
0: జరగవలసింది జరగక తప్పదు.
1: వాట్ ఈస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్
0: అని ఆశీర్వదించి
1: హి బ్లెస్డ్.
0: నీకు అరణ్యమే అయోధ్య.
1: That forest is your
0: ayodhya.
1: For me this ayodhya is the forest.
0: నీవు సంరక్షించుకుని నీవు ఈ యొక్క సమయాన్ని తప్పక సద్వినియోగం చేసుకుని రామని.
1: యూ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ టైమ్ ఇన్ రిటర్న్.
0: కూర్చుంది.
1: షీ సాట్.
0: తనకు తాను ఇంక నేను బ్రతకనక్కర్లేదనుకుంది.
1: ఐ డోంట్ నీడ్ టు లివ్ ఎనీ లాంగర్.
0: పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా.
1: Can any woman
0: ఎందుకు నా బ్రతుకు
1: బీయింగ్ సెపరేటెడ్ ఫ్రమ్.
0: ఒకవైపున పతికి దూరం అయ్యాను, ఒకవైపున శుద్ధునికి దూరం అయ్యాను. నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి?
1: వై షుడ్ ఐ లివ్ ఫర్ హూ సేక్?
0: అన్నపానాదులు వదిలిపెట్టి అహోరాత్రములు కూడా బాధపడుతుండాలి.
1: షీ సాక్రిఫైస్ ది ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ షీ వాస్ ఫీలింగ్ సో సాడ్.
0: ఈ దశరథుడు మరణించిన తర్వాత
1: డెత్ ఆఫ్ దశరథ
0: వశిష్ఠుల వారు
1: వశిష్ట
0: కేకేయ రాజ్యమునకు వర్తమానం పంపాడు.
1: హి సెండ్ ద మెసేజ్ టు ది కేకేయ.
0: ఏమని? దశరథుడు మరణించాడని చెప్పలేదు.
1: నాట్ దట్ దశరథ డైడ్.
0: తక్షణం మీరు రావాల్సింది అన్నారు.
1: హి సెడ్ యు స్టార్ట్ ఇమీడియట్లీ.
0: భరతుడు శత్రుఘ్నుడు.
1: భరత అండ్ శత్రుఘ్న.
0: ఆనాడు ఏ ప్లేన్ లో ఏ కార్ లో ఏ హెలికాప్టర్ లో ఒకటి లేవు.
1: దోస్ డేస్ దేర్ వర్ నో ఫ్లైట్స్.
0: రథములో రానే రావాలి.
1: దే మస్ట్ కమ్ ఇన్ చారియట్స్.
0: రావడానికి 15 దినములు పట్టింది.
1: ఇట్ విల్ టేక్ 15 డేస్ టు రీచ్.
0: ఆనాడు ఈ శవాన్ని దాచిపెట్టడానికి ఏ ఐస్ గడ్డలో ఏ యొక్క ఇదో రస పదార్థాలు లేవు. అప్పుడు
1: దేర్ వర్ నో కెమికల్స్ ఆర్ ఐస్ టు ప్రొటెక్ట్ ది డెడ్.
0: అప్పుడు కూడా చచ్చిన దేహాన్నంతా ఊరుగాయ వేసినట్టుగా నూనెలో వేసేశారు.
1: జస్ట్ యాజ్ ఎ పికిల్ ఇన్ ద డెడ్ బాడీ ఇస్ కెప్ట్ ఇన్ ద ఆయిల్. దే
0: భరత శత్రుఘ్నుడు వచ్చేంత వరకు నూనెలో తడిపి పెట్టారు.
1: సో అంటిల్ ద అరైవల్ ఆఫ్ భరత శత్రుఘ్న ద డెడ్ బాడీ ఆఫ్ దశరథ ఇస్ కెప్ట్ ఇన్ ఆయిల్.
0: భరత శత్రుఘ్నులు పరిగెత్తి వస్తున్నారు.
1: భరత శత్రుఘ్నులు
0: చాలా వేగంగా వస్తున్నారు.
1: కమింగ్ వెరీ ఫాస్ట్.
0: అయోధ్యలో ప్రవేశించేటప్పటికి అయోధ్యులంతా పక్షులు కూడా తలలు వంచుకొని ఏడుస్తున్నాయి.
1: బై ది టైమ్ దే రీచ్ అయోధ్య
0: అయోధ్య కళాహీనంగా కనిపించింది.
1: అయోధ్య లాస్ట్ ఆల్ ఇట్స్ గ్లామర్.
0: పశువులు కూడా తల ఎత్తి ఉండటం లేదు.
1: కౌస్ ఆల్సో నెవర్ రైజ్ దేర్
0: హెడ్స్. తిరిగేటువంటి కుక్కలు కూడా విలపిస్తూనే ఉంటున్నాయి.
1: డాగ్స్ ఆన్ ది స్ట్రీట్స్ వర్ క్రైయింగ్.
0: ఏమిటి ఈ విచారమునకు కారణము అని విచారించాడు భరతుడు.
1: భరత ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ బిహైండ్ ఇట్.
0: రథము దిగాడు, లోపల పరిగెత్తాడు.
1: హి గాట్ డౌన్ ఫ్రమ్ ద చారిట్ అండ్ ర్యాన్.
0: తల్లిని చూచాడు.
1: సోదమాద.
0: ఆమె ఒక వికార స్వరూపాన్ని ధరించింది.
1: షీ వాస్ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మ్ దాన్ యూజువల్.
0: ధరించినటువంటి కైక ధైర్యంతో, లక్ష్మణ భరత నీవు ఇంక చేయవలసిన కార్యాలు నువ్వు ప్రయత్నించున్నాడు.
1: షీ పిక్డ్ అప్ ఎన్కరేజ్ అండ్ సెడ్ భరత
0: తండ్రి మరణించాడు.
1: Father died.
0: కర్మకాండను నీవు ఆచరించమని చెప్పింది.
1: All the last rites must be performed.
0: రామలక్ష్మణులు ఎక్కడ పోయారు?
1: What happened to రామలక్ష్మణ?
0: ఆనందించాడు. అయ్యో తండ్రి మరణించే సమయం లోపల నేను శత్రుఘ్నుడు లేకపోయామే, తండ్రి ఏమి చెప్పాలనుకున్నాడో మాకు, కేవలం ఈ ప్రాప్తి రామలక్ష్మణుడికే సంప్రాప్తమైంది.
1: He felt that at least he was happy that Ramalakshmana were there on the bedside in the last moments of
0: Dasharatha. కనక కట్టగడ తండ్రిని చూచేటువంటి ప్రాప్తి రామలక్ష్మణుడికే దక్కింది.
1: Ramalakshmana could be there when Dasharatha was dying.
0: అని చాలా బాధపడుతూ వచ్చాడు.
1: He felt so sad that he was not there at that time bedside.
0: తక్షణమే కౌసల్య మందిరానికి వెళ్ళాడు.
1: Immediately went to Kausalya's palace.
0: ఆమె జరిగినటువంటి విషయం అంతా కూడా పూసుకొచ్చినట్టు చెప్పింది.
1: He told in verbatim what all that had happened.
0: అమ్మ అడవికి పోయినటువంటి రామలక్ష్మణులు ఇంతకాలం ఎందుకు రాలేదు?
1: Mother, how is it that Rama has gone to forest? Has not returned yet.
0: ఇంకా 14 సంవత్సరం వరకు రారు వారు అన్నారు.
1: They are not going to return for 14 years to come.
0: తండ్రి పోయినటువంటి దుఃఖంతో మునిగిపోతున్నటువంటి భరత శత్రుడు రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన క్రోధం వచ్చేసేసింది.
1: They are feeling so sad because the death of the father. On hearing that Ramalakshmana are there in the forest,
0: anaga okadani kinte adikamaina prema chuchinappudu rendavo prema tagipothundi. Okadani kinte adikamaina prema chuchinappudu rendavo prema tagipothundi.
1: When they have more of love towards the second thing, the first love will be diminishing.
0: Tandrinti ento prema ga undinatunte varu Bharatashatrughnulu.
1: Bharatashatrughnulu loved their father.
0: కానీ అతనికంటే మరింత ప్రేమ రామలక్ష్మణుల పైన.
1: బట్ దే లవ్ రామలక్ష్మణ మచ్ మోర్.
0: రామ రామ అంటే రామ ప్రాణమే వీళ్ళకి.
1: దే కన్సిడర్ రామ ఇస్ వెరీ లాయ్.
0: భరత శత్రుఘ్న లక్ష్మణులకు అందరికీ రాములే ఏకైక ప్రాణము.
1: ఫర్ లక్ష్మణ భరత శత్రుఘ్న రామ ఇస్ వెరీ లాయ్.
0: నేను తండ్రి కర్మకాండను కూడా నేను చేయను.
1: ఐ విల్ నాట్ పర్ఫార్మ్ ద లాస్ట్ రైట్.
0: నేను రాముల దగ్గరికి వెళ్తానన్నా.
1: ఐ విల్ గో టు రామ హీ సెడ్.
0: కానీ వశిష్ఠుల వారు సమాధాన పరిచి
1: నాయన
0: ఇప్పటికే ఆలస్యం అయిపోయింది.
1: ఇట్స్ ఆల్రెడీ డిలే.
0: ఏ కర్మలంతా నువ్వు ఆచరించవలసింది తప్పదు.
1: యు మస్ట్ నెసెసరీ డూ లాస్ట్ రైట్.
0: నీ వంత కొడును కర్మకాండ ఆచరించే మనం అందరూ కలిసి వెళ్దాం రాముల దగ్గరికి అన్నాడు.
1: ఆఫ్టర్ ఆల్ ది యాక్టివిటీ దట్ యు ఆర్ సపోజ్డ్ టు డూ, లెట్స్ ఆల్ గో టుగెదర్.
0: అనగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి.
1: హియర్ వి హావ్ టు నో వన్ పాయింట్.
0: ఎంతో ప్రేమగా ఉండినటువంటి ఒక తండ్రి పైన కూడాను
1: all the love that they have to
0: respond. అంతకంటే అధికమైన ప్రేమ కలిగినట్టు రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన కూడా నువ్వు ద్వేషం వచ్చేసి.
1: As they could not bear the pangs of separation from Rama Lakshmana, they had bitter hatred towards mother Kaika.
0: మనలో ఉండినటువంటి దీన్ని దుఃఖాన్ని ఒక దుఃఖాన్ని ఒకటి మార్చాలంటే ఏ దుఃఖంగా మారుస్తుంది?
1: So one grief is converted to another form of grief. What sort of it?
0: Tuta oka chinta.
1: The birth is one grief.
0: Bhumi nunduta chinta.
1: Life on earth is one.
0: Samsaram oka chinta.
1: The family life.
0: Chavu chinta.
1: The death.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీయు చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టము ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: మిస్టరీ.
0: సర్వ చింతల బాపెడి సర్వేశ ప్రేమ పొందుడికడైన ప్రజలార పొందు మీరా. అన్ని చింతలు బాపేటువంటి చింత ఒకే చింత, అదే సర్వేశ్వర చింత.
1: All these are worries, but when you think of God, that all other worries should be solved. అధికమైనటువంటి
0: చింత భగవంతుని చింత.
1: So you should think of God and higher level. దీనికి
0: మించిన చింత మరొకటి లేదు.
1: There is nothing higher than this.
0: ఆ చింతలో మనం మునిగితేమంటే ఈ చింతలన్నీ కూడా నువ్వు గాలికి కొట్టుపోయినట్టు పట్టుకొట్టుకుని పోతాయి.
1: The moment you drown yourself in the thought of God, rest of things will go.
0: కనుకని ఈ ప్రాకృతమైనటువంటి అల్పమైనటువంటి చింతలకు మనం కుంగిపోనక్కర్లేదు.
1: సో యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ థాట్స్.
0: అన్ని చింతల కంటే పెద్ద చింత భగవంతుని యొక్క చింతనే.
1: హైయెస్ట్ థాట్ ఈస్ దట్
0: భగవంతుని యొక్క వియోగ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ ఫర్ ద
0: ప్రేమ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ.
0: ప్రేమ చింతలో మనం మునిగినామంటే ఈ చింతలంతా మనం లెక్క చేయనక్కర్లేదు.
1: ద మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ లవ్, యూ నీడ్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ద రెస్ట్.
0: కనుకనే భరతుడు ఈ విధమైనటువంటి చింతలంతా కూడా మర్చి రామచింతలో మునిగి సర్వ సైన్యాన్ని కూడా తీసుకుని వెళ్ళాడు.
1: సో భరత ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సచ్ యాంగ్జైటీస్ అండ్ వరీస్ అండ్ హ్యాడ్ ఆల్ ద థాట్ ఆఫ్ రామ.
0: తల్లులు కూడా ప్రార్థించారు.
1: మదర్స్ ఆల్సో ప్రే.
0: నాయన మీరెవరూ లేనటువంటి ఈ యొక్క అయోధ్యలో మేముండి ప్రయోజనం ఏమిటి?
1: దిస్ నో యూజ్ ఇన్ స్టేయింగ్ బ్యాక్ వెన్ ఆల్ ఆఫ్ యు ఆర్
0: తీసుకెళ్ళమని.
1: నాట్ హియర్. టేక్ అస్ ఆల్సో.
0: కైకతో పాటు మందరతో పాటు అందరినీ తీసుకెళ్లారు.
1: దే టుక్ అలాంగ్ విత్ దెమ్ కైక అండ్ మందర ఆల్సో.
0: ఎక్కడో అరణ్యంలో చిత్రకూట పర్వత పైన ఏదో చిన్న కూటంలో ఉంటున్నారు, పర్ణశాలలో ఉంటున్నారు. ఏనుగుల గర్జన, గుర్రముల సవారీ, అనేక విధమైనటువంటి రథములు నడిచినట్టుగా శబ్దం వినిపించింది.
1: While they were there on the top of that mountain top, Chitrakuta, they were listening to the sounds of the footsteps of the elephants and the
0: heart. సీతారాములు పర్ణశాల దగ్గర ఉంటుంటే లక్ష్మణుడు ఒక పెద్ద వృక్షాన్ని ఎక్కి చూచాడు.
1: లక్ష్మణ క్లైంబ్డ్ అప్ ది ట్రీ టాప్.
0: కనుకనే త్యాగరాజు కూడా అదే చెప్పాడు, కపివారతి దాటునా.

0: చూచుచున్నా చుట్టబుద్ధి గల భరతుడు చూచి చూచి నొక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పరా.
1: Is it possible for the monkey to cross this ocean? Do you think that Lakshmi wants God is
0: well?
1: Bharata is very intelligent.
0: Ramulu ekkada unnadu ante athaniki teliyadu.
1: He doesn't know where Rama is.
0: Evaru daari chupetunte vaallu
1: leru. Nobody will show the way.
0: Chuchadu.
1: He saw.
0: Pachulanta oka daggara untunnayi.
1: He saw all the
0: birds. Pachulu aadukuntunnayi.
1: Birds were playing.
0: Pachulu aadukune place lokala jalam untadi.
1: Where the birds all around
0: ekkada jalam untado akkada Ramulu untadu.
1: Where there is water
0: ani ee vidhanga sukshmabuddhito yochistu vachadu.
1: Being so intelligent he could think in this way.
0: పక్షులంతా కూడా జలమున్న చోటే ఉంటుంటాయి అడవి లోపల.
1: బర్డ్స్ విల్ బి దేర్ నియర్ ద వాటర్.
0: జలము లేని చోట పక్షులు ఉండవు.
1: బర్డ్స్ విల్ నాట్ బి దేర్ వేర్ దేర్ ఇస్ నో వాటర్.
0: కనుక అక్కడ జలమున్న చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ వాటర్ దేర్ ఇస్
0: ఫలమున్న చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ ఫ్రూట్ దేర్ ఇస్ రామచంద్ర.
0: కనుకనే ఆ పక్షుల యొక్క జాడను చూచి వస్తున్నాడు భరతుడు.
1: వాచింగ్ ద బర్డ్స్ ఎట్ సైడ్ భరత స్టార్టెడ్ ప్రొసీడింగ్.
0: చూచాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్లైంబ్డ్ అప్ ది ట్రీ టాప్ అండ్ నోటిస్డ్.
0: ఆదిశేషుడు
1: లక్ష్మణ ఇది ఆదిశేష.
0: సర్పస్వరూపుడు కోపం వచ్చేసింది.
1: ఈజ్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ సర్పెంట్ ఇస్ వెరీ యాంగ్రీ.
0: అన్న సిద్ధంగా ఉండు అన్నాడు.
1: సెట్ బ్రదర్ బీ రెడీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఇదిగో తల్లి మనల్ని అరణ్యానికి పంపించింది, కుమారుడు మనల్ని అరణ్యంలో కూడా ఉండనివ్వకుండా చేయడానికి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు.
1: మదర్ హెస్ సెంట్ అస్ టు ద ఫారెస్ట్, సన్ ఈజ్ రెడీ హియర్ టు ఫైట్ విత్ అస్ నౌ.
0: రథములతో సైన్యముతో అన్ని విధాలు కూడా తయారై వస్తున్నాడు.
1: ఈజ్ రెడీ విత్ ఆల్ ది ఆర్మ్ ఇన్ ది చారియట్.
0: రాములు నవ్వాడు.
1: రామా స్మైల్.
0: లక్ష్మణ.
1: లక్ష్మణ,
0: ఇంతకాలం పెరిగి కూడాను భర్త శత్రుకుల యొక్క గుణాలు నీవు గుర్తించుకోలేకపోతున్నావే.
1: హావింగ్ స్టేడ్ సో లాంగ్ యూ కుడ్ నాట్ ద క్వాలిటీస్.
0: మహాశాంతి స్వరూపుడు
1: భర్త ఇస్ వన్ ఆఫ్ పీస్.
0: రాములంటే నేనంటే భర్తనికి చాలా ప్రాణము.
1: భర్త టేక్స్ మెసేజ్.
0: అలాంటి వాడిపైన నీవు ఈ దురుద్దేశం పెట్టుకోవటం మంచిది కాదు.
1: యూ కెనాట్ బ్లేమ్ హిమ్ లైక్ దట్ అండ్ టేక్ బ్యాడ్ ఐడియా.
0: వేచి ఉండు.
1: వెయిట్.
0: వచ్చారు భరతుడు, పరిగెత్తి వచ్చాడు, రాముల పాదాల పైన పడ్డాడు.
1: భర్త కేమ్ రన్నింగ్ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: అన్నా రక్షించు, రక్షించు, క్షమించమని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: సర్ బ్రదర్ ప్రొటెక్ట్ మీ, పార్డన్ మీ.
0: తక్షణమే దగ్గర చేసి అన్నీ తెలుసు రాములకు, కానీ ప్రాకృతమైన రీతిగా కొంత నటించాలి.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ షుడ్ యాక్ట్.
0: నాన్న అమ్మ క్షేమంగా ఉన్నారా?
1: ఆర్ మదర్ అండ్ ఫాదర్ హ్యాపీ?
0: ఇక్కడ కొంతమంది డౌటింగ్ థామస్లకంతా కూడాను ఇతను రాముడే దేవుడైపోతే దశరథుడు మరణించాడని తెలీదా అని అనుకుంటారు.
1: డౌటింగ్ థామస్ విల్ నేచురలీ డౌట్ హావింగ్ నోన్ దట్ హి డజంట్ నో దట్
0: సామాన్య మానవుల వలె తాను ప్రవర్తిస్తున్నాడు.
1: హి కెన్ బిహేవ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
0: ఆ సామాన్యుని వలె ప్రవర్తించకపోతే ఈ సహజమైన తత్వము ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
1: ఇఫ్ హి డజంట్ బిహేవ్ ఇన్ ఆర్డినరీ వే హి కెన్ నాట్ నో ద నేచురల్ క్వాలిటీ బిహేవియర్.
0: అనేటప్పటికీ భరతుడు చెప్పాడు.
1: దెన్ భరత సేడ్
0: అన్న
1: brother
0: nanna nee viyogadilo maraninchadu unnadu.
1: Father died because of the in the fire of separation.
0: Bhasma aipoyadu annadu.
1: He got himself burned in the fire of separation.
0: Viyogagni.
1: What is that? It is the fire of separation.
0: Tachane vinnadu.
1: He heard it.
0: Naluguru cheraru.
1: All the four assembled.
0: Nadiki vellaru, tarpanalu vidicharu.
1: They went to the forest and did the last rites.
0: Vachina tarvata ee Bharatunaku Ramulaku chala vadopavadam jarugutundadi.
1: Later there is argument.
0: Neevu raaka tappadu.
1: You were bound to return.
0: Neevu raakapoyina nenu ee Ayodhyalone undanu.
1: If you don't return I will stay there.
0: Nenu kuda ikkada aranyamlone untamu.
1: Or else I will stay with you in the forest.
0: Kani
1: but
0: Ramulu tandri aagnana meerakoodadu.
1: But you should not.
0: నాకు అరణ్య రాజ్యాన్ని పాలించమని నాకు ఆదేశం ఇచ్చాడు, నీవు అయోధ్య రాజ్యాన్ని పాలించమని నీకు ఆదేశాన్ని ఇచ్చాడు.
1: ఫాదర్ కమాండెడ్ మీ టు రూల్ దిస్ ఫారెస్ట్. ఫాదర్ కమాండెడ్ యూ టు రూల్ అయోధ్య.
0: నీ రాజ్యాన్ని నీవు పాలించు, నా రాజ్యాన్ని నేను పాలిస్తాను.
1: సో యూ రూల్ యువర్ కింగ్డమ్, ఐఎమ్ రూలింగ్
0: నా రాజ్యంలో అంతా ఋషులే.
1: యర్ మై కింగ్డమ్
0: అంతా ఋషులే.
1: ఆల్ ఆర్ పీపుల్
0: సంహారం చేసి ఋషుల్ని పోషించాలి.
1: దేర్ఫోర్ ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్.
0: నేను ఋషి మానస సంచారి.
1: ఐ మూవ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్
0: సేన్. నా రాజ్యాన్ని నేను చక్కగా పాలిస్తుంటాను.
1: సో ఐ విల్ అడ్మినిస్టర్ మై కింగ్డమ్.
0: వెళ్ళమని చెప్పాడు.
1: హి సెడ్ యు గో బ్యాక్.
0: కానీ వినకపోవటం చేతనే
1: బట్ హి డిడ్ంట్ హియర్.
0: ఆ పాదుకలు తీసుకుని రామాగ్ని శిరసావహించి తిరిగి అయోధ్యకు వస్తాడు.
1: హి కలెక్టెడ్ ద డివైన్ శాండల్స్ అండ్ రిటర్న్ బ్యాక్.
0: అనగా రామాజ్ఞ అనేటువంటిది అందరికీ కూడా అంత ప్రధానమైన ప్రమాణం.
1: Rama's command must be obeyed.
0: అనగా దైవాజ్ఞ. ఏది చెప్పినప్పటికి దీనికి వేరు ప్రశ్నలే ఉండకూడదు.
1: ఇట్స్ గాడ్స్ కమాండ్, యూ షుడ్ నాట్ క్వశ్చన్.
0: ఎస్ ఎస్
1: యూ షుడ్ సే ఎస్ ఎస్.
0: దుముకు, దుముకటమే.
1: జంప్, బీ రెడీ టు జంప్.
0: లక్ష్మణుడు కూడా అంతే.
1: లక్ష్మణ ఇస్ లైక్ దాట్.
0: ఆ యొక్క చిత్రకూట పర్వతం పోయినప్పుడు
1: చిత్రకూట
0: సీత అరిసినట్టుగా కనిపించింది.
1: సీత ప్రిటెండ్
0: యాజ్ సీతారాముడు ఒక గుండె పైన కూర్చున్నారు.
1: అండ్ దే వర్ సిట్టింగ్ ఆన్ ఎ స్టోన్.
0: లక్ష్మణుడు పిలిచాడు.
1: దే కాల్డ్ లక్ష్మణ.
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: ఒక పర్ణశాల నిర్మించు, సీత చాలా అలసిపోయింది అన్నాడు.
1: కన్స్ట్రక్ట్ ఎ హట్ పర్ణశాల హియర్, సీత ఇస్ వెరీ మచ్ టైర్డ్
0: అన్న. ఎక్కడ నిర్మించాలో చెప్పమన్నాడు.
1: సార్ బ్రదర్ వేర్ ఎమ్ ఐ టు బిల్డ్,
0: నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు.
1: యూ కన్స్ట్రక్ట్ ఇట్ వేర్ యూ వాంట్.
0: ఈ ఒక్క మాట రాములు రా లక్ష్మణ్ చాలా బాధింపజేసింది.
1: లక్ష్మణ ఫెల్ సో సాడ్.
0: ఎంత పాపం చేశాను రామా నేను.
1: వాట్ ఇస్ సిన్ రామా ఐ కమిటెడ్.
0: నీ వాక్కు నుంచి నేను ఇలాంటి కఠినమైన పదములు వినవలసి వచ్చింది కదా.
1: షుడ్ ఐ లిసన్ టు ఆల్ దీస్ హార్ష్ వర్డ్స్.
0: చాలా బాధపడ్డాడు.
1: ఐ ఫెల్ వెరీ సాడ్.
0: సీత వెళ్ళింది.
1: సీత వెంట్.
0: లక్ష్మణ ఎందుకు ఇంత బాధపడుతున్నావు?
1: లక్ష్మణ వై ఆర్ యూ సాడ్.
0: రాములు ఏ కఠినమైనటువంటి పదములు ఉపయోగించలేదు.
1: రామా డిడ్ నాట్ సే.
0: నీకు ఇష్టమైన చోట నీవు నిర్మించమని చెప్పాడు.
1: హి వాంటెడ్ యు టు బిల్డ్ ద హార్ట్ వేర్ యు వాంట్
0: చెప్పాడు. నాకు ఇష్టం అనేటువంటిది ఒకటి ఉందా?
1: డు యు హావ్ ఎనీ సెపరేట్ లైక్?
0: రామ ఇష్టమే నా ఇష్టము.
1: ఐ హావ్ నో చాయిస్.
0: ఇష్టం మరొకటి లేదు.
1: I have no separate choice or preference.
0: చోట నిర్మించమంటే నేను ఏమో రాములకు దూరమైనటువంటి వాడిని.
1: If Rama says I should do it where I like,
0: నేను అర్పితం చేశాను రాములకు.
1: What harm I have done?
0: మదీయ ధన దారాది సర్వభార సమర్పితం ఆత్మానాం శేషభూతం రక్షమాం శరణాగతి.
1: I have surrendered all my wealth in the family and the kingdom.
0: తల్లిని భార్యను బిడ్డలను రాజ్యమును సర్వస్వమును త్యజించి రాములే నాకు సర్వస్వమని రామపాదమును పట్టాను.
1: I left everybody, the mother, father, the children, the wife, and caught hold of the
0: అలాంటి నన్ను నా ఇష్టమైనటువంటిగా పలికాడే.
1: And if you say that I should build on my own
0: choice. సత్యాన్ని గుర్తించినటువంటి రాములు దగ్గరకు వచ్చి తల నిమురుకుంటూ, తమ్ముడా నీవు చిన్నదానికి ఇంత బాధపడనక్కర్లేదు.
1: Rama patting the head of Lakshmana said, "You don't
0: feel so sad." నిన్ను
1: బాధించినందుకు
0: క్షమించు అన్నాడు రాముడు.
1: He sought his pardon for hurting him.
0: ఇదిగో పలాన చోట్లో నీవు దీన్ని పర్ణశాల నిర్మించమన్నాడు.
1: And he has shown the spot where the hut is to be built. ఆనందించాడు
0: లక్ష్మణుడు.
1: లక్ష్మణ వాస్
0: హ్యాపీ. నీ ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: Your command is important.
0: ఏమైనా సరే నేను సిద్ధంగా ఉంటాను.
1: I am ready for anything.
0: జవాబు అనేటువంటిదే లేదు.
1: No reply whatsoever.
0: అక్కడ కూడా అంతే. భరతుడు
1: ఏం భరత?
0: భరతుడు కూడాను ఇంకా రామాజ్ఞను మీరలేకుండా తిరిగి వచ్చాడు.
1: భరత ఒకటి
0: మాత్రము ఒకటి మాత్రము ఒక నియమం నియమించాడు.
1: బట్ దిస్ వన్ డిసిప్లిన్ వన్ రామ రూల్.
0: నీవు అయోధ్యలో చేరేంత వరకు కూడా నేను అయోధ్యలో ఉండను.
1: అంటిల్ యూ రీచ్ అయోధ్య ఐ విల్ నాట్ స్టే దేర్ ఇన్
0: అయోధ్య. గ్రామం లోపల ఒక నేను కూడా పర్ణశాల వేసుకుని నీ వలె నేను కూడా అక్కడ జీవిస్తాను.
1: ఐ విల్ ఆల్సో బిల్డ్ ఏ హట్ దేర్ ఇన్ నంది విలేజ్.
0: నీ పాదములే అయోధ్యను పాలిస్తుంటాయి.
1: యువర్ ఓన్ ఫీట్ విల్ రూల్ ది ఎంటైర్ అయోధ్య.
0: పాదకులను అయోధ్యలో ప్రతిష్ఠ చేసి నేను నంది గ్రామంకి వచ్చేస్తాను.
1: యువర్ డివైన్ శాండల్స్ విల్ రూల్ ది ఎంటైర్ కింగ్డమ్ దేర్.
0: నీవు వచ్చేంత వరకు నేను అయోధ్యలో ప్రవేశించను.
1: అంటిల్ యూ రిటర్న్ ఐ డోంట్ స్టెప్ ఇన్ టు అయోధ్య.
0: అలాంటి పుత్రులు అలాంటి అన్నదమ్ములు అలాంటి వీరు ఆనాటి కాలంలో.
1: Such the type of the sons and the brothers in those times.
0: కనుకని ప్రతి కుటుంబానికి కూడాను అన్నదమ్ములు అంటే ఏ విధంగా ఉండాలని రామాయణం ప్రబోధిస్తూ ఉంటుంది.
1: రామాయణ టీచర్స్ హౌ బ్రదర్స్ షుడ్ బిహేవ్.
0: ప్రతి కుటుంబములకు భార్యాభర్తలు అంటే ఏ విధంగా ఉండాలని సీతారాములు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: సీతారామ డెమోన్స్ట్రేట్స్ అన్ ఐడియల్ కపుల్.
0: ప్రతి కుటుంబంలో కూడాను తండ్రి బిడ్డలు ఏ విధంగా ఉంటుండాలని దశరథునికి కుమారులకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని ఆదర్శంగా నిరూపించారు.
1: ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్.
0: కనుకని ఈనాడు మనకు చాలా రామాయణం అత్యవసరము.
1: Today Ramayana is very essential.
0: ఎందుకనగా తండ్రి మాటలు పిల్లలు వినటం లేదు.
1: Because the son is not obeying father.
0: పిల్లల భవిష్యత్తు గురించి తండ్రులు యోచించటం లేదు.
1: Father is not bothered with the future of the son.
0: భార్య వినటం లేదు.
1: The wife doesn't follow.
0: భార్య మాట భర్త వినిపించుకోవటం లేదు.
1: Husband doesn't listen to the wife.
0: శిష్యులు ఏమాత్రం కూడాను గౌరవించటం లేదు.
1: స్టూడెంట్ ఇస్ నాట్ రెస్పెక్టింగ్ ద టీచర్.
0: శిష్యులు ఏమాత్రం కూడా గురువులు కూడా గమనించడం లేదు.
1: అండ్ ద టీచర్ ఇస్ నాట్ అబ్జర్వింగ్ ద స్టూడెంట్.
0: లోపల రామాయణం ప్రతి మానవునికి అత్యవసరమే.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ రామాయణం ఇస్ వెరీ సెన్సిటివ్.
0: ఈ సర్వవిధములైనటువంటి లోపములు పరిహారం కావాలంటే రామాయణాన్ని మనం పట్టుకోవాలి.
1: టు క్యూర్ ఆల్ ద డిఫెక్ట్స్ ఇన్ ద
0: రామాయణాన్ని మనం అనుసరించాలి.
1: వి షుడ్ ఫాలో రామాయణ.
0: ఇదియే మనం చేయవలసిన ప్రధానమైన కర్తవ్యం.
1: ఇస్ ద మెయిన్ డ్యూటీ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ us.
0: కనుక రామాజ్ఞను శిరసావహించి
1: ఫాలోయింగ్ కమాండ్ ఆఫ్ రామ
0: భరత శత్రుఘ్నులు తిరిగి అయోధ్యలో పోయి చేరారు.
1: భరత శత్రుఘ్న రీచ్ అయోధ్య.
0: కనుక దైవాజ్ఞ అనేటువంటి దానికి ఏమాత్రం కూడా చింతించకూడదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ కమాండ్
0: ఏమాత్రం కూడా యోచించకూడదు.
1: వి షుడ్ నాట్ థింక్
0: అవునా కాదా అనేటువంటి విచారణ కూడా చేయకూడదు.
1: వి షుడ్ నాట్ ఎంక్వైర్ విత్ ఎస్ ఆర్ నో.
0: దైవాజ్ఞను శిరసావహించాలి.
1: వి షుడ్ ఫాలో.
0: అది మనకు అన్ని సౌభాగ్యాలు అందిస్తున్నాయి.
1: రెస్ట్ ఆఫ్ ది ప్రాస్పెరిటీ అండ్ ఫాలో.
0: సో దివ్య జీవితాన్ని కూడా చేస్తుంది.
1: దట్ విల్ కన్ఫర్ డివైన్ లైఫ్.
0: ఇది దైవత్వమును పొందింపచేస్తుంది.
1: ఇట్ విల్ మేక్ యు అటైన్ డివినిటీ.
0: ఈ ఆజ్ఞనే ఈ యొక్క సాయుధ్యమునకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ గాడ్స్ కమాండ్ దట్ గివ్స్ us మర్జర్ విత్ ది డివైన్.
0: దైవాజ్ఞను మనం శిరసావహించి మన జీవితమును ధన్యం గావించుకోవడానికి తగిన కృషి చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైఫ్. సో సేయింగ్ భగవాన్ విల్ బి బ్రింగింగ్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: today's discourse, Bhagawan Baba tells us to recognize the same divinity present within one's own self and in others. Our true sadhana is to constantly contemplate on God with a pure and selfless heart. Let us now listen to excerpts from the Divine Discourse by Bhagawan Baba, delivered on 9th October 2005 during the Dasara celebrations in Prashanti Nilayam.
1: Prema Sarupulara,
2: embodiments of love.
1: Panileka Dinamanta Paruto Matadi Idi Sadhavayani Yachinara.
2: Are you thinking that by conversing and talking with everybody throughout the day amounts to spiritual practice or sadhana? Do you think so?
1: మూడు పూటలు నీవు ముక్తి పేరు చేత భుక్తిని వేసి ఇది సాధన అని ఎంచినారా?
2: కేరింగ్ ఫర్ ఫుడ్, ఫిల్లింగ్ ద బెలీ, ఈటింగ్ థ్రైస్ ఎ డే, డూ యూ థింక్ దట్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: నాట్ ట్వైస్, త్రీ.
2: థ్రైస్ ఎ డే. డూ యూ థింక్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: పగలు గాలి లేక రాత్రి అందు నీవు ఏదో గాలిని తీసుకుంటూ క్రమక్రమేణ ఇది ఏ సాధన ఇచ్చినారా?
2: యాజ్ యు ఆర్ రెస్ట్లెస్ ఇన్ ది డే, వై యూ స్లీప్ ఇట్ నైట్ బ్రీతింగ్ ఫుల్ వెల్, do you consider it as spiritual practice?
1: Jeevitamulandu etti sadhana cheyaka gaadha nidri endu idi sadhana ani enchinara?
2: Without undertaking any spiritual practice, do you think that your state in the deep sleep amounts to spiritual practice or sadhana?
1: దీనికై దేవుడు నిన్ను సృష్టించినాడా?
2: ఇస్ దిస్ ఫర్ దిస్ పర్పస్ గాడ్ క్రియేటెడ్ యు?
1: కాలమంతయు వ్యతగాను గడిపవచ్చు.
2: యు కెన్ స్పెండ్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్.
1: ఇది సాధన కాదు.
2: దిస్ ఇస్ నాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: కాలమంతయు ఊరక గడపలేలా?
2: వై షుడ్ యు వేస్ట్ యువర్ టైమ్?
1: ఇప్పుడైనా దైవంబు నెరుగోయా.
2: ప్లీజ్ నౌ ఆన్ వర్డ్స్ నో గాడ్, అండర్స్టాండ్ హిమ్.
1: ఇది సాధన ఎంచు నీవు ఎంచవయ్యా.
2: కన్సిడర్ దిస్ యాజ్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రపంచమంతా కూడాను ఉన్నది ఏది?
2: వాట్ ఈజ్ ఇట్ దట్ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్?
1: ఏ కించిత్ అయిన కూడాను శక్తి లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఇస్ నో ఫ్రాక్షన్, నో ఎలిమెంట్ ఆఫ్ పవర్ ఆర్ శక్తి దేర్.
1: ఎందు చూసినను, ఎక్కడ చూసినను, కింద మీద చుట్టూ కూడాను ఒట్టి గాలి మాత్రం ఉన్నది.
2: You will find this air above, below, around.
1: దీనిని దైవం అని చెప్తూ వచ్చారు.
2: దిస్ ఇస్ కాల్డ్ వ్యూడ్ యాజ్ డివైన్.
1: దైవం సర్వభూతమునందున్నదని వాదిస్తూ వచ్చారు.
2: దే వర్ ఆర్గ్యూయింగ్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్,
1: ఎవ్రీవేర్,
2: ఎవ్రీవేర్.
1: కానీ ఎవరు చూసిన వారు లేరు.
2: బట్ నన్ హ్యావ్ సీన్ గాడ్.

0: పురుషుడు అనేటువంటి వాడు కేవలము ఒక మానవ జీవితమునందు మాత్రమే ఉన్నది.
1: ఎలిమెంట్ ఆఫ్ పురుష ఈజ్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: హ్యూమన్ లైఫే నిజమైనటువంటి దివ్యమైనటువంటి దైవశక్తి.
1: దిస్ హ్యూమన్ లైఫ్ వెరీలీ ఈజ్ ట్రూ డివైన్ ఎనర్జీ పవర్.
0: అయితే కొంతమంది దీనిని అంగీకరించరు.
1: However, some do not accept this view.
0: ప్రతి జీవి యందు కూడాను దైవత్వం వెలుగుతున్నది.
1: The divinity shines in every being, in every creature.
0: కేవలం మానవుని యందు మాత్రమే కాదు.
1: Not only among human beings.
0: సర్వ జీవుల యందు, సర్వ ప్రాణుల యందు కూడాను అదే ఆత్మనే ఉంటున్నది.
1: The divinity shines in all living creatures, in all living beings.
0: Aithe andari hrudayamu nirmalanga nishtanga undali.
1: However, the heart has got to be pure and peaceful.
0: Andukosamane prati okkaru kodanu peddalu tellavari sayankalamu bhagavachintana cheyandi, ee hrudayamu చల్లబడుతుంది తెల్లబడుతుంది అన్నారు.
1: Therefore, elders advised that we should think of God. We should always contemplate on God, both in the morning and the evening, so as to be peaceful and blissful.
0: హృదయం పవిత్రమైన తక్షణమే మీకు భగవంతుడు కనిపిస్తాడు.
1: The moment heart turns sacred, you'll be able to visualize God.
0: అంతేగాని భగవంతుడు ఆ యొక్క ధ్యానంలో లేడు.
1: In fact, God is not there in the process of meditation.
0: భగవంతుడు క్రిమికీటి కాదులు ఎందుకు కూడాను మానవులు ఎందుకు కూడాను సమంగానే ఉంటున్నాడు.
1: God is uniformly present in mankind, in all of the insects, birds and bees.
0: ఇప్పుడు God ఎక్కడున్నాడని మీరు ప్రశ్నించుకుంటే మీ ఎందుకు కూడా ఉన్నాడు.
1: If you put a question, where is God? There is God in you.
0: ఇట్టి ఆన్సర్ కోసమని ఎంతో ధ్యానం చేస్తూ కూర్చుంటారు.
1: టు గెట్ దిస్ ఆన్సర్ ద గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ మెడిటేట్.
0: కానీ నారదుడు చెప్పాడు,

0: அச்சனம் தாஸ்யம் தேகம் ஆத்த நிவேதனம் అని చెప్పాడు. అదే ఈ నవవిధ మార్గంలో ఎందుకు కూడా నువ్వు భగవంతుడు ఉన్నాడు, అందుకోసం నీవు ఆ భగవంతుని స్మరణ చేసి చింతించి అతని నీ ఎందు ఉంచుకో.
1: ద నారద సెడ్, యూ విల్ ఫైండ్ గాడ్ ఇన్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్, థింకింగ్ ఆఫ్ గాడ్, సర్వింగ్ గాడ్, సింగింగ్ హిస్ గ్లోరీ, సాల్యుటేషన్, వర్షిప్, సర్వీస్, ఫ్రెండ్షిప్ అండ్ సెల్ఫ్ సరెండర్ would make you experience God.
0: భగవంతుడు లేనటువంటి హృదయము ఎక్కడ కూడా కనరాదు.
1: Nowhere can you find the heart without God.
0: కనుక ఇట్టి సర్వత్రా నిండినటువంటి యొక్క సర్వంతర్యామిని చూడటానికి ధ్యానం కావాలనా?
1: To see God who is everywhere, do you need to meditate?
0: ఈ మెడిటేషన్ చేయటానికి అనేక విధములైనటువంటి మార్గములు చెప్తున్నారు కొంతమంది బోధకులు.
1: Some of the people propagate different methods of meditation.
0: కానీ ఇవన్నీ కూడాను కేవలము చిత్తశుద్ధి నిమిత్తమై చేస్తున్నారు.
1: They only help you for the purity of your heart, చిత్తశుద్ధి.
0: ఈ చిత్తశుద్ధి కోసమనే ప్రపంచంలో ఇన్ని రకములైనటువంటి సాధనలు ఏర్పడుతున్నాయి.
1: In this world, we find so many spiritual practices so as to achieve purity of our heart.
0: అప్పుడే మీకు భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: ఇట్టి ధ్యానం నందు చూడవలసినటువంటి యొక్క మానవులు అనేక రకములైనటువంటి సాధనలు చేస్తుంటారు.
1: మ్యాన్ అండర్ టేక్స్ డిఫరెంట్ మోడ్స్, డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ఈ సాధనల వల్ల భగవంతుడు ఏమాత్రము లభ్యం కాడు.
1: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ by following these spiritual practices.
0: మీరు చిత్తశుద్ధిని చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు అటైన్ ద ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్.
0: అప్పుడే దైవం మీకు సాక్షాత్కరిస్తాడు.
1: దెన్ ఓన్లీ గాడ్ విల్ మేనిఫెస్ట్.
0: కంసుడు ఏ సాధన చేశాడు?
1: కంస వాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్ హ్యాస్ అండర్ టేకెన్?
0: నిరంతరం కూడా నువ్వు కృష్ణుని దూషిస్తూనే వచ్చాడు.
1: He went on accusing Krishna continuously.
0: కాని అట్టి కంసునకు దర్శనం ఇచ్చాడు.
1: And God has given his manifestation to such Kamsa.
0: కనుక భగవంతుని చూడటానికి సాధన చేయనక్కర్లేదు.
1: Therefore, we don't need to undertake spiritual practices to visualize God.
0: ఈ యొక్క ఉపాసన వల్ల, సాధన వల్ల దైవాన్ని ఎందు కొంతవరకు ఉన్నట్టుగా నీవు భ్రమిస్తున్నావు, కానీ దైవం నువ్వు భ్రమించినా భ్రమించకపోయినా నీ ఎందు సర్వత్రా నిలిచి ఉన్నాడు.
1: హౌఎవర్ వి అడాప్ట్ సో మెనీ ప్రొసీజర్స్ అండ్ సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ విద్ ఇన్. ఇట్ మే బి ది హాల్యూసినేషన్, వాట్ ఎవర్ మే బి, బట్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ యూ.
0: అనేక మందికి దర్శనం ఇచ్చారని మీరు అనుకుంటున్నారు.
1: యూ థింక్ గాడ్ హ్యాస్ అపియర్డ్ టు మెనీ పీపుల్.
0: కానీ చిత్తశుద్ధి లేని వారికి ఎవరికి దర్శనం ఇవ్వలేదు.
1: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు సీ గాడ్ విదౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: దర్శనం పొందాలనుకుంటుంటే చిత్తశుద్ధి చేసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ గాడ్ వన్ షుడ్ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ దేర్ హార్ట్.
0: కనుక మనం హృదయ పవిత్రత కోసమని మనం ఇన్ని సాధనలు చేస్తున్నాం.
1: దేర్ఫోర్ వి అండర్టేక్ ఫాలో సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు మేక్ అవర్ హార్ట్స్ సేక్రెడ్.
0: ఇట్టి పవిత్రమైన హృదయం నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను దైవాన్ని ప్రార్థిస్తున్నాడు.
1: వి ప్రే టు గాడ్ సో దట్ అవర్ హార్ట్స్ వుడ్ బి సేక్రెడ్.
0: కానీ ప్రార్థించినటువంటి వారికే దినదిన మనకు తోముతూ ఉంటుంటే పాత్ర ఏ విధంగా షైనింగ్ ఇస్తుందో అటునే మీ హృదయం అనేటువంటిది నిర్మలమైపోతుంది.
1: యాజ్ వీ ప్రే రిపీటెడ్లీ, వన్ డే అదర్ దేర్ విల్ బి ప్యూరిటీ ఇన్ అవర్ హార్ట్స్. Just as you clean your utensils every day that shine brilliantly.
0: Kanuka meeru hrudayane pavitram gaavinchukune nimittamai parishuddham gaavinchukune nimittamai ee sarva sadhanalu cheyali.
1: Therefore we should certainly adopt spiritual practices to make our hearts pure and sacred.
0: Ee hrudayam pavitramaina tacharame meeku bhagavantudu meeku kanipistadu.
1: The moment heart is sacred, you will be able to enjoy the manifestation of
0: God.
1: It's not enough if you sit for meditation.
0: సర్వత్రా చూడాలి.
1: You should be able to comprehend and see him everywhere.
0: భగవంతుడు నీ యందే నిండి ఉన్నాడు.
1: God is present in full in you.
0: నీ చుట్టూ ఉన్నాడు.
1: He is around you.
0: ఇట్టి భగవంతుణ్ణి చూడటానికి ఎన్నో సాధనలు చేయాలి.
1: To see such God, you follow so many procedures.
0: కానీ మీకు బోధన చేసేటువంటి గురువులు కూడాను అలాంటి వారు కాదు.
1: And the teachers that show you the path are also of that nature.
0: కనుక మీరు దేనిని ధ్యానించనక్కర్లేదు.
1: You don't need to meditate upon any.
0: భగవంతుని మాత్రమే భగవంత భగవంత భగవంత నాయందు నీయందు సర్వలే ఎందుకు ఉన్నటువంటి వాడు సర్వత్రా ఉన్నటువంటి వాడు నీవే అని శంకించాలి.
1: We should have the firm conviction that God is in you, that God is everywhere, that God is present in all beings, and we should get established in that thought.
0: కాని ఇది జ్ఞానం ఎవరు కూడా చేయలేదు.
1: No one is meditating in this way.
0: ఎవరో చెప్పిన మాటలంతా కూడా చక్కగా విని చక్కగా చదివి దాంతో మీరు దాన్ని సాధన చేస్తున్నారు.
1: They listen to words of many people. They go through certain books and try to follow them in their meditation.
0: ప్రేమస్వరూపులారా,
1: embodiments of love.
0: భగవంతుని చూడాలనుకుంటున్నప్పుడు కేవలము ఆత్మశుద్ధి కావాలి, పరిశుద్ధి కావాలి చిత్తం.
1: Therefore, in order to see God, the heart should be pure.
0: తండ్రిగా కనిపిస్తుంటాడు.
1: God appears in the form of mother.
0: ఇదిగో దైవం ఈ రీతిగా నాకు సాక్షాత్కరించాడు అని అనుకుంటుంటారు.
1: And we feel that God has appeared in the form of mother. Appeared in the form of father.
0: అప్పుడు ఫాదర్ కు చాలా సిగ్గేస్తుంది.
1: And naturally the physical father will feel shameful, ashamed of.
0: సర్వలో హృదయమందు ఉన్నటువంటిది ఆత్మయే కనుక నేను ఆత్మను కాని నేను నీ తండ్రిది కాదు అని చెప్తాడు.
1: The reply would be like this: that which is present, the self atma, is present everywhere, is verily the very same here, atma and not the father.
0: Kani marriage jarugutadu. Marriage.
1: But we also find the system of marriage.
0: Kani vachinatunte ame na bharya antadu.
1: And he calls the one that gets into the doorstep, claims her as his wife.
0: Kani ame cheptundi nenu nee bharyani kaadu.
1: He says, I am not your wife.
0: నేను ఆత్మస్వరూపుణ్ణి.
1: I am the very personification of atma.
0: ఆ దేహంలో నేను చూడటానికి వచ్చాను.
1: I have taken upon this vesture of the body to see you.
0: కనుక నేను నీ భార్యను కాదు.
1: I am not your wife.
0: చిన్న పిల్లవాడు వస్తాడు.
1: A tiny tot child comes close to you.
0: కానీ నా కుమారా అని ఆవిడ ముద్దు పెట్టుకుంటాను.
1: And she wants to kiss him, calling him my dear son.
0: ఆ పిల్లవాడు స్వప్నంలో వచ్చి చెవిలో చెప్తాడు.
1: అండ్ ద బాయ్ అపియర్స్ ఇన్ ద డ్రీమ్ అండ్ విస్పర్స్ ఇన్ ది ఇయర్,
0: అమ్మా నేను నీకు కొడుకు కాదు.
1: అండ్ ఇట్ ఇస్ మదర్, ఐఎమ్ నాట్ యువర్ సన్.
0: నేను నీ గర్భంలో చేరి దైవాన్ని చూస్తూ వచ్చాను.
1: ఐఎమ్ ఇన్ యువర్ వూమ్బ్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ సీయింగ్ గాడ్.
0: ఈ విధంగా సంబంధ బాంధవ్యం అంతా కూడాను ఆత్మతోనే కలుగుతూ వచ్చాయి.
1: దేర్ఫోర్ ఆల్ ద రిలేషన్షిప్ ఈస్ బిట్వీన్ ది స్పిరిట్ అండ్ ఆత్మా, ద సెల్ఫ్ ఇట్ సెల్ఫ్.
0: జీవ బ్రహ్మం యొక్క ఐక్యమే నిజమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం.
1: సో ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ మీన్స్ ది కాంబినేషన్ ఆఫ్ ది యూనిటీ ఆఫ్ ది ఇండివిజువల్ సెల్ఫ్.
0: ఎవరిని చూసినప్పటికీ అతను దేవుడే, దేవుడే, దేవుడే.
1: అండ్ హిస్ గాడ్, వెరీలీ గాడ్ ఓన్లీ.
0: అట్టి గాడే లేకపోతే మీరు మనుషులు ఏ రీతిగా తయారవుతారు?
1: వితౌట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, హౌ కెన్ యూ బీ హ్యూమన్స్ ఎట్ ఆల్?
0: మొదలే చెప్పాడు, నేను ఈ జగత్తు లోపల అవతారంగా వస్తున్నాను.
1: ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్, ఐ విల్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవతార్.
0: కనుక తాను ఇక్కడ దిగి వచ్చేసి ముందుగా నేను అందరికీ ప్రామిస్ చేశాను.
1: అండ్ యూ ఆల్సో సెడ్ బిఫోర్ ది డిసెంట్ దట్ ఐ వుడ్ సర్టన్లీ కమ్ అండ్ అపియర్ టు ఎవ్రీబడి. హీ మేడ్ ఎ ప్రామిస్.
0: కనుక నేను అందరి ఎందుకు ఉండేటువంటి ప్రతిబింబమే కానీ నేను ఈ సంబంధ బాంధవ్యముల కింద నేను ఎప్పుడు కూడా కట్టుబడలేదు.
1: దేర్ఫోర్ ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి బట్ ఐఎమ్ నాట్ అటాచ్డ్ టు ఎనీ వన్.
0: కానీ ఈ సత్యాన్ని గోపికలు
1: గోపికాస్ హూ హావ్ నోన్ దిస్ ట్రూత్.
0: ఎక్కడ చూసినా కానీ కృష్ణ కృష్ణ కృష్ణ అని, కృష్ణ అంటే ఏమిటి, ఆత్మస్వరూపము.
1: దే వెంట్ ఆన్ రిపీటింగ్ కృష్ణాస్ నేమ్. ద మీనింగ్ ఆఫ్ కృష్ణ ఈజ్ ఆత్మ ఇట్ సెల్ఫ్.
0: కృష్ణ నా కృష్ణ,
1: కృష్ణ ఈజ్ సో క్లోజ్ టు మీ, ఇస్ డియర్ టు మీ.
0: కనుక ఇక్కడ అందరి ఎందుకు కనిపించేటువంటిది నా యొక్క ఆత్మనే కాని మరొకటి కాదు అని నిర్ణయం చేసుకుంటారు.
1: దే హ్యావ్ డిసైడెడ్ దట్ వాట్ ఎవర్ దే హ్యావ్ సీన్ ఆల్ అరౌండ్ ఈజ్ ఓన్లీ ఆత్మ కృష్ణ హింసెల్ఫ్.
0: కనుక ఇట్టి సాక్షాత్కారం వాళ్లకు జరగడానికి కారణం ఇదియే.
1: దిస్ ఈజ్ ద రీజన్ వై దే కుడ్ హ్యావ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్.
0: కనుక అందరి ఎందు ఉన్నటువంటిది ఆత్మస్వరూపమే.
1: ఇట్ ఈస్ ద సేమ్ ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఇట్టి ఆత్మను నీవు బంధుత్వంగా లేక సంబంధంగా నీవు చూసుకుంటే అది కేవలము భౌతికమైన లక్షణం.
1: ఇఫ్ యు కన్సిడర్ ది సెల్ఫ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్, ఐడెంటిఫైడ్ క్లెయిమ్ ఇట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రిలేషన్షిప్, ఇట్ ఈస్ జస్ట్ ఫిజికల్ ప్లేన్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: కనుక జగత్తులో మనం చూసేటువంటి ఇది గృహము, ఇది పెండాలు, ఇది కొంచెం పెద్ద భవనము చిన్న భవనము, ఈ విధంగా భవనము యొక్క రూపమును చూసి అది వీరు భ్రమిస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ డెల్యూటెడ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్. వీ క్లెయిమ్ దిస్ ఎస్ ఎ హౌస్, ద అదర్ వన్ ఇస్ ఎ పెండాల్ అండ్ అదర్ వన్ ఇస్ ఎ హ్యూజ్ మ్యాన్షన్.
0: పెండాలు ఎవరు కట్టలేదు, హౌస్ ఎవరు నిర్మించలేదు.
1: నో వన్ కన్స్ట్రక్టెడ్ దిస్ హౌస్.
0: కానీ ఆ రూపంగా నిర్మించుకుని అందులోనే భగవంతుని ఆత్మస్వరూపుణ్ణి ఒక రూపకంగా చూస్తున్నారు.
1: ద హౌస్ ఇస్ బిల్ట్ స్పెసిఫికలీ అండ్ సీ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ హౌస్ స్పెషల్లీ బిల్ట్.
0: ఇట్టి సత్యాన్ని ఒక గోపికలు మాత్రమే గమనించారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ అండర్స్టూడ్ బై గోపికాస్ ఓన్లీ.
0: కుమారుడు, నా కుమారుడు, నా యొక్క భావమర్ది, నా యొక్క తమ్ముడు, నా యొక్క అన్న అని ఈ విధంగా పోల్చుకుంటూ వాళ్ళు జగత్తు యొక్క వ్యవహారాలను చూపిస్తూ వచ్చారు.
1: ఇన్ ది హోల్ వరల్డ్ దే హ్యావ్ డిమాన్స్ట్రేటెడ్ ద రిలేషన్షిప్ దే హ్యాడ్ విత్ గాడ్. సమ్ కాల్ హిమ్ ఎస్ బ్రదర్, సమ్ కాల్ హిమ్ ఎస్ అంకల్. దే హ్యాడ్ దట్ ఇంటిమేట్ అసోసియేషన్ అండ్ రిలేషన్షిప్.
0: నాకు గోచరమయ్యేది కోసమని ఈ విధంగా ఈ శరీరంలో చేరి నాకు కల్పిస్తున్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు గివ్ మీ దట్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ వుడ్ బి ఏబుల్ టు సీ గాడ్, హీ హాస్ కమ్ డౌన్ ఇన్ ఎ హ్యూమన్ ఫార్మ్.
0: ఈ విధంగా ప్రతిదారి కూడాను మనము దైవస్వరూపంగా భావించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీ ఫార్మ్ యాజ్ డివైన్.
0: ఈ జగత్తంతా కూడాను బ్రహ్మతత్వం.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ టోటలీ డివైన్.
0: కానీ దివ్యత్వం అనేటువంటిది కేవలం జీవత్వంతో మీకు గోచరమవుతుండాలి.
1: హౌఎవర్ ద డివినిటీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ అట్ ది ఇండివిజువల్ లెవెల్ సెల్ఫ్ ఆల్సో.
0: కనుక దైవస్వరూపము జీవస్వరూపంగా కనిపిస్తుండాలి.
1: దేర్ఫోర్ ద కాస్మిక్ సెల్ఫ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ అస్ ది ఇండివిజువల్ సెల్ఫ్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనకు రూపకంగా కనిపించేదంతా కూడాను కేవలము కల్పితమే.
1: దేర్ఫోర్ ఆల్ దట్ యు సీ విత్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఈజ్ ఆర్టిఫిషియల్ అండ్ అట్రిబ్యూషన్.
0: అందుకోసమనే రామకృష్ణ పరమహంసకు కూడాను కట్టగలిపటికి అన్ని పూజలు చేస్తూ వచ్చాడు.
1: రామకృష్ణ పరమహంస స్పెంట్ హిజ్ లైఫ్ టైమ్ వర్షిపింగ్ గాడెస్.
0: కానీ ఒకనాడు రామకృష్ణకు కనిపించి, రామకృష్ణ నీవు ఒక పిచ్చివాడిగా తయారవుతున్నావు.
1: వన్ డే ది గాడెస్ సెడ్ రామకృష్ణ యూ సీమ్ టు బి ఎ మ్యాడ్ క్యాట్.
0: నీకు ఆ రూపంలో కనిపించింది ఎవరు, ఈ రూపంలో కనిపించింది ఎవరు అని తాను ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ ఫేస్ దిస్ క్వశ్చన్, హూమ్ ఆర్ యూ సీయింగ్ దేర్ ఇన్ దట్ ఫార్మ్, హూమ్ ఆర్ యూ సీయింగ్ ఇన్ దిస్ ఫార్మ్, whom are you seeing in any form for that matter?
0: ee form anta kodanu kevalam maa kalpitamle kaani ee kaadu.
1: The forms are superimpositions but not the reality. It is only the atma god.
0: kaluka aa nee bhavantuni chudalanukunte okka atma tattvam tappa anni matram ee matramu neeku gocharam kaadu.
1: Therefore in order to see god it is only the nature of the self atma which is essential and no other
0: thing. evaru chusina kodanu idam daivame. దైవమే అని భావించు.
1: Whosoever you come across, consider him as God.
0: కొంతమంది వాడు మనిషి, వీడు వ్యాపారి, వీడు విసర్జకుడు అని ఈ రకంగా మనం భావిస్తూ ఉంటుంటాం.
1: We consider one as the farmer, one as a businessman, we identify with various vocations, professions.
0: కనుక మనము ఎవరిని చూసినా కూడా ఇది ఆత్మ యొక్క ప్రతిబింబమే, ఆత్మ యొక్క ప్రతిబింబమే అని దానిని మనం ఉచ్చరిస్తూ రావాలి.
1: However, we should go on reminding ourselves that whosoever we come across is the very reflection of God.
0: నిర్గుణుడు నిరంజనుడు, గుణము కాని రూపం కాని ఏమాత్రం కలిగిన వాడు కాదు.
1: God has no attributes. God has no form. He is formless and attributeless.
0: కనుక మానవత్వం అనేటువంటిది దైవం యొక్క ప్రతిబింబమే.
1: Therefore, human is the very reflection of the divine.
0: కనుక ప్రతి మానవుని కూడా మనం దైవంగా భావించి,
1: we should consider every human as God.
0: అతన్ని గౌరవించి,
1: we should respect him.
0: అతనికి సంతోషపెట్టాలి.
1: And make everyone happy.
0: కనుకనే ప్రపంచంలో సర్వత్రా కూడాను దైవం ఉండినప్పటికీ ఒక్కొక్క రూపంలో పిలవచ్చి మీకు కనిపించి మీకు అన్ని విధాలు సేవలు చేస్తున్నాడు.
1: God is everywhere, but however, he appears in front of you in myriad forms, in infinite forms, and is serving you.
0: కనుక మీరు నేటి నుండి దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు, ఎవరిని చూసినా వారిలో దైవం ఉన్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని మీరు గుర్తించినప్పుడే గోపికలుగా కనిపించినట్టుగా మీకు కూడాను అక్కడనే కనిపిస్తాడు.
1: Therefore, from this day onwards, if you have firm faith that God is everywhere, that God is in everyone, just as Gopikas experience the manifestation of Krishna, you too will have his divine physical presence.
0: Radha yokka sister undetvanti aime.
1: One sister of Radha.
0: Chandrika adi. Chandrika.
1: Chandrika.
0: ఆమె అన్ని విధాలుగా కూడాను రాధకు కనిపించేటువంటిది.
1: అండ్ షీ అపియర్డ్ టు రాధా ఇన్ ఆల్ ఫార్మ్స్.
0: సిస్టర్ లోపల రావగానే ఆమె తలుపు వేసేది.
1: ద మూమెంట్ సిస్టర్ గెట్స్ ఇన్ షీ యూజ్డ్ టు బోల్ట్ ద డోర్.
0: అప్పుడు రాధా చెప్పేటువంటిది చంద్రిక.
1: దెన్ చంద్రిక సేడ్,
0: నీవు కేవలం నన్ను మోసం చేయటానికి వచ్చావు.
1: Sister, you have come here to deceive me.
0: You are not my sister.
1: You are not my sister.
0: You are my Krishna.
1: You are my Krishna.
0: Krishna ni ee roopanga vachi nannu mayalu chesi indulo mayalo munchutunnadu.
1: Krishna has come in this form and is deluding me.
0: Kanuka ninnu nenu nammanu vellu.
1: I am not going to believe you. Better you return.
0: Okanaadu,
1: one day,
0: bhartana marchite భార్య కూడా మారుతుంది కదా అని ఆమె భర్తను తెచ్చుంది. భర్తను
1: వన్ డే ఇఫ్ ది హస్బెండ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ ద వైఫ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ లైక్ దాట్ చంద్రికాస్ హస్బెండ్ వాజ్ బ్రాట్.
0: చూచింది.
1: హీ వాచ్ నేమ్,
0: ఇది ఎవరు నా చంద్రిక భర్త.
1: హూ ఈస్ హీ? ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ చంద్రిక.
0: కానీ ఇతను నా భర్త కాదు.
1: హీఈస్ నాట్ మై హస్బెండ్
0: అని చెప్పి అతనితో ఆనందంగా మాట్లాడుతుండాలి.
1: అండ్ షీ వాజ్ కన్వర్సింగ్ హిమ్ విత్ హిమ్ హ్యాపీలీ.
0: ఇప్పుడు ఆయన రాధ నాకు లొంగిపోయింది అని అన్నాడు.
1: అండ్ దెన్ హీ కుడ్ నో దట్ రాధ హాస్ సరెండర్డ్ టు హిమ్.
0: మనం ఇద్దరు బయట వెళ్దాము.
1: లెట్ బోత్ ఆఫ్ అస్ గో అవుట్.
0: జగత్ చూచి ఏమి భావిస్తుందో మనం చూద్దాం.
1: లెట్ అస్ సీ హౌ ద హోల్ వరల్డ్ వుడ్ థింక్.
0: వాళ్ళిద్దరూ బయటకు వెళ్లారు.
1: టూ ఆఫ్ దెమ్ వెంట్ అవుట్.
0: కానీ ఆమె భర్త కాదు, ఆమె చెల్లెలి భర్త.
1: ఇన్ఫాక్ట్ షీ హాజ్ నాట్ మెట్ హర్ హస్బెండ్, ఇట్ ఇస్ ఓన్లీ హస్బెండ్ ఆఫ్ హర్ సిస్టర్.
0: అప్పుడు దాన్ని గుర్తించి,
1: దిస్ ఈస్ రియలైజ్డ్,
0: కృష్ణ ఈ విధంగా నన్ను మోసం చేయకూడదు.
1: కృష్ణ డోంట్ చీట్ మీ లైక్ దిస్.
0: తను భర్తగా భావించుకుని అతనికి లొంగిపోయింది.
1: She considered the person as her husband and has submitted herself to him.
0: అతను చెప్పాడు, నేను నీ భర్తనే.
1: And he says, I am your husband.
0: కానీ చంద్రిక భర్తను కాదు.
1: But not the Chandrika.
0: అని చెప్పాడు.
1: He said so.
0: అనగా ఇతని నమ్మకము ఆ కృష్ణుడి పైనే ఉంటుండదు కనుకనే తక్షణమే కృష్ణుడు అయిపోయాడు.
1: Since he had got that faith, he could transform himself into Krishna.
0: అందు ఇందు ఇందు లేదని సందేహం వరదు.
1: నెవర్ డౌట్ దట్ ఐఎమ్ హియర్ అండ్ ఐఎమ్ నాట్ దేర్.
0: నేను సర్వత్రా ఉండేటువంటి వాడిని.
1: ఐఎమ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: నీకు ప్రత్యేకంగా తల్లిదండ్రులు గాని భర్త గాని ఎవరు గాని లేరు.
1: అండ్ దర్ ఆర్ నో పేరెంట్స్ సెపరేట్ ఫర్ ఎనీబడీ.
0: ఈ రిలేషన్షిప్ అంతా కూడాను నేను కల్పించింది.
1: All this relationship is of my own making.
0: Nenu mohasarupudai puttanu.
1: And I am here the very form.
0: Jeevudu mohamu, Krishnudu devudu.
1: And you are this moha, the illusion, and Krishna is divine.
0: Prati manavudi enta kudanu devudu jeevuduga untunnadu.
1: Therefore God is present as the individual self in every human being.
0: Kani prati okkadu kudanu manavudu kaadu.
1: Therefore we should not consider ourselves as ordinary humans.
0: Bhagavantuni cheradaniki edo oka vidhamainatundi margam kavali.
1: We need a definite path to reach God.
0: Kanuka nenu ee vidhanga rupamundi andari endu kodanu nenu kanipistunnanu.
1: Therefore I have taken this form and I am seen in all forms around.
0: Kanuka jeevudu devudu iddare maatrame ee jagattunandu undeetundi.
1: Therefore only two exist, the individual and the universal.
0: Migilina roopanamamulu anni kodanu Krishnudu yokka pratibimbamule.
1: All the names and forms are the very reflections of Krishna.
0: Reflection, reaction, resound.
1: Reflection, reaction and resound.
0: Kavitti Paramatmanni sarvatra jyamiga chudali.
1: We should understand this God, cosmic person, present everywhere, all pervasive.
0: Kanuka nenu oka cosmic power.
1: Therefore I am cosmic power.
0: Ante kani nenu oka jeevudini kani, nenu oka manavudu kani, nenu oka gruhamulu kani, nenu oka satramu kani kaadu.
1: Therefore I am the cosmic reality. I am not the house. I am not restricted to the individual soul. I am present everywhere.
0: Ee vidhanga chepte gaani vaaru daanini angikarincharu.
1: This is the way how things were revealed and they accepted.
0: Ee satyamunu gopikalu oka radha avatarani teliyadu.
1: This truth is recognized and experienced by gopikas and Radha alone.
0: Veerandarini nene kalpinchina vaadunu.
1: And in fact I made you all.
0: కనుక అన్ని కూడా ఒక భగవంతుని మనం చేయబట్టి అందరు కూడా మనకు చిక్కుతారు.
1: When once you attain divinity, when once you please God, all the rest will be pleased.
0: కనుక మనము భగవంతుని సంతోష పెట్టే నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి యొక్క సాధనలు మనం చేసి వారిని పొందుతానికి తగినటువంటి మార్గం అయిపోయింది.
1: Therefore we should adopt and follow different spiritual practices to make God happy, to please God.
0: మీరు ఒకతూరి మధురకు వెళ్లి చూడండి.
1: అట్ వన్ టైమ్ యూ గో టు మధురా అండ్ సీ.
0: ద్వారకు వెళ్లి చూడండి.
1: గో టు ద్వారకా అండ్ సీ.
0: అక్కడ అందరు కూడాను గోపికలుగానే ఉంటుంటారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ అపియర్ లైక్ గోపికాస్.
0: కానీ వాళ్ళని చూస్తే మనం వివిధ గోపికలు అంతేగాని కృష్ణుడు ఎక్కడున్నాడు డేడే.
1: వెన్ యూ గో అండ్ సీ యూ విల్ సడన్ అండర్స్టాండ్ దర్ గోపికాస్. దెన్ యూ విల్ బి సర్ప్రైజ్ టు నో వేర్ కృష్ణ ఈజ్.
0: కనుక కృష్ణుడు ఎక్కడున్నాడు, కృష్ణుడు ఎక్కడో ఏనాడో ద్వారకలో వెళ్ళాడు.
1: వేర్ ఇస్ కృష్ణ? ఇస్ లెఫ్ట్ ఫర్ ద్వారకా లాంగ్ అగో.
0: కానీ దానిని చూసి ప్రజలు ఇన్ని విధులైనట్లుగాను భావిస్తూ వచ్చారు కృష్ణుడి.
1: పీపుల్ హ్యావ్ బీన్ హ్యావింగ్ దేర్ ఓన్ అప్రిహెన్షన్స్ అబౌట్ కృష్ణ దిస్ వే.
0: కనుక దైవత్వము మనము ఒక మానవత్వంగా భావించుకోకూడదు.
1: We should not consider God as ordinary human.
0: కానీ దైవత్వాన్ని గుర్తించినటువంటి వారు ఈ యొక్క మానవుడిని మానవ జీవుడిగానే భావిస్తారు.
1: Those that understand the human, they consider him as an individual only if they don't know the divinity.
0: ఇండివిజువల్ అనేటువంటి వాడు ఈ లోకంలోనే లేడు.
1: In fact, there is no individual in this world.
0: ఇప్పుడు నేను చెప్తున్నాను.
1: Bhagavan is telling you.
0: కానీ నేను భగవంతుడిని అని అనుకుంటున్నారు మీరు.
1: And you think Bhagavan is Bhagavan, God.
0: నా మాటలు వినేటువంటి వారు కూడా నువ్వు భగవంతుడే.
1: దోస్ దట్ లిసన్ టు భగవాన్ ఆర్ ఆల్సో డివైన్.
0: మీరు వేరుగా భావించకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సెపరేట్.
0: మేమంతా కూడా నువ్వు భగవంతుని బిడ్డలమే.
1: వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: భగవంతుని స్వరూపములే.
1: వీఆర్ ఆల్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్
0: అని భావించండి, తప్పక మీకు ఆ భగవంతునే కనిపిస్తాడు.
1: వెన్ వన్స్ యూ ఎంటర్టైన్ ది థాట్ దట్ యు ఆర్ డివైన్ యూ విల్ సర్టన్లీ సీ గాడ్.
0: దీన్ని పురస్కరించుకుని యద్భావం తద్భవతి అని పెట్టారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఈస్ సెడ్ యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఈస్ ది ఎక్స్పీరియన్స్.
0: కనుక మీరు భగవంతుడిగా భావిస్తే మీకు భగవంతునిగానే చిక్కుతాడు.
1: If you consider yourself as divine, you will experience divinity.
0: ఇప్పుడు ఈ నాడు భగవంతుని యొక్క తత్వం ఎవరికి తెలియదు కనుక ఈమె తల్లి, ఈమె తండ్రి, ఈమె మామ, ఈమె భర్త ఈ విధంగా పలుకుతూ వస్తున్నాం.
1: As we do not understand the divinity in death, we consider people basing on our relationship, calling someone as mother, the other one as father, the other one as the child. We establish relationships basing on the form. God said in the beginning itself is Parabrahman.
0: కనుక ఇట్టి సంబంధాన్ని మనము ఎన్ని విధమైనటువంటి సంబంధంగానో మనం తీసుకుంటే చాలా మోసం.
1: బట్ ఇఫ్ యూ ఎస్టాబ్లిష్ ఫిజికల్ రిలేషన్షిప్ యు ఆర్ గోయింగ్ టు బి డిసీవ్డ్.
0: కట్టగలబడికి చంద్రికానూ లేదు.
1: అల్టిమేట్లీ దేర్ ఇస్ నో చంద్రిక ఎయిదర్.
0: చంద్రిక భర్త అసలే లేదు.
1: ది హస్బెండ్ ఆఫ్ చంద్రిక వాజ్ ఆల్సో నాట్ దేర్.
0: కేవలము ఈ రాధ భవిష్య నిమిత్తమై ఆమె హస్బెండ్ కేవలం చంద్రిక హస్బెండ్ అని చెప్తూ వచ్చింది.
1: It is only show the delusion, mistaken identity she has shown the husband of Chandrika.
0: Anduvalane gopikalanu evvarini kodanu ee vidhanga kodanu taanu touch cheyaledu.
1: Therefore he has not touched any gopika.
0: Vaarandaru kodanu parakaya swarupulu.
1: In fact they have that parakaya that beyond the body.
0: Kanuka naakante veru ee jagatlo evvaru veru.
1: There are none other than God.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: Truth is one, scholars interpret in different ways.
0: కానీ ఒకటి ఒకటే.
1: But one is one.
0: కానీ మూడు చేర్చి నాలుగు అంటున్నారు.
1: But when you add three, you say four.
0: ఈ ఫోర్ ఎట్టయిపోయింది?
1: How do you get this four?
0: మూడు అంకెలు చేర్చేటప్పటికే ఫోర్ అయింది.
1: When once you add three, it totals to four.
0: ఈ విధంగా మనమే మనం చేర్చుకుంటూ పోతున్నామే కానీ
1: like this we are go on adding.
0: కాని ఇవి చేర్చేటువంటివి కాదు, కూర్చేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద వన్ టు బి యాడెడ్.
0: దైవము జీవుడు అని రెండు అంటున్నారు. జీవుడే లేడు.
1: సే గాడ్ అండ్ ది ఇండివిజువల్ నో.
0: అయితే ఎందుకు చేస్తున్నారు మరి?
1: ది ఇండివిజువల్ సెల్ఫ్ ఈస్ ది కాస్మిక్ సెల్ఫ్, దెన్ వై ఇస్ ఇట్ దట్ వీ డై?
0: అయితే ఆత్మిక సెల్ఫ్ అనేటువంటిది గుర్తించుకోలేకపోవటం చేత అది ఆత్మిక్ చెప్పలేదు వీళ్ళు.
1: సిన్స్ వీ హావ్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ఆత్మిక్ సెల్ఫ్, వీ కెనాట్ డిక్లేర్ సో.
0: కనుక గుర్తించుకున్నటువంటి వారికి దైవంలో మధ్య అవుతాడు.
1: దేర్ఫోర్ ద వన్ హూ హాజ్ రికగ్నైజ్డ్ టోటల్ అండర్స్టూడ్ గాడ్ విల్ బి సో క్లోజ్ టు హిమ్.
0: గుర్తించినటువంటి వారికి జీవుడు జీవుడుగానే, దేవుడు దేవుడుగానే ఉంటాడు.
1: దోస్ దట్ డు నాట్ హ్యావ్ సచ్ అన్ అండర్స్టాండింగ్ విల్ కన్సిడర్ ఇండివిజువల్ సపరేట్ ఫ్రమ్ ద డివైన్.
0: కనుక డివైన్ ఇండివిజువల్ రెండు భేదములే లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్ సో ఎవర్ బిట్వీన్ ది ఇండివిజువల్ సెల్ఫ్ అండ్ ద కాస్మిక్ సెల్ఫ్.
0: నేను నీవే నీవు అని.
1: ఐఎమ్ యూ అండ్ యూఆర్ ఐ.
0: తత్వం అసి అనగా రెండు ఉంటున్నది. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, ద ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
0: ఓన్లీ వన్.
1: ఓన్లీ వన్.
0: ఓన్లీ వన్ అనేటువంటి చెప్పేది ఎందుకోసం?
1: Why is it said only one?
0: రెండవది లేదు కనుకని.
1: As there is no second.
0: ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
1: It is the only one without the second.
0: అని చెప్తూ వచ్చారు.
1: That was the declaration.
0: ఇది వేదవాక్యము.
1: This is the Vedic dictum.
0: తత్వం అసి.
1: తత్వం అసి.
0: అనగా అది నేనేను.
1: I am that.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానం ఎవరు?
1: Who is this prajnana?
0: Atane God.
1: And that very prajnana is divine.
0: Kani tattvam asi.
1: But yet it is said tattvam asi.
0: Inte kaakunda bhagavantudu anni rakamulainu kanipistadu.
1: However God manifests in different forms.
0: Kani chaala mandi bhaktulu kuda nu sadhan chesi itanu oka sadhakudu ani cheptu vacharu.
1: But however people have mistaken when they think that he is a seeker or an aspirant.
0: Kani paravaru kaadu.
1: And in fact he is not a seeker nor an aspirant.
0: Parakaadu tana kanuka itunu naavade annappudu nenu neeku sambandhamainatunchu vaadine kaadu peru kaadu.
1: So when once I say you are mine, it means you are attached to him. He is not separate from you.
0: Ilanti satyamunu andaru gurtinchaleru.
1: This truth is not understood by everybody.
0: Kani gurtinchinatha matramana vaaru sakshatkaristadu.
1: The very recognition of this fact will give him the experience.
0: Itti satyanni evaru kodanu విప్పి చూడలేదు కనుక చాలా మందికి దైవం వేరు నేను వేరు అని అట్లా అనుకుంటున్నారు.
1: యాజ్ దే డూ నాట్ అన్ఫోల్డ్ దిస్ ట్రూత్ దే కన్సిడర్ ది ఇండివిజువల్ సెల్ఫ్ సపరేట్ ఫ్రమ్ ద కాస్మిక్ సెల్ఫ్.
0: ఒకటి నూరు కావడానికి ఏం చేయాల,
1: మేక్ వన్ ఇంటూ హండ్రెడ్,
0: ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, ఇటువంటి పది పది పది పది ఇటువంటి పది పదులు చేస్తే.
1: సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ హండ్రెడ్ అండ్ టోటల్ థౌసండ్ లైక్ దాట్ యూ షుడ్ మల్టిప్లై టెన్ ఇంటూ టెన్ టెన్ ఇంటూ టెన్ లైక్ దాట్.
0: కానీ ఇవన్నీ కూడుతూ వచ్చేటువంటివి కానీ,
1: దే విల్ బి యాడెడ్ ఆన్ అండ్ ఆన్,
0: ఇవన్నీ చేరుతూ వచ్చేటువంటివి కాదు.
1: బట్ దే డోంట్ మిక్స్ విత్ ఇట్.
0: కనుక కోరవలసింది ఒక్కటే,
1: వాట్ వీ డిజైర్ షుడ్ డిజైర్ ఇస్ ఓన్లీ
0: దైవం ఒక్కడే,
1: గాడ్ ఈజ్ వన్,
0: రాముడు వేరు కృష్ణుడు వేరు అని ఒకరు భేదం పెట్టుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్ బిట్వీన్ రామ అండ్ కృష్ణ, దే ఆర్ నాట్ సెపరేట్.
0: కనుక ఈ సపరేట్ గా మీరు భావించడం చేతనే మీరు దైవత్వానికి దూరం అయిపోయి జీవత్వంగానే బ్రతుకుతూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ సెపరేషన్ సపరేట్నెస్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
0: కనుక నీవు భగవంతుడికి దూరంగా ఉంటున్నావు, కానీ నిజంగా నేను భగవంతుడు ఒకడే, నాలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని మీరు దృఢంగా పట్టినట్టే తప్పగా భగవంతుడు వేరే లేడు.
1: యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ గాడ్. ఇఫ్ యూ గాట్ ద ఫర్మ్ కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ విల్ సెటిల్ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
0: కనుక ఈ భేదభావములన్నీ కూడా మనలో పుట్టినవే కానీ భగవంతుడిలో పుట్టినది.
1: Therefore, the dual feelings are in you and not in God.
0: Kani bhagavantudu veruga ledu.
1: God is not separate from you.
0: God neelone unnadu.
1: God is in you.
0: Nive God.
1: You are God.
0: Atle lekapothe vedavalanta kodanu tattvam asi ani enduku cheptai.
1: Why should Veda declare this way, tattvam asi?
0: Ekameva advitiyam brahmani enduku parutudu?
1: Why should Veda declare ekameva advitiyam brahma?
0: నేను ఒక్కడే ఒకడు,
1: ఐఎమ్ ఓన్లీ వన్,
0: రెండు కాదు,
1: నాట్ టూ.
0: ఏకం ఏవ అద్వితీయం అన్నాడు,
1: ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్,
0: రెండు కాదు ఇక్కడ కనిపించేది,
1: నాట్ టూ దట్ యు సీ,
0: ఇద్దరు ఒక్కటే,
1: బోత్ ఆర్ వన్ ఇన్ ఫ్యాక్ట్ యూనిటీ.
0: ఒకటే అనేటువంటిది ఎప్పుడు భావిస్తారో అప్పుడే వారికి చాలా ఆనందం వేస్తుంది.
1: దట్ వన్నెస్ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
0: అది క్రమక్రమేణా సాధకులైనటువంటి వారికందరికీ కనిపించింది.
1: అండ్ దిస్ is made apparent cognizable to seekers.
0: Appudu Sita kudanu sandehinchadu Ramudu,
1: and Rama also doubted Sita.
0: Sita, neevu 10 nelalanta kudanu Lankalo untivu kada.
1: Sita, you spent 10 months long period in Lanka.
0: Kani ninnu eppudina Ravanu chusada?
1: Has Ravana seen you any day?
0: Ani cheppindi, nenu chudaledu.
1: And she said, I have not seen him any day.
0: Ravana pratyekanga ledu.
1: Ravana is not separate.
0: Ravana Sita tone untunnadu.
1: And in fact he is with Sita only.
0: Sita Ravana Ravanudu iddaru kudunu okkate.
1: Sita Ravana are one and the same.
0: Kani Ravanuki oka vidhamainatundi pichchi pattinche nimittam.
1: Because of the madness of Ravana,
0: atanni pichchi pattinche nimittam,
1: in order to make him mad,
0: ఆ విధంగా పరికరయ్యాడు కానీ లేకపోతే రావణుడు ప్రత్యేకంగా లేడు.
1: అండ్ దిస్ వాజ్ ది డిక్లరేషన్, ఇన్ ఫ్యాక్ట్ రావణ ఇస్ నాట్ సెపరేట్.
0: కనుక రాముడు కూడా సపరేట్ గా లేడు.
1: రామ ఇస్ ఆల్సో నాట్ సెపరేట్.
0: కనుక రాముడు కూడా ఆమె సీత యొక్క హృదయమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రామ రిప్రజెంట్స్ ద వెరీ హార్ట్ ఆఫ్ సీత.
0: ఆ హృదయము సీత కనిపించింది.
1: అండ్ దట్ వెరీ హార్ట్ అపియర్డ్ యాజ్ సీత.
0: కనుక రాముడు నాకు వేరుగా లేడు.
1: సో రామ ఇస్ నాట్ సెపరేట్.
0: రావణుడు నన్ను తీసుకెళ్ళిపోవడానికి వచ్చినటువంటి దొంగ కాదు.
1: రావణ ఈజ్ నాట్ అన్ అబ్డక్టర్, ఈజ్ నాట్ ద వన్ హూ కిడ్నాప్డ్ మీ.
0: కానీ ఇవన్నీ కూడా కేవలము కల్పితమైనటువంటి కథలు.
1: దీస్ ఆర్ ఆల్ ద స్టోరీస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
0: అందరూ ఇద్దరు ఒక్కటే అనేటువంటి సర్వస్వాన్ని గుర్తించినప్పుడు ఈ భేదములే కనిపించవు.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ వన్నెస్ వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డ్యుయాలిటీ ఆర్ డిఫరెన్సెస్.
0: మీరు దైవము నేను రెండు ఒక్కటేను అనేటువంటి భావన దృఢం చేసుకోండి.
1: ఎస్టాబ్లిష్ ఫర్మ్లీ దట్ యూ అండ్ గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: అప్పుడు ఆ విధంగా ఒకటిగా మీరు భావించినప్పుడు మీతో ఏకమైపోతాడు భగవంతుడు.
1: వెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ, గాడ్ విల్ బి వన్ విత్ యూ.
0: కనుక వన్నెస్ అనేటువంటిది కావాలి.
1: దిస్ వన్నెస్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్.
0: డ్యూయలిజం కాకూడదు.
1: ఇట్ షుడ్ నెవర్ బి డ్యూయల్.
0: కనుక ఈ డ్యూయలిజం మనం తెచ్చిపెట్టుకోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి డ్యూయలిస్టిక్.
0: ఒక్కడే భగవంతుడు,
1: గాడ్ ఈజ్ వన్,
0: అతను వేరు ఇతని వేరు అనేటువంటిది కాదు. మీరు వేరు చేయకండి.
1: వీ షుడ్ నెవర్ గో బై దిస్ డ్యూయాలిటీ, యూఆర్ నాట్ సపరేట్ ఫ్రమ్ అదర్స్.
0: కనుక నీవు సపరేట్ గా ఉంటుంటే నీవు భగవంతుడు కావాలని ఎందుకు కోరుతావు?
1: ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సపరేట్, హౌ ఇస్ దట్ యూ డిజైర్ టు బి గాడ్?
0: కనుక నీవు విజయతో భగవంతుడు కావాలని కోరుతున్నావు.
1: యూ డిజైర్ టు బి గాడ్.
0: నీ భావాన్ని, నీ హృదయాన్ని నీవు అందుకో.
1: యువర్ ఫీలింగ్, యువర్ హార్ట్ షుడ్ బి వన్.
0: అప్పుడే నీవు దైవము ఒకటైపోతారు.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద యూనిటీ, వన్నెస్ విత్ ద డివినిటీ.
0: ఈ విధంగా డివినిటీ ఏకం కావడానికి వన్నెస్ కావాలి.
1: దేర్ఫోర్ దిస్ వన్నెస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు బి వన్ విత్ గాడ్.
0: మీరు సులభంగా మీరు మ్యాథమెటిక్స్ లో వాళ్ళని తెలుసుకోవచ్చు.
1: ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విల్ బి నోయింగ్ వెల్.
0: ఒకటికి ఎన్ని చేస్తే పది అవుతుంది?
1: హౌ మెనీ యూ యాడ్ టు వన్ ఇన్ ఆర్డర్ టు మేక్ టెన్?
0: పది ఒకట్లు చేస్తే పది అవుతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ యాడింగ్ వన్ వన్ టెన్ లైక్ దాట్ యూ విల్ గెట్ ద నంబర్.
0: ఒకటే మీరు పెట్టుకోండి, పది ఎట్లా అవుతుంది? కావడానికి వీలు లేదు.
1: ఇఫ్ యూ హావ్ గాట్ ఓన్లీ వన్, హౌ కెన్ యూ మేక్ ఇట్ టెన్?
0: కనుక మీరు అన్ని కూడుతూ కూడుతూ వచ్చేటప్పటికే అది టెన్ గా మారిపోతుంది.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ గో ఆన్ యాడింగ్ యూ విల్ మేక్ ఎ టోటల్ ఆఫ్ టెన్.
0: కానీ టెన్ కానే కాదు.
1: And in fact, it is not the reality either.
0: Tennegi naipathe ekam sattu vipra bahuda vandanti. Satyam okate.
1: Without this one, you cannot get ten. Therefore, this one is the reality, the truth.
0: Kabatti aa okati ni buddhanga pettuko.
1: Therefore, be with that one.
0: Daniki prakaram sunnalu chutte koddi enni sunnalu aithe anni padulu ayipothayi.
1: You can add on zeros to that and increase the number.
0: Zeros ke maatramo viluva ledu.
1: A zero has no value.
0: హీరో ఒక్కడే.
1: బట్ హీరో ఈజ్ ఓన్లీ వన్.
0: అతను ఒకటే ఉండేది అనేటువంటిది మీరు కోరితే తప్పక ఈ విధమైనటువంటి డ్యూయలిజం పెరగనే పెరగదు.
1: వెన్ వన్స్ యూ డిజైర్ ఫర్ ద హీరో, దేర్ విల్ నెవర్ బి ఎనీ డ్యూయలిస్టిక్ టెంపర్మెంట్.
0: మీరు చూడండి, కొన్ని దినాలు మీరు అతను నేను ఒకటే అని మీరు భావించండి. ఆ విధంగా భావిస్తూ వచ్చేటప్పటికి దేవుడు వేరు వేరే ఉన్నాడని ఎవరూ భావించరు.
1: యూ జస్ట్ స్టార్ట్ identifying yourself with God day by day, then you never feel that you are separate from him.
0: ee photo enni pettinappudikini idi okkade avtaru gaani anni photollo unnatundi vaadu andarmandi kaadu.
1: You may keep any number of photos there, it doesn't mean that God is dual or plural.
0: Sai Baba, Sai Baba, Sai Baba, anni Sai Baba le.
1: All photos are only one Sai Baba.
0: Kaluka ivanni manam total chesukuntunnam. టోటల్ చేసుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ మేక్ ఇట్ ఎ గ్రాండ్ టోటల్ బై యాడింగ్.
0: కానీ ఏకంగా భావించుకున్నప్పుడే మీకు సరి అయినటువంటి సత్యం చిక్కుతుంది.
1: వెన్ వన్స్ యూ నో దిస్ వన్నెస్, యూ నో ద ట్రూత్.
0: కనుక వన్నెస్ మీరు పెట్టుకోండి.
1: దేర్ఫోర్ గో బై దిస్ వన్నెస్ అలోన్.
0: నేను చెప్పేటువంటి వాక్యములన్నీ కూడా పరమ సత్యములే.
1: వాట్ ఎవర్ భగవాన్ ఈస్ టెలింగ్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ట్రూత్, పరమ సత్య, సుప్రీం ట్రూత్.
0: మీకెవరికి తెలియదు కనుక దాన్ని మీరు నమ్మడానికి వీలు లేకుండా ఉంటుండాలి.
1: యాజ్ యు ఆర్ ఇగ్నోరెంట్, యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ దిస్.
0: కాన మీరు ఈ సత్యాన్ని మీరు నమ్మండి.
1: దేర్ఫోర్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
0: అన్ని గ్రంథములు చెప్పేటువంటివంతా కూడా అసత్యములే.
1: ఆల్ స్పిరిచువల్ టెక్స్ట్ స్పీక్ ఆఫ్ దట్ ఎటర్నల్ ట్రూత్.
0: కానీ ఇవన్నీ భక్తులను మోసం చేసే నిమిత్తమే.
1: బట్ ఆల్ ది రెస్ట్ ఆర్ ఫర్ ద డివోటీస్.
0: నిజంగా భక్తి కలిగినటువంటి వాడు ఒక్కడే దేవుడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద డివోటీస్ విల్ నో దట్ గాడ్ ఈజ్ వన్.
0: అట్టి నమ్మకాన్ని మీరు పెంచుకున్నప్పుడే మీకు నిజమైనటువంటి ఒక సత్యం చిక్కుతుంది.
1: దెన్ వన్స్ యూ హ్యావ్ ద టోటల్ ఫెయిత్, యూ కెన్ అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ట్రూత్.
0: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎంక్వైర్ ట్రూత్ అండ్ నో ద ట్రూత్.
0: సత్యం తెలుసుకుంటే ఈ డౌట్స్ అంతా ఏమాత్రం మీకు చిక్కదు.
1: వెన్ వన్స్ ద ట్రూత్ ఈజ్ నోన్, దెర్ విల్ బి నో డౌట్స్.
0: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోండి.
1: దేర్ఫోర్ నో ద ట్రూత్.
0: అందుకోసం ఎవరిని కూడా మనం దూషించకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ అక్యూజ్ ఎనీబడి.
0: దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్ని కూడా లోకానికే కాని మీకు కాదు.
1: ద ఇలేషన్, హ్యూమిలియేషన్, జుబిలేషన్, ప్రైజ్, బ్లేమ్ రిలేట్ టు ద వరల్డ్.
0: దూషణ భూషణ తిరస్కారం అన్ని కూడా మనం కల్పించుకున్నటువంటి పదములే.
1: అండ్ ద ప్రైజెస్ అండ్ ద బ్లేమ్స్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్, నథింగ్ ఒరిజినల్.
0: ఈనాడు విరోధిగా ఉంటుంటాడు.
1: టుడే వన్ మే బి ఎనిమీ.
0: మళ్ళీ రేపటికి మీరిద్దరు స్నేహితుడిగా కావచ్చు.
1: అండ్ టుమారో హీ మే బి యువర్ ఫ్రెండ్.
0: కనుక మీరందరూ కూడా ఏకంగా ఉండేటువంటి ఫ్రెండ్సే కాని దూరమైన వారు కాదు.
1: దేర్ఫోర్ యు ఆర్ ఆల్ వన్, యు ఆర్ నాట్ సెపరేట్, యు ఆర్ నాట్ డిఫరెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరెంతనో ప్రేమతో ఎంతో భగవంతుని ప్రార్థిస్తున్నారు.
1: యు హావ్ బీన్ ప్రేయింగ్ టు గాడ్ విత్ ఆల్ ద డెప్త్ ప్రొఫండిటీ ఆఫ్ లవ్.
0: కనుక అతి నమ్మకముని మీరు పెంచుకోండి.
1: అండ్ దట్ కైండ్ ఆఫ్ లవ్ యూ షుడ్ డెవలప్ అండ్ ఫాస్టర్.
0: అప్పుడే మీకు సర్వము అర్థమవుతుంది.
1: Then you will be able to understand everything else.
0: మీరు ఏ విధమైనటువంటి డౌట్స్ కు చోటు ఇవ్వరు.
1: Don't give scope for any doubts.
0: కనుక డౌట్స్ కు మీరు చోటే ఇవ్వద్దండి.
1: Never entertain doubts.
0: Doubts అంటే అది dualism చేయనటువంటిది.
1: Where there is doubt, it means it is duality.
0: అతను నేను అది రెండుగా వచ్చేసింది, అది dualism.
1: Because of the doubt, there is duality. He and I, dualism.
0: He and I, రెండు లేనే.
1: In fact, there are nothing like two, he and I.
0: All I.
1: Everything is this I-ness only, I alone.
0: అటువంటి భావాన్ని, ఏకత్వమైన భావాన్ని మీరు తీసుకోండి.
1: And we should go with this non-dual feeling, the feeling of oneness.
0: ఆ వన్ వచ్చినప్పుడు మీరు అనుకోండి, ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండు కాదు ఒక్కటేను ఒక్కటేను అని సత్యాన్ని పలుకోండి.
1: When one, that feeling of non-dualism, oneness arises. Understand that all are one, only one, not two. Ekam advitiyam, no two, no second.
0: Venga bel bhavinchukunnapude sarainatvanti oka artham telustundi.
1: When once you go in this direction, you will know the correct meaning.
0: Enni gantalu unnai? 12 gantalu untunnaru.
1: There are 12 hours.
0: 12 kani 12 levu.
1: In fact, there are no 12.
0: ఒకే గంట,
1: ఓన్లీ వన్ అవర్.
0: 12 దాటితే ఒకటి వస్తుంది.
1: వెన్ యూ క్రాస్ ద 12, ఇట్ విల్ బి బ్యాక్ 1 o'clock అగైన్.
0: 1 దాటితే 2 వస్తుంది.
1: ఆఫ్టర్ 1 hour, ఇట్ ఇస్ 2 o'clock.
0: దాటితే వస్తున్నాయి కానీ దాటకపోతే రాలే రావు.
1: సో వెన్ వన్స్ యూ క్రాస్ 1 hour ఆఫ్టర్ అనదర్, యూ కమ్ అక్రాస్ అనదర్ వన్.
0: రెండవది ఉండదు అది అని భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ దేర్ ఇస్ అ సెకండ్ వన్.
0: ప్రపంచ బ్రతుకుని బ్రతకాలనుకుంటున్నప్పుడు అప్పుడు రెండవది వెలికి వస్తుంది.
1: However, for our living, you may need the dualism, the second.
0: కనుక రెండవది లేనే లేదు.
1: There's nothing like the second.
0: నేను అప్పుడప్పుడు అంటుంటాను, నేను పిల్లలు పండుకొని ఉంటే చెప్పుకుంటాను, ఎన్ని గంటలు అయింది ఇప్పుడు అంటాను.
1: భగవాన్ sometimes inquires, what's the time now?
0: రాత్రి 12 అయింది స్వామి అని చెప్తారు.
1: They reply, స్వామి, it is 12 o'clock in the night.
0: నైటా డేనా అని నేను అడుగుతాను.
1: భగవాన్ puts another question, is it day or night?
0: Hey, Swami, night 12 o'clock.
1: Then they say, Swami, it's night 12 o'clock.
0: Night 12 o'clock, day 12 o'clock. It's 12, 12, 12, 12,
1: and
0: it's just 10,000.
1: And if you just add night 12 o'clock, day 12 o'clock,
0: what would you say?
1: Do you find 24 hours like that?
0: 24 hours, day and night, 24 hours.
1: How do you know that 24 hours? Because of the day and night.
0: కనుక ఈ డే అండ్ నైట్ ని మానేసేసి,
1: దేర్ ఫోర్ గివ్ అప్ దిస్ థాట్ ఆఫ్ డే అండ్ నైట్.
0: అప్పుడు ఎన్ని అవుతుంది ఉన్నాయి?
1: దెన్ హౌ మెనీ అవర్స్? యూ
0: గడియారంలో కనిపించేటువంటి 1 to 12 వరకు.
1: యు ఫైండ్ దేర్ ఓన్ ద క్లాక్ ఓన్లీ 1 to 12.
0: కాబట్టి 12 అవర్స్ అని చెప్పిన చెప్పాలి.
1: దేర్ ఫోర్ సే 12 అవర్స్.
0: 24 అవర్స్ అని చెప్పకూడదు.
1: యూ కెన్ నాట్ సే 20 to 24 అవర్స్.
0: కానీ రైల్వే వాళ్ళు మాత్రము 24 అవర్స్ పెడతారు.
1: బట్ రైల్వే పీపుల్ కాల్ ఇట్ 24 అవర్స్.
0: వాళ్ళకి ఎందుకంటే టైం కొద్దీ వాళ్ళ యొక్క జీవితం జరుగుతూ ఉంటుంది.
1: బికాస్ ద రైల్వే స్పెండ్ దర్ లైఫ్ బేస్డ్ ఆన్ టైం.
0: కనుక మనము ఆ యొక్క డేస్ మనం చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ గో లైక్ దాట్.
0: ఇది డే, ఇది నైట్. ఇది డే అండ్ నైట్.
1: ద డే దిస్ నైట్. డే అండ్ నైట్.
0: కానీ నైట్ ఎట్లయింది? డే లేకపోతే అయ్యింది నైట్.
1: బట్ హౌ డూ యూ గెట్ నైట్? వితౌట్ ద డే దేర్ కెనాట్ బి నైట్.
0: కనుక డే అండ్ నైట్ రెండు ఒకటే.
1: Day and night are one and the same.
0: So it ekatvanni meer bhavinchukoni anniti enduku ekatvanni meeru visheshinchandi.
1: Therefore we should go by this oneness and understand it everywhere in every aspect.
0: Daivam okade.
1: God is one.
0: Appudu cheppinappudu meer inkoka gaadunu dushinchadamo leka inkoka gaadunu poojinchadamo ee rendittu edo okati jarugutundi.
1: When once you say God is one, you cannot consider that God, another God. You cannot observe any kind of differences.
0: డిఫరెన్స్కి పోవాలంటే ఇవన్నీ మనం చూసుకోవాలి.
1: Therefore, in order to give up these differences, we should have this oneness.
0: కనుక మనం వన్నెస్ మాత్రమే తీసుకోవాలి.
1: Therefore, this oneness is a primordial, important principle.
0: వన్నెస్ అనేటువంటిది నిజమైనటువంటి సత్యము.
1: This oneness is the truth of truths.
0: దీనిని మాత్రమే మీరు పట్టుకోండి.
1: Hold on to this supreme truth.
0: వన్ నుంచి మరి మీరు చూకుపోకూడదు.
1: And stay there one, but don't go to two.
0: ఈ విధంగా మీరు పెంచుకుంటూ పోతే దైవత్వం ఒక్కడే అనేది దేవశాలకు అంతా గుర్తవుతుంది.
1: If you act like this, you will certainly experience the oneness of the divinity.
0: నీకు అది సత్యం కాకపోతే వదిలిపెట్టు, అంతేగాని ఇది కాదు, ఇది సత్యం కాదు, రెండు అని మీరు మాతో వాదించకండి.
1: It is not possible for you to experience non-dualism, oneness, better you give it up, but never argue that God is dual or two.
0: కానీ దైవత్వం లోపల రెండుగా మీరు భావించొద్దండి.
1: Never consider divine God as two, dual.
0: Dual. కానీ ఏకమే కానీ dual కాదు.
1: God is non-dual, one. He is never dual, two.
0: కానీ నేను ఒకడే ఒకడే ఒకడే ఒకడే.
1: I am one and one and one alone.
0: నీవు తండ్రికి ఒకడే పుట్టావు.
1: And you are the only one born.
0: కానీ ఇక్కడ రెండు ఉన్నాయని చెప్పని చెప్తారా?
1: But here we say there are two factors here.
0: నేను ఒకడే.
1: I am one.
0: ఒకటే ఒకటి నేను.
1: I am only one.
0: రెండు కాదు.
1: Not two.
0: అది దాన్ని వాదిస్తూ పోవాలి.
1: And you should argue with firm faith like that.
0: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటి తప్పక అర్థమవుతుంది.
1: Then only you will certainly understand this oneness non-dualism.
0: ఏకత్వం సర్వజీవత్వం.
1: This oneness is the principle of life, jivatva.
0: కనుక మీరు ఏకత్వాన్ని మాత్రం పెంచుకోండి.
1: Therefore you should develop this oneness, ఏకత్వం, more and more.
0: ఏమిటి ఇది?
1: What is this?
0: Pula bunch.
1: Bunch of flowers.
0: Kani, na uddesham entante idi oke pushpam.
1: But according to Swami, it is only single flower.
0: One flower.
1: Only one flower.
0: Ee one flower e anni chindu chestam cheta idantha oka banti maadiri ayipoyindi.
1: It is one flower that has been spread all the flowers around and making it into a bunch.
0: ఇది పట్టుకుంటే ఇది ఒక పదార్థంగా కనిపిస్తుంది.
1: When you catch hold of it, it appears like matter, padartha.
0: కానీ ఇది ఆధారం కాదు.
1: But it is not so.
0: దానిని వేదమందు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
1: వేద ఇట్ ఇస్ సెడ్ ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: ఇది అనేకము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మెనీ.
0: ఏకత్వంలో అనేకత్వం చేరింది, అనేకత్వంలో ఏకత్వం చేరింది.
1: యూ ఫైండ్ ద డైవర్సిటీ ఇన్ యూనిటీ అండ్ ఇట్స్ ది యూనిటీ దట్ వన్నెస్ విచ్ ఇస్ ది రియాలిటీ.
0: కనుక నీవు డివినిటీగా మీరు భావించాలి కానీ వన్నెస్ గా మీరు భావించకూడదు.
1: సో యూ షుడ్ కన్సిడర్ దిస్ డివినిటీ బట్ నాట్ ది ప్లూరాలిటీ ఆర్ ది డ్యూయాలిటీ.
0: కనుక మీరు ఇప్పుడు దీన్ని డ్యూయాలిటీగా మీరు భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ దిస్ డ్యూయాలిటీ.
0: అన్ని ఒకటే అయిపోయినాయి.
1: ఆల్ ఫ్లవర్స్ ఆర్ జస్ట్ వన్.
0: ఇది అనేకంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు.
1: బట్ యూ కన్సిడర్ దట్ సపరేట్ మెనీ.
0: కానీ ఇది సపరేట్ కాదు.
1: బట్ దే ఆర్ నాట్ సపరేట్ ఎనీవే.
0: అన్ని ఒకటే.
1: ఆల్ ఆర్ వన్. ఆల్ ఆర్ వన్. యూ వాచ్ దిస్.
0: ఇచ్చిన మీరు గుర్తించాలి. అన్ని చేర్చి చేర్చి చేర్చి ఇది బంతి అయిపోయింది కానీ లేకపోతే ఇది బంతి కానే కాదు.
1: దిస్ ఈస్ ది వన్ దట్ యూ హావ్ రికగ్నైజ్. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ జాయిన్ టుగెదర్ అండ్ మేడ్ ఇన్ టు వన్. ఇన్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ మెనీ.
0: ఒకటే ఉన్నటువంటి వాడు ఒక మనిషి అంటారు.
1: And if there is one person, we call just is one human being.
0: అనేక మంది గుంపుగా చేరినప్పుడు ఇది ఒక గ్రూప్ ఉంటారు.
1: When many join there, we call it a group.
0: కనుక ఆ గ్రూప్ కును ఒక ఫ్లవర్కును ఎంత భేదం ఉంటుంది?
1: What a difference is there between the single person and a group?
0: గ్రూప్ అంటే ఎంతమంది అయినా ఉండొచ్చు.
1: In a group, there may be any number of people.
0: ఎవరన్నా నీవు నావాడు అని చెప్పగలవు?
1: Whom you can claim as your own?
0: ఏది కాదు.
1: యూ కెనాట్ యాక్సెప్ట్ ఎనీ.
0: అన్ని నావే అంటుంటే నేను కాదు పోగొంటుంట.
1: వెన్ యూ సే ఆల్ ఆర్ మైండ్, యూ మే ఫైండ్ ద అదర్ వన్ డినైయింగ్ దట్ స్టేట్మెంట్.
0: కనుక నీ ఏకత్వాన్ని నీవు చూపుకోవాలి కానీ అనేకత్వాన్ని మీరు చూపుకోవద్దు.
1: దేర్ఫోర్ వీ షుడ్ గో బై దిస్ వన్నెస్, నాట్ బై మల్టిప్లిసిటీ ఆర్ ప్లూరాలిటీ.
0: అనేకత్వాన్ని చూపుతున్నారు, చేస్తున్నారు, అనుభవిస్తున్నారు.
1: బట్ వీ గో బై దిస్ డైవర్సిటీ, వీ డిమాన్స్ట్రేట్ ఇట్, వీ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: కనుక ఏకత్వం అనేటువంటిది చూపలేకూడదు, ఒక్కటే ఉండేది.
1: వన్నెస్ నీడ్ నాట్ బి షోన్ బికాస్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
0: కానీ మేము మేము మేము అని ఒక గ్రూప్ గా చూడకూడదు.
1: బట్ వీ షుడ్ నెవర్ గో బై ప్లూరాలిటీ డైవర్సిటీ యాజ్ వీ ద గ్రూప్.
0: కానీ ఆ గ్రూప్ అంటే ఏమిటి? విడివిడిగా భావించుకుంటుంటారా?
1: వీ కన్సిడర్ ద గ్రూప్ విత్ పీపుల్ హు ఆర్ సెపరేట్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ సో.
0: సెపరేట్ గా చూపలేకూడదు.
1: యూ షుడ్ నెవర్ హ్యావ్ దిస్ వ్యూ ఆఫ్ సెపరేట్.
0: పాండవులు అంతా ఎవరు?
1: హు ఆర్ దే?
0: ఒక్క పాండవులంతా కూడా కేవలం ఒక కుంతీదేవి పుత్రుడి.
1: ఆల్ ది పాండవాస్ ఆర్ ది సన్స్ ఆఫ్ కుంతీదేవి.
0: ఒకే మదర్.
1: ఓన్లీ వన్ మదర్.
0: కానీ 15 మంది కుమారులు.
1: బట్ యు ఫైండ్ 5 సన్స్ పాండవాస్.
0: కానీ 5 అక్కడ ఉంటుంటే నీవు ఒకడే చెప్పగలవు.
1: దర్ 5 సన్స్ హౌ డు యు సే దర్ వన్?
0: కనుక ప్రపంచానికి తెలుపుకునే నిమిత్తమై ఒక విధమైనటువంటి నంబర్స్ చెప్తూ పోతాం పోయాం. కానీ ప్రపంచంతో మనకు అవసరం లేదు.
1: ఫర్ వరల్డ్లీ పర్పస్ we may represent by numerical value, but yet we are one only.
0: ఆ విధంగా నీవు చెప్తూ రావాలి.
1: దట్స్ హౌ యూ షుడ్ డిక్లేర్.
0: మేమందరూ చేరి ఈ పని చేసామంటే అందరినీ అరెస్ట్ చేస్తారు.
1: ఇఫ్ యూ సే ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ హ్యావ్ డన్ దిస్ జాబ్ యూ విల్ ఆల్ బి అరెస్టెడ్.
0: నేను ఒకడే.
1: ఐఎమ్ ఓన్లీ వన్.
0: వారిని పట్టినప్పుడు వారు కూడా నేను ఒకడే.
1: ఇఫ్ దట్ పర్సన్ ఈస్ గాట్ yes, I am also the same person.
0: కాబట్టి ఈ 10 మంది కూడాను నేనేను.
1: సో ఆల్ ద 10 ఆర్ ఇన్ రియాలిటీ ఆర్ వన్.
0: అట్టు చెప్తూ పోతుంటే ప్రపంచంలో బిరియన్ సులభంగా అర్థమవుతుంది అందరికీ.
1: వెన్ వీ స్టార్ట్ ఫీలింగ్ సో ఎక్స్ప్లెయిన్ ఎవ్రీబడి ద హోల్ వరల్డ్.
0: కానీ ఈనాడు మీకు అది అర్థం కాదు. కానీ
1: టుడే యూ మే నాట్ అండర్స్టాండ్ వెల్.
0: కానీ గుర్తించిన తర్వాత అది మీకు స్పష్టంగా అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ యూ రికగ్నైజ్ దిస్ వన్నెస్ ఇట్ విల్ బి వెరీ వెల్ క్లియర్లీ అండర్స్టూడ్.
0: అప్పుడు మీకు సరైన అర్థం కావాలంటే మొట్టమొదట మనం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ టు అండర్స్టాండ్ క్లియర్లీ వి షుడ్ ఎస్టాబ్లిష్ అవర్ సెల్వ్స్ ఇన్ దట్ వన్నెస్.
0: కనుక మొట్టమొదటి ప్రతి ఒక్కటి కూడాను తమ తనలో దృఢం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ స్ట్రెంగ్థెన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: రెండు కాదు.
1: నాట్ టూ.
0: ట్రూత్ అంటే ఏమి ఉంటుంది?
1: వాట్ ఈస్ ట్రూత్? వాట్ ఈస్ దిస్?
0: ఇది హ్యాంకర్ చీఫ్.
1: దిస్ ఈస్ హ్యాంకర్ చీఫ్.
0: కానీ దీంట్లో ఎన్నో దారములు అంతా ఉంటున్నాయి. కాబట్టి ఈ దారముల యొక్క చేరిక ఈ గ్రూప్ భావిస్తారు.
1: బికాస్ వీ ఫైండ్ సో మెనీ థ్రెడ్స్ యాన్ ఇంటర్వోవెన్ ఇన్ టు కర్చీఫ్ వీ థింక్ ఇట్స్ మెనీ.
0: కర్చీఫ్ ఎట్టయింది? అనేక రకమైనటువంటి థ్రెడ్స్ అంతా చేర్చేటప్పటికీ ఇది కర్చీఫ్ అయిపోయింది.
1: దిస్ ఇస్ ద కర్చీఫ్ బికాస్ ది యాన్ ఇస్ సో క్లోజ్లీ ఇంటర్వోవెన్.
0: తీస్తూ వస్తే ఒకటి ప్రత్యేకంగా వస్తుంది.
1: యూ కెన్ రిమూవ్ ద వన్ థ్రెడ్ ఆఫ్టర్ అనదర్.
0: కనుక ఇది థ్రెడ్ అంతా కూడా వేరు వేరు దండిగా ఉన్నాయి. కానీ కాదు.
1: నాట్ టూ.
0: ట్రూత్ అంటే ఏమి ఉంటుంది?
1: వాట్ ఈస్ ట్రూత్? వాట్ ఈస్ దిస్?
0: ఇది హ్యాంకర్ చీఫ్.
1: దిస్ ఈస్ హ్యాంకర్ చీఫ్.
0: కానీ దీంట్లో ఎన్నో దారములు

0: కూడా వేరు వేరు దండిగా ఉన్నాయి, కానీ దాని క్లాత్ ఒకటే ఉంటుంది.
1: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ థ్రెడ్స్ ప్లెంటీ బట్ ద క్లాత్ ఈజ్ వన్.
0: దాన్ని ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
1: సో వీ షుడ్ గో బై దిస్ వన్నెస్.
0: ఈ ఏకత్వం వచ్చినప్పుడే దాన్ని తుడుచుకోవడానికి వీలవుతుంది.
1: బికాస్ ద థ్రెడ్స్ హ్యావ్ బికమ్ వన్ ఇన్ టు ఎ క్లాత్ యు ఆర్ ఏబుల్ టు వైవ్.
0: కనుక మనం ఏకత్వాన్ని తీసుకోవాలి కానీ అనేకత్వాన్ని తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ గో బై దిస్ నాన్ డ్యువల్ వన్నెస్ ఓన్లీ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సత్యం.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: యూనిటీ మనకు కావాలి.
1: This unity is very necessary.
0: ఈనాడు పిల్లలందరూ వేరువేరుగా కల్పిస్తున్నారు.
1: And we find so many students separate from each other.
0: కానీ all are one.
1: But all are one.
0: మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు?
1: Where are you studying?
0: సత్సాయి బాబా కాలేజీలో చదువుతున్నాము.
1: Say that we are studying in Satsai Baba's college.
0: కానీ పిల్లలంతా వేరువేరుగా కల్పిస్తున్నారు, కానీ అందరూ ఒకటే.
1: Though we find many students, in fact they are one, studying in the same college.
0: ఈ విధంగా ఏకత్వాన్ని పంచుకోవడానికి మీరు తగిన ప్రయత్నం చేయాలి.
1: Therefore we should make every attempt to foster and develop the spirit of oneness.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాయ కృష్ణ జై.

0: చాలా సంతోషం. పిల్లలు ఏకత్వంతో కూడి పాడేటప్పుడు అది ఎంత హాయిగా ఉంటుందో చూడండి. అందరికీ అంతకుముందు ఏకం కావాలి, అప్పుడే మనసుకు వినే కూడాను చాలా ఆనందం వేస్తుంది.
1: When you all join together and sing in perfect harmony and in chorus, you will certainly experience, enjoy the blissful state.
0: ఈ విధంగా ప్రతి మాట ఎందుకు కూడాను ఏకత్వం కావాలి.
1: Like this, in every aspect we should experience unity and oneness.
0: ఇంతమంది పాడాలంటే ఎన్ని స్థుతులు పెట్టాలి?
1: For all people to join, how many shrutis you require?
0: మనకు ఏ శృతి మనకు అక్కర్లేదు.
1: We don't need to go by that.
0: ఒక్క శృతి చాలు.
1: One shruti is enough.
0: ఇంతమంది కంటములకు ఒకే శృతి పెట్టింది.
1: All voices can join in unison.
0: అప్పుడే తెలియనటువంటి ఆనందము.
1: Then you'll have bliss.
0: మనం చూస్తుంటే నాకెంతో ఆనందం ఇస్తుంది.
1: Bhagavan is extremely happy seeing all of you here.
0: లేకపోతే మీకు తెలిపచ్చు, నేను ఇన్ని రకములైనటువంటి కార్యక్రమాలు పెట్టుకొని ఇన్ని రకమైన కార్యక్రమాల్లో కూడా నేను చేరుతూ దిగుతూ కానీ కట్ అయినప్పటికీ తెల్లవారి వదులుకొని రాత్రి పరుండినంత వరకు నేను ఆనందంగా ఉంటుంటాను.
1: స్వామి హ్యాస్ సో మెనీ ప్రోగ్రామ్స్, స్వామి హ్యాస్ గాట్ సో మెనీ యాక్టివిటీస్, హీ గెట్స్ హిమ్సెల్ఫ్ అసోసియేటెడ్ విత్ ఆల్ మెనీ ప్రోగ్రామ్స్, బట్ యెట్ హీస్ హ్యాపీ రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ టిల్ దిస్ డే. Throughout the day, he is extremely happy.
0: Itti aanandamu evarikaina chikkutunda?
1: Is it possible for anybody to be as blissful as Bhagavan?
0: Kanuka nenu eppudu kuda aanandangane untanu.
1: Bhagavan is always happy, always happy.
0: Dushana bhushana tiraskaram puraskaram anni kudanu maatala yokka bhavame.
1: It is only your vocal verbal expression so far as the blame and praise are concerned.
0: Kani naaka bhedam ledu.
1: Bhagavan has no difference as such.
0: Undaru okate.
1: All are one.
0: Be alike to everyone.
1: All are one. Be alike to everyone.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 9th October 2005 in Prashanthi Nilayam. Bhagavan explained that Jiva and Deva, the individual and God, are one. He urges us to develop firm faith in the principle of unity underlying all diversity and not differentiate on external basis. All are one. Be alike to everyone. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine.

0: త్రితమానవులకు ఆత్మశుద్ధి ఎట్టు అబునపో.
1: ఫర్ ఎ పర్సన్ హూ ఇస్ టోటలీ ఎంప్టీ, బెరెఫ్ట్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు డెవలప్ ది అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్? ది అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మశుద్ధి ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్. వాట్ మోర్ ఈజ్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ దాన్ దిస్?
0: ఒక ఆత్మశుద్ధి అంది సర్వము ఇమిడి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్, ఎవ్రీథింగ్ ఈస్ కంటైన్డ్.
0: ఇది పువ్వుల బంతి.
1: దిస్ ఇస్ బొకే ఆఫ్ ఫ్లవర్స్.
0: కానీ చూసేటప్పటికీ ఇది ఒక పుష్పం మాదిరి కనపడుతుంది.
1: బట్ ఇట్ ఆల్ అపియర్స్ టు బి వన్ ఓన్లీ.
0: కానీ దీన్ని తీర్చితే అనేక పుష్పాలు వస్తున్నాయి.
1: బట్ హౌఎవర్ యు కెన్ సపరేట్ అవుట్ ఇన్ టు మెనీ ఫ్లవర్స్.
0: కనుక అందరూ చూసేకి ప్రపంచమంతా కూడా ఒక్కటిగానే ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ ఈజ్ వన్ వన్ ఓన్లీ.
0: కానీ వ్యక్తులు వేరు వేరు.
1: బట్ ది ఇండివిజువల్స్ ఆర్ సెపరేట్.
0: ఇవన్నీ ఏకమైనప్పుడే అది ఒక బంతి అవుతుంది.
1: వెన్ ఆల్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ మేక్ ఎ బొకే ఆఫ్ ఫ్లవర్స్.
0: ఇది ప్రపంచము.
1: దిస్ వరల్డ్ ఈజ్ లైక్ దట్.
0: ఈ ప్రపంచమునకు పంచభూతములు ప్రధానమైన ప్రభావం.
1: ఫర్ దిస్ వరల్డ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఎసెన్షియల్.
0: కనుక అందరూ చేరినదే ఈ ప్రపంచము.
1: దేర్ఫోర్ దిస్ వరల్డ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద మెనీ.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: నీవు జీవుడు, నేను దేవుడు అనేటువంటి భేదమే లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ది యూనివర్సల్ సోల్.
0: నేను, మీరు అందరూ ఒక్కటే.
1: యు అండ్ ఐ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇట్టి ఏకత్వమును మనం భిన్నత్వంగా భావిస్తున్నాం.
1: దిస్ వన్నెస్ ఈజ్ వ్యూడ్ యాజ్ ప్లూరాలిటీ, మల్టిప్లిసిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఈజ్ వన్.
0: అందరి ఎందు ఉన్నది ఒకే ప్రేమే.
1: ఇట్స్ ద సేమ్ లవ్ దట్స్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబాడీ.
0: అయితే వ్యక్తి యొక్క స్థితిగతులను పురస్కరించుకుని ఈ ప్రేమ అనేక పేర్లు పెట్టుకుంటుంది.
1: డిపెండింగ్ అపాన్ ద రిలేషన్షిప్స్ అండ్ ద టెంపరమెంట్ వీ కాల్ దిస్ నేమ్ లవ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: చిన్న బిడ్డను పాపా అంటారు.
1: వీ కాల్ ద చైల్డ్ ఎ కిడ్.
0: కానీ ఇంకా పెద్ద పెద్ద అయిపోయేటప్పటికీ ఆమె ఒక బిడ్డ అంటారు.
1: ద మూమెంట్ ఆఫ్ ద చైల్డ్ గ్రోస్ వీ కాల్ ద డాటర్.
0: ఇంకా పెరిగి పెద్ద అయిన తర్వాత ఆమెను కోడలు అంటారు.
1: లేటర్ షీ ఇస్ ది సేమ్ డాటర్ ఇన్ లా సబ్సీక్వెంట్లీ.
0: పూర్తి బిడ్డలైనప్పుడు ఆమె గ్రాండ్ మదర్ అవుతారు.
1: ఆల్ ద చిల్డ్రన్ గ్రాండ్ చిల్డ్రన్ షీ గెట్స్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ గ్రాండ్ మదర్.
0: కానీ ఈ అందరూ చేరి ఒక్కటే.
1: బట్ ఆల్ దిస్ డిఫరెంట్ నేమ్స్ బిలాంగ్ టు వన్ పర్సన్.
0: అదే విధంగానే ప్రపంచంలో అందరూ ఒక్కటిగానే ఉన్నారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఆల్ ఆర్ వన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్. అది అతను చెప్పాడు.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
0: అందరినీ మనం ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: అందరినీ మనం చింత చేర్చుకోవాలి.
1: వీ షుడ్ బి క్లోజ్ టు ఎవరీ వన్.
0: నా యొక్క పద్ధతి అదే.
1: That is the procedure of Bhagavan, to be close to everybody.
0: Aithe kontha mandi dinni angikarincharu.
1: However, some do not agree to this view.
0: Adi vaari vaari sthayi yokka vyathyasame.
1: The main reason is it all depends upon their viewpoint, their state.
0: Vaari yokka bhavamulu yokka pratyekathe.
1: It is their own separate feeling that is the cause.
0: వారి భావములు పురస్కరించుకొని బాబా అనేక రూపములు ధరిస్తుంటాడు.
1: Depending upon our feelings, Bhagavan Baba responds to our feelings.
0: ఒకరు తాత అనిపించినప్పుడు నేను వారికి తాతగానే కనిపిస్తాను.
1: Some may call Bhagavan grandfather. Yes, he looks like that.
0: Inkokaru nanna ani pilustaru.
1: Some may call Bhagavan daddy, father.
0: Mari kontha mandi swami antaru.
1: Some would address him as swami.
0: Swami swami gari ganipistadu.
1: Swami is swami then.
0: Kabatti vari bandhutvamu naaku pratyekata kaadu.
1: The kind of relationship that we attribute matters nothing to Swami.
0: Kani darini poyetuvanti manavulu aneka roopamulu teristuntaru.
1: Likewise, those people that pass by appear to be different in forms.
0: Kalukane manavulu ye vidhanga talustuntaro aa vidhanga nenu roopamulutadi divyattam.
1: As you feel, you manifest, you express it out.
0: ఈనాటి కలియుగమునందు అనేక మార్పులు కలుగుతున్నవి.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి దేర్ ఆర్ సో మెనీ చేంజెస్ గోయింగ్ ఆన్.
0: తాత మనవడుగా మారుతున్నాడు.
1: యు కమ్ అక్రాస్ ద గ్రాండ్ ఫాదర్ బిహేవింగ్ యాజ్ ద గ్రాండ్ సన్.
0: అప్పుడు గ్రాండ్ సన్ చూసి యో వీడు తాతగానే ఉన్నాడే అన్నాడు.
1: అండ్ వీ మే ఫీల్ దట్ ద గ్రాండ్ సన్ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్.
0: ఇది గ్రాండ్ సన్ గ్రాండ్ ఫాదర్ ఎట్లవుతారు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద గ్రాండ్ సన్ టు బికమ్ ద గ్రాండ్ ఫాదర్?
0: ఆ రూపం ఈ రూపంలో వచ్చింది.
1: దాట్ ఫార్మ్ హ్యాస్ కమ్ ఇన్ దిస్ ఫార్మ్.
0: కనుకని ప్రతి మానవునకు అనేక రకాల మంచి చెడ్డలుగా కూడా కనిపిస్తుంది.
1: దెర్ఫోర్ మ్యాన్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఒకే మనిషి ద్వేషుడిగా ఉంటాడు, ఒకే మనిషి ప్రీతిగా ఉంటాడు.
1: ద సేమ్ పర్సన్ మే డెవలప్ లవ్ ఎట్ టైమ్స్ and may develop hatred.
0: Okadu athariki virodhiga untadu.
1: One person may turn to be an enemy.
0: Marokadiki vishwasanga untadu.
1: The same person would be loyal to another one.
0: Okadu friend aithe okadu enemy avutuntadu.
1: While he is a friend to one, he is an enemy to another.
0: Ee enemy friend anetundi villallo ledu.
1: This kind of friendship and enmity do not lie in them.
0: వారి వారి హృదయాల్లో ఉంటుంది.
1: దిస్ ఫీలింగ్ లైస్ విద్ ఇన్ దెమ్.
0: ఇట్ నా ఎనిమీ అని వీడు తలుచుకుంటే ఆ ఎనిమీ ఎవరు పొందుతాడు.
1: ఇట్ హాస్ గాట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనిమిటీ, నాచురలీ హీ వుడ్ కమ్ అక్రాస్ ఎన్ ఎనిమీ ఓన్లీ.
0: వీడు నా ఫ్రెండ్ అనుకుంటే ఫ్రెండ్ గా మారిపోతాడు.
1: ద వెరీ ఫీలింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ వుడ్ టర్న్ ద అదర్ పర్సన్ ఇంటు ఎ ఫ్రెండ్.
0: ఈమె తల్లి అనుకునేటప్పటికీ తల్లిగా మారుతుంది.
1: అండ్ ఇఫ్ యూ గాట్ దిస్ మదర్లీ ఫీలింగ్, యూ విల్ సీ యువర్ మదర్ దేర్.
0: పూర్వం చూసినప్పుడు ఈమె ఎవరో ఒక కాలేజ్ గర్ల్ అంటారు.
1: When you see someone, you call it, she's supposed to be a college girl.
0: కానీ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈమె నా భార్య అంటారు.
1: The moment she gets married, you say that she's my wife.
0: భార్య గర్ల్ ఒకటే.
1: Wife today and the college girl yesterday happened to be same person.
0: కనుకని మదర్ స్త్రీ ఇద్దరు ఒకటే.
1: Therefore, the woman at one time is the very same mother later.
0: ఈ విధంగా రూపనామములను పట్టి మానవులు అనేక సంబంధ బంధవ్యములను కల్పించుకుంటుంటారు.
1: Therefore, we develop relationship depending upon the name and the form in different stages.
0: ఈ విధంగా జగత్తంతా కూడాను అనేక రకములుగా మార్పు చెందుటకు వారి వారి హృదయాలే కారణం.
1: Therefore, we find so many transformations, changes in the world depending upon feelings within.
0: Manavulu yendu emaatramu doshamuledu.
1: In fact, there is nothing wrong in man.
0: Andari yendu okke premane.
1: The fundamental love is one and the same in everyone.
0: Kaani are samaya sandarbhanni prasarinchukoni variki kopamu deshamu asuya aadambaramu ilantivanta jarugutu untayi.
1: Depending upon the position, the circumstances prevailing at the moment of time, you may have love or hatred or enmity.
0: Ee vidhanga maarpu chendedi vaallone kaani daivamnandu kaadu.
1: Therefore, the changes happen depending upon the feelings but not in reality in depth.
0: Gunatheetudu bhagavantudu.
1: God is beyond attributes.
0: Gunamulanta kaliginatundi vaadu manavudu.
1: It is a human who is full of attributes or guna.
0: Aa gunamulu manchivu kavachu teddevu kavachu.
1: The guna or an attribute may be good or bad.
0: Aa manchi chetti gunamulu manavuni endhe kaani paramatmani endu kaadu.
1: The good and bad are within you. They are not there in God.
0: అదే క్రోధంగా ఉండేటువంటి వాడు కొన్ని సమయాల లోపల అతి ప్రేమగా ఉంటాడు.
1: The person may be angry, but the very same person later, he'll be very friendly towards you.
0: ఈ విధంగా చూస్తుంటే ప్రపంచంలో ఏదో అంత భగవంతుడు మారుస్తున్నాడు అంట.
1: Watching all this, we think that God is bringing about all these changes.
0: భగవంతుడు ఏది కూడా తేడు, ఏది కూడా ఇవ్వడు, ఏది కూడా మార్చడు.
1: God does not give anything different, anything separate. He doesn't change into anything.
0: ఈ చేంజింగ్ అంతా కూడాను కులములో ఉన్నటువంటి వాడిది.
1: God is changeless, and all the changes within us are because of our gunas or attributes.
0: పాలు పాలే.
1: Milk is milk.
0: పాలు డికాట్ అంటూ చేసినప్పుడు ఇది కాఫీ అవుతుంది.
1: When once the milk is mixed with the decoction, you will have coffee.
0: ఈ పాలు అదే పాయసంలో చేరినప్పుడు తీయని పాయసంగా ఉంటుంది.
1: The milk, when it is in combination with the rice pudding, it is so sweet.
0: ఇదే విధంగానే భగవంతుడు పాల వంటి వాడు.
1: Likewise, God is pure milk.
0: అందువలనే కొన్ని దినాల పాల్ అనే డివైన్ పాల్ ఆయన కొంత దేశంగా ఉన్నాడు.
1: You come across the character Paul, who was just like Paul, the purity, though he had enmity, hatred initially.
0: Kontha kaalamunaku aa Paule parama bhaktudiga maaripoyadu.
1: The very Paul became a saint, a devotee later.
0: Kanukane prati manavuni endu kuda nu ilanti guna marpulu enniyo jarugutunnavi.
1: Therefore there will be so sequential changes in every man.
0: Ee Africanni chuchadu atanu nannu చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు.
1: యు మస్ట్ హావ్ వాచ్ దిస్ పర్సన్ ఫ్రమ్ నైజీరియా టాకింగ్ టు us నౌ. హీ నోస్ భగవాన్ రైట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్.
0: నన్ను మొట్టమొదటి నుంచి కూడాను ప్రేమిస్తూ ప్రేమిస్తూ ప్రేమిస్తూ వచ్చాడు.
1: హీ హ్యాడ్ ఇమెన్స్ లవ్ ఫర్ భగవాన్ మోర్ అండ్ మోర్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
0: కానీ నీ వయసును బట్టి నీవు ఈ విధంగా ప్రవర్తించకూడదు, నువ్వు వెళ్ళు అని నేను గట్టిగా చెప్పాను.
1: బట్ భగవాన్ సెంట్ హిమ్ బ్యాక్ బికాస్ హీ షుడ్ యాక్ట్ అప్రోప్రియేట్ హిస్ age and position.
0: కరుణనే అతన్ని వెళ్ళాడు.
1: He returned.
0: వెళ్ళినప్పటి నుంచి కూడాను అతను ఏ మార్పు చెందలేదు.
1: Though he returned, he has not changed even a bit.
0: ఎప్పుడు కూడాను భగవంతుడి భగవంతుడు భగవంతుడి బాబా బాబా అనిపించేటువంటి వాడు.
1: He continued to remain as a devotee, chanting, uttering his matchless name, Baba Baba.
0: నేను వెళ్ళినప్పుడు అనేక మంది ఈ ఆఫ్రికన్స్ అంతా వచ్చారు.
1: When Bhagavan visited, many Africans visited him.
0: Prati African kudanu nannu chusi andaru swami maa daggara unnandi maa daggara unnandi maa daggara unnandi ani koreetunte varu.
1: Every African that had darshan of Bhagavan insisted that Bhagavan should continue to stay among them, with them.
0: Akkada pillalandaru chethi konni vandara mandi unnaru.
1: Hundreds and hundreds of children gathered there.
0: Akkada Africans ku maatrame చోటు.
1: అండ్ ఇట్స్ ఎ ప్లేస్ డామినేటెడ్ బై ఆఫ్రికన్స్.
0: ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ దృష్టి అంతా స్వామి పైంది.
1: ఆల్ ఆఫ్ దెమ్ హ్యాడ్ దేర్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్ ఆన్ స్వామి ఓన్లీ.
0: నేను బయలుదేరి వచ్చే సమయంలో
1: భగవాన్ వాజ్ రిటర్నింగ్.
0: మీకు తెలుసు అమీన్ అనేటువంటి వాడు చాలా కమాండర్ ఇన్ చీఫ్.
1: యు నో ఇది అమీన్ ది కమాండర్ ఇన్ చీఫ్.
0: నన్ను ఎంతనో ప్రీతిగా చూసేటువంటి వాడు.
1: He spent all the time with Bhagavan only during his visit.
0: Pradhana sayankalam kudanu nannu chudandi ar poyetunte vaadu kaadu office.
1: He never returned without having darshan of Bhagavan day in and day out.
0: Atanu chaala pedda ettu raavu anta undevaadu.
1: A hefty personality, well built, very tall and fat.
0: Nen chaala chinnaga undetuttu.
1: You know Bhagavan is so tender and delicate and short.
0: Atanu కెమెల్ మాదిరి పెద్దగా ఉండే, నేను చిన్న జింక మాదిరి ఉండే.
1: When he was like that of a person, personality of an elephant, Swami is so tender, delicate, like deer.
0: ఆ విధంగా ఉండినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపడేటువంటి వారు.
1: All were surprised to watch the scene.
0: 15 దినములకు కంపారాలో ఉన్నాను.
1: Bhagavan stayed for about 15 days there in Kampala.
0: కళాతురికి గురు పౌర్ణమి వచ్చింది.
1: And it was the day of Guru Purnami.
0: Guru Purnami Bombay vastanu ani nenu cheppanu.
1: Bhagavan said that he would return to Bombay by that time.
0: Kari adi teligi Bombay vachi cheyanta varaku
1: Until Swami reached Bombay.
0: వారి దృష్టి మీద నాకు కనిపిస్తుండాలి.
1: భగవాన్ వాజ్ థింకింగ్ ఆఫ్ దోస్ డివోటీస్ ఓన్లీ హూ అసెంబ్లెడ్ దేర్ అట్ ది ఎయిర్పోర్ట్.
0: నా దృష్టి వారి ఎందు ఎట్ట ఉన్నదో వారి దృష్టి నా దగ్గర.
1: As Bhagavan is constantly thinking of them, all those that assembled were in constant contemplation of Swami only.
0: బయట భక్తులకు స్వామి అంటే ఎంతో ప్రేమ.
1: All the devotees outside, they have ardent love for Bhagavan.
0: ఎంత ప్రేమ అంటే వాళ్ళ తల్లిదండ్రుల పేరు కూడా అంత ప్రేమ ఉండదు.
1: బిడ్డల
0: పేరు కూడా అంత ప్రేమ ఉండదు.
1: Their love for Bhagavan is much more than their love towards their parents and towards their children for that matter.
0: అట్టి భక్తులను ఎంతనో బాధ పెట్టి నేను వచ్చాను.
1: And all the devotees are feeling sad, but Bhagavan could not help it and he had to return.
0: బొంబాయి చేరేటప్పటికి
1: by time Swami reached Bombay,
0: plane kuda chaala alasyam ayyindi.
1: The flight was also delayed.
0: Akkada munshi kaachukoni unnadu.
1: Munshi was waiting to receive Swami.
0: Munshi evaru meeku telusa?
1: You know who is Munshi?
0: Bharatiya Vidya Bhavan.
1: He is the chairman of Bharatiya Vidya Bhavan.
0: Appudu munshi nenu ee desham velaledu.
1: And he has not been to any foreign country.
0: Ippudu kuda aa desham povadaniki kaaranam okati undi.
1: There's one reason for his visit earlier.
0: Dr. Patel chaala prarthinchadu.
1: Dr. Patel prayed repeatedly, fervently.
0: Swami, maa kosam vaddu. Animals anta untunnayi.
1: Swami, we are not so selfish as to pray your visit for our sake. There's a lot of wildlife in Africa.
0: Kanuka vaatannitini aashirvadinchandi.
1: We want you to bless the wildlife of Africa.
0: నాలుగు ప్లేన్లు తీశాడు.
1: అండ్ హీ అరేంజ్ ఫ్లైట్.
0: ఒక్కొక్క ప్లేన్ లో ఇద్దరిద్దరు కూర్చోబెట్టాడు.
1: అండ్ హీ మేడ్ టూ పీపుల్ టు సిట్ ఇన్ ఈచ్
0: ఆఫ్ ది ఫ్లైట్. ఫ్రీగా తిరగాడచ్చు, ఫ్రీగా చూడొచ్చు అని.
1: సో దట్ దే కెన్ మూవ్ ఫ్రీలీ ఆల్ ఓవర్.
0: అప్పుడు ఆ చిన్న ప్లేన్ లో మేము ఇష్టం వచ్చినట్టుగా సంచరించాము.
1: ఇన్ దట్ స్మాల్ ఫ్లైట్ భగవాన్ మూవ్డ్ అబౌట్ ఫ్రీలీ వేర్ ఎవర్ హీ వాంటెడ్ టు గో.
0: డే అండ్ నైట్ అంతా కూడా నువ్వు తిరిగాము.
1: దే మూవ్డ్ డే అండ్ నైట్ continuously.
0: Anni chuchamu.
1: They saw everything that's
0: Victoria
1: there.
0: Victoria Lake chaala peddadi meeku telusunu. Victoria Lake.
1: Victoria Lake is biggest as you know.
0: Victoria Lake daatadaniki plane lo daatadaniki 1.5 hours pattindi.
1: To cross this Victoria Lake you need 1.5 hours.
0: Anta pedda Victoria Lake.
1: Such a big one is Victoria Lake.
0: Daantlo ee musallu unnai.
1: There you find there in the Victoria Lake so many crocodiles.
0: Ogadana paina okati stalam ledu, ogadana paina okati unnai, ogadana paina okati.
1: As there is no sufficient place, they are all piling up one above the other.
0: Anni maa padava vaipune chustunnai.
1: All crocodiles directed their attention towards the boat.
0: Noru peddagi techukunnai.
1: They were just, they opened their mouth.
0: Vaatanta memu apples vesam.
1: And Bhagavan distributed apples to crocodiles also.
0: ఆ తర్వాత నీటి గుర్రములు అన్నారు.
1: హిపోపటామస్.
0: అవి కూడా నీటి నిండుకు ఉన్నాయి.
1: అండ్ దే ఆల్సో ఆక్యుపైడ్ ది హోల్ ఏరియా.
0: కొన్ని కొన్ని బిడ్డలకు పాలిస్తున్నాయి.
1: అండ్ సమ్ ఆర్ ఫీడింగ్ దేర్ యంగ్ వన్స్.
0: చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి.
1: దే ఆర్ సో యంగ్.
0: అవన్నీ చూస్తూ ఉంటుంటే ఎంతో ఆనందం వేస్తుంది.
1: అండ్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్లెజర్ టు వాచ్ ఆల్ దీస్.
0: మానవులకు ఎన్ని ఆశలు ఉన్నాయో అన్ని ఆశలు కూడాను, ఇంత ప్రీతి కూడాను, అంత పశువులు కూడా ఉన్నాయి.
1: జస్ట్ యాజ్ మ్యాన్ హ్యాస్ సో మెనీ డిజైర్స్, అనిమల్స్ ఆల్సో హ్యావ్ సో మెనీ డిజైర్స్.
0: ఎంత ప్రేమ వాటికి.
1: లాట్స్ ఆఫ్ లవ్ దే హ్యావ్.
0: మనుషులకు కూడా అంత ప్రేమ ఉండదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ లవ్ యాజ్ దోస్ ఆఫ్ ది యానిమల్స్.
0: అది దాటి కట్టుకొచ్చాము.
1: అండ్ దే కుడ్ ఆల్ క్రాస్ ఆల్ దిస్ ఏరియా.
0: గట్టుకు వచ్చేటప్పటికి ఎక్కడ లేదు, ఎక్కడ చూసినా కానీ గుంపులు గుంపులు వేరు వేరు ఏనుగులు ఉన్నాయి.
1: When they crossed the shore, they could see hundreds and thousands of elephants, herds.
0: ఆ ఎలిఫెంట్స్ చెవులు చాలా పెద్దవి.
1: The ears of the elephants are so big, so wide.
0: ఒక్క తూరి అట్ట విసిరితే పడిపోతాడు.
1: When once the elephant moves its ear, it's enough, the man will fall down.
0: అంత ఏనుగులు అంతా ఉన్నాయి.
1: Such type of elephants were there.
0: వాటి మధ్యలోనే నేను వెళ్ళాను.
1: And Swami went right into the midst of those elephants. They didn't do anything.
0: మనుషుల్లో కూడా లేనటువంటి ఒక మంచి గుణములు ఆ జంతువుల్లో కనిపించాయి.
1: In fact, certain of the qualities that man is missing today are noticed in the animal kingdom.
0: వాటిలో ఒకదానికి ఒకటి ద్వేషం కూడా లేదు.
1: There is no hatred among animals.
0: అన్ని కలిసిమెలిసి ఉన్నాయి.
1: They are all mingling freely among themselves.
0: కానీ అక్కడ లయన్స్ ఎలిఫెంట్స్ అంత కలిసిమెలిసి ఉన్నాయి.
1: But there, elephants and lions live and move together.
0: మేము ఒక చోట పోయాము. ఒక గుట్టు పైన, ఒక చిన్న గుండు పైన 10 మంది లయన్స్.
1: 10 lions were there.
0: చుట్టూ ఏనుగులు తిరుగుతూనే ఉన్నాయి.
1: And elephants started moving hither and thither.
0: మేము కూడా దాని దగ్గర పోయి ఫోటోస్ తీసుకున్నాము.
1: And the Swami and those that accompanied Bhagavan went there, had photos.
0: ఏ మాత్రము కదలలేదు.
1: They didn't move even an inch.
0: మా వైపునే చూస్తూ ఉన్నాయి.
1: And all these lions were watching Swami.
0: బిడ్డలు పాలిస్తూనే ఉన్నాయి.
1: They are feeding the younger one.
0: ఇంత ప్రేమతో ఉంటున్నాయి మృగాలు.
1: And animals are full of love.
0: ఈనాడు మనుషులు ఎంత ప్రేమ అనేటువంటిది కనిపించడం కూడా లేదు.
1: There is no trace of love in mankind today.
0: ఒకరు చూస్తే ఒకరు ఎంత ద్వేషము.
1: Each one develops hatred towards the other one.
0: తల్లి బిడ్డలు కూడా ద్వేషమే.
1: And there is hatred between mother and the daughter.
0: హస్బెండ్ వైఫ్ కూడా ద్వేషమే.
1: There is hatred between husband and wife.
0: కానీ అక్కడ ఏ విధమైన ద్వేషం అనేటువంటిది మాకు కనిపించలేదు.
1: But there in the wild life, there is no hatred.
0: ఇంతటి సమత్వమైనటువంటి యొక్క మృగములు ఆ ప్రదేశంలో చూశాను.
1: దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ బ్యాలెన్స్ స్టేట్ అమంగ్ ద అనిమల్స్ దేర్ ఇన్ దట్ ప్లేస్.
0: అక్కడ నుంచి వచ్చిన తర్వాతనే నేను ఈ ప్రేమతత్వాన్ని మనుషులకు బోధించడానికి ప్రయత్నించాను.
1: After his return, Bhagavan started teaching about the principle of love to all of the ministers and people of high order.
0: Animals lo enta untunte manushulu enduku undakoddu.
1: When animals have so much of love, why not mankind?
0: Vaadiki emi pragnana vijnana sugnanam ye maatramu levu.
1: They don't have any kind of knowledge or wisdom or anything whatsoever.
0: Sarva pragnana vijnana sugnanam kalukunnatundi గ్రంథాలు చదివినటువంటి మనుషులు ఎందు కించిత్ ప్రేమ కూడా కనిపించదు.
1: మ్యాన్ హూ ఇస్ నాలెడ్జబుల్, మ్యాన్ హూ ఇస్ ఫెమిలియర్ విత్ ది టెక్స్ట్ ఎండోర్డ్ విత్ విజ్డమ్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ లవ్.
0: కనుక మానవులారా, మీరందరూ కూడా అందరూ చేరి ఒక్కటిగా మీరు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ మేడ్ ఎ స్టేట్మెంట్ దట్ ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ ఎవ్రీబడి షుడ్ మింగిల్ freely, hand in hand, together, intimately.
0: Love all, serve all.
1: Then Bhagavan declared, love all, serve all.
0: అందరినీ ప్రేమించండి.
1: Love all.
0: అందరినీ సేవించండి.
1: Serve all.
0: ఇదే మీకు చెప్పేటువంటి బోధ.
1: That is the message of Bhagavan.
0: ప్రేమ ఒక్కటి ఉంటే,
1: with this one quality of love,
0: అన్ని సాధించవచ్చు.
1: You'll be able to accomplish everything.
0: ప్రేమనే సర్వము. ఈ లవ్ ఇస్ లైఫ్.
1: అండ్ లైఫ్ ఇస్ లవ్, లవ్ ఇస్ లైఫ్.
0: కనుక ఈ లైఫ్ అనేటువంటిది ప్రేమతో కూడినటువంటిది కానీ ద్వేషంతో కూడినటువంటిది కాదు.
1: దేర్ఫోర్ లవ్ ఇస్ లైఫ్ అండ్ లైఫ్ ఇస్ లవ్ అండ్ నథింగ్ టు డు విత్ హేట్.
0: ఈనాడు ఎక్కడ చేసినను ద్వేషము ద్వేషము ద్వేషం.
1: ఆల్ ఓవర్ వేర్ ఎవర్ యూ గో యూ ఫైండ్ ఎనిమిటీ హేట్రెడ్.
0: ఇది మంచిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ ప్రాపర్.
0: మనం మానవులమే పుట్టి మానవత్వాన్ని వదిలిపెడుతున్నాం.
1: వీఆర్ గివింగ్ అప్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: అనిమల్ క్వాలిటీస్ పెంచుకుంటున్నాం.
1: వీఆర్ ఫాస్టరింగ్ అనిమల్ బీస్టియల్ క్వాలిటీ.
0: అనిమల్స్ చూస్తే వాటి క్వాలిటీని వదిలినాము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ అనిమల్ క్వాలిటీస్ ఎట్ టైమ్స్ సీమ్ టు బి బెటర్.
0: అంత మ్యాన్ క్వాలిటీస్ అంత ఉన్నాయి వాటిలో.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హ్యావ్ క్వాలిటీస్ మోర్ దాన్ దట్ ఆఫ్ హ్యూమన్స్.
0: కనుక అనిమల్స్ మానవులుగా మారిపోయినారు, మానవులు అనిమల్ గా మారిపోయినారు.
1: టుడే వాట్ హ్యాపెండ్? Animals are behaving like humans and humans are behaving like animals.
0: కనుక ఈనాడు మనము మానవులు మానవులుగా మార్చాలి.
1: And today it's most necessary to decide to human, lead the life of human,
0: human qualities. Human qualities గా ఉండాలి.
1: We should retain the human qualities.
0: ఏమండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని మంచిగా మాట్లాడితే, ఎక్కడి నుంచి వచ్చాను అని గట్టిగా మాట్లాడతారు.
1: If you just ask him where do you come from, he speaks recklessly. And he speaks full-throated, in loud voice.
0: ఏ మాట మాట్లాడినప్పటికీ కఠినమైనటువంటి మాటలుగా మాట్లాడతారు.
1: టుడే వి ఆర్ యూజ్డ్ టు స్పీక్ హార్ష్లీ.
0: కఠినంగా కాదు, మృదుమధురమైనటువంటి మాటలుగా ఉండాలి.
1: వీ షుడ్ లెర్న్ టు స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: ఆ స్వీట్లీ ఉంటుంటేనే ఆ యొక్క ప్రేమ అందులో బయలుదేరుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది స్వీట్నెస్ ఆఫ్ యువర్ టాక్ లవ్ ఇస్ ప్రెసెంట్.
0: కనుక మనము నెమ్మదిగా శాంతంగా ప్రేమతో మాట్లాడాలి.
1: Therefore, we should learn to speak softly, sweetly, lovingly, peacefully.
0: అప్పుడు మనకు పీస్ వస్తుంది.
1: Then only you will earn peace.
0: కానీ మన టాకు మన నడత చాలా చెడ్డగా ఉండినప్పుడు మనకు పీస్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: If your talk is harsh, the behavior is bad, how do you expect to be peaceful?
0: Peace is inside.
1: Peace is inside.
0: Not outside.
1: Not outside.
0: Outside pieces గా ఉండాలి.
1: Outside you find only pieces.
0: లోపల ఉంది పీస్.
1: Here is peace within.
0: శాంతి కావాలి, నాకు శాంతి కావాలి.
1: And you say, I want peace, I want peace.
0: నువ్వు మంచిగా ప్రవర్తించు, ఆ శాంతి నీలోనే ఆవిర్భవిస్తుంది.
1: You behave in a perfect way, you'll naturally experience the peace within.
0: Truth ఎక్కడి నుంచి వస్తుంది?
1: Where is the truth?
0: గ్రంథాలలో చదువుకుంటామా?
1: Is it present in books that you read?
0: చదువుకున్నటువంటి సత్యము సత్యంగా వస్తుందా?
1: And all the truth that you read, you find in the books, cannot exist in reality.
0: Truth kuda inside nunchi undi.
1: The truth is within you.
0: Kanuka neeku truth raavalante unnadi unnattuga cheppalante enti nee nunchi raavali.
1: In fact, to tell out the truth, it should come from within.
0: Truth, righteousness, peace, love and non-violence, ee aidu kuda manavuni yokka qualities.
1: Therefore, the human qualities are the truth, righteousness, peace, love and non-violence.
0: ఈ లవ్ మన నుంచి వచ్చినటువంటిదే కాదు, ఇది భగవంతుని యొక్క స్వరూపమే.
1: లవ్ ఇస్ గాడ్, ఇట్ లైస్ విత్ ఇన్ యూ.
0: కనుక భగవంతుని యొక్క ప్రేమను ప్రేమతోనే మనం పలకాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లవ్ గాడ్ ఇన్ ఎ లవింగ్ వే, ఇన్ ఎ ప్లీజింగ్ వే.
0: ముఖ్యంగా మానవులకు ప్రేమ,
1: ఫర్ మ్యాన్ కైండ్ లవ్,
0: శాంతి,
1: పీస్,
0: అది రెండు చాలా అవసరము.
1: ఆల్మోస్ట్ ఎసెన్షియల్.
0: శాంతి శాంతి శాంతి కావాలంటే ఎన్నో బంగ్లాలు కట్టచ్చు.
1: టు బి పీస్ఫుల్ యూ మే థింక్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ హ్యూజ్ మ్యాన్షన్స్.
0: కోటీశ్వరులు ఎన్నో బంగ్లాలు కట్టారు.
1: మిలియనర్స్ హ్యావ్ అండర్ దేర్ కేర్ నంబర్ ఆఫ్
0: బిల్డింగ్స్. ఎన్నో కార్లు పెట్టారు.
1: దే హావ్ నంబర్ ఆఫ్ కార్స్.
0: వారికి ఏ సుఖమూ లేకుండా ఉన్నది.
1: దే సే దట్ దేర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ ఎనీ కంఫర్ట్.
0: కానీ ఏమయ్యా మీరు బాగున్నారా?
1: దెన్ స్వామి క్వశ్చన్స్, ఆర్ యూ హ్యాపీ?
0: ఐఎమ్ హ్యాపీ. కానీ no peace of mind.
1: Yes, I am happy, but there is no peace of mind.
0: Adi matram ledu.
1: There is no peace.
0: Anni unnai.
1: We have all comfort.
0: Aa shanti lekunda undinappudu enni undi em prayojanam?
1: Without peace, what for all the rest of the comforts in this world?
0: Manishiki kavalsindi aar adugulu.
1: After all, you need only 6 feet.
0: 6 feet.
1: 6 feet.
0: Antakante manaku ekku kavalsindi avasaram.
1: You don't need more than that.
0: Evaro chepparu. ఇంత కొంటున్నారు, మీకు సులభంగా చిక్కేటువంటి ఒక స్థానం చెప్తాము, మీరు అక్కడ వెళ్లి చూడండి అన్నారు.
1: They said we acquired some land that we can get it easily, better you go and see.
0: నువ్వు హిమాలయం రా, నీకు ఎన్ని ఎకరాలు కావాల్సింది అన్ని ఎకరాలు ఫ్రీగా ఇస్తాము అన్నారు.
1: యూ కమ్ టు హిమాలయాస్, విల్ గివ్ యూ ఫ్రీలీ ఎనీ నంబర్ ఆఫ్ ఏకర్స్ యూ వాంట్.
0: పోయినాడు ఆశపడి పాపం.
1: విత్ ఆల్ ద డిజైర్ హి వెంట్.
0: ఒక దగ్గర బయలుదేరాడు.
1: They start at one point.
0: దీన్ని ఒక రౌండ్ చుట్టుకొని రా, దీనికి ఈ రౌండ్ చుట్టుకొని వచ్చినంత భూమి నీకే ఇస్తాను అన్నారు.
1: Go around the Himalayan range to the extent you could walk, that will be given to you.
0: ఆశపడ్డాడు.
1: He wanted it.
0: చుట్టాడు చుట్టాడు చుట్టాడు చుట్టాడు.
1: He went round and round.
0: ఆ రౌండ్ దగ్గరికి పోవడానికి ఒక 6 అడుగులు ఉన్నాయి. 6 అడుగులు దూరం.
1: Oh, they're still 6 feet distant from that point.
0: పడిపోయాడు.
1: He fell down there.
0: ప్రాణమిచ్చాడు.
1: And he died.
0: ఈ మనిషికి కావాల్సింది ఇప్పుడు 6 అడుగులే, ఇంత భూమి అవసరం లేదన్నాడు.
1: Then the ruler of the Himalayan range said, though this man went round and round, ultimately he required only 6 feet.
0: అంతే.
1: That's all.
0: మంది కూడా అంతే.
1: The same is true with everybody.
0: ఎన్నో రాజ్యాలు జయిస్తాం.
1: You may be the king of
0: many. Alexander చాలా దేశమంతా చుట్టాడు.
1: Alexander the Great, the conqueror of the world.
0: అనేక గ్రామాలంతా కూడా జయించాడు.
1: And he could win, conquer everything.
0: భారతదేశానికి వచ్చాడు.
1: He visited Bharat.
0: కానీ వచ్చి
1: having come here,
0: నది దాటి వస్తున్నాడు.
1: He crossed the river.
0: కానీ నది దాటి వచ్చేటప్పటికి హార్ట్ అటాక్ వచ్చింది.
1: And on the way, he had heart attack.
0: డాక్టర్స్ అంతా వచ్చి చూచారు.
1: And everybody visited him that night. They said, you cannot travel anymore. Now you are suffering from heart attack. You are sure to leave this world within a couple of minutes. However, you may be medicated.
0: There
1: is no possibility of your survival. Then he said, I got big battalion of
0: ఇంత రాజ్యం ఉంది.
1: I got kingdom.
0: ఇంత విజయమైనటువంటి బంగారం ఉంది.
1: I got gold.
0: ఇన్ని రాజ్యాలంతా నేను సాధించాను.
1: And in fact, I am the one conquering.
0: ఇంకా ఒక్కరైనా నన్ను రక్షించేవారు లేకపోయారా?
1: Is there anyone who will protect me? Who will save me? Who will come to my rescue?
0: కనుక వారందరికీ పిలిచి చెప్పారు మంత్రులకు.
1: And he summoned all ministers.
0: Ministers.
1: He said,
0: నన్ను డెడ్ బాడీని మన గ్రామానికి తీసుకెళ్లి చేతులు పైకి పెట్టి తెల్లని బట్టలు చుట్టి నన్ను ప్రొసెషన్ చేయండి అన్నారు.
1: And he ordered everybody that after he leaves this world, that body should be wrapped in white cloth and the two hands should be stretched openly.
0: అప్పుడందరూ ఈ అరజను చేతులు పైకి పెట్టి బట్టలు చుట్టారు.
1: And they lifted both the hands of the body and they kept.
0: అప్పుడు అందరూ ప్రజలంతా అడిగారు.
1: And people asked.
0: ఇందుకు మహారాజుకు ఇంత వికారమైనటువంటి యొక్క బట్టలు చుట్టి ప్రొసెషన్ చేస్తున్నారు అని అడిగారు.
1: అండ్ ఎవ్రీబడి ఆస్క్డ్ అలెగ్జాండర్ ద గ్రేట్ ద కింగ్, హౌ ఇస్ దట్ దట్ ఈస్ జస్ట్ రాప్డ్ ఇన్ ఎ వైట్ క్లాత్ లైక్ దట్ విత్ ఫుల్ ఆఫ్ బ్యాండేజ్ అండ్ విత్ లిఫ్టెడ్ హ్యాండ్స్.
0: కానీ ఇంత ఉండినటువంటి వాడు కట్టగలిపటికి ఒట్టి చేతులతో పోయినాడు అని చాటారు.
1: ది ఓన్లీ మెసేజ్ ఇస్ with many of the kingdoms under his control, with lots of gold, he is returning empty handed.
0: Empty handed.
1: Empty handed.
0: Andarkudanu ade labhinchedi.
1: The same is the message that applies to everybody.
0: Enta rajyam undina, enta dhanam undina, enta palakiru undina, enni prajalu undina, enta sainyam undina, manam poyetappudu matramu evvaru manam entararu.
1: You may have wide area, the kingdom, the plenty and prosperity, the gold and the position and authority. At the end, no one will join you.
0: ఈ విధంగా అనాటి మహారాజులు అనాటి మహనీయులు ఇలాంటివన్నీ చాటి లోకానికి చెప్పి బోధించి మరణించారు.
1: That was the teaching of noble souls, saints and seekers of those days who taught the principles of detachment and renunciation.
0: కానీ అట్టి వారి చరిత్రను మీరు ఎవరు కూడా చదవటమే లేదు.
1: బట్ టుడే యు ఆర్ నాట్ గోయింగ్ త్రూ ద హిస్టరీ ఆఫ్ సచ్ గ్రేట్ పీపుల్.
0: ఏదో హిస్టరీ చదువుతున్నారు.
1: సే దట్ యు స్టూడెంట్ ఆఫ్ హిస్టరీ.
0: ఈనాడు హిస్టరీ అంతా కూడాను హిస్టీరియాలు.
1: హౌ ఈస్ హిస్టరీ టుడే? ఇట్ ఇస్ హిస్టీరియా.
0: కానీ హిస్టరీ అనేటువంటిది లేదు.
1: There is no true history as a matter of fact.
0: హిస్టరీ అనేది నిజమైనటువంటి అర్థం ఏమిటంటే హిస్టరీ.
1: What is history? His story is history.
0: కనుక ఎవరి చరిత్రను మనం చదువుతున్నాము వాడి యొక్క చిత్రమైనటువంటి విచిత్రము మనం విచారించాలి.
1: Therefore we should thoroughly understand the greatness and the nobility of those great souls.
0: మీరందరూ ఇంత చదువుతున్నారు.
1: You study today.
0: ఈనాడు నోబెల్ ప్రైజ్లు ఎంత వస్తున్నాయి.
1: You also find Nobel Prize.
0: Science and technology చెప్తున్నారు.
1: You also study science and technology.
0: కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అంత టెక్నాలజీ.
1: How about the technology? But it has come down to the level of trick knowledge.
0: ఈ టెక్నాలజీని చాలా మంది టెస్ట్ చేశారు బొంబాయి ఢిల్లీలో.
1: This kind of technology was put to test by many there in Bombay.
0: కానీ చదివేకి మాత్రం చక్కగా ఉంది కానీ ప్రాక్టికల్ లో పోతే జీరో.
1: ఇట్ ఇస్ సో నైస్ టు స్టడీ బట్ ఇన్ రియాలిటీ ఇన్ ద ప్రాక్టికల్ లైఫ్ ఇట్ ఇస్ ఎ బిగ్ జీరో.
0: కనుక మనము ఆచరణలో పెట్టిందే మనకు నిలుస్తుంది కానీ ఆచరణలో పెట్టుకోకుండా చదివినవన్నీ మనకు తనలో నిలిచవు.
1: దెర్ఫోర్ వాట్ ఎవర్ యు మే రీడ్ That is, that which is put into practice will be helpful in the long run.
0: Practice lo okate pettite kuda chalu.
1: It's enough if you learn even one mantra.
0: అదే మనకు అన్ని విధాల సహాయం చేస్తుంది.
1: దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
0: మీరందరూ కూడాను,
1: ఆల్ ఆఫ్ యూ,
0: మీరందరూ చదివింది ఏదైనా సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఈ ఐదు కూడాను మానవుని యొక్క విలువలు.
1: వాట్ ఎవర్ యూ మే స్టడీ, అండర్స్టాండ్ థరలీ వెల్ ది హ్యూమన్ వాల్యూస్, ది ట్రూత్, రైట్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్.
0: ఇవి మీరు చదివి ప్రాక్టికల్ లో పెట్టండి.
1: యు స్టడీ దెమ్ వెల్ ఇన్ డెప్త్,
0: తప్పక మీ లైఫ్ అంతా పీస్ఫుల్ గా ఉంటుంటది.
1: అండ్ యు ఆర్ బౌండ్ టు బి పీస్ఫుల్, సర్టన్లీ బియాండ్ డౌట్.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 22nd of November 1982 on the occasion of the first convocation of the Sri Satya Sai University.
1: Embodiment of love.
2: Prachina Gurukulanandu Vidyarthi Samasta Vidyanu Nerchi Tan Vidya Matakude Gurukulamunu Vadade Vishalamaina Prapanchamundu Praveshinche Bodhu Samayamuna Gurulu Varini Chanta Chesi అనేక సదుపదేశములను ఆశీర్వాదములను అంది పంపించటం ప్రాచీన సాంప్రదాయం.
1: It has been an ancient custom right from centuries down the ages that in the ancient Gurukula system of education, pupils, after completing their course of study, after attaining a certain degree of achievement and attainment, would be called thus in the assembly of their guru, who in turn would pronounce their benediction, would give their blessing, and give them a code of conduct to follow as they would go out into the world after that.
2: Dani chayani inaru aadhunika vidyavantulu convocation address aneetundi peruto vidyarthulu tama tama taragatulu yendu ఉత్తీర్ణులైనటువంటి వారికి ఒక పట్టణం ఇచ్చి పంపుతున్నారు.
1: The practice of teaching today in the form of a convocation or a convocation address is precisely a function, an assembly of this nature. Today also we have the students, after the completion of their courses, being ready and fit to receive certain degrees and thereby showing what they have learned.
2: ఆనాటి సదుపదేశములు మహోన్నతములైనటువంటి.
1: Those were the days when whatever was given to the students were of a high and ennobling nature.
2: ఆచరణ యోగ్యమైనటువంటివి.
1: There were the principles given to the students which were to have impacted.
2: అనుష్ఠాన ప్రియమైనటువంటివి.
1: They were also full of significance and meaning.
2: మానవత్వాన్ని ఉద్దేశపరిచినటువంటివి.
1: They were those directed at making one understand the true nature of man.
2: అట్టి పవిత్రమైనటువంటి చదుపదేశములు కాలగర్భితములో కలిసిపోయి కేవలం కలలో సంపన్నంగా కనిపించుతున్నది.
1: Such sacred doctrines and principles which are handed out to the students at the time of the convocation in the ages gone by, today when we look back upon those, all of that would appear to be a mere dream.
2: తైత్తరి ఉపనిషత్తునందు శిక్షా కల్పము అమృత వాక్కులైనటువంటి వాటిని అందించుతుండగా కర్ణానందముగా అనుభవించేటి వారు ఆనాటి విద్యార్థులు.
1: Students of those days were those who would be thrown into a state of delight at the mere listening of the commandments contained in the Taittiriya Upanishad.
2: స్వార్థంతో పరార్థమును విస్తరించి ఒక నిరాడంబరమైన జీవితమును గడిపేటి ఈనాటి విద్యార్థులకు ఈ సదుపదేశములు ఒక విచిత్రముగా కనిపిస్తున్నది.
1: Today's students who are caught in a maze of confusion, who all the while are goaded on by a selfish motive in whatever they think or do, all of this may seem to be a nothing and nothingness.
2: ఈనాడు నిర్విరామ కృషిచి నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అర్థము కాని ఆవేదనతో తురచూపుతున్నటువంటి ఈనాటి విద్యార్థులకు దిక్కును చూపే చక్కని దీపికలు ఆనాటి సుబోధలు.
1: Today's students who are being led astray aimlessly in the pursuit of fleeting pleasures, momentary comforts and aimless ambitions, what you have to look for in the ancient dictums to shine like beacon lights.
2: ఈనాటి ఆధునిక విద్య ఆలోకించంత చదివినప్పుడు గుమ్మడకాయంత అహంకారం బయలుదేరుతున్నది.
1: Today's knowledge of education is such that even if you are to acquire a fraction, a small iota of it in the form of a mustard grain, your ego gets puffed up to the extent of a pumpkin.
2: Iti ahankara rupulainatundi jinati vidyarthulanu asa annatundi mitimini poyadanaitundi svastamochunnadi.
1: Today's students who are thus caught in a sense, in a case of a puffed up ego sense, do have in addition a lot of desires.
2: Konevi volkai kosu nadigedi gummadakai.
1: You are buying a brinjal, but you hope to get the taste of a pumpkin.
2: Tana yokka vidya shaktulu atyalpamainatundi untunnayi. Aashinchedi ఘనమైనటువంటి యొక్క ఫలితం ఆశిస్తున్నారు.
1: What you are acquiring today are after all nothing. But what you seek for is something grand and great.
2: విద్య కేవలం ధనార్జన నిమిత్తమని కానీ లేక అధికార నిమిత్తమని కానీ మనం భావించరాదు.
1: We should not be led to believe that education is that which gives us a sense of security in life, a sense of livelihood.
2: విద్యకు ఉద్యోగమునకు ఉండిన సంబంధాన్ని మనం పెంచి వేయాలి.
1: That link which exists between a job and education should be snapped.
2: నైతిక ఆధ్యాత్మిక భావములతో విద్యను అంటగట్టాలి.
1: You must try to study with a view to gaining a sense of proportion, a sense of balance in terms of ethical and moral values.
2: మనసును నిర్మలముగా ఉంచుకొని నిస్వార్థమైన సేవలు తన కాళ్ళ పైన తాను నిలిచి జనసేవలు చేయకేటువంటి ప్రజ్ఞను ఈనాడు విద్యార్థులు అభివృద్ధి పరచుకోవాలి.
1: Today students should aspire to get that degree of skill which will then make their mind serene and pure, which will make them undertake tasks of service which will be beneficial to mankind at large.
2: నెపోలియన్ పదే పదే హెచ్చరించేటువంటి వాడు బి క్లియర్ రెస్ విల్ ఫాలో అన్నాడు.
1: నెపోలియన్ would constantly admonish us, be clear, the rest will follow.
2: Mani yokka hrudayam nirmalamuga unnappudu yakti kaaginnapudanu manam sulabhamuga sadhinchagalamu.
1: If your heart is pure and sublime, you certainly will achieve any amount of success.
2: Prachina kaalam nandu vidyarthulu tama yokka jeevitamunu kevalam ఒక స్వల్పమైన జీవితంగా అనుభవించేటువంటి వారు.
1: Students in the ages gone by would regard their life as insignificant.
2: తమ యొక్క సహజ జీవితంలో చాలా సింపుల్ అంటారు, అనగా చాలా తేలికి అయినటువంటి జీవితాన్ని, అధిక వ్యయం కానటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి వారు.
1: Simplicity would govern, that was the rule of the day in the life and conduct of students of the days gone by.
2: కానీ ఈనాటి విద్యార్థులు తమ యొక్క ఆలోచనలు అల్పమైనటువంటి అయినప్పుడు తమ యొక్క జీవితంలో గడిపేటువంటిది మహా ఖర్చులతో కూడినటువంటిదిగా, వ్యయముతో కూడినటువంటిదిగా కనిపించుతున్నది.
1: But today we find that students, their thoughts and ideas are certainly lowly, but they do spend a lot of money in their pursuits.
2: Simple life and higher study.
1: Simple life and higher study.
2: ఆనాటి యొక్క విద్యార్థుల యొక్క ప్రవర్తన.
1: This was the guiding principle of the life of students.
2: ఈనాటి విద్యార్థులు high living and low thinking.
1: Today's students have high living and low thinking as their guiding star.
2: ప్రాచీన కాలమునకు ఆధునిక కాలమునకు ఎంతటి వ్యత్యాసం అయినదో మీరు యోచించవచ్చు.
1: You can easily see for yourself that gulf which separates the ages gone by and the present day world.
2: మానవుడు ఈనాడు ప్రోగు చేసుకున్న సమస్త సంపదలు కూడా కాల మార్పు చేత శిథిలం కావచ్చు, మార్పు చెందవచ్చు.
1: What man acquires today due to the vicissitudes of time is suddenly bound to collapse and decay.
2: కానీ
1: today's students have high living and low thinking as their guiding star.
2: ప్రాచీన కాలమునకు ఆధునిక కాలమునకు ఎంత

0: due to the vicissitudes of time, is suddenly bound to collapse and decay.
1: కానీ విద్యాధనం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు, క్షీణించేటువంటిది కాదు.
0: But the wealth of education that he seeks to get and which he gets is something which is beyond change.
1: అగ్ని కాలదు.
0: Fire does not burn by itself.
1: రాజుల కలవి కాదు.
0: Now the kings cannot possibly partake of this fire.
1: నీళ్ల నానదు.
0: Fire does not sink in water.
1: చోరుల వశము కాదు.
0: Nor can it keep laying his hands on fire.
1: ఇట్టి విద్య మనము కేవలము సోదరులతో పంచుకునేటువంటిది కూడా కాదు.
0: This type of education is something which you cannot possibly share with your brothers or those around you.
1: మన తల్లిదండ్రులు లేక తాత ముత్తాతలు సంపాదించుకున్నటువంటి యొక్క ధనములు కానీ వస్తువాహారాలు కానీ అన్నదమ్ములు పంచుకోవచ్చు.
0: The wealth and the money that the parents have or the grandfathers have can possibly be shared by their descendants, inheritors.
1: విద్య అనేటువంటిది ఎవరితో కూడా పంచుకోవడం సాధ్యం కాదు.
0: But vidya is something which can't be shared.
1: చల్లు కొలది చెలిమిలో అధికంగా ఊరినట్టుగా ఇది బోధించుకొనది ఈ విద్య మరింత అభివృద్ధి పొందుతుంటుంది.
0: Just as you have a wick taking in any amount of oil, so also even as you keep giving, this vidya is something which grows.
1: దురదృష్టవశాత్తు మానవుడు ఈనాడు అధిక సంపత్తులతో ఐశ్వర్యములతో అధికారంతో తులుతూకుతున్నటువంటి సమయమున అందరూ మిత్రులవనే వెంటాడుతుంటారు.
0: Unfortunately today, you find this tendency prevailing that when a person is acquiring a certain amount of wealth or has a certain position of authority, there are any number of people around him.
1: అనేక విధములుగా స్తుతి చేసుకుంటారు.
0: They come in the praise of such a person.
1: ఇంటి యందు తిష్ట వేసుకుని నెలల తరబడి కూడా తింటూ ఉంటారు.
0: They make a permanent base in the house of such a person and eat off him.
1: దురదృష్టవశాత్తు కాల మార్పు చేత దరిద్ర దేవత తాండవమాడిన ఈ మిత్రులుగా భావించినటువంటి వారు కంటికి కనిపించరు.
0: But unfortunately now, with the passage of time, if the person were to lose all his possessions and the goddess of poverty were to reign supreme in his house, not one amongst these so-called friends would be around.
1: ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వస్తారు.
0: When you have wealth, then the relatives would come to you.
1: అది ఎట్లన్నా తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు.
0: This could be likened to this. A pond full of water would certainly attract frogs galore.
1: ఇట్టి మిత్రత్వము సరైనటువంటి మైత్రిత్వం కాదు.
0: Such a friendship cannot be called true friendship.
1: కానీ ఈనాటి విద్యార్థులలో కేవలము ఈ విధమైనటువంటి మైత్రిని పెంచుకుంటూ ప్రయత్నిస్తున్నారు.
0: But today's students do make an effort to inculcate friendship of this nature.
1: తల్లిదండ్రులు మంచి స్థితి అందు అధికార స్థానంలో ఉంది విద్యార్థి యొక్క జోబిలో చక్కని 100 రూపాయల నోటు కనిపిస్తూ ఉంటే అందరూ కూడా స్నేహితులు అవుతారు. హలో హలో హలో అని వెంటాడుతుంటారు.
0: When the parents are prosperous and in a state where they can possibly give generously to their ward, the son would sport any amount of money in his blue shirt which can be seen through his pocket, and then you have any number of friends coming and greeting him, hello hello.
1: తండ్రి అధికారం విరమించిన ఆస్తిపాస్తులు సన్నగిల్లిన జోబీలో ఏమాత్రము నోట్లు కనిపించకపోయినా గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంటారు.
0: But if the parents were to fall, if they were to lose all their wealth and you can no longer see this cash in the pocket of your friend, then they would bid you goodbye and make a getaway.
1: ఇది కలియుగం యొక్క వికార లక్షణం అని చెప్పవచ్చున లేక ఆధునిక విద్య యొక్క అవలక్షణం అని చెప్పవచ్చున.
0: Should we call this a distortion of the prevailing times, Kali, or a product or a direct result of the present day education system?
1: నిజముగా విద్యార్థులకు అహంకారము పరమ శత్రు.
0: Truly speaking, the worst enemy which a student can possibly have is his own ego.
1: అహంకార పడకు నలుడా.
0: Don't be egoistic, oh man.

0: తిరిగి చూడు. Try and when the person comes, look ahead and look backward.
1: మమకారము వరకు నీకు.
0: And you will realize that attachment is also something to
1: take. బ్రతికినవాడు ఒకడు లేడు.
0: Nobody can possibly live peacefully with it.
1: జీనాదని పరిగెత్తువా వెంటనేవరు కొనిపోరు.
0: You cannot possibly have any of these accompanying you.
1: పాప పుణ్యములతో కూడి మరణించు ఓ కిలాడి.
0: Oh, certainly, oh, playful thing, you certainly are going to die of your own sins.
1: కనుక మానవత్వం యొక్క విశిష్టతను గుర్తించుకొనుటకు విద్యార్థులు ప్రయత్నించడం లేదు.
0: So we find that students of today are not making an attempt to understand the true purpose and significance of man's life and his existence.
1: కేవలం ఈనాటి విద్యార్థులను నాస్తిక భావం నుండి మితిమీరిపోతున్నది.
0: Today we find that there is an increasing feeling towards disbelief in the case of students of today.
1: సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగిపోవటం చేత కేవలం పూర్తి సాంకేతిక శాస్త్రము కానీ ఆధునిక శాస్త్రము కానీ ఆధ్యాత్మిక శాస్త్రము కానీ అర్థం చేసుకోలేనటువంటి ఈ మిడిమిడి చదువుల యొక్క విద్యార్థులు కేవలము మానవత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నారు.
0: In today's times, when we have an increasing expansion of knowledge in the scientific and technological fields, students of today don't have an avenue or an opportunity, or if they have, they're not in a position to make the best of it, of understanding the true purpose of life, which will guide them on the moral, the ethical, and the spiritual path.
1: Seeing is believing, and the scientist.
0: Scientists maintain that seeing is believing.
1: కానీ ఈ పదం యొక్క అంతరార్థం ఏమిటి?
0: But what is the meaning of these words?
1: నిజంగా యోచిస్తే ఈ పదములకు ఏమాత్రము అర్థం లేదు, విలువ లేదు.
0: If you look deeper into them, you find that these words have no meaning, no value.
1: చూచిన దానినే విశ్వసించాలి అన్నారు.
0: What you see should be believed. This is what they say.
1: చూచేది ఏమిటి?
0: What is it that you are seeing?
1: మన కన్నులు చూస్తున్నాయి.
0: What is it that's making you see with your eyes?
1: కన్నులు నమ్మవచ్చునా?
0: Can we possibly trust our eyes?
1: కన్నులు కేవలం వ్యాధిగ్రస్తమైనప్పుడు తమ యొక్క దృష్టిమంతా వికారాన్ని పొందుతుంది.
0: When the eyes are jaundiced, what you see is something which is not liked by you.
1: అది సత్యమని నమ్మడానికి వీలవుతుందా?
0: Can we possibly trust this as being true?
1: పోనీ మనసు ఆత్మ ఆనందము దుఃఖము అనేటువంటి పదమును ఉపయోగపెడుతున్నాము.
0: Or then take the case where we keep using these words, the mind, atma, happiness, distress.
1: ఇవన్నీ మనకు కంటికి కనిపించుతున్నవా?
0: Are we able to see them with the help of our eyes?
1: లేదా అనుభవించుతున్నామా?
0: Or are we experiencing them?
1: కంటికి కనిపించినటువంటి ఈ ఆనందమును ఏ రీతిగా నీవు నమ్ముతున్నావు?
0: Happiness is something which you cannot see with your eyes. How are you able to experience it?
1: కంటికి కనిపించినటువంటి మనసును ఏ రీతిగా నీవు విశ్వసిస్తున్నావు?
0: The mind is beyond your sight. How are you able to believe in the mind?
1: ఇక్కడ చూడటమా లేదా అనుభవించటమా ఏది సత్యం?
0: So what is the truth here? Seeing or experiencing?
1: ఇక్కడ అనుభవమే కాని చూడటం కాదు.
0: In this case, it is experience which counts, not mere seeing.
1: మరొక విషయం.
0: Another thing.
1: పెద్ద పెద్ద సైంటిస్టులంతా కూడాను ఈనాడు మిల్కీవే అంటారు, అనగా పాలు కొంతలు. పాలు కొంతలలో అనేక లక్షల నక్షత్రములు ఉంటున్నాయి అని వివరిస్తూ వస్తున్నారు.
0: Today's scientists maintain that in what we call as the Milky Way galaxy, you have thousands and lakhs and billions of stars twinkling along.
1: ఈ లక్షల నక్షత్రములను చూచిన వారెవరు?
0: Now who is it that has possibly seen these billions of stars?
1: నమ్మిన వారెంత మంది?
0: And how many really believe in this?
1: చూచిన వారు ఏ ఒకరిద్దరు ఉంటున్నారు.
0: Those who have possibly seen them are hardly.
1: కానీ ఈ విజ్ఞాన శాస్త్రమును అనుసరించేటువంటి వారందరూ దానిని విశ్వసిస్తున్నారు.
0: But then those who follow this scientific method probably believe in that.
1: అయితే ఈ పాలు పొందలలో ఉండినటువంటి యొక్క నక్షత్రములను సామాన్యమైన ప్రజలందరూ చూడగలుగుతున్నారా?
0: But then the stars contained in the Milky Way, are they being seen by the common layman?
1: ఈ చూడలేనిటువంటి స్థితి ఎందు దీనిని నమ్మటం లేదు.
0: When you are not able to see, how can you possibly believe now?
1: అదే విధముగానే దైవత్వాన్ని అనేక మంత్రద్రష్టలు తపస్సులు ఆచరించి వారి యొక్క పరిశోధనలో భగవంతుని చూడగలిగారు.
0: In the same manner, what you call divinity, was seen, comprehended and experienced by sages of yore through their mantra shakti.
1: వారు చూడగలిగినటువంటి యొక్క దివ్య శక్తిని ప్రపంచమునకు చాటుతూ వచ్చారు.
0: And what they thus saw and experienced, they wanted to hand it over to mankind at large.
1: దీన్ని నమ్మవచ్చునా లేక నమ్మకూడదా?
0: Should we believe in this or should we not?
1: దీనినంతా నమ్మకూడదని వైజ్ఞానవేత్త వాదించినా ఆ ఐంటి చెప్పిన సైంటిస్ట్ చెప్పినటువంటి విషయాన్ని మాత్రం ఎందుకు నమ్మాలి?
0: If a scientist were to argue that you should not believe in this, then why should you possibly believe in what the scientist is telling from his
1: mind? సైంటిస్ట్ చెప్పినటువంటి విషయమంతా కూడాను సామాన్యమైనటువంటి ప్రజలంతా చూడగలుగుతున్నారా?
0: Are the common people able to see and perceive what the scientists are telling them to be is true?
1: కనుక ఇది అర్థం లేనిటువంటి వాదనలో కేవలం వ్యక్తిగతమైనటువంటి యొక్క అహంకారంతో ఈ విధమైనటువంటి యొక్క మార్గం నుండి ప్రవేశిస్తున్నారు అధిక జనం.
0: Today we have an increasing number of people following this aimless path of debating and arguing in a pointless way.
1: విశ్వాసం అన్నటువంటిది ఒక్కటే కాని మూఢ విశ్వాసం అని తెలిసిన విశ్వాసం అని రెండు విశ్వాసములు లేవు.
0: What you call faith or belief is just one and the same thing. There is nothing like blind belief or faith or belief by faith.
1: విశ్వాసమే లేకుండా మనకు శ్వాసమే ఉండదు.
0: Without విశ్వాసం or faith, you cannot possibly have this process of
1: belief. మన నిత్య జీవితం అనేటువంటిది విశ్వాసంతో కూడినటువంటి శ్వాసమే.
0: So our everyday life, second to second, is something which has this breathing in and breathing out process.
1: కనుక మనం విశ్వాసము అనేటువంటి దానిని అభివృద్ధి పరచుకున్నప్పుడే అనుభవము అనేటువంటిది మనకు చిక్కుతుంది.
0: It's only when you have faith in you can you possibly secure the position of experiencing.
1: కనుక ప్రతి విద్యార్థినిలు మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: So it is necessary for every student, be a boy or be a girl, to have the self confidence of faith.
1: తనను తాను నమ్మనటువంటి వ్యక్తి ఎవరైనా నమ్మగలడు?
0: One who does not believe in himself or herself, how can he possibly trust somebody
1: else? జగత్తంత కూడాను అనుమయమైనటువంటిదని వైజ్ఞానికులు వాదిస్తున్నారు.
0: Scientists once again make an argument that the world is nothing but atoms.
1: దీనిని ఆధ్యాత్మికం కూడాను అణురణీయాన్ మహతోమహీయాన్ అన్నారు. అణువుల యొక్క స్వరూపం నందు తాను పరమాణువుగా ఉంటున్నాడు.
0: The same has been said in the spiritual parlance. He resides in the atoms, in the smallest of smallest things.
1: సముద్రం నుంచి తెచ్చినటువంటి యొక్క జలము ఏ విధంగా ఉప్పు రాళ్లగా తయారవుతున్నదో అదే విధముగానే ఈ అనుమయమైనటువంటి యొక్క దివ్యత్వము అవతారమైనటువంటి యొక్క స్వరూపంగా తయారవుతుండాలి.
0: Just as you have the ocean water crystallizing into lumps of salt, so also you have divinity taking shape from the atoms.
1: అనేక అణువుల యొక్క చేరికనే ఉప్పు కణము.
0: The conglomeration of any number of atoms gives you a salt.
1: అనేక దివ్యత్వము యొక్క సమూహమే ఆధ్యాత్మికమునందు అవతార తత్వము.
0: And what you have, a confluence of a large number of entities, is this ఆధ్యాత్మిక తత్వం.
1: ఆధ్యాత్మికమునకు ఒక వైజ్ఞానమునకు ఎట్టి పరస్పర భేదములు కాని ద్వేషము కాని లేదు.
0: What you call is the spiritual path and what you believe in the scientific method.
1: అయితే వైజ్ఞాన శాస్త్రమునందు ఇది కేవలము కొంతవరకు మాత్రమే ఇది ప్రమాణాన్ని నిరూపిస్తుంది.
0: There is absolutely no conflict. But what you see in the scientific way would lead you only to a certain extent.
1: ఇది అంతముతో కూడినటువంటిది.
0: This is something which has an end.
1: ప్రపంచమంతా కూడాను భగవంతుని యొక్క సృష్టియే.
0: All the creation around you is the creation of God.
1: భగవత్ సృష్టి అయినటువంటి యొక్క ప్రకృతిని పరిశోధనలు జరిపి తెలుసుకుంటూ ప్రయత్నించేటువంటి వారు సైంటిస్టులు.
0: Nature which is the creation of God is explored by the scientist.
1: సృష్టిని మాత్రమే తాను పరిశోధనలు జరిపేటువంటి వారు ఈ సైంటిస్ట్.
0: He merely carries out experiments and observations.
1: సృష్టికర్తను తెలుసుకోవడానికి ప్రయత్నించేటువంటి వాడు సైంటిస్ట్.
0: The scientist aims at the creation of God which is nature. The
1: సృష్టికర్తను కనుగొన్నప్పుడు సృష్టి అంతే కూడాను మనకు సులభంగా అర్థమవుతుంది.
0: The saint on the other hand tries to understand the creator himself. When you understand the creator, you can understand his creation.
1: చెట్టును పెంచదలిచినటువంటి వ్యక్తి వేర్లకు నీరు పోయేవరని కానీ ఆకులకు కొమ్ములకు నీళ్లు పోసినంత మాత్రమున ప్రయోజనం ఉండదు.
0: One who wishes to bring up to grow a tree has to water the roots, not the branches or the twigs.
1: కనుక మనము ఈ భౌతికమైన స్థితి యొక్క జగత్తు యొక్క భోగ భాగ్యములకు మురిసి మనము మునిగిపోతున్నాము.
0: We should not get carried away. We should not get sunk in the fleeting pleasures of the outside world. This is what is happening, and this is something which is not the true state of affairs.
1: Chitta shuddhi lekundina manaku atma jnanam labhinchadu.
0: Without purity of heart, we cannot possibly hope to acquire the atma jnanam.
1: Chitta shuddhi nimittamai manamu aneka prayatnam cheyali.
0: For this purity of heart, one must make an endeavor.
1: Manam sampadinchinatvanti yokka vidya shaktini kani లేక ధనశక్తిని కానీ భుజశక్తిని కానీ సమాజంలో ప్రవేశపెట్టి సహజ మానవులకు దీనిని అందించటకు తగిన కృషి చేయాలి.
0: The skills that we have acquired, the physical process that we have, and our own innate strength should be directed towards the well-being of our fellow men.
1: హక్కు చేయక మన శక్తిని కూడా సద్వినియోగపరచక మనము అనుభవించక పోయినా ఇది కేవలం వృధా అయిపోతుంది.
0: We don't do that, we don't direct our efforts towards the service of others, then we are only frittering and wasting away.
1: వండిన అన్నమును తానైనా తినాలి, పరులకైనా పెట్టాలి, రెండు లేక మూసి పెట్టినా పాసిపోతుంది.
0: What one cooks should be eaten by oneself, or should be served to somebody else. Otherwise, the food that is cooked would decay.
1: కానీ ఈనాటి విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధమైన స్థితిని ఇందే ఉంటుందని.
0: But today's students find themselves in such a
1: way. తమయందున్నటువంటి యొక్క తీవ్ర శక్తిని తాము ప్రయత్నపూర్వకంగా గుర్తించుట కానీ దాన్ని కోరుకోవటం లేదు.
0: Their true innate capacity, they are not making an effort to understand or recognize.
1: పరులు చెప్పిన దానిని అనుసరించటం లేదు.
0: They are not prepared to listen to others if they were to be told so.
1: తాము చేయక పరులు చెప్పినది వినక కేవలం తల్లిదండ్రులున్నటువంటి విలువైనటువంటి యొక్క దివ్య శక్తిని నిరుపయోగపరచుకుంటున్నాడు.
0: He doesn't do it, he doesn't listen to others, thereby he is wasting away his faculties and his capacity.
1: మానవుడు చాలా విలువైనటువంటి వాడు.
0: Man is an extremely valuable entity.
1: Men are more valuable than all the wealth of the world.
0: Men are more valuable than all wealth of the world.
1: ఇటువంటి స్థితిని మనము గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: It is this innate value of man that we must try to understand.
1: ఈనాడు జగత్తు లోపల ఏ శక్తిని మనం అభివృద్ధి పరచవలనో శక్తి ద్వారా కాదు మానవ వ్యక్తి ద్వారా అవుతుంది.
0: Today in the world, if you want to achieve anything, it is through man that you have to achieve.
1: మనం ఈనాడు తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ గుణములను పెంచుకోవటం లేదు.
0: Today we certainly are laying great stress on increasing our being clever.
1: Knowledge without action useless.
0: But not from character. Knowledge without action is useless.
1: Action without knowledge is foolishness.
0: Action without knowledge is foolishness.
1: కనుక మనం తెలివితేటలు తెలివితేటలని వెలగీపుతున్నామే కానీ నిజంగా మన తెలివితేటలు ఎంత మాత్రం.
0: We bat ourselves from being clever, but how far are we being clever?
1: ఈ తెలివితేటలు దుర్వినియోగం చేసుకునేటువంటి యొక్క మానవత్వానికి మనము గురి అవుతున్నాము.
0: We are led astray by being clever.
1: కాదు కాదు, నిజముగా విద్య అనేది వివేకముతో కూడినటువంటి ఆధ్యాత్మికం.
0: But true vidya is that which gives you a sense of fulfillment, a sense of understanding of your true divine nature.
1: దివ్యత్వంతో కూడినటువంటి యొక్క పవిత్రమైన ఆత్మతత్వము.
0: It is something which is a coming together of your own divine nature and ఆత్మతత్వం.
1: ఈ విధమైనటువంటి విద్యను ప్రాచీన కాలమునందు అనేక విధములుగా సుబోధన చేసి గురువులు వారిని సరైన మార్గంలో పెట్టుటకు ప్రయత్నించేటువంటి వారు.
0: The gurus of yore would impart this type of education to their pupils and wards.
1: కానీ ఈనాడు మన యొక్క విద్యను కూడాను సమాజమునందు వినియోగించక దాని యొక్క విశిష్టతను మనం గుర్తించక దుర్వినియోగపరచుకుంటున్నాము.
0: But today we are in a position where we are not seeking a fulfillment of what we have learned, nor are we putting it to good use.
1: Parama lobhiga vidu tayaravutunnadu.
0: He becomes a perfect miser.
1: Sadgunamulaku jeevitharu tyagam.
0: The true hallmark of a good character person in sacrifice.
1: దుర్గుణములకు గీటురాయి లోకము.
0: In the same way, you can determine bad qualities by miser.
1: కనుక ఈ లోకత్వానికి మనము లొంగి దివ్యత్వమైనటువంటి త్యాగాన్ని మనం అభివృద్ధి పరచుకోలేకపోతున్నాము.
0: We are becoming subservient to being a miser, and we are not in a position to get the sense of sacrifice in us.
1: లోకమందెవడైనా లోభిమానవుడున్నా,
0: if in this world there was to exist a perfect total miser,
1: లోకమందెవడైనా లోభిమానుని చంప,
0: if in this world if one was to kill such a person,
1: కొట్టవలదు వాణ్ణి తిట్టవలదు.
0: You need not take such a person to task, the second one, nor should you ridicule him.
1: పైకమడిగినంత భక్తుల కాచొచ్చు.
0: This person has this trait in him that he now would he part with anything that he has. But the moment you ask him for money,
1: అదే విధంగానే మనము అనేక శక్తులను సాధిస్తున్నాము.
0: This person, if he is asked of his wealth, would immediately collapse.
1: ఈ శక్తులను సద్వినియోగపరచమని కోరినప్పుడు తాను ఆ సంస్థ ఎందే పాల్గొనదు.
0: Today they are acquiring skill, and you are asked to pass with your skill.
1: అప్పుడప్పుడు నేను విద్యార్థులకు చెబుతుంటాను, నాయన, మానవత్వంలో దివ్యమైన గుణములు, భవ్యమైన గుణములు, నవ్యమైన గుణములు కోరుకుంటున్నాయి.
0: Very often I exhort the students in this way. We have in this world many qualities which will take you far in this life, which are novel and which are full of significance.
1: ఇవన్నీ మానసిక స్థితి యొక్క లక్షణము.
0: Now these are those which guard and safeguard your interest in the mental plane.
1: దీనిని సద్వినియోగపరచు నిమిత్తమై సత్సంగంలో ప్రవేశించమంటుంటారు.
0: If you want to protect them, then you must have satsanga or the company of the good.
1: అనేక మంది కళాశాలలు, హాస్టల్లు ఉండినంత వరకు కూడా చాలా వినయ విధేయతలతో విద్యార్థి వలె నటిస్తూ ఉంటారు.
0: There are those who, so long as they are in the college or in the hostel, behave with a great sense of responsibility, humility and obedience.
1: బయట ప్రపంచంలో ప్రవేశించిన వీరికి ఏమి జబ్బు లేక ఏ రోగము, ఏ విధమైన దుర్గుణము క్షణములో మార్పు చెందుతూ ఉంటారు.
0: The moment they step out into the world, we do not know what disease afflicts them, but they undergo a radical change.
1: జీవితమంతా కూడాను తాము బ్రతుకులతో ఈ విధంగా జీవిస్తుంటే ఒక్కతూరి చావటం కూడా మంచిది, ఇలాంటి మార్పు లేకుంటారు.
0: If you are to live in a constant state of life and death in this life itself, it's much better that you have one death at one stroke.
1: మన సత్యాన్ని విశ్వసించినప్పుడు ఈ సత్యానికి జీవితాన్ని త్యాగం చేయాలి.
0: If you believe in one thing as being the truth, you must try and give your life for it.
1: అట్టు లేనటువంటి జీవితము కేవలము పశుపక్షి మృగముల కంటే హీనం.
0: A life devoid of other sentiments is akin to the life of an animal and worse.
1: కనుకని ఆనాటి గురువులందరూ కూడా ఈ శిష్యులకు విశాల ప్రపంచంలో ప్రవేశించేటకు పూర్వము అనేక సుబోధనలు సలుపుతూ వచ్చారు.
0: So it was that in the days gone by, even as the students were about to step out into the world, their gurus would give them a certain
1: amount of bodhata. సత్యాన్న ప్రమద గవ్యం, సత్యమునకు ఎట్టి ప్రమాదం కూడాను రాకూడదు అన్నారు.
0: They used to give them a few principles. The first one, speak with the truth that does not come to any harm.
1: ధర్మాన్న ప్రమద గవ్యం, ధర్మమునకు ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు.
0: Second, dharma likewise should not come to any harm.
1: కుశలాన్న ప్రమద గవ్యం, మీ యొక్క క్షేమమునకు ఎట్టి కీడు కూడాను రాకూడదు.
0: So also, to your own safety and security, there should be no harm.
1: భూత్యైన ప్రమద గవ్యం, ఈ భూతములకు కూడాను ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు.
0: So also the elements should not be endangered.
1: స్వాధ్యాయ ప్రవచనార్థం భూత ధర్మం, స్వాధ్యాయ ప్రవచనార్థం అనగా మనం చేసేటువంటి ఆచరణలకు, మనం అనుష్ఠించేటువంటి యొక్క మార్గములకు ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు.
0: So also to your thoughts and to the path that you seek for yourself should come to no harm or distress.
1: సత్యం వద ధర్మం చెర, సత్యాన్ని పలుకు ధర్మాన్ని ఆచరించు.
0: Speak truth, follow dharma.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఈ విద్యార్థులకు సుబోధనలు కలిపి తిరిగి విశాలమైన ప్రపంచంలోకి పంపేటువంటి వారు.
0: Vidya the mother, the father, the guru, the guest as God himself. Such were the dictums given to the students.
1: తల్లి నవమాసములు మోసి అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చి మీ యొక్క దేహమును అందించింది.
0: The mother undergoes any amount of hardships for a period of 9 months and gives you this body.
1: తన రక్తములోని భాగములు కూడా నీకు పంచి తాను భాగం వహించింది.
0: She gives her own blood and makes you what you are.
1: అలాంటి తల్లి దైవ సమానము.
0: Such a mother is the same as God for you.
1: తండ్రి నీ దేహాన్ని పెంచి పోషించి విద్యావంతుని చేసి నిన్ను ఈ స్థితికి తెప్పించినాడు.
0: The father takes care of you, takes care of your physical comfort, makes you grow, gives you this education, brings you to this.
1: అనేక మంది తల్లి తండ్రులు కూడా అనేక శ్రమలకు వచ్చి తామైన పట్టుండి బిడ్డలకు పెట్టి వారిని అభివృద్ధి గావిస్తూ వచ్చారు.
0: There are parents who undergo any amount of hardships, even to the extent of not teaching, so that they are
1: going to be my father. ప్రత్యక్ష దైవం.
0: Such a father is the very manifestation of God for you.
1: కేవలం దేహం ఆధారం చేసుకున్నంత మాత్రం నా ప్రయోజనం లేదు.
0: There is no point in making your body as the sole basis.
1: అటువంటి రూపానికి జ్ఞాన బోధ చేసి సమాజంలో ఒక వ్యక్తినిగా నిలబెట్టగలిగాడు గురువు.
0: And this body has been given a definite shape in terms of your being an entity in the society.
1: గురువు కూడాను ఒక దైవ సమానం.
0: So that your guru also is akin to God.
1: ఇంకా అతిథి అతన్ని ఆదరించి అతనికి సరియైనటువంటి గౌరవం అందించినప్పుడు ఆ అతిథి మనల్ని సమాజంలో కూడాను ఒక స్థానం అందించి మనల్ని గౌరవిస్తారు.
0: And then you have the result for the gift. If you take proper care of him, give him your respect and look after him, he is bound to give you a place in the society.
1: కనుక నిజముగా మన జీవితానికి వెలుగు అందించినటువంటి వారు తల్లి తండ్రి గురువు అతిథి.
0: So these four people who have really given you something in this life are your mother, father, guru and the guest.
1: కనుకనే ఆనాటి గురువులన్నీ కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని సుబోధన చేశారు.
0: Therefore, the gurus of those days would exhort, would tell their pupils that the mother, the father, the guru,
1: ఈనాటి విద్యావంతులు అతిథులను గౌరవించడం లేకుండా పోని లేక గురువును గౌరవించలేకుండా పోవచ్చు, కానీ కన్న తల్లిదండ్రులు కూడా గౌరవించలేనటువంటి దురదృష్టులుగా తయారవుతున్నారు.
0: Have to be respected as God himself. Today we find the students, leave aside they are not respecting the guest of the guru, they are even demeaning and bringing to ridicule their own parents.
1: ఇది విద్య యొక్క లక్షణం కానే.
0: This is not the true quality.
1: విద్యావంతుడు చేయవలసినటువంటి యొక్క కర్తవ్యం కాదు.
0: Of vidya, of the true nature of education.
1: కనుక విద్యార్థులు వినయ విధేయుడై ఇంద్రియము నిగ్రహం కలిగించుకుని తద్వారా తన జీవితాన్ని సమాజంలో వినియోగించాలి.
0: The student, the true student should be one who will have a sense of humility and obedience, who will be able to control his senses and make his life useful.
1: విద్యార్థులు ఇంద్రియములకు లోబడి బానిసలై కేవలం ఇంద్రియములు యందు ఒక కీలు బొమ్మ వలె ఆడుతున్నారు.
0: Today students have become servants of their senses and they dance to the tune of the senses.
1: ఏది తలచినా, ఏది చూచినా, ఏది పలికినా, ఏమి చేసినా కూడా స్వార్థమనేటువంటిది నిరంతరం కూడా తన వెనుకలు ఆడుతూనే ఉంటుందని.
0: Every thought, every word, every deed of yours is goaded on by a selfish motive.
1: విద్యార్థులారా, నిజముగా ఈనాడు పవిత్రమైనటువంటి విద్యను అభ్యసించి ప్రాచీన సంస్కృతిని తిరిగి నిలబెట్టి దివ్యమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటకు ప్రయత్నించండి.
0: Students, you must try and take up the study in of that sacred education, which will give you a sense of regard for the ancient tradition, which will make you do something useful in this life.
1: ఈనాడు ప్రపంచంలో ప్రవేశించినటువంటి యొక్క అశాంతి, అక్రమ, అనాచార, అసత్యమైనటువంటి పైశాచిక ప్రవక్తులను అణచుటకు సరైనటువంటి మార్గాన్ని మీరు ప్రవేశించండి.
0: Treat that path which will make you put an end to this sense of unrest, agitation, violence, which are dancing like demons all around you.
1: నిత్య సత్యములుగా ప్రకాశించే ప్రాచీన సాంప్రదాయాలను, సంస్కృతిని కాలానుగుణ్యంగా సవరించుకుని మెరగటాన్ని నేర్చుకోవాలి.
0: Try to understand that way, which will make you have a regard for the ancient customs and traditions and put them to good use in the changed times of today.
1: దైవ శాసనముల చేత మన యొక్క దీక్షను సాధించటకు సరి అయినటువంటి త్యాగమును పూనాలి.
0: Be courageous, take upon yourself the goal so that you may lead your life in a worthwhile way.
1: విద్యార్థులు త్యాగశీలు ధైర్య సాహసము కలిగినటువంటి వారుగా తయారు కావాలి.
0: What the world needs today is not a new society.
1: నూతన ధర్మం కాదు.
0: Not a new code of conduct.
1: నూతన మార్గం కాదు.
0: Not a new path.
1: కేవలం త్యాగ ప్రేమతో కూడినటువంటి యువకులు యువతులు అత్యవసరం.
0: What the world needs is students and any number of them who will be driven by the sense of
1: sacrifice
0: and love, and students who would have a pure heart, a selfless motive.
1: నిరంకుశ ప్రవర్తనను కొంతవరకును అణగదొక్కేటువంటి యొక్క విద్యార్థులు కావాలి.
0: They should be able to curb the evil tendencies.
1: నిరహంకారాన్ని ఉండాలి.
0: They should have a sense of no ego.
1: అప్పుడే ఈ ప్రపంచంలో ప్రవేశించినటువంటి యొక్క అశాంతిని మనము చెదరగొట్టడం కానీ లేక నిర్మూలంగా ఉంచడం కానీ చేసిన వారం అవుతాం.
0: It's only then can we possibly dispel this ashanti or lack of peace which is permeating all around us.
1: కేవలం స్వార్థము స్వార్థము స్వార్థము ఈ స్వార్థం అనేటువంటి యొక్క పిశాచమును మనం దూరం చేయాలి.
0: All the while it is selfishness. This devil. We have to drive this devil away.
1: ఈ కుతులు ఉండినంత వరకు కూడా ధర్మము జీవించదు.
0: So long as you have this selfish motive, dharma can never attain the
1: విద్యార్థులు ప్రధానంగా ఆచరించవలసినటువంటివి తమ యొక్క అంగములను ఏ మార్గం నుండి ప్రవేశించవలసినటువంటివి కొంత విచారించాలి.
0: Students must try to inquire which is the best way of making their organs function.
1: మన భారతదేశం యొక్క గడిపిన జీవితాన్ని మనం ఒక్కతూరి విచారించిన ఈ యొక్క దేశమునకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏమిటని మనకు స్పష్టమవుతుంది.
0: A quick look at the history of this country will tell you what are the causes for the plight which it finds itself in today.
1: పూర్వము మన దేశమునందు శక్తి సామర్థ్యం కలిగినటువంటి రాజులు లేకపోలేదు.
0: In the past there certainly were any number of people, kings, mighty ones at that.
1: ధైర్య పరాక్రమవంతులైనటువంటి వీరులు లేకపోలేదు.
0: The valiant ones, any number of them are also
1: విజ్ఞానవేత్తలైనటువంటి సైంటిస్టు లేకపోలేదు.
0: They were also scientists of a high caliber.
1: పండితులు లేకపోలేదు.
0: There were certainly any number of pandits of high caliber.
1: సర్వజ్ఞులైనటువంటి పండితులు వైజ్ఞానులు రాజాది రాజులు అనేక విధమైనటువంటి వీరులు వీరులు కూడా ఉండినప్పటికీ దేశము పరాధీనము కావడానికి కారణమేమిటి?
0: We certainly had any amount of pandits of high scholarship, scientists of high caliber, kings and the various ones, the valiant heroes, still the country became subservient.
1: వీరులు ఒకరికి ఒకరికి ఐకమత్యం అనేటువంటిది లేదు. సహనభావం శూన్యం.
0: The reason was that one would not get along well with the other. There was no sense of unity.
1: కనుక ఐకమత్యము సామాజిక కృషి రెండు ఉంటే ఎంతటి విజయాన్ని అయినా మనం సాధించగలం.
0: So when you have a sense of unity and a sense of purpose for the society at large, certainly you can be successful.
1: మనకు సర్వశక్తులు ఉండి కూడాను కొన్ని దుర్గుణములు మనలో ప్రవేశించడం చేత మనం అందుకోవలసినటువంటి యొక్క ఆనందానికి అతి దూరమైపోతున్నాం.
0: Though we have been endowed with qualities of a high degree, because of a few impurities which have set in, we have not been able to achieve much.
1: ఈనాటి విద్యలు కేవలము మిథ్యా విద్యలు.
0: What you have today under the name of vidya is something which is transitory.
1: ee naati yantramulu kevalam kotta kooti yantramulu.
0: And today's machinery is something which gives you livelihood.
1: veediki manamu swadhinamai mana nitya satyamainatundi yokka yantra mantra tantramulu yokka tattvanni manam vismaristu vastunnam.
0: We tend to follow these and tend to forget and lose track of that which is permanent and everlasting.
1: Mana uchchasa vishwasamale mana mantramu.
0: The mantra that we have to understand is the process of inhaling and exhaling.
1: Deenine soham soham soham anetunte yokka mantram ga roopanto vachindi.
0: This mantra is the soham mantra.
1: Nee daivam ekkada anaga nee uchchasa vishwasamule nee daivam.
0: Where is God? Your God is nothing but this process of inhaling and exhaling.
1: Okka dinamunaku 21,660 paryayamulu neeku సోహం నీవే దైవము నీవే దైవము అని బోధిస్తుండగా మనము దానిని సరిగా అనుసరించటం లేదు.
0: యు హావ్ దిస్ గ్రేట్ లెసన్ బీయింగ్ గివెన్ టు యు దట్ ఓవర్ ఎ డే యు చాంట్ యు అటర్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ దిస్ సోహం 21,060 టైమ్స్.
1: కనుక నీ స్వాసమనే నీ దైవంగా విశ్వసించి నీ జీవితానికి తగినటువంటి మార్గం అవలంబించు.
0: This breathing in and breathing out process is your God. Believe in this.
1: ఈ విధముగా విద్యార్థులలో సరైనటువంటి సక్రమమైనటువంటి మార్గాన్ని పెట్టుటకు గురువులు కూడాను తగిన తోడ్పాటు కావాలి.
0: So the gurus or the teachers must undertake upon themselves the task of guiding the students on such lines.
1: విద్యార్థులు కేవలము లేత లకల వంటి వారు.
0: The students are like the tender creepers.
1: దానిని వదిలిపెట్టిన ఏ విధమైన మార్గాన్ని అవలంబించవచ్చును.
0: If you were to lose hold of them, the creeper might take any form or shape.
1: దీన్ని సరైన మార్గంలో తిప్పి సోపగా దీన్ని అందించడానికి ఉపాధ్యాయులు కూడా తగిన కృషి చేయాలి.
0: స్టూడెంట్స్ మస్ట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దీస్ క్రీపర్స్ అండ్ సీ టు ఇట్ దట్ ఇట్ నరిషెస్ ఇట్సెల్ఫ్.
1: విద్యార్థులు వృక్షములకు వేరు వంటి వారు.
0: స్టూడెంట్స్ ఆర్ లైక్ ద రూట్స్ ఆఫ్ ఎ ట్రీ.
1: భవనమునకు పునాది వంటి వారు.
0: దే ఆర్ లైక్ ద బేసిస్ ఆఫ్ ఫౌండేషన్.
1: విద్యార్థులే భావి పౌరులు, భావి అధికారులు, భావి విద్యావంతులు.
0: ఆఫ్ ఎ మ్యాన్షన్. Today's students are tomorrow's citizens, tomorrow's leaders, and tomorrow's men of authority.
1: Aithe ee naadu vidyarthulanu samskarimpajeseetundi adhikaramu prabhutvamunaku ledu.
0: But today we have a case where the government has no right whatsoever to show the path to the students.
1: Neeka vidyarthulu cheta samskarimpabadeetundi yokka adhikarama prabhutvamunaku ledu.
0: Nor does the government have the right to be dictated to by the students.
1: Kaaranam emaraga మీరు లేత ప్రాయమునందే భవిష్యత్తునకు తగినటువంటి యొక్క రూపకంగా దీన్ని మీరు తీర్చిదిద్దుకోలేనటువంటి యొక్క బలహీనతని.
0: The reason is that an inherent weakness where no effort is being made to direct and safeguard the interests of the students at a tender age.
1: బాల్యమునందే భవిష్యత్తుకు తగినటువంటి యొక్క రూపాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి.
0: It is only during a childhood that we must make an effort to take care of the future.
1: దాన్ని ఈ విద్యా అభ్యాసములందే మనం తగినటువంటి కృషి చేయాలి.
0: And this sort of an effort has to be forthcoming in the process of acquisition of vidya.
1: విద్యార్థులారా, ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నందు మీరందరూ కూడా ఉత్తీర్ణులై బయట ప్రపంచంలో ప్రవేశించి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ సత్కీర్తిని కూడా నిలపడానికి కృషి చేయండి. ఇది మీరు అందించేటువంటి కృతజ్ఞత.
0: స్టూడెంట్స్, having graduated from this institute, make sure that when you walk out, when you go out into the world, your code of conduct, your behavior would be such as to bring a good name to the institute.
1: Krutagnata lekapoyanu paravaledu, krutagnudu matram kaakudadu.
0: This is the gratitude that you can possibly show to the institute. You may not have a sense of gratitude, but for heaven's sake, don't become ungrateful wretches.
1: Parulato cheri leka dushtulato cheri మీరు ఆ మార్గమును అవలంబించి ఈ పవిత్రమైనటువంటి భావమును మీరు కోల్పోకండి.
0: Don't get into the company of the bad and the wicked and the evil and lose sight of all the sacred things that you have learned.
1: వేరు పురుగు చేరి వృక్షంబు చెడుచును.
0: An insect can possibly get into the roots and ruin the entire.
1: చీడ పురుగు చేరి చెట్టు చెడుచు.
0: In the same manner, an insect can possibly bring down a huge mighty tree.
1: కించితుండు చేరి గుణవంతు చెడుచును.
0: In the same way, the bad and the evil and wicked ones can possibly ruin a good one.
1: మీ భావములు విశాలమైనటువంటిగా తీర్చిదిద్దుకోండి.
0: Try and make your vision a broad and
1: సంకుచితమైనటువంటి యొక్క భావాలను మీరు అభివృద్ధి పరచకూడదు.
0: Don't give room for narrow mindedness.
1: విద్యావంతులము విద్యావంతులము అని చెప్పుకుంటూ సంకుచితమైనటువంటి భావం ప్రవేశించిన ఈ విద్యకు విలువేముంటున్నది.
0: Calling ourselves the educated ones, but being subservient to the low and the undesirable things, how can you say that you are an educated one?
1: ఎక్కడ ఉండినా ఏ పని చేసినా ఈ పవిత్రమైనటువంటి భావమును మీరు లక్ష్యంగా ఉంచుకోవాలి.
0: Wherever you are, whatever you might be doing, see that you have a place and room for these noble qualities.
1: ఇన్ని దినములు ఈ విధముగా ప్రేమించి ఆలించి లాలించి పాలించినటువంటి యొక్క తత్వాన్ని మీరు మరిచినారంటే ఇది మీకు భవిష్యత్తుకు మంచిది కాదు.
0: Having stayed here, having been looked after with such tenderness, with such love, with such mercy, with such kindness, if you are to forget all this and then go, your future is going to be
1: bleak. Kalikante if meru daivambe daggara.
0: God is nearer to you than your own mother.
1: Sanghitudu tandri kanna chala.
0: He is dearer to you than your own father.
1: Atti atma maracha abburu papamu.
0: If you were to forget Satyanatma, certainly you are going to accrue sin.
1: కనుక తల్లి వలె ప్రేమించి, తండ్రి వలె పోషించి, గురువు వలె ఉపదేశించి, దైవం వలె రక్షించినటువంటి యొక్క సాయి తత్వాన్ని మీరు మరచితిలా మీరు ఇంక ముందుకు రారు.
0: Sai has looked after you with love as a mother would, has taken care of you as your father would, has protected you as God would, has taught you as a guru would.
1: నీ శక్తిపైన నీవు ఆధారపడు.
0: If you forget such a Sai,
1: ఏమాత్రం కూడా నీవు బానిస కాకూడదు.
0: Depend on yourself, don't become subservient to others.
1: కేవలం బయట ప్రపంచంలో పోయేటప్పటికీ అనుకరణ అనుకరణ.
0: The moment you step out into the world, you begin to imitate.
1: విద్యార్థులారా, అనుకరణ అనేటువంటిది మహా బలహీనమైనటువంటి యొక్క శక్తి.
0: Students, imitation connotes a weakness.
1: ఇలాంటి బలహీనత కలిగినటువంటి వాడు తన చదువు వల్ల దేశమునికి ఉపకారం
0: చేయగలడు.
1: ఇలాంటి బలహీనుల వల్ల దేశమునికి ఉపయోగం.
0: What can such weak things do for the prosperity of the country?
1: కనుక మన జీవితాన్ని ధైర్య సాహసం చేత స్వశక్తి పైన ఆధారపడేటువంటి యొక్క భావములను పెంచుకోవాలి.
0: So you must try and make room and nourish feelings which will give you confidence in yourself.
1: విద్యార్థులు చక్కగా అందానందములతో కూడినటువంటి యొక్క స్వరూపాన్ని తీర్చిదిద్దుకోవాలి.
0: Students should make an effort to see that their lives become full of happiness and joy and beauty.
1: నీవు బయట ప్రపంచంలో పోయేటప్పటికీ అనేక విధములుగా నీ రూప నామములు కూడా మారుచుంటాయి.
0: As you go into the world, you find a radical transformation coming in your own makeup. The physical.
1: ఇలాంటి విద్యార్థులను చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది.
0: When I see such students, I am given to a great sense of
1: నిజంగా వీడు మనిషా లేక మృగమా అని అనిపిస్తుంది.
0: I also feel, is this one a man or an animal?
1: నిజముగా మానవుడే అయితే ఒక్క మాటతో తాను సర్దుకోవాలి.
0: If he is really man, then he should set himself right by one word.
1: బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికి అనేక విధమైనటువంటి తప్పు మార్గములను అనుసరిస్తూ ఉంటారు.
0: The moment you go into the world, you tend to take paths which are not to be taken.
1: విద్యార్థులు విద్యార్థిగా ఉంటే చక్కగా ఎంత అందంగా ఉంటుంటాడు, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంటాడు.
0: If a student were to remain as a student, how attractive he would be. How
1: బయట దేహము లోపల మనసు రెండు కూడాను పరిశుద్ధమైనట్టుగా ఉంటుండాలి.
0: How pleasing he would be. Externally, internally, he should be pure.
1: అట్టు లేక బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికీ గడ్డములు వీసములు సైడ్ పొంతు తలలు పెంచి పెద్ద బెగ్గర్గా తయారవుతున్నారు.
0: Rather than this happening, you find that the moment you step out into the world, you start growing a beard, you start growing long hair, sideburns, giving you the appearance of a beggar.
1: కేవలం నీవు మగవాడు పురుషుడు పురుషుడు అనిపించుకోవటానికి వీసములు ఉంటేనా నా పురుషుడు.
0: Today you call yourself man, but does mustache give you the status of man?
1: రాట్టికి మీసములు లేవా?
0: The rat also has a mustache.
1: కాకుకి మీసములు లేవా?
0: The cockroach also has a mustache.
1: అది కూడా పురుషుడేనా?
0: Can you call them man?
1: పురుష లక్షణం ఇదే.
0: Are these the qualities of man?
1: కాదు కాదు, కేవలము ఒక విధమైనటువంటి ఒక దుర్గుణముల లక్షణం.
0: Certainly not. These are the qualities of a low nature.
1: కనుకని మేము పాత విద్యార్థుల యొక్క సమావేశం జరుపుకోవాలంటే కూడా కొంతవరకు అయిష్టపడుతుంటాం.
0: That is why I am a little averse to holding assemblies of our old students.
1: సంవత్సరంలో ఒక పర్యాయము ఈ సమావేశంలో ప్రవేశించేటప్పుడు అన్ని తీసుకుని వస్తారు.
0: Once a year, when they have to take part in a gathering of this nature,
1: ఇక్కడి నుంచి బయట పోతానే ప్రారంభిస్తారు.
0: They shave themselves clean and come. The moment they go back, they start going.
1: ఇలాంటి కుక్కలు కూడా చాలా తక్కువే ఉంటుండే.
0: Now such dogs are also few in number.
1: కానీ ఒక్కడుంటే చాలదా?
0: But even one such dog is enough.
1: మంచిది కాదు.
0: This is not
1: an institute కు సరియైనటువంటి గౌరవం కాదు.
0: This is not desirable or good and does not do well.
1: కేవలము పిల్లల యొక్క దోషం మాత్రమే కాదు.
0: Does not do the institute any good.
1: ఈ తల్లిదండ్రులు కూడా దీనికి అధికారులుగా ఉంటున్నారు.
0: This is not the sole mistake of the student. The parents are also.
1: ఇలాంటి ప్రవర్తనలో ఉండేటువంటి యొక్క విద్యార్థులను, ఈ పవిత్రమైన వాతావరణంలో పెరిగినటువంటి విద్యార్థులను ఈ విధమైన స్వేచ్ఛగా వదిలిపెట్టడము తల్లిదండ్రుల యొక్క తప్పు కూడా.
0: Students who are given to such ways and for being let free, the parents have to be held responsible.
1: అట్టి తల్లిదండ్రులు స్వామి మా స్వాధీనంలో లేదు, మా మాటలు వినటం లేదు అని పలుకుతుంటారు.
0: Such parents come and implore to Swami, Swami, our words are not in our control, we cannot possibly tell them anything. This is nothing but a case of timid.
1: Kumaram kani, maravarayana sir kani. Sallini kintimargam avalambichanappudu, get out. Mundu baitiki vellipomani cheppali.
0: This is a case of being timid to the extreme. It could be your son, it could be anybody else. The moment he misbehaves, you should say, get out and turn them out of the
1: house. Kalukane, Prahladu cheppadu. Kamalakshu narchinchu karamulu karamulu.
0: That's why Prahlada said, the hands are those which indulge in acts of worship to the Lord.
1: Srinathu varninchu jihva jihva.
0: The tongue is that which sings the glory of the Lord.
1: Suravakshakuni chuchu chukkulu chukkulu.
0: That which tends to see good things are
1: the head.
0: And that head is that which bows down in obedience. That which listens to the good are the
1: ears. Madhuri tagalina manamu manamu. Kanuka, indulo, vidyarthulaku taginatvanti yokka vishayam okkate.
0: So, what the students have to see in this is one thing.
1: Kumbhidhidavu cheppedi gurudu gurudu. తండ్రి హరితీరుమని అడి తండ్రి తండ్రి.
0: What you have to understand is that father is one who really tells you, reach Hari, do all that you can to reach Hari.
1: మంచి పనులు చేయమని, దైవ చింతనను అభివృద్ధి పరచుకోమని, సన్మార్గంలో ప్రవేశించమని చెప్పేటువంటి బాధ్యత తల్లిదండ్రులది.
0: It is the responsibility of the parents to tell the wards and the students that they must take paths which will lead them on to God and lead them to good.
1: విద్యార్థులు కడమార్గం పట్టుటకు మూడు విధములైన యొక్క తప్పు తండ్రి.
0: So today the students have gone astray. The father is responsible on three counts.
1: కనుక తల్లిదండ్రులు కూడాను విద్యార్థులకు తగినటువంటి యొక్క మార్గం బోధించడం ఇది ప్రధానమైనటువంటి గురువు లక్షణం.
0: So the parents also have to take it upon themselves to safeguard the interests of this son, a children.
1: విద్యార్థులారా, గడిచినది గడిచిపోలేదు.
0: Students, what has gone by has gone by.
1: ఇంకా ముందుకైనా కూడాను మీరు ఈ విధమైనటువంటి అవలక్షణములను అభివృద్ధి పరచుకోక సరైనటువంటి లక్షణాలను మీరు పెంచుకొని మీరు చక్కని విద్యార్థులుగా రూపొందండి.
0: At least in future, see to it that you don't undertake such things. Try to do something good and ennoble.
1: మనము విద్యాలయములకు పోటకు కేవలం గుణములు పోషించుకోవటం కాని విజ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవటం కాదు.
0: The purpose of going to an institution is not for the sake of acquiring some skills or for the sake of
1: gunamulu abhivruddhi kavalante manaku kalashalalu akkarledu
0: or for the sake of bringing to the fore the good qualities. You need not go to a college for this.
1: Kamsuni college yandu Sri Krishnudu chadivena.
0: Did Krishna at any time study in the college called Kamsa?
1: Hiranyakashipu college yandu Prahladu chadivena?
0: Or did Prahlada study in the college of Hiranyakashipu?
1: Ee jagatvyaptini gantitaku vaari pavitra namamulu ee yokka gunamulu pradhanam.
0: What is it that marked them out so that they have acquired such a name and fame?
1: Durbuddhula talalunna.
0: If you have the evil tendencies in your mind.
1: Durulivinu chevurunna.
0: If you have the ears listening to the bad.
1: Ponchi chuchu kanulunna.
0: If you have the eyes to see the
1: pantalavinu chevurunna.
0: To the undesirables and listening to the bad things.
1: Ee gunamulu chudagane dharmam ika bratukadanna.
0: If you do such things, there is no scope for dharma to flourish.
1: కనుక మనం చక్కని దృష్టి ఉంటుండాలి.
0: సో యు మస్ట్ హావ్ ఎ గుడ్ సైట్.
1: దృష్టి దోషం మనలో ప్రవేశించకూడదు.
0: దేర్ షుడ్ బి నో ట్రేస్ ఆఫ్ బ్యాడ్ ఇన్ యువర్ సైట్.
1: హాస్టల్లో ఉండినంత వరకును తల ఉంచుకుని నడుస్తుంటారు.
0: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద హాస్టల్ యు బెండ్ యువర్ హెడ్ డౌన్ అండ్
1: వాక్. కానీ దురదృష్టవశాత్తు తమ యొక్క గ్రామంలో చేరిగా తల కిందికి వంచారు.
0: But unfortunately, the moment you step into your village or your place, you never so much as bend your
1: head. Nirantaram kodunu bazaar nu bus stand nu chustuntaru.
0: All the while you keep looking at bus stands and bazaars.
1: Idi kaaki drishti.
0: This is the sight endowed to a crow.
1: Ilanti drishtini manam adukulo pettukovali.
0: Such is a sight which you must control.
1: Kanuka drishti doshamu, vaak doshamu, shravana doshamu, kriya doshamu, manu doshamu దూరం చేయటమే ఇది పవిత్ర విద్య యొక్క లక్షణం.
0: ద డెఫిషియన్సీ ఆఫ్ యువర్ సైట్, ద డెఫిషియన్సీ ఆఫ్ యువర్ హియరింగ్, ద డెఫిషియన్సీ ఆఫ్ యువర్ టంగ్ ఇన్ లిసనింగ్ టు బ్యాడ్ థింగ్స్, and doing bad things through your hands, try to curse.
1: Kanaka durgunamulu undetundi oka vidyarthiki pattamu andinchadam kodanu oka paapam ane cheppavali.
0: Try to curse him. So it is in fact a sin to give a degree to a person who has all bad qualities in him.
1: Kanaka manamu ye pattamu andukuntamo aa pattamuku tagina pravartana kodanu untundali.
0: So in keeping with the degree that you have got, your behavior should follow.
1: Vidyarthulara, మీ మంచిని కోరి, మీ అభివృద్ధిని కోరి, మీ ఆనందమును కోరి, మీ సార్థకతను కోరి నేను ఇంత కష్టంతో చెప్తున్నానే కానీ మీ పైన ద్వేషం కాదు, మీ పైన ఏ విధమైన ప్రతి ఇది లేదు.
0: Students, the reason that I am telling you so many things in so many ways is out of a deep sense of concern for your well-being, for your welfare and for your future prosperity, not a sense of distress, not a sense of hatred of being angry.
1: Meeku okkokariki okkoka talli untundi.
0: Each one of you has one mother.
1: Aa talli priyamane meeru sariga gurtinchukolekapothunnaru.
0: You are not in a position to understand the love of this one mother.
1: Kaani saayi prema veyi tallula prema.
0: But the love shown by Sai is the equivalent of the love of a mother.
1: ఒక తల్లిని అర్థం చేసుకోలేనటువంటి యొక్క మీకు వెయ్యి తల్లుల ప్రేమ ఏ రీతిగా అర్థం చేసుకోగలరు? ఇది అసాధ్యమే.
0: If you are not in a position to understand the love of just one mother, how can you understand the love of thousand mothers? It's impossible.
1: కనుక ఏ కొంతైనా కూడా మీరు అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించండి.
0: So try and understand at least an iota of this love and behave accordingly.
1: నీకు కాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత అని, అనగా ఒక్క సాయి ప్రేమకు దూరమైపోతే జగత్తు కంటే దూరమైన.
0: If you become away, if you become far removed from the love of Sai, you will become distant to the world itself.
1: నాది స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
0: My love is a selfless love.
1: పవిత్రమైనటువంటి ప్రేమ.
0: It is sacred and pure.
1: సంకల్పరహితమైనటువంటి ప్రేమ.
0: అండ్ ఇట్ హ్యాస్ అబ్సల్యూట్లీ నో మోటివ్, అల్టీరియర్ మోటివ్ ఇన్ ఇట్.
1: ఇలాంటి ప్రేమను మీరు పొందటం మహా అదృష్టం.
0: ఇట్ ఈస్ ఇండీడ్ ఎ గ్రేట్ బిగ్ ఫార్చ్యూన్ ఫర్ యూ టు సెక్యూర్ దిస్ లవ్.
1: ఇలాంటి అవకాశమును పొంది కూడాను మీరు కేవలము ఒక దురదృష్టవంతులైపోయి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని మసిబొగ్గులు కంపుకున్నట్టుగా ఈ లౌకిక భోగ భాగములకు అమ్ముకోవటము ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు.
0: యూ హ్యావ్ సెక్యూర్డ్ ద పొజిషన్ ఆఫ్ ఎ లవర్ దిస్, బట్ అన్ఫార్చునేట్లీ యు ఆర్ సెల్లింగ్ అవే యువర్ ట్రూ నేచర్ జస్ట్ యాజ్ యూ సెల్ అవే కోల్డ్ బిట్స్ యూస్లెస్ వన్స్ and you are making yourself subservient to the fleeting pleasures of the world.
1: Man can make a people great and strong. మానవుడు ఎంత గొప్పదైన కూడాను చేయగలడు, ఎంతటి పవిత్రమైన కూడాను చేయగలడు.
0: మ్యాన్ కెన్ మేక్ ఎ పీపుల్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్, హీ కెన్ అచీవ్ ఎనీ అమౌంట్ ఆఫ్ సక్సెస్ ఇన్ ఎనీ ఎండెవర్.
1: మానవుని మానవునిగా చేయటము ధనం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ వెల్త్ విచ్ యు షుడ్ బి ఈక్వేటెడ్ టు.
1: మానవుని మానవునిగా తీర్చిదిద్దటము బంగారు కాదు.
0: Man reforming man or man transforming man cannot be called
1: manavuni manaviniga pravartipajeyatamu diamonds kaadu.
0: You can't say he is diamond when you make man behave as man.
1: Manavuni manavude cheyali.
0: Man to man, this is the equation to be understood.
1: Kanuka mimmalu meere uddharinchukovali.
0: You have to take care of yourself.
1: ఈ ఉద్ధరించుకునేటువంటి మార్గమును అభివృద్ధి పరచుకోండి.
0: And that which gives you a sense of purpose in this direction is what you must have.

0: శాంతి తుల్యం తపోనాస్తి. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి కంటే మించినటువంటి తపస్సు మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో హైయర్ పెనెన్స్ దాన్ దట్ ఆఫ్ పీస్.
0: ప్రతి మానవుడు, ప్రతి దేశము, ప్రతి కుటుంబము, ప్రతి సంఘము శాంతిని ఆశించి అనేక విధములైనటువంటి సాధనలు జరుపుతున్నారు.
1: ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ నేషన్, ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ కాంగ్రిగేషన్, సొసైటీ స్ట్రగుల్ హార్డ్ టు అటైన్ పీస్.
0: కనుక మానవుడు శాంతి కంటే మించినటువంటి తపస్సు లేదని గుర్తించి శాంతి నిమిత్తమై తగిన కృషి చేయాలి.
1: దెర్ఫోర్ మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ దెర్ ఇస్ నో గ్రేటర్ పెనెన్స్ దాన్ దాట్ ఆఫ్ పీస్ అండ్ హ్యాస్ టు స్ట్రైవ్ హార్డ్ టు అటైన్ దాట్.
0: సంతోషమున కంటే మించినటువంటి సుఖం మరొకటి లేదు.
1: There is no other comfort other than that of happiness.
0: మానవుడు సుఖము సుఖము సుఖము, ఏ సుఖము? ప్రాకృతమైన సుఖమా లేక భౌతికమైన సుఖమా? అనిత్యమైనటువంటి సుఖములు సుఖములు కానేరవు. ఆత్మ సుఖమే నిజమైన సుఖము.
1: Man seeks happiness. Is that physical or fleeting or worldly? No, it is only the happiness of the spirit. That is the true happiness.
0: ఈ సుఖమును కోల్పోవటకు కారణం ఏమిటి?
1: What is the reason behind seeking such a happiness?
0: Natrushtaya tapovyadi. మానవునికి ఈనాడు అమితమైనటువంటి ఆశలు పెరిగిపోతున్నవి.
1: Man is bound by limitless desires today.
0: ఈ ఆశల వలనే మానవునికి అనేక విధములైనటువంటి రోగములు ప్రాప్తిస్తున్నాయి.
1: Because of these limitless desires, he is put to suffering and he becomes sick.
0: కనుక వాంఛనను అదుపులో పెంచుకుని ఈ యొక్క అనారోగ్యం అనేటువంటి యొక్క తత్వమును మనం దూరం గావించుకున్నప్పుడే మనకు శాంతి అనేటువంటిది లభ్యమవుతుంది.
1: Therefore, one must put under check on these limitless desires and then free from such a sickness.
0: Inka dharmam ante emiti? Daaname dharmam kaadu, dharmame daanam kaadu. Daanam veru, dharmam veru.
1: Then what is this dharma righteousness? Is that charity dana? No, they are different.
0: Idi prakrutamainatvanti క్షణభంగురమైనటువంటి దానిని ధర్మం అంటున్నాం.
1: వి కాల్ దిస్ చారిటీ యాజ్ ధర్మ బేసింగ్ ఆన్ ఫ్లీటింగ్ మొమెంటరీ ఎక్స్పీరియన్స్.
0: కానీ నిజమైనటువంటి ధర్మము శాశ్వతమైనటువంటిది.
1: బట్ ది ట్రూ ధర్మ ఇస్ పర్మనెంట్.
0: ప్రాకృతమైనటువంటి కర్మలన్నింటినీ కూడాను అతిక్రమించినటువంటి యొక్క ధర్మము అది ఏ ఆత్మధర్మము.
1: దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద వరల్డ్లీ మండేన్ యాక్టివిటీ.
0: మతములు వేరైనప్పటికీ మతమే ధర్మంగా విశ్వసించేటువంటి వారు అనేక మంది ఈ జగత్తులో ఉన్నారు.
1: Though religions vary, many consider religion as dharma.
0: కానీ మతం వేరు, ధర్మం వేరు.
1: But religion is different from dharma.
0: మతము ఒక రివర్ వంటిది, నది వంటిది.
1: Religion is like a river.
0: ధర్మము సముద్రం వంటిది.
1: Dharma is a mighty ocean.
0: Nadi naam sagaroham gatihini. Anni nadaru kudanu samudramlo leenamayyetuvantidi.
1: All rivers should ultimately merge in an ocean.
0: Anni matamula yokka saramu, anni shastramula yokka gamyamu, anni uhala yokka bhavamu kevalamu dharmame.
1: Therefore, the essence of all religions, the goal of sacred texts and the aim of all aspirations happens to be dharma.
0: Kanuka dharmam aneetvanti vishalamaitvanti samudramunu kevalam

0: అర్థము అనేటువంటి రీతిగా పోల్చుకోవటం ఇది చాలా పొరపాటు.
1: Therefore, to consider this dharma, which is vast mighty ocean, equal to that of a religion, is wrong.
0: మతములన్నీ వేరు, మార్గంబు ఒక్కటే, వస్త్రభేదము వేరు, వస్తు ఒకటే.

0: పూజలు ఒకటే.
1: రిలిజియన్స్ ఆర్ డిఫరెంట్ బట్ పాత్ ఈజ్ వన్. ద క్లాత్ ఈజ్ డిఫరెంట్ బట్ యాన్ ఈజ్ వన్. జ్యూవెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్. కౌస్ ఆర్ డిఫరెంట్ కలర్స్, మిల్క్ ఈజ్ వన్. బీన్స్ ఆర్ మెనీ బట్ ద బ్రెత్ ఈజ్ వన్. ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్, వర్షిప్ ఈజ్ వన్.
0: కనుక మానవత్వంలో తమ తమ అభీష్టములను నెరవేర్చుకునే నిమిత్తమై కొన్ని హద్దులను నియమించుకుని మానవ జీవితం ఈ రకమైనటువంటి యొక్క మత రూపం లోపల జీవిస్తూ వస్తున్నది.
1: దేర్ఫోర్ రిలిజన్ ఇస్ సస్టైన్డ్ బై మెయింటైనింగ్ ఎ కైండ్ ఆఫ్ లిమిటేషన్ ఆన్ డిజైర్స్, పుట్టింగ్ సర్టన్ బౌండరీస్ టు అంబిషన్స్.
0: ఇవన్నింటి యొక్క ఏకత్వము నిజమైనటువంటి ప్రేమతత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది యూనిటీ అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఇస్ ది ఓన్లీ మెయిన్ థింగ్.
0: మానవుడు నీతిపరుడు.
1: మ్యాన్ ఇస్ వన్ ఆఫ్ మొరాలిటీ.
0: అన్ని దేశములు ఎందు కూడాను నీతి నిజాయితీనే ఉచ్ఛ్వాస నిశ్వాసములు.
1: ఇన్ ఎవ్రీ కంట్రీ ఇస్ ద మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ విచ్ ఇస్ ద బ్రెత్.
0: మానవుడు నైతికంగా పరిణతి పొందినప్పుడే మానవత్వంలో ఉండినటువంటి యొక్క సోదరత్వము, సమానత్వము, స్వేచ్ఛ అనేటువంటిది ఆదర్శంగా మన ఆచరణలో నిలబెడుతుంది.
1: When only there is transformation ethically, you find the principles of fraternity, equality and freedom developing day by day.
0: ఈ నాటి మానవత్వంలో ఇట్టి నైతిక విలువలు కోల్పోవటం చేతనే జీవితం అనేటువంటిది అనేక విధమైనటువంటి అశాంతికి గురి అవుతున్నది.
1: సిన్స్ మోరల్ వాల్యూస్ ఆర్ టోటల్ అవుట్ ఆఫ్ పిక్చర్, హ్యుమానిటీ ఇస్ పుట్ టు రూయిన్ టుడే.
0: విజ్ఞాన శాస్త్రముతో పాటు నైతిక విలువలు కూడా పెంచుకున్నప్పుడే ఈ ప్రపంచము లోపల సంఘర్షణలు సమాప్తి అవుతుంది.
1: అలాంగ్ విత్ ది డెవలప్మెంట్ ప్రోగ్రెస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వీ షుడ్ ఆల్సో డెవలప్ ద మోరల్ స్పిరిచువల్ వాల్యూస్.
0: ఆర్థికంగా మానవుని యొక్క కోరికలు ధర్మబద్ధమైనప్పుడే మానవుని యందు ఒక దివ్యత్వం ఏర్పడుతుంది.
1: There will be divinity within us if only we develop desires based on righteousness.
0: Atthakamamulu dharmamayamainappude manavuni yokka drishti daivam vaipu maralutundi.
1: If only our pursuit to earn money and the desire are righteous, then you will have liberation.
0: Manavadi kante srishti chala vishalamainukuntadi.
1: This creation is so vast, more than that of humanity.
0: ఈ విశాలమైనటువంటి జగత్తులో మానవుడు ఒక బిందువు వంటి వాడు.
1: ఏ హ్యూమన్ బీయింగ్ ఇస్ జస్ట్ ఎ డ్రాప్ ఇన్ దిస్ వాస్ట్ క్రియేషన్.
0: కనుక మానవత్వమునకు ఈ సృష్టికిని ఎట్టి ద్వేషము లేదు.
1: దేర్ఫోర్ హ్యూమానిటీ అండ్ క్రియేషన్ దే ఆర్ నెవర్ కాంట్రడిక్టరీ.
0: తల్లిపాలు బిడ్డలు త్రాగినట్టుగా
1: జస్ట్ ఎస్ ద చైల్డ్ డ్రింక్స్ the milk,
0: పువ్వులోని మకరందమును తుమ్మెదలు గోలినట్టుగా,
1: just as the honey bee takes the nectar from a flower,
0: ప్రకృతిలో ఉన్నటువంటి వనరులు మానవుడు అనుభవించటంలో ఎట్టి అభ్యంతరము లేదు.
1: There is no objection for humanity to enjoy the natural resources.
0: కానీ మితిమీరిన ఆశల చేత ఈ యొక్క ప్రాకృతమైనటువంటి వనరులు మనం అమితంగా వినియోగించుకోవటం చేతనే ఈ ప్రకృతి యొక్క పరివర్తన విరుద్ధంగా మారుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ఇన్డెఫినిట్ డిజైర్స్ ది ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ నేచర్ అండ్ ది నేచురల్ రిసోర్సెస్ వీ ఫైండ్ పర్వర్షన్ ఆల్ టుగెదర్.
0: కనుకనే ఈనాడు జగత్తునందు భూకంపములు, ఉప్పెనలు, కరువు కాటకాలు, బాధలు ఇలాంటివన్నీ సంభవించడానికి ఈ భూమిలో ఉండినటువంటి వనరులు మనం అమితంగా గ్రహించడం చేతనే దీని బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
1: The causes for earthquakes, the floods and the troubles and problems we are confronting day to day, the main cause is that of exploitation of nature.
0: ee naati manavudu bhautikamainatunte vaanchana cheta mitimirinatunte korakala cheta amitamaina aanchala cheta tama tattvanni taamu gurtinchukolaleka taamu kurchunna kommunu taane kottukunchunnattuga unnadu.
1: Because man, as he developed limitless desires, It appears as though he is a person sitting on a branch of a tree which he himself is cutting off.
0: మానవుని యందలి సమత్వము సమన్వయము సమత్వము ఏకాత్మభావము ఈ నాలుగింటిని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే మానవత్వంలో సోదరత్వము స్వేచ్ఛ న్యాయము వర్ధిల్లుతుంది.
1: ఇఫ్ ఓన్లీ వీ డెవలప్ దిస్ ఇంటెగ్రిటీ అండ్ దిస్ ఈక్వాలిటీ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఫ్రటర్నిటీ అండ్ జస్టిస్ ఎన్ష్యూర్డ్.
0: మానవుని యందు ఏకాత్మభావము అభివృద్ధి కావాలి.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ షుడ్ బి డెవలప్డ్.
0: ఈ ఏకాత్మభావం నుండి విశ్వమునందు ప్రేమతత్వము ఆవిర్భవిస్తుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది స్పిరిట్ ఆఫ్ ఓన్నెస్ విచ్ విల్ బి ది ఆరిజిన్ ఫర్ లవ్.
0: ఈ ప్రేమ పాశము చేతనే యావత్ మానవులు కూడాను ఏకంగా కట్టబడుతూ ఉన్నారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ రోప్ ఆఫ్ లవ్ దట్ బైండ్స్ ది ఎంటైర్ హ్యుమానిటీ ఇంటూ వన్.
0: ఎక్కడ మలేషియా, ఎక్కడ జపాన్, ఎక్కడ చైనా, ఎక్కడ ఇండోనేషియా, ఈ దేశంలో వారందరూ కూడాను ఈ కుగ్రామంలో వచ్చి ఐకమత్యంగా అన్యోన్యంగా ఆనందంగా ప్రేమను అనుభవించాలంటే దీనికి మూల కారణము మానవత్వంలో ఉన్నటువంటి ఏకత్వం ఒక్కటే, అది ఏ ప్రేమ.
1: వేర్ ఇస్ మలేషియా, వేర్ ఇస్ జపాన్, వేర్ ఇస్ చైనా, వేర్ ఇస్ ఇండోనేషియా? దే ఆల్ గ్యాదర్డ్ హియర్ ఇన్ దిస్ టైనీ హామ్లెట్ ఆర్ విలేజ్. What is that brought them here? It is only love and the principle of oneness.
0: ఈ ప్రేమ యందే ఉంటున్నది జీవితం యొక్క ఆనందం.
1: The bliss in our human life is contained within the principle of love.
0: ఈ ప్రేమను అనుభవించడంలోనే ఉంటున్నది సాత్విక ఆనందం.
1: In fact, the true pious happiness lies in experiencing this love.
0: అనుభవించినటువంటి ఆనందమును 10 మందికి పంచటంలోనే ఉంటుంది నిత్యమైనటువంటి ఏకత్వ ఆనందము.
1: Truly speaking, the joy in this unity can be obtained by sharing the love with the fellow man.
0: ఈ ప్రేమ తరంగములపైన జీవితమును కొంతవరకును ఆడించుకున్నప్పుడే ఇది పరిపూర్ణమైన మానవత్వంగా రూపొందుతుంది.
1: If only love dances on the waves of humanity, it would be total, complete and full.
0: కానీ ఈనాటి మానవుడు ఈ ప్రాకృతమైనటువంటి సమత్వాన్ని గుర్తించుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ ఈక్వాలిటీ.
0: మానవుడు అనగా కేవలం దేహస్వరూపుడు మాత్రమే కాదు.
1: ఏ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ జస్ట్ హ్యూమన్.
0: ఇతనికి మనస్సు, బుద్ధి, ఆత్మ అని కూడా ఉంటున్నవి.
1: హీ హాస్ గాట్ ద ఎక్విప్మెంట్ సచ్ ఎస్ ద మైండ్, ఇంటెలెక్ట్ అండ్ ద స్పిరిట్.
0: ఈ నాలుగింటి యొక్క సమభాగమే సమత్వమే నిజమైన మానవత్వము.
1: All these four components present equally makes a human being.
0: Aithe ee naligunti yandu samatattvam aneetvantidi taggipovatam chetane prapanchamlo ee vidhamaina ashanti abhruddhi gaantutu unnadi.
1: Since the balance among these four components that make a human being is lost, you find restlessness.
0: Ee samata bhavamunu manavudu enaadu kaapadukunno aanaade desamu subichchanga untundi.
1: When once we maintain the balance, the welfare and the progress in this world are ensured.
0: Manasika parivartane manushi yokka parivartana.
1: It is only transformation of the mind that leads to transformation.
0: Manushi yokka parivartane desham yokka parivartana.
1: Transformation of man leads to transformation of the country.
0: Desham yokka parivartane vishwam yokka parivartana.
1: Transformation of the country leads to the transformation of the
0: world. Kabatti vishwam ee naadu shanti saukhyamulato abhivruddhi gaavanchalanna manasu maarali.
1: If you want that the whole world should prosper in peace and progress and security,
0: manavuni yokka manasu madhuryamainatundi premato nindali.
1: The mind should be so sweet, full of love.
0: Manasu anetundi chaala vichitramainatundi.
1: Mind is mysterious.
0: Vijnanato cherinappudu idi avadhutaga maarutundi.
1: When once it is full of wisdom, it transforms into a renunciant.
0: Adiye ajnanato cherinappudu yavadhutaga maarutundi.
1: When once it is the company of a fool, it transforms into a messenger of God of death.
0: Anduvalane manayeva manushyanam karanam bandhamochyo ani rendu vidhamulainatundi marpula cheta ee manasu manavunni aneka vidhamulainatundi tarangamullo daatistundadi.
1: Therefore is the mind that is responsible both for bondage and liberation. We should understand the trend of the waves of the mind.
0: Kanaka motta motta manasika parivartana jarigali.
1: So mental transformation should take place in the first place.
0: ఈ నాటి విద్యా విధానములో అనేక విధములైనటువంటి మార్పులు తెప్పించినప్పటికీ కానీ దీనికి అవసరమైన మార్పులు ఎవ్వరు కూడా తెప్పించడానికి ప్రయత్నించలేదు.
1: Though the modern education needs changes and transformations, needed changes have not been brought as yet.
0: అలభ్యము అసభ్యము అవినయము అహంకారము అసూయ ఈ ఐదు తత్వములే మానవుని మానవునిగా కాక పశువుగా మారుస్తున్నవి.
1: Negligence of duty, lack of courtesy, lack of humility, ego, envy, jealousy, they make man worse than an animal.
0: కనుకనే మొట్టమొదట ఈ గుణములు ఉండేటువంటి వాడు విద్యావంతుడని చెప్పడానికి కానీ లేక విద్యార్థి అని చెప్పడానికి కానీ వీలు లేదు.
1: We can't call anyone educated or a student if
0: విద్యావంతుని యందు విద్యార్థులందు కూడాను ఈ ఐదు గుణములు ఉండకుండా పోవాలి.
1: These five bad qualities should not be there among students.
0: కనుక మొట్టమొదట దీన్ని లేకుండా చేసుకోవాలంటే కొన్ని పశుత్వంలో ఉండేటువంటి యొక్క మంచి గుణాన్ని కూడాను మానవుడు గుర్తించాలి.
1: In order to be free from these five bad qualities, we should also know the animal nature.
0: పచ్చి మృగా క్రిమి కీటకాదు నుంచి కూడాను మానవుడు ఎన్నియో సుగుణములు నేర్చుకోవాల్సి ఉంటుండాలి.
1: Man can learn many of virtues out of the animals, the bees, birds and insects.
0: సమాజములో అందరూ అతి నీచంగా అతి అసహ్యంగా భావించేటువంటి మృగము గాడిద.
1: In society you find a very mean, disgusting creature, donkey.
0: కాని ఆ గాడిదయందు కూడాను మానవుడు నేర్చుకోవాల్సినటువంటిది ఎంతో గొప్ప గుణం ఉంటున్నది.
1: But man can learn many good virtues from a donkey.
0: సహన భావము గాడిదయందు ఉండేటువంటిది మానవుని యందు కనిపించదు.
1: This kind of patience, as you notice in donkey, is not present in a man.
0: ఎన్ని భారములు వేసినప్పటికీ సహనంగా మోస్తూ ఉంటాడు.
1: In spite of heavy load on its back,
0: ఎన్ని దెబ్బలు కొట్టినప్పటికీ సహనంగా అనుభవిస్తూ ఉంటాది.
1: Though it is whipped repeatedly, it's yet patient.
0: తిండి తీర్థాదులు లేకపోయినప్పటికీ ప్రసన్నమైన ముఖంతో అది ప్రవర్తిస్తూ ఉంటాది.
1: Though it is not given food and drink, yet it maintains balance.
0: కనుకనే గాడియందు మనం నేర్చుకోవాల్సినటువంటిది సహన భావము.
1: Therefore that lesson,
0: ఓరిమి,
1: that lesson we can learn from a donkey is that of patience.
0: అన్నింటికంటే చిన్న జంతువు చీమ.
1: The smallest is an ant.
0: కానీ ఈ చీమ నుండి కూడా మనం ఎన్నో పవిత్రమైన గుణములు నేర్చుకోవాల్సి ఉంటుంది.
1: There are many sacred lessons we can draw from an ant.
0: ఈ చీమ యందు దూరదృష్టి చాలా ప్రధానమైనటువంటిది.
1: Ant has got fortitude and a vision.
0: ముందుకు వర్షాకాలం రాబోతుందని గుర్తించి దూరదృష్టి చేతనే 3 నెలలకు సంబంధించినటువంటి ఆహారంనంతా ముందు ప్రోగు చేసుకుని నిశ్చింతగా జీవిస్తుంటాడు.
1: Ant has got that vision and plans for the advancing rainy season by gathering all the required grain 3 months in advance.
0: ఇంకా సాలెపురుగు దీని నుండి మనము నేర్చుకోవాల్సింది కూడా ఉంటుందని.
1: Then the spider, there are many things that we can learn.
0: పట్టుదల,
1: determination.
0: ఎన్ని పర్యామతాలు గూడు నల్లుకున్నప్పటికీ దానికి భగ్నం కలిగినప్పటికీ ఏమాత్రము చింతించక ఎన్ని పర్యాయములైనా తిరిగి ఆ గూడును నిర్మించుకోవడానికి పట్టుదల చేత తాను సాధిస్తూ ఉంటాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ అటెంప్స్ టు డిస్ట్రాయ్ ద నెస్ట్ ఇట్ మేక్స్ ఆన్ ఇట్స్ ఓన్, యట్ ఇట్ కంటిన్యూస్ టు మేక్ ద స్పైడర్.
0: ఇంకా గాడిద చెప్పాము కానీ కుక్క.
1: దెన్ కమ్స్ ద డాగ్.
0: ఇందులో మనం ఏదో ఒక విధమైన కుక్క అనేటువంటి దాన్ని చాలా సులభంగా అలక్ష్యంగా మనం భావిస్తుంటున్నాం.
1: We just neglect the quality present in a dog.
0: దాని యందు ఉండినటువంటి విశ్వాసము మరొక జీవి యందు లేదు.
1: The quality of faith present in a dog is not present anywhere.
0: ఏదో పట్టడం పెట్టినటువంటి వ్యక్తిని విశ్వసించి అతని యొక్క కంఠం గాని లేక అతన్ని చూచినప్పుడు గాని చాలా విశ్వాసంతో తోక ఆడిచ్చుకుంటూ దగ్గరకు వస్తుంది.
1: The moment anyone serves little food to the dog, watching the dog approaches him and very closely wags its tail.
0: కాని ఉచిత విద్యలు అందించి సర్వ సౌకర్యములు చేకూర్చి సర్వ సదుపాయంలో కూడా వారిని అభివృద్ధిపరిచి తిండి తీర్థాదులతో వారిని అభివృద్ధిపరిచి కడపటికి పాస్ అయిన తర్వాత ఉద్యోగములు కూడా ఇచ్చి వారు ఎంత పోషించినప్పటికీ అట్టి విద్యావంతులు ఎందు ఈనాడు ఈ విధమైనటువంటి విశ్వాసం లేకపోతుందని.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ అండ్ ఫుడ్ అండ్ డ్రింక్ గివెన్ దెమ్ ఫ్రీలీ, after securing pass, job given, yet faith is lacking among educated today.
0: Inni sadupayamulu free ga chesinappatikani veerlo ee kukkalo undinatvanti oka vishwasamulo veyinta oka bhagam kudanu kontha mandiki lekapothundadi.
1: Though so many conveniences are extended, they do not have 1/1000th of the faith of a dog.
0: వీరు విద్యావంతులని ఏ రీతిగా మీరు చెప్పగలరు?
1: హౌ కెన్ యూ సే దట్ దే ఆర్ ఎడ్యుకేటెడ్?
0: వీరు మేధావులు అని ఎవరు చెప్పగలరు?
1: హూ కెన్ సే దే ఆర్ ఇంటెలిజెంట్?
0: వీరు తెలివితేటలు అధికంగా ఉన్నదని ఎవరు చెప్పగలరు?
1: హూ కెన్ సే దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్?
0: కనుకనే విశ్వాసం మానవునికి శ్వాసం.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద ఫెయిత్ విచ్ ఇస్ ది బ్రెత్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: అట్టి విశ్వాసాన్ని ప్రబోధిస్తూ ఉంది కుక్క.
1: ఇట్ ఈస్ ద లెసన్ ఆఫ్ ఎ డాగ్.
0: మీకందరికీ తెలుసును, భారతదేశంలో సిండికేట్ బ్యాంక్.
1: You all know in Bharat, the syndicate bank,
0: kukkanu chinnanga pettukunnaru.
1: They have the symbol of a dog.
0: Anaga ee dabbu ki etti bhayamu undadu, idi vishwasamto palabadetvantidi ani kukkanu deeniki aadarshanga teestunnaru.
1: The symbol of the syndicate bank of the dog tells you you don't need to be afraid of your deposit there.
0: Inka pitta lopala undinatvanti oka maha pedda gunam.
1: And the quality of a parent.
0: Ee pittalo ఏకపత్ని వ్రతం అనేటువంటిది ఈ పిట్ట ఎందు మాత్రమే ఉన్నది కానీ ఇంకా ఎట్టి సాధకుని ఎందు కానీ ఎట్టి మహనీయులందు కానీ ఈ యొక్క గొప్ప గుణం లేదు.
1: ఇట్ ఇస్ ద ప్యారెట్ దట్ విల్ హోల్డ్ ఆన్ క్లింగ్ ఆన్ టు వన్ లైఫ్ పార్ట్నర్, ఇట్ వుడ్ నాట్ చేంజ్.
0: మీకు తెలుసును, రామాయణమునందు రెండు పక్షులు జత కూడినప్పుడు బోయవాడు ఒక పక్షిని కొట్టాడు.
1: యు నో ఇన్ రామాయణ ఏ హంటర్ షాట్ వన్ ఆఫ్ ది టూ బర్డ్స్.
0: పత్ని కింద కూలిపోయింది.
1: ఇట్ ఇస్ ద ఫీమేల్ దట్ ఫెల్.
0: కానీ పతి ఉంది.
1: బట్ ది మేల్ బర్డ్ ఇస్
0: అది ఈ వియోగమును భరించుకోలేక అనేక విధములుగా బాధలు పడింది.
1: ద పార్ట్నర్ కుడ్ నాట్ బేర్ ద ఫ్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్.
0: కట్టగలబట్టి ఆ వియోగం చేతనే ప్రాణం వదిలింది.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ఇట్ డైడ్.
0: దీనిని చూచినటువంటి వాల్మీకి శోకంతో ప్రారంభమైనటువంటి శ్లోకము శోక నివారణ గావిస్తూ వచ్చింది.
1: వాల్మీకి వాచింగ్ ద సినారియో స్టార్టెడ్ కంపోజింగ్ ద సీక్రెట్ టెక్స్ట్ in sadness shoka and composes verses.
0: పక్షుల లోపల తన పత్ని మరణిస్తే రెండో పత్ని అనేటువంటి దాన్ని ఏమాత్రం ఆశించదు.
1: Among the two birds, when one life partner dies, the other does not live.
0: నిగ్రహించుకుని తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది కానీ తిరిగి తాను జీవించడానికి ప్రయత్నించదు.
1: The partner left behind after the death of the other would not take any
0: drink of food. పిట్టలో ఉండినటువంటి ఒక ఏకపత్ని వృత్తమునకు ఒక్క మానవుడైన ఆదర్శంగా కనిపిస్తున్నాడా?
1: And this principle of clinging on to the single life partner is there.
0: ఒక పత్ని పోతే ఇంకా ఎన్ని పత్నీలైనా కూడా తాను సిద్ధంగా తీసుకోవడానికి ఉంటాడు.
1: If one wife is gone, he is ready to have many to follow.
0: కనుకనే ఈ పచ్చి నుంచి మానవుడు నేర్చుకోవాల్సినటువంటి యొక్క గొప్ప శీలత అనేటువంటి దాన్ని మనం నేర్చుకోవాలి.
1: Therefore, from parrot we can learn the lesson of character.
0: కనుకనే పసి పచ్చి మృగాదులు ఎందుకు కానీ క్రిమికీటాదులు ఎందుకు కానీ ఎన్నో మంచి గుణములు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుండాలి.
1: Therefore there is every need to cultivate sacred virtues.
0: కేవలం అనేక గ్రంథములు చదివినంత మాత్రమే ప్రయోజనం లేదు.
1: There is no use by merely going through texts.
0: ఇది కేవలం ఒక bookish knowledge.
1: It's only bookish knowledge.
0: కానీ ప్రాక్టికల్ లో మనం ప్రవేశించాలి.
1: But we should put it into practice.
0: ప్రపంచములో మన హృదయమే ఉత్తమ బోధకుడు.
1: Therefore, in this world, our heart is the noblest teacher.
0: కాలమే మనకు సరి అయినటువంటి ఉత్తమ గురువు.
1: Time is the noblest teacher.
0: ఈ విశాలమైన ప్రపంచమే మనకు ఆదర్శమైనటువంటి గ్రంథము.
1: The vast world is an ideal text.
0: ఒక్క నిజమైన స్నేహితుడు అతనే భగవంతుడు.
1: We have only one true friend, God Himself.
0: కనుక మనకు బోధకుడు కావాలని చెప్పని మనం ఎక్కడా వెతకనక్కర్లేదు. మన హృదయమే, విశాలమైనటువంటి యొక్క హృదయమే మన యొక్క బోధకుడు.
1: సో యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఎ టీచర్, యువర్ హార్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రిసెప్టర్.
0: నీ హృదయాన్ని నీవు అనుసరిస్తే అన్ని కూడా పవిత్రమైనవిగా రూపొందుతాయి.
1: ఇఫ్ యు ఫాలో యువర్ కాన్షియన్స్ ఎవ్రీథింగ్ వుడ్ బి సీక్రెట్.
0: కనుక నీ హృదయమే మనకు విశాలమైనటువంటి యొక్క బోధకుడు.
1: దేర్ఫోర్ అవర్ కాన్షియన్స్ ఇస్ ది బెస్ట్ టీచర్.
0: కాలము మనకు ప్రధానమైన గురువు.
1: టైమ్ ఈజ్ అవర్ మెయిన్ టీచర్.
0: కాలము చేతనే మనం సర్వకర్మలు కూడా ఆచరిస్తున్నాము.
1: ద హోల్ యాక్టివిటీ గోస్ బై ద టైమ్.
0: కాలము చేతనే మన యొక్క కాయము అనేక విధమైనటువంటి మార్పులు చెందుతున్నది.
1: ద బాడీ చేంజెస్ ట్రాన్స్ఫార్మ్స్ బేసింగ్ ఆన్ టైమ్.
0: సర్వమునకును కాలమే ప్రధానము, కాలమే మూలము.
1: ఫర్ ఎవ్రీథింగ్ టైమ్ ఇస్ ద కాజ్ అండ్ ద బేసిస్.
0: కనుక కాలమే మనకు గురువు.
1: దేర్ఫోర్ టైమ్ ఇస్ అవర్ టీచర్.
0: ప్రపంచమే మనకు గ్రంథము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ది టెక్స్ట్.
0: ఈ యొక్క గ్రంథంలో లేనటువంటి ఇంకెక్కడ కూడా మనకు కనిపించవు.
1: సచ్ ఎ గ్రేటెస్ట్ టెక్స్ట్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఎల్స్.
0: ప్రపంచాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే
1: ఇఫ్ యూ ఫాలో ద వర్డ్
0: ఎన్ని విధములైనటువంటి యొక్క పాఠంలో మనకు నేర్పుతూ ఉంటుండాలి.
1: ఇట్ టీచెస్ యూ మెనీ మెనీ లెసన్స్.
0: భగవంతుడే మనకు నిజమైనటువంటి మిత్రుడు.
1: గాడ్ ఈజ్ అవర్ ట్రూ ఫ్రెండ్.
0: కానీ ఈనాడు కేవలము ఒక భౌతికమైనటువంటి దీని లోపల కొన్ని చర్యల లోపల మనము ప్రవేశించి ఈ తుచ్చమైనటువంటి అనిత్యమైనటువంటి స్నేహితుల నిమిత్తమై మనము కాలమును వ్యర్థం చేస్తున్నాము.
1: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ వీ వేస్ట్ అవర్ టైం బై సీకింగ్ ద కంపెనీ ఆఫ్ ఎ మీన్ పర్సన్ టేకింగ్ హిమ్ యాజ్ అవర్ ఫ్రెండ్.
0: అన్ని విధములుగా మనం వంచేటువంటి యొక్క మిత్రులను మనం అభివృద్ధి పరచుకుంటున్నాము.
1: యూ హ్యావ్ ఫ్రెండ్స్ హూ విల్ డిసీవ్ యూ, హూ విల్ బిట్రే యూ.
0: నీ చేతి ఎందు ధనమున్నదా, నీ చేతి ఎందు పదవున్నదా, అందరూ నీకు మిత్రులుగానే వస్తారు.
1: సో లాంగ్ యూ హ్యావ్ మనీ ఆన్ హ్యాండ్ అండ్ అథారిటీ, ఎవ్రీబడి వుడ్ బి యువర్ ఫ్రెండ్.
0: ఈ ధనమే నీ యొక్క చేతి ఎందు లేకపోయినప్పుడు ఎవ్వరు కూడా నీకు గుడ్ బై కూడా చెప్పడు.
1: ద మూమెంట్ దేర్ ఇస్ నో మనీ ఆన్ హ్యాండ్ నో బడి వుడ్ సే గుడ్ బై.
0: కానీ భగవంతుడు అట్లాంటి వాడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ ఆఫ్ దట్
0: సార్ట్. నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, అన్ని విధాలా నీ కాపాడుతూ ఉంటాడు.
1: గాడ్ ఈజ్ విత్ యూ, బిలో యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, ఇన్ యూ, అండ్ హీ సేఫ్ గార్డ్ ఇన్ యూ.
0: కనుకనే నియమైనటువంటి మిత్రుడు భగవంతుడే.
1: సో గాడ్ ఈజ్ ది ఓన్లీ ట్రూ ఫ్రెండ్.
0: అట్టి నిజమిత్రుని మాత్రమే ఈనాడు విశ్వసించడానికి వెనుకంజ వేస్తున్నారు.
1: బట్ వీ జస్ట్ రిట్రీట్, వీ డోంట్ హ్యావ్ సచ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: కేవలము ఈ జగత్తు యొక్క ఆశలను అభివృద్ధి పరిచి వాంఛింపజేసి కొన్ని విధమైనటువంటి మోసం చేసేటువంటి యొక్క మిత్రుల్ని ఈనాడు మనము విశ్వసిస్తున్నాము.
1: టుడే వీ హావ్ ఫెయిల్డ్ ఫుల్ ఫెయిత్ ఆన్ అవర్ ఫ్రెండ్స్ హూ డిసీవ్ అస్, హూ ఫాస్టర్ అవర్ మీనింగ్లెస్ డిజైర్స్.
0: కనుక మొట్టమొదటి మనకు ప్రధాన మిత్రుడు భగవంతుడే.
1: ద ఫస్ట్ ఇన్సెన్స్ ఫస్ట్ ఫ్రెండ్ ఇస్ గాడ్.
0: అతి మిత్రుడు మన హృదయ బోధకుడు.
1: సచ్ ఎ ఫ్రెండ్ ఈస్ ద టీచర్ ఇన్ అవర్ హార్ట్.
0: కనుకనే చైనా దేశమునకు ఈ పేరు రావడానికి ఈ ఉత్పత్తి స్థానం ఏమిటో మనం చక్కగా విచారం చేయాలి.
1: వీ షుడ్ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద ఆరిజిన్ ఎటిమాలజీ బిహైండ్ దిస్ నేమ్ చైనా.
0: ఈ చైనా అనేటువంటి పదము,
1: దిస్ వర్డ్ చైనా,
0: చూకో అనేటువంటి యొక్క ఉత్పత్తి స్థానం నుండి ప్రారంభమైంది.
1: ది ఆరిజిన్ ఆఫ్ దిస్ వర్డ్ చైనా ఈజ్
0: చూకో.
1: చూకో, చూకో
0: అనగా చూ అనగా మన యొక్క హృదయము.
1: చూ స్టాండ్స్ ఫర్ హార్ట్.
0: కోక్ అనేటువంటిది దేశము.
1: కోక్ ఇస్ కంట్రీ.
0: కనుక మా హృదయమే మా యొక్క దేశము అనేటువంటి ఉత్పత్తి స్థానం నుంచి వచ్చినటువంటి ఈ చైనా.
1: సో ది ఎటిమాలజీ సేస్ దట్ ఇస్ అవర్ హార్ట్ ఇస్ అవర్ కంట్రీ.
0: ఇది అన్ని దేశములు ఎందుకు కూడాను అన్ని మతములకు కూడాను సమన్వయమైనటువంటిది.
1: This applies to all countries, to all religions as well.
0: Bharata. Bharata anaga emti? Bha anaga prakashamu.
1: Bharata, the first letter, Bha means religion.
0: Aa prakashame atmasthanamu.
1: The Atma, the spirit is the center of religion.
0: Vade Bharatudu.
1: And Bharata is the one who has got that light.
0: Prati manavudu kudanu hrudayanni aakarshinchinatundi vadu.
1: So everyone is drawn by the heart.
0: Bhagavantudu ye pradesham nando undatam ledu.
1: God is not present in different
0: places. ఏ బద్రీనాథ్, ఏ అమర్నాథ్, ఏ కేదార్నాథ్, ఏ యొక్క టెంపుల్ యందు ఉండేటువంటి వాడు కాదు.
1: He has not confined himself to pilgrim centers like బద్రీనాథ్, కేదార్నాథ్.
0: ఇవన్నీ కేవలం మన భ్రమనే కాని నిత్య సత్యమై నిలిచినటువంటి యొక్క స్థానము హృదయమే.
1: That's all your imagination and illusion. The heart is the temple of God.
0: కనుకనే మాకు హృదయమే మా దేశము అని విశ్వసించినటువంటిది ఈ యొక్క చైనా దేశము.
1: Therefore it is China that had full faith that the heart is one's own country.
0: Indulo kashtamulu dukhamulu vicharamulu enniyo sambhavistuntayi.
1: On the way we may be met with so many difficulties, anxieties.
0: Kanukane China lopala purvakalam ippudu kuda kontha varaku untundadi tellavaru lechinadi modale motta motta oka danni chintincheetundi varu.
1: Then and now in China, the moment they get up, the first thing they do is to meditate.
0: Difficulties are our friends, let us invite them annaru.
1: They said, difficulties are our friends, let us invite them, they said.
0: Mana kashtamule manaku nijamaina mitrulu.
1: Difficulties are our true friends.
0: Kashtamule leka sukham anetundi manaku labhyam kaavu.
1: There cannot be happiness without any misery.
0: Ani tellavaru lechina tachame varu chintinchi panullo prarambhincheetundi vaadu.
1: They think so every morning by the time they get up from bed and start their activity.
0: Ratnanikaina kudunu kaanti kaligalante raapidi chesi danni baada pettali.
1: Even a diamond is to shine brilliantly, it has to be polished.
0: అదే కాకుండా ఆత్మ తృప్తి చేతే ఆనందం మనకు ప్రాప్తిస్తుందనేటువంటి సత్యాన్ని కూడాను చైనా దేశం ప్రచరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ది ప్రాపగేషన్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ చైనా దట్ టెల్స్ యూ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది స్పిరిట్ ఆత్మనాత్మ
0: అని కూడాను భారతదేశంలో ఉంటుండాలి. ఈ ఆత్మను ఉద్ధరించేటువంటిది ఏమిటి? మన యొక్క సరి అయినటువంటి యొక్క నడతనే.
1: ఇన్ భారత్ this is the main feeling
0: మన మంచి ప్రవర్తనే మనం ఉద్ధరింపజేసేటువంటిది.
1: దట్ ఈస్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ దట్ వుడ్ హెల్ప్ ఫర్ ఇమాన్సిపేషన్.
0: మన ప్రవర్తన ఎవరినో దేశాన్ని ఉద్ధరిస్తుందని కాదు.
1: ఇట్స్ నాట్ ద కాండక్ట్ దట్ వుడ్ హెల్ప్ ద కంట్రీ.
0: నిన్ను నిన్ను ఉద్ధరించుకోవడానికే మంచి ప్రవర్తన అవసరం.
1: ఇట్ విల్ హెల్ప్ యువర్ ఓన్ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్.
0: ఒక కత్తి తీసుకుని రాతిపైన బాగా నూరుతారు.
1: యూ టేక్ ఎ నైఫ్ అండ్ షార్పన్ ఇట్.
0: కానీ అది రాతిని నునుపు చేసే కోసం నిమిత్తం కాదు, ఈ కత్తికి పదునిచ్చే కోసమని.
1: ఇట్స్ నాట్ టు షార్పెన్ ద టచ్ స్టోన్, ఇట్స్ టు షార్పెన్ ద నైఫ్.
0: అదే రీతిగానే ఈ జగత్ అనేటువంటి దీని లోపల సత్ప్రవర్తన అనేటువంటిది మనం అభివృద్ధి పరచుకున్నామంటే ఇది దేశమే ఉద్ధారం అయిపోతుంది.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ వీ డెవలప్ గుడ్ క్యారెక్టర్ ద హోల్ వరల్డ్ విల్ డెవలప్.
0: ఈ యొక్క చైనా దేశంలో ఒక సామెత కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ ప్రోవర్బ్ ఇన్ చైనా,
0: కష్ట సంపదే రుచికరమైన మన పదార్థము అనింది.
1: It is only the food that's prepared out of difficulty would be highly delicious.
0: కష్టంతో సంపాదించినటువంటి దాన్ని సుఖభోజనంగా మనం అనుభవిస్తాం.
1: If all the earning is out of hard work,
0: కష్టము లేకుండా సుఖభోజనం చేసేటువంటి వాడు కేవలం ఒక సోమరిపోతే.
1: The one who enjoys food without working hard for it,
0: చైనా దేశంలో ప్రతి వ్యక్తి కూడాను చాలా శ్రమించి తాను సంపాదించేటువంటి వాడు.
1: So every person should work hard and earn the daily bread.
0: ప్రతి మానవుని ఎందుకూడను ఈ విధమైన యొక్క శక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సచ్ ఎ లేటెంట్ పవర్ షుడ్ బి డెవలప్డ్ బై ఎవ్రీవన్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేశ సంపదని, దేశం యొక్క సంస్కృతిని ఈనాడు విస్మరిస్తున్నాం.
1: సచ్ ఎ సీక్రెట్ వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ద కల్చర్ ఆర్ ఫర్గాటన్ టుడే.
0: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశమే కాక ఈ చైనా దేశము సన్నిహిత సంబంధ బాంధవ్యంతో కూడినటువంటివి.
1: సిన్స్ ఆర్కేయిక్ ఆర్ ఏన్షియంట్ టైమ్స్ there are closer ties between China and Bharat.
0: కొన్ని నిమిషముల పూర్వం మీకు చెప్పారు.
1: Few minutes back it was said.
0: భూదేవత అని, లక్ష్మి అని, కుబేరుడని, కింగ్ అని, ఇవన్నీ కూడాను భారతదేశం యొక్క సంస్కృతి యొక్క తత్వములే.
1: Few minutes back you were told that goddess of wealth Lakshmi, the god of wealth Kubera, so many names are mentioned.
0: కానీ దీని నిమిత్తమై హృదయం నుండి కొన్ని శాసనములు ప్రారంభమైనాయి.
1: For this thing there is a teaching that arises from one's own heart.
0: ఈనాడు లోకములోపల కొద్ది సహాయం చేత కూడాను మంచివారు ఎంతో మనకు గొప్ప మేలు చేస్తుంటారు.
1: With a little help extended to us in this world, there are many people that would help us.
0: గొప్ప సహాయం చేసినప్పటికీ అల్పులనేటువంటి వాడు అనేక బాధలు గురి చేస్తుంటాడు.
1: Though the recipient of a great help is the mean man who puts the one into
0: difficulty.
1: A small example.
0: మనకు అవసరం కానటువంటిది, పనికి రానటువంటిది గడ్డి వేస్తే పశువు దాన్ని భుజించి తాను పవిత్రమైనటువంటి యొక్క క్షీరాన్ని మనకు అందిస్తుంది.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ద గ్రాస్ దట్ వీ నెగ్లెక్టెడ్ అండ్ త్రో ఇట్ ఆఫ్, ఇట్ ఈస్ ద కౌ దట్ ఈట్స్ అండ్ గివ్స్ అస్ ద మిల్క్.
0: పాముకు పవిత్రమైన క్షీరం పోసి పెంచినప్పటికీ అది విషమే మనకు అందిస్తుంది.
1: ఈవెన్ ఇఫ్ యూ ఆఫర్ మిల్క్ టు ఎ స్నేక్ ఇట్ ఎమిట్స్ పాయిజన్.
0: కనుక చెడ్డవారికి మనము ఎంత మేలు చేసినప్పటికీ అది కీడుగానే భావిస్తుంది.
1: ఈవెన్ ఇఫ్ యూ రెండర్ హెల్ప్ టు ఎ బ్యాడ్ మ్యాన్ హీ విల్ హార్మ్ యూ ఇన్ టర్న్.
0: మంచివారికి అల్పతృప్తి చేసిన సహాయం చేసినప్పటికీ అది అధికమైనటువంటి ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: ఇఫ్ యూ ఎక్స్టెండ్ లిటిల్ హెల్ప్ టు ఎ గుడ్ మ్యాన్ హీ విల్ బి ఇన్ఫినిట్.
0: కనుకనే దీనికి కొన్ని శాసనములు ప్రారంభమైనాయి ఈ అనేక దేశాల్లో.
1: Therefore there are certain rules and regulations.
0: చైనా లోపల ఈ శాసనాన్ని గురించి చక్కని ఒక గాథ ఉంటుండాలి.
1: There are so many stories relating to these rules and regulations.
0: ఈ శాసనాలు అనేటువంటివి ఒక వల వంటివి.
1: These laws are like a net.
0: ఈ వల లోపల చిన్న చిన్న చేపలు దూరి వెళ్లిపోతుంటాయి తప్పించుకొని.
1: Small fish escape out of this net.
0: కానీ పెద్ద పెద్ద చేపలు ఈ యొక్క వలని ఛేదించి వారు తప్పించుకొని బయటకు పోతుంటారు.
1: Big fish would fight against this net and find an escape.
0: ఈ చిన్న పెద్ద కానటువంటి మధ్యవర్తులకి ఈ వలలో చేరిపోయి బంధితులైపోతుంటారు.
1: Those are the fish which are neither too small nor too big are caught in the net.
0: కనుక ఈనాటి ప్రభుత్వం యొక్క శాసనాలు కూడాను చిన్నవారు లెక్క చేయటం లేదు.
1: The laws of the government are not cared by small people.
0: పెద్దవారు ఈ యొక్క శాసనాన్ని కూడాను ఉల్లంఘించిపోతున్నారు.
1: big people disobey the laws of the land.
0: కాని మధ్యస్థాయిలో ఉండినటువంటి వారికి అన్ని రకమైనటువంటి బాధలు కూడా.
1: Only middle class face all the problems.
0: ఈనాడు ప్రత్యక్షంగా మనకు గోచరమవుతుంది.
1: You find this in every aspect in life.
0: కనుక మనం శాసనం అంటే ఏమిటి? హృదయ శాసనమే సరి అయిన శాసనము.
1: Therefore, what is the true law? It's the law of the heart.
0: కనుక నేను అప్పుడప్పుడు 4 F's అని చెప్తుంటాను.
1: భగవాన్ tells us repeatedly 4 F's. 4 F's.
0: First F, follow the master.
1: First F, follow the master.
0: ఎవరు నీ మాస్టర్?
1: Who is your master?
0: నీ హృదయమే.
1: Your conscience is your master.
0: ఉత్తమ బోధకుడైనటువంటి ఈ హృదయమే నీ కాన్షియస్.
1: Your heart, the conscience, is the noblest teacher.
0: Atane nee master.
1: He is your master.
0: Danini follow chesthe neeku ee vidhamainatundi baadhalu sambhavinchavu.
1: If you follow your master conscience, you will never be facing problems.
0: Adi first F.
1: That is the first F.
0: Second F, face the devil.
1: Second F, face the devil.
0: Endukante daniki dhairyam vachestundi manaku.
1: Then you will pick up courage.
0: ఎలాంటి బాధలైనా కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధమవుతాం.
1: You are ready to resist and face any kind of
0: problem. ఎదుర్కొనేటువంటి ఒక వ్యక్తి ఎంతవరకు ఎదుర్కోవాలి?
1: How to what extent should you resist?
0: Third F, fight to the end.
1: Third F gives the answer, fight to the end.
0: మన జీవితం అంత్యం వరకు కూడా దాంతో మనం పోరాడాలి.
1: Fight to the end, till the end of life.
0: ఎందుకంటే మన యొక్క హృదయం నుంచి వచ్చినటువంటి ఆదేశాన్ని మనము జయింపజేసుకోవాలి.
1: The reason is we should follow the law of one.
0: దానికి ఎప్పటికీ విజయమే విజయమే విజయమే.
1: It's bound to be successful, victorious anytime.
0: ఇంకా నాలుగో F.
1: The fourth F.
0: Finish the game.
1: Finish the game.
0: అది ఒక మానవుని యొక్క ప్రధానమైనటువంటి ఒక సూత్రము.
1: That is the main principle of mankind.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: కొన్ని కష్టములు నష్టములు దుఃఖములు వచ్చినప్పుడు దానిని ఎదుర్కొని దాంతో సాధించి తద్వారా విజయాన్ని కూడా మనం పొందాలి.
1: When anyone faces all difficulties, troubles, worries and anxieties,
0: కష్టములు ఉన్నవే
1: face them.
0: బాధలు కలిగినవే అని మనం నిరుత్సాహంగా మనం కృంగిపోకూడదు.
1: Don't be frustrated and depressed because of the troubles on the way.
0: ఎందుకంటే దైవత్వానికి మన దేహంతో ఎంతో సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: Reason is there is intimate association and relationship between the divinity and your body.
0: ఇది కన్ను.
1: This is the eye.
0: ఇది చెవు.
1: This is ear.
0: ఇది ముక్కు.
1: This is nose.
0: ఇది చెయ్యి.
1: This is hand.
0: ఇది కాలు.
1: This is a leg.
0: ఇవన్నీ చేరినటువంటిదే ఒక దేహం.
1: The body has got all these limbs.
0: కాబట్టి అంగములతో కూడినటువంటి ఇదంతా దేహము.
1: The body has got all these parts, the limbs.
0: అయితే ఈ అంగములంతా దేనికి రూపములు?
1: What do they speak of?
0: దేహానికి రూపములు.
1: They reflect the body.
0: దేహము దేనికి అంగము?
1: And the body is a limb of what?
0: Society-కి.
1: The body is the limb, part of the society.
0: ఈ సమాజమునకు ఈ దేహం అంగము.
1: అండ్ దిస్ బాడీ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది సొసైటీ.
0: ఈ యొక్క సమాజము దేనికి అంగము?
1: ద సొసైటీ ఇస్ పార్ట్ ఆఫ్ వాట్?
0: మానవత్వమునకు అంగము.
1: ఇట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈ మానవత్వం దేనికి అంగము?
1: హ్యుమానిటీ ఇస్ ద లింబ్ ఆఫ్ వాట్?
0: ప్రకృతికి అంగము.
1: ఇట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది నేచర్.
0: ప్రకృతి దేనికి అంగము?
1: నేచర్ ఇస్ ది పార్ట్ ఆఫ్ వాట్?
0: ప్రకృతి భగవంతునికి అంగము.
1: ఇట్ ఇస్ ది పార్ట్ ఆఫ్ ద లింబ్ ఆఫ్ ద డివినిటీ, గాడ్ హింసెల్ఫ్.
0: కనుక ప్రకృతి పరమాత్మునికి అంగము.
1: Therefore, the nature is the limb of God.
0: ప్రకృతికి మానవత్వం అంగము.
1: And for this nature, humanity is
0: మానవత్వమునకు దేహం అంగము.
1: For the humanity, the human body.
0: దేహమునకు ఈ యొక్క చిన్న చిన్న అంగములంతా కూడాను అంగ. కనుక ఎక్కడ చూసినప్పటికీ అంగ అంగ అంగ భాగములే ఈ యొక్క జగత్తు.
1: సో ఇట్ ఈస్ ఓన్లీ ద రిలేషన్షిప్ బిట్వీన్ పార్ట్ టు పార్ట్, ద లింబ్ టు ద బాడీ.
0: ఈ సత్యాన్ని ఈనాడు విస్మరించి,
1: దిస్ ట్రూత్ ఇస్ ఫర్గాటన్.
0: ధనము ధనము పదవి వీటి నిమిత్తమే మానవ జీవితాన్ని పూర్తి ధ్వంసం చేసుకుంటున్నాం.
1: వన్ ఈజ్ ఆఫ్టర్ పొజిషన్ అండ్ మనీ అండ్ రూయిన్స్ హింసెల్ఫ్.
0: కనుక ఇది కాదు మన ఇది.
1: దిస్ ఇస్ నాట్ ద
0: నిరంతరము హృదయంలో మనం చింతించవలసినటువంటిది దైవం యొక్క భావమే.
1: వాట్ వీ షుడ్ థింక్ ఆఫ్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఆఫ్ గాడ్ ఓన్లీ ఇన్ అవర్ హార్ట్.
0: దైవాన్ని కూడా ఏ రీతిగా చింతిస్తున్నారు?
1: హౌ డు వీ థింక్ ఆఫ్ గాడ్ టుడే?
0: మనము ధనము కోసమనే భగవంతుని కూడా చింతిస్తున్నాము.
1: వీ థింక్ ఆఫ్ గాడ్ ఫర్ మనీ.
0: ధనము కోసము దైవ ధ్యానాలు బోనాలు కోటి పన్నాగములు పన్నీరయ.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ మనీ వీ థింక్ ఆఫ్ గాడ్ అండ్ వీ హ్యావ్ ఆల్ నాక్స్ టు ఎర్న్ మనీ.
0: భూమి సూర్యుని చుట్టూ,
1: ది అర్త్ గోస్ రౌండ్ ద సన్.
0: జనులు ధనము చుట్టూ గిరగిరా గిరియంతు తిరిగేరయ్యా.
1: అర్త్ గోస్ రౌండ్ ద సన్, మెన్ గో రౌండ్ ద మనీ.
0: చూసారా? అర్త్ సూర్యుని చుట్టూ తిరుగుతుంది.
1: అర్త్ గోస్ రౌండ్ ద సన్.
0: కానీ జనులు ధనం చుట్టూ తిరుగుతున్నారు.
1: బట్ మెన్ గో అరౌండ్ ది మనీ.
0: ఇది మన యొక్క భక్తి ఈనాటి భక్తి.
1: దిస్ ఈస్ ది టైప్ ఆఫ్ డివోషన్ వీ ఫైండ్ టుడే.
0: ఇది డివోషన్ ఎట్ అవుతుంది? డీప్ డివోషన్.
1: How do you call it devotion? It is the deep ocean.
0: ఇది సముద్రము.
1: This is ocean.
0: ధనం కోసం మనం ఏమాత్రము విచారించనక్కర్లేదు.
1: Don't be bothered of money alone.
0: దైవమును విచారించు.
1: Think of God.
0: ధనమే మనకు సర్వంగా లభిస్తుంది.
1: And money you'll get automatically.
0: కాన ఈనాడు లోకంలో ఎక్కడ చూసినప్పటికీ ఆర్థికంగా కాని నైతికంగా కాని ధార్మికంగా కాని ఆధ్యాత్మికంగా కాని భౌతికంగా అన్నింటి ఎందు కూడాను ధనము ధనము ధనము.
1: In all aspects of life, the ethical, the moral, the financial, the economic, spiritual, is the money that's the governing
0: principle.
1: ధనము
0: ఉండవలసినదే, ధనము అవసరమే.
1: Money is necessary.
0: కాని దీనికి ఒక పరిమితం ఉంటుండాలి.
1: But it should be under limits.
0: మితిమీరినటువంటి ధనం వచ్చినప్పుడే ఈ జగత్తునకు తనకు కూడాను ఏమాత్రము శాంతి సుఖములు ఉంటుండవు.
1: If it crosses limits, you will not have peace at the individual level.
0: కనుక మనము సుఖముని ఇచ్చేటువంటిది శాంతిని చేకూర్చేటువంటి ధనానికి మనం పాగుపడాలి.
1: Therefore, we should struggle hard to earn that which gives us happiness and security.
0: ఈనాడి భక్తి కూడాను పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాలి.
1: Devotion today is a part time devotion.
0: నిజముగా లక్షలు కోట్లాది మంది కూడాను భక్తులు ఉంటున్నారు లోకంలో.
1: In this world there are lakhs and lakhs of devotees.
0: ఈ భక్తులందరూ కూడా ఏ ఒక్క విషయాన్ని మనం ఆచరణలో పెట్టే కూడాను చాలు జగత్తంతా కూడాను కళ్యాణకరంగా ఉంటుంది.
1: If these devotees, if they practice one principle, the whole world will
0: జగదీష్
1: be fine.
0: చెప్పాడు, ఒక్క దుర్గుణాన్ని మీరు మానండి, ఒక్క సద్గుణాన్ని మీరు తీసుకుని పోండి.
1: జగదీష్ said, give up one bad habit, develop one virtue.
0: అదే విధంగానే సాయి యొక్క విషయం లోపల ఒక్క దీనిని మీరు ఆచరిస్తే చాలు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సాయి ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ప్రాక్టీస్.
0: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: దట్ ఇస్ వాట్ భగవాన్ సేస్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: మనం నిజంగా ఒక త్యాగాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి షుడ్ కల్టివేట్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఈనాడు ప్రేమతో పాటు త్యాగం కూడా ఉండినప్పుడే ఇది సమృద్ధిగా అభివృద్ధి అవుతుంది.
1: వాట్ ఈస్ నీడెడ్ టుడే ఈజ్ అలాంగ్ విత్ లవ్ సాక్రిఫైస్ ఈజ్ నీడెడ్.
0: మొక్కను నాటి దానికి ఎరువు వేయాలి, నీరు పోయాలి.
1: యు షుడ్ ప్లాంట్ ఎ ట్రీ అండ్ దెన్ మెన్యూర్ అండ్ వాటర్ ఇట్.
0: నీరు పోసి ఎరువు వేయకపోతే కూడా అది అభివృద్ధికి రాదు.
1: ఇఫ్ యు వాటర్ అండ్ డోంట్ మెన్యూర్ ఇట్ వుడ్ నాట్ గ్రో.
0: ఎరువు వేసి నీరు పోయకపోతే అభివృద్ధికి రాదు.
1: ఇఫ్ యు మెన్యూర్ ఇట్ డోంట్ వాటర్ ఇట్ విల్ నాట్ గ్రో.
0: కాబట్టి మన జీవితం అనేటువంటి మొక్కకు
1: ఫర్ ది ట్రీ ఆఫ్ లైఫ్
0: ప్రేమ అనే జలము
1: put the water
0: అనేటువంటి ఎరువు రెండు వేసినప్పుడు ఇది సమృద్ధిగా పూర్ణమైనటువంటి జీవితంగా రూపొందుతుంది.
1: యూ హావ్ టు వాటర్ ఇట్ విత్ లవ్ అండ్ ద మెన్యూర్ ఆఫ్ సాక్రిఫైస్ విడ్ హెల్ప్ దిస్ ట్రీ ఆఫ్ లైఫ్ టు గ్రో.
0: ఈ ధనము మనం తీసుకుని వచ్చినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద మనీ దట్ వీ బ్రాట్ విత్ అస్.
0: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు తల్లి గర్భము నుండి ధనము తేడవడు వెళ్లిపోయేడు నాడు వెంటరాదు.
1: At the time of birth, out of mother's womb, nobody comes with money, nor takes back money with him at the time of death.
0: లక్షాధికారైనా లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోరు.
1: One may be a very rich person. After all, he partakes normal food, but not gold.
0: విత్తమార్జన చేసి విర్రవీగుట కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు.
1: ఎర్నింగ్ మనీ మే మేక్ యూ ఫీల్ ప్రౌడ్ అండ్ ఎగోయిస్టిక్. ద మనీ విల్ నెవర్ ఫాలో యూ.
0: తుదకు దొంగల కిట్టురో దొరల కవును.
1: వాట్ విల్ హ్యాపెన్ టు ద మనీ దట్ యూ అమాస్? ఇట్ మే బి టేకెన్ అవే బై
0: ఎవరికి పోతుంది?
1: థీవ్స్ ఆర్ టేకెన్ బై గవర్నమెంట్.
0: ప్రతి మానవుడు కూడాను పుట్టే సమయం లోపల ఇంత బట్టైనా కట్టుకుని రాడు.
1: Every human being would not bring a piece of cloth at the time of birth.
0: Poni poye samayam lopala ekkada pothunnado inta address aina ichi podu. Chana banguramainatu jeevita tattvaniki inta progu chesukoni em chestunnavu? Ye tyagamto ye manchi karyamlo aina nee pravesha pettachunu kada.
1: For this momentary life, why should we amass? Why should we struggle hard for money? Why can't we sacrifice?
0: భారతదేశంలో సంపాదించినంతా కూడాను ఏ స్విట్జర్లాండ్ను ఏ అమెరికాలోనూ ఎక్కడో పెట్టేసి కట్టగలపటికి దాన్ని నీవు ఒక విధమైనటువంటి అసభ్యంగా మారిపోతుంది.
1: ఆల్ ద మనీ అమాస్ట్ ఈస్ రిజర్వ్డ్ అండ్ స్టోర్డ్ దేర్ ఇన్ స్విట్జర్లాండ్ అమెరికా అండ్ వీ డై హెల్ప్లెస్లీ.
0: ఎవరికి దక్కదది?
1: ఇట్ విల్ నాట్ గో టు ఎనీవన్.
0: నీ దేశంలో సంపాదించినటువంటి నీ దేశంలో నీవు త్యాగం చేయి.
1: Having earned here, why don't you sacrifice here?
0: బీదలకంతా దిక్కులేని వారికి దీనులకంతా సహాయం చేయి.
1: వై డోంట్ యూ ఎక్స్టెండ్ ఎ హెల్పింగ్ హ్యాండ్?
0: విద్యా వైద్య సంస్థలను అభివృద్ధి పరచుకో.
1: డెవలప్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్.
0: ధనం దేనికోసం ఉంటుండాలి?
1: వాట్ ఫార్ ఇస్ ద మనీ?
0: త్యాగం కోసమని ధర్మం కోసం ఉంటుండాలి.
1: మనీ ఇస్ మెంట్ ఫార్ the virtues and for sacrifice.
0: Ante kaani lekapothe pettilo petti dannu petteseste bhoomilo unna raallu valle daniki oka vilu vastundi.
1: The money is not to be kept in an almirah under lock and key.
0: Tyagamu tyagamu tyagamu raavali manavullo.
1: Man must cultivate the spirit of sacrifice.
0: Vedamunandu na karmana na prajayadhanena tyageneke amrutatva manasu.
1: Therefore Veda says, no position, no authority, no wealth would give you as much as that of sacrifice. It is only in tyaga, the sacrifice, there is a bhoga, the prosperity. We breathe in.
0: Tirigi teeskunna galani tirigi vadalinappude manaku lungs ku health ga untundi.
1: Having inhaled, we exhale to be healthy.
0: Manam bhojanam chestunnamu.
1: We eat.
0: Tirigi danini tyagam chesinappude manaku kadupu koncham aarogyanga untundi.
1: And we also excrete, then you'll be comfortable.
0: అదే విధంగానే ధనమును సంపాదించు.
1: Earn money.
0: ఒక చేతితో ధనమును తీసుకో, రెండవ చేతిలో దానం చేయి.
1: Receive, accept with one hand, with other hand.
0: అప్పుడే ఈ ధనమునకు మనసుకు ఒక విధమైనటువంటి యొక్క హెల్తీ మైండ్ తయారవుతుంది.
1: Then you'll be healthy, the healthy body and the healthy mind.
0: కనుక నీవు త్యాగమే చేయకపోతే,
1: if you do not sacrifice,
0: నీ జీవితం వ్యర్థమైపోతుంది.
1: Your life becomes waste.
0: ఏనాటికైనా మనం త్యాగం చేసిపోతుంది.
1: వన్ డే ఆర్ అదర్ యు ఆర్ బౌండ్ టు లీవ్.
0: నీవు దానిని త్యాగం చేయకపోతే అది నిన్నే త్యాగం చేస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు లీవ్ ఇట్ విల్ గివ్ యూ అప్ వన్ డే ఆర్ అదర్.
0: ఇది తప్పినది కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్.
0: కనుక ప్రతి మానవుడు కూడా నువ్వు శ్రమించి పని చేయాలి.
1: సో ఎవ్రీ వన్ మస్ట్ నెసెసర్లీ వర్క్ హార్డ్.
0: కనుక మీకు చెప్పేటువంటి మూడే మూడు వాక్యములు
1: భగవాన్ గివ్స్ అస్ త్రీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్.
0: శ్రమించు శ్రమించు శ్రమించు.
1: వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్.
0: శ్రమించి సుఖించు.
1: వర్క్ అండ్ బి హ్యాపీ.
0: కానీ ఈనాటి మానవుడు ఈనాటి దేశంలో శ్రమించటమే లేదు.
1: టుడే ఇన్ దిస్ కంట్రీ
0: సులభంగా రావాలి లాటరీ డబ్బు వాదే.
1: దే వాంట్ గెట్ ఇట్ ఇన్ ఈజీ వే బై వే ఆఫ్ లాటరీ.
0: ఇది ఎప్పుడు మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: మనకు ట్రబుల్ వచ్చినప్పటికీ శ్రమించడాన్ని ఆర్జించాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ట్రబుల్స్ వర్క్ హార్డ్ అండ్ ఎర్న్ మనీ.
0: దానిని జగత్తునకు ఉపయోగపెట్టు.
1: మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ వెల్ఫేర్ ప్రాజెక్ట్.
0: ఈ విధమైనటువంటి త్యాగభావము ప్రతి మానవుని ఎందుకును అభివృద్ధి పరచుకుంటే దేశం ఎంతో సుఖిస్తుంది.
1: ఇఫ్ ఎవ్రీవన్ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్.
0: ప్రేమ త్యాగము ప్రేమ త్యాగము ఈ రెండే చాలా ప్రధానమైన ప్రాణములు.
1: దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్ లైఫ్ ప్రిన్సిపల్స్. లవ్ అండ్ సాక్రిఫైస్.
0: ప్రేమించు.
1: లవ్ ఆల్.
0: వాడు నిన్ను ద్వేషించినప్పటికీ వాడిని నీవు ప్రేమించు.
1: దే మే హేట్ యూ యెట్ యూ లవ్ దెమ్.
0: అది నీ నిజమైనటువంటి భక్తి.
1: దట్ ఈస్ ది ట్రూ డివోషన్.
0: కానీ భక్తి భక్తి భక్తి అని వందల వేలకు ఖర్చులు పెట్టుకుని ప్రశాంతి నిలయానికి చేరుతున్నారు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్ దే స్పెండ్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ అండ్ రీచ్ ప్రశాంతి నిలయం.
0: ఇంతవరకు వచ్చి మీరు చేసిన పని ఏమిటి?
1: హావింగ్ కమ్ దిస్ ఫార్ వాట్ ఈస్ ఇట్ యు హావ్ డన్?
0: మీరు నేర్చుకున్నది ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ యు హావ్ లెర్న్డ్?
0: కేవలం ఒక సాయి భక్తులైనా కూడాను ఒక రెండు విషయాల లోపల శాంతి లోపల ఒక నీతి నిజాయితీతో జీవిస్తే ఎంత దేశం బాగుపడుతుంది.
1: Being a Sai devotee, if you adhere to the principles of morality and integrity, the country will develop.
0: Satyam ledu.
1: There's no truth now.
0: దీనికి ఒక నీతి లేదు.
1: There's no morality.
0: నీతి లేని జాతి కోటి కంటే హీనం ఉన్నది.
1: A nation without morality is worse than a monkey.
0: కనుక మంకీనే బెటర్.
1: Monkey is much better in one way.
0: అది ఎంతో పరమాత్మ యొక్క సేవ చేసింది.
1: It serves God.
0: పరమాత్మని అనుగ్రహానికి పాత్రుడైపోయింది.
1: ఇట్ వాజ్ ద రెసిపియంట్ ఆఫ్ డివైన్ మెర్సీ.
0: కానీ ఈనాటి మానవుడు భక్తి భక్తి భక్తి అనుకున్నాడు, కానీ భగవంతుని ఆజ్ఞలకు ఏమాత్రం కూడా ఉల్లంఘించిపోతున్నాడు.
1: మ్యాన్ ఇన్ ది నేమ్ ఆఫ్ డివోషన్ డిజోబేస్ ద కమాండ్ ఆఫ్ గాడ్.
0: ఏ యొక్క ఆజ్ఞను పరిపాలన చేస్తున్నారు?
1: వాట్ ఈస్ ఇట్ దే ఫాలో?
0: శాంతిని మనం పొందాలి.
1: వీ షుడ్ అటైన్ పీస్.
0: ఈ శాంతి పొందేటువంటిది కాదు.
1: It's not the one to
0: you be. Are the embodiment of peace.
1: You are the embodiment of peace.
0: Neeve shanti.
1: You are peace.
0: Dini ekkada vetukutavu neevika?
1: Where do you search for it?
0: Neelo unnadani bayaki vetiki prayojanam emiti?
1: When it is within you, what the fun of searching for it outside?
0: Tanu mukkupai metukunnatundi kantaddalu illantha vetite gaani labhistu untunda?
1: If the glasses are right on your nose, what is the fun of searching it all over the house?
0: Satyamu shanti prema aneetvandanta mana swaroopamai undigi మనం ఎక్కడో బయట ప్రపంచంలో వెతుకుతున్నాము.
1: Therefore truth, peace and love are within you and you are in search of them outside.
0: భక్తి భక్తి అంటున్నాము.
1: You say devotion.
0: కానీ భగవత్ ఆజ్ఞలకు ఉల్లంఘించిపోతున్నారు.
1: But you disobey the command of God.
0: ప్రేమ తత్వాన్ని పూర్తి మర్చిపోతున్నారు.
1: You have forgotten the principle of love.
0: సహనానికి పూర్తి తను వదిలిపెట్టున్నారు.
1: And you are giving up all that is required.
0: సహనము సానుభూతిని కూడా మనం పెంచుకోవాలి.
1: And we should develop the sympathy and forbearance.
0: దీనివల్ల ఈ విశ్వమందు ప్రేమ తత్వం అభివృద్ధి అవుతుంది.
1: That only is possible to develop love.
0: Swarthamu, swarthamu, swartham.
1: Today we find selfishness.
0: Prati manavuni endukunu ee swartham aneetundi paisachika pravatti tanu aneka vidhamaneetundi badara guri chestundadi.
1: The demonic selfishness will put you to suffering.
0: ఈ స్వార్థమేగిని పోతే అంత పదార్థమే.
1: When once the selfishness is given up, then you'll have divinity.
0: ఈనాడు లోకములో ఆశల కోసం జీవిస్తున్నారే కాని ఆశయాల కోసం జీవిస్తున్నారా?
1: Today people live for ఆశలు desires, not for ఆశయాలు ideal.
0: స్వార్థం కోసం జీవిస్తున్నారే కాని పరార్థం కోసం జీవిస్తున్నారా?
1: They live for స్వార్థ selfishness, not for పరార్థా the divinity.
0: కుటిల తత్వానికి జీవిస్తున్నారే కాని విశాల తత్వానికి ఎవరైనా జీవిస్తున్నారు?
1: They always after the max కుటిలా but not vastness the విశాల.
0: దేహాభిమానమును పెంచుకుంటున్నారే కాని దేశాభిమానమును పెంచుకుంటున్నారా?
1: They have got the attachment to the body the దేహ but not the దేశ country.
0: కనుకనే మనము దేహాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ఆధారం.
1: జస్ట్ యాజ్ ది బాడీ అటాచ్మెంట్ దేహాభిమాన, ది దేశాభిమాన అటాచ్మెంట్
0: మొట్టమొదటి త్యాగం చేయండి.
1: సో సాక్రిఫైస్
0: పరార్థాన్ని పెంచుకోండి.
1: అండ్ ఫాలో ది స్పిరిచువాలిటీ,
0: కుటిలత్వాన్ని చించివేయండి.
1: గివ్ అప్ ఆల్ ది సీ,
0: విశాలత్వాన్ని పెంచుకోండి.
1: డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్,
0: ఆశలను తప్పించుకోండి.
1: లిమిట్ ది డిజైర్,
0: ఆశయాన్ని పెంచుకోండి.
1: గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ ఐడియాస్.
0: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి సాధన.
1: దిస్ ఈస్ ద మెయిన్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఎన్ని సాధనలు చేసుకుంటున్నా గానీ దేహాభిమానం, దేహాభిమానం, దేహాభిమానము. ఇంకా ఎప్పుడు నీవు త్యాగానికి పూనుకునేది?
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిచువల్స్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వన్ ఈస్ అటాచ్డ్ టు ద బాడీ, దెన్ వెన్ విల్ యూ టేక్
0: బాడీ? ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: దీని లోపల మనం విలువైనటువంటివన్నీ పెట్టుకోవాలి.
1: దేర్ వాల్యుబుల్స్ ఇన్ సైడ్.
0: విలువలేని ఇనుప పెట్టె ఈ దేహంబు.
1: ద బాడీ ఇస్ ఎన్ ఐరన్ సేఫ్ దట్ హ్యాస్ నో వాల్యూ.
0: పెట్టెలోన నగలు పెట్టినట్టు
1: ఇన్ దిస్ ఐరన్ సేఫ్ దట్
0: ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక గుణములనేటువంటి ఆభరణాలు ఉంచుకున్నాం.
1: ఇన్ దిస్ వాల్యూలెస్ ఐరన్ సేఫ్ ద బాడీ దే ఆర్ హైలీ వాల్యుబుల్ జ్యువెల్స్.
0: కానీ పెట్టెను మాత్రమే పోషించుకుంటున్నాం, కానీ పెట్టెలో ఉన్నటువంటి నగల యొక్క పరిస్థితి ఏమిటి?
1: బట్ వీ థింక్ ఆఫ్ దిస్ వాల్యూలెస్ ఐరన్ సేఫ్ దెన్ వాట్ అబౌట్ ది జ్యువెల్.
0: ఈ విలువైన నగల నిమిత్తమే ఈ పెట్టెను మనం ఉంచుకున్నాం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: ది ఐరన్ సేఫ్ ఇస్ కెప్ట్ ఓన్లీ టు కీప్ విదిన్ ద జ్యువెల్స్.
0: ప్రతి మానవుని యొక్క హృదయంలో కూడా నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్.
1: In every human heart, they are full of negative
0: thoughts.
1: In spite of devotion, sincerity, he is full of negative
0: thoughts.
1: Until you give up the negative thoughts, you will never have peace.
0: Positive, positive, positive. Atma viswasam mana penchukovali.
1: Develop self-confidence, the positive thoughts.
0: Ee kashtamulu dukkamulu vastuntayi potuntayi, anta passing clouds.
1: Difficulties and problems come and go like passing clouds.
0: Kanaka nee ve matramu vicharinchavaddu.
1: Don't fear.
0: Ee naati nundi nootana samvatsaramu chainisthi.
1: This day is the New Year's Day of Chinese.
0: Andariki prapanchanike oka new year.
1: It's a new year for the whole world.
0: Endukante andariki hrudaya sthaname prapancha sthanamu.
1: Because to everybody it is the heart that is the country.
0: Andar desamu hrudaya samrajyame.
1: And it's the kingdom of human heart.
0: కనుకని హృదయ సామ్రాజ్యం అనేటువంటి దాంతో ప్రతి మానవుడికి నువ్వు సమానమైన హక్కు ఉంటుండాలి.
1: Therefore every human being has got a right in this kingdom of heart.
0: కనుక ఈ రైట్ ను మనం సంపాదించుకోవాలి.
1: So you should get this right.
0: అయితే ప్రాపంచికంగా మనకు ఎట్టి రైట్ లేదు.
1: However in the worldly sense you have no right.
0: మనకు రెస్పాన్సిబిలిటీ ఉన్నది కానీ రైట్ లేదు.
1: You have responsibility but not right.
0: ఎట్లా?
1: How?
0: మనము రైట్ కోసం ఫైట్ చేస్తున్నాము.
1: వి ఫైట్ ఫర్ రైట్.
0: రెస్పాన్సిబిలిటీ చూడటం లేదు.
1: వి ఆర్ నాట్ మైండ్ఫుల్.
0: బాధ్యతే మన యొక్క ప్రధానము. ఏ దేశం వారికైనా, ఏ మతం వారికైనా బాధ్యత చాలా ప్రధానమైనటువంటిది.
1: లెట్ దెమ్ బిలాంగ్ టు ఎనీ కంట్రీ, ఎనీ రిలీజియన్, ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ దట్స్ ఇంపార్టెంట్.
0: కానీ ఈనాడు బాధ్యతను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ వి ఆర్ నాట్ రియలైజింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: అధికారానికి ప్రాకులాడుతున్నాము.
1: వి స్ట్రగుల్ ఫర్ పొజిషన్స్.
0: వర్షం వస్తే కదా నీకు నదులు ప్రవహిస్తాయి.
1: If there is only rain, then the rivers flow.
0: కాని ఈనాటి భక్తుల యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుండాలి?
1: How is the behavior of devotee today?
0: నదులు ప్రవహించాలి, మా చెరువులు నిండాలి. నదులు ప్రవహించాలి, మా చెరువులు నిండాలి అని ఆశిస్తున్నారు.
1: He only prays and aspires that his rivers should flow and the
0: నదులు ప్రవహించడానికి ఏది ఆధారము అనే విచారాన్ని మర్చిపోతున్నారు.
1: He forgets the very fact, the cause behind it.
0: వర్షము కురిస్తే కదా నదులు ప్రవహిస్తాయి.
1: There should be timely rains for the rivers to flow.
0: నదులు ప్రవహిస్తే కదా చెరువులు నిండుతాయి.
1: When the rivers flow, the tanks would be full.
0: అదే రీతిగాని మనకు నదులే అనేటువంటి రావాలంటే మొట్టమొదట వర్షం కురవాలి.
1: Likewise for the rivers, the rainfall should be there.
0: మనకు కర్తవ్యాన్ని మనం అనేటువంటి ఒక దీనిని మనం ప్రయత్నపూర్వకంగా సాధించినప్పుడు,
1: when we discharge our duty properly,
0: ఆ యొక్క కర్తవ్యమే దీనికి రెయిన్.
1: That very duty itself is the rain.
0: మన యొక్క అధికారమే దీనికి ప్రవాహము.
1: The very position of authority is the flow.
0: ఈ ఆనందమే ఈ అధికారము యొక్క ఫలితము.
1: And the bliss, the happiness you get is the result
0: ultimately. ఈనాడు మనం కోరవలసినటువంటిది రెస్పాన్సిబిలిటీ.
1: So what you should ask for is the
0: responsibility. బాధ్యతను మనం కోరాలి కానీ రైట్ ను మాత్రం కోరకూడదు.
1: సో వీ షుడ్ ఆస్క్ ఫర్ ద రెస్పాన్సిబిలిటీ అండ్
0: నాట్ ద రైట్. ఎక్కడ రైట్ రైట్ రైట్ రైట్ ఎక్కడ ఉంది వీళ్ళకి రైట్?
1: Everywhere we speak of rights, where is the right actually?
0: హృదయమంతా కూడా మాలిన్యపరచుకొని రైట్ కు ఫైట్ చేస్తున్నామంటే ఇదంతా కూడా కేవలం ఒక మూర్ఖత్వం అనే చెప్పవచ్చు.
1: ది హార్ట్ ఈస్ హైలీ పొల్యూటెడ్ బట్ వీ ఫైట్ ఫర్ రైట్స్, ఇట్ ఇస్ సైన్ ఆఫ్
0: తాను చేయవలసిన పని తాను చేసినప్పుడే కదా రైట్ అనేటువంటి సహజంగా మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ హీ డస్ నాట్ డిశ్చార్జ్ ది డ్యూటీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు హ్యావ్ ద రైట్?
0: వేలకు వేల జీతాలు తీసుకుంటున్నాము.
1: We receive thousands and thousands of
0: salary. Are you working equal
1: to the salary?
0: How do
1: you get it?
0: You really a cheater. You
1: are a betrayer.
0: You
1: are
0: really
1: harming the nation by
0: and large.
1: If you work hard equal to the salary you
0: receive, you
1: will get much more happiness than
0: what you expect.
1: Have we recognized
0: లేదు
1: this truth? No.
0: Right to right to right to.
1: We fight for right only.
0: ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: There's no other foolishness more than this.
0: మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: We should do our duty first.
0: కనుకనే భారతీయ సంస్కృతి కర్తవ్యం యోగముచ్యతే అన్నారు.
1: Therefore culture of Bharat, discharging duty is yoga.
0: కనుకనే యోగము సుకర్మ కౌశలం.
1: And this discharge to the best of your ability and the skill.
0: కనుక నీవు చేయవలసినవి చేయి.
1: So do your duty.
0: ఫలితం లభిస్తుంది.
1: అండ్ యూ విల్ గెట్ ద రివార్డ్.
0: కానీ చేయవలసిన చేయకుండా ఫలితం మాత్రం ప్రాప్తించాలంటే అది వీలు కాదు.
1: వితౌట్ డూయింగ్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ, హౌ డు యు గెట్ ద రివార్డ్?
0: విశ్వాసాన్ని పెంచుకోండి.
1: టేబుల్ ఆఫ్ ఫెయిత్ ఫస్ట్.
0: ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను.
1: భగవాన్ విల్ టెల్ us a small story now.
0: పూర్వము నేను పాత మందిరంలో ఉండేటువంటి వాడిని.
1: ఇన్ ఓల్డెన్ డేస్ భగవాన్ వాస్ దేర్ ఇన్ ది ఓల్డ్ మందిర్.
0: అక్కడ
1: దేర్
0: మిస్టర్ అండ్ మిసెస్ క్రూప్ అనేటువంటి వారు ఉండేటువంటి వారు.
1: They British couple by name Mr. Mrs. Coop were there.
0: పిల్లల్ని తీసుకొచ్చి నాకు ఇచ్చారు.
1: They brought two puppies and gave Swami.
0: మా ఇంట్లో పుట్టినటువంటి పిల్లలను స్వామి సన్నిధిలో ఉంటుండాలి, మేము లేకపోయినా కానీ అవి ఉంటే మేము ఉండినట్టుగా భావిస్తామన్నారు.
1: The British couple said, Swami, we leave behind these puppies. Let them be near you. Enjoy the proximity.
0: దాన్ని పెట్టుకున్నాం.
1: భగవాన్ హ్యాడ్
0: దానికి క్రూపే పేరు పెట్టాడు, జాక్ అండ్ జిల్ అని పెట్టాడు.
1: అండ్ ద బ్రిటిష్ కపుల్ నేమ్ ది పప్పీస్ అట్ జాక్ అండ్ జిల్.
0: అవి రెండు కూడా ఏ విధంగా ఉండేటువంటివి?
1: హౌ ఆర్ దే?
0: నేను పండుకుంటే తల దగ్గర ఒకటి, కాళ్ళ దగ్గర ఒకటి నిద్రించేటువంటివి.
1: దెన్ భగవాన్ రెస్ట్, వన్ డాగ్ విల్ బి నియర్ ద హెడ్, అనదర్ టువర్డ్స్ ద ఫీట్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: మైసూర్ డివిజన్ రాణి వచ్చింది.
1: మైసూర్, ద క్వీన్ ఆఫ్ మైసూర్ కేమ్ హియర్.
0: ఆమె చాలా మడి మనిషి.
1: She has got certain
0: చాదస్తం. కుక్కలు అర్చినా కూడా తను భోజనం చేయదు.
1: She is highly orthodoxical. Even if she hears a dog barking,
0: she would not bark at it.
1: She already sent a message, if there are any dogs around, they must be put under lock and key.
0: పుట్టపర్తికి రోడ్డు ఉండేటువంటిది కాదు.
1: దేర్ వాస్ నో అప్రోచ్ రోడ్ టు పుట్టపర్తి.
0: కర్ణాటపల్లి అనేటువంటి దగ్గర కారు నిలిపించి అక్కడ నుంచి నడుచుకుని వచ్చేటువంటి వారు.
1: దేర్ ఇస్ ఎ విలేజ్ బై నేమ్ కర్ణాటపల్లి, దే హావ్ టు గెట్ డౌన్ దేర్ ఇన్ ద కార్ అండ్ వాక్ ద డిస్టెన్స్.
0: ఆ మహారాణి కారు కర్ణాటపల్లి దగ్గర నిలిపెట్టారు, ఆమె నడుచుకుని వచ్చింది.
1: దే స్టాప్ ద కార్ దేర్ నియర్ కర్ణాటకపల్లి, షీ కేమ్ వాకింగ్.
0: ఎక్కడే గాని చిన్న హోటల్ గాని ఇంకే విధమైనటువంటి గాని అనుకూలంతో ఉండేటువంటిది కాదు.
1: దేర్ వర్ నో హోటల్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్.
0: సాయంకాలం డ్రైవర్ వచ్చాడు, ఇక్కడ భోంచేసుకుని తిరిగి పోవాలి.
1: ఇన్ ది ఈవినింగ్ డ్రైవర్ కేమ్, హీ హాస్ టు టేక్ హిస్ ఫుడ్ అండ్ రిటర్న్.
0: రాణి గారు చెప్పారు, నేను ఒక రాత్రి స్వామి యొక్క మందిరంలో నిద్ర చేయాలి, నేను ఈనాడు రాను అని.
1: ద క్వీన్ సెడ్, ఐ వాంట్ టు టేక్ రెస్ట్ టు నైట్ హియర్, ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు కమ్ నౌ.
0: భోంచేశాడు, చీకటి పడిన తర్వాత ఆ డ్రైవర్ వెళుతున్నాడు.
1: డ్రైవర్ హ్యాడ్ హిస్ ఫుడ్ అండ్ వాజ్ రిటర్నింగ్ దట్ నైట్.
0: అతనికి దోవ తెలియదు చీకట్లో.
1: అండ్ బికాస్ ఇట్ వాస్ పిచ్ డార్క్, హీ డిడ్ నో ద రూట్.
0: నా దగ్గర ఉన్న కుక్కకు, జాక్ నీవు డ్రైవర్ తో పోయి తెల్లవారు నువ్వు వచ్చేసే అన్నాను.
1: భగవాన్ సెడ్ టు ద డాగ్ బై నేమ్ జాక్, జాక్ టేక్ ది లీడ్, షో హిమ్ ద రూట్ టు దిస్ డ్రైవర్.
0: ఆ జాక్ ముందు నడుస్తూ ఉండాలి, డ్రైవర్ వెనక నడుచుకుంటూ వెళ్లాడు, కర్ణాటక పని చేరారు.
1: దిస్ డాగ్ జాక్ వాస్ వాకింగ్ ఫస్ట్ అండ్ డ్రైవర్ వాస్ ఫాలోయింగ్ ద డాగ్.
0: అక్కడికి వెళ్లిన తర్వాత డ్రైవర్ కార్ లో పరున్నాడు.
1: హావింగ్ రీచ్డ్ ద స్పాట్ ద డ్రైవర్ రెస్టెడ్ ఇన్ ద
0: కార్. చల్లని కాలం కనుకనే కారు కింద టైర్ కింద ఈ కుక్క పండుకుంది.
1: And it was very cool, very fine outside. The dog was lying beneath the car, under the car.
0: తెల్లవారు లేచాడు డ్రైవర్.
1: డ్రైవర్ గాట్ అప్ నెక్స్ట్ మార్నింగ్.
0: కానీ చలికాలము, ముందుగానే స్టార్ట్ చేయాలి రాణి గారు వచ్చే లోపలనే.
1: ఇట్ వాస్ వింటర్, ద కార్ షుడ్ బి స్టార్టెడ్ బిఫోర్ హ్యాండ్.
0: స్టార్ట్ చేశాడు.
2: హీ స్టార్టెడ్ ద కార్.
0: కొంచెం త్రిప్పాలని చెప్పి ముందుకు జరిగాది.
2: అండ్ హీ వాంటెడ్ టు డ్రైవ్ టు ఎ లిటిల్ డిస్టెన్స్.
0: ఆ జాక్ నడుము పైన టైర్ పోయింది.
2: The tire passed over the back of this dog.
0: Backbone anta virigipoyindi.
2: The backbone fractured.
0: Spinal column anta poyindi.
2: The spinal column fractured.
0: Enta daniki vishwasam meer chakkaga vidyarthulu gaani vidyavantulu gaani car kinda tire kinda ee kukka pandukundi.
2: And it was very cool, very fine outside. The dog was lying beneath the car, under the car.
0: Tellavaru lechadu driver.
2: Driver got up next morning.

0: column fractured.
1: ఎంత దానికి విశ్వాసమే మీరు చక్కగా విద్యార్థులు కానీ విద్యావంతులు కానీ భక్తులు కానీ ముక్తులు కానీ యుక్తులు కానీ ముక్తులు కానీ రక్తులు కానీ ఎవరైనా దీన్ని చక్కగా గుర్తించవలసినటువంటి విషయం.
0: అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది ఫెయిత్ ఆఫ్ ద డాగ్ జాకే, ది ఎడ్యుకేటర్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, రిచ్ ఆర్ పూర్ ఆర్ డివోటీస్ ఎనీ క్లాస్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఆ బాధను భరించుకోలేక అర్చుకుంటూ వస్తుండాలి.
0: The dog could not bear the suffering, it started barking.
1: Chitravati river.
0: There is Chitravati river on the
1: way.
0: It was dragging its body along the sands of the shores of Chitravati.
1: At the gate
0: there is a person by name Sakali Subbanna.
1: లోపలికి వచ్చి స్వామి మన జాకు నడుము ఇరిగిపోయింది ఏడ్చుకుంటూ వస్తుండది అన్నాడు.
0: That Sakali Subbanna reported to Bhagavan, Swami, that jack dog came here crying all the way.
1: నేను లోపల నుంచి బయటికి వచ్చాను.
0: Bhagavan came out then.
1: జాక్ జాక్ జాక్ అని వెళ్ళాను.
0: Bhagavan went saying jack jack.
1: అది అర్చుకుంటూ వచ్చింది.
0: It came very fast.
1: పాదాలపైన పడింది.
0: Fell on the feet
1: and
0: died at the feet of Bhagavan.
1: Chuchara enta vishwasam.
0: See the depth of faith.
1: Akkati nunchi kudanu na paadala paina padi pranam icchalani anta vishwasamto vachindi.
0: The dog had such a faith as to die at the feet of Bhagavan.
1: Adi maraninchek puramu nannu chustu undi.
0: Prior to death it was watching Bhagavan.
1: Lopal nunchi nenu paalu teppinchi notlo vesanu.
0: Bhagavan brought milk and made it to drink.
1: Rendu chetulu teesukundi da rendu నా చేతుల పైన పెట్టింది ప్రాణం ఇచ్చింది.
0: ఇట్ కాట్ హోల్డ్ అప్ బోత్ ది హ్యాండ్స్ ఆఫ్ భగవాన్ అండ్ డైడ్.
1: ఎంత విశ్వాసం చూడండి.
0: సీ ది డెప్త్ ఆఫ్ ఫెయిత్.
1: ఆ జాకు మరణించిందని ఆనాటి నుంచి జిల్లు ఆహారం మానివేసింది.
0: బికాస్ ద జాక్ డైడ్, ది అదర్ డాగ్ జిల్ డిడ్ంట్ ఈట్.
1: కొన్ని దినములకు ఆ జిల్లు కూడా మరణించింది.
0: ఆఫ్టర్ ఫ్యూ డేస్ దట్ జిల్
1: ఈనాడు పాత మందిరం లోపల వెనుక భాగంలో కట్టినటువంటి బృందావనము ఆ రెండింటి దానికి సమాధి.
0: అండ్ టుడే యు ఫైండ్ బిహైండ్ దిస్ ఓల్డ్ మందిర్ యు ఫైండ్ ద టోమ్స్ ఇన్ మెమరీ ఆఫ్ జాక్ అండ్ జిల్.
1: ఎంత విశ్వాసం కుక్కకు.
0: వాట్ ఎ ఫెయిత్ ఇట్ హ్యాస్.
1: ఎంత ప్రేమ కుక్కకు.
0: వాట్ లవ్ ఇట్ హ్యాస్.
1: ఈ యొక్క ప్రేమలో ఏ కించిత్ భాగమైన కొన్ని మానవుల్లో ఉంటే ఎంత ధన్యులయ్యేటువంటి వారు.
0: డూ వీ ఫైండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ లవ్ అమంగ్ హ్యూమన్ బీయింగ్.
1: ఈనాడు విశ్వాసమే లేదు.
0: దేర్ ఇస్ నో ఫెయిత్ టుడే.
1: అవసరాలు వచ్చినప్పుడు విశ్వాసము.
0: ఇన్ టైమ్స్ ఆఫ్
1: అవసరము తీర్తానే మర్చిపోవటం.
0: ద మూమెంట్ డిజైర్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ వీ ఫర్గెట్.
1: స్వామి ఆశయాలు మాత్రం ఎవరికి పాటిస్తున్నారు?
0: హూ అబ్జర్వ్ ద ఐడియా.
1: ఆశలను మాత్రమే పెంచుకుంటూ పోతున్నారు.
0: హూ ఇంక్రీజ్ అవర్ డిజైర్. ఇంతకంటే
1: మూర్ఖుడు ఇంతకంటే ద్రోహి మరొకరు ఉండరు.
0: దేర్ ఇస్ నో బిట్రేయర్, దేర్ ఇస్ నో అదర్ ఫూలిష్ పర్సన్ బియాండ్ దిస్.
1: ఆశయాన్ని అనుసరించు.
0: Follow the ideal of Swami.
1: అభివృద్ధి గావించుకో.
0: And then proceed along the command of Bhagavan.
1: ఆశయాలను మాత్రం వదిలిపెట్టి ఆశలు నెరవేరాలంటే ఎట్ట నెరవేరుతాయి?
0: You give up ideals, ఆశయాలు, and develop ఆశ, the desire.
1: కనుక ప్రతి మానవుడు కూడాను నేర్చుకోవాల్సినటువంటిది చైనా కానీ జపాన్ కానీ జర్మనీ కానీ ఇటలీ కానీ ఫ్రాన్స్ కానీ ఇండియా కానీ పాకిస్తాన్ అందరి ఎందు ఉండినటువంటి దైవం ఒక్కడే.
0: No matter whether he belongs to China or Japan, Indonesia or Bharat or Pakistan, only one God.
1: కేవలం ప్రేమలో ఎట్టి మార్పులు రాకుండా చూసుకోవాలి.
0: See that there will be no change in love.
1: కష్టములు జరిగినా ప్రేమను పెట్టుకోవాల్సిందే. ఈ కష్టములంతా కూడా ప్రాకృతమైన కష్టములే.
0: ది డిఫికల్టీస్ ఆర్ ది వరల్డ్లీ వే.
1: దీనికోసం భగవత్ ప్రేమను నీవు ఏమాత్రం కూడా నువ్వు దూరం చేయకూడదు.
0: అండ్ డోంట్ లూజ్ ఫెయిత్ అండ్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ ప్రేమను ఎంతవరకు నువ్వు దాన్ని సాధిస్తూ రావాలి.
0: అండ్ కీప్ ట్రెజర్ దట్ లవ్ టు ఎన్ ఎక్స్టెంట్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: దట్స్ వాట్ భగవాన్ సేస్. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ఒక్క తత్వాన్ని మనం పెట్టుకుంటే ఎన్ని కష్టములైనా కూడా పర్వతాల వలె వచ్చినటువంటి కష్టములు మంచు వలె మాయమైపోతాయి.
0: ఇఫ్ యూ హావ్ గాట్ దిస్ సేఫ్ గార్డింగ్ లైఫ్ సస్టైనింగ్ ప్రిన్సిపల్, యూ కెన్ ఫేస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద డైమెన్షన్ ఆఫ్ ఎ మౌంటైన్.
1: ఎవరైనా సరే, ఏ దేశం వారైనా సరే, ఏ గ్రామం వారైనా సరే, మీలో ఉండినటువంటి దుర్గుణాన్ని ఇక్కడ ప్రశాంతంలో వదలండి.
0: లెట్ హిమ్ బి ఆఫ్ ఎనీ కంట్రీ, ఆఫ్ ఎనీ విలేజ్, ఆఫ్ ఎనీ ప్లేస్ ఫర్ ద మ్యాటర్.
1: ఈ దురభ్యాసములు కొన్ని వదిలిపెట్టండి.
0: గివ్ అప్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్
1: సద్భావములు సచ్చింతలు కొన్నింటిని మీతో తీసుకుని పోండి.
0: డెవలప్ ఫాస్టర్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ బిహేవియర్.
1: అప్పుడే మీరు ఇక్కడికి వచ్చినందుకు సరైనటువంటి ఫలితము.
0: అండ్ దట్ ఈస్ ద ట్రూ పర్పస్ ఇన్ కమింగ్.
1: లేకపోతే ఇంత ఖర్చు పెట్టి ఇన్ని శ్రమల కోర్చి ఇక్కడ వచ్చి ప్రయోజనం ఏమిటి?
0: దెన్ వాట్ ఎల్స్? అదర్వైజ్ ఇట్ వుడ్ ఆల్ బి వేస్ట్. ది ఇన్కన్వీనియన్సెస్ యూ హ్యావ్, ది ఎక్స్పెండిచర్ యూ ఇన్కర్.
1: ఒక షాపుకు మనం వెళితే ఒక కర్చీప్ కావాలని కోరితే 10 రూపాయలు వాడి ముఖాన్ని కొడితే ఒక కర్చీప్ మన ముఖాన్ని కొడతాడు వాడు.
0: ఇఫ్ యూ గో టు ఎ షాప్ టు బై ఎ కర్చీప్, యూ పే హిమ్ 10 రూపీస్ అండ్ రిసీవ్ ద కర్చీప్ ఇన్ రిటర్న్.
1: నీవు 10 రూపాయలు అతనికి ఇవ్వకపోతే ఆ కర్చీప్ నీకు ఎట్లా అందిస్తాడు?
0: ఇఫ్ యూ డోంట్ పే ద ప్రైస్ 10 రూపీస్, హౌ టు ఎక్స్పెక్ట్ ద కర్చీప్?
1: అదే విధంగానే నీ దుర్గుణాన్ని ఇక్కడ ఇవ్వకపోతే సద్గుణాన్ని ఏ రీతి నీవు తీసుకునే అధికారం ఉంది?
0: లైక్ వైజ్ ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్ హియర్, హౌ డు యూ కల్టివేట్ గుడ్ హ్యాబిట్స్?
1: మంచివి నేను అడగటం లేదు
0: భగవాన్.

0: నాట్ ఆస్ మీ చెడ్డ నాకు ఇచ్చేసేయి.
1: గివ్ ఆల్ బ్యాడ్ టు భగవాన్,
0: నేను నీకు మంచి ఇస్తాను.
1: స్వామి విల్ గివ్ యూ గుడ్.
0: ఒక 100 రూపాయల నోటు చాలా పాడైపోయింది.
1: దేర్ స్పాయిల్డ్ 100 రూపీస్.
0: చాలా ఆయిల్ అయిపోయింది.
1: ఇట్స్ ఫుల్లీ ఆయిల్.
0: ఏమేమో రాసి పైకి రాకుండా చేశారు.
1: ఇట్ హస్ గాట్ ఆల్ క్రిమినల్.
0: అలాంటి 100 రూపాయలు ఒక కూలివాడు కూడా తీసుకోడు.
1: ఈవెన్ లేబర్ వుడ్ నాట్ యాక్సెప్ట్ దట్ 100 రూపీస్ స్పాయిల్డ్ నోట్.
0: కానీ అదే 100 రూపాయల నోటు రిజర్వ్ బ్యాంక్ పోయి ఇచ్చేస్తే దాన్ని తీసుకుని మంచి నోటు నీకు అందిస్తాడు.
1: బట్ ఇఫ్ యూ సరెండర్ ది స్పాయిల్డ్ 100 రూపీ నోట్ ఇన్ ఏ రిజర్వ్ బ్యాంక్, దే విల్ గివ్ యూ ఫ్రెష్ గుడ్ నోట్.
0: కనుక నీ దగ్గర పనికి మాలినటువంటి గుణాలంతా ఉన్నాయి.
1: యూ హావ్ గాట్ ఆల్ యూస్లెస్
0: దుర్గుణాలు, దురాలోచనలంతా ఉన్నాయి.
1: యూ హావ్ గాట్ ఆల్ బ్యాడ్ వికెట్.
0: దాన్ని ఎవరు అంగీకరించరు.
1: నోబడీ విల్
0: యాక్సెప్ట్. కన్న తల్లిదండ్రులైనా కూడా అంగీకరించరు.
1: పేరెంట్స్ డోంట్.
0: కానీ అట్టి దుర్గుణాలు నేను అంగీకరిస్తాను, నాకు ఇవ్వండి.
1: భగవాన్ ఈస్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ అండ్ రిసీవ్ ఆల్ అవర్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ బిహేవియర్.
0: నా నుంచి మీరు పవిత్రమైనటువంటి తీసుకుని పోండి.
1: రిసీవ్ ఫ్రమ్ భగవాన్.
0: మీరు బాగుపడండి, సమాజాన్ని బాగుపరచండి.
1: భగవాన్ విషెస్ దట్ వీ షుడ్ బి గుడ్ అండ్ మేక్ ది సొసైటీ.
0: మీరు ఆనందించండి, ఈ ఆనందాన్ని 10 మందికి పంచండి.
1: భగవాన్ వాంట్స్ అస్ టు బి హ్యాపీ అండ్ షేర్ ద
0: హ్యాపీనెస్
1: విత్
0: ఎవరీబడీ. ఎవరిని ఏది కోరటం లేదు.
1: భగవాన్ డజంట్ ఆస్క్ ఎనీథింగ్ ఎనీబడీ.
0: మీ దుర్గుణాలు ఇక్కడ వదిలిపెట్టండి.
1: గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: దురభ్యాసములు వదిలిపెట్టండి.
1: గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: సదభ్యాసములు, సద్గుణాన్ని పెంచుకుని పోండి.
1: డెవలప్ గుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ థాట్స్.
0: అప్పుడే మీ కంట్రీ లోపల కూడా ఎట్ట ఉన్నటువంటి వాడు ఎంత మార్పు కలిగాడు అని మీ పైన చాలా గౌరవం కూడా పెంచుకుంటారు.
1: దెన్ యూ విల్ ఎర్న్ ఆల్ ద రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ వాచింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యూ.
0: పుట్టబట్టి పోయాడు, 10 దినములు ఉంటున్నాడు, ఏమి తనలో మార్పు కలిగిందని చాలా మంది సహస్ర నేత్రాలతో చూస్తుంటారు.
1: పీపుల్ విల్ బి వాచింగ్ ఆల్ అరౌండ్. హీ వెంట్ టు ప్రశాంతి నిలయం, స్టేడ్ దేర్ ఫర్ 10 మినిట్స్. వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్
0: యూ? ఈ యొక్క మార్పును మీరు చూపించాలి.
1: సో వీ షుడ్ షో ద చేంజ్.
0: వర్క్ షాప్ కు పోయినటువంటి కారు,
1: the car that goes to workshop,
0: new bolts, new nuts, new pins, anni veskoni chakkaga manchi paint veskoni workshop nunchi vaste appudu workshop poyinanduku chairinattu artham.
1: The car which is taken to the workshop for repair should come out of the workshop with the new bolts and
0: ee vidhanga poyindo aa vidhangane tirigi vaste inga workshop poi prayojanam enti.
1: If the car returns in the same spoiled condition, what is the fun of going to the
0: kabatti sadagulukanta kuda nu prashanthi meemu oka pedda workshop, wonderful workshop.
1: For all aspirants, Prashanti Nilayam is the best, wonderful workshop.
0: Yetti yokka phalithanni kuda nu aashinchetundi kaadu.
1: Nothing is expected in return here.
0: Ee workshop lo jarigina paniki e maatrame kuda bill vesetundi kaadu.
1: You are not billed, you are not taxed.
0: Anta free, anta free.
1: Everything is
0: education
1: given
0: free. Free,
1: education
0: health
1: free,
0: health free, water free, hrudayam free.
1: Here everything is free, education free, health free, water free, heart free.
0: Kaluk anta meeku adhikaram untundali.
1: You got every right and all that.
0: Ready, ready.
1: Bhagavan
0: anubhavinchandi, anubhavinchandi, aanandinchandi.
1: Bhagavan is ever ready, experience and be blissful.
0: Bhajana bina sukha shanti nahi. హరి భజన బినా సుఖ శాంతి నహీ.

0: At the time of birth, man is born as the son of immortality. Later, because of association with world and other senses, the whole thing turns into a poison. With much more with the sensual pleasure, everything is nothing but poison. This is the essence, Sarva Srutulamur, the essence and the bundle of thoughts of the Srutis, that is Sai world.
1: Nahi jnanena sadasyam pulsam vihavasati. Nahi jnanena sadasyam vihavasati. Jnanamunaku minchinatuvantidi ee jagatlo marokati ledu.
0: There is nothing that excels wisdom in this world.
1: Yetti jnanam.
0: What sort of wisdom?
1: Bhautika jnanama.
0: Physical.
1: Naitika jnanama.
0: Ethical.
1: Adhyatmika jnanama.
0: Ritual.
1: Ye jnanam.
0: What sort of knowledge?
1: Anniyu jnanamule.
0: All are different forms of knowledge.
1: Aite sarva jnana sammilitamainatuvanti jnanamu brahma jnanam.
0: However, the essence and the combination of various forms of knowledge is the wisdom of
1: Brahma. Jnanam anaga emiti?
0: What do you mean by wisdom of the divine?
1: Samasta vishwam yokka swaroopamunu kudanu ekatvanga viswasinchatame brahma jnanam.
0: The vision, the feeling of oneness in the cosmos is the vision, is the wisdom of the divine.
1: Charachara prapanchamantayi kudanu brahma swaroopame.
0: The animate and inanimate or components of this world
1: are
0: divine.
1: Deenine bhakt swaroopam ani kudanu cheppavachunu.
0: This may be called the cosmic form.
1: ఇది లేని స్థానము కాని తానికి కాని నియమం కాని ఎక్కడ కూడా నువ్వు కనిపించదు.
0: ఎవ్రీథింగ్ ఇస్ బేసికల్లీ హిస్, ఎవ్రీథింగ్ ఇస్ డివైన్, నథింగ్ ఎల్స్.
1: కనుక మనము చూచున్నది, వినున్నది, తలంచున్నది, అనుభవించున్నది, ఆనందించున్నది కేవలము బ్రహ్మం యొక్క తత్వమే.
0: Therefore, what all that we see, listen to, think, experience, and derive joy thereafter is only out of wisdom.
1: ఈ జగత్తునందు మానవాకారము ధరించి ప్రవేశించిన ప్రతి మానవుని యందు కూడాను కొన్ని విలువలు ఉంటున్నది.
0: Every human being, for that matter, who is born here in this world, has got a value.
1: కానీ అట్టి విలువలను మానవుని గుర్తించుకొనలేక దానిని సక్రమమైన మార్గంలో పెట్టుకుని లేక పెడమార్గమును పట్టించి మానవత్వమును కేవలం వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ హిస్ హ్యూమన్ వాల్యూ. ఆన్ ద అదర్ హ్యాండ్ హీ లీడ్స్ ఎ పర్వర్టెడ్ వే అలాంగ్ ద రాంగ్ పాత్ అండ్ ఫర్గెట్స్ ది వెరీ బేసిక్ హ్యూమన్ క్వాలిటీ.
1: ఉప్పు లేని పప్పు రుచి చిక్కనట్టుగా
0: డాల్ వితౌట్ సాల్ట్ ఈజ్ టేస్ట్లెస్.
1: ప్రేమలేని యొక్క మానవత్వము ఇది కేవలము ఒక మృగస్వరూపమనే చెప్పవచ్చు.
0: హ్యూమన్ లైఫ్ విదౌట్ లవ్ ఇస్ బీస్టియల్.
1: కనుకనే మానవత్వం అనగా మొట్టమొదటిది ప్రేమతత్వమే.
0: దేర్ఫోర్ హ్యూమన్ లైఫ్ సింబలైజెస్ లవ్.
1: అయితే ఈ ప్రేమను ఏ విధముగా, ఎక్కడ, ఎప్పుడు, ఎట్లా దీన్ని ప్రవేశపెట్టాలి అనే విధి విధానాన్ని చక్కగా గుర్తించి వర్తించాలి.
0: However, we have to recognize and conduct ourselves knowing fully well what love is, how and where it has got to be used in direct.
1: Uppu lekapothe pappunu manam bhujinchalemu.
0: We cannot eat dal without salt.
1: Kani enta pappu anta uppu kalipithe adi kuda nu manam sahinchalemu.
0: However, if the amount of the salt is

0: same as dal you don't accept.
1: ఒక్క గంటలో అరిగిపోయేటువంటి పప్పునికే మనం ఇంత రుచిని ఆలోచిస్తున్నాము.
0: After all, dal that gets digested in an hour, we attach so much of care.
1: 30 సంవత్సరములు, 50 సంవత్సరములు, 60 సంవత్సరములు, 80 సంవత్సరములు జీవించబోయేటువంటి మానవత్వానికి కొంతవరకైనా రుచి ఉండనక్కర్లేదా?
0: Should there not be any taste of life attached to this human body that sustains for 30 years?
1: ఈ రుచియే లేకుండా వాడు ఇంతకాలం ఏ విధంగా జీవించగలుగుతున్నాడు?
0: How does he live tasteless life?
1: ఇది ఒక మానవ జీవితమా?
0: Can that be a human life?
1: కాదు, కాదు.
0: No.
1: తన క్షణము కూడాను మానవత్వమును ఉండినటువంటి యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క విలువను మనం ఉపయోగించుకుంటూ రావాలి.
0: We have to make use of human values every moment in our lives.
1: ఈ మానవతా విలువను ఈనాడు విస్మరించడం చేతనే జగత్తును విశ్వసించి మానవత్వాన్ని కోల్పోయి కేవలం పశుత్వంగా అనుభవిస్తున్నాడు జీవితాన్ని.
0: As human values are totally forgotten, he goes by the world and the worldly thought, and he has forgotten his basic quality.
1: ఆధ్యాత్మిక చింతనయందు మూడు పదములు ఉంటున్నవి.
0: In spiritual parlance, there are three words.
1: అస్తి, భాతి, ప్రియము అని.
0: అస్తి, భాతి, ప్రియం.
1: దీనినే సంస్కృత పదములందు సత్, చిత్, ఆనందము అని.
0: They are also called సత్, చిత్, ఆనంద.
1: ఈ సత్, చిత్, ఆనందం అంటే దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance of these three? Sat Chit Ananda.
1: ఇది ఒక టంబ్లర్.
0: This is a tumbler.
1: ఈ టంబ్లర్ అనేటువంటిది ఇక్కడ ఉన్నది.
0: This tumbler is present here.
1: ఉండినప్పుడే దీనికి ఒక టంబ్లర్ అని పేరు పెట్టుకుంటున్నాము.
0: The very existence of that object tells you that it's a
1: tumbler. ఉన్నదే being.
0: This existence is being.
1: అది ఏ సత్?
0: That is sat.
1: ఇది మార్పు చెందనటువంటిది.
0: ఇట్ ఈస్ చేంజ్.
1: ఉన్నది ఈ బీయింగ్.
0: దిస్ బీయింగ్ ఎగ్జిస్టెన్స్.
1: అయితే ఉన్నది అనేటువంటి విషయాన్ని నీవు ఎట్ట గుర్తించగలుగుతున్నావు?
0: బట్ హౌ డు యు నో దట్ ఇట్ ఎగ్జిస్ట్?
1: దీనిని ప్రకాశింపచేసేటువంటి ఒక వెలుగు ఉన్నది.
0: దేర్ ఇస్ లైట్ దట్ మేక్స్ యూ సీ దిస్.
1: ఇదే టంబ్లర్ చీకట్లో ఉంటుంటే మనకు ఉన్నది అని చెప్పలేము.
0: ఇన్ ది సేమ్ టంబ్లర్ ఈస్ ఇన్ ద డార్క్. You don't see that.
1: ఇది వెలుగులో ఉండటం చేతనే ఇక్కడ ఉన్నది టంబ్లర్ అని చెప్తున్నాం.
0: As it is in light, you are able to know its existence.
1: కనుక ఆ వెలుగు ఏమిటి?
0: What's that light?
1: ఆ వెలుగే ఒక జ్ఞానము.
0: It is the light of wisdom.
1: ఆ వెలుగే ఈ టంబ్లర్ ఇక్కడ ఉన్నది అనేటువంటి ఒక సత్యాన్ని నిరూపిస్తూ ఉంటుంది.
0: Therefore, it's the light of wisdom that shows you this being existence.
1: కనుకనే ఈ యొక్క వెలుగుకే చిత్ అన్నారు.
0: And therefore, this light is called chit.
1: ఈ ఉన్నది అనేటువంటి దాన్ని నిరూపించేటువంటి చిత్.
0: And therefore it is chit, the light that
1: చిత్తు నిరూపించినటువంటి దానిని ఉన్నదని చెప్పటమే సత్.
0: Therefore it is chit, the light that
1: shows the existence. ఈ చిత్ సత్ అనేటువంటిది రెండు కూడాను అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము.
0: This sat and chit are interdependent and interrelated.
1: ఇక్కడ టంబ్లర్ ఉన్నది అని చెప్పినప్పుడు వెలుగు కూడా ఉన్నది.
0: When I say here is a
1: అనగా జ్ఞానము ఉన్నది.
0: ఇట్ మీన్స్ దేర్ ఇస్ లైట్ అండ్ ఆల్సో టంబ్లర్.
1: ఈ పదార్థం యొక్క స్వరూపాన్ని కూడా మనం గుర్తించుకోగలుగుతున్నాము.
0: వర్ ఏబుల్ టు సీ ద ఫార్మ్.
1: ఈ రెండు జరిగినప్పుడే మనకు తృప్తి జరుగుతుండాలి.
0: దెన్ ఓన్లీ విల్ బి సాటిస్ఫైడ్.
1: ఈ తృప్తియే ఆనందము.
0: దిస్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద బ్లెస్.
1: ఉన్నది సత్.
0: Being is sat.
1: Undinattuga nirupinchedini chittu.
0: It is chit that proves the being.
1: Ee rendinti yokka ekatvamulo kaligeetundi trupti aanandamu.
0: The satisfaction you derive out of the combination of the two is bliss.
1: Kanukane sat chit aanandam aneetundi oka padartham yokka swaroopanni suspashtanga nirupimpa chesetundi ee yokka jagat swaroopam.
0: Therefore, the entire form of this universe is nothing but out of these three: being, awareness and bliss.
1: కానీ ఈనాటి లోకములో
0: బట్ టుడే ఇన్ దిస్ వరల్డ్
1: ఉన్నదిది అని చెప్పగలరు. కానీ
0: వన్ కెన్ సే దట్ దిస్ ఎగ్జిస్ట్.
1: లేదిది లేనిదిది అని చెప్పగలరు సుమ్మి.
0: దే కెనాట్ స్పీక్ ఆఫ్ దాట్ విచ్ ఈజ్ నాట్ ప్రెసెంట్.
1: ఉన్నదొక్కటే ఎప్పటికీ.
0: ఎవ్రీ టైమ్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్.
1: అది ఏ దైవంబు.
0: దట్ ఈస్ గాడ్.
1: లేనిదయ్యను విశ్వంబు కానరయ్యా.
0: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ వరల్డ్ that does not exist.
1: Unnadi okkate.
0: Only one thing that
1: ekam sat vipra bhuda vadanti.
0: Only one that is present.
1: Adi a being.
0: That is being.
1: Adi unnadi.
0: That is present.
1: Unnadi anetundi nee vetta cheppagalugutunnavu.
0: How do you say so?
1: మీలో ఆ ప్రేమ తత్వం అనేటువంటి జ్ఞానము ప్రకాశిస్తూ ఉంటున్నది.
0: దేర్ యు ఫైండ్ దిస్ లవ్ ఆఫ్ విజ్డమ్ షైన్స్ ఇల్యూమిన్స్.
1: కనుకనే ప్రతి మానవుని యందు కూడాను ప్రకాశింపచేసేది, వికసింపజేసేటువంటిది, ప్రకటింపజేసేటువంటిది ప్రేమతత్వం ఒక్కటే.
0: దేర్ఫోర్ ఇట్స్ ఓన్లీ లవ్ దట్ ఎక్స్ప్రెసెస్, దట్ మేనిఫెస్ట్, దట్ ఎగ్జిబిట్స్.
1: కనుకనే ఈ ప్రేమతత్వంనే దైవంగా మనం విశ్వసించాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు కన్సిడర్ దట్ లవ్ ఇస్ గాడ్.
1: ఈ ప్రేమ లేకపోతే జీవితమే లేదు.
0: విదౌట్ లవ్ దేర్ ఇస్ నో లైఫ్.

0: God is love, and the divine love is present in everyone. Without tasting even a bit of the divine love, human life is a waste.
1: Karukane sarvatra vyapinchinatvanti yokka bruhasattva tattvam premane.
0: Therefore, the cosmic form of the divine is love.
1: దీనికే బ్రహ్మ అని పేరు వచ్చింది.
0: దిస్ ఇస్ కాల్డ్ బ్రహ్మ.
1: ఇది ఏ మానవుడు గుర్తించి వర్తించడానికి తగినటువంటి అవకాశం.
0: Thus man gets the scope to know and experience. There is love.
1: ఈ ప్రేమను ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉపయోగించాలి?
0: How to make use of this latent love? Where, when, how?
1: సత్యాన్వేషణ అన్నారు.
0: It's search of truth.
1: సత్యం సర్వత్రా ఉంటున్నది.
0: The truth is everywhere.
1: దీన్ని అన్వేషించడం ఏమిటి?
0: What is the fun of searching for it?
1: Anaga
0: meaning
1: chucheri kannulu.
0: It is the eye that sees.
1: Aithe ee kannulu chucheri ainappatikini ee vyaktini ee vidhamaina drushtito chudali.
0: It's true that it is the eye that sees, but in what way, what sort of looks we should have?
1: Talli unnadi.
0: There is a mother.
1: Bidda unnadi.
0: There is daughter.
1: Bharya unnadi.
0: Wife.
1: Sodari unnadi.
0: Sister.
1: Kaani vi nandari kudanu ఏ దృష్టితో చూడాలి? తల్లిని తల్లి దృష్టితో చూడాలి.
0: యు షుడ్ లుక్ ఎట్ యువర్ మదర్ విత్ ఎ మదర్లీ ఫీలింగ్.
1: బిడ్డని దృష్టితో చూడాలి.
0: ఆల్సో ఫీలింగ్ టువర్డ్స్ ది
1: డాటర్. భార్యను భార్య దృష్టితో చూడాలి.
0: టువర్డ్స్ ది వైఫ్.
1: సోదరుని సోదర దృష్టితో చూడాలి.
0: ఆల్సో ది వే యు ఆర్ సపోజ్డ్ టు లుక్ ఎట్ యువర్ సిస్టర్.
1: మనకు ఉన్నది కన్ను ఒక్కటే.
0: వి హావ్ ది సేమ్ ఐ.
1: ఈ కన్నును ఎవరిని ఏ దృష్టితో చూడాలి అనేటువంటి విచారణే ఈ యొక్క సత్యాన్వేషణ.
0: Search for truth means what sort of looks you should have as you see your mother, wife and daughter.
1: ఈ దృష్టి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుకోనలేక కన్నులు ఉన్నావు కదా ఎవరిని చూస్తే ఏమిటి అని భావిస్తున్నారు. అది ఇక్కడనే పాపం ప్రారంభమవుతుంది.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద వాల్యూ ఆఫ్ ద విజన్ గిఫ్టెడ్ టు హిమ్. హియర్ హీ కమిట్స్
1: ఈ దృష్టికి కూడా ఒక విలువ ఉంటుండాలి.
0: ఈవెన్ ద విజన్ హెస్ గోట్
1: శ్రవణమునకు కూడా ఒక విలువ ఉంటుండాలి.
0: ఆడిషన్ హెస్ వాల్యూ.
1: వినేది చెవులే.
0: It's the ear that listens.
1: కానీ ఎలాంటి విషయాలు వినాలి?
0: But what sorts of things we should hear?
1: ఎట్టి ప్రదేశంలో ఈ యొక్క చెవులకు ప్రవేశపెట్టాలి?
0: Where, at what point of time should we hear?
1: ఇది ఏ సత్యాన్ని గుర్తించాలి?
0: This truth we have to know.
1: కనుకనే ప్రతి ఇంద్రియము కూడాను దానికి తగినట్టుగా సమయ సందర్భానుసారంగా ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఎవరిని ఏ విధంగా చూడాలి?
0: So each of the senses must be put to use basing on the in what way, where, how.
1: అది ఉపయోగించుకోవటమే నిజమైన మానవత విలువ.
0: To have the full knowledge of these aspects.
1: ఆ ప్రేమనే నిజమైన మానవునికి ఈ విలువను అందిస్తూ ఉంటుండాలి.
0: It is this love that attaches value to the human.
1: మనం ఒక భవనం కట్టుకున్నాము.
0: We constructed a building.
1: ఈ భవనమునకు కొన్ని కిటికీలు పెట్టుకున్నాము.
0: We have some windows to that.
1: కొన్ని ద్వారములు కూడాను పెట్టుకున్నాము.
0: Doors.
1: ఈ కిటికీలు దేనికోసం పెట్టుకున్నాం?
0: వాట్ ఫార్ ద విండోస్ ఆర్ కెప్ట్?
1: మంచి గాలి రావడానికి, చెడ్డ గాలి పోవడానికి.
0: టు పర్మిట్ ద గుడ్ ఎయిర్ టు ఎంటర్ అండ్ టు లెట్ ఆఫ్ బ్యాడ్
1: ఎయిర్. వెలుగు రావడానికి, చీకటి పోవడానికి.
0: ఇన్ ఆర్డర్ టు హావ్ ద లైట్ ఇన్ సైడ్ అండ్ టు డ్రైవ్
1: ఔట్ ద డార్క్. దారులను పెట్టుకున్నాము, ద్వారములు.
0: వి హావ్ ద డోర్స్.
1: మనం లోపల బయట రావడానికి, మన మిత్రులు, మన బంధువులు, మనకు అవసరమైనటువంటి వారిని లోపల విడిచడానికి ఈ విధమైనటువంటి యొక్క పనుల నిమిత్తమై ద్వారములు ఉంచుకున్నాము.
0: The door is meant for entrance and exit so that we may permit the people near and dear.
1: Manaku avasaram vachinatundi varini lopala pravesh pettam kaani manaku viruddhamainatundi varini lopala pravesh pettam.
0: We allow those who are important, not our enemy.
1: Adhe vidhamga deho devalaya prakto jeevo devasthanatanah. Deham oka devalayamu, oka gruhamu, oka mandiramu.
0: Body is a temple, body is a mansion.
1: Body is a house.
0: Body is the house.
1: Ee house ku నవద్వారములు ఉంటున్నాయి.
0: దిస్ హౌస్ హస్ 9 ఓపెనింగ్స్.
1: అయితే మనకు కంటికి కనిపించేటువంటిది 5 ద్వారములు.
0: హౌఎవర్ యు సీ ఓన్లీ 5.
1: ఇవి చాలా ప్రధానమైనటువంటివి.
0: దే ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: సింహద్వారం అనేటువంటి దాంట్లో మనకు మిత్రులైనటువంటి వారు, మనకు బంధువులైనటువంటి వారు, మనకు ప్రియులైనటువంటి వారిని మనం ప్రవేశపెట్టి వెల్కమ్ చేస్తాం. రండి, దయచేయండి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ ద మెయిన్ డోర్ యు పర్మిట్ యువర్ డియర్ అండ్ నియర్ యువర్ ఫ్రెండ్స్. Intimate people.
1: అట్టు కాకుండా
0: otherwise
1: ద్వారం ఉన్నది కదా అని
0: because
1: బజారులో పోయేటువంటి కుక్కలను పందులను మనం ఇంట్లో వదిలిపెడతామా?
0: Because of the main door over there you don't permit the street dogs and the pigs to get in.
1: వదలము.
0: No.
1: అదే విధంగానే మన యొక్క దేహం అనేటువంటి ఈ దేవాలయమునందు, ఈ గృహమునందు ఏది మంచిది, ఏది పవిత్రమైనటువంటిది, ఏది మన యొక్క జీవితానికి ఆదర్శాన్ని అందించేటువంటిది అనే విచారణ సలిపి విచక్షణ జ్ఞానం చేత ఏ యొక్క భావాన్ని ఏ యొక్క విషయాన్ని మనం లోపల ప్రవేశపెట్టాలో దానిని మాత్రమే ప్రవేశపెట్టాలి, అన్నింటినీ మనం ప్రవేశపెట్టకూడదు.
0: సిమిలర్లీ ద బాడీ ఈజ్ ఎ హౌస్, వీ షుడ్ పర్మిట్ దట్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ సీక్రెట్, వాట్ ఈస్ ఐడియల్, మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ డిస్క్రిమినేషన్.
1: ప్రేమ ఉన్నదని అన్నింటికి దాన్ని ఉపయోగపెట్టకూడదు.
0: Because there is that inborn love, we should not make use of it.
1: ఎంతెంత దానికి ప్రవేశపెట్టాలో అంతంత పరిమితిలోనే దీన్ని ఉపయోగపెట్టుకోవాలి.
0: We should also make use of it under certain limitations.
1: మనం సమాజంలో పుట్టాము.
0: We are born in society.
1: సమాజంలో పెరుగుతున్నాము.
0: We grow in society.
1: సమాజంలో జీవిస్తున్నాము.
0: We live in society.
1: సమాజం యొక్క గౌరవ మర్యాదలు కూడా మనం చూడాల్సి వస్తుంది.
0: We should also keep up the respect and the prestige of the society.
1: సమాజ గౌరవాన్ని మనం కాపాడినప్పుడే మన గౌరవాన్ని కూడా సమాజం కాపాడుతుంది.
0: When once you maintain the respect of the society, is what is meant by if you uphold dharma.
1: పిల్లలు మీరు వేరుగా భావించకూడదు. ఈనాటి ప్రకృతి యందు జరుగుతున్నటువంటి సహజమైనటువంటి స్థితిని ఏ రీతిగా ఉంటున్నాయి.
0: This is the present position in the society. The student should know that.
1: 20 సంవత్సరముల యొక్క సోదరుడు పెద్దవాడు.
0: The elder one, age 20.
1: 16 years girl
0: and a 16 years girl.
1: వారిద్దరు కూడాను అన్న చెల్లెలు.
0: Brother and a sister.
1: వారికి తెలుసు.
0: They know.
1: మనకు తెలుసు.
0: We too know that.
1: కానీ ఇద్దరే ప్రయాణం అవుతున్నప్పుడు జగత్ ఏమని భావిస్తుంది? వారెవరో భార్య భర్తలు అని తప్పుగా దీన్ని నిర్ణయిస్తుంది.
0: When once the brother and sister pass by, others will think they're husband and wife.
1: సమాజమునకు విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాము.
0: We're acting against the norms of society.
1: చెల్లెలు అన్న అయినప్పటికీ విడివిడిగా మీరు పోవాలి.
0: One may be brother and sister, but they should go separately.
1: లేక మీ మధ్యలోపల ఏ తల్లో తండ్రో ఎవరైనా ఒకరు ఉండాలి.
0: There must be either mother or father accompanying them.
1: ఈ యువకులైనటువంటి వారు ఈ అక్క చెల్లెలు అయినప్పటికీ అన్న చెల్లెలు అయినప్పటికీ ఇద్దరు ఒంటరిగా పోకూడదు.
0: Young people, no matter brothers and sisters, they should not go
1: alone. ఈ సమాజము మనల్ని చక్కగా చిచ్చిస్తుంది.
0: And the society will punish you.
1: మన యొక్క గౌరవ మర్యాదలంతా కూడా మంట కలుపుతుంది.
0: You lose your respect and the dignity.
1: సమాజమునకు మన సంబంధ బాంధవ్యములు ఏమాత్రమూ అర్థం కావు.
0: You don't understand the relationship that you have.
1: ప్రాచీన కాలం నుండి కూడా మన యొక్క సంబంధ బాంధవ్యాలను ఈ విధమైనటువంటి పరిమితం లోపల దీన్ని ప్రవేశపెట్టూ వచ్చింది.
0: Therefore, the society has exercised stipulated certain norms.
1: దీనినే సంస్కృతి అని చెప్తూ వచ్చారు.
0: This is called సంస్కృతి culture.
1: సంస్కరించేటువంటిది కాబట్టి సంస్కృతి.
0: It's the one that refines our life.
1: ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మనం ప్రయాణం చేయాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడా సంస్కరింపజేసింది.
0: So it is the one that stipulates, regulates our way of life. Where and how, in what way should we lead our life, talk to?
1: సమాజం యొక్క నిబంధనలు మనం చక్కగా పాటించుకుంటూ రావాలి.
0: So we should observe the regulations of society, rules of society.
1: నిజమైన సోదరి అయినప్పటికీ నీవు ఇంట్లో నీవు ఏ విధంగా కూడా మాట్లాడుకోవచ్చు.
0: You may be your own sister, you can talk at home.
1: కానీ బయట ప్రపంచం లోపల నీవు అన్న తాను చెల్లెలు అయినప్పటికీ చాలా జాగ్రత్తగా మెలగాలి.
0: But when once you are outside, you may be brother and sister.
1: You
0: have to be careful.
1: మానవుని యొక్క వాల్యూని పెంచుతూ వస్తుంది.
0: And this sort of a behavior will improve
1: మానవత విలువలు నిత్య జీవితంలో సత్యమైనటువంటి మార్గాన్ని నిరూపింపజేసేటువంటి యొక్క విలువలను ఈనాడు మనం విస్మరించాం.
0: We have forgotten the human values today that will make us tread along the path of truth.
1: అదే ఇంకొక మార్గంలో మనం ప్రవేశపెట్టి చూసినప్పుడు,
0: if we think go in another direction,
1: 60 సంవత్సరాలకు వృద్ధుడు ఉన్నాడు.
0: An old man, age 60.
1: ఆయనకు ఎవరు ఇంటిలో సహాయం లేకపోవటం చేత,
0: as there is no other help at home,
1: 18 ఏళ్ళ గర్లను కూడాను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు.
0: He wanted to marry a girl of 18.
1: వారిద్దరు కూడాను బజారులో ప్రయాణమై పోతున్నారు.
0: They were just passing by along a street.
1: కానీ ప్రపంచం ఏమని భావిస్తుంది?
0: What would be feeling in the society?
1: సమాజం యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోలేకపోతున్నాము.
0: We are not able to know the truth laid down in society.
1: అతను ఎవరో గ్రాండ్ఫాదర్, ఈమెవో గ్రాండ్ డాటర్ అని అనుకుంటాడు.
0: The society will take that old man as grandfather and this young girl as a granddaughter.
1: కానీ నిజంగా చూస్తే గ్రాండ్ఫాదర్ కాదు, గ్రాండ్ డాటర్ కాదు.
0: Truly speaking, they are neither.
1: ఇక్కడ ఈ విధంగా విరుద్ధంగా జరుగుతుంది. అక్కడ అన్న చెల్లెలు ఆ విధంగా విరుద్ధంగా జరుగుతుంది.
0: Here you find one kind of feeling, another there, just contradictory.
1: ఈ వయః ప్రమాణము, కర్మ ప్రయాం ప్రమాణము, అనుభూతి ప్రమాణము, ఈ నాలుగు ప్రమాణాల్లో మనము జీవితాన్ని కొంతవరకు ప్రవేశపెట్టాలి.
0: Therefore we have to take down the as measure, the field of action, the age.
1: సమాజం యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించేటువంటి ఇది సామాజికం యొక్క ప్రమాణం.
0: Therefore the standards,
1: ఇది సామాజికం యొక్క విలువ.
0: This is the social value.
1: దీనిని మనం ఉపయోగపెట్టి సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే మన యొక్క కీర్తిని కూడాను మనం నిలబెట్టుకోగలము, సమాజం కూడాను మనల్ని గౌరవిస్తుంది.
0: When once you adhere and follow social values, you'll
1: be respected. సమాజంతో నాకేం పని లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తానంటే రేపటి జన్మ సమాజం నిన్ను బయట పెడుతుంది.
0: If you think that I am not bothered to the society will kick you out.
1: సమాజం వరకు నీ పోనక్కర్లేదు.
0: Not that far.
1: నువ్వు ఏదైనా ఒక ఫలమును భుజిస్తున్నావు.
0: When you eat a fruit.
1: అది తీయగా ఉంటే నవ్వు ముఖంతో దాన్ని మింగుతావు, దాన్ని ఆరగిస్తావు.
0: If the fruit is sweet, smilingly you
1: అదే అంత పుల్లగా ఉంటే తీసి పక్కన పారవేస్తావు.
0: If it is sour, you spit it out.
1: ఎందుకు నీవు పారవేశావు?
0: Why?
1: నీ రుచికి తగినట్టుగా అది లేదు.
0: బికాస్ ఇట్స్ నాట్
1: నీవు భావించిన రీతిగా అది లేదు.
0: ఇట్స్ నాట్ ద వే యు
1: వాంట్. ఆ ఫలం నీవు పారవేస్తున్నావు.
0: దేర్ఫోర్ యు స్పిట్ ఇట్ అవుట్.
1: అట్లనే సమాజమునకు తగినట్టుగా ఉంటుంటే వారు కూడా నిన్ను గౌరవిస్తారు. సమాజమునకు విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు వారు కూడా నిన్ను బయట పెట్టేస్తారు.
0: ఇఫ్ యు ఫాలో ద సోషల్ వాల్యూ యు విల్ బి రెస్పెక్టెడ్. ఇఫ్ యు డోంట్ ఫాలో ద నార్మ్స్ యు విల్ బి డౌన్. You will not be respected.
1: నీ గౌరవ ప్రతిష్ఠ అంతా సమాజంలోనే లేనప్పుడు ఇంకెక్కడ నీ గౌరవం సాధించుకోగలవు?
0: When you don't enjoy the esteem and the respect in society, where else you will be respected?
1: మానవత్వానికి గౌరవమే చాలా ప్రధానమైనటువంటిది.
0: It is the respect that is most important.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి విలువలను మనం సక్రమంగా కాపాడుకుంటూ పోవాలి.
0: Therefore we have to safeguard the human value.
1: అన్ని విలువల కంటే ప్రేమ విలువ చాలా గొప్పదైనటువంటిది.
0: The value of love is
1: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: Love is God, God is love.
1: ప్రేమకే మనం విలువలైనప్పుడు దైవానికి కూడా మనం విలువ ఇవ్వనిచ్చినటువంటి వారు కాదు.
0: ఇఫ్ యూ డోంట్ అటాచ్ వాల్యూ టు లవ్, యూ విల్ నాట్ బి అటాచింగ్ వాల్యూ టు గాడ్. కనుక
1: ప్రేమకు మనం పూర్తి విలువ ఇచ్చినప్పుడే దైవానికి విలువ ఇచ్చినటువంటి వారం అవుతాం.
0: దేర్ఫోర్ వెన్ యూ కన్సిడర్ లవ్ వాల్యుబుల్, సో ఆల్సో యూ కన్సిడర్ గాడ్ వాల్యుబుల్.
1: పరిస్థితుల యొక్క ప్రభావం కూడా కొంత మీరు గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్.
1: రాములు మానవాకారము,
0: రామ ఇస్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: సుగ్రీవుడు వానరాకారం,
0: సుగ్రీవ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మంకీ.
1: వీరిద్దరికీ సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏ రీతిగా కుదిరింది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్
1: ఈ స్నేహం ఏ రీతిగా వచ్చింది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ ద ఫ్రెండ్షిప్?
1: దేనిని ఆధారం చేసుకుని వచ్చింది?
0: ఆన్ వాట్ బేసిస్?
1: మానవులకు మానవులు స్నేహితులు కావచ్చు.
0: ఎ మ్యాన్ కెన్ బి ఫ్రెండ్
1: వానరులకు వానరులు స్నేహం కావచ్చు.
0: ఎ మంకీ కెన్ బి
1: ఫ్రెండ్. కానీ వానరులకు మానవులకు స్నేహం ఏ రీతిగా లభించింది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ ఎ హ్యూమన్ అండ్ ఎ మంకీ?
1: రాముడు నరుడు,
0: రామ ఇస్ మ్యాన్,
1: సుగ్రీవుడు వానరుడు,
0: సుగ్రీవ ఇస్ మంకీ.
1: ఈ వానరునకు నరునకు ఉన్నటువంటి యొక్క సంబంధం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మంకీ అండ్ హ్యూమన్?
1: అక్కడ పరిస్థితుల యొక్క ప్రభావము.
0: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ దిస్ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్.
1: రాములు రాజ్యభ్రష్టుడైనాడు, రాజ్యాన్ని వదిలాడు.
0: రామ లెఫ్ట్ హిస్ కింగ్డమ్.
1: పత్ని వియోగము లోపల బాధపడుతూ తిరుగుతున్నాడు.
0: హిస్ ఫీలింగ్ సాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ హిస్ వైఫ్.
1: సుగ్రీవుడు కూడాను రాజ్యభ్రష్టుడయ్యాడు.
0: సుగ్రీవ ఆల్సో ఇస్ సెంట్ అవుట్ ఆఫ్ హిస్
1: కింగ్డమ్. అతను కూడాను పత్ని వియోగంతో పరితపిస్తున్నాడు.
0: హి ఇస్ ఆల్సో సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ వైఫ్.
1: ఈ అవస్థాత్రయమే ఈ మానవత్వం యొక్క సోదరత్వాన్ని పెంచుతుంటూ వచ్చింది.
0: దేర్ఫోర్ కామన్ సిచ్యువేషన్ అండ్ సర్కమ్స్టాన్సెస్ బ్రాట్ దెం టుగెదర్.
1: మరి నా బాధ ఎట్టిదో అతని బాధ కూడాను అట్టిదే అనేటువంటి యొక్క సమత్వాన్ని గుర్తిస్తూ వచ్చింది.
0: దేర్ ఎ ఫైన్ ఫీలింగ్ ఆఫ్ ఈక్వాలిటీ.
1: నాకు ఈ భార్య వియోగం ఎంత బాధిస్తుందో అతనికి కూడా అంత భార్య వియోగం బాధిస్తుండాలి.
0: జస్ట్ యాజ్ ఐ ఫీల్ సో సాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ మై బాయ్, హి వుడ్ ఆల్సో ఫీల్ లైక్ దట్.
1: అవస్థా భేదమే ఈ యొక్క మైత్రికి సరి అయినటువంటి యొక్క మార్గం ఏర్పడుతూ వచ్చింది.
0: దేర్ ఫర్ కామన్ సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్.
1: ఇదే విధంగానే చిన్న చిన్న విషయాల లోపలనే మనం సమాజం లోపల ఎన్నో నేర్చుకోవాల్సినటువంటి ఉన్నాయి.
0: In these very subtle things also we can learn a lot.
1: ee naadu grandhalato nechukuneetundi kaadu pradhanamu.
0: Is not that you gather from books
1: personal idiga manam anubhuttho manam nechukovali.
0: Everything you have to learn out of your personal
1: practical
0: experience.
1: Science kaani platform speeches kaadu.
0: This is all practical science but not platform speech.
1: Ee practical lopana manam nitya manavatvanni manam పెంపొందించుకుంటూ రావాలి.
0: Therefore in practical life we have to develop human
1: value. ధనమున్నదని తలవిర్రవీగా తిరుగుతుంటాడు.
0: You may pride yourself
1: విద్యావంతుడని అహంకారపడుతుంటాడు.
0: You may be egoistic because of
1: అధికారవంతుడని విర్రవీగుతాడు.
0: Or you may just pride yourself.
1: ఇవన్నీ ఎంతకాలం?
0: How long?
1: ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కాదు.
0: None of them are permanent.
1: అవన్నీ క్షణంలో కదిలిపోతుంటాయి.
0: They just pass off in a moment of time.
1: కనుక విద్యార్థులారా,
0: so students,
1: మీ యొక్క ఈ యొక్క మానవ జీవితము ఈ వయస్సునందు అతి జాగ్రత్తగా ప్రవర్తించాలి.
0: You have to be extremely careful at this age.
1: అది దీనిని పురస్కరించుకునియే మరొక తూరు కూడా మీకు చెప్తున్నాను.
0: Basing on this, Bhagwan tells

0: ఎంతసేపు ఈ గర్వము?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఎక్కడంత ఈ గర్వము?
1: Where from you get it?
0: ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడ పోతుంది అది?
1: Where from you get this pride?
0: ఇది శాశ్వతమా?
1: Is this permanent?
0: మనం తాతల ముత్తాతల యొక్క ప్రాపర్టీనా?
1: Or is it your grandfather's property?
0: మనమే మనం పెంచుకున్నటువంటిది ఈ గర్వాలు.
1: This ego is the one which is of your own.
0: ఈ గర్వం అనేటువంటిది మనకు పనికి రానటువంటిది.
1: It's useless.
0: ఏదో నీ విద్యావంతుడు అనుకోవచ్చును.
1: You may be educated.
0: విద్య ఉన్నదని వెర్రవీగుటే కానీ పుడమియందిసుమంత శాంతి లేదు.
1: You may pride yourself because of education, but there is no fraction of peace.
0: ధనమున్నదనెచును బిగువుగా దిరుగుట పుడమియందిసుమంత శాంతి లేదు.
1: You may be stiff-necked because of affluence and property, but there is no peace.
0: ఈ బలము ఈ జనము ఇవంతా కూడా passing clouds.
1: What's all this?
0: మేఘాలు.
1: What's all this? This affluence, property,
0: and
1: education.
0: చూస్తూ చూస్తూ ఉంటుంటేనే తక్షణమే దాని రూపం అంతా మారిపోతూ వస్తుంటాయి.
1: As you start watching a cloud, it changes its form.
0: మన జీవితము అంతే.
1: So also our life.
0: మబ్బులే లేని జీవిత మార్గమందు వెలుగునకు ఎన్నడైనను విలువగలదే?
1: When there are no clouds at all, is there any value to this life?
0: మబ్బులే లేని జీవిత మార్గమందు
1: and this root of life వెలుగునకు ఎన్నడైనను
0: విలువగలదే?
1: What sort of value is there to the light?
0: నిజంగా మబ్బులే లేకపోతే వెలుగునకు ఏమాత్రం విలువే లేదు.
1: ట్రూలీ స్పీకింగ్, దర్ ఆర్ నో క్లౌడ్స్, లైట్ ఉండదు.
0: ఉండటం చేతనే ఈ వెలుగునకు విలువిస్తుంటుంది.
1: బికాస్ ఆఫ్ ది క్లౌడ్ ఓన్లీ యు నో ద వాల్యూ ఆఫ్ లైట్.
0: అదే విధంగానే
1: లైక్
0: ఈ మానవత్వంలో అనేక విధములైనటువంటి యొక్క ఉడుదుడుకులు వెంటాడుతూ ఉంటాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దర్ ఆర్ మెనీ బంప్స్ అండ్ జంప్స్.
0: ఇది నిత్య జీవితంలో జరిగేటువంటి సహజమైనటువంటి యొక్క నూతనవి కాదు, సహజమైనటువంటి యొక్క నడతలు.
1: దిస్ హ్యాపెన్స్ ఇన్ ఎ నేచురల్ వే.
0: మానవుడు క్షణ క్షణం కూడాను తన యొక్క జీవితం ఉన్నత స్థితికై అనేక విధములైనటువంటి ప్రయత్నం సల్పుతుంటాడు.
1: మ్యాన్ మేక్స్ ఎవ్రీ ఎఫర్ట్ టు కమ్ అప్ ఇన్ లైఫ్.
0: నిర్విరామ కృషిస్తే
1: అన్సీజింగ్లీ,
0: నిరంతర తాపత్రయములచే,
1: కంటిన్యూస్
0: అంతులేని ఆశలచే, అసంతాని ఆవేదనలచే,
1: మీనింగ్లెస్ వరీ
0: ప్రాప్తికై ప్రాకులాడేటువంటి ఈ మానవత్వం అనేటువంటిది అనిత్యమైనటువంటిది.
1: విత్ ఎక్సెసెస్ ఆఫ్ డిజైర్,
0: ఇవన్నీ అప్రాప్త రూపమైనటువంటి ప్రాప్తులే.
1: ఇన్ ఫ్యాక్ట్ దో హి ఇస్ అన్డిజర్వింగ్, హి వాంట్స్ టు పొజెస్
0: ప్రాప్తులు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి డజంట్ డిజర్వ్.
0: దీనికి చక్కని రాజమార్గము చూపేటువంటిది,
1: దిస్ షోస్ ఎ రాయల్
0: వెలుగు బాటను చూపేటువంటిది,
1: ఇట్స్
0: ఆధ్యాత్మిక యొక్క దీపికలే.
1: దట్ స్పిరిచువల్ లైట్స్,
0: ఆ దీపమును మనం వెలిగించుకోవాలి.
1: వీ షుడ్ లైట్
0: ఆ పవిత్రమైనటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ లైట్ ది ల్యాంప్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఎన్ని ఉండినప్పటికీ ఇవన్నీ కూడా ఏనాటికి మనం వెంట వచ్చేటువంటివి కాదు.
1: వీ మే హ్యావ్ నంబర్ ఆఫ్ థింగ్స్ బట్ దే విల్ నెవర్ ఫాలో అస్.
0: వెంట వచ్చేది ఇన్ యూ, విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ, అది ఒక్కటే దైవత్వం.
1: It's only God who will be with you, in you, around you, above you, below you.
0: Teppaluga cheruvu nintina kappalu 10000 cheru.
1: When the tank is full of water, thousands of frogs gather.
0: Oh, ekkada chusina bekabekalaadutuntayi kappalu.
1: You find the frogs all around.
0: ఆ నీరే ఎండిపోతే ఒక్క ఫ్రాగ్ కూడా అక్కడ ఉండదు.
1: When the tank is dry without water, you don't find any single frog.
0: ఈ స్నేహాలు కూడా ఇట్టివే.
1: This is sort of friendship today.
0: జోబిలో 100 రూపాయల నోటు ఉంది.
1: There's 100 rupee note in the pocket.
0: మంచి పొజిషన్ లో ఉన్నాడు.
1: Father is in position.
0: అందరూ నిన్ను హలో హలో హలో హలో అనుస్తుంటారు.
1: Everyone will come to you saying hello hello.
0: కానీ
1: but
0: ఈ 100 రూపాయల నోటు కనిపించలేదు.
1: The 100 rupees spent.
0: ఫాదర్ రిటైర్డ్ అయిపోయినాడు.
1: Father retired.
0: హలో, నిన్ను హలో అనేటువంటి వాడు కూడా ఉండడు. గుడ్ బై కూడా చెప్పేటువంటి వాడు ఉండడు.
1: నో మోర్ ఆఫ్ హలో బికాస్ ఇట్స్ హాలో హియర్, నాట్ ఈవెన్ వుడ్ సే గుడ్ బై.
0: మిత్రత్వం ఇలాంటిదిగా ఉంటుంది. అది
1: దిస్ ఇస్ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
0: ఇది కాదు నీ మిత్రత్వము.
1: దిస్ ఇస్ నాట్ ట్రూ ఫ్రెండ్.
0: నిజమైన మిత్రుడు దైవం ఒక్కడే.
1: అవర్ ట్రూ ఫ్రెండ్ ఇస్ ఓన్లీ గాడ్.
0: అతనే ఎన్నటికి నీ వదలలేనటువంటి మిత్రుడు.
1: బట్ హీ విల్ నెవర్ లీవ్ యూ అట్ ఎనీ టైమ్.
0: అడవులు ఎందున్న, ఆకాశమునున్న, పట్టణమునున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటబడి ఉన్న,
1: on the valley, on the deep sea, but God will be with you.
0: అతి నిజమైనటువంటి మిత్రుని ఈనాడు విస్మరిస్తున్నారు.
1: But we have forgotten such a true friend today.
0: అప్పటికప్పుడు కదిలిపోయే మేఘములు వంటి మిత్రును అంటగట్టుకుంటున్నారు.
1: But we are bound, we are attached to the friend.
0: ఇవన్నీను మనకే ప్రమాదములు.
1: That will put you to danger.
0: కానీ ఆ యొక్క సమయమునందు మనం దీనికి అర్థం చేసుకోలేము.
1: But we don't understand at that
0: time. క్రమక్రమేణకుడును ఈనాటి మిత్రుడే రేపు శత్రుడు.
1: Gradually you know, a friend of today will be your enemy tomorrow.
0: ఈనాటి శత్రుడే రేపు మిత్రుడు.
1: An enemy today will be your
0: కానీ భగవంతుడు అంత కాదు. ఎప్పటికీ మైత్రి, మైత్రి, మైత్రి.
1: బట్ గాడ్ ఈజ్ యువర్ ఎటర్నల్
0: మిత్రత్వం అనేటువంటిది దైవానికి హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: ఫ్రెండ్షిప్ విత్ గాడ్ ఈజ్ జస్ట్ హార్ట్.
0: ఈనాటి మిత్రత్వము బాడీ టు బాడీ.
1: బట్ ద ఫ్రెండ్షిప్ ఎల్స్వేర్
0: మనీ టు మనీ,
1: మనీ టు మనీ.
0: అంతే.
1: దట్స్ ఆల్.
0: అవి ఎంతకాలం ఉండేటువంటిది.
1: హౌ లాంగ్ దే లాస్ట్.
0: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: దట్ జస్ట్ పాసింగ్ క్లౌడ్.
0: దీనిని మనం శాశ్వతమని విశ్వసించరాదు.
1: డోంట్ కన్సిడర్ దట్ పర్మనెంట్.
0: భగవంతుడు ఒక్కటే శాశ్వతమైనటువంటి తత్వము.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్.
0: మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ దైవత్వం అనేటువంటిది అంతా సర్వత్రా నిండి ఉంటున్నది.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: నీకంటే మించిన దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ అదర్ దెన్ యు.
0: కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మన వేదాన్ని విశ్వసిస్తూ రావాలి. వేదం తెలియకపోయినప్పటికీ పెద్దలు చెప్తేనైనా విని దాన్ని విశ్వసించాలి.
1: యు మే నాట్ బి నోయింగ్ ఆల్ ది వేదిక్ టెక్స్ట్, ఎట్ లీస్ట్ లిసన్ టు ఎల్డర్స్.
0: ఎక్కడైనా బజార్లో పోతుంటే ఒక సాముద్రిక శాస్త్రం ఉంటుంటాడు అక్కడ.
1: If anyone passes by the street, there will be a palmist.
0: ప్రతి ఒక్క వాడు ఒక ఐదు నయా పైసలు ఇచ్చి ఆ చేతిని చూపించుకుంటుంటాడు.
1: Everyone will pay some money and consult the palmist.
0: ఈ బజార్లో తిరిగేటువంటి యొక్క బెగ్గర్స్ కూడాను వాడు చెప్పిన మాటలు నమ్ముతున్నారు మీరు.
1: You just follow and believe what all the beggars, street palmists tell you.
0: సాక్షాత్ దైవ స్వరూపమైనటువంటి వేదము ప్రజ్ఞానం బ్రహ్మ, నాయన నీవే బ్రహ్మ, తత్వం అసి అదే నీవై ఉంటున్నావు.
1: That Veda, the very embodiment of Lord Himself, God Himself says
0: aham
1: that you are
0: Brahmasmi.
1: That.
0: Adi antarvani prabodhistu untundadi.
1: Its teaching is aham brahmasmi, that you are God.
0: Ilanti nitya satyamainatundi yokka padamulu manam ee naadu viswasinchadaniki ee maatramu poonukotaledu.
1: But we have no faith in the declaration of Veda.
0: ఏ దమ్మిడికి పనికిరానటువంటి వాడు చెప్పినటువంటి కూడాను మనం విని దాన్ని అనుసరిస్తూ ఉంటున్నాం.
1: బట్ వీ ఫాలో అండ్ బిలీవ్ ఎవ్రీ బెగర్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దానిపైన మనకు విశ్వాసం.
1: బికాజ్ వీ గాట్ ఫెయిత్ ఓవర్ దేర్.
0: తొమ్మిది తొల్లుల తీలు తిత్తియ గాని అంత కదిలిపోయేటువంటివి. దీనికి దానికే సరైనటువంటి స్నేహము గంటకు తగిన బంత అని.
1: Therefore this body has got 9 holes, so also the body of the beggar with 9 holes, so just the bodies are same.
0: అలాంటి అనిత్యమైనటువంటి వారికి అనిత్యమైనటువంటివి ఇష్టపడుతుంటారు.
1: అండ్ దేర్ఫోర్ ద పాసింగ్ థింగ్ దట్ విచ్ ఇస్
0: కానీ నిత్య సత్యమైనటువంటి దాని నిత్య సత్యమే దానిని విశ్వసిస్తుంది.
1: బట్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్, దట్ ఎటర్నల్ ట్రూత్ విల్ ఆల్వేస్ బి వాచ్ఫుల్ ఆఫ్ ది ట్రూత్.
0: నిత్య సత్యమైనటువంటి వాడము.
1: సో యు ఆర్ వన్ ఎటర్నల్.
0: దేహం కేవలం వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: ఏ క్షణంలో పోతుందో.
1: ఇట్ మే ఫేడ్ ఆఫ్ ఎనీ టైం.
0: కానీ నీవు నిత్యమే.
1: బట్ యు ఆర్ పర్మనెంట్.
0: నీవు సత్యమే.
1: యు ఆర్ ట్రూత్.
0: నీవు బ్రహ్మమే.
1: యు ఆర్ బ్రహ్మ.
0: నీవు దైవమే.
1: యు ఆర్ గాడ్.
0: నీవు పరతత్వమే.
1: యు ఆర్ స్పిరిచువల్.
0: నీవే ఆత్మస్వరూపుడు.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ఆత్మ?
0: కేవలం మన యొక్క ప్రేమ తత్వమే ఆత్మ.
1: Then your love is
0: ప్రతిఫలాపేక్ష లేకుండా కోరినటువంటి ప్రేమనే ఆత్మతత్వము.
1: ఇట్ ఇస్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్ లెస్, దట్ ఈస్ ఆత్మ.
0: అది ఏ సెల్ఫ్ లెస్? సెల్ఫ్ లెస్.
1: ఇట్ ఈస్ సెల్ఫ్ లెస్.
0: ఎక్కడ సెల్ఫిష్ ఉంటుందో అది ఫిష్.
1: వేర్ దేర్ ఈస్ సెల్ఫిష్నెస్ సెల్ఫిష్, ఇట్ ఈస్ ఫిష్.
0: కాబట్టి
1: సో
0: మనకు సెల్ఫిష్ అనేటువంటిది ఫిష్ ఈస్ బెటర్ దాన్ సెల్ఫిష్ అని.
1: సో ఫిష్ ఈస్ బెటర్ దాన్ సెల్ఫిష్.
0: లేదు,
1: దట్ ఫిష్ ఇస్ మచ్ బెటర్.
0: ఎందుకంటే నీళ్ళలో తిరుగుతుంటుంది.
1: ఇట్ మూవ్స్ అబౌట్ ఇన్ వాటర్.
0: ఉన్నటువంటి మాలిన్యాన్ని భుజిస్తుంది, నీటిని పరిశుద్ధం చేస్తుంది.
1: ఫిష్ పార్టేక్స్ ఆల్ ద డర్ట్ ఇన్ వాటర్ అండ్ క్లెన్సెస్.
0: కానీ ఈ సెల్ఫిష్ మ్యాన్ సమాజంలో చేరుతున్నాడు.
1: బట్ సెల్ఫిష్ మ్యాన్ ఇన్ సొసైటీ,
0: సొసైటీని అంతా కూడా మాలిన్యం చేస్తున్నాడు.
1: అండ్ హీ పొల్యూట్స్, స్పాయిల్స్ ద సొసైటీ.
0: కనుక సెల్ఫిష్ అనేటువంటిది ఒక పరిమితంలో పెట్టుకోవాలి.
1: సో సెల్ఫిష్నెస్ షుడ్ బి అండర్ చెక్.
0: సెల్ఫిష్ లేకుండా ఉండడానికి వీలు కాదు.
1: హౌవర్ ఇట్ మే నాట్ బి పాసిబుల్. హౌవర్
0: అందరి సంబంధము మనకు ప్రధానమైనది కాదు.
1: బట్ ఇట్స్ నాట్ అవర్ అసోసియేషన్ విత్ ఎవ్రీబడి దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటి సంబంధాలు.
1: ఆల్ రిలేషన్షిప్స్ ఆర్ టెంపరీ.
0: కనుకనే మీరు జాగ్రత్తగా ఎవరితోనూ అధికంగా పెంచుకోకుండా కూడాను, అందరితో ద్వేషం లేకుండాను, ఒక పరిమితమైనటువంటి ప్రీతితో ఆ పరతత్వాన్ని పరతత్వానికే అర్పితం చేయాలి.
1: దేర్ఫోర్ డు నాట్ హ్యావ్ టూ మచ్ కాంటాక్ట్స్ విత్ ఎవ్రీబడి. Don't hate anybody for that matter. Have a relation with God.
0: ప్రపంచమునందు అన్ని రకములైన మంచి చెడ్డలంతకును ఈ సంబంధ బాంధవ్యంతోనే ఏర్పడుతున్నాయి.
1: Today we get good and bad because of our associations.
0: కనుకనే మనం ఎట్టి సంబంధాన్ని చేస్తామో అట్టి గుణములు మనలో ఆవిర్భవిస్తున్నాయి.
1: As is our company, we get the qualities of the company.
0: Tell me your company, I shall tell you what you are. అని.
1: Therefore, tell me your company, I shall tell you what you are.
0: ఎలాంటి వారితో చేస్తున్నావు అలాంటి బుద్ధులు నీలో వచ్చి ప్రవేశిస్తాయి. నీ వద్దన్నే వదలవని.
1: As is the company, so will be your temperament and attitude. You can't
0: be free from. నేను ఎంతో గట్టిగా చెప్తుంటాను.
1: Therefore, Bhagavan tells emphatically.
0: ఎంతవరకు అంతవరకు పరిమితం పెట్టుకోవాలి. ఒక ప్రేమకు కానీ, ఒక క్రోధం కానీ, ఒక అసూయ కానీ, అన్నిటికీ ఒక పరిమితం పెట్టుకోవాలి.
1: సో భగవాన్ టెల్స్ అస్ రిపీటెడ్లీ ఎంఫెటికలీ, ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ లిమిట్. ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ లిమిట్.
0: ఆశనే మితిమీరిపోతే దురాశ అవుతుంది.
1: ఈవెన్ ద డిజైర్ షుడ్ బి,
0: ఈ దురాశ అనేటువంటి దుఃఖంలో మూల కారణమైపోతుంది.
1: టూ మచ్ డిజైర్ విల్ పుట్ యూ టు సాడ్నెస్, గ్రీఫ్.
0: ఆశ ఉండవలసిందే ప్రతి మానవునికి.
1: ఎస్, యూ కెన్ డిజైర్
0: ఎంతనో అంత,
1: టు లిమిటెడ్ ఎక్స్టెంట్.
0: వంటకు తగిన మంట
1: అండ్ యు నీడ్ ద ఫ్లేమ్
0: ప్రాపర్లీ పదార్థము
1: అండ్ ద మెటీరియల్ షుడ్ బి ఫిట్టింగ్ ద
0: పాత్ర ఐ సేర్ బియ్యం పోస్తే అది ఉడుకుతుందా మంట కలిసిపోతుంది
1: అండ్ దేర్ఫోర్ యు టేక్ ది వెసల్ అప్రోప్రియేట్ ద మెజర్ ఆఫ్ ద రైస్ యు షుడ్ కుక్
0: కనుకనే మన ప్రేమను ఎవరికి ఎంతెంతో అంతంతే
1: దేర్ఫోర్ యు షుడ్ ఎక్స్‌ప్రెస్ యువర్ లవ్ టు ఎనీ
0: అదియే మనం పరిమితంతో చూసుకోవచ్చు ఆ విలువను మనం గుర్తించాలి
1: వి షుడ్ నో ది వాల్యూ ఆఫ్ లవ్
0: ఉన్నది ఒక్కటే ప్రేమ
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఇస్ వన్
0: చటర్జీ చెప్పాడు
1: చటర్జీ సెడ్
0: స్వామి నేను ఊరికి పోతున్నాను అన్నాడు
1: హి సెడ్ స్వామి ఐ యామ్ గోయింగ్
0: మంచిది
1: స్వామి సెడ్ yes
0: స్వామి నేను నిన్న వచ్చాను మంచిది
1: స్వామి ఐ కేమ్ యెస్టర్డే గుడ్
0: ఇంత మాత్రమే కాదు ఇంకా కొన్ని తెలియదు పాప అతనికి స్వామి నేను చచ్చిపోతున్నాను అంటాడు మంచిది అంటాడు
1: హి స్టిల్ డస్ నాట్ నో స్వామి ఐ యామ్ డైయింగ్ గుడ్
0: స్వామి నేను ఈ బాధను భరించుకోలేను అంటాడు మంచిది అంటాడు
1: స్వామి ఐ యామ్ నాట్ ఏబుల్ టు బేర్ దిస్ పెయిన్ మంచిది గుడ్
0: జగత్తులో అన్ని మంచివే
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్
0: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్
1: ప్లెజర్
0: రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుండాలి
1: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్
0: కనుకనే ప్రతి దానికి కూడా నేను మంచిది అంటాను
1: సో భగవాన్ సేస్ గుడ్ గుడ్
0: కారణం ఏమిటి అంతా నాలో మంచిదే ఉంటుండాలి
1: బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇన్ భగవాన్
0: ఒక పది చిల్లులకు వచ్చినటువంటి ఒక పాత్ర లోపల పాయసం పోస్తే ఏ చిల్లులో వచ్చినా పాయసమే వస్తుంది కానీ ఒక దాంతో విషయం వస్తుందా
1: ఇఫ్ యు జస్ట్ కీప్ ద రైస్ పుడింగ్ ఆర్ పాయసం ఇన్ ఎ వెసల్ విత్ 10 హోల్స్ ఓన్లీ కమ్స్ అవుట్
0: నేను ప్రేమనే నింపుకున్నాను
1: సో భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్
0: ఆ ప్రేమ వినికిడిలో కేవలం మాధుర్యమే పలుకులో మాధుర్యమే వాసనలో మాధుర్యమే చేతిలో మాధుర్యమే మనసులో మాధుర్యమే బుద్ధిలో మాధుర్యమే హృదయంలో మాధుర్యమే అంతా మాధుర్యమే
1: యాజ్ ద భగవాన్ ఇస్ ద వెరీ మేనిఫెస్టేషన్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్ వాట్ ఎవర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ హిమ్ వాట్ ఎవర్ హి స్పీక్స్ వాట్ ఇస్ గుడ్
0: ఈ హృదయం అనేటువంటి దాంతో మీరు ప్రేమను నింపుకోండి ఏ పని చేసినా అది ప్రేమమయంగానే ఉంటుంది
1: సో ఫిల్ అప్ యువర్ హార్ట్స్ విత్ లవ్ వాట్ ఎవర్ యూ డూ ఇస్ బౌండ్ టు బి
0: అది నిజమైనటువంటి మానవుడికి హృదయం ఎందుకు పేరు వచ్చింది
1: వై ఇస్ ఇట్ కాల్డ్ హృదయం
0: దయా కరుణతో నింపినటువంటిది హృదయం
1: హృత్ దయా
0: కఠినమైన హృదయం హృదయమే కాదది
1: ఇట్ షుడ్ నెవర్ బి స్టోన్
0: పాషాణం
1: ఇట్స్ ఎ స్టోన్
0: విషము
1: స్టోన్ ఇట్స్ ఎ పాయిజన్
0: కనుక అది హృదయాన్ని చెప్పడానికి
1: యు కెనట్ కాల్ ఇట్ ఎ హార్ట్
0: ప్రేమతో నిండినటువంటిది హృదయము
1: ద వన్ ఫుల్ ఆఫ్ హార్ట్ ఇస్ ది
0: మానవునికి ఆ హృదయం యొక్క సంగతి మానవునికి మాత్రమే తెలుసు
1: పశుపక్షులకు
0: ఏమాత్రమూ తెలియదు
1: సో హీ డజంట్ నో ది ప్రాబ్లమ్స్ ఆఫ్ అదర్స్
0: కనుక అవి సహజమైనటువంటి యొక్క నిత్య జీవితాన్ని గడుపుతూ వస్తున్నాయి
1: అండ్ ది అనిమల్స్ లీడ్ ఎ నేచురల్ వే ఆఫ్ లైఫ్
0: మానవుడు తన సహజానికి కొన్ని విధమైనటువంటి యొక్క మార్పులు కలిగించి బ్రతుకుతూ వస్తున్నాడు
1: వేరెస్ మ్యాన్ యాక్ట్స్ కాంట్రడిక్టరీ టు హిస్ హ్యూమన్ క్వాలిటీ అండ్ నేచర్
0: పండినటువంటి పంట లోపల వడ్డను తీసుకుని భుజిస్తుంటాయి పక్షులు
1: And it's the birds that collect the paddy.
0: పంటలో ప్రవేశిస్తాయి ఈ పశువులంతా కూడా ఆ యొక్క గడ్డిని భుజిస్తుంటాయి
1: ద కౌస్ ఆల్సో గ్రేజ్ ద గ్రాస్
0: కానీ మానవుడు అట్ట కాదు
1: బట్ మ్యాన్ ఇస్ నాట్ లైక్ దట్
0: గడ్డిలో పుట్టినటువంటి వడ్లను వేరు చేస్తాడు
1: అండ్ యూ విల్ సెపరేట్ అవుట్ ద ప్యాడీ
0: వడ్లలో ఉండినటువంటి పొట్టును వేరు చేస్తాడు
1: యూ విల్ రిమూవ్ ద హస్క్
0: బియ్యం తీసి దాన్ని పక్వం చేస్తాడు
1: అండ్ హీ విల్ కుక్ ద రైస్
0: పక్వం చేసిన తర్వాత కూరలు కలిపి దాన్ని భుజిస్తాడు
1: అండ్ ద కుక్డ్ రైస్ బాయిల్డ్ రైస్
0: పుట్టినట్టుగా భుజించడం లేదే వాడు కనుకనే దానిని సంస్కరింపజేసి దాన్ని ఆనందాన్ని అనుభవిస్తున్నాడు
1: దేర్ఫోర్ హి రిఫైన్స్ హి ప్రాసెసెస్ అండ్
0: మానవుడు ఒక్కడు మాత్రమే సంస్కరింపజేసి అనుభవించేటువంటిది
1: ఇట్స్ ఓన్లీ ది హ్యూమానిటీ దట్ విల్ హ్యావ్ దిస్ క్వాలిటీ ఆఫ్ రిఫైన్మెంట్
0: ఒక్క కోతి మీరు చూడండి మానవుని కంటే ముందు జాతి అది
1: ఇన్ ఫ్యాక్ట్ మంకీ ఇస్ అవర్ ఫోర్ ఫాదర్
0: ఒక అరటిపండు దానికి విసిరేయండి
1: జస్ట్ థ్రో ఎ ప్లాంట్
0: అట్ట కొరుక్కుని తినదు
1: ఇట్ ఓన్ ఈ డైరెక్ట్లీ
0: చేత్తో బాగా తీసేస్తుంది బయటది లోపలిది మాత్రమే తింటుంది
1: ఇట్ విల్ రిమూవ్ ద ఔటర్ పీల్ అండ్ స్టార్ట్ ఈటింగ్ ద ఫ్రూట్
0: దానికి ఉన్నటువంటి జ్ఞానం ఎంత ఉంది
1: వాట్ డిస్క్రిమినేషన్ ఇట్ హ్యాస్
0: దాని నుంచినే వచ్చినది వీళ్ళు
1: ఎ మ్యాన్ ఇస్ ఎ డిసెండెంట్ ఆఫ్ నరా దట్ ఇస్ వానర
0: వానర అంటే వాలముంది
1: వా స్టాండ్స్ ఫర్ వాలా
0: టెయిల్ లేనటువంటి వాడు నరా
1: నరా హ్యూమన్ ఇస్ ద వన్ వితౌట్ టెయిల్
0: వాలం లేదు దానికి వాలముంది ఇంతే భేదం
1: దట్స్ ఓన్లీ డిఫరెంట్
0: దాని చేష్టలన్నీ వీళ్ళకు ఉన్నాయి వీడి చేష్టలన్నీ దానికి ఉన్నాయి
1: ఆల్ మంకీ నేచర్ ఇస్ దేర్ ఇన్ మ్యాన్ అండ్ ఆల్
0: డిజైర్స్ అంతా దానికి ఉంది దాని డిజైర్స్ అంతా వీడికి ఉంది
1: అండ్ దెర్ఫోర్ డిజైర్స్ ఆఫ్ మంకీ అండ్ మ్యాన్ ఆర్ కామన్
0: కనుకనే దీని వల్లనే మ్యాన్ కైండ్ అని చెప్పారు
1: బట్ వుడ్ షుడ్ నో ఇన్ మ్యాన్ కైండ్ వాట్
0: మ్యాన్ కైండ్ మ్యాన్ అనేటువంటి వాడు ఎట్లా ఉండాలంటే కైండ్ ఫుల్ గా ఉండాలి
1: దేర్ఫోర్ ఎ మ్యాన్ హ్యాస్ గాట్ టు బి కైండ్
0: దాని వల్లనే ఇతని మ్యాన్ కైండ్ అన్నారు
1: సో ఇస్ కాల్డ్ మ్యాన్ కైండ్
0: కనుక ఒక్కొక్క పదమునందు ఉండేటువంటి యొక్క అర్థమును కూడాను సరైన రీతిగా తీసుకుని మనం సక్రమైన మార్గం లోపల దీన్ని వినియోగించుకోవడానికి కొనుక్కోవాలి
1: దేర్ఫోర్ వీ షుడ్ నో ద కరెక్ట్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: మీలో కావాల్సిన విలువైనటువంటి వస్తువులు ఉంటున్నాయి
1: దేర్ ఆర్ మెనీ వాల్యుబుల్స్ విత్ యూ
0: ఆ విలువైనటువంటివి చాలా లోపల ఉంటున్నాయి.
1: ఇన్సైడ్
0: వినువలేని ఇనుప పెట్టె ఈ దేహంబు.
1: This body is an iron safe that has no value.
0: పెట్టిలోన నగలు పెట్టినట్టు.
1: As there are jewels, valuable jewels inside
0: the iron safe.
1: Body is an iron safe that has no value.
0: కానీ ఈ ఐరన్ సేఫ్ లోపల లోపల పెడతారు కానీ విలువైనటువంటివి ఆ యొక్క గాడ్రేజ్ పైన పెడతారా?
1: ద వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్సైడ్ ది గాడ్రేజ్ అల్మైరా, నాట్ అవుట్ సైడ్.
0: ఆ పెట్టె లోపల ఉంటున్నాయి విలువైనటువంటివన్నీ.
1: ద వాల్యుబుల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్సైడ్.
0: ప్రేమ, సహనము, సానుభూతి, ట్రూత్, కంపాషన్ అన్ని దాంట్లో ఉంటున్నాయి విలువైనటువంటి.
1: కంపాషన్, లవ్, సాక్రిఫైస్, సింపతి,
0: ఇవన్నీ ఏమిటవి? వజ్ర, వైడూర్య, మలకత, మాణిక్య, కోమేదిక, విశ్వరాగం, ముత్యం, పగడం, ఇలాంటివన్నీ లోపల ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ద డైమండ్స్, దే ఆర్ ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ విచ్ ఆర్ కెప్ట్ ఇన్సైడ్.
0: ఇంత విలువైనటువంటివి లోపల పెట్టుకుని కేవలం బయటపడినటువంటి యొక్క ముత్యపు చిప్పు వలె మనం వెతుకుతూ ఉంటున్నాము.
1: Such valuables are present inside, whereas you are in search of them outside.
0: ఎంతటి గుణము నేర్పుతుందా చూడండి.
1: What a kind of lesson that the ocean teaches.
0: దానిలో విలువైనటువంటి ముత్యములంతా లోపల పెట్టుకుంటుంది.
1: The ocean has got the pearls inside in the depth.
0: ఆ నత్తలను చిక్కినంత కూడాను బయటికి నెట్టేసేస్తుంది.
1: Whereas snails are driven out.
0: కానీ బయట చిక్కేది మనకు చిప్పలే షెల్సే.
1: బట్ వి గెట్ ఓన్లీ షెల్స్ దట్ అవుట్
0: సైడ్. ముత్యాలు చిక్కవు,
1: నాట్ పర్ల్.
0: లోపల మునిగి దానిని తివ్వాలి.
1: వన్ హ్యాస్ టు గెట్ ఇన్ టు ద డెప్త్ అండ్ కలెక్ట్ ద పర్ల్.
0: శ్రమ పడినప్పుడే ఆ విలువైన ముత్యములు మనకు చిక్కుతాయి.
1: అన్లెస్ యూ ఎగ్జర్ట్ అండ్ స్ట్రెయిన్ యువర్సెల్ఫ్ యు కాంట్ గెట్ పర్ల్.
0: కడలే కుళ్ళొరు ముత్తటిట్టేని కై నడువ విడివాయో, కరుణయే పురియవాయో. ఓ కృష్ణ, ఈ యొక్క లోతైనటువంటి సముద్రం లోపల నేను ఎంతో శ్రమపడి నేను ఒక ముత్యాన్ని సంపాదించుకున్నాను. ఆ ముత్యమే నా కృష్ణ, కృష్ణ, కృష్ణ. ఆ ముత్యాన్ని తిరిగి చేజారి తిరిగి ఆ దీంట్లో పడిపోయేటట్టుగా మాత్రం చేయకండి.
1: ఓ కృష్ణ, ఐ హావ్ కలెక్టెడ్ ది ప్రెషస్ జెమ్ ఆఫ్ యువర్ నేమ్ అవుట్ ఆఫ్ ది ఫాథమ్లెస్ డెప్త్స్ ఆఫ్ ఓషన్, లెట్ మీ నాట్ డ్రాప్ ఇట్.
0: కరుణయే గిరిధారి, గతియలే గిరిధారి, గతియలే గిరిధారి, గతియలే గిరిధారి. నీకంటే నాకు వేరే గతి లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీవన్ ఎల్స్ అదర్ దాన్ యూ.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆవేదన, ఈ విధమైనటువంటి యొక్క పరితాపము భక్తుని హృదయంలో ఆరంభం కావాలి.
1: దట్ కైండ్ ఆఫ్ యర్నింగ్, దట్ కైండ్ ఆఫ్ పైనింగ్ ఫర్ ద లార్డ్ షుడ్ బి దేర్.
0: మానవుడు పరిపూర్ణ మానవుడిగా జీవించడానికి వీలవుతుంది.
1: దెన్ ఎ మ్యాన్ విల్ బి ఎ టోటల్ హ్యూమన్ ఆర్ టోటల్ మ్యాన్.
0: లేకపోతే ఆకార మానవుడే కానీ ఆచార మానవుడు కాదు.
1: ఆర్ ఎల్స్ ఈజ్ ఓన్లీ హ్యూమన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ బై బిహేవియర్.
0: బూరగకాయను చూచి మామిడి అని దమిసినట్టు.
1: వాచింగ్ ది ఫారెస్ట్ ఫిగ్స్ యూ కన్సిడర్ దట్ దే ఆర్ మ్యాంగో ఫ్రూట్స్.
0: వెర్ర చెరకు రూపు చూచి చెరకని తాను అమిలినట్టు.
1: ద వైల్డ్ వెరైటీ యూ సీ ఇట్ అండ్ యూ జస్ట్ చూ యాజ్ ఇట్.
0: కనికిరాయి రూపు చూచి కలకండని నమిలినట్టు. కనికిరాయి రూపు చూచి కలకండని నమిలినట్టు. రూపు చూచి మోసపోకు.
1: డోంట్ బి డెల్యూడ్ బై ద ఫామ్.
0: గుణమే నీ నిజ రూపము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది క్వాలిటీ, ది వాల్యూ దట్ ఇస్ యువర్
0: గుణమే నీ రూపము.
1: అండ్ ఇట్ యువర్ వర్క్ ఇస్ యువర్
0: కేవలం చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, కట్టు అవంతా ఉన్నంత మాత్రం నీవు మనిషి కాదు.
1: యు కెనాట్ బి హ్యూమన్ బై మియర్లీ అక్వైరింగ్ దిస్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
0: గుణమే నీ నిజ రూపము.
1: యువర్ వర్క్ ఇస్ యువర్
0: రూపము. గుణమే ప్రేమ స్వరూపము.
1: అండ్ దట్ వర్క్ ఇస్ యువర్
0: మోడల్. అంటూ ఎలాంటి విధంగా ద్వేషాలు ఉండవు.
1: And when you, once you have love, you love
0: everybody. ఏకంగా వించేటువంటిది ప్రేమ ఒక్కటే.
1: ద హోల్ వరల్డ్ కెన్ బి యునైటెడ్ ఇన్ టు వన్ బై లవ్.
0: ప్రేమ ఎక్కడ నీవు ప్రవేశపెట్టావు అక్కడ అంతా కూడా నువ్వు ఏకాత్మ భావం ఉంటుండాలి.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ యూనిటీ.
0: అక్కడ ఆనందం కూడా ఉట్టి పడుతుంది.
1: దేర్ యూ ఫైండ్ ద బ్లిస్.
0: ఈ ప్రేమానందం రెండూ చేరేటప్పటికే శాంతి మన యొక్క స్వరూపం అయిపోతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ బ్లిస్ అండ్ లవ్, దెన్ యూ విల్ హావ్ పీస్.
0: ఈనాడు శాంతి లేదు, శాంతి లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: టుడే వి సే యు హావ్ నో పీస్.
0: ప్రేమ ఉందా?
1: ఇస్ దేర్ పీస్ దేర్?
0: ఏది?
1: నో.
0: ఈ ప్రేమ లేనప్పుడు శాంతి ఎక్కడ నీకు లభ్యం?
1: వెన్ దేర్ ఇస్ నో లవ్, హౌ డు ఎక్స్పెక్ట్ టు బి పీస్ఫుల్?
0: కనుకనే
1: సో
0: మనం దేన్ని చూచి మనం మోసపోకూడదు.
1: వి షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై
0: మానవత్వం అనేటువంటి విలువను చూచి మనం బలచాలి.
1: వి షుడ్ నో ది హ్యూమన్ వాల్యూ అండ్ లివ్ అకార్డింగ్లీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: పుట్టపైన మర్దించిన పాము మరణం ఉండదు.
1: Even if you hammer the ant hill, the snake won't die.
0: ఊరికే పై పై శోకులు మాత్రమే మనం చేసినంత మాత్రం తృప్తి కాదు భగవంతునకు.
1: God will not be pleased by your grand
0: anger.
1: Even if you rub the snake against the ant hill, it will not die. If you punish the body, the sensual desire will not be given up. By just giving up the food and drink, you cannot be the one
0: who is spiritual.
1: If you don't know your own nature, how can you be spiritual?
0: తానెవరో తెలుసుకోవాలి.
1: యూ షుడ్ నో యువర్ సెల్ఫ్.
0: అప్పుడే దీనికి సరి అయినటువంటి విలువ.
1: నేను
0: ప్రేమ స్వరూపుణ్ణి, ప్రేమస్వరూపుణ్ణి, నేను దైవము. లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: Love is God.
0: పాము మరణం ఉండదు.
1: Even if you hammer the ant hill, the snake won't die.
0: ఊరికి పై పై షోకులు మాత్రమే మనం చేసినంత మాత్రమే తృప్తి కాదు భగవంతునకు.
1: God will not be pleased by your grand.

0: Love is God. Live in love.
1: ప్రేమ తత్వాన్ని మనం ఎక్కువ అభివృద్ధి గావించుకోవాలి.
0: We should develop more and more.
1: అయితే పరిమితం మాత్రం తీసుకోవాలి. ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఎట్ట ప్రేమించాలి.
0: However, we should know how to conduct ourselves with love.
1: ఈ పరిపూర్ణ ప్రేమ ఒక దైవానికి తప్ప అన్యులకు మనం అర్పితం చేయరాదు.
0: Total love must be surrendered only to God and no one
1: else. అది పెద్ద మార్గం పట్టిపోతుంది.
0: But we put it in a perverted
1: way. ఎంత పాత్రను అంత పాత్రకు తగినంత మాత్రమే నీరు చేరుతుంటాయి.
0: As is the size of the tumbler, so will be the measure of water you collect.
1: చెల్లిమిలో ముంచిన గాని ఎన్ని సముద్రములు నించిన గాని
0: it may be a small tank or a vast ocean.

0: You may observe strict austerities and undertake deep penance, but you can never escape from destiny.
1: ఈ యొక్క తత్వం అనేటువంటిది ఆ కర్మను ఎంతవరకు అంతవరకు మనం పరిమితం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ యాక్షన్ షుడ్ బి డన్ అండర్ సర్టెన్ లిమిట్.
1: కర్మానుబంధీని మనుష్యలోకే, మనుషులు కర్మ చేత కట్టబడ్డాడు.
0: మ్యాన్ ఇస్ బౌండ్ బై యాక్షన్.
1: అందుకోసమనే అనేక మంది పిల్లలకు చాలా స్ట్రిక్ట్ గా చెప్తుంటాను, చాలా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
0: దేర్ఫోర్ భగవాన్ టెల్స్ అస్ స్ట్రిక్ట్లీ, వాంట్స్ అస్ టు
1: ఆ జాగ్రత్తను అజాగ్రత్తగా ఉపయోగపెట్టుకుంటే ఇంకా మరి చిక్కదు.
0: We should never neglect or we should never be negligent or careless.
1: కనుక అతి జాగ్రత్తగా మీ జీవితాన్ని వాల్యుబుల్ గా అనగా విలువైనటువంటి రీతిగా తీర్చిదిద్దుకొని సమాజం లోపల గౌరవ మర్యాదలు పెంచుకోండి.
0: Therefore observe every care and earn the repute and name in society.
1: విభోజించినటువంటి గురువులకు, నివాసమిచ్చినటువంటి యొక్క కాలేజీకి తగిన సత్కీర్తిని తేవాలి.
0: You should bring a good name to your parents and to the teachers and to the institution, the college where you have
1: one institute lopal e naya paisa kuda mem teeskovatam ledhu.
0: In our institute we don't collect even single naya paisa.
1: Lakshaladi biddalanta kuda nu uchavuthu cheppinchi chakkaga aanandanga indaku pamputunnamu.
0: Lakhs of children, students are trained, educated
1: here. No tuition fees gaani,
0: no tuition fees,
1: laboratory fees gaani,
0: laboratory fees,
1: games fees gaani,
0: games fees,
1: library fees gaani,
0: library fees,
1: examination fees gaani,
0: examination fees,
1: edi kuda nu ledhu.
0: Nothing whatsoever.
1: Ekkada undi ee prapanchamlo? ఎక్కడికి వెళ్ళినా వేలకు వేల కట్టాలి, చదువుకోవాలి.
0: ఎవ్రీవేర్ వీ హావ్ టు పే థౌసండ్స్ అండ్ థౌసండ్స్.
1: ఒక బిడ్డ పుట్టిందంటే అప్పుడే స్కూల్ కొంత అప్లికేషన్ వేసుకోవాలి.
0: ద మూమెంట్ చైల్డ్ ఇస్
1: రాబోయే ఐదేళ్లకు తగినంత కూడా ఇప్పుడే ఒక 20,000 కట్టాలి.
0: ద మూమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ సీట్ మస్ట్ బి రిజర్వ్డ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్.
1: ఇలాంటి చదువులు నిజమైన చదువులా?
0: కెన్ యూ కాల్ ఇట్ ట్రూ ఎడ్యుకేషన్?
1: కాదు కాదు. ప్రేమతో హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్ అందించేటువంటి ప్రదేశము ఈ ప్రశాంత నిలయం.
0: ప్రశాంతి నిలయం ఇస్ ఓన్లీ ప్లేస్. ప్రశాంతి నిలయం ఇస్ ఓన్లీ ప్లేస్ వేర్ థింగ్స్ ఆర్ టాట్ విత్ లవ్ కనెక్షన్ హార్ట్ టు హార్ట్ లవ్ టు లవ్.
1: అర్థం చేసుకోలేకపోతున్నారు మూర్ఖులు.
0: బట్ ఫూల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్.
1: నిజంగా మీరు బయట ప్రదేశంలోకి చదివితే మీ తల్లిదండ్రులు ఎంత బాధ గురి అయ్యేటువంటి వాళ్ళు.
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యాడ్ యూ స్టడీడ్ అవుట్
1: ఎంత ధనం వ్యయం చేయవలసి వస్తుందో.
0: యూ మస్ట్ హావ్ స్పెంట్ లాట్ ఆఫ్ మనీ.
1: ఎన్ని విధమైనటువంటి వరీస్ కంటే వాళ్ళు గురి అవుతారు.
0: అండ్ యువర్ పేరెంట్స్
1: ఆ కాలేజీలో స్ట్రైక్ అనేటప్పటికి తల్లిదండ్రులు గుండెలు కొట్టుకుంటాయి.
0: వెన్ వన్స్ దేర్ ఆర్ స్ట్రైక్స్
1: మా పిల్లవాడు ఉంటాడు, ఏమవుతుందో ఏమో, ఏ అల్లర్లు అవుతుందో ఏమో, ఎంతో వాళ్ళు భయపడుతుంటారు.
0: వెన్ వన్స్ దేర్ స్ట్రైక్స్ ఆర్గనైజ్డ్ అండ్ ఎడ్యుకేషన్ అవుట్ సైడ్, యువర్ పేరెంట్స్ ఆర్ వరీడ్.
1: భయానికి అవకాశమే లేదు.
0: బట్ హియర్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ దేర్ ఇస్ నో ఫియర్.
1: ధైర్యము,
0: దాట్ ఈస్ ద కరేజ్.
1: ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యూ
1: గెట్. ఎక్కడ మంచో అక్కడే ధైర్యం వస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ గుడ్నెస్ దేర్ ఇస్ కరేజ్.
1: కనుకనే ఆ గుడ్నెస్ మీరు కాపాడుకోవాలి.
0: సో యూ హ్యావ్ టు కీప్ అప్ దట్
1: గుడ్నెస్. ఏ గాడ్నెస్ గా,
0: అండ్ దట్ వెరీ గుడ్నెస్ బికమ్స్ గాడ్నెస్ లేటర్.
1: కనుక దైవత్వాన్ని ప్రేమించండి.
0: సో లవ్ గాడ్.
1: దైవంకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
0: అండ్ దేర్ ఇస్ నో వన్.
1: ప్రేమతత్వాన్ని చక్కగా పెంచుకోండి.
0: అండ్ డెవలప్ లవ్.
1: దాని సరైన మార్గంలో ఉపయోగపెట్టుకోండి.
0: మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ప్రాపర్లీ ఇన్ ది రైట్ పాత్.
1: ప్రేమ ముదిత మనసికకు.

ఏక రామ మాత పితా బంధు సఖ సబహి రామ భక్త జన జీవన ఘన.

0: శైలి విహరదైవము. పర్వతముల యందు ఉన్నతమైన స్థాయి యందు ఉత్తేజమైన భావములతో ఉర్రూరులతో నవ్వుతూ విహరించేటువంటిదంతా దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ రిసైడ్స్ అండ్ రిజాయిసెస్ ఇన్ ఆల్ ద మౌంటన్స్ అండ్ హైలీ ఎలివేటెడ్ ప్లేసెస్ విత్ నోబుల్ ఐడియాస్ అండ్ లాఫ్టీ ఐడియల్స్.
0: విపినే విచర దైవం. అడవుల యందు ప్రశాంతమైన వాతావరణమునందు దివ్యమైనటువంటి యొక్క వినుభూతులు యందు చల్లని గాలుల యందు పిల్లని వాయువునందు విహరించేటువంటి దైవం.
1: దట్ విచ్ రిసైడ్స్ అండ్ అగైన్ ఎంజాయ్స్ ఇన్ ది ఫారెస్ట్ ఇన్ ఆల్ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఇన్ ఆల్ డివైన్ ప్లేసెస్ ఇన్ ది కూల్ బ్రీజ్ అండ్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ అగైన్ గాడ్.
0: గ్రామమునందు మానవ తేజస్సుతో దివ్యమైన ప్రకాశముతో మానవత్వముతో అన్యోన్యతమైనటువంటి యొక్క అనుకూలతతో దివ్యమైనటువంటి వాతావరణమును గడిపేటువంటి వాడు దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ ప్రొవైడ్స్ ఎ సేక్రెడ్ అట్మాస్ఫియర్ ఎన్ అట్మాస్ఫియర్ ఫుల్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ ఎవ్రీ విలేజ్ అండ్ ఇన్ ఆల్ రౌండ్ ద విలేజెస్.
0: పట్టణముల యందు అందచందములతో అనుకూల వాతావరణంతో దివ్యానుభూతులతో మానవులను వికసింపజేసి ప్రకటింపజేసి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని వెదజల్లేటువంటి వాడు దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ అగైన్ హూ మేక్స్ ఆల్ ద బ్యూటీ ద చార్మ్ అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆల్ ద స్ప్లెండరస్ లస్టర్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద సిటీస్ అండ్ మేక్స్ పీపుల్ ఎంజాయ్ ఫుల్ ఆఫ్ బ్లిస్ ఫుల్ ఆఫ్ అగైన్ లాఫ్టీ ఐడియల్స్ అండ్ ప్లెజర్స్.
0: కర్ణాటక దేశమునందు మల్లమ్మ అనేటువంటి ఆమె చక్కగా దైవాన్ని దివ్యస్వరూపమైనటువంటి సర్వంతయ్యామి తత్వాన్ని ప్రకటింపచేసింది.
1: మల్లమ్మ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కర్ణాటక డిక్లర్డ్ అండ్ షోడ్ గాడ్ ఇన్ వేరియస్ వేస్ ఆఫ్

0: కొలనుకు తామర పుష్పమే శృంగారం. ఇట్ ఈస్ ది లోటస్ విచ్ లెండ్స్ గ్లామర్ అండ్ బ్యూటీ టు ద పాండ్.
1: గ్రామమునకు గృహములే శృంగారము.
0: ఇట్ ఈస్ ది హౌసస్ విచ్ లెండ్ స్ప్లెండర్ అండ్ బ్యూటీ టు ద విలేజ్.
1: సముద్రముకు తెరలే శృంగారము, తరంగములే శృంగారము.
0: ఇట్ ఈస్ ది వేవ్స్ విచ్ మేక్ ది ఓషన్ లుక్ బ్యూటిఫుల్.
1: ఆకాశమునకు చంద్రుడే శృంగారము.
0: ఇట్ ఈస్ ది మూన్ విచ్ లెండ్స్ బ్యూటీ టు ద ఎంటైర్ స్కై.
1: సర్వత్రా సౌందర్యవంతమైనటువంటి యొక్క శృంగారమే దైవ స్వరూపము.
0: ఇట్ ఈస్ ది స్ప్లెండరస్ బ్యూటీ ఆఫ్ గాడ్ విచ్ షైన్స్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఉపనిషత్తులు సత్యం, శివం, సుందరం అని వర్ణిస్తూ వచ్చాయి.
0: దట్ ఈస్ వై ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ట్రూత్, ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ ఆర్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్.
1: మానవులకు మానవత్వమే శృంగారం.
0: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్యూటీ.
1: మానవ సమాజములో ప్రధానముగా ఉండవలసినటువంటిది మానవత్వం.
0: వాట్ షుడ్ రిమైన్ ఇన్ ది హ్యూమన్ సొసైటీ ఈజ్ దట్ హ్యూమన్ నేచర్.
1: ఎన్ని విద్యలు నేర్చినా, ఎంతటి వైజ్ఞానికుడైనా, ఎంతటి పదవులు నేరినా, దానితో పాటు మానవత్వాన్ని కూడాను అభివృద్ధి గావించుకోవాలి.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ సైంటిఫిక్ నాలెడ్జ్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ పవర్ అండ్ పొజిషన్ వన్ మే ఆక్యుపై, వన్ వుడ్ ఆల్సో హ్యావ్ దట్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ హ్యూమన్ నేచర్ ఇన్ హిమ్.
1: మానవత్వమును ఎంతెంత అభివృద్ధి గావించుకుందుమో సమాజము, రాజ్యము, దేశము కూడాను అంతంత అభివృద్ధి అవుతుంది.
0: The society, the community, nation, all of them will develop only when the humanity develops the human nature and those qualities which make a human
1: being. Manavatme kolpoyina samajam yokka gauravam kudanu kolpothundi.
0: If that human nature itself is lost, the society loses its own
1: samajam pai aadharapadinatundi desham kudanu tana gauravanni kolpothundi.
0: The nation also will lose its own reputation and honor.
1: కనుక మానవ జాతి యొక్క గౌరవము నీతి నిజాయితీలపై కూడినటువంటి మానవత్వాన్ని ఆధారపడి ఉంటుండాలి.
0: ద ఆనర్ అండ్ ది రెప్యుటేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ రెస్ట్ ఆన్ ద మొరాలిటీ.
1: ఈనాడు విద్యార్థులు పోషించుకునవలసినటువంటిది మానవత్వమే.
0: వాట్ ది స్టూడెంట్స్ హ్యావ్ టు ఫాస్టర్ టుడే ఈజ్ దట్ హ్యూమన్ నేచర్.
1: ఈ మానవత్వం అన్నది ఒక ఆధ్యాత్మిక వాతావరణం నందు మాత్రమే అభివృద్ధి కాగలదు.
0: దిస్ హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ కెన్ డెవలప్ ఓన్లీ ఇన్ అన్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: అన్య వాతావరణంలో ఈ మానవత్వం అభివృద్ధి అవుటకు అవకాశం లేదు.
0: ఇన్ అదర్ ఎన్వైరన్మెంట్స్ ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు గ్రో అండ్ ఫాస్టర్ అండ్ డెవలప్.
1: విత్తనము మట్టిలో నాటి నీరు పోసినప్పుడే అది మొక్కై వృక్షమై ఫలములు అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ సో ద సీడ్ ఇన్ ఆర్త్ it becomes as it sprouts and becomes a tree, gives fruits and flowers.
1: Attu kaaka beejamunu oka tinnu lo petti neeru poste idi krulli pothundi.
0: On the other hand, if you put a seed inside a tin and pour water, it becomes rotten and gets spoiled.
1: Kaaka neeti nijayithulu annatundi manavata hrudayamulandu maatrame abhivruddhi avutaku avakasam unnadi.
0: In the same way, morality and integrity can grow and develop in human hearts.
1: Manava samajamulo manam abhivruddhi gavinchukovalsinatundi manavatvame.
0: It is this human quality which has to be developed in human society.
1: Itti manavatvaniki sadgunamulaku aadharamu moolamu neeti.
0: It is the morality which is the basis for developing all the virtues which you call human qualities.
1: Neeti anega nadata yokka paripurnataye neeti.
0: It is the fullness and perfection of human behavior which is morality.
1: The nita aneetvanti sanskruta padamu nundi aavirbhavinchinatvanti neeti.
0: The word neeti, morality, has taken its origin from the root word niti from Sanskrit.
1: Bhoga bhagyamulu kaani సిరి సంపదలు కాని నీతిపైననే ఆధారపడి ఉంటున్నవి.
0: వాట్ ఎవర్ ప్లెజర్స్ ఎంజాయ్మెంట్స్ అండ్ కంఫర్ట్స్ విచ్ మ్యాన్ ఎంజాయ్స్, దే ఆర్ ఎసెన్షియలీ బేస్డ్ అపాన్ మొరాలిటీ.
1: మానవుని ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటిది.
0: ఇట్ ఇస్ ది మొరాలిటీ అలోన్ విచ్ కెన్ టేక్ మ్యాన్ టు ది హైయెస్ట్ ప్లేస్.
1: మంచి నడతతో కూడినటువంటిదే నీతి.
0: మొరాలిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్ గుడ్ బిహేవియర్.
1: ఈ విధమైనటువంటి నడతను గురించే మానవత్వము అనాది కాలము నుండి ప్రబోధిస్తూ వస్తున్నది.
0: ఇట్ ఈస్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ ద ఫ్యాక్ట్ దాట్ మొరాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హెస్ బీన్ టాట్.
1: ప్రాచీన కాలము నుండి అన్ని దేశములకు ఆధ్యాత్మిక సంపత్తితో నీతి నిజాయితీలను బోధించినటువంటి దేశం భారతదేశము.
0: ఇట్ ఈస్ భారత్ విచ్ హాస్ గివన్ లెసన్స్ ఇన్ మొరాలిటీ అండ్ ఇన్ స్పిరిచువాలిటీ టు ఆల్ ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్.
1: నీతి నిజాయితీలే భగవంతుని సత్య నిలయాలు.
0: ఇట్ ఈస్ ది మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ విచ్ ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ గాడ్ వేర్ గాడ్ డ్వెల్స్.
1: కనుక నీతియే లేకుండినా మానవ జాతియే కోల్పోతుంది.
0: ఇఫ్ దెర్ ఇస్ నో మొరాలిటీ ద హ్యుమానిటీ విల్ కమ్ టు రూయిన్.
1: ఈనాడు దేశమునకు అవసరమైనది ఈ నీతియే.
0: వాట్ ది కంట్రీ నీడ్స్ టుడే ఈజ్ దిస్ మొరాలిటీ.
1: ఈ నీతి అన్నటువంటిది అన్ని సమలమందు సర్వత్రా కూడాను అత్యవసరంగా పాటించవలసినటువంటిది.
0: మొరాలిటీ ఈజ్ సచ్ విచ్ హాస్ టు బి ప్రాక్టీస్డ్ బై ఎవ్రీవన్ అండ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్.
1: మార్షల్ పోప్ అనేటువంటి వాడు ఈ నీతిని గురించి యుద్ధ సమయమునందు కూడాను ప్రాణాపాయ సమయమునందు కూడాను ఎట్టి కఠినమైనటువంటి స్థితి అనేది కూడాను నీతిని మాత్రం విసర్జించకూడదని బోధించాడు.
0: వార్ హాస్ టాట్ దట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ వన్స్ ఓన్ లైఫ్ వన్ హ్యాస్ టు అబ్జర్వ్ మొరాలిటీ.
1: విక్టోరియా రాణి పరిపాలన సమయం నందు
0: ఇన్ ది రెయిన్ ఆఫ్ క్వీన్ విక్టోరియా
1: అతనికి ప్రధానమంత్రి అయినటువంటి విలియం గ్లాడ్స్టోన్ అనేటువంటి వాడు నీతి నిజాయితీలను లక్ష్యమునందు ఉంచుకొని సర్వకాలము ఎందుకును దానిని దాన్ని పోషిస్తూ వచ్చేటువంటి వాడు.
0: ద ప్రైమ్ మినిస్టర్ అట్ దట్ టైమ్ ఆల్వేస్ ఫాస్టర్డ్ దిస్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ సాట్ టు ఇట్ దట్ ఎవ్రీవన్ ప్రాక్టీస్డ్ ఇట్.
1: కనుకనే విక్టోరియా రాణి కంటే కూడాను ప్రధానమంత్రిని ప్రజలు అంత గౌరవించేటువంటి వారు.
0: ది సిటిజన్స్ ఆఫ్ దోస్ డేస్ యూస్ టు రెస్పెక్ట్ ద ప్రైమ్ మినిస్టర్ మచ్ మోర్ దాన్ ఈవెన్ క్వీన్ విక్టోరియా హర్సెల్ఫ్ బికాస్ ఆఫ్ దాట్.
1: ప్రజలంటే ఇతనికి చాలా ప్రీతి.
0: హీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ లవ్ ఫర్ ద సిటిజన్స్.
1: విలియం గ్లాడ్స్టోన్ ప్రజా పరిపాలన యందు ప్రజలకు విరుద్ధమైనటువంటి యొక్క సమయమే ఆసన్నమైనప్పుడు విక్టోరియా రాణి కూడాను చక్కని కఠినంగా కూడాను బోధించి ప్రజల యొక్క యోగక్షేమాన్ని నీతి నిజాతిని పోషించేటువంటి విధానాన్ని చక్కగా వెలిబుచ్చేటువంటి వాడు.
0: హి వాస్ సచ్ ఎ పర్సన్ హు వుడ్ నాట్ హెసిటేట్ టు టెల్ ఈవెన్ క్వీన్ విక్టోరియా ది నీడ్ ఫార్ అబ్జర్వింగ్ ది మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ ఆర్డర్ దట్ ది రూల్ విల్ బి గుడ్.
1: ఈ నీతి ఇంద్రియ నిగ్రహం చేతనే మనకు అలవడుతుంది.
0: This morality can be obtained only by sense control.
1: ఎవరిని వారు శాసించుకోదగినటువంటి శక్తి కలిగినటువంటి వారే ఇతరులను శాసించడానికి అధికారి అవుతాడు.
0: Only that person who has got self-control can exercise control over others.
1: తనను తానే శాసించుకోలేనటువంటి యొక్క బలహీనుడు ఇతరులను ఏది రీతిగా శాసించగలడు?
0: A weak person who cannot control himself, how can he control or rule over others?
1: కనుక మొట్టమొదట మానవుడు తనను తాను శాసించుకున్నటకు తగిన కృషి చేయాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ ఇన్ ద వెరీ ఫస్ట్ ప్లేస్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్.
1: తన మాట తన ప్రవర్తన రెండింటినీ ఏకం గావించేటువంటి యొక్క జీవితం గడపాలి.
0: హీస్ లైఫ్ మస్ట్ బి సచ్ దట్ దట్ హిస్ వర్డ్ అండ్ హిస్ యాక్షన్ ఆర్ ద సేమ్.
1: ఈ విధంగా మాట క్రియ ఏకమైనప్పుడే తాను మహత్తరమైనటువంటి యొక్క విభూతులను అనుభవించగలడు.
0: ఎ పర్సన్ వుడ్ ఎంజాయ్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇఫ్ దెర్ ఇస్ యూనిటీ ఆఫ్ వర్డ్ అండ్ యాక్షన్.
1: మాట చెప్పినట్టి మాట చెప్పినట్లు

0: If man does not conduct himself according to his own word, if man conducts himself the way that he talks according to his own word, he is not a man alone. He is an extremely great man. On the other hand, if he does not conduct himself according to his word, he is worse than an animal, let alone man.
1: ఈనాటి మానవ సమాజములు మాటకు క్రియకు సంబంధము లేదు.
0: In today's human society, there is no relationship whatsoever between one's word
1: మాట
0: and one's
1: క్రియతో కూడినటువంటిదే సత్యము.
0: It is the truth which lends life for the word.
1: మనసు మాట క్రియతో కూడినటువంటిదే వృత్తము.
0: వృత్తము is the one which is associated with the thought, word and deed.
1: కనుక విద్యార్థులు దేశం యొక్క అభిమానాన్ని, దేశం యొక్క ఔన్నత్యాన్ని, దేశం యొక్క కళ్యాణాన్ని మనసునందుంచుకొని ప్రవర్తనల యందు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి.
0: The students must have love of the nation, must always think the greatness of the nation, must always aspire the welfare of the nation and conduct
1: విద్యార్థులకు హిందీ నిగ్రహం అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: Today's students do not know what sense control means.
1: సంయమము అని దీనికి పేరు.
0: The word used for this is సంయమ.
1: ఈ సంయమం అనేటువంటిది మానవునికి మాత్రమే ఇది చెందినటువంటిది.
0: Only man has the right for this samyama.
1: ఇంద్రియములను అనుసరించి స్వేచ్ఛావిహారం జరపటం చేత మానవుడు చాలా తన దివ్యత్వాన్ని కోల్పోతున్నాడు.
0: Man has lost his divine nature as he simply follows his senses and behaves himself in a licentious way.
1: కనుకనే ఇట్టి ఇంద్రియ నిగ్రహమును సాధించినటువంటి వారికి సంస్కృతమునందు దమము అని పేరు.
0: Those people who have exercised this sense control are said to have damamu.
1: ఈ దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
0: That person who has achieved this damamu is described as dhantu.
1: ఈనాడు లోకానికి ధాంతులు కావాలి కానీ వేదాంతులు కానక్కర్లేదు.
0: Today's need is to have more of ధాంతుడు rather than
1: ఈనాటి వేదాంతములన్నీ కూడా కేవలము మాటలతో మాత్రమే జరిగిపోతున్నది.
0: టుడే ది ఫిలాసఫీ ఈజ్ ఓన్లీ టాక్డ్ అబౌట్.
1: వాచాలత్వం అధికమైపోతుండాలి.
0: ఇట్ ఈస్ బికమింగ్ మియర్ ఎక్సర్సైజ్ ఇన్ టాకింగ్.
1: ఆడంబరములు అధికమైపోతున్నాయి.
0: ఆస్టెంటేషన్ అండ్ షో ఆర్ గ్రోయింగ్.
1: ఆచారములు సన్నగిలుతున్నాయి.
0: ప్రాక్టీస్ ఈస్ డిక్లైనింగ్.
1: కనుకనే ఆనందం శూన్యమవుతుండాలి.
0: దట్ ఈస్ వై జాయ్ అండ్ బ్లిస్ ఆర్ ఆల్సో డిక్లైనింగ్.
1: కనుక ప్రతి విద్యార్థి కూడాను దాంతుడు కావాలి.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఆస్పైర్ టు బికమ్ దాంతుడు.
1: ఈనాటి విద్యార్థి,
0: టుడేస్ స్టూడెంట్,
1: చదువు సంధ్యలకు పూర్వమే,
0: బిఫోర్ హీ కంప్లీట్
1: ఆడంబరము అహంకారము,
0: హీ డెవలప్స్ షో అండ్ ఈగో,
1: దేహమంతా నకసిక పర్యంతం కూడా వ్యాపించి,
0: దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్ హిమ్ ఫిల్డ్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్,
1: వీర విహారము జరుపుతున్నారు.
0: అండ్ దే ఆర్ డూయింగ్ an excessive dance in their
1: vidyarthulaku vinayam annatundi e maatramu teliyadu.
0: Today students do not know what
1: peddalato e vidhanga sambhashinchali, peddala mundu e vidhanga vidyani prakatinchali, e vidhanga pravartinchali aneetundi vishayam kuda nu ee naati vidyarthulaku teliyadu.
0: Today students do not know how they should conduct themselves before elders, in what way should they express their humility and obedience.
1: Kaani cheppetundi peddalu kuda nu takkuva.
0: Unfortunately, elders who can tell them also are very much less.
1: ఇది విద్యార్థుల దోషము కాదు.
0: It is not the mistake of the students.
1: తల్లిదండ్రులు గురువులు దీనికి తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలను అందించలేకపోవటం చేతనే విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధంగా దిగజారిపోతున్నది.
0: The condition of the students in these areas is declining because there are no parents and teachers who tell them what they should do in the proper way.
1: కనుక విద్యార్థులు తమ యొక్క ప్రవర్తనను సరైన స్థితి అని ఉంచుకొని తమ ఇంద్రియాలను నిగ్రహించుకొని తద్వారా సమాజము లోపల ప్రశాంతిని పోషించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ గుడ్ బిహేవియర్, ఎక్సర్సైజ్ సెన్స్ కంట్రోల్, మేక్ పీస్ అండ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది సొసైటీ.
1: ఈనాటి పిల్లలకు చిల్లర అల్లర మాటలే చాలా అభిరుచి.
0: టుడేస్ చిల్డ్రన్ లైక్ లూజ్ టాక్ అండ్ పెటీ టాక్.
1: ఇదే వారికి మోజు పోజు.
0: దే ఇమెన్స్లీ లైక్ ఇట్ అండ్ దే కన్సిడర్ దిస్ ఆస్ ద ఫ్యాషన్.
1: మంచి మాటలు ఏమాత్రము వారికి గిట్టదు.
0: దే డోంట్ లైక్ గుడ్ వర్డ్స్ అట్ ఆల్.
1: ఆధ్యాత్మికం అంటే హాస్యాస్పదంగా భావిస్తారు.
0: దే కన్సిడర్ స్పిరిచువాలిటీ యాజ్ సంథింగ్ ఫనీ.
1: ఈ విధమైనటువంటి యొక్క వాతావరణము దినదినానికి విద్యార్థులు యందు అభివృద్ధి కావటం చేతనే విద్యా విధానం అనేటువంటిది కూడా వారు గుర్తించుకోలేకపోతున్నారు.
0: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ప్రాపర్ సెన్స్ ది ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బికాస్ గ్రాడ్యువల్లీ అండ్ ఆఫ్టర్ డే దే ఆర్ డెవలపింగ్ దీస్ ఫీలింగ్స్ ఇన్ దెమ్.
1: మనకు విద్యార్థులు కేవలం ఉద్యోగాల నిమిత్తమని ధనార్జన నిమిత్తమని ఈ దుర్భావాన్ని దూరం గావించుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ నాట్ కన్సిడర్ ఎడ్యుకేషన్ ఫార్ గెటింగ్ ఎ జాబ్ అండ్ అర్నింగ్ మనీ.
1: కేవలం విద్య జీవిత పరమావధి నిమిత్తం అనేటువంటి సత్యాన్ని మరవకూడదు.
0: యు షుడ్ నాట్ ఫర్గెట్ ది ట్రూత్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ ఫార్ అచీవింగ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: జీవనోపాధి నిమిత్తం ఉద్యోగములు ఆచరించవలసింది.
0: జాబ్స్ నాట్ బి టేకన్ అప్ ఫర్ ఈకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్.
1: కానీ ఆ ఉద్యోగమునందు కూడాను నీతి నిజాయితీ నుండి విడుచుకుండా మనము ఆ ఉద్యోగాన్ని పోషించాలి, ఆదర్శంగా నిరూపించాలి.
0: వైల్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్ ఇన్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ వీ హావ్ టు అబ్జర్వ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ షుడ్ నాట్ గివ్ అప్ దోస్ థింగ్స్ అట్ ఎనీ కాస్ట్.
1: లోకాన్ని మోసం చేయడానికి, లంచాలు కొట్టడానికి, అన్యాయం అక్రమ అనాచార అసత్యంలో ప్రవర్తించడానికి మనం చదివినట్టుగా గుర్తింపబడుతుండాలి.
0: ఇట్ అపియర్స్ టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ అండర్టేకన్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ డిసీట్.
1: మన చదువులు దీని నిమిత్తం కాదు ఏర్పడినటువంటిది.
0: అవర్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దీస్ థింగ్స్.
1: విద్య జ్ఞాన నిమిత్తము.
0: ఎడ్యుకేషన్ ఈజ్ మెంట్ ఫర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
1: ఇలాంటి జ్ఞాన పోషణ లేకుండా కేవలం ధన పోషణ మాత్రమే మన ప్రధాన లక్ష్యం నందించుకోవటం చేతనే విద్యా విలువలు క్రమక్రమేణా కూడా శూన్యమైపోతుండాలి.
0: ఎడ్యుకేషన్ ఈజ్ డిక్లైనింగ్ బికాస్ పీపుల్ కన్సిడర్ earning money as the goal and not earning wisdom.
1: Dhanam kaani vidya kaani cheddadi kaadu.
0: Neither education nor money by themselves
1: manam viniyoginchukuneetundi vidhanam lopala dani yokka gauravam maryadalu nilchi untayi.
0: But it depends as to how we make use of this education and wealth.
1: Vidyarthulara manam enta gaalini pilchukuntunnamo anta gaalini viduvaka tappadu. Viduvukundina mana yokka upiritittulu debbatintayi.
0: Dear students, whatever air we take in while breathing, we have to breathe out also. The entire air will have to be left out. Otherwise, there will be trouble inside.
1: Kanuka dhanamulu sampadinchavalsindi, vidyanu nerchavalsindi.
0: There is need for earning money and learning education.
1: Kani ee dhanamunu vidyanu tirigi viniyogaparchalali.
0: But there is a need for utilizing whatever money you have earned and education.
1: Sammargamulo deni pravesha pettali.
0: You have to use it for the good of the society.
1: Idi kevalamu ee vidhamainatti bhavamu vidyarthula hrudayallo e maatramu kalinchatam ledu.
0: But one cannot come across such sacred feelings in the hearts of students today.
1: Chadivina chadivunu samajamulo pravesha petti tadvara samajam yokka prajalaku sariyainatunti yokka aanandanni anukoolatanu మనం అందించాలి.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ హ్ అక్వైర్డ్ యూ షుడ్ యూజ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అండ్ ఫర్ దేర్ ఓన్ గ్రోత్ డెవలప్మెంట్ అండ్ హ్యాపీనెస్.
1: ధనమును కూడాను సమాజంలో సరైన స్థితిలో సద్వినియోగపరచాలి.
0: మనీ ఆల్సో షుడ్ బి ఎంప్లాయ్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ ఫర్ ఇట్స్ వెల్ఫేర్.
1: ఆ విధంగా సమాజంలో సద్వినియోగపరచకుండా ఇది కేవలం మట్టితో సమానమే.
0: ఇఫ్ మనీ ఇస్ నాట్ యూజ్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ ఇట్ ఈస్ యాజ్ యూజ్లెస్.
1: ఏ సమాజం నుంచి మనము ఆర్జించామో ఆ సమాజమునకు తిరిగి మనము అర్పితం గావించాలి. అదే నిజమైన సేవ.
0: ఫ్రమ్ విచ్ ఎవర్ సొసైటీ యూ హావ్ ఎర్న్డ్ మనీ యూ షుడ్ యూజ్ ది సేమ్ మనీ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సేమ్ సొసైటీ. దట్ ఈస్ రియల్ సర్వీస్.
1: కనుక విద్యార్థులు ఎందు ఈ త్యాగభావం అనేటువంటిది ఎక్కడా కనిపించటం లేదు.
0: ఇట్ ఈస్ నాట్ ఒబ్టైన్డ్ టు సీ సచ్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ప్రోగు చేసుకోవటం
0: అక్వైరింగ్ అక్యుములేటింగ్ అండ్ అక్వైరింగ్ దిస్ ఇస్.
1: కానీ వీరి జీవితంలో ఇదే వన్ వే ట్రాఫిక్ గా మాదిరి విచారం చేస్తుంటున్నాం. తీసుకున్నటువంటి దాన్ని తిరిగి వినియోగించాలి, తిరిగి అందించాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ అక్వైరింగ్ బికమ్స్ వన్ వే ట్రాఫిక్. దెర్ ఇస్ నీడ్ ఫార్ యూటిలైజింగ్ వాట్ యు హావ్ అక్వైర్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: అప్పుడే మన జీవితంలో మున్ముందు ఉన్నత స్థాయికి మనం చేరగలం.
0: దెన్ ఓన్లీ వీ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
1: చాలా మంది విద్యార్థులకు ఈత తెలియను.
0: మెనీ స్టూడెంట్స్ మే నాట్ బి నోయింగ్ దిస్ ట్రూత్.
1: జలమును మనం వెనుకకు నూకుతూ పోవటం చేతంటే మన దేహం ముందుకు కొనసాగిపోతుంది.
0: ఇఫ్ యు ఆర్ స్విమ్మింగ్ యూ హ్యావ్ టు రిమూవ్ ది వాటర్ బ్యాక్ సో దట్ యువర్ బాడీ విల్ మూవ్ ఫార్వర్డ్.
1: జలమునే మనం వెనుకకు తోయకుండా మన దేహం ముందుకు కదలలేదు.
0: యువర్ బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు గో ఫార్వర్డ్ ఇఫ్ యూ కెనాట్ పుష్ ది వాటర్.
1: వెనుకకు త్రోస్తూ పోవాలి. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్.
0: యూ షుడ్ గో ఆన్ పుషింగ్ ది వాటర్ బ్యాక్వర్డ్స్. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్.
1: ఆ విధమైనటువంటి దానిని మనం చేసుకుంటూ పోవటం చేతనే మనం ఎంతైనా జీవితమును ఉన్నత స్థాయికి తెప్పించుకోవచ్చు.
0: ఓన్లీ వెన్ వీ డూ ఆన్ దీస్ లైన్స్ వీ విల్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ లైఫ్.
1: ఈనాడు మనం చేయవలసినటువంటి త్యాగము కేవలం ధనమును మాత్రమే కాదు.
0: వాట్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ టుడే ఈజ్ నాట్ సాక్రిఫైస్ ఆఫ్ మనీ అలోన్.
1: మనం దుర్గుణములు కూడా త్యాగం చేయాలి.
0: వీ హ్యావ్ టు సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: త్యాగం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై సాక్రిఫైస్?
1: మన దుర్గుణాలు త్యాగం చేయటమే నిజమైన త్యాగము.
0: రియల్ సాక్రిఫైస్ ఈజ్ సాక్రిఫైసింగ్ అండ్ రినౌన్సింగ్.
1: అంతేకాని ఆస్తి ఆది వీడి అడవి చేయకుట కాదు.
0: ఇట్ ఈస్ నాట్ లీవింగ్ ది ఫ్యామిలీ అండ్ వైఫ్ అండ్ గోయింగ్ టు ఫారెస్ట్.
1: భావమందు దుష్ట భావము వీటుటే త్యాగమగును అదే యోగమగును.
0: గివింగ్ అప్ బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ వన్స్ థింకింగ్ అండ్ ఫీలింగ్ దాట్ ఈస్ రియల్ సాక్రిఫైస్, రియల్ రినౌన్సియేషన్ అండ్ యోగ.
1: వీడటం అంత గొప్ప త్యాగమేమి కాదు.
0: గివింగ్ అప్ ఫ్యామిలీ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్ అట్ ఆల్.
1: ధనధాన్యములను విసర్జించడము గొప్ప త్యాగమేమి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ సాక్రిఫైస్ ఈవెన్ గివింగ్ అప్ మనీ.
1: మనసు పట్టి ఇవన్నీ సులభంగా మనం త్యాగం చేయవచ్చు.
0: ఇట్ ఈస్ పర్హాప్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ దీస్ థింగ్స్.
1: కానీ మనలో దుర్గుణాలను వదలటమే నిజమైన త్యాగం.
0: గివింగ్ అప్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అస్ ఈజ్ ఎ రియల్ రినౌన్సియేషన్ ఆర్ సాక్రిఫైస్.
1: అప్పుడే మన యొక్క మానవత్వం పరిపూర్ణమైన మానవత్వంగా రూపొందుతుంది.
0: దెన్ ఓన్లీ దాట్ హ్యూమానిటీ ఇన్ అస్ బ్లాజమ్స్ ఫోర్ అండ్ బికమ్స్ పర్ఫెక్ట్.
1: విద్యార్థులారా, మానవుడు మానవుడుగా జీవించడానికైనా ప్రయత్నించడం చాలా గొప్ప పని.
0: డియర్ స్టూడెంట్స్, మ్యాన్ హ్యాస్ టు లివ్ అట్లీస్ట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవత్వాన్ని మనం పశుత్వంగా అనుభవించటము ఇది మానవత్వానికి కళంకము.
0: ఇట్ డజంట్ బిఫిట్ హ్యూమన్ బీయింగ్స్ టు కండక్ట్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎనిమల్స్.
1: కామక్రోధ లోప మోహమద వాత్సల్యమైనటువంటివి ఈ అరిషద్ వర్గము లోపల మానవుణ్ణి కేవలం హతమార్చి వేస్తున్నది.
0: దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ లైక్ డిజైర్, యాంగర్ ఎట్సెట్రా ఆర్ డిస్ట్రాయింగ్ ది హ్యూమన్ క్వాలిటీ ఇన్ హిమ్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయతాని. చంద్రునికు 16 కళలు.
0: మూన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్.
1: ఈ 16 కళలు పూర్ణమైనటువంటి స్థితిని పొందినప్పుడే అదే పరిపూర్ణ స్థితిని పొంది తనలో ఎట్టి మచ్చలు లేకుండా ప్రశాంతమైన ప్రకాంతిని లోకానికి అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆఫ్ మూన్ డెవలప్ టు ఇట్ దర్ ఫుల్ పర్ఫెక్షన్.
1: చంద్రుడు 16 కళలను పెంచుకుంటే జగత్తుకు చక్కని ఆదర్శం.
0: దెన్ ఓన్లీ మూన్ కెన్ బికమ్ ఎ రియల్ ఐడియల్ అండ్ మోడల్.
1: కానీ మానవుని యందు 16 కళలు ఉంటున్నాయి. ఈ 16 కళలను నిర్మూలన చేసినప్పుడే మానవత్వానికి గొప్ప ప్రకాశం.
0: ఇన్ కాంట్రాస్ట్ విత్ దిస్ మ్యాన్ హ్యాస్ టు డిస్ట్రాయ్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ హి హ్యాస్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ హింసెల్ఫ్ ఇంటూ గాడ్.
1: ఏమిటి ఈ 16 కళలు?
0: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
1: అర్హత్ వర్గములు 6.
0: 6 ఎనిమీస్ ఆఫ్ మ్యాన్.
1: మదములు 8 అష్టమదములోని.
0: There are 8 types of pride or vanity.
1: Rajo tamo gunamulu rendu cheriste 16 gunamulu avutayi.
0: The qualities of rajas and tamas together become 16 aspects.
1: Ee 16 kalalanu kudanu manam nirmoola gavinchukovali.
0: You have to destroy and eliminate these 16 aspects in man.
1: Anninti endu kudanu daivatvanni divyatvanni manam viswasinchali.
0: We should firmly believe divinity as existing in everything and as
1: adi lekunda kevalamu మానవత్వంతోనే మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడు ఇది కొంతవరకును మానవత్వాన్ని కూడాను కొంచెం చెడపడానికి ప్రయత్నిస్తుంది.
0: వితౌట్ సచ్ ఫెయిత్ ఆఫ్ డివినిటీ ఇఫ్ మ్యాన్ లివ్స్ ఓన్లీ యాజ్ ఎ మ్యాన్ ఎ టైమ్ విల్ కమ్ వెన్ హీ విల్ ఫాల్ ఇన్ టు ఎన్ ఎనిమల్.
1: మానవుని ఎందున్నటువంటి కర్తృత్వ భోక్తృత్వాన్ని మనము కొంతవరకు తగ్గించుకోవాలి.
0: ద డూయర్షిప్ అండ్ ద ఎంజాయర్షిప్ ఇన్ మ్యాన్ విల్ హావ్ టు బి
1: అన్ని విధములా భగవంతునికి అర్పితం చేసి సర్వం బ్రహ్మమయమనేటువంటి ఒక స్థితి లోపల సత్కర్మలు మనం ఆచరిస్తూ పోయినప్పుడు సర్వం కూడా నువ్వు భగవంతుడే సహాయపరుస్తాడు.
0: వెన్ వి పర్ఫార్మ్ గుడ్ డీడ్స్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ గాడ్ విల్ హెల్ప్ అస్ టు అటైన్ హిమ్.
1: భాగవతంలో మీకు తెలిసినటువంటి విషయమే,
0: యు నో ద ఇన్స్టెన్స్ ఇన్ భాగవత
1: పరమ భక్తుడైనటువంటి పోతన భాగవతమునకు ప్రారంభిస్తూ పలికెడిది భాగవతమట పలికించె విభుండు రామభద్రుండట, పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవరమగునట పలికెద వేరుండు గాద పలుకగనేలా. అన్ని భగవంతుడి పలికించేటివాడు భగవంతుడే, పలికేవాడు భగవంతుడే, రాసేవాడు భగవంతుడే, రాయించేవాడు భగవంతుడే. ఏదో నన్ను నిమిత్త మాత్రంగా తీసుకుని ఈ విధంగా రాయిస్తున్నాడని పోతనామాచ్యుడు ప్రారంభంలోనే భగవంతునికి అర్పితం చేసి తన యొక్క కావ్యాన్ని ప్రారంభించాడు.
0: సుప్రీం పోయట్ డివోటీ పోతన స్టార్టెడ్ రైటింగ్ భాగవత విత్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్, stating that God is the one who makes him utter, who makes him write, who makes him adore, and he is only an instrument.
1: ee vidhamainatunti yokka aadhyatmika bhavam cheta taanu bhagavatamunu vrayatam vallane ikkada ee okka padamunande tattvam aseyaneetunti yokka divyattam imidi untundadu.
0: As Potara undertook to write with such lofty, noble, sacred ideals about Bhagavatam, this Tattvam Asi was incorporated in that
1: itself. Palikedidi Bhagavatamata palikinchedi vadu. Vadu. Adhe Bhagavantam.
0: That the one who is making him utter is vadu, that is Bhagavan.
1: Ne palikina. Ne. Itne jivatma.
0: There is that reference to ne, that is I. If I were to utter this,
1: paramatmudu nenu jeevatmudu,
0: the one who makes me utter is God. The one who is uttering me
1: tam asi, ee rendintu yokka ekatvame ee bhagavatam annadu.
0: This bhagavata, therefore, he just said, there is a tat, that and tvam.
1: Ee bhagavatam nande manavatvaniki sarina margamulanu ఇమిడించుకుంటూ వచ్చాడు.
0: హీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ భాగవత దోస్ సేక్రెడ్ థింగ్స్ విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు మ్యాన్.
1: మొట్టమొదట భక్తి ఆధారము.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ డివోషన్ ఈస్ ది వెరీ బేసిస్.
1: భక్తి క్రమక్రమేణా పెరుగుతూ రాగా అది ఏ జ్ఞానస్వరూపాన్ని పొందుతుంది.
0: యాజ్ ఇట్ గ్రోస్ అండ్ మెచ్యూర్స్ ఇట్ బికమ్స్ విజ్డమ్ ఆర్ నాలెడ్జ్.
1: ఈ జ్ఞానం ముదిరిపోయినప్పుడే మనకు వైరాగ్యము ప్రాప్తిస్తుంది.
0: వెన్ దిస్ నాలెడ్జ్ మెచ్యూర్స్ అండ్ ఫ్రక్టిఫైస్ ఇట్ బికమ్స్
1: ఈ వైరాగ్యం అంటే
0: డిటాచ్మెంట్
1: తత్వం అనేటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతాం.
0: ఇన్ దట్ స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్ వీ అండర్స్టాండ్ ద తత్వం.
1: ఈ తత్వజ్ఞానాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే ముక్తిని పొందగలడు.
0: ద వన్ హూ రికగ్నైజెస్ దిస్ తత్వ జ్ఞాన హీ గెట్స్ లిబరేటెడ్.
1: కనుకనే భాగవతం అనేటువంటి యొక్క పదముల యొక్క శబ్దములందే ఈ ఐదింటి యొక్క రహస్యము ఇమిడి ఉంటున్నది.
0: దిస్ వర్డ్ భాగవతం కన్సిస్ట్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ థింగ్స్.
1: భాగవతము ఇది ఐదు అక్షరాలు.
0: దేర్ ఆర్ ఫైవ్ లెటర్స్ భాగవతము.
1: ఇవే పంచభూతములు.
0: దిస్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇవే పంచేంద్రియములు.
0: దిస్ ఆర్ ఫైవ్ సెన్సెస్.
1: ఇవే పంచకోశములు.
0: దిస్ ఆర్ ఫైవ్ షీట్స్.
1: ఇదే పంచ ప్రాణములు.
0: దిస్ ఆర్ ఫైవ్ లైఫ్స్.
1: ఈ పంచ ప్రాణముల యొక్క సన్నిహితమైన సంబంధ బాంధవ్యమే దివ్యత్వము.
0: డివినిటీ ఈజ్ ద యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ లైఫ్స్.
1: భా ఇదే భక్తి.
0: భా స్టాండ్స్ ఫర్ భక్తి డివోషన్.
1: గా ఇదే జ్ఞానము.
0: గా స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్.
1: వా ఇదే వైరాగ్యము.
0: వా స్టాండ్స్ ఫర్ డిటాచ్మెంట్.
1: తా ఇదే తత్వము.
0: తా స్టాండ్స్ ఫర్ ప్రిన్సిపల్.
1: ము ఇదే ముక్తి. ఇదే భాగవతము అనేటువంటి.
0: ము స్టాండ్స్ ఫర్ లిబరేషన్.
1: భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముల యొక్క సమ్మిళిత సంబంధమే ముక్తి.
0: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ డివోషన్, నాలెడ్జ్, డిటాచ్మెంట్, తత్వం, ప్రిన్సిపల్, అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లిబరేషన్.
1: కనుక ప్రతి మానవునికి కూడాను భక్తి అత్యవసరము. ఇదే పునాది.
0: దేర్ఫోర్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ డివోషన్. దట్ ఈస్ ది వెరీ బేసిస్ అండ్ ఫౌండేషన్.
1: విద్యార్థులు కూడాను భవనమునకు, జీవిత భవనమునకు పునాది వంటి వారే.
0: స్టూడెంట్ లైఫ్ ఈజ్ ది వెరీ ఫౌండేషన్ ఫర్ ది లేటర్ లైఫ్.
1: ఎందుకంటే మీరు బ్రహ్మచారులు.
0: బికాస్ ఇన్ ఎవరీ స్టూడెంట్
1: బ్రహ్మచారి అనేటువంటి యొక్క పునాది పైననే గృహస్థము అనేటువంటి గోడలు కడుతున్నారు.
0: ద ఫ్యామిలీ లైఫ్ ఈజ్ బిల్డ్ యాజ్ ద వాల్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ బ్రహ్మచర్య.
1: కనుక ఈ గృహస్థులు అనేటువంటి గోడలపైనే వానప్రస్థం అనేటువంటి రూప్.
0: ఆన్ దిస్ వాల్స్ ఆఫ్ గృహస్థ ఆర్ ఫ్యామిలీ మ్యాన్ దిస్ వానప్రస్థ అండ్ ఇట్ ఇస్ లేయింగ్.
1: ఈ వానప్రస్థం అనేటువంటి మూతను వేసిన తర్వాతనే కేవలము జీవితము అనేటువంటి దానిని అందులో మనము జరుపుకుంటూ వస్తున్నాం.
0: వీ కెన్ లివ్ ద లైఫ్ ఇన్ దిస్ హౌస్ వన్స్ దేర్ ఇస్ దిస్ వానప్రస్థ రూఫ్ ఇస్ లేయింగ్.
1: జీవిత భవనమునకు విద్యార్థులు, బ్రహ్మచర్యులు పునాది వంటి వారే.
0: దేర్ఫోర్ ఫర్ ద మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ ద విద్యార్థి
1: పునాది భద్రంగా లేకుండా భవనం అంతా కూలిపోతుంది.
0: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ద మ్యాన్షన్ కెన్ కొలాప్స్ అట్ ఎనీ టైం.
1: విద్యార్థులు మొట్టమొదట గుణములను భద్రమైనటువంటిగా మనము అభివృద్ధి గావించుకోవాలి.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ ఏజ్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ అండ్ కల్టివేట్ దెమ్ అండ్ మేక్ దెమ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్.
1: గుణమే లేకుండా మన జీవితంలో శాంతియే ఉండదు.
0: యు విల్ నాట్ హ్యావ్ పీస్ వితౌట్ వర్చ్యూస్ అండ్ గుడ్ క్వాలిటీస్.
1: మనం సమాజంలో పుట్టినాము.
0: వీఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: సమాజంలో పెరిగినాము.
0: వి హావ్ గ్రోన్ ఇన్ సొసైటీ.
1: సమాజంలోనే మన జీవితాన్ని గడుపుతున్నాము.
0: వీఆర్ లివింగ్ అవర్ లైఫ్ ఇన్ సొసైటీ.
1: సమాజమే లేకపోతే మన యొక్క జీవితమే లేదు.
0: వీ విల్ నాట్ హ్యావ్ అవర్ ఓన్ లైఫ్ వితౌట్ సొసైటీ.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి మానవుడు నేను, నా కుటుంబము, నేను, నా కుటుంబము అనేటువంటి ఒక స్థాయి అందే నిలిచిపోతున్నాడు.
0: టుడే మ్యాన్ అన్ఫార్చునేట్లీ ఈజ్ కన్ఫైనింగ్ హిమ్సెల్ఫ్ టు హిమ్సెల్ఫ్ అండ్ హిస్ ఫ్యామిలీ. డజంట్ గో బియాండ్ దట్.
1: సమాజం వరకు తాను ప్రయాణం చేయటం లేదు.
0: హీ డస్ నాట్ గో యాజ్ మచ్ యాజ్ టు సొసైటీ అట్ ఆల్.
1: తాను తన కుటుంబం వరకే ప్రయాణం చేసి అందులో నిలిచిపోతున్నాడు.
0: హిస్ జర్నీ ఈజ్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ టు హిస్ ఫ్యామిలీ అండ్ దేర్ ఇట్ ఎండ్స్.
1: సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ?
0: If there is no society, where does your
1: samajame lekapothe neevu ekkada?
0: If there is no society, where do you
1: samajamlo neevu oka vyaktivi?
0: You are only an individual in the society.
1: Alanti samajane neevu visarjinchi samajane neevu lekka cheyakunda kevalam swarthamu saprayojanam nunde jeevitham gadapatam chetane neeku shanti saukhyamulu dooram aipothunnayi.
0: You are not enjoying peace and prosperity because you are giving up such a society.
1: Bhakti prapattulu endukudanu bhaktulu kudanu mottamodu tana pani taanuku mukhyam.
0: Even in devotion and surrender, the devotee considers himself
1: swarthamu swarthamu swartham.
0: Even in devotion, selfishness
1: tadupare daivam yokka pari,
0: and he then only thinks of God.
1: Kalukane manavudu anukunnatvanti yokka aanandanni anubhavinchalekapothunnadu anukolekapothunnadu.
0: That is why man has not been able to enjoy the bliss which he is aspiring to have.
1: Neevu ekkada nunchi vachchav?
0: From where have you come?
1: Ye aadharamto neevu jeevisthunnavu?
0: On what basis are you living?
1: Ye anugrahamto neevu ee okka lokamlo anubhavisthunnavu?
0: How are you enjoying your life? By what grace?
1: Deenini marchipothunnaru manavudu.
0: Man is forgetting this truth.
1: Kanukane bhagavantyuka tattvanni vismarinchi భౌతికమైన, లౌకికమైనటువంటి యొక్క ఈ జగత్తుని ఆశ్రయించినటువంటి యొక్క వారు కౌరవులని చెప్పవచ్చు.
0: దోస్ పీపుల్ హూ టేక్ షెల్టర్ అండ్ బేస్ దర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ద వరల్డ్లీ లైఫ్ అండ్ గివ్ అప్ గాడ్ హూ ఇస్ ద వెరీ బేసిస్, దే మే బి డిస్కవర్డ్.
1: సంపదలు ఉండినప్పటికీ కట్టకడప్పటికి ఏమైపోయినది?
0: కౌరవాస్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ వెల్త్ అండ్ పవర్, వాట్ హ్యాపెన్ టు దెమ్ అట్ లాస్ట్?
1: సమస్త బంధువులు కూడాను కౌరవులకే సహాయం గావిస్తూ వచ్చారు.
0: All the relatives helped only Kauravas.
1: Mahaveerulu, dheerulu, gambheerulainatunte varanta kudanu Kauravulu yende goppa variga nilichipoyaru.
0: Great renowned heroes joined the Kauravas in their fight.
1: Krupacharya, Dronacharya, Bhishmacharya, ilanti maha తెలివితేటలు కలిగినటువంటి వారు కూడాను, దీశక్తి కలిగినటువంటి వారు కూడాను కౌరవుల వైపునే ఉంటున్నారు.
0: People with so much of intelligence and powers like Krupa, Drona and Bhishmacharya, all this were on the side of Kauravas.
1: Bujabalamu, Buddhibalamu, Ayudabalamu, Anandabalamu, Ematram kudunu variki prayojanam lekapoyindi.
0: Kani
1: Dharmabalamu, Daivabalamu paine adharapadinatunti varu Pandavulu.
0: But Pandavas were one who based themselves entirely on the grace of God and on the strength of the divinity.
1: కనుకని ధర్మమును ఆశ్రయించినప్పుడే దైవం మనకు లభ్యమవుతాడనేటువంటిది భగవద్గీత సుస్పష్టంగా చెప్తుండాలి.
0: భగవద్గీత హాస్ ఎక్స్పౌండెడ్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్లీ దట్ ఓన్లీ దోస్ పీపుల్ హూ రిసార్ట్ టు ధర్మ విల్ గెట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్.
1: క్షత్రియ కురుక్షేత్ర ధర్మంతో ప్రారంభం చేశాడు.
0: భగవద్గీత హాస్ కమెన్స్డ్ విత్ ది వర్డ్ ధర్మ.
1: కానీ కట్టకడపటికి విజయంతో అంత్యం గావించాడు.
0: అండ్ ఇట్ హాస్ క్లోజ్డ్ ఇట్సెల్ఫ్ విత్ విక్టరీ.
1: ధర్మంతో ప్రారంభించి విజయంతో ఆనందాన్ని అనుభవింపచేశాడు అర్జునుకు.
0: అర్జున స్టార్టెడ్ విత్ ధర్మ అండ్ ఎండెడ్ విత్ విక్టరీ.
1: కనుకని ఏ చిన్న కార్యమునకైనా కూడాను పాండవులు పరమాత్మని ముందుంచుకుని తాము ఆ కార్యంలో ప్రవేశించేటువంటి వారు.
0: పాండవాస్ ఆర్ దోస్ పీపుల్ ఇన్ వాట్ ఎవర్ స్మాల్ వర్క్ ది అండర్టూక్ దే ఫస్ట్ కెప్ట్ గాడ్ బిఫోర్ దెమ్ అండ్ దెన్ ఓన్లీ స్టార్టెడ్ దేర్ వర్క్.
1: కౌరవులు అది కాదు, తమ స్వార్థము సప్రయోజనాన్ని ముందుంచుకొని భగవంతుని వెనకించేటువంటి వారు.
0: దే గేవ్ టాప్ ప్రయారిటీ ఫర్ దేర్ ఓన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ గేవ్ ఓన్లీ.
1: కనుకనే వారికి అన్ని విధములు కూడాను వారికి నష్టములు కష్టములే సంభవిస్తూ వచ్చాయి.
0: దట్ ఈస్ ది రీజన్ వై దే సఫర్డ్ సో మచ్ ఆఫ్ లాస్ అండ్ సో మచ్ ఆఫ్.
1: భగవంతుని ముందుంచుకున్నటువంటి యొక్క పాండవులకు అన్ని విజయములే చేకూరినాయి. కష్టములు కొన్ని కలిగినాయి, కానీ ఆ కష్టముల వల్ల వారికి ఏమాత్రము నష్టం లేదు.
0: Pandavas might have faced some difficulties, but as they kept God in front and gave priority,
1: sukham varaku praptinchadu
0: without difficulty and
1: phali.
0: Only the one who works hard will be rewarded.
1: Pandavulu yokka swaroopamu kauravulu yokka vibhagamu ee rakamga manam gurtinchalante kauravulu motta mota ai nenu ani ahankaranni mundunchukunnaru.
0: To understand the distinction between Pandavas and Kauravas, we have to recognize Kauravas based upon their entire strength on themselves.
1: First I. Next world. Last God. Kanukane, world anni lost ayipoyi.
0: Therefore, they lost everything.
1: Pandavulu attu kadu. First God, next world, last I. వారు అహంకారాన్ని కట్టకడపడికి చేర్చారు, కనుకనే వారు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ పాండవాస్ గేవ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్, సెకండ్ ప్లేస్
1: అహంకారాన్ని వెనుకకు నెట్టాలి.
0: డిస్ట్రాయ్ ఈగో,
1: అహంకారాన్ని ముందు పెట్టుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ కీప్ ఈగో ఇన్ ది ఫస్ట్ ప్లేస్.
1: కనుక మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను అహంకార నిర్మూలములు గావించుకునేటువంటి మార్గములను ఎన్నో ఉపమాన ఉపదేయములుగా మనకు బోధిస్తూ వచ్చాయి.
0: All the scriptures have taught that we should destroy the ego if we should really enjoy bliss and peace.
1: Vidyarthulara, ee vayasu lopala meeku ee ahankaram undatamu sahajame.
0: Students, in this age it may be natural for you to have that kind of ego.
1: Kandabalam undinanta varaku kannulo ahankara balamu prakashistune untadi.
0: As long as you have physical strength, your eyes will be full of ego.
1: Yuvakulu yokka rattamu nirantaramu kodunu parulu urukulu gaane untuntayi. Deeniki prashantamainatundi yokka prasaram untane undadu.
0: The blood in the youth would be flowing with great speed. There will not be peace or there will not be a
1: denini kodunu lekka cheyaru.
0: They don't seem to care for anything.
1: Idi ahankaram anetundi parul cheta aavarinchatam valla ఈ ఎవరిని కూడా లెక్క చేయకుండా మంచి చెడ్డలు విచారణ చేయకుండా ఉంటుంటారు.
0: పీపుల్ హూ ఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ ఈగో వుడ్ నెవర్ కేర్ ఫర్ ఎనీ డిస్క్రిమినేషన్.
1: పిల్లలు ఎందు విచక్షణ జ్ఞానము ఏమాత్రము కనిపించదు.
0: దేర్ విల్ నాట్ బి ఎనీ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అట్ ఆల్ ఇన్ సచ్ పీపుల్.
1: విద్యార్థులారా, వినయ విధేయతయే ప్రధానమైన విద్యగా భావించాలి.
0: కన్సిడర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ యాజ్ వెరీ ఇంపార్టెంట్.
1: వినయము
0: ఎడ్యుకేషన్ కన్ఫర్స్ హ్యూమిలిటీ.
1: వినయమునను కలుగు పాత్రత.
0: ది అథారిటీ ఈజ్ ఒబ్టైన్డ్ అన్ అకౌంట్
1: ఆఫ్ పాత్రత వలన ధనము.
0: వన్ గెట్స్ మనీ అన్ అకౌంట్
1: ధనము వలన దైవంబు.
0: అన్ అకౌంట్ ఆఫ్ మనీ వన్ గెట్స్ ది గాడ్.
1: చూసారా, దైవం మనకు చిక్కారటంటే వినయం చేతనే మనకు దైవం లభిస్తాడు.
0: యూ కెన్ ఒబ్టైన్ గాడ్ ఓన్లీ బై హ్యూమిలిటీ.
1: కేవలం దైవం పైన అలక్ష్యం చేయటం వలన కానీ లేక అహంకారంతో నీవు ఈ యొక్క దైవ విషయాన్ని ధర్మ విషయాన్ని అలక్ష్యం చేసినప్పుడు కానీ నీకు ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రాప్తించవు.
0: ఇఫ్ యు ఆర్ రాదర్ ఇండిఫరెంట్ టు గాడ్ ఫిల్డ్ విత్ ఈగో యు ఆర్ నాట్ లైక్ ఎడ్యుకేషన్ కన్ఫర్స్ హ్యూమిలిటీ.
1: వినయమునను కలుగు పాత్రత.
0: ది అథారిటీ ఈజ్ ఒబ్టైన్డ్ అన్ అకౌంట్
1: పాత్రత వలన ధనము.
0: One gets money on account
1: of the other.

0: If you are rather indifferent to God, filled with ego, you are not likely to obtain God in any way.
1: Kanuka vidyarthulu ee vayasu chaala pavitramaina vayasu.
0: For students, this particular age is most sacred, most precious.
1: Ee kayamunu ee kalamunu ee karmanu saarthakam gaavinchukovali.
0: There is need for you to justify and sanctify this body, this time and all your actions.
1: Chakkaga chadavandi.
0: Study well.
1: Manchi taragatilo uttirnulu kaandi.
0: Pass well.
1: Kaani ee chadavunu samajamlo upayoga pettandi.
0: But use this education for the good of the society.
1: కేవలం డిగ్రీ నిమిత్తమై మీరు చదవనక్కర్లేదు.
0: డూ నాట్ స్టడీ ఫర్ ద సేక్ ఆఫ్ ఒబ్టైనింగ్ డిగ్రీస్.
1: ఈ డిగ్రీల వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు.
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ బై దీస్ డిగ్రీస్.
1: మన పూర్వీకులు ఈ విధమైన చదువులు ఏమీ చదవలేదు.
0: అవర్ ఏన్షియన్స్ డిడ్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కానీ చదువులు అధికమయ్యే కొలది కూడాను అహంకారం కూడాను పెరుగుతూ వస్తుంది.
0: బట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంక్రీజింగ్ అరోగెన్స్ ఆల్సో ఈస్ గ్రోయింగ్.
1: అహంకారం పెరిగినా మన యొక్క ఆత్మబలం తగ్గిపోతుంది.
0: If the ego grows, divine power reduces.
1: దివ్యత్వం పెరిగినా అహంకారం తగ్గిపోతుంది.
0: If divinity in you grows,
1: కూడాను పిల్లలు ఆడేటువంటి సీసా మాదిరి ఉంటుంటారు.
0: The relationship between ego and divinity is the same as that you get in the seesaw.
1: విద్యార్థులారా, ఆధ్యాత్మిక మార్గము అత్యవసరము.
0: Dear students, spiritual life,
1: దైవ భావం లేకపోవటం చేతనే ఈనాడు లోకములో మానవులు క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
0: మ్యాన్ టుడే హెస్ బికమ్ వర్స్ దాన్ ఎ క్రూయల్ ఎనిమల్ బికాస్ హి హెస్ గివెన్ అప్ ద డివైన్ అండ్ సీక్రెట్ ఫీలింగ్స్ ఇన్ హిమ్.
1: మనకు ధనము ప్రధానము కాదు.
0: వెల్త్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్.
1: ధనమెచ్చిన మదమెచ్చును.
0: ఈ వెల్త్ గ్రోస్ యువర్
1: మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చును.
0: ఈ విత్ యువర్ ఆరోగెన్స్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీ
1: ధనముడిగిన మదముడుగును.
0: ఈ wealth declines
1: madamudigina durgunambu manulu veemanna.
0: If your arrogance declines, good qualities also will increase.
1: Manaku padavulu kaani leka dhanamu kaani gaurava pratishthalu kaani kadili poyye meghamulu.
0: Power and authority, money, wealth, name and fame, all these are
1: ee ahankarame manavuni atappatanam chestundadi.
0: It is this ego which brings down man.
1: దేనిని బట్టి నీవు ఈ అహంకారాన్ని వినియోగం చేస్తున్నావు?
0: వై ఆర్ యు సో మచ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ఆన్ వాట్ బేసిస్?
1: ఏ ఆధారము లేదు.
0: దేర్ ఇస్ నో బేసిస్.
1: ఇదే మూర్ఖత్వము.
0: దేర్ ఇస్ ఓన్లీ స్టూపిడిటీ విచ్ ఇస్ ది బేసిస్.
1: కనుక అహంకారం ఉండటం చేతనే మనము తనను తానే మర్చిపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఈస్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ రియల్ నేచర్ బికాస్ ఆఫ్ హిజ్ ఈగో.
1: తనను తాను మర్చటమే పెద్ద బంధన.
0: ది గ్రేటెస్ట్ బాండేజ్ ఈస్ forgetting one's own real nature.
1: తనంతాను గుర్తించుకోవటమే నిజమైన సాక్షాత్కారం.
0: రికగ్నైజింగ్ హూ హీ రియలీ ఈస్ ఈజ్ ది రియల్ సాక్షాత్కారం.
1: జపములు, ధ్యానములు, యోగములు, కర్మలు, సేవలు అనేక రకములుగా చేసినప్పటికీ కానీ మన యొక్క మనస్తత్వం ఏమాత్రము మారలేదు.
0: వాట్ ఎవర్ సాధనాస్, వాట్ ఎవర్ ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ గుడ్ డీడ్స్ యు డూ, వీఆర్ నాట్ ట్రాన్స్ఫరింగ్ అవర్ ఓన్ మైండ్.
1: విద్యార్థులారా, మనిషి మారినంత మాత్రం ప్రయోజనం లేదు, మనసు మారాలి.
0: By mere change of man, there is no use. There, the mind should change.
1: Guddalu maarinanta valla vacheyatundi phaltam em ledu, gunamu maarali.
0: By change of clothes, you are not going to get anything.
1: Gunamu maarakunda enni vidhamulainatundi yokka abhivruddhi margamunu manam anubhavinchamani veravigina kaani adi kevalam veritaname kaani adi pavitramainatundi margam kaadu.
0: Whatever progress and success you achieve, it is not going to be of any avail if you do not develop good qualities and virtues.
1: Vidyarthulu bhavishyattunaku nayakulu.
0: Today's students are tomorrow's leaders.
1: Meeru sariyainatundi sthiti endu undinappude desham sariyainatundi sthitini anubhavistundi.
0: Only when you are in a good state, the nation will be
1: desham yokka manchi cheddalanni kudunu vidyarthula painane aadharapadi untundadi.
0: The future welfare or otherwise of the nation entirely depends upon the
1: విద్యార్థులు మంచివారైనా నీతి నిజాయితీ మంతులైనా అప్పుడు దేశం కూడాను మంచి ఆదర్శవంతమైన దేశంగా నిరూపించవచ్చు.
0: ఇఫ్ ది స్టూడెంట్స్ ఫాలో ద పాత్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ, ద నేషన్ వుడ్ ప్రాస్పర్ అండ్ మేక్ గుడ్ ప్రోగ్రెస్.
1: భారతదేశము అనాది కాలం నుండి ఇట్టి సత్కీర్తిని సంపాదించినటువంటిది.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ భారత్ హ్యాడ్ ఎర్న్డ్ ఎ గ్రేట్ రెప్యుటేషన్ అండ్ ఎ గుడ్ నేమ్.
1: కనుక ఆ యొక్క ప్రాచీన సంస్కృతిని తిరిగి మీరు పునరుద్ధరింపచేయండి.
0: రెస్టోర్.

0: ancient culture to its pristine glory.
1: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతి వల్లనే అన్ని దేశములు కూడాను అనేక రకమైనటువంటి యొక్క ఆనందాన్ని అందుకుంటూ వచ్చారు.
0: Not merely Bharat, all the countries enjoyed all prosperity and welfare because of this sacred Indian culture.
1: భారతీయులు ఈ యొక్క ధర్మమును ఈ యొక్క సంస్కృతి యొక్క విశిష్టతను గుర్తించుకోలేకపోతున్నారు.
0: But unfortunately today Indians themselves have not been able to realize the sacredness of their dharma and their culture.
1: కనుక భారతదేశం అనేటువంటిది సర్వ దేశములకు కూడాను నాయకత్వాన్ని వహించినటువంటిది పవిత్రమైనటువంటి దివ్య సందేశాలు అందించినటువంటి దేశము.
0: భారత్ ఈజ్ వన్ విచ్ ప్రొవైడెడ్ లీడర్షిప్ టు ఆల్ ద నేషన్స్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆఫర్డ్ గ్రేట్ ఐడియల్స్ టు ఆల్ ద నేషన్స్.
1: ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఆదర్శ రూపమైనటువంటి యొక్క రూపములో అన్యోన్యమైనటువంటి భావముతో ప్రకటించి ప్రచురించినటువంటిది భారతదేశము.
0: భారత్ ఈజ్ వన్ which showed great lessons as expounded in various scriptures like Vedas.
1: కాని ఈ నాడు ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధన సన్నలిగిల్లటం చేతనే మన భారతీయ సంస్కృతిని కేవలం ఎవరు కూడాను గుర్తించడానికి వీలు కాకుండా ఉంటుంది.
0: No one has been able to recognize today the greatness of Indian culture because the teachings are not accompanied by the practice.
1: విద్యార్థులారా, మూడు మాత్రం మీరు ఎప్పుడు కూడాను మరవకూడదు.
0: Dear students, do not forget three important things in your life at any time.
1: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
0: భారతీయస్ ఆల్వేస్ ఆర్ అడ్హెర్ టు ట్రూత్ అండ్ ది ఫాలో రైట్నెస్.
1: భారతీయులకు ఆటపట్టు.
0: జస్టిస్ ఈజ్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఫార్ ది భారతీయస్.
1: కనుక నీవు సత్య ధర్మ నీతి నిజాయితీలతో మనం జీవించడానికి తగిన కృషి చేయాలి.
0: యూ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు లివ్ on the basis of
1: కనుకనే వేదం సత్యం వద ధర్మం చర. ఈ రెండింటిని మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: దట్ ఈస్ వై వేదాస్ హావ్ ఆల్సో డిక్లర్డ్ యాస్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
1: కనుక ఈ 15 దినముల నుంచి కూడాను మీరు తెలుసుకున్న గుర్తించిన సత్యాలను వర్తించడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడే ఇది సార్థకం అవుతుంది.
0: వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్ recognized and realized in these 15 days only when you practice them
1: desam yokka abhimanaanni matram meeru ee naadu kodunu meeru vadalakodadu.
0: You would never give up your love for the nation.
1: ee desam varu aa desha abhimananu penchukotamlo tappu ledu.
0: There is nothing wrong in developing love for the nation.
1: Aithe tana desha abhimanam taanu penchukoni paradeshamunu matram manam vimarsinchakodadu.
0: Love for one's own nation doesn't mean criticizing another nation or
1: ye matanni kudunu manam ye matram kudunu alachana cheyakoddu.
0: We should not show disrespect for any other religion. We should not criticize
1: aa vidhamainatundi vishala bhavanni manam penchukovali.
0: Develop that kind of broad mindedness in you.
1: Parama bhavanamaina bharatavaniyandu sahanam annade manaku chakkadanamu.
0: In this great sacred Bharat, it is patience which is beauty.
1: Vratamulannitiyandu ghana satyaseelame kathina tapamu.
0: Among all the penances and vows, it is following the path of truth and integrity which is the greatest penance and vow.
1: నిజముగా ఈ పవిత్రమైనటువంటి దేశం యొక్క ఘనతను ఎంత వర్ణించినా కూడా సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎగ్జాస్ట్ ద ప్రాపర్ డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ గ్రేట్నెస్ నేషన్ అండ్ ఇట్స్ యునీక్నెస్.
1: తల్లి ప్రేమ కంటే అమితమైనటువంటి ప్రేమను అందించినటువంటిది ఈ దేశం.
0: దిస్ కంట్రీ అండ్ నేషన్ ఈజ్ వన్ విచ్ హెస్ కన్ఫర్డ్ ఆన్ ఇట్ సిటిజన్స్ లవ్ గ్రేటర్ దాన్ దర్ ఓన్ మదర్స్.
1: ఇలాంటి పవిత్రమైన దేశాన్ని మనం ఈనాడు విస్మరించి విదేశాలను విశ్వసించి మన జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నాం.
0: వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ ఓన్ లైఫ్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ అదర్ నేషన్స్ గివింగ్ అప్ ఫెయిత్ అండ్ లవ్ ఫర్ అవర్ ఓన్ సేక్రెడ్ మదర్ ల్యాండ్.
1: కాన విద్యార్థులారా, దేశాభిమానాన్ని పెంచుకుని దేశం యొక్క గౌరవాన్ని, దేశం యొక్క సంస్కృతిని, దేశం యొక్క ఔన్నత్యాన్ని మీరే కాపాడాలి.
0: డియర్ స్టూడెంట్స్, develop love for the nation, take care of its own greatness and see its sacredness and its greatness are restored.
1: మీ దృష్టి లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటి ఒక ప్రార్థన చేయండి.
0: ఆల్వేస్ ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
1: ఏ దేశం పైన కానీ, ఏ మతం పైన కానీ, ఏ వ్యక్తి పైన కానీ మీకు ఏమాత్రం కూడా ద్వేషం కానీ ఒక విధమైన అయిష్టం కానీ మీరు పెంచుకోకూడదు.
0: డు నాట్ డెవలప్ ఎన్మిటీ ఆర్ డిస్లైక్ ఫర్ ఎనీ నేషన్, ఎనీ రిలీజియన్, ఎనీ పర్సన్, ఎనీ కంట్రీ.
1: విశాల విశాల విశాల భావాన్ని పెంచుకోవాలి.
0: బ్రాడన్ యువర్ విజన్, బ్రాడన్ యువర్ మైండ్.
1: సంకుచితమైన భావాలను త్యజించాలి.
0: గివ్ అప్ నారో మైండెడ్నెస్.
1: ఇది భారతీయుల నిజమైనటువంటి యొక్క సంస్కృతి.
0: దాట్ ఈస్ ట్రూ కల్చర్ ఆఫ్ భారతీయాస్.
1: అందువల్లనే ఆర్షమతమునందు లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటి యొక్క చిరంజీవి అయినటువంటి యొక్క ఈ పదములు నిరంతరము కూడాను స్మరిస్తూనే ఉంటుండాలి.
0: దట్ ఈస్ వై దీస్ ఇమ్మార్టల్ వర్డ్స్ లెట్ ఎవ్రీ కంట్రీ అండ్ ఎవ్రీ వన్ బి హ్యాపీ ఈస్ ది మంత్ర విచ్ ఈస్ చాంటెడ్ బై ది ఏన్షియంట్ రిలీజియన్.
1: భగవద్భక్తిని మాత్రము ఎవరే విధంగా మేము తూలనాడినా, ఎవరే విధంగా మిమ్మల్ని హాస్యాస్పదంగా చూచినా దీనిని మాత్రం మీరు వదలకండి.
0: కమ్ వాట్ మే, లెట్ ఎనీవన్ క్రిటిసైజ్ ఆర్ కామెంట్ ఆర్ రిడిక్యూల్ యూ, డు నాట్ గివ్ అప్.
1: భగవత్ ప్రేమనే లేకపోతే ఈ జగత్ అంతా శూన్యమే.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎ నలిటీ.
1: ప్రేమనే భగవంతుడు, భగవంతుడే ప్రేమ.
0: లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
1: కనుక ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
0: Develop this kind of
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా ఈ ప్రేమకు భంగం కలిగించకండి.
0: Do not give up such sacred love
1: under కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు ఎన్ని వెంటాడినప్పటికీ ప్రేమను మాత్రం మీరు వదలకండి. భగవత్ ప్రేమను.
0: Do not give up love for God under any circumstances, whatever be the difficulties, problems, trials.
1: మీ వెంట, జంట, ఇంట, కంట ఉంటుండి మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది.
0: It is this love for God which can give you protection under all circumstances, accompanying you at all times.
1: కష్టములు వచ్చినాయని భగవంతుని ఏమాత్రం కూడా నువ్వు నిందించకూడదు.
0: When you face difficulties and problems, do not criticize God.
1: ఇది నీలో పేరుకున్నటువంటి స్వార్థము.
0: It is only this selfishness.
1: ఏ నిమిత్తమై, ఏ కారణం చేత నీకు కష్టాన్ని అందించాడు?
0: For what? Justified.
1: అది కూడా నువ్వు ఒక అనుగ్రహ ప్రసాదం అనే మీరు భావించాలి.
0: You should always consider all difficulties given by God as gifts for your own good.
1: కనుకనే జీవితం అనేటువంటిది సుఖదుఃఖములకు మధ్యలో ఉండినటువంటిది.
0: Life is sandwiched between joy and sorrow.
1: కాన మీరు ఈ ప్రాకృతమైనటువంటి యొక్క బాధలను ఏమాత్రము లెక్క చేయకుండా భగవద్భావాన్ని, భగవత్ విశ్వాసాన్ని దృఢంగా కలిగి ఉండినప్పుడు ఎన్నైనా కూడా మనం ఎదుర్కొని దాన్ని సాధించవచ్చును.
0: Do not worry and bother yourself about these worldly difficulties. Have firm faith and love for God. You can face any difficulties and conquer them and achieve victory.
1: ఎలాంటి పరిస్థితులు ఎందకొని కూడాను భగవత్ నామాన్ని మీరు మరువకూడదు.
0: Do not give up chanting the name of the Lord under any circumstances and remembering his sacred name.
1: మీ జీవిత యొక్క ప్రవాహములో నావగా తోడ్పడుతుంది.
0: That name itself becomes a boat for you to save you in the flow of life.
1: కనుక నామస్మరణ చేయండి.
0: చాంట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.

0: తిరుసులేకుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఎల్ల నక్షత్రాలు నేల రాలక మింట నిలిచియుండే ఏ ప్రేమ శక్తిచే ఈ దారుణి శక్తి ఇరుసు లేకుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఇది ఏ ఆత్మశక్తి ఏ ప్రేమ మహిమచే ఆత్మశక్తియు ప్రేమ శక్తియు రెండు ఏకమయ్యే ప్రేమస్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈ ప్రపంచం యొక్క స్థితి తెలియడానికి ఏది ఆధారం
1: What is the basis for the world to exist and sustain?
0: ఈ ప్రేమ శక్తి అన్ని నక్షత్రాలు నేల రాలక మింట నిలిచి ఉండే.
1: What is that mighty power of love that keeps the stars there steady, there in the sky, without falling down?

0: ఒకటి కలిసి ఉండే.
1: వాట్ ఈస్ దట్ మైటీ పవర్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది వరల్డ్స్ టు ఎగ్జిస్ట్ ఇన్ పర్ఫెక్ట్ హార్మోనీ అండ్ సింథసిస్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: జ్ఞానుడు పొట్ట నింపుకున చిక్కులు నందుచు కోటి విద్యలను పునగనే నేర్చి పరిపూర్ణ సుఖమును పొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేటికి.
1: Why should we ruin our human life by just spending all our energies and time to feed our belly, to eke out our living, by acquiring so much of knowledge just for our livelihood?
0: నిత్య జీవితంలో సత్య వస్తువును దర్శించవాలన్నా ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: In our daily life, we have the experience of truth. We don't need to adopt any separate spiritual practice.
0: Brahma, Vishnu, Maheshwarani, అనేక విధములుగా పేరు చెప్తున్నాం మనం.
1: We utter some names like Brahma, Vishnu and Maheshwara.
0: ఈ రూపములు చూచిన వారెవరు?
1: Who have seen those forms of these three?
0: ఎవరికి ఈ రూపములు కనిపించడం లేదు.
1: None have seen these forms.
0: కేవలం శక్తి ఒకటి మాత్రమే ప్రేమ స్వరూపమై సంచరించుచున్నది.
1: It is only the power of love that exists in all these three aspects of the divine.
0: ప్రేమ చేతనే సర్వ సంగములు సమకూరుచున్నవి.
1: It's only out of love we are able to acquire, possess all.
0: సంఘం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ సంఘ?
0: 10 మంది చేరిక మాత్రం సంఘం కాదు.
1: సంఘ ఈజ్ నాట్ అసెంబ్లీ ఆఫ్ కపుల్ ఆఫ్ పీపుల్.
0: సమత్వమైనటువంటి మానవత్వం, దివ్యత్వమైన దైవత్వంతో కూడి ఏకం కావటమే సంఘం.
1: సంఘ ద కంపెనిమెంట్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద డివినిటీ.
0: డివినిటీ లేకుండా ఏ విధమైనటువంటి మానవత్వము కనిపించదు.
1: Without divinity, humanity cannot exist.
0: దివ్యత్వంతో కొంచెం సంబంధ బాంధవ్యం కల్పించుకున్నప్పుడే నీకు సర్వశక్తి కూడా సమర్థుడైపోతావు.
1: When once you establish intimate contact with the inner divinity, you will be able to accomplish.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నిజముగా మానవత్వమునందే సర్వశక్తులు ఇమిడి ఉన్నవి.
1: ఇట్స్ ఓన్లీ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆల్ ఫ్యాకల్టీస్ ఆఫ్ పవర్ ఆర్ ప్రెసెంట్.
0: దీనికి వేరే దివ్యమైనటువంటి శక్తి మనం తీసుకుని రానక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద డివైన్ పవర్ బియాండ్.
0: మానవుని అందే డివైన్ పవర్ పూర్తిగా నిండి ఉన్నది.
1: ద డివైన్ పవర్ ఇస్ ఇమ్మనెంట్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: ఆ పవర్ లేకుండా మానవతా శక్తి ఏమాత్రము ఒంటరిగా పనిచేయలేదు.
1: విదౌట్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్ హీ కెనాట్ ఫంక్షన్.
0: మమైవాహం అంటాడు.
1: గాడ్ సేస్ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: అహం బ్రహ్మాస్మి.
1: అండ్ ఇట్ ఇస్ డిక్లేర్డ్ దట్ ఐ యామ్ గాడ్.
0: తత్ త్వం అసి.
1: And it is also said that
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: And that awareness ప్రజ్ఞానం.
0: అయమాత్మ బ్రహ్మ. ఇలాంటి మహావాక్యములు ఎంతయో గీత యందు ఇమిడి ఉన్నవి.
1: The four primordial principles that I am awareness, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి దట్ థౌ ఆర్ట్, అయమాత్మ బ్రహ్మ, దీస్ ఆర్ ది వేదిక్ డిక్త.
0: ఇవన్నీ కూడా కేవలము మానవుని మాయల్లో ముంచి పెడుతున్నవి కానీ ఇవి సహజంగా ఎక్కడ కూడా ఈ శక్తిని కనిపించడం లేదు.
1: మెనీ ఆఫ్ ది థింగ్స్ దట్ వీ ఎన్కౌంటర్ ఇన్ లైఫ్ డ్రౌన్ అస్ ఇన్ ఇల్యూజన్ అండ్ ఇట్ గివ్స్ నో స్కోప్ ఫర్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఇన్నర్ పవర్.
0: మానవత్వానికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో పవర్ బియాండ్ ది పవర్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్.
0: మానవత్వం అందే దైవత్వం కూడా ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ in man the divinity, God exists.
0: ఈ దివ్యత్వము మానవత్వము రెండు చేరి శక్తిత్వంగా మారుతుండాలి.
1: So the humanity and the divinity together constitute the entire power of love. Embodiments of love.
0: ఈ మానవత్వం అనేక శక్తులను సాధించి దాన్ని ఏదో ఒక విధమైనటువంటి యొక్క సాధన లోపల ముంచాలని ప్రయత్నిస్తున్నారు.
1: The human society is totally involved to achieve something, to accomplish something. Out of all the faculties of power in him, the body suffers from so many afflictions. Out of all the sufferings, what just the power that you have? The very birth itself is a matter of worry. Life on earth, the family life, death,
0: బాల్యమంతయు చింత,
1: ది చైల్డ్హుడ్,
0: వార్ధక్యం ఒక చింత,
1: ఓల్డ్ ఏజ్,
0: జీవించుట ఒక చింత,
1: లైఫ్,
0: చెడుపు చింత,
1: అండ్ ది ఫెయిల్యూర్,
0: కర్మలన్నీ చింత,
1: ఆల్ యాక్షన్స్,
0: కష్టములు ఒక చింత,
1: డిఫికల్టీస్,
0: సంతసం ఒక చింత,
1: హ్యాపీనెస్,
0: వింత చింత,
1: ది మిస్టరీ,
0: ఏది చింత లేనటువంటిది,
1: అండ్ ఇట్స్ ఆల్ ఫుల్ ఆఫ్ వరీస్ అండ్ యాంగ్జైటీస్,
0: అన్ని చింతలు చేసే కూడి ఉన్నవి,
1: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్ అండ్ వరీస్,
0: ఇది చింతలు కాదు,
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ నాట్,
0: ఇది దైవత్వాన్ని చేరేటువంటి స్టెప్స్, మానవత్వాన్ని వదిలి దైవత్వాన్ని చేరడానికి ఈ విధమైన మార్గములు.
1: వీ హ్యావ్ టు కన్సిడర్ దెమ్ యాజ్ స్టెప్స్ టు టేక్ మ్యాన్ టువర్డ్స్ గాడ్, ఎసెన్స్ ఆఫ్ మ్యాన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవాన్ని మేము స్వప్నంలో చూచామని, దైవాన్ని మేము ధ్యానంలో చూచామని, దైవాన్ని మేము అనేక రకములుగా జ్ఞాన నేత్రముల చేత సంపర్కిస్తున్నామని చెప్పుకుంటారు.
1: పీపుల్ డిక్లేర్ దట్ దే విజువలైజ్డ్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్. సమ్ సే దట్ దే సా హిమ్ వైల్ ఇన్ మెడిటేషన్. సమ్ సే దట్ దే కుడ్ విజువలైజ్ హిమ్ త్రూ దేర్ విజ్డమ్ ఐ.
0: కనుక ఇవన్నీ కూడా కేవలము మానవుని యొక్క భ్రమలే కాని నిజమైన శక్తులు కాదు.
1: దీస్ ఆర్ ఆల్ హ్యూమన్ ఇమాజినేషన్స్. It's nothing to do with the latent power.
0: Swapnamlo bhagavatini darshinchamu anuku antuntaru.
1: Some say that they have seen God in their dreams.
0: Swapnam ekkada undi, bhagavantuni ekkada unnadu, darshinchadam ekkada.
1: Where is the dream? Where is God? What is the point of seeing him?
0: Swapname ledu.
1: There is no dream at all.
0: Ee swapnamlo kanipinchetuvanti ivanni kudunu vyaktitvamulu kavu.
1: All that you encounter in dream, that's not a reality at all.
0: Ivannu kevalamu maya shaktile.
1: That's all illusion, false identification.
0: Idi kevalamu oka vidhamainatundi bhrantiye.
1: It is delusion, imagination.
0: Ee bhrantini manam enaadu pogottukundamo aalaade manaku nija shakti manlo prarambham avutundi.
1: The moment we transcend this delusion and imagination, we'll be able to know the reality.
0: Kanuka prati manavudu kudanu ఈ మాయ శక్తులను తొలగించుకోవాలి.
1: Everyone must make every effort to abandon this illusion.
0: ధ్యానంలో కూర్చొని ఏదో మేము ఎవరినో ధ్యానం చేస్తున్నామని అనుకుంటారు. ఆ ధ్యానంలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క వెలుతురు వచ్చిందంటే ఈ ప్రకాశాన్ని మేము చూచామంటారు.
1: Some say that they sit in meditation in full concentration and they see a ray of light in the state of meditation.
0: ఈ మెడిటేషన్ అంటే ఏమిటి?
1: వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ మెడిటేషన్?
0: ఏకాగ్రత అని.
1: ఇట్స్ కాన్సన్ట్రేషన్.
0: ఎట్టి చరణము లేకుండా, ఎట్టి భ్రాంతి లేకుండా, ఎట్టి సంబంధము లేకుండా ఒక విధమైన దృశ్యం కనిపించడం.
1: ది యాక్చువల్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్ డస్ నాట్ కాల్ ఫార్ ఎనీ కైండ్ ఆఫ్ మూమెంట్. ఇట్ డస్ నాట్ ప్రమోట్ ఎనీ ఇమాజినేషన్ ఆర్ ఇల్యూషన్ ఆర్ ఎనీ రిలేషన్షిప్.
0: ఎక్కడ చూసినా కానీ మనిషి ఉన్నాడు.
1: మ్యాన్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: కానీ మనిషి ఎక్కడ ఉన్నాడో అక్కడే మనసు కూడా ఉంటుండాలి.
1: వేర్ ఎవర్ మ్యాన్ ఇస్ ప్రెసెంట్ దేర్ ఎగ్జిస్ట్ ద మైండ్.
0: మనసు లేని స్థానము ఎక్కడ కూడా లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో మైండ్.
0: కనుక మనసే సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: సో ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: మన ఏ మనుష్యానాం కారణం బంధమోచయో.
1: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ అటాచ్మెంట్ అండ్ లిబరేషన్.
0: మోక్షం అంటే ఏమిటి?
1: What is moksha? Liberation.
0: Anandani anubhavinchatamu.
1: experiencing the state of bliss.
0: ఈ ఆనందం ఎక్కడి నుంచినో రాదు.
1: You don't get bliss from anywhere else.
0: మానవుని యొక్క హృదయ స్థాయి నుంచే వస్తుండాలి.
1: It arises from one's own heart.
0: ఈ మనసు యొక్క తత్వము,
1: the nature of the mind,
0: అనేక రకములు కాకుండా చంచలమైనటువంటిది,
1: is that of wavering type.
0: ఈ వేవరింగ్ మైండ్ అనేటువంటిది మన యందే ఉన్నది, కానీ బయట నుంచి రావటం లేదు.
1: దిస్ వేవర్డ్ నేచర్, అన్స్టెడీనెస్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, ఈస్ నాట్ ఎనీవేర్ ఎల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా సంబంధ బాంధవ్యం అంతా కూడా మాయ యొక్క సంబంధం అది.
1: దేర్ ఫార్ ఎవ్రీ అసోసియేషన్ ఈస్ ది ఫ్రక్టిఫికేషన్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ఇల్యూజన్.
0: నీవు ఒక పెళ్లి చేసుకున్నావు,
1: you supposing it married,
0: భార్య భర్తను సంబంధ బాంధవ్యంగా తీసుకుంటున్నావు,
1: you consider the relationship between husband and wife,
0: కానీ ఇంత పూర్వం కూడా ఆమె ఉండదు, నీవు ఉన్నావు.
1: Prior to the wedding, both of you were present without any relationship.
0: కేవలం మనసు యొక్క సంబంధమే.
1: It is only association because of the
0: ఈ భ్రాంతి యొక్క ఈక్వల్ శక్తి.
1: It is the power of the illusion.
0: ఈ విధమైనటువంటి యొక్క మాయాశక్తులు అన్ని కూడాను మహత్తరమైన శక్తులు అని భావించుకోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు కన్సిడర్ ద పవర్ ఆఫ్ దిస్ ఇల్యూజన్ ఆర్ మాయా యాజ్ ద హైయెస్ట్ వన్.
0: మాయా ఎప్పుడు తొలగుతుందో అప్పుడే నీకు సర్వము తొలగితే
1: పోతుంది. ద మూమెంట్ ద కర్టన్ ఆఫ్ ఇల్యూజన్ డ్రాప్స్, ద రియాలిటీ రివీల్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: ఆ మాయ కూడాను ప్రేమ చో చేరి ఉంటుంటుంది.
1: అండ్ వీ ఆల్సో ఫైండ్ ద లవ్ along with this illusion.
0: Premale enatvanti kadamu ekkada kudanu kanipinchadu.
1: You don't find any place in this world without love.
0: Kanuka premane sarvamu,
1: love is everything.
0: Sambandha bandhavyam anni kudanu prema chetane kalugutunnavi.
1: The associationship, the relationships are
0: prema chetane tarugutunnavi.
1: All things happen because
0: prema chetane perugutunnavi.
1: They grow because of love.
0: Taragatam పుట్టడం ఈ మూడు కూడాను ప్రేమ యొక్క సంబంధమే.
1: థింగ్స్ గ్రో, ద ఇంక్రీజ్, ద డిమినిష్, ద వానిష్ బికాస్ ఆఫ్ లవ్.
0: 9 ఒకటి ఉండాలి అంకె,
1: నంబర్ 9.
0: ఈ 9కి ప్లస్ చేస్తే 1 పెట్టేస్తే 10 అవుతుంది.
1: 9 + 1 = 10.
0: అయితే ఈ 10 అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: ద నంబర్ 10, హౌ డిడ్ యు గెట్ ఇట్?
0: ఒకటి చేరటం చేతనే దీనికి సంబంధం వచ్చింది.
1: దిస్ 10 ఇస్ బికాస్ ఆఫ్ ప్లస్ ఎడిషన్ ఆఫ్ 1.
0: పది లోపల ఒకటి తీసివేసి
1: రిమూవ్ 1 అవుట్ ఆఫ్ దిస్ నంబర్ 10,
0: 9 మాత్రమే మిగులుతుంది.
1: అండ్ యూ ఆల్సో ఓన్లీ
0: మిగిలిన ఏంటి? వాట్
1: ఇస్ దిస్ దెన్ నంబర్?
0: అది కూడా మనం తీసిపెట్టినవి.
1: అండ్ ఇట్స్ ఓన్లీ అవర్ క్వశ్చన్ సబ్స్ట్రాక్షన్.
0: ఈ విధంగా సంబంధ బాంధవ్యం అంతా మనం కూడటము మనం తీయటము, ఈ రెండు యొక్క సంబంధమనే ఈ సంబంధం.
1: సో ది రిలేషన్షిప్ ఇస్ బికాస్ ఆఫ్ ఎడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్, దట్స్ ఆల్.
0: ప్రపంచంలో,
1: in this world,
0: ఎన్నో రకములైనటువంటి ఒక ధ్యానములు జరుపుతున్నారు.
1: We come across different types of meditation.
0: బ్రహ్మ సాధన ఒకటి ఉంటుంది. బ్రహ్మ సాధన,
1: బ్రహ్మ సాధన ఇస్ వన్ టైప్.
0: బ్రహ్మ సాధన,
1: బ్రహ్మ సాధన,
0: ఈ సాధన అనేటువంటిది భ్రమ నుంచి కలిపినటువంటిది.
1: భ్రమ సాధన, దిస్ కైండ్ ఆఫ్ సాధన ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ భ్రమ, ఇల్యూషన్.
0: కనుక బ్రహ్మ కాని, విష్ణువు కాని, మహేశ్వరుడు కాని ఏ సాధనలో కూడాను ఎవరికి కనిపించడు.
1: ఇన్ఫాక్ట్ బై సాధన నన్ కెన్ సీ బ్రహ్మ, విష్ణు, అర్మహేశ్వర.
0: ఈ కనిపించేటువంటి కూడాను మన యొక్క హృదయ భావములు.
1: ఆల్ దట్ వీ సీ, ఫీల్ టు సీ, ఆర్ జస్ట్ రిఫ్లెక్షన్స్ ఆఫ్
0: బ్రహ్మ. జగత్తునందు లేడు.
1: బ్రహ్మ ఇస్ నాట్ ప్రెసెంట్ సెపరేట్.
0: విష్ణువు జగత్తునందు లేడు.
1: నార్ విష్ణు.
0: ఈశ్వరుడు జగత్తునందు లేడు.
1: అండ్ దేర్ ఇస్ నో ఈశ్వర ఇన్
0: ఈశావాస్యం ఇదం జగత్.
1: ఈశావాస్యమిదం జగత్. గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఉన్నదంతా కూడా ఒక మానవత్వమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది హ్యూమానిటీ, జస్ట్ వన్.
0: ఈ మానవత్వాన్ని నమ్మక, దైవత్వం కావాలని ఈ మానవత్వంలో మనం విచారణ చేస్తే ఏది కనిపిస్తుంది?
1: వితౌట్ కన్సిడరేషన్ ఫర్ హ్యూమానిటీ, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు అటైన్ డివినిటీ?
0: కనిపిస్తుంది.
1: యూ విల్ ఓన్లీ కమ్ అక్రాస్ ది డెమోనిక్ టెంపర్మెంట్, దానవత్వ.
0: నీవు తలచినటువంటి రూపంలో అందులో చేరడానికి వీలు లేదు.
1: యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: నీవు చూస్తున్నటువంటి యొక్క విష్ణుస్వరూపము అది విష్ణువు కాదు.
1: యువర్ విజువలైజేషన్, ఇమాజినేషన్ ఆఫ్ విష్ణు ఈజ్ నాట్ ఎ రియాలిటీ.
0: నీ యొక్క భ్రమ యొక్క తృష్ణ.
1: ఇట్ ఈజ్ ఓన్లీ యువర్ యర్నింగ్, పైనింగ్ ఫర్ గాడ్.
0: కనుక విష్ణువు లేడు.
1: దేర్ నో విష్ణు.
0: బ్రహ్మను లేడు.
1: నార్ బ్రహ్మ.
0: ఈశ్వరుడు లేడు.
1: నో ఈశ్వర.
0: ఉన్నది ఒక్కటే మానవుడు.
1: ఓన్లీ మ్యాన్ దట్ ఇస్ ప్రెసెంట్.
0: మనిషి అందే సర్వం కూడా ఇమిడి ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ మ్యాన్.
0: కనుక మానవత్వమును ఈ విష్ణుత్వాన్ని చూసినట్టు అనుకుంటావు, కానీ విష్ణుత్వం ఎక్కడి నుంచి రాదు, మానవత్వం ఉన్నది పోదు.
1: యు ఫీల్ దట్ యు హావ్ సీన్ విష్ణు. నో నో, ఇన్ ఫ్యాక్ట్ ది విష్ణు ఆస్పెక్ట్ హాస్ నాట్ ఎంటర్డ్ ఇన్ యువర్ లైఫ్ నార్ లెఫ్ట్.
0: నీవే విష్ణువు.
1: యు ఆర్
0: నీవే బ్రహ్మ.
1: యు ఆర్ బ్రహ్మ.
0: నీవే శివుడవు.
1: యు ఆర్ శివ.
0: అన్ని నేనే నేనే అని అనుకుంటే ఏ ఒక్క చింతన ఉండదు.
1: ఇఫ్ యు థింక్ దట్ యు ఆర్ ఎవ్రీథింగ్ ద డివైన్, యూ డోంట్ నీడ్ టు వరీ.
0: అహం బ్రహ్మ, అహం విష్ణు, అహం ఈశ్వర.
1: లెట్స్ హావ్ ద ఫీలింగ్ అహం బ్రహ్మ ఐఎమ్ బ్రహ్మన్, అహం విష్ణు ఐఎమ్ విష్ణు.
0: అన్నింటికీ
1: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఎవ్రీథింగ్ ఆల్.
0: ఈ విధమైనటువంటి భావములు మీరు పెంచుకుంటే ఏ విధమైనటువంటి యొక్క డౌట్స్ కు అవకాశం ఉండదు.
1: వెన్ యూ హ్యావ్ దిస్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ది డివినిటీ, దెన్ దేర్ విల్ బి నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ యాంగ్జైటీ ఆర్ వరీ.
0: కనుక మానవత్వం కంటే మించినటువంటిది మరొక శక్తి, మరొక రూపము ఎక్కడ కూడా ఈ జగత్తులందు కనరాదు.
1: బియాండ్ ది హ్యూమన్ పవర్ కెపాసిటీస్ దేర్ నథింగ్ దట్ ఎగ్జిస్ట్ బియాండ్.
0: కనుక నీవన్నీ కల్పించుకున్నటువంటివన్నీ కూడా నువ్వు కల్పనలే, కానీ నిజమైనటువంటి శక్తులు కాదు.
1: All that you see, all that you declare to see is only just the stretch of your imagination.
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: Ratri maaku swapnamlo swami vachadu anukuntuntaru.
1: Some say swami appeared in my dream.
0: Nenu evaru swapnamlo kuda nenu povatam ledhu.
1: Bhagavan is not reaching your dreaming state.
0: Nee sankalpame poorthi danni valavarchukunnappudu adi neeku oka roopakanga kanipistundi.
1: It is only your thought that has appeared in the form of a dream.
0: Kanuka bhagavantudu oka roopanni marchukovatamu maroka roopanni techukovatamu ivi ekkada kuda jaragavu.
1: God does not take upon himself any form and change to another form.
0: Daivaniki kopam vachindi anukuntaru.
1: We think God is angry.
0: Daivaniki kopamu ledhu, prema ledhu.
1: God has neither love nor anger.
0: Kanuka ee kalpanalanni kudunu నీవు దైవం పైన కల్పిస్తున్నావు.
1: ఇట్ ఈస్ వీ అట్రిబ్యూట్ దీస్ థాట్స్ ఆన్ గాడ్.
0: నువ్వు నిరంతరము ప్రేమలో ఉంటుండు.
1: యు బీన్ లవ్ కంటిన్యూ.
0: ఈ ప్రేమలో ఉండినప్పుడు కోపతాపం అసలు ఏమాత్రము కల్పించవు నీకు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఫార్ ది హెట్రిడ్ టు ఎగ్జిస్ట్ నార్ యాంగర్.
0: కనుక నీ ప్రేమ ఒక్కటే నీ యొక్క ఆకారం.
1: దెర్ఫోర్ యువర్ ట్రూ ఫార్మ్ ఇస్ లవ్.
0: పుట్టిన దశమే బిడ్డ ప్రేమతో పుడుతుండాలి.
1: The child is born with love.
0: ఆ బిడ్డ పెరగటం కూడాను ప్రేమ చేతనే పెరుగుతుండాలి.
1: The child grows in love.
0: ఈ రూపములు మారటం కూడాను ప్రేమ చేతనే మారుతుండాలి.
1: The whole form of human life in different steps, stages is because of love.
0: మరొక శక్తి అనేటువంటిది మనకు కనిపించి ఈ ప్రేమను మార్చడం కాదు.
1: No other power can ever change love.
0: ఈ విధంగా మీరు విచారణ చేసి
1: you investigate this way.
0: ఏదో కొంతవరకు శక్తిని సంపాదించామని మీరు భ్రమించకండి.
1: నెవర్ బి మిస్టేకెన్ దట్ యు హావ్ అక్వైర్డ్ పవర్స్.
0: ఈ భ్రమను మీరు దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సచ్ పవర్స్ విచ్ ఫాల్స్ నో.
0: భ్రమలన్నీ బ్రహ్మం కాదు.
1: భ్రమ ఇల్యూషన్ ఈజ్ నాట్ బ్రహ్మ ద రియాలిటీ.
0: కనుక బ్రహ్మ అంతా కూడా భ్రమను కావు.
1: అండ్ బ్రహ్మ ద రియాలిటీ కెన్ నాట్ బి భ్రమ.
0: బ్రహ్మలో బ్రహ్మ లేడు, బ్రహ్మలో భ్రమ లేదు.
1: And therefore, there is no Brahma illusion in Brahma, the reality, nor there is Brahma, the reality, in Brahma, that
0: kanuka,
1: illusion.
0: Ivanni kudunu kevalamu sankalpinchukunnatundi yokka sankalpamudi.
1: So they are all just your imaginations and your thoughts only.
0: Divyatma sarupulara.
1: Embodiments of divine Atma.
0: Divyatma anaga emiti?
1: What is the meaning of Divyatma?
0: Divyamainatundi Atma.
1: Atma, the self is divine, Divya.
0: Atma anaga chaitanyame.
1: Atma means awareness.
0: Chaitanyam sarvatra untundadi.
1: This chaitanya is everywhere.
0: Chaitanyam lenetundi sthanamu ekkada kodanu manaku kanipinchadu.
1: You cannot come across any place without this awareness, chaitanya.
0: Chaitanyame sarvashakti ayinatundi yokka shakti.
1: And this chaitanya is all powerful.
0: Ikkada manam oka vishayanni chakkaga pradarshinchali.
1: Here we have to investigate very clearly one important aspect.
0: Chaitanyam unnadi.
1: Here there is chaitanya.
0: Kadutu unnadi.
1: It is set in motion.
0: Ee kadaleetu chaitanyam anaku manam kadalinatuvanti oka bhranthini మనం కల్పించుకుంటున్నాం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ విత్ ఫుల్ ఆఫ్ వైబ్రేషన్ వీ అట్రిబ్యూట్ అనదర్ థాట్ అనదర్ పవర్
0: బ్రహ్మ చేతనే ఈ కల్పించుకున్న చైతన్యము కదులుతూ ఉండినట్టుగా కనిపిస్తుంటాయి.
1: అండ్ దెన్ దేర్ డెవలప్స్ దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ ఆర్ అన్స్టడీనెస్.
0: ఏ కదలిక గాని ఏ స్థిరత్వం కాని ఏ యొక్క బ్రహ్మత్వం కాని ఎక్కడ కూడా జగత్తులో కానరాదు.
1: దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ నేచర్ ఆర్ అన్స్టడీనెస్ యు డోంట్ ఫైండ్ ఇన్ ది రియాలిటీ.
0: మీ ఉత్సాహములకు నేను ఆటంకం కలిగిస్తున్నానేమో అని అనుకుంటాను.
1: Perhaps you may be feeling Bhagavan is restricting your enthusiasm.
0: మీ ఉత్సాహములకు నేను ఏది కూడా అడ్డు చెప్పడం లేదు.
1: Bhagavan will never object your bubbling enthusiasm.
0: మీ సత్యమునకు సరైనటువంటి రూపాన్ని మీకు కల్పిస్తున్నాను.
1: Bhagavan is teaching us the true form of truth.
0: ఎందుకనగా మీరు భ్రమల చేతనే కాలమంతా కూడా పెంచుకుంటున్నారు.
1: Because we are wasting our time drowned in delusions.
0: కనుక ఈ కాలమును ఈ భ్రమలను మీరు పెంచుకోకండి.
1: Therefore, we should not waste our time in delusions.
0: నిజమైనటువంటి శక్తి మీ అందే ఉంటున్నది.
1: The true power is latent in you.
0: ఆత్మశక్తి అనేటువంటిది ఆత్మనగా చైతన్యము.
1: This Atma is Chaitanya or awareness.
0: ఈ చైతన్య శక్తి సర్వత్రా నిండినటువంటిది.
1: This Chaitanya, the power of awareness, is all pervasive.
0: ఈ పవరే ప్రతి శక్తి అందు కూడా చేరి ఆయా రూపాలను దర్శింపజేస్తుంది.
1: In fact, this power manifests in varied forms and dimensions.
0: ఒక మానవత్వం తప్ప ఇక ఏ తత్వం కూడా మీకు బ్రహ్మ చేయడానికి ప్రయత్నించదు.
1: So it is only in human this awareness manifests in totality, totally.
0: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి దివ్యమైనటువంటిది భవ్యమైనటువంటిది.
1: The power latent in man is divine.
0: అదొక్కటే సర్వ విధంలో కూడా మీకు శాంతిని సంతోషాన్ని చేకూరుస్తుంది.
1: దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ మ్యాన్ విల్ కన్ఫర్ పీస్ అండ్ బ్లిస్.
0: డివైన్ పవర్ అనగా అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పవర్ కాదు.
1: ద డివైన్ పవర్ ఈజ్ నాట్ ఎ సెపరేట్ ఎంటిటీ.
0: అది మీ యొక్క ఏకాగ్రత పవరే డివైన్ పవర్ గా మారుతుండాలి.
1: అవుట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, ద డివైన్ పవర్.
0: కనుకనే మీ డివైనిటీ దాన్ని మొట్టమొదట గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: Therefore, we should make every attempt to realize the divinity within.
0: ఈ గ్రంథములో చదివేటువంటి వారికి కాని,
1: those that go through books,
0: గ్రంథములో రాసినటువంటి కాని,
1: those that compose,
0: ఏది కూడా సత్యము కాదు,
1: are not necessarily true.
0: ఏదో కొన్ని మనిషికి ఒక భ్రమను కల్పించాలని,
1: only to give you a sort of imagination,
0: ఆ విధమైనటువంటి గ్రంథాల్లో తెలుపుతూ ఉంటారు.
1: And the textual knowledge amounts to imagination.
0: కానీ కొన్ని కొన్ని శక్తులు,
1: బట్ సమ్ పవర్స్,
0: అప్పటికప్పటికే పుట్టి అప్పటికప్పటికే నశిస్తున్నాయి.
1: ఆర్ బోర్న్ ఇన్స్టంటేనియస్లీ అండ్ డిసపియర్ దేర్ ఆఫ్టర్.
0: ఆ నశించేటువంటివి మనవి కాదు.
1: దోస్ ద పవర్ దట్ వానిషెస్ డస్ నాట్ బిలాంగ్.
0: పుట్టేటువంటివి మనవి కాదు, పుట్టేటువంటివి కూడా మనవి కాదు.
1: దోస్ దట్ ఆర్ జనరేటెడ్ అఫ్రెష్ ఇన్స్టంటేనియస్లీ డోంట్ బిలాంగ్ టు యూ.
0: ఈ పుట్టి పెరిగి నశించేటివన్నీ కూడా మన యొక్క భ్రమలే.
1: ద పవర్ దట్ ఇస్ బోర్న్ దట్ గ్రోస్ అండ్ వానిషెస్ ఈజ్ నాట్ ట్రూ.
0: ఈ భ్రమలకు మనం ఏమాత్రం లొంగకూడదు.
1: వీ షుడ్ నెవర్ సబ్మిట్ అవర్ సెల్వ్స్ టు దిస్ ఇల్యూషన్.
0: మీరు నిత్యంగా సత్యంగా మీరు గుర్తించవాలంటే ఈ కనిపించేటువంటివన్నీ కూడా పుట్టి భ్రమలే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎటర్నల్ ట్రూత్ ఈజ్ బియాండ్ యువర్ ఇమాజినేషన్.
0: ఇప్పుడు వేదాన్ని అధ్యాసం చేస్తున్నారు.
1: యు ప్రాక్టీస్ వేద.
0: కానీ ఈ వేదము నుంచి వచ్చేటువంటి యొక్క ప్రతి పదం కూడా మన నాభి నుండి ఏర్పడేటువంటివి.
1: ఎవ్రీ వర్డ్ దట్ యు అట్టర్ కమ్స్ అవుట్ ఆఫ్ ది నావెల్.
0: కనుక ఈ నాభి నుండి వచ్చేటువంటి యొక్క ప్రతి ధ్వని అదే మనకు నిజమైనటువంటి అనుభవిస్తున్నాం.
1: దేర్ఫోర్ ది ట్రూ ఎక్స్పీరియన్స్ యు గెట్ ఇట్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది వెరీ నావెల్ యాజ్ యు ప్రొనౌన్స్.
0: ఎక్కడైనా కొండ సబ్జెక్టుపై ఓ అని మీరు అరిస్తే అది కూడా ప్రతి ధ్వని ఓ అని వస్తుంది.
1: If you just stand all alone and say Om, the same sound comes back as
0: resound.
1: This resound does not mean there is separate sound.
0: It
1: is only your own sound that comes back to you in the form of
0: resound. They are
1: born, made out of you.
0: ఎక్కడి నుంచి నువ్వు వచ్చి మనలో చేరటం లేదు.
1: దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ సెపరేట్ డిస్టెంట్ ప్లేస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఒక పదము తీసుకుని మీరు ఆ పదమిని మీది మీదుగా చదువుతూ రండి, అది పెద్ద కంఠస్థం అవుతుంది.
1: వెన్ యూ గో ఆన్ రిపీటింగ్ దీస్ వర్డ్స్ యూ కెన్ గెట్ దెమ్ బై హార్ట్.
0: కానీ ఆ బై హార్ట్ ఆ వచ్చినటువంటిది మీది కాదు.
1: Those that you get by heart do not belong to you.
0: అది ప్రతిధ్వని యొక్క రిఫ్లెక్షన్.
1: It is just the reflection of the resound.
0: ప్రతిధ్వని యొక్క రియాక్షన్.
1: It is the reaction of the resound.
0: ప్రతిధ్వని యొక్క రిసౌండ్.
1: It is the resound.
0: అన్ని రియాక్షన్, రిసౌండ్, రిఫ్లెక్షన్ ఈ మూడే తప్ప అన్యమైనటువంటి లేదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ ఓన్లీ దీస్ త్రీ, రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: కనుక మనం వచ్చేటువంటి ఇవన్నీ కూడాను మన యొక్క భ్రమనే కానీ అన్యమైనటువంటివి కాదు.
1: All that we think is just our imagination, delusion, nothing beyond.
0: Ramayanam nandu
1: Ramayana
0: Rama shaktini goppaga varnistu vacharu.
1: The power of Rama is described totally.
0: Kani power of Rama adi kudanu oka nijamainatundi power kadu.
1: And it's also not true.
0: Pradalaku oka vidhamainatundi chaitanyam melkolpe nimittamai ఆ విధమైన పవర్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది.
1: ది పవర్ ఆఫ్ రామ ఈజ్ ఎక్స్టోల్డ్ ఇన్ రామాయణ టు అవేకన్, టు కిండిల్ ద ఇన్నర్ అవేర్నెస్ విత్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక అన్ని కూడా జగత్తునందు ప్రతి ధ్వని కూడాను రిఫ్లెక్షన్, రియాక్షన్, రిసౌండ్.
1: ఇన్ దిస్ వరల్డ్ విల్ సెటిల్ అండర్స్టాండ్ ఆల్ ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: ఈ రియాక్షన్ అనేటువంటిది నువ్వు సత్యమైన భావిస్తున్నావు.
1: యు కన్సిడర్ దిస్ రియాక్షన్ ఎస్ ట్రూ.
0: రిసౌండ్ అనేటువంటిది కూడా నువ్వు సత్యమని భావిస్తున్నావు.
1: యూ థింక్ రిసౌండ్ ఈజ్ ఆల్సో ట్రూ.
0: కనుక ఇవన్నీ కూడాను రిసౌండ్, రిఫ్లెక్షన్, రియాక్షన్ ఈ మూడు కూడాను రియాక్షన్లే తప్ప నిజమైనటువంటి యాక్షన్ కాదు.
1: దేర్ఫోర్ ది రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్ దే ఆర్ నాట్ ట్రూ.
0: నీ హృదయం నుంచి వచ్చేటువంటి యొక్క భావము ఏ రూపం వస్తున్నదో అదే నిజమైనటువంటి రూపం.
1: దేర్ఫోర్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ ఫ్రమ్ ద డెప్త్ of your heart.
0: అది కూడాను నీ యందే ఉంటున్నది.
1: The truth is in you.
0: దానికంటే మించినటువంటి మరొకటి నువ్వు సాధించేటువంటిది లేదు.
1: You don't need to achieve anything beyond this.
0: నువ్వు ఒక రూపాన్ని చూడాలనుకుంటున్నావు.
1: You want to visualize
0: the రామస్వరూపాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావు.
1: You want to see the manifestation.
0: ఆ రామస్వరూపాన్ని నువ్వు కళ్ళు మూసుకొని చింతిస్తున్నావు.
1: You want to see the form of Rama. Close your eyes and meditate upon it.
0: కానీ అదే నీకు రిఫ్లెక్షన్ గా బయలుదేరుతుంది.
1: And that very thought comes back to you as reflection.
0: అదే రియాక్షన్ గా వస్తుంది.
1: And that comes back to you by way of reaction. దాని
0: పరిపూర్ణ రిసౌండ్ గా మారుతుంది.
1: And that is the resound.
0: ప్రతి ఒక్కటి కూడా నువ్వు జగత్తులో మనం కనిపించేటువంటి అంతా కూడా రియాక్షన్, రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: సో ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ కంప్రైజెస్ దీస్ త్రీ, రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: రాముడు నీవే, కృష్ణుడు నీవే, ఈశ్వరుడు నీవే.
1: యు ఆర్ రామ, యు ఆర్ కృష్ణ, యు ఆర్ ఈశ్వర.
0: ఈశ్వర ఇస్ మై సెల్ఫ్.
1: ఈశ్వర ఇస్ మై సెల్ఫ్
0: అనగా ఏమిటి? నీకు నీవుగానే ఈశ్వరుడిగా భావించవచ్చు.
1: యూ కెన్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఈశ్వర.
0: ఆ విధంగా భావించుకుంటున్నా తప్పక నీవు ఈశ్వరుడు అవుతావు.
1: దట్ వెరీ ఫీలింగ్ విల్ హెల్ప్ యూ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ఈశ్వర.
0: నీవే కృష్ణుడిగా నీవు భావించుకుంటున్నా.
1: Consider yourself as Krishna.
0: ఆ కృష్ణుడే నీవు అవుతావు.
1: And then you become Krishna.
0: అన్ని మన నుంచి వచ్చేటువంటి రిఫ్లెక్షన్, రియాక్షన్ తప్ప రియల్ అనేటువంటి ఏది కూడా రాదు.
1: Therefore you don't get anything from outside. All things are because of reaction, reflection and
0: resolve. ధ్యానంలో కూర్చుంటున్నావు.
1: You sit in meditation.
0: ఏకాగ్రతను పెంచుకునే నిమిత్తమై ధ్యానంలో కూర్చుంటున్నావు కానీ దైవాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో నీవు ఏకాగ్రత కలిగించలేదు.
1: You sit for meditation. To go, to march forward in concentration, not to see the manifestation of God.
0: Kanuka ee concentration anetundi kudanu oka meditation ga bhavistunnaru.
1: You think that concentration is meditation.
0: Ee concentration anetundi kudanu oka vidhamainatundi resound ga bhavistunnaru.
1: And people consider concentration a sort of resound.
0: Kaadu kaadu kaadu.
1: No.
0: Ivanni kudanu reflection, reaction, resound le.
1: These are all reactions, reflections and resounds.
0: You are real.
1: You are real.
0: నీవు సత్యమైనటువంటి వాడు.
1: You are the truth.
0: దైవం యొక్క ఆకారములు ఎక్కడ చూసినప్పటికీ నువ్వు మానవాకారములు అంతా కనిపిస్తున్నాయి కానీ మానవాకారములు వదిలి మరొక ఆకారం కనిపించు.
1: You see God in human form everywhere. Nothing else, nothing beyond.
0: ఇప్పుడు ఏదో ఈశ్వరుడు కనిపించాలనుకుంటున్నావు.
1: You think that you have seen Ishwara.
0: ఆ ఈశ్వరత్వాన్ని మానవత్వంగానే తెలుపుతున్నారు కానీ మరొక అతీతమైనటువంటి మానవత్వంగా తెలపటం లేదు.
1: You can see the manifestation of Ishwara in a human form only.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనకంటే పెద్దది మరొకటి లేదు.
1: So there's nothing different from you, the reality.
0: సర్వము నీ యందే ఉంటున్నవి.
1: Everything is within you.
0: సర్వము నీవే అవుతున్నావు.
1: యు ఆర్ ఎవ్రీథింగ్.
0: నిన్ను నీవు మర్చిపోతున్నావు, నేను దాన్ని కల్పించుకుంటున్నావు.
1: యు హావ్ ఫర్గాటన్ యువర్ రియాలిటీ అండ్ యు సూపర్ ఇంపోజ్ యువర్ సెల్ఫ్ విత్ సంథింగ్ ఎల్స్.
0: నీ రియాక్షన్ నువ్వు చూసుకో.
1: వాచ్ యువర్ రియాక్షన్.
0: నీ రీసౌండ్ నువ్వు చూసుకో.
1: వాచ్ యువర్ రీసౌండ్.
0: నీ రిఫ్లెక్షన్ నువ్వు చూసుకో.
1: అండ్ ఆల్సో సీ యువర్ రిఫ్లెక్షన్.
0: ఇవన్నీ కూడాను మనలో నుంచి వచ్చినటువంటి భ్రమలే.
1: దీస్ ఆర్ ఆల్ యువర్ ఇమాజినేషన్స్ బాండ్ విత్ ఇన్ యూ.
0: కనుక ఈ భ్రమలను మనం దూరం చేసుకున్నప్పుడే మనకు సాక్షాత్ భ్రమ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: వెన్ వన్స్ యూ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ భ్రమ ఆర్ ఇల్యూజన్, యూ విల్ బి క్లోజర్ టు బ్రహ్మ ద రియాలిటీ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: దీని అన్నిటి కూడా ప్రేమనే మనకు ప్రధానమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద లవ్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఈ ప్రేమతో మించినటువంటి దైవము మరొకటి లేదు.
1: గాడ్ ఈజ్ లవ్, నథింగ్ మోర్.
0: ప్రేమనే వదులుతామంటే ఏదీ లేదు మనకు.
1: When once you give up love, you will not
0: have anything.
1: Everything becomes empty.
0: కనుక ప్రేమనే ఆకారం కనిపిస్తుండాలి.
1: Therefore, it is the love that takes different forms.
0: ఈ ప్రేమను ఒక ఆకారంగా నీవు నిర్మించుకో, అదే నీకు నిలిచిపోతుండాలి నీ అందరూ.
1: You can also visualize love in a particular form and experience it.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
1: You should make an effort to know this truth.
0: ఎప్పుడు చూసినా గానీ ఏదో ధ్యానం ధ్యానం ధ్యానం అని ధ్యానంలో కూర్చొని కల్పనలన్నీ కూడా నీవు కల్పించుకొని తద్వారా నీవు నిన్ను నీవు మర్చిపోతున్నావు.
1: పీపుల్ దే థింక్ దే సిట్ ఇన్ మెడిటేషన్, దే గో ఆన్ ఇమాజినింగ్ థింగ్స్ అండ్ దే స్పెండ్ టైమ్ ఇన్ ఇమాజినింగ్.
0: నిన్ను నీవు మర్చిపోతే నీకు కనిపించేది ఏది కూడా లేదు.
1: వెన్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్, దేర్ నథింగ్ టు బి సీన్.
0: నేనే సర్వము.
1: ఐఎమ్ ఎవ్రీథింగ్.
0: నేనే దైవము.
1: ఐఎమ్ గాడ్.
0: నేనే అన్ని విధాల ఆకారము.
1: ఐ టేక్ ఆల్ ఫార్మ్స్.
0: మన ఆకారంలే మనకు ఎన్నో మారుతున్నాయి.
1: అండ్ ఫార్మ్స్ చేంజ్.
0: పుట్టినప్పుడు చిన్న బిడ్డగా ఉంటాడు. దాన్ని పక్కలో పెట్టుకో, దాన్ని క్రమక్రమేణా ఆచరించుకుంటూ వచ్చేస్తే అది కొంచెం పెద్దగా మారిపోతుంది.
1: ఇన్ఫెంట్ గ్రోస్ ఇన్ ఏజ్.
0: అది తర్వాత ఒక బాయ్గా మారుతాడు.
1: అండ్ హీ బికమ్స్ ఎ బాయ్.
0: ఈ బాయ్ క్రమక్రమేణా నీవు పెంచుకుంటూ పోతే అక్కడ ఒక పిల్లవాడిగా వస్తాడు.
1: ద బాయ్ గ్రోస్ ఇన్ అన్ అడల్ట్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
0: ఆ పిల్లవాడిని భ్రమించుకుంటూ వెళ్ళిపోతే ఒక కొంచెం యువకుడిగా మారుతాడు.
1: అండ్ దెన్ హీ బికమ్స్ ఎన్ యంగ్స్టర్.
0: ఆ యువకుడే నీవు ఒక పెద్దవాడిగా రూపొందుతావు.
1: దిస్ యంగ్స్టర్ నేచురల్ బికమ్స్ ఎన్ యంగ్ అడల్ట్.
0: కనుక ఈ చైల్డ్, బాయ్, మాస్టర్, ఈ మూడు ఎవరనుకున్నావు?
1: సో హూ ఆర్ దీస్ త్రీ? ద చైల్డ్, బాయ్ అండ్ ద మ్యాన్. ఆల్ ది త్రీ ఆర్ వన్. ఇన్ ఫ్యాక్ట్
0: ఆల్ ఆర్ వన్.
1: ఆల్ ఆర్ వన్.
0: బీ అలైక్ టు ఎవరీ వన్.
1: బీ అలైక్ టు ఎవ్రీ వన్.
0: ఇది నీవు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు.
1: దిస్ యూ మస్ట్ లెర్న్ అండ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నీ ప్రేమను దాన్ని స్థిరంగా ఉంచుకో.
1: Make your love strong enough.
0: Prema kante minchinatvanti sadhana marokati ledu.
1: There is no other spiritual practice beyond love.
0: Spiritual practice is the divine practice.
1: The spiritual practice is the divine practice of
0: divine existence practice of love. Anaga divine anaga emti kevalamu aa divyattamto koodinatvanti bhavamu.
1: The divine love meaning the divinity.
0: Divyattam anni kodunu kadalutune untuntadi.
1: And it's full of vibration.
0: కనుక ఆ కలిగినటువంటి యొక్క దీనిని నువ్వు శాశ్వతంగా నిలుపుకోవడానికి ప్రయత్నించి.
1: అండ్ మేక్ దిస్ వైబ్రేషన్ స్టడీ.
0: నీవు నిర్దిష్టం ఉండినప్పటికీ అది కదులుతూనే ఉంటుంటుంది.
1: అండ్ యూ ఫైండ్ దిస్ వైబ్రేషన్ ఎఫెక్టింగ్ యూ.
0: ఆ కలిగినటువంటి యొక్క రిఫ్లెక్షన్ ఈ కలగా కనిపిస్తుంటాయి.
1: అండ్ దట్ వెరీ రిఫ్లెక్షన్ అపియర్స్ ఇన్ యువర్ డ్రీమ్.
0: ఆ కలగా వచ్చినటువంటి యొక్క రిఫ్లెక్షన్ నీకు సాక్షాత్ రూపకంగా కనబడుతుంది.
1: అండ్ దట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద డ్రీమ్ యూ విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఇన్ ది వేకెన్సీ.
0: సాక్షాత్ అనేటువంటిది ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు.
1: The direct manifestation, Sakshat, you don't encounter anywhere.
0: Sakshat.
1: Sakshat.
0: Anaga, satyamainatvanti vastuvunu manu sakshatga chudali.
1: The direct manifestation, you should be able to experience.
0: Sakshat anetvanti, akkada nilichipoyinatvanti.
1: The Sakshat is the one that stands in front of you.
0: Adi neeku swarupanga kanipistuntadi.
1: That you will be able to see a different form.
0: Kannulu musina.
1: You will see it. With open eyes or closed
0: eyes.
1: And that form is the reality permanent. We should practice to keep this permanent form steady constantly with us.
0: We
1: will be able to see the direct manifestation with our eyes open.